0: ఒక దివ్యమైన భావాలు మనలో ఆవిర్భవించాలి.
1: వి షుడ్ డెవలప్ డివైన్ థాట్స్ టు హావ్ రిలేషన్షిప్ విత్ ద డివినిటీ.
0: ఆ దివ్య భావాలు మనలో రావాలంటే
1: ఫర్ ద డివైన్ థాట్స్
0: కొన్ని విధములైనటువంటి యొక్క సాధనలు మనం చేయాలి.
1: వి షుడ్ అండర్టేక్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్.
0: ఇప్పుడు నీరు ఉంటుండాలి.
1: హియర్ ఇస్ వాటర్.
0: నీరుకు రూపం ఏమిటి?
1: వాట్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ వాటర్?
0: ఏ రూపము లేదు.
1: నో ఫార్మ్.
0: ఎలాంటి పాత్రలో వేస్తే అలాంటి పాత్ర ఆకారాన్ని ధరిస్తుంటారు.
1: యాజ్ ఇస్ ది షేప్ ఆఫ్ ఎ కంటైనర్ గాలికి ఏ రూపం
0: ఉంటుండాలి.
1: వాట్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ ఎయిర్?
0: గాలికి ఏ యొక్క దీంట్లో వేస్తే ఫుట్బాల్ లో వేస్తే ఫుట్బాల్ స్వరూపం వస్తుంది, బెలూన్ లో వేస్తే బెలూన్ స్వరూపం వస్తుంది.
1: ఇట్ టేక్స్ ది ఫార్మ్ ఆఫ్ ఎ టైర్. ఇట్ టేక్స్ ఫార్మ్ ఆఫ్ బెలూన్.
0: ఈ గాలికి ఏకమైనటువంటి రూపం లేదు.
1: ఎయిర్ హాస్ నో సెపరేట్ ఫార్మ్.
0: కనుకనే దైవమునికి ఏ రూపం మంచిది అంటే రామ కృష్ణ గోవింద నారాయణ మత్స్యు ఇవన్నీ ఎవరెవరి భావాన్ని పురస్కరించుకొని వారికి ఆ రూపం ఇస్తున్నట్టుంటారు.
1: ద వేరియస్ ఫార్మ్స్ అండ్ నేమ్స్ ఆఫ్ డివినిటీ ఆర్ బేస్డ్ ఆన్ అవర్ ఓన్ థాట్స్.
0: రామ అన్నటువంటి వారికి రామ రూపమే ఇష్టము.
1: ఇఫ్ యు సే రామ, దట్ ఫార్మ్ ఇస్
0: ఆ బెలూన్ చేరిపోయింది నమ్మకము. ఆ బెలూన్ యొక్క రూపమే.
1: ద ఎయిర్ ఆఫ్ ఫెయిత్ హస్ గాన్ ఇంటు ద బెలూన్.
0: కృష్ణ అన్నటువంటి వారికి ఆ బెలూన్ లో చేరిపోయింది వీరి నమ్మకము, అది ఆ రూపమే.
1: ఇఫ్ యు సే కృష్ణ, ద ఎయిర్ ఆఫ్ ఫెయిత్ హస్ గాన్ ఇంటు ద బెలూన్.
0: భక్తుల యొక్క విశ్వాసం పురస్కరించుకుని భగవంతుని రూపాలు కనిపించుకుంటాయి.
1: బేసింగ్ ఆన్ ది ఫెయిత్ ఆఫ్ ది డివోటీ, గాడ్ టేక్స్ దట్ ఫార్మ్.
0: అన్ని రూపములు తానే.
1: ఆల్ ఫార్మ్స్ ఆర్ హిస్.
0: సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్.
1: ఆల్ నేమ్స్ ఆర్ హిస్.
0: భగవంతుడు ఎన్నో రూపములతో ఉన్నాడు.
1: గాడ్ హాస్ మెనీ ఫార్మ్స్.
0: కనుక అటువంటి భగవంతుని తత్వాన్ని మనం అర్థం చేసుకోకుండా కేవలం అణుస్వరూపకంగానే మనం భావిస్తే ఇంతకంటే గొప్ప విశ్వాసం మరొకటి లేదు.
1: ఇఫ్ యు టేక్ ఇట్ ఇన్ ద మైక్రో ఫార్మ్ అటామిక్ లెవెల్ ఇస్ ది హైయెస్ట్ ఫెయిత్.
0: మన దేహమంతకును అలాంటి అణువుల యొక్క ప్రమాణమే ఏకమే.
1: ద బాడీ ఇస్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఆటమ్స్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ప్రేమ చేతనే దేన్నైనా మనం సాధించవచ్చు.
1: త్రూ లవ్ యు కెన్ అచీవ్ ఎనీథింగ్.
0: ప్రేమ లేని జీవితము కేవలము ఒక నిర్జీవమైనటువంటి జీవితమే.
1: లైఫ్ విదౌట్ లవ్ ఇస్ యూస్లెస్.
0: ప్రేమ చేత అందరినీ మనము సేవించాలి.
1: వి షుడ్ సర్వ్ విత్ లవ్.
0: అది ప్రతి అణువును కూడా మనం సేవించిన వారం అవుతారు.
1: దట్ అమౌంట్స్ టు సర్వీస్ టు ఎవ్రీ.
0: అందువల్లనే ది బెస్ట్ వే టు లవ్ గాడ్ ఈజ్ టు లవ్ ఆల్ సర్వ్ ఆల్.
1: బెస్ట్ వే టు లవ్ గాడ్ ఈజ్ టు లవ్ ఆల్ అండ్
0: సులభమైన మార్గము అందరినీ మనం ప్రేమించాలి.
1: ఈజీ పాత్
0: అందరినీ మనం సేవించాలి.
1: సర్వ్ ఆల్.
0: దీంట్లో తప్పు లేదు.
1: నో మిస్టేక్.
0: సేవించబడేటువంటి వాడు భగవంతుడే, సేవించేటువంటి వాడు భగవంతుడే.
1: ద వన్ హూ సర్వ్స్, ద వన్ హూ రిసీవ్ సర్వీస్ ఆర్ డివైన్.
0: ఆడేది భగవంతుడే, ఆడించేది భగవంతుడే.
1: ద డాన్సర్ దట్ మేక్స్ యూ డాన్సర్.

0: Lord Rama will wipe out the tears and make you cry and shed tears.
1: Kanniru tappinchu etta tappistunnadu.
0: How does he wipe out your tear?
1: అలౌకికమైనటువంటి ఆధ్యాత్మిక విషయంలో నీ కన్నీరు తప్పిస్తున్నాడు.
0: ఇన్ స్పిరిచువల్ మ్యాటర్స్ దేర్ ఇస్ నో టియర్ ఎట్ ఆల్.
1: లౌకికమైనటువంటి ప్రాపంచిక బాధల లోపల నీకు కన్నీరు తెప్పిస్తున్నాడు.
0: ఇన్ ది వరల్డ్ ఇస్ సఫరింగ్ యూ క్రై అండ్ షెడ్ టియర్స్.
1: పిచ్చులు బట్టించు పిచ్చి పోగొట్టును సచ్చిదానందుడో సాయిరామ. స్వామి స్వామి స్వామి అనేటువంటి పిచ్చిని పట్టిస్తాడు. లోకము లోకము అనే పిచ్చిని తప్పిస్తాడు.
0: He will make you mad after Swami and cure the madness of the world.
1: కనుకని పిచ్చిని పోగొట్టు పిచ్చి పట్టించు రెండు చేస్తాడు తానే.
0: He will cure the madness and make you mad.
1: జోగి భోగిగా చేయు భోగి జోగిగా చేయు భాగవత వినో బాలరామ.
0: A millionaire becomes a pauper, pauper becomes a millionaire.
1: జోగి భోగిగా మారిపోతాడు భోగి జోగిగా మారిపోతాడు.
0: A man of affluence becomes a beggar.
1: భోగి జోగిగా మారినప్పుడు దైవ చింతన ప్రారంభమవుతుంది. కనుకనే ఈనాడు జగత్తునకు పట్టినటువంటి వ్యాధులు ఎన్ని?
0: What are the diseases afflicting?
1: ఏడు విధములైనటువంటి రోగాలు పట్టినాయి.
0: Seven types of diseases.
1: సప్త విధములైనటువంటి యొక్క రోగములు పట్టి ఈ ప్రపంచమును అనేక విధములుగా పీడిస్తూ ఉంటుండాలి.
0: These are the seven diseases with which we suffer.
1: ఈ రోగములు
0: What are they?
1: మొదటిది
0: ఫస్ట్
1: నీతి లేని వాణిజ్యము.
0: ద కామర్స్ వితౌట్
1: నీతి లేని వాణిజ్యము
0: కామర్స్.
1: ఇది ప్రపంచానికి పట్టినటువంటి పెద్ద రోగము.
0: ఇట్స్ ఎ బిగ్ డిసీజ్.
1: నిజాయితీ లేని రాజకీయము
0: పాలిటిక్స్ వితౌట్ ప్రిన్సిపల్స్.
1: ఇంకా శీలము లేనటువంటి విద్య
0: ఎడ్యుకేషన్ వితౌట్ క్యారెక్టర్.
1: త్యాగము లేని ఆదరణ
0: అండ్ ఇట్స్ సపోర్ట్ వితౌట్ సాక్రిఫైస్.
1: కృషి లేని పంట
0: అండ్ the crop
1: gunamu leni manavattamu
0: and human life without character.
1: Vishwasamu leni bhakti ive yedu rogalu
0: and the devotion without faith, these are the diseases.
1: Vishwasamu leni bhakti undi prayojanam emiti?
0: What is the use of devotion without
1: gunamu leni manavudu undi prayojanam emiti?
0: What is the fun of man without
1: faith? Krishna darpanatundi pantanu ye reethiga aashinchagaladu?
0: How do you expect the crop without
1: seelamu leni vidya undi chedi prayojanam emiti?
0: Why education without character?
1: Kalugina motta motta manaki ippudu undavalsina moodu.
0: So we need three.
1: Neethi kaliginatundi krushi అనగా నీతి కలిగినటువంటి ఒక వాణిజ్యం.
0: సో వీ నీడ్ బిజినెస్ విత్ మొరాలిటీ.
1: నిజాయితీ నిజాయితీతో కూడినటువంటి రాజకీయం
0: అండ్ ద పాలిటిక్స్ విత్ ప్రిన్సిపల్.
1: శీలంతో కూడినటువంటి విద్య. ఈ మూడు ఉంటే మిగిలిన నాలుగు కూడా దీంతో ఇన్నిమైపోతాయి.
0: అండ్ ఎడ్యుకేషన్ విత్ క్యారెక్టర్ ద రెస్ట్ విల్ జాయిన్.
1: కనుకనే ది ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ క్యారెక్టర్.
0: సో భగవాన్ సేస్ ది ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ క్యారెక్టర్.
1: ఈనాడు ఈ దేశానికి ఈ ఏడు రకములైనటువంటి వ్యాధులు పట్టి
0: గుణము
1: లేని మానవుడు నుండి ప్రయోజనం ఏమిటి?
0: కృషి
1: దర్శనటువంటి పంటను ఏ రీతిగా ఆశించగలడు?
0: హౌ డు ఎక్స్పెక్ట్ ద క్రాప్
1: శీలము లేని విద్య ఉండి చేసి ప్రయోజనం ఏమిటి?

0: సో భగవాన్ సేస్ ది ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ క్యారెక్టర్.
1: ఈనాడు ఈ దేశానికి ఈ ఏడు రకమైనటువంటి వ్యాధులు పట్టి అనేక విధములుగా పీడిస్తూ ఉంటుంటారు.
0: ది సెవెన్ డిసీజెస్ మేక్ ది ఎంటైర్ మ్యాన్
1: ఎక్కడ చూసినా అశాంతి, ఎక్కడ చూసినా గానీ దుఃఖము, ఎక్కడ చూసినా భయం.
0: దెర్ ఇస్ రెస్ట్లెస్నెస్, దెర్ ఇస్ ఫియర్ అండ్ మిజరీ.
1: కనుక మనము ఈ ఏడింటిని చక్క చేసుకోవడానికి ప్రతి మానవుడు కంకణం కట్టుకోవాలి.
0: ఎవ్రీవన్ షుడ్ బి ఫ్రీ ఫ్రమ్ దీస్ సెవెన్ డిసీజెస్.
1: దీన్ని ఏ రీతిగా మనం చక్క చేసుకోవటం?
0: హౌ టు క్యూర్?
1: ఒక్క ప్రేమ మార్గంలో మాత్రమే దీన్ని చక్క చేసుకోవచ్చు.
0: ఇట్స్ పాసిబుల్ టు క్యూర్ త్రూ ద పాత్ ఆఫ్ లవ్.
1: లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్.
0: లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్.
1: ఈ ప్రేమతత్వాన్ని మనం పెంచుకుంటే ద్వేషానికి అవకాశమే లేదు.
0: వెన్ వన్స్ దేర్ ఇస్ లవ్, దేర్ ఇస్ నో హేట్.
1: అవినీతిలో మనం ప్రవేశించము,
0: దేర్ ఇస్ నో మోరాలిటీ.
1: అసత్యములో ప్రవేశించము,
0: యూ నెవర్ స్పీక్ లైస్.
1: దుశ్శీలములో మనం ప్రవేశించము,
0: యూ నెవర్ హ్యావ్ బ్యాడ్ క్యారెక్టర్.
1: అన్ని సక్రమమైనటువంటి మార్గంలో మనం నడుస్తాం.
0: ఎవ్రీథింగ్ విల్ బి ప్రాపర్.
1: కనుకనే ప్రేమనే దైవంగా వెతుకోండి.
0: సో ట్రూ లవ్ ఇస్ గాడ్.
1: బుద్ధుడు చెప్పాడు అహింసే పరమ ధర్మము అని.
0: బుద్ధ సెడ్ నాన్ వైలెన్స్ ఇస్ సుప్రీమ్.
1: సత్యసాయి చెప్పేటువంటి ప్రేమనే దైవ స్వరూపము. అందరినీ ప్రేమించండి.
0: లవ్ ఆల్, లవ్ ఆల్.
1: ప్రేమ ఒక్కటే భగవంతుని యొక్క సొత్తు.
0: లవ్ ఇస్ గాడ్స్ ప్రాపర్టీ.
1: ఇది మానవుల యొక్క సొత్తు కాదు.
0: ఇట్స్ నాట్ హ్యూమన్.
1: ఇది సంపాదించినటువంటిది కాదు. ఎక్కడి నుంచి గిఫ్ట్ తీసుకున్నటువంటిది కాదు. ఏ ఫ్యాక్టరీ లోపల డెవలప్ చేసినది కాదు.
0: It's not gifted, it's not manufactured.
1: ప్రేమ నుండి ఆవిర్భవించేటువంటిది.
0: లవ్ కమ్స్ ఫ్రమ్
1: ఈ ప్రేమకు ఒక్కదానికే భగవంతుడు అని చెప్పడానికి వీలవుతుంది.
0: లవ్ ఇస్ గాడ్, దట్ అలోన్.
1: అమ్మా నాన్నల ప్రేమ ప్రేమ కాదది.
0: ఇట్స్ నాట్ లవ్.
1: అది అటాచ్మెంట్.
0: ఇట్స్ ఓన్లీ అటాచ్మెంట్.
1: తల్లి బిడ్డల ప్రేమ ప్రేమ కాదది.
0: ఇట్స్ నాట్ లవ్.
1: అది కూడా అటాచ్మెంట్.
0: ఇట్స్ ఆల్సో అటాచ్మెంట్.
1: మధ్యలో వచ్చి మధ్యలో పోయేటువంటి అవన్నీ.
0: ఇట్ హస్ కమ్ ఇన్ ది మిడిల్ అండ్ పాస్.
1: ప్రేమ అనేటువంటిది నీ పుట్టక పూర్వము ఉంటుండాలి.
0: లవ్ ఇస్ దేర్ ప్రయర్ టు బర్త్.
1: నీ జీవితంలోనే ఉంటుండాలి.
0: డ్యూరింగ్ యువర్ లైఫ్.
1: నీవు గతించిన తర్వాత కూడా ఉంటుండాలి.
0: ఈవెన్ ఆఫ్టర్ డెత్.
1: ఇది ఆమ్ని ప్రెజెంట్ లవ్.
0: లవ్ ఇస్ ఆమ్ని ప్రెజెంట్.
1: కనుకనే ఈ మూడు కాలములు ఎందుకు మార్పు చెందినటువంటి తత్వం ప్రేమ.
0: సో లవ్ ఇస్ చేంజ్లెస్ ఇన్ ఆల్ ద త్రీ పీరియడ్స్ ఆఫ్ టైం.
1: అది ఏ నీ సరి అయినటువంటి యొక్క ఆదర్శము.
0: దట్ ఈస్ ది ట్రూ ఐడియా.
1: దాని సరి అయిన రీతిగా నీవు నీలో ఉంది, దాన్ని తగిన కృషి చేయాలి.
0: ఇట్ ఈస్ విత్ ఇన్ యూ అండ్ యువర్ టంబ్లర్. దిస్ ఇస్ టంబ్లర్.
1: ఈ టంబ్లర్ లో నీరు ఉంటుండాలి.
0: దేర్ ఇస్ వాటర్.
1: కానీ అడుగు భాగంలో చక్కెర ఉంటుండాలి.
0: అట్ ద బాటమ్ దేర్ ఇస్ షుగర్.
1: అయితే షుగర్ ఉంది అక్కడ.
0: దేర్ ఈస్ షుగర్.
1: నీ పై నీరు త్రాగుతున్నావు కాబట్టి చప్పిడిగా ఉంటుండాలి.
0: యూ జస్ట్ taste the water above, so it is tasteless. Take the spoon,
1: dan lopala veyi,
0: put it in,
1: chakkaga tippu,
0: stir it up.
1: Adugunu unnatvanti chakkara anni bhagamlona praveshistundi.
0: Water at the bottom would get mixed with the rest of the
1: sugar. Ippudu ee chakkara ekkada untundadi?
0: Where sugar now?
1: Nee jalamlo sarvatra untundadi.
0: The sugar is present all over the water.
1: Iri tippagunu ekkada untundadi?
0: Before you stir.
1: Adugu bhagamlo maatrame untundadi.
0: It is present at the bottom.
1: Adhe reetiga nee hrudayame oka cup.
0: Your heart is a cup.
1: అందులోనే అడుగు భాగంలో డివినిటీ అనేటువంటి షుగర్ ఉంటుంది.
0: దేర్ ఇస్ ది డివినిటీ ఆఫ్ షుగర్ ఎట్ ద బాటమ్.
1: నీకు తగినటువంటి బుద్ధి అనేటువంటి స్పూన్ తీసుకో.
0: టేక్ ది స్పూన్ ఆఫ్ ది ఇంటెలెక్ట్.
1: సాధన అనేటువంటి కలుపు.
0: స్టర్ ఇట్ అప్ విచ్ ఇస్ స్పిరిచువల్ ప్రాక్టీస్.
1: అప్పుడు ఆ డివినిటీ అనేటువంటి ఒకది సర్వాంగంలోన ప్రవేశిస్తుంది.
0: దెన్ ది డివినిటీ విల్ ఎంటర్.
1: చేసే పనుల్లోన స్వీటే.
0: యాక్షన్.
1: నడిచే నడకలో స్వీటే.
0: బిహేవియర్.
1: చెప్పే మాటలో స్వీటే. చూచే చూపులో స్వీటే.
0: లుక్స్.
1: వినే మనసులో స్వీటే.
0: లిజనింగ్.
1: సర్వం మధురమయం మధురమయం మధురమయం.
0: ఆల్ బికమ్ స్వీట్ స్వీట్ స్వీట్.
1: కనుక ఈనాడు నువ్వు చేయవలసింది ఏమిటి? నీలోనే ఉంటుంది ఆ మధురం.
0: దట్ స్వీట్నెస్ ఇస్ విత్ ఇన్ యూ.
1: కనుక నీ బుద్ధి అనేటువంటి దానిని అంతర్భాగముగా మార్చుకో.
0: సో టర్న్ యువర్ ఇంటెలెక్ట్ విత్ దేన్.
1: దాంట్లో ప్రేమ అనేటువంటి దాంతో కలుపు దాని చక్కగా.
0: మిక్స్ ఇట్ విత్ లవ్.
1: అప్పుడే అది సర్వత్రా వ్యాపించిపోతుంది.
0: దెన్ ఇట్ విల్ స్ప్రెడ్ ఆల్ ఓవర్.
1: కనుకనే రామదాస్ కూడా చెప్పాడు.
0: సో రామదాస్ ఆల్సో సేడ్
1: రామనామమును మిఠాయి ఇదిగో రండి భక్తులారా.
0: హి సేడ్ ఓ డివోటీస్ కమ్ హియర్ ద స్వీట్స్ ఆఫ్
1: భూమిలో దొరుకు ఈ మిఠాయి కొని తిని పామరులై చెడిపోవకు రండి రామనామమును మిఠాయి ఇదిగో రండి భక్తులారా.
0: హియర్ ఆర్ ద స్వీట్స్ ఆఫ్ లవ్ గాడ్స్ నేమ్ కమ్ హియర్ ఓ డివోటీస్.
1: వేద సారమను గోధుమ పిండిలో.
0: ది ఎసెన్స్ ఆఫ్ వేద ఇస్ వీట్ ఫ్లోర్.
1: వేద వాక్యమను చీరమి పోసి.
0: అండ్ ద మిల్క్ ఆఫ్ వేద ఇస్
1: ఆధారమైన పెద్ద పాండువ తీసి.
0: ఎ బిగ్ వెరీ కంటైనర్ ఇస్ టేకెన్.
1: ఆదిమునులు దీని బాగుగా కలిపిరి రామనామమును మిఠాయి ఇదిగో రండి భక్తులారా.
0: ఎన్షియంట్ రిషీస్ హావ్ మిక్స్డ్ ఇట్ అప్ వెల్. ఓ డివోటీస్ కమ్ అండ్ టేక్ ది స్వీట్.
1: నిబద్ధియను కండ చక్కెర తెచ్చి.
0: దే బ్రాట్ ద షుగర్ ఆఫ్ ఇన్వర్డ్.
1: సుబుద్ధియను ఆవు నెయ్యే వేసి.
0: అండ్ గుడ్ మైండ్ గుడ్ ఇంటెలెక్ట్.
1: అపద్యమని అడి మలినము తీసి.
0: దే హావ్ రిమూవ్డ్ ద డర్ట్ ఆఫ్
1: ఆది మునులు దీని బాగు.

0: రమనామమును మిఠాయి ఇదిగో రండి భక్తులారా.
1: Ancient rishis have mixed it, stirred it well.
0: ఇది ఒక్క కాసైనా ఖర్చు లేదు దీనికి.
1: యూ డోంట్ నీడ్ టు స్పెండ్, నో ఎక్స్పెన్స్.
0: భూమిలో దొరుకు ఈ మిఠాయి కొని తిని పామరులై చెడిపోవకు రండి.
1: డోంట్ బి ఫూలిష్ అండ్ స్పాయిల్ యువర్ లైవ్స్.
0: ఏ ఒక్క నయా పైసా కూడా ఖర్చు లేదు దీనికి.
1: దేర్ నో ఎక్స్పెన్సెస్ హియర్.
0: ఈ ఖర్చు లేని దాన్ని కొనడానికి ఎందుకు మీకు దూరం పోతుంది?
1: వెన్ థింగ్స్ ఆర్ ఫ్రీ వై డు యూ గో అవే?
0: ఖర్చు పెట్టి ఎంత మిమ్మల్ని పాడు చేసేటువంటి గుణాలు కొంటున్నారు.
1: యు బై bad things, bad qualities.
0: కనుకని సుబుద్ధి అను కండ చక్కెరది.
1: There is sugar of good mind.
0: అపత్తమని ఏది మలినము తీసి.
1: And dirt is lies.
0: ఆదిమునులు దీని పాకము బట్టిది.
1: And ancient rishis made sweet out of it.
0: కనుకని సర్వవేదముల సారము.
1: Essence of Veda.
0: సమస్త మార్గముల గమ్యము.
1: Goal of all paths.
0: సర్వ సాధనల యొక్క సారము ఇది ఆనందమైన రామనామం.
1: దిస్ ఇస్ లార్డ్స్ నేమ్ ఇస్ ద గోల్ ఆఫ్ ఆల్ పీపుల్.
0: దైవ నామము చేత సర్వము కూడా మనకు సిద్ధి పొందుతుంది.
1: బై సింగింగ్ గాడ్స్ గ్లోరీ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్.
0: కాన సో శివరాత్రి అనేటువంటిది కేవలము వర్షములకు ఒక పర్యాయం మాత్రమే వస్తుందని భావించకూడదు.
1: సో డోంట్ కన్సిడర్ శివరాత్రి కమ్స్.
0: ప్రతి రాత్రి కూడా శివరాత్రిగా మనం ఎంచుకోవాలి.
1: టేక్ ఎవ్రీ నైట్ ఇస్ శివరాత్రి.
0: ఎక్కడ మనం భగవద్భావం స్మరిస్తుంటామో, ఎక్కడ మనకు సచ్చింతలు ఆవిర్భవిస్తుంటాయో, అక్కడంతా కూడా శివరాత్రి. శివం మంగళం అనగా ఏమి? అహంకారాన్ని త్యజించటమే శివము.
1: గివింగ్ అప్ ఇగో ఈ శివం.
0: తెలుగు వారికి బాగా తెలుసును.
1: తెలుగు పీపుల్ నో
0: సీ అని ఆ కొమ్మను కొట్టి వేస్తారు.
1: సీ
0: అనేటువంటి కొమ్మను కొట్టేస్తే సీ అనేటువంటిది అయిపోతుంది.
1: వెన్ ద బ్రాంచ్ ఇస్ టేకెన్ అవుట్ ఇట్ విల్ బి సీన్.
0: అప్పుడు శివం అవుతుంది.
1: శివం
0: ఆ దాన్ని కొట్టకుండా పోతే శవం అయిపోతుంది అంతే.
1: దట్స్ నాట్ దేర్ ఇట్ బికమ్ శవం డెడ్ బాడీ.
0: శివమునకు శవమునకు ఏది దీనికి ఆధారము?
1: వాట్ ఇస్ ది డిఫరెన్స్?
0: అహంకారం అనే కొమ్ములు పెట్టుకోవటమే శవం. అహంకారాన్ని నిర్మూలన చేయటమే శివం.
1: దట్ విత్ ఈగో ఇట్ శవం డెడ్ బాడీ, విదౌట్ ఇట్ ఇట్ శివం.
0: కనుక ప్రతి మానవుడు కూడా ఇప్పుడు ఈ అహంకారాన్ని నిర్మూలన చేయాలి.
1: సో ఎవ్రీవన్ షుడ్ కిల్ దిస్ ఈగో.
0: అహంకారం ఉండినంత వరకు కూడా ఈ ఆకారాన్ని ఎవరు కూడా సమీపించరు.
1: So long there is ego, you can never be near this form.
0: Oka chinna udaharanamu,
1: a small example.
0: Meerandaru ekkadekkadi nunchino enni kashtamuloko enni baadaloko ochukoni enta selavulo chesukoni ikkadiki vastunnaru.
1: You have come here from different places bearing all inconveniences. What invitation is sent to you?
0: Endukosam ikkada vastunnaru?
1: Why are you here?
0: Sai daggara unnatundi prema tattvam kosamani meer intaga vaaltunnaru.
1: You are here.
0: Prati vyakti daggariki velli maatadistu navutu aadtu paadtu ento ఉల్లాసగా మీతో సంతోషాన్ని పొందుతున్నాడు.
1: స్వామి టాక్స్ టు ఎవ్రీబడీ, హీ మూవ్స్ అబౌట్.
0: ఈ ప్రేమ తత్వం చేతనే మీరందరూ ఇక్కడ రాగలుగుతున్నారు.
1: బికాస్ ఆఫ్ స్వామిస్ లవ్ యు ఆర్ హియర్.
0: ఇక్కడే గిన అహంకారం ఉంది, వచ్చిన వారు వచ్చినట్టు పోతారు అంటే మీరెవరు నా దగ్గరికే రారు.
1: ఇఫ్ దేర్ ఇస్ ఈగో హియర్, నన్ ఆఫ్ యు.
0: అహంకారం నిర్మూలమైపోవడం చేతనే అందరినీ సమీపిస్తుంటున్నాడు.
1: బికాస్ దేర్ ఇస్ నో ఈగో, హీ కమ్స్ టు యు.
0: కనుకనే సో గోపికలు కూడా ఇదే ప్రార్థిస్తూ వచ్చారు.
1: దట్ ఇస్ ద ప్రేయర్ ఆఫ్ గోపికాస్.
0: ఎప్పుడూ మీతోనే ఉండాలి స్వామి.
1: స్వామి వీ షుడ్ బి విత్ యు ఆల్వేస్.
0: ఇంతకంటే మాకు అక్కర్లేదు. వరం
1: వీ డోంట్ వాంట్ ఎనీథింగ్ ఎల్స్.
0: పుష్పంబు అయి నీవు పొలు పొందుచుండినా తుమ్మెదనై నేను తిరుగుచుండు.
1: ఓ కృష్ణ, ఇఫ్ యూర్ ఎ ఫ్లవర్ ఐ విల్ లైక్ ఎ బీ.
0: నీవు ఎప్పుడైనా ఎక్కడైనా కూడా ఒక పుష్పం మాదిరి పుట్టినామంటే నేను తుమ్మెద మాదిరి పుట్టేటట్టుగా నన్ను అనుగ్రహించు.
1: ఓ కృష్ణ, ఇఫ్ యూ టేక్ ది ఫార్మ్ ఆఫ్ ఫ్లవర్ లెట్ మీ బి బోర్న్ ఎస్ ఎ బీ.
0: వృక్షంబువై నీవు వెలుగొందు చుండిన.
1: వెన్ యు గ్రో లైక్ ఎ ట్రీ,
0: వృక్షంగా నీవు మారుతావంటే వల్లికనై నీకు అల్లుకొందు.
1: ఓ కృష్ణ, ఇఫ్ యూర్ ఎ ట్రీ ఐ మే క్రీపర్.
0: నేను క్రీపర్ మాదిరి నిన్నే విచ్చుకోకుండా నిన్ను అల్లుకుంటూ వస్తాను.
1: ఐ మే క్రీపర్ కాయిలింగ్ రౌండ్ యూ.
0: వర సముద్రుడే నీవైనా,
1: if you are the ocean,
0: vahini yaguchu nenu neelona aikyamagudu.
1: I am falls and merge in you.
0: Meru parvatame neevaina parachukoni parada nenu selayerunai selayerunai.
1: If you are a mountain,
0: falls, waterfall,
1: waterfalls from the mountain,
0: nenu untanu niku.
1: I'll be with you always.
0: Aa vidhanga nannu chey.
1: Make me like that.
0: అనంత ఆకాశమే నీవైనా,
1: ఇఫ్ యు ఆర్ దట్ ఇన్ఫినిట్ స్కై,
0: చిన్న చుక్క నేనై నీలోన చెలగుచుందు.
1: ఐ విల్ బి టైనీ స్టార్ షైనింగ్ దేర్.
0: అది భగవత్ సంబంధము, అదే బాంధవ్యము.
1: దట్ ఈస్ ద రిలేషన్షిప్ విత్ గాడ్.
0: ఆ విధమైన సంబంధ బాంధవ్యాన్ని నాకు అందించమని కోరారు.
1: దే ప్రేడ్ ఫర్ సచ్ గిఫ్ట్ ఆఫ్ రిలేషన్షిప్.
0: కనుక జీవులకు దేవులకు ఇటు సన్ని సంబంధ బాంధవ్యం ఉంటుండాలి.
1: దట్ ఇస్ ఇంటిమేట్ రిలేషన్షిప్ ఇన్ ది ఇండివిజువల్.
0: ఈ బాంధవ్యాన్ని మర్చిపోతున్నారు.
1: బట్ వీ హావ్ ఫర్గాటన్.
0: బంధంలో చిక్కుకుని పోతున్నారు.
1: వీ ఆర్ ఇన్
0: బాధను అనుభవిస్తున్నారు. అశాంతితో కృంగిపోతున్నారు.
1: వీ ఆర్ రెస్ట్లెస్.
0: కాలం తెలియనటువంటి దీంతో అనేక విధంగా జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నాం.
1: వీ ఆర్ వేస్టింగ్ అవర్ లైఫ్ అండ్ టైం.
0: ఈ వ్యర్థం చేసుకోకూడదు.
1: డోంట్ వేస్ట్ టైం.
0: జీవితం చాలా పవిత్రమైనటువంటిది.
1: లైఫ్ ఇస్ వాల్యుబుల్.
0: జీవితం చాలా విలువైనటువంటిది.
1: హైలీ వాల్యుబుల్.
0: జీవించదగినటువంటిది.
1: వీ హావ్ టు లివ్. ఇట్ హస్ టు బి లివ్డ్.
0: అలాంటి జీవితాన్ని వ్యర్థం కావించుకోకూడదు.
1: డోంట్ వేస్ట్ లైఫ్.
0: మానవ దేహమును కంటే మానవుని ప్రాణం చాలా విలువైనటువంటిది.
1: మోర్ దెన్ ద బాడీ లైఫ్ ఇస్ హైలీ వాల్యుబుల్.
0: ఎన్నింటికైనా త్యాగం చేసి దాన్ని సంరక్షించుకుని భగవత్ సన్నిధానికి చేర్చడానికి తగిన కృషి చేయాలి.
1: బీ రెడీ టు సాక్రిఫైస్ అండ్ అపోల్డ్ ద లైఫ్ టు బీ విత్ ద డివైన్.
0: ఓ భగవంతుడా,
1: ఓ గాడ్,
0: మా యొక్క జీవితం ఏమిటి?
1: వాట్ ఇస్ అవర్ లైఫ్?
0: మలయ మారుతం వలె కాలం అంతా కూడా నువ్వు మారిపోతుండాలి.
1: ఇట్స్ లైక్ ఎ వర్ల్ విండ్ దట్ చేంజెస్.
0: మంచు గడ్డ వలె క్షణములకు దేహానికి కేటాయించినట్టు ఆయు ప్రమాణం తరిగిపోతుండాలి.
1: లైఫ్ స్పాన్ పాసెస్ ఆఫ్ లైక్ ది ఐస్ దట్ మెల్ట్.
0: కర్తవ్యాన్ని గుర్తించక పూర్వమే కాయాన్ని వదిలిపోతున్నాము.
1: బిఫోర్ వి నో అవర్ డ్యూటీ రెస్పాన్సిబిలిటీ.
0: ఏమిటి, వాట్ ఇస్ ది పర్పస్ ఆఫ్ లైఫ్?
1: దెన్ వాట్ ద పర్పస్ ఆఫ్ లైఫ్?
0: కర్తవ్యాన్ని గుర్తించక పూర్వమే పోతున్నాము.
1: వి హావ్ నాట్ రియలైజ్డ్ అవర్ రెస్పాన్సిబిలిటీ.
0: కర్తవ్యాన్ని గుర్తించాలి.
1: వి షుడ్ నో అవర్ డ్యూటీ.
0: ఎందుకోసం పుట్టాము?
1: వై ఆర్ వి బోర్న్?
0: ఎందుకు మానవత్వం ధరించాము?
1: జంతువునా
0: నరజన్మ దుర్లభమని ఎందుకు చెప్పాము? ఏమిటంత విశేషం ఉంటుండాలి?
1: స్పెషాలిటీ.
0: ఆ విశేషం దైవత్వంకు సమీపానికి పోవటమే విశేషం.
1: ప్రాక్సిమిటీ టు ద లార్డ్ ఇస్
0: అక్కడి నుంచి వచ్చాం, తిరిగి అక్కడికి వెళ్ళాలి.
1: వీ కమ్ ఫ్రమ్ గాడ్ అండ్ గో బ్యాక్ టు హిమ్.
0: అదే మన లక్ష్యం.
1: దట్స్ అవర్ గోల్.
0: అదే జీవితం యొక్క పర్పస్.
1: దట్స్ ద పర్పస్ ఆఫ్ లైఫ్.
0: ఈ సత్యాన్ని మన హృదయంలో భద్రం చేసుకోవాలి.
1: వీ షుడ్ ప్రిజర్వ్ ద ట్రూత్ ఇన్ అవర్ హార్ట్స్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ఎన్ని విధమైనటువంటి ఆశల్లో మీ తల్లిదండ్రులు పెట్టుకున్నారు?
1: యువర్ పేరెంట్స్ హావ్ హై హోప్స్ ఆన్ యూ.
0: మీ యొక్క ప్లాన్ కూడా అనేక రకమైనటువంటి ప్లాన్లు అంతా ఉంటున్నాయి.
1: యూ టు మేనీ ప్లాన్స్.
0: కానీ ఎన్ని ఉండినప్పటికీ
1: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్
0: ఈ భగవత్ చింతన మాత్రము మీరు ఏనాటికి ఎక్కడికి పోయినప్పటికీ వదలకూడదు.
1: నెవర్ ఫర్ గెట్ గాడ్. నెవర్ గివ్ అప్ హిజ్ నేమ్.
0: తల్లిదండ్రులను తగినటువంటి రీతిగా సంతోషపెట్టు.
1: మేక్ యువర్ పేరెంట్స్ హ్యాపీ.
0: కారణం ఏమిటి?
1: వై?
0: మీ బ్లడ్, మీ ఫుడ్, మీ హెడ్, మీ దుడ్డు అంతా తల్లిదండ్రులు గిఫ్టే.
1: యువర్ బ్లడ్ అండ్ ఫుడ్ అండ్ హెడ్ ఆర్ పేరెంట్స్ గిఫ్ట్స్.
0: కనుక వారికి కూడా కృతజ్ఞత చెప్పండి.
1: యూ షుడ్ షో యువర్ గ్రాట్యుట్యూడ్.
0: వారికి తగినటువంటి ఒక సేవలు చేయండి.
1: యూ షుడ్ సర్వ్ యువర్ పేరెంట్స్.
0: జీవితం అంతా కూడా మాతృదేవో భవ, పితృదేవో భవ.
1: యూ షుడ్ సర్వ్ యువర్ మదర్. యూ షుడ్ సర్వ్ యువర్ ఫాదర్.
0: వారి ధనంకు మాత్రం మేము వారసులము, వారి ఆజ్ఞకు వారసులు కాదంటే ఇది ఏమైనా న్యాయమా?
1: ఇఫ్ యూ సే దట్ యువర్ లీగల్ హైయెస్ట్ టు దేర్ ప్రాపర్టీ అండ్ డోంట్ సర్వ్ దెమ్, ఇస్ దట్
0: కరుకనే? అన్నిటికీ వారికి మానసు వారసులే.
1: యువర్
0: ఆజ్ఞను శిరసావహించాలి.
1: ఫాలో దేర్ కమాండ్.
0: రాముడు దేవుడైనాడు.
1: రామ ఇస్ గాడ్.
0: ఎట్లయినాడు?
1: హౌ?
0: నేను దేవుణ్ణి అని ఆకాశం నుంచి ఉట్టిపడ్డా?
1: హ్యాస్ హీ కమ్ డౌన్ ఆన్ ఎర్త్ డిక్లేరింగ్ సో? నో.
0: సామాన్యమైన మానవుడు నేను తల్లి గర్భం నుంచి పుట్టాడు.
1: హీ ఇస్ లైక్ ఆర్డినరీ హ్యూమన్.
0: దేవుడు కావడానికి కారణం ఏమిటి?
1: వై హ్యాస్ హీ బికమ్ గాడ్?
0: ఆదర్శవంతమైనటువంటి గుణాలను అభివృద్ధి పరిచి ఆదర్శంగా జగత్తును చూపించాడు.
1: బికాస్ హీ హ్యాస్ గాట్ ఐడియల్స్ అండ్ లెడ్ అన్ ఐడియల్ లైఫ్.
0: తనకు అధికారమైనటువంటి రాజ్యాన్ని కూడా త్యజించాడు.
1: హీ హస్ గివెన్ అప్ ది ఎంటైర్ కింగ్డమ్.
0: పట్టాభిషేకమునకు సిద్ధమైనటువంటి ఒక క్షణం లోపలే అరణ్యానికి ప్రవేశించాడు.
1: హీ హస్ గోన్ టు ది ఎక్సైల్ అట్ ది టైమ్ హీ వాస్ ఇన్కార్నేటెడ్. వై?
0: ఆడిన మాట తప్పకూడదు.
1: వి షుడ్ నాట్.
0: సత్యమునకు ఇంతవరకు త్యాగం చేస్తూ వచ్చాడు.
1: ఫర్ ట్రూత్ హీ సాక్రిఫైస్.
0: తాను చెప్పింది కూడా కాదు, తండ్రి చెప్పిన దానికి తాను పాటిస్తూ వచ్చాడు.
1: హీ అబ్జర్వ్డ్ ది కమాండ్ ఆఫ్ ది ఫాదర్.
0: తండ్రి ఆ ఇచ్చినటువంటి సత్యాన్ని నిలబెట్టే నిమిత్తమై ఈ కుమారుడు ఇంత పాటుపడ్డాడు.
1: టు అప్హోల్డ్ ది ట్రూత్ ఆఫ్ ద ఫాదర్ ద సన్.
0: కనుకనే మనం మన కర్తవ్యాన్ని నిర్వర్తించినప్పుడే మన కాయం కూడా సార్థకమవుతుంది.
1: వెన్ యూ డిశ్చార్జ్ యువర్ డ్యూటీ ద బాడీ ఇస్
0: నిజమైన మన యోగము.
1: దట్స్ ట్రూ యోగ.
0: కర్తవ్యం యోగముచ్యతి.
1: డిశ్చార్జింగ్ ద డ్యూటీ.
0: కర్తవ్యం సుకర్మ కౌశలం.
1: వన్ షుడ్ డూ ఇట్ విత్ ఆల్ ద స్కిల్ అండ్ ఎబిలిటీ.
0: మన కర్తవ్యాన్ని చక్కగా గుర్తించండి.
1: వీ షుడ్ నో అవర్ డ్యూటీ.
0: నేను బాలుడిగా ఉన్నాను, ఇప్పుడు నా కర్తవ్యం ఏంటి?
1: ఐఎమ్ ఎ బాయ్, వాట్స్ మై డ్యూటీ?
0: వినే విధేయతలతో,
1: హ్యూమిలిటీ,
0: గురువులకు తల్లిదండ్రులకు తగినటువంటి గౌరవాన్ని ఇచ్చి,
1: రెవరెన్స్ టు టీచర్,
0: సమాజం లోపల చక్కని పేరును తెచ్చుకోవటం.
1: వీ షుడ్ గెట్ ఎ గుడ్ నేమ్ ఇన్ సొసైటీ.
0: ఇది ఈనాటి నీ కర్తవ్యం.
1: దిస్ యువర్ డ్యూటీ టుడే.
0: వివాహం చేసుకున్న తర్వాత
1: ఆఫ్టర్ మ్యారేజ్
0: గృహస్థ ధర్మములకు విరుద్ధం కాకుండా,
1: నాట్ అగేన్స్ ద ప్రిన్సిపల్
0: సమాజ ధర్మములకు ఏమాత్రం విరుద్ధం కాకుండా,
1: నాట్ అగేన్స్ ద నార్మ్స్ ఆఫ్ లైఫ్,
0: మానవత్వాన్ని సార్థకం గావించుకునేటువంటి సన్మార్గంలో నీవు ప్రవేశించాలి.
1: యూ షుడ్ రిడీమ్ యువర్ లైఫ్ బై ట్రేడింగ్ అలాంగ్ ద రైట్.
0: ఇది భారతీయ సంస్కృతి.
1: దిస్ ఇస్ ద కల్చర్.
0: ఏమిటి భారతీయ సంస్కృతి అంటే?
1: వాట్ ఇస్ ఇట్?
0: అనగా పవిత్రమైనటువంటి భావాలతో,
1: సీక్రెట్ థాట్స్,
0: నిర్మలమైనటువంటి కార్యాలతో,
1: విత్ ఆల్ ప్యూర్ యాక్షన్స్,
0: అనగా ఏ విధమైనటువంటి యొక్క దోషములు లేనటువంటి మనసుతో,
1: a mind without any mistake.
0: మనం ప్రవర్తించినప్పుడే ఇదే భారతీయ సంస్కృతి.
1: When we conduct ourselves, it is భారతీయ కల్చర్.
0: అసత్యముతో దూషితం కానటువంటి మాట.
1: The word should not be polluted.
0: హింసాతో దూషితం కానటువంటి దేహము.
1: The body should not be put to violence.
0: క్రియాశీలతో దూషితం కానటువంటి వాక్. ఈ మూడింటి యొక్క ఏకత్వం కావాలి.
1: We should have the unity which is not polluted by
0: God. దీనిని త్రికరణ శుద్ధి అన్నారు.
1: This is called unity in Trinity.
0: అది ఏది? Proper study of mankind is man.
1: That is the proper study of mankind is man.
0: అనగా మంచి హృదయము,
1: గుడ్ హార్ట్,
0: మంచి పలుకు,
1: గుడ్ వర్డ్,
0: మంచి చేతలు,
1: గుడ్ హార్ట్, గుడ్ వర్డ్ అండ్ గుడ్ యాక్షన్.
0: ఇది మీకు శివరాత్రి యొక్క ప్రధానమైన సందేశం.
1: దిస్ ఇస్ ద మెసేజ్ ఆఫ్ శివరాత్రి.
0: ముఖ్యంగా మీరు తెచ్చుకోవలసినటువంటిది మూడు వాక్యాలతో మీకు చెప్తున్నాను.
1: త్రీ థింగ్స్ దట్ భగవాన్ టెల్స్ అస్ నౌ.
0: సేవ, సేవ, సేవ.
1: సర్వీస్, సర్వీస్, సర్వీస్.
0: ఈ సేవను మాత్రం మీరు ఏనాటికి మర్చకూడదు.
1: Never forget service.
0: ఈ సేవలో మీరు పాల్గొనాలంటే ప్రేమను పెంచుకోవాలి.
1: In order to serve, develop love.
0: ఈ ప్రేమను పెంచుకోవాలంటే ప్రాకృతమైన సుఖాలను త్యాగం చేయాలి.
1: You have to sacrifice worldly pleasure.
0: త్యాగం చేసి ప్రేమను పెంచినప్పుడే సేవలో మనకు
1: తెలియదు. Sacrifice, develop love and then you can serve.
0: అది ఏ నిజమైన సేవ?
1: That's true service.
0: ఈ సేవ చేస్తున్నానంటే అహంకారానికి ఏమాత్రం అవకాశం ఇవ్వద్దు.
1: Never be egoistic because you are serving.
0: ఎవరికి చేస్తున్నావు నీ సేవ? నీ కోసం నువ్వు చేస్తున్నావు.
1: Whom are you serving?
0: ఉద్ధరే ఆత్మనాత్మానాం. నిన్ను నీవు ఉద్ధరించుకోవడానికి చేస్తున్నావు.
1: You are working for your own emancipation.
0: అంతేకాని ఎవరికో కోసమో కాదు.
1: Not for anybody.
0: ప్రతి సేవ కూడా నిన్ను నీవు ఉద్ధరించుకోవటమే.
1: Every service for
0: ప్రతి అపకారం కూడా నిన్ను నీవు పాడు చేసుకోవటమే.
1: If you harm anybody, harm yourself.
0: అపకారం చేయవద్దు.
1: Don't harm anybody.
0: ఎవరిని బాధ పెట్టవద్దు.
1: Don't hurt anybody.
0: ఎవరిని హీనంగా చూడవద్దు.
1: Don't look down.
0: ఎవరిని ఆశాస్పదంతో నీవు భావించవద్దు.
1: Don't make fun of anybody.
0: ఇవన్నీ కూడా తిరిగి నీకు వెలుగుకు తిరిగేటువంటివే.
1: Because they will come back to you someday.
0: కనుకనే మొట్టమొదట బీ గుడ్, డూ గుడ్.
1: సో బీ గుడ్, డూ గుడ్.
0: ఈ రెండు చేస్తే నీకు అన్ని సుఖం జరుగుతుంది.
1: These two you'll be happy in every way.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ఒక సంవత్సరం వరకు శివరాత్రి కోసం కాచుకోనక్కర్లేదు.
1: You don't need to wait for 1 year.
0: ప్రతి దినం కూడాను, ప్రతి రాత్రి కూడాను శివనామం చేత మనము శివత్వం అనేటువంటి మా మంగళత్వమే, నా యొక్క జీవిత తత్వమే అనేటువంటి సత్యాన్ని గుర్తించి నీ యొక్క అణువులో ఉన్నటువంటి పరమతత్వాన్ని నీవు చక్కగా విచారణ చేయాలి.
1: ఎవ్రీ నైట్ వి హావ్ టు రికగ్నైజ్ ద డివినిటీ ఇన్ అవర్ హ్యూమన్ లైఫ్ అండ్ డివినిటీ ఇన్ ఎన్ ఆటమ్ అండ్ మేక్ ఇట్ సీక్రెట్.
0: శివ శివ శివ శివయ్య నరాధ నీ చింతలెల్ల బాపి కోనమ్మ.

నీ చింతలెల్ల బాటుకుంటున్నా. శివమెత్తి జగ

Caravana para todo el mundo. Shiva Hara Hara Subramanya.

0: In his Guru Purnima address on the 2nd of July 2004, Spiritual Guide to Millions, Bhagwan Baba, urges us to live up to our divine destinies as embodiments of love. Love is God. Live in love, he reminds us.
1: Parama Pavanamaina Bharatavaniyan Sahanamam Madhe Manaku Chakkadanamu Parama Pavanamaina Bharatavaniyan Sahanamam Madhe Manaku Chakkadanamu Prema Swarupura.
2: Embodiments of love.
1: Inadi Manavanaku Sahanavanadi Emito Tilekapochunadi.
2: The modern man has no idea of what Sahana tolerance is.
1: Sahanamanadi Bharatu Yoka. అందచందమని గుర్తించుకోలేకపోతున్నారు.
2: People are not able to realize that it is the tolerance which is the real beauty of this sacred land.
1: సహనం లేనటువంటి మానవుడు మానవుడే కాదు.
2: One cannot be a human being bereft of tolerance.
1: హీనులను కురుపులను చూచినప్పుడు మానవునకు సహనమన్నది పోయి అసహ్యము అనేటువంటిది ఆరంభిస్తున్నది.
2: When man comes across the unfortunate and the physically challenged, he has got expression of the disgust instead of sympathy and tolerance.
1: నిజముగా సహనమన్నదనే కేవలము గొప్ప విలువైనటువంటి యొక్క మంత్రము మన భారతీయులకు.
2: In fact, this tolerance is the most important, highly sacred mantra to Bharatiyas.
1: ఇటువంటి పవిత్రమైన మంత్రమును వదలి యంత్రతంత్రముల చేత మానవుడు కేవలము అమాయకత్వంలో పడి అజ్ఞానములో మునుగుతున్నాడు.
2: He has forgotten the sacred principle of tolerance. He is carried away by all the machinery and different procedures and is remaining himself drowned in ignorance.
1: భక్తులకు కావలసినటువంటిది సహనమే.
2: Devotee requires this tolerance.
1: భక్తి భక్తి భక్తి అనగా కేవలము ఏదో పూజలు చేయటము వ్రతములు ఆచరించటము ఇత్యాది మాత్రమే భక్తిగా భావిస్తున్నారు.
2: We consider performance of the worship and observance of rituals as devotion.
1: ప్రతి విషయమును సహనముతో విని ఆనందించి ఆ సహనమును ఆచరణలో పెట్టడమే భారతీయుని యొక్క ప్రధాన కర్తవ్యము.
2: In fact, it is the main duty of all Bharatiyas to observe every subtle thing with tolerance, delight himself and share with others.
1: వ్రతములన్నిటి యందు వన్నెగాంచిన ఎట్టి ఘన సత్య శీలమే కఠిన తపము.
2: In fact, adherence of truth is the highest form of penance among all rituals.
1: Satyasilame nijamainatuvanti tapas aneetuvantidi ee naati manavudu marchipoyadu.
2: The modern man has forgotten the fact that truth is the true penance.
1: Sahanamu chaala uttejakaramainatuvantidi ullasakaramainatuvantidi ఇతరులకు బోధించవలసినటువంటిది అది.
2: In fact, it is this tolerance that has got to be propagated to many of the people. And this tolerance is really enthusiastic and highly zealous.
1: Pratamulannitiyandu vanniganchina etti kana satya seelame katina tapamu.
2: Therefore, the shining principle of truth is the true form of penance among all of the rituals followed.
1: Madhura bhavam vedi mana desamandanna matrubhavam kanna manyamedi.
2: What is the nectarine feeling in this holy land of Bharat? Can there be any other greater feeling other than the feeling towards mother?
1: Inati matrubhavam anetuvantidi marchipothunnaru.
2: This feeling towards the mother is forgotten.
1: Deenikante madhuramainatuvantidi marokati jagattulo ekkadanu kanaradu.
2: In this world you don't find any other thing sweeter than the feeling towards the mother.
1: Aa madhurabhavam aina aa matru premanu sampadinchukunetuvanti vaadu maha adrushtavantudi.
2: He is really lucky one if he is the recipient of mother's love.
1: ఈ మధుర భావం అనేటువంటిది ఎక్కడ వెతికినా మనకు లభించేటువంటిది కాదు, డబ్బులకు కొనేటువంటిది కాదు, బాడుగకు తీసుకునేటువంటిది కాదు. మధుర భావము మధుర ప్రేమ నుంచినే వచ్చింది.
2: దిస్ నెక్టరైన్ ఫీలింగ్ కెనాట్ బి అబ్టైన్డ్, కెనాట్ బి పర్చేస్డ్ నార్ రెంటెడ్ అవుట్. ఇట్ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ నెక్టరైన్ లవ్.
1: ఇట్టి పవిత్ర గుణములు కలిగినటువంటి భారతదేశమును ఈనాడు మనం ఉల్లంఘించి ఉత్తేజకరమైనటువంటి యొక్క ఉల్లాసముతో పరుల గుణములు పాటించుతూ అవి ఏ మన ప్రాణ సమానమని భావించుతూ వెంటాడుతున్నాడు భారతీయుడు.
2: భారతీయస్ ఆర్ డిజోబేయింగ్ these principles, encouraging principles of eternity, and have been adopting the alien principles,
1: prema swarupulara,
2: embodiments of love.
1: Premaku minchinatvanti oka pavitramainatvanti oka gunamu jagattunu endu vetukana kuda nu kanaradu.
2: In this world, in spite of your intense search, you do not find more valuable thing other than the truth.
1: లౌకికమైనటువంటి ప్రేమ, భౌతికమైనటువంటి ప్రేమ ఈనాడు ఎక్కడైనా చిక్కుతుంది, కానీ ఆత్మానందంతో కూడినటువంటి ఒక ప్రేమ మనకు లభించటము చాలా దుర్లభం.
2: యూ విల్ బి సక్సెస్ఫుల్ ఇన్ ఎంజాయింగ్ ద వరల్డ్లీ లవ్, ఫిజికల్ లవ్, బట్ ద లవ్ ఆఫ్ ద బ్లిస్ ఆఫ్ ద స్పిరిట్ ఈజ్ నాట్ సో పాసిబుల్ అండ్ యాక్సెసిబుల్ టు ఎవ్రీవన్.
1: ప్రేమ స్వరూపులారా, ప్రేమ అన్నది ఒకరినొకరు ప్రేమించుకోవటం కాదు, అది కాదు ప్రేమ.
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్. లవ్ డస్ నాట్ మియర్లీ మీన్ లవింగ్ ఈచ్ అదర్.
1: హృదయాన్ని ఇచ్చి హృదయాన్ని పుచ్చుకునేటువంటిది ప్రేమ.
2: లవ్ ఈజ్ ఓన్లీ మ్యాటర్ హార్ట్ టు హార్ట్, లవ్ టు లవ్.
1: కానీ అలాంటి పవిత్రమైనటువంటి మార్గము ఈనాడు మర్చిపోతున్నారు భారతీయులు.
2: భారతీయస్ హావ్ ఫర్గాటెన్ దిస్ సీక్రెట్ పాత్ ఆఫ్ లవ్.
1: అనాది కాలం నుండి పవిత్రమైన మన భారతదేశమునందు మనను వెంటాడుచు, మనను కాపాడుచు, అన్ని విధాల కంటి రెప్పవలే మన వెంట తిరిగేటువంటిది నిజమైనటువంటి దైవ ప్రేమ.
2: Since ancient times, it is only the sacred principle, the sacred one of the divine love, which is haunting us, which is after us, which is responsible for the sustenance of our life.
1: It is divyamainatvanti yoka daiva premanu manamu ekkada pettamo emo gurtinchukolekapothunnaru.
2: We are not able to know where we have hidden this divine love.
1: Endu chusina ande kanipistunnadi.
2: In fact, it is present everywhere where
1: అందు ఎందు కరడని కాదు ఎందెందు వెతికినా కూడాను ఆ దైవ ప్రేమనే కనిపిస్తుంది.
2: In fact, you can see the divine love wherever you see, wherever you find.
1: కనుక భారతీయులారా, భక్తి ప్రపత్తులనగా అనాది కాలం నుండి భారతీయుల్ని వెంటాడుచు, భారతీయులను కాపాడుచు, కంటి రెప్పవలే చూస్తూ వచ్చినది ఈ దైవ ప్రేమని.
2: భారతీయస్ హ్యావ్ బీన్ సస్టైనింగ్ దేర్ లైఫ్ బికాస్ ఆఫ్ దేర్ డివోషన్ అండ్ సిన్సిరిటీ, అండ్ ఇట్స్ అ డివైన్ లవ్ విచ్ హెస్ బీన్ ప్రొటెక్టింగ్ ఎవ్రీ వన్ లైక్ దట్ ఆఫ్ ఎన్ ఐలిడ్.
1: దైవ ప్రేమ తప్ప జగత్తునందు ఏ ప్రేమ కూడాను జగత్తులో కానరాదు.
2: In this world, universe, you don't find any other thing equal to that of divine love.
1: ఈ కనిపించేటువంటి ప్రేమలన్నీ కూడాను భూటకములు, నాటకములు.
2: All other forms of love are just భూటక, falsehood, నాటక, the drama.
1: కానీ నిజమైనటువంటి ప్రేమ తన నాభి నుండి ఆవిర్భవిస్తుంది.
2: The true love emanates, originates right from the navel.
1: అట్టి ప్రేమను మనం తీసుకోవటం, సంపాదించుకోవటం, అదే నాకు చాలా ఇష్టం.
2: భగవాన్ వాంట్స్ us to experience and share with everybody that wholehearted love.
1: ప్రేమకు మించినటువంటి ప్రేమ జగత్తులో ఎట్టి చూచిన కూడాను అది ప్రేమ కానేలదు.
2: In comparison to the divine love, you don't find any other love in this world equal to that.
1: లౌకికమైనా భౌతికమైనటువంటి ప్రేమలు కావలసినన్ని లభిస్తాయి మనకు.
2: The worldly love, the physical love, the ephemeral love is plenty enough in this world.
1: వీటిని అన్నింటినీ ప్రేమ అని పిలుచుటకు అర్హత లేదు.
2: In fact, they don't deserve to be called love.
1: ఒక్క ప్రేమ హృదయం నుంచి హృదయంలోకి రావాలి.
2: True love should originate out of human heart.
1: ప్రేమ స్వరూపులారా,
2: embodiments of love,
1: ఈ ప్రేమను మీరు బలపరచుకోండి.
2: Safeguard, maintain this love.
1: ప్రేమగల మానవులకు ఎట్టిది కూడాను లోటు కలగదు.
2: This love you don't find anywhere in this world.
1: ఇట్టి ప్రేమను మీరు సంపాదించుకున్నప్పుడే మీరు ప్రేమస్వరూపులు అనేటువంటి దానికి మీరు సార్థకమవుతున్నారు.
2: We can be called the embodiments of love if only we install that love within us.
1: దైవము సర్వత్రా ఉన్నాడు.
2: God is all pervasive.
1: దైవం ఎవరు?
2: Who is God?
1: నీవే దైవము.
2: You are God.
1: ఇట్టి జవాబును మనం పొందాలి.
2: This answer, response we should get.
1: దైవం ఎందు చూసినా ఉన్నప్పటికీ నీ అందే ఉన్నటువంటి యొక్క నిజమైనటువంటి దైవాన్ని నీవు మర్చిపోవద్దు.
2: Though God is everywhere, never forget the basic fact that God is in you.
1: దైవం ప్రత్యేకించి ఉన్నాడని భావిస్తుంటారు.
2: You consider God separate.
1: ఎందుకన్నాడు అందు లేడని సందేహం వలదు.
2: Never doubt that he is here and he is not there.
1: Chakri sarvopagatundu.
2: God is everywhere.
1: Endendu vetaki chuchina andande karadu ani Prahladudu cheppadu.
2: It is Prahlada who said that you will find him wherever you intensely search for him.
1: Itvanti prema tattvanni manamu gurtinchukovadaniki marchipothunnam.
2: We are forgetting this essential thing to know the nature of love.
1: భారతీయుల సంస్కృతి ఇదియే.
2: దిస్ ఈజ్ ద కల్చర్ ఆఫ్ భారత్.
1: దైవం దైవం దైవం దైవం నీవే, నీకంటే వేరు దైవం లేడు.
2: యు సే గాడ్, యు ఆర్ గాడ్, గాడ్ ఇస్ నాట్ సెపరేట్ ఫ్రమ్ యూ.
1: తన యందున్నటువంటి దైవాన్ని విస్మరిస్తున్నాడు మానవుడు.
2: సో మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు కన్విన్స్ దట్ గాడ్ ఈజ్ ఇన్ హిమ్.
1: కానీ దైవము కానటువంటి దాన్ని విశ్వసిస్తున్నాడు.
2: He reposes faith in every other thing other than God.
1: ప్రేమ స్వరూపులారా,
2: embodiments of love,
1: మీరు దేనిని ఆశించినా ఆశించకపోయినా ప్రేమను మాత్రము మీరు వదలకండి.
2: Whatever you seek after, never give up this love.
1: Idi emana goppa dhanam.
2: This is our prosperity, affluence.
1: Premaku minchina dhanamu marokati manaku kanaradu.
2: There's no other property beyond this love.
1: Ee premane goppa nidhi.
2: In fact, this love is the mine of wealth.
1: Dinni marchinatundi vaadu manavude kaadu.
2: If one forgets this love, he cannot be a human being by any standard.
1: Tallini, tandrini, sodarulu kevalam premistunnavu.
2: You love your parents, mother, father, your sisters and brothers.
1: Kaani ivi bhautikamainatundi natak sambandhamaina premani.
2: This is all worldly love. Relating to the physical.
1: Kanuka mana nija premana manamu gurtinchadaniki prayatninchali.
2: Therefore it's necessary to make quest for true divine love.
1: Nija payinatvanti premanu vetukonakkaraledu.
2: You don't need to search for true love anywhere else.
1: Adi eppudu mana ventane jantane intane kanipistundadi.
2: The true divine love is always with you, in you, above you, below you, around you.
1: దాన్ని వెతకనక్కర్లేదు.
2: యూ డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్ స్పెషల్లీ.
1: కానీ నిజమైనది వదిలి నిజము కానటువంటి దానిని మనం ఎందెందో వెతుకుతున్నాము.
2: వీఆర్ ఆఫ్టర్ ది ఫాల్సిటీ, దట్ విచ్ ఇస్ నాట్ ట్రూ, ఫర్గెటింగ్ ది బేసిక్ ఫండమెంటల్ లవ్.
1: ఇది ఏమిటి?
2: వాట్ ఇస్ దిస్?
1: ఇది పుష్పం.
2: దిస్ ఇస్ ద ఫ్లవర్.
1: ఇది పుష్పం అని అందరూ వర్ణిస్తుంటారు.
2: పీపుల్ గో ఆన్ డిస్క్రైబింగ్ దిస్ ఫ్లవర్.
1: ఇది దైవ హృదయ పుష్పము.
2: గాడ్ ఈస్ ద రియల్ ఫ్లవర్.
1: ఇది పుష్పం సామాన్యమైనది కాదు.
2: ఫ్లవర్ ఈస్ నాట్ ఆర్డినరీ వన్.
1: ఇది భగవంతుడి యొక్క హృదయంతో కూడినటువంటిది.
2: దిస్ ఈస్ సింబాలిక్ ఆఫ్ ద హార్ట్ ఆఫ్ గాడ్.
1: దీనికి ఎన్నో రేఖలు ఉంటున్నవి.
2: ఇట్ హాస్ గాట్ సో మెనీ పెటల్స్.
1: ఈ రేఖలన్నీ నువ్వు తీసివేస్తే పుష్పం ఎక్కడుంది?
2: When you go on removing petals, where is the flower?
1: Kanuka ee rekale bhagavantuni yokka lekhalu.
2: Rekalu, the petals, are the lekhalu, the letters of the divinity.
1: Evare premaloni lekha okati tappipoyinda vaadu prema swarupude kaadu.
2: If one misses this letter of love, you cannot call him the embodiment of love.
1: Annintikini aadharam okkate.
2: There's only one fundamental basis for all.
1: Adiye mooladharamainatvanti yokka aatma.
2: That is the primordial principle of the self or atma.
1: Aatmane prema ani pilustu vacharu.
2: The self or atma is love.
1: Danini manaku reetiga pilchutaku peru ledu.
2: You cannot call it by any other name other than this atma.
1: Ee aatmake aneka rakamulainatundi premalu.
2: It is this atma that manifests in varied manner.
1: Man talli tandri sodarulu sodari veerandaru kodanu ee oka pushpam yokka rekhale.
2: The mother, father, brothers and sisters all represent the petals.
1: Andaru cherinatundi kutumbamu anetundi pushpam.
2: All together constitute the flower of the family.
1: Kanuka manu oka kutumba premaliga untunnante matramuna chaladu.
2: It's not enough if you have this family relationship.
1: Visha kutumbikuduga nee kavali.
2: One should belong to this universal family, family of the universe.
1: Evani chusina namaskaram namaskaram namaskaram namaskaram.
2: You should be able to respect, salute, namaskar everyone whom you come across.
1: Deeniki minchinatvanti ekkadaina manaku labhistunda?
2: This sort of respect towards everybody, you don't get more than this in this world.
1: Kanuka neeku jagatlo kanipinchina vannai kudanu daiva swaroopamuni.
2: All that is apparent in this cosmos, it verily is divine.
1: Daivamu kaanatvantidi okkati kudanu jagatlo kaanaradu.
2: In this vast world, you don't find anything other than
1: ee kanipinchina anni kudanu vastulaga nee bhavistunnavu.
2: You consider mereless objects of this material world.
1: Ee vastulanni kudanu daiva krupamulai.
2: The material objects of this world also are symbolic of God's grace.
1: కనుక ప్రపంచములో భగవంతునికి మించినటువంటిది మనకు ఒక్కటి కూడా కనరాదు.
2: Therefore, it is certainly established there's nothing beyond God in
1: this world. కనుక మనం పిచ్చివారమైపోయి భగవంతుడు ఎక్కడో ఎక్కడో అని వెతుకుతూ ఉన్నాం.
2: Like madcaps, we are in search of God elsewhere.
1: ఎక్కడ చూసినా కనిపించినది దైవమే.
2: It's only God who is present everywhere.
1: దైవము కానటువంటిది లోకములో ఒక్కటి లేదు.
2: In this world there's nothing other than the divinity.
1: కనుక సర్వము దైవ స్వరూపమని భావించినటము చాలా గొప్పతనము.
2: The greatness lies considering everything as a manifestation of God.
1: దైవము కానటువంటిది మనకు ఏమాత్రం కూడా జగత్తులో కానరాదు.
2: In this world you don't find anything other than God.
1: కనిపించినదంతా కూడా దైవ స్వరూపములే.
2: All that is conspicuous is the will of God.
1: Form of God.
2: Is the form of God.
1: కనుక will of God కాదు form of God.
2: It's not the will of God, it is the form of God.
1: కనుక దైవము అన్ని రూపములతో కూడా మనకు కనిపిస్తున్నాడు.
2: So God is present in all forms.
1: అట్టి సర్వస్వరూపుణ్ణి కూడాను సర్వ మానవ ఆకారము కూడాను మనం దైవంగా విశ్వసించాలి.
2: Therefore all forms are his. It's only God who assumes all these forms.
1: కనుక మనము ఈ వస్తు స్వరూపాన్ని విసర్జించి
2: So we should give up this material point of view.
1: శక్తి యొక్క స్వరూపాన్ని మనము హృదయంలో దాటుకోవాలి.
2: We should go the power, the strength of God and strengthen in our heart.
1: కనుక దైవము కానటువంటిది మనం ఏది కూడా అనుభవించటం లేదు.
2: You don't experience any other thing other than God in this world.
1: మనము నీటిని తాగాం.
2: You have taken water.
1: ఈ నీటిని తాగటం చేత ఏమి శాంతి కలిగింది?
2: What is that you get by drinking water?
1: దాహం తీరింది.
2: Thirst is quenched.
1: అనగా ఈ దాహం అనేటువంటిది దైవమే.
2: This very thirst is divine.
1: నీరు కూడాను దైవమే.
2: Water is divine.
1: పంచభూతములు పంచేంద్రియములు పంచకోశములు పంచ ప్రాణములు అన్ని కూడాను దైవ స్వరూపాలి.
2: The five elements, the five essential sheets, the senses, everything is God only.
1: ఇవన్నీ సెన్సెస్ అని దాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నాం మనం.
2: We are misusing our senses.
1: ఇది మానవుడు చేసేటువంటి పాపములు.
2: This is the sin committed by man.
1: సెన్సెస్ అన్ని కూడాను పవిత్రమైనటువంటివి.
2: All senses are highly sacred.
1: నిర్మలమైనటువంటివి.
2: They are pure.
1: నిశ్చలమైనటువంటివి.
2: They are steady.
1: నిస్వార్థమైనటువంటివి.
2: Selfless.
1: నిర్గుణం నిరంజనం సనాతనం నికేతనం నిత్య శుద్ధ బుద్ధముక్త నిర్మల స్వరూపం.
2: They are pure, unpolluted, unsullied, crystalline, clear, immortal.
1: దీనికి జాతి మత భేదములు ఏమాత్రం కూడా లేవు.
2: It is beyond all caste, community, race and nationality.
1: దీనికి కాస్ట్ అంటే ఏమిటో తెలియదు.
2: It has no knowledge of what caste is.
1: కనుకనే ఇటువంటి మన యొక్క గుణములు మన ఎంతే ఉంచుకొని మనం ఎక్కడెక్కడో చాటుకుంటున్నాం.
2: We have the human values within us, but we are in search of them outside.
1: Manavata viluvalu unti.
2: Human values.
1: Emunt anukunnaru.
2: What do you think of them?
1: Manavata viluvale daiva gunamulu.
2: The human values are the divine qualities.
1: Daivuniki vere gunamade devudu.
2: God has no special attributes other than these.
1: Daivamu aneetuvanti padame oka pedda gunamu.
2: The very term God symbolizes a great quality, supreme.
1: అటువంటి గుణరహితమైనటువంటి ఒక భగవంతుణ్ణి గుణముని అందు తిప్పుకొని మనం భ్రమిస్తున్నాము.
2: We are deluded by attributing attributes to God.
1: ప్రేమ స్వరూపులారా.
2: Embodiments of love.
1: నా నోటి అందు ఏది పలికినా ప్రేమనే ప్రేమనే ప్రేమనే.
2: Whatever Bhagavan tells us, whatever he speaks, it is only love.
1: నాకు మరొక పదం నాకు మరొక పదము నాకు తెలియదు.
2: భగవాన్ డస్ నాట్ రిఫర్ టు ఎనీ అదర్ థింగ్, హీ డస్ నాట్ నో.
1: ప్రేమకు మించినటువంటి గుణము మన యందు ఎక్కడ కూడా కానరాదు.
2: దేర్ ఇస్ నో గ్రేటర్ క్వాలిటీ దెన్ లవ్ విత్ ఇన్ మ్యాన్.
1: అట్టి ప్రేమను మనం ప్రేమించుకుంటూ పోవాలి.
2: వీ హ్యావ్ టు సీక్ దట్ లవ్.
1: ఇటువంటి ప్రేమకు మించినటువంటిది భగవంతుడు మరొకటి లేడు.
2: గాడ్ ఈజ్ నాట్ సపరేట్ అదర్ దెన్ లవ్.
1: నిర్గుణం,
2: అట్రిబ్యూట్లెస్,
1: నిరంజనం,
2: షైనింగ్,
1: సకిరను, ప్రేమనే ప్రేమనే ప్రేమనే.
2: వాట్ ఎవర్ భగవాన్ టెల్స్ అస్, వాట్ ఎవర్ హీ స్పీక్స్, ఇట్ ఇస్ ఓన్లీ లవ్.
1: నాకు మరొక పదం

0: నిర్గుణం,
1: అట్రిబ్యూట్లెస్,
0: నిరంజనం,
1: షైనింగ్
0: సనాతనం,
1: ఎన్షియంట్
0: నికేతనం,
1: ఎగ్జాంపులరీ
0: నిత్య,
1: ఎటర్నల్
0: శుద్ధ,
1: ప్యూర్
0: బుద్ధ,
1: అన్సలీ
0: ముక్త,
1: లిబరేటెడ్
0: నిర్మల స్వరూపిణం,
1: ఇట్స్ ప్యూర్ వన్, అన్పొల్యూటెడ్.
0: దీనికి ఇన్ని పేర్లు పెట్టినప్పుడు ఇవన్నీ మన తృప్తి నిమిత్తమై మనం పలుకుతున్నామే కాని దానికి వండని కానే కాదు.
1: ఆల్ ది సినోనిమ్స్ ఆర్ ఫర్ సెల్ఫ్ గ్రాటిఫికేషన్ బట్ డు నాట్ ఇన్ ఎనీవే రిప్రజెంట్ ద రియాలిటీ.
0: భగవంతునికి వర్ణనే లేదు.
1: యూ కెనాట్ డిస్క్రైబ్ గాడ్.
0: తనకు ఒక్కటే ఒక వర్ణన.
1: బట్ ఇట్స్ ఓన్లీ వన్
0: గొప్ప వర్ణన, ప్రేమ.
1: The greatest way of describing God is only love.
0: ఈ ప్రేమకు మించినటువంటి వర్ణన ఎక్కడ చిక్కిలి కూడా మనకు అది వర్ణనే కాదు.
1: Beyond this realm of description of love, nothing lies ahead.
0: కోపం నందు కాని, తాపం నందు కాని, విచారం నందు కాని, దుఃఖం నందు కాని, ఏదీని ఎందు కూడా ఈ ప్రేమ ప్రేమనే.
1: In all moments of life, either in anger or frustration, love remains as it is.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: మీరందరూ ప్రేమ స్వరూపులే.
1: యూఆర్ ఆల్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీ అందున్నటువంటి స్వరూపము ప్రేమనే.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ రియాలిటీ యూఆర్ వెరీ లవ్.
0: ఆ ప్రేమనే భగవత్ యొక్క ఆకారము.
1: అండ్ దిస్ లవ్ ఇస్ ఫార్మ్ ఆఫ్ గాడ్.
0: అట్టి ఆకారంను మనం చింత పెట్టుకుని
1: దట్ ఫార్మ్ యూ హ్యావ్,
0: ఆకారం లేనటువంటి వాటిని చింతిస్తూ ఉన్నాం మనం.
1: యూ థింక్ ఆఫ్ ద రెస్ట్ దట్ ఆర్ ఫార్మ్లెస్.
0: అంగహీనుడైనటువంటి పిల్లలను,
1: ది హ్యాండిక్యాప్,
0: ఆ సైకిల్ పైన ఎక్కిస్తూ ఉంటే నాకు ఎంతో విచారమైంది.
1: భగవాన్ ఫెల్ట్ వెరీ వెరీ సాడ్ వెన్ దిస్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ హ్యాండిక్యాప్డ్ ఆర్ లిఫ్టెడ్ టు 3-వీలర్స్.
0: వారు ఒక దైవస్వరూపులు.
1: దే ఆర్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: అలాంటి దైవస్వరూపుణ్ణి మన అంగమునందు ఉంచుకొని మనము ఏదో హీనుడనిగా భావించి మనము వాటితో తెల్లాటలాడుతున్నాము.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ కన్సిడర్ దెమ్ సో లో, forgetting the fact they are divine.
0: Heenudainatunte vaadu lokamlo ekkada kodanu kaanaraadu.
1: There is none in this world who are low.
0: Aa heenamainatunte gunamu manayende.
1: That quality which is so low and mean is in you only.
0: Adi bhagavantuni quality idi kaadu.
1: It's no way the God's quality.
0: Bhagavantuniki quality ide levu.
1: God has no attributes or qualities.
0: అతని క్వాలిటీ ఒక్కటే ఒకటి.
1: But he has got only one quality.
0: ప్రేమనే అతని క్వాలిటీ.
1: The quality of love is the quality of God.
0: ప్రేమనే అతని స్వరూపము.
1: Love is his form.
0: నేను ఎవరైనా ప్రేమతో సంభాషిస్తే అది నాకు ఎంత ఆనందమో చెప్పలేను.
1: Bhagavan says it is beyond expression as he talks to people lovingly.
0: Aa prema lekunda kevalam parihasam tho gaani leka pavitramainatundi deni gaani bhavinchi nannu varnistunte adi naaku chaala asahyam isthundi.
1: On the other hand, if you talk as a matter of fun, limiting to description, Bhagavan is vexed or disgusted with such talk.
0: Kanukani premato nannu palukarinchandi.
1: Talk to Bhagavan with all your love.
0: Ah premato parikinatvanti palukulu annitikini akkadane jawab vastundi.
1: You get the response then and there itself when your words are full of
0: premato. Premato sai ani pilchu.
1: Say with all love, sai.
0: Oi ani palukutaru.
1: You get the response, oi, oi.
0: Kanukane prema lenatvantidi matramu నన్ను ఏమాత్రం కదిలించలేదు.
1: నథింగ్ కెన్ టచ్ అవర్ మూవ్ భగవాన్.
0: ఆ ప్రేమను మాత్రము కవర్గా చేసుకుని నన్ను పలకరిస్తే నేను ఎప్పుడైనా పలుకుతుంటాను.
1: భగవాన్ విల్ సర్టన్లీ రెస్పాండ్ ఇఫ్ వీ టాక్ టు హిమ్ విత్ లవ్.
0: ప్రేమకు మించినటువంటిది ప్రాణం మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో లైఫ్ అదర్ దాన్ లవ్.
0: కనుక భగవంతుని మనము చూడాలనుకున్నా పలకరించాలనుకున్నా ప్రేమ చేతనే మీరు పలుకరించండి, ప్రేమ చేతనే చూడండి.
1: ఇఫ్ యూ వాంట్ టు సీ గాడ్ అండ్ టాక్ టు హిమ్, వెల్ హ్యావ్ దిస్ లవ్. టాక్ టు హిమ్ లవింగ్లీ, వాచ్ హిమ్ విత్ ఫుల్ ఆఫ్ లవ్.
0: ఎంత ధనం ఉన్నా, ఎంత గుణం ఉన్నా, ప్రేమకి ఏమాత్రము పనికిరావు.
1: ఆల్ యువర్ వెల్త్, ఆల్ యువర్ స్టేటస్ స్టాండ్ నో వేర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ లవ్.
0: ఈ ప్రేమకు మించినటువంటిది మరొకటి జగత్తు.

0: కానరాదు.
1: ఇన్ దిస్ వరల్డ్ యూ డు నాట్ ఫైండ్ ఎనీథింగ్ మోర్ దాన్ లవ్.
0: ప్రేమ, ప్రేమ ఈ రెండు అక్షరములకు మించినటువంటి యొక్క మాధుర్యము ఎక్కడ కూడా కానరాదు.
1: టూ లెటర్డ్ వర్డ్ ప్రేమ, ఆల్ ద స్వీట్నెస్ కంటెయిన్ ఇన్ దిస్ యూ డు నాట్ ఫైండ్
0: ప్రేమ. ప్రేమకి ఎంత దీర్ఘమిస్తామో అంత దానికి మాధుర్యం వస్తుంది.
1: ప్రేమ యాజ్ యూ అటర్ దట్ ఇట్ స్పీక్స్ ఆఫ్ ఆల్ స్వీట్నెస్ దేర్.
0: కనుక మీరు ప్రేమను ప్రధానంగా పెట్టుకోండి.
1: హ్యావ్ దిస్ లవ్ యాజ్ ది ఫౌండేషన్.
0: ఎక్కడికైనా మీరు వెళ్ళండి.
1: యూ మే గో ఎనీవేర్.
0: అడవులు ఎందున్నా,
1: యూ మే బి ఇన్ ద ఫారెస్ట్,
0: ఆకాశంలో ఉన్నా,
1: ఓవర్ ఇన్ ద స్కై,
0: పట్టణంలో ఉన్నా,
1: ఇన్ ఎ సిటీ,
0: పల్లెనున్నా,
1: ఓ విలేజ్,
0: గుట్ట మీదనున్నా,
1: ఆన్ ద మౌంటైన్ టాప్,
0: కట్టేటబడి ఉన్నా,
1: ఆర్ ఇన్ ద డీప్ సీ,
0: ప్రేమించు వానికి ప్రేమయే సాటి.
1: దోస్ దట్ లవ్, ఇట్ ఇస్ ఓన్లీ లవ్ దట్ ఇస్ అన్పారలెల్డ్, అన్బీటెన్, అన్ఈక్వల్.
0: కనుక ఇతనికి ఏ గృహము, ఏ వసతి, ఏ నివాసము, ఏ మాత్రము లేవు.
1: ద వన్ ఆఫ్ లవ్ ఈజ్ నాట్ బాదర్డ్ ఆఫ్ ఎనీ అదర్ కంఫర్ట్, బి దట్ రెసిడెన్స్ ఆర్ వాట్స్ ఎవర్.
0: ఇట్టి ప్రేమను మీరు సంపాదించుకోండి.
1: దిస్ లవ్ వీ షుడ్ ఎక్వైర్.
0: ఈ ప్రేమకు ఎంత ధనమిచ్చినా లభించేటువంటిది కాదు.
1: యూ కెనాట్ బై దిస్ లవ్ విత్ ఎనీ అమౌంట్ ఆఫ్ మనీ.
0: ఎంత మనసిచ్చినా లభించేటువంటిది.
1: యూ కెన్ ఓన్లీ గెట్ ఇట్ బై ఆఫరింగ్ యువర్ మైండ్.
0: ఇది మనసుకు మాత్రమే లభిస్తుంది కానీ
1: ఇట్ ఓన్లీ ద మైండ్ దట్ కెన్ ఎక్వైర్
0: ఇటువంటి ప్రేమతత్వాన్ని మొట్టమొట్ట మానవుడు అభివృద్ధి పరచుకోవాలి.
1: ఇట్ ఇస్ ఓన్లీ ద లవ్ దట్ వన్ హ్యాస్ టు డెవలప్.
0: నీ ప్రేమను పెంచుకునే నిమిత్తమే భక్తి, భక్తి, భక్తి అని ఒక భక్తి అనేటువంటి పదమును మీకు అందించాడు.
1: ది ఆబ్జెక్టివ్ ఆఫ్ డివోషన్ ఈజ్ టు గ్రో, డెవలప్ లవ్.
0: కనుక మనకు భక్తి, భక్తి అనేటువంటిది ఎక్కడి నుంచినో లభించదు.
1: డివోషన్ యూ డోంట్ గెట్ ఎనీవేర్ ఎల్స్.
0: ప్రేమనే మన యొక్క డివోషన్.
1: అండ్ దిస్ లవ్ ఈజ్ ద ట్రూ డివోషన్.
0: ఈ ప్రేమ లేనటువంటి డివోషన్, డీప్ ఓషన్.
1: డివోషన్ విదౌట్ లవ్ ఈజ్ ఓన్లీ డీప్ ఓషన్.
0: ఆ ఓషన్ కూడా నువ్వు ఎలాంటిది, ఉప్పు నీళ్ళ ఓషన్.
1: దిస్ డీప్ ఓషన్ ఇస్ సాల్ట్, ఇస్ సెలైన్.
0: డివోషన్ అనేటువంటి స్వీట్ వాటర్.
1: ది డివోషన్ ఈజ్ ఫుల్ ఆఫ్ స్వీట్ వాటర్.
0: అమృతమయమైనటువంటిది ఈ ప్రేమ.
1: అండ్ దిస్ లవ్ ఈజ్ నెక్టర్.
0: ఆనందమయమైనటువంటిది ఈ ప్రేమ.
1: లవ్ ఇస్ బ్లెస్.
0: అద్భుతమైనటువంటిది ఈ ప్రేమ.
1: ఇట్స్ మిస్టీరియస్, వండర్ఫుల్.
0: అంతటా చిక్కునేది ఈ ప్రేమ.
1: అండ్ యూ గెట్ ఇట్ సో ఈజీలీ ఫర్ యువర్ సెల్ఫ్.
0: కనుక ఇట్టి సులభమైనటువంటి ప్రేమను వదలి
1: యూ గివ్ అప్ దట్ ఈజీ సింపుల్ లవ్.
0: ఇంకొక ప్రేమను మనం ఏమాత్రం ఆశించరాదు.
1: నెవర్ ఎక్స్పెక్ట్ ఎనీ వరల్డ్లీ లవ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరు భక్తి, భక్తి, భక్తి అనేటువంటి ప్రేమను పవిత్రంగా పెట్టుకోండి.
1: యూ సేఫ్ గార్డ్ దట్స్ సీక్రెట్ లవ్.
0: దానికి మించినటువంటి ప్రేమ మరొకటి లేదు.
1: బియాండ్ దిస్ యూ డోంట్ ఫైండ్ ఎనీథింగ్.
0: దానికి మించినటువంటి ముక్తి మరొకటి లేదు.
1: ఇట్ ఇస్ ఓన్లీ ద సోర్స్ ఆఫ్ లిబరేషన్.
0: ముక్తి, భక్తి, యుక్తి, రక్తి, అన్నక్తి అన్నింటి అందు కూడా నువ్వు ఈ ప్రేమ ఒక్కటి మాత్రమే లీనమై ఉన్నది.
1: ముక్తి లిబరేషన్, భక్తి ద డివోషన్, రక్తి ది అటాచ్మెంట్, ది అనురక్తి వన్స్ ఓన్ లైక్స్, దే ఆల్ సెంటర్ రౌండ్ దిస్ లవ్ ఓన్లీ.
0: కనుక ఈనాడు గురు పౌర్ణమి దినము మీకు అందించేటువంటిది అమూల్యమైనటువంటి వస్తువు ఒక ప్రేమ మాత్రమే.
1: ఆన్ దిస్ మోస్ట్ ఆస్పిషియస్ సేక్రెడ్ డే ఆఫ్ గురు పౌర్ణిమ భగవాన్ గివ్స్ అస్ మోస్ట్ వాల్యుబుల్ గిఫ్ట్, ద గిఫ్ట్ ఆఫ్ లవ్ టు ఎవ్రీబడి.
0: ఈ ప్రేమనే లేకుండా నేను ఏది ఇచ్చి కూడాను అది ఫలితం ఉండదు.
1: Without love, whatever that is given to you is useless.
0: Kanuka na premane pavitramainatundi yokka sinduram.
1: It is this Bhagavan's divine love which is most auspicious and sacred, the very vermilion sindura.
0: Itti premane meeru abhirudhi parchukondi.
1: This love we have to foster and grow.
0: Sayankalamu ee prema yokka vimaramunu chakkaga బోధిస్తాడు.
1: దిస్ ఈవినింగ్ భగవాన్ విల్ ఎక్స్ప్లెయిన్ ద డీటెయిల్స్ ఆఫ్ లవ్.
0: ప్రేమముదిత మనసే.

हवस मूत्र सुगन हवा के कलाम माता पिता बंधु सख सब।

ಸಜ್ಜನ ಜೀವನ ಕಂಡ.

0: ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: దృశ్యకల్పితమైన ఈ జగత్తునందు కనిపించే ప్రతి ప్రాణి కూడాను ఇంద్రియ భోగములను ఆశించి, ఇంద్రియ సుఖములను అపేక్షించి జీవించుటకు ప్రయత్నిస్తున్నారు.
1: ఇన్ దిస్ అపారెంట్ ట్రాన్సియంట్ వరల్డ్ ఎవ్రీ లివింగ్ క్రీచర్ వాంట్స్ టు డిజైర్ ద సెన్సువల్ ప్లెజర్ అండ్ సెన్సువల్ హ్యాపీనెస్.
0: కానీ ఈ ఇంద్రియ సుఖము ఎక్కడి నుండి ఆవిర్భవించుతున్నది అనేటువంటి విషయాన్ని వారు గుర్తించలేకపోతున్నారు.
1: They are not able to recognize the fact where from they get this sensual pleasure.
0: Samasta indriya sukhamulaku puttinillu dukkhame.
1: For all the sensual pleasure, the center being that of misery.
0: Puttaka sthanam ettido dani purva pradam attide untuntari.
1: As is the center of origin, so the rest follow in the same way.
0: Dukkhamulandu putti sukhamulu ee reetiga taanu pondagaladu. అనిత్యం అసుఖం లోకం మిమం ప్రాప్య భజస్వమాం. ఈ జగత్తు నందు కనిపించినదందరి కూడాను అనిత్యం అసుఖం ఈ లోకం.
1: ఆల్ దట్ యు సీ ఇన్ దిస్ వరల్డ్ ఇస్ ప్యూర్లీ టెంపరరీ, ఎవ్రీథింగ్ ఇస్ ఫ్లీటింగ్, ఫుల్ ఆఫ్ మిజరీ.
0: కనుక ఈ సత్యాన్ని మానవుడు గుర్తించితే ఎన్నో విధములైనటువంటి పవిత్రమైన స్థితిని పొందగలదు.
1: వెన్ వన్స్ మ్యాన్ రికగ్నైజెస్ దిస్ truth, he will lead a sacred life.
0: Tana puttuk sthananu taanu gurtinchukolekapothunnadu.
1: He is not able to know his origin.
0: Ekkada nunchi vachanu, ekkada nichanu, ekkadiki velutunnanu aneetundi ee moodu rahasyamulanu gurtinchukunte manavuni yokka jeevitham saarthakam avutundi.
1: Human life is really redeemed if one understands the meaning of these questions: where from I have come, where do I live, where do I go back.
0: Indriyamulaku మాత్ర అని పేరు.
1: ఇంద్రియ సెన్సెస్ ఆర్ కాల్డ్ మాత్రాస్.
0: మీయతే ఇది మాత్ర అని దీని యొక్క అంతరార్థం. అనగా ఈ యొక్క ఇంద్రియములు అనేటువంటివి, ఈ మాత్ర అనేటువంటివి కూడాను కొలతను వేయబడినటువంటివి.
1: ఇంద్రియ సెన్సెస్ ఆర్ మాత్రాస్, దే హావ్ గాట్ దేర్ ఓన్ మెజర్.
0: కొలతలు వేయనటువంటిది ఇంద్రియములే.
1: ఓన్లీ ది సెన్సెస్ మెజర్.
0: ఎట్లా?
1: హౌ?
0: పప్పుకు తగినంత ఉప్పు లేదు అని దీనికి తగినటువంటి కొలతలు వేసి చెప్పినటువంటిది నాలుక.
1: ఇట్ ఈస్ ద టంగ్ దట్ మెజర్స్ టు వాట్ ఎక్స్టెంట్ సాల్ట్ ఈస్ యాడెడ్ టు ద డాల్.
0: మనిషి చాలా అందంగా ఉంటున్నాడు కానీ ముక్కు చాలా చిన్నది అని దీనికి కొలత వేసి చెప్తుంది కన్ను.
1: ఇట్ ఈస్ ది ఐ దట్ సేస్ దట్ మ్యాన్ ఈస్ సో హ్యాండ్సమ్ but the nose is very small.
0: So small,
1: small.
0: ఈ విధంగా మంచి చెడ్డలను గుర్తించి ఉచ్చరించినటువంటివి ఈ ఇంద్రియములు.
1: So senses decide what are good and what are bad.
0: ఈ యొక్క మాత్రకు మరొక విశిష్టత కూడా ఉంటున్నది.
1: మాత్ర senses have another significance.
0: అనగా ఒక పరిమితములో దీనిని ఉపయోగించుకోవాల్సినటువంటి విషయం.
1: Meaning, they must be used under certain limitation.
0: భగవంతుడు ప్రసాదించినటువంటి ఈ ఇంద్రియములను, అందించినటువంటి ఈ ఇంద్రియములను పరిమితమైనటువంటి యొక్క దీంట్లో దీన్ని ఉపయోగించుకోవాలి.
1: Senses, which are God's gift, must be used under certain limits.
0: పరిమితములకు మించిపోయినప్పుడు భగవత్ ఆజ్ఞను ఉల్లంఘించిన వాడవటమే కాకుండా దానివల్ల అనేక విధములైనటువంటి యొక్క కష్టములకు, నష్టములకు, రోగములకు గురి కావలసి వస్తుంది.
1: If he doesn't make use of the senses under certain limits, it amounts to disobedience to God and he'll be put to suffering, losses and sickness.
0: భగవంతుడు ఏ నిమిత్తమై ఏ ఇంద్రియములను ప్రసాదించాడో ఆ ఇంద్రియములను ఆ నిమిత్తమై సక్రమమైన మార్గంలో దాన్ని ప్రవేశపెట్టి అనుభవించడానికి ప్రయత్నించాలి.
1: We have to make use of, proper use of these senses for which they are meant, gifted by God.
0: ఉదాహరణమునకు ముక్కును తీసుకోండి.
1: For example, take nose.
0: శ్వాసను తీసుకోవటం కోసమని, శ్వాసను వదలటం కోసమని, సుగంధమును చూసుకోవటం కోసమని, దుర్గంధమును విసర్జించడం కోసమని ముక్కును మనకు ప్రసాదించాడు.
1: Nose is gifted for respiratory process, inhalation and exhalation, and also to enjoy the fragrance.
0: ఉచ్ఛ్వాస నిశ్వాసములను స్వీకరించి తద్వారా తన ప్రాణమును నిలబెట్టుకునే నిమిత్తమై ఈ నాశకమును అందించాడు.
1: నోస్ ఇస్ గివెన్ టు మెయింటైన్ అవర్ లైఫ్ త్రూ దిస్ బ్రీతింగ్ ప్రాసెస్.
0: అంతేకాక రుచులను కూడాను చూచి అనుభవించే నిమిత్తమై కూడాను ఈ నాలుకను అందించాడు.
1: ద టంగ్ ఇస్ గిఫ్టెడ్ టు నో ద టేస్ట్.
0: ఈ విధమైనటువంటి యొక్క కొన్ని ఇంద్రియముల యొక్క భాగములను మనము దుర్వినియోగపరచుకోవడానికి ప్రయత్నిస్తున్నాము.
1: We are making all attempts to misuse these senses.
0: Swasana teesukovatam, swasana vadalatam.
1: Inhalation and exhalation.
0: Deeni dwara kudanu aneka vidhamainatundi aadhyatmika prabodhalanu andistu unnadu.
1: The breathing process also has got spiritual teaching.
0: So hum idiye advaitam yokka margamu prabodha.
1: The teaching of non-dualism is this principle of సోహం.
0: దీన్ని హంస గాయత్రి అని కూడా చెప్తూ వచ్చారు.
1: దిస్ ఈస్ ఆల్సో కాల్డ్ హంస గాయత్రి.
0: సో హం, నేనే అది, నేనే దైవము అనేటువంటి యొక్క అంతరార్థము.
1: ద మీనింగ్ ఆఫ్ సోహం ఈజ్ ఐఎమ్ దట్, ఐఎమ్ గాడ్.
0: ఇట్టి భావాన్ని నీవు అర్థం చేసుకుని వర్తించమని గుర్తించుకునే నిమిత్తమై ఈ యొక్క నాసికాన్ని అందించాడు.
1: దిస్ నోస్ ఈజ్ గిఫ్టెడ్ టు అండర్స్టాండ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ సోహం బై ది బ్రీతింగ్ ప్రాసెస్.
0: భౌతికమైనటువంటి యొక్క ప్రవర్తనకు లోబడి, భౌతికమైనటువంటి యొక్క విషయవాసనలకు లోబడి ఈ పవిత్రమైనటువంటి మంత్రమును ప్రబోధింపజేసేటువంటి ఈ నాశకం ముందు నష్టం వేసుకుంటే ఈ నాశకం ఏమైపోతుంది?
1: ఇన్ దిస్ ఫిజికల్ వరల్డ్, ద వరల్డ్ ఫుల్ ఆఫ్ సెన్సువల్ ప్లెజర్, ఇఫ్ యు మేక్ యూజ్ ఆఫ్ ద నోస్ టు ఫర్ స్నఫ్, వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్?
0: ఈ స్నఫ్ అనేటువంటిది నష్టం చేసుకోవటం వల్ల ఉచ్ఛ్వాస నిశ్వాసం కూడా కొంత అడ్డుపడిపోతాయి. తద్వారా పవిత్రమైన మంత్రమును ఉపయోగించేటువంటి యొక్క ఈ నాశకమునకు అపవిత్రమైనటువంటి మార్గాన్ని ప్రవేశించినట్టు అవుతుంది.
1: ద స్నఫ్ కమ్స్ ఇన్ ది వే ఆఫ్ అవర్ బ్రీతింగ్ ప్రాసెస్ అండ్ ఇట్ మేక్స్ ది హోల్ ప్రాసెస్ అన్సేక్రెడ్.
0: తద్వారా ఈ యొక్క స్నఫ్ ద్వారా ఊపిరితిత్తులు కొంతవరకు అడ్డుపడిపోతాయి.
1: The lungs also in due course of time get spoiled.
0: తద్వారా ఇస్నోఫీలియా, ఆస్మా అనేటువంటి రోగములు కూడా ప్రారంభమవుతాయి.
1: One suffers from isnophilia and asthma because of snuff.
0: భగవంతుడు ఏ నిమిత్తమై అందించాడో ఆ ఇంద్రియములను దానికి విరుద్ధమైన మార్గంలో వినియోగపెట్టడం చేత దీనికి తగినటువంటి పనిష్మెంట్ ఈ వ్యాధియే.
1: The sickness is the consequence of the misuse of the senses because they are meant for a particular purpose.
0: నాలుకను అందించేది దేనికోసమని?
1: Why the tongue is given?
0: అందుకోసమని నాలుకను ఎన్ని విధముల కూడాను వర్ణిస్తూ వచ్చాడు జయదేవుడు.
1: Jayadeva extolled the various traits.

0: ఓ పవిత్రమైనటువంటి ఒక నాలుక, రుచి ఎరిగినటువంటి నాలుక, గౌరవ మర్యాదలు తెలిసినటువంటి నాలుక, వినయ విధేయతను పాటించినటువంటి నాలుక, నీవు నిరంతరం కూడాను గోవింద దామోదర మాధవ అనేటువంటి నామం స్మరించేటువంటి ఓ నాలుక, నీవెందుకు ఈ పిడమార్గం పడుతున్నావు?
1: Oh, tongue, you are really sacred. You know the respect and the esteem. You know what obedience and humility is. Instead of chanting God's name Govinda and Damodara, why are you going the wrong way?
0: Atti nalukalundu manamu satyamainatti palukunu palakali.
1: With this tongue, we should speak truth.
0: Satyavakunu anusarinchali.
1: We should follow truth.
0: Parulo hrudayamulo badinchinatvanti yokka palukunu palakali.
1: We should speak in such a way as to not to hurt others.
0: మధురమైనటువంటి యొక్క పదార్థములు భుజించాలి.
1: We should accept palatable
0: మత్తు పదార్థములు కాని, మత్తు పదార్థములు కాని,
1: intoxicants
0: మాంసభక్షణ కాని,
1: or meat
0: స్మోకింగ్లు కాని,
1: or smoking
0: ఇత్యాది దుర్వ్యసనములకు గురి అయ్యేటువంటి యొక్క పదార్థములను నీ పైన ఉంచకూడదు.
1: Why should one should not have these vices as to take these intoxicants and smoking and the meat eating
0: ఇత్యాది దురభ్యాసములకు లోగ కావటం చేతనే నీ యొక్క కీర్తిని కూడాను నీవు కోల్పోతున్నావు.
1: బికాస్ ఆఫ్ దీస్ వాయిసెస్ యు లూజ్ యువర్ నేమ్ ఇన్ సొసైటీ.
0: మాంసము, మద్యపానము, స్మోకింగ్, ధూమపానము, ఈ మూడు కూడాను మానవునికి చాలా విరోధమైనటువంటి యొక్క చర్యలను చేకూరుస్తుంది.
1: ద నాన్ వెజిటేరియనిజం, డ్రింకింగ్ అండ్ స్మోకింగ్, ద క్వైట్ కాంట్రడిక్టరీ టు హ్యూమన్ బిహేవియర్.
0: తద్వారా అనారోగ్యం కూడా ఏర్పడుతుంది.
1: Therefore he falls sick.
0: మత్తుగా ఉండటం చేతనే తన యొక్క బ్రెయిన్ కూడా చెడిపోతుంది.
1: His brain also gets ultimately spoiled.
0: ఈ విధమైనటువంటి తెలివితేటలను కోల్పోయిన తర్వాత మానవుడు గతికి ప్రయోజనం ఏమిటి?
1: Having lost the intelligence like that, why should he continue to live?
0: కనుక ఓ నాలుక, నేను ఏ నిమిత్తమై నీకు అందించారో భగవంతుడు దాన్ని సరియైన మార్గంలో ప్రవేశపెట్టుకోమని చెప్పింది.
1: Therefore the teaching is, O tongue, you have got a sacred purpose to fulfill. You follow the direction.
0: Matra ane daniki parimitamainatunte paddathiloni.
1: Matra here meant to work under certain limits.
0: Yedi vinallo danini maatrame vinali manam.
1: We are supposed to listen that what we are supposed to.
0: Vinavalsinatunte danini vismarinchi, vinalanatunte danini visvesinchi, nee yokka shravanamunu snarasam chestunnavu.
1: In fact, we are spoiling this power of faculty of audition, listening, by believing that what we are not supposed to.
0: Suradasu kuda cheppadu cheviyundi chevatulai ati manoharamaina nee gaana marimpa neraraire.
1: Suradasu also said, you have got the ears, but you are not able to listen to the melodious music of the Lord.
0: Kannundi gruddulai kalyanakaramaina nee roopa darshimpa neraraire.
1: Having been gifted with the eyes, yet you are not able to see the beautiful form
0: kannulu enduku ichchadu bhagavantudu.
1: Why God has given eyes?
0: అడ్డం వచ్చినటువంటి వాటిని చూడటం కోసమనే?
1: Are they given to see everything?
0: కాదు కాదు.
1: No.
0: మంచిని చూచే కోసమని.
1: To see good, eyes are given.
0: కనుకనే పురందదాసు కూడా చెప్పాడు, కన్నులేలరా రాముని చూడని కన్నులేలరా. ఎందుకు ఈ కన్నులు ఉండాలి? భగవంతుని చూడనటువంటి ఈ కన్నులు ఎందుకోసం ఉండాలి?
1: The eyes that don't see the form, beautiful form of God, why should they exist?
0: Enduku ee kannulu untunnayi pattikayala vale?
1: Just these eyes are like the cotton balls.
0: Nee kosama bazaar lo poyetunte vyaktulantanni chuttam kosamana? Kaadu kaadu. Bazaar lo vesinatunte gaiti postanta chuttam kosamana? Kaadu kaadu. Bazaar lo vesinatunte cinema wall postanta chuttam kosamana? Kaadu kaadu.
1: The vision is not granted to watch the guide post and the wall posters on along the streets and everything over there.
0: నీవు రోడ్డులో నడుస్తున్నావు కనుక రోడ్డును చూడు మొదలు.
1: As you walk along the road, first watch your step.
0: నీవు ఈ యొక్క పవిత్రమైనటువంటి యొక్క నేత్రములను అపవిత్ర మార్గంలో ప్రవేశపెట్టడం చేతన నీవు ప్రమాదమునకు గురి అయిపోతున్నావు.
1: Because you have lost that sacred path of the vision, you are put to danger.
0: చూడు, నీవు రోడ్లో వెళుతున్నప్పుడు సైకిల్ పైన పోతున్నావు. ఈ యొక్క వాల్ పోస్ట్ నువ్వు చూసుకుంటూ పోతే ఏ టాక్సీనో ఏ యొక్క రిక్షానో వచ్చి నిన్ను కొట్టి నీకు ప్రమాదం కలిగిస్తుంది.
1: As you're going on your bicycle, if you look at the wall post over there, naturally you sustain a fracture.
0: నీవు రోడ్లో పోయేటప్పుడు రోడ్డును చూడాలి కానీ మిగతా విషయాలను ఏమాత్రం గుర్తించరాదు.
1: You should see the road as you go straight, nothing else.
0: అప్పుడే నీకు క్షేమము, అన్ని విధములైనటువంటి యొక్క ఆనందము కలుగుతుంది.
1: There lies all the joy and security.
0: కనుక నీ ఇంద్రియముల యొక్క ప్రమాణమును ఇంద్రియముల యొక్క విలువను ఇంద్రియముల యొక్క విశిష్టతను గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
1: Therefore, we have to make an effort to know the value, the limitations of the senses given to us.
0: ఈ ప్రపంచములో ఒక్కొక్క ఇంద్రియములకు ఒక్కొక్క ప్రాణి లోబడిపోతుండాలి.
1: In this world, we find one creature submitting itself, a victim to one sense or other.
0: కురంగా మాతంగా విహంగమీన బృంగములవలే అన్నారు. కురంగా మాతంగా విహంగము మీనము కుంభములవలే. అనగా లోకములో శబ్ద స్పర్శ రూప రసగంధాదులు ఐదు ప్రాణములుంటున్నాయి.
1: దేర్ ఆర్ ఫైవ్ ప్రిన్సిపల్స్ హియర్. వన్ ఇస్ శబ్ద, ద సెకండ్ ఇస్ రూప.
0: శబ్దములకు లోబడి జింకలు వశమైపోతున్నాయి.
1: ద డేర్, ద సెకండ్ దే బికమ్ విక్టిమ్స్ టు ద సౌండ్.
0: శబ్దములు తాను భరించుకోలేవు.
1: ద కాన్ బేర్ ద సౌండ్.
0: అదిరి బదిరిపోతుంటాయి.
1: దే ఆర్ ఫియర్ స్ట్రికెన్ బికాస్ ఆఫ్ హై సౌండ్.
0: కట్టకడపటికి ప్రాణములకు కోల్పోతుంటాయి.
1: దే లూజ్ దేర్ లైఫ్ అల్టిమేట్లీ.
0: ఒక శబ్దములకు మాత్రమే ఈ యొక్క జింకలు ఇన్ని విధములైనటువంటి యొక్క జీవితం అనే కులిపోతున్నాయి.
1: దేర్ ఈస్ ఎ విక్టిమ్ టు వన్ ఫ్యాక్టర్ ఆఫ్ సౌండ్.
0: ఏనుగు.
1: దెన్ టచ్.
0: ఈ స్పర్శ చేత తాను మరికి వశమైపోతుండాలి.
1: ఎలిఫెంట్ కెన్ బి కాట్ బికాస్ ఆఫ్ ఇట్స్
0: వేగం. పెద్దదే కానీ బలం చాలా గొప్పదే కానీ ఒక శబ్దములు కాక స్పర్శకు చాలా లోబడిపోతుంటాయి.
1: ద బాడీ ఈజ్ సో బిగ్, సో మైటీ, బట్ యెట్ బికాస్ ఆఫ్ వీక్నెస్ టు ద సెన్స్ ఆఫ్ టచ్ ఇట్ బికమ్స్ ఎ విక్టిమ్.
0: ఈ యొక్క స్పర్శ కేవలము భుజబలమును బుద్ధి బలమును ఏమాత్రము యోచించదు.
1: దిస్ సెన్స్ ఆఫ్ టచ్ ఈజ్ బియాండ్ ద ఫిజికల్ పవర్ అండ్ ఇంటెలిజెన్స్.
0: కనుకనే శబ్దము స్పర్శ రూపము.
1: దెన్ థర్డ్ వన్ ద ఫామ్ రూప.
0: మిగతా ఎక్కడైనా ఉంటుంటాయి. లైట్ ను చూసేటప్పటికీ తాము కాలిపోతామా ఏమవుతామా అనేటువంటి విచారమే లేకుండా అందులో వచ్చి పడిపోతుంటాయి అగ్నిలో.
1: అండ్ వీ ఫైండ్ సో మెనీ ఇన్సెక్ట్స్ ఓవర్ దేర్ దట్ ఫాల్ ఇన్ టు ద ఫైర్ బీయింగ్ క్యారీడ్ అవే బై ద లైట్.
0: రసము అది ఏ చేప.
1: దెన్ ద రస ద టేస్ట్.
0: ఇంకా మాంస ముక్కను గాలమునకు పెట్టి నీటిలో వేసినప్పుడు దాని నిమిత్తమై వచ్చి చేరిపోయి కట్టగడపటి ప్రాణం ఇచ్చిపోతుంది.
1: ఫిష్ కెన్ బి కాట్ బై ద బెయిట్.
0: అట్లా ఒక్కొక్క ప్రాణి ఒక్కొక్క విధమైనటువంటి దీనికి లొంగిపోతుంటాయి.
1: ఈచ్ ఇండివిజువల్ బికమ్స్ ఎ విక్టిమ్ టు వన్ ఆఫ్ దీస్ ఫ్యాక్టర్స్.
0: కానీ ఈ ఐదు ఉండినటువంటి ఈ మానవుడు ఇంకెంత భద్రం లేకుండా ఉండాడో చూడండి.
1: యు కెన్ అండర్స్టాండ్ హౌ అన్సేఫ్.
0: స్పర్శ రూప రసగంధాదులు ఐదు కూడా ఉంటున్నాయి మానవుని నిండుకు.
1: మ్యాన్ హాస్ గాట్ ఆల్ దీస్ ఫైవ్ ఫ్యాక్టర్స్ ఇన్ ఫోర్.
0: కనుకనే వీడు అన్నింటికీ కూడా బద్ధుడైపోతున్నాడు.
1: దేర్ ఫోర్ హీస్ చైన్డ్ బై ఆల్ దీస్ ఫైవ్.
0: అన్నింటికీ తాను వశుడైపోతున్నాడు.
1: హీ సబ్మిట్స్ హింసెల్ఫ్ టు ఆల్.
0: అన్నింటికీ తాను స్లేవ్ అయిపోతున్నాడు.
1: హీ బికమ్స్ ఎ స్లేవ్ టు దీస్ ఫైవ్.
0: కనుకనే తన జీవితం అంతా కూడా స్వేచ్ఛ అనేది దానికి ఏమాత్రం కూడా అవకాశం లేకుండా పోతుండాలి.
1: దేర్ ఫోర్ హీ లూజెస్ హిస్ ద వెరీ ఫ్రీడమ్.
0: కనుక ఇంద్రియముల యొక్క సుఖము ఎక్కడి నుంచి వచ్చిందంటే దుఃఖం నుంచినే వచ్చింది.
1: Therefore, the sensual pleasure is product of misery.
0: ఈ దుఃఖం నుంచి మనకు దుఃఖమే ప్రాప్తిస్తుంటుంది కానీ సుఖం అనేటువంటిది ఏనాటికి మనకు ప్రాప్తించదు.
1: Out of sadness you get only sadness or misery, no pleasure whatsoever.
0: మృత్తికమైనటువంటి కుండ లోపల స్వర్ణకుండగా మారాలన్నట్టు ఎట్టవుతుంది, వీలవుతుంది.
1: How do you expect an earthen pot to become a golden one?
0: కనుకనే మనం పుట్టినదే దుఃఖం నుంచి పుట్టాము.
1: We are born in misery.
0: సుఖమైనటువంటిది ఎట్ట ప్రాప్తిస్తుంది?
1: హౌ డు ఎక్స్పెక్ట్ హ్యాపీనెస్?
0: కానీ మనం ఆ సత్యాన్ని గుర్తించుకోలేక సుఖము సుఖము సుఖము అని ఆరాటపడుతున్నాం.
1: బట్ వీ డోంట్ అండర్స్టాండ్ దిస్ ట్రూత్, బట్ స్టిల్ వీ వాంట్ టు బి హ్యాపీ.
0: ఎక్కడ ఉంది సుఖము?
1: వేర్ ఇస్ హ్యాపీనెస్?
0: కేవలము దైవత్వం నందు మాత్రమే ఉంటున్నది.
1: ది ట్రూ హ్యాపీనెస్ లైస్ ఇన్ ది డివినిటీ.
0: ఆ దివ్యత్వం నందు మాత్రమే ఈ సుఖం ఉంటుండాలి.
1: ది హ్యాపీనెస్ లైస్ ఇన్ డివినిటీ.
0: కనుకనే ఆ దివ్యత్వాన్ని ఆశ్రయించినప్పుడే నిజమైన సుఖం మనకు ప్రాప్తిస్తుంది.
1: When you surrender to the divine, you will have this bliss.
0: ఇప్పుడు మరొక విషయం కూడా యోచించాలి.
1: ఈ
0: ఇంద్రియములు 10.
1: We have 10 senses.
0: ఐదు కర్మేంద్రియములు, ఐదు జ్ఞానేంద్రియములు.
1: 5 senses of perception, 5 senses of action.
0: ఈ 10 ఇంద్రియములకు నువ్వు ఎవరు యజమాని?
1: Who is the master of these 10 senses?
0: అదే మనసు.
1: The mind is the master of the
0: 10. కనుకనే ఐదు కర్మేంద్రియములు, ఐదు జ్ఞానేంద్రియములు మనస్సు అనేటువంటి వానికి భార్యల వంటివి.
1: Therefore, these 10 senses are equal to the wives to the master mind.
0: ఒక వైఫ్ ఉంటేనే జీవితంలో చాలా అవస్థలు పడలేకుండా పోతుంటారు మానవులు.
1: One is not able to go on well with one wife.
0: ఇద్దరు ఉండి భార్యలు ఉండినటువంటి ఉత్తాన పాదంకి అనేక కష్టములు చేకూరి కట్టగడపటికి ధ్రువుణ్ణి కూడాను అరణ్యానికి పంపవలసి వచ్చింది.
1: ఉత్తాన పాద, who has two wives, had to be separated from his son Dhruva because of the problem at home.
0: ముగ్గురు భార్యలు ఉన్నటువంటి జనక మహారాజు కూడాను యజ్ఞము చేత పొందబడినటువంటి యొక్క శ్రీమన్ నారాయణమూర్తిని అరణ్యానికి అంపగలిగాడు.
1: అండ్ యూ ఆల్సో నో ద కింగ్ దశరథ హూ హాస్ గాట్ ది త్రీ వైవ్స్ హ్యాడ్ టు బి సెపరేటెడ్ ఫ్రమ్ ద సన్.
0: కారణం ఏమిటి?
1: వై?
0: ఈ భార్యలకు వశం కావటం చేతనే వీరి ఇట్టి దురవస్థలకు గురి అవుతూ వచ్చారు.
1: Because he had to submit himself to the three of his wives.
0: ఇంకా 10 మంది భార్యలు ఉంటున్నటువంటి యొక్క ఈ మనసు యొక్క గతి ఎలాంటిది?
1: You can understand the fate of the mind with the 10 wives.
0: ఒక భార్య చెప్తుంది, నన్ను ఈ విధమైనటువంటి సుందరమైనటువంటి దీనిని చూడటానికి నన్ను తీసుకుని పోమంటుంది.
1: One wife will demand that she should be taken to a good scenario, good scene.
0: అక్కడికి నన్ను తీసుకుని పోకుండా పోతే నీతో నేను మాట్లాడను అంటుంది.
1: If you don't take me to that spot, I will not talk to you.
0: నాకు రుచికరమైనటువంటి పదార్థములు అందించాలని నాలుక అనేటువంటి ఆశిస్తుంది.
1: The tongue wants very good dishes.
0: ఆ నాలుకకు ఈ రుచికరమైనటువంటి ఆహారం అందించకుండా పోయినప్పుడు ఇతని పైన ద్వేషం కలుగుతుంది ఆ యొక్క నాలుకకు.
1: అండ్ ఇఫ్ వి డోంట్ సప్లై డెలీషియస్ ఐటమ్స్
0: ఈ విధంగానే ఒకదాన్ని తృప్తిపరిస్తే మరొకటి విరోధానికి పూనుకుంటుంది.
1: వెన్ యూ సాటిస్ఫై వన్ సెన్స్ ద అదర్ సెన్స్ టర్న్ అగైన్స్ట్
0: కనుక ఈ 10 ఇంద్రియములను కూడా నువ్వు తృప్తిపరిచేటువంటిది ఎవరికి సాధ్యం కాదు.
1: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీబడి టు సాటిస్ఫై ఆల్.
0: కనుకనే అర్జునుడటువంటి వాడు కూడా చెప్పాడు, చంచలం హి మన కృష్ణ ప్రమాది బలవద్రుడం. ఇది చాలా ప్రమాదమైనటువంటిది, చాలా బలమైనటువంటిది, చాలా దృఢమైనటువంటిది. ఈ చంచలమైన మనసును నేను ఉంచుకోలేనన్నాడు.
1: ద మైండ్ ఇస్ సో స్ట్రాంగ్, ఇట్స్ అన్స్టడీ, ఇట్స్ వేవరింగ్. వెల్ ఐ కాంట్ బేర్ దిస్.
0: ఈ చంచలత్వం ఎక్కడి నుంచి వచ్చింది ఈ మనసుకు?
1: మైండ్ ఇస్ వేవరింగ్. వేర్ ఫ్రమ్ ఇట్ గాట్స్?
0: ఈ భార్యను పెట్టేటువంటి బాధల చేతనే ఈ చంచలత్వం ప్రారంభమైంది.
1: ద మైండ్ ఇస్ వేవరింగ్ బికాస్ ఆఫ్ ది సఫరింగ్ ఇట్ సఫర్స్ అట్ ది హ్యాండ్స్ ఆఫ్ ది వైవ్స్.
0: కనుకనే ఈ ఇంద్రియములు ఆ మనసును అనేక విధములుగా కూడాను భ్రాంతులకు చెందిపోతుండాలి.
1: సో ద సెన్సెస్ బ్రింగ్ ఇట్ డౌన్ టు ది లెవెల్ ఆఫ్ డెల్యూషన్.
0: ఈ యొక్క మనసును ఒక క్షణమైన కూడా స్థిరత్వంలో ఉండనివ్వదు.
1: మైండ్ విల్ నెవర్ బి స్టడీ ఫర్ ఎ మోమెంట్.
0: కనుక ఇంద్రియములు అనేటువంటివి మనకు సుఖం అందిస్తున్నాయని అప్పటికప్పుడు ఆనందిస్తున్నారే కాని మానవుడు ఇది భరించలేనటువంటి బాధను కూడా అందిస్తున్నాయి.
1: మ్యాన్ ఫీల్స్ దట్ ఈస్ హ్యాపీ బికాస్ ఆఫ్ ద సెన్సువల్ ప్లెజర్. But it is momentary, but ultimately it suffers a lot.
0: కానీ ఇంత తెలివితేటలైనటువంటి మానవుడు కూడాను ఈ ఇంద్రియముల యొక్క సుఖమును ఏమాత్రం కూడా గుర్తించుకోలేకపోతున్నాడు.
1: మ్యాన్ బీయింగ్ సో ఇంటెలిజెంట్ ఈస్ నాట్ ఏబుల్ టు ఇన్వెస్టిగేట్ వాట్ ది సెన్సువల్
0: ఈ భౌతికమైన లౌకికమైన ప్రాకృతమైన ఈ యొక్క ఆనందమునకే తాను లొంగిపోతున్నాడే కాని ఇవి కనిపించేటువంటి ఇవి చేర్చేటువంటి స్థానం ఎటువంటిది అనేటువంటి యొక్క లక్ష్యాన్ని మర్చిపోతున్నాడు.
1: మ్యాన్ ఈస్ క్యారీడ్ అవే బై ది ఫిజికల్ fleeting world, but he doesn't understand in which direction is going.
0: ee bhautikamaina vanni kudanu chana banguramaitundi.
1: All the worldly things are momentary.
0: Deenine Shankara varu kuda chepparu ma

0: ఇవంత క్షణములో పల్లెపోతుంటది. ఈ సుఖములు, ఈ ఆనందములు, ఈ యొక్క ఆహ్లాదములన్నీ కూడా ఒక క్షణంలో కనుమరుగైపోతుంటాడు.
1: ఆల్ దిస్ హ్యాపీనెస్ అండ్ ద ప్లెజర్ వానిష్ ఇన్ ఎ మోమెంట్స్ టైం.
0: ఇట్టి క్షణభంగురమైనటువంటి యొక్క సుఖముల నిమిత్తమై మానవుడు గొప్ప విలువైనటువంటి యొక్క జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాడు.
1: బికాస్ మ్యాన్ ఫైండ్స్ అండ్ యర్న్స్ ఫర్ దిస్ మొమెంటరీ ప్లెజర్ అండ్ స్పాయిలింగ్ హిస్ వాల్యుబుల్ లైఫ్.
0: నిజముగా మానవుడు అంటే, ఉపనిషత్తుడు అంటే విలువైనటువంటిది అని అర్థం.
1: ఉపనిషత్ గివ్స్ ద మీనింగ్ ఫర్ దిస్ వర్డ్ మానవ, హ్యూమన్ బీయింగ్, ద వన్ హూ ఇస్ వాల్యుబుల్.
0: చాలా విలువైనటువంటిది మానవత్వము.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ హైలీ వాల్యుబుల్.
0: ఈ లోకమునందు కూడా మీరు చక్కగా విచారణ చేస్తే మనిషికి ఉండినటువంటి విలువ దేనికి లేదు.
1: ఈవెన్ దిస్ ఫిజికల్ వరల్డ్ మ్యాన్ ఇస్ మోస్ట్ వాల్యుబుల్.
0: కానీ తెలుసుకోలేకపోవడం చేతనే మానవుడు అధోగతి పారైపోతున్నాడు.
1: బికాస్ ఆఫ్ హిస్ ఇగ్నోరెన్స్ హీ రూయిన్స్ హిమ్సెల్ఫ్.
0: ఈ ప్రపంచంలో ఏది విలువైనటువంటిది అంటే డైమండ్ విలువైనటువంటిది అంటున్నాం.
1: ఇన్ దిస్ వరల్డ్ వాట్ ఇస్ వాల్యుబుల్? వి సే డైమండ్ ఇస్ మోస్ట్ వాల్యుబుల్.
0: డైమండ్ వాల్యుబుల్, ఇంత విలువైనటువంటిది లేదు. కానీ ఆ డైమండ్ విలువ కట్టేటువంటి వాడెవడు? మనిషే.
1: డైమండ్ ఇస్ హైలీ వాల్యుబుల్, బట్ హూ అటాచ్డ్ వాల్యూ టు ద డైమండ్? ఓన్లీ మ్యాన్.
0: బంగారు చాలా విలువైనటువంటిది, దానికి విలువ కట్టేది ఎవరు? మనిషే.
1: గోల్డ్ ఇస్ వాల్యుబుల్, బట్ హూ ఇస్ ద కాజ్ ఫర్ దిస్ వాల్యూ? మ్యాన్ అగైన్.
0: గొప్ప గొప్ప పట్టణాల లోపల కూడా భూములకంతా విలువ కట్టేటువంటి వారెవరు? మనిషే.
1: ద సైట్ వాల్యూ ఇన్ సిటీస్ ఇస్ వెరీ హై.
0: బొంబాయిలో ఒక అడుగు తీసుకుంటే దీనికి 2 లక్షల రూపాయలు ఒక అడుగు నెలకు.
1: There in Bombay, you have to pay a couple of lakhs.
0: వీటికంతా విలువ కట్టేటువంటి వాడు ఎవరు? మనిషి.
1: హూ ఇస్ ద మ్యాన్ రెస్పాన్సిబుల్?
0: అన్నింటికీ విలువ కట్టే మనిషి విలువ ఈనాడు తరిగిపోయింది.
1: ద మ్యాన్ హూ ఇస్ ద కాజ్ ఫర్ ద వాల్యుబుల్స్ అవుట్ సైడ్ హ్యాస్
0: మనిషి విలువ ఈనాడు తరిగిపోయింది.
1: మ్యాన్స్ వాల్యూ హ్యాస్ డిక్లైన్డ్.
0: అన్ని విలువలు ఎక్కిపోయినా కానీ మనిషి విలువ చాలా క్షీణించిపోయింది.
1: ప్రైసెస్ హావ్ గాన్ అప్, హ్యూమన్ వాల్యూస్ హావ్ కమ్ డౌన్.
0: కారణం ఏమిటి?
1: వై?
0: మనిషిలో ఉండవలసినటువంటి విలువలు కోల్పోవడం చేతనే మనిషి విలువ కూడా కోల్పోయింది.
1: బికాస్ ఆఫ్ ద లాస్ ఆఫ్ హ్యూమన్ వాల్యూస్ మ్యాన్ హాస్ లాస్ట్ హిస్ వాల్యూ.
0: మానవుడు ఎంత గొప్పవాడు.
1: మ్యాన్ ఇస్ మైటీ.
0: ఎంత తెలివితేటలు గలవాడు.
1: హౌ ఇంటెలిజెంట్ హీ ఇస్.
0: ఎంత ప్రజ్ఞానేకులు గలవాడు. అందువల్లనే ప్రజ్ఞానం బ్రహ్మ అని వేదం చెప్పింది.
1: దిస్ ఇంటెలిజెన్స్ అవేర్నెస్ ఇస్ బ్రహ్మన్.
0: ఇటువంటి మానవత్వంలో ఈనాడు ఈ విచారణ చేసేటువంటి విషయం లోపల చాలా అమోఘమైనటువంటి ఒక తత్వాన్ని పొందలేకపోతున్నాడు.
1: ఇన్ దిస్ వాల్యుబుల్ హ్యూమన్ లైఫ్ హీ ఇస్ నాట్ ఏబుల్ టు ఫాలో ద పాత్ ఆఫ్ ప్రాపర్ ఎంక్వైరీ.
0: ఇదంతా కూడాను స్వార్థము, స్వప్రయోజనాలకని వినియోగం చేసుకుంటున్నాడు.
1: ద టూ మెయిన్ కాజెస్ ఫర్ ఆల్ దీస్, వన్ ఇస్ సెల్ఫిష్నెస్, ద అదర్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
0: ఈ స్వార్థ స్వప్రయోజనాలు ఏనాడు మానవుడు త్యజించునో ఆనాడే తన యొక్క విలువ కూడాను తన పెంచుకోగలడు.
1: That day he is rid of this selfishness, self-interest, his value will go up.
0: కనుక మానవత విలువలను ఈనాడు చక్కగా గుర్తించుకోవడానికి వర్తించాలి.
1: So today we have to recognize the value of the human values.
0: మన ఇంద్రియములు మానవ జీవితము లోపల ఆదర్శవంతమైన జీవితాన్ని అందించే నిమిత్తమై భగవంతుడు ప్రసాదించినటువంటి వరప్రసాదములే.
1: God has gifted these senses to lead an ideal life.
0: మంచిని చూడు.
1: See good.
0: మంచిని విను.
1: Hear
0: మంచిని
1: good.
0: మాట్లాడు. మంచిని తరచు. మంచివి చేయి.
1: సీ గుడ్, హియర్ గుడ్, డూ గుడ్,
0: బీ గుడ్ అండ్
1: బీ గుడ్, సీ గుడ్.
0: ఈ విధమైనటువంటి దీనిని మనము సరైనటువంటి అర్థం తీసుకోలేకపోతున్నాం.
1: వి ఆర్ నాట్ అండర్స్టాండింగ్ ద మీనింగ్ ఆఫ్ దీస్ స్టేట్మెంట్స్.
0: ఈ ఐడెంటిటీ మనం సక్రమమైన మార్గంలో ప్రవేశపెట్టినప్పుడు మన ఇంద్రియముల యొక్క పవిత్రత మనమే గుర్తించుకోవచ్చు.
1: When we make proper use of these 5 senses, we will know their value more and more.
0: ఇంత విలువైనటువంటి మనకు అందించినప్పటికీ దీనిని దుర్వినియోగం చేసుకుంటున్నాడు మానవుడు.
1: Though the valuables are given to us, but man is misusing them.
0: ఇప్పుడు ఒక పిల్లవాడు చెప్పాడు, స్వామి యొక్క బోధనలో ప్రధానమైనటువంటిది టాక్ లెస్ మోర్ వర్క్.
1: The main teaching of Bhagwan, the important thing is this: talk less, work more.
0: పూర్వము మహర్షులందరూ కూడాను మౌనం వహించేటువంటి వారు.
1: In ancient times, sages observed
0: ఈ మౌనం దేనికోసమని?
1: Why should you observe silence?
0: అధికంగా మాట్లాడటం చేత ఏ అసత్యమేమైనా బయలుదేరవచ్చును.
1: By talking too much, you may speak a lie.
0: ఇతరులకి ఏదైనా బాధ కలిగించవచ్చును.
1: You may hurt someone else.
0: లేక మన రహస్యం ఎక్కడైనా బయటపడిపోవచ్చును.
1: వి మే రివీల్ అవర్ ఓన్ ఇన్నర్ సీక్రెట్స్ అండ్ కాన్షియస్లీ.
0: ఈ విధమైనటువంటి యొక్క అంతర్భావమును పురస్కరించుకుని మౌనం వహిస్తూ వచ్చారు.
1: బికాస్ ఆఫ్ దీస్ థింగ్స్ పీపుల్ అబ్జర్వ్డ్ సైలెన్స్ ఇన్ దోస్ డేస్.
0: ఈ సైలెంట్ వల్ల ఎంత పవిత్రమైనటువంటి యొక్క ఉన్నత స్థాయిని చేకూరుతామనేటువంటిది గుర్తించుకోలేకపోతున్నారు.
1: వి ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద నోబుల్ హైట్స్ వి రీచ్ బై అబ్జర్వింగ్ సైలెన్స్.
0: కనుక మౌనము చేత ఎంతనో గొప్ప తెలివితేటను పెంచుకోవచ్చు.
1: బై అబ్జర్వింగ్ సైలెన్స్ వీ కెన్ ఇంప్రూవ్ అవర్ ఇంటెలిజెన్స్.
0: ఒకనాడు వివేకానంద పది దినములు ఏ విరామం లేకుండా మాట్లాడుతూ వచ్చాడు.
1: వివేకానంద వెంట్ ఆన్ స్పీకింగ్ కంటిన్యూస్లీ నాన్ స్టాప్ ఫర్ 10 డేస్.
0: 11వ దినము తాను నేర్చుకున్న శ్లోకాలంతా మర్చిపోయాడు.
1: ఆన్ 11th డే హీ ఫర్గాట్ ఆల్ శ్లోకాస్ దట్ హీ గాట్ బై హార్ట్.
0: ఎంత ప్రయత్నం చేసినప్పటికీ ఒక్క శ్లోకమైనా కూడా రాలేదు తనకు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ రిపీటెడ్ ఎఫర్ట్స్ హీ కుడ్ నాట్ రికాల్.
0: ఏమిటి నిరంతరము కంఠస్థం చేసుకున్నటువంటి యొక్క ఈ శ్లోకము నాకు మర్చిపోవటంలో ఉన్నటువంటి కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ది రీజన్ దట్ ఆల్ ది శ్లోకాస్ దట్ హీ గాట్ దెమ్ బై హార్ట్, హౌ ఇస్ ఇట్ దట్ హీ ఫర్గాట్?
0: స్వామి సదానంద ఇక్కడ వచ్చి, నరేంద్ర నువ్వు చాలా పొరబడుతున్నావు, అధిక భాష చేతనే నీ యొక్క తెలివితేటలు కూడా మరుగుపడిపోతున్నాయి, నీ యొక్క జ్ఞాపశక్తి కూడా క్షీణించిపోతుంది, మెమరీ పవర్ పోతుంది.
1: స్వామి సదానంద కేమ్ ఓవర్ దేర్ అండ్ సెడ్, నరేన్ యూ కమిటెడ్ మిస్టేక్ హియర్ బై టాకింగ్ టూ మచ్, యూ లాస్ట్ యువర్ మెమరీ అండ్ యువర్ ఇంటెలిజెన్స్ ఇస్ ఆల్సో డిక్లైనింగ్.
0: కొంతకాలం నీ మౌనం వహించమన్నాడు.
1: హీ వాంటెడ్ హిమ్ టు అబ్జర్వ్ సైలెన్స్ ఫర్ సమ్ టైమ్.
0: ఒక 15 దినములు మౌనంగా కూర్చున్నాడు.
1: For 15 days, he remained in silence.
0: తదుపరి అన్ని శ్లోకములు కూడా తన వెంట వచ్చేసేసినాయి.
1: Thereafter, he could recall all slokas.
0: కనుకనే పిల్లలు పరీక్షల కోసమే నిమిత్తము అనేక విధమైనటువంటి మెమరీ పవర్ ని పెంచుకోవాలని ప్రయత్నం చేస్తుంటారు.
1: స్టూడెంట్స్, they want to improve their intelligence, keeping the exam.
0: కానీ మాట్లాడుతూ ఉంటారు. ఈ మాట్లాడుతూ ఉండే సమయం లోపల ఈ మెమరీ పవర్ ఎక్కడి నుంచి వస్తుంది?
1: బట్ as they talk continuously, the memory power diminishes.
0: పోనీ కనీసం పరీక్షల సమయంలో మాట్లాడకుండా ఉంటాం మంచిది.
1: At least during examination season, better you observe silence.
0: జ్ఞాపక శక్తి తెలివితేటలు కూడా అధికంగా అభివృద్ధి అవుతాయి.
1: When you observe silence, your intelligence will improve and also your memory power.
0: ఇంతే కాకుండా మౌనం వల్ల ఎన్నో విధమైనటువంటి అభివృద్ధులు కూడా మానవుని ఎందు గోచరిస్తుంటాయి. అంత యువకుడుగా నువ్వు మారిపోతావు.
1: ద మోర్ సైలెన్స్ యూ అబ్జర్వ్, ద మోర్ డిజర్వింగ్ పర్సన్.
0: మాటలు అధికమయ్యే కొద్దీ అతి త్వరగా నీవు వృద్ధాప్యం పొందుతావు.
1: ద మోర్ యూ టాక్, ది ఏజ్ అడ్వాన్సెస్ క్వైట్ ప్రిటీ సూన్.
0: కనుక ఈ ఇంద్రియంలో ఉండేటువంటి యొక్క శక్తులను కొంత మనకు గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
1: సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద పవర్, ద కెపాసిటీ ఆఫ్ ద సెన్సెస్.
0: ఈ ఇంద్రియ శక్తిని గుర్తించుకుని లేకనే మానవుడు తన చేతులారా తన యొక్క శక్తిని తాను కోల్పోతున్నాడు.
1: యాజ్ మ్యాన్ కుడ్ నాట్ నో ద పవర్ ఆఫ్ ది సెన్సెస్, హీ హాస్ బికమ్ పవర్లెస్.
0: కనుకనే ఇంద్రియములు చాలా పవిత్రమైనటువంటివి.
1: సెన్సెస్ ఆర్ సీక్రెట్.
0: ఇవి ఇంద్రియములు చాలా శక్తివంతమైనటువంటివి,
1: హైలీ పవర్ఫుల్.
0: ఇవన్నీ కూడా భగవత్ వరప్రసాదములే,
1: దర్ గిఫ్ట్స్ ఆఫ్ గాడ్.
0: అయితే ఆ భగవత్ యొక్క సంకల్పం చేత ఎంతవరకు దీన్ని ఉపయోగించుకోవాలో అంతవరకు ఉపయోగించుకున్నప్పుడే భగవత్ అనుగ్రహం కూడా అత్యధికంగా ప్రాప్తిస్తుంది.
1: బట్ వెన్ వీ మేక్ యూజ్ ఆఫ్ దీస్ సెన్సెస్ అకార్డింగ్ టు గాడ్స్ విల్, అబ్జర్వింగ్ సర్టన్ లిమిటేషన్స్, నేచురల్లీ వీల్ షైన్.
0: అట్లా లేకుండా మనము దీనిని దుర్వినియోగం చేసుకుంటే భగవత్ అనుగ్రహం కూడా క్షీణించిపోతుంది.
1: బట్ ఇఫ్ వీ మిస్యూజ్ దెమ్, వీల్ బి అవే ఫ్రమ్ గాడ్స్ గ్రేస్.
0: తన ఆజ్ఞల ప్రకారం ఉల్లంఘించిపోయినప్పుడు తను ఏ విధంగా అనుగ్రహించగలడు?
1: వెన్ వీ డిజోబే గాడ్స్ విల్, హౌ డు యూ ఎక్స్పెక్ట్ గాడ్స్ గ్రేస్?
0: కనుక భగవంతుడు ఏ యొక్క సంకల్పం చేత అందించాడో ఆ సంకల్పం అనుగుణంగా మనం దీన్ని ఉపయోగించుకుంటూ పోవాలి.
1: వీ హావ్ టు ఫాలో గాడ్స్ విల్ అండ్ మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ ది సెన్సెస్.
0: నీ యొక్క ఇష్టం కోసం నువ్వు దీన్ని వినియోగించుకోకూడదు.
1: యూ కాన్ మేక్ యూజ్ ఆఫ్ దెమ్ ఇన్ యువర్ ఓన్ వే.
0: భగవత్ ఇష్టాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి.
1: యూ షుడ్ ఫాలో గాడ్స్ విల్.
0: అప్పుడే ఈ యొక్క ఇంద్రియములు సక్రమమైన మార్గమును ప్రవేశిస్తాయి.
1: దెన్ ది సెన్సెస్ వుడ్ బి ఏబుల్ టు ఫాలో ది కరెక్ట్ డైరెక్షన్.
0: ఇంద్రియములు సక్రమమైన మార్గమును ప్రవేశించినప్పుడు మానవత్వం ధన్యమైపోతుంది.
1: అండ్ వన్స్ ది సెన్సెస్ ఫాలో ద రైట్ పాత్, ది హ్యూమన్ లైఫ్ ఇస్ రిడీమ్డ్.
0: మానవ జీవితం అంతా ఇప్పుడు ఇంద్రియముల చేతనే కట్టబడినటువంటిది.
1: ద హ్యూమన్ లైఫ్ ఇస్ బౌండ్ బై ది సెన్సెస్.
0: ఇందులో పంచకోశముల చేత మరింత కట్టబడినటువంటిది.
1: అండ్ ఇస్ ఫర్దర్ చైన్ బై ది 5 లైఫ్ షీట్స్.
0: కనుకనే అన్నమయ ప్రాణము, అన్నమయ ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశములు.
1: దీస్ ఆర్ 5 షీట్స్. వన్ ఇస్ ద ఫుడ్, అదర్ ద లైఫ్, ద మైండ్, ద అవేర్నెస్ అండ్ ద వన్ ఆఫ్ బ్లిస్.
0: అయితే ఈనాడు అన్నమయ ప్రాణమయ మనోమయములు పశుపక్షి మృగాదులు కూడా ఉంటున్నాయి.
1: హౌఎవర్ దీస్ 3 షీట్స్ ఆఫ్ ద ఫుడ్, లైఫ్ అండ్ ద మైండ్ ఆర్ ప్రెసెంట్.
0: ఈనాటి మానవుడు కూడా ఈ 3 కోశముల వరకే ప్రయాణం చేస్తే ఈ తగినటువంటి ఒక విజ్ఞానమయ ఆనందమయ కోశములు ఏమి కావాలి?
1: ఇఫ్ మ్యాన్ ఆల్సో proceeds in this direction of these 3, when would he travel to the other 2 beyond?
0: Kani manavudu annamaya pranamaya manomaya ee 3 kosamulu varike prayanam chestunnadu.
1: But man is traveling up to these 3 levels only, the sheath of food, the life and the mind.
0: Vijnanamaya kosamulo kuda nu praveshinchadam ledu.
1: He has not gone to the sheath of
0: food. Ee rootikokkaro vijnanamaya kosamulo praveshistunnaru.
1: At least one or two would be able to proceed to that 4th stage.
0: Tadupare anandamaya kosam.
1: The final one is the sheath of bliss.
0: అది ఎవ్వరు కూడా ఇంతవరకు కూడా కనిపెట్టలేదు, గుర్తించలేదు, దానికి స్థాయికి చేరుకోలేదు.
1: నో వన్ హెస్ ఎవర్ డిస్కవర్డ్ వాట్ ఇట్ ఈస్, నో వన్ హెస్ ఎవర్ అటైన్డ్ నార్ రీచ్డ్ దట్ లెవెల్.
0: కనుకనే ఆనందమయ కోసం వరకు కూడా మన ప్రయాణం కొనసాగిపోవాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ కంటిన్యూ అవర్ ఆన్వర్డ్ జర్నీ.
0: మధ్య స్టేషన్స్ లో దిగిపోతున్న చేత మనం అనేక ప్రమాదములకు గురి అయిపోతాం.
1: బికాస్ వీ గెట్ డౌన్ ఇన్ ద మిడిల్ స్టేషన్స్ ఆన్ ద వే
0: అనేక కష్టములకు గురి అయిపోతాం. అనేక కష్టములకు కూడా
1: వీల్ ఫేస్ సో మెనీ ట్రబుల్స్ అండ్ ప్రాబ్లమ్స్.
0: ఎక్కడ చేరాలనో అక్కడ చేరాలి.
1: వీ హావ్ టు రీచ్ ద డెస్టినేషన్.
0: కనుకనే అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోమ అమృతంగమయ అని. అసతోమ సద్గమయ,
1: అసతోమ సద్గమయ
0: అనగా ఏ దీనిని మనం తెలుసుకుని సరైనటువంటి మార్గంలో మనం ప్రవేశిస్తామో అసత్తు నుంచి సత్తులో ప్రవేశించాలి.
1: యూ షుడ్ ప్రొసీడ్ ఫ్రమ్ దిస్ అన్ట్రూత్ టు ది ట్రూత్ ఇన్ ద రైట్
0: డైరెక్షన్. మనకు ఒక శాంతి,
1: దెన్ యూ విల్ హ్యావ్ పీస్.
0: అంతవరకు శాంతి లేదు.
1: యూ విల్ నెవర్ అటైన్ పీస్ టిల్
0: దెన్. తమసోమ జ్యోతిర్గమయ, ఈ చీకటి నుంచి వెలుగునకు మనం ప్రయాణం చేయాలి.
1: యూ షుడ్ బి ట్రావెల్ ఫ్రమ్ డార్క్నెస్ టు లైట్.
0: ఎప్పుడు చీకటి నుంచి వెలుగునకు ప్రయాణం చేస్తామో అప్పుడే మనకు ఒక శాంతి.
1: వెన్ వన్స్ యూ ట్రావెల్ ఫ్రమ్ డార్క్నెస్ టు లైట్ యూ విల్ అటైన్ పీస్.
0: మృత్యోమ అమృతంగమయ,
1: మృత్యు
0: నుంచి అమృతత్వానికి చేరినప్పుడే మనకు శాంతి చిక్కుతుంది.
1: వెన్ యూ ట్రావెల్ ఫ్రమ్ ది స్టేట్ ఆఫ్ ది డెత్ టు ఇమ్మోర్టాలిటీ యూ విల్ బి పీస్ఫుల్.
0: కనుక ఈ మూడింటి యొక్క శాంతిని మనం పొందాలనుకుంటుంటే ఈ మూడింటి యొక్క తత్వాన్ని గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
1: ఇన్ ఆర్డర్ టు అటైన్ పీస్ ఇన్ ఆల్ దీస్ త్రీ లెవెల్స్ వీ షుడ్ రికగ్నైజ్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ దీస్.
0: అన్నింటికి నీ మూలాధారమైనటువంటి ఈ నాలుగు మార్గములే.
1: ద ప్రైమల్ బేసిస్, దీస్ ఆర్ ది ఫోర్
0: తేజ దుర్జన సంసర్గం.
1: యూ షుడ్ రన్ అవే ఫ్రమ్ బ్యాడ్ కంపెనీ.
0: దుష్టుల యొక్క సహవాసం నుంచి దూరం కావాలి.
1: యూ షుడ్ రన్ అవే ఫ్రమ్ బ్యాడ్ కంపెనీ.
0: దుష్టుల సహవాసంలో మనం ఉండినంత వరకు కూడా మనము పవిత్రమైనటువంటి దీన్ని పొందలేము.
1: ఇన్ ది కంపెనీ ఆఫ్ ది వికెడ్ యూ విల్ నెవర్ రీచ్ ద స్టేట్ ఆఫ్ సాంక్టిటీ.
0: ఎంత గుణవంతుడు, ఎంత బలవంతుడు, ఎంత శక్తివంతుడు, ఎంత విద్య కలిగినటువంటి వాడు కర్ణుడు.
1: కర్ణ ఇస్ మైటీ వారియర్, ద మ్యాన్ ఆఫ్ వాలర్ అండ్ స్ట్రెంగ్త్ అండ్ ఎక్స్పర్ట్ ఇన్ ఆర్చరీ.
0: భుజబలంబు,
1: ఫిజికల్ స్ట్రెంగ్,
0: గొప్ప బుద్ధి బలముండి,
1: ఇంటెలిజెన్స్,
0: దైవ బలము లేక దీనుడయ్యే.
1: బికాస్ హీ డిడ్ హ్యావ్ ది సపోర్ట్ ఆఫ్ గాడ్ హీ హాస్ రూయిన్డ్ హింసెల్ఫ్.
0: కర్ణుడంతటి వాడు కడపటికేమయ్యే.
1: వాట్ హ్యాపెన్ టు దట్ కర్ణ అట్ ది ఎండ్.
0: దుర్యోధన్ దుశ్శాసనాదులకు లోబడిపోవటం చేతనే, ఈ దుష్టుల సంగత్వం చేరటం చేతనే దుష్ట చతుష్టయంలో తాను కూడా ఒక్కడైపోయాడు.
1: బికాస్ హీ వాస్ ఇన్ ది కంపెనీ ఆఫ్ ది అదర్ త్రీ వికెట్ పీపుల్ దుర్యోధన దుశ్శాసన, హీ హాస్ బికమ్ వన్ అమంగ్ ది ఫోర్ వికెట్ పీపుల్ దుష్ట చతుష్టయం.
0: దానములో చెత్తిని చెయ్యి కర్ణుడు.
1: అండ్ దిస్ కర్ణ ఇస్
0: ఇతని పేరే దాన కర్ణుడు.
1: ఇది వన్ ఆఫ్ చారిటీ.
0: అలాంటి ధర్మతంతో కూడినటువంటి కర్ణుడు దుష్టుల చేత చేరిపోవటం చేతనే ఈ యొక్క దుస్సంగముల యొక్క గురి అయిపోయాడు.
1: Though Karna is righteous, the one of charity, because he was in the company of the wicked people, he has ruined himself.
0: ఈ దుస్సంగముల చేతనే మన యొక్క సద్గుణములు కూడాను దుర్గుణములుగా మారిపోతున్నాయి.
1: If you are in the bad company, you will lose your virtues.
0: సదాచారములు కూడాను దురాచారములుగా మారిపోతున్నాయి.
1: You will lose your good conduct and become bad ultimately.
0: సద్బుద్ధులు కూడాను దుర్బుద్ధులుగా మారిపోతున్నాయి.
1: And you lose your good sentiments and good thoughts.
0: ఈ కారణం ఏమిటి?
1: Why?
0: దుష్ట భావముల చేతనే, దుష్ట సంఘముల చేత. కేవలం వ్యక్తుల యొక్క సంఘం మాత్రమే కాదు, దుష్ట సంకల్పములు కూడాను చెడ్డవే.
1: నాట్ ఓన్లీ ది కంపెనీ ది బ్యాడ్ పర్సన్, ఈవెన్ బ్యాడ్ థాట్స్ ఆర్ ఆల్సో రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ ప్లైట్.
0: తాష్తో చేరినప్పటికీ తాను చెడిపోవటానికి వీలవుతుంది.
1: వన్ బికమ్స్ బ్యాడ్ ఇఫ్ హీ ఎంటర్టైన్స్ బ్యాడ్ థాట్స్.
0: కనుకనే బ్యాడ్ పర్సన్ కానీ బ్యాడ్ థాట్స్ కానీ మన చెంతకు రానివ్వకుండా చూసుకోవాలి.
1: సో వీ షుడ్ నెవర్ బీ ఇన్ ది కంపెనీ ఆఫ్ ఎ బ్యాడ్ పర్సన్ అండ్ వీ షుడ్ నెవర్ ఎంటర్టైన్ బ్యాడ్ థాట్స్ ఎయిదర్.
0: కనుకనే చెడ్డ దాంట్లోపల పాము చాలా విషపురుగు అన్నారు.
1: వీ నో ది స్నేక్ ఈస్ హైలీ పాయిజనస్.
0: ఇది విషపురుగు అంటే చెడ్డ పాము అయినప్పటికీ అది ఎప్పుడో ఒక్కతూరి మాత్రమే కరుస్తుంది.
1: ది స్నేక్ బైట్స్ జస్ట్ వన్స్.
0: ఈ దుష్టిని చెంత చేరినప్పుడు క్షణక్షణానికి వాడు కరుస్తూనే ఉంటుంటాడు.
1: If you are in bad company, you will be bitten again and again, time and again, every moment.
0: One
1: person, even bad thoughts are also responsible for this plight.
0: Tashto chedinappudu thanu chedipovataniki veelavutundi.
1: One becomes bad if he entertains bad

0: ఒక్కతూరి మాత్రమే కరుస్తుంది.
1: ద స్నేక్ బైట్స్ జస్ట్ వన్స్.
0: ఈ దుష్టి చెంత చేరినప్పుడు క్షణక్షణానికి వాడు కరుస్తూనే ఉంటుంటాడు.
1: If you are in bad company, you will be bitten again and again, time and again, every moment.
0: వానికి రాత్రి పగలనేటువంటిదే లేదు.
1: And this wicked man has no sense of time. అనేటువంటిదే
0: లేదు.
1: And he doesn't stop at any particular period.
0: ఎప్పుడు పడితే అప్పుడంతా కరుస్తుంటాడు వాడు.
1: He bites you every time.
0: కనుకని అట్టి దుష్టుని యొక్క సంకల్పంలో, దుష్టుని యొక్క వ్యక్తి యొక్క సహవాసము మనకు దూరంగా ఉండాలి.
1: So we should never be in the bad company. We should never have bad thoughts.
0: జజ దుర్జన సంసర్గం.
1: So we should run away from that.
0: ఇది మొట్టమొదటి మానవుడు గుర్తించవలసినటువంటి విషయం.
1: That's the first thing that a mankind should know.
0: ఇది ఆధ్యాత్మిక మార్గమునకు ప్రథమ సోపానము.
1: This is the first step in spiritual path.
0: జజ దుర్జన సంసర్గం భజ సాధు సమాగమం. ఎప్పుడు దుష్టుని యొక్క సంగమం దూరం చేసుకున్న తర్వాత సత్సంగంలో ప్రవేశించాలి.
1: ద మూమెంట్ యూ రన్ అవే ఫ్రమ్ ద బ్యాడ్ కంపెనీ, యూ కెన్ జాయిన్ ద గుడ్ కంపెనీ.
0: అట్టి సత్సంగం ఏటాంటిది?
1: వాట్ ఈస్ దట్ గుడ్ కంపెనీ?
0: కానీ ఈనాడు ఈ లోకంలో ఈ భాషలలో సత్సంగం అంటే మంచి భక్తులు, మంచి సాధకులు ఇలాంటి వారంతా సత్సంగం అని భావిస్తున్నారు.
1: In the ordinary sense, we consider good company is a congregation, assembly of devotees and aspirants.
0: Satsangam ante idi kaadu.
1: This is not satsanga.
0: Satte. Sat. Adhe shastram. Sat chitta ananda. Ah, sattu. Sattanaga being.
1: That sat, that which is being.
0: Sat sangamu. Ah, sattu. Ah, pavitraman pittyuka. Daiva sangamato manam cheraad.
1: We should be in the company of the divine sat, the being.
0: Ah, sattanetvanti. మనుషుల లోపల కూడా ఉండవచ్చును, సర్వలో ఎందుకు కూడా ఉంటుండాలి.
1: దట్ సత్ బీయింగ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్.
0: వీడు దుష్టుడే, వీడు సజ్జనుడే నిర్ణయించడం వీలు కాదు.
1: వి కెనాట్ డిసైడ్ ఆర్ సత్
0: అనేది సర్వత్రా ఉంటుండాలి.
1: దిస్ సత్ బీయింగ్ ఇస్ ఎవ్రీవేర్.
0: కానీ నీ ఎందున్నటువంటి ఆ సత్, ఆ సద్భావంతో నీవు కూడాలి.
1: యూ షుడ్ జాయిన్ దట్ సత్, ద బీయింగ్ విత్ ఇన్ యూ.
0: అది అంగంలోని సంగము, సంగంలోని జంగము, జంగంలోని లింగము, లింగంలోని అంగము. ఇదే నిజమైనటువంటి ఆత్మతత్వము. జీవితం ఒక జంగము.
1: Human life is jangamu.
0: Jangamuloni sangamu. Ee sangam ante emti? Ee arishadvargala sangamu.
1: The sangam are six weaknesses.
0: Ee sangamuloni jangamu.
1: The jangamu there.
0: Jangamuloni lingamu. Adi atma.
1: The linga is atma.
0: Adi atma tattvamu.
1: That is atmic principle.
0: Kalukane aa satta anetundi eppudikunu maarpu chendinatundi satta.
1: So the sat being is changeless.
0: Etti maarpu kudanu undetundi kaadadi.
1: It has no trace of change any time.
0: Kalukane సత్ అనేటువంటి దాంతో దాని సంఘం చేరాలి.
1: సో వీ షుడ్ జాయిన్ దట్ సత్, ద బీయింగ్.
0: ఇంకా మూడవది,
1: ద థర్డ్ వన్,
0: కురు పుణ్య మహోరాత్రం. రాత్రి పగలు కూడా నువ్వు పవిత్రమైన కార్యములు ప్రవర్తించాలి.
1: డే అండ్ నైట్ యూ షుడ్ ఇన్వాల్వ్ ఇన్ సీక్రెట్ యాక్టివిటీ.
0: పుణ్యం అంటే ఏమిటి అనుకున్నారు మీరు?
1: వాట్ ఈస్ మెరిట్? పుణ్యం
0: పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం అన్నారు వ్యాసుల వారు.
1: Vyasa said, helping others is a merit or punya.
0: Paropakarame punyamu.
1: Helping others is merit, punya.
0: Papaya parapeedanam annaru.
1: To harm others is sin.
0: Ee punyam ante emiti?
1: What do you mean by punya?
0: Paropakarame punyamu annaru.
1: Rendering service
0: ante itarulaku danam cheyatamu, dharmam cheyatamu, melu cheyatamu, upakaram cheyatamu, ivanni paropakaram anukuntunnaru.
1: We think paropakara service to others meant helping others.
0: Idi paropakaram. Idi bahya prapanchamunaku paropakaramu.
1: This is only help, upakara from the outer point of view.
0: Para ade daiva tattvamu.
1: Para is divinity.
0: Upa samipamu.
1: Upa proximity.
0: Karamu cheripotamu.
1: Kara joining merge.
0: Anaga emti? దైవమునకు సమీపంగా చేరిపోవటమే పరోపకారము.
1: ఇట్ ఓన్లీ పరోపకార మీన్స్ బీయింగ్ వెరీ క్లోజ్ టు ద డివైన్.
0: దైవత్వమునకు సన్నిహితిగా చేరిపోవాలి.
1: దట్ వన్ హ్యాస్ టు బి క్లోజ్ టు గాడ్.
0: అత్యంత సమీపంలో చేరిపోవాలి.
1: హీ షుడ్ బి ఇన్ ది
0: అది పరోపకారము.
1: బీయింగ్ ఇన్ ది క్లోజెస్ట్.
0: ఎవరికో ఇంత అన్నం పెట్టాము, ఎవరికో ఇంత దానం చేశాము, ఎవరికో ఇంత బట్టలు ఇచ్చాము, ఇవి మాత్రం పరోపకారం కాదు.
1: పరోపకార హెల్ప్ డస్ నాట్ మీన్ యాక్ట్స్ ఆఫ్ చారిటీ, గివింగ్ సమ్ మనీ ఆర్
0: ఎక్స్ట్రా. పర ఉపకార పదములు, మూడు పదములు విభాగం చేయాలి.
1: Here we have to classify.
0: పవిత్రతతో, పవిత్రతకు సమీపంగా మనం చేరిపోవాలి.
1: దట్ వీ షుడ్ బి వెరీ క్లోజ్ టు దట్ సీక్రెట్.
0: ఇది పరోపకారం.
1: దిస్ ఇస్ పరోపకారం.
0: ఇది పుణ్యము.
1: దిస్ ఇస్ పుణ్య మెరిట్.
0: అట్టు చేయకుండా ఏదో నేను 10 బస్తాలు వేసి అందరికీ అన్నం దానం చేశాను అనుకుంటావు.
1: బట్ ఇఫ్ యూ అరేంజ్ పూర్ ఫీడింగ్ విత్ 10 బ్యాగ్స్ ఆఫ్ రైస్, ఇట్ కెనాట్ బి పరోపకారం.
0: ఏదో కొన్ని 100 వస్త్రాలంతా తెచ్చి వీరికి చీరలు పంచులంతా ఇచ్చాము, ఇది పరోపకారం చేశాము అనుకుంటాము.
1: యూ థింక్ పరోపకార హెల్ప్ మెన్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ క్లోత్స్ టు హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్?
0: కేవలం ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ చెప్పుకోవచ్చునే కానీ భగవంతుని చెప్పుకోవడానికి వీలు కాదు.
1: యూ కెన్ అకౌంట్ ఆల్ దీస్ థింగ్స్ టు ది ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్, నాట్ టు గాడ్.
0: కానీ భగవంతుని దృష్టి లోపల పరోపకారం అంటే ఇదే, భగవంతునికి సమీప

0: పోవటమే పరోపకారము.
1: ఆన్ ది డివైన్ వ్యూ పాయింట్ బీయింగ్ సో క్లోజ్ టు గాడ్ ఇస్ పరోపకారం.
0: పాపాయ పరపీడనం.
1: ద నెక్స్ట్ వన్ పాపాయ పరపీడనం.
0: పాపం అంటే ఏమిటి?
1: వాట్ ఇస్ పాప?
0: పరపీడనం. పర అనగా దైవత్వమును, దైవత్వమును త్యజించడమే లేక దైవత్వమును భిన్నత్వంగా భావించుకోవటమే ఒక పాపము.
1: పరం ఇస్ డివినిటీ. పీడన మీన్ వ్యూయింగ్ దట్ మల్టిప్లిసిటీ ఆఫ్
0: ఏకత్వమైనటువంటి పరమాత్మను భిన్నత్వంగా భావించుకోవటమే పాపం.
1: డివినిటీ ఇస్ యూనిటీ, ద వన్నెస్, బట్ ఇఫ్ యూ వ్యూ ఇట్ ఎస్ మల్టిప్లిసిటీ ఇట్ ఇస్ సిన్.
0: భగవంతుడు ఒక్కడే,
1: గాడ్ ఇస్ వన్.
0: ఏ మతం వారైనా ఏ పేర్లైనా పెట్టుకోవచ్చు.
1: యు మే బిలాంగ్ టు ఎనీ రిలీజియన్,
0: కానీ భగవంతుడు ఒక్కడే. ఏకం సత్
1: ట్రూత్ ఇస్ వన్.
0: ఉన్నది ఒక్కడే,
1: గాడ్ ఇస్ వన్.
0: అట్టి ఒక్క భగవంతుణ్ణి భిన్నంగా భిన్నంగా మనం విభజించటమే ఒక పెద్ద పాపము.
1: బట్ ఇఫ్ యూ ఫ్రాగ్మెంటెడ్ కట్ ఇట్ ఇంటూ పీసెస్ ఇట్ ఈస్ ది వర్స్ట్ ఆఫ్ ది సిన్.
0: ఏకంగా ఉండినటువంటి భగవంతుణ్ణి అనేకత్వంగా మనం విభజించరాదు.
1: గాడ్ ఈజ్ యూనిటీ, వన్నెస్. యూ కెనాట్ క్లాసిఫై.
0: కానీ ఈనాటి కలియుగ ప్రభావం చేత,
1: బికాస్ ఆఫ్ కలి ఏజ్,
0: ఏకత్వాన్ని అనేకత్వంగా విభజించేటువంటి మేధావులు అనేకంగా అభివృద్ధి అవుతున్నారు.
1: దర్ ఆర్ మెనీ మెనీ ఇంటెలెక్చువల్స్ హూ టేక్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ యాజ్ మల్టిప్లిసిటీ.
0: కానీ అనేకత్వాన్ని ఏకత్వంగా చేసేటువంటి గుణవంతులు ఒక్కడైనా కనిపించడం లేదు.
1: నాట్ ఈవెన్ వన్ వర్చ్యూస్ పర్సన్ ఈజ్ సీన్ హూ బి ఏబుల్ టు కాగ్నైజ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: కనుకనే అనేకత్వం చేయటమే పాపము.
1: Therefore, this diversified view is sin.
0: ఏకత్వాన్ని విశ్వసించడమే పుణ్యము.
1: To have full faith in unity is merit.
0: కనుక పాపాయ పరపీడనం, పరపీడనం, పరత్వం అంటే దైవత్వం, దానిని విభజించడమే ఒక పాపము.
1: పర ఇస్ డివినిటీ, ది పీడా ఇస్ జస్ట్ ఫ్రాగ్మెంటెడ్ వ్యూ.
0: ఈ సక్రమమైనటువంటి సరైనటువంటి అర్థములు తెలుసుకోలేకపోవడం చేతనే మానవుడు ఎంతకాలం సాధన చేసినప్పటికీ ఉన్న స్థానం నుండే ఉంటున్నాడు.
1: As the true meaning to these statements are not known, in spite of long period of spiritual practice, we are not able to reach the goal.
0: కనుక మనం ఈనాడు తెలుసుకోవాల్సింది ఏమిటి? భగవంతుడు అనుగ్రహించినటువంటి ఇంద్రియములను సక్రమమైన మార్గములో, పరిమితమైనటువంటి మార్గములో దీన్ని ప్రవేశపెట్టుకోవాలి.
1: సో వాట్ షుడ్ వీ నో టుడే? దట్ వీ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ దీస్ సెన్సెస్ అండర్ సర్టన్ లిమిట్స్ ఇన్ ఏ ప్రాపర్ వే.
0: సక్రము పరిమితము ఈ రెండింటి ఎందుకు మాత్ర అని చెప్తూ వచ్చారు.
1: The matra meant these two aspects, making use of them in a proper direction.
0: Matra kolatalu vesetvantidi,
1: it measures
0: parimitamu kalpinchetvantidi,
1: it has got certain limits.
0: Adi ee indriyamulu yokka shakti samarthyamulu,
1: that is the capacity, the limitation.
0: Ee indriyamulu parimitam meerinappudu idi pedamargam padtayi.
1: When they go beyond these limitations, they will be in a perverted direction.
0: Prema swaroopulara,
1: embodiments of love.
0: Prati manavuniki indriyamulu untunnavi.
1: Every human being has senses.
0: Kani ee indriyamulanu sariyainatundi vidyam teliyakokunda povatam chetane pedamargam pattinchi jeevithamlo aneka vidhamulainatundi yokka avasthalaku uri avutunnaru.
1: As he does not know the true significance, the way how the senses have got to be made use of, he proceeds in the wrong direction.
0: Manam cheyavalsinatundi sadhanalu marokati ledu.
1: We don't need to do any other ye
0: sadhanalu cheyanakkaledu.
1: You don't need to do any sadhana.
0: Endukante anni neeve untunnavu,
1: because you represent everything.
0: కనుక నీవు మరొక దాన్ని చేయనక్కర్లేదే.
1: యూ డోంట్ నీడ్ టు డూ ఎనీథింగ్ ఎల్స్.
0: సర్వము తానైనటువంటి వాడు తాను ఇంకో దాన్ని చూడనక్కర్లేదు.
1: వెన్ యు ఆర్ ఎవ్రీథింగ్, వాట్ దేర్ ఇస్ నో నీడ్ టు లుక్ అట్ అనదర్.
0: తానే అయి ఉంటున్నాడు.
1: యు ఆర్ ఎవ్రీథింగ్.
0: ఒక నిప్పు ఉంటుండాలి,
1: యువర్ లైట్ ఆఫ్ ఫైర్.
0: కానీ మనం అలక్ష్యం చేయటం చేత నిప్పు పైన నిమురు వచ్చి చేరిపోయింది.
1: యాజ్ యు నెగ్లెక్ట్ ద ఫైర్ ఇస్ కవర్డ్ బై యాష్.
0: అయితే ఆ యొక్క నిమురు ఎక్కడి నుంచి వచ్చింది?
1: వేర్ ఫ్రమ్ యు గెట్ ది యాష్?
0: నిప్పు నుంచేనే వచ్చింది.
1: ది యాష్ ఇస్ ది ప్రొడక్ట్ ఆఫ్ ఫైర్.
0: నిప్పు నుంచేనే వచ్చి నిప్పును కప్పివేసింది.
1: యాష్ హావింగ్ బీన్ డిరైవ్డ్ అవుట్ ఆఫ్ ద ఫైర్ కవర్స్ ది వెరీ ఫైర్.
0: నిమురు పోతుంది, నిప్పు కనిపిస్తుంది.
1: వెన్ యు బ్లో ఇట్ ఆఫ్ ది యాష్ విల్ గో అవే అండ్ యూ కెన్ సీ ది ఫైర్.
0: నిప్పును ఎక్కడి నుంచినో నీవు తీసుకుని రాలేదు.
1: యు హావ్ నాట్ బ్రాట్ ద ఫైర్ అప్.
0: నిమురును ఎక్కడికో పంపలేదు.
1: యు హావ్ నాట్ డ్రివెన్ అవుట్.
0: నిమురు కూడా నిప్పు నుంచినే వచ్చింది.
1: యాష్ ఇస్ ద ప్రొడక్ట్ ఆఫ్ ద ఫైర్.
0: నిమురు పోతే నిప్పు కనిపిస్తుంది.
1: ద మూమెంట్ ద ఫైర్.
0: అదే విధంగా నీ అందే ఉంటున్నది దివ్యత్వము.
1: డివినిటీ ఇస్ విత్ ఇన్ యూ.
0: దాని నుంచినే పుట్టింది మాయా.
1: అండ్ ది సొల్యూషన్ ఇస్
0: ఆ మాయా అనే నిమురు నిన్ను కప్పుకొస్తుంది.
1: అండ్ ది సొల్యూషన్ దట్ కవర్స్ యూ.
0: ఇది మాయా అని తెలుసుకుంటే ఆ మాయ పోతుంది, మహత్తత్వం కనిపిస్తుంది.
1: అండ్ వన్స్ యూ నో అండర్స్టాండ్ దిస్ ఇల్యూషన్, యూ కెన్ నో యువర్ ట్రూ డివినిటీ.
0: కనుక నీవేమేమి సాధన చేయనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు డూ ఎనీ స్పిరిచువల్.
0: ఏ యాత్రలో పోనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు విజిట్ పిల్గ్రిమ్స్.
0: కానీ నీ దృష్టిని అంతర్ముఖంగా ఉంచుకో.
1: బట్ టర్న్ ఇన్వర్డ్.
0: అప్పుడే నీకు సక్రమమైన జీవం కనిపిస్తుంది.
1: దెన్ యూ విల్ సీ ద రైట్ థింగ్.
0: ఈనాడు నిన్నటి శరీరము, ఈనాడు ఇంద్రియములు, రేపటి దినము మనసు యొక్క తత్వము.
1: భగవాన్ spoke to us on the body yesterday and senses today, tomorrow the mind,
0: tarvata buddhi,
1: later intellect.
0: ee nalugudu telusukunna tarvata ఆత్మ సాక్షాత్కారం అయిపోతుంది.
1: ఆఫ్టర్ అండర్స్టాండింగ్ దీస్ ఫోర్ యూ విల్ ఎంజాయ్ ద మేనిఫెస్టేషన్.
0: ఎందుకంటే ఇది ఒకదానిపైన ఒకటి చేరి ఉంటుండాలి.
1: బికాస్ వన్ ఇస్ లింక్డ్ విత్ ది
0: అదర్. అదంతా మనం తీసివేసినప్పుడే ఆ స్వస్వరూపాన్ని మనం సందర్శించుకోవడానికి వీలవుతుంది.
1: వెన్ వన్స్ వీ రిమూవ్ ఆల్ దీస్ అబ్స్టకల్స్ యూ కెన్ సీ యువర్ ట్రూ ఫామ్.
0: ఇప్పుడు ఎట్లా ఉంది?
1: How is this thing now?
0: ఆత్మ ఉంటుండాలి.
1: దేర్ ఇస్ ఆత్మ.
0: దానిపైన బుద్ధి ఉంటుండాలి.
1: ఓవర్ దట్ ఇంటెలెక్ట్.
0: దానిపైన మనసు ఉంటుండాలి.
1: అబౌట్ దట్
0: దానిపైన ఇంద్రియములు ఉంటుండాలి.
1: సెన్సెస్.
0: దానిపైన శరీరం ఉంటుండాలి.
1: అబౌవ్ ఆల్
0: ఈ శరీరాన్ని తీసివేయాలి.
1: ఫస్ట్ రిమూవ్ ద బాడీ.
0: ఇంద్రియములు పక్కకు నెట్టాలి. మనసును మరణింపజేయాలి.
1: సీ దట్ మైండ్ గోస్ అవే.
0: తోచుకోవాలి. అప్పుడే ఆత్మ సందర్శన ప్రాప్తిస్తుంది.
1: రిమూవ్ దిస్ బాడీ సెన్స్. బ్రష్ అసైడ్ ద సెన్సెస్. గో బియాండ్ ద మైండ్. అన్నిహిలేటెడ్.
0: బుద్ధి గ్రాహ్య మతి ఇంద్రియం.
1: And the intellect transcends.
0: ఈ బుద్ధి ఆత్మకు అత్యంత సమీపంలో ఉండటం చేత ఈ బుద్ధి యొక్క ప్రకాశము గొప్పగా ఉంటుంటాయి.
1: As intellect is so close to ఆత్మ, it shines brilliantly.
0: కనుక అత్యంత సమీపానికి వెళ్ళినప్పుడు ఈ ప్రకాశము మనకు అధికంగా గోచరమవుతుంది.
1: When you so close to ఆత్మ, you will see the brilliance there.
0: కనుక ఈనాటి పిల్లలందరూ కూడాను ముఖ్యంగా ఇంద్రియముల యొక్క విషయాన్ని చక్కగా గుర్తించాలి.
1: సో స్టూడెంట్స్ ఇన్ పర్టికులర్ టుడే షుడ్ నో క్లియర్లీ ది ఎఫెక్ట్స్ ఆఫ్ ది.
0: యువకులకు ఇది చాలా ప్రధానమైనటువంటిది, ప్రమాణమైనటువంటిది.
1: ఫర్ యూత్ ఇట్స్ వెరీ వెరీ ఎసెన్షియల్ అండ్ ఇంపార్టెంట్.
0: ఈ ఇంద్రియములకు లోబడిపోయే కేవలం పశువుల కంటే హీనమైపోతున్నారు.
1: బికాస్ దే బికమ్ స్లేవ్స్ టు ది సెన్సెస్ దే బికమ్ వర్స్ దెన్ అనిమల్స్.
0: ఏ యొక్క జీవితంలో కూడా లేనటువంటి యొక్క ప్రాప్తినంతా కూడా ఈనాడు అనుభవిస్తున్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ దే హావ్ బీన్ పాసింగ్ త్రూ సర్టెన్ ఫ్లైట్స్ అండ్ కండిషన్స్.
0: పశుపక్షి మృగాదులైనా కూడా ఒక నియమంలో ఉంటున్నాయి.
1: ఈవెన్ బర్డ్స్ అండ్ బీస్ హావ్ గాట్ సర్టెన్ డిసిప్లిన్.
0: కానీ విద్యావంతుడైపోయి, విద్యాధికారి అయిపోయి, మేధావంతుడైనటువంటి మనిషి ఎందుకు కూడా ఈ యొక్క నియమం లేకుండా ఉంటుండాలి.
1: మ్యాన్ బీయింగ్ సో ఇంటెలిజెంట్ అండ్ హైలీ ఎడ్యుకేటెడ్ హ్యాస్ నో డిసిప్లిన్ వాట్
0: ఎవర్. ఈ చదువులంతా
1: వాట్ ఫార్ ఇస్ దిస్ ఎడ్యుకేషన్?
0: ఎందుకు ఈ తెలివితేటలంతా కూడా?
1: వై దిస్
0: ఇంటెలిజెన్స్? మనల్ని మోసగించడం కోసమా?
1: ఇస్ ఇట్ టు డిసీవ్ అదర్?
0: కాదు కాదు, నిన్ను నీవు మోసగించుకోవడం కోసం.
1: యువర్ డిసీవింగ్ యువర్ ఓన్ సెల్ఫ్.
0: నిన్ను నీవు తెలుసుకోవడం కోసమని ఈ చదువులు కావాలి.
1: ఎడ్యుకేషన్ ఇస్ మెంట్ టు నో థై సెల్ఫ్.
0: నిన్ను నీవు గుర్తించుకునే నిమిత్తం ఈ తెలివితేటలు కావాలి.
1: ది ఇంటెలిజెన్స్ ఇస్ నీడెడ్ టు నో యువర్.
0: నీవు లేనప్పుడు ఈ తెలివితేటలు ఎందుకు?
1: విదౌట్ దట్ వాట్ ఫర్?
0: ఇది గంటపై చేయమంతా కూడా నువ్వు వ్యర్థమే.
1: ఆల్ ది స్టడీస్ ఎ వేస్ట్ ఆఫ్ టైం.
0: పుస్తకములు పఠించి తిని పూర్తిగా చూచితి సర్వశాస్త్రము.
1: ఐ హావ్ గాన్ త్రూ ఆల్ ద బుక్స్ అండ్ సీక్రెట్ టెక్స్ట్.
0: నిష్ఠులమైన విద్యలను నేర్చితినంతును గర్వమేళ.
1: వై డు యూ ప్రైడ్ యువర్ సెల్ఫ్ దట్ యుర్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ వేరియస్?
0: నీ హస్త యుగంబు మోచి పరమాత్ముని భక్తితో కొల్వలేని నీ శక్తులు నిరర్థకము కదా మానవా.
1: If you can't join both of your hands and pray to God, all your power and education, that mere waste.
0: ఇంతకంటే మనకు కావాల్సింది ఏమిటి?
1: What more you want?
0: మనం తెలుసుకోవాల్సింది మనలందే ఉంటుండాలి.
1: వాట్ ఈస్ టు బి నోన్ ఈస్ విత్ ఇన్ యూ.
0: నిద్ర నుండి లేచి
1: ద మూమెంట్ యు గెట్ అప్
0: మరి నిద్ర పోయేడు దాకా
1: అంటిల్ యూ గో టు స్లీప్
0: పొట్టకై హద్దును పద్దు లేక
1: వితౌట్ ఎనీ లిమిటేషన్స్ టు ఎర్న్
0: వ్యయమందగ చేయుచు జీవితం.
1: యు వేస్ట్ యువర్ టైం.
0: నీ విద్యల దారవోసి
1: యు స్పెండ్ ఆల్ యువర్ టైం టు
0: అరవింద దళాక్షుని విస్మరించి
1: ఫర్గెటింగ్ గాడ్.
0: నీవే పెద్ద సుఖంబు నొందితివో ప్రీతిగా తెలుపు మానవా.
1: ఓ మ్యాన్ లెట్ మీ నో వాట్ సార్ట్ ఆఫ్ హ్యాపీనెస్ యూ డిజైర్.
0: ఏమి తెలుసుకోండి?
1: వాట్ ఈస్ దట్ యూ?
0: తెల్లవారు లేచింది మొదలు రాత్రి పండుకునేంత వరకు పొట్ట కోసమే హద్దు పద్దు లేకుండా తిరుగుతున్నావు.
1: రైట్ ఫ్రమ్ డాన్ టు డస్క్ టు ఎర్న్ యువర్ లైవ్లీహుడ్ యూ వేస్ట్ యువర్ టైం.
0: నీ హస్త యుగంబు మోచి
1: యూ షుడ్ జాయిన్ బోత్
0: పరమాత్ముని భక్తితో కొల్వలేని.
1: If you can't worship God and pray to Him, joining both your hands,
0: శక్తి నిరర్థకంబు.
1: All your capacity, abilities are waste.
0: అంతా నిరర్థకమైపోతుంది.
1: Everything is wasted.
0: కనుక మానవుడా, నీ మానవత్వాన్ని చక్కగా గుర్తించుకో.
1: ఓ మ్యాన్, నో యువర్ హ్యూమన్ క్వాలిటీ.
0: దైవత్వాన్ని చక్కగా తెలుసుకో.
1: అండర్స్టాండ్ ద డివినిటీ.
0: దైవత్వాన్ని చేరిపో.
1: Attain divinity.
0: ఇదియే నీ జీవితం యొక్క గమ్యము.
1: దిస్ ఈజ్ యువర్ గోల్.

0: దగ్ధం దగ్ధం పునరపి పునః. ప్రేమస్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: గృష్టం గృష్టం పునరపి పునః. చందనపు చెక్కను ఎన్ని పర్యాలు రుద్దినప్పటికీ దీనిలో సుగంధమే మనకు ప్రాప్తిస్తుంది.
1: శాండల్ వుడ్ యు మే గ్రైండ్ ఇట్ రిపీటెడ్లీ బట్ యు గెట్ ఫ్రాగ్రెన్స్ అరోమా.

0: చెరకును ఎంత మనము నమిలినప్పటికీ అందులో మాధుర్యమే మనకు ప్రాప్తిస్తుంది.
1: యు మే క్రష్ ద షుగర్ కేన్, యు గెట్ ఓన్లీ స్వీట్నెస్ అవుట్ ఆఫ్ ఇట్.
0: దగ్ధం దగ్ధం పునరపి పునః, బంగారును ఎన్ని పర్యాయములు అగ్నిలో వేసి కాల్చినప్పటికీ ఇందులో మనకు పరిశుద్ధమే ఏర్పడుతుంది కానీ మాలిన్యము చేరదు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ బర్నింగ్, ఇన్ స్పైట్ ఆఫ్ కీపింగ్ గోల్డ్ ఇన్ ఫైర్, యూ గెట్ ఓన్లీ ప్యూరిటీ, ది షైనింగ్ బ్రిలియన్స్.
0: సువర్ణం సృష్టివర్ధనం, ఈ సువర్ణమునందు పరిశుద్ధమైనటువంటి యొక్క అపరంజయే మనకు ప్రాప్తిస్తుంది.
1: యు ఫైండ్ దట్ బ్రిలియన్స్ ఎవర్ షైనింగ్ దేర్ ఇన్ ద గోల్డ్.
0: అదే విధంగానే సజ్జనుడైనటువంటి మానవుని ఏపి ఎన్ని బదం బాధలు కలిగినప్పటికీ, ఎన్ని కష్టములు సంభవించినప్పటికీ, ఎన్ని దుఃఖములు ప్రాప్తించినప్పటికీ తాను పరమశాంతిగా ఆనందంగా గొప్ప మనస్సుతో జీవితాన్ని గడుపుతూ ఉంటాడు.
1: Likewise, a good noble soul, in spite of being subject to difficulties, problems, so many worries and anxieties, he maintains the state of peace and bliss.
0: కనుకనే మానవత్వం అనగా ఏమి? కష్టములకు నష్టములకు దుఃఖములకు గురి కాకూడదు.
1: Humanity, the humanness comprises not to subject to one's own self the difficulties and the worries.
0: దీనికి నీ ఆత్మకు ఎట్టి సంబంధము ఉండదు.
1: దిస్ హ్యాస్ గాట్ నథింగ్ టు డూ విత్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ.
0: సూర్య ప్రకాశము ప్రపంచమంతయకుడును వెలుతురును వెదురుచుండినప్పటికీ ఆ వెలుగునందు అనేక మంది అనేక రకములైనటువంటి కర్మలు ఆచరిస్తూ ఉంటారు.
1: ద సన్ లైట్ స్ప్రెడ్స్ ఆల్ ఓవర్ విచ్ హెల్ప్స్ అస్ టు డూ సో మెనీ ఆఫ్ అవర్ డైలీ రుటీన్ యాక్టివిటీ.
0: కానీ ఎవరు ఎన్ని కర్మలు ఆచరించినప్పటికీ ఈ సూర్యునకు మానవులు ఆచరించేటువంటి కష్ట సుఖములకు ఏమాత్రము సంబంధం ఉండదు.
1: ఆల్ అవర్ యాక్షన్స్, ఆల్ అవర్ సఫరింగ్స్ హావ్ గాట్ నథింగ్ టు డూ విత్ ఇంటెన్సిటీ ఆఫ్ సన్ లైట్.
0: అదే విధముగానే ఆత్మ చైతన్యమును ఎన్ని విధములుగా శారీర మానసిక ఇంద్రియములతో మనం బాధలు పొందినప్పటికీ,
1: లైక్ వైజ్ ద బ్రిలియన్స్, ద రేడియన్స్ ఆఫ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ద స్పిరిట్ is not bothered in spite of our physical and mental worries.
0: ఇది ఇంద్రియ మనోబుద్ధులకు మాత్రమే సంబంధించింది కానీ
1: they are related to the senses
0: and intellect. ఏ మాత్రం కూడాను సంబంధం ఉండదు.
1: They are no way related to the awareness, the brilliance of Atma.
0: అట్టి పవిత్రమైన మానవుని నిమిత్తమై పరమాత్ముడు అన్వేషణ జరుపుతున్నాడు.
1: For that sanctity, to attain the sacredness, man is in eternal quest.
0: కానీ లోకములోని సమస్త శాస్త్రములు సమస్త ఉపనిషత్తులు సమస్త వేదములు కూడాను కేవలము భక్తులు భగవంతుని అన్వేషణ చేస్తున్నారు అని మాత్రమే ఉచ్చరిస్తున్నాయి.
1: ఆల్ సీక్రెట్ టెస్ట్ లైక్ ది ఎపిక్స్, ది ఉపనిషత్స్, వేదస్, దే సే దట్ ఎ డివోటీ ఇస్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్.
0: కానీ భక్తుడు భగవంతుని వెతకనక్కర్లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ది డివోటీ నీడ్ నాట్ సర్చ్ ఫర్ గాడ్.
0: సర్వత్రా ఉన్నది భగవంతుడు ఒక్కడే.
1: ఇన్ ఫ్యాక్ట్ గాడ్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: అట్టి భగవంతుని వెతికేది ఎందుకు?
1: Why do you need to search for him?
0: Kani bhagavantude nityamaina nityamaina satyamaina ekatma swaroopudainatundi bhaktunni vetukutunnadu.
1: In fact, it is God who is in search of a devotee, a true devotee, a truthful devotee, the devotee with the feeling of unity or oneness.
0: Veditu koodina gundunandu enni vidhamainatundi lohantar bahir baita lopala kudanu vedi undinappatikini
1: an iron mass which is hot inside and around,
0: danani manam muttinappudu gundu kalindi antam manam.
1: When once you touch that iron mass which is hot, you feel the heat of it.
0: Nindu kaachinadi gundu kaadu.
1: And in fact, it is not the iron that is not
0: gundulo antarpahittanga vyapinchinatvanti oka agni oka chejini kaalchindi.
1: It is the fire that is responsible for the heat and not the iron.
0: Ade vidhamugane ee prapancham oka గ్లోబ్.
1: ద హోల్ వరల్డ్ ఇస్ ఎ గ్లోబ్.
0: ఇదంతా ఒక పెద్ద గుండు వంటిది.
1: ఇట్స్ ఎన్ ఐరన్ బాల్.
0: ఇందులో లోపల వెలుపల కూడాను దైవశక్తియే ఆవిర్భవించినది.
1: దేర్ ఇస్ డివైన్ ఎనర్జీ విదిన్ అండ్ అరౌండ్.
0: దైవశక్తియే ఆవరించినది.
1: It is the divine energy power that
0: is ఆ శక్తిని మనం గుర్తించుకోలేక
1: that we are not able to know.
0: ఈ ప్రపంచంలో అనేక దుఃఖములు బాధలు కష్టములు సంభవిస్తున్నాయని మనం వాపోతుంటాం.
1: In fact, we are very much worried, feel very sad because the difficulties and the troubles that we face.
0: ఈ జగత్తు మనల్ని ఏమాత్రం కూడాను బాధించటం లేదు.
1: The world will never put you to suffering.
0: ఏమాత్రము ఆనందమును అందించటం లేదు.
1: It doesn't make you blissful either.
0: ఇది కేవలం ఇనుప గుండు వంటిదే.
1: It is like an iron ball.
0: కానీ ఇందు నుంచి వచ్చేటువంటి కష్టసుఖములైనటువంటి ప్రతిబింబములు
1: the reflections of miseries and difficulties
0: ఇది ఆత్మ చైతన్యం యొక్క ప్రభావములే.
1: They are all the effects of the awareness, brilliance of principle of spirit.
0: కనుకనే ఏమి జరిగినప్పటికీ ఆత్మ యొక్క ప్రతిబింబమే, ఆత్మ యొక్క ప్రకాశమే, ఆత్మ యొక్క ప్రభావమే, ఆత్మ యొక్క ప్రసాదమే అని మనం భావించాలి.
1: We have to consider whatever that might happen in our life is just a reflection, it is only the brilliance, it is only the reaction of the atmic principle.
0: ఈ నాటి లోకము అనేక విధములైనటువంటి మానవత్వంతో కూడినది.
1: In the whole world is full of humanity.
0: Lopala okati baita marokati.
1: What is present within is different from outside.
0: Ilanti kutina chittinulu bhagavantudu anveshinchaledu.
1: Such wicked people can never find God.
0: Yeduposte navutadu, navu vaste yedustadu.
1: In fact, when he is miserable, he smiles. In times of moment, smiles.
0: Ilanti kapata veshadharulu భగవంతుడు అన్వేషిస్తడం లేదు.
1: సచ్ ఎ హిపోక్రెట్ కెన్ నెవర్ బీ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్.
0: ఇది కేవలం ఆకారం, మానవాకారమే కానీ
1: ఈజ్ జస్ట్ ఎ హ్యూమన్ ఇన్ ఫార్మ్.
0: బుద్ధి వానర బుద్ధి.
1: బట్ ది ఇంటెలెక్ట్ ఈజ్ మంకీ టైప్.
0: కనుకనే ఇలాంటి బుద్ధులు లేకుండా మానవుడు మానవుడిగా జీవించాలని భగవంతుడు ఆశిస్తుంటాడు.
1: God wants us, the human being, to lead the life of a true human being.
0: ఇటువంటి పవిత్రమైనటువంటి పరిశుద్ధమైనటువంటి యొక్క మనోబుద్ధులు మానవుని యందు ఉన్నవి.
1: There is present the sacredness, the purity in the intellect and the mind of man.
0: మానవుని యందు సహజంగా ఉండినటువంటి యొక్క పవిత్రమైన భావములను మనము ప్రకటించాలి కాని కల్పితమైనటువంటి యొక్క కృత్రిమమైనటువంటి యొక్క గుణములను మనం ప్రకటించరాదు.
1: One has to manifest, express the natural feelings, not artificial.
0: కానీ ఈనాటి మానవుడు నైతికంగా దిగజారిపోతున్నాడు.
1: Man has declined morally.
0: భౌతికంగా పతనమైపోయాడు.
1: He has fallen physically.
0: కనుకనే ఈ ప్రపంచం అనేటువంటిది
1: therefore this world
0: కల్పనతో కూడినటువంటి కొయ్యగా తయారవుతున్నది.
1: It has become a deadwood of action.
0: ధనము పోతే సంపాదించుకునవచ్చును.
1: If money is lost, it can be.
0: ఆరోగ్యం పోతే తిరిగి మనం అభివృద్ధి గావించుకోవచ్చును.
1: If health is gone, you can recover.
0: కానీ కాలం పోతే మాత్రం మనము ఏమాత్రం కూడాను సాధించలేము.
1: If life is gone, you cannot achieve anything.
0: కనుకనే మానవుడు ఆయు ప్రమాణమును అభివృద్ధి గావించుకుని
1: man has to increase his lifespan.
0: దాని సద్వినియోగము గావించుకునేటువంటి మార్గములో మనం ప్రవేశించాలి.
1: He should tread that path which will help him to make proper use of the life.
0: ధనము ఖర్చు పెట్టినప్పుడు మాత్రమే ఖర్చు అవుతుంది.
1: మనీ ఇస్ యూస్డ్, ఇట్ ఇస్ ఎగ్జాస్టెడ్ ఇఫ్ ఇట్ ఇస్ యూటిలైజ్డ్.
0: కానీ ఆయు ఖర్చు పెట్టినా పెట్టకపోయినా కూడా అది క్షీణించిపోతుంటుంది.
1: లైఫ్ స్పాన్, వెదర్ యు మేక్ యూజ్ ఆఫ్ ఇట్ ఆర్ మిస్ యూజ్ ఇట్,
0: ప్రతి మానవుని యొక్క శిరస్సు పైన కూడాను కఠినమైనటువంటి యొక్క కాలము కరవాలం చెప్పుతూనే ఉంటుండాలి.
1: దేర్ లైస్ ఆన్ ద హెడ్ ఆఫ్ మ్యాన్ ద స్వోర్డ్ ఆఫ్ టైమ్.
0: కనుక మనం అతి జాగ్రత్తగా ఉండాలి.
1: We have got to be extremely careful.
0: ఈ కఠినమైన కరవాలములకు మనం గురి కాకుండా చూసుకోవాలి.
1: We have to see that we will not be cut off by the sword of time lying on the head.
0: కాలం పోతే మనకు రాదు.
1: A time passed cannot be regained.
0: ఆరోగ్యం పోతే సంపాదించుకోవచ్చును.
1: Health can be regained.
0: ధనం పోతే మనం పోషించుకోవచ్చును.
1: Money can be had.
0: కానీ ఆయువు క్షీణించిన మనం తిరిగి అభివృద్ధి గావించుకోలేము.
1: When one's life is gone, you cannot get it back.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ఈ కాలమును పవిత్రం గావించుకునే నిమిత్తమై
1: in order to make the time sacred
0: అనేక సత్కర్మలు మనం ఆచరిస్తూ ఉండాలి.
1: We have to undertake many good actions.
0: ఇలాంటి సత్కర్మల ద్వారానే మానవుని యొక్క సద్భావములు ఆవిర్భవిస్తాయి.
1: Through these good actions we will entertain good feelings.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క దివ్యమైనటువంటి భావములు మానవుని యందు అభివృద్ధి గావించుకోవాలి.
1: Man has to foster, improve the sacred divine sentiments and
0: feelings. సూర్యుని నుండి ఆవిర్భవించినటువంటి యొక్క వెలుతురు అది మేఘములుగా మారి తిరిగి సూర్యునే కప్పివేస్తుండాలి.
1: ద లైట్ ఆఫ్ ద సన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫార్ ద క్లౌడ్ దట్ కవర్స్ ద వెరీ సన్ హిమ్సెల్ఫ్.
0: అదే విధముగానే
1: లైక్ వైజ్
0: మనసు మానవుని యొక్క హృదయం నుండి ఆవిర్భవించినటువంటి
1: ద వన్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ ది హ్యూమన్ హార్ట్
0: మనోమాలిన్యం అనేటువంటి క్లౌడ్స్
1: the clouds of mental pollution
0: తిరిగి హృదయాన్ని కప్పివేస్తుంది
1: విల్ కవర్ ద వెరీ హార్ట్ ఇట్ సెల్ఫ్
0: కనుక దేని నుండి ఆవిర్భవించినదో అదియే తిరిగి ఆ యొక్క స్వతస్సిద్ధమైన వస్తువును కప్పివేస్తుంది
1: దాట్ విచ్ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ ది ఆరిజిన్ విల్ కవర్ ది వెరీ ప్లేస్ ఆఫ్ ది ఆరిజిన్
0: కల్పనే బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అని బ్రహ్మతత్వం నుండి వచ్చినటువంటిది బ్రహ్మగానే ఉంటుంది కానీ మరొక వస్తువు కాదు
1: Therefore, the one that comes out of the divine has got to be divine basically and essentially.
0: ఈ సృష్టికి మూలాధారం ఏమిటి
1: వాట్ ఈస్ ద ఫౌండేషన్ ఫర్ క్రియేషన్
0: ఇది భగవంతుని యొక్క ప్రభావమే
1: ఇట్ ఈస్ గాడ్స్ విల్
0: భగవంతుని యొక్క సంకల్పమే
1: ఇట్ ఈస్ గాడ్స్ విల్
0: కనుకనే ఆ సంకల్పం నుంచి వచ్చినటువంటి యొక్క ప్రతి మానవుడు కూడాను భగవత్ భావమునే కలిగి ఉండాలి
1: మ్యాన్ హ్యావింగ్ కమ్ అవుట్ ఆఫ్ గాడ్స్ విల్ షుడ్ హ్యావ్ ద డివైన్ థాట్స్ ఓన్లీ
0: సృష్టికి ఆధారము భగవత్ యొక్క ప్రమాణమే
1: The basis, the foundation for the creation is the manifestation of the divine will. That's what we call nature. Man in this nature should have the natural feeling. Should never act against nature.
0: కామము క్రోధము లోభము మోహము మదము మాత్సర్యము ఇవన్నీ కూడాను మనం ఆహార విహారం నుంచి ఆవిర్భవించినటువంటివి
1: All the lust, anger and avarice are the products of our habits and
0: కానీ ఇవన్నీ కూడాను ప్రకృతి నైజములు కావు
1: దే ఆర్ నాట్ న్యాచురల్ క్వాలిటీస్
0: కనుక నేను నేను అని నీవు ఉచ్చరిస్తున్నావు ఈ పదాన్ని
1: యూ మేక్ యూజ్ ఆఫ్ దిస్ వర్డ్ ఐ
0: నీవు నేను నేను అనుకున్నప్పుడు ఆ నేనే భగవంతుని యొక్క మూలాధారమైన మంత్రము
1: ద వెరీ వర్డ్ దట్ యు సే ఐ ఈస్ ది మంత్ర
0: నేను అనేటువంటి మంత్రం పుట్టిన తర్వాతనే మిగిలినటువంటి మంత్రములన్నీ కూడా ఆవిర్భవిస్తున్నాయి
1: ద ఫస్ట్ ప్రైమార్డియల్ సౌండ్ ఈజ్ ఐ ద రెస్ట్ ఫాలోడ్ లే
0: అది అహం బ్రహ్మాస్మి నేను అనేటువంటిది బ్రహ్మ
1: దిస్ ఐ ఈజ్ బ్రహ్మ
0: బ్రహ్మకు మొట్టమొదటి పేరు నేను
1: ద ఫస్ట్ నేమ్ ఆఫ్ బ్రహ్మన్
0: రెండవ ఆత్మ
1: ద సెకండ్
0: మూడవది ఉనికి
1: థర్డ్ ఎగ్జిస్టెన్స్
0: నాలుగవది బ్రహ్మ
1: ఫోర్ బ్రహ్మ
0: ఐదవది భగవంతుడు
1: ద ఫిఫ్త్ గాడ్
0: ఇవన్నీ కూడా భగవంతుని యొక్క పరిణామ పదములే
1: దీస్ ఆర్ ఆల్ ద సినోనిమ్స్ ఆఫ్ ద డివైన్
0: ఇలాంటి పదములతో మనము సరైనటువంటి అర్థాన్ని గుర్తించి
1: వి హావ్ టు నో ద కరెక్ట్ మీనింగ్ ఆఫ్ దీస్ వర్డ్స్
0: ఈ నేను అనేటువంటి పదం ఎక్కడ నుంచి వచ్చింది
1: వేర్ ఫ్రమ్ దిస్ ఐనెస్ హస్
0: కమ్ ఇది కేవలం ఆత్మ యొక్క స్వరూపమే
1: ఇట్ ఇస్ ద వెరీ ఫామ్ ఆఫ్ ద సెల్ఫ్
0: ఇది దైవం యొక్క స్వరూపమే
1: ఇట్ ఇస్ ద వెరీ ఫామ్ ఆఫ్ గాడ్
0: ఇలాంటి నేను అనేటువంటి పదమును మనం ఎన్ని విధములైనటువంటి దుర్వినియోగము కావించుకుంటున్నాం
1: వి ఆర్ మిస్యూజింగ్ దిస్ సేక్రెడ్ వర్డ్ ఐ
0: ఈ నేను అనే పదమును ఎన్ని విధమైనటువంటి దుర్మార్గంలోనూ ప్రవేశపెడుతున్నాము
1: వి ఆర్ మేకింగ్ యూజ్ ఆఫ్ దిస్ వర్డ్ ఐ ఇన్ ఎ వికెడ్ పాత్ ఇన్ ఎ వికెడ్ వే
0: ఈ విధమైనటువంటి పదములను మనము సరైనటువంటి మార్గంలో దీన్ని సద్వినియోగం కావించాలి
1: వి హావ్ టు మేక్ యూజ్ ఆఫ్ దిస్ వర్డ్ ఐ ఇన్ ద ప్రాపర్ డైరెక్షన్ ఇన్ ఎ సేక్రెడ్ వే
0: ప్రేమ స్వరూపులారా
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్
0: నిత్య జీవితంలో మనం ఏ విధంగా సత్యమైన జీవితాన్ని గడపాలో దాన్ని మనం గుర్తించుకోవాలి
1: వి హావ్ టు రికగ్నైజ్ ద బేసిక్ ఫ్యాక్ట్ ద కైండ్ ఆఫ్ ట్రూత్ఫుల్ లైఫ్ వి ఆర్ సపోజ్ టు లీడ్
0: ఇలాంటిది మనం గావించుకోకుండా కేవలం జపము ధ్యానము యోగము ఇలాంటి కర్మలు ఆచరించినంత మాత్రం చాలదు
1: వితౌట్ రికగ్నైజింగ్ ది పాత్ ఆఫ్ ట్రూత్ ద మియర్ పెనెన్స్ అండ్ మెడిటేషన్ ఓన్ డూ
0: ఈ సాధనంతో పాటు
1: అలాంగ్ విత్ ద ప్రాక్టీస్
0: మానసిక భావమును కూడాను దానికి సమకూర్చుకోవాలి
1: ద మెంటల్ ఫీలింగ్స్ ఆల్సో షుడ్ జాయిన్
0: కనుక మానవత్వమునందు లోపల మనం ఆవిర్భవించవలసినటువంటి సద్గుణములు సద్భావములు సత్ప్రవర్తనలు సదాలోచనలు
1: What should find a place within happen to be the good feelings, good thoughts, good sentiments, good impulses. They are natural divine traits.
0: అలాంటి ప్రకృతి యందు మనం జన్మించి ప్రకృతి భావమును వదలి కృత్రిమమైన భావమును మనం అనుసరిస్తూ ఉన్నాం.
1: Having born in this nature, we are entertaining artificial thoughts and artificial behavior.
0: కృత్రిమమైన జీవితాన్ని మనం గడపకూడదు.
1: We should never spend, lead artificial life.
0: హృదయంలో ఉన్నటువంటిది మాటలో ఉన్నటువంటిది చేతుల్లో రావాలి.
1: What is within must be expressed and must be acted.
0: దీనిని బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అనేటువంటి అర్థం కూడాను అంతర్బహిష్ సర్వవ్యాప్య నారాయణ స్థిత అన్నారు.
1: It is said God dwells within and outside.
0: అది ఏ మానవత్వము
1: దట్ ఈస్ హ్యూమన్నెస్
0: ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఈజ్ మ్యాన్
1: ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఈజ్ మ్యాన్
0: ఏమిటి ఈ మ్యాన్
1: హూ ఇస్ దిస్ మ్యాన్
0: ఎవరు ఈ మనిషి
1: హూ ఇస్ హీ
0: హృదయంలో ఏమి సంకల్పించాడో
1: వాట్ హీ థింగ్స్ విత్ ఇన్
0: దానిని మాటలో చెప్పాలి
1: హీ షుడ్ స్పెల్ ఇట్ అవుట్
0: మాటలో ఏమి ఉచ్చరించాడో
1: వాట్ ఈస్ సెడ్
0: అది ఏ క్రియలో ఆచరించాలి
1: మస్ట్ బి యాక్టెడ్ అపాన్
0: అలాంటి వాడే నిజమైన మానవుడు
1: హీ ఇస్ ద ట్రూ హ్యూమన్ బీయింగ్
0: అట్టి నిజమానవుని నిమిత్తమై అన్వేషణ జరుపుతున్నాడు భగవంతుడు
1: గాడ్ ఇస్ ఇన్ సర్చ్ ఆఫ్ సచ్ ఎ ట్రూ హ్యూమన్ బీయింగ్
0: కానీ కేవలము వేషధారి అయినటువంటి మానవుని అన్వేషించడం లేదు.
1: In fact, man is not in search of God.
0: మానవునికి తన యొక్క దీనిని తను గుర్తించుకునే నిమిత్తమే పవిత్రమైనటువంటి బుద్ధిని అనుగ్రహించాడు.
1: To know the innate nature, the self, God has gifted mankind the sacred intellect. Intellect is pure, unsullied and pristine.
0: ఆ బుద్ధి అనేటువంటి అద్దములకు వెలుగుల వైపున ప్రేమ అనేటువంటి రసాయనం పూచాడు.
1: Intellect is the mirror which has got the chemical of love on the reverse side.
0: అద్దములకు వెలుగు వైపున ఈ విధమైనటువంటి యొక్క రసాయనమే లేకపోతే మన ప్రతిబింబం కనిపించదు.
1: ఇఫ్ ద మిర్రర్ హ్యాస్ నో కెమికల్ అప్లైడ్ ఆన్ ద రివర్స్ సైడ్ యూ కెనాట్ సీ యువర్ రిఫ్లెక్షన్.
0: అదే విధంగానే మనకు బుద్ధికి వెనుకల ప్రేమ అనేటువంటి ఒక రసాయనం కల్పించాడు.
1: ఆన్ దిస్ మిర్రర్ ఆఫ్ ఇంటెలెక్ట్ ది కెమికల్ ఆఫ్ లవ్ ఇస్ అప్లైడ్.
0: అద్దములుగా మనం చూసుకోవటం చేతనే దీనికి అద్దములకు వెనుక ఉన్నటువంటి కనిపిస్తున్నాయి కానీ అద్దములకు ముందున్నవి కనిపించడం లేదు.
1: యాస్ దిస్ ఇంటెలెక్ట్ ద మిర్రర్ హ్యాస్ నో కెమికల్ ఆఫ్ లవ్ వీ ఫైండ్ ఓన్లీ వాట్ ఆర్ ప్రెసెంట్ అవుట్ సైడ్.
0: నీ స్వరూపాన్ని నీవు గుర్తించాలి.
1: యూ హ్యావ్ టు నో యువర్ ఫామ్.
0: నీ స్వరూపాన్ని నీవు గుర్తించాలంటే అద్దములకు వెనుకల రసాయనం ఉండాలి.
1: ఇన్ ఆర్డర్ టు సీ యువర్ సెల్ఫ్ దట్ కెమికల్ ఆఫ్ లవ్ నీడ్స్ టు బి అప్లైడ్ ఆన్ ద రివర్స్ సైడ్ ఆఫ్ ద మిర్రర్.
0: ప్రేమ రహితమైనటువంటి అద్దమును ముందు పెట్టుకుని మన ముఖాన్ని మనం చూడటానికి ప్రయత్నిస్తున్నాము.
1: దేర్ ఇస్ నో కెమికల్ ఆఫ్ లవ్ నౌ ఇన్ దిస్ మిర్రర్ ఆఫ్ ఇంటెలెక్ట్ సో దేర్ ఫోర్ యు ఆర్ నాట్ ఏబుల్ టు సీ.
0: మన ముఖం మనకు కనిపించడం లేదు.
1: యు ఆర్ నాట్ ఏబుల్ టు సీ యువర్ ఫేస్.
0: కారణం ఏమిటి?
1: వై
0: వెనుకల ఈ ప్రేమ రసాయనం లేకపోవటం చేతనే.
1: బికాస్ ఆఫ్ ది అబ్సెన్స్ ఆఫ్ ది కెమికల్ ఆఫ్ లవ్.
0: కనుక మనము మన ముఖాన్ని మనం చూడాలంటే ప్రేమరసంతో కూడినటువంటి ఒక అద్దమును మనం ముందు పెట్టుకోవాలి.
1: ఇన్ ఆర్డర్ టు సీ యువర్ ఫేస్ there needs the chemical of love
0: bhagavan
1: applied in the reverse of the mirror.
0: Atti pratibimbani nirupinche nimittamai manaku buddhi ane addamunu prasadinchadu.
1: In order to demonstrate and prove the existence, God has given this mirror.
0: Kaani ee naati manavudu tana addamu cheta tana buddhi cheta tana swaroopani taanu gurtinchadaniki prayatninchadam ledhu.
1: Man having been endowed with this mirror of intellect is not yet able to
0: attain chestunpai itara mukham mundu pettunnadu.
1: He points out, he shows his mirror towards others.
0: వాడి ముఖం కనిపిస్తుంది కానీ నీ ముఖం ఎక్కడ కనిపిస్తుంది?
1: యూ ఫైండ్ ద ఫేసెస్ ఆఫ్ పీపుల్ అవుట్ సైడ్ నాట్ యువర్ ఓన్ ఫేస్.
0: అదే విధంగా ఈనాటి బుద్ధి ప్రతి ఒక్కరిని ప్రపంచమును విచారించడానికి ప్రవేశపెట్టుండాలి.
1: వీ మేక్ యూజ్ ఆఫ్ ది ఇంటెలెక్ట్ గిఫ్టెడ్ టు us టు మేక్ ఎంక్వైరీ అబౌట్ ది వరల్డ్.
0: ఎవరండి మీరు, ఎక్కడి నుంచి వచ్చారు, మీ పేరేమిటి, మీ ఊరేమిటి అని వారిని ప్రశ్నిస్తుంటారు. కానీ
1: హూమ్సోఎవర్ వీ మీట్ వీ గో ఆన్ క్వశ్చనింగ్ హూ ఆర్ యూ, వేర్ డు యూ కమ్ ఫ్రమ్, వాట్ ఆర్ యూ.
0: ప్రపంచమును ప్రశ్నించడానికి ప్రయత్నిస్తున్నారు కానీ తనను తాను ప్రశ్నించడానికి ప్రయత్నించడం.
1: వి ఇన్వెస్టిగేట్ అండ్ క్వశ్చన్ ద నేచర్ వరల్డ్ బట్ వి డోంట్ ఫైండ్.
0: కనుక మొట్టమొదట హూ ఆర్ యూ, హూ ఆర్ యూ అనేటువంటి స్టాప్ చేసి హూ ఆర్ మై, హూ ఆర్ మై దీన్ని మొదలు పెట్టాలి.
1: వీ షుడ్ పుట్ ఎ టోటల్ ఫుల్ స్టాప్ టు దిస్ క్వశ్చన్ హూ ఆర్ యూ, బట్ ఆన్ ద అదర్ హ్యాండ్ వీ షుడ్ పుట్ టు అవర్ సెల్ఫ్ హూ ఆర్ మై.
0: ఈ బుద్ధి నిన్ను నేను చూడటానికి అందించింది కానీ పరమను చూపడానికి కాదు.
1: ఇంటెలెక్ట్ ఇస్ గివెన్ టు నో దై సెల్ఫ్ నాట్ అవుట్ సైడ్.
0: కనుక ఈ ప్రపంచ విషయము ప్రాప్తించటం చేత అభివృద్ధి కావడం చేత తన సత్వాన్ని తాను మర్చిపోతున్నాడు మానవుడు.
1: As the world has progressed and advanced, man has forgotten his
0: చిన్న పిల్లవాడిని మొదలుకొని పెద్ద మనిషి వరకు కూడా ప్రపంచ విచారణ లోపలే ప్రవేశిస్తున్నాడు.
1: Right from tiny thoughts to elderly person, they go on inquiring.
0: తాను నివసించేటువంటి భూగర్భమునే కాకుండా కూడా ఆకాశంలో ప్రవేశిస్తున్నాడు.
1: Not only this world, earth, but
0: నక్షత్ర మండలాన్ని ప్రవేశిస్తున్నాడు.
1: He wants to go to the planet.
0: సూర్య మండలాన్ని ప్రవేశిస్తున్నాడు.
1: He wants to travel the space.
0: కానీ అన్ని ప్రవేశిస్తున్నాడు కానీ తనలో తాను ప్రవేశించడం లేదు.
1: He gets into all spheres of the space, but he doesn't get into himself.
0: లక్షణమైన అంతరిక్షయానం ప్రయాణం చేస్తున్నాడు కానీ
1: హీ ట్రావెల్స్ లాక్స్ ఆఫ్ మైల్స్ ఇంటూ ద స్పేస్.
0: హాఫ్ ఇంచ్ హృదయాంతరాలానికి ప్రవేశించడం లేదు.
1: హీ ఈజ్ నాట్ ఏబుల్ టు గెట్ ఇన్ టు హిజ్ ఓన్ హార్ట్.
0: కనుకనే మానవుని యొక్క వికారమంతా కూడా వికృతి స్వరూపాన్ని ధరిస్తుంది.
1: దట్ ఈస్ ద పర్వర్షన్ విచ్ లెడ్ టు ఆల్ దిస్
0: పర్వర్షన్. స్వార్థము స్వప్రయోజనము.
1: హీ ఈజ్ ఫుల్ ఆఫ్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
0: కానీ తన స్వస్వరూపాన్ని దర్శించడానికి ప్రయత్నించడం లేదు.
1: హీ ఈజ్ నాట్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు నో హిజ్ ఓన్ ట్రూ
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: స్వస్వరూపాన్ని దర్శించడమే ఆధ్యాత్మికం ప్రథమ లక్ష్యం.
1: ద ఎయిమ్ ఆఫ్ స్పిరిచువల్ లైఫ్ ఈజ్ టు నో వన్స్ ఓన్ ట్రూ ఐడెంటిటీ.
0: కేవలం ఆధ్యాత్మిక మార్గమే కాదు,
1: నాట్ ఓన్లీ స్పిరిచువల్,
0: లౌకికము భౌతికము ధార్మికము అన్నింటి ఎందుకు వ్యవహారికం నందు కూడా తన తత్వాన్ని తాను మొట్టమొదట గుర్తించాలి.
1: వన్ హ్యాస్ టు నో వన్స్ ఓన్ నేచర్ in physical world, in the moral world, in the ethical sense, in every aspect of life.
0: ఇతరుల యొక్క దోషాన్ని చూడటానికి మాత్రమే నీవు పురికొల్పుతున్నావు కానీ నీ దోషాన్ని నీవు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: యూ వాంట్ టు నో ది మిస్టేక్స్ అండ్ ద ఫాల్ట్స్ ఇన్ అదర్స్ బట్ యూ ఆర్ నాట్ అవేర్ ఆఫ్ యువర్ ఓన్.
0: నీ దోషము నీవు ఏనాడు వెతుకుదువో ఆనాడే నీవు బాగుపడతావు.
1: దట్ డే విన్ యూ రెక్టిఫై కరెక్ట్ యువర్ ఓన్ మిస్టేక్, దెన్ యూ విల్ ఇంప్రూవ్ అండ్ ప్రోగ్రెస్.
0: అట్టివాడే ఆదర్శ పురుషుడిగా రూపొందుతాడు.
1: హీ బికమ్స్ అన్ ఐడియల్ మ్యాన్.
0: అట్టివాడేమిటి మానవుడిగా రూపొందుతాడు.
1: ఈజ్ అ ట్రూ హ్యూమన్.
0: మానవుడని పేరు పెట్టుకుని
1: ఈజ్ జస్ట్ హ్యూమన్ బై నేమ్.
0: మానవ బుద్ధులతో మనం ప్రవర్తిస్తుంటే
1: ఈ
0: జగత్తులో ఎవరు పిలుస్తారు మానవుడని?
1: హూ విల్ కాల్ యూ ఎ హ్యూమన్ బీయింగ్?
0: ఏదో ఎదురుగా మర్యాద కోసమని ఓ అండి నమస్కారం అండి అంటారు.
1: ఆల్ కర్టసీ మానర్స్ మే డిమాండ్ టు సే హలో హౌ ఆర్ యు.
0: వెనుకన అతన్ని అనేక రకములుగా విమర్శించారు.
1: బ్యాక్ దే విల్ స్పీక్ ఆల్ నేమ్స్.
0: కనుక మనం ఆ విధంగా పోకూడదు.
1: వీ షుడ్ నాట్ బి లైక్ దాట్.
0: మన కాన్షియస్ మనం తృప్తిగా నడుచుకోవాలి.
1: వీ షుడ్ యాక్ట్ సాటిస్ఫాక్టరీ టు
0: మన పవిత్రతకు మనం పవిత్రంగా నడుచుకోవాలి.
1: వీ షుడ్ లీడ్ ఎ సీక్రెట్ లైఫ్.
0: మన దివ్యత్వాన్ని సరైన మార్గంలో ప్రవేశపెట్టాలి.
1: వీ షుడ్ మేక్ అవర్ లైఫ్ డివైన్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: కనుక ఈనాడు మనం ప్రపంచంలో జరిగేటువంటి దాన్ని మనం అన్వేషణ చేయకుండా
1: we don't need to search for anything in this world.
0: Kalantanu anveshan cheyadaniki tagina krishi cheyali.
1: One has to make every attempt to know one's own self.
0: Evarandi meeru ane prashninchukunte
1: instead of questioning who are you, who are
0: nenu evaru, nenu evaru, nenu evaru, who am I deenni maatrame prashninchali.
1: We should put a question to ourselves, who am I.
0: Ninnadi dinamu
1: yesterday
0: panchakosamulu yokka tattvanu gurinchi meeru gurtincharu.
1: Bhagavan explained the nature of five sheep.
0: Ee panchakosamulu yandu deham aneetvantidi భౌతికమైనటువంటిది.
1: ద ఫైవ్ షీస్ ఎన్కంపాసింగ్ ద బాడీ ఆర్ ఫిజికల్.
0: ఇది కేవలం స్థూలమైనటువంటిది.
1: ఇట్ ఈస్ గ్రాస్ వన్.
0: ఈ దేహం ద్వారా అనేక రకమైనటువంటి యొక్క ఇక్కట్టు కలుగుతున్నాయి.
1: దిస్ బాడీ విల్ హ్యావ్ సో మెనీ ట్రబుల్.
0: దేహాభిమానం పెంచుకున్న కొలది
1: యాజ్ యు డెవలప్ బాడీ
0: ఆత్మాభిమానం తరిగిపోతుంది.
1: ది అటాచ్మెంట్ టు ద సెల్ఫ్ డిటీరియరేట్స.
0: ఆత్మలేని దేహం ఏమాత్రమూ నివసించదు.
1: బాడీ కెనాట్ ఎగ్జిస్ట్ వితౌట్ ద స్పిరిట్.
0: కనుకనే
1: సో
0: మనము ఈ దేహం విషయంలో మనము అనేక రకమైన జాగ్రత్తలు వహించాలి.
1: ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ బాడీ వి హావ్ గాట్ టు బి ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్.
0: ఈ దేహాభిమానం దినదినానికి తగ్గించుకుంటూ రావాలి.
1: వి హావ్ టు కట్ షార్ట్ రిడ్యూస్ దిస్ బాడీ అటాచ్మెంట్.
0: ఈ పెంచుకొని కొలది కూడాను మన ఆశలు దురాశలు పెరిగిపోతున్నాయి.
1: ఇఫ్ యువర్ బాడీ అటాచ్మెంట్ మోర్ అండ్ మోర్ యు విల్ బి మోర్ ఓవర్ అంబిషన్.
0: అయితే సూక్ష్మదేహమైనటువంటి యొక్క ప్రాణము మనస్సు విజ్ఞానము
1: ద సటిల్ ఫామ్ ఇన్ దిస్ హ్యూమన్ లైఫ్ ఈస్ దిస్ వైటల్ ఫోర్స్ the mind and
0: tejasudu annaru.
1: This is called tejasu brilliant.
0: Ee tejasu anetundi etto vachindi peru.
1: This tejasu brilliant, how do you get this name?
0: Tejovantamainatundi yokka
1: that which is brilliant
0: antarbhavamulu cheta
1: through the inner feeling
0: antakaranamulu cheta
1: through inner action
0: కలిసినది కనుకనే దీనికి తేజస్సుడు అని పేరు పెట్టారు.
1: As it is related to inner senses, it is called the brilliant, the
0: tejasu. Inner bhavam anaga దైవత్వం యొక్క దివ్యత్వాన్ని మనం గుర్తించాలి.
1: వీ హావ్ టు అండర్స్టాండ్ ది ఇన్నర్ ఫీలింగ్ ది డివినిటీ.
0: ప్రాపంచక సంబంధమైనటువంటి విషయవాసనలు ఎన్ని ఆచరించినప్పటికీ
1: ఇన్ స్పైట్ ఆఫ్ ఫిజికల్ మండే
0: అప్పటికప్పటికి మాత్రమే ఆనందాన్ని చేకూరుస్తుంది కానీ
1: ఇట్ కన్ఫర్స్ హ్యాపీనెస్ విచ్ ఇస్
0: సత్యమైన నిత్యమైన ఆనందానికి మనకు ఏమాత్రమూ అందించదు.
1: ఇట్ విల్ నెవర్ గ్రాంట్ యు ది ఎటర్నల్ పర్మనెంట్ బ్లెస్.
0: అయితే దానితో పాటు
1: అంతర్భావాన్ని
0: కూడా మనము అభివృద్ధి గావించుకోవాలి.
1: హావ్ టు డెవలప్ ది ఇన్నర్ ఫీలింగ్.
0: ఈ అంతర్భావమే లేకుండా
1: విదౌట్ ఇన్నర్ ఫీలింగ్
0: బహిర్ముఖమైనటువంటిదంతా కేవలము పశ్చతీతి పశువు బయట దృష్టి కలిగినటువంటి పశువే.
1: ఇట్ ఈస్ అనిమల్ దట్ హ్యాస్ గాట్ అవుట్ లుక్స్.
0: కనుక మనం పశువులు అయిపోతున్నాం.
1: వీ హావ్ బికమ్ అనిమల్.
0: బయట దృష్టినే మనం ఆకర్షిస్తున్నాము.
1: వీఆర్ డ్రాన్ బై
0: బయట చర్యలనే మనం ఆకర్షిస్తున్నాము.
1: వీఆర్ డ్రాన్ బై ది ఎక్స్టర్నల్.
0: ఇది కాదు నిజమైన మానవత్వము.
1: దిస్ ఇస్ నాట్ హ్యూమన్ క్వాలిటీ.
0: అది ఏ ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్.
1: దట్స్ ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్.
0: ఈ అంతర్భావాన్ని నీవు కొంతవరకు నువ్వు పరిశుద్ధం గావించుకోవాలి.
1: మేక్ యువర్ ఇన్నర్ ఫీలింగ్స్ ప్యూర్.
0: నిర్మల నిశ్చల నిస్వార్థమైన యొక్క బుద్ధిని మనం పెంచుకోవాలి.
1: డెవలప్ దట్ ఇంటెలెక్ట్ విచ్ ఇస్ ప్యూర్ అండ్ సెల్ఫ్లెస్.
0: అప్పుడే అందరినీ కూడా మనం ప్రేమించగలము.
1: దెన్ యూ విల్ బి ఏబుల్ టు లవ్ ఆల్.
0: అందరినీ మనం విశ్వసించగలము.
1: దెన్ యూ హావ్ ఫెయిత్ ఇన్ ఎవ్రీవన్.
0: కానీ ఈనాటి మానవుడు తనంతాను విశ్వసించడం లేదు.
1: మ్యాన్ టుడే హ్యాస్ నో ఫెయిత్ ఇన్ హిమ్సెల్ఫ్.
0: అందరినీ విశ్వసించినట్టుగా నటిస్తున్నాడు.
1: హి ప్రిటెండ్స్ యాజ్ ఇఫ్ హి బిలీవ్స్.
0: అది ఏ మొట్టమొదటి మానవుని యొక్క దోషము.
1: దట్ ఇస్ ద ఫస్ట్ మిస్టేక్ ఇన్ మ్యాన్ కైండ్.
0: మొట్టమొదటి తనంతాను విశ్వసించాలి.
1: ఫస్ట్ హావ్ ఫెయిత్ ఇన్ యు.
0: అది ఆత్మవిశ్వాసము.
1: దట్ ఇస్ ది సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: పునాది అనేటువంటి ఉండినప్పుడే
1: when self confidence foundation is there,
0: ఆత్మవిశ్వాసం అనేటువంటి దానిపైన ఆత్మానందం అనేటువంటి మనం అనుభవించవచ్చు.
1: దేర్ లైస్ ది బ్లిస్ ఆఫ్ ది స్పిరిట్ ఆర్ ది సెల్ఫ్.
0: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేటువంటి విశ్వాసము పునాది.
1: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్
0: సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వాల్.
1: సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ద వాల్.
0: సెల్ఫ్ సాక్రిఫైస్ రూఫ్.
1: ద సెల్ఫ్ సాటిస్ఫాక్షన్
0: సెల్ఫ్ రియలైజేషన్ లైఫ్.
1: సెల్ఫ్ రియలైజేషన్ ఇస్ లైఫ్.
0: కాబట్టి అన్నింటి ఎందుకు నువ్వు ఈ సెల్ఫ్ నేను అనేటువంటి తత్వాన్ని మొట్టమొదటి గుర్తించాలి.
1: ఇన్ ఆల్ దీస్ ఫోర్ స్టెప్స్ సెల్ఫ్ ది ఐ నెక్
0: నేను అనేటువంటిది దేహంకు సంబంధించినటువంటి కాదు.
1: దిస్ ఐ ఇస్ నాట్ రిలేటెడ్ టు ద బాడీ.
0: కేవలం దైవం మొట్టమొదటి పేరు.
1: ఐ ఇస్ ద ఫస్ట్ నేమ్ ఆఫ్ గాడ్.
0: ఇది ఏ ప్రధానమైనటువంటి భగవంతుడి యొక్క నామము.
1: ఇట్ ఇస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ నేమ్ ఆఫ్ గాడ్.
0: దీనిని పురస్కరించుకుని వేదము అహం బ్రహ్మాస్మి అని.
1: బేసింగ్ ఆన్ దిస్ వేద సేస్ అహం
0: నేను అనేటువంటి బ్రహ్మనే.
1: ఐఎమ్ బ్రహ్మన్.
0: ఉనికి అనేటువంటి బ్రహ్మనే.
1: ఎగ్జిస్టెన్స్ ఇస్ బ్రహ్మ.
0: ఆత్మ అనేది బ్రహ్మనే.
1: ఆత్మ ఇస్ బ్రహ్మ.
0: బ్రహ్మ అనేటువంటిది బ్రహ్మనే.
1: బ్రహ్మ
0: అనగా ఏమి? బృహత్తత్వమైనటువంటిది బ్రహ్మం.
1: బ్రహ్మ ఇస్ వాస్ట్నెస్, ఎక్స్పాన్సివ్.
0: ఎక్కడ చూసినా వ్యాపించినటువంటిది.
1: దట్ విచ్ ఎక్స్పాండ్స్ ఆల్ ఓవర్.
0: ఇలాంటి తత్వాన్ని మొట్టమొదట మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: వి హావ్ టు మేక్ ఎవరీ అటెంప్ టు నో దిస్ నేచర్ ఆఫ్ బ్రహ్మన్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మన ప్రేమ అనేటువంటి రసాయనం ఒకవైపున అద్దములో పూసుకున్నప్పుడే,
1: వెన్ వన్స్ వి అప్లై ది కెమికల్ ఆఫ్ లవ్ ఆన్ ది రివర్స్ సైడ్ ఆఫ్ ది మిర్రర్,
0: అద్దము లోపల మన ప్రతిబింబాన్ని మనం సులభంగా దర్శించవచ్చు.
1: ఇన్ దట్ మిర్రర్ యు విల్ బి ఏబుల్ టు సీ యువర్ రిఫ్లెక్షన్.
0: కనుక ఈనాడు
1: టుడే
0: అద్దం అనే బుద్ధిని మాత్రమే పెంచుకున్నాం, కానీ
1: వీ హావ్ గాట్ దిస్ మిర్రర్ ఆఫ్ ఇంటర్నల్
0: ప్రేమ రసాయనం అనేటువంటిది వెనుక పూయటం లేదు.
1: ఇట్ వీ హావ్ నాట్ స్మియర్డ్ అప్లైడ్ ద కెమికల్ ఆఫ్ లవ్.
0: కనుక వెనుక భాగమైనటువంటి ఒక వస్తువులు కనిపిస్తున్నాయి, కానీ నీకు నీవు కనిపించటం లేదు.
1: దేర్ఫోర్ యాజ్ ఇట్ హాస్ నో కెమికల్ టు దిస్ మిర్రర్, వీ సీ ఔటర్ ఆబ్జెక్ట్స్, నాట్ యువర్ ఓన్.
0: కనుక ఇతరుల యొక్క దోషాన్ని నీవు చూస్తున్నావే, కానీ
1: యూ విల్ బి ఏబుల్ టు సీ ది మిస్టేక్.
0: నీ దోషాన్ని నీవు కనిపెట్టు.
1: Discover, find out your own mistake.
0: ఇతరుల యొక్క మంచిని చూసి ప్రయోజనం లేదు.
1: There is no use in finding good.
0: నీ మంచిని నీవు అభివృద్ధి గావించుకో.
1: Foster your goodness.
0: నీ పవిత్రతను నీవు అభివృద్ధి గావించుకో.
1: Develop your sacredness.
0: ఎవరిని మనం ద్వేషించకూడదు.
1: Don't hate anybody.
0: ఎందుకంటే సర్వత పాడిపాదం తర్వతోచి శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమా వృత్తిష్టతి.
1: All hands are his, all eyes are his, all feet are his, all ears are his.
0: ఈశ్వర సర్వభూతానాం.
1: God is present in all beings.
0: అన్ని భూతములందు ఉన్నటువంటిది దైవత్వమే.
1: It is divinity present in this organic
0: world. ఆ ఈశ్వరత్వాన్ని మనం తప్పులు పెట్టడానికి ప్రయత్నిస్తే మొట్టమొదట మన దోషాన్ని మనం గుర్తించాలి.
1: We have to know our own faults first.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ఈనాటి పరిస్థితి లోపల మనం గుర్తించవలసినటువంటిది విశాలమైనటువంటి ఒక తత్వం కావాలి.
1: ఇన్ ది ప్రెసెంట్ సర్కమ్స్టాన్సెస్ వి హావ్ గాట్ టు బి బ్రాడ్ మైండెడ్ ఫస్ట్.
0: సంకుచితమైన భావములు,
1: వి షుడ్ నాట్ హావ్ నారో మైండెడ్నెస్.
0: వ్యక్తిగతమైన భావములు,
1: నాట్ ఇండివిజువల్ ఫీలింగ్స్.
0: కొంతవరకు అణగదొక్కాలి.
1: వి హావ్ టు పుట్ దెమ్ అండర్ చెక్.
0: స్వార్థ సప్రయోజనములను పక్కన పెట్టాలి.
1: వి హావ్ టు బ్రష్ అసైడ్ సెల్ఫిష్నెస్ అండ్
0: విశాలమైనటువంటి ఒక భావంతో మనం దృష్టిని పెంచుకోవాలి.
1: వి షుడ్ హావ్ బ్రాడ్ ఫీలింగ్స్.
0: ఒక ఇంచు కూడా లేదు కన్ను.
1: The size of the eye is not
0: ఇంత చిన్న కన్ను ఇంత విశాలమైనటువంటి నక్షత్రాలను చూస్తుంది.
1: Such a small eye would be able to see the vast
0: దూరంగా ఉండేటువంటి వస్తువును కనిపెట్టుండాలి.
1: Is able to see distant objects.
0: కానీ నిజంగా మన ఎందున్నటువంటి యొక్క అంతర్దృష్టి అనేటువంటి దాన్ని కనిపెట్టుకున్నప్పుడు ఎంతైనా మనం కావించవచ్చు.
1: If you have inner vision, you can achieve a lot.
0: మనం విశాలమైన దృష్టి కావాలి.
1: We should have broad
0: mind. Broad mind, broad mind.
1: Broad mind is essential today.
0: కానీ చాలా మంది విదేశీయులంతా కూడా బ్రాడ్ హార్ట్ చేయమంటుంటారు.
1: Many foreigners say one should be broad hearted.
0: బ్రాడ్ హార్ట్ అయిపోతే హార్ట్ ఎన్లార్జ్ అయినట్టు అవుతుంది.
1: బ్రాడ్ హార్ట్ మీన్స్ ఎన్లార్జ్మెంట్ ఆఫ్ హార్ట్.
0: దీన్ని డాక్టర్స్ ఆపరేషన్ చేస్తారు, కానీ భగవంతుడు దీనికి టచ్ చేయడు.
1: బ్రాడ్ హార్ట్, ఎన్లార్జ్మెంట్ ఆఫ్ హార్ట్ నీడ్స్ ఆపరేషన్ బై డాక్టర్.
0: విశాలమైనటువంటి హృదయం కావాలి.
1: బ్రాడ్ మైండెడ్నెస్ ఈస్ వెరీ నెసెసరీ.
0: ఆ విశాలమైన హృదయం నందు విశాలమైన భావములే ఆవిర్భవిస్తాయి.
1: ద బ్రాడ్ మైండెడ్నెస్ విల్ లీడ్ టు బ్రాడ్ ఫీలింగ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు ఈ ప్రపంచంలో విశాలమైనటువంటి ఒక ప్రపంచంలో జీవించారు.
1: ఇన్ ఫ్యాక్ట్ యువర్ బోర్న్ ఇన్ దిస్ వాస్ట్ యూనివర్స్.
0: ఈ విశాలమైనటువంటి ఒక సముద్రంలో మీరు జీవిస్తున్నారు.
1: యూఆర్ లివింగ్ హియర్ ఇన్ దిస్ బ్రాడ్ వరల్డ్.
0: కనుక మీరు కూడా విశాలమైన భావంలోనే ఉండాలి.
1: యూ షుడ్ హ్యావ్ బ్రాడ్ ఫీలింగ్.
0: ఇంత విశాలమైన ప్రపంచంలో పుట్టించినటువంటి ఈ మానవునికి సంకుచితమైన భావములు ఏమాత్రము ఉండకూడదు.
1: యూ షుడ్ నాట్ హ్యావ్ నారో ఫీలింగ్స్, నారో మైండెడ్నెస్.
0: దోషములు వెంచటమే.
1: యూ గో ఆన్ సర్చింగ్ మిస్టేక్స్ ఇన్ అదర్స్.
0: చాలా తప్పు.
1: ఇట్స్ బిగ్ మిస్టేక్.
0: ఒకవేళ వారి ఎందు దోషములు ఉండవచ్చు.
1: మిస్టేక్స్
0: వారిని చూడవలసింది దోషములు కాదు.
1: యూ డోంట్ నీడ్ టు సీ దెం.
0: వారి ఎందున్నటువంటి ఉత్తమమైన భావం నీవు. మీరందరూ విశ్వ కుటుంబీకులుగా తయారవుతారు.
1: యూ బికమ్ ది మెంబర్స్ ఆఫ్ ది ఫ్యామిలీ ఆఫ్ యూనివర్స్.
0: ఒక కుటుంబమే.
1: హోల్ యూనివర్స్
0: బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్, ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్.
1: Brotherhood of man, fatherhood of God.
0: అప్పుడు అందరూ కూడా సోదరులుగా ఉంటుంటారు.
1: Then all will lead the life.
0: ఇలాంటి సోదరత్వాన్ని మనం పెంచుకోవాలి.
1: We should develop.
0: అందరూ భగవంతుని యొక్క అంశములే.
1: All are the sparks of God.
0: మమ వంశో జీవలోకే జీవభూత సనాతన.
1: The entire universe, the living creatures are the sparks of the divine.
0: అయితే ఇంత సృష్టిని సృష్టించినప్పటికీ,
1: having been created this creation,
0: దీనికి సూత్రధారి ఒకడు ఉండాలి.
1: There is one director.
0: ఆ సూత్రధారి దైవత్వము.
1: Very direct.
0: ఆ దైవత్వం కంటికి కనిపించదు.
1: You don't see God.
0: చెవులకు వినిపించదు.
1: You can't hear.
0: మనసుకు అనిపించదు.
1: You cannot think.
0: కనుకు కురిపించదు.
1: And you cannot understand. But
0: దివ్యత్వమైనటువంటి మానస తత్వానికి అర్థం చేస్తుంది.
1: The divinity can be comprehended, understood by the mind.
0: దీనికి అండర్స్టాండ్ చాలా అవసరము.
1: అండర్స్టాండింగ్ ఇస్ వెరీ నెసెసరీ.
0: అండర్స్టాండ్ చేసుకున్నప్పుడే అడ్జస్ట్మెంట్ ఈజీ అవుతుంది.
1: వెన్ వన్స్ దేర్ ఇస్ అండర్స్టాండింగ్, దేర్ విల్ బి అడ్జస్ట్మెంట్ ఆటోమేటికలీ.
0: కనుక మీరు అందరినీ కూడా దైవం యొక్క ప్రతిబింబాలే అని మీరు అండర్స్టాండ్ చేసుకోండి.
1: అండర్స్టాండ్ క్లియర్లీ వెల్ దట్ యువర్
0: ఎవరిపై కూడా మనకు ద్వేషం కానీ, అసూయ కానీ, అహంకారం కానీ ఆవిర్భవించదు.
1: దెన్ దేర్ విల్ బి నో ప్లేస్ ఫర్ ఈగో ఆర్ జెలసీ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడ్మెంట్స్ ఆఫ్ లవ్,
0: మొట్టమొదట మీరు అభివృద్ధి పరచుకోవాల్సింది ప్రేమ తత్వం.
1: వాట్ యు హావ్ టు ఫస్ట్
0: లవ్ ఇస్ గాడ్, లివ్ ఇన్ లవ్.
1: లవ్ ఇస్ గాడ్, లివ్ ఇన్ లవ్.
0: అది ఏ నీ యొక్క జీవితము.
1: దట్స్ యువర్ లైఫ్.
0: ప్రేమకు మించినటువంటి దైవం మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో గాడ్ బియాండ్ లవ్.
0: దైవం ఎక్కడున్నాడని ఎవరైనా ప్రశ్నిస్తే సర్వులు ఎందు ఉంటున్నాడు.
1: If anyone says, where is God? Say that he is
0: in everyone.
1: In what form? In the form of love.
0: We must make
1: others to know this principle
0: of love. We have
1: to manifest this love.
0: We have to
1: express this form of
0: love. It's not enough
1: if we just utter this word
0: love. We
1: have to translate into action.
0: అప్పుడే మనకు తగినటువంటి యొక్క గౌరవము మర్యాద మానవత్వం అనేటువంటి కూడా మనకు ప్రాప్తిస్తుంది.
1: Then you will win all the esteem and reputation and deserve to be called a human being.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు యువకులు,
1: యువర్ యంగ్స్టర్,
0: మీ యువకులు యందు ఎంత శక్తియో ఇమిడి ఉంటున్నది.
1: You have got so much of energy.
0: ఈ భూమి యందు ఎంత శక్తి ఉన్నదో అంత శక్తి కూడా మీ యందు ఉంటున్నది.
1: The kind of potentiality energy present in this planet of earth,
0: మీ అట్రాక్షన్ పవర్ కూడా మీ యందు ఉంటున్నది.
1: That attraction power,
0: శక్తి మీ యందు ఉంటున్నది. విద్యుత్ శక్తి మీ యందు ఉంటున్నది.
1: Electricity in you.
0: అన్ని శక్తులు మీ ఎందు ఉంటుంది కూడా. ఏమి శక్తిహీనులలోనే మీరు బ్రతుకుతున్నారు, ఎంత బలహీనత.
1: యు హావ్ ఆల్ పొటెన్షియల్స్ ఎబిలిటీస్ బట్ యు బిహేవ్ లైక్
0: దేశంలో ఎక్కడ కష్టం జరిగినా కానీ మీరు పరిగెత్తాలి, అక్కడ దాంతో పాల్గొనాలి.
1: వెన్ దేర్ ఆర్ ఎనీ డిఫికల్టీస్ ఎనీ ప్లేస్ ఇన్ దిస్ కంట్రీ,
0: వాడెవరో నేనెవడో అనేటువంటి భేదభావములకు చావు చోటు ఇవ్వకూడదు.
1: యు నెవర్ గివ్ స్కోప్ ఫర్ డిఫరెన్స్.
0: తన పర అనేటువంటి భేదమును తగ్గించి,
1: నథింగ్ లైక్ ఐ మైన్ అండ్ థైన్,
0: అంతా నాదే.
1: Have the feeling that all belongs to me.
0: ఏకాత్మ భావంతో మీరు ప్రవేశించి,
1: విత్ దట్ ఫీలింగ్ ఆఫ్ వన్నెస్,
0: సమాజ సేవలో మీరు పాల్గొనాలి.
1: సర్వ్ ద సొసైటీ.
0: సమాజం అనేటువంటిది ప్రకృతికి ప్రధానమైనటువంటి అంగము.
1: అండ్ ది సొసైటీ ఇస్ ద మెయిన్ లింబ్ ఆఫ్ నేచర్.
0: ఇది ఒక చెయ్యి,
1: దిస్ హ్యాండ్.
0: ఇది ఒక చెయ్యి,
1: ఇస్ అనదర్.
0: ఇది నా ముక్కు,
1: దిస్ నోస్.
0: ఇది నా కన్నులు,
1: దిస్ ఐ.
0: ఇది నా కడుపు,
1: దిస్ స్టమక్.
0: ఇది నా కాళ్ళు,
1: ఫీట్.
0: ఇవన్నీ చేరి ఏమైపోయింది?
1: వాట్ విల్
0: దేహానికి అంగములుగా ఉంటున్నాయి.
1: దే ఆర్ ఆల్ ద లింబ్స్ ఆఫ్ ది సేమ్ బాడీ.
0: కానీ ఈ దేహం ఎవరికి అంగము?
1: అండ్ దిస్ బాడీ ఇస్ ద లింబ్ ఆఫ్
0: సొసైటీకి అంగము.
1: ఆఫ్ ద సొసైటీ.
0: సొసైటీకి ఏది అంగం?
1: కంట్రీ.
0: వాడెవరో నేనెవడో అనేటువంటి భేదభావములకు చావు చోటు ఇవ్వకూడదు.
1: యూ నెవర్ గివ్ స్కోప్ ఫర్ డిఫరెన్స్.
0: తన పర అనేటువంటి భేదమును తగ్గించి,
1: నథింగ్ లైక్ ఐ మైన్ అండ్ థైన్,
0: అంతా

0: The limb of
1: society ki angamu.
0: Of the society.
1: Society ki yedi angamu.
0: Well, what is it?
1: Manavattam angamu.
0: This human being is the limb of society.
1: Deniki angamu.
0: And this humanity is the limb of
1: prakriti angamu.
0: Nature.
1: Prakriti deniki angamu.
0: Nature is the limb of
1: paramatma angamu.
0: God himself.
1: Kabatti prakriti paramatma angamu.
0: Therefore the nature is the limb of God.
1: కనుక ఇట్టి ప్రకృతిని మనం పరమాత్మ అంగంగా భావించి ప్రేమించి విశ్వసించి దాని సేవలో మనం పాల్గొనాలి.
0: We have to believe that nature is the limb of God. We have to love and serve.
1: అప్పుడే ప్రథమమైనటువంటి మానవ జీవితం అనేటువంటి సార్థకమవుతుంది.
0: Then only the human life is redeemed.
1: ఈ అంగములంతా కూడా దేహానికి సంబంధించింది.
0: These limbs belong to the body.
1: దేహము దేహమునికి సంబంధించింది కాదు.
0: And it's not in
1: సొసైటీకి సంబంధించినటువంటిది.
0: The body belongs.
1: ఈ దేహాన్ని సొసైటీలో ప్రవేశపెట్టాలి.
0: Make use of this body to serve society.
1: ఈ అన్ని రంగములతోనూ కూడా కూడి పని చేయాలి మనం.
0: We have to work with all the heart and soul.
1: ఏ వ్యక్తులకు ఏది సహాయమో ఏది ఉపకారమో ఏది మంచిదో దీన్ని గుర్తించి వర్తించాలి.
0: We have to know, recognize the help that is required.
1: అది నిజమైనటువంటి సమాజ సేవ.
0: That is the true service.
1: ఈనాడు అనేక మంది సమాజ సేవాని
0: many say social service.
1: గ్రామంలో ప్రవేశించి
0: they go to villages.
1: ఊర్చటము
0: they go and sweep.
1: ఏదో పరిశుద్ధం గావించుకోవటము ఏదో దేవాలయం కింద పెయింట్ వేయటము
0: white wash the temple.
1: ఇంతటితోనే మనం తృప్తి పడుతున్నాము.
0: We are satisfied at that stage.
1: అది సేవనే కాదు.
0: It is no service at all.
1: అది మన కర్తవ్యము.
0: It is our duty.
1: మనం చేయవలసినటువంటి ఒక పని.
0: We are supposed to do.
1: కానీ నిజమైన సేవ అంటే ఏమిటి?
0: What is true service?
1: ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజల యొక్క అశాంతులు కారణం ఏమిటి?
0: What is the reason for restlessness in that village?
1: ఆ ప్రజల యొక్క అనానుకూలములు ఏమిటి?
0: What are the inconvenience they have?
1: వారికి ఏది అవసరము?
0: What is their need?
1: ఆ అవసరమైనటువంటి దాంతో మనం శక్తి కొలది పాల్గొని దాని అవసరాన్ని తీర్చాలి.
0: We have to provide what all they need, their requirements, satisfy
1: them. అన్నో రాబోయేదంతా కూడాను కేవలం వేసవి కాలము.
0: And the coming season is summer.
1: ప్రతి పల్లెలో కూడాను తాగడానికి నీరు ఉండదు.
0: Every village has no water supply.
1: జలము ప్రధానమైనటువంటి ప్రాణము.
0: Water is life.
1: అలాంటి పరిస్థితిలో మనం పోయి సాధ్యమైనంత వరకు ఒక బోర్ వేలు వేసో లేక ఇంకే నది నుంచి నీరు తీసుకోవచ్చో ఆ ప్రజలకు అందించడానికి ప్రయత్నించాలి.
0: సప్లై డ్రింకింగ్ వాటర్ బై డిగ్గింగ్ ద బోర్ వెల్స్ ఎట్ డిఫరెంట్ సెంటర్స్.
1: ఆ విధంగా ప్రజలకు ఉపయోగమైనటువంటిది అవసరమైనటువంటి యొక్క కార్యంలో ప్రవేశించినప్పుడే నిజమైన సేవగా భావించవచ్చు.
0: వెన్ యూ సర్వ్ and satisfy their needs, you can call it service in the true sense.
1: ఇప్పుడు నువ్వు సేవగా నీవు భావించకూడదు.
0: Don't consider
1: ఎవరికో నేను సేవ చేస్తున్నాననుకుంటే నీకు అహంకారం పెరగవచ్చును.
0: If you think you are serving others, you may be egoistic.
1: కాదు కాదు, నా వారికి నేను చేస్తున్నాను.
0: I am serving my people.
1: నేను అందరూ కూడా ఒక మానవ స్వరూపాలే.
0: We are all human beings.
1: Cast of humanity.
0: Cast of humanity.
1: మాదంతా ఒకే కులమే.
0: We all belong to one.
1: మాదంతా ఒకే మతమే.
0: We belong to one religion.
1: మాదంతా ఒకే భాషనే.
0: One language.
1: అనేటువంటి భావంతో దాంతో ప్రవేశించాలి.
0: With these feelings we should step to action.
1: అప్పుడే నిజమైన సేవగా రూపొందుతుంది.
0: That becomes true service.
1: ఈ విధంగా ప్రజా సేవల లోపల మనం పాల్గొని మనం చదివిన చదువులు కానీ నేర్చిన విద్యలు కానీ ఈ సమాజంలో ప్రవేశపెట్టి సార్థకం గావించుకోవాలి.
0: ఆల్ ది ఎడ్యుకేషన్ ఆల్ ది లెర్నింగ్ మస్ట్ బి యూస్డ్ ఇన్ దిస్ డైరెక్షన్ ఆఫ్ రెండరింగ్ సర్వీస్ టు ద కమ్యూనిటీ.
1: చదివే చదువులంతా కూడా కేవలం విదేశాలకు పోయి ధనం ఆర్జించడం కోసం కాదు.
0: Your education is not to go abroad.
1: అదే మన భారతీయుల్లో ఉన్నటువంటి పెద్ద బలహీనత.
0: ఇట్ ఇస్ ది బిగ్గెస్ట్ వీక్నెస్ అమంగ్ ఇండియన్స్.
1: ఒక ఇంజనీర్ ఒక డాక్టర్ గా పాస్ అయినాడంటే పోయి మొట్టమొట పాస్పోర్ట్ కు ప్రయత్నం చేస్తాడు.
0: వన్ బికమ్స్ ఇంజనీర్ ఆర్ డాక్టర్ హీ అప్లైస్ ఫర్ పాస్పోర్ట్.
1: నీ దేశంలో నీ గ్రామంలో ఉన్నటువంటి వారి రోగులు నువ్వు చూడు.
0: Consider, think of your own people in your own village, in your
1: country. When you cannot
0: work for your own village, what is that you
1: are going to do? You are just going for money,
0: not for work. We have
1: to develop our virtue.
0: We have to develop our virtue.
1: Ramana kuda cheppadu. Janani janmabhumasy swargadhipi kariyasi.
0: Rama
1: said, na talli, naaku janmamichinatundi bhoomi, naaku pradhanamaitundi swargam kante goppadi annadu.
0: Rama said this motherland is much more than the very heaven paradise.
1: Rama Rama Rama Rama ani Rama namaani smaristunnaru.
0: We go on chanting Rama's name.
1: Kaani Ramu chesinaatundi karyalu emi chestunnaru meeru?
0: But what is Rama's activity which you have taken as ideal path?
1: Atani kevalam rajyanni kudunu chejinchi.
0: He has sacrificed his kingdom.
1: Tandri aagnanu ansarinchi.
0: He followed father's command.
1: 14 samvatsaralu aranyavasam chesadu.
0: And he spent all the time in the forest.
1: అది ఏ మన ముఖ్యము?
0: దట్స్ ఇంపార్టెంట్.
1: మన దేహము, మన బుద్ధి, మన మనసు, మన చిత్తము, మన అంతఃకరణ అన్ని కూడా తల్లిదండ్రుల యొక్క ప్రసాదములే.
0: దేర్ ఆల్ గిఫ్ట్స్ ఆఫ్ అవర్ పేరెంట్స్.
1: నీ హెడ్ నీ దుడ్డు నీ యొక్క బ్లడ్ నీ యొక్క ఫుడ్ అంతా కూడా తల్లిదండ్రుల గిఫ్ట్.
0: ఆల్ యువర్ హెడ్ ది బ్లడ్ అండ్ దుడ్డు ఎవ్రీథింగ్ గాడ్స్ పేరెంట్స్ గిఫ్ట్.
1: కనుక మొట్టమొదట మీరు చదివినందుకు తల్లిదండ్రులకు తగినటువంటి గ్రాట్యూడ్ సంధించాలి.
0: అండ్ యూ హ్యావ్ టు ఎక్స్ప్రెస్ గ్రాట్యూడ్ టు యువర్ పేరెంట్స్.
1: అది నిజమైనటువంటి దైవ సేవ.
0: దట్ ఈస్ సర్వీస్ టు గాడ్.
1: అప్పుడే నీ యొక్క హృదయం కూడా చల్లబడుతుంది.
0: దెన్ యూ హ్యావ్

0: the comfort.
1: శాంతిని చేకూరుస్తుంది.
0: You will be peaceful.
1: శాంతి శాంతి శాంతి ఎక్కడ చిక్కుతుంది శాంతి?
0: We say peace, peace. Where do you
1: హస్తమున అనుబాణము ఉంచుక
0: holding atom bomb.
1: అరుస్తుంటారు శాంతి శాంతిని.
0: We go on shouting peace, peace.
1: చంద్రుడేడకు కలిగి కూడాను చందచాలను శాంతి సుఖములు.
0: Though we reach moon, we are not peaceful.
1: చేతిలో బాంబు పెట్టుకుని శాంతి శాంతి అంటే ఎక్కడి నుంచి వస్తుంది శాంతి?
0: హోల్డింగ్ ఆటమ్ బాంబ్ ఆన్ హ్యాండ్ యూ సింప్లీ సేస్ పీస్ పీస్.
1: హృదయంలో శాంతి నుంచుకో.
0: హావ్
1: చేతిలో బాంబును పారవేయి.
0: అండ్ గివ్ అప్ త్రో అవే ఆల్ ద బాంబ్.
1: అప్పుడే నీకు శాంతి ప్రతిబింబిస్తుంది.
0: దెన్ ద పీస్ వుడ్ మానిఫెస్ట్.
1: శాంతి అనేటువంటి రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
0: పీస్ ఇస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్
1: బీయింగ్. ప్రతి ఒక్కటి కూడా మన నుంచి ఆవిర్భవించేటువంటి ప్రతిబింబాలే.
0: ఎవ్రీథింగ్ కమ్స్ అవుట్ ఫ్రమ్ విత్ ఇన్
1: యాజ్ ఎ రిఫ్లెక్షన్.
0: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మీరు ఎంతో గుణవంతులు,
0: యువర్ వర్చ్యూ,
1: ఎంతో విద్యావంతులు, ఎంతో తెలివితేటలు కలవారు,
0: హైలీ ఇంటెలిజెంట్.
1: కానీ ఇందులో స్వార్థమైనటువంటి ప్రవేశించడం చేత అంతా కూడా భస్మం అయిపోతుంది.
0: బికాస్ ఆఫ్ ది సెల్ఫిష్నెస్ ఎవ్రీథింగ్ ఇస్ బర్న్ డౌన్.
1: కడవల పాల లోపల కూడా అడు మాత్రం విషం కలిపితే ఆ కడవల పాలు కూడా అవి అపవిత్రమైపోతాయి.
0: దేర్ మే బి పాట్ ఫుల్ ఆఫ్ మిల్క్, ఇఫ్ యు జస్ట్ యాడ్ వన్ డ్రాప్ ఆఫ్ పాయిజన్ ఎవ్రీథింగ్ వుడ్ గెట్ స్పాయిల్డ్ పాయిజన్.
1: కనుకనే మనం ఒక క్రోధము ద్వేషము అనేటువంటి లోపల ఉంచుకోకుండా
0: do not entertain the anger.
1: ప్రేమ చేత మనం సమాజ సేవలో పాల్గొనాలి.
0: విత్ లవ్ పార్టిసిపేట్.
1: ఏ చిన్న పని చేసినప్పటికీ అదే గొప్పగా భావించవచ్చు.
0: యూ మే అండర్టేక్ టైనీ టాస్క్ బట్ ఇట్ బికమ్స్ మైండ్.
1: నేను గొప్ప సేవ చేయలేకపోతే అని నిరాశ గురి కావద్దు.
0: నెవర్ బి డిసప్పాయింటెడ్ దట్ యు విల్ నాట్ బి ఏబుల్ టు డు.
1: పల్లె కుటుంబం మీరు ప్రవేశించండి.
0: విజిట్ ఎవ్రీ విలేజ్.
1: ఆ పల్లెలో ఏది అనుకూల అననుకూలంగా ఉందో, ఏది ప్రజలకు నిక్కట్టుగా ఉందో దాన్ని గుర్తించి వర్తించండి.
0: అండర్స్టాండ్, ఐడెంటిఫై దేర్ నీడ్స్ అండ్ రిక్వైర్మెంట్.
1: ఒకవేళ మీ దగ్గర ధనం లేకపోతే,
0: if we don't have money,
1: వారు సేవ చేయడానికి తగినటువంటి శక్తి లేకపోతే,
0: if we don't have capacity,
1: అందరూ మీరే కూడండి,
0: join together,
1: ఒకరికొకరు విద్యార్థులందరూ ఏకం కాండి,
0: let all students stand,
1: ఐకమత్యం చేత సాధించలేనటువంటి పనులు ఒక్కటే జగత్తులో
0: nothing you cannot.
1: ఈనాడు భారతదేశంలో ఎక్కడ చూసినా కష్టములు, దుఃఖములు, విచారములు, భయములు.
0: Today in Bharat you find anxieties, troubles and fear.
1: కారణం ఏమిటి?
0: Why?
1: మనం స్వాతంత్రాన్ని సాధించాము.
0: We have achieved independence.
1: ఐకమత్యాన్ని మాత్రం భిన్నం చేసుకుంది.
0: బట్ వీ హ్యావ్ లాస్ట్ యూనిటీ.
1: ఐకమత్యం లేకపోవడం చేతనే ఇన్ని దుఃఖములకు మూల కారణమైపోయింది.
0: యాజ్ దేర్ ఇస్ నో యూనిటీ, వీఆర్
1: ఒక ఇంట్లో నలుగురు బ్రదర్స్ ఉంటే వాళ్ళలో వాళ్ళకు జగడాలు.
0: అమంగ్ ఫోర్ బ్రదర్స్ ఇన్ ఎ ఫ్యామిలీ దే హావ్ ఇన్ ఫైటింగ్.
1: మొట్టమొదటి ఐకమత్యాన్ని మనం సాధించండి.
0: ఫస్ట్
1: ఐకమత్యమే జీవిత లక్ష్యము.
0: యూనిటీ ఇస్ ద గోల్ ఆఫ్ లైఫ్.
1: కార్యాచరణే దీనికి మూల కారణము.
0: యాక్షన్ ఇస్ ద మెయిన్ గోల్.
1: ఈ ఐకమత్యాన్ని మనం కార్యరూపంలో ధరించాలి.
0: లెట్ దిస్ యూనిటీ బి ట్రాన్స్లేట్ టు యాక్టివిటీ.
1: అప్పుడే మనం చదివిన చదువుకు సార్థకం అవుతుంది.
0: దెన్ ఓన్లీ ది అంబిషన్, the purpose of education.
1: MBA pass chesam,
0: I passed MBA,
1: MFM pass chesam,
0: I passed
1: MTech pass chesam, goppa engineering pass chesam, velutunnam baitiki.
0: I passed engineering, medicine, MBA, but I go abroad.
1: నీవు ఎత్తవలసినటువంటి బిచ్చం నీ దేశంలో నీవెత్తు.
0: అండ్ ఇన్ఫాక్ట్ ఫైండ్ అవుట్ హియర్,
1: పరదేశం బిచ్చగాడు కాకూడదు నీవు.
0: డోంట్ బి ఎ బెగర్ అవుట్ సైడ్.
1: నీ విదేశాలకు బెగ్గరిగా అవటం చేతనే నీవు స్వదేశంలో కూడా నువ్వు హీనమైపోతున్నావు.
0: బికాస్ యు ఆర్ బెగర్ ఇన్ ఫారిన్ కంట్రీస్, యు ఆర్ బికమ్ బెగర్ ఇన్ దిస్ కంట్రీ.
1: నీ దేశంలో నీవు బెగ్ చేసి ఆ దేశం యొక్క క్షేమాన్ని గుర్తించు.
0: బెటర్ యు బెగ్ ఇన్ దిస్ కంట్రీ అండ్ థింక్ ఆఫ్ ప్రాస్పెరిటీ ఆఫ్ దిస్ కంట్రీ.
1: తల్లి ఎంత కురేపి అయినప్పటికీ,
0: మదర్ మేబీ
1: ఆమెనే తల్లి తల్లి అని పిలుస్తాను, కానీ
0: మదర్ మేబీ అగ్లీ యు కాల్ హర్,
1: ఆమె అందంగా చందంగా ఆనందంగా శక్తి సేవలతో కూడినది ఆమెను మనం తల్లి అని పిలుస్తామా?
0: ఫర్ ద సింపుల్ రీజన్ ద అదర్ వుమన్ ఇస్ సో బ్యూటిఫుల్ యూ డోంట్ కాల్ హర్.
1: నో, కానే కాదు,
0: ఇంపాసిబుల్.
1: కురేపి అయినా నీ తల్లి నీకు తల్లి.
0: మదర్ మేబీ అగ్లీ బట్
1: ఆమె ప్రేమనిచ్చి పెంచి పెద్ద చేసింది.
0: ఇన్ ఫ్యాక్ట్ షీ హస్ given birth to you and fostered you, taken care of you.
1: మొట్టమొదటి నీ దేశం నీకు బీదది అనుకుంటున్నావు.
0: యూ కన్సిడర్ యువర్ కంట్రీ పూర్.
1: ఇదే మన పిల్లల్లో ఉండేటువంటి ఒక చిన్న బలహీనత.
0: దిస్ ఇస్ వీక్నెస్.
1: భారతదేశం బీదది కానే కాదు.
0: భారత్ ఈజ్ నెవర్ పూర్.
1: ఎన్న భారతే తన్న భారత అని వేదం నందు కూడా బోధించింది.
0: వేద సేస్ దట్ విచ్ ఇస్ నాట్ ప్రెసెంట్ ఇన్
1: భారతదేశంలో లేనటువంటివి ఏ దేశంలో కూడా మనకు కానరావు.
0: దట్ విచ్ ఇస్ మిస్సింగ్ హియర్ ఇస్ నాట్ ఫౌండ్ ఎనీవేర్.
1: సర్వ శక్తులు భారతదేశం నుండే ఉంటుంది.
0: ఆల్ ది అబిలిటీస్ ఆర్ హియర్.
1: యాగ భూమి,
0: దిస్ ల్యాండ్,
1: యోగ భూమి, ఇది కర్మ భూమి,
0: అఫెక్షన్.
1: ఇలాంటి భూమిని ఈనాడు మనము భోగభూమిగా మార్చడానికి ప్రయత్నించేస్తాం.
0: అండ్ వి మేడ్ దిస్ ల్యాండ్ ఆఫ్ సాక్రిఫైస్, ఎ ల్యాండ్ ఆఫ్ పెనెన్స్, ఇంటూ ఎ ల్యాండ్ ఆఫ్ ల్యాండ్.
1: మనకి భోగమే వద్దు.
0: Not the pleasure.
1: ఈ భోగమే మనకు రోగాలను అందిస్తుంది.
0: ఇట్ ఇస్ భోగ ప్లెజర్ దట్ గివ్స్ యు రోగ.
1: త్యాగం చేసినే మనం సర్వం కూడా ఆత్మపతం చేయాలి.
0: త్రూ సాక్రిఫైస్ అండ్ త్యాగం
1: నడుమొంచి పని చేయాలి. నడుమొంచి పని చేయాలి.
0: బెన్ యువర్ బాడీ,
1: చేతికి తగిన పని పెట్టాలి.
0: గివ్ వర్క్ టు ద బాడీ,
1: చేతి నిండుకు పని.
0: Have worked sufficiently.
1: మనసు నిండుకు మంచి భావములు పెట్టుకున్నప్పుడు,
0: when you have good thoughts in the mind,
1: ఇంతకంటే గొప్ప మనిషి మరెక్కడ ఉన్నారు?
0: You will be the noblest and greatest.
1: ఇతనే నిజమైన మనిషి.
0: He is a true human being.
1: కాబట్టి మనం నిజమైన మనిషి కోసం భగవంతుడు వెతుకుతున్నాడు.
0: God is in search of a true human.
1: కేవలము భగవంతుని కోసం మనుషులు వెతకటం లేదు.
0: మ్యాన్ ఈస్ నాట్ ఇన్ సచ్
1: భగవంతుడు ఎక్కడ చూసినా ఉన్నాడు.
0: గాడ్ ఈస్ ఎవ్రీవేర్.
1: కనుకనే భగవంతుని వెతకవలసిన అవసరమే లేదు.
0: దేర్ ఇస్ నో నీడ్ టు
1: దైవాన్వేషణ కోసం మీరు ప్రయత్నం చేయకండి.
0: నెవర్ మేక్ ఎన్ అటెంప్ట్ టు సర్చ్ ఫర్ గాడ్.
1: మంచి మనిషి కోసం సర్చింగ్ చేయండి.
0: యు బీ ఏ గుడ్ మ్యాన్, బీ ఇన్ సర్చ్ ఆఫ్ సచ్ గుడ్ మ్యాన్.
1: మనం మంచి మనుషులు కావాలి కానీ
0: వీ షుడ్ బి గుడ్ మ్యాన్.
1: గొప్ప మనుషులు మనం కానక్కర్లేదు.
0: నాట్ ఎ గ్రేట్ మ్యాన్.
1: గొప్ప మనుషుల వల్ల లోకానికి ఏమి జరుగుతుందా ఇప్పుడు?
0: గ్రేట్ మ్యాన్ వాట్ ఈస్ ఇట్ దే ఆర్ డూయింగ్.
1: విద్యార్థులారా మీరు వేరుగా భావించకండి.
0: స్టూడెంట్స్ డోంట్ కన్సిడర్ ద
1: ఉన్న సత్యాన్ని చక్కగా అర్థం చేసుకోండి.
0: అండర్స్టాండ్ ద లైఫ్.
1: ఈనాడు దేశంలో గొప్ప కష్టములు నష్టములు దుఃఖములకు మూల కారణం ఎవరు?
0: Who is responsible for all the suffering, the trouble in this country?
1: విద్యావంతులే దీనికి మూల కారణం.
0: Educated people are responsible for all the suffering.
1: ఎందుకంటే ఈ దేశానికి సరైనటువంటి ఉపకారం చేయకుండా ఆ విద్యను తమయందుకు ఉంచుకొని స్వార్థం కోసం ఉపయోగపెడుతున్నారు.
0: Because all the education, all the learning they received in this country, they make use of for selfish
1: interests. మన భారతదేశంలో ఎంతమంది గొప్ప మేధావులు ఉన్నారు?
0: In fact, there are many intellectuals.
1: ఎంతమంది మేధావులు ఉండి కూడాను దేశం ఎందుకు ఈ పరిస్థితిలో తెచ్చారు?
0: Though there are many intellectuals in this country, why we are like this?
1: వారు సరైనటువంటి దీనికి దేశానికి తగినటువంటి ఉపకారం బుద్ధి వారిలో లేకపోవడం.
0: In this country in the true sense
1: varu pavitramaina bhavamtho chusukunte desham entaina baagapadutundi.
0: If you have sacred feelings the country will progress.
1: Kanaka vidyarthulu anetunte varu vidyavantulu anetunte varu valla deshamuku chaala apakaram jarugutundani.
0: And country is put to suffering and harm because of students.
1: Veerandaru ekamai prajachemam drushtiyandunchukunnappudu entaina baagapadutundi.
0: If you all stand united, keep the progress of the society.
1: వాళ్ళ తెలివితేటలు వాళ్ళ మేధా శక్తి అంతా విదేశంలో ఉపయోగపెడుతున్నారు.
0: యూ మేక్ యూజ్ ఆఫ్ ఇంటెలెక్ట్ అండ్ ఇంటెలిజెన్స్ ఫర్ ది బెటర్మెంట్ ఆఫ్ ది ఫాదర్
1: ల్యాండ్. మన దేశం లోపల 10,000 రూపాయలు జీతం తీసుకుని
0: యూ రిసీవ్ 10,000 రూపీస్ సాలరీ.
1: 10 రూపాయల పని కూడా చేయటం లేదు.
0: యు ఆర్ నాట్ వర్కింగ్ దట్ మచ్ ఎనఫ్ ఫర్ 10 రూపీస్.
1: ఈ దేశానికి ఎంత నష్టం చేస్తున్నారు?
0: అండ్ ఇస్ ఇట్ నాట్ వర్త్ ద కంట్రీ?
1: నీవు పని చేస్తున్నావు.
0: యూ డూ.
1: ఈ నెలకంతా చేరి 10,000 రూపాయలు పని చేస్తున్నావా?
0: ఆర్ యూ వర్కింగ్ ఇన్ అకార్డెన్స్ టు ద సాలరీ?
1: 10,000 కాదు 10 రూపాయల పని కూడా చేయటం.
0: నాట్ ఈవెన్ వర్త్ ఆఫ్ 10 రూపీస్ ఆఫ్ వర్క్ యూ డూ.
1: కానీ విదేశానికి పోతే
0: ఎందుకు అబ్రాడ్?
1: అక్కడ కావలసినంత పని చేస్తుంటారు.
0: యూ వర్క్ ఎ లాట్.
1: ఇంకా టైం దిక్కి ఎక్స్ట్రా వర్క్ కూడా చేస్తుంటారు.
0: యూ ఎక్స్ట్రా వర్క్ ఆల్సో ఆల్
1: నైట్ వర్క్ కూడా చేస్తుంటారు.
0: వర్క్ ఇన్ ద నైట్.
1: ఇంత శ్రద్ధ విదేశాల్లో ఉండేటప్పుడు స్వదేశం పైన ఎందుకు ఉండకూడదు?
0: దెన్ యూ ఆర్ సో సిన్సియర్ దేర్, వై నాట్ హియర్ ఇన్ దిస్ కంట్రీ?
1: కనుకనే మనం స్వదేశం పైన మన ప్రేమ తత్వాన్ని, మన దివ్యతత్వాన్ని, విశాల భావాన్ని మనం ప్రకటించాలి.
0: యూ హావ్ దట్ బ్రాడ్ మైండ్ అండ్ సిన్సిరిటీ కమిట్మెంట్ టు వర్క్ హియర్ ఇన్ దిస్ కంట్రీ. ఇది
1: నిజమైనటువంటి ఒక భక్తి.
0: దిస్ ఇస్ ట్రూ డివోషన్.
1: భక్తి భక్తి అంటే పటం పెట్టి పూజ చేయటం కాదు.
0: వర్షిప్ డస్ నాట్ మీన్ ఆఫరింగ్ ఫ్లవర్స్ టు ద పిక్చర్.
1: అవన్నీ కేవలం సత్కర్మలుగా భావించవచ్చు.
0: దే ఆర్ ఓన్లీ గుడ్ యాక్షన్స్.
1: కానీ సద్భావాన్ని పెంచుకోవాలి.
0: డెవలప్ గుడ్ ఫీలింగ్.
1: సద్భావం లేకున్నప్పుడు సత్కర్మ చేసి ప్రయోజనమే.
0: వితౌట్ గుడ్ ఫీలింగ్స్ దేర్ ఇస్ నో యూజ్ ఆఫ్ గుడ్ యాక్షన్స్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈ శివరాత్రి యొక్క సర్వతరం సంపత్తు,
0: దట్ ఎసెన్స్ ఆఫ్ శివరాత్రి మెసేజ్.
1: ఈ శివరాత్రి యొక్క పవిత్రమైనటువంటి యొక్క యశస్సు,
0: ది సాంక్టిటీ ఆఫ్ శివరాత్రి.
1: శివ మంగళం,
0: శివ ఆస్పిషియస్నెస్
1: అనగా పవిత్రమైనటువంటి యొక్క భావంతో మన జీవితాన్ని గడపాలి.
0: లెట్ అస్ లీడ్ అవర్ లైఫ్ ఫుల్ ఆఫ్ సీక్రెట్ ఐడియా.
1: రాత్రి అంతా భజన చేశారు.
0: యు డిడ్ భజన్.
1: చాలా ఆనందంగా ఉంటుంది అది. కేవలం శ్రవణానందమే కానీ హృదయానందం కాదు.
0: యు బి సో హ్యాపీ టు లిసన్ బట్ నాట్ విత్ యువర్ హార్ట్.
1: శ్రవణానందంతో పాటు హృదయానందం కూడా చేరాలి.
0: అలాంగ్ విత్ ద జాయ్ ఆఫ్ లిసనింగ్
1: రెండు చేరినప్పుడే నెగటివ్ పాజిటివ్ గా ఉండినట్టు ఉంటుంది.
0: లైక్ నెగటివ్
1: బయట మాత్రం మనము పాజిటివ్ పనులంతా చేస్తూ
0: లెట్ అస్ డూ పాజిటివ్ యాక్షన్.
1: లోపల నెగటివ్ థాట్స్ ఉంచుకున్నప్పుడు ఏం ప్రయోజనం?
0: ఇఫ్ యూ హావ్ నెగటివ్ థాట్స్ విత్ ఇన్, వాట్ ఫార్, వాట్ ఇస్ ది యూజ్?
1: ఆ నెగటివ్ థాట్స్ ముందు పక్కకు నెట్టివే.
0: బ్రష్ అసైడ్ ద నెగటివ్ థాట్,
1: పాజిటివ్ థాట్స్ ని పెట్టుకో.
0: డెవలప్ పాజిటివ్.
1: అప్పుడే ప్రపంచము బాగుపడుతుంది.
0: దెన్ ద వరల్డ్ విల్ ఇంప్రూవ్.
1: సమాజము బాగుపడుతుంది.
0: సొసైటీ విల్ ప్రోగ్రెస్.
1: నీ గృహము బాగుపడుతుంది.
0: యువర్ ఫ్యామిలీ,
1: గ్రామము బాగుపడుతుంది.
0: అండ్ ఆల్సో యూ,
1: నీవు బాగుపడతావు.
0: ఎవ్రీ విలేజ్ అండ్ యూ ఆల్సో విల్ ఇంప్రూవ్ ఫర్ దట్ మ్యాటర్.
1: కనుక వ్యక్తి నుంచి సమాజం వరకు, సమాజం నుంచి దేశం వరకు కూడాను మనం వ్యాప్తి చెందించాలి.
0: సో
1: ఈ సమాజ సేవ.
0: వన్స్ యు ట్రావెల్ ఫ్రమ్ ద పొజిషన్ ఆఫ్ ఇండివిజువల్ టు సొసైటీ,
1: సేవ వాళ్ళ సేవ అనే భేదములకు ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు.
0: యూ నాట్ హ్యావ్ డిఫరెన్సెస్ టు రెండర్.
1: ఏ సంస్థల సేవ అయినా సరే నీవు పాల్గొను.
0: పార్టిసిపేట్ ఇన్ ఎనీ కైండ్ ఆఫ్ సర్వీస్ గివెన్ టు యూ.
1: నీవు సేవను లక్ష్యంలో ఉంచుకో.
0: కీప్ సర్వీస్ ఎస్ ద మోటో.
1: త్యాగం లక్ష్యంలో ఉంచుకో.
0: సాక్రిఫైస్.
1: పవిత్రమైన భావాన్ని పెంచుకో.
0: డెవలప్ సాక్రిఫైస్.
1: దివ్యమైన తావత్ నీవు ఉంచుకో.
0: అండ్ కన్సిడర్ యువర్ ఓన్.
1: అప్పుడే నీ యొక్క జీవితం సార్థకం అవుతుంది.
0: దెన్ యువర్ లైఫ్ వుడ్ బి లిబరేటెడ్.
1: చదివినందుకు,
0: హావింగ్ బీన్ ఎడ్యుకేటెడ్.
1: చాలా మంది విద్యావంతులు,
0: మెనీ ఎడ్యుకేటెడ్,
1: బయట పోయి
0: దే గో అబ్రాడ్.
1: చాలా కాలం వ్యర్థం చేస్తున్నారు.
0: దే వేస్ట్ సో మచ్ ఆఫ్ టైం.
1: దానికి తగినటువంటి ఉద్యోగం చిక్కేంత వరకు అవస్థలు పడుతున్నారు.
0: ఈవెన్ హియర్
1: ఉద్యోగాలు ఇవ్వలేదు ఇవ్వలేదని ప్రభుత్వం పైన మనం అనేక నిందలు వేస్తున్నాము.
0: We blame government of this country for not providing jobs.
1: ప్రభుత్వం కానీ ఎంతమందికి ఉద్యోగాలు ఇవ్వగలదు?
0: How many can be provided jobs?
1: ఈ విధంగా ఇస్తూ ఉంటుంటే ఏ విధంగా జరగగలదు?
0: అండ్ ఈ జాబ్స్ ఆర్ గివెన్ టు ఎవ్రీబడి. హౌ కెన్ ద గవర్నమెంట్
1: జీతం ఎక్కువ చేయాలని కాచుకుంటున్నారు.
0: వి ఆర్ వెయిటింగ్ ఫర్ ద పే రైజ్.
1: కానీ అధికారులకు ఏమాత్రం చేతిలో కాసులు లేవు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ది గవర్నమెంట్ హాస్ నో మనీ.
1: వచ్చే ఇన్కమ్ లేదు.
0: దేర్ ఇస్ నో ఇన్కమ్.
1: ట్యాక్స్ వేస్తే మా ప్రజలంతా పీడిస్తున్నారు ఈ ప్రభుత్వం అని ప్రభుత్వాన్ని నిందిస్తారు.
0: వెన్ దేర్ ఇస్ హెవీ టాక్సేషన్ పీపుల్ గో ఆన్ కంప్లైనింగ్.
1: ట్యాక్స్ వేయకపోతే ప్రభుత్వం ఏ రీతిగా ప్రజలను రక్షిస్తుంది?
0: వితౌట్ టాక్సేషన్ హౌ డు యూ రన్ ద గవర్నమెంట్?
1: కాబట్టి దీన్ని కూడా మీరు గుర్తుంచుకోవాలి.
0: అండర్స్టాండ్ దిస్ పాయింట్.
1: మన విద్యా సంస్థలో లేదు కానీ
0: ఇన్ అవర్ ఇన్స్టిట్యూషన్
1: చాలా మంది కొంతమంది విద్యార్థులు బయట విద్యాదేశంలో
0: some students go outside.
1: మాకు జీతాలు అభివృద్ధి పరిచారు.
0: ఫీజులు
1: మాకు పెంచారు.
0: సాలరీస్ హావ్ గాన్.
1: ఎగ్జామినేషన్ ఫీజు పెంచారు. ట్యూషన్ ఫీజు పెంచారు. కాబట్టి దీన్ని తగ్గించాలి అని వీళ్ళు ఆరుస్తుంటారు.
0: దేర్ఫోర్ ద డిమాండ్ ద ఫీజ్ షుడ్ బి అండర్ చెక్ రిడ్యూస్డ్.
1: ఇంకా టీచర్స్ చూస్తామంటే మాకు జీతాలు సెంట్రల్ స్కేల్ నుంచి మాకు రావాలి.
0: వీ షుడ్ గెట్
1: దాని లెవెల్ లోనే మాకు ఇవ్వాలి.
0: వీ షుడ్ బి పేయింగ్ సెంట్రల్ స్కేల్
1: అంటారు.
0: దట్ ద డిమాండ్.
1: ఈ ప్రభుత్వం ఎక్కడి నుంచి తెస్తుంది?
0: గవర్నమెంట్ హౌ డు ఎక్స్పెక్ట్ టు పే యూ?
1: ప్రజల నుంచి సేకరించినటువంటి ప్రజలకు అందిస్తుంది.
0: ఇట్స్ ఓన్లీ మనీ రిసీవ్డ్ ఫ్రమ్ పీపుల్ ఇస్ పేడ్ టు దెమ్.
1: కనుకనే మీరు ప్రజలపైన ట్యాక్స్ వేయకపోతే మీ జీతాలు కానీ పిల్లల యొక్క చదువులు కానీ జరగడానికి వీలు కాదు.
0: వితౌట్ దీస్ ట్యాక్సెస్ యూ కెనాట్ కలెక్ట్ మనీ అండ్ పే దెమ్.
1: విశాల భావాన్ని పెంచుకోవాలి.
0: హావ్ బ్రాట్ ఫెయిలింగ్.
1: మరి ప్రభుత్వం పైన మనం ఒత్తిడి చేస్తున్నాము.
0: వీ బ్రింగ్ ప్రెషర్ ఆన్ ద గవర్నమెంట్.
1: సరైన భావం కాదు మనకు.
0: ఇట్ ఇస్ నాట్ ఎ ప్రాపర్ ఐడియా.
1: ప్రభుత్వం ఎక్కడి నుంచి తెస్తుంది?
0: వేర్ ఫ్రమ్ ఇట్
1: ప్రజల నుంచి వసూలు చేయాలి.
0: ఇట్ ఇస్ రిసీవ్డ్ ఫ్రమ్ పీపుల్.
1: కాబట్టి మనం ప్రభుత్వాన్ని నిందించడం చాలా తప్పు. అనేటువంటి నిత్యమైనటువంటి బుద్ధి ఉన్నటువంటి వాడు ఆ సత్యాన్ని గుర్తిస్తాడు.
0: ఇఫ్ యు ఆర్ ఇంటెలిజెంట్, ఇఫ్ యు ఆర్ సిన్సియర్, నెవర్ బ్లేమ్ ద గవర్నమెంట్.
1: కేవలం సంకుచితమైన భావన కలిగినటువంటి వారే ప్రభుత్వాన్ని దూషిస్తుంటారు.
0: ఓన్లీ నారో మైండెడ్ మీన్ పీపుల్ బ్లేమ్ ద గవర్నమెంట్.
1: ఎవరిని దూషించకూడదు.
0: డోంట్
1: పాపములన్నింటికంటే మించినది పరులను నిందించేదన్నాను.
0: ద బిగ్గెస్ట్ ఆఫ్ ది సిన్ ఈజ్ టు క్రిటిసైజ్ అదర్స్.
1: ఎవరిని కూడా మనం నిందించకూడదు.
0: నెవర్ క్రిటిసైజ్.
1: నీవు ఒకరిని నిందిస్తే పది మంది నిన్ను నిందిస్తారు.
0: ఇఫ్ యూ పాయింట్ అవుట్ ఎనీబడీ టెన్ పీపుల్ విల్ పాయింట్ అవుట్ యూ.
1: యొక్క లక్షణము
0: ఇస్ దట్ ది క్వాలిటీ ఆఫ్ మ్యాన్.
1: ఎందుకు ఒకరు నిందించాలి, పది మందితో నిందింపబడాలి?
0: వై డు యు అక్యూజ్ అండ్ బీ అక్యూజ్డ్?
1: మంచిదే కాదు ఇది.
0: ఇస్ నాట్ గుడ్.
1: అన్నింటికీ మనం మౌనం వహిస్తాం.
0: లెట్ అస్ అబ్జర్వ్ సైలెంట్.
1: ఏ జవాబు కూడా మనం ఇవ్వనక్కర్లేదు.
0: డోంట్ రిప్లై.
1: మనం చేయవలసిన మంచి కార్యాలు మనం చేద్దాం.
0: వి షుడ్ డు గుడ్ యాక్షన్స్.
1: మంచి హృదయాన్ని పెంచుకుందాం.
0: వి షుడ్ హావ్ గుడ్ మైండ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈనాడు
0: టుడే
1: మీ యొక్క హృదయాన్ని కడిగి
0: పరిశుద్ధ పరిచి
1: పవిత్ర భావంతో నింపి
0: ఫిల్ ఇట్ విత్ సెక్రెట్
1: దివ్యమైన మార్గంలో ప్రవేశించి
0: ఎంటర్ ఇన్ టు డివైన్ పవర్.
1: సత్కారములు మీరు ఆచరించాలి.
0: అండ్ డూ గుడ్ యాక్షన్స్.
1: కనుకనే చేతులతో పని చేయాలి.
0: వర్క్ విత్ బోత్ ఆఫ్ యువర్ హ్యాండ్స్.
1: హృదయంలో భగవత్ నామాన్ని ఉంచుకోండి.
0: ప్రిజర్వ్ గాడ్ ఇన్ యువర్
1: రామ్ ఆత్మే కామ్.
0: హావ్ గాడ్ ఇన్ యువర్ హార్ట్ అండ్ వర్క్ ఆన్ హ్యాండ్.
1: నీవు భక్తిగా ఉంటే నీవు మనసులో ఉంచుకో.
0: ఇఫ్ యూఆర్ డివోటెడ్ కీప్ ఇట్.
1: కానీ చేతులతో మాత్రం సమాజంలో పనిచేయి.
0: బట్ బోత్ యువర్ హ్యాండ్స్ మస్ట్ బి పుట్ టు సర్వీస్.
1: దీనికంతా దైవమే సహాయం చేస్తాడు.
0: అండ్ గాడ్ విల్ హెల్ప్ యూ.
1: పూలు సూది దారం ఉంది.
0: You have got the flowers and the string and the needle.
1: Usko mala talaguna.
0: Can it be a garland?
1: Ledu.
0: No.
1: Oka kutte vaadu undali.
0: There should be a maker. Adi ye mana
1: master.
0: He is the master.
1: Aa master okadu undali.
0: We need a master.
1: ప్రణతి నూనె వత్తిగలదు.
0: యువర్ ది కంటైనర్ ద విక్ అండ్ ఆయిల్.
1: దీపపు వెలుగు కలుగున.
0: సంబడి షుడ్ లైక్ ద ల్యాంప్.
1: దీపాన్ని ముట్టించేవాడు ఒకడు ఉండాలి కదా.
0: సంబడి షుడ్ లైక్ ద ల్యాంప్.
1: విద్య గలదు, బుద్ధి గలదు.
0: యు హావ్ గాట్ ది నాలెడ్జ్.
1: కానీ తాను విద్యావంతుడు అవుతాడా?
0: కెన్ యూ బి ఎడ్యుకేటెడ్?
1: కాదు. నేర్పే మాస్టర్ ఒకడు ఉండాలి.
0: యూ నీడ్ ఎ మాస్టర్ టు టీచ్ యూ.
1: సొమ్ములు రత్నాలు కలవు.
0: యు హావ్ ది జ్యువెల్స్ అండ్ ఆర్నమెంట్స్.
1: కానీ స్వర్ణాలు తానగున.
0: బట్ ద గోల్డ్ కెనాట్ బి ఆర్నమెంట్.
1: చేసేటువంటి ఒక గోల్డ్ స్మిత్ ఒకటి ఉండాలి.
0: గోల్డ్ స్మిత్ ఇస్ రిక్వైర్డ్ టు మేక్ జ్యువెల్.
1: అదే విధంగానే
0: లైక్ వైజ్
1: నీ దేహం ఉంది, మనసుంది, బుద్ధి ఉంది, చిత్తం ఉంది. దీన్ని అన్నింటినీ చేర్చి పనిలో ప్రవేశపెట్టడానికి ఒక యజమాని కావాలి.
0: యు హావ్ గాట్ ద బాడీ, ద మైండ్ అండ్ ఇంటెలెక్ట్ ఇన్ నర్ సెన్సెస్. యూ నీడ్ ఎ మాస్టర్ టు కోఆర్డినేట్ అండ్ ఇంటిగ్రేట్.
1: మాస్టరే ఆత్మ.
0: దట్ వెరీ మాస్టర్.
1: నీ కాన్షియస్ ని ఫాలో చేయి.
0: ఫాలో యువర్ కాన్షియస్.
1: బాడీని నీవు ఫాలో చేయొద్దు.
0: డోంట్ ఫాలో ది బాడీ.
1: మైండ్ ని ఫాలో చేయొద్దు. మైండ్ ఇస్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
0: మైండ్ ఇస్ లైక్ ఎ మ్యాడ్.
1: బాడీ ఇస్ లైక్ ఎ వాటర్ బబుల్.
0: బాడీ ఇస్ లైక్ వాటర్ బబుల్.
1: డోంట్ ఫాలో ది మైండ్.
0: డోంట్ ఫాలో ది మైండ్.
1: ఫాలో ది బాడీ.
0: డోంట్ ఫాలో ది బాడీ.
1: ఫాలో ది కాన్షియస్.
0: ఫాలో ది కాన్షియస్.
1: దానిని మీరు ఫాలో చేయండి.
0: ఫాలో యువర్ కాన్షియస్.
1: ఇది మంచిది, మంచిది అని నీవు చూసినప్పుడు దాన్ని నువ్వు ఫాలో చేయి. ఎవరి విట్నెస్ నీకు అక్కర్లేదు.
0: వెన్ వన్స్ యూ ఫీల్ దిస్ ఇస్ గుడ్, యూ డోంట్ నీడ్ ఎనీబడీస్ విట్నెస్.
1: ఆ విధమైన యొక్క మార్గంలో ప్రవేశపెట్టే దేశం ఎంతో బాగుపడుతుంది.
0: వెన్ యూ ప్రొసీడ్ అలాంగ్ ది పాత్ ఆఫ్ ట్రూత్ ది కంట్రీ విల్ ప్రోగ్రెస్.
1: ప్రాచీన కాలం నుండి వచ్చినటువంటి భారతీయ సంస్కృతి,
0: ఏన్షియంట్ కల్చర్ ఆఫ్ భారత్,
1: అనేక దేశములతో సంబంధం గావించుకుని,
0: హావింగ్ రిలేషన్స్ విత్
1: అనేక సంబంధములతో బోధించి, మన సంస్కృతిని వారికి అందించి,
0: It taught to many countries.
1: అన్ని దేశములకు చిరస్థితి కీర్తిని సాధించింది.
0: In fact, it got the permanent name.
1: కానీ ఈనాటి మన భారతీయులే మన భారతదేశం యొక్క సంస్కృతిని మార్పు చేస్తున్నారు.
0: In fact, we, the natives of this land,
1: మార్పు చేయటం పోని కిల్ చేస్తున్నారు, చంపుతున్నారు.
0: In fact, they're killing the culture of this country.
1: మన భారతీయ సంస్కృతికి మించినటువంటి సంస్కృతి ఏ దేశమునందు లేదు.
0: The culture of Bharat is not seen anywhere in the world.
1: అభిమానంతో నేను చెప్పడం కాదు.
0: Not that it is
1: seen. ఏ దేశమునికైనా పోని సంస్కృతి లేనే లేదు.
0: Of course, there every country is a different culture. Today we have one way of life, another tomorrow. The culture of Bharat remains one. The culture of Bharat is eternal, pure and selfless. It develops, blossoms human qualities. We have
1: to uphold
0: the human nature. We have to develop human value. Not merely amassing wealth and property. Not constructing factories. Industrialization leads to pollution.
1: కానీ మన లోపల ఉన్నటువంటి భావాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: We have to develop the inner feeling.
1: దాంతో ఎంతవరకు శక్తియో అంతవరకు మనం పోషించుకోవాలి.
0: And you can work to the extent possible.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: మీరు అనేక విద్యను నేర్చి అనేక విద్యను పవిత్రత పొంది మీరు దీనిని డిగ్రీస్ తీసుకుని పోతున్నారు.
0: You get all the knowledge, get all the expertise and skills and
1: మొట్టమొదట మీరు ప్రశాంతం వదిలిన తర్వాత మీ గ్రామంకి వెళ్లి తల్లిదండ్రుల ఆజ్ఞను వహించి వారితో తగిన సహాయం తీసుకుని పల్లెల్లో ప్రవేశించండి.
0: ఆఫ్టర్ లీవింగ్ దిస్ ప్లేస్ ప్రశాంతి నిలయం, గో టు విలేజెస్.
1: ఎక్కడ నాకు సర్వీస్ అనేటువంటి ఎక్కడ అనేటువంటి గవర్నమెంట్ సర్వీస్ కోసం పాటు పడకండి.
0: యు ఫైండ్ అవుట్ వేర్ యువర్ సర్వీస్.
1: ప్రజా సర్వీస్, ప్రజల యొక్క సేవలు మనకు కావాలి.
0: సర్వీస్ టు ద పీపుల్, సర్వీస్ టు ద కమ్యూనిటీ.
1: ప్రజలకు సేవ చేస్తే ప్రజలే మనల్ని రక్షిస్తారు.
0: ఇఫ్ యూ సర్వ్ పీపుల్, పీపుల్ విల్ ప్రొటెక్ట్ యూ.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి శక్తులు మన యందు ఉండి కూడాను శక్తిహీనులుగా మనం ప్రవర్తిస్తున్నాము.
0: వి బిహేవ్ యాజ్ ఇఫ్ వి ఆర్ వీక్.
1: కేవలం గుణహీనులుగా ప్రవర్తిస్తున్నాము.
0: వి బిహేవ్ యాజ్ ఇఫ్ వి హావ్ నో క్యారెక్టర్.
1: చెలిమి కలిమి బలమును పోషించుకుంటున్నాము.
0: వి జస్ట్ స్ట్రెంగ్థెన్ అవర్ ఓన్ ఫ్రెండ్షిప్ అండ్ ఫిజికల్ బాడీ.
1: గుణమును పోషించుకోవటం లేదు.
0: వి ఆర్ నాట్ ప్రొటెక్టింగ్ చెలిమి.
1: హలో హలో అంటే హలో చెబుతారు.
0: ఫ్రెండ్షిప్ మెంట్ హలో హలో.
1: బలము బాగా భుజిస్తే బలం ఎక్కుతుంది.
0: బై ఈటింగ్ యూ విల్ హావ్ ఫిజికల్ స్ట్రెంగ్.
1: కానీ మీరు సంపాదిస్తే వస్తుంది డబ్బు. డబ్బు
0: అండ్ యూ కెన్ అమాస్ ఎర్న్ మనీ.
1: వీటి కోసం మన జీవితము
0: ఈజ్ దట్
1: ఈనాడు వస్తుంది రేపు పోతుంది. ఇవన్నీ పాసింగ్ క్లౌడ్స్.
0: దే ఆర్ లైక్ పాసింగ్ క్లౌడ్.
1: ధనం కమ్స్ అండ్ గోస్.
0: అండ్ ఇట్ కమ్స్ అండ్ గోస్.
1: బట్ మొరాలిటీ కమ్స్ అండ్ గ్రోస్.
0: బట్ మొరాలిటీ కమ్స్ అండ్ గ్రోస్.
1: దానిని మనము పెంచుకోవాలి.
0: దట్ వి హావ్ టు గ్రో.
1: పెద్దలను చూస్తే గౌరవించాలి.
0: వి హావ్ టు రెస్పెక్ట్ పీపుల్.
1: అధికారం చూస్తే తగినటువంటి గౌరవాన్ని చేయాలి.
0: వి హావ్ టు రెస్పెక్ట్ ఎల్డర్స్ అండ్ పీపుల్.
1: మీ తల్లిదండ్రులను చూస్తే ప్రేమించాలి.
0: యు హావ్ టు లవ్ యువర్ పేరెంట్స్.
1: మీ టీచర్ చూస్తే విశ్వసించాలి.
0: అండ్ యు గాట్ ఫెయిత్ ఇన్.
1: ఇలాంటి పవిత్రమైన భావాలను మీరు పెంచుకోవాలి.
0: యు హావ్ టు డెవలప్ గ్రో మోర్ అండ్ మోర్ సీక్రెట్ ఫీలింగ్స్ లైక్ దట్.
1: అప్పుడే మీరు మానవత్వాన్ని పోషించుకున్న వారు అవుతారు.
0: దెన్ ఓన్లీ యు కెన్ ఫాస్ట్.
1: మానవతా గుణములు మీలో వికసించినటువంటి అవుతాయి.
0: అండ్ దెన్ హ్యూమన్ వాల్యూస్ విల్ బ్లాసమ్.
1: కనుక మీరు ఈనాడు వికసింపజేయవలసినటువంటిది, ప్రకటింపజేయవలసినటువంటిది, అభివృద్ధి పంచుకోవాల్సినటువంటిది మానవతా విలువలే.
0: వాట్ హ్యాస్ టు బి మేనిఫెస్టెడ్, వాట్ హ్యాస్ టు బి బ్లాసమ్డ్, వాట్ హ్యాస్ టు బి డెవలప్డ్ అండ్ ప్రోగ్రెస్డ్ అవర్ హ్యూమన్ వాల్యూస్.
1: కనుకనే మానవతా విలువలు లేకుండా పోతే ఎంత చదువు చదివి కూడా ప్రయోజనం లేదు.
0: బెరెఫ్ట్ ఆఫ్ హ్యూమన్ వాల్యూ ఆల్ యువర్ ఎడ్యుకేషన్ ఇస్ యూస్లెస్.
1: ఎన్ని చదువులు చదివి ఏమి ఫలము?
0: What is the use of all the knowledge?
1: తనకు ఉన్న దానికే తృప్తి గలుతుందా?
0: When you don't have contentment,
1: అది ఏ నిజమైన చదువు?
0: If you have contentment,
1: చదువు చాలా వివేకి అయి మగిడి తన్నని కూడా మందమతుడు.
0: You may be highly educated, but you don't know your own true nature.
1: ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నను హీనుడి కూడా మానలేదు.
0: In spite of high knowledge and the skills and experts, the meanness is
1: not given. చదువు చదువు తర్కవాదమే కాని పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేదు.
0: The knowledge and education will make you to argue with people, not acquire total knowledge.
1: చదువు చదువు చదివి చావంగా నేటికి చావు లేని చదువు చదువు. మన జనులకు ఉపకారం చేస్తే వాళ్ళు జీవితం అంతా కూడా మనం ఆదర్శంగా తీసుకుంటారు.
0: అండ్ ఇఫ్ యూ హెల్ప్ అదర్స్, అదర్స్ విల్ టేక్
1: యువర్ ఆదర్శం. చావు లేదు.
0: ఐడియల్ విల్ నెవర్ డై.
1: ఆదర్శం ఎప్పటికీ తరిగిపోదు.
0: ఇట్ నెవర్ డిక్రీజ్.
1: దినదినం పెరిగిపోతుంటారు.
0: ఇట్ ఇంక్రీజెస్ డే బై డే.
1: ఆదర్శాన్ని మనం పొందాలి.
0: వి షుడ్ బి సచ్ ఐడియల్.
1: అలాంటి ఆదర్శానికి ఇది చక్కని వయసు.
0: దిస్ ఇస్
1: ది గోల్డెన్ ఏజ్.
0: This is the right time, golden age.
1: పవిత్రమైన ఏజ్ ని మనం పాడు చేసుకోకూడదు.
0: We should never spoil this ideal golden age.
1: అపవిత్రము గావించుకోకూడదు.
0: Never make it unsacred.
1: సార్థకం చేసుకోవాలి.
0: Work for its fulfillment.
1: అప్పుడే మనకు చదువుకు తగినటువంటి విలువ వస్తుంది.
0: Then the education will have its value.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: ప్రేమను పెంచుకోండి.
0: Develop love.
1: ఏది చేసినా ప్రేమగా చేయండి.
0: వాట్ ఎవర్ యూ డూ, డూ ఇట్ విత్ లవ్.
1: ఆ ప్రేమ లేనటువంటి యొక్క పనులు ఏవి చేసినప్పటికీ అపవిత్రమే అయిపోతాయి.
0: వాట్ ఎవర్ యూ మే డూ, ఇఫ్ దేర్ ఇస్ నో లవ్, ఇట్ బికమ్స్ అన్సెక్రెడ్.
1: ప్రేమముదిత మనసు.

0: പരമാർത്ഥദായിനി ഭക്തിരേവ ഭവരോഗനാശിനി ഭക്തിരേവ പരമാർത്ഥദായിനി ഭക്തിരേവ പരമോക്ഷകാരിണി.
1: It's only devotion that gives you realize the purpose of the spiritual path. It is the devotion that will help you to cross this ocean of life. It is the devotion that confers ultimately liberation.
0: Prema swarupulaina vidyat vidyatini ulara,
1: embodiments of love. Students, boys and girls.
0: ప్రాచీన కాలం నుండి భారతదేశము ఆధ్యాత్మిక తత్వ ప్రభావంతో సర్వ ప్రపంచమునకు భక్తిని చాటుతూ వచ్చింది.
1: In ancient times, Bharat has been propagating the principle, the message of devotion to the entire world.
0: భక్తి అనగా కేవలం జపము, ధ్యానము, పూజలు, పునస్కారము ఇత్యాది అంగములు కాదు.
1: డివోషన్ డస్ నాట్ మియర్లీ మీన్ పెనెన్స్, మెడిటేషన్ ఆర్ ఎనీ రిచువల్.
0: భక్తి అనగా భగవంతుని పైన గల ప్రేమనే భక్తి.
1: డివోషన్ మీన్స్ ఇంటెన్స్ లవ్ ఫర్ గాడ్.
0: కర్మఫల సంసర్గం చేత కలుషితము కానటువంటి యొక్క నిశ్చల నిర్మల నిస్వార్థమైనటువంటి ప్రేమనే భక్తి.
1: దట్ విచ్ ఇస్ నాట్ పొల్యూటెడ్ బై ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ యువర్ ఓన్ యాక్షన్, దట్ విచ్ ఇస్ ప్యూర్ అన్సలీడ్ క్రిస్టల్ క్లియర్ ఈస్ ది స్పిరిట్ ఆఫ్ డివోషన్.
0: ఇట్టి ప్రేమకు ఎట్టి నిబంధనలు లేవు.
1: This love has no regulation whatsoever.
0: Itti premaku etti haddulu levu.
1: This love is boundless.
0: Manavunnundi kevalam aavirbhavincheetundi yokka nijamainatundi prema tattvame ee yokka bhakti.
1: In fact, devotion is one's own experience of love.
0: ఎట్టి వాంఛన చేతను కలుషితం కానటువంటి యొక్క ప్రేమనే భక్తి.
1: డివోషన్ ఇస్ దట్ విచ్ ఇస్ నాట్ పొల్యూటెడ్ బై ఎనీ సార్ట్ ఆఫ్ డిజైర్.
0: వాంఛనతో కూడినటువంటి యొక్క ప్రేమ భక్తి కానేరదు.
1: లవ్ విత్ డిజైర్స్ కెన్ నో వే బి కాల్డ్ డివోషన్.
0: ఎట్టి వాంఛలు ఉండాలి, భగవత్ వాంఛ తప్ప ప్రాకృతమైనటువంటి వాంఛలు ఉండరాదు.
1: వాట్ సార్ట్ ఆఫ్ డిజైర్ యూ షుడ్ హ్యావ్? You should desire God, nothing worldly.
0: Laukikamaina, bhautikamaina, prakrutamainatundi yokka vanchalaku ee sambandham kaadu.
1: Devotion has nothing to do with the worldly, ephemeral, worldly desire.
0: Kanuka tana premaku bhagavantuni premaku madhyalo etti vanchalu kudanu cheraradu.
1: Between love to love, the devotee and God, there is nothing to do with the desire.
0: Bhaktini hrudaya bhavamu nundi aavirbhavincheetundi yokka prema tattvamu direct ga daivamunike chendali.
1: Therefore, the love out of the heart of a devotee should reach God straight away.
0: Kashta sukhamulandu kaani paagalu yendu kaani aanandamulandu kaani ఇది ఏమాత్రము మార్పు చెందకూడదు.
1: లవ్ ఫర్ గాడ్ షుడ్ నెవర్ చేంజ్ ఇన్ స్పైట్ ఆఫ్ ది డిఫికల్టీస్, లాసెస్, సో మెనీ ప్రాబ్లమ్స్, ప్లెజర్ ఆర్ పెయిన్ వాట్సోఎవర్.
0: ఈ విధంగా ఏకాత్మ భావంతో సాధించినటువంటి వాడు పాండవ అగ్రజుడు అయిన ధర్మజుడు.
1: ధర్మజ స్టాండ్స్ ఎస్ ద సింబల్ who attained this sort of divinity devotion with the one-pointedness.
0: తన పత్ని అయిన ద్రౌపదికి అనేక సభలోపల ప్రభావం జరిగినప్పటికీ తాను ఏమాత్రము విచారించలేదు.
1: ధర్మజ హాస్ నాట్ వేవర్డ్ హిస్ డివోషన్ దో హిస్ కాన్సర్ట్ ద్రౌపది వాస్ హ్యూమిలియేటెడ్ ఇన్ ఎన్ ఓపెన్ కోర్ట్.
0: తన తమ్ముడైన అర్జున్ కుమారుడు మరణించినప్పుడు కూడాను ధర్మజ ఏమాత్రము విచారించలేదు.
1: Though Dharmaja has lost the son of his own brother, he is not worried.
0: Tana guru ayinatundi Ashwatthama, tana guru ayinatundi Dronacharya kumarudaina Ashwatthama upapandavulu gontulu kosinappatikini tanu vicharinchaledu.
1: Dharmaja has not worried though the son of his own guru Ashwatthama killed upapandava.
0: Rajabhogamulu visarjinchi karadavulu yendu తన్నమూనాదులు భుజించి కాలం గడుపుతున్నప్పుడు తాను ఏమాత్రమూ విచారించలేదు.
1: హీ వాజ్ నాట్ వరీడ్ దో హీ లెఫ్ట్ ఆల్ హిస్ కింగ్డమ్ పార్టేకింగ్ ఓన్లీ ది లీవ్స్ అండ్ ది ట్యూబర్స్ దేర్ ఇన్ ద డెన్స్ థిక్ ఫారెస్ట్.
0: సర్వకాల సర్వావస్థలు ఎందు కూడాను కృష్ణనామం తప్ప అన్య చింతలకు చోటు ఇవ్వలేదు.
1: ఎట్ ఎవ్రీ పాయింట్ ఆఫ్ టైమ్ ఎవ్రీవేర్ హీ డిడ్ నాట్ ఎంటర్టైన్ ఎనీ అదర్ థాట్ అదర్ దాన్ ద రిపిటేషన్ ఆఫ్ నేమ్.
0: కేవలం ధర్మజుడు మాత్రమే కాదు, ధర్మజుని ధర్మపతి అయినటువంటి ద్రౌపది కూడాను ఇలాంటి ఏకాత్మ భావంతో కృష్ణనామస్మరణ చేస్తూ ఉండేది.
1: నాట్ ఓన్లీ ధర్మజ హియర్, హిజ్ వైఫ్ ద్రౌపది ఆల్సో థాట్ ఆఫ్ కృష్ణ ఇన్సిస్టెంట్లీ విత్ వన్ పాయింటెడ్నెస్.
0: అర్జునుడు పాండవులను చంపిన తర్వాత ఆ యొక్క అశ్వత్థామను పట్టుకుని వచ్చాడు.
1: అర్జున బ్రాట్ అశ్వత్థామ హూ కిల్డ్ ఉపపాండవస్.
0: కానీ ఈ ధర్మపత్ని ద్రౌపది అట్టి దుర్మార్గుని పాదముల పైన పడి విచారిస్తుండాలి.
1: Whereas his wife Draupadi fell at the feet and she was feeling so sorry, so sad.
0: ఉద్రేకంబున రారు,
1: they have not come out of agitation.
0: శస్త్రావధరులై యుద్ధావనిందేరు,
1: they are not there in the battlefield.
0: కించి ద్రోహమును నీకు చేయరు,
1: they have not hurt you, any harmed you.
0: Barochekamuto chikatim aa bhadrasaktulu samharimpa akata nee chetulu ittadenu,
1: they have not done anything bad unto you. They are so young and tiny tots who never had any kind of motivation against you. How could you kill them in the dark night?
0: Paragamma bhagavaranandarnu mun bana prayogopa samharanadhyayudu vidyalu neenu dronacharyute nabhyasinchiri.
1: In fact they have learnt all this excellence of archery from very guru Dronacharya.
0: Putrakrutinunna dronudavu nee chittamulo lesamun karuna sangamuleka shishyasutunan kaddimpagan paadiya.
1: Is it proper on your part to kill the son of your own guru without any trace of compassion in your heart?
0: Ani atanni prarthistu unte,
1: and he was praying like that.
0: Bhimudu bharinchukolekapoyadu.
1: Bhima could not bear this, his anger.
0: Kodukulu patta champaneni kopamunnadu balamataku.
1: Because he has killed his own children.
0: Vidu matanchu cheppedi veridi Draupadi.
1: Draupadi is foolish enough to ask them to let them go.
0: Ninin vidivaganeela,
1: why should we leave them off?
0: Samputita,
1: kill them.
0: Meerini meerulu champareni naa pidikidi potunnan siram bhinnam chesada choodu nindarun annadu.
1: If you are not prepared to kill them, I am here with my fist, I will handle them.
0: Ee pandavulandaru kudanu ee asyattham paina padinappudu ద్రౌపది వెళ్ళింది అడ్డు.
1: అండ్ ఆల్ పాండవస్ వర్ అబౌట్ టు అటాక్ అశ్వత్థామ, ద్రౌపది అబ్జెక్టెడ్.
0: ఇలాంటి వాడిని మీరు చంపకూడదు.
1: యు షుడ్ నాట్ కిల్ సచ్ ఎ మ్యాన్.
0: విశ్వస్తుడు చక్రచూరుడు మహావీరుండు ఘోరాశ్చే అశ్వత్థామ శిరోజములు తరిగి చూడాంతర్మహారత్నము శశ్వత్కీర్తి వెరుంగు పుచ్చుకుని పాశవ్రాత బంధములు విశ్వాసముల నూర్చి దొబ్బు శిబిరోర్ విభాగము పాసుకోను అన్ని.
1: He said, you cannot kill such a mighty warrior with all the weapons. Better you just leave him with a shaven head.
0: Partha verachina vani,
1: Partha, the one who is afraid,
0: dainyamuna vedurunundina vani,
1: the one who has lost all his
0: nitramai marachina vani,
1: the one who has forgotten himself,
0: saukhyamuga madhyamudravina vani, సౌఖ్యముగా మధ్యము ద్రావిన వాణి,
1: ద వన్ హూ ఇస్ ఇంటాక్సికేటెడ్,
0: పాముడై నిలిచిన వాని.
2: And the one who wanted refuge,
0: సంపుట ధర్మము కాదు పలుకునా అనింది.
2: Is not righteous to kill such a person.
0: ఇంతటి తమ పుత్రుని చంపినప్పటికీ ద్రౌపది ఏమాత్రం కూడాను అశ్వత్థామ పైన క్రోధము చూపలేదు.
2: ద్రౌపది వాజ్ నెవర్ యాంగ్రీ విత్ అశ్వత్థామ, దో అశ్వత్థామ కిల్ హర్ సన్.
0: ధర్మజుడు ద్రౌపది పాండవుల్లో ప్రధానమైనటువంటి యొక్క రత్నముల వంటి వారు.
2: ఇన్ఫాక్ట్ ధర్మజ ద్రౌపది పాండవ సార్ ప్రెషస్ జెమ్స్.
0: ఇలాంటి కృష్ణతత్వాన్ని ఆమె అనేక పర్యాయములు చింతిస్తూ వర్ణిస్తూ ఉండేటువంటిది.
2: ఇన్ ఫ్యాక్ట్ షీ హస్ బీన్ ఎక్స్ప్లెయినింగ్ ఎక్స్టోలింగ్ ద నేచర్ ఆఫ్ గాడ్ ఆన్ సెవెరల్ ఒకేషన్స్.
0: క్లీమ్ కృష్ణాయ గోవిందాయ,
2: క్లీమ్ కృష్ణాయ గోవిందాయ,
0: గోపీజన వల్లభాయ,
2: గోపీజన వల్లభాయ,
0: స్వాహా స్వాహా
2: స్వాహా,
0: క్లీమ్
2: క్లీమ్
0: కృష్ణాయ
2: కృష్ణాయ,
0: గోవిందాయ
2: గోవిందాయ,
0: గోపీజన వల్లభాయ
2: గోపీజన వల్లభాయ,
0: స్వాహా
2: స్వాహా.
0: అనగా దీని యొక్క అంతరార్థం ఏమిటి?
2: వాట్ ఇస్ ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దీస్?
0: క్లీమ్ అనగా పృథివీ.
2: క్లీమ్ మీన్స్ పృథివీ ఎర్త్.
0: కృష్ణాయ జలము,
2: కృష్ణాయ వాటర్,
0: గోవిందాయ అగ్ని,
2: గోవిందాయ ఫైర్,
0: గోపీజన వల్లభాయ ఆకాశము,
2: గోపీజన వల్లభాయ ద స్పేస్.
0: ఈ విధంగా పంచభూతములు కూడాను కృష్ణుని యొక్క స్వరూపంగా భావించింది.
2: హి కన్సిడర్డ్ కృష్ణ యాజ్ ద వెరీ పర్సానిఫికేషన్ ఆఫ్ ది ఫైవ్ ఎలిమెంట్స్.
0: ఈ విధమైనటువంటి యొక్క ప్రభు భక్తిని ప్రపంచములకు చాటినటువంటి యొక్క ద్రౌపది యొక్క తత్వము,
2: ద్రౌపది హాస్ డెమాన్స్ట్రేటెడ్ టు ద రెస్ట్ ఆఫ్ ది వరల్డ్,
0: ధర్మజుడు కూడా చాలా ఆకర్షించేటువంటి వాడు.
2: And Dharmaja also had such an intense devotion.
0: ye chalama enna kodanu krishnuni dushinchina vaadu kaadu.
2: At any point of time he never blamed God.
0: leka visugu chendina vaadu kaadu.
2: He was never disgusted.
0: nirantaram kodanu ekatvamainatundi prema chettane krishnuni aaradhana chalustu vacharu.
2: He worshiped Krishna all through with one pointed single pointed devotion and love.
0: ee bharatiya sanskruti endu pradhanamainatundi yokka bhakti sutramu.
2: This is the main principle of devotion in the culture of Bharat.
0: భక్తి అనేటువంటిది కేవలము నవవిధ మార్గముల లోపల లేక ఆరాధన చేతను లేక ఆనంద భజన చేతను నిరూపించేటువంటిది కాదు.
2: ట్రూ డివోషన్, ద నైన్ పాత్ ఆఫ్ డివోషన్ కెనాట్ బి ఎక్స్ప్లెయిన్డ్, కెనాట్ బి డిఫైన్డ్ బై మియర్ వర్షిప్ ఆర్ సింగింగ్ హిస్ గ్లోరీ అలోన్.
0: హృదయ మానసరోవరం నుండి కూడాను ఆవిర్భవించినటువంటి యొక్క ప్రేమ జలమే ఈ యొక్క ఆనంద భాష్మంలో కనిపించేటువంటి.
2: Therefore, devotion is that which will come out by way of tears out of that ocean contained in your heart in the form of love.
0: Karukane vedamanandu patram pushpam phalam toyam samarpayami annaru.
2: Therefore, Veda says that you should offer the leaf or a flower or a fruit or water.
0: Patram.
2: The leaf.
0: Yevati ee patram.
2: What is this leaf?
0: Villa patrama?
2: Is it?
0: Tulasi dalama? లేక ఇంకే విధమైనటువంటి పత్రము?
2: వాట్ లీఫ్ ఇస్ దట్? లీఫ్ ఆఫ్ తులసి
0: పత్రం అనగా ఏ విధమైనటువంటి ఆకులు అలములు కాదు.
2: పత్ర ఇస్ నాట్ ఆర్డినరీ లీఫ్.
0: దేహమే ఒక పత్రము.
2: బాడీ ఇస్ ద లీఫ్.
0: కనుకనే ఈ దేహమనే పత్రము ఎప్పుడు రాలుతుందో, ఎప్పుడు కూలుతుందో, ఎప్పుడు కాలుతుందో.
2: దిస్ బాడీ విచ్ ఇస్ ద లీఫ్, వెన్ ఇట్ వుడ్ డ్రాప్ డౌన్, వెన్ ఇట్స్ గోయింగ్ టు బి బర్న్డ్, వెన్ ఇట్ వుడ్ గెట్ డ్రైడ్ అప్, నో వన్ కెన్ సే.
0: కనుక సమ్మర్ వచ్చినప్పుడు ఏ విధంగా చెట్ల నుంచి ఆకులు రాలిపోతుందాయో అట్లా కాలం కట్టేటప్పటికీ దేహం కూడా రాలిపోతుంది.
2: జస్ట్ జస్ట్ యు ఫైన్ లీవ్స్ ఆర్ షెడ్ ఇన్ సమ్మర్ వెన్ ద బాడీ వుడ్ డ్రాప్ డౌన్. కనుకనే
0: పత్రం అనగా దేహమే.
2: సో లీఫ్ మెంట్ ద బాడీ.
0: భగవంత నా ఈ దేహం అనే పత్రమును నీకు అర్పితం చేస్తున్నాను.
2: ఓ గాడ్ మై బాడీ ఈస్ లైక్ ఏ లీఫ్ ఐ ఆఫర్ అంటు యు.
0: ఏ సరైన పత్రం నీకు?
2: This is the proper leaf I can offer.
0: Bilva patramu.
2: Bilva leaf.
0: Tulasi dalamu.
2: Tulasi leaf.
0: Ilanti patrani neeku arpisthunnanu.
2: I am offering such leaves.
0: Edo ee naadu techinatundi patramu vaadi poi kulli poi kaali poiyetundi patram kaadu idi.
2: It's not the leaf that would get dried up, that would get decayed or burned.
0: Nee vichina dehame neeku oka patranga isthunnanu.
2: The body is your gift. I am offering.
0: Ee hriyammuna sridithave ise naaku.
2: Oh God, that heart you have given me.
0: మరి దానినే అర్పించ మహిత మూర్తి.
2: Oh God, I offer that heart to you. What else I am to offer to worship you? I offer all my humble salutations unto your feet.
0: Swami,
2: what sort of leaves would satisfy you? My body is the leaf that I offer unto you.
0: Pushpam.
2: Then the flower. What sort of flower?
0: Hudaya pushpamu.
2: Heart is the flower.
0: These
2: are the flowers which are not available in the market, like rose flower or jasmine flower and so on. If you bring such flowers, they fade out by
0: evening.
2: Whereas, my heart is a flower that would never fade away.
0: It
2: is so
0: pure.
2: It is total.
0: It
2: is full of fragrance. And it is full of nectar of love. Therefore my very heart is a flower.
0: Phalamu.
2: Then the fruit. What sort of fruit?
0: Jambu phalam kawala, apple phalam kawala, ek jambu kawala, ye phalam kawala neeku.
2: What kind of fruits that you want? Is the apple fruit or what sort of fruit? It's not the fruit born to
0: a tree.
2: And then my mind is a flower.
0: That
2: I offer unto you.
0: Toyamu.
2: Then the water.
0: Toyam anaga
2: yeviti. What is this water?
0: Tap water, lekapothe river water, inke vidhamainatuvanti yokka Ganges water, idi kadu toyam.
2: What water? It's not the tap water or well water or Ganges water.
0: Ninnu chintistu, nee yokka leelanu aanandistu, nee prema tattvanni nenu anubhavistu.
2: What sort of water I would offer unto you, O God, as I think of you blissfully, full of love and
0: experience,
2: I said tears of joy, that is the water. This is what God expects from
0: you.
2: This is a devotee offers.
0: అంతేకాని క్షణభంగురమైనటువంటి యొక్క దీని లోపల ఈ యొక్క పుష్పములు పత్రములు అందుకు అందించడం కాదు.
2: నాట్ దోస్ మొమెంటరీ ద ఫ్లవర్స్ అండ్ ద లీవ్స్ దట్ ఆర్ వెస్
0: ఇదే ప్రార్థన
2: ఐ ప్రేయర్
0: సత్యభామ కృష్ణుని కొరడాల కోసమని అనేక ధనములు పెట్టి చూచింది.
2: ఈ సత్యభామ వాంటెడ్ టు బై కృష్ణ by offering wealth, money.
0: కానీ భగవంతుడు ధనము తూగుతాడా?
2: యూ విల్ నెవర్ ఫైండ్ గాడ్ బ్యాలెన్స్డ్ యూ టు వెల్త్. నో.
0: ప్రేమకు మాత్రమే తూగలదు.
2: యూ కెన్ ఓన్లీ వే గాడ్ విత్ యువర్ లవ్.
0: కనుక ఆమె దగ్గర అంత ధనం ఉందని ఆశించి గర్వపడింది.
2: సత్యభామ వాస్ ఫుల్ ఆఫ్ ప్రైడ్ బికాస్ షీ హస్ గాట్ లాట్ ఆఫ్ వెల్త్.
0: కడపటికి విచారం కలిగి సత్యాన్ని గుర్తించుకుని రుక్మిణి దగ్గరికి వెళ్లి పాదములు పట్టింది.
2: హీ హాజ్ రియలైజ్డ్ ద ట్రూత్ అల్టిమేట్లీ అండ్ ఫెల్ ఎట్ ది ఫీట్ ఆఫ్ రుక్మిణి.
0: ఆ సమయంలో రుక్మిణి తులసి పూజ చేసుకుంటూ ఉండినది.
2: హీ వాస్ ఆఫరింగ్ వర్షిప్ విత్ తులసి లీవ్స్.
0: నీవు బాధపడనక్కర్లేదు
2: సిస్టర్, డోంట్ వరీ.
0: భగవంతుడు ఎప్పుడు కూడా నువ్వు సర్వులు వాడే.
2: గాడ్ ఇన్ ఫ్యాక్ట్ విల్
0: నీకు నాకు అనేటువంటి భేదం పెట్టుకోకూడదు.
2: దేర్ నో డిఫరెన్స్ బిట్వీన్ మీ అండ్
0: సర్వాంతర్యామి
2: అండ్ యూ. గాడ్ ఇస్
0: సర్వభూతాంతరాత్మ
2: అండ్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: సర్వ భక్తులు వస్తాడు.
2: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇట్స్ అ అలాంటి
0: భగవంతుడిని ఏకంగా అనుభవించాలనుకుంటే ఇది మంచిది కాదు.
2: యూ కెనాట్ హ్యావ్ హిమ్ ఆల్ బై యువర్
0: స్వార్థానికి నీవు గురి కావద్దు.
2: డోంట్ బి సెల్ఫిష్
0: అని చెప్పి వచ్చింది పాపం వెంట.
2: So saying, Rukmini followed Satyabhama.
0: Narada unnadu akkada.
2: Narada was there.
0: Narada gnanamunu bodhinchetunti vade.
2: Narada teaches wisdom.
0: Kani appudu ee Satyabhamaku ee ahankaram nirmoolam gavinchalane uddeshamto.
2: In order to kill the ego in Satyabhama.
0: Amma Rukmini.
2: Meeru
0: tunchagalara ee Krishnunni?
2: Can you balance Krishna's weight?
0: Narada, roopamunaku naamame sariyaina tookamu.
2: And in fact, the name would equally weigh that of the form. So also the form weighs that of the name.
0: కాబట్టి కృష్ణ రూపమునకు కృష్ణ నామమే సరియైన తూగం.
2: So for Krishna's form, the correct weight would be his name.
0: నాదు రూపకలేదు.
2: Narada was not that
0: simple. సాకార రూపమునకు నిరాకార నామం నాకు ఇస్తే నాకు వచ్చిన ఫలితం ఏమవుతుంది?
2: In fact, Krishna has got a definite form, whereas name is formless. What is
0: Sakaara
2: it?
0: Rupamnaku, sakarame naaku andinchali annadu.
2: For a formful aspect, you should also have a form there.
0: Appudu chetlo unna tulasi dalam teesukundi.
2: Then she held the tulasi leaf.
0: Patramo.
2: A leaf.
0: Pushpamo.
2: A flower.
0: Phalamo.
2: A fruit.
0: Toyamo.
2: Water.
0: భక్తి కలిగిన వానికి వసుడవౌట సత్యమేని.
2: If it were to be true, O God, that you would submit yourself to a devotee, let you balance to the weight of this tulsi leaf. He kept the tulsi leaf there.
0: Krishnani vesindi.
2: While saying Krishna, she
0: kept Krishna Krishnani tuchindi sariyanga.
2: And in fact, Krishna's name was equal to the weight of Krishna's form. And tulsi leaf is an extra weight.
0: Extra weight aipoyindi.
2: It has become extra weight now.
0: Kanukane bhaktiki chikkeetunti vaadu bhagavantudiki ani deeniki labhinchadu.
2: You can catch God by your devotion by not in another way.
0: భక్తి కంటే మించినటువంటిది అతను చూచేటువంటి వస్తువు ఈ జగత్తులో లేదు.
2: దేర్ ఇస్ నథింగ్ అదర్ దాన్ బియాండ్ డివోషన్.
0: కనుకనే ప్రాచీన కాలం నుండి కూడా నువ్వు భారతదేశము
2: ఇన్ ఏన్షియంట్ టైమ్స్ ఇన్
0: భారతీయ కల్చర్ లోపల భక్తికి ప్రధానమైన స్థానం అందించింది.
2: ఇన్ ఏన్షియంట్ డేస్ ద కల్చర్ ఆఫ్ భారత్ హ్యాడ్ హెల్డ్ హై ద పాత్ ఆఫ్ డివోషన్.
0: మించినటువంటి యొక్క ధనం మరొకటి లేదు.
2: దేర్ ఇస్ నో అదర్ వెల్త్ గ్రేటర్ దాన్ డివోషన్.
0: భక్తికి మించినటువంటిది ఏ యొక్క తూకము మరొకటి రాదు.
2: Nothing equals devotion.
0: అట్టి పవిత్రమైనటువంటి భక్తిని ప్రతి మానవుని యందు ఉంటున్నది.
2: That sacred devotion is in every human being.
0: ప్రతి మానవుని యొక్క దీని యందు కూడాను
2: in every human being.
0: ఏడు చక్రాలు ఉంటున్నాయి.
2: There are seven chakras, wheels.
0: షట్చక్రములు అంటారు.
2: They are called షట్చక్ర.
0: అనగా లోకములో చక్రములను ఉద్దేశించి చెప్పేటువంటి వాడు అనేక రకములుగా ఉంటున్నారు.
2: దేర్ ఆర్ మెనీ పీపుల్ దట్ గివ్ వేరీడ్ ఇంటర్ప్రిటేషన్.
0: కానీ ఈ షట్చక్రముల లోపల రెండు చక్రములు చాలా ప్రధానమైనటువంటివి.
2: అమంగ్ దిస్ షట్చక్రస్ సిక్స్ టూ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: హృదయ చక్రము
2: వన్, హృదయ చక్ర.
0: రెండవది సహస్రార చక్రము.
2: ద నెక్స్ట్ వన్ ఇస్ సహస్రార.
0: ఈ హృదయ చక్రమునే హృదయ కమలము అన్నారు.
2: ద వీల్ ఆఫ్ ద హార్ట్ హృదయ చక్ర ఇస్
0: సహస్రార చక్రమునే సహస్ర కమలము అన్నారు.
2: The Sahasra Chakra is a lotus with Sahasra, thousand petaled lotus.
0: కనుకే ఈ రెండు చక్రముల యొక్క తత్వమును చక్కగా గుర్తించుకున్నప్పుడు
2: when once we understand this wheel to
0: భగవంతుడు వారికి వశులవుతాడు.
2: Naturally you will have God.
0: ఈ షట్ చక్రము లోపల ఎనిమిది చాలా రేఖలు ఉంటున్నాయి.
2: These షట్ చక్రస్ have got eight petals.
0: ఎనిమిది రేఖలతో కూడినటువంటిది ఈ షట్ చక్రములో.
2: And these chakras have got eight each.
0: ఈ ఎనిమిది రేఖలతో ఉంటుండాలి ఇది కళకళలాడుతూ.
2: విత్ ఆల్ దిస్ ఎయిట్ దే షైన్.
0: అయితే ఒక్కొక్క రేఖ ఒక్కొక్క దీని యందు వాలి ఉంటుంటుంది.
2: హౌఎవర్ ఈచ్ హస్ గాట్ ఎ స్పెషల్ ఆస్పెక్ట్.
0: సహస్రార చక్రముల పైన ఒక్కొక్క దళం పైన ఒక్కొక్క ఇది దళం వాలి ఉంటుంది.
2: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇన్ దట్ సహస్రార ద థౌజండ్ పెటల్ వన్ ఇట్ ఫాల్స్ బ్యాక్.
0: ఒక్కొక్క దళములకు కూడాను షోడశ కళలతో నిండి ఉంటాడు భగవంతుడు.
2: ఈచ్ పెటల్ హ్యాస్ గాట్ 16 ఆస్పెక్ట్స్.
0: ఈ షోడశ కళ పరిపూర్ణుడైనటువంటి భగవంతుడు ఒక్కొక్క రేఖ పైన కూడా ఉంటుంటాడు.
2: అండ్ దేర్ ఫోర్ హీ దేర్ ఇన్ ఈచ్ ఆఫ్ దట్ రేఖ ద రే.
0: కనుక వెయ్యి దళములు ఎందు ఈ ఒక్కొక్క దానికి 16 దళములతో హెచ్చించినప్పుడు 16,000 గోపికలుగా మారిపోయినారు.
2: అండ్ దేర్ ఫోర్ ద థౌజండ్ పెటల్స్ విత్ 16 ఆస్పెక్ట్స్ ఇన్ ఈచ్ మేక్ ఏ టోటల్ ఆఫ్ 16,000 గోపికాస్.
0: 16,000 మంది గోపికలుగా తయారయ్యేటప్పటికీ
2: though there are 16,000 gopikas,
0: భగవంతునికి అర్పితమైపోయినారు.
2: They offered themselves to God.
0: అయితే దీనికి నాయకుడు ఎవరు?
2: Then who is the master?
0: భగవంతుడే.
2: God is the master.
0: ఆ భగవంతుని యొక్క ఆజ్ఞ చేత మనం ఈ దళములను తీసుకోవడానికి ఎవరికైనా అధికారం ఉంటుంటుంది.
2: By the command of Lord, everyone has got right to collect.
0: భగవంతుని హక్కు అయినటువంటి యొక్క ఈ దళములను భగవంతుని ఆజ్ఞ లేకుండా పుచ్చుకోవటము ఇది ఎవరికి సాధ్యం కాదు.
2: ఇట్ ఈస్ గాడ్స్ ప్రాపర్టీ. వితౌట్ హిస్ కమాండ్ అండ్ పర్మిషన్ నోబడీ కెన్ యాక్సెప్ట్.
0: ఒక చిన్న ఉదాహరణము,
2: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: సీత భూజాత.
2: సీత ఈస్ ద డాటర్ ఆఫ్ మదర్
0: భూజాత. ఈమె రాముని యొక్క పత్ని.
2: షీఈస్ ది కాన్సర్ట్ ఆఫ్ రామ.
0: ఆమెపై రాములకు సర్వ హక్కు ఉంటుండాలి.
2: రామ హ్యాస్ గాట్ ఎవ్రీ రైట్ ఆన్ సీత.
0: కనుకని అతను సీతకు పతి అయినాడు.
2: సో హీస్ ద మాస్టర్ ఆఫ్ సీత.
0: సీతాపతి రాముడు.
2: రామ ఈజ్ సీతాపతి.
0: పతి ఆజ్ఞను తెలుసుకోకుండా
2: వితౌట్ నోయింగ్ ద కమాండ్
0: ఆమెను రావణుడు దొంగిలించుకుని పోయాడు.
2: రావణ అబ్డక్టెడ్ హర్.
0: పతి ఆజ్ఞను మించి ఆమెను తీసుకుని పోవటం చేత తాను ఏమనిపించాడు.
2: సిన్స్ హియాస్ టేకెన్ హర్ కిడ్నాప్డ్ హర్ వితౌట్ పర్మిషన్ ఆఫ్ రామ వాట్ హ్యాపెన్డ్ టు హిమ్.
0: అన్ని కష్టములకు గురి అయిపోయాడు.
2: హీ సఫర్డ్ ఆల్ లాసెస్.
0: కళాతురికి మండోదర్ చెప్పింది.
2: ఫైనల్లీ మండోదర్ సెడ్
0: రావణ
2: రావణ
0: రామచంద్రుడు సాక్షాత్ నారాయణమూర్తి.
2: రామ ఈజ్ వెరీ గాడ్ హిమ్.
0: ఈమె సీతా మాత.
2: అండ్ హియర్
0: పతివ్రతరాలు.
2: సీతా ఈజ్ మదర్.
0: ఈమెను నీవు తీసుకుని రావడం చాలా పొరపాటు.
2: Is your big mistake to have brought
0: parapate kaadu tappu.
2: Is a big mistake.
0: రాముడు ఆజ్ఞ లేకుండా నీవు ఈమెను ఏ విధంగా తీసుకుని వచ్చావు?
2: వితౌట్ కమాండ్ పర్మిషన్ రామ హౌ హ్యావ్ యూ బ్రాట్ హర్?
0: ఇప్పుడైనా కూడా ఈమె తీసుకుని పోయి పతి ఆజ్ఞను మించి ఆమెను తీసుకుని పోవటం చేత తాను ఏమనిపించాడు?
2: సిన్స్ హియాస్ టేకెన్ హర్ కిడ్నాప్డ్ హర్ వితౌట్ పర్మిషన్ రామ వాట్ హ్యాపెన్డ్ టు హిమ్?
0: అన్ని కష్టములు

0: వితౌట్ కమాండ్ పర్మిషన్ రామా హౌ హ్యావ్ యూ బ్రాట్ హర్
1: ఇప్పుడైనా కూడా నేను ఈమె తీసుకుని పోయి రాములకు అప్పచెప్పి రామని చెప్పి
0: అట్లీస్ట్ ఈవెన్ నౌ హ్యాండ్ హర్ ఓవర్ టు రామా
1: కానీ వినాశకాలే విపరీత బుద్ధి అతను ఏమాత్రం అంగీకరించలేదు
0: ఇన్ ఈవిల్ టైమ్స్ ద మైండ్స్ ఆర్ డిస్టార్టెడ్ పర్వర్టెడ్
1: అదే విధంగానే
0: లైక్ వైజ్
1: ఈ 16,000 మంది గోపికలు కూడాను
0: ఆల్ ది 16,000 గోపికలు
1: షోడశ కళలతో నిండినటువంటి యొక్క పరమాత్మ యొక్క సొత్తుడే
0: దే ఆర్ ది ప్రాపర్టీ ఆఫ్ గాడ్ హింసెల్ఫ్
1: సహస్రార పద్మములన్నీ కూడాను
0: ఆల్ ద 1000 పెటల్స్
1: అష్టదళమంతో కూడినటువంటి యొక్క ఆకారములే
0: దే హావ్ గాట్ దట్ వెరీ ఫార్మ్ ఆఫ్ ది ఫ్లవర్స్
1: ఇది ఏ యోగులంతా
0: దిస్ మెసేజెస్
1: ఈ అష్టదళములు దీన్ని ఆశ్రయించుకొని
0: They are after this 8 petal
1: sahasrara padmulo praveshinchi
0: they have gone into the 1000 petal one
1: taragane aanandanni anubhavincharu
0: and they enjoyed
1: ee aanandam ekkada nunchi vachindi sahasrara padma nunchi vachindi
0: and this ecstasy is the product of 1000 petal one sahasrara
1: kanuka
0: so
1: ఈ విధమైనటువంటి యొక్క దైవత్వాన్ని పొందాలనుకున్నప్పుడు దైవాన్ని మనం పఠించినప్పుడే ఈ యొక్క సమానమైనటువంటి యొక్క ఆనందం మనకు లభిస్తుంది
0: When once we follow the command of God, you will attain the state of bliss.
1: అష్టదళములు యందు అష్టరాణులు అని పెట్టాడు
0: ఈ 8 పెట్టెల్డ్ వన్ రిప్రజెంట్ 8 క్వీన్స్
1: సహస్ర దళములు యందు 16,000 గోపికలు అన్నారు
0: ద 1000 పెట్టెల్డ్ వన్ విత్ 16 ఆస్పెక్ట్స్ ఈచ్ 16,000 గోపికలు
1: చేరినప్పుడు కృష్ణుని యొక్క హృదయ కమలమే అదంతా
0: దే ఆల్ రిప్రజెంట్ ద లోటస్ ద హార్ట్ ఆఫ్ కృష్ణ
1: కమలములు లేక అనేక రేఖలుగా ఉంటున్నాయి
0: అండ్ ద లోటస్ హస్ సో మెనీ పెటల్స్
1: రేఖలు వేరైనప్పుడు కమలం వేరుగా ఉండదు
0: ద పెటల్స్ అండ్ ద ఫ్లవర్ ఆర్ నాట్ సెపరేట్
1: కనుక దైవత్వాన్ని మనం పొందాలనుకున్నప్పుడు దైవ హృదయంలో మనం ఒక రేఖలుగా తయారు కావాలి
0: దేర్ఫోర్ ఇన్ ఆర్డర్ టు అటైన్ ద డివినిటీ వి షుడ్ బికమ్ పెటల్స్
1: ఆ రేఖలు ఏ రీతిగా ఉండాలి
0: లోటస్ ఫ్లవర్ ఆఫ్ హార్ట్ ఆఫ్ గాడ్
1: కర్మ ఫల రహితమైనటువంటి యొక్క పరమ శాంతమైనటువంటి రూపకంగా ఉండాలి
0: దేర్ఫోర్ వి షుడ్ బి ఇన్ ఎ స్టేట్ ఆఫ్ పీస్ in not in anticipation of any rewards to our actions
1: nee premananthe kudunu rekhallo imichali
0: and you should see that there is nectar of your
1: love
0: you should feel love in your heart
1: nee aanandamunu anubhavinchali
0: experience bliss
1: kanuka daivathamunu gurtinchinatundi gopikalu
0: gopikas who have recognized divinity
1: krishna aneka rakamuluga varnistu vacharu
0: they started describing narrating krishna
1: oka oka samayam lopala
0: at one time
1: అనేక రకములుగా కష్టపడుతూ వచ్చారు కృష్ణుడు మధురకు పోయాడు
0: కృష్ణ
1: పోయినటువంటి కృష్ణుడు రాలేదు
0: మేము
1: జీవించి ప్రయోజనం ఏమిటి
0: కృష్ణుడు
1: లేని జీవితం మా జీవితం కానే కాదు
0: ఇట్స్ లైఫ్ లెస్ వితౌట్ కృష్ణ
1: కనుక కృష్ణ
0: ఓ కృష్ణ
1: ఒక్కతూరి వచ్చి పొమ్మన్న చెప్పి కోరారు
0: యు కమ్ ఆన్ విజిట్ అట్లీస్ట్ వన్స్ దే ప్రే
1: కానీ ఒకతూరి వచ్చాడు కృష్ణుడు
0: కృష్ణ కేమ్
1: వచ్చేటప్పటికి గోపికలందరి కూడా బండబారిపోయారు
0: As he came, the gopikas were simply barren, dry.
1: Astapanjaramga ninchipoyaru.
0: They come down to the level of skeleton.
1: Aakali ledu, dappi ledu, tindi ledu, teertham ledu.
0: They have no food, they have no drink, they sacrifice
1: everything. Lopane vaa dehaanni arpitam gaavistu vacharu.
0: In fact, they offer their bodies to Krishna.
1: Aa vidhanga arpitam gaavinchinappudu
0: when they offered,
1: okka thuri meeru bhujinchi aanandanni anubhavinchandi ani aashinchadu Krishnudu.
0: Krishna wanted them to have their food and return.
1: కృష్ణ మా ఆహారం ఏమిటి
0: వాట్ ఈస్ అవర్ ఫుడ్
1: ఈ వేణుగానమే మా ఆహారం
0: ద మెలడీ ద మ్యూజిక్ ఆఫ్ యువర్ ఫ్లూట్ ఈస్ అవర్ ఫుడ్
1: దానికంటే మించినటువంటి ఆహారం మాకు వేరు లేదు
0: దేర్ ఇస్ నో అదర్ ఫుడ్ అదర్ దాన్ ద మెలడీ ఆఫ్ యువర్ ఫ్లూట్
1: అప్పుడు రాధ చెప్పింది
0: దెన్ రాధా సార్
1: పాట పాడు మా కృష్ణ పలుకుతే నెల్లొలుకున్నటుల మాటలాడు మా ముకుంద మనసు తీరగా పలుకుతే నెల్లొలుకునటుల మాటలాడు మాముకుంద మనసు తీరగా
0: కృష్ణ సింగ్ ఫర్ అస్ ఫిల్ అవర్ హార్ట్స్ విత్ యువర్ నెక్టర్ ఇన్ వర్డ్స్ సో దట్ విల్ బి జాయ్ఫుల్
1: వేద సారమంత దీసి
0: కలెక్టింగ్ ది ఎసెన్స్ ఆఫ్ వేదాస్
1: నాద బ్రహ్మ ముగను మార్చి
0: కన్వర్టెడ్ ఇన్ టు ద బ్రహ్మన్ ఆఫ్ ద సౌండ్
1: వేణువందు తిరుగబోసి
0: అండ్ ఫిల్లింగ్ ఇట్ అప్ ఇన్ ద ఫ్లూట్
1: నాద రూప ముగను మార్చి పాట పాడు మా కృష్ణ
0: Convert the whole thing into the divine sound and make it a melodious music out of your flute.
1: How do you sing?

0: How do you sing? You collect the essence of Vedas.
1: Nada Brahma Mughal Machi.
0: And you converted. And you convert it into sound of Brahman.
1: Tirugamosi.
0: And you fill it up there in flute.
1: Gana Rupa Mughal Machi. Pata Padu Krishna.
0: And you transform into melodious music and sing for us.
1: Ajukka Chettalopala. ఒక ఇది ఉంటాయి ఎదుకు ఎదురు తోట ఎదురు తోటలో ఎదురు ఎదురు
0: దేర్ ఇన్ దట్ బుషెస్ అరౌండ్ ఓవర్ దేర్
1: కొమ్మలు తుంచాడు
0: అండ్ హీ దే జస్ట్ ప్లక్డ్ ఎ బ్రాంచ్
1: అక్కడ దానినే వేణువుగా మార్చాడు
0: బ్యాంబూ ఇస్ కన్వర్టెడ్ ఇన్ ఫ్లూట్
1: దాని యొక్క పాటలు పాడి వినిపించాడు
0: అండ్ దెన్ హీ మేడ్ ద ఫ్లూట్ అండ్ సాంగ్ ఫర్ దెమ్
1: ఆ వినిపించే సమయ లోపలే రాధ ప్రాణం వదిలింది
0: యాజ్ కృష్ణ వాస్ ప్లేయింగ్ ఆన్ హిస్ ఫ్లూట్
1: ఈ గానం కోసం నా జీవితం కాచుకొని ఉన్నది.
0: In fact, I've been waiting for your music.
1: ఇంకా నాకు చాలు.
0: This is enough.
1: అని ఆనాటి నుంచి కృష్ణుడు ఇక వేణువును పట్టడమే మానివేశాడు.
0: కృష్ణ నెవర్ టచ్ దట్ ఫ్లూట్ సిన్స్ దట్ డే.
1: భక్తులు ఏ విధంగా భగవంతునికి అర్పితం అవుతున్నారు భగవంతుడు కూడా భక్తులకు ఆ విధంగా అర్పితం అవుతుంటాడు.
0: As the devotee offers himself to God, so also God offers himself to the devotee.
1: భావం తద్ భవతి.
0: As is the feeling, so is the
1: result. Feeling etta untado tana feeling kuda atte untadu.
0: As is your feeling, so is the feeling of God too.
1: Eppudu bhagavantula bhagavantula ani meer anukuntunte vaadu eppudu kuda bhaktula bhaktula bhaktula anukuntunte.
0: If you repeat the name of God again and again, God also speaks of you devotee devotee like that.
1: Kanaku bhagavantuniki vere chinta ledu.
0: God has no other thought.
1: Bhaktuniki bhagavantuni chintane.
0: Devotee thinks of God.
1: Bhagavantuniki bhaktuni chintane.
0: God thinks of devotee only.
1: కనుక ఈ ఇరువురికి ఉండేటువంటి మధ్యలో ఎవరు కూడా చేరడానికి వీలు కాదు
0: నో వన్ కెన్ స్టాండ్ బిట్వీన్ ద డివోటీ అండ్ గాడ్
1: ఇలాంటి పవిత్రమైనటువంటి భక్తి తత్వాన్ని
0: సచ్ ఎ సీక్రెట్ ప్రిన్సిపల్ ఆఫ్ డివోషన్
1: పాండవులు జగత్తునకు వ్యాప్తి గావించుకుంటూ వచ్చారు
0: సచ్ ఎ ప్రిన్సిపల్ ఆఫ్ డివోషన్ వాస్ పబ్లిసైజ్
1: ఎన్ని కష్టములకు గురైపోయారు ఎన్ని బాధలకు గురైపోయినారు
0: ఆల్ ద లాస్ ఆఫ్ సఫరింగ్
1: ఎన్ని అవమానములో భరించారు
0: ఆల్ హ్యూమిలియేషన్
1: అయినప్పటికీ కృష్ణనామాన్ని మాత్రం వదలలేదు
0: దే కుడ్ బేర్ బట్ దే నెవర్ గేవ్ అప్ కృష్ణాస్ నేమ్
1: ఆ నామమే మా యొక్క మాధుర్యము
0: ఇన్ ఫ్యాక్ట్ ది స్వీట్నెస్
1: ఆ నామమే మా యొక్క ఆహారము
0: దట్ ఇస్ అవర్ ఫుడ్
1: ఆ నామమే మా యొక్క దాహము
0: అండ్ దట్స్ అవర్ థర్స్ట్
1: ఈ విధంగా కృష్ణనామాన్ని నిరంతరము స్మరిస్తూ జపిస్తూ కాలాన్ని సార్థకంగా గావించుకున్న వారు పాండవులు
0: పాండవ చాంటెడ్ They did penance, they repeated God's name again and redeemed their life.
1: మా జీవితంలో కృష్ణుడు ఫస్ట్
0: Krishna comes first in our life.
1: Relations, ee sainyamu ivanta kudanu next.
0: Relations, battalions of army come next.
1: Pandavulu last.
0: Pandavas, we come in the last.
1: Ee vidhanga bhavinchi varu Krishnuni aaradhana chestu vachevaru.
0: That was their feeling as they worshipped Krishna.
1: Kauravulu atla kaadu.
0: Kauravas are not like that.
1: First Kauravulu.
0: We come first Kauravas.
1: Next relations.
0: Next relation.
1: Last Krishnudu.
0: Krishna comes in the last.
1: Last.
0: As they kept Krishna in the last, L-A-S-T, they are lost, L-O-S-T.
1: జీవితంలో దేవుడు ఫస్ట్
0: సో ఇన్ అవర్ లైఫ్ గాడ్ కమ్స్ ఫస్ట్
1: దేవుడు మొట్టమొదటి వాడైనప్పుడే జగత్తంతను మనం ఆశ్రయించవచ్చును
0: వెన్ గాడ్ కమ్స్ ఫస్ట్ యూ కెన్ ఎక్స్పెక్ట్
1: లేకపోతే జగత్ ఎక్కడిది
0: వెన్ దేర్ ఇస్ నో గాడ్ హౌ టు ఎక్స్పెక్ట్ ద వరల్డ్ సో
1: కాబట్టి దేవుడు ఉంటేనే జగత్తు
0: వెన్ దేర్ ఇస్ క్రియేటర్ దేర్ ఇస్ క్రియేషన్
1: జగత్తు జగత్తే కాదు
0: దేర్ కెనాట్ బి క్రియేషన్ వితౌట్ క్రియేటర్
1: జగత్ రావటం పోవటమే ఈ జగత్
0: జాగత్ మీన్స్ దట్ విచ్ కమ్స్ అండ్ గోస్ జాగత్ కమ్స్ అండ్ గోస్
1: కదిలిపోయేటువంటిది ఈ జగత్తు
0: దట్ విచ్ కమ్స్ అండ్ పాసెస్ ఆఫ్ ఈ జగత్
1: కదలని వాడు మెదలని వాడు భగవంతుడు ఒక్కడే
0: వన్ హూ డజంట్ మూవ్ ద చేంజ్లెస్ ఇస్ గాడ్
1: అతను ఒక్కడే శాశ్వతుడు
0: ఈజ్ పర్మనెంట్
1: శాశ్వతమైనటువంటి వారిని మనం ఆశ్రయించినప్పుడే శాశ్వతమైన స్థానం కూడా మనం పొందుతాం
0: ఇఫ్ యూఆర్ ఆఫ్టర్ దట్ పర్మనెంట్ గాడ్ యూల్ హావ్ పర్మనెంట్ రిజల్ట్స్ అండ్ ఎక్స్పీరియన్సెస్ ఎంబోడిమెంట్ ఆఫ్ లవ్
1: జపములు ఎన్ని తపములు ఎన్ని జ్ఞానములు ఎన్ని యోగం చేసినప్పటికీ
0: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ పెనన్స్ అండ్ వర్షిప్ అండ్ మెడిటేషన్
1: దైవత్వాన్ని మనం ఆశ్రయించాలి
0: వీ షుడ్ బి ఆఫ్టర్ సరెండర్ అవర్ సెల్వ్స్ టు
1: పర్మనెంట్ గాడ్ మనం ఆశ్రయించినప్పుడే శాశ్వతమైన ఆనందం కూడా లభ్యమవుతుంది
0: దెన్ వన్స్ యూ సరెండర్ టు ద ప్రిన్సిపల్ ఆఫ్ పర్మనెన్స్ దెన్ యూల్ హావ్ పర్మనెంట్ రిజల్ట్స్
1: అనిత్యమైన దాన్ని ఆశించకూడదు
0: నెవర్ ఎక్స్పెక్ట్ మొమెంటరీ ఎఫెమెరల్ థింగ్
1: అసత్యమైన దాన్ని మనం వరించకూడదు
0: డోంట్ బి ఆఫ్టర్ ఫాల్స్
1: ఈ జగత్తంతా కూడా అనిత్యము అశాశ్వతమే
0: ద హోల్ వరల్డ్ ఇస్ టెంపరరీ అండ్ ఫ్లీటింగ్ కనుకనే
1: భగవంతుడు కృష్ణుడు గీతలో చెప్తూ వచ్చాడు
0: సో గాడ్
1: అనిత్యం అసుఖం లోకం
0: ద హోల్ వరల్డ్ ఇస్ ఎఫెమెరల్ అనిత్యం అసుఖం లోకం
1: భజస్వమాం అన్నాడు
0: ప్రే టు గాడ్ కంటిన్యూస్లీ
1: ఇదంతా అనిత్యము అసుఖము
0: ద హోల్ వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ మిజరీ
1: ఏడొస్తుంది రేపు పోతుంది
0: ఆ టెంపరీ today and pass off tomorrow.
1: భగవంతుడు ఎప్పటికీ రాడు, ఎప్పటికీ పోడు.
0: God neither comes nor goes.
1: రాకపోకలు లేనటువంటి యొక్క రాజమూర్తి కృష్ణుడు.
0: In fact, Krishna is the one who has neither entrance nor exit.
1: కనుకనే అతన్ని గోపికలు అన్ని విధములుగా కూడా ప్రార్థిస్తూ ఆరాధిస్తూ ఆనందిస్తూ జీవితాన్ని గడుపుతూ వచ్చారు.
0: So Gopikas prayed to him in different modes of worship and they delighted. They had wonderful experiences.
1: కనుక దైవత్వంలో ఉండేటువంటి మాధుర్యము,
0: the sweetness in the divinity,
1: దైవత్వంలో ఉండేటువంటి ప్రేమ తత్వము,
0: the principle of love in divinity,
1: ఇది అట్టిదని ఎవరు కూడా వర్ణించలేరు.
0: Can never describe in a specific
1: ఎంత వర్ణించకూడదు, అది తనివి తీరినటువంటిది.
0: And you cannot satisfy to get it saturated.
1: ఆ తనివి ఒక దివ్యత్వాన్ని ఎవరు ఏ రీతిగా వర్ణించగలరు?
0: Is it possible for you to narrate in full the divinity?
1: కాన పాండవులు ఈ విధంగా కృష్ణనామస్మరణ చేతనే కాలములు గడుపుతూ వచ్చారు.
0: పాండవ స్పెండ్ దేర్ లైఫ్ టైమ్ సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ కృష్ణ.
1: భక్తుల నిమిత్తమే కృష్ణుడు ఎంత హీనమైనటువంటి పని అయినా చేస్తాడు.
0: ఫర్ ది సేక్ ఆఫ్ ఎ డివోటీ గాడ్ ఈస్ ప్రిపేర్డ్ టు డూ ఎనీ సింపుల్ మీన్ యాక్ట్.
1: నిన్న చెప్పాను 11వ సంవత్సరంలో రోమరు శివనం లోపల
0: అట్ ది ఏజ్ ఆఫ్ 11
1: ద్రౌపది ధర్మజుడు నడుచుకుంటూ పోతున్నారు.
0: And in the year of 11, well, they were just passing by the forest.
1: ఇక్కడ ఒక పండినటువంటి పండుని చూచింది ఈ ద్రౌపది.
0: ద్రౌపది saw a very big fruit.
1: నాత, ఈ పండు ఈ నాటికి మన అందరికీ ఆహారంగా ఉండొచ్చును.
0: In the 11th year, when she noticed that very big fruit, she wanted that fruit.
1: దీన్ని వెతుక్కుంటూ అర్జునుడు వచ్చాడు.
0: And Arjuna came in search of them.
1: కొట్టాడు అమ్ముతో.
0: And he had hit that fruit with an arrow.
1: పడింది.
0: It fell on the ground.
1: పడేటప్పటికి అర్జునుడు ఎత్తడానికి ప్రయత్నం చేశాడు.
0: అర్జున వాస్ మేకింగ్ అటెంప్ట్ టు లిఫ్ట్. సో హెవీ.
1: తిరిగి ధర్మజుడు ఎత్తాడు.
0: ధర్మజు ఆల్సో అసిస్టెడ్.
1: ద్రౌపది ముగ్గురు చేరారు.
0: ద్రౌపది ఆల్సో జాయిన్.
1: కదిలించలేకపోయారు.
0: హి కుడ్ నాట్ షేక్ ది ఫ్రూట్.
1: కదలదు నీ సంకల్పం లేనిది గడ్డిపోచేయును.
0: ఓ గాడ్, ఈవెన్ ఎ గ్రాస్ బ్లేడ్ వుడ్ నాట్ మూవ్ విత్
1: కారణ అకారణ.
0: విత్ ఎ రీజన్ ఆర్ వితౌట్ రీజన్.
1: కారణ అకారణ తిది విరేప పాటు మాత్రమునకే పేరు లేకపోవు నీ తలపున, అది ఎరుంగరు, పది గలంగరు, ఉదము చెందరు, భూమిని కొందరు, భూవేకమును వర్తించదని కడు విర్రవీగదురు, కాని చివరికే వేడికేది సంభవించునో తెలియదాలనంత వారనైనా కదలదు నీదు సంకల్పము లేనిది అన్నాడు. కాబట్టి నీ సంకల్పం లేకుండా ఇది కదలడానికి వీలు కాదు కృష్ణ అనుకున్నాడు.
0: ఓ కృష్ణ, నథింగ్ కెన్ హ్యాపెన్ వితౌట్ యువర్ డివైన్ విల్.
1: ఈ అవస్థలో పడుతూ ఉండినట్టే భీముడు నకుల సహదేవుడు కూడా వచ్చారు.
0: భీమ నకుల సహదేవ రీచ్డ్ ద స్పాట్.
1: భీముడు వచ్చాడే అనుకుని వీరు చాలా ఆనందంగా ఉన్నారు.
0: దే వర్ సో హ్యాపీ బికాస్ ద స్ట్రాంగ్ భీమ వాస్ దేర్.
1: భీముడు భుజబలము, బుద్ధిబలము, గదబలము, అన్ని బలములు ఉన్నటువంటి వాడు భీముడు.
0: బికాస్ భీమ హ్యాస్ గాట్ ఆల్ ద పవర్ ఆఫ్ ద ఫిజికల్ బాడీ అండ్ ద మెంటల్ స్ట్రెంగ్త్
1: పట్టుకున్నాడు.
0: అండ్ హీ జస్ట్ లిఫ్టెడ్ విత్ హిస్ లెఫ్ట్ హ్యాండ్.
1: కానీ కదిలించలేకపోయాడు.
0: హి కుడ్ నాట్ షేక్ ద ఫ్రూట్.
1: రెండు భుజములు ఉపయోగపెట్టాడు.
0: హి జాయిన్డ్ బోత్ ద హ్యాండ్స్.
1: ఏ మాత్రమూ చాలలేదు.
0: ఇట్ వాస్ నాట్ ఎనఫ్.
1: ఈ పంచపాండవులు, ద్రౌపది ఐదు ఆరు మంది చేరి దాన్ని ఎత్తలేకపోయారు.
0: ఫైవ్ పాండవస్ అండ్ ద్రౌపది, ఆల్ ది సిక్స్ ఆఫ్ దెమ్ కుడ్ నాట్ లిఫ్ట్ ద హెవీ ఫ్రూట్.
1: చేస్తుండే సమయం లోపల ఆ రోమఋషి యొక్క రోమములంతా లేస్తూ లేస్తూ వచ్చాయి.
0: As they have been doing all that, the hair of that sage Roma Rishi started moving,
1: shaking. In
0: fact, for the very same fruit Roma Rishi has been in
1: penance.
0: It is immortal
1: fruit. When once
0: I partake this fruit, I don't need to have any food or drink.
1: భగవంతుడు అమృత స్వరూపుడు.
0: గాడ్ ఈజ్ ఇమ్మోర్టల్.
1: కనుక ఈ ఫలమును అనుభవించటం చేత భగవంతుని కూడా అనుభవించిన వారమవుతాం.
0: దేర్ఫోర్ వెన్ వన్స్ వి పార్టేక్ దిస్ ఫ్రూట్ ఇట్ అమౌంట్స్ టు
1: రోమఋషి
0: ఎంజాయింగ్ ద డివైన్ హింసెల్ఫ్. రోమఋషి ఇస్ ఎ నోబుల్ వన్.
1: క్రమక్రమేణా వెంటుకు లేస్తూ వచ్చాయి.
0: అండ్ దెన్ ది హెయిర్ స్టార్టెడ్ జస్ట్ గెటింగ్ అప్.
1: పాండవులు కట్టివేయడానికి సిద్ధమైపోతూ వచ్చాయి.
0: దే వర్ ఆల్ రెడీ టు అరెస్ట్ పాండవ.
1: ద్రౌపది భయపడిపోయింది.
0: ద్రౌపది వాస్ afraid of situation.
1: ఇంతకాలము కాపాడిన కాపాడడం వేరు కాదు, ఈనాడు మీరు కాపాడాలి.
0: కృష్ణ, యు హావ్ బీన్ ప్రొటెక్టింగ్ us all along, but now it's more important now.
1: ఎన్ని రీతిలుగానో మీరు కాపాడుతూ వచ్చారు.
0: You saved us in several ways.
1: ఎలాంటి పరిస్థితుల్లోనో మమ్మల్ని రక్షిస్తూ వచ్చారు.
0: In all circumstances you have helped us.
1: నీవే తప్ప నీ తప్ప ఇంకెవ్వరు లేరు మాకు.
0: ఓ కృష్ణ, యు హావ్ నో అదర్ రిఫ్యూజ్ అదర్ దెన్ యు.
1: కృష్ణ, ఆపత్ బాంధవాన్ని గట్టిగా అరిచింది.
0: ఓ కృష్ణ, యు ఆర్ ది రిఫ్యూజ్ ఆఫ్ ది ఫోర్లాన్, షీ షౌటెడ్.
1: వచ్చాడు నవ్వుకుంటూ.
0: Krishna came there smiling.
1: ఏమి చెల్లి, ఎందుకోసం ఇంత గట్టిగా అరుస్తున్నావు?
0: సిస్టర్, వై ఆర్ యు షౌటింగ్?
1: ఫలము కోరిందే నీవు.
0: ఇన్ ఫ్యాక్ట్ యు వాంటెడ్ ది ఫ్రూట్.
1: ఇప్పుడు నీవు అనుభవించు.
0: కమ్ ఆన్, ఈట్ ఇట్.
1: కృష్ణ, నాకు తెలియకుండా నేనేదో కోరాను.
0: అన్నోయింగ్లీ ఐ వాంటెడ్ ద ఫ్రూట్.
1: మానవులు అయినటువంటి మాకు ఈ ప్రజ్ఞానం ఎంత వస్తుంది?
0: వీఆర్ జస్ట్ హ్యూమన్, వీ డోంట్ అండర్స్టాండ్ ది రియాలిటీ.
1: కాబట్టి ఈ నిమిషంలో మీరు మమ్మల్ని రక్షించాలి అన్నారు.
0: యు హావ్ టు ప్రొటెక్ట్ us at this moment.
1: అప్పుడు కృష్ణుడు ఒక యుక్తి చెప్పాడు.
0: దెన్ కృష్ణ సెడ్ ఏ సింపుల్
1: భగవంతుడు ఏ యుక్తి చెప్పినా, ఏ చిన్న పదం చెప్పినా, ఎటువంటి పని చేసినా అంత భక్తుల కోసమే కానీ తన నిమిత్తం కాదు.
0: Whatever God does, whatever He says, whatever simple word that He utters, it is for the devotee only.
1: ఇది నేను చేయడానికి వీలు కాదు.
0: Krishna said, it's not possible for me.
1: విమానసంచారం నేను.
0: In fact, I move about in the realms of the mind of the sages. They too belong to me.
1: కనుక ధర్మజ, మీరు ఐదు మంది చేరి ద్రౌపదితో పాటు మీరు ఋషివనానికి పోండి.
0: And so he said, Dharmaja, along with brothers and Draupadi, go to the
1: ashramaniki pondi.
0: You go to his ashram.
1: Ippudu atanu mimmalni sepinchadaniki siddhamai vastunnadu.
0: That sage is ready to curse you right now.
1: Meeru vellandi.
0: You go there.
1: Nenu ochin tarvata edaniki meeru jawabu cheppakandi.
0: By the time I reach there, don't reply.
1: Mounam vahinchandi annadu.
0: Observe silence.
1: Idi jagrata, jagrata annadu.
0: Said, be careful, careful.
1: Pandavulu vellaru.
0: Pandavas went.
1: ఆ రోమ ఋషి క్రోధం చోత నిండి ఉన్నాడు.
0: రోమ ఋషి వాస్ ఫుల్ ఆఫ్ యాంగర్ అండ్
1: పాండవుని శపించడానికి బయలుదేరి వస్తున్నాడు.
0: హి వాస్ రెడీ టు కర్స్, అబౌట్ టు కర్స్.
1: ఆ సమయంలో పాండవులు ఆ యొక్క ద్వారంలో ప్రవేశించారు.
0: పాండవస్ జస్ట్ స్టెప్డ్ ఇన్ టు ద డోర్.
1: ఎవరు మీరు, ఎక్కడి నుంచి వచ్చారు అని క్రోధంతో మాట్లాడుతున్నాడు.
0: రోమ ఋషి సేజ్ ఆస్ హూ ఆర్ యు, వేర్ డు యు కమ్ ఫ్రమ్.
1: ఈ విధంగా సంభాషణలు జరిగేటువంటి ఆకాలక ఆబ్రాహ్మణ ఆసన్నమా అన్నట్టు అప్పటికప్పుడు సరిగా కృష్ణుడు ప్రత్యక్షమయ్యాడు.
0: యాజ్ ద కన్వర్సేషన్ వాజ్ గోయింగ్ ఆన్ అట్ అపాయింటెడ్ రైట్ డాట్ ఆఫ్ టైమ్ కృష్ణ అరైవ్డ్
1: తక్షణమే.
0: ఇమీడియట్లీ
1: ఋషిమానసమ సంచారుడైనటువంటి వాడు కనుక ఋషి చెప్పాడు, స్వామి ఎందుకు మీరు మా ఆశ్రమానికి వచ్చారు, నేను ఎంత అదృష్టవంతును, ఈనాడు ఏ ఫలితమో ఏ అదృష్టమో అని చాలా వర్ణిస్తుంటూ వచ్చున్నాడు.
0: As God dwells in the realms of the heart of the sages, and he was, Krishna was received by Roma Rishi and said, what a good fortune I have, how lucky I am.
1: ఈ రోమ ఋషి వర్ణిస్తూ ఉంటే కృష్ణుడు పంచపాండవులకు ఒక్కొరికి ఒక్కో తూరి సాష్టాంగ నమస్కారం చేస్తూ వస్తున్నాడు.
0: As Roma Rishi was saying all his praises in praise of God, and Krishna started prostrating before all Pandavas. And
1: he Arjuna ki namaskaram chesadu, Bhimuni ki namaskaram chesadu, Nakula Sahadevudiki namaskaram chesadu, Draupadi kuda namaskaram chesadu.
0: Krishna was prostrating in front of everybody, Dharmaja, Arjuna, Bhima, Nakula, Sahadeva, including Draupadi.
1: Draupadi kuda namaskaram chesetappudiki ee Roma Rishiki chaala aashcharyam vesindi.
0: Roma Rishi was very much surprised watching this scene.
1: కృష్ణుడు సాక్షాత్ నారాయణమూర్తి.
0: కృష్ణ ఇస్ వెరీ గాడ్ హింసెల్ఫ్.
1: ఇతని వీరికి నమస్కారం చేస్తుంటే వీరు ఇంకా నారాయణమూర్తి కంటే పెద్దవారు ఏమో.
0: When God himself is prostrating in front of these people must have been greater than God.
1: ఆయొక్క ఋషి కూడా పాండవులకు నమస్కారం చేశారు.
0: So the sage also fell at the feet of these Pandavas.
1: పాండవులకు నమస్కారం చేసేటప్పటికి ఇంకా లొంగిపోయినట్టే.
0: And when once he does that prostration, it means he has submitted himself.
1: కోపం చల్లారింది.
0: And the anger was pacified.
1: శాంతి శాంతి శాంతి అన్నాడు కృష్ణుడు.
0: And Krishna said, let there be peace and
1: peace thrice. ఎందుకు మూడు పర్యాయం శాంతి అంటారు?
0: Why do you repeat this word peace thrice?
1: భౌతిక శాంతి.
0: And then at the physical level?
1: ఆధ్యాత్మిక శాంతి, మానసిక శాంతి.
0: The mental peace and spiritual peace.
1: ఆది భౌతికము, ఆధ్యాత్మికము, ఆది దుఃఖము. అనగా మూడింటి దేహరీతిగా, మనస్సు రీతిగా, ఆత్మరీతిగా మూడింటి ఎందు శాంతి పొందాలి అన్నాడు.
0: లెట్ దేర్ బి పీస్ అట్ ద ఫిజికల్ లెవెల్, అట్ ద సైకలాజికల్ లెవెల్, అట్ ది స్పిరిచువల్ లెవెల్.
1: కనుక నీవు శాంతిని పొందునాయన
0: లెట్ యూ లివ్ ఇన్ పీస్.
1: ఆ తర్వాత రోమ ఋషి విచారించాడు.
0: లేటర్ రోమ ఋషి వాజ్ ఎంక్వైరింగ్,
1: కృష్ణ ఏమిటి నీ యొక్క చిత్ర విచిత్రములు?
0: కృష్ణ, వాట్ ఇస్ దిస్ మిస్టరీ?
1: నీకు మించినటువంటి వారు మరొకరు లేరు కదా.
0: దే ఆర్ నన్ మోర్ దాన్ యూ.
1: అలాంటి నీవు వీరికి నమస్కారం చేయటంలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి?
0: వాట్ ఈస్, వాట్ డు యు మీన్ వెన్ యు ఆర్ ప్రాస్ట్రేటింగ్ టు దీస్ పీపుల్?
1: రోమ ఋషి, నేను భక్తమాన సంచారిని.
0: ఓ సేజ్
1: అండర్స్టాండ్,
0: ఇన్ ఫ్యాక్ట్ ఐఎమ్ ఆఫ్టర్ మై
1: పరాధీనుడను,
0: ఐఎమ్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ మై డివోటీ.
1: కాబట్టి వీరు పరమ భక్తులు నాకు.
0: దే ఆర్ గ్రేట్ డివోటీ.
1: ఎలాంటి పరిస్థితులు ఏందైనా నన్ను మరవనటువంటి వారు.
0: Under any circumstances, in spite of all difficulties, they never forgot me.
1: అలాంటి వారికి నేను దాసుడైపోయాను.
0: Therefore, I have become a slave to my devotee.
1: పరాధీనుడు, పరాధీనుడు, పరాధీనుడు.
0: I am under the control of my devotee.
1: అప్పుడు పాండవుడి యొక్క శక్తి సామర్థ్యములు రోమ ఋషి గుర్తించాడు.
0: Then Roma Rishi could understand the greatness of Pandavas.
1: గుర్తించి ఆ ఫలమును మీరే భుజించండి, మీరు స్థిరస్థాయిగా జీవించండి అన్నాడు.
0: And then he gave this fruit to these Pandavas and blessed them with long life.
1: లాంగ్ లైఫ్, హెల్తీ లైఫ్, హ్యాపీ లైఫ్, పీస్ఫుల్ లైఫ్.
0: లాంగ్ లైఫ్, హెల్తీ లైఫ్, హ్యాపీ లైఫ్, పీస్ఫుల్ లైఫ్.
1: కనుకనే పాండవులు కట్ట కనపడి వరకు హ్యాపీ లైఫ్, హెల్తీ లైఫ్, పీస్ఫుల్ లైఫ్.
0: సో పాండవాస్ ఎంజాయ్డ్ టిల్ ది ఎండ్ హ్యాపీ లైఫ్, హెల్తీ లైఫ్.
1: స్వర్గంలో ప్రవేశించేంత వరకు కూడా వీళ్ళు హెల్తీగానే ఉన్నారు.
0: దేవర్ సో హెల్తీ అంటిల్ ది ఎంటర్డ్ దిస్ ద డోర్ స్టెప్ ఆఫ్ ది వెరీ హెవెన్.
1: ఈ అమృత ఫలం యొక్క
0: ది మీనింగ్ ఆఫ్ దిస్ ఫ్రూట్.
1: కృష్ణుడికి పాత్రులైనారు.
0: And they also earned the grace of Krishna.
1: ఋషి యొక్క ఆగ్రహానికి పాత్రులైనారు.
0: They also got the blessings of this age.
1: కనుక భగవంతుని యొక్క భక్తి ఒక్కటి స్థిరంగా మన యందుంటే ఎన్నింటినైనా మనం సాధించవచ్చును.
0: If you have got the steady devotion for God, you
1: can achieve
0: anything.
1: మనకు దాసుడిగా వస్తుంటాడు.
0: And God himself runs after you as a slave.
1: ఈ రీతిగా కృష్ణాతారనందు మాత్రమే అధికంగా కనిపిస్తున్నాయి.
0: These things you come across at the time of Krishna's incarnation.
1: యుద్ధము జరుగుతూ ఉండాలి.
0: That was going on.
1: 9th దినము,
0: the 9th day,
1: భీష్ముడు ప్రతిజ్ఞ చేశాడు.
0: భీష్మ టుక్ ఎన్ ఓత్.
1: రేపటి దినము సాయంకాలం లోపల పాండవులను హతమారుస్తానున్నాడు.
0: By tomorrow's evening I will kill all Pandavas.
1: అప్పుడు ద్రౌపది చాలా బాధపడింది.
0: ద్రౌపది felt so sad.
1: అయ్యో, నా పతులను ఏ విధంగా కాపాడతావు కృష్ణ?
0: కృష్ణ, హౌ ఆర్ యూ గోయింగ్ టు సేవ్ మై హస్బెండ్స్?
1: నాకు దీర్ఘ సుమంగళత్వాన్ని అనుగ్రహించమన్నది.
0: యు వాంట్ మీ టు బి లివ్ హ్యాపీలీ విత్ మై హస్బెండ్స్?
1: చూస్తానన్నాడు.
0: కృష్ణా సెడ్ వెయిట్ వెయిట్ ఐ విల్ టేక్ కేర్ ఆఫ్
1: యు. నేను చూస్తానన్న తర్వాత చూస్తాడు తప్పక.
0: దెన్ హి సెడ్ ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యు, ఐ విల్ సర్టన్లీ డూ ఇట్.
1: సరిగా ఆ సాయంకాలానికి అందరూ యుద్ధంలో ఓడిపోయినారు.
0: దే లాస్ట్ ద బ్యాటిల్ దట్ ఈవినింగ్.
1: భీష్ముడు పడిపోయాడు.
0: భీష్మ ఫెల్ ఆన్ ద గ్రౌండ్.
1: ఆ పడిపోయిన సమయం లోపల
0: అట్ దట్ టైమ్
1: రాత్రి అయిపోయేసరికి అందరూ విశ్రాంతి తీసుకున్నారు.
0: ఇట్ వాస్ నైట్ టైమ్, ఆల్ వర్ రెస్టింగ్.
1: అప్పుడు ద్రౌపదికి చెప్పాడు.
0: దెన్ హీ టోల్డ్ ద్రౌపది.
1: ద్రౌపది,
0: ద్రౌపది,
1: ఇప్పుడు చాలా మంచి సమయం.
0: ఇస్ ద రైట్ టైమ్.
1: భీష్ముడు నిద్ర రాకపోవటం చేత తిరుగుతున్నాడు టెంట్లో అటు ఇటు.
0: యాజ్ భీష్మ వాజ్ రెస్ట్లెస్, హీ కుడ్ నాట్ గెట్ ఇన్ టు స్లీప్, సో హీ వాజ్ జస్ట్ మూవింగ్. అంటే
1: ధర్మమూర్తులైనటువంటి పాండవులను నేను ఈ విధంగా శపించాను.
0: In fact, I have cursed the Pandavas, the very embodiment of
1: Dharma.
0: And I did curse them. How can I kill them, that righteous people? And he was so restless, agitated and moving this side and that side. It was 10 o'clock night. 10 o'clock night in those days, they were enjoying the sound
1: sleep.
0: And that was Bhishma.
1: Draupadi cheppadu.
0: And he told
1: Draupadi, ippudu nee poi tachaname paadala paina padu unnadu.
0: Krishna told Draupadi, Draupadi, you go and fall at the feet of Bhishma.
1: Aanaati raanulanta kudanu kir kir kir aneetundi shabdam chesetundi cheppulu veskuneetundi.
0: Queens in those days, they had that footwear. As they walk, they make sound.
1: Ee Draupadi ki rajakumarthu kadagade aanu kuda kir kir ane shabdalu undeetundi cheppulu unnai.
0: Draupadi being the princess, she too had footwear that makes sound.
1: వేసుకుని పోతూ ఉండాలి.
0: తక్షణమే
1: ఆపినాడు మధ్యలో.
0: కృష్ణ స్టాప్డ్ హర్ ఇన్ ద మిడిల్.
1: ఈ శబ్దం వింటే భీష్ముడు ఎవరో స్త్రీలు వస్తున్నారనుకుంటాడు.
0: ఇఫ్ ది సౌండ్ ఆఫ్ ది స్లిప్పర్స్ ఇస్ హర్డ్ బై భీష్మ, హి విల్ నోటీస్ హూ ఇస్ కమింగ్.
1: నువ్వు దాన్ని వదిలిపెట్టి అన్నాడు.
0: సో లీవ్ యువర్ స్లిప్పర్స్ హియర్.
1: ఆమె చెప్పులు వదులుతానే కృష్ణుడు తన అంగవస్త్రంలో దాన్ని బాగా మూట కట్టుకుని,
0: అండ్ కృష్ణ టుక్ ఆఫ్ ది క్లాత్ అబౌవ్ ఓవర్ హిస్ షోల్డర్ అండ్ బండిల్.
1: నీవు ముందు పో అని పంపించాడు ఈమెను.
0: హి సెడ్ ద్రౌపది యు ఫస్ట్ గో.
1: ఈమె పోయింది. ఈయన ఆలోచన చేస్తూ అటు ఇటు నిడుస్తున్నాడు. అది తక్షణమే పాదాల పైన పడింది.
0: ద్రౌపది వెన్ దేర్ నోటీసింగ్ భీష్మ మూవింగ్ రెస్ట్లెస్లీ
1: పడినప్పుడు ఆ చేతికి తొడుక్కునేటువంటి గాజులు కదిలినాయి, శబ్దమునిచ్చాయి.
0: యాజ్ షీ టచ్డ్ ది ఫీట్ ఆఫ్ భీష్మ, హీ కుడ్ నోటీస్ ది బ్యాంగిల్.
1: ఎవరో స్త్రీలు వచ్చారని చెప్పని ఆయన ఆలోచన లోపల దీర్ఘ సుమంగళీ భవ అని ఆశీర్వదించాడు.
0: నోటీసింగ్ ద బ్యాంగిల్స్ దేర్ ఇమీడియట్లీ సెడ్ దట్ యు లివ్ లాంగ్ విత్ యువర్ హస్బెండ్.
1: ఇంతే నాకు చాలని లేచింది ఆయన.
0: వేచేటప్పటికి
1: భీష్ముడు చూచాడు.
0: భీష్మ నోటీస్ దిస్.
1: ఈ ద్రౌపది, నీవా? ఎందుకు ఈ వేళలో వచ్చావు? ఎవరు నీకు తెచ్చారు? ఎవరు ఈ యుక్తిని బోధించారు?
0: ద్రౌపది, అట్ దిస్ అవర్ యు ఆర్ హియర్, హూ టాట్ యు దిస్ నాక్, హూ టోల్డ్ యు దిస్?
1: గ్రాండ్ ఫాదర్, నాకెవరు యుక్తిని బోధిస్తాడు?
0: గ్రాండ్ ఫాదర్, హూ ఎల్స్ కెన్ టెల్ మీ?
1: పితామహుడు నీవు.
0: యు ఆర్ గ్రాండ్ ఫాదర్.
1: నాకు యుక్తిని బోధించేవాడు ఒక్కడే.
0: దేర్ ఇస్ ఓన్లీ వన్ హూ టెల్స్ మీ ద ప్రొసీజర్.
1: అదే కృష్ణుడు.
0: కృష్ణుడే
1: నన్ను ఇక్కడికి తీసుకుని వచ్చాడు.
0: దేర్ఫోర్ హి బ్రాట్ మీ హియర్.
1: అది జరిగిందంతా చెప్పింది.
0: హి టోల్డ్ వాట్ ఆల్ దట్ హ్యాపెన్.
1: చెప్తూ ఉండగానే కృష్ణుడు వచ్చాడు.
0: ఇన్ ద మీన్ టైమ్ కృష్ణ అరైవ్డ్ దేర్.
1: ఒక తట్టు ఆనందించాడు.
0: హి వాస్ హ్యాపీ ఆన్ వన్ వే.
1: పాండవులు రక్షించడం చాలా మంచిది అయింది.
0: ఇట్స్ వెరీ గుడ్ దట్ పాండవ.
1: ఎందుకంటే వారు ధర్మమూర్తులు.
0: బికాస్ దే ఆర్ రైచువస్.
1: దేశానికి ఆదర్శ పురుషులు.
0: దే ఆర్ ఐడియల్.
1: పరమ భక్తులు.
0: దే ఆర్ గ్రేట్ డివోటీస్.
1: ఇలాంటి భక్తులు రక్షించడం కంటే నాకేం కావాలా?
0: వాట్ ఎల్స్ వాట్ మోర్ ఐ వాంట్ అదర్ దాన్
1: అని మహాజ్ఞాని అయినటువంటి భీష్ముడు కూడా చెప్పుకున్నాడు.
0: సో Bhishma, one of wisdom, also started telling.
1: నడిచి నడిచి అలసిపోయాడు, కూర్చున్నాడు.
0: As he walked, he was tired and shaggy.
1: ఏమైనా తెచ్చావా నా పిండి?
0: Krishna, have you brought any food for me to eat?
1: ఇది సంకలో పెట్టుకున్నావే, దాన్ని నాకు అందించు అన్నాడు.
0: What is that you are carrying on your shoulders? Please pass on.
1: ఏని ఈ యుద్ధ సమయంలో నీకు భోజనాలు తీసుకుని రావటమే నా పని?
0: In the time of the battle, is it my job to carry food for you?
1: ఆమెను రక్షించే నిమిత్తమై ఆమె చెప్పును నేను మోసుకుని వచ్చాను.
0: టు ప్రొటెక్ట్ ద్రౌపది ఐ వాస్ క్యారింగ్ హర్ స్లిప్పర్స్. నౌ
1: ఆ అంగవస్త్రాన్ని తీర్చేటప్పటికే రెండు చెప్పులు కింద పడ్డాయి.
0: దెన్ హీ ఓపెన్ ద క్లాత్, ద టూ స్లిప్పర్స్ ఫెల్ ఆన్ ద గ్రౌండ్.
1: భీష్ముని కంటి ధారలు కారినాయి.
0: భీష్మ స్టార్టెడ్ షెడ్డింగ్ టియర్స్.
1: ఎంత భక్త పరాధీనుడు స్వామి నీవు.
0: Mommy, you really submit yourself to your devotee.
1: రక్షించే నిమిత్తమై ఈ పదవులను పోషించే నిమిత్తమై ఆమె చెప్పును కూడా నీవు మోస్తూ వచ్చావు.
0: To protect Draupadi, to protect husbands, you also carried the slippers.
1: భగవంతుని భక్త రక్షణ కోసమే ఎటువంటి నీచమైన కార్యంలో పాల్గొంటాడు?
0: To protect the devotees, God is prepared to do any hard, mean.
1: భగవంతునికి నీచము అధికమైనటువంటి భేదం లేదు.
0: God has no difference like mean and low or high.
1: ఏ నిమిషంలో ఏది చేయాలంటే అది చేయగలడు.
0: He is sure to do anything that he will.
1: రక్షణే తన యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము.
0: Protecting the devotees is his chief aim.
1: ఆ విధంగా పాండవులను చిన్న చిన్న దీని నుంచి పెద్ద దీని వరకు కాపాడుతూ వచ్చాడు.
0: అండ్ పాండవర్స్ వర్ ప్రొటెక్టెడ్ రైట్ ఫ్రమ్
1: పాండవులు కూడా
0: పాండవర్
1: ఆ కృష్ణుని అంత ఆరాధనగా చేసుకుంటూ వచ్చేవారు.
0: దే వర్షిప్ దే హడ్ గాట్ దట్ ఇంటెన్స్ డివోషన్.
1: ఏ క్షణం కొంచి మారినా కూడాను కృష్ణనామం మాత్రం మానేసి
0: లెట్ ఎనీథింగ్ మే కమ్ ఇన్ ద వే బట్ నెవర్ ఫర్గాట్.
1: సర్వదా సర్వకాలేషు సర్వత్ర కృష్ణ చింతనం.
0: దే ఆల్వేస్ థాట్ ఆఫ్ గాడ్ ఎట్ ఆల్ పాయింట్స్ ఆఫ్ టైమ్ ఇన్ ఆల్ డిఫికల్టీస్ ఎవ్రీవేర్.
1: కృష్ణుడు కూడా అంతే, సర్వదా సర్వకాలేషు పాండవుల యొక్క ధ్యానము.
0: సో ఆల్సో కృష్ణ థాట్ ఆఫ్ పాండవాస్ ఆల్ త్రూ.
1: ఏ రికార్డు దాని యొక్క రికార్డ్ ఇస్తా ఉండే.
0: As it sounds, so is the sound.
1: కనుక భక్తుని యొక్క హృదయం ఏ విధంగా పరితపిస్తుంటావు, భగవంతుని యొక్క హృదయం కూడా ఆ విధంగా పరితపిస్తుంది.
0: As is the pining of the heart of the devotee, so also is the yearning of the heart of God.
1: Reaction, resound and reflection, భగవంతుని యొక్క స్వరూపము.
0: So reaction, reflection, resound are the very personification of God.
1: కనుక భగవంతుని యొక్క తత్వమును ఎవరు కూడా అర్థం చేసుకోలేరు.
0: ద నేచర్ ఆఫ్ గాడ్ ఇస్ నాట్ పాసిబుల్ ఫర్ ఎనీబడీ టు అండర్స్టాండ్.
1: ఇంత చిన్న పని చేశాడు అనుకుంటారు, చిన్న పని పెద్ద పని అని భేదం లేదు.
0: యూ కెనాట్ సే గాడ్ హాస్ డన్ ది సింపుల్ టాస్క్.
1: భక్తులను రక్షించే నిమిత్తమై ఎలాంటి పని అయినా చేస్తాడు.
0: టు ప్రొటెక్ట్ డివోటీ గాడ్ విల్ డూ ఎనీథింగ్.
1: ఆ భక్తులే లేకపోతే భగవంతుడు ఎక్కడ?
0: వెన్ దేర్ ఇస్ నో డివోటీ, వేర్ ఇస్ ది క్వశ్చన్ ఆఫ్ గాడ్?
1: కనుకనే భగవంతుని యొక్క గొప్పతనము వర్ణించేది, గొప్పతనం చేసేది కూడా భక్తులే.
0: ఇస్ ఓన్లీ డివోటీ హూ ప్రైజెస్ గాడ్.
1: ఇప్పుడు ఇక్కడ ఎంత ఇంతమంది ఇక్కడ చేరారు,
0: సో మెనీ
1: ఎందుకోసం వచ్చారు?
0: వై ఆర్ యూ హియర్?
1: ఒక్క ఆన్సర్ మీరు తెలుసుకోవచ్చు.
0: యూ మే నో వన్ ఆన్సర్.
1: మీ దగ్గర లేనిది,
0: దట్ విచ్ ఇస్ నాట్ ఇన్ యూ.
1: మీ ఇంట్లో చిక్కనది,
0: దట్ యు కాంట్ గెట్ ఎట్ హోమ్.
1: మీ గ్రామంలో దొరకనది,
0: దట్ విచ్ నాట్ అవైలబుల్ ఇన్
1: యూ.
0: That which is not in you, that which is not in the vicinity is here. Is here, here, therefore you have come.
1: Ante kani lekapothe ramman chepte meer raru.
0: But you are not invited here.
1: Meelo lenetuvantidi sai prema.
0: That which is not in you is the love for sai.
1: Meelo lenetuvantidi sai prema.
0: That which is not at home is sai.
1: Meelo gramamlo lenetuvantidi sai prema.
0: That which is not there in home town is sai.
1: Ikkade undi kabatti ee premanu pondete kosam nenu vacharu.
0: The sai's love is very here. In order to have it, you have come here.
1: కనుకనే మీ దగ్గర లేని దాన్ని పొందడాని కోసం వచ్చారు.
0: సో యూ హావ్ కమ్ హియర్ టు అటైన్ దాట్ యూ డు నాట్ హ్యావ్.
1: అది ఏ పొంది దీన్ని తీసుకుని పోండి.
0: దాట్ యూ గెట్ ఇట్ అండ్ రిటర్న్.
1: ఈ ప్రేమను హృదయాల్లో నింపుకోండి.
0: ఫిల్ యువర్ హార్ట్స్ విత్ దిస్ లవ్.
1: కాబట్టి భక్తులే లేకపోతే బాబా ఎక్కడ?
0: When there are no devotees, where is Baba?
1: Baba lekapothe bhaktulu ekkada?
0: When there is no Baba, where are devotees?
1: Baba ku bhaktulu ku sanni sambandha bandhavyamu kadabayinatvanti sambandhamu.
0: Baba and devotees are intimate, they are inseparable.
1: Avina bhava sambandhamu anyonya aasrayamu.
0: They are interdependent and intimate.
1: Na yokka pranamey bhaktulu.
0: And Bhagavan's very life is a devotee.
1: Praname Baba.
0: And devotee's life is Baba himself.
1: Iruvurdi oke praname.
0: And life is one.
1: Kanukane ఈ భావాన్ని మీరు అర్థం చేసుకుని మీరు ఎక్కడ ఉండినప్పటికీ బాబా రక్షిస్తూనే ఉంటుంటాడు.
0: With this feeling you may be anywhere, Baba will certainly protect you.
1: కనుక దైవ భక్తులైనటువంటి వారికి ఎలాంటి పరిస్థితి ఎందుకు కూడాను ఏ బాధలు కూడాను పొందరు.
0: డివోటీస్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ విల్ నెవర్ సఫర్.
1: అనేక చరిత్రలు ఎందు మీరు చదివి ఉంటారు.
0: యు మస్ట్ హావ్ గాన్ త్రూ హిస్టరీ.
1: భగవద్ భక్తులకు ఏ చేటు కూడాను రాదు.
0: డివోటీ విల్ నెవర్ ఫేస్ ఎనీ ప్రాబ్లం.
1: అయితే వారి హృదయంలో పవిత్రమైనటువంటి యొక్క ఇది ఉండినప్పుడే ఇది సిద్ధమవుతుంది.
0: బట్ వెన్ దేర్ హార్ట్స్ ఆర్ సేక్రెడ్ దే డిజర్వ్ దట్ గ్రేట్.
1: కానీ మధ్య మధ్య కొంచెం పెండ్రం మాదిరి అటు ఇటు తిరుగుతుంటే ఇది చిక్కదు.
0: బట్ దేర్ ఇఫ్ దేర్ డివోషన్ ఇస్ వాసిలేటింగ్ నిర్మలమైన
1: స్థిరత్వంతో కూడినటువంటి ఉండాలి.
0: యూ షుడ్ హ్యావ్ దట్ స్టడీ డివోషన్ ఆల్ త్రూ.
1: గండశిలలుగా మీ యొక్క హృదయాలు ఉండాలి.
0: ఇట్ షుడ్ బి లైక్ బౌల్డర్స్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ది సీ.
1: సముద్రంలో గండశిలలు ఉంటాయి.
0: యు ఫైండ్ బౌల్డర్స్ ఇన్ ది సీ.
1: అలలు వచ్చి కొడుతూ ఉంటాయి.
0: ద వేవ్స్ డాష్ అగైన్స్ట్ ద బౌల్డర్.
1: అలలు వదలవు, ఈ యొక్క శిల కదలదు.
0: వేవ్స్ డు నాట్ లీవ్ అండ్ బౌల్డర్స్ డోంట్ షేక్.
1: కనుక మీ హృదయంలో అనేటువంటిది ఆ గండశిలల మాదిరి ఉండాలి.
0: లెట్ యువర్ హార్ట్ బి లైక్ ఎ స్ట్రాంగ్ స్టడీ బౌల్డర్.
1: అనేక అవస్థలంతా వచ్చి మిమ్మల్ని కొడుతూ ఉంటాయి.
0: ఆల్ ద సఫరింగ్ ద వరల్డ్ ఆర్ లైక్ వేవ్స్.
1: కదలకుండా ఉంటుండాలి.
0: బట్ యు షుడ్ బి స్టడీ.
1: అది ఏ నిజమైన భక్తి.
0: దట్ ఈస్ ట్రూ డివోషన్.
1: కనుకనే నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం అన్నారు.
0: ది వెరీ డివినిటీ ఇస్ దట్ విచ్ ఇస్ ఇమ్మోర్టల్ నెక్టర్ అండ్ అన్పొల్యూటెడ్ దట్ విచ్ ఇస్ స్టాండర్డ్ విచ్ ఇస్ మోస్ట్ ఆస్పిషియస్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: దేన్నైనా మనం సుఖంగా వదలచ్చు, కానీ దైవాన్ని మాత్రం వదలకండి.
0: యు మే గివ్ అప్ ఎనీథింగ్ బట్ నెవర్ గివ్ అప్ గాడ్.
1: దైవాన్ని మాత్రం మరువకండి.
0: నెవర్ ఫర్గెట్ గాడ్.
1: ఆ ఒక్క సత్యాన్ని మాత్రం హృదయంలో భద్రం చేసుకోండి.
0: నో ది సింగిల్ ట్రూత్ అండ్ ట్రెజర్ ఇట్.
1: అది మీకు సర్వ విధంలో రక్షించేటువంటి
0: దట్ విల్ ప్రొటెక్ట్ యూ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే.

0: Radio Sai brings you now a divine discourse delivered by Bhagavan Baba on 23rd November 1990 on the occasion of 65th birthday celebrations.
1: భరత దేశంబు ఆరంజ్ పండు పోల్చ భరత దేశంబు ఆరంజ్ పండు పోల్చ కనగ జాతులు మతములు తొనలు కాగా భరత దేశంబు ఆరంజి పండు పోల్చ కనగ మతములు జాతులు తొనలు కాగా వివిధ తెగలును వృత్తుల వెన్నియున్నా భరతదేశాన పుట్టుటే భాగ్యమౌరా భరతదేశాన పుట్టుటే భాగ్యమౌర ఐకమత్యము జ్ఞానంబు అన్

జ్ఞాన జ్యోతిని వెలిగించు దేశమిదియే. ఐకమత్యము జ్ఞానము అందజేసి దివ్య జ్యోతిని వెలిగించు.

0: Bharat may be compared to an orange fruit in which each particular part, that pala, may be a caste or a religion inside the orange fruit. This is the country which has set model and example for unity, wisdom and illumination. This country of Bharat is making the divine jyoti, effulgence and light, shine forth.
1: Brahmana Kshatriya Vaishya Sudradulu Yeka Garbha Jatulatamchu Kansaraya Brahmana Kshatriya Vaishya Sudradulu Yeka Garbha Jatulatamchu Kansaraya అన్నలు ద్విజులు శుద్రాదులు తమ్ములు బలు ప్రేమ చూపుటే భావ్యమయ్యా గుణముచే క్రియలచే తనరు వర్ణములెల్ల గుణమున్న గ్రహింపకూడునయ్యా గుణముచే క్రియలచే తనరు వర్ణములెల్ల గుణమున్న గ్రహింపకూడునయ్యా ద్విజుడు దుర్గుణుడైనా కనగ శుద్రుడు కాడే సుగుణి శుద్రుండు భూసురుడు కాడే ద్విజుడు దుర్గుణుడైనా కనగ శుద్రుడు కాడే సుగుణి శుద్రుండు భూసురుడు కాడే పితరులకు తనయులకు భేదంబు కలదే తనయులకు పితరులకు భేదంబు కలదే ఐకమత్యము అన్నిట అభివృద్ధి పరచి కలత విలనాడి ఐక్యంబు కాంచరయ్యా అప్పుడే ఈ దేశం అభివృద్ధి నందునయ్యా కలత విడనాడి ఐక్యంబు కాంచరయ్యా అప్పుడే ఈ దేశం అభివృద్ధి నందునయ్యా అయ్యా అప్పుడే ఈ దేశం అభివృద్ధి నందునయ్యా
0: బ్రాహ్మిన్స్ క్షత్రియాస్ వైశ్యాస్ అండ్ శూద్రాస్ ఆర్ ఆల్ ది చిల్డ్రన్ బోర్న్ ఆఫ్ ద సేమ్ వూమ్ ప్లీజ్ పర్సీవ్ దిస్ ట్రూత్ బ్రాహ్మిన్స్ ఆర్ లైక్ ఎల్డర్ బ్రదర్స్ శూద్రాస్ ఆర్ లైక్ యంగర్ బ్రదర్స్ How can there be any difference between children born of the same mother? Caste is based on the basis of the virtues and the behavior. If only people have virtues, they belong to the higher caste. Even if it is a dvija, a Brahmin, if he is suffering from weaknesses and bad qualities, he is a Shudra only. Even if it is a Shudra, if he has virtues, he is as good as a Brahmin. How can there be any difference between brothers born of the same mother? You have to see this unity which is inherent in all the aspects of Bharat. Give up all these differences and quarrelsomeness. See unity, then only the country can achieve prosperity, progress and welfare.
1: Divyatma Swarupulara,
0: embodiments of divine Atma.
1: Prachina Kalamundi Bharatiyudu సత్యమనే ప్రత్యక్ష దైవంగా భావించి రమించి సేవించి దివ్యత్వాన్ని పొందుతూ వచ్చాడు.
0: రైట్ ఫ్రమ్ ఏన్షియంట్ డేస్ భారతీయాస్ కన్సిడర్డ్ ట్రూత్ యాజ్ ది డైరెక్ట్ గాడ్. దట్ ఈస్ హౌ దే కన్సిడర్డ్ ఇట్, దే ఎంజాయ్డ్ ఇట్, దే సర్వ్డ్ ది ట్రూత్ అండ్ దే రీచ్ డివినిటీ త్రూ ట్రూత్ అలోన్.
1: భారతీయులు సత్యవ్రతులు, ధర్మపరాయణులు, న్యాయమే వారి ఆటపట్టు.
0: భారతీయాస్ ఆల్వేస్ ఫాలో ది పాత్ ఆఫ్ ట్రూత్, పాత్ ఆఫ్ రైచియస్నెస్ అండ్ దే గివ్ టాప్ ప్రయారిటీ ఫర్ మొరాలిటీ ఇన్ సొసైటీ.
1: ఈనాడు సత్యధర్మములను విస్మరించడం చేత దేశ సమైక్యతను కాని జాతి సమిష్టితిని కాని అందుకోలేకపోతున్నాం.
0: యాజ్ వీ హ్యావ్ గివెన్ అప్ టుడే ట్రూత్ అండ్ రైచియస్నెస్, వీ హ్యావ్ నాట్ బీన్ ఏబుల్ టు అటైన్ ద యూనిటీ అమంగ్ ద క్యాస్ట్ అండ్ ద రిలీజియన్ అండ్ ఆల్సో నాట్ బీన్ ఏబుల్ టు ఇంప్రూవ్ ది సొసైటీ.
1: తూర్పున బంగాళాఘాతం, పశ్చిమమున అరేబియా సముద్రము.
0: ఆన్ ద ఈస్ట్ ఆఫ్ అవర్ కంట్రీ ఈజ్ ద బే ఆఫ్ బెంగాల్ అండ్ ఆన్ ద వెస్ట్ దేర్ ఈజ్ అరేబియన్ సీ.
1: ఈ రెండింటికి మధ్య సంగమ స్థానమే హిందూ మహాసముద్రము.
0: ది పాయింట్ విచ్ జాయిన్స్ దీస్ టూ ఈజ్ హిందూ
1: మహాసముద్రము,
0: ఇండియన్ ఓషన్.
1: అటులనే జీవ బ్రహ్మల యంత్రం ఐక్య సాధనా సంపత్తి భారతదేశము.
0: ఇన్ ద సేమ్ వే ది బ్రింగింగ్ అబౌట్ ద యూనిటీ బిట్వీన్ ది ప్రాస్పరిటీ వరల్డ్లీ అండ్ స్పిరిచువల్ ఈజ్ భారత్.
1: జీవ బ్రహ్మ ఐక్యానుసంధానమునకు భారతదేశమే ఒక ఆటపట్టు.
0: ది కంట్రీ ఆఫ్ భారత్ ఈజ్ ద బర్త్ ప్లేస్ వెరిన్ ది కమింగ్ టుగెదర్ ఆఫ్ ద జీవ అండ్ బ్రహ్మ ఈజ్ ఎస్టాబ్లిష్డ్.
1: భారత అనగా కేవలం ఒక దేశమునకు కాని, ఒక వ్యక్తికి కాని, ఒక కాలమునకు కాని సంబంధించినటువంటిది కాదు.
0: వెన్ యూ సే భారత్ ఇట్ ఈజ్ నాట్ విత్ రెఫరెన్స్ టు ఎనీ పర్టికులర్ ఇండివిజువల్, ఎనీ కంట్రీ ఆర్ ఎనీ సర్కమ్స్టాన్స్.
1: అనేక పురాణములు యందు వివిధ రీతుల భారతాన్ని ప్రకటించినప్పటికీ ఇది కేవలము వారి వారి భ్రాంతులని చెప్పవచ్చు.
0: వాట్ ఎవర్ డిస్క్రిప్షన్ ఈజ్ గివన్ ఇన్ వేరియస్ స్క్రిప్చర్స్ అబౌట్ భారత్ ఇట్ ఈజ్ ఓన్లీ దేర్ ఓన్ ఇమాజినేషన్.
1: జడభరతుడు భారతదేశాన్ని పాలించడం చేత ఈ దేశములకు భారతమని పేరు వచ్చినదని కొన్ని పురాణములు చెప్పవచ్చు.
0: సటన్ స్క్రిప్చర్స్ సే దట్ యాజ్ ఎ పర్సన్ కాల్డ్ జడభరత హ్యాస్ రూల్డ్ దిస్ కంట్రీ, ది కంట్రీ హ్యాస్ బీన్ గివెన్ ద నేమ్ ఆఫ్ భారత్.
1: శకుంతల దుష్యంతుని కుమారుడైనటువంటి భరతుడు ఈ దేశమును పాలించడం చేత దీనికి భారతదేశం అని పేరు వచ్చినదని మరికొన్ని పురాణములు చెప్పవచ్చు.
0: సటన్ అదర్ స్క్రిప్చర్స్ మైట్ మెన్షన్ దట్ యాజ్ భరత్ సన్ ఆఫ్ శకుంతల అండ్ దుష్యంత హ్యాస్ రూల్డ్ దిస్ కంట్రీ, ద నేమ్ హ్యాస్ బీన్ గివన్ టు దిస్ కంట్రీ యాజ్ భారత్.
1: శ్రీరామచంద్రుని సోదరుడైనటువంటి భరతుడు రామ పాదుకలకే పట్టాభిషేకం గావించి పవిత్రమైన హృదయంతో పాలించడం చేత ఆ భరతుని నామే ఈ దేశంలోకి వచ్చిందని మరికొన్ని పురాణములు చెప్పవచ్చు.
0: సటన్ అదర్ పురాణాస్ మేట్ మెన్షన్ ది బ్రదర్ ఆఫ్ రామ భరత్ హ్యాస్ కారునేటెడ్ ద లోటస్ ఫీట్ ఆఫ్ రామ అండ్ రూల్ ద కంట్రీ విత్ సేక్రెడ్ ఫీలింగ్స్. దేర్ ఫోర్
1: అయితే ఈ భరత అనే శబ్దం ఏనాడు పుట్టేది?
0: దెన్ అట్ వాట్ టైమ్ హ్యాస్ దిస్ వర్డ్ భారత్ టేకన్ ఇట్స్ ఆరిజిన్?
1: జడ భరతునికి పూర్వమే ఈ భరత అనేటువంటి పేరు ఉండటం చేత కదా ఈ జడభరతునికి భరత అని పేరు ప్రచరించారు.
0: ది నేమ్ భరత హ్యాస్ బీన్ గివన్ టు జడభరత బికాస్ దిస్ వర్డ్ భారత్ హ్యాస్ ఎగ్జిస్టెడ్ ఈవెన్ బిఫోర్ జడభరత కేమ్ ఇన్ టు ఎగ్జిస్ట్.
1: శకంతల దుష్యంతుని కుమారులకు పూర్వమే ఈ భరత అనేటువంటి పేరు ఉండటం చేత కదా ఆ యొక్క కుమారులకు ఈ పేరు పెట్టారు.
0: యాజ్ దెర్ వాజ్ దిస్ వర్డ్ భారత్ ఇన్ ఎగ్జిస్టెన్స్ ఈవెన్ బిఫోర్ ది బర్త్ ఆఫ్ భరత్ టు శకుంతల అని దుష్యంత,
1: అదే విధముగానే భరత అనేటువంటి పేరు అనాదిగా ఉండినటువంటిది.
0: ఇన్ ది సేమ్ వే దిస్ నేమ్ భరత్ హెస్ బీన్ దేర్ ఇన్ ఎగ్జిస్టెన్స్ ఫ్రమ్ టైమ్స్ ఇమ్మెమోరియల్.
1: సరస్వతి భగవతి భారతి అని సరస్వతికి ఈ పేరు సార్థకమైనటువంటిది.
0: గాడెస్ సరస్వతి హెస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ సరస్వతి భగవతి అండ్ భారతి.
1: సరస్వతి అనగా వాగ్దేవతా స్వరూపిణి.
0: సరస్వతి మీన్స్ ది గాడెస్ ఆఫ్ వాక్ వర్డ్.
1: కనుక వాక్కుచే ఉద్భవించినటువంటి ప్రతి మానవుడు కూడాను భరతుడే.
0: దేర్ ఫోర్ ఎవరీ పర్సన్ హూ హాస్ టేకన్ బర్త్ అన్ అకౌంట్ ఆఫ్ దిస్ వాక్ ఈజ్ భరత.
1: కేవలం ఈ దేశమునకు మాత్రమే, ఈ కాలమునకు మాత్రమే, ఈ వ్యక్తికి మాత్రమే సంబంధించినటువంటిది కాదు.
0: దిస్ వరల్డ్ భరత్ ఈజ్ నాట్ కన్ఫైన్డ్ ఎయిదర్ టు ఎ పర్టికులర్ కంట్రీ ఆర్ టు ఎ పర్టికులర్ టైమ్ ఆర్ టు ఎ పర్టికులర్ సిచ్యుయేషన్.
1: యావత్ మానవ జాతికే ఈ భరత అనేటువంటి శబ్దం అన్వయిస్తుంది.
0: దిస్ వరల్డ్ భరత్ ఈజ్ అప్లికబుల్ టు ది ఎంటైర్ వరల్డ్.
1: భా అనగా
0: భా మీన్స్
1: దివ్య జ్ఞాన స్వరూపమైనటువంటి తత్వమునకు బకారం అని అర్థం.
0: భా ఆర్ బకారా స్టాండ్స్ ఫార్ ద
1: స్వస్వరూప జ్ఞానమే భా.
0: సెల్ఫ్ నాలెడ్జ్ ఈజ్ భా.
1: ఈ భా అనేటువంటి దాన్ని రమించినటువంటి వాడు భారతుడు.
0: హూ ఎవర్ ఎంజాయ్స్ దిస్ పర్టికులర్ సెల్ఫ్ నాలెడ్జ్ ఈజ్ భరత.
1: కనుక స్వప్రకాశమైన జ్ఞానమును రచించినటువంటి వాడు భారతుడు.
0: ఎ పర్సన్ హూ రెవెల్స్ ఇన్ సెల్ఫ్ ల్యూమినాసిటీ మే బి కాల్డ్ భరత.
1: సంగ్రామం తానేతి ఇది భారత అని దీనికి ఉత్పత్తి స్థానము. అనగా సంగ్రామమునందు కుశలుడైనటువంటి వాడు భారతీయుడు అని.
0: ఎ భారతీయ వాజ్ ఈజ్ వన్ హూ ఈజ్ స్కిల్ఫుల్ అండ్ డెక్స్టరస్ ఇన్ వేజింగ్ వా.
1: సంగ్రామం అనగా ఏమిటి?
0: వాట్ డూ యూ మీన్ బై సంగ్రామ ఆర్ వార్?
1: అసుర ప్రకృతి యొక్క శక్తిని ఆత్మశక్తితో ఎదుర్కొనటము.
0: దట్ ఈజ్ ఫేసింగ్ ద డిమానిక్ అండ్ ఈవిల్ ఫోర్సెస్ విత్ ద పవర్ ఆఫ్ ఆత్మ.
1: కనుక ప్రతి మానవుడు కూడాను తన ఎందున్నటువంటి ప్రకృతి శక్తిని దివ్యమైన భవ్యమైన నవ్యమైనటువంటి ఆత్మశక్తితో ఎదుర్కొనేటువంటి వాడు భారతీయుడు.
0: భారతీయ ఈజ్ వన్ హూ makes this divine atmic power manifest in himself and faces all the demonic evil forces.
1: Balam, Bharam, Bhagati, Vibhakti aneetvanti nirukta padamulu. Balam anaga Brahma balamu, Tejo balamu.
0: Here balam or the strength refers to the strength of Brahma and the strength of Kshatriyas.
1: ఈ ముమ్మూర్తులతో కూడినటువంటి వాడు భరతుడు.
0: భరత ఈజ్ వన్ హూ ఈజ్ ట్రినిటీ ఆఫ్ ఆల్ దీస్ త్రీ.
1: భరం అనగా శృతి యందు దీనికి యజ్ఞము అని ఒక అర్థం.
0: వన్ మీనింగ్ గివన్ ఇన్ శృతి ఫార్ దిస్ వర్డ్ భరం ఈజ్ యజ్ఞ.
1: యజ్ఞం ఆత్మం రుద్రతి ఇది భరత. అనగా యజ్ఞము చేత ఆత్మబలమును పొందేటువంటి వాడు భారతీయుడు.
0: భారతీయ ఈజ్ వన్ హూ అక్వైర్స్ ది పవర్ ఆఫ్ ఆత్మ త్రూ కండక్టింగ్ యజ్ఞ ఆర్ సాక్రిఫైస్.
1: ఆత్మబలం అనగా దైవ బలమును పొందేటువంటి వాడు భారతీయుడు.
0: దిస్ ఆత్మిక్ స్ట్రెంగ్త్ మీన్స్ ద వన్ హూ కెన్ అక్వైర్ ద డివైన్ స్ట్రెంగ్త్ ఇన్ హిమ్ హీ ఈజ్ భరత.
1: కనుక ఏ దేశం వారైనా, ఏ కాలం వారైనా, ఏ వ్యక్తి అని కూడా వీటిని పొందుటకు అధికారి కాగలడు.
0: హూ ఎవర్ హీ బీ టు విచ్ ఎవర్ కంట్రీ హీ మే బిలాంగ్ టు విచ్ ఎవర్ టైమ్ హీ బిలాంగ్ హీ హాస్ గాట్ ద రైట్ టు అక్వైర్ దిస్
1: సంపన్న దేశము.
0: భారత్ ఈజ్ ఎన్ ఎక్స్ట్రీమ్లీ ప్రాస్పరస్ అండ్
1: నైతిక ధార్మిక ఆధ్యాత్మిక సంపత్తికి మూల స్థానము.
0: దిస్ ఈజ్ ది బర్త్ ప్లేస్ ఫార్ ది మోరల్ లైఫ్ ది ఆధ్యాత్మిక్ లైఫ్ అండ్ ది ధార్మిక్ లైఫ్.
1: లౌకిక జీవితముకు ఇది అన్నపూర్ణ వంటిది.
0: దిస్ భారత్ ఈజ్ లైక్ అన్నపూర్ణ.
1: ఇట్టి పవిత్రమైన దేశమును ఈనాడు మనము బీద దేశంగా భావించుకోవటం ఇది కేవలము ఒక భ్రాంతియే.
0: ఇట్ ఈస్ అ టైప్ ఆఫ్ డెల్యూజన్ విచ్ ఇస్ రాంగ్లీ గాట్ ఇఫ్ వీ కన్సిడర్ సచ్ ఎ గ్రేట్ కంట్రీ యాజ్ ఎ పూర్ కంట్రీ.
1: మనది బీద దేశము కాదు.
0: వీఆర్ నాట్ ఎ పూర్ కంట్రీ.
1: ఇది సంపన్న దేశము.
0: This is extremely wealthy, rich.
1: సంపన్న దేశమే కాకుండా మొఘల్ చక్రవర్తులు, తురస్కులు ఐరోపా వారు దీనిపైన దండెత్తి ఎందుకు వచ్చారు?
0: ఇఫ్ ఓన్లీ దిస్ ఇస్ నాట్ ఎ వెల్తీ అండ్ రిచ్ కంట్రీ, వై డిడ్ దిస్ మొఘల్స్ ఆర్ పీపుల్ ఫ్రమ్ యూరోప్ ఇన్వేడ్ దిస్ కంట్రీ టు ప్లండర్?
1: కానీ సంపద ఉండినప్పటికీ దానిని మనం సంరక్షించుకోలేకపోతున్నాం.
0: వీ హ్యావ్ వెల్త్ అండ్ రిచ్నెస్ బట్ వీ హ్యావ్ నాట్ బీన్ ఏబుల్ టు ప్రొటెక్ట్ ఇట్.
1: కారణం ఏమిటి?
0: వాట్ ఈస్ ది రీజన్?
1: సర్వ సంపదలు ఉంటున్నవి కానీ భారతీయుని యందు ఐకమత్యం క్షీణించినది.
0: దెర్ ఇస్ ఆల్ టైప్స్ ఆఫ్ వెల్త్ అండ్ ప్రాస్పెరిటీ ఇన్ భారత్ బట్ దెర్ ఇస్ నో యూనిటీ అమంగ్ దెమ్.
1: స్వాతంత్రమును సాధించారు కానీ ఐక్యతను సాధించలేదు.
0: వీ హ్యావ్ బీన్ ఏబుల్ టు గెట్ ఫ్రీడమ్ బట్ నాట్ యూనిటీ.
1: ఐక్యత లేకపోవటం చేతనే ఇన్ని అనర్థములకు మూల కారణమైనది భారతదేశం.
0: ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ ఆర్ క్రాపింగ్ అప్ ఆన్ అకౌంట్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ యూనిటీ అమంగ్ అస్.
1: గజనీ మహమ్మదు భారతదేశంలో పంజాబు పైన నాగరకోటను ముట్టడించినప్పుడు ఆ నాగరకోట నుంచి కూడాను 700 మనువులు బంగారును ఒంటెలపైన ఎత్తుకుని పోయారు.
0: వెన్ గజనీ ఇన్వేడెడ్ ఇండియా అండ్ అటాక్డ్ పంజాబ్ హీ ప్లండర్డ్ 700 మౌండ్స్ ఆఫ్ గోల్డ్ ఫ్రమ్ హియర్ టు హిస్ ప్లేస్.
1: నాగరకోట యందు 30 గజముల వెడల్పుతో 15 గజముల పొడవుతో ఉండినటువంటి ఒక రజిత గృహమునే నిర్మించినప్పుడు ఆ గృహాన్ని కూడాను పునాదులతో తోడుకొని తీసుకుని వెళ్లారు.
0: దిస్ ప్లేస్ నాగపట్న హ్యాడ్ 30 ఫీట్ బై 50 ఫీట్ ఏ గోల్డెన్ రూమ్ 30 yards by 15 yards ఏ గోల్డెన్ రూమ్ ఇట్ సెల్ఫ్ విచ్ వాజ్ టోటలీ రిమూవ్డ్ అండ్ టేకన్ అవే.
1: ఇలాంటి సంపన్న దేశమునందు మనం జన్మించి కూడాను ఈ సంపన్న భావమును మనలో ఆవిర్భవించకపోవటం ఇది కేవలం దురదృష్టం.
0: ఆఫ్టర్ బీయింగ్ బోర్న్ ఇన్ సచ్ ఎ రిచ్ కంట్రీ ఇఫ్ వీ డు నాట్ హ్యావ్ సచ్ ప్రైడ్ అండ్ రిచ్నెస్ ఆఫ్ థాట్
1: ఏ కార్యమునందు చూచినా కూడాను స్వార్థము స్వప్రయోజనమే తాండవమాడుతున్నది.
0: వాట్ ఎవర్ వర్క్ వీ అండర్టేక్ వీఆర్ స్వేర్డ్ బై సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
1: ప్రేమస్వరూపులారా, స్వార్థమును త్యజించాలి.
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లా
1: ఐకమత్యమును చేపట్టాలి.
0: గివ్ అప్ సెల్ఫిష్నెస్.
1: దేశంలో ఆనందాన్ని అనుభవించాలి.
0: అండ్ వీ షుడ్ ఎంజాయ్ బ్లిస్ విత్ ఇన్ ది నేషన్.
1: నిజముగా భారతదేశము ఎంత పవిత్రమైన దేశం అనేటువంటిది మీకు గుర్తించవలసినటువంటి అవసరం ఉన్నది.
0: దేర్ ఇస్ ఎ నీడ్ ఫర్ యూ టు రియలైజ్ వాట్ ఎ సేక్రెడ్ కంట్రీ భారత్ ఈజ్.
1: ఈ పవిత్రమైన దేశమునందు లేనటువంటిది ఒక్కటి కూడాను లేదు. ఎన్న భారతే తన్న భారత అనింది. భారతదేశమునందు లేనటువంటి ఒక వస్తువును కాని సాంప్రదాయమును కాని సంశక్తిని కాని మరి ఈ దేశమునందు కూడాను చూడలేము.
0: వాట్ ఎవర్ ఈజ్ నాట్ అవైలబుల్ ఇన్ భారత్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మెటీరియల్ థింగ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ థాట్ ఆర్ కల్చర్ నోవేర్ ఎల్స్ ఇన్ ద వరల్డ్ ఇట్ ఈస్ అవైలబుల్.
1: ఇలాంటి భారతదేశమునందు సర్వశక్తులు కూడా ఉండి కూడాను నిశ్శక్తులుగా మనం భావిస్తున్నాము.
0: ఇన్ స్పైట్ ఆఫ్ హ్యావింగ్ ఆల్ సచ్ పవర్స్ అండ్ వెల్త్ విత్ ఇన్ భారత్ వీఆర్ కన్సిడరింగ్ అవర్ సెల్స్ యాజ్ పవర్లెస్ అండ్ పువర్.
1: ఇది కేవలం మన భ్రాంతి మాత్రమే.
0: దిస్ ఇస్ ఓన్లీ అవర్ ఓన్ డెల్యూషన్.
1: ఈ భ్రాంతిని దూరం చేసినప్పుడే మనకు నిజమైనటువంటి ఆత్మానందం లభ్యమవుతుంది.
0: ఓన్లీ వెన్ వీ ఫ్రీ అవర్ సెల్స్ ఫ్రమ్ దిస్ డెల్యూషన్ వీ కెన్ ఎంజాయ్ ఆత్మిక్.
1: భ్రమను దూరం చేసినప్పుడే బ్రహ్మ మనకు సాక్షాత్కారం అవుతుంది.
0: వీ కెన్ ఎక్స్పీరియన్స్ బ్రహ్మ ఓన్లీ వెన్ వీ గివ్ అప్ భ్రమ డెల్యూషన్.
1: భారతదేశమునకు భాగ్యము మనకుందా?
0: వెన్ వీఆర్ హ్యావింగ్ ఏ రిచ్ కంట్రీ లైక్
1: ఇతర శక్తులు మనం కోరనేలా
0: వై షుడ్ వీ ఆస్క్ ఫర్ సమ్వన్ ఎల్స్ టు గివ్ సంథింగ్?
1: హైందవ ధర్మ హిమాత్రులు మనకుందా?
0: వెన్ దెర్ ఈస్ ది ధర్మ ఆఫ్ హైందవాస్ లైక్ హిమాలయన్ మౌంటైన్ ఇట్ సెల్ఫ్.
1: క్షీరసాగరమును కోరనేలా
0: వేర్ ఇస్ ది నీడ్ ఫర్ బెగింగ్ ఫర్
1: సర్వమును కూడాను మానవుని ఎందు భారతదేశం ఆవిర్భవించి ఉన్నది.
0: దేర్ ఇస్ ఎవ్రీథింగ్ ఇన్ భారత్ విచ్ ఇస్ అవైలబుల్ ఫర్ ఆల్ ది పీపుల్ ఇన్ భారత్.
1: కనుక భారతీయులై పుట్టి
0: భారతీయాస్
1: భరతమాత ధర్మం భాగ్యము కాపాడ భారమంతయు మీదే బాధ్యులారా. ఈ భారతదేశం యొక్క భాగ్యమును కాపాడటానికి ప్రతి భక్తులు కూడాను కంకణం కట్టుకోవాలి.
0: ఎవరీ డివోటీ షుడ్ టేక్ ఎ వో టు ప్రొటెక్ట్ అండ్ సేవ్ గాడ్ ది గ్రేట్నెస్ ఆఫ్ భారత్ ద రిచ్నెస్ ఆఫ్ భారత్.
1: ఏనుగెట్టుల తలబలం ఎరుగలేదో అట్టులైనారు మన భారతీయులు నేడు.
0: అవర్ భారతీయాస్ ఆర్ లైక్ ఎన్ ఎలిఫెంట్ విచ్ డస్ నాట్ నో ఇట్స్ ఓన్ స్ట్రెంగ్త్.
1: సర్వశక్తి సంపన్నుడైనటువంటి భారతీయుడు తన తత్వాన్ని తాను గుర్తించుకోలేకపోవడం చేతనే ఒక మా
0: భారతీయాస్
1: భరతమాత ధర్మం భాగ్యము కాపాడ భారమంతయు మీదే బాధ్యులారా.

0: not know his own strength.
1: సర్వశక్తి సంపన్నుడైనటువంటి భారతీయుడు తన తత్వాన్ని తాను గుర్తించుకోలేకపోవడం చేతనే ఒక మావటి వాడికి వశమైనటువంటి ఏనుగు వలె మనం చిక్కిపోతున్నాం.
0: జస్ట్ యాజ్ ఎ బిగ్ ఎలిఫెంట్ ఈజ్ కంట్రోల్డ్ బై ఎ మావటి, సో ఆల్సో ఆల్దో వీఆర్ హ్యావింగ్ సో మచ్ ఆఫ్ పవర్ అండ్ స్ట్రెంగ్త్ విత్ ఇన్ అస్, వీఆర్ సకమింగ్ టు వీక్నెసెస్.
1: ఇలాంటి బలహీనతను మనం దూరం చేసుకోవాలి.
0: వీ హ్యావ్ టు ఫ్రీ అవర్ సెల్స్ ఫ్రమ్ దట్ కైండ్ ఆఫ్ వీక్నెస్ అండ్ వీక్.
1: భారతదేశమునందు అనేక మహనీయులు అనేక విధములైనటువంటి బోధనలు సలిపేటువంటి వారు జన్మించినటువంటి భూమి.
0: భారత్ ఇస్ ఎ కంట్రీ విచ్ హెస్ గివన్ బర్త్ టు గ్రేట్ మహనీయాస్, గ్రేట్ సేజెస్ అండ్ సెయింట్స్ హూ హ్యావ్ టాట్ ది హైయెస్ట్ ట్రూత్స్.
1: ఖండ ఖండాంతర ఖ్యాతినార్జించిన మహనీయులను గన్న మాతృభూమి.
0: దిస్ కంట్రీ హ్యాస్ అక్వైర్డ్ రెప్యుటేషన్ విచ్ ఇస్ ఇంటర్కాంటినెంటల్ for having people who are great so
1: paschatya veerula paradrolinchiyu swatantramunu ganna samara bhumi.
0: This is a land wherein people have driven away all the foreign invaders and established freedom.
1: Panditya chala prakhyati ganchina pratibha chupinchina bharata bhumi.
0: This is the Bharat which has shown its mettle in terms of scholarship and poetry.
1: Sangeeta sahitya shastriya vidyalandu dhee shakti chupina divya bhumi.
0: This is the divine land which has shown its supremacy in all fine arts, music, literature and dance, drama.
1: Ilanti pavitramainatundi divya bhumi yandu manavude janminchukodanu. ఈ దివ్యమైనటువంటి ఒక పవిత్రతను మనం గుర్తించుకోలేకపోవటం ఇది కేవలం ఒక దురదృష్టమే.
0: ఆఫ్టర్ బీయింగ్ బోర్న్ ఇన్ సచ్ ఎ గ్రేట్ కంట్రీ లైక్ భారత్ విచ్ ఈజ్ ఎండోర్డ్ విత్ సో మెనీ గ్రేట్ థింగ్స్, ఇఫ్ వీఆర్ నాట్ ఏబుల్ టు రియలైజ్ అవర్ ఓన్
1: మధుర భావం ఏది మన దేశమందన్న మాతృభావము కన్నా మాన్యముందా?
0: అమంగ్ ఆల్ ద టైప్స్ ఆఫ్ ఫీలింగ్స్ ద ఫీలింగ్ ఆఫ్ మదర్హుడ్ ఈజ్ ద గ్రేటెస్ట్ అండ్ ది స్వీటెస్ట్.
1: మాతృభూమి మనం జన్మించి ఈ మాతృభావంతో మాతృదేశాన్ని మనము ప్రేమించలేకపోతున్నాము.
0: ఆఫ్టర్ బీయింగ్ బోర్న్ ఇన్ సచ్ ఎ గ్రేట్ మదర్ ల్యాండ్ లైక్ భారత్ వీ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు
1: దేశాన్ని ప్రేమించాలి.
0: వి షుడ్ లవ్ అవర్ మదర్
1: దేశ క్షేమాన్ని ఆశించాలి.
0: వి షుడ్ ఆల్వేస్ విష్ ది గుడ్ ఆఫ్ అవర్ కంట్రీ.
1: ఆ దేశ కళ్యాణ నిమిత్తమైన జీవితాన్ని మనం అంకితం చేయాలి.
0: వి షుడ్ డెడికేట్ అవర్ లైఫ్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ అవర్ నేషన్.
1: ఐకమత్యం అత్యవసరం.
0: ఫర్ దిస్ యూనిటీ ఈజ్ ఎసెన్షియల్.
1: మహనీయుల యొక్క జన్మదినములు మనం జరుపుకుంటున్నామే కానీ మహనీయుల యొక్క వాక్యములను ఏమాత్రం కూడా అనుసరించడానికి ప్రయత్నించడం లేదు.
0: వీఆర్ సెలబ్రేటింగ్ ది బర్త్డేస్ ఆఫ్ ద గ్రేట్ సెయింట్స్ అండ్ సేజెస్ అండ్ గ్రేట్ పీపుల్ బట్ వీఆర్ నాట్ కేరింగ్ టు ఫాలో దేర్ వర్డ్స్.
1: జన్మదినములు చేసుకోవటం గొప్పతనము కాదు.
0: సెలబ్రేటింగ్ బర్త్ డేస్ ఈజ్ నాట్ ఎ గ్రేట్ థింగ్.
1: కారణ జన్ములైనటువంటి యొక్క దివ్యమైనటువంటి భావములను మనం అర్థం చేసుకుని వర్తించడానికి ప్రయత్నించాలి.
0: వీ హ్యావ్ టు లెర్న్ the great things from them and conduct ourselves according to their words and their life.
1: Prema tattvanni manam penchukovali.
0: We have to develop love in us.
1: Jeevitamanta premamayanga marchukovali.
0: We have to transform our lives into lives of love.
1: Kanukane aanati dwapara yugamulandu jeevulanni ikkudunu cheri prema tattvanni abhiruddhi parchukoni krishnamrutamunu golinatunti jeevulu aa gopikalu.
0: The Gopikas of Dwapara age were such great ones whose hearts were filled with love for Krishna.
1: Premaleni jeevitamu kevalamu oka nirupayogamainatundi titti vantidi.
0: A life without love is a useless bellow.
1: Manavudu prema swaroopudu.
0: Man is the very embodiment of love.
1: Ee premanu manamu satyaroopamainatundi reetiga marachukovali.
0: We have to turn our love towards truth.
1: ఈ ప్రేమనే మానవునకు ప్రాణము.
0: This love is the very basis of our life.
1: దివ్యాత్మ స్వరూపులారా,
0: embodiments of divine atma.
1: దివ్యమైనటువంటి ఒక భగవత్ తత్వాన్ని మనం ప్రేమగా భావించి ప్రేమ చేత సమాజ సేవలో మనం పాల్గొనాలి.
0: We have to undertake the service of the society with love.
1: భారతదేశం యొక్క విశిష్టతను మనము తిరిగి అభివృద్ధి పరచుకోవాలి.
0: We have to bring back those glorious days of Bharat once again.
1: Anni desamunaku nu upadhyaya sthanamunu akalankarinchinatundi Bharat desamu.
0: Bharat occupied

0: the place of the preceptor and the master for all
1: the deshilendru kodano shanti bhadratra kosam bharat desamunu aashrayistunnaru.
0: All the other countries approached Bharat for acquiring peace.
1: ఇలాంటి పరిస్థితిలో భారతీయులు భారతీయుల యొక్క తత్వాన్ని గుర్తించుకోలేకపోవటం ఇది ఒక దురదృష్టం.
0: When that is the real situation, if Bharatiyas have not been able to realize their own greatness, it is unfortunate.
1: భౌతిక జగత్తునకు జీవలోకానికి మానసిక సీమకు సాంఘిక జీవితానికి మూలమై ఆధారమై ఉండేటువంటి యొక్క దివ్య సత్యములకు ప్రతిస్వరూపమే భారతీయుల యొక్క చరిత్ర.
0: ద హిస్టరీ ఆఫ్ భారత్ ఈజ్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ ట్రూత్ విచ్ ఇస్ ది బేసిస్ ఫర్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ దర్ లైఫ్, పొలిటికల్, వరల్డ్లీ, స్పిరిచువల్, ఎకనమిక్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ దర్ లైఫ్.
1: ఇట్టి భారతీయ చరిత్ర దివ్యమైనటువంటి నిర్మలమైనటువంటి హృదయ హృదయ అర్థములందే మనం ప్రతిబింబింప చేసుకోవచ్చును.
0: వీ హ్యావ్ టు మేక్ సచ్ సీక్రెట్ హిస్టరీ ఆఫ్ భారత్ రిఫ్లెక్ట్ విత్ ఆల్ ఇట్స్ గ్లోరీ ఇన్ అవర్ ఓన్ హార్ట్.
1: నిరంతరము భౌతికము భౌతికము లౌకికమే ఈ రెండింటి ఎందే మన జీవితాన్ని అంకితం గావించుకుంటున్నాం.
0: వీఆర్ డెడికేటింగ్ అవర్ లైఫ్ రాంగ్లీ టు వర్లీనెస్ అండ్ ఆల్ ఫిజికల్ కంఫర్ట్స్ అండ్ ఆస్పెక్ట్స్.
1: ఈ భౌతికమైనటువంటి సుఖములు ఎన్ని ఉండి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ హ్యావింగ్ ఎనీ నంబర్ ఆఫ్ ఫిజికల్ కంఫర్ట్స్?
1: ఆత్మతత్వం అనేటువంటి దాన్ని అర్థం చేసుకునేటువంటి దివ్యత్వాన్ని మనం అభివృద్ది పరచుకోవాలి.
0: వీ హ్యావ్ టు డెవలప్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ షైన్ ఫోర్త్ ఇన్ అస్.
1: ఎన్ని చదువులు చదివినా ఎన్ని పదవులు ఏలినా దివ్యమైనటువంటి విశాలమైనటువంటి ప్రేమతత్వమే మన ఇందు లేకపోయినా ఇవన్నీ కూడా నిరుపయోగములే.
0: Whatever education you may acquire, whatever position you may occupy, if only you do not have love in your heart,
1: gunanu abhivruddhi pachukovali.
0: We have to develop virtues and good qualities.
1: Enni chaduvulundi gunamu swalpamunna phalamedemi vaani viluvadevi.
0: Whatever education one may have, if one doesn't have good qualities, what is the use of all that education and what is the result?
1: Panta pandani bhoomi 10 ఎకరములేలా కొంచెమైన చాలు మంచి భూమి.
0: వై హ్యావ్ 10 ఏకర్స్ ఆఫ్ బ్యారన్ ల్యాండ్? బెటర్ హ్యావ్ ఫర్టైల్ ల్యాండ్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ అ స్మాల్ వన్.
1: హృదయ విశాలతతో ఉండినటువంటి ప్రేమతత్వం మనలో లేనప్పుడు ఎన్ని విద్య నుండి ఎన్ని అధికారం నుండి ఎన్ని సిరి సంపద నుండి ప్రయోజనం ఏమిటి?
0: ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎ హార్ట్ విచ్ ఇస్ ఫిల్డ్ విత్ లవ్ అండ్ బ్రాడ్ మైండెడ్నెస్, వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ హ్యావింగ్ ఎనీ అమౌంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ఎనీ అమౌంట్ ఆఫ్ పవర్?
1: ఈనాడు మానవునికి ఆకలి కావాలంటే అన్నం తినాలంటే ఆకలి ఉండాలి.
0: టుడే మ్యాన్ షుడ్ రియలైజ్ దట్ ఇఫ్ హీ హ్యాస్ హంగర్ హీ షుడ్ హ్యావ్ ఫుడ్.
1: నీరు త్రాగాలంటే తన యందు దప్పి కలగాలి.
0: ఇఫ్ హీ వాంట్స్ టు డ్రింక్ వాటర్ దేర్ మస్ట్ బి థర్స్ట్ ఇన్ హిమ్.
1: ఆనందాన్ని అనుభవించాలంటే అతనిలో ఏదో ఒక విధమైనటువంటి యొక్క సంతోషం అతనిలో కలగాలి.
0: If he wants to really enjoy bliss, there must be an urge to have that kind of enjoyment.
1: అదే విధంగానే కారణం లేని కార్యము ఈ జగత్తునందు కానరాదు.
0: There cannot be any effect without a cause.
1: ఈనాడు మీరు ఇన్ని లక్షల మంది ఇందులో ప్రవేశించారంటే దీనికి కారణం ఏమిటి?
0: If so many lakhs of people have assembled here, what is the cause, what is the reason for it?
1: మీ యందు కాని మీ దేశమునందు కాని మీ పరిసర ప్రాంతములందు కాని లేనటువంటి ఏదో ఒకటి ఇక్కడ ఉన్నదనేటువంటి ఉద్దేశంతోనే ఇక్కడ మీరు చేరారు.
0: యూ హ్యావ్ అసెంబ్లీ హియర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ హియర్ విచ్ ఇస్ యూనిక్ విచ్ యూ కెనాట్ గెట్ ఇన్ యువర్ ఓన్ ప్లేస్ ఇన్ యువర్ ఓన్ సెల్ఫ్.
1: మీ అందే మీ యొక్క దేశమునందే మీ యొక్క పరిసరములందే మీరు ఆశించినటువంటిదే ఉండిన ఇంత దూరం ఇన్ని శ్రమల కోర్చి మీరు ఇక్కడ రానక్కర్లేదు.
0: ఇఫ్ ఓన్లీ యూ హ్యాడ్ దిస్ యూనిక్నెస్ ఇన్ యువర్ ఓన్ సెల్ఫ్ in your own country, in your own circumstances, you would not have come here at all.
1: ikkada oka divyamainatundi prema untunnadi.
0: Here there is a divine love.
1: ee prema anetundi magnet e anni rakamulainatundi oka jeevulanu jeevulanetundi oka inupa mukkalanu laagutu untundali.
0: This divine magnet of love has been able to attract all these the people who may be compared to iron filings.
1: ee oka invitation veyaledu.
0: We have not invited.
1: ఎవరికి రామని ఆహ్వానం పంపలేదు.
0: We have not sent any invitation to anyone.
1: కాని ఇది ప్రేమ సంబంధమైనటువంటి యొక్క హృదయ సంబంధమైన ఈ ఆనందం చేతనే అందరినీ ఇక్కడ లాగగలుగుతూ ఉంటుండాలి.
0: We have this place has been able to attract so many people because హియర్ ఈజ్ లవ్ విచ్ ఇస్ డివైన్ అండ్ దెర్ ఇస్ దట్ కైండ్ ఆఫ్ హార్ట్ టు హార్ట్ లవ్
1: బిట్వీన్ అంతేకును పవిత్రమే దీనికి మూల కారణం.
0: ది బేసిస్ ఫర్ ఆల్ దిస్ ఈజ్ సేక్రెడ్నెస్.
1: పవిత్రత ఎక్కడ ఉంటున్నదో అక్కడనే ప్రేమ ఆవిర్భవిస్తుంది.
0: వేర్ ఎవర్ దెర్ ఇస్ సేక్రెడ్నెస్ లవ్ సర్జెస్ ఫోర్.
1: ప్రేమ పవిత్రములు రెండింటి యొక్క చేరిక చేతనే ఆనందము లభ్యమవుతుంది.
0: ఇఫ్ లవ్ అండ్ సేక్రెడ్నెస్ జాయిన్ టుగెదర్ దెన్ దెర్ విల్ బి బ్లిస్.
1: మనం ఎన్ని యోగములు చేసినప్పటికీ నీ ప్రయోజనం లేదు.
0: వాట్ ఎవర్ వర్క్ వీ డూ ఈజ్ నో.
1: ఎన్ని యాగములు సల్పినప్పటికీ నీ ప్రయోజనం లేదు.
0: వాట్ ఎవర్ నంబర్ ఆఫ్ సాక్రిఫైసెస్ యూ కండక్ట్.
1: యోగములందు ఉచ్ఛ్వాస నిశ్వాసములందు కొన్ని రకమైన యోగాభ్యాసం చేస్తుంటారు.
0: సమ్ పీపుల్ పర్ఫార్మ్ ది యోగా ఎక్సర్సైజెస్ ఇన్ ఇన్హేలింగ్ అండ్ ఎక్సేలింగ్.
1: కుండలిని శక్తిని అభివృద్ధి పరచుకుంటుంటారు.
0: దే ఆల్సో డెవలప్ ద పవర్ ఆఫ్ కుండలిని.
1: ఇది భౌతికమైనటువంటి ఒక వ్యాపారం మాత్రమే.
0: బట్ ఆల్ దిస్ ఈజ్ ఫిజికల్ ఇన్ ఇట్స్ నేచర్.
1: గాలిని తీసుకోవటం పూరకమనియు, గాలిని వదలటం రేచకమనియు, దానిని స్తంభింప చేసుకోవటము ఒక కుంభకమనియు భావిస్తుంటారు.
0: ఇన్హేలింగ్ ఈజ్ కాల్డ్ పూరక, ఎక్సేలింగ్ ఈజ్ కాల్డ్ రేచక, అండ్ హోల్డింగ్ ది బ్రెత్ ఈజ్
1: నిజమైనటువంటి యోగ శక్తి.
0: దిస్ ఈజ్ నాట్ ది రియల్ యోగిక్ పవర్.
1: మంచిని మనం పీల్చుకోవటమే పూరకము.
0: ఇన్హేలింగ్ గుడ్నెస్ దట్ ఈస్ పూరక.
1: చెడ్డను మనం వదలటమే రేచకము.
0: ఎక్సేలింగ్ అండ్ గివింగ్ అప్ బ్యాడ్ థింగ్స్
1: మంచిని మన హృదయంలో నిలుపుకోవటమే కుంభకం.
0: రీటైనింగ్ గుడ్ థింగ్స్ ఇన్ అవర్ ఓన్ హార్ట్ దట్ ఈస్ కుంభక.
1: ఈ యోగానికి ప్రతి ఒక్కరు కూడా తగినటువంటి అర్హులే.
0: అండ్ ఫర్ దిస్ ఎవరీ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ ది అథారిటీ.
1: ఈ దివ్యమైనటువంటి యోగాన్ని ప్రతి మానవుడు కూడా ఆచరించాలి.
0: దిస్ డివైన్ యోగా మస్ట్ బి ప్రాక్టీస్ బై ఎవరీ హ్యూమన్ బీయింగ్.
1: అది నిజమైనటువంటి భారతీయుని యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము.
0: దిస్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఎవరీ భారతీయ షుడ్ పే అటెన్షన్ టు.
1: కేవలం భారతీయుడనగా ప్రతి వ్యక్తి కూడా ఈ యొక్క నామము చెల్లినటువంటిది.
0: ఎవరీ హ్యూమన్ బీయింగ్ కెన్ ప్రాక్టీస్ దిస్ యోగా.
1: ముఖ్యముగా ఈ యొక్క పుట్టపర్తి గ్రామం నందు, ఇది చిన్న కుగ్రామం.
0: దిస్ విలేజ్ ఆఫ్ పుట్టపర్తి ఈజ్ ఎ స్మాల్.
1: ఈ గ్రామము ఇంతటి స్థాయికి రావడానికి కారణమేమిటి అని ఎవరికి వారు యోచించవచ్చు.
0: ఈచ్ వన్ కెన్ థింక్ ఫర్ హిమ్సెల్ఫ్ వాట్ ఈజ్ ఇట్ దట్ హ్యాస్ మేడ్ దిస్ స్మాల్ విలేజ్ సచ్ అన్ ఇంపార్టెంట్ ప్లేస్.
1: ఇది ఒక యోగమని కాని, ఇది ఒక భాగ్యమని కాని, ఇది ఒక అదృష్టమని కాని భావించరాదు.
0: Do not consider this either as a yoga, a bhagya, or some fortune, good fortune.
1: ఇది కేవలము మానవుని యొక్క సంకల్ప సిద్ధులే.
0: These are all the powers of thought of man.
1: పవిత్రమైన సంకల్పమే పవిత్రమైనటువంటి దానిని సిద్ధింపజేస్తుంది.
0: Every sacred thought has the power to fulfill itself.
1: దీనిని పురస్కరించుకుని వేదాంతము యద్ భావం తద్ భవతి అని పలికింది.
0: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ వేదాంత హాస్ డిక్లర్డ్ యాజ్ మ్యాన్ థింగ్స్ సో ఇట్ బికమ్స్.
1: కనుక ప్రతి మానవుడు కూడాను సద్భావాన్ని పెంచుకోవాలి.
0: దేర్ ఫోర్ ఎవరీ హ్యూమన్ బీయింగ్ షుడ్ డెవలప్ గుడ్ థాట్స్ ఇన్ హిమ్.
1: సరైన ఫలమును తాను అందుకోవడానికి అధికారికవుతాడు.
0: దెన్ హీ విల్ గెట్ ది అథారిటీ టు అక్వైర్ గుడ్ థింగ్స్ ఇన్ లైఫ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్.
1: ఈ ప్రశాంతి నిలయములందు మీకు తగినటువంటి వసతులు లేకపోయినప్పటికీ,
0: ఆల్దో దేర్ ఆర్ నో ఫెసిలిటీస్ సూటబుల్ ఫర్ ఆల్ ఆఫ్ యూ ఇన్ ప్రశాంతి,
1: ఎన్నో విధములైనటువంటి సుఖము అనుభవించినటువంటి శ్రీమంతులు వచ్చినప్పటికీ,
0: మెనీ రిచ్ పీపుల్ హూ హావ్ ఎంజాయిడ్ సో మెనీ కంఫర్ట్స్ అట్ దర్ హోమ్ దే హావ్ కమ్ హియర్,
1: ఇక్కడ అన్ని విధములు కూడా అనుసరించి సవరించుకుని జీవించడానికి ఒక తగినటువంటి ఒక ఉపాయము ఒక యోగము ఏర్పడింది.
0: You have been able to achieve a yoga here in which you have been able to adjust yourselves to
1: ఇది ఒక గొప్ప సాధనగా మనం భావించాలి.
0: Consider this as a big sadhana.
1: సర్వ సుఖంలో ఉండినటువంటి సాధన కానేరదు.
0: Having all comforts cannot confer sadhana on you.
1: ఈ కష్టమునందే మనకు శుభము సుఖము లభిస్తుంది.
0: All these difficulties and inconveniences also give us joy and happiness.
1: కష్టము లేకుండా ఫలము మనకు లభించదు.
0: Without working hard one would not get the fruits thereof.
1: ఈ కష్టమైనటువంటి ఒక తపస్సుగా మనం మార్చుకోవాలి.
0: We should transform all these difficulties into penance.
1: సుఖములో తమస్సు పెరుగుతుంది కానీ తపస్సు పెరగదు.
0: It is the joys will not give you the penance at all.
1: కాన ఇన్ని శ్రమలకు మీరు ఓర్చుకుని ఇన్ని లక్షల మంది ఈ ప్రదేశంలో ఇమిడి ఉంటున్నారంటే ఇదే నిజమైనటువంటి ఏకత్వానికి సరైనటువంటి చిహ్నం.
0: ఇఫ్ సో మెనీ ల్యాక్స్ ఆఫ్ పీపుల్ హ్యావ్ అసెంబ్ల్డ్ హియర్ bearing all the inconveniences and difficulties, this is the proof positive for unity.
1: Aithe pratidaniki ni purusha prayatnam athyavasaram.
0: But for everything, human effort is necessary.
1: పురుష ప్రయత్నం లేకుండా ఏ చిన్న కార్యం కూడా మనం సాధించలేము.
0: నాట్ ఈవెన్ అ స్మాల్ థింగ్ కెన్ బి అచీవ్డ్ వితౌట్ హ్యూమన్ ఎఫర్ట్.
1: ఈ వ్యక్తి కూడా ఒక కర్మయోగిగా మారాలి.
0: ఎవ్రీ పర్సన్ షుడ్ ట్రాన్స్ఫార్మ్ హిమ్సెల్ఫ్ ఇంటూ ఎ కర్మయోగి.
1: ఆ కర్మనే ధర్మంగా రూపొందుతుంది.
0: దట్ కర్మ యాక్షన్ ఇట్సెల్ఫ్ విల్ బి
1: ఆ ధర్మనే జన్మము సార్థకంగా విస్తుంది.
0: అండ్ దట్ ధర్మ ఇట్సెల్ఫ్ విల్ శాంక్టిఫై ది హ్యూమన్ లైఫ్.
1: కనుక దైవభావమును హృదయమునందు ఉంచుకొని కర్మయోగములో మనం మునిగి దివ్యమైనటువంటి ఒక జీవితాన్ని ధన్యము గావించుకోవటం ప్రతి వ్యక్తి యొక్క కర్తవ్యం విశ్వసించాలి.
0: ఎవరీ హ్యూమన్ బీయింగ్ షుడ్ బిలీవ్ దట్ కీపింగ్ దిస్ డివైన్ ఫీలింగ్ ఇన్ హిస్ హార్ట్ అండర్ టేకింగ్ యాక్షన్ ఆల్వేస్ ఆస్పైరింగ్ టు రీచ్ డివిన్.
1: భారతదేశం యొక్క పవిత్రతను మాత్రము భారతీయులు ఏనాటికి మరువరాదు.
0: భారతీయ షుడ్ నెవర్ ఫర్గెట్ ది సేక్రెడ్నెస్ ఆఫ్
1: భారతీయం. ఏనాటికి కూడా ఒక బీద దేశము కాదు.
0: భారత్ ఈజ్ నెవర్ ఎ పూర్ కంట్రీ.
1: ఈ సత్యాన్ని గుర్తించుకోలేకపోవడం చేతనే దేశంలో అనేక రకములైనటువంటి అల్లకల్లోలములు అభివృద్ది అవుతున్నాయి.
0: As this truth has not been recognized,
1: తగినటువంటి త్యాగమును మనం అభివృద్ది పరచుకోవాలి. మీకందరికీ తెలుసును, ఒక నెల ముందుగానే ఎంతమంది విద్యార్థులు ప్రాణములు కోల్పోయినారు.
0: యు నో వెరీ వెల్ అబౌట్ ఎ మంత్ అగో హౌ మెనీ స్టూడెంట్స్ లాస్ట్ దేర్ లైఫ్స్.
1: కారణం ఏమిటి దీనికి?
0: వాట్ ఈస్ ది రీజన్ ఫర్ దిస్?
1: వీరికంతా కూడా ఏదో కొన్ని రకమైనటువంటి యొక్క గ్రేడ్ను వాళ్ళకి ఇవ్వడం నిమిత్తమై
0: in order to give them some kind of encouragement
1: ee vidhamainatundi avasthalaku guri gaavinchinaru.
0: The people have been made to lose their lives.
1: Vidyanu oka swechaga oka anugraham cheta oka free ga andinchetundi oka margaanni manam abhivruddhi parchali.
0: We have to develop a method by which education becomes autonomous and
1: vidyanu matram abhyasinchali.
0: For the sake of learning alone, education must be.
1: అప్పుడు ఈ విద్యార్థులు ఈ విధమైనటువంటి సమస్యలు ఏమాత్రం కూడా అభివృద్ధి కావు.
0: Then there will not be this kind of problems in the students.
1: కనుక ప్రెసిడెంట్ గారు, మన ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టరు, గవర్నరు వీళ్ళందరూ కూడా ఉంటున్నారు. ఈ విద్యా విషయం లోపల ఈ ఫీజు లేకుండా ఏ యొక్క తారతమ్యం కాకుండా వీరు ముందు జాతి వారు వీరు వెనుక జాతి వారని కొత్త జాతులు మనం ప్రయత్నం చేయకుండా అందరికీ ఫ్రీ ఎడ్యుకేషన్ స్వేచ్ఛగా బీదలకు గాని పెద్దలకు కానీ లేక శ్రీమంతులకు కానీ ఒక ఫ్రీ ఎడ్యుకేషన్ అందించేటువంటి ఒక మార్గాన్ని మనం చేపట్టినప్పుడు దేశం ఎంతో బాగుపడుతుంది.
0: వీ హ్యావ్ హియర్ ప్రెసిడెంట్ చీఫ్ మినిస్టర్ గవర్నర్ and if in our education policy if we can give
1: enni kotlo manu vyartham chestunnam
0: free education to all people irrespective of
1: ee vidhamainatundi pillala yokka bhavishyattuku taginaatundi dinni manam saarthakam gaavinchukunte desam ento baagupadutundi.
0: Spending a few crores of rupees among thousands of crores of rupees on education to make it free is worth it.
1: Okkoka aadhyatmika samastha kudanu ee yokka vishayamulandu free education swechchaga inda ivvali.
0: Every spiritual organization also should undertake to give free education.
1: Meekandariki telusu,
0: all of you know,
1: Tirupati lopala kavalsinta dhanamanta prog avutunkuntari.
0: There is so much of wealth accumulating in Tirupati.
1: Meerandaru kodunu akkada enduku free education ivvakoddu?
0: Why not they give free education to students?
1: Enni kotlu vyarthamaipothundadi?
0: How many crores of money is being wasted there?
1: ఈ యొక్క ఉచిత విద్యను అందించలేకపోవడం చేతనే తిరుపతిలో ఉండేటువంటి విద్యార్థులు ఒక్కడైనా కూడా ఒక సంవత్సరం ఒక్క బారైనా కూడా దేవాలయం ముఖం చూడటం లేదు.
0: As there is no free education at all, although there are thousands of students in Tirupati, they don't even turn
1: భక్తి ఏ రీతిగా వీరికి అభివృద్ధి అవుతుంది?
0: How can devotion be developed among students?
1: దేవుని పేరుతో స్వేచ్ఛగా సర్వులకు ఉచితమైనటువంటి వైద్యము ఉచితమైనటువంటి విద్యను అందించాలి.
0: In the name of God, with the money accumulated there, free education and free medical facilities must be provided.
1: ఆ విధమైనటువంటిది అందించే నిమిత్తమై మేము నిన్నటి దినము ఒక పెద్ద వైద్యాలయమును నిర్మించడానికి ప్రయత్నించాము.
0: With these noble and lofty ideals in view, we have started one big hospital.
1: అనేక మంది పట్టణాల్లో దీన్ని నిర్మించాలని చెప్పి ప్రార్థించారు.
0: Many people prayed that this hospital should be started in some city.
1: పట్టణముల్లో అనేక రకమైనటువంటి వ్యాపార సంబంధమైనటువంటి యొక్క వైద్యాలయములు ఉంటున్నవి.
0: దేర్ ఆర్ సో మెనీ హాస్పిటల్స్ వర్కింగ్.
1: ఏ వైద్యాలయం నిర్మించినా, ఏ విద్యాలయం నిర్మించినా వ్యాపారం వ్యాపారం వ్యాపారం.
0: వాట్ ఎవర్ మెడికల్ ఫెసిలిటీస్ అండ్ హాస్పిటల్స్ ఆర్ స్కూల్స్ ఆర్ స్టార్టెడ్ ఎనీవేర్, ఇట్ ఇస్ ఆల్ ఎ బిజినెస్ ప్రపోజిషన్. బిజినెస్ బిజినెస్ అండ్ బిజినెస్.
1: కానీ ఉచితంగా బీదలను చూచి కరుణించేటువంటి వ్యక్తి కనిపించటం లేదు.
0: బట్ ఇట్ ఇస్ డిఫికల్ట్ టు కమ్ అక్రాస్ ఎ పర్సన్ హూ మెల్స్ లుకింగ్ అట్ ద పూర్ అండ్ ప్రొవైడ్స్ ఫెసిలిటీ.
1: కనుక పల్లలు ఎందే ఇలాంటి పవిత్రమైన యొక్క శక్తిని అభివృద్ది పరచాలని చెప్పి సంకల్పించుకుని 100 కోట్ల వ్యయం చేత మన ప్రశాంతి నియమందు ఒక విధమైన వైద్యాలయం స్థాపించడానికి ప్రయత్నించాము.
0: విత్ ఎ వ్యూ టు ప్రొవైడ్ ఫ్రీ మెడికల్ ఫెసిలిటీస్ టు ఆల్ పీపుల్ అండ్ స్పెషలీ టు ద పూర్ ఇన్ ప్రశాంతి నిలయం. వీ హావ్ స్టార్ట్
1: హైయర్ లర్నింగ్ ఎటువంటిదో హైయర్ వైద్యం కూడా అటువంటిదిగా మనం చేయాలి.
0: వీ హావ్ స్టార్టెడ్ 100 crore rupees వర్త్ ఆఫ్ హాస్పిటల్. వీ హావ్ లేడ్ ఫౌండేషన్ ఫర్ దాట్.
1: ఈ గుండె జబ్బు వస్తే 200,000 వ్యయం చేసి అమెరికాకు వెళుతున్నారు.
0: వెన్ పీపుల్ గెట్ ప్రాబ్లమ్స్ ఆఫ్ హార్ట్ దే స్పెండ్
1: ఏమిటి
0: గో టు అమెరికా. What about poor people?
1: వారిని చూచేటువంటి వారు ఎవరు?
0: హూ ఇస్ దేర్ హూ కెన్
1: పట్టణానికి వెళ్లితే కలర్ నీళ్లైనా వాళ్ళ ముఖాలు కొట్టరు.
0: ఇఫ్ దే పూర్ పీపుల్ వాంట్ గో టు సిటీ పీపుల్ డూ నాట్ కేర్.
1: అలాంటి దురవస్థలను గుర్తించి మనము ఇక్కడ ఒక పెద్ద వైద్యాలయాన్ని నిర్మించాము.
0: రియలైజింగ్ దీస్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ది పూర్ పీపుల్ వీ వాంట్ టు హ్యావ్ ఎ బిగ్ హాస్పిటల్ హియర్.
1: బైపాస్ సర్జరీ కానీ లేక కిడ్నీ మార్చడం కానీ లంగ్స్ ఆపరేషన్ చేయటం కానీ బ్రెయిన్ ఆపరేషన్ చేయటం కానీ అన్ని ఉచితంగానే.
0: వెదర్ ఇట్ ఈస్ ఎ ప్రాబ్లం ఆఫ్ బైపాస్ సర్జరీ విత్ రెఫరెన్స్ టు హార్ట్ కిడ్నీస్ లంగ్స్
1: ప్రారంభోత్సవం కూడా అప్పుడే నిర్ణయించుకున్నాం.
0: Right in the beginning itself we have decided to make it
1: 91 November 22nd idi prarambhotsam chestam.
0: November 22nd 1991
1: sai sankalpam ivvaru kudunu artham chesukoleru.
0: No one has been able to understand sai sankalpa.
1: Sankalpamu kriya rendu oke paryayam jarugutundi.
0: Sankalpa and action are simultaneously taking.
1: ఇది ఎలాంటిదంటే తుపాకీతో కొట్టినప్పుడు శబ్దము ఏటు రెండు ఒకే చోట జరుగుతాయి.
0: దిస్ మే బి కంపేర్డ్ టు ద సౌండ్ అండ్ ద బుల్లెట్ విచ్ రన్ వెన్ ఎ గన్ ఇస్ ఆపరేటెడ్.
1: కనుక సాయి సంకల్పాన్ని అర్థం చేసుకోవాలంటే ఇది అందరికీ సాధ్యం కాదు.
0: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ ఆల్ పీపుల్ టు అండర్స్టాండ్ సాయి సంకల్ప.
1: ప్రేమ స్వరూపులారా, ఇది ఒక అతిశయోక్తిగా మీరు చెప్తున్నానని భావించరాదు.
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్. డు నాట్ థింక్ ఐఎమ్ ఎగ్జాజురేటింగ్.
1: నాలో ఏ యొక్క కొసయందు కూడా స్వార్థం అనేది లేదు.
0: ఇన్ నో పార్ట్ ఆఫ్ మై సెల్ఫ్
1: నేను ఏది చేసినా పరుల నిమిత్తమే చేస్తూనే ఉన్నాను.
0: వాట్ ఎవర్ ఐ డూ ఇట్ ఫర్ అదర్.
1: వీరు పరులని నేను భావించడం లేదు.
0: ఐ డు నాట్ కన్సిడర్ యూ యాజ్ సమ్వన్
1: సమ్వన్. నా వారే నా వారే.
0: ఆల్ ఆఫ్ యూ ఆర్ మైన్ మైన్ అండ్ మైన్.
1: ఇట్టి విశాల భావం అనేటువంటిది ప్రపంచమనే కాదు, ఎక్కడ చూసినా కానీ ఎక్కడా మీకు చిక్కదు.
0: నాట్ మెయిన్లీ ఇన్ ది వరల్డ్ నో వేర్ యూ కెన్ గెట్ దట్ కైండ్ ఆఫ్ టోటల్ బ్రాడ్ బ్యాండ్.
1: 50 సంవత్సరం లోపల ఇంత అభివృద్ది గావించినటువంటి ఒక సంస్థ ఎక్కడైనా మీరు చూచారా?
0: హ్యావ్ యూ కమ్ అక్రాస్ ఎనీ ఆర్గనైజేషన్ విచ్ హాజ్ అసీవ్డ్ సో మచ్ విత్ ఇన్ కోర్స్ ఆఫ్
1: ఏ అవతారం నందైనప్పటికీ ఆ అవతారం ముగించిన తర్వాతనే అభివృద్దిని పెరుగుతూ వచ్చాయి.
0: ఇన్ విచ్ ఎవర్ అవతార్ యూ టేక్ ఓన్లీ ఆఫ్టర్ ది అవతార్ వాజ్ ఓవర్
1: జీవిత కాలమునందే ఒక యూనివర్సిటీ ఒక పెద్ద హాస్పిటల్ విమాన కేంద్రము ఇన్ని స్థాపించి ఈ పల్లెల వారికి ఇన్ని రకమైనటువంటి అనుకూలం చేయటము ఇది మాత్రమే కాదు, ఇంకా ముందు మీరు చూడబోతారు.
0: ఈవెన్ డ్యూరింగ్ ది లైఫ్ స్పాన్ ఆఫ్ ది అవతార్ ఇట్సెల్ఫ్ టు స్టార్ట్ ఎ యూనివర్సిటీ
1: అనేక మందికి ఈ విధమైనటువంటి ఇవి ఎట్ట జరుగుతున్నాయి అని సందేహాలు.
0: సో మెనీ పీపుల్ గెట్ ది డౌట్ హౌ ఇస్ ఇట్ దట్ సచ్ థింగ్స్ హావ్ బీన్ అకాంప్లిష్డ్ హియర్.
1: ఇది 65 సంవత్సరాలు ప్రారంభమైంది.
0: దిస్ బాడీ హాస్
1: ఇంతవరకు ఎప్పుడు ఎక్కడ ఎవరిని నా చెయ్యి చాచలేదు.
0: ఇన్ దిస్ 65 ఇయర్స్ ఐ హావ్ నెవర్ స్ట్రెచ్
1: ఎవరిని నేను అడగలేదు.
0: I have never asked anything.
1: Adugano adugabonu adugaledu.
0: I have never asked, I will never ask, and I will never ask such a thing at all.
1: ఇది ఎట్లా జరుగుతూ ఉండాలి?
0: దెన్ హౌ ఆర్ దీస్ థింగ్స్ గోయింగ్ ఆన్?
1: మంచి కార్యానికి భారతదేశం నందు ఏమాత్రం కూడా నువ్వు అడ్డు లేదు.
0: దేర్ కెనాట్ బి ఎనీ డెర్త్ ఆఫ్ మనీ ఫర్ గుడ్ వర్క్.
1: హృదయపూర్వకంగా మంచి చేయాలంటే కనకవర్షం కురుస్తుంది.
0: ఇఫ్ ఓన్లీ ఫ్రమ్ ద హార్ట్ వన్ థింగ్స్ దట్ దేర్ షుడ్ బి సంథింగ్ గుడ్ డన్.
1: సంకుచితమైన భావముల చేత కర్మలలో ప్రవేశించినటువంటి వారికి ఎన్ని చేసినా అవి ఏమాత్రం తృప్తిని అందించవు.
0: ఫర్ పీపుల్ హు ఆర్ నారో మైండెడ్ దే కెన్ నెవర్ అచీవ్ ఎనీథింగ్ అట్ ఆల్.
1: విశాలమైన హృదయం,
0: బ్రాడ్ మైండెడ్నెస్, బ్రాడ్ హార్ట్.
1: ఇంత విశాలమైన హృదయాన్ని సంకుచితమైన హృదయాలు ఏ రీతిగా అర్థం చేసుకోగలవు?
0: హౌ కెన్ ఏ నారో మైండెడ్ పర్సన్ అండర్స్టాండ్ రియలీ బ్రాడ్ మైండెడ్ పర్సన్?
1: దివ్యాత్మ స్వరూపులారా, నేను మిమ్మల్ని ఏమిని ఆశించటం లేదు, అడగటం లేదు.
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్, ఐ నెవర్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ యూ, ఐ నెవర్ ఆస్క్ ఎనీథింగ్ ఆఫ్ యూ.
1: కేవలం ప్రేమతత్వాన్ని పెంచుకోండి.
0: డెవలప్ లవ్ ఇన్ యూ.
1: యావత్ మానవ జీవితాన్ని కూడా ఒక సోదర సోదరి భావంను భావించండి.
0: కన్సిడర్ ది ఎంటైర్ హ్యుమానిటీ యాజ్
1: అందరూ భగవంతుని బిడ్డలుగా విశ్వసించండి.
0: బిలీవ్ ఫర్మ్లీ దట్ ఎవ్రీవన్ ఇస్ ది చైల్డ్ ఆఫ్ గాడ్.
1: ఎవరి ఎందునూ ద్వేషం కానీ అసూయత కానీ మీరు అభివృద్ధి గావించుకోకండి.
0: డూ నాట్ డెవలప్ హేట్రెడ్ ఆర్ జెలసీ అగెన్స్ట్ ఎనీవన్.
1: ఎవరి మనసును నొప్పించకండి.
0: డూ నాట్ హర్ట్ ఎనీవన్.
1: ఆ విధమైనటువంటి యొక్క విశాల భావమే మన యొక్క జీవితానికి విశాలమైన ఆనందాన్ని అందిస్తుంది.
0: సచ్ కైండ్ ఆఫ్ బ్రాడ్ ఫీలింగ్ ఇన్ అవర్ హార్ట్ విల్ గివ్ అస్ ఎ లాట్ ఆఫ్ జాయ్.
1: స్వామి యొక్క జన్మదినం చేసుకుంటున్నామంటే నాకు అందించవలసింది అదొక్కటి, మీరందరూ ఐకమత్యంగా ఉంటుంది, భారతదేశం యొక్క ప్రాచీన సాంప్రదాయాన్ని తిరిగి మీరు అభివృద్ధి గావించండి.
0: ఇఫ్ యు ఆర్ సెలబ్రేటింగ్ స్వామిస్ బర్త్డే టుడే, ఆల్ దట్ యూ హావ్ టు జస్ట్ డూ ఈస్ డెవలప్ యూనిటీ అమంగ్ యూ. Develop the ancient Indian culture, bring it to its pristine purity.
1: నేను ఇక్కడికి వచ్చే సమయంలో అనేక మంది హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే అన్నారు. నేను ఎప్పుడు హ్యాపీగానే ఉన్నాను, నాకు హ్యాపీ అక్కర్లేదు. హ్యాపీ లేనటువంటి వారికి హ్యాపీ బర్త్డే చెప్పండి.
0: వైల్ ఐ వాజ్ కమింగ్ ఎన్ రోడ్ పీపుల్ వర్ టెలింగ్ హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే టు మీ. ఐ ఆల్వేస్ హ్యాపీ, దెర్ ఇస్ నో నీడ్ ఫర్ ఎనీ వన్ టు టెల్ మీ. టెల్ పీపుల్ హు ఆర్ నాట్ రియలీ హ్యాపీ.
1: కనుక నాకు అనంతమైనటువంటి ఆనందం ఉంటుంది.
0: I have infinite joy and
1: ye naadu ye chanamaina nenu vicharam chesinatundi chanam ledhu.
0: Never, not even a moment have I worried myself about anything.
1: Kaaranam emiti?
0: What is the reason?
1: Anni kudanu anithyamule.
0: Everything is transient.
1: Anni kadilipoyetundi meghamule.
0: Everything is a passing
1: cloud. Neeni vicharam chesi prayojanam
0: emiti? Why worry about such a thing at all?
1: Janana maranalu kudanu ye maatram kudanu manam chintinchaladu. Kungakoodadu pongakoodadu.
0: Even for life and death no one should bother oneself and one should not sink or one should not boast.
1: Manam putte samayalo inta vastramaina manam teeskoni ramu.
0: When we come into this world we don't bring
1: manam poye samayalo mana variki manam address ichi pomu.
0: When we are leaving this world we are not even
1: ingavaru manavaru etta avtaru. Kanuka ivanni kudunu jagat yokka parinamamle.
0: All these are natural changes in the world.
1: Unnanta varaku kudunu andaru kalisi melasi aanandanga kudunu జీవితాన్ని గడపాలి.
0: యాజ్ లాంగ్ యాజ్ వి లివ్ లెట్ దేర్ బి యూనిటీ అమంగ్ us, లెట్ us అచీవ్ జాయ్.
1: భగవత్ చింతన చేతనే మనం సర్వ బాధలు కూడా నివారణ గావించుకోవచ్చు.
0: వీ కెన్ సాల్వ్ ఆల్ అవర్ ప్రాబ్లమ్స్ అండ్ డిఫికల్టీస్ త్రూ ది
1: విస్మరించి, జగత్తును విస్మరించి ఏమి నీవు పొందుతున్నావు?
0: వాట్ ఈస్ ఇట్ దట్ యు ఆర్ గోయింగ్ టు అచీవ్? గివింగ్ అప్ గాడ్, హ్యావింగ్ ఫర్మ్ ఫెయిత్ ఇన్ దిస్ వరల్డ్.
1: భగవంతుని విశ్వసించండి.
0: Have firm faith in God.
1: జాతి మత భేదములు ద్వేషములు ఏమాత్రం కూడా మీరు అభివృద్ధి గావించుకోకండి.
0: Do not develop any differences based upon caste, community, religion or nation.
1: అన్ని నామములు అన్ని రూపములు కూడాను భగవంతునివి.
0: All names and all forms.
1: సహస్రశీర్ష పురుష సహస్రాచ సహస్రపాద.
0: Thousands of eyes, thousands of heads, thousands of
1: ears. ఇవన్నీ కూడాను విశ్వవిరాట స్వరూపమే.
0: This entire area here is a విశ్వవిరాట్, this cosmic form of the Lord.
1: కనుక ఇట్టి దివ్యమైనటువంటి భావాన్ని విశ్వసించి, దివ్యనామాన్ని స్మరించి జీవితాన్ని ధన్యము గావించుకోండి.
0: హ్యావ్ దిస్ ఫర్మ్ ఫెయిత్ ఇన్ దిస్ డివైన్ థాట్, డివైన్ ఐడియాస్ అండ్ శాంక్టిఫై యువర్ లైఫ్.

0: Sai Ram, dear listeners, the Vedas are not restricted to just India alone. In Prashanti Nilayam, we can observe how groups from different countries chant Vedic hymns in perfect synchronization. Bhagwan has always fostered the Vedic heritage. He has also stressed how just mere listening to Vedic chants produces positive vibrations. In today's Divine Discourse, Baba explains the significance of Vedic chants and how the entire world benefits from these chants. Let us now listen to the Pearls of Wisdom by Bhagwan Baba from a discourse delivered during the Atirudra Mahayajnam on the 19th of August 2006 in Prashanti Nilayam.
1: Embodiments of love. I am searching and I have been searching. I am searching for a true devotee. Will the hunger of a hungry man be satiated or appeased by listening to the menu?
2: Nirupedavani pedirikambuvona pitta prabhavamu vinnanta.
1: Will the suffering of the poverty be alleviated by listening to the effects of finance and economy?
2: Prema swarupulara.
1: Embodiments of love.
2: ప్రతి ఒక్కటి కూడాను అనుభవించి ఆనందించి అందించడం అత్యవసరం.
1: ఇట్స్ మోస్ట్ ఎసెన్షియల్ టు అండర్స్టాండ్ ఇన్ డెప్త్, టు ఎక్స్పీరియన్స్ అండ్ దెన్ ఎక్స్ప్రెస్ లేటర్.
2: ఋత్వికులు అందరూ కూడాను చాలా మంచివారు.
1: ఆల్ ఋత్విక్స్ అసెంబ్లీ హియర్ ఆర్ వెరీ గుడ్.
2: నాకు నచ్చినటువంటి ఋత్వికులు ఈనాడు చిక్కారు.
1: Bhagavan says that he could get a batch of rupees of his choice and selection and standard.
2: Meeru ee 10 dinamulu kodunu chesina sadhana 10 dinamulu chesinatundi oka exam chaala santuptikaranga undi.
1: The sadhana, spiritual practice you have done and the procedure you have followed, the sincerity and the steadfastness that you have exhibited is very good and commendable.
2: తెలిసిన దానికంటే అధికంగానే చేస్తూ వచ్చారు.
1: In fact, you have been demonstrating much more than expected.
2: ఇలాంటి ఋత్వికులు చిక్కటం చాలా ఆశ్చర్యం.
1: It is a surprise to have such set of ఋత్విక్స.
2: రేపటి దినము ఈ ఎగ్జామ్ సమాప్తం అవుతుంది.
1: Tomorrow is the concluding function for this year.
2: Ekdam samapti avutundi kani mantramulu samapti kavu.
1: Ekdam may conclude, but mantra has no end.
2: Mantram shashvatangane untundi.
1: Mantra is permanent.
2: Adi gunamanto kudindi kadu.
1: Mantra is attributeless.
2: Ee gunam niranjanam sanatanam niketanam నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపం.
1: మంత్ర ఇస్ అట్రిబ్యూట్లెస్, ఫార్మ్లెస్, అన్పొల్యూటెడ్, బ్లెమిష్లెస్, నెక్టర్లెస్, ఇటర్నల్ అండ్ ఇమ్మోర్టల్.
2: ఇట్టి మంత్రములు నిరంతరం కూడా మా చెవులు వినిపిస్తూనే ఉంటాయి.
1: సచ్ మంత్రాస్ ఆర్ హర్డ్ డిలైట్ఫుల్లీ బై ఎవ్రీబడి.
2: కనుక మంత్రంతో కూడినటువంటి వాడే ఋత్వికు.
1: సో ఋత్విక్ ఇస్ ద వన్ హూ గెట్స్ హిమ్సెల్ఫ్ లాస్ట్ ఇన్ చాంటింగ్ ద మంత్ర.
2: ఋత్విక్ వేరు, మంత్రం వేరు కాదు.
1: ఋత్విక్ ఈజ్ నాట్ అపార్ట్ ఫ్రమ్ మంత్ర.
2: ఈ మంత్రంతో కూడినటువంటి వాడే ఋత్విక్.
1: ఋత్విక్ రిప్రజెంట్స్ ది కంగ్లామరేషన్, కాంబినేషన్ ఆఫ్ మంత్రస్.
2: ఆ మంత్రమే లేకపోతే తాను ఋత్వికే కాడు.
1: Without the mantras, he cannot justify himself everything.
2: ఈ మంత్రములు చాలా అదృష్టవంతులకు మాత్రమే దక్కుతుంది.
1: The fortunate ones will be able to catch hold of these mantras.
2: లోకంలో ఎంతమంది లేరు.
1: In this world there are many.
2: కానీ ఇంతమందిలో ఒకరు కట్టగలబడికి 130 మంది మాత్రమే చిక్కారంటే ఎంత గొప్పతనం.
1: In this vast world of multitudes, only 130 of you could be here. How lucky you are, how fortunate you are.
2: కాని ఇంకా ప్రయత్నం చేస్తే ఎంతమంది అయినా చిక్కుతారు, కానీ మీరు చేయలేదు, ఉన్నవారు స్మారం వరకు అని సంతృప్తితో ఉన్నారు.
1: In fact, had you made an attempt to have many more, you would have got them. But you got yourself satisfied with this number.
2: శాస్త్రము ఎప్పుడు సత్యము అనించు వేద సమ్మతము విప్రాల.
1: Oh priest, you go by the dicta of Shastras and Vedas and you conduct according to their dictates.
2: ఈ విప్ర అనేటువంటి వారు శాస్త్రాన్ని నమ్మినటువంటి వాడు.
1: విప్ర, the priest, has got full faith in Shastra, the spiritual text.
2: ఇటువంటి రిత్రికులు మరి ఎక్కడైనా చిక్కుతారా? చిక్కుతారు.
1: Such rhetorics, is it possible to find them elsewhere? Yes, you can.
2: కాని అందులో కొంత ఒక భేదం ఉంటుంటుంది.
1: However, there is some difference.
2: ప్రమాణపూర్వకంగా చెప్పాలనుకుంటే మీరు చెప్పేటువంటి ఒక ప్రతి మంత్రం కూడాను చాలా సుస్పష్టంగా ఉంటుంది.
1: As you are reciting Veda, chanting Veda, there is perfection, there is total clarity.
2: ఇట్టి మంత్రములు చెప్పేటువంటి వ్యక్తులు చిక్కటం చాలా అదృష్టం.
1: It's a great fortune to have such a rich who can recite chant with perfection and clarity.
2: ఇటువంటి రుచికు నేను ఇక్కడ యజ్ఞం చేయించాలంటే చాలా ఎంతో ఆనందిస్తున్నారు అనేక మంది.
1: భగవాన్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ టు హ్యావ్ దిస్ గ్రూప్ ఆఫ్ రిత్రిక్స్ పర్ఫార్మింగ్ దిస్ యజ్ఞ హియర్.
2: 1వ తేదీ నుంచి కూడాను పుట్టపర్తిలో యజ్ఞం జరుగుతుండాలి.
1: ఇన్ పుట్టపర్తి దేర్ ఇస్ అనదర్ యజ్ఞం టు ఫాలో ది సేమ్ మంత్ ఫ్రమ్ ది ఫస్ట్ ఆన్వర్డ్స్.
2: ప్రతి దసరా కూడాను చేసేటువంటి యజ్ఞం.
1: It is the yajna that coincides with the Sera celebration.
2: అది జ్ఞాన యజ్ఞము.
1: It is jnana yajna.
2: ఇది జ్ఞాన యజ్ఞం కాదు.
1: This, the current one, is not jnana yajna.
2: అక్కడ కేవలము మనసుకు మాత్రమే పెద్దలకు మాత్రమే భోజనం పెడుతుంది.
1: That yajna relates to your mind, the realm of psychology, the mind.
2: కనుక ప్రతికూలారా 10 దినములు శ్రమ పడినందుకు నీకు ఎంతో ఫలితం ఉంది.
1: For all the strain that you have undertaken for the last 10 days, there's very positive result you will face.
2: ఈ ఫలితం మీకు ఇప్పుడు తెలియదు.
1: The results may not be noticed right now.
2: మీరు పోయి స్వస్థానం పోయి చేసిన తర్వాత అక్కడ విచారించండి, తప్ప ఆ యొక్క ఆనందము తప్ప ఫలితం ఇస్తుంది.
1: By the time you go back and return to your own places, you will realize what a blissful state you are going to be.
2: నిన్నటి దినం కృష్ణాష్టమి.
1: Yesterday happened to be కృష్ణాష్టమి.
2: కృష్ణాష్టమి దినం మీ యొక్క యజ్ఞము సమాప్తి చేయడానికి ప్రయత్నించారు.
1: You made an attempt to conclude your yajna on Krishnashtami day.
2: కాని కృష్ణ యొక్క అష్టమి అది పవిత్రమైనటువంటి అష్టమి.
1: కృష్ణాష్టమి is not related to this current yajna going on. It is a different sacred occasion.
2: Krishnudu chinna pillalu vale aadukuntu pedda vaarito kodanu koodukuntu chakkani aanandanni andisthu vachadu.
1: Krishna started playing in the company of children and he was also making all elders happy around in the vicinity.
2: Andro mana rutikulo kodanu chaala mandi యుత్తులంతా ఉన్నారు, పిల్లలుగానే ఉన్నారు.
1: ఇన్ దిస్ గ్రూప్ ఆఫ్ రిట్రీట్స్ దేర్ ఆర్ యంగ్ పీపుల్.
2: ఇది చాలా అదృష్టవంతం.
1: ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ లక్ టు హ్యావ్ యంగ్స్టర్స్ అమంగ్ రిట్రీట్స్.
2: ఈ యూత్ యొక్క దీనికి యూత్ అంతా చేరటము చాలా పవిత్రమైనటువంటిది.
1: యూత్ జాయినింగ్ దిస్ రిట్రీట్ గ్రూప్ ఇస్ ఎ పాజిటివ్ fine, a sacred thing indeed.
2: నేను వినే యాక్సెప్ట్ ఉంటాను. ఇలాంటి నృత్యకు చిక్కటము నీకు చాలా అదృష్టమయ్యా అన్నాను.
1: భగవాన్ టోల్డ్ వినయ్, యు ఆర్ రియలీ ఫార్చునేట్ టు హ్యావ్ ది రుత్విక్స్ అమంగ్ హూమ్ దేర్ ఆర్ కన్సిడర్డ్ నంబర్ ఆఫ్ యూత్.
2: కానీ మీకు ఇక్కడ అనుకూలంగా జరిగేదో లేదో.
1: Whether you have all conveniences here or not.
2: భోజన సదుపాయాలు, వసతి సదుపాయాలు, తగినటువంటి అనుకూలములు తగిన విధంగా ఉన్నావో లేవో.
1: Whether you have had all food, comforts, conveniences, whether you have had them or not.
2: మీకు అన్నిటికీ సంతోషంగా ఉంటే నాకు అదే సంతోషం.
1: If you are happy, Bhagavan is happy.
2: నేను ప్రొద్దున సాయంకాలము ఇది యోచిస్తుంటుంటాను.
1: భగవాన్ హ్యాస్ బీన్ థింకింగ్ డే అండ్ నైట్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్.
2: హృత్యుకుడు సరైనటువంటి ఒక అనుకూలం చేస్తున్నాడో లేదో వినయ అని చాలా యోచిస్తూ నేను విచారిస్తుంటాను.
1: స్వామి హ్యాస్ బీన్ ఎంక్వైరింగ్ ఎవ్రీ డే హౌ ఫార్ ద ప్రీస్ట్ ఫైండ్ దెమ్సెల్వ్స్ కంఫర్టబుల్ హియర్ ఎట్ దిస్ ప్లేస్.
2: మీరందరూ ఆనందిస్తే అదే నా ఆనందం.
1: If you are already happy, Swami is equally happy.
2: Inka inadi yagyam yokka samapti dinamu paripurnamainatundi dinamu aanandamainatundi vaartane meeku andinchali.
1: This being the final day, all the joyful news, the blissful information should be passed down to you.
2: Padi dinamulu kodanu 10 nimishamulu ga gachipoyindi.
1: 10 days passed off within a fraction of a time.
2: ఈ 10 days కూడాను మీరెంతో ఆనందించారు, నేనెంతో ఆనందించాను.
1: All these 10 days, you are in a state of bliss. Bhagavan was mighty happy about it.
2: మీరు ఎక్కడికి పోయినప్పటికీ తిరిగి ఈ దృశ్యాన్ని మీరు మనసులో తలుచుకుంటూ నిరంతరం కూడాను ఈ దృశ్యాన్ని మీరు మరచకుండా ఉండాలి.
1: Wherever you go, you cherish, you recall, remind yourself. Your experiences here.
2: మరి త్వరలో పన్నే తిరిగి మీరు చేరుతారు పుట్టబడి.
1: Very soon you are going to come back to the sanctum sanctorum.
2: ఇంతే కాక అతి త్వరలో పన్నే మెడ్రాస్ లో కూడాను ఈ యజ్ఞం జరపాలని ఆనందిస్తున్నారు.
1: There in Madras, yajnam is going to be conducted.
2: మీరందరూ కూడాను రావాలని నేను ఆశిస్తున్నాను.
1: Bhagavan wants you all to participate.
2: ముఖ్యంగా యజ్ఞం యొక్క అర్థము ఏమని చెప్పారో నాకు అర్థం కావటం లేదు.
1: ఆన్ దిస్ అకేషన్ హౌ టు డిఫైన్, హౌ టు ఎక్స్ప్లెయిన్ ఇన్ డెప్త్ ది స్పిరిట్ ఆఫ్ యజ్ఞ.
2: యజ్ఞం అనగా భౌతికమైనటువంటిదా, ఆధ్యాత్మికమైనటువంటిదా?
1: ఈజ్ యజ్ఞ ఫిజికల్? ఈజ్ ఇట్ మండేన్? ఈజ్ ఇట్ ట్రాన్సెండెంటల్? ఈజ్ ఇట్ స్పిరిచువల్? హౌ ఈజ్ ఇట్ టు బి వ్యూ?
2: ఇది స్పిరిచువల్.
1: Yajna truly is spiritual.
2: ఇది మానసికంగా, శారీరకంగా, హృదయపూర్వకంగా అనుభవించినటువంటిది ఈ యజ్ఞం.
1: This yajna, granted experience at the physical level, at the level of the mind, at the level of the intellect, giving joy within.
2: కనుక ఇది స్పిరిచువల్ యజ్ఞం కానీ భౌతికమైనటువంటి, లౌకికమైనటువంటి యజ్ఞములు కాదు.
1: Therefore this yajna is highly spiritual in its content. It is not physical.
2: ప్రతి ఒక్కటి కూడా నేను విచారించి పనిచేస్తున్నాను.
1: Every minute detail is explained clearly, taken care of by Bhagavan himself.
2: మీకు ఎలాంటి పంచలు కావాలి, ఎలాంటి డ్రెస్ కావాలి అనేటువంటిది కూడా విచారిస్తూ వచ్చాను.
1: Bhagavan has gone into such a detail as to decide upon the color dress that you are supposed to put on during these days of this performance of yajna.
2: Kanuka mee vishayam anta kudanu intilo tandri pillalni ee vidhanga vicharistuntado aa vidhanga mimmalni vicharistu vachanu.
1: Just as parents think of their children at home, how delicate, how tender, how affectionately they take care of them, Bhagavan has taken care of every one of you in such a way.
2: రేపటి దిన తర్వాత మిమ్మల్ని పంపాలంటే నాకు చాలా కష్టంగా అవుతుంది. అది
1: ఆఫ్టర్ టుమారో ఫంక్షన్, ఇఫ్ యూ హావ్ టు టేక్ లీవ్ ఫ్రమ్ భగవాన్ ఆఫ్టర్ టుమారో, భగవాన్ డస్ నాట్ వాంట్ టు పార్ట్ ఫ్రమ్ యువర్ కంపెనీ.
2: మీకు పోవటం చాలా కష్టంగానే ఉంటుంది.
1: యూ టు ఫీల్ ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ టు లీవ్ దిస్ ప్లేస్.
2: ఈ రెండింటి యొక్క సంబంధ బాంధవ్యమే నిజమైన భక్తి.
1: దిస్ ఇంటిమేట్ అసోసియేషన్ రిలేషన్షిప్ ఈజ్ ట్రూ డివోషన్.
2: నన్ను విడిచడం మీకు కష్టం, మిమ్మల్ని విడిచడం నాకు కష్టం.
1: యూ ఫీల్ దట్ టు లీవ్ హిమ్, గాడ్ ఫీల్స్ టు సాట్ టు లీవ్ యూ. దిస్ ఇస్ ట్రూ డివోషన్.
2: నేనెప్పుడు మీ వెంటనే జంటనే ఇంటనే గంటనే ఉన్నాను.
1: God is always with you, around you, above you, below you, in you.
2: కనుక మీరు ఏమాత్రం కూడా స్వామి ఎక్కడో బెంగళూరులో ఉన్నాడు, మేము ఇక్కడ ఉన్నాము అని మీరు ఏమో భావించకండి. మీ వెంటనే ఉన్నాను.
1: Never consider that you are far away from Bhagavan, that is elsewhere in places like Bangalore. No, no, he is with you, in you, always, every moment of life.
2: కనుక మన హెడ్ ప్రిస్ట్ కూడాను చాలా శ్రద్ధగా భక్తిగా మంచి ఇదిగా చేశాడు.
1: ది హెడ్ ప్రిస్ట్ డిడ్ ఇట్ విత్ ఆల్ సిన్సియరిటీ, డిసిప్లిన్ అండ్ డివోషన్.
2: ఇంతే కాకుండా తన పనిగా తాను చూసుకుని వచ్చేసాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హీ కన్సిడర్డ్ దిస్ జాబ్ యాజ్ హిస్ ఓన్ పర్సనల్.
2: ఆ విధంగా భావించి చేసేటువంటి వారు లోకంలో చాలా అరుదు.
1: టు ఫైండ్ ఎ పర్సన్ ఆఫ్ దిస్ సార్ట్ is rather very difficult and they are rare.
2: Mukhyamga meeru tyagaanni bodhinchari.
1: Most importantly, teach the principle of sacrifice.
2: Manavuniki enniyo aasalu untuntai.
1: Man has many ambitions.
2: Ee aasalu anniti kudanu kramakramena kudanu anni daivapreetiga meeru arpitam kayavinchali.
1: What we are supposed to do is to offer all our ambitions and future plans to God himself.
2: Kevalam self maatrame chuchukokandi.
1: You should never go by your own self.
2: Self kante help chaala manchidi.
1: More than the self, help is more important.
2: Ye chesina kuda nenu idi ma hrudayam kosam chestunnanu, ma aatma nimittamai aacharistunnanu ani meeru bhavinchali.
1: Whatever I do, you should have a feeling that I am doing it to foster, to recognize the self within me, the consciousness, atma in me.
2: కనుక ఇది అర్థం చేసుకునే నిమిత్తమై ఇది చేసినటువంటి యజ్ఞమే కానీ ఇది కేవలం బాహ్యంగా లౌకికంగా ఆచరించినటువంటి యొక్క యజ్ఞము కాదు.
1: దిస్ యజ్ఞ ఇస్ పర్ఫార్మ్ విత్ సింగిల్ పాయింట్ ఆఫ్ వ్యూ టు రియలైజ్ అండ్ ఎక్స్పీరియన్స్ వన్స్ ఓన్ ఆత్మ. ఇట్ ఈస్ నో ద ఫిజికల్, వరల్డ్లీ ఆర్ మండేన్ ఆర్ ట్రాన్సియెంట్.
2: మీ క్షేమ నిమిత్తమై, మీ మంచి నిమిత్తమై మీరు ఈ పవిత్ర యజ్ఞంలో పాల్గొన్నారు.
1: You have participated in this yajna for your own betterment, for your own progress, for your own advancement, for your own experience.
2: Kani idi meekosam maatrame kaadu, yavat prapanchamuniki idi sambandham chesinatundi.
1: You have done this not for your own self alone, you have done this for the entire humanity.
2: Cheppe mantram lantai kodunu gaalilo garchipoyinayi.
1: All mantras you said loudly are noticed in the space now.
2: ఈ గాలి అంతా సర్వత్రా వ్యాపించి పోతున్నది.
1: The wind takes mantra, the sound waves all over.
2: ఆ సౌండ్ అంతా కూడా వారి హృదయాల్లో చేరి దాన్ని పవిత్రం చేస్తుంటది.
1: The sound received gets into your heart.
2: కనుక మనం చెప్పినటువంటి ఒక మంత్రముడు ఏదో ఇక్కడ మాత్రమే చెప్పామని అనుకోకూడదు.
1: Don't think that you have spelt out all mantras here alone.
2: ప్రపంచమంతా కూడా బోధించినటువంటి మంత్రములని భావించాలి.
1: Consider that this chanting of mantra is not limited to yourself, not to the group here. It is full all over the world, resonant vibration all over the globe.
2: Kevalam mana India ku maatrame kaadu.
1: It's not limited to India alone.
2: Anni deshamulaku kuda idi sambandhinchinatundi.
1: This is related to the entire world.
2: Bhashallo konni vyathyasam raavachu.
1: There may be differences in the language.
2: Kaani bhavamlo etti vyathyasam undadu.
1: But in respect of feeling and the spirit, there is no difference whatsoever.
2: Americans, Russians, Negroes, Sudanese, Chinese,
1: many, many, coming from America, Russia, Africa, they all want it, their religion, they accept the yajna. They are also learning.
2: Last month, on 26th,
1: devotees from Germany came over here.
2: Akkada Germanyku vachinappudu special plane vachindi.
1: And they came here by special flight.
2: 80 mandi vachinaru aa plane lo.
1: Around 80 of them got down here.
2: Vallandaru kuda streelu purushulu andaru kuda vedam patincharu.
1: All of them joined in chorus together chanting mantra.
2: ఈ యొక్క మంత్రమే మా దేశం రక్షిస్తున్నది.
1: They openly declared that this is this mantra that is protecting their motherland.
2: కనుక మేము నిరంతరము తెల్లవారు లేచిన మొదలుకొని ఈ మంత్రమే మేము చెప్తుంటాము.
1: And they also say that they chant, they repeat mantra from dawn to dusk.
2: ఈ మంత్రంలో స్వార్థమైనది ఎక్కడ లేదు.
1: There is no trace of selfishness in utterance of mantra.
2: అందరికి సంబంధించినటువంటి ధ్యానం ఉంటుంది.
1: And this relates to everybody, the entire humanity.
2: ప్రతి మానవునికి ఈ మంత్రము చాలా అవసరం.
1: For every man, this mantra is most essential.
2: ఈ ఒక్కరికి ఇద్దరికి కాదు సంబంధించినటువంటిది. ఈ సమష్టి స్వరూపానికి సంబంధించినటువంటిది.
1: It is not for one or two or limited to a few people.
2: సమాజమునకు దేశమునకు అందరికి సంబంధించినటువంటిది ఇది.
1: This mantra is essential for the society and the whole country, the whole universe for that matter.
2: దీన్ని పాశ్చాత్యులు ప్రింట్ వేస్తున్నారు బుక్కులు.
1: And these mantras are brought out in a book form by Westerners.
2: ఇవన్నీ ప్రపంచానికి అంతా పంచాలి.
1: And all these books must be circulated all over the world.
2: ఈ మంత్రములు ఉచ్చరించడం వారి కష్టమే.
1: It is difficult to chant it, to repeat it.
2: అంటే వారి నాలుకలు తిరగటం చాలా కష్టం.
1: Because they are not used to certain syllables, they find it difficult to pronounce.
2: కానీ ఎట్లయినా సరే వారు దాన్ని నేర్చుకుంటున్నారు.
1: However, they are struggling hard to chant Veda.
2: మానవుడు పట్టితే ఎంతైనా సాధించగలడు.
1: With determination, man can attain anything.
2: పట్టిన పట్టేదో పట్టనే పట్టితే పట్టిన ఎగ్గేడు దాకా అట్టే ఉండు.
1: Having determined, never give it up. Stand by that until you achieve.
2: కోరిన రీతియో కోరనే కోరితే కోరిన విడిపోకుండు.
1: You have already decided, come what may, don't go back without
2: తలసిన రీతియో తలసినే తలసింది.
1: Having thought over,
2: తలపు పోవకుండు.
1: Until your thought is realized, don't go back.
2: అంతే కాదు తిరిగి పోవట భక్తుని దీక్ష కాదు.
1: If one returns in vain, in hopelessness, it is not the quality of a devotee.
2: కనుక మనం పట్టిన దాన్ని సాధిస్తూ రావాలి.
1: Therefore, we should achieve, we should attain, having determined.
2: ఈ అతిరుద్ర యజ్ఞమైనటువంటిది చాలా ముందుకు చాలా జరపాలి.
1: Many such అతిరుద్ర మహాయజ్ఞాస్ should be held.
2: ఈ అతిరుద్ర మహాయజ్ఞము అందరికి సంబంధించినటువంటిది.
1: This అతిరుద్ర మహాయజ్ఞ applies to everybody.
2: ఒక కాస్ట్ ఒక రిలీజన్ ఒక దేశము మాత్రం కాదు.
1: అతిరుద్ర మహాయజ్ఞ is beyond all considerations of time, space, caste, creed, nationality, gender, color.
2: ప్రపంచమును అంత కూడాను సంబంధించినటువంటిది.
1: This applies to all the world over.
2: ఈ యజ్ఞమును మీరు చేస్తూ చేస్తూ వస్తుంటే ప్రపంచమంతా అతి త్వరలోపలనే అందరూ ఏకమైపోతారు.
1: The performance of this sort of yajna will unify the whole world. The world will stand united.
2: Pakistan, Afghanistan, America, Japan, Germany, అన్ని కూడా ఏకమైపోతాయి.
1: Pakistan, Afghanistan, Japan, America, they will all come together in a spirit of unity.
2: ఇప్పుడు అమెరికాలో చాలా గొప్ప భక్తులు ఉన్నారు.
1: There are many, many devotees in America.
2: ఈ అమెరికన్స్ అంతా కూడాను దానిలో ఋత్వికులు చాలా మంది ఉన్నారు.
1: దేర్ ఆర్ మెనీ ఋత్విక్స్ ఇన్ అమెరికా.
2: మహమ్మడన్స్ కూడా ఉన్నారు.
1: దేర్ ఆర్ మహమ్మడన్స్ ఆల్సో.
2: ఒక ఆమె స్వామి పుస్తకం అంతా రాసింది.
1: ఏ లేడీ హాజ్ రిటన్ ఎ బుక్ ఆన్ భగవాన్.
2: ఆ ఋత్విక్ బుక్ తీసుకుని పోయి వాళ్ళ యొక్క అమెరికా గురువుకు ఇచ్చింది.
1: షీ హాజ్ హ్యాండెడ్ ఓవర్ హర్ వర్క్ టు హర్ గురు ద ప్రిసెప్టర్.
2: అతను దీన్ని చూసి కంటితారులు కాచారు.
1: And her guru started shedding tears going through the book.
2: Inta adrushtamainatunte yokka bhavamu maakkulanu kaliginchali.
1: And the guru said, I too should have such a rare fortune.
2: Aa book ippudu vaadu akkada print chestunnaru andarki andinchali.
1: And there in America, this book
2: unnaru.
1: There are many Ritviks in America.
2: Mahamudans kuda unnaru.
1: There are Mahamudans also.
2: Oka ame swami pustakam antha rasindi.
1: A lady has written a book on Bhagavan.

0: ఆ బుక్ ఇప్పుడు వాళ్ళు అక్కడ ప్రింట్ చేస్తున్నారు, అందరికి అందించాలి.
1: అండ్ దేర్ ఇన్ అమెరికా దిస్ బుక్ ఈస్ ప్రింటెడ్ అండ్ వెల్ సర్క్యులేటెడ్ ఆల్ ఓవర్ ద కంట్రీ.
0: కనుక మనము దేశాన్నంతా ఏకం చేయాలి.
1: We should bring in the spirit of unity in this country.
0: Unity in divinity.
1: Unity is divinity. Unity in divinity.
0: చూడండి, ఇప్పుడు మనం భారతదేశంలో ఎన్ని విధమైనటువంటి యొక్క భేదాలు కలుగుతున్నాయి.
1: For instance, in Bharat, there are so many differences.
0: ఇంతకుముందు ఒక్కటిగా ఉన్నటువంటి ఒక మెడ్రాస్ స్టేట్ అంతా రెండుగా మారిపోయా.
1: The composite Madras state is divided into two.
0: మెడ్రాస్, ఆంధ్ర రెండైపోయా.
1: The composite Madras state today is in two states, Madras, Tamil Nadu on one hand, the Andhra.
0: Andhra ra vachetapudike three Andhra Telangana rendu vele ayipoya.
1: Even Andhra Telangana is prepared to go away.
0: Appude Telangana kuda ippudu mari divide avuta undi.
1: Now there seems to be division even in Telangana.
0: Kaga mukkal mukkal cheyatam goppatanam kaadu.
1: Segmentation, fragmentation is not a healthy thing.
0: Cheyatam chaala goppatanam.
1: Unity, unification is greatness.
0: Unity ekkada undino.
1: Where there is unity,
0: అక్కడనే ప్యూరిటీ ఉంటుంది.
1: There is purity.
0: ప్యూరిటీ ఉండే దగ్గరనే డివినిటీ వస్తుంది.
1: Where there is purity, there is divinity.
0: కనుక ఆ యూనిటీకి మనము అయినటువంటి ప్రయత్నం చేయాలి.
1: Therefore, we should make every sincere effort to achieve.
0: నిన్న వచ్చిన పిల్లల లోపల రష్యన్స్ ఉన్నారు, అమెరికన్ ఉన్నారు, ఇరాన్ బాయ్ కూడా ఉన్నాడు.
1: You must have noticed yesterday, three boys, one from America, one from Russia, another little boy from Iran.
0: కనుక ఈ విధమైనటువంటి యొక్క విషయాన్ని చక్కగా మీరు గుర్తించి దీన్ని ఎక్కువ అభివృద్ధి పరచాలి.
1: అండర్స్టాండ్ ది సటిల్ పాయింట్స్ దట్ యు ఆర్ సీయింగ్ హియర్. సీ దట్ దీస్ థింగ్స్ ఆర్ స్ప్రెడ్ ఇన్ ద విసినిటీ వేర్ ఎవర్ యు.
0: మీ అందరి యందు కూడాను అంతో ఇంతో భేద బుద్ధి ఉంటే దీన్ని తీసి పారవేయండి.
1: ఈవెన్ ఇఫ్ యు హావ్ ఫ్రాక్షన్ ఆఫ్ డిఫరెన్సెస్ ఆర్ డ్యూయల్ ఒపీనియన్ సాక్రిఫైస్ ఇట్, గివ్ దెమ్ అప్.
0: ఏకంగా చేర్చుకోండి.
1: మేక్ ఇట్ వన్.
0: అందరూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్.
1: Consider everybody all as brothers and sisters.
0: అప్పుడు నీ తగినటువంటి విలువ కలుగుతుంది.
1: Then only there will be true value for all these things that we do.
2: You were listening to excerpts from a divine discourse delivered by Bhagwan Baba on the 19th of August 2006 in Prashanti Nilayam. Bhagwan proclaimed that there is no selfishness in chanting Vedic mantras. He said that these mantras are for the whole of humanity. They transcend the individual and are for the welfare of all. Thank you and Sai Ram.

0: కార్యాలు సార్థక
1: Acts of charity and kindness will have no place and no value at all if there is no peace, righteousness and love.
0: ఉద్యోగములు చేసి ఎంత పదవినున్న సత్యధర్మ ప్రామ శాంతులు లేకున్నా.
1: One may occupy exalted position, one may be in very high positions. What far are they without truth, righteousness, peace and love?
0: Satya dharma premam shantulu lekunna bahula satkarya labhambusunna.
1: All actions of goodness, all good deeds that you do, what for are they without truth, righteousness, peace and love?
0: Prema sarupulara.
1: Embodiments of love.
0: Manavudu shanti nimittamai janminchadu kani padavula kosam janminchaledu.
1: Man is born to be peaceful and not to occupy positions of authority.
0: Enni undinappatikini manavulaku shanti lekundina jeevitame shunyam.
1: You may have lots of things in life, but without peace, the life has no meaning and value.
0: Aneka mandi srimantulu unnaru.
1: There are many rich people.
0: Kotlaku vidyavantulu unnaru.
1: There are crores and crores of educated people.
0: Inka aneka vidyavantulu unnaru. Goppa goppa padavillu ellinattu vaaru unnaru.
1: There are people who are occupying very high positions in life.
0: కానీ వీరందరి వల్ల జగత్తులో ఏమి జరుగుతున్నది?
1: What is that is all happening in this world with these people?
0: వీరి యొక్క కంటిదారాలు చూచడానికి వారికి సమయం లేదు.
1: They have no time to see the suffering of the poor and the needy people.
0: వీరి పరిస్థితి ఏమిటి?
1: What is the position of poor people?
0: వారి విషయాన్ని ఎవరు కూడాను తరం చేసినటువంటి వారు లేరు.
1: There are none actually speaking to bother or think about them.
0: ఏ బజార్ నందు చూసినా కూడా ఇది సోషల్ వర్క్, సోషల్ వర్క్, సోషల్ వర్క్. ఏమి సోషల్ వర్క్?
1: You go to any street, in the name of social work, so many people do it. What is social work in fact?
0: ఎవ్వరు కూడాను షో వర్క్ చేస్తున్నారు కానీ సోషల్ వర్క్ చేయటం లేదు.
1: All are involving, indulging in show work and there is no social work.
0: ఇంటికి అమ్మా భిక్షాంతేహి అని ఎవరైనా వస్తే వెళ్ళిపో అని చెప్తున్నారు.
1: If anyone approaches you to doorstep with a begging bowl, asking for alms, you'll neck him out.
0: మానవులకు దాన ధర్మాల వల్లనే ఒక విధమైనటువంటి సత్య ధర్మ శాంతి ప్రేమలు లభిస్తున్నాయి.
1: Man will enjoy the truth, peace and love. If at all, he is compassionate enough.
0: అసలు మానవ అంటే అర్థం ఏమిటో గుర్తించుకోవటం లేదు.
1: No one is understanding the very meaning of this word, మానవ.
0: మానవ.
1: మానవ.
0: మా అనగా మనిషి.
1: మా means the human being, మనిషి.
0: కానీ ఈ మనిషికి ఏది ముఖ్యము?
1: What is important for a human being?
0: ఆశలు పెట్టడం ముఖ్యమా?
1: Is it desire or ambition?
0: అభివృద్ధి కావటం ముఖ్యమా?
1: Is it progress in life?
0: ఆనందాన్ని అనుభవించటం.
1: Is it to experience happiness and pleasure?
0: ఏది కూడా దుఃఖం కాదు. మానవుడు సుఖదుఖములతో జన్మించినాడు కానీ కేవలం సుఖమునే పొందాలని కాదు.
1: Man is born not to enjoy, not to be merely happy.
0: తోటి మానవులకు తోడుపడి లేకున్నా మనసు ఎట్లు శాంతి కలుగునవయ్యా?
1: How can you expect man to remain in peace if he doesn't come forward to help the fellow man?
0: Toji manavulaku manamu sahayam cheyali.
1: We should help the fellow man.
0: Andariki edo kashta samayamu sukha samayamu vastuntadi surya tejas valle.
1: In this life, something like sunrise and sunset, we do have pleasure and pain.
0: Kanuka prati manavudu kudanu ఏదో కొన్ని కష్టములు కలుగుతుంటాయి.
1: ఎవ్రీ వన్ విల్ ఫేస్ సమ్ డిఫికల్టీస్ ఇన్ లైఫ్.
0: కానీ ఈ కష్టకమైన సుఖములు రెండు కూడా ఒకటిగా భావించాలి.
1: One has to consider with a spirit of equanimity alike the pleasure and pain.
0: దుఃఖములో ఆనందం ఉన్నది, ఆనందంలో దుఃఖం ఉన్నది.
1: In fact, there is pleasure in pain and there is also pain in pleasure.
0: కనుక సుఖదుఖములు రెండు కూడా మానవుని యొక్క మంచి చెడ్డలే.
1: Therefore, the pleasure and pain would make you happy and also grief-stricken accordingly.
0: కాని మానవుడు అభివృద్ధి అయినందుకు ఈ రెండింటినీ సమానంగా చూసుకోవాలి.
1: In order to progress in life, we have to develop the spirit of equanimity of both pleasure and pain.
0: కనుక ఈ సమానత్వం అనేటువంటిది లేకుండా పోతే మనం సమాజం ఎట్టవుతాం?
1: If there is no samatva, the equality, how can we call ourselves samaja society?
0: సమాజము సమాజము.
1: We say samaja society.
0: సమానత్వం లేనటువంటి వాడు సమాజంలో ఎట్టు పుట్టుతాడు?
1: If there is no samanatva, equality, how do you call yourself samaja society?
0: కష్టములు సుఖమున్నది.
1: In fact, there's pleasure in pain.
0: సుఖములు కష్టమున్నది.
1: And there's difficulty in pleasure.
0: కానీ ఈనాటి మానవుడు ఎన్ని సుఖములు పొందినప్పటికీ ఒక్క కష్టమేమైనా వచ్చిందంటే తట్టుకోలేడు.
1: Man, in spite of repeated pleasures that he passes through in his life sojourn, he is very much disturbed with the slightest of the difficulty.
0: ఒక శ్రీమంతుని దగ్గరికి వెళ్ళి అయ్యా మీరు ఆనందంగా ఉన్నారు కదా అని ప్రశ్నించండి.
1: If you approach a rich man and if you ask him, are you happy?
0: అయ్యా నాకేమి తక్కువ ధనం ఉన్నది.
1: He will say, there is no shortage whatsoever, I have plenty of money.
0: నా కుమారులందరూ కూడా గొప్ప గొప్ప పదవుల్లో ఉన్నారు.
1: My sons are in very high positions.
0: నా ఇంటిలో అన్ని గొప్ప గొప్ప సామాన్లంతా పెట్టుకున్నాము.
1: I got all comforts and conveniences at my residence.
0: మా కష్టములకు ఎట్టి బాధలు లేవు.
1: We don't have any troubles or difficulties.
0: కాని అన్ని ఉన్నవి కాని మనశ్శాంతి లేదు.
1: We have all that is all possible, but there is no mental peace.
0: ఈ పర్సనల్ శాంతి ఎట్లా వస్తుంది?
1: హౌ డు ఎక్స్పెక్ట్ దిస్ మెంటల్ పీస్?
0: అయ్యా నీవెవరు నీవెవరు నీవెవరని మనం ప్రశ్నిస్తున్నాం.
1: వీ గో ఆన్ క్వశ్చనింగ్ హూ ఆర్ యూ హూ ఆర్ యూ.
0: కానీ ఉన్నదంత దోషం ఎక్కడ? హూ ఆర్ మై అనేటువంటి క్వశ్చన్ వేసుకోవటం లేదు.
1: బట్ ద మిస్టేక్ లైస్ హియర్, వీ ఆర్ నాట్ పుట్టింగ్ అవర్ సెల్ఫ్స్ ఎ క్వశ్చన్, హూ ఆర్ మై.
0: అది తెలుసుకుంటే అన్ని కష్టములు దూరం అయిపోతాయి.
1: When once you know yourself the reality, you will be free from all difficulties.
0: కనుకనే
1: therefore
0: మానవుడు తన్ను తాను తెలుసుకోవడానికి ప్రయత్నించాలి.
1: So man must make every attempt to know his own true self.
0: తన్ను తాను తెలుసుకోకుండా ఎన్ని ప్రయత్నములు చేసే ప్రయోజనం ఏమిటి?
1: Without the awareness of the self, knowing the rest of the things are useless.
0: వానరు లేకున్నా విత్తనములు నాటి ప్రయోజనమేమిటి?
1: There are no rains on one hand. What is the fun of sowing seeds?
0: గొప్ప వర్షములు కురిచినప్పటికీ విత్తనం లేని నాటకుండా పంట పండునా?
1: In spite of down pour of rain on one hand, if you do not sow the seeds, can you expect harvest?
0: ఎందేనియు ఏ పని అయ్యేను మూడు కూడా చేసినప్పుడే చేస్తుంది.
1: Anywhere, any task can be fulfilled with the combination of these three.
0: నెగటివ్ ఉన్నది, పాజిటివ్ ఉన్నది.
1: దేర్ ఇస్ నెగటివ్, దేర్ ఇస్ పాజిటివ్.
0: ఇవి రెండూ చేరినప్పుడే మనకు కరెంట్ లభిస్తుంది, కానీ లేకపోతే లభించదు.
1: యూ విల్ ఫైండ్ ద ఫ్లో ఆఫ్ కరెంట్ విత్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ దీస్, ద పాజిటివ్ అండ్ ద నెగటివ్.
0: కనుక దైవనామం మన ఉండటం చేతనే,
1: బికాస్ ద హోలీ మ్యాచ్లెస్ గాడ్స్ నేమ్ విత్ ఇన్ అస్,
0: ఈశ్వర సర్వభూతానాం,
1: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ క్రీచర్స్,
0: ఈశావాస్యం జగత్ సర్వం.
1: The whole universe, cosmos is full of divinity.
0: Kaluka manaku daivattvam anetuvanti dani marchipoyi aneka rakamula anetuvanti laugika bhautika sukhamulanu manam pondalani puttaledani telusukovali.
1: We have forgotten the innate immanent divinity within us and we go by the momentary worldly physical pleasures.
0: Kaluka motta mota aadhyatmikam kontha pravesha pettali.
1: Therefore we should step into the field of spirituality to begin with.
0: ఆధ్యాత్మికమే లేకుండా,
1: వితౌట్ స్పిరిచువల్ కంటెంట్,
0: మనకి ఏమాత్రం కూడా మనుష్యత్వం అనేటువంటి అధికారమే లేదు.
1: వీ హ్యావ్ నో క్లెయిమ్ ఆఫ్ అథారిటీ టు కాల్ అవర్ సెల్స్ హ్యూమన్ బీయింగ్స్.
0: ఇది దైవాన్ని ద్రోహం చేసేట్టు అవుతుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ వీఆర్ బిట్రేయింగ్ గాడ్ హింసెల్ఫ్.
0: దైవం ఉన్నది కేవలం తనను పూజించమని కాదు.
1: గాడ్ డస్ నాట్ ఎక్స్పెక్ట్ యూ టు వర్షిప్ హిమ్ ఆల్ అలాంగ్.
0: ఈ జగత్తులో ఉండేటువంటి భౌతికమైనటువంటి జీవితానికి కొంత ఆదర్శాన్ని అందించాలని.
1: హావింగ్ బీన్ బోర్న్ ఇన్ దిస్ వరల్డ్ వీ షుడ్ సెట్ ఎన్ ఐడియల్ టు ది కమ్యూనిటీ.
0: ఒకనొక సమయంలో నారదుడు వెళ్లి విష్ణువుని ప్రశ్నించాడు.
1: At one time Narada approached Vishnu and questioned him.
0: Swami, naaku ye vidhamaina margamlo naaku janma rahitya avutundi.
1: He asked Swami, which path will take me to the birthless state or immortality or liberation?
0: Appudu Ishwaru cheppadu, nenu andar yendu untunnanu.
1: And God replied, I am in all of the beings.
0: Aithe naa yokka amshamu andar yendu untundali.
1: My spark of divinity is present in all.
0: మనుష్యుడు కేవలము ఒక విధమైనటువంటి దైవ స్వరూపుడే కాని మానవుడు కాదు.
1: The human being in reality is divine in form. అయితే
0: జీవుడు అనేటువంటి నెగిటివ్ ఉండటం చేతనే దేవుడు అనేటువంటి పాజిటివ్ వచ్చి చేరుతుంది.
1: Because the human form is negative and the divinity within is positive.
0: నాయన నేను లోక సంరక్షణ చేయాలంటే నేను లోకంలో ఉండేటువంటి ప్రజలంతా కూడా నా రూపాన్నే పొందాలి.
1: ఇన్ ఆర్డర్ టు బి అమంగ్స్ ది సొసైటీ ఐ షుడ్ బి సరౌండెడ్ బై హ్యూమన్ బీయింగ్స్.
0: కనుక నా యొక్క భావము మీ యొక్క ఆత్మగా నుంచి ఉంటున్నది.
1: దేర్ఫోర్ ది డివైన్ ఫీలింగ్ ఈజ్ యువర్ వెరీలీ యువర్ ఓన్ సెల్ఫ్.
0: మీరందరూ కూడా ఆత్మచింతన చేయండి, తప్పక నేను వచ్చి అక్కడ నిలుస్తానన్నాడు.
1: కాన్స్టెంట్లీ కంటెంప్లేట్ రూమినేట్ ఆన్ యువర్ ట్రూ ఐడెంటిటీ ద సెల్ఫ్ దెన్ ఐ విల్ మేనిఫెస్ట్ అమంగ్ యూ.
0: కనుక అతని ఎందు ఉన్నటువంటి ఆత్మ అందరి ఎందు ఉంటున్నది.
1: ద కాస్మిక్ ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
0: అప్పుడే దైవత్వం అనేటువంటిది వెంటనే జంటనే ఇంటనే ఉంటుంటది.
1: దెన్ ఓన్లీ యూ విల్ ఎక్స్పీరియన్స్ గాడ్ బిహైండ్ యూ, విత్ యూ, అబౌవ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ.
0: నీవు కేవలం జీవితం అంతా నెగిటివ్ గానే బ్రతికితే నీకు ఏనాటి పాజిటివ్ దిక్కుతుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ యూఆర్ లీడింగ్ లైఫ్ ఇన్ ద నెగిటివ్ వే, ఫుల్ ఆఫ్ నెగిటివిటీ.
0: కనుక నిరంతరము దేవుడు దేవుడు దేవుడు అని దేవుడి కోసం దేవుడాడకూడదు.
1: యు డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్ గాడ్ ఇన్సెసెంట్లీ.
0: నేను ఒకడున్నాను,
1: ఐఎమ్ హియర్.
0: నా ఎందుకూడను భగవంతుడున్నాడు.
1: గాడ్ ఈజ్ ఇన్ మీ.
0: కనుక ఈశ్వర సర్వభూతానాం.
1: గాడ్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ఆల్ లివింగ్ క్రీచర్స్.
0: కనుక నా దేవుడు నా ఎందు ఉంటున్నాడు. నా పేరు కూడా దేవుడే.
1: గాడ్ ఈజ్ ఇన్ మీ, మై నేమ్ ఈజ్ గాడ్ హింసెల్ఫ్.
0: దేవుడు అంటే ఏమి?
1: వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ దేవుడు?
0: ప్రత్యేకించినటువంటి ఒక స్వరూపం కాదు.
1: గాడ్ ఈజ్ నాట్ ఎ స్పెసిఫిక్ ఫామ్.
0: దైవానికి నామరూపం లేవు.
1: గాడ్ ఈజ్ బియాండ్ నేమ్ అండ్ ఫామ్.
0: కానీ జగత్తులో ఉండినటువంటి యొక్క సమాజమును రచించే నిమిత్తమై మనం పనులు చేయాలి.
1: వీ హ్యావ్ టు కండక్ట్ అవర్ సెల్స్ అండ్ ఫుల్ఫిల్ ద టాస్క్స్ అసైన్ టు అస్ ఇన్ ఆర్డర్ టు బి ఇన్ సొసైటీ.
0: ప్రతి మానవుడు కూడాను పుట్టినందుకు ఏదో కొన్ని పనులు చేయాలి.
1: Having been born as a human being, one should do certain tasks.
0: సత్కర్మను ఆచరించాలి.
1: One has to go along the path of truth and righteousness.
0: అప్పుడే సదాచారం మనలో బయలుదేరుతుంది.
1: Then only there will be good behavior and good conduct in life.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: మీరందరూ ఆత్మస్వరూపులే కానీ దేహస్వరూపులు కాదు.
1: You are not merely the body. You are verily the Atma, the spirit indeed.
0: దేహము పంచభౌతికము.
1: The body is of senses.
0: దేహం కూడా కదా తప్ప ఎప్పుడు.
1: The body is bound to fall, die someday.
0: దేహి నిరామయుండు.
1: The indweller is immortal.
0: దేహి నిరామయుండు.
1: And is nectarized.
0: గణితింపక దేహి చావు పుట్టుకలు మోహ నిబంధనలు ముద్రలు లేవు.
1: The indweller has no insignia like bondage or liberation, birth or end.
0: కానీ ఆత్మ అందరి ఎందు ఉంటున్నది. ఎవరైనా నా ఆత్మ చచ్చిపోయిందని ఎవరైనా చెప్పగలరా?
1: ది స్పిరిట్ ఆత్మ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీబడీ. కెన్ ఎనీ వన్ సే దేర్ ఇస్ నో ఆత్మ ఇన్ మీ?
0: పాంచభౌతికమైనటువంటి దేహం కూలినప్పటికీ పరమాత్మ తత్వం అనేటువంటి శాశ్వతంగా ఉంటుంటుంది.
1: ద బాడీ ఆఫ్ సెన్సెస్ మే బి లాస్ట్ ఇన్ ది పాసేజ్ ఆఫ్ టైమ్ బట్ ద సెల్ఫ్ కంటిన్యూస్ ఆన్ అండ్ ఆన్.
0: ఉన్నంత వరకే జీవితం అనేటువంటి నీరు అటు నిండి ఉంటుంటుంది.
1: So long there is atmic principle within you, the body is functional, the negative.
0: కానీ నీదే ఇనమే పరమోస్తుంటి ప్రతిబింబమే కనిపించదు.
1: Therefore, without the main object you cannot find reflection.
0: ఒక చిన్న ఉదాహరణము.
1: A small example.
0: మన ఇంటిలో బావి ఉండేది.
1: There is a well close to our residence.
0: ఇంటి పైన డ్రింకింగ్ వాటర్ ట్యాంక్ ఒకటి ఉన్నది.
1: And there is a tank with drinking water.
0: పెద్ద చెరువు ఒకటి ఉన్నది.
1: And we have also find the river there.
0: కానీ సముద్రం కూడా ఒకటి ఉన్నది.
1: There is ocean also on the other hand.
0: నదులు కూడాను ప్రవహిస్తున్నాయి.
1: And the rivers flow.
0: అన్నింటి యందు సూర్యుడు ప్రతిబింబం కనిపిస్తున్నాడు.
1: And the reflection of the sun is noticed in all the river, the sea, and the well.
0: కానీ గృహములో ప్రవేశించేటప్పటి నీకు ఏ సూర్యుడు కనిపించడు.
1: But the moment you get into your home, you don't find the reflection of sun.
0: కనుకనే మన దేహం అనేటువంటి ఒక శరీరము జీవుడు అనేటువంటి వాడు ఉన్నాడు.
1: Therefore, within our body is jiva, the individual soul.
0: ఇదంతా కూడా ఒక జలం వంటిది.
1: This all amounts to water.
0: జలం ప్రవహిస్తుంది, నిలిచిపోతుంది.
1: ద వాటర్ ఫ్లోస్ ఆర్ స్టాగ్నేట్స్.
0: కానీ ప్రవహించేంత వరకు కూడా ఆ జలంలో సూర్యుడు కనిపిస్తుంటాడు.
1: ఇన్ ఎ ఫ్లోయింగ్ వాటర్ యు సర్టన్లీ నోటీస్ సన్.
0: ఒక సూర్యుడు జగత్తు లోకమునకు ఒక్కొక్కరే కనిపించు. ఇది మా ఇండియా దేశం యొక్క సూర్యుడు, మీది అమెరికా యొక్క సూర్యుడు. మీకు రాత్రి అయినప్పుడు మాకు పగలవుతుంది, మాకు పగలైనప్పుడు మీకు రాత్రి అవుతుంది.
1: దేర్ ఇస్ ఓన్లీ వన్ సన్. There is nothing like Indian sun, American sun. If that is night for you, this is the daytime, the other side of the globe.
0: Kaalam vyathyasame kaani jalam okate.
1: It is only the difference of time, but that existence remains the same.
0: Kaabatti prathi manavudu kudanu pravaham vanti vaadi.
1: So every human being is a flow.
0: Kaani ee pravaham anni rakamulaiti pani chesinappudu anninti endu kudanu prathibimbam kanipistundi.
1: Therefore in this flow you find the reflection.
0: దైవం అన్ని దైవంలో కూడా చేరడానికి వీలు కాదు.
1: అండ్ ఇట్స్ యూ కెనాట్ అండర్స్టాండ్ గాడ్ ఇన్ ఎ డిఫరెంట్ వే.
0: గాడ్ ఈజ్ వన్.
1: గాడ్ ఈజ్ వన్.
0: ట్రూత్ ఈజ్ వన్.
1: ట్రూత్ ఈజ్ వన్.
0: లవ్ ఈజ్ వన్.
1: లవ్ ఈజ్ వన్.
0: లివ్ ఇన్ లవ్.
1: లివ్ ఇన్ లవ్.
0: కనుక నీవు ప్రేమతో సత్యంతో జీవిస్తూ ఉంటుంటే అన్నిటి ఎందుకు దైవత్వం గోచరిస్తుంది.
1: వెన్ వన్స్ యూ లివ్ ఇన్ లవ్, వెన్ వన్స్ యూ లివ్ ఇన్ ట్రూత్, గాడ్ విల్ బీ విత్ యూ, ఆల్వేస్ విత్ యూ, ఇన్ సపోర్టింగ్ యూ.
0: కనుక దైవం ఒక్కడే.
1: God is one.
0: అది ఎవరు?
1: Who is he?
0: Myself. ఎవరికి వారు నేనే దైవము అనుకోవాలి.
1: Each one should clearly establish, affirm and confirm.
0: కానీ దీని వల్ల అహంకారం కానీ ఇంకే విధమైన యొక్క ప్రతిబింబం కానీ మనకు కనిపించింది.
1: It is not egoistic statement nor observation made on the basis of reflection.
0: ఎదుటి వాడు దేవుడే, నేను దేవుడే అనేటువంటి రెండు సమత్వంగా తీసుకోవాలి.
1: ఐ షుడ్ నో దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్ దట్ ఐఎమ్ గాడ్ అండ్ అదర్ పర్సన్ ఇస్ ఈక్వల్లీ గాడ్.
0: ఎవరితోనో నీవు జగడ వేస్తున్నావంటే ఎవరితోనో కాదు, నీతో నీవే జగడ వేస్తున్నావు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూఆర్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ ఎనీబడి, యూఆర్ కాన్ఫ్లిక్ట్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్.
0: ఎవడో నా నిమిత్తం అయి వచ్చినటువంటి వాడు ఓడిపోయినాడు.
1: యూ విల్ సే దట్ ది అదర్ పర్సన్ లాస్ట్.
0: కానీ ఎవరో ఓడిపోయినారని భావించకూడదు, నేనే ఓడినాను.
1: Never consider the other man has lost.
0: No.
1: Therefore you have to consider yourself in every aspect.
0: ఆ విధంగా పోల్చుకోకుండా అతను పరాయి వాడు, నేను నా సొంతం వాడు అని అనుకుంటే అక్కడే భేదం వస్తుంది.
1: On the other hand, if you go by differences that you are separate from others, well, that leads to kind of diversity.
0: గెలుపు ఓటర్లు అంతా కూడా మానవుడికే జరుగుతుంటాయి.
1: And this kind of victory or loss, they do happen to every human being.
0: కానీ ఒకరినొకరు మనము దూషించుకుంటుంటాం.
1: బట్ వీ బ్లేమ్ ఈచ్ అదర్.
0: నీవెవరు?
1: హూ ఆర్ యూ?
0: ఐఎమ్ బాడీ.
1: ఐఎమ్ బాడీ.
0: బాడీ ఎంతవరకు ఉంటుంటుంది?
1: హౌ లాంగ్ ది బాడీ లాస్ట్?
0: ఇది కేవలం ఎప్పుడు పోతుందో ఏమో, నీటి బుడగ వల్ల ఎప్పుడు ఉంటుంది, చూరి పగిలిపోతుంది.
1: బాడీ ఈజ్ లైక్ ఎ వాటర్ బబుల్, ఇట్ మే డ్రాప్ డౌన్ ఎనీ మూమెంట్ ఆఫ్ టైమ్.
0: కాబట్టి తాత్కాలికంగా ఉండేటువంటి ఒక దేహము నేనని నీవు ఎత్తే చెప్పగలవు.
1: You cannot claim to be body which is temporary, ephemeral.
0: Mind, who are you? I am mind.
1: Then if you put the question, who are you? The response is, I am the mind.
0: Mind are put empty the bundle of desires.
1: What is mind? Mind is bundle of desires.
0: Mind ko ka roopam ledu.
1: Mind has no form.
0: Manu kore kore galata kuda mind ga roopamistundi.
1: And all desires constitute the mind.
0: కనుక ఇవన్నీ కూడా ఎప్పుడో ఒకతోని మనకు దూరమయ్యేటువంటివి.
1: అండ్ ద డిజైర్స్ మస్ట్ లీవ్ యూ అట్ వన్ టైమ్ ఆర్ అదర్.
0: కనుక మానవుడి నాడు మైండ్ని పట్టుకొని చూస్తే మన మైండ్ మంకీ మైండ్ అంటాం.
1: దేర్ ఫోర్ యూ కెన్ నాట్ ఐడెంటిఫై విత్ యువర్ మైండ్ బికాస్ మైండ్ ఈజ్ మంకీ మైండ్.
0: కానీ నీవు మ్యాన్ మైండ్ కావాలి.
1: But you should have the mind befitting a man.
0: Monkey mind kaakoodu.
1: It should not be monkey mindedness.
0: Karukaneenu manavudan.
1: We are human beings.
0: Daivam manushyarupena.
1: God is in human form.
0: Karuka daivamu ee manushya roopamlo unnadu.
1: God is present in human form in front of you.
0: Kabatti baadini duram betti nenu devudanu ani prathibimbalani manam poojinchali.
1: And you should distance yourself with the body identification and experience the divinity within.
0: Tapanchimlo kodanu raatu bommani emaina charinchi chesindarante daniki oka mandiram katti daniki poojalu puraskaram chestuntaru.
1: If any idol is made, we construct the temple, install it there, the idol, and start worshipping the idol.
0: Aa statue ekkadi?
1: Where from you got this statue?
0: Neevu chesinide. Neevu chesinide.
1: It is of your own making.
0: Kaani neevu chesinatuvanti statue nu neevu poojistunnavu kaani ninnu neevu poojinchaledu.
1: You are worshipping the idol statue that you have made, and you are not worshipping yourself.
0: కాబట్టి నిన్ను నీవు పూజించుకోకుండా ఏదో విగ్రహాలను పూజిస్తున్నామంటే విగ్రహాల వల్ల వచ్చినటువంటిది విప్రమేయం.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ డు నాట్ కన్సిడర్ యువర్ సెల్ఫ్ సుప్రీం అండ్ గో బై వర్షిపింగ్ ఆర్ ఐడల్స్ ఆర్ ఐడోలాట్రీ, ఇట్ ఇస్ ఆల్ యూస్లెస్.
0: కనుక ప్రతి మనిషి కూడాను మన ఎందున్నటువంటి ఆత్మతత్వాన్ని మనము గౌరవించాలి.
1: దేర్ఫోర్ ఎవ్రీవన్ షుడ్ రెస్పెక్ట్ ద సెల్ఫ్ విత్ ఇన్.
0: ఆత్మవిశ్వాసము నిజమైనటువంటి యొక్క విశ్వాసము.
1: The true confidence is that of self-confidence.
0: Kani vigrahala vishwasamu adi tatkalikamainatundi.
1: The faith or confidence, the idol, is just temporary.
0: Tirupati poyinappudu aa Venkateshwar Swami antaru.
1: When you go to Tirupati, you say you are taken by surprise. Venkateshwara, you say.
0: Venkateshwar Swami naa kuladaivamu ane pogurtuntaru.
1: And you go on praising Lord Venkateshwara, that is the presiding deity of your family.
0: Vrindavana vellinappudu కృష్ణుడు మా దేవుడు.
1: When once you go to Vrindavan, you say Krishna is our God.
0: కృష్ణుని యొక్క పేరు పెట్టి పూజిస్తుంటారు.
1: And you give name to God and start worshipping him.
0: మరి అయోధ్య పోయినప్పుడు రాముడు మా దేవుడు.
1: When you go to Ayodhya, you say Rama is my God.
0: కానీ దేశ పరిస్థితులను బట్టి అక్కడ ఆయా పేర్లు పుట్టినాయి. కానీ భగవంతులకు దేవుడు, రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వరుడు, సాయిబాబా అనేటువంటి భేదములు ఏమాత్రం లేదు.
1: These are the names that we have given to God depending upon the location, geography and the space. But God has no specific form like Rama, Krishna, Sai Baba.
0: Kanuka prati manavuniki okoka roopam untundi.
1: A human being has got a definite form.
0: Kabatti human life anetundi shastramainetundi kaadu.
1: So human life is not permanent.
0: Kanuka shastramainetundi yokka aatmatattvanni manam visheshinchali.
1: We should have full faith that immortal, eternal principle of Atma, the Self.
0: Prema Swarupulara.
1: Embodiments of love.
0: Intayo kachu petti meeru ikkadiki vastuntaru.
1: You spend lot of money and reach this place.
0: Aneka kashtamulaku vachi meeru ikkadiki chertuntaru.
1: You bear many difficulties and troubles.
0: Inni kashtamulaku inni nashtamulaku meeru guri ayi ikkadiki vachi cheri prayojanam emiti?
1: What is that you get by bearing all these troubles and difficulties to reach this place?
0: దైవం ఏకత్వంగా తీసుకోవాలి.
1: యూ షుడ్ కన్సిడర్ గాడ్ యాజ్ వన్.
0: అప్పుడే మనకు శాంతి కలుగుతుంది.
1: దెన్ ఓన్లీ యూల్ రిమైన్ ఇన్ పీస్.
0: ఆ ఏకత్వం కుదరనంత వరకు కూడా మనకు చంచలత్వమే ప్రాప్తిస్తుంది.
1: వితౌట్ దిస్ వన్నెస్ యూఆర్ ఆల్వేస్ వేవరింగ్, యూఆర్ ఆల్వేస్ డిస్టర్బ్.
0: మతములన్నీ వేరు, మార్గము ఒక్కటే.
1: రిలిజియన్స్ ఆర్ డిఫరెంట్ బట్ ది డెస్టినీ గోల్ ఈజ్ వన్.
0: గృహచింతలను వేరు, గృహచింతలు.
1: అండ్ ఆల్ అవర్ థాట్స్ రిలేట్ టు ఫ్యామిలీ ఆర్ డిఫరెంట్.
0: కానీ అసలు ఒకటి.
1: బట్ ద బేసిక్ రియాలిటీ ఆఫ్ ద డిజైర్ ఈజ్ వన్ అండ్ ద సేమ్.
0: ఈ విధంగా మతములన్నీ కూడా వేరైనప్పటికీ మాట ఒకటే కాదు.
1: దో రిలిజన్స్ ఆర్ డిఫరెంట్ బట్ ద ప్రైజ్ ఆఫ్ గాడ్ ఈజ్ వన్ అండ్ ద సేమ్.
0: గుడ్ అండ్ బ్యాడ్ రెండు పదములు ఉంటున్నవి. ఈ గుడ్ అనేటువంటి పదములు ఒక్కొక్క నోటి ఎందు వస్తుంది, ఒక్కొక్క నోటి ఎందు బ్యాడ్ అని వస్తుంది.
1: దర్ ఆర్ టూ వర్డ్స్ గుడ్ అండ్ బ్యాడ్. వన్ స్పీక్స్ గుడ్, ది అదర్ వన్ స్పీక్స్ బ్యాడ్.
0: కానీ పెదవులు వేరు వేరే, కానీ సౌండ్ వేరు వేరే, కానీ రెండు ఒక్కటి.
1: ద లిప్స్ అండ్ దేర్ ఇస్ వేరియేషన్ ఇన్ ద సౌండ్ బట్ ద వర్డ్ ఇస్ సేమ్.
0: నేడు బ్యాడ్ మ్యాన్ అంటారు.
1: You say, I'm a bad man.
0: రెండవది ఏమో గుడ్ మ్యాన్ అంట.
1: నెక్స్ట్ డే యూ మే సే దట్ ఐఎమ్ ఎ గుడ్ మ్యాన్.
0: గుడ్ అండ్ బ్యాడ్ అనేటువంటిది మానవులు పెట్టేటువంటి పేరే.
1: గుడ్ అండ్ బ్యాడ్ ఆర్ రిలేటెడ్ టు యువర్ మైండ్ అట్ దట్ మోమెంట్ ఆఫ్ టైమ్.
0: మనుషులు కల్పించినటువంటిది.
1: అండ్ వేర్ ఇస్ ద మైండ్ ఈస్ నాన్ అపేరెంట్.
0: నీవు ఎప్పుడు కూడా నువ్వు గుడ్ వాడే.
1: యు ఆర్ ఆల్వేస్ గుడ్.
0: లైఫ్ మనది చాలా మంచిది.
1: లైఫ్ ఈజ్ వెరీ ప్రెషస్.
0: కనుక దైవం మనుష్య రూపేణ అని మనుషులు అనేటువంటి వాడు మనుషుడు కాదు.
1: Therefore, we should not consider ourselves as simple human beings. No, you are essentially divine.
0: ఏ దేవుని యొక్క పేరు పెట్టినప్పటికీ, ఏ దేవుని యొక్క రూపం పెట్టినప్పటికీ, అందరి ముఖము ఒకటిగానే ఉంటుంటుంది. మనుషుల ముఖమే ఉంటుంటుంది, కానీ మరొక రూపము ఉండదు.
1: So you may have any name, any form, but essentially yourself is same.
0: కనుక మనం రూపాన్ని తీసుకోకూడదు.
1: So we should not go by form.
0: వారు చేసినటువంటి యొక్క మహత్తరమైనటువంటి శక్తి భావాన్ని మనం పుట్టాలి.
1: వీ షుడ్ అండర్స్టాండ్ ద స్పిరిట్ బిహైండ్ ఇట్, ద మోటివ్ బిహైండ్ ఇట్ అండ్ సీక్రెట్ థాట్ బిహైండ్ ఇట్.
0: కనుక మన మనసు ఒక్కటిగానే పెట్టుకోవాలి.
1: వీ షుడ్ బి సింగిల్ మైండెడ్.
0: మనం మంకీ మైండ్ గా కాకూడదు.
1: వీ షుడ్ నెవర్ ఎంటర్టైన్ మంకీ మైండెడ్
0: మైండ్. నువ్వు మనిషిగా పుట్టావు కాబట్టి నీకు మనిషి మనిషి ఉండాలి.
1: బీయింగ్ ఏ హ్యూమన్ బీయింగ్, యూ షుడ్ హ్యావ్ హ్యూమన్ క్వాలిటీస్.
0: హ్యూమన్ మైండ్ ఏ ఉండాలి.
1: యూ షుడ్ హ్యావ్ హ్యూమన్ మైండ్.
0: కానీ మనిషిగా పుట్టి పశువు యొక్క ప్రవర్తన ఉంటుంటే అది ప్రయోజనం లేదు.
1: యు ఆర్ ఏ హ్యూమన్, బట్ ఇఫ్ యు ఆర్ బీస్టియల్ ఫుల్ ఆఫ్ యానిమాలిటీ, వాట్ ఇస్ ది యూజ్?
0: నీవు కేవలము ఒక సన్యాసిగా ఉండకూడదు.
1: యూ షుడ్ నాట్ రిమైన్ ఏ రెనన్షియంట్. ఈవెన్
0: సన్యాసి కూడా ఒక మానవుడే.
1: ఈవెన్ రెనన్షియంట్ ఇస్ ఆల్సో హ్యూమన్ బీయింగ్.
0: మనిషి ఒక మానవుడే.
1: అండ్ నార్మల్ హ్యూమన్ బీయింగ్ ఆల్సో వెరీ సేమ్.
0: మనుష్య రూపమే.
1: So both of them are human in form.
0: దైవం ఎల్లెల్లా ఉంటున్నాడు.
1: And God is present in everyone.
0: ఒక చోట ఉండి ఒక చోట లేకపోవటం లేదు.
1: There is no place without God.
0: చాలా తప్ప పాదం సర్వతో శిరోభో సర్వత స్తుతిమల్లోకి సర్వమా ఉత్తిష్ఠతి.
1: All heads are His, all ears are His, all hands are His, all legs are His. He is present in everyone, in every limb of the body.
0: మనము బియ్యాన్ని
1: And why we just go by our own differences.
0: ఆ వడ్డు సృష్టించిన తర్వాత వడ్డు పైన పొట్టు తీసేస్తాం.
1: అండ్ బికాస్ ఆఫ్ దిస్ వీ డిఫర్ ఫ్రమ్ ఈచ్ అదర్.
0: ఆ పొట్టుతో ఉండినప్పుడే అది పునర్జన్మం వస్తుంది.
1: అండ్ బికాస్ ఆఫ్ ద హస్క్ ఓవర్ ద గ్రెయిన్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ రీబర్త్.
0: ఆ పొట్టును తీసివేసి
1: వెన్ వన్స్ ది హస్క్ ఈస్ రిమూవ్డ్
0: మనము ఒక బీమ్ గా చేసుకుని
1: అండ్ వి జస్ట్ ఓన్లీ ది రైస్
0: అన్ని విధములైనటువంటి పరిపక్వము చేసుకుంటాం.
1: You make use of this rice for all other purposes.
0: Manamu pulihora chestamu.
1: And you make pulihora.
0: Chakkara pongali chestamu.
1: Chakkara pongali.
0: Chitranam chestamu.
1: Chitranam.
0: Payasam chestamu.
1: Payasam.
0: Ivanni kuda biyam valla puttinave.
1: They are all rice preparations.
0: Danni oka podiga chesi deeni valla dosa chestamu.
1: And you can make it rice flour and make a dosa.
0: Tarvata idli chestuntamu.
1: Or idli.
0: Idli ani oka peru.
1: Idli is one name.
0: కానీ పూరి అని ఒక పేరు.
1: అండ్ దట్ పూరి అనదర్ నేమ్.
0: అన్నము అని ఒక పేరు.
1: వీ హ్యావ్ ద రైస్.
0: ఈ విధంగా తీసుకుంటే మనం తినే తిండిని బట్టి ఆహారాన్ని బట్టి దీనికి పేర్లు మారుతున్నాయి, కానీ లేకపోతే అన్ని బియ్యమే.
1: ద నేమ్స్ గో ఆన్ చేంజింగ్ డిపెండ్ అపాన్ ద ఐటమ్ దట్ యూ పార్టేక్ ఆర్ కన్స్యూమ్, బట్ బేసికలీ ఇట్ ఈస్ రైస్ అలోన్.
0: అయితే బియ్యం అన్ని ఒకటే అయినప్పటికీ పాకము
1: though the rice is same but the
0: అదే సంస్కారము.
1: This paka, the preparation, is samskara, refinement.
0: మనసును సంస్కరింప చేసుకుంటే అది చాలా పవిత్రమైపోతుంది.
1: We have to polish or refine our mind.
0: అప్పుడే దాన్ని మనం భుజిస్తాము.
1: Then only that food which is cooked,
0: బియ్యాన్ని బియ్యాన్ని ఎవరు కూడా తినరు,
1: is fit for consumption.
0: కానీ ప్రతి ఒక్కటానికి సంస్కారం ఉండాలి.
1: So everything needs processing.
0: సంస్కారం అనగా మార్పు.
1: This samskara means change.
0: ఆ మార్పును మనం భుజించేటువంటి పాకంగా తయారు చేసుకోవాలి.
1: అండ్ దిస్ చేంజ్ అమౌంట్స్ ద ప్రాసెస్ ఆఫ్ కుకింగ్ ఫిట్ ఫర్ కన్సంప్షన్.
0: కనుక మనం చేసేటువంటి పనుల లోపల మార్పు కలుగుతుంటారు, కానీ వస్తువు మాత్రం ఒక్కటే.
1: దేర్ఫోర్ దేర్ ఇస్ వేరియేషన్ ఇన్ అవర్ యాక్షన్, బట్ ది ఆబ్జెక్ట్ ద మెటీరియల్ రిమైన్స్ ద సేమ్.
0: ఈ మెటీరియల్ ని బట్టి మనము ఇంత మోసపోతున్నాం.
1: We are betraying ourselves by taking material into consideration.
0: ఈ మెటీరియల్ తోనే మనసు మానవుడు చెడిపోతున్నాడు.
1: Man is spoiled because of his material consideration.
0: అది తాను మార్చుకోవాల్సినటువంటి విషయమే కాని భగవంతుడు మార్చేటువంటిది కాదు.
1: Therefore he has to transform his view of life.
0: భగవంతుడు ఇచ్చినట్టుగానే స్వచ్ఛంగా పెడుతున్నాడు.
1: God has given all these things in pure pristine form.
0: కానీ దాన్ని నీవే బుద్ధిపూర్వకంగా మార్చుకుంటున్నావు.
1: But you are polluting it because of your own mind.
0: కనుక మన మైండే ఇంత పనులు చేస్తున్నాయి.
1: It is the mind that is responsible for spoiling all.
0: Mind ni manam kulagottu betti anta swachchangane untuntadi.
1: When once you annihilate or withdraw the mind, rest of the things will be fine.
0: Premaswarupulara,
1: embodiments of love.
0: Mee ento pavitramaina hrudayudi.
1: You are all sacred hearted indeed.
0: Kani ee desires anetvanti clouds vachi cheri mimmannanta maya chestunnadi.
1: But however, the clouds of desire appear and spoil you.
0: కానీ క్లౌడ్స్ అనేటువంటి ఏమిటి?
1: వాట్ ఆర్ ద క్లౌడ్స్?
0: కదిలిపోయేటువంటివి.
1: దే కమ్ అండ్ పాస్ ఆన్.
0: కానీ ఇది కదిలినప్పుడు సూర్యుడి పైన వచ్చినప్పుడు సూర్యుడు మనకు మరుగు పడతాడు.
1: వెన్ వన్స్ క్లౌడ్స్ క్లియర్ యూ కెన్ సీ ద సన్.
0: మూన్ మనకు మరుగు పడతాడు.
1: అండ్ దెన్ యూ విల్ బి లే అదర్వైజ్
0: హిల్స్ అంతా మరుగు పడతాయి.
1: అండ్ ఆల్ ద ట్రీస్ విల్ బి హిడ్ ఇన్ ద నైట్ టైమ్.
0: కానీ అవి మేఘముల వల్ల వచ్చేటువంటివి కాని.
1: అండ్ దీస్ చేంజెస్ ఆర్ బికాస్ ఆఫ్ క్లౌడ్స్.
0: అది స్వతసిద్ధంగా కూడా రూపొందినవి కావు.
1: And they are not natural.
0: Kanuka mana yokka bhavalu kevalam meghamulu vantivi.
1: Therefore all our feelings are like clouds.
0: Balyamulanduna palumuru tokudi aata paatala yendu aikhyamagulu.
1: In childhood one spends the time playing with the friends.
0: Mudivi vachinanta mulahalini namaka adi idi ledani aasha padadu.
1: In old age without thinking contemplating on God one goes on repenting for all those things that are denied to him.
0: Madhyavayasulo
1: in the middle age
0: mayandu padi
1: and he is deluded.
0: Nen yogudu ani vadinchukuntunnavu.
1: And he is highly egoistic because he is in the stage of youth.
0: Anjima ragane
1: as the end approaches
0: anniyu anubhavisthini kaani na shantini anubhavisthini.
1: He goes on regretting that he experienced everything but not peace.
0: Nirantaram kodanu manushi anetuvattu vaadu baalyamaipai yavanamaipai vaddakyamaipothunnadu.
1: Therefore we pass through different stages in our life: infancy, childhood, youth and old age.
0: Kaluka mana vayasu maarutundade kaani vastulu maaraledu.
1: The different stages of life go on changing but the material remains the same.
0: Kaluka mana drushtini maarchukovali.
1: Therefore we have to change our outlook vision.
0: Kaani drushtini maarchukokunda ee naadu manamanta drushtini teesukuntunnam.
1: Therefore we don't change our drushti the vision but we want to change the
0: drushtini maarchukovali.
1: Therefore we should change our outlook.
0: Appude manaku sariyainatundi chupu vastundi.
1: Then only you will have correct identification.
0: Kaluka manamu సృష్టినే మార్చడానికి ఎవరి తరము కాదు. ఇది భగవంతుని యొక్క సృష్టి.
1: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీబడీ టు చేంజ్ సృష్టి క్రియేషన్.
0: ఈ సృష్టి అనేటువంటిది భగవంతుని సంకల్పంతో ఏదైనా జరుగుతుంది.
1: ఇన్ ద సృష్టి క్రియేషన్ థింగ్స్ హ్యాపన్ యాజ్ పర్ ద విల్ ఆఫ్ గాడ్.
0: ఏదో దేహశక్తి ఉండినంత వరకు ఇవి ఆటలు పాటలు ఆనందాలు అనుభవించవచ్చు.
1: So long there is physical strength and power, you can play and experience in a varied way.
0: కొంత కాలం అయినప్పటికి ఈ పంచభూతములు కూడా మారుతుంటాయి.
1: After some time you find certain change in the senses.
0: పాపం ఎంఎస్ సుబ్బలక్ష్మి మీకు తెలుసు చాలా గొప్ప గానం చేస్తుంది.
1: You know MS Subbalakshmi, a great personality in the field of music.
0: కానీ ఆమె కట్టగలిపటికి నేను పోతే కఠిన నీరు గార్చుకుంటూ పండుకుంది.
1: టువర్డ్స్ ది ఎండ్ షీ వాజ్ షెడ్డింగ్ టియర్స్ వాచింగ్ భగవాన్.
0: స్వామి నా కంఠం ఎంతో సుఖంగా ఉండేటువంటిది, నాకు పాడే ఉత్సాహం ఉండేటువంటిది అని ఈనాడ కంఠం పోయింది.
1: భగవాన్ యాజ్ ఎ మెలోడియస్ సింగర్ టిల్ నౌ బట్ ఐ కెనాట్ సింగ్ ఎనీ మోర్.
0: కంఠం ఉండినంత వరకు అందరూ నన్ను యూజ్ చేశారు.
1: So long I could sing, all people respected me, honored me.
0: జగత్తు నన్ను గౌరవించింది.
1: The whole world honored me.
0: కానీ కంఠం పోతానే.
1: The moment I lost the melody.
0: ఎవరు నన్ను పలకరించడం లేదు.
1: No one at least is talking to me.
0: కారణం ఏమిటి స్వామి?
1: What is the reason, Swami?
0: నీ కంఠాన్ని నీవే పాడు చేసుకున్నావు అన్నాను.
1: భగవాన్ షెడ్ యూ హర్ స్పాయిల్ యువర్ ఓన్.
0: ఏది కానీ అధికంగా మనం ఉపయోగం పెట్టకూడదు.
1: వీ షుడ్ నాట్ యూజ్ ఎనీథింగ్ ఇన్ ఎక్సెస్.
0: ఈమె పేరు వస్తున్నదని ఇష్టం వచ్చినట్టుగా తిరిగింది.
1: బికాస్ ఆఫ్ రెప్యుటేషన్, బికాస్ ఆఫ్ హంగర్ ఫర్ గుడ్ నేమ్, షీ వెంట్ ఆన్ గివింగ్ కాన్సర్ట్స్.
0: ఈ తెలియటం చేతనే, గొంతు యూజ్ చేయటం చేతనే తాను ఈ విధమైన గతికి దిగింది.
1: బికాస్ ఆఫ్ ఎక్సెసివ్ యూజ్ ఇన్ గివింగ్ కాన్సర్ట్స్ షీ గాట్ హర్ థ్రోట్ స్పాయిల్.
0: కనుక కంఠం కానీ,
1: ఐదర్ ద థ్రోట్
0: శ్వాస కానీ,
1: ఆర్ ద బ్రెత్
0: కంటి దృష్టి కానీ,
1: ఆర్ విజన్
0: మార్పు చెందేటువంటిది.
1: దే డూ చేంజ్.
0: ఈ మార్పు చెందేటువంటి వాటిని నమ్ముకొని మనము మార్పు అయిపోతున్నాము.
1: దేర్ఫోర్ ఇఫ్ వీ గో బై దీస్ చేంజింగ్ థింగ్స్ వీ గెట్ ఆటోమేటికలీ చేంజ్.
0: కానీ జగత్తు మార్పలేదు.
1: బట్ దేర్ ఇస్ నో చేంజ్ ఇన్
0: జగత్. ఆనాటి నుంచి నేటి వరకు కూడా జగత్తుగానే ఉంటుంది.
1: ద యూనివర్స్ ఈజ్ సేమ్.
0: అయితే మన యొక్క దోషముల వల్లనే మనం చెడిపోతున్నాం.
1: వీఆర్ స్పాయిలింగ్ అవర్ లైవ్స్ బికాస్ ఆఫ్ అవర్ ఓన్ డిఫెక్ట్స్.
0: ఆ ప్రవర్తనలు సరిగా చేసుకుంటే అందరూ మనం బాగుపడతాం.
1: వెన్ వన్స్ వీ కరెక్ట్ దెమ్ విల్ సర్టన్లీ ఇంప్రూవ్ అండ్ ప్రోగ్రెస్.
0: మన ప్రవర్తనను సరైన మార్గంలో పెట్టుకోవాలి.
1: వీ షుడ్ సీ దట్ వీల్ హ్యావ్ గుడ్ కాండక్ట్ అండ్ బిహేవియర్.
0: నేను మానవుడు.
1: ఐఎమ్ ఎ హ్యూమన్ బీయింగ్.
0: నాకు తిండి తీర్థములు ముఖ్యం కాదు.
1: It's not the food and drink that are important.
0: నా యొక్క శీలమే ప్రధానమైనటువంటిది.
1: క్యారెక్టర్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ టు మీ.
0: ఆ గుణములు సరిలేకుండా ఉండినప్పుడు
1: అండ్ వన్ దర్ ఇస్ నో క్యారెక్టర్
0: ఎన్ని విధమైనటువంటి అవస్థలు పడవలసి వస్తుంది.
1: వన్ హ్యాస్ టు సఫర్.
0: అందుకోసమే దాన్ని సత్ అన్నారు.
1: దేర్ఫోర్ దిస్ ఇస్ కాల్డ్ సత్.
0: సత్ అనగా ఎప్పటికీ ఉండేటువంటిది.
1: సత్ మీన్స్ ఎగ్జిస్టెన్స్.
0: అందుకోసమని మొహమ్మడన్స్ కూడాను అల్లాహో అక్బర్.
1: మొహమ్మడన్స్ ఆల్సో సే అల్లాహో అక్బర్.
0: నీవే మాకు గొప్ప.
1: యు ఆర్ మైటీయెస్ట్.
0: నీ ఒకరు తప్ప మాకు అన్ని లేరు.
1: యు ఆర్ ఓన్లీ వన్ హూ ఇస్ అవర్ రిఫ్యూజ్ ఇన్ అనెల్.
0: కనుకనే మన హిందువులు కూడా అదే రీతిగా చెప్పాలి.
1: హిందూస్ ఆల్సో షుడ్ రిపీట్ ద సేమ్.
0: ఐ వాంట్ గాడ్.
1: ఐ వాంట్ గాడ్.
0: నేను డివైన్ కావాలి.
1: ఐ షుడ్ బి డివైన్.
0: కానీ ఈనాడు డివైన్ కాకుండా డీప్ వైన్.
1: టుడే వీ డోంట్ వాంట్ బి డివైన్ బట్ వీ వాంట్ డీప్ వైన్.
0: వైన్ దాన్ని తాగటమే ఉంటున్నారు కానీ మనం డీప్ డివైన్ కావటం.
1: యు ఆర్ ఆఫ్టర్ ద వైన్. ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ డివైన్.
0: ఒక్కసారి రామాన్న తర్వాత జీవితం అంతా రామాయణంగా ఉండాలి.
1: And once you start chanting Rama's name, the whole life should be spent likewise.
0: కానీ ఈనాడు రామ అంటాడు, రేపటిదినం కష్టం వస్తే రాముని ఫోటో తీసేస్తాడు.
1: Today he says Rama. If he faces any difficulty on the following day, he removes his picture.
0: తిరిగి కృష్ణ పెట్టుకుంటాడు.
1: And then he'll have Krishna's picture in his place.
0: చూడండి ఒక్కొక్క సినిమా. ఒక భక్తుడు ఎప్పుడు కూడా శివసేవ చేస్తున్నాడు.
1: One devotee went on worshipping Shiva.
0: శివుని పూజిస్తూ ఉంటున్నప్పుడు ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ నిరంతరము చెప్పేటువంటి వాడు.
1: ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ వర్షిపింగ్ లార్డ్ శివ హీ వెంట్ ఆన్ రిపీటింగ్ హిజ్ నేమ్ ఓం నమ శివాయ.
0: కానీ కొంతకాలమునకు ఆ శివుడు తనకేమి మేలు చేయలేదు.
1: హీ కుడ్ నోటీస్ దట్ హీ వాజ్ నాట్ బెనిఫిటెడ్ బై లార్డ్ శివ.
0: లేచాడు, ఆ శివుని ఫోటో బీరులో పెట్టేశాడు, రాముని ఫోటో పెట్టుకున్నాడు.
1: హీ గాట్ అప్ అండ్ రిమూవ్డ్ శివాస్ ఫోటో కెప్ట్ ఇన్ ద అల్మైరా. And he kept the Rama's picture in that place.
0: Ramulu kuda pooja chesinappudu kuda kontakaalam shantiga unnadi. Tarvata ashati bayaldeerindi.
1: Though he was peaceful initially, he lost that existing peace even after worshiping
0: Ramulu. Ramulu photo kuda oka ade beerulo pettesadu.
1: So he removed Rama's picture, kept it in the same almaira.
0: Mari guru daggariki velli Ramulu naaku em cheyali swami.
1: And then he went to his guru and said, This Rama has not done anything to me, Swami.
0: Aa guru cheppadu Krishna pooja cheyannadu.
1: And guru said, you worship Krishna.
0: Krishna photo pettadu.
1: He kept Krishna's picture.
0: Nirantaramu kodanu Gopala Krishna, Gopala Krishna, Gopala Krishna. Ani Gopala Krishna ne emeli cheptu vachadu.
1: Throughout the day he went on chanting, singing the glory, Gopala Krishna, Gopala Krishna.
0: Mari konni dinamulagatta kodanu ashanti vachetappudiki aa Krishna photo kuda abhijavudu pettadu.
1: After a couple of days he was not peaceful. He removed Krishna's picture also, kept it in the almaira.
0: Mari evaro okaru stree bhaktulani aa vachindi.
1: A lady came to him, an ardent devotee.
0: Ayya ee pooja anta chesi prayojanam emiti?
1: What is the use of all this form of
0: devi pooja cheyamannaru.
1: Better you worship Goddess now.
0: Goddess. Goddess sanna ayinappudu ఆ ఫోటో పెట్టింది.
1: దెన్ హి హస్ ఇన్స్టాల్డ్ ద పిక్చర్ ఆఫ్ గాడ్ ఎస్ దిస్ టైమ్.
0: మొదటి దినమో పూజ చేస్తూ వచ్చింది.
1: ఫస్ట్ టైం షీ స్టార్టెడ్ వర్షిపింగ్.
0: ఆ వర్షిప్ చేసినప్పుడు ఊదుతులు పెట్టింది.
1: అండ్ దెన్ షీ కెప్ట్ ఇన్సెన్స్ స్టిక్స్ దేర్.
0: అప్పుడు ఆ ఊదుతులు పొగ అంతా కూడా బీరువు వైపున వెళుతూ ఉండాలి.
1: ఆల్ దిస్ ఫ్లేవర్ ఇన్ ద పెర్ఫ్యూమ్ స్టార్టెడ్ మూవింగ్ టువర్డ్స్ అల్మాయిరా.
0: అయ్యో, నేను ఈ ఊదుతులు దేవి కోసం పెట్టాను, కానీ ఈ బయట లోపల పెట్టినటువంటి దేవుడి కోసం పెట్టలేదు.
1: నౌ హీ స్టార్టెడ్ ఫీలింగ్ ద ఫ్రాగ్రెన్స్ అండ్ పర్ఫ్యూమ్ ఆర్ ఫర్ దేవి అండ్ నాట్ ఫర్ రామకృష్ణ అండ్ అల్మైరా.
0: ఒకరికి పెట్టింది, ఇంకొకటి తీసుకుంటున్నారా?
1: ఇన్ ఫ్యాక్ట్ ది అదర్ పర్సన్ ఈజ్ రిసీవింగ్ అండ్ దిస్ ఈజ్ మెంట్ ఫర్ దేవి హియర్.
0: అప్పుడు దేవి ప్రత్యక్షమయ్యి,
1: దెన్ దేవి మేనిఫెస్టెడ్ దేర్.
0: పిచ్చి మానవుడ,
1: ఓ మ్యాడ్ క్యాప్,
0: ఇది అది భక్తి?
1: ఇస్ దిస్ ద డివోషన్?
0: కొన్ని దినాలు రాముని పూజించావు, కొన్ని దినములు శివుని పూజించావు, కొన్ని దినములు కృష్ణుని పూజించావు, నన్ను ఈనాడు పూజిస్తున్నావు, నన్ను ఏనాడు తిరిగి వీరంలో పెట్టారు.
1: ఫర్ కపుల్ ఆఫ్ డేస్ యూ వర్షిప్ రామ, లేటర్ కృష్ణ, సమ్ టైమ్ శివ. టుడే యు ఆర్ వర్షిపింగ్ మీ, టుమారో యూ మే నాట్. వేర్ ఇస్ ద గ్యారంటీ?
0: కనుక నా గతి ఏమవుతుందో.
1: దేర్ఫోర్ ఐ డోంట్ వాట్ సో ఎవర్.
0: ఇది కాదు నిజమైన పూజ.
1: దిస్ ఇస్ నాట్ ట్రూ వర్షిప్.
0: పుట్టినప్పటి నుంచి కూడాను, పుట్టేంత వరకు కూడాను ఒకే దైవం ఉండాలి.
1: దేర్ఫోర్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ టిల్ ది ఎండ్ we should have only one God.
0: ఇది జీవితంలో వచ్చేటువంటి మార్పులు.
1: దీస్ ఆర్ ది చేంజెస్ దట్ డు హ్యాపెన్.
0: ఇది లౌకికమైనటువంటి జీవితము.
1: దిస్ ఇస్ ఆల్ వరల్డ్లీ లైఫ్.
0: కానీ ఆధ్యాత్మిక జీవితాన్ని గడపాలి.
1: We should lead spiritual life.
0: నా తల్లిని నేను మార్చవచ్చును.
1: I can change.
0: కానీ మార్చిన తల్లి ఎప్పటికైనా కూడా మార్పుగానే ఉంటుంటుంది, కానీ అది కూర్పుగా ఉండదు.
1: Even if you go for adoption, that change is just a change.
0: అంటే మొట్టమొదట నీకు బర్త్ ఇచ్చినటువంటి వారు ఎవరు? తల్లియే.
1: దేర్ఫోర్ ఇట్స్ ద మదర్ హు టాట్ యు దిస్ డివోషన్.
0: కానీ కొంతమంది దైవమే లేడు,
1: సమ్ డినై గాడ్.
0: ఏదో ఒక ఓంకుని పెట్టుకుంటారు, ఓంకారాలను పలుకుతుంటారు.
1: దే గో ఆన్ రిపీట్, దే గో బై ది సౌండ్ ఓంకార.
0: కానీ ఈ ఓంకారం కానీ ఎంతకాలం ఉంటుంటది?
1: దిస్ ఓంకార ద ప్రైమల్ సౌండ్ హౌ లాంగ్ డస్ ఇట్
0: లాస్ట్? అనేంత వరకు ఉంటుంది.
1: And you'll certainly listen to the sound so long you speak it out.
0: That moment
1: when you go on speaking it out
0: loudly,
1: and that will not remain permanent.
0: నీ హృదయం లోపల పవిత్రమైనటువంటి ఇది భావములు అభివృద్ధి కావాలి.
1: Sacred thoughts should develop within you.
0: ఆ పవిత్రమైన భావములు అభివృద్ధి పరచుకున్నప్పుడే నీవు పవిత్రుడు అవుతావు.
1: When once you have sacred thoughts, you are sacred then.
0: కనుక నీవు గొప్పవాడు కావాలనుకుంటుంటే భగవంతుని నామాన్ని మరుపుకోకుండా, భగవంతుని నామాన్ని మార్చుకోకుండా ఒకే దీంట్లో ఉండాలి.
1: If you want to come up in life, never forget God. Never change the name that you are committed to.
0: కనుక నీకు ఆ మనసు మార్పు కాకుండా,
1: without changing your mind,
0: మనసు కూడా ఒక కల్పితమైనటువంటిది.
1: And we should also understand it's just an instrument.
0: మన ఏవో మనుష్యానాం కారణం బంధమో చేయో.
1: మైండ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ది బాండేజ్ ఆర్ లిబరేషన్.
0: కనుక మనసు కూడా మారేటువంటిది.
1: ఈవెన్ ద మైండ్ ఆల్సో చేంజెస్.
0: కనుక మనసు నీవు కాదు.
1: అండ్ యూఆర్ నాట్ ద మైండ్ ఐదర్.
0: బుద్ధి నీవు కాదు.
1: యూఆర్ నాట్ ది ఇంటెలెక్ట్.
0: మనసు అనేటువంటిది కేవలం ఒక కోరికల బండలు.
1: అండ్ మైండ్ ఇస్ జస్ట్ బండల్ ఆఫ్ డిజైర్స్.
0: ఈ డిజైర్స్ ఉన్నంత వరకు కూడా నీవు మనసును మార్చుకుంటూ ఉంటాడు.
1: సో లాంగ్ ది డిజైర్స్ లాస్ట్, mind undergoes changes like that.
0: Manasunu neevu emaatramu maarchavadu.
1: So never change that mind like that.
0: Manasu kevalam korikala yokka gumpu.
1: And mind is just a combination group of thoughts.
0: Adi unnanta varaku kuda neevu emaatramu shanti padavadu.
1: So long there are desires, you will never be in peace.
0: Aa manasu ekanga chesukuni
1: with one pointedness
0: siringa pettukunnappude,
1: when once you are steady,
0: neevu tappa manchi vaadu avutavu.
1: You are bound to be good.
0: నీవు మంచివాడు కావాలంటే దాన ధర్మాలు చేస్తే కాదు. నీవు
1: ఇఫ్ యూ వాంట్ బి గుడ్ ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూ టేక్ యాక్ట్స్ ఆఫ్ చారిటీ.
0: కానీ దైవానికి అర్పితం చేయి,
1: సరెండర్ యువర్ సెల్ఫ్ టు గాడ్.
0: అప్పుడే నీకు అన్ని విధాలు కూడా శాంతి కూడా కలుగుతుంది, సంతోషం లభిస్తుంది.
1: దెన్ ఓన్లీ యూ విల్ బి హ్యాపీ అండ్ పీస్ఫుల్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్.
0: కనుక ప్రతి మానవుడు కూడాను తన యందు ఒక మనసు ఉన్నది.
1: ఎవ్రీ మ్యాన్ హ్యాస్ గాట్ దిస్ మనస్ ఆర్ ద మైండ్.
0: కనుక ఆ మనసే దేవుడు.
1: And that very mind should be filled with the divinity.
0: భౌతికమైనటువంటి కోరికలు రావటం చేత మనసు చాలా మార్పు చెందుతుంది.
1: Because of desires, mind has taken a different turn.
0: కనుక డిజైర్స్ అనేటువంటి మీద కంట్రోల్ చేయండి.
1: కంట్రోల్ యువర్ డిజైర్స్.
0: కనుక నేను అన్ని సమయాల్లో చెప్తుంటాను, కంట్రోల్ యువర్ థాట్స్.
1: భగవాన్ ఆల్వేస్ రిపీటెడ్లీ టెల్స్ అస్ కంట్రోల్ యువర్ థాట్స్.
0: థాట్స్ కంట్రోల్ చేస్తే అంత కంట్రోల్ అవుతుంది.
1: విత్ దిస్ థాట్ కంట్రోల్ రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ కెన్ బి కంట్రోల్డ్.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: మీ అందున్నది శాశ్వతమైనటువంటి సత్యము ప్రేమ.
1: దట్ విచ్ ఇస్ పర్మనెంట్ ఎటర్నల్ ఇన్ యూ ఈస్ ది సత్య ద ట్రూత్ ప్రేమ లవ్.
0: సత్య ధర్మము రెండు చేరినప్పుడే,
1: వెన్ దీస్ టూ ఆర్ టుగెదర్
0: సత్యం నాస్తి పరో ధర్మ.
1: There is no other dharma beyond satya, the truth.
0: తిరిగి సత్యమే ఆధారము.
1: అండ్ సత్య ఇస్ ది ఫౌండేషన్.
0: అటు సత్యాన్ని ఆధారంగా చేసుకుని నీవు ధర్మాన్ని నడుచుకుంటుంటే,
1: బేసింగ్ ఆన్ ట్రూత్ ఇఫ్ యు యాక్ట్ ఇన్ ద రైచువస్ డైరెక్షన్,
0: అప్పుడే నీవు ప్రేమను పొందుతావు.
1: దెన్ యూ విల్ అటైన్ ద స్టేట్ ఆఫ్ లవ్.
0: ప్రేమ సర్వకర్మను కూడా ఫలింపజేస్తుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ లవ్ విల్ ఫ్రక్టిఫై ఎవ్రీ వన్ ఆఫ్ యువర్ యాక్షన్.
0: కనుక ఆత్మస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ ఆత్మ,
0: మీరు ఆత్మస్వరూపుడే.
1: యు ఆర్ వెరీలీ ద వెరీ మేనిఫెస్టేషన్ ఆఫ్ ఆత్మ.
0: దానికి రూపమే లేదు.
1: అండ్ ఆత్మ హ్యాస్ నో ఫార్మ్.
0: పంచభౌతికము దేహము దుర్బలము, ఖాయమైన దుర్బలము.
1: ద బాడీస్ ఆఫ్ సెన్సెస్ ఇస్ బౌండ్ టు ఫాల్ ఎట్ వన్ టైమ్ ఆర్ అదర్.
0: గడితింపక తానికి చావు పుట్టుకలు మోహ నిబంధన ముద్రలు లేవు.
1: ద ఇన్నేట్ స్పిరిట్ ఆఫ్ ద సోల్ హ్యాస్ నో బిగినింగ్ నార్ ఎండ్, లిబరేషన్ ఆర్ బాండేజ్.
0: కనుక నీవు రామయుడు.
1: You are immortal.
0: మోహ నిబంధ బంధనలు ముద్రలు లేవు.
1: అండ్ యూ డు నాట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రింట్స్ ఆర్ మార్క్స్ లైక్ బిగినింగ్ ఆర్ ది ఎండ్.
0: లేనప్పుడే నీవు శాశ్వతమైన వాడిగా ఉంటావు.
1: వితౌట్ దీస్ థింగ్స్ ఓన్లీ యూ కెన్ రిమైన్
0: ఇమ్మోర్టల్. చింత లేని వాడిగా ఉంటావు.
1: అండ్ దెన్ ఓన్లీ యూ విల్ బి ఐడియల్ టు ద రెస్ట్ ఆఫ్ ది వరల్డ్.
0: చింత ఏమాత్రం ఉండకూడదు.
1: డోంట్ వరీ ఫర్ ఎనీథింగ్.
0: ఇప్పుడు మీరు దేనికి దీనికి ఏమైనా సాక్షి ఉన్నారా అని చెప్పవచ్చు.
1: యూ మే సే ఇస్ దేర్ ఎనీ విట్నెస్ ఫర్ ఆల్ ది ఎక్స్పీరియన్సెస్ ఐ హావ్.
0: దానికి నేను ఒక్కడే సరైనటువంటి ఆదర్శము.
1: భగవాన్ ఈజ్ ది ఓన్లీ ఐడియల్ ఫర్ ఎవ్రీబడి.
0: నాకు ఎట్టి డిజైర్స్ కూడా లేదు.
1: భగవాన్ హ్యాస్ నో డిజైర్ ఎట్ ఆల్.
0: నేను ఇప్పుడు పోవాలంటే కూడా ఇప్పుడు పోవచ్చు.
1: భగవాన్ కెన్ విత్డ్రా హిమ్సెల్ఫ్ ఎనీ టైమ్ హీ వాంట్స్.
0: ఏది కావాలన్నా కూడా నేను తీవచ్చు.
1: భగవాన్ కెన్ గెట్ ఎనీథింగ్ హీ వాంట్స్.
0: తీసి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఈస్ ది యూజ్ అవుట్ ఆఫ్ ఆల్ దిస్?
0: పోయినటువంటి వాడికి ఇవ్వాలి ఏది?
1: ఇన్ ఫ్యాక్ట్ ద వన్ హూ డిజైర్స్.
0: కానీ నేను తీసుకుని రేపు పోయేటువంటి వాడికి నేను ఇది ఇచ్చి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఇస్ ది యూజ్ ఇన్ గివింగ్ యూ సంథింగ్ అండ్ యూ రిటర్న్?
0: కనుక మీరు ఎప్పుడు కూడాను పోయేటువంటి వస్తువులను కోరకండి.
1: సో నెవర్ డిజైర్ దోస్ థింగ్స్ దట్ వుడ్ నాట్ లాస్ట్ పర్మనెంట్.
0: కోరకండి.
1: ఆస్క్ ఫర్ దట్ విచ్ ఇస్ ఎటర్నల్ అండ్ పర్మనెంట్.
0: మేఘములు తిరుగుతూ ఉంటాయి.
1: అండ్ యూ ఫైండ్ ది క్లౌడ్స్ దట్ మూవ్ కంటిన్యూస్.
0: కానీ కదిలే మేఘములు శాశ్వతమా?
1: అండ్ ఆర్ ది పాసింగ్ క్లౌడ్స్ పర్మనెంట్?
0: మనలో కదలని శాశ్వతమైనటువంటి సత్యం ఉంటుంది.
1: బట్ దేర్ ఇస్ ట్రూత్ విచ్ ఇస్ పర్మనెంట్ విత్ ఇన్ యూ.
0: ఆ సత్యం వల్లనే జగత్తుగా ఉంటుండాలి.
1: ద హోల్ వరల్డ్ ఈజ్ సస్టైన్డ్ మెయింటైన్డ్ బికాస్ ఆఫ్ ట్రూత్.
0: సత్యము,
1: ట్రూత్,
0: లవ్ రెండు కూడా అందరి ఎందు ఉంటున్నటువంటి.
1: ట్రూత్ అండ్ లవ్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్.
0: కనుక అందరి ఎందు ఉండేటువంటి యొక్క ప్రేమనే నేను, అందరి ఎందు ఉన్నటువంటి సత్యమే నేను. సత్యం సర్వత్రా వ్యాపించి ఉన్నది.
1: ట్రూత్ ఈజ్ ప్రెసెంట్ ఎవ్రీవేర్, ఆల్ పర్వేసివ్. లవ్ ఈజ్ ఎవ్రీవేర్, ట్రూత్ ఈజ్ ఎవ్రీవేర్, దట్ ఈజ్ భగవాన్.
0: కానీ ఈనాడు మనకు సత్యము రుచించదు.
1: అండ్ టుడే యూ డోంట్ యాక్సెప్ట్ ట్రూత్.
0: మన అనుకూలం కొద్దీ ఈ సత్య ప్రేమను ఉపయోగపెడుతున్నాము.
1: యూ గో బై యువర్ కన్వీనియన్స్ అండ్ ఇంటర్ప్రెట్ ట్రూత్.
0: నీ ఎందున్నటువంటి సత్య ప్రేమలు కోతులు ఎందు, కుక్కల ఎందు కూడా ఉంటుంది.
1: And the truth and love in you are uniformly present in other animals too.
0: కనుక మనము పోయినటువంటి యొక్క ప్రేమను సత్యాన్ని మనం పెంచుకోవాలి.
1: Therefore we have developed and foster the eternal principles of love and truth.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ఈనాడు మనం గొప్ప అధికారంలో ఉంటున్నాము.
1: Today you are in very high position.
0: కానీ ఈ అధికారం ఎంతవరకు ఉంటుందంటే రిటైర్ అయ్యేంత వరకు ఉంటుంది.
1: You'll continue to remain in position until you retire.
0: కనుక ఈ డివైన్ ఎనర్జీ ఎప్పటికీ పోయేటువంటిది కాదు.
1: బట్ ది ఇన్నే డివినిటీ విల్ నెవర్ రిటైర్, విల్ నెవర్ గో.
0: ఈనాడు ఇట్టి సత్యంలో మీరు ప్రవేశించారు.
1: యు ఆర్ ఇన్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
0: ఈ సత్యాన్ని మీరు ఏనాడు కూడా మరవకూడదు.
1: అండ్ నెవర్ గివ్ అప్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్. యూ హ్యావ్ అండర్స్టూడ్.
0: ఏది మర్చినప్పటికీ సత్య ప్రేమను మాత్రం ఉండాలి.
1: యూ మే ఫర్గెట్ ఎనీథింగ్ బట్ యూ షుడ్ హ్యావ్ సత్య అండ్ ప్రేమ.
0: ప్రేమ అంతర్వాహిని.
1: And love is undercurrent.
0: Satyamu bahirvahini.
1: And the truth is spoken out. So we have to preserve and protect the outer and inner current of love. And that is the duty of every human being. Without this you cannot call yourself a human being. Embodiments of love. Remain in love throughout.
0: నా బిడ్డలు నా భార్య నా బంధువులు అని వారి మాత్రమే ప్రేమతో కూడుకోవద్దు.
1: డోంట్ లిమిట్ యువర్ లవ్ టు యువర్ ఫ్యామిలీ టు యువర్ చిల్డ్రన్ అండ్ యువర్ రిలేషన్.
0: ఎవరిని చూసినప్పుడు వారంత భగవంతుడి.
1: హూమ్ సో ఎవర్ యూ మీట్ అండర్స్టాండ్ దట్ ఈస్ డివైన్.
0: ఆ విధమైన యొక్క సర్వుడు ఎందు ప్రేమను పుచ్చుకొని ప్రేమను ఇచ్చుకొని మనం సత్యంతో జీవించాలి.
1: దేర్ఫోర్ అండర్స్టాండింగ్ లవ్ విత్ ఇన్ యూ, love in everybody in the entire vicinity and humanity, live in love.
0: నిరంతరము నేను ప్రేమ సత్యముని మాత్రమే బోధిస్తుంటాను.
1: భగవాన్ కంటిన్యూస్లీ గివ్స్ హిస్ డివైన్ మెసేజ్ ఆన్ దీస్ టూ ప్రిన్సిపల్స్, సత్య ద ట్రూత్, ప్రేమ లవ్.
0: అది నిమిత్తమే నేను అనేక సభలంతా జరుపుతుంటాను.
1: భగవాన్ అడ్రెస్సెస్ మెనీ అసెంబ్లీస్ ఓన్లీ టు గివ్ ద డివైన్ టీచింగ్ ఆఫ్ లవ్ అండ్ ట్రూత్.
0: ఈ విధంగా
1: whomsoever you meet, understand that he is divine.
0: ఆ విధమైన యొక్క సర్వుడు ఎందు ప్రేమను పుచ్చుకొని ప్రేమను ఇచ్చుకొని మనం సత్యంతో జీవించాలి.

0: ప్రేమ స్వరూపులారు,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లా.
0: యావత్ ప్రపంచము ప్రశాంతి నిలయంలో కూడి ఇట్టి ఆనందాన్ని అనుభవిస్తున్నదనగా వారు విదేశీయులని ప్రశాంతి నిలయం స్వదేశీయమని భావిస్తున్నారు.
1: At this moment, the whole world is rejoicing here in the Sanctum Sanctorum Prashanti Nilayam. We consider some natives and some foreigners.
0: Yavaru swadeshiyulu, yavaru videshiyulu, anetuvanti yokka bheda bhavamulu manam vicharinchinappudu ekkada satya dharmamulu vikasistu untado, prakatistu untado vare bharatiyudu.
1: Who are the natives of this country? Who are the foreigners for that matter? The place wherever the truth and righteousness are adhered to.
0: కేవలం భారతదేశంలో పుట్టినంత మాత్రమున అందరూ భారతీయులు కారు.
1: యూ కెనాట్ కాల్ యువర్ సెల్స్ భారతీయస్ హ్యావింగ్ బీన్ బోర్న్ హియర్.
0: భారతీయుల యొక్క సంస్కృతి సత్యం వద ధర్మం చెర, ఈ రెండింటి యొక్క సూత్రములను ఎవరు అనుసరిస్తారో వారే భారతీయుడు.
1: ద కల్చర్ ఆఫ్ భారత్ stresses that one should speak truth and follow dharma. Whomsoever that adheres to these twin principles are bharatiyas.
0: Prapanchamantayinu oka pedda bhavanamu,
1: the whole world is a big mansion.
0: Ee bhavanamulo aneka vidhamainatvanti roomulu kalisi untayi, gadulu.
1: There are so many rooms inside.
0: Kabatti okoka desham kudanu okoka gadi vantide.
1: Each country is equal to a room.
0: కనుక యావత్ ప్రపంచమంతా కూడాను ఒక్క గృహమే.
1: దేర్ఫోర్ ద హోల్ వరల్డ్ ఇస్ జస్ట్ వన్ హోమ్.
0: సర్వాంగములకు దేహము ఆధారమైనప్పుడు ఈ దేహములో ఒక హృదయం అనేటువంటిది ఒకటి ఉన్నదనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
1: జస్ట్ ఎస్ ద బాడీ హ్యాస్ గాట్ వేరియస్ లింబ్స్ దట్ యాక్ట్ అకార్డింగ్ టు ద డైరెక్షన్ ఆఫ్ ద హార్ట్, దేర్ ఇస్ ఎ సెంటర్ విచ్ వీ హావ్ గాట్ టు నో.
0: సర్వాంగములకు ఈ హృదయమే అన్నింటినీ సప్లై చేస్తూ ఉంటుండాలి.
1: టు వేరియస్ లింబ్స్ ఆఫ్ ద బాడీ ఇట్ ఇస్ ద హార్ట్ దట్ సప్లైస్ బ్లడ్.
0: కనుక అన్ని దేశములకు కూడాను సత్య ధర్మములనేటువంటి యొక్క ఈ ప్రాణతత్వమే అందరి ఎందు కూడాను విలీనమై ఉంటుండాలి.
1: దేర్ఫోర్ ఇట్ ఇస్ ద ట్రూత్ అండ్ ధర్మ రైచియస్నెస్ దట్ పర్కొలేట్ దట్ ఫ్లో త్రూ అవుట్ ద వరల్డ్.
0: భగవంతుడు సృష్టికర్త అని భావిస్తుంటారు, విశ్వసిస్తుంటారు.
1: We consider and we have full faith in the statement that God is the creator.
0: భగవంతుడు జీవులను సృష్టించాడు.
1: God has created beings.
0: కాని జీవులు దేవుణ్ణి సృష్టిస్తున్నారు.
1: But these beings have created in turn God himself.
0: కాబట్టి జీవులు కూడాను సృష్టికర్తలే.
1: Therefore the beings also are creators.
0: భగవంతుణ్ణి భగవంతుడు సృష్టించుకోడు, భగవంతుణ్ణి భక్తుడే సృష్టిస్తున్నారు.
1: God is not the creation of his own making. It is the one of the devotee.
0: Parama bhaktulainatti prahladudu tana bhakti prapatti chetane oka stambham nandu narasimhunni srishtimpa chesadu.
1: Prahlada could see the manifestation of the divinity within the pillar because of his sincerity, steadfastness and devotion.
0: Baludainatti dhruvudu narayuni aranyam lopala srishtimpa chesadu.
1: It was the tiny tot dhruva who could have the manifestation of narayana there in the thick forest.
0: Kanuka srishtikarta evaranaga prati jeevudu kudanu srishtikartane.
1: Then who is the creator? Every living creature being
0: prati jeevudu kudanu devude.
1: Every individual is God himself.
0: Kani dehatma bhavamunu penchukotam chetane taanu oka paavarudaina manavuni vane bhavistunnadu.
1: Because of the body attachment he considers himself innocent and ignorant.
0: సృష్టికి సృష్టికర్తకు ఉన్నటువంటి భేదము ఉపాధి మాత్రమే.
1: ద డిఫరెన్స్ బిట్వీన్ క్రియేషన్ అండ్ ద క్రియేటర్ ఈజ్ ఓన్లీ ఇన్ ద వెస్ట్.
0: ఉపాధిని విస్మరిస్తే ఉన్నది ఒక్కటే, అది ఏ ఆత్మతత్వము.
1: వెన్ వన్స్ వీ ఫర్గెట్ దిస్ బాడీ ఆర్ ద వెస్ట్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ద స్పిరిట్ స్టేస్ ఆన్.
0: ఒక్కొక్క ప్రాంతం వారు ఒక్కొక్క విధమైనటువంటి యొక్క పండుగలను గావించుకుంటూ దాన్ని పర్వదినముగా అనుభవిస్తూ వస్తున్నారు.
1: ఈచ్ కంట్రీ మే అబ్జర్వ్ ద ఫెస్టివల్ అకేషన్స్ అండ్ ఫాలో ద ట్రెడిషన్.
0: ఇది కొత్త సంవత్సరమని భావిస్తున్నారు చైనీయులు.
1: చైనీస్ కన్సిడర్ దిస్ డే ద న్యూ ఇయర్.
0: అయితే భారతదేశమునకును ఈ చైనా దేశమునకును ఏమాత్రము భేదము లేదు.
1: హవెవర్ దర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ భారత్ అండ్ చైనా.
0: ఈ చైనా దేశం వారు కూడాను ఒక నెల దక్షిణాయనమని ఒక నెల ఉత్తరాయణమని భావిస్తూ ఉంటారు.
1: చైనీస్ ఆల్సో కన్సిడర్ ద టూ పీరియడ్స్ వెన్ సన్ ట్రావెల్స్ నార్త్వర్డ్ అండ్ సౌత్వర్డ్.
0: భారతీయులు చాంద్రమాసము సూర్యమాసమని విశ్వసిస్తుంటారు.
1: భారతీయస్ ఆల్సో హావ్ గాట్ దిస్ లూనర్ అండ్ సోలార్ సిస్టమ్స్.
0: ఇదే సంబంధమైనటువంటి విషయాన్ని ఈనాడు చైనా దేశంలో అనుభవిస్తున్నారు.
1: ద సేమ్ సిస్టమ్ ఇస్ ఫాలోడ్ బై చైనీస్ దేర్.
0: భారతదేశంలో కొన్ని ప్రాంతముల వారికి ఉత్తరాయణం వచ్చినప్పుడు తదుపరి దీనిని ఒక విధమైనటువంటి నూతన సంవత్సరంగా విశ్వసిస్తుంటారు.
1: ఇన్ భారత్ ఇన్ ఎ పర్టికులర్ ఏరియా వెన్ సన్ ట్రావెల్స్ టువర్డ్స్ నార్త్ డైరెక్షన్ దే కన్సిడర్ ఇట్ ఎ ఫెస్టివల్ పీరియడ్ ఆస్పిషియస్.
0: ఇది చాంద్రమాసము అంటారు.
1: దట్ దే కన్సిడర్ లూనార్ పీరియడ్ చాంద్రమాసం.
0: మరికొంత ప్రాంతం వాళ్ళు సూర్యమాసం అంటారు.
1: వైల్ అదర్స్ కన్సిడర్ సోలార్ సూర్యమాస.
0: దీనిని చైనా దేశం లోపల కూడాను మూన్ డే అనగా మానసిక సత్వమైనటువంటి యొక్క చాంద్రమాసమునకును ఒక సూర్యమాసమునకును ఎట్టి భేదము లేదని వారు భావిస్తుంటారు.
1: ద సేమ్ సిస్టమ్ ఇస్ ఫాలోడ్ బై చైనీస్ ఓవర్ దేర్ ద లూనార్ అండ్ ద సోలార్ సిస్టమ్స్.
0: మూన్ న్యూ ఇయర్ సన్ న్యూ ఇయర్ అని చెప్తుంటారు.
1: దే ఆల్సో హ్యావ్ దీస్ టూ న్యూ ఇయర్ అకార్డింగ్ టు వన్ సిస్టమ్ న్యూ ఇయర్ అకార్డింగ్ టు నదర్.
0: ఇవి రెండు కూడా బయట ప్రపంచంలో మనం ప్రదర్శించేటువంటివి కాదు.
1: The lunar and the solar are not present outside.
0: Chandrama manaso jataha chacho suryo ajayata.
1: Moon is the presiding deity of the mind.
0: Kanukane ee manasuku chandrunaku chala sambandham untundadi.
1: Thus there is intimate relationship between the mind and the moon.
0: Manavuni yokka gnana chachchukunu suryunukunu sannik sambandham untundadi.
1: There is an intimate association between sun and the eye of wisdom of man.
0: ఈ విధంగా లోతునకు దిగి విచారిస్తూ పోతే దేశములు కాని భావములు కాని పండుగలు కాని ప్రత్యేకంగా ఉండేటువంటివి కాదు.
1: Like this when we go into the depth and inquire, we don't find any differences between
0: festivals. అన్నింటికీ మానవుని హృదయమే మూల స్థానము.
1: In fact, the heart is the center for every festival.
0: కనుక మానవుని హృదయము లోపల సరైనటువంటి ఏకత్వం అనేటువంటిది ఆరంభమైనప్పుడు సర్వము కూడాను ఒక విధమైనటువంటి ఒక ఏక స్వరూపాన్ని ధరిస్తుంది.
1: లైక్ వైజ్ వెన్ ది ఫీలింగ్ ఆఫ్ వన్నెస్ డెవలప్స్ విత్ ఇన్ ది హార్ట్ హీ విల్ సెటిల్ అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ ఆల్ అరౌండ్.
0: సర్వరూపధరం శాంతం సర్వనామధరం శివం సచ్చిదానంద రూపం అద్వైతం సత్యం శివం సుందరం. ఈ సత్యం శివం సుందరము మూడింటి యొక్క ఏకత్వమే ఈ యొక్క మానవత్వం.
1: హ్యూమన్ క్వాలిటీ is the trinity of truth, goodness and beauty.
0: దీన్ని ప్రాచీన కాలం నందు కూడాను ప్లేటో కూడాను దీన్ని వర్ణిస్తూ వచ్చాడు.
1: The same thing is stated by Plato.
0: అనగా వాడు సృష్టి యొక్క తత్వం లోపల మూడింటి యొక్క ఏకత్వాన్ని కూడాను చక్కగా విశదీకరింపుతూ వచ్చారు.
1: They could explain clearly this principle of unity in this trinity, in the divinity clearly.
0: Truth, goodness and beauty అని చెప్తూ వచ్చాడు ఈ ప్లేటో.
1: ప్లేటో డిక్లేర్డ్ దీస్ త్రీ ట్రూత్ గుడ్నెస్ అండ్ బ్యూటీ.
0: దీనిని సత్యం శివం సుందరం అన్నారు భారతీయులు.
1: భారతీయస్ కాల్ దీస్ త్రీ సత్యం శివం సుందరం.
0: పదముల వ్యత్యాసమైనప్పటికీ అందులో ఉన్నటువంటి అంతర్భావము అన్ని మతములు ఎందుకు ఏకత్వంగానే ఉంటుండాలి.
1: దో దేర్ ఇస్ ఎన్ అపారెంట్ డిఫరెన్స్ సో లాంగ్ యాజ్ సో ఫార్ యాజ్ లాంగ్వేజ్ ఇస్ కన్సర్న్డ్ ద మీనింగ్ బీయింగ్ ద సేమ్.
0: ద్వైతము విశిష్టాద్వైతము అద్వైతము అని భారతీయులు ఏ విధంగా తెలుపుతున్నారో దీనిని పాశ్చాత్యులైనటువంటి క్రిస్టియన్స్ కూడాను మూడు రకములుగా వర్ణిస్తూ వచ్చారు.
1: జస్ట్ యాజ్ వీ హావ్ గాట్ ఇన్ కల్చర్ ఆఫ్ భారత్ ద ప్రిన్సిపల్ ఆఫ్ డ్యూయలిజం క్వాలిఫైడ్ నాన్ డ్యూయలిజం అండ్ నాన్ డ్యూయలిజం ద సేమ్ థింగ్ యూ ఎక్స్ప్లెయిన్ బై వెస్టర్న్ థాట్.
0: మొట్టమొదట ఐఎమ్ ది మెసెంజర్ ఆఫ్ గాడ్ అన్నారు.
1: The first statement is, I am the messenger of God.
0: Rendavadi, I am the son of God annaru.
1: The second statement, I am the son of God.
0: I and my father are one annaru.
1: The third statement, I and my father are one.
0: Deenine Holy Ghost annaru Christians.
1: Christians call it as the Holy Ghost.
0: Ee indulopala dvaitamu advaitamu visishta advaitamu moodintu tarvata vacheetvante turiyavastha annaru.
1: Therefore this ultimate transcends all the three levels of consciousness, dualism, qualified non-dualism and non-dualism.
0: I am in the light, I am in the light annaru.
1: Muslims also said, I am in the light.
0: Tadupari, the light is in me annaru.
1: Later they said, the light is in me.
0: Moodavadi, I am the light annaru.
1: The third declaration, I am the light.
0: Ide advaitamu annaru.
1: This is non-dualism.
0: Kabatti ద్వైతము, విశిష్టాద్వైతము, అద్వైతము, మూడింటి యొక్క ఏకస్థానమే మానవుని యొక్క హృదయము.
1: Therefore, human heart is the center of these three levels of thought, the non-dualism, dualism and qualified non-dualism.
0: కనుక పాత్రలు అనేకంగా ఉండవచ్చును.
1: We may pray in a varied manner.
0: అన్ని పాత్రల యందును కూడా ప్రతిబింబించేటువంటి ఒక బింబము ఒక్కటే.
1: It is the same reflection we find in all of the containers.
0: అయితే ఇక్కడ భేదములు మానవత్వంలో ఉన్నటువంటి భిన్నత్వం చేతనే భేదములుగా గోచరిస్తూ ఉన్నాయి.
1: The difference is due to the diversity in humanity.
0: కనుక వేదాంతము దీనిని అనేక రకములుగా బోధిస్తూ వచ్చింది.
1: The spirituality explains very clearly in a varied manner.
0: ఓ మానవుడా, నీవు అదే కాని అది నీవు కాదు అని.
1: He said, O man, you are that and that you are not that.
0: నీవు అదే కాని అది నీవు కాదు.
1: You are that, but that's not you.
0: ఇందులో ఉండినటువంటి యొక్క వ్యత్యాసం ఏమిటి?
1: What is the difference here?
0: ఒక నీటి తొట్టి ఉంటుండాలి.
1: హియర్ ఇస్ వాటర్ టబ్.
0: ఆ నీటి తొట్టి దగ్గరికి నీవు వెళ్లి నీ ప్రతిబింబాన్ని ఆ నీటిలో చూస్తావు.
1: యు గో నియర్ ద వాటర్ టబ్ అండ్ సీ యువర్ ఓన్ రిఫ్లెక్షన్.
0: అది నేనేను అంటావు.
1: యు సే దట్ ఐఎమ్ ద రిఫ్లెక్షన్.
0: అయితే ఆ ప్రతిబింబాన్ని పట్టుకుని కొట్టితే నీకు దెబ్బలు తగలవు.
1: నౌ ఇఫ్ యు బీట్ యువర్ రిఫ్లెక్షన్ యు ఆర్ నాట్ హిట్.
0: నీవు అదే కాని ఆ దెబ్బను నీకు తగలటం లేదే, కాబట్టి నీవు అదే కాదు.
1: You say you are the reflection, but you are not harmed, you are not hit, even if the reflection is beaten, therefore you are not the reflection.
0: Aithe daarini uttittiva neeku kopam vastundadi.
1: Hadava, if your reflection is scolded, reprimanded,
0: kottinappudu neeku debbalu tagalavu, kaani tittinappudu maatramu rendinti oka ekatvam ayyipothundadi.
1: You are not hurt when the shadow or reflection is beaten, but when it is scolded you are affected.
0: Adhe vidhamgane deham lanetvantidi oka paathrala vantivi.
1: Likewise, body is a vessel.
0: Upadhi, idi kevalam oka negative.
1: Vestya, body is a negative.
0: Kanukane deho devalaya prapto jeevo deva sanatana ani.
1: Body is the temple of God. God the indweller is eternal.
0: Idi kevalam oka vidhamaitundi mandiram vantidi maatrame.
1: Body is a temple.
0: Deham aneetundi oka instrument.
1: Body is a sort of instrument.
0: Mind aneetundi oka panimutte.
1: Mind is an instrument.
0: Indriyamulu aneetundi oka panimutte.
1: Senses are instruments.
0: Manasu kudanu oka panimutte.
1: So also the mind.
0: Ivanni kudanu panimutte.
1: They are all instruments.
0: Deenini neevu vinayoginchukuneetundi vidhanamlo deeni oka ekatvam manu gurtinchali.
1: You should know the principle of unity as you make use of these instruments.
0: Idi nenu antunnava leka idi naa deham antunnava?
1: Do you identify the body or you claim that the body belongs to you?
0: Idi naa deham anukuntunnavu.
1: You say this is my body.
0: Kaani dehame nenu cheptam ledhu.
1: But you don't say that I am the body.
0: Naa deham anukunnappudu neevu pratyekanga untunnavu.
1: When you say this is my body, you are separate from the body.
0: Idi naa handkerchief.
1: This is my handkerchief.
0: Idi separate, nenu separate.
1: I am separate from the kerchief.
0: అదే రీతిగా ఇది నా దేహం అనుకున్నప్పుడు నా దేహం వేరు, నేను వేరు.
1: లైక్ వైజ్ వెన్ ఐ సే దిస్ మై బాడీ ఐఎమ్ సెపరేట్ ఫ్రమ్ ది బాడీ.
0: దీని వేదాంతంలో సూక్ష్మ రూపకంగా బోధించినటువంటి హూ ఆర్ యూ, దిస్ ఇస్ మై బాడీ, మై మైండ్, మై బుద్ధి, మై చిత్తము, మై ఇంద్రియము, బట్ హూ ఆర్ మై, ఇది వేసుకుంటే అక్కడ నీవు ప్రత్యేకంగా గోచరిస్తున్నావు.
1: ద స్పిరిచువాలిటీ పుట్స్ దిస్ క్వశ్చన్, హూ ఆర్ యూ? యూ సే ఐఎమ్ ద బాడీ, దిస్ ఇస్ మై బాడీ, దిస్ మై మైండ్, దిస్ ఆర్ మై సెన్సెస్, దెన్ హూ ఆర్ యూ? యూ ఆర్ సెపరేట్ ఫ్రమ్ దెమ్.
0: కనుకనే ఈ మై అనేటువంటిది మాయా.
1: Therefore this mind is maya or illusion.
0: ఈ మాయా అనేటువంటిది ఎక్కడి నుంచి వస్తుంది?
1: Where from you get this illusion?
0: లేని దానిని ఉన్నట్టుగా భావించడమే మాయా.
1: You consider the non-existent as the one that
0: మాయా. భగవంతుని యొక్క ఉపాధి.
1: This illusion is the vesture of God.
0: కనుకనే భగవంతుని మాయోపాధి అని పేరు పెడుతూ.
1: Therefore God himself has put on the vesture of illusion.
0: కనుక ప్రాంతమును పురస్కరించుకొని వారి వారి అభ్యాసములను పురస్కరించుకొని ప్రాచీన కాలం నుండి కూడాను వేరు వేరు దేశములు, వేరు వేరు భాషలు, వేరు వేరు సాంప్రదాయములని విశ్వసిస్తూ వచ్చారు.
1: బేసింగ్ ఆన్ రీజనల్ కన్సిడరేషన్స్ అండ్ ద హ్యాబిట్స్ దట్ వీ హ్యావ్, ద వరల్డ్ ఈస్ డివైడ్ టు సో మెనీ కంట్రీస్ స్పీకింగ్ సో మెనీ లాంగ్వేజెస్.
0: అందరి యందు ఉన్నటువంటిది ఒకే తత్వమే.
1: భగవాన్ సేస్ దేర్ ఇస్ ఓన్లీ వన్ సింగిల్ ప్రిన్సిపల్ విచ్ ఇస్ కామన్ ఇన్ ఆల్.
0: అది ఏ ప్రేమ తత్వము.
1: దట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
0: ప్రేమ లేని మానవుడు ఈ లోకంలో లేడు.
1: There is none in this world without love.
0: కానీ ఆ ప్రేమను అనేక మార్గంలో వినియోగించవచ్చును.
1: However, you can make use of this love in different ways.
0: కానీ ప్రేమ ఒక్కటే.
1: Love is one.
0: పిచ్చాస్పత్రి లోపల అనేక రకములైనటువంటి పిచ్చివారు ఉంటారు.
1: In mental hospital you have many madcaps.
0: అదే విధంగా ఈ జగత్ అనేటువంటి ఒక పిచ్చి ఆసుపత్రి.
1: ద హోల్ వరల్డ్ ఇస్ ఎ మెంటల్ హాస్పిటల్.
0: కొందరు ధనం పైన పిచ్చి పట్టి ధనము ధనము ధనం అని విచారిస్తుంటారు.
1: సమ్ హ్యావ్ దిస్ మ్యాడ్నెస్ ఫర్ మనీ.
0: కొంతమంది ఆరోగ్యం పైన పట్టి నా ఆరోగ్యం ఆరోగ్యం ఆరోగ్యం అనేటువంటి పిచ్చితో వారు ప్రతపిస్తుంటారు.
1: సమ్ ఆర్ మ్యాడ్ ఆఫ్టర్ ద హెల్త్, వెరీ మచ్ బాదర్డ్.
0: మరికొందరు పదవి యొక్క పిచ్చి బట్టి పదవి పదవి పదవి అని పదవి కోసమే ప్రాకులాడుతుంటారు.
1: సమ్ స్ట్రగుల్ హార్డ్ బికాస్ ఆఫ్ మ్యాడ్నెస్ ఫర్ పొజిషన్ అథారిటీ.
0: ఈ విధంగా ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క విధమైనటువంటి దానిని వాంఛించి దానిని పురస్కరించుకుని చింతిస్తూ ఉంటారు.
1: లైక్ వైజ్ ఈచ్ పర్సన్ హెస్ గాట్ హిస్ ఓన్ డిజైర్ అండ్ ఈస్ మ్యాడ్ ఆఫ్టర్ ద డిజైర్.
0: ఇందులో మరికొంతమంది దేవుడు దేవుడు అని దేవుని యొక్క పిచ్చి పట్టింటారు.
1: అమంగ్ దెమ్ సమ్ ఆర్ మ్యాడ్ ఆఫ్టర్ గాడ్.
0: కానీ ఈ అన్ని పిచ్చిల లోపల కూడాను ఈ దేవుడు అనేటువంటి పిచ్చి చాలా ఉత్తమ పిచ్చి.
1: ఆఫ్ ఆల్ ది కైండ్స్ ఆఫ్ మ్యాడ్నెస్ ఇన్ దిస్ వరల్డ్ దిస్ మ్యాడ్నెస్ ఫర్ గాడ్.
0: మానవుడు 12 విధములైనటువంటి చింతలతో మునిగి ఉంటున్నాడు.
1: Man has drowned himself in 12 types of worries and anxieties.
0: పుట్టుట ఒక చింత.
1: Birth is a worry.
0: భూమి నుండుట చింత.
1: లైఫ్ ఆన్ ఎర్త్ ఇస్ వన్ వరీ.
0: సంసారం ఒక చింత. సావు చింత.
1: ఫ్యామిలీ లైఫ్ ఇస్ వరీ అండ్ డెత్ ఇస్ వరీ.
0: బాల్యమంతయు చింత.
1: ది ఎంటైర్ పీరియడ్ ఆఫ్ చైల్డ్.
0: వార్ధక్యం ఒక చింత.
1: ఓల్డ్ ఏజ్ ఇస్ వరీ.
0: జీవించుట ఒక చింత. చెడుపు చింత.
1: లైఫ్ ఇన్ జనరల్ అండ్ ఫెయిల్యూర్ దేర్ వరీస్.
0: కర్మలన్నీయు చింత.
1: All actions are
0: kashtamu oka chinta.
1: Difficulties give you worry.
0: Santasam oka chinta.
1: Even happiness.
0: Vinta chinta.
1: The mystery.
0: Sarva chintala baapedi sarvesa chinta konudi ikanaina prajalara korke meera.
1: O people, seek the blessing and mercy of God who will make you free from all sorts of worries.
0: Ee yokka సర్వేశ చింత చేత సర్వ చింతలు కూడా నిర్మూలమైపోతాయి.
1: ఇఫ్ యూ హ్యావ్ దిస్ మ్యాడ్నెస్ వరీ ఫర్ గాడ్,
0: దేనిని మనం తెలుసుకుంటే సర్వమును తెలుసుకున్న వారం అవుతాము.
1: దాట్ ఇఫ్ నోన్ ఎవ్రీథింగ్ ఎల్స్ వుడ్ బి నోన్.
0: దేనిని మనం చూస్తే సర్వమును చూచిన వారం అవుతాము.
1: దాట్ ఇఫ్ సీన్ ఎవ్రీథింగ్ ఎల్స్ వుడ్ బి,
0: దేనిని పట్టితే సర్వమును పట్టిన వారం అవుతాము. దానిని మనం పట్టాలి.
1: ఇఫ్ యూ అక్వైర్ దాట్ ఎవ్రీథింగ్ ఎల్స్ వుడ్ బి అక్వైర్డ్ ఈజీలీ.
0: తలుపు తట్టితే తలుపులు తెరవబడుతుంది.
1: ఇఫ్ యూ నాక్ ద డోర్ ఇట్ విల్ బి ఓపెన్డ్.
0: పిలిస్తే పలుకుతాడు.
1: ఇఫ్ యూ కాల్ హీ రెస్పాండ్.
0: అడిగితే ఇస్తాడు.
1: ఇఫ్ యూ ఆస్క్
0: ఈ మూడు కూడా ఉపనిషత్తుల యొక్క సత్యమే.
1: దీస్ త్రీ ఆర్ ద డిక్లరేషన్స్.
0: అయితే ప్రతి మానవుడు కూడాను తలుపులు తడుతున్నాడు అడుగుతున్నాడు.
1: హౌఎవర్ ఎవ్రీ మ్యాన్ నాక్స్ ద డోర్ అండ్ ఆస్క్స్.
0: కానీ దేనిని అడుగుతున్నాడు?
1: వాట్ ఇస్ దట్ హీ ఆస్క్ ఫర్?
0: దేనిని తలుపు కొడుతున్నాడు?
1: వాట్ ఇస్ దట్ హీ నాక్స్?
0: కానీ కొట్టవలసిన తలుపులు కొట్టడం లేదు.
1: బట్ హీస్ నాట్ నాకింగ్ ఎట్ ద రైట్ డోర్.
0: మోక్ష ద్వారాన్ని మనం తెరవమని కట్టాలి.
1: యూ షుడ్ నాక్ ద డోర్ సో దట్ ది గేట్స్ ఆఫ్ హెల్.
0: కానీ మానవుడు నరక ద్వారాన్ని తడుతున్నాడు.
1: బట్ మ్యాన్ ఈజ్ నాకింగ్ ద డోర్ ఆఫ్ హెల్.
0: ఆత్మానందాన్ని కోరవలసినటువంటి మానవుడు ఈనాడు లోకానందమునకై ప్రతపిస్తున్నాడు.
1: మ్యాన్ హూ షుడ్ వర్క్ హార్డ్ ఫార్ ద బ్లిస్ ఆఫ్ ది స్పిరిట్ ఈజ్ వర్కింగ్ ఫర్ ద హ్యాపీనెస్ ఆఫ్ ది వరల్డ్.
0: నీ సన్నిధి నా పెన్నిధి అని కోరవలసినటువంటి మానవుడు ఈనాడు సన్నిధికి దూరంగా వెళ్లిపోతున్నాడు.
1: మ్యాన్ హూ షుడ్ ప్రే ఫర్ ద ప్రాక్సిమిటీ ఆఫ్ ది డివైన్ వాంట్స్ టు బి నియర్ ద వరల్డ్.
0: దైవాన్ని అడగాలి.
1: యూ షుడ్ ఆస్క్ గాడ్.
0: జన్మాన్ని తరింపజేసుకోవాలి.
1: అండ్ యూ షుడ్ రిడీమ్ యువర్ లైఫ్.
0: మోక్ష ద్వారంలో ప్రవేశించాలి.
1: అండ్ యూ షుడ్ ఓపెన్ ద గేట్స్ ఆఫ్ హెవెన్ లిబరేషన్.
0: కానీ ఈనాడు అడగటము దైవాన్ని అడగటం లేదు.
1: టుడే వీఆర్ నాట్ ఆస్కింగ్ గాడ్.
0: దయ్యాలను అడుగుతున్నారు.
1: వీఆర్ ఆస్కింగ్ దయ్యా ద డెమన్.
0: ఇలాంటి మానవత్వం లోపల ఇంక దివ్యత్వం ఏ రీతిగా వారు దర్శించగలరు?
1: ఇన్ సచ్ ఎ హ్యూమన్ లైఫ్ హౌ కెన్ యూ విజువలైజ్ ద డివినిటీ?
0: ఎక్కడనో నీవు పోయి దర్శించనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు గో
0: ఎనీవేర్. ఏది నీది అనేటువంటిది విచారించాలి.
1: యూ షుడ్ అండర్స్టాండ్ వాట్ ఈస్ దట్ బిలాంగ్స్ టు యూ.
0: చెప్పినది నీది కాదు.
1: వాట్ యూ సే ఈజ్ నాట్ యువర్స్ యాక్చువల్లీ.
0: వ్రాసినది నీది కాదు.
1: వాట్ దట్ రిటన్ ఈజ్ నాట్ యువర్ ఓన్.
0: చేసినదే నీది.
1: వాట్ యు డూ బిలాంగ్స్ టు యూ.
0: కనుక ఈనాడు చేయకుండా చెప్పుతున్నాము.
1: టుడే యూ డోంట్ డూ బట్ యు సే.
0: అనుభవించకుండా రాస్తున్నాము.
1: వితౌట్ ఎక్స్పీరియన్స్ యు రైట్.
0: కనుకనే ఆనందానికి అతి దూరం అయిపోతున్నాము.
1: సో యు ఆర్ కట్ ఆఫ్ ఫ్రమ్ ద బ్లెస్.
0: కనుకనే చెప్పేదానికంటే చేసి చూపించడం చాలా అవసరం.
1: సో ఇన్స్టెడ్ ఆఫ్ సేయింగ్ బెటర్ యూ డూ యాక్ట్ అండ్ ప్రాక్టీస్.
0: చెప్పడం చాలా సులభము.
1: ఇట్స్ సో ఈజీ టు సే.
0: చేయటం చాలా కష్టము.
1: ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు యాక్ట్.
0: చెప్పినటువంటిది చేసినప్పుడే నిజమైనటువంటి ఒక సాధన ఏర్పడుతుంది.
1: ద ట్రూ స్పిరిచువల్ ప్రాక్టీస్ లైజ్ ఇన్ అబ్జర్వింగ్ వాట్ యు సే.
0: చెప్పుట సులభంబు,
1: It is easy to declare.
0: Cheyuta kastambu.
1: Very difficult to practice.
0: Datakaina vani tatakaina.
1: Even to Brahma or his grandfather is very difficult to practice.
0: కనుక మనము చెప్పినటువంటి చెయ్యాలి.
1: సో వీ షుడ్ యాక్ట్ అకార్డింగ్ టు
0: అప్పుడే నీ మానవత్వం అనేటువంటిది నిరూపించిన వాడు అవుతావు.
1: దెన్ ఓన్లీ యూ కెన్ డెమోన్స్ట్రేట్ ది హ్యూమన్ క్వాలిటీ.
0: ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఈజ్ మ్యాన్ అన్నారు.
1: దేర్ఫోర్ ఇట్ ఈస్ సెడ్ ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఈజ్ మ్యాన్.
0: థాట్స్ వర్డ్స్ యాక్షన్ మూడింటి యొక్క ఏకత్వం కావాలి.
1: దేర్ షుడ్ బి పర్ఫెక్ట్ హార్మనీ బిట్వీన్ థాట్ వర్డ్ అండ్ యాక్షన్.
0: దీనినే ప్రాచీనులు త్రిపుటము ఏకత్వము అన్నారు.
1: దిస్ ఏన్షియన్స్ కాల్ ఇట్ యూనిటీ.
0: త్రికరణ శుద్ధి అన్నారు.
1: దిస్ వాట్ యూ కాల్ ప్యూరిటీ.
0: హృదయం శుద్ధిగా ఉండాలి.
1: ద హార్ట్ షుడ్ బి ప్యూర్.
0: మాట పరిశుద్ధిగా ఉండాలి.
1: వర్డ్ షుడ్ బి ప్యూర్.
0: క్రియ రెండింటికి సంబంధించినవిగా ఉండాలి.
1: యాక్షన్ షుడ్ హ్యావ్ ఎ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ విత్ వాట్ యు సే.
0: కానీ తలచడం వేరు, చెప్పడం వేరు, చేయటం మరొకటి అయిపోతుంది.
1: యూ థింక్ వన్ వే, యూ సే అనదర్ వే, అండ్ యువర్ యాక్షన్ ఇస్
0: టోటలీ డిఫరెంట్. ఈనాటి మానవుని దురాత్ముడు అని పేరు పెట్టింది వేదాంతం.
1: దేర్ఫోర్ మ్యాన్ టుడే ఇస్ టోటలీ వికెడ్.
0: మనస్సు యొక్క ఏకత్వము, మాట యొక్క ఏకత్వము, చేతల యొక్క ఏకత్వము మహాత్మము అన్నారు.
1: It's only the noble soul who will have harmony, integrity between what is said anyat, and done.
0: Vachas anyat, karma anyat, duratmanam annaru.
1: It's only the wicked man whose action is at variance with what he says.
0: Ee naadu manam trikona siddhini ekapachukovali.
1: Today we should
0: ekatvani abhirthi parchukovali.
1: We should develop this unity.
0: Bhinnatvani dooram cheyali.
1: We should be off far off from diversity.
0: అప్పుడే నీ యందు దైవత్వం ప్రకాశిస్తుంది.
1: Then all the divinity latent within you will blossom.
0: దేవుడనగా వేరు దేశమందును లేడు, దేవుడనగా తనదు దేహమందే.
1: God is not present in a foreign land, he is indweller in you.
0: పాపమనగా వేరు పరదేశమున లేదు, తాను చేయు పనుల తగియుండు.
1: Sin is not present in a foreign country, it is attached to your own.
0: పాపం కాని పుణ్యం కాని మరొక ప్రదేశంలో లేదు. ఎట్టి చర్యలో అట్టి ఫలితము.
1: యాజ్ ఇస్ ది యాక్షన్ సో ఇస్ ది రియాక్షన్.
0: ఎట్టి మంటనో అట్టి పొగ.
1: యాజ్ ఇస్ ది ఫ్లేమ్ సో ఇస్ ది స్మోక్.
0: ఎట్టి పొగనో అట్టి మేఘము. ఎట్టి మేఘమో అట్టి వర్షము.
1: యాజ్ ఇస్ ది క్లౌడ్ సో ఇస్ ది రెయిన్.
0: ఎట్టి వర్షమో అట్టి పంట.
1: యాజ్ ఇస్ ది రెయిన్ సో ఇస్ ది
0: ఎట్టి పంటనో అట్టి తిండి.
1: యాజ్ ఇస్ ది ఫీల్డ్ యు ఫైండ్ ఫుడ్.
0: ఎట్టి తిండియో అట్టి మనసు.
1: అండ్ యాజ్ ఇస్ ది ఫుడ్ సో ఇస్ ది మైండ్.
0: కనుకనే మొట్టమొదట మనం చేసే కర్మల్ని పురస్కరించుకుని మన యొక్క పవిత్రమైనటువంటిది అపవిత్రమైనది నిర్ణయించుకోవచ్చు.
1: Therefore that which is sacred, that which is unsacred depend upon our activity, action.
0: కనుక ప్రతి మానవుడు కూడాను పవిత్రమైనటువంటి కార్యంలో ప్రవేశించాలి.
1: Therefore every human being should take to good activity.
0: ఏది పవిత్రమైనటువంటిది?
1: What is that sacred?
0: ఏది అపవిత్రమైనటువంటిది?
1: What is that is unsacred?
0: విచారణ చేస్తే అదే వ్యాసుడు చెప్పాడు, పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం అన్నారు.
1: Vyasa defined clearly what is a merit. To render help to others is a merit. To harm others is a sin.
0: Parapeedanam.
1: Harming others.
0: ఇది పాపం అన్నారు.
1: దిస్ ఈస్ ద సిన్.
0: అనగా దీనిని పరులను పీడించేటువంటిది పాపం అన్నారు.
1: ఓన్లీ హార్మింగ్ అదర్స్ ఇస్ ద సిన్.
0: కాదు కాదు. పరము. పరం అనగా ఆత్మతత్వము.
1: పర మీన్స్ ద స్పిరిట్.
0: ఈ ఆత్మతత్వాన్ని భిన్నత్వంగా భావించడమే పాపం అన్నారు.
1: టు కన్సిడర్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ ఆఫ్ ది స్పిరిట్ యాజ్ అ డైవర్సిటీ.
0: అందరి యందు ఉన్నటువంటిది ఆత్మ ఒక్కటే.
1: The same spirit is present everywhere.
0: దీనిని భిన్నంగా నీ యందు నా యందు వేరువేరుగా ఉన్నది భావించడమే పాపం అన్నారు.
1: To find it as a sort of diversity or multiplicity.
0: ఎవరినో హింసించడము, ఎవరినో తిట్టడము, ఎవరినో ఇవి కాదు పాపము.
1: So accusing others, criticizing others is not a sin.
0: ఏకత్వాన్ని భిన్నత్వంగా భావించడమే పాపం అన్నారు.
1: To consider the principle of unity as a diversity is a sin.
0: పరోపకార పుణ్యాయ అన్నాడు.
1: To help others is a merit.
0: పరమనగా తిరిగి ఆత్మనే.
1: This param is spirit again.
0: ఉప ఆత్మకు సమీపించడమే పుణ్యము అన్నారు.
1: ఉప means proximity to this spirit.
0: సమీపము
1: meaning closeness.
0: ఆత్మకు సమీపంగా పోవటమే పుణ్యము.
1: When you are very close to the spirit,
0: ఆత్మను భిన్నంగా మనం భావించడమే పాపము.
1: Consider yourself separate from this ఆత్మ is the sin.
0: కనుక వేదాంతం ఇంత సులభంగా కూడాను చక్కని రహస్యాన్ని విపులీకరించేస్తుంది.
1: Therefore spirituality explains the secrets in such a simple way.
0: కనుక దేశములు భిన్నము కాదు.
1: Countries are not different.
0: భాషలు వేరు కాదు.
1: Languages are not different.
0: కానీ అన్నింటి యొక్క అంతరార్థం ఒక్కటే.
1: బట్ ది ఇన్నర్ కంటెంట్ సిగ్నిఫికెన్స్ ఇస్ వన్.
0: ఈ టంబ్లర్ లోపల నీరు ఉంది.
1: హియర్ దేర్ ఇస్ వాటర్ ఇన్ దిస్ టంబ్లర్.
0: తెలుగు వారంతా దీన్ని నీరు అంటున్నారు.
1: తెలుగు పీపుల్ కాల్ ఇట్ ఇస్ నీరు.
0: ఇంగ్లీష్ వారంతా వాటర్ అంటున్నారు.
1: ఇంగ్లీష్ పీపుల్ కాల్ ఇట్ వాటర్.
0: హిందీ వాళ్ళంతా పానీ అంటున్నారు.
1: హిందీ పీపుల్ కాల్ ఇట్ పానీ.
0: తమిళ వాళ్ళంతా తన్ని అంటున్నారు.
1: తమిళియన్స్ తన్ని.
0: సంస్కృత వాడు వారి అంటున్నాడు.
1: దోస్ ఆర్ సంస్కృత.
0: కానీ మీరు ఎన్ని పదాలు చెప్పినా ఈ నీటిని ఎవరు మార్చలేదు కదా.
1: యు మే గివ్ ఇట్ ఎనీ నేమ్ యాజ్ యు లైక్ ఇట్ బట్ వాటర్ ఇస్ సేమ్.
0: నీరు ఒక్కటే.
1: Water is one and the same.
0: ఈ పదములు వేరు వేరుగా ఉంటున్నాయి.
1: Words, language.
0: ఈ పదములను మనం భ్రమించి
1: were carried away by the language.
0: ఇది ఏరో భిన్న భిన్నంగా ఉన్నదని భావించుకోవటమే ఇది ఒక పెద్ద పాపం.
1: If you consider this multiplicity, diversity, well, that is the
0: worst of sin. ఏకత్వాన్ని భిన్నత్వంగా తీసుకోకూడదు.
1: Never take this unity as a diversity.
0: ఈనాడు ప్రపంచములోపల
1: today in the world
0: ఏకత్వాన్ని భిన్నత్వంగా భావించేటువంటి మేధావులు దినదినాభివృద్ధి పొందిపోతున్నారు.
1: Intellectuals are ever on the rise day by day that consider diversity.
0: కానీ భిన్నత్వాన్ని ఏకత్వంగా చూచేటువంటి వ్యక్తులు చాలా తక్కువగా ఉంటున్నారు.
1: There are very few people who will understand unity and diversity.
0: ఈనాడు అనేకత్వాన్ని ఏకత్వంగా చూచేటువంటి యొక్క వ్యక్తులు అభివృద్ధి కావాలి.
1: Today we need individuals, people who will have this principle of unity.
0: అప్పుడే మన యొక్క దేశ సమస్యలన్నీ కూడాను పరిహారమవుతాయి.
1: Then all problems of this country would be solved.
0: ఏనాడు మానవత్వంలో ఉండినటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం ఏకత్వంగా భావిస్తామో అప్పుడే ఈ యొక్క సమాజం లోపల సంఘర్షణలు సమాప్తి అయిపోతాయి.
1: That day when once you recognize and experience the latent divinity within you, all problems are solved.
0: ఈ భిన్నత్వం చేతనే ఈ క్రోధములు తాపములు పాపములు అన్ని జరిగిపోతూ ఉంటున్నాయి.
1: It's only because we are carried away by the diversity which is the cause for all the sin.
0: క్రోధమే యమధర్మరాజు.
1: And this very anger itself is the
0: మన కోరికలే దీనికి తగినటువంటి యొక్క నది.
1: And the desire is the river that takes you to the God of death.
0: యమధర్మరాజు దగ్గరికి పోయేటప్పుడు ఒక నదిని దాటవలసి వస్తుందట.
1: To go to that king of death, you have to cross this river.
0: వైతరిణి నది.
1: The river, this river is వైతరిణి, the desire.
0: క్రోధమే యమధర్మరాజు.
1: This anger itself is the king of death.
0: దీనికి ఆత్మతత్వమే సరి అయిన మోక్ష స్థానము.
1: And the spirit is the center of liberation.
0: యమ అనగా ఏమిటి?
1: What's the meaning of యమ?
0: యమ అనగా ఇంద్రియముల నిగ్రహమే యమ.
1: యమ మీన్స్ ది సెన్స్ కంట్రోల్.
0: దీనిని నిగ్రహించుకున్నప్పుడు ఇంతకంటే మనకు స్వర్గం వేరేట్టు లేదు.
1: వెన్ వన్స్ యూ ఎక్సర్సైజ్ ది సెన్స్ కంట్రోల్,
0: నిగ్రహము లేనటువంటి వాడే అనుగ్రహానికి పాత్రుడు కాడు.
1: And without this, you cannot be the recipient of God's grace.
0: నిగ్రహాన్ని సాధించినటువంటి వాడు అనుగ్రహాన్ని కూడా సాధించగలడు.
1: The one who has got this నిగ్రహ కంట్రోల్ deserves అనుగ్రహ.
0: మానవుడు నిగ్రహ అనుగ్రహాలను సాధించినటువంటి వ్యక్తిగా తయారు కావాలి.
1: Therefore everyone should mold himself as a personality with these two, the control nigraha and anugraha
0: mercy. కొత్త సంవత్సరాలు ఒక సంవత్సరం వరకు మనం కాచుకోనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు వెయిట్ వన్ ఫుల్ ఇయర్ ఫర్ దిస్.
0: సెకండ్ కూడా మనకు కొత్త సెకండే.
1: ఎవ్రీ సెకండ్ ఈజ్ న్యూ.
0: కనుక ప్రతి సంవత్సరం కూడా కొత్త సంవత్సరాలు జరుగుతూనే ఉంటున్నాయి. ఎన్ని కొత్త సంవత్సరాలు గడుపుకున్నామో, ఎన్ని కొత్త సంవత్సరాలు పండుగలు చేసుకున్నామో, కానీ ఒకదాని ఎందుకు ఏ మార్పు కూడా మనలో కనిపించడం లేదు.
1: వీ అబ్జర్వ్డ్ అండ్ సెలబ్రేటెడ్ మెనీ మెనీ న్యూ ఇయర్స్ ఇన్ ద పాస్ట్, బట్ దేర్ ఇస్ నథింగ్ న్యూ యునీక్.
0: సంవత్సరం జరిగే కొలది దేహం పెరుగుతుండాలి.
1: As years pass by, that we also age.
0: దేహం పెరిగే కొలది ఆయువు తరుగుతుండాలి.
1: As we age, life span becomes short.
0: దేహం పెరిగేదాన్ని చూసి మనం ఆనందిస్తున్నామే కానీ తరిగే ఆయువును చూసి మనం విచారం చేయటం లేదు.
1: We are so happy that we age, but at the same time lifetime diminishes.
0: చాలా బాగా పెద్ద అయిపోయినాడు, పెద్దవాడైనాడు అని ఆనందిస్తుంటారు తల్లిదండ్రులు.
1: The parents are so happy, now you are grown up.
0: కానీ దేహం పెరిగింది కానీ ఈ ఆయు ప్రమాణం తరిగిపోయింది. దీని విచారం చేసేవాడు చాలా తక్కువ.
1: బట్ దేర్ ఇస్ నో వన్ హూ వుడ్ కన్సిడర్ ద లైఫ్ స్పాన్ ద డిమినిషింగ్.
0: కాలము చాలా పవిత్రమైనటువంటిది.
1: టైమ్ ఇస్ హైలీ సీక్రెట్.
0: కాలాన్ని కాలుడు మింగుతున్నాడు.
1: ఇస్ ఓన్లీ టైమ్ దట్
0: కాలకాల ప్రబన్నానాం కాలాఖ్యం కరిష్యతి. అయితే ఆ కాలాన్ని కూడా మింగేటువంటి వాడు భగవంతుడు.
1: హౌఎవర్ టైమ్ ఈజ్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ గాడ్.
0: కనుకనే మనము ఈ కాలాన్ని ఒక క్షణం కూడా వ్యర్థం చేయకుండా చూసుకోవాలి.
1: Therefore we should never waste even a second or a moment in our life.
0: కాలమును వ్యర్థం చేస్తే మన కాయమునే వ్యర్థం చేసుకున్న వారం అవుతాం.
1: If you waste time, you will be wasting your life in general.
0: దేనినైనా మనం వినియోగం చేయవచ్చును, దేనినైనా వ్యర్థం చేసుకోవచ్చును, కాలమును మాత్రం వ్యర్థం చేయకూడదు.
1: You can use or you can waste anything, but never waste time.
0: కనుక కాలమును సార్థకం గావించుకునేటువంటి వాడే మహాపుణ్యవంతుడు.
1: Therefore, the one who sanctifies time is meritorious.
0: వ్యర్థమైనటువంటి మాటల చేత, వ్యర్థమైనటువంటి యోచనల చేత మన కాలమును అపవిత్రం చేయకూడదు.
1: Don't make the time unsacred by indulging in gossip and
0: భగవంతుడు కాలస్వరూపుడు.
1: Time is God.
0: కనుకనే సంవత్సరాయనమః అన్నాడు భగవంతుణ్ణి.
1: Therefore God is called time, సంవత్సరాయనమః.
0: కాబట్టి సంవత్సరం అంటే ఒక సంవత్సరమే కాదు, 12 నెలలు కాదు.
1: సంవత్సర ఇయర్ డజంట్ మీన్ మియర్లీ 12 months.
0: సంవత్సర అనగా దేవునికి సంవత్సరం అని పేరు.
1: సంవత్సర ఇయర్ ఇస్ ద టైటిల్ ఆఫ్ గాడ్.
0: కనుకనే ఈనాడు మనము సంవత్సర స్వరూపుడైనటువంటి భగవంతుని చింతించక సంవత్సరాన్ని మాత్రమే చింతిస్తున్నాం.
1: వీ డోంట్ థింక్ ఆఫ్ గాడ్ హూ ఇస్ వెరీ టైమ్ హిమ్సెల్ఫ్, but we think of the calendar.
0: కానీ ఆధారాన్ని చూడటం లేదు.
1: Just think of that which is base but not the true basis.
0: ఈ టవర్ దేనిపైన ఉంటుండాలి?
1: Where do we find this towel now?
0: కేవలం ఆధారంగా ఉంటుంది చేతనే ఈ టవల్ నిలచగలిగింది.
1: It's now present on the table, therefore it's there.
0: కానీ టేబుల్ ను చూడటం లేదు, కర్చీఫ్ను మాత్రమే చూస్తున్నాము.
1: But we don't look at the table, but we watch the kerchief.
0: కనుక ఈనాడు ఆధారమనేటువంటిది దైవత్వము.
1: Therefore the primal basis is divinity.
0: ఆ దైవం పైన సర్వే ఆదేయములు కూడా జీవిస్తున్నాయి.
1: So everything depends on the divinity.
0: కనుక ఆధార ఆదేయములు రెండింటి యొక్క ఏకత్వాన్ని మనం గుర్తించాలి.
1: Therefore we should know the relationship between that which is basis and that which is base.
0: అద్వైతము అన్నారు.
1: దిస్ ఇస్ కాల్డ్ నాన్ డ్యూలిజం.
0: ఇది వస్త్రము.
1: దిస్ ఇస్ క్లాత్.
0: కాదు.
1: నో.
0: దారముల యొక్క చేరిక.
1: కాంబినేషన్ ఆఫ్
0: యాన్. కాదు.
1: నో.
0: ఇది ప్రతి.
1: ఇట్స్ కాటన్.
0: ఈ మూడింటి యొక్క ఏకత్వమే అద్వైతం.
1: ఇట్ ది కాంబినేషన్ ఆఫ్ ది త్రీ ఇస్ నాన్ డ్యూలిజం.
0: దారము, ప్రతి, బట్ట అని మూడు చెప్తున్నాము.
1: యు గివ్ త్రీ నేమ్స్, ద కాటన్, ద థ్రెడ్ అండ్ ద క్లాత్.
0: కనుక మనం ఈనాడు జీవించడం అనేటువంటి దాన్ని చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: సో వీ హావ్ టు అండర్స్టాండ్ ద ట్రూ మీనింగ్ ఆఫ్ అవర్ లైఫ్.
0: క్రిస్టియన్ లోపల కూడాను ఈ జేసస్ ఒకనొక సమయంలో ఒక వ్యక్తిని చూచి ఆకలి అవుతుండేది, బాధపడుతుండగా ఒక చేపని ఇచ్చాడు.
1: జీసస్ క్రైస్ట్ యాజ్ హి పాస్డ్ బై అబ్జర్వ్డ్ ఎ మ్యాన్ హూ ఇస్ వెరీ హంగ్రీ అండ్ గేవ్ హిమ్ ఎ ఫిష్.
0: తదుపరి రెండవ దినం ఆ వ్యక్తి దగ్గరికి వచ్చాడు.
1: సెకండ్ డే హీ కేమ్ టు ద సేమ్ పర్సన్.
0: నాయన, నిన్ను ఇచ్చినటువంటి చేపను మాత్రం నిన్ను భుజించావు, తిరిగి ఈనాడు ఆకలి వేస్తుండాలి, ఈనాడు ఏమి భుజించగలవు?
1: హీ సెడ్, లుక్ హియర్, యు హావ్ ఈటెన్ that fish given yesterday, today what
0: is
1: left?
0: ఎన్ని దినములను నీకు చేపలను ఇచ్చి నిన్ను ఆకలి తీర్చేది?
1: How long can I give you fish like this?
0: కాబట్టి నీ ఆకలి తీరేటువంటి మార్గము, చేపలను పట్టేటువంటి మార్గము చక్కగా నీవు గుర్తించుకోమన్నాడు.
1: Therefore better you know the skill of fishing.
0: అప్పుడు ఎవరిపై నీవు అడగనక్కర్లేదు.
1: Then you don't need to beg.
0: ఎవరిపైన నీవు ఆధారపడనక్కర్లేదు.
1: You don't need to depend.
0: కనుక ఈ ఇతరులపైన ఆధారపడేటువంటి మార్గం లేకుండా తనపైన తాను ఆధారపడేటువంటి యొక్క జీవితాన్ని మనం ఈనాడు వెతుక్కోవాలి.
1: Therefore you should have that life principle so that you don't depend on anybody. You'll be
0: ఆధారమేమిటి? ఆత్మవిశ్వాసమే.
1: But that self confidence.
0: ఏనాడు భారతీయులు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయారు, ఆనాడే ఈ భారతదేశంలో సర్వ విధమైనటువంటి యొక్క సంస్థలు కొన్ని క్షీణించిపోతున్నాయి.
1: That day the Bharatiyas lost this self confidence, they lost everything.
0: కనుక ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి.
1: సో వీ హావ్ టు డెవలప్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: సత్య ధర్మాలను మనం అనుసరించాలి.
1: వీ షుడ్ ఫాలో సత్య అండ్ ధర్మ.
0: ఈ ఆత్మవిశ్వాసంతో సత్య ధర్మాన్ని అనుసరించేటువంటి వాడు ఎవడైనా సరే వాడు భారతీయుడే.
1: ఇఫ్ వీ ఫాలో దిస్ పాత్ ఆఫ్ రైచియస్నెస్ అండ్ స్పీక్ ట్రూత్ బేసింగ్ ఆన్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్,
0: కేవలం దేశంలో పుట్టినంత మాత్రమే భారతీయుడు కాదు నీవు.
1: By an accident of birth you cannot call yourself a bharatiya.
0: ee deshaniki prana samanamainaatundi ee moodintini neevu chakkani deenti anusarinchali.
1: These are the life sustaining principles of Bharat which you can hold.
0: Videshiyulu swadeshiyulanti bedamu kevalam deshalu puraskarinchukoni gaadu cheppavalsindi.
1: So you cannot say one is a foreigner, one is a native basing on the land.
0: Vaari vishwasamulu gurinchi manam vicharinchali.
1: We have to inquire their faith.
0: అది విశ్వాసము.
1: దట్ ఈస్ ద ట్రూ ఫెయిత్.
0: ఆ విశ్వాసమే లేకపోతే ఏముంది కూడా ప్రయోజనం లేదు.
1: వితౌట్ ఫెయిత్ దేర్ ఇస్ నో యూజ్ ఆఫ్ ఎనీథింగ్ ఎల్స్.
0: కనుక ఈనాడు మనం పెంచుకోవాల్సినటువంటిది ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి.
1: దేర్ఫోర్ వాట్ వీ హావ్ టు డెవలప్ టుడే ఇస్ ది సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: అది ఏ నిజమైనటువంటి యొక్క స్పిరిచువల్.
1: దట్ ఈస్ ద ట్రూ స్పిరిచువాలిటీ.
0: ఆ నిజమైనటువంటి యొక్క ఆధ్యాత్మికమైనటువంటిది ఈ ఆత్మవిశ్వాసంపైనే ఉంటుండాలి.
1: ట్రూ స్పిరిచువాలిటీ లైస్ ఆన్ దిస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈ నూతన సంవత్సరాల కోసమని ఒక సంవత్సరం మనం కాచుకోనక్కర్లేదు.
1: ఫర్ ద సెలబ్రేషన్ ఆఫ్ ది న్యూ ఇయర్
0: ప్రతి సెకండ్ కూడా నూతనమైనటువంటి రీతిగా మీరు విశ్వసించి నూతన భావాలతో మీరు ఉత్తేజవంతులు కావాలి.
1: ఎవ్రీ సెకండ్ ఈజ్ న్యూ. డెవలప్ ద న్యూ ఫ్రెష్ ఐడియాస్.
0: దీనిని మనం వచ్చిన దాన్ని పెరుగు నెట్టుతున్నప్పుడే మనం ముందుకు సాగడానికి వీలవుతుంది.
1: ఇఫ్ యూ స్విమ్ అక్రాస్ దెన్ ఓన్లీ యూ కెన్ ప్రొసీడ్ అహెడ్.
0: నీటిలో పడి నీవు వచ్చిన నీరంతా కూడా వెనక్కి నెట్టుతూ పోయినప్పుడే నీవు ముందుకు పోతున్నావు.
1: హావింగ్ జంప్డ్ ఇంటు ద రివర్ యూ షుడ్ బ్రష్ అసైడ్ ఆల్ ద వాటర్ అండ్ స్విమ్
0: ఫార్వర్డ్.
1: దిస్ ఇస్ వాట్ కాల్డ్ స్విమ్మింగ్.
0: నీటి లోపల వచ్చినటువంటి నీరును వెనక్కి నెట్టడం చేతనే మనం ముందుకు కొనసాగిపోతున్నాం.
1: యూ పుష్ ఆల్ ద వాటర్ బ్యాక్వర్డ్ సో దట్ యూ కెన్ స్విమ్ ఇన్ ద ఫార్వర్డ్.
0: గీతను నేర్చినటువంటి వాడు ముందుకు సాగిపోతుంటాడు.
1: ద వన్ హూ నోస్ దిస్ ఈత ఆర్ స్విమ్మింగ్ అమౌంట్స్ ద నాలెడ్జ్ ఆఫ్ గీత ద సీక్రెట్ టెక్స్ట్.
0: కనుకనే గీతనే ఈత, ఈతనే గీత.
1: దేర్ఫోర్ గీత సీక్రెట్ టెక్స్ట్ ఇస్ ఈత ద స్విమ్మింగ్.
0: ఈ రెండింటి యొక్క ఏకత్వాన్ని మనం చక్కగా గుర్తించుకోవాలి.
1: వీ షుడ్ అండర్స్టాండ్ వన్నెస్ బిట్వీన్ ది టూ.
0: మనం పెరిగిపోతున్నామే కానీ మనలో ఉన్నటువంటి యొక్క పవిత్రత ఏమాత్రమూ పెరగటం లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద సాంక్టిటీ, ద సీక్రెట్ క్వాలిటీ విత్ ఇన్ అస్ ఇస్ నాట్ ఇంక్రీజింగ్.
0: కొన్ని నిమిషముల పూర్వము అనిల్ కుమార్ చెప్పాడు,
1: few minutes back Anil Kumar said
0: science and technology chala abhrudhi avutundadani.
1: He said science and technology are increasing.
0: Knowledge ante emiti?
1: What is knowledge?
0: Telivi antunnaru.
1: We say intelligence.
0: Telivanti emiti?
1: What is intelligence?
0: Oka vidhamaitundi anniti yokka parishilana chesi satyanni gurtinchukuneetundi annaru.
1: This intelligence means observation of all that are around.
0: Adi ekkadano manam sampadinchukonakkarledu.
1: You don't need to acquire.
0: Nirantaramu kudano mana yokka deentlo nilchi untunnadi.
1: It is present within you continuously.
0: దీనినే ప్రజ్ఞానం బ్రహ్మ అన్నది వేదము.
1: వేద కాల్స్ ఇట్ ప్రజ్ఞానం బ్రహ్మ.
0: ఈ ప్రజ్ఞానం అనేటువంటిది ఏమిటి?
1: వాట్ ఈస్ దిస్ ప్రజ్ఞాన?
0: ఏదో చదువుల చేతను గ్రంథముల చేతను వచ్చేటువంటిది కాదు.
1: ఇట్స్ నాట్ టెక్స్చువల్ ఇన్ఫర్మేషన్ ఆర్ టెక్స్చువల్ నాలెడ్జ్.
0: ఎప్పటికీ ఉంటుండాలి.
1: ఇట్ ఎగ్జిస్ట్ ఆల్ ద టైమ్.
0: దీనినే కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ అన్నారు.
1: దిస్ ఈస్ కాల్డ్ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
0: దానినే ప్రజ్ఞానం అన్నారు.
1: దిస్ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
0: జ్ఞానం మనము నేర్చుకునేటువంటిది కాదు.
1: It's not the one that you learn.
0: Teacherlu bodhinchetundidi kaadu.
1: It is not taught by a teacher.
0: Shopulu chikkeetundidi kaadu.
1: You cannot catch one.
0: Shopulu supply chesetundidi kaadu.
1: No one can supply.
0: Nee gottaga nechukuneetundidi kaadu.
1: It's not the one that you can learn afresh.
0: Inde untunnadi.
1: It is there within you.
0: Unna daani neevu telusukolekapothunnavu.
1: That which is already latent should become patent.
0: Ee kerchief ikkadane untundali.
1: Here lies the kerchief.
0: Kaani kannulu musukunnappudu
1: when you close your eye
0: ekkada ekkado vetukutamu.
1: You go on searching for it all around.
0: Kaani unnadi unnadi ekkada.
1: But it is present there.
0: కన్నులు తెరుచుకోకుండా పోవటం చేతనే దీనిని ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో ప్రార్థిస్తున్నాము.
1: As you have not opened your eyes, you go on searching for the
0: kerchief. ఎప్పుడు మన జ్ఞాన నేత్రములను మనం తెరుస్తామో అప్పుడు నేరుగా ఆ కర్చీఫ్ పైనే పోతుంది.
1: The moment you open the eye of wisdom, naturally you look at the kerchief.
0: దీనిపైన మనం శ్రద్ధను చూపటం లేదు.
1: We are not showing any interest.
0: ఈ లౌకికమైన భౌతికమైన ప్రాకృతమైనటువంటి విషయాల్లో ఎంత శ్రద్ధాభక్తులను మనం అనుభవింపచేస్తున్నాము దానిలో ఒక వెయ్యింటి ఒక భాగం చూసినా కూడా చాలు.
1: Out of the interest we have towards the world and worldly pleasures and worldly properties, if we show 1,000th of that interest, you know the spirituality.
0: కనుకనే మనము ఈ ఉన్నటువంటి ఈ సంకుచితమైనటువంటి ఒక దేహముతో అల్ప కాలంతో మనం కాలమునంతా వ్యర్థం చేయకూడదు.
1: With this limited life, with this limited body, we should not waste time.
0: ఏ విధమైనటువంటి ఒక వ్యర్థము కాకుండా దేహాన్ని సార్థకం గావించుకోవాలి.
1: We should redeem our lives, make our life sacred without wasting time.
0: దీనిని పురస్కరించుకుని ఏ శంకరుల వారు అస్థిరం జీవనం లోకే.
1: Basing on the Shankara said life is temporary.
0: Astiram yavanam dhanam.
1: Youth and wealth are also temporary.
0: Astiram dhara putradi.
1: The wife and children are also temporary.
0: Satyam dharmam dvayam stiram.
1: Truth and righteousness are permanent.
0: ఇవి రెండే మనకు శాశ్వతమైనటువంటి.
1: దీస్ టూ ఆర్ పర్మనెంట్.
0: వీటిని మాత్రమే మనం అనుసరిస్తుంటే ఇంక ఏ జపము ఏ ధ్యానము ఏ కర్మను ఆచరించనక్కర్లేదు.
1: When you have these two and treasure them and follow them, you don't need to undertake any penance or meditation.
0: నీ లోపల ఉన్నటువంటి భావాన్ని సత్యరూపంతో నీవు ప్రకటించు.
1: The inner feeling should be expressed by
0: word. సత్యరూపంతో ప్రకటించినటువంటి దాన్ని చేతితో నీవు ఆచరించు.
1: And the truth having been said, you had to be practiced.
0: దీనికి మూడు కారణాలు ఉన్నాయి.
1: There are three reasons behind.
0: రాగ ద్వేషాలతో దూషితం కానటువంటి చిత్తము.
1: Therefore the heart which is not polluted by attachment and hatred.
0: అసత్యాదులతో దూషితం కానటువంటి వాక్కు.
1: And the talk which is not polluted by falsehood.
0: హింసాదులతో దూషితం కానటువంటి దేహము.
1: The body which is not polluted by violence.
0: ఇది ఏ పవిత్రమైనటువంటి జన్మము.
1: That is the sacred life.
0: రాగద్వేషాలతో దూషితం కానటువంటి యొక్క హృదయాన్ని మనం పెంచుకోవాలి.
1: ద హార్ట్ షుడ్ నాట్ బి పొల్యూటెడ్ బై ఎనీ సార్ట్ ఆఫ్ అటాచ్మెంట్.
0: అసత్యాలతో దూషితం కానటువంటి యొక్క నాలుకను మనం చక్కగా కాపాడుకోవాలి.
1: అండ్ అవర్ స్పీచ్ ఆర్ వర్డ్ షుడ్ నాట్ బి పొల్యూటెడ్ బై అటర్ లా.
0: హింసాదులతో దూషితం కానటువంటి యొక్క చేతిని మనం సంరక్షించుకోవాలి.
1: అండ్ యూ షుడ్ హ్యావ్ యువర్ యాక్షన్స్ విచ్ ఆర్ నాట్ పొల్యూటెడ్ బై వయలెన్స్.
0: ఇది ఏ నిజమైన మానవుడు సాధించవలసినటువంటి గొప్ప ఘనకార్యం.
1: దిస్ ఇస్ ద మైటీ టాస్క్ దట్ హస్ టు బి.
0: ఇంకా ఎన్ని తపములు ఎన్ని జపములు ఎన్ని ధ్యానములు ఎన్ని చేసుకున్నా ప్రయోజనం లేదు.
1: అదర్ వేస్ ఆఫ్ పెనెన్స్ అండ్ మెడిటేషన్ ఆర్ యూస్లెస్.
0: ఈ రాగద్వేషాలను కొంతవరకు మనం అరికట్టుకోవాలి.
1: దేర్ఫోర్ యు హావ్ టు పుట్ అండర్ చెక్ దిస్ అటాచ్మెంట్.
0: ఇది రాక్షసుల యొక్క లక్షణాలు.
1: దే ఆర్ ద డెమోనిక్ క్వాలిటీస్.
0: ఈ మానవతా విలువలు కావు.
1: దే ఆర్ నాట్ హ్యూమన్ వాల్యూస్.
0: కనుక
1: సో
0: మనం ఈ మూడింటిని సాధించడానికి దైవం యొక్క ప్రార్థన నిరంతరం కూడా చేస్తూ దైవం ఎక్కడో ఏ దేవాలయంలో ఉన్నాడని విచారించకుండా దైవం నా యొక్క హృదయ దేవాలయంలోనే ఉన్నారు అనేటువంటి సత్యాన్ని మనం విశ్వసించాలి.
1: ఇన్ ఆర్డర్ టు అచీవ్ దీస్ త్రీ ప్రిన్సిపల్స్ యూ హావ్ టు ప్రే టు గాడ్ హూ ఇస్ నాట్ ప్రెసెంట్ ఎనీవేర్ ఎల్స్. ఈ ప్రపంచంలో
0: ఇన్ని సౌకర్యాలు అందించడం దేనికోసం?
1: Why all these conveniences are given to you?
0: ఒక చిన్న ఉదాహరణము.
1: A small example.
0: మంచి డెంటల్ బెడ్ తెచ్చి వేసుకున్నావు.
1: You got a very good dental bed.
0: చక్కని అనుకూలమైనటువంటి దీంట్లో పరుచుకున్నావు.
1: You got a very good pillow.
0: సీలింగ్ ఫ్యాన్ చక్కగా తిరుగుతుండాది.
1: The ceiling fan is working.
0: ఎయిర్ కండిషన్ మంచి కండిషన్ లో ఉంటుండాది.
1: Air condition is perfect.
0: కానీ నిద్ర రావటం లేదు నీకు.
1: Yet you are not able to sleep.
0: ఇవన్నీ ఉండి ప్రయోజనం ఏమిటి?
1: What is the use of all these conveniences?
0: ఈ పరుపు ఎందుకోసం నువ్వు తెచ్చుకున్నావు?
1: Why have you brought
0: this? ఈ దిండు నువ్వు ఎందుకోసం తెచ్చుకున్నావు?
1: Why the pillow?
0: ఈ ఫ్యాన్ ఎందుకోసం వేసుకున్నావు?
1: Why the fan?
0: నిద్ర కోసం నువ్వు వేసుకున్నావు.
1: What for?
0: నిద్ర రానప్పుడు ఇవన్నీ ఉండి ప్రయోజనం ఏమిటి?
1: When you can't sleep, what is the use of all these conveniences?
0: అదే విధంగానే దేహముంది, మనస్సుంది, బుద్ధి ఉంది, చిత్తముంది, ఇంద్రియముంది, అంతఃకరణం ఉంది, అన్నీ ఉంటున్నాయి, ఆనందం లేదు.
1: Likewise, you have got the body, the mind and intellect and senses and the inner senses.
0: ఆనందం లేనప్పుడు ఇవన్నీ ఉండి ప్రయోజనం ఏమిటి?
1: Without the state of bliss, what for all these senses?
0: కనుకనే ఆనంద నిమిత్తమై ఈ అన్నింటినీ మనం ఉపయోగించుకోవాలి.
1: We have to make use of all these things in order to be blissful.
0: ఈ మనస్సును ఆనంద నిమిత్తమై మనం ప్రవేశపెట్టాలి.
1: Mind should be used so as to be blissful.
0: మన బుద్ధిని విచారణ నిమిత్తమై మనం ప్రవేశపెట్టాలి.
1: Intellect is meant for inquiry.
0: అంతఃకరణం తగినటువంటి పరిశుద్ధము గావించుకోవడానికి ప్రయత్నించాలి.
1: The senses should be kept pure.
0: కాయం చేత పరిపూర్ణమైన పవిత్ర కర్మలు ఆచరించాలి.
1: And with this body we should do sacred acts.
0: అప్పుడే మనకు ఆనందమైనటువంటి నిద్ర హాయిగా వస్తుంది.
1: Then you will have this good sleep of bliss.
0: ఈ సత్యాన్ని మనం గుర్తించాలి.
1: We have to recognize this.
0: మన జీవితం రావటం కోసమని నిత్యానందాన్ని అనుభవించాలి, ఆత్మానందాన్ని అనుభవించాలి.
1: ది లైఫ్ ఈస్ గిఫ్టెడ్ సో యాస్ టు ఎంజాయ్ దిస్ ఎటర్నల్ బ్లిస్. అంతేకాని
0: కేవలం పశుపక్షి మృగాదుల వలె తినటము, తాగటము, నిద్రించటము, మరణించటము ఇంత మాత్రంతోనే ఉంటే ఇంక నీవు మానవ జన్మం సార్థకమైనదని ఎట్లా చెప్పగలవు?
1: ఇఫ్ యూ థింక్ లైఫ్ ఈస్ గిఫ్టెడ్ ఈస్ ఓన్లీ ఫర్ డ్రింకింగ్ అండ్ ఈటింగ్ అండ్ స్లీపింగ్
0: అంటున్నావు, ఏమిటి నీ దుర్లభం?
1: What is it that is impossible to achieve?
0: ఎవరినైనా ఒక విద్యార్థిని పోయి అయ్యా వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ లైఫ్ అని ప్రశ్నించినప్పుడు ఏమిటి, ఇది చాలా సులభమైనటువంటిది కదా అంటారు.
1: ఇఫ్ యూ ఆస్క్ ఎనీ స్టూడెంట్ వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్, ఇట్స్ ఆన్సర్ ఇస్ సో సింపుల్.
0: ఖానా పీనా సోనా మరణా, బస్, ఇది పర్పస్ ఆఫ్ లైఫ్.
1: ఇట్స్ ఓన్లీ ఈటింగ్ అండ్ స్లీపింగ్ అండ్ డైయింగ్, దట్స్ ద పర్పస్ ఆఫ్ లైఫ్.
0: ఇది పశుపక్షి మృగాదులు కూడా చేస్తున్నాయి, దాటికి కూడా జరుగుతున్నాయి కదా.
1: యు ఫైండ్ దమ్ దేర్ ఇన్ బీస్ట్ అండ్ అనిమల్స్.
0: చిన్న క్రిమికీటకాదులు కూడా ఈ నాలుగింటిని అనుభవిస్తున్నాయి.
1: యు ఫైండ్ దాట్ ఈవెన్ అమంగ్ ఇన్సెక్ట్స్.
0: ఇంకా మానవత్వంలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి?
1: దెన్ వాట్ ఇస్ దట్ యునీక్ ఇన్ హ్యుమానిటీ?
0: జ్ఞానం నరాణ అధికం విశేష.
1: This wisdom is an extra quality in humanity.
0: జ్ఞానేన శూన్య పశుపి సమాన.
1: ఇఫ్ హ్యాస్ నో విజ్డమ్ ఈస్ ఈక్వల్ టు అన్ అనిమల్.
0: కనుకనే ఆ విజ్డమ్ రావాలి.
1: So we should have that wisdom.
0: కనుక ఆ విజ్డమ్ అనేటువంటిది నాలెడ్జి.
1: దట్ విజ్డమ్ ఇట్ సెల్ఫ్ ఇస్ నాలెడ్జ్.
0: ఆ నాలెడ్జ్ అనేటువంటిది ఏమిటి?
1: వాట్ ఈస్ దట్ నాలెడ్జ్?
0: ఇది ఎనర్జీ.
1: దట్ ఈస్ ఎనర్జీ.
0: ఈ ఎనర్జీ అనేటువంటిది దైవత్వము.
1: దిస్ ఎనర్జీ ఇస్ డివినిటీ.
0: కనుకనే టేక్ నాలెడ్జీ, అదే టెక్నాలజీ.
1: సో టేక్ నాలెడ్జ్, దట్ ఈస్ టెక్నాలజీ.
0: నీ నాలెడ్జ్ నువ్వు తీసుకో.
1: టేక్ దిస్ నాలెడ్జ్,
0: దాంతో నీవు జీవితాన్ని సాగించు.
1: క్యారీ ఆన్ యువర్ లైఫ్ సోజర్న్.
0: అంతేకాని నీ నాలెడ్జ్ని వదిలిపెట్టి ఎవరి నాలెడ్జ్ పైన నీవు ఆధారపడితే నీవు ఏ విధంగా సాధించగలవు?
1: లీవింగ్ అ పార్ట్ యువర్ ఓన్ నాలెడ్జ్ అండ్ డిపెండ్ ఆన్ ద నాలెడ్జ్ ఆఫ్ అదర్స్, హౌ కెన్ యూ రిడీమ్ యువర్ లైఫ్?
0: కాబట్టి ఎవరిపైన మనం ఆధారపడకూడదు.
1: సో డోంట్ డిపెండ్ ఆన్ ఎనీబడీ.
0: తనపైన తాను ఆధారపడాలి.
1: బీ సెల్ఫ్ రిలయంట్.
0: ఈ సెల్ఫ్ రియలైజేషన్,
1: the self realization,
0: ee vidhamaina margam lopala manamu aatma vishwasanni penchukovali.
1: In this path we should develop self confidence.
0: Prema swaroopulara,
1: embodiments of love.
0: Premaku minchinatundi marokati ledu.
1: There is nothing beyond love.
0: Premane sarvaswaroopamu.
1: Love is everything in this world.
0: Kani aa prema cheta manamu bhautikamainatundi ee laukikamainatundi swarthamainatundi vishayanu tyagam chesi.
1: Therefore, for the sake of love, we should sacrifice all the worldly pleasures.
0: ప్రేమ లోపలి ప్రవేశించండి.
1: Let us merge in love.
0: కనుకనే గోపికలందరూ ఆశించారు.
1: Gopikas also wanted it.
0: ప్రేమ

0: ప్రేమనదులు ప్రవహింపగ మురళిగానము ఎగదే, ప్రేమసుధా వర్షము వర్షింపగ ప్రేమనదులు ప్రవహింపగ మురళి గానము ఎగదే, కృష్ణ గానము ఎగదే.
1: వేణుగానము,
2: దట్ ఈస్ ద మెలడీ ఆఫ్ దిస్ మ్యూజిక్.
1: అది ఏని ఆనందము,
2: దట్ ఈస్ ద బ్లెస్.
1: అది ఏని మధురానందము,
2: దట్ ఈస్ ద
1: సీక్రెట్. అది ఏని ప్రేమానందము,
2: దట్ ఈస్
1: అది ఏని అద్వైతానందము,
2: దట్ ఇస్ నాట్
1: అది ఏని సత్యదానందము, అది ఏ నా ఆత్మానందము.
2: That is the eternal bliss. That is the bliss of the spirit or the soul.
1: ఆ ప్రేమ యందు సర్వానందములు ఇమిడి ఉంటున్నాయి.
2: It is in this bliss everything else is contained.
1: కనుక ప్రేమ చేత సర్వమును సాధించండి.
2: So through love you can achieve anything.
0: ప్రేమ ముదిత మనసే కహో రా.

భవ సముద్ర సుఖద నావ ఏక రామనా. పరమ శాంతి.

0: One may be an expert and a scholar in all the epic sacred texts, Vedas and Vedangas. One may be one of penance and may achieve many of the heights in spiritual field. One may be one of sacrifice, but yet none would ever equal a devotee. What else is to be convened to the members of this august assembly?
1: Vidyarthulara.
0: Students.
1: Prachina kalamundi. Bharatiya samskrutini puraskarinchukoni. Anekamandi. Anek vidhamaina margamulato. Bhagavantuni cherutaku. Aneka prayatnamulu salaputu vacharu.
0: Basing on the propagation and the teaching of the culture of Bharat, since ancient times, people have been pursuing various paths in spirituality.
1: ఇందులో వైదిక మార్గమునందు నాలుగు విధములైనటువంటి యొక్క మార్గములు ఏర్పరచుకున్నారు.
0: As per the Vedic doctrine, there are four paths.
1: మొదటిది సత్యవతి ఆరాధన.
0: The first one is form of worship called సత్యవతి.
1: రెండవది అంగవతి.
0: The second form అంగవతి.
1: మూడవది నిదానవతి.
0: Third one నిదానవతి.
1: నాలుగవది ప్రధానమతి.
0: The fourth one ప్రధానవతి.
1: ఇందులో మొట్టమొదటిది సత్యవతి ఆరాధన.
0: The first form of worship is సత్యవతి.
1: ఈ సత్యవతి ఆరాధనగా భగవంతుడు సర్వత్రా ఉన్నటువంటి వాడనియు, పాలలో వెన్న ఏ విధముగా సర్వత్రా కణం కణంనందు కూడా ఉన్నదో, అదే విధముగానే భగవంతుడు సర్వత్రా ఉన్నాడని విశ్వసించి ఆరాధించటం.
0: The first form of worship called Satyavati wants us to believe that God is everywhere, like butter spread all over the milk, and it is present in every cell, in every drop.
1: నువ్వులలో నూనె ఉండినట్టుగా, కర్రలో నిప్పుండినట్టుగా భగవంతుడు ఈ సర్వత్రా దృశ్యకల్పితమైనటువంటి ఈ జగత్తంతా ఇక్కడను నిండినది భగవంతుడే అనేటువంటి సత్యాన్ని గుర్తించి వారు ఆరాధన సల్పేటువంటి వారు.
0: The Satyavati form of worship will also tell you that just as you find oil in till seeds, just as you find the fire in the wood, in the entire apparent world, you find the divinity.
1: Vishnu Vishnumayam Jagat.
0: The entire universe is filled with Vishnu alone.
1: Kanukane Jagat Tantayikudanu Vishnumayamayanikuntiraniyu Jagat Karyastarupamaniyu Vishnu Karanastarupani Vishnasinchi ఆరాధన సలుపుతూ వచ్చారు.
0: This mode of worship considers divine as the cause and the universe its effect.
1: రెండవది అంగవతి.
0: The second form of worship is అంగవతి.
1: దీనిని మరింత సూక్ష్మమైనటువంటి మార్గంలో దీనిని ప్రవేశింపజేశారు.
0: It explains in a subtler way.
1: ఇందులో పంచభూతములు శబ్ద స్పర్శ రూప రస గంధము, ఆకాశము వాయువు జలము భూమి శబ్దము అన్నిటితో చేరి ఈ పంచభూత స్వరూపమే పరమాత్ముడని విశ్వసించి ఒక్కొక్క భూతమును కూడా ప్రత్యేకించి ఆరాధన సల్పుతూ వచ్చారు.
0: హియర్ ఆల్ ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ కన్సిడర్డ్ డివైన్ అండ్ ఈచ్ ఆఫ్ ది ఎలిమెంట్ ఈజ్ వర్షిప్డ్. యు ఫైండ్ ద ఫైవ్ ఎలిమెంట్స్ ద స్పేస్ అండ్ ద ఎర్త్ ద విండ్ ఆల్ ద ఫైవ్ ఎలిమెంట్స్ ఎవ్రీవన్ ఈజ్ వర్షిప్డ్ ఇండివిజువలే.
1: ఈనాటికి కూడాను గంగ మహాతాయి మహాతల్లి గంగామాత అని కూడాను నేటి కూడాను గంగను పూజిస్తూ వస్తున్నారు.
0: ఈవెన్ టుడే గంజస్ గంగా ఇస్ వర్షిప్డ్ యాజ్ ద డివైన్ మదర్.
1: అగ్నిహోత్రుని యజ్ఞయాగాది సమయంలందు అగ్నిని కూడాను ఆరాధిస్తూ వస్తున్నారు.
0: ఫైర్ ఇస్ వర్షిప్డ్ యాజ్ గాడ్ వేర్ ఆల్ ఆఫరింగ్స్ ఆర్ మేడ్.
1: వరుణదేవుడు అని ఈ యొక్క గాలి వానను కూడాను ఆరాధిస్తూ వచ్చారు.
0: రెయిన్ ఇస్ కన్సిడర్డ్ యాజ్ రెయిన్ గాడ్ అండ్ వర్షిప్డ్.
1: కనుకని ఈ విధంగా పంచభూతములు కూడాను ప్రాచీన సంస్కృతిని పురస్కరించుకుని భారతీయులు ఆరాధన సల్పుతూ వచ్చారు.
0: భారతీయ వర్షిప్ ఆల్ ద ఫైవ్ ఎలిమెంట్స్ యాజ్ పర్ ద ట్రెడిషన్ ఆఫ్ ది ఏన్షియంట్ కల్చర్.
1: వీరిదే రెండవ తెగైనటువంటి అంగవతి ఆరాధన.
0: దిస్ ది సెకండ్ ఫార్మ్ ఆఫ్ వర్షిప్ కాల్డ్ అంగవతి.
1: అన్యవతి.
0: థర్డ్ వన్ అన్యవతి.
1: ఇది కేవలము ఒక్కొక్క ఆకారములకు ఒక్కొక్క చిహ్నము మాత్రమే తీసుకుని ఆరాధన సల్పుతూ ఫలాని దేవతా స్వరూపమని ఆ చిహ్నమును పురస్కరించుకుని నిరూపించుతూ వచ్చారు.
0: ఇన్ దిస్ అన్యవతి ఫార్మ్ ఆఫ్ వర్షిప్ దేర్ ఇస్ ఎ స్పెసిఫిక్ ఫార్మ్ and a specific sign, and if we worship basing on that form of our own
1: Kodandapani ante Ramulu ani oka artham.
0: Kodandapani means Rama.
1: Jatajhutamulu dharinchi gangana sirasu pai ninchukunnatunti vaadunte idanu Ishwarudu ani oka artham.
0: The one with the four locks and Ganga, the Ganges above, is Lord Shiva.
1: Sankha chakra gada padmamulu dharinchinatunti vaadu Vishnu ani.
0: The one with counts, the mace and wheel is Vishnu.
1: Sikapinchamulu dharinchinatunti vaadu muralanu chebattinatunti vaadu Krishnudu ani.
0: The one with peacock feather and flute is Lord Krishna.
1: Veena vaani aneetvanti Saraswati ani.
0: Saraswati has veena.
1: Ee vidhanga okkokari vaari oka chihnamunu puraskarinchukoni aaradhanu salputu vacheetvanti vaaru.
0: All the different deities are worshipped basing on the insignia they have.
1: ఈ విధంగా కొన్ని చిహ్నములు మాత్రమే ధరించి తద్వారా దైవాన్ని ఆరాధిస్తూ వచ్చారు.
0: They worship all these signs which go to the divine as per their own idea.
1: ఒకటి రూపమని రెండవది నామమని.
0: One is the form, the other is the name.
1: ఈ రూపనామమును ఆధారం చేసుకుని ఆరాధిస్తూ వచ్చారు.
0: They worship basing on these two.
1: ఈ రూపనామం రెండు కూడా నువ్వు ఒకదానితో ఒకటి చేరినప్పుడే దివ్యత్వం అనేది ఆవిర్భవిస్తుంది.
0: Unless there is perfect combination of the name and form, you don't find the divinity originating there.
1: ఇది చూడండి, ఇది ఒక మ్యాచ్ బాక్స్.
0: This is a match box.
1: ఈ మ్యాచ్ బాక్స్ లోపల ఇది మ్యాచ్ స్టిక్.
0: You have inside this match stick.
1: ఈ మ్యాచ్ బాక్స్ లో ఉన్నది ఒకే శక్తి. మ్యాచ్ స్టిక్ లో ఉండేటువంటిది ఒకే శక్తి.
0: The match box and the match stick contain the same power.
1: ఇది రూపము, ఇది నామము.
0: This is the form and this is the
1: name. ఈ రూపనామం రెండు చేరేటప్పటికే నిప్పు వచ్చేసింది.
0: So you must strike one against the other.
1: అనగా ఈ రెండింటి యొక్క ఏకత్వం చేతనే మన జ్ఞానం అనేటువంటి ఇది ప్రాబలమవుతుంది.
0: When you strike both the name and form, you get the light of wisdom.
1: జ్ఞానాగ్ని అన్నారు.
0: This is the fire of wisdom.
1: అనగా దైవ రూపమును దైవ నామమునకును రెండింటినీ సమ్మిళితం చేసినప్పుడే ఈ జ్ఞానాగ్ని అనేటువంటిది మన నుండి ఆవిర్భవిస్తుంది.
0: ఇట్ ఓన్లీ మీన్స్ ద కాంబినేషన్ ఆఫ్ ద నేమ్ అండ్ ఫార్మ్ ప్రొడ్యూసింగ్ ద ఫైర్ ఆఫ్ విజ్డమ్.
1: రెండింటి యందు ఉన్నటువంటిది ఒకే శక్తియే.
0: ద సేమ్ పవర్ ఇస్ ప్రెసెంట్ ఇన్ బోత్.
1: ఈ రూపమునందున్నది నామమునందున్నది కూడా ఒకే శక్తియే.
0: ద పవర్ ప్రెసెంట్ ఇన్ ద ఫార్మ్ ఇస్ వెరీ మచ్ సేమ్ ఇన్ ద నేమ్ ఆల్సో.
1: కనుక నామము రూపాన్ని స్మరింపజేస్తుంది.
0: Therefore, the name will make you think of the form.
1: రూపము నామాన్ని స్మరింపజేస్తుంది.
0: And the form will make you
1: think of
0: the name. నామము
1: రూపాన్ని నిర్మింపజేస్తుంది.
0: And therefore, it's the name that will make you imagine the form.
1: కనుక రెండు కూడాను ఏకత్వంతో కూడినటువంటివి.
0: Both are one.
1: రూపనామములు రెండు కూడాను ఒకే దివ్యత్వంతో కూడినటువంటివి.
0: Name and form reflect the same divine principle.
1: ఓకే, నిదానవతి అనేటువంటిది మరొకటి.
0: The next one is Nidanavati.
1: ఈ నిదానవతి అనేటువంటిదాన్ని ఒక విధమైనటువంటి యొక్క సాధనల కింద మార్చుకుంటూ వచ్చారు.
0: నిదానవతి ఇస్ ఎ స్పిరిచువల్ ప్రాక్టీస్ సాధన అండర్టేకింగ్.
1: అది ఏ అష్ట విధమైనటువంటి సాధనలు చెప్పారు.
0: దర్ ఎయిట్ పార్ట్స్ ఆఫ్
1: నవవిధ మార్గములోని కూడా బోధించారు.
0: ఆల్సో నైన్ పార్ట్స్ ఆఫ్ డివోషన్.
1: శ్రవణం,
0: లిసనింగ్,
1: కీర్తనం,
0: సింగింగ్,
1: విష్ణు స్మరణం,
0: చాంటింగ్,
1: పాద

0: సరెండర్.
1: ఈ విధమైన మార్గముల చేతనే భగవంతుని చింతిస్తూ స్మరిస్తూ వారు గమ్యాన్ని చేరుకుంటూ వచ్చారు.
0: ఫాలోయింగ్ దీస్ 9 పాత్స్ ఆఫ్ డివోషన్ దే థింక్ ఆఫ్ గాడ్ దే థింక్ ఆఫ్ హిమ్ అండ్ దెన్
1: ఉపాసన అనగా ఏమిటి? ఉపాసన అనగా ఏమిటి?
0: వాట్ డు యు మీన్ బై ఉపాసన?
1: అనగా తన గమ్యాన్ని తాను చేరుకోవటమే ఉపాసన యొక్క శక్తి.
0: ఉపాసన వర్షిప్ మీన్స్ దట్ విచ్ టేక్స్ యూ
1: టు గో. తన లక్ష్యాన్ని తాను సాధించడమే ఉపాసన యొక్క శక్తి.
0: టు అచీవ్ ద ఎయిమ్ ఇస్ ద పవర్ ఆఫ్ వర్షిప్.
1: కనుకనే లక్ష్యాన్ని ఏనాటికి కూడా నువ్వు మరవకూడదు. మార్పు సాధించుకోకూడదు. ఇలాంటి మార్పు కలిగినటువంటి యొక్క లక్ష్యాన్ని మనం సాధిస్తూ రావాలి. ప్రాచీన కాలం నుండి ఈ వేద విహితమైనటువంటి మార్గం పురస్కరించుకుని దైవాన్ని ఆరాధిస్తూ దివ్యత్వాన్ని పొందగలుగుతూ వచ్చారు ఆనాటి సాధకులు.
0: ఆస్పిరెంట్స్ దెన్ ఫాలోడ్ ద కల్చర్ ఆఫ్ భారత్, adhere to all the procedure laid out in Veda and could attain divinity.
1: Kani desakala paristhitala prabhavanu puraskarinchukoni neti yuvakulu yandu itti pavitramainatvanti yokka sadhanalu vismaristu vacharu.
0: With the passage of time, as an effect of the modern times, these spiritual practices are not known to modern youth.
1: Emiti raalu devullu avutara?
0: How do you consider a stone a god?
1: చెట్లు దేవుళ్ళు అవుతారా?
0: హౌ డు కన్సిడర్ ఏ ట్రీ
1: ఎ గాడ్? దేవుళ్ళు అవుతారా?
0: హౌ డు కన్సిడర్ యాంట్ హిల్ డివైన్?
1: పశువులు దేవుళ్ళు అవుతారా?
0: హౌ కెన్ యు కన్సిడర్ అనిమల్ గాడ్?
1: ఈ ప్రశ్నలు వేస్తూ వచ్చారు.
0: దే పుట్ సచ్ సార్ట్ ఆఫ్ క్వశ్చన్స్.
1: ఇది కేవలము సంకుచితమైనటువంటి భావములే.
0: ఇట్స్ నారో మైండెడ్ ఫీలింగ్.
1: ఈశ్వర సర్వభూతానాం అనేటువంటి దాని యొక్క అంతరార్థం ఏమిటి?
0: What is the inner significance when we say that God is present in all?
1: సర్వభూతములు యందు కూడా ఉంటుండాలి.
0: God is present in all.
1: దీనిని సైన్స్ లోపల కూడాను ప్రతి పదార్థం యందు కూడాను ఆటమ్ ఉంటుండాలి.
0: This science declares that matter is made up of atoms.
1: ఈ అణుశక్తి అనేటువంటిది లేకుండా ఏ పదార్థం కూడాను ఆవిర్భవించదు.
0: Without this latent atomic power, you don't expect any matter.
1: కనుక మట్టిలో ఉంటుండాలి, చెట్టులో ఉండాలి, పుట్టలో ఉంది, గుత్తలో ఉంది.
0: Therefore you find present divinity in an ant hill, on the mountain top.
1: ఈ శక్తి మాత్రం అన్నిటిందు ఉండదని మీరు వాదించినప్పుడు ఈ దివ్య శక్తి ఎందుకు అన్నిటిందు ఉండదు?
0: When you say that there is atomic power everywhere, why not the divine power?
1: కనుకనే ప్రాచీన కాలం నుండి కూడాను అంతారామమయం, ఈ జగమంతారామమయం అని ప్రచారం చేస్తూ వచ్చారు.
0: Since ancient times it was widely propagated that Rama is present everywhere, all over the universe.
1: యువకులు ఎందు అంతా సైన్స్ మయం, ఈ జగమంతా సైన్స్ మయం అన్నారు.
0: But modern youth consider that the whole universe is filled with science.
1: ఏమిటి సైన్స్ అంటే?
0: What is this science?
1: ఈ సైన్స్ లో ఉన్నంత అమాయకత్వము అజ్ఞానము మరొక దాని యందు లేదు.
0: The science is full of ignorance and innocence.
1: ఈ సైన్స్ అనేటువంటిది ఎక్కువ డెవలప్ చేసుకున్నామని, విజ్ఞానం అనేటువంటి దాన్ని అమితంగా పెంచుకున్నామని, సాంకేతిక విజ్ఞాన శాస్త్రాన్ని విరివిగిరిగా పెంచినామని అనుకుంటున్నారు. కానీ దీంతో పాటు అజ్ఞానం కూడా పెరుగుతూ వస్తున్నదనేటువంటి సత్యాన్ని మరవకుండా చూసుకోవాలి.
0: యూ థింక్ దట్ సైన్స్ హెస్ ప్రోగ్రెస్డ్, టెక్నాలజీ హెస్ ఇంప్రూవ్డ్, బట్ అట్ ద సేమ్ టైమ్ నెవర్ ఫర్గెట్ దేర్ ఇస్ ద రైజ్ ఆఫ్ ఇగ్నోరెన్స్ ఆల్సో.
1: కనుకనే ఈ ప్రజ్ఞాన విజ్ఞాన అజ్ఞానములు కూడాను జంట పట్టుల వలె ఒకదానికోటి వెంట పడుతుంటాయి.
0: దేర్ ఫోర్ వీ ఫైండ్ ది 3 బర్డ్స్, వన్ ఆఫ్ ది సైన్స్ and one of spiritual knowledge and one of awareness, they follow.
1: ee reality ki oka shadow anetundi ventaadutuntadi.
0: The reality will always be accompanied by a shadow.
1: Kanuka ee vidhamaina virodha bhavamule lekundina vishwasam anedi abhivruddhi kavadaniki avakasam undadu.
0: With these contradictory ideas the faith develops.
1: Kanukani the pleasure is an interval between two pains. Rendu baadala madhyalone oka sukham untuntadi.
0: So pleasure is an interval between two pains.
1: Oka bhai cheppadu, swami మాకు దృఢమైనటువంటి విశ్వాసం అనుగ్రహించి ఈ విశ్వాసాన్ని పెంచాలి అని ప్రార్థించాడు.
0: ఎ బాయ్ జస్ట్ నౌ ప్రే టు భగవాన్, గాడ్ బ్లెసెస్ దట్ స్ట్రాంగ్ ఫెయిత్.
1: ఇది చాలా అమాయకత్వం.
0: ఇట్స్ వన్ ఆఫ్ ఇన్నోసెన్స్.
1: విశ్వాసం ఒకరు పెంచేటువంటిది కాదు.
0: ఫెయిత్ కెనాట్ బి డెవలప్డ్ బై ఎనీవన్.
1: పుట్టినప్పటి నుంచి ఆ విశ్వాసం తన నుండి ఆవిర్భవిస్తుంది.
0: యు ఫైండ్ ద ఫెయిత్ అలాంగ్ విత్ యువర్ బర్త్.
1: ఎందుకనగా సత్యాన్ని గుర్తించినప్పుడు విశ్వాసం తమంతస్తామే అభివృద్ధి అవుతుంది.
0: When once you know the truth, the faith automatically develops.
1: ఈమె నా తల్లి అనేటువంటిది దేవాలంటుంటే నీకు ఆ విశ్వాసమే.
0: If you say so and so is your mother, you say that in full faith.
1: విశ్వాసమే లేకపోతే షీ ఇస్ మై మదర్ అని ఎవరు చెప్పలే.
0: If you have no faith, you can't declare so and so is your mother.
1: అదే విధంగానే ఇతను నా గాడ్ నా దైవము అనేటువంటిది పూర్తి నమ్మకం ఉంటే దానిపైన విశ్వాసం పెరుగుతుంది.
0: If you got full faith, he is my God, naturally you love him more and declare
1: faith in yourself, and faith in God.
0: Therefore, faith in yourself, faith
1: in
0: God.
1: This is the secret of greatness.
0: This is the secret of greatness.
1: Motta motta ninnu niyu nammali.
0: First, have faith in yourself.
1: Tanunu taanu nammanatuvanti vaade daivanni nammaledu.
0: The one who has no faith in one's own self will not develop faith in God.
1: దైవాన్ని నమ్మనటువంటి వాడు ఎవరంటే తనం తాను నమ్మనటువంటి వాడే దైవాన్ని నమ్మదు.
0: The one who has no faith in one's own self will not be able to repose faith in God.
1: తనం తాను నమ్మినటువంటి వానికి దైవం పైన సంపూర్ణ నమ్మకం వస్తుంది.
0: If you have full faith in yourself, naturally you will have total faith in God.
1: ఈ రెండింటి ఏకత్వాన్ని పురస్కరించుకొని పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతి రెండు పూర్ణమే.
0: Basing on this, it is said that is total and this is equally total.
1: కనుకనే ఈ రెండింటి ఎందు ఉన్నది కూడా ఒకే దివ్య తత్వమే.
0: సో ఇట్ ఇస్ ది డివినిటీ వెరీ మచ్ సేమ్ ఇన్ బోత్.
1: మన వేద కాలం నుండి కూడాను ఇలాంటి ప్రాచీన సాంప్రదాయములు అనేకంగా జరుగుతూనే వస్తున్నాయి. దాని ఫలితములు కూడా వాళ్ళు అనుభవిస్తూ వచ్చారు.
0: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ యాజ్ పర్ వేదిక్ ఇంజంక్షన్స్ అండ్ టీచింగ్స్ వీ హావ్ సో మెనీ ట్రెడిషన్స్.
1: ప్రతిదాని ఎందు కూడాను వారు విశ్వాసం అభివృద్ధి పరచుకుంటూ వచ్చారు.
0: వీ హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ ఎవ్రీ రిచువల్ అండ్ ట్రెడిషన్.
1: దైవము కాని వస్తువు కాని దైవనామం కానటువంటి యొక్క పేర్లు కానీ ఈ జగత్తులో దేవుని విశ్వసించారు.
0: దే హావ్ ఫుల్ ఫెయిత్ దట్ దేర్ ఇస్ నో మెటీరియల్ దేర్ ఇస్ నో ఆబ్జెక్ట్ ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ నో నేమ్ ఇన్ దిస్ వరల్డ్ వితౌట్ ఎనీ నేమ్.
1: ఎక్కడైనా ఉంటుందా?
0: డూ యూ ఫైండ్ ఎనీ నేమ్ వితౌట్ ఎ ఫామ్?
1: ఇప్పుడు గాడ్ అనేటువంటి నామం ఉంది.
0: నౌ హియర్ ఇస్ ఎ నేమ్ గాడ్.
1: ఈ గాడ్ అనేటువంటి పేరు ఎక్కడి నుంచి వచ్చింది? రూపమే లేకపోతే గాడ్ అనే పేరు రాదే.
0: వేర్ ఫ్రమ్ యూ గాట్ దిస్ నేమ్? వితౌట్ ద ఫామ్ యూ డోంట్ గెట్ ద నేమ్ ఏదా.
1: కానీ కొంతమంది వాదోపవాదం లోపల కూడాను కొంత దీన్ని పురస్కరించుకుని అభివృద్ధి పరుస్తుంటారు.
0: హౌఎవర్ సమ్ ఆర్గ్యూ
1: గగన పుష్పములు అంటారు.
0: దే సే గగన పుష్ప ద ఫ్లవర్
1: గగనము లోపల పుష్పం ఉందా?
0: Do you find a flower there in the sky?
1: దీనికి రూపం లేనప్పుడు నామం ఎట్ట వచ్చింది?
0: Well, there's no form, how do you get the name?
1: ఇది చాలా పొరపాటు. అది నామం కాదు.
0: It's not a name.
1: సమాసము గగనం పుష్పం రెండు వస్తున్నాయి ఇక్కడ.
0: It is samasa, combination of two words, not single name.
1: అదే విధంగా ఇక్కడ గాడ్ అనేటువంటి సింగిల్ వర్డ్, నాట్ రెండు.
0: సో గాడ్ ఇస్ ఎ సింగిల్ వర్డ్ బట్ నాట్ కాంబినేషన్ ఆఫ్ టూ వర్డ్.
1: ఇది రూపమే లేకపోతే పేరు ఎట్ట వచ్చింది?
0: వెన్ దేర్ ఇస్ నో ఫార్మ్, హౌ డు యూ గెట్ ద నేమ్?
1: కనుక నీ రూపనామములు రెండు కూడాను అవినాభావ సంబంధంగా అనాది కాలం నుండి ఆవిర్భవిస్తూ వస్తున్నాయి.
0: సో నేమ్ అండ్ ఫార్మ్ ఆర్ ఇంటర్ రిలేటెడ్ సిన్స్ ఏన్షియంట్ టైమ్స్.
1: కాని దీనిని కాదనడానికి వీలు కాదు.
0: యూ కెనాట్ డినై దిస్ ఫ్యాక్ట్.
1: కేవలము దుష్టకల్పితమైన ఈ జగత్తునందు అనేక రూపనామములు మనం గోచరించవచ్చును.
0: In this apparent transient world, you may find different names and forms.
1: Aithe eka prabhuku anek naam.
0: But one God has many names.
1: Ekoham bhavasyam.
0: One manifests into many.
1: Tanaku taane sankalpinchukoni anek roopamlo tin kanipistu vastunnadu.
0: God wills in such a way that he would manifest into many.
1: Okkatiga unnatundi anekanga srushtinchukoni
0: one manifests into many.
1: Anekatvamlo unnatundi ekatvanni prajalaku bodhinche nimittamai కర్మోపాసన జ్ఞానము అని మూడు మార్గములు ఏర్పరుస్తూ వచ్చారు.
0: టు టీచ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ, దీస్ త్రీ పాత్స్, ద పాత్ ఆఫ్ యాక్షన్, ద పాత్ ఆఫ్ వర్షిప్ అండ్ పాత్ ఆఫ్ విజ్డమ్. ద వర్క్ వర్షిప్ అండ్ విజ్డమ్ ఆర్ గివెన్.
1: ఈ మార్గముల చేత ఏకత్వమైనటువంటి అనేకత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నం చేశారు.
0: దీస్ పాత్స్ will help us to recognize the unity and diversity.
1: Kani unnadi okkate.
0: But only one.
1: Ekam sat vipravahudavadanti.
0: Truth is one. It is referred to many by many.
1: Idi kevalam anekattam anetundi ekattam nunchi prarambhamainai.
0: And this multiplicity is out of unity alone.
1: ఇది వన్, ఒకటి.
0: దిస్ ఇస్ వన్.
1: ఇది నైన్.
0: దిస్ ఇస్ నైన్.
1: ఏ నంబర్ పెద్దదని ఏ పిల్లవాడిని అడిగినప్పటికీ నైన్ అనేటువంటి నంబర్ పెద్దది అంటాడు.
0: ఇఫ్ యూ ఆస్క్ ఎనీ బాయ్ విచ్ నంబర్ ఇస్ బిగ్ నంబర్, హీ విల్ సే నైన్.
1: కాదు కాదు, ఒకటే పెద్ద నంబర్.
0: నో, వన్ ఇస్ బిగ్ నంబర్.
1: వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ ప్లస్ నైన్ అయిపోయింది.
0: Therefore, 1 plus 1 plus 1 plus 1 will make a total of 9.
1: 1 ne lekapothe 9 ekkadi nunchi vachindi?
0: Without 1, how do you get 9?
1: Kabatti ee 1 is hero, this world is zero.
0: One is hero, this world is zero.
1: Hero becomes zero if he forgets God, annaru.
0: So hero becomes zero if he forgets God.
1: Kanuka daivanni marchinchadam ekatvame, ade daivam.
0: God is the hero, that's one.
1: Danni marchipoyinamante inkanta prapanchame emi ledu.
0: If you forget God, well, there is no existence.
1: Idiye bharatiya samskrutini puraskarinchukoni anadi kaalam nundi kudanu prachara prabodhalu selpthu vachinatundi idiye.
0: This principle of oneness, the principle of unity, is the teaching of Veda since ancient times.
1: కనుకని ఏకత్వాన్ని మనం బలపరుచుకుంటూ రావాలి.
0: So we have to develop the principle of unity.
1: ఏని ఎందు చూచినప్పటికీ ఉన్నది ఒక్కటే.
0: You may see anything, but only one thing that exists.
1: అది ఏ దైవము?
0: That is God.
1: ఈ దైవత్వాన్ని గుర్తించడానికి కొన్ని మార్గములు కూడా కావాలి.
0: We need certain parts to know God.
1: కొన్ని రకమైనటువంటి చర్యలు కూడా మనం ఆచరించాలి.
0: We should take to certain actions.
1: కొంత సాధనను కూడా సలపాలి.
0: We should proceed along
1: సాధనమున పనులు సమకూరు ధరలోన.
0: It's only as your spiritual practices naturally can
1: accomplish. పాడుతూ పాడుతూ ఉంటే ఒక పాట వస్తుంది.
0: As you repeatedly sing, you can sing well a song.
1: తింటూ తింటూ వచ్చేస్తే వేపకాయ అయినా చీప్ అయిపోతుంది.
0: If you go on chewing, start eating, even the fruit of a neem tree would be sweet.
1: స్మరిస్తూ స్మరిస్తూ స్మరిస్తూరా తప్పక నీ యొక్క దివ్యత్వం దానిలో అర్థమవుతుంది.
0: If you go on chanting repeatedly, you naturally experience divinity.
1: కాన మనము దైవ చింతన మాత్రము నిరంతరము చేస్తూ ఉండాలి.
0: Therefore, we should think of God continuously.
1: భారతదేశమునందు ఎక్కడ చూసినప్పటికీ దైవత్వం యొక్క చింతన తప్ప మరొకటి లేదు.
0: All over Bharat, wherever you may go and see, you find people thinking of God.
1: ప్రారంభం కావటం చేతనే ఈ దైవత్వం యొక్క విరోధం అధికమైపోతూ వచ్చింది.
0: Because it's an effect of modern times, will you find just the opposite?
1: దేనిని నమ్ముతున్నారు మీరు?
0: What is it you believe?
1: మూర్ఖత్వాన్ని నమ్ముతున్నారు.
0: You believe foolishness.
1: మూర్ఖత్వాన్ని నమ్మటం లేదు.
0: You don't believe the divinity.
1: కానీ వాళ్ళు చెప్తారు ఈ మూర్తులు అనేటువంటి మూర్ఖత్వం అంటున్నారు.
0: దే కన్సిడర్ ఐడోలాట్రీ యాజ్ ఎ సైన్ ఆఫ్ ఫుల్
1: ఎవరిది మూర్ఖత్వమో ఎవరిదారో వారి కాన్షియన్స్ కే వారికి తెలుసు.
0: యువర్ కాన్షియన్స్ విల్ టెల్ యూ విచ్ వన్ ఇస్ ఫూలిష్నెస్.
1: అన్నింటి ఎందు దైవం ఉన్నాడని పసిపచ్చి మృగాదులు ఎందు కూడా ఏకత్వాన్ని భావించుకోవటం అనేటువంటి ఇది సోషల్ సెక్యూరిటీ.
0: To consider divinity in birds and animals everywhere as per the culture of Bharat is a sign of social security.
1: ఈ సోషల్ సెక్యూరిటీ అని భారతదేశంలో ఉన్నటువంటిది మరి ఏ దేశంలో కూడా లేదు.
0: దిస్ సార్ట్ ఆఫ్ సోషల్ సెక్యూరిటీ ఇస్ ప్రెసెంట్ ఓన్లీ ఇన్ భారత్.
1: కూడాను చెట్టును చూస్తే అది కూడా భగవంతుడే.
0: ఇఫ్ యు సీ ఎ ట్రీ ఇస్ గాడ్.
1: ఒక పుట్టను చూస్తే అది భగవంతుడే.
0: అండ్ హిల్ ఇస్ గాడ్.
1: ఏదో కొండ లోపల ఏ విధమైనటువంటి పనికిరానిటువంటి ఒక రాయి పడి ఉంటుంది.
0: Mountain, you may find boulders.
1: కానీ శిల్పిదాలని అనేక రకములుగా తీర్చిదిద్దుతాడు.
0: బట్ ద స్కల్ప్టర్ చిజల్స్
1: తీర్చిదిద్ది ఒక రామ విగ్రహంగా తయారు చేస్తాడు.
0: ఈ కార్స్ ఇట్ మేక్స్ ఇంటూ ఎన్ ఐడల్.
1: కొండలో పడి ఉన్నటువంటి గుండును శిల్పి దీనిని ఒక ఆకర్షణీయమైనటువంటి ఒక రాములుగా తయారు చేశాడు.
0: ఎ బౌల్డర్ ఆఫ్ ద మౌంటైన్ ఇస్ మేడ్ ఇంటూ ఎన్ ఐడల్ బై ద స్కల్ప్టర్.
1: ఈ యొక్క గుండును ఆ యొక్క శిల్పి రాములుగా చేశాడా లేకపోతే ముందుగానే ఈ గుండులో రాయంలో ఉన్నాడా?
0: Now the question is, has the sculptor made the boulder a Rama idol or has Rama been there even before?
1: Mundugane Ramudu unnadu.
0: Rama was there even before.
1: Ee yokka shilpi aa pack nanta baaga clean ga teesesadu pack lo.
0: It was only sculptor who brought into beautiful mold.
1: Ee pack ni teesesapudiki Ramu swachchakarichadu.
0: As the true form is taken out now, you find the manifestation.
1: Kanukane anninti endu kodunu unnadi oka divyattam anetundi.
0: Divinity is present in all.
1: Aithe
0: however
1: ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ.
0: స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఈ రామ విగ్రహాన్ని మాత్రం ఒక మందిరంలో పెట్టి మనం ఆరాధన సల్పుతున్నాం.
0: యూ ఇన్స్టాల్ దిస్ ఐడల్ ఆఫ్ రామ అండ్ వర్షిప్ ఇన్ మందిర్.
1: సాక్షాత్ రామచంద్రమూర్తి అంటావు.
0: యూ కన్సిడర్ ఐడల్ ఎస్ రామ.
1: ఆ రామ విగ్రహంలో చేసినటువంటి గుండెలో ఉన్నటువంటి చిన్న చిన్న ముక్కలంతా ఆ యొక్క అడవిలోనే పడిపోతాయి లేక ఒక కుట్టలో పడిపోతాయి.
0: ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ దిస్ ఐడల్ మెనీ ఆఫ్ ది పీసెస్ ఫాల్ ఆన్ ద గ్రౌండ్ దే ఆర్ లెఫ్ట్ అవుట్.
1: కానీ ఆ రాతి ముక్కల్ని ఎవరు కూడా ఆరాధన చేయరు.
0: నో వన్ వుడ్ ఎవర్ వర్షిప్ ది పీసెస్.
1: కారణం ఏంటి?
0: వై?
1: అందులో ఆకారం లేదు.
0: దేర్ ఇస్ నో ఫార్మ్ దేర్.
1: లేకపోయినప్పటికీ
0: అదర్ వై
1: ఆ పీసెస్ చెప్తుంటుంది.
0: ద పీసెస్ స్టార్ట్ టెలింగ్
1: తత్వం అసి అది మేము రెండు ఒక్కటే అని అన్నాడు.
0: The pieces start declaring that idol, we the pieces here are one in the same.
1: Kani silpi vaadu vachi mammalu veeru chesinaadu ante kani adi idi rendu okate meemu.
0: It is only the sculptor who brought us this kind of separation.
1: This
0: is tattvam asi.
1: Aham brahmasmi, meemu ade.
0: Aham brahmasmi, we are that.
1: Kani maname maname ee prapanchikamainatundi yokka vruttulu chetanu ఈ ప్రాకృతమైన ఆకర్షణ చేతను ఒకదానికి భిన్నంగా మనం విశ్వసిస్తున్నాము విభజిస్తున్నాము.
0: బికాస్ ఆఫ్ వరల్డ్లీ ప్లెజర్స్ అండ్ వరల్డ్లీ ఫీలింగ్ వీ క్లాసిఫై వీ ఫ్రాగ్మెంట్ వీ డివైడ్.
1: ఇది కేవలం వ్యక్తిత్వం యొక్క దోషమే కానీ శక్తిత్వం యొక్క దోషం కాదు.
0: ఇట్ డిఫరెన్సెస్ మిస్టేక్స్ లైస్ ఇన్ వ్యక్తిత్వ దోష ఇండివిజువల్ మిస్టేక్స్
1: ఎక్కడ చూసినప్పటికీ ఉంటున్నాడు.
0: గాడ్ ఈస్ ఎవ్రీవేర్.
1: కనుకనే ఇలాంటి దైవత్వాన్ని మనం తప్పక విశ్వసించాలి.
0: వీ షుడ్ హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ ద డివైన్.
1: ఒకనొక సమయం లోపల
0: ఎట్ వన్ టైమ్
1: త్యాగరాజు రామ విగ్రహాన్ని తన సోదరుడైనటువంటి రామన్న తీసుకుని పోయి కావేరిలో వేశాడు.
0: హిస్ బ్రదర్ త్యాగరాజస్ బ్రదర్ హస్ థ్రోన్ అవుట్ ద ఐడల్ ఆఫ్ రామ.
1: దీనికి ఒక కారణం ఉంది.
0: దిస్ వన్ రీజన్ బిహైండ్.
1: తంజావూరు రాజా అనేక ఆభరణముల చేత తిరుబండారం అంతా అంపించినప్పుడు త్యాగయ్య నిధి చాలా సుఖమా ఈశ్వర సన్నిధి చాలా సుఖమా, నిజముకు తెలుపు మనసు అని ఆ ఇచ్చినటువంటి వస్తువులంతా వెనుకకు పంపించాడు.
0: At one time, the king of Tanjore sent as presentation so many of the jewels and also eatables to Chagaraja. And Chagaraja said, is it the proximity that is precious or this wealth? And rejected them all.
1: Chujadu mantapamlo ekkada kanipinchaledu Ramulu.
0: And he didn't see Rama's idol there in Mantha.
1: Manasu karigipoyindi.
0: And really he was touched.
1: Bayalu deradu.
0: He started

0: ఓ రామ, వేర్ షల్ ఐ సర్చ్ ఫర్ యు?
1: ఎక్కడ పోయి నేను వెతికేది?
0: వేర్ షల్ ఐ సర్చ్?
1: ఎందున్నావని వెతికేది?
0: వేర్ షల్ ఐ సర్చ్?
1: అని అంతా చుట్టాడు చుట్టాడు చుట్టాడు.
0: హి వెంట్ రౌండ్ అండ్ రౌండ్.
1: కట్టగా అలసిపోయి
0: హి వాస్
1: కావేరిలో స్నానం చేద్దామని జలం తీసుకున్నాడు. కేశవాయ నమః, నారాయణ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, ఈ విధంగా సంకల్పం చేసుకుంటూ తీశాడు.
0: హి వెంట్ టు కావేరి టు హ్యావ్ హిస్ డే బాత్ దేర్ ఆన్ దట్ డే అండ్ హి వాస్ కలెక్టింగ్ వాటర్ చాంటింగ్ మంత్రాస్.
1: ఆ నీళ్లు తీసుకునేటప్పటికి ఆ చేతుల్లో రామ విగ్రహం వచ్చి పడింది.
0: దేర్ ఇన్ హిస్ హ్యాండ్స్ ఇన్ బౌత్ ఆఫ్ హిస్ పామ్స్ హి కుడ్ నోటీస్ ద ఐడల్ ఆఫ్ రామ దేర్.
1: అటువంటి విశ్వాసం కలిగినటువంటి దాంట్లోపల ఏకత్వమే వస్తుంది కానీ భిన్నత్వం రాదు.
0: వెన్ వన్ హ్యాస్ దట్ ఫెయిత్ దేర్ విల్ బి ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ నాట్ వన్ ఆఫ్ డైవర్సిటీ.
1: ఎవడైనా వచ్చేటప్పటికే ఏ రారా అంటాము.
0: ఇఫ్ ఎనీ ఫ్రెండ్ కమ్స్ విల్ సే కమ్ ఆన్.
1: ఓల్డ్ ఫ్రెండ్
0: విల్ ఆస్కింగ్ కమ్ ఆన్.
1: న్యూ ఫ్రెండ్ వస్తే దయచేయండి అంటాము.
0: ఇఫ్ ఎ న్యూ ఫ్రెండ్ కమ్స్ ప్లీజ్ కమ్ ఇన్.
1: వాళ్ళకే మనం గొప్ప మర్యాదలు అందిస్తాము న్యూ ఫ్రెండ్స్ కు.
0: యు ఎక్స్టెండ్ ఎక్స్ట్రా కర్టసీస్ టు న్యూ ఫ్రెండ్.
1: వానికి ఒక సోఫా ఇస్తాము, వానికి ఒక కాఫీ కప్ ఇస్తాము, అన్ని వాటితో గౌరవిస్తాము.
0: యు మేక్ హిమ్ సీటెడ్ ఆన్ సోఫా.
1: ఓల్డ్ ఫ్రెండ్ వస్తే వాడిని అలక్ష్యంగా మనం మాట్లాడతాం.
0: ఇఫ్ ఓల్డ్ ఫ్రెండ్ కమ్స్
1: ఏం చేస్తున్నావు, ఎందుకు వచ్చావు అని ఈ విధంగా మనం మాట్లాడతాం.
0: యు గో ఆన్
1: క్వశ్చన్. ఏకత్వం అక్కడ విశ్వాసం అనేటువంటి కానీ గౌరవం అనేటువంటి పదములు అక్కడ ఉండవు.
0: When your old friend comes, you say, what are you doing? Why have you come here?
1: ఇక్కడ త్యాగరాజు అదే సన్నిహితం అయిపోయింది.
0: This is the kind of relationship that Tyagaraja had.
1: Tyagarajuku Ramulu old friend.
0: Rama is an old friend of Tyagaraja.
1: Kanukane Rama intidaka.
0: Therefore he sang, come home.
1: Rama intidaka.
0: He said, come along to my residence.
1: Sukumara nemrokeda. Rama intidaka.
0: I offer my salutations, O Bisans. Please come home.

0: ఓ సన్ ఆఫ్ దశరథ, ఐ కెనాట్ బేర్ ద ప్యాంగ్స్ ఆఫ్ సెపరేషన్, కమ్ హోమ్, ఫాలో మీ.
1: రారా రారా రారా అని పిలిచాడు. సర్వెంట్స్ కూడా పిలిచమట్లాడు.
0: ఈ ఆశం కమ్ హోమ్
1: ఈ పదములు ఎందే ఆ దైవత్వమైనటువంటిది అంత పాత మిత్రుడిగా కనిపిస్తాడు.
0: ఈవెన్ ఈస్ అడ్రస్ యూ అండర్స్టాండ్ దట్ హెస్ గాట్ ఇంటిమసీ.
1: నేనెందు పెద్ద కుదురా, అక్కడ కూడా రానే.
0: There, in another song, him also he said, where shall I search for you?
1: Brochutaku yavarunnaru, nannu brochutaku yavarunnaru.
0: Who are there to protect me?
1: Neekante naaku evarunnara?
0: More than you, who else I am?
1: Inta swechchaga ee oka Tyagaraju ఆ రాముడు అంత అనుభవించుకుంటూ వచ్చాడు.
0: త్యాగరాజ్ ఎక్స్పీరియన్స్ ఎంజాయింగ్ బాస్కింగ్ ఇన్ ద
1: అనగా ఏంటి, ఓల్డ్ ఫ్రెండ్.
0: హీ ట్రీటెడ్ హిమ్ యాస్ ఎన్ ఓల్డ్ ఫ్రెండ్.
1: ఈ జన్మమునికే కాదు,
0: నాట్ దిస్
1: లైఫ్, ఈ జన్మల నుంచి కూడా మనం కూడా వస్తున్నామని మీరు భావించాలి.
0: యూ షుడ్ కన్సిడర్ దట్ వి హావ్ బీన్ ఓవర్ హియర్ టుగెదర్.
1: కనుకనే మానవ అని పేరు వచ్చింది. మానవ.
0: సో ద టైటిల్ మానవ
1: మా కాదు,
0: మా నో
1: నవ కొత్తది కాదు,
0: నవ న్యూ.
1: నేను కొత్త వాడిని కాదు, పాతవాడినే, నీకు ఓల్డ్ ఫ్రెండ్ ని.
0: ఐఎమ్ నాట్ న్యూ, ఐఎమ్ యువర్ ఓల్డ్ ఫ్రెండ్.
1: కనుక ఈ విధంగా భగవంతుని మనం కొత్త వాడిగా మనం తీసుకోకూడదు.
0: వి షుడ్ నాట్ టేక్ గాడ్ న్యూ.
1: అనాది అనంతము అప్రమేయము అనేటువంటిదంతా భగవంతుని యొక్క పేర్లు.
0: గాడ్ ఈజ్ ఏన్షియంట్. He is one of the olden times. None can ever equal him. He is beyond all known measure.
1: అప్రమేయుడు, ఎట్టి ప్రమాణములకు చిక్కనటువంటి వాడు.
0: ఇస్ బియాండ్ ఆల్ మెజర్, అప్రమే.
1: కానీ లోకం లోపల ప్రత్యక్ష ప్రమాణము, అనుమాన ప్రమాణము, ఒక శాస్త్ర ప్రమాణము.
0: ఇన్ దిస్ వరల్డ్ వీ హావ్ గాట్ ది ఎవిడెన్స్ బేస్డ్ ఆన్ పర్సెప్షన్, ఎవిడెన్స్ బేస్డ్ ఆన్ ది సేక్రెడ్. ఇక్కడ
1: అన్ని ప్రమాణములకు ఏ ప్రమాణములకు చిక్కనటువంటి వాడు భగవంతుడు.
0: బట్ గాడ్ ఇస్ బియాండ్ ట్రాన్సెండెంటల్ అబౌట్ ఆల్ ఎవిడెన్స్.
1: అప్రమేయుడు అన్నారు.
0: దేర్ఫోర్ హిస్ బియాండ్ నోన్ నార్మ్స్ ఆఫ్ మెజర్.
1: కనుక భగవంతుని యొక్క తత్వాన్ని మనం ఎంత తెలుసుకోవడానికి ప్రయత్నించినప్పటికీ ఇంకా తెలుసుకోవాల్సింది ఎంతో ఉంటుంటాయి.
0: హౌవర్ మచ్ యు మే నో, బట్ స్టిల్ యు హావ్ గాట్ టు నో మచ్.
1: ఇంతవరకు ఈ భగవంతుని గుర్తించి తెలుసుకున్నటువంటి వారు ఎవరు లేరు.
0: దేర్ ఆర్ నన్ ఇన్ దిస్ వరల్డ్ హూ హాస్ నోన్ ద డివినిటీ ఇన్ ఫుల్.
1: ఒకానొక తపస్వి,
0: వన్ ఆఫ్ పెనెన్స్,
1: భగవంతుని తెలుసుకోవాలని కన్నులు మూసుకొని ధ్యానంలో కూర్చున్నాడు.
0: ఇన్ ఆర్డర్ టు నో అండ్ ఎక్స్పీరియన్స్ గాడ్, హి
1: భగవంతుడే వచ్చాడు.
0: God manifested in front.
1: ఒక చిన్న పిల్లవాడి రూపంలో వచ్చాడు.
0: He came in the form of a boy, young boy.
1: ఏం తాతగారు ఏం చేస్తున్నారు అన్నాడు.
0: Yes, grandfather, what are you doing?
1: నాయన, భగవంతుని గురించి తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాను అన్నాడు.
0: I am making an effort to know God.
1: మరి తెలుసుకున్నావా అన్నారు.
0: The boy asked, have you known?
1: ఇంకా తెలుసుకోలేదు అన్నాడు.
0: Not yet, he said.
1: అయితే పోయినాడు.
0: So he returned.
1: వచ్చింది భగవంతుడే.
0: In fact, God came.
1: ఈ భావం అంతా ఏదో ఒక అరూపం పైన ఉంటుండాలి.
0: He is concentrating on the formlessness. He just neglected the
1: formlessness.
0: But he wanted that indirect manifestation.
1: సరే, ఒక నెల అయిన తర్వాత తిరిగి వచ్చాడు ఈ పిల్లవాడు.
0: This boy returned, came back after a month.
1: అప్పటికి అర్ధ నేత్రములు తెరిచాడు ఈ సన్యాసి.
0: This celibate opened his eyes.
1: ఏం తాతగారు తెలుసుకున్నారా అన్నాడు.
0: అండ్ ఆస్క్ ఓ గ్రాండ్ ఫాదర్ హావ్ యు నోన్.
1: ఆ తెలుసుకున్నాను ఆయన.
0: Yes, I have known.
1: నా కన్నులు ఎంతవరకు తెరిచానో అంతవరకు తెలుసుకున్నాను, అర్థం తెలుసుకున్నాను అన్నాడు.
0: హి సెడ్ ఐ హావ్ నోన్ హాఫ్ టు ది ఎక్స్టెంట్ ఐ ఓపెన్ మై ఐస్.
1: సరే, పూర్తి తెలుసుకోమని మరి వెళ్ళాడు.
0: హి సెడ్ నో ఇన్ ఫుల్ అండ్ హి రిటర్న్ వెన్ బ్యాక్.
1: మరి ఒక నెల అయిన తర్వాత మరి వచ్చాడు.
0: ఆఫ్టర్ మంత్ హి రీఅపియర్డ్.
1: పూర్తి తెలుసుకున్నాడు ఈ సన్యాసి.
0: అండ్ ది సన్యాసి ఓపెన్ హిస్ ఐస్ కంప్లీట్లీ.
1: అప్పుడు మరి అడిగాడు, తాతగారు తెలుసుకున్నారా అని.
0: హి సెడ్ ఓ గ్రాండ్ ఫాదర్ హావ్ యు నోన్.
1: తెలుసుకున్నాను.
0: Yes, I have known.
1: ఏమని తెలుసుకున్నారు అన్నారు.
0: What is that you have known?
1: తెలుసుకోవడానికి వీలు కాదని తెలుసుకున్నాను అన్నాడు.
0: I have known that it cannot be known. That's what I have known.
1: భగవంతుని తెలుసుకోవడానికి వీలే కాదని తెలుసుకున్నాను అన్నాడు.
0: It's not possible to know God.
1: ఎట్ట తెలుసుకోగలడు?
0: How do you know?
1: సాక్షాత్ భగవంతుడే వచ్చినప్పుడు ఏ రూపమని భగవంతుడికి నిర్ణయించేదాడు.
0: What form can you decide?
1: అదే కూడా చెప్పాడు.

0: In what way am I to decide? Are
1: you Shiva
0: or Madhava?
1: కనుక ఎవరైనా సామాన్య మానవుడుగా వస్తాడు, భగవంతుడే కూడా వస్తాడు. కానీ భగవంతుడికి ఏ రూపమని?
0: గాడ్ మే కమ్ ఇన్ ఎనీ ఫామ్. హౌ డు యు డిసైడ్? హౌ డు యు స్పెసిఫై?
1: కనుకనే సర్వరూప నమస్కారం కేశవం ప్రతిగచ్చతే అన్నారు.
0: దేర్ఫోర్ హూమ్ సో ఎవర్ యు సాల్యూట్ ఇట్ గోస్ టు గాడ్. ఎవరికి
1: నీవు నమస్కారం చేసినా కేశవునికే పోయినాయి.
0: హూమ్ సో ఎవర్ యు ఆఫర్ యువర్ రెస్పెక్ట్స్ ఇట్ గోస్ టు గాడ్.
1: అదే విధంగానే సర్వజీవనం తిరస్కారం కేశవం ప్రతిగచ్చతే. ఎవరు నీవు తిరస్కరించినా అది కూడా నువ్వు దైవానికే చెందుతుంది.
0: హూమ్ సో ఎవర్ యు రిజెక్ట్ ఆర్ డినాయ్ ఇట్ అమౌంట్స్ టు డినైల్ ఆఫ్ ది డివినిటీ.
1: అనగా ఏమిటి? సర్వభూతములు ఎందుకు నువ్వు భగవంతుడు ఉన్నాడు.
0: ఇట్ మీన్స్ గాడ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ బీయింగ్.
1: సర్వ రూపములు కూడా నువ్వు భగవంతుని స్వరూపములే.
0: ఆల్ ఫార్మ్స్ ఆర్ హిస్.
1: దైవం మానుష రూపేణ.
0: గాడ్ కమ్స్ ఇన్ హ్యూమన్ ఫామ్.
1: ఈ సత్యాన్ని మొట్టమొదట మనం గుర్తించాలి.
0: వీ హావ్ టు నో దిస్ ట్రూత్ ఫస్ట్.
1: భగవంతుడు విశ్వ విరాట స్వరూపుడు అన్నారు.
0: గాడ్ ఈస్ ఎ కాస్మిక్ ఫామ్.
1: అంటే ఏమి? ఇదంతా ఈ తలలన్నీ భగవంతుని తలలే.
0: ఆల్ దీస్ హెడ్స్ ఆర్ డివైన్.
1: సహస్ర శీర్ష పురుష సహస్రాచ సహస్రపాద్.
0: ఆల్ దీస్ హెడ్స్ ఆర్ హిస్. ఆల్ హ్యాండ్స్ ఆర్ హిస్. ఆల్ ఫీట్ ఆర్ హిస్.
1: అన్ని నేత్రములు, అన్ని శత్రములు, అన్ని శిరస్సులు అతనివి.
0: ఆల్ హెడ్స్ ఆర్ హిస్.
1: తనది కాని కృదేవు ఏదుంది?
0: What is that he does not
1: kanaka bhagavantu nandu anta vishwasam gaadamainatundi pettukovali kani okari icchedi kani puchukunedi kani kaadu idi.
0: We should have such a strong faith. It cannot be gifted nor
1: ni maaka faith ni ivandi antaru kontha mandi.
0: We pray, Swami, give us that grant.
1: Ye oddi vyaparam gaadi icchi puchukovadaniki.
0: It is not any business transaction has to be given in our
1: life. Ni pinchukovali danni.
0: You have to develop yourself.
1: Ni aakaliki nive tinali kada.
0: You have to eat for to satisfy your hunger.
1: నీ ఔషధం సేవించాలి కదా.
0: You have to take medicine for your disease.
1: అది నీ ప్రేమతోనే నీవు దాన్ని పెంచుకో.
0: Therefore, with love you develop your faith.
1: ఈ ప్రేమ ఒకటి గిఫ్ట్ అనేటువంటిది కాదు.
0: Love is not a gift.
1: కానీ ఆ ప్రేమను పెంచుకున్నప్పుడు అదే పెద్దదైపోతుంది.
0: When once you start developing it, it grows automatically.
1: చిన్న మొక్కను నాటి దానికి నీరు పోసి ఎరువు వేస్తుంటే ఆ మొక్కనే వృక్షంగా మారిపోతుంది.
0: ఇఫ్ యూ ప్లాంట్ ఎ స్మాల్ సాప్లింగ్ ఓవర్ దేర్, వాటర్ అండ్ మెన్యూర్ ఇట్, ఇట్ గ్రోస్ ఇంటు ఎ జిగాంటిక్ ట్రీ.
1: నిత్యము దానికి ప్రేమ అనేటువంటి వాటర్ వేయాలి.
0: యు హావ్ టు వాటర్ ఎవ్రీ డే విత్ ద వాటర్.
1: విశ్వాసము అనే ఎరువు వేయాలి.
0: అండ్ యు హావ్ టు మెన్యూర్.
1: అప్పుడే మొక్క చెట్టుగా రూపొందుతుంది.
0: దెన్ దిస్ ప్లాంట్ గ్రోస్ ఇంటు ఎ ట్రీ.
1: అంతేగాని మొక్క చెట్టు కావాలని జిన్నము దాన్ని తీర్చు తీర్చుంటే పిరిగిపోతుంది చెట్టు.
0: బట్ యూ కెనాట్ పుల్ ఇట్ ఎవ్రీ డే ఎక్స్పెక్టింగ్ ఇట్ టు గ్రో ఇంటు ఎ ట్రీ.
1: కనుక ఇది ఒకరి చేతి జరిగేటువంటిది కాదు. ఎవరికి వారే పెంచుకోవాలి.
0: ఈచ్ వన్ హ్యాస్ టు వర్క్ ఫర్ వన్స్ ఓన్.
1: తన యందు ప్రేమ ఉంది,
0: తన
1: యందు విశ్వాసం ఉంది,
0: కానీ
1: ఆ విశ్వాసం దైవం వైపు మరల్చాలి.
0: బట్ యు హావ్ టు డైరెక్ట్ దట్ ఫెయిత్
1: వర్క్ విల్ బి ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు వర్షిప్.
0: దెన్ వర్క్ విల్ బి ట్రాన్స్ఫార్మ్.
1: ఏది నువ్వు చేసినప్పటికీ ఇది భగవంతుని యొక్క పనిగా చేసుకోవాలి.
0: వాట్ ఆర్ వర్క్ యూ మే డూ కన్సిడర్ యాస్ డివైన్.
1: ఏ రూపాన్ని చూసినా ఇది భగవంతుని యొక్క రూపం అనుకోవాలి.
0: యూ మే సీ ఎనీ ఫార్మ్, ఇట్స్ గాడ్స్ ఫార్మ్.
1: భగవంతుడికి ఎన్నో రూపములు ఉంటున్నాయి.
0: గాడ్ హ్యాస్ సో మెనీ
1: ఫార్మ్. అంటే ఇది కూడా ఒక రూపమే.
0: దిస్ ఇస్ వన్ సచ్.
1: కానీ ఒక్క రూపాన్ని మాత్రము శాశ్వతంగా హృదయంలో స్థిరం చేసుకోవాలి.
0: బట్ యూ షుడ్ మేక్ వన్ ఫార్మ్ పర్మనెంట్.
1: అది అదే సర్వరూపములు కూడా నిరూపిస్తుంది.
0: ద వెరీ ఫార్మ్ దట్ యూ ఇంప్రింట్ ఇన్ యువర్ హార్ట్. We take many other forms in turn.
1: కనుక దైవాన్ని ప్రాచీన మహర్షులు, ప్రాచీన వైదికులంతా కూడాను ఈ నాలుగు విధమైన మార్గం లోపల ఆరాధన సల్తూ వారు తరిస్తూ పోయారు.
0: The ancient saints, seers, aspirants work like this in order to attain liberation.
1: మన ప్రాచీనులు కేవలం మూర్ఖులు కాదు.
0: Our ancients are not fools.
1: వాళ్ళు పరిశోధన సల్పి, పరిశీలన సల్పి, ఆనందాన్ని అనుభవించి అందరికీ అందించిపోయారు.
0: They investigated, they explored, they researched. They did research.
1: కానీ ఈనాటి మూర్ఖులే, చదువుకున్నటువంటి మూర్ఖులే ఇది కాదని వాదిస్తున్నారు.
0: ఓన్లీ మోడర్న్ ఎడ్యుకేటెడ్ ఫూల్స్ క్రిటిసైజ్ దెమ్.
1: కానీ దైవత్వాన్ని ఎవరు కూడా ఇట్టిది అట్టిది నిర్ణయించడానికి వీలు కాదు.
0: బట్ నన్ కెన్ డిసైడ్ ద డివినిటీ ఇన్ ఏ స్పెసిఫిక్ వే.
1: ఒకరు మీ దగ్గరికి వస్తారు.
0: వన్ కమ్స్ టు యూ.
1: దేవుడు దేవుడు అని నువ్వు అనుకుంటున్నావు.
0: యూ థింక్ ఆఫ్ గాడ్, యూ సే సో.
1: నీ ఎదుటి వ్యక్తి వస్తాడు, నీ ఫ్రెండ్.
0: అనదర్ ఫ్రెండ్ కమ్స్.
1: నో గాడ్ అంటాడు.
0: హి సేస్ నో గాడ్.
1: నీవు అంటావు గాడ్ ఇస్ దేర్.
0: యూ సే గాడ్ ఇస్ దేర్.
1: God is nowhere.
0: And God is nowhere.
1: అన్నప్పుడు నీవేమని అడగాలి? అంత పూర్ణ విశ్వాసం ఏమిటి అంటే,
0: ఇఫ్ యూ హావ్ టోటల్ ఫెయిత్ వాట్ షుడ్ యూ సే నౌ?
1: ఒరే, నీ దేవుడు నీకు లేడని చెప్పడానికి నీకు అధికారం ఉంటుండాలి.
0: యు హావ్ గాట్ ఎవ్రీ రైట్ టు డినై యువర్ గాడ్.
1: కానీ నా దేవుడు లేదంటానికి హూ ఆర్ యూ?
0: హూ ఆర్ యూ టు క్వశ్చన్ మై గాడ్? హౌ కెన్ యూ డినై మై
1: గాడ్? కాబట్టి నా దేవుడు నాకున్నాడు.
0: I have my God.
1: అంత గాఢమైన విశ్వాసంతో ఉన్నప్పుడే ఈ జగత్తులో ఎంతైనా కూడా సాధించవచ్చు.
0: When once you have such a strong faith,
1: ఎవరు ఏమి చెప్పినా కానీ దీన్ని విశ్వసించటము, అటు ఇటు తిరగటము, ఈ విధంగా ఉంటుంటే ఇది ప్రయోజనం ఉండదు.
0: You should not be carried away by what all that is said by outside.
1: దానిని డిటర్మినేషన్, ఒక విధమైన పట్టుదల కావాలి.
0: You need determination.
1: అదే పూర్వం చెప్పాను, పీ పీ పీ
0: That's what Bhagavan refers to three P's.
1: First purity. Rendodi patience.
0: Second patience.
1: Moododi perseverance.
0: Third one perseverance.
1: Ee moodinti endu kuda undinappude manam vijayanni sadhinchagalam.
0: When once you have all the three, you will certainly win.
1: Kanaka neevu motta motta pattudala neevu sadhinchali.
0: First you should have determination.
1: Deni paina pattudala?
0: On what is it?
1: Manchi deni paina pattudala?
0: You should determine to accomplish.
1: Chedini paina kaadu manchi pattudala?
0: Not bad.
1: చెడ్డ దీనిపైన పట్టుదల పడితే అది పట్టుదల అంటారు, మూర్ఖత్వం అంటారు.
0: ఇఫ్ యూ కాన్సన్ట్రేట్ డిటర్మిన్ ఆన్ బ్యాడ్ థింగ్స్ ఇట్ ఇస్ ఫూలిష్నెస్.
1: మంచి దీనిపైన పట్టుదల కావాలి.
0: యు నీడ్ డిటర్మినేషన్
1: టు పోని.
0: యు మే లీవ్ లైఫ్.
1: ప్రహ్లాదుడు ఎలాంటి పరిస్థితుల్లో అయినా కూడా నారాయణ నారాయణ నారాయణ అని వర్ణిస్తూ వచ్చాడు.
0: ప్రహ్లాద చాంటెడ్ గాడ్స్ నేమ్ అండ్ ఆల్ సర్కమ్స్టాన్సెస్ అండ్ సిచ్యువేషన్స్.
1: కానీ అతనికి భయమే లేదు.
0: బట్ హి వాస్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ ఎనీథింగ్.
1: కానీ తండ్రి విరోధంగా జరుగుతున్నది.
0: ద ఫాదర్ టర్న్డ్ ఇంటు ఎన్ ఎనిమీ.
1: తండ్రి అనేక హింసలు పెడుతున్నాడు.
0: ఫాదర్ హాడ్ పుట్ హిమ్ సఫరింగ్.
1: దేన్ని లెక్క చేయలేదు.
0: బట్ హి వాస్ నాట్
1: మైండ్ స్వాసము.
0: హి హాడ్ ఫుల్ ఫేత్.
1: ఆ విశ్వాసమే అతన్ని రక్షిస్తూ వచ్చేసి.
0: ద వెరీ ఫెయిత్ ప్రొటెక్టెడ్ హిమ్.
1: కట్ట కాబట్టి తండ్రిని శిక్షిస్తూ వచ్చింది.
0: అల్టిమేట్లీ ఫాదర్ వాస్ పనిష్డ్.
1: కాన మనము దేని ఎందైనప్పుడు దైవ విషయం లోపల మాత్రం ఒక పట్టుదలతో మనం సాధిస్తూ రావాలి.
0: దేర్ఫోర్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ గాడ్ అండ్ స్పిరిచువల్ పాత్.
1: ఏదో బజార్లో పోయి వాళ్ళంతా చెప్తే దాని అంతా నమ్ముకోవటము.
0: We should not go by all that is said by those fellows that walk along the street.
1: ఏదో ఒక విధమైనటువంటి ఒక ఎల్లయ్య మల్లయ్య అని చెప్పినంటే దాన్నంతా మనం నమ్మటము.
0: యూ షుడ్ నాట్ బిలీవ్ వాట్ ఆల్ దట్ ఈస్ సెడ్ బై టామ్ డిక్ అండ్ హ్యారీ.
1: ఇలాంటి దీన్నంతా మనం అనుసరించకూడదు.
0: యూ షుడ్ నాట్ ఫాలో దాట్.
1: ఈనాడు చూడండి, దైవం అంటే ఎవరు నమ్మరు.
0: నో వన్ విల్ బిలీవ్ గాడ్ నౌ.
1: ఈ పిచ్చి పిచ్చి నావల్స్ అంతా రాస్తుంటారు, దీన్ని నమ్ముతారు.
0: దే రీడ్ ఆల్ మ్యాడ్ నవల్స్, డర్టీ నవల్స్.
1: ఈ అంతే కాదు, ఈ వారపత్రికలంతా నమ్ముతుంటాము.
0: దే బిలీవ్ న్యూస్ పేపర్.
1: ఏదో ఊరు పిచ్చివాడు వచ్చేసరికి జ్యోతికం జ్యోతిష్యం అంటే దాన్ని అంతా నమ్ముతుంటాము.
0: ఇఫ్ ఎన్ అస్ట్రాలజర్ టెల్స్ యు సంథింగ్ యు విల్ బిలీవ్.
1: ఇంకా కొంతమంది తయారై చూస్తున్నారు ఇప్పుడు.
0: దేర్ ఆర్ సమ్ మోర్ ఫెలోస్ నౌ.
1: సాయిబాబు మాకంతా శక్తినిచ్చాడని నామాదిని తలపెట్టుకోవటము, గౌన్ వేసుకోవటము, ఈ విధంగా కూడా కొంచెం నటన చేస్తూ వస్తున్నారు.
0: దేర్ ఆర్ సమ్ యూస్లెస్ ఫెలోస్ who take upon the form and grow the hair, put on the dress like Baba. Foolish fellows number one type.
1: Sai Baba ichche shaktulu kaadu puchukune shaktulu kaadu.
0: The power of Sai Baba cannot be given.
1: Ilanti vaatinanta kudunu nammi aneka mandi chaala mosapothunnaru.
0: Many people believe such things and are deceived and betrayed.
1: Ilanti daniki pokoddu.
0: We should not go in this way.
1: Idi oka ichchedi puchukuneetundi kaadu.
0: It's neither given nor accepted.
1: Mee yokka vishwasamto meer sadhinchali.
0: You should achieve with your faith.
1: కనుక నిజమైనటువంటి భక్తి ప్రపత్తులంతే తమ యొక్క విశ్వాసం ఒకే మానసిగా ఒకే రీతిగా అంత్యం వరకు సాధిస్తూ రావాలి.
0: ట్రూ ఫెయిత్ రిక్వైర్స్ యూ టు హ్యావ్ వన్ పాయింటెడ్ అటెన్షన్, ద ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ.
1: అదే నిజమైనటువంటి స్థిర భక్తి, అనన్య భక్తి.
0: దట్ ఈస్ ద స్టేబుల్ డివోషన్, ద డివోషన్ విచ్ ఇస్ స్టెడీ.
1: అప్పుడే చలించని మనసు, భ్రమించని దృష్టి మనలో ఏర్పడుతుంది.
0: దెన్ ఓన్లీ యూ విల్ హ్యావ్ దట్ అన్వేవరింగ్ మైండ్ అండ్ స్టడీ కాన్సన్ట్రేటెడ్ అటెన్షన్.
1: దైవ విషయంలో చాలా అవసరం.
0: ఇట్స్ వెరీ ఎసెన్షియల్.
1: దైవం ఎన్నో బాధలు పెడుతుంటాడు.
0: గాడ్ విల్
1: దైవం పెట్టడం కాదు, అది నువ్వు భావిస్తున్నావు.
0: గాడ్ విల్ నెవర్ పుట్ యూ టు సఫరింగ్. యూ థింక్
1: దైవం ఏది అనుగ్రహించడు.
0: గాడ్ విల్ నెవర్ డూ ఎనీథింగ్.
1: అన్నిటికీ నీ సాక్షిభూతుడై ఉంటుంటాడు.
0: గాడ్ ఇస్ ఓన్లీ విట్నెస్.
1: నీ కర్మలే నీకు ఆ కష్టములుగా రూపొందుతున్నాయి.
0: యువర్ ఓన్ యువర్ యాక్షన్స్ విల్ గివ్ యూ సఫరింగ్.
1: కనుక దానికి కూడా నువ్వు ఏమాత్రం కూడా నువ్వు జంకగా కుంకక దాటుకుని పోవాలి.
0: యూ షుడ్ నాట్ బి డిప్రెస్డ్ ఆర్ ఫ్రస్ట్రేటెడ్. యూ షుడ్ రెసిస్ట్.
1: ఏదొచ్చినా నా మంచి కోసమే. ఇట్ ఈస్ గుడ్ ఫర్ మీ.
0: ఎనీథింగ్ మే హ్యాపెన్ ఇట్స్ గుడ్ ఫర్ మీ. యూ షుడ్ ఫీల్
1: అన్ని నా మంచి కోసమే, నా మంచి కోసమే నిర్ధారించాలి.
0: వాట్ ఎవర్ మే హ్యాపెన్ ఎవ్రీథింగ్ షుడ్ బి వ్యూ ఇన్ ఫర్ యువర్ గుడ్.
1: గాఢ విశ్వాసంతో ఉండినప్పుడే మనం అన్నిటినీ సాధిస్తాం.
0: ఇఫ్ యు హావ్ టోటల్ ఫెయిత్ యు విల్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్.
1: ఇక్కడ అక్కడ అక్కడ అక్కడ ఊరికి తిరిగి తిరిగి కాలమును కర్మను కార్యమును వ్యక్తం చేసుకోవటం, కట్టగడబట్టికి ధనాన్ని కూడా వ్యక్తం చేసుకోవటం.
0: ఇఫ్ యు గో ఆన్ మూవింగ్ హిదర్ అండ్ థిదర్, యూ విల్ బి వేస్టింగ్ యువర్ ఎనర్జీ, యూ విల్ బి వేస్టింగ్ యువర్ టైమ్, యూ విల్ బి వేస్టింగ్ యువర్ మనీ అండ్ ద బాడీ.
1: కనుక ఒకే భావంతోనే మనం దైవాన్ని సాధిస్తూ రావాలి.
0: యూ షుడ్ హ్యావ్ సింగిల్ పాయింటెడ్ అటెన్షన్, అన్వేవరింగ్ ఫెయిత్.
1: సాయి ప్రబోధ ఒక్కటే, భజనలు భజనలు భజనలు.
0: సాయి టీచింగ్ ఇస్ ఓన్లీ వన్, భజన్ సింగింగ్
1: భగవత్ నామస్మరణ చేస్తే చాలు.
0: జస్ట్ సింగ్ ద గ్లోరీ ఆఫ్
1: ప్రేమతో చెయ్యాలి.
0: సింగ్ హిస్ గ్లోరీ విత్ లవ్.
1: ఆ ప్రేమతో చేస్తే ఎక్కడ నిన్నట్టు నీవు దాన్ని సాధించగలవు.
0: ఇఫ్ యు సింగ్ హిస్ గ్లోరీ విత్ లవ్, యూ కెన్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్. వేర్ ఎవర్ యు

0: ప్రేమస్వరూపులార, ఎంబాడీమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్. అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థితః. అర్జున, నేను ఆత్మను, సర్వభూతములు యందు ఉండినటువంటి వాడు నేనే.
1: అర్జున, ఐఎమ్ ఆత్మన్, ఐఎమ్ ద రెసిడెంట్ ఆఫ్ ఎవ్రీ హార్ట్.
0: అహం ఆదిత్య మధ్యంచ భూతానామశ్చ ఏవచ. నేను ఆది మధ్య అంతమును కూడాను నేనే.
1: ఐ ఆమ్ ది బిగినింగ్, ద మిడిల్ అండ్ ద ఎండ్.
0: ఈ చరాచర ప్రపంచమునందు గోచరించినదంతయు కూడాను ఆత్మతత్వమే.
1: ఆల్ దట్ యు సీ ఇన్ దిస్ వరల్డ్ మూవింగ్ అండ్ అన్మూవింగ్ ఈజ్ ఆత్మ ఓన్లీ.
0: ఆధ్యాత్మిక క్షేత్రమునందు అడుగడుగున వినిపించినది ఆత్మని.
1: ఇట్ ఈస్ ది ఆత్మ విచ్ ఈస్ హర్డ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ స్పిరిచువాలిటీ అట్ ఎవ్రీ స్టెప్.
0: కనిపించినది ఆత్మని.
1: వాట్ యు సీ ఈజ్ ఆత్మ.
0: అనిపించినది ఆత్మని.
1: వాట్ యు హియర్ ఈజ్ ఆత్మ.
0: మై మరపించినది ఆత్మని.
1: ఇట్ ఈస్ ది ఆత్మ విచ్ మేక్స్ యు ఫర్గెట్ యువర్ సెల్ఫ్.
0: కనుకనే అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత. లోకమునందు ఆత్మ కానిది మరొకటి లేదు.
1: దట్ ఈస్ వై హి హస్ సెడ్ దట్ దేర్ ఇస్ నథింగ్ ఇన్ దిస్ వరల్డ్ విచ్ ఈస్ నాట్ ఆత్మ.
0: ఈనాడు మానవుడు సాధించవలసినటువంటిది ఆత్మనిష్టని.
1: వాట్ మ్యాన్ హ్యాస్ టు అచీవ్ టుడే ఈజ్ దాట్ రెజల్యూషన్ టు సీ ఆత్మ.
0: స్వస్వరూపానుసంధానమే ఆత్మనిష్ట.
1: రియలైజింగ్ హూ యూ రియలీ ఆర్, స్వస్వరూప సందర్శన ఈజ్ దట్ వౌ విచ్ యూ హావ్ టు టేక్ టు హావ్ దర్శన ఆఫ్ ఆత్మ.
0: తనను తాను గుర్తించుకోవటమే ఆత్మజ్ఞానం.
1: Realizing oneself is Atma Gnana.
0: మానవత్వమునందు ప్రప్రథమంలో మనము సాధించవలసినటువంటిది ఆత్మానందమే.
1: ఇట్ ఈస్ ది ఆత్మిక్ బ్లిస్ విచ్ మ్యాన్ హ్యాస్ టు అచీవ్ ఇన్ ది వెరీ ఫస్ట్ ప్లేస్ ఇన్ ది హ్యూమన్ క్వాలిటీస్.
0: మనము నిరంతరము కూడాను జ్ఞప్తి అందించుకోవలసినటువంటిది ఆత్మతత్వమే.
1: వాట్ విల్ హావ్ టు రిమెంబర్ కాన్స్టెంట్లీ అండ్ త్రూ అవుట్ ఈజ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ.
0: ఈ ఆత్మనే ఎరుక అని పిలువబడుతుంది.
1: దిస్ ఆత్మ ఈజ్ అవేర్నెస్. ఎరుక.
0: ఈ ఎరుకనే సర్వభూతములయందు నేను నేను అనే స్మరణను కలిగిస్తుంది.
1: దిస్ అవేర్నెస్ రిసౌండ్స్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్స్ హార్ట్ యాజ్ ఐ ఐ అండ్ ఐ.
0: ఈ స్మరణ శక్తియే అహం అహం అహం.
1: దిస్ పర్టిక్యులర్ మెమరీ ఆఫ్ వన్స్ రియల్ సెల్ఫ్ ఈజ్ అహం ఐ ఐ.
0: ఈ అహము దేహముతో తాదాత్మ్యం పొందినప్పుడు ఇది అహంకారంగా రూపొందుతుంది.
1: వెన్ దిస్ అహం ఐడెంటిఫైస్ ఇట్సెల్ఫ్ విత్ ద బాడీ ఇట్ బికమ్స్ అహంకార.
0: ఇది మిథ్యా నేను.
1: దిస్ ఈజ్ మిథ్యా.
0: ఇది సత్యమైన నేను కాదు.
1: దిస్ ఈజ్ నాట్ ది ట్రూ నేమ్.
0: ఇది మిథ్యా నేను.
1: దిస్ ఈజ్ ది నేమ్ విచ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ మిథ్యా.
0: అయితే ఈ ఆత్మకు అనంతరము అనంతరము కేవలము అనవరతము అడ్డుతగులనిది మనస్సు.
1: ఇట్ ఈస్ ది మైండ్ విచ్ కమ్స్ బిట్వీన్ ఆత్మ అండ్ వన్ సెల్ఫ్ కంటిన్యూస్లీ.
0: సూర్యుని నుండి తన వేడి వల్ల ఆవిర్భవించినటువంటి యొక్క మేఘములు సూర్యుని ఏ విధంగా మరుగు చేయుచున్నదో అదే విధంగానే ఆత్మ నుండి పుట్టినటువంటి యొక్క మనసు మనోసంఘాతమైనటువంటి మేఘమును అడ్డుతగులుతూ ఉంటున్నాయి.
1: జస్ట్ యాస్ ద క్లౌడ్స్ విచ్ ఆర్ ఫార్మ్డ్ బై ది సన్ హిమ్సెల్ఫ్ ఆర్ కవరింగ్ సన్, మైండ్ విచ్ హెస్ కమ్ ఫ్రమ్ ఆత్మ ఈజ్ కమింగ్ బిట్వీన్ ది బాడీ అండ్ ఆత్మ.
0: మనసు ఉండినంత వరకు మానవుడు ఆత్మతత్వాన్ని కాని ఆత్మ జ్ఞానమును కాని ఆత్మ విషయాన్ని కాని అర్థం చేసుకోలేడు.
1: యాజ్ లాంగ్ యాజ్ మ్యాన్ హ్యాజ్ ఎ మైండ్ హీ కెనాట్ అండర్స్టాండ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ ఆర్ ఆత్మ ఇన్
0: సర్వకాల సర్వావస్థలు ఎందును ఆత్మను గుర్తించేటువంటి యొక్క స్థితి కలిగినటువంటి వానికే సాక్షాత్కారమని చెప్పబడుతుంది.
1: దట్ పర్సన్ హూ ఎక్స్పీరియన్సెస్ అండర్ ఆల్ సర్కమ్స్టెన్సెస్ అండ్ అట్ ఆల్ టైమ్స్ ది రియల్ ట్రూత్ అలోన్ కెన్ బి డిస్క్రైబ్డ్ యాజ్ టు హ్యావ్ ఆత్మ సాక్షాత్కార.
0: ఈ యొక్క ఆత్మ నుండి మొట్టమొదట వినిపించేటువంటి యొక్క శబ్దము నేను.
1: ద ఫస్ట్ సౌండ్ విచ్ ఎమర్జెస్ అండ్ ఈజ్ హర్డ్ బై మ్యాన్ ఫ్రమ్ ఆత్మ ఈజ్ ఐ.
0: ఈ నేను అనేటువంటి యొక్క శబ్దము పుట్టిన తరువాతనే సృష్టి అంతే కూడాను ప్రారంభమైంది.
1: ఓన్లీ ఆఫ్టర్ దిస్ వర్డ్ ఐ ఈజ్ బోర్న్ ది రెస్ట్ ఆఫ్ ది క్రియేషన్ వాజ్ బోర్న్.
0: నేనే లేకుండా సృష్టియే లేదు.
1: ఇఫ్ దెర్ ఇస్ నో ఐ దెర్ ఇస్ నో క్రియేషన్.
0: ఈ నేను అన్నది ఆత్మ అనున్నది బ్రహ్మ అనున్నది ఇవన్నీ కూడా కేవలం పర్యాయ పదములే.
1: దిస్ ఐ ఆత్మ సౌండ్ విచ్ ఎమర్జెస్ అండ్ ఈజ్ హర్డ్ బై మ్యాన్ ఫ్రమ్ ఆత్మ ఈజ్ ఐ.
0: ఈ నేను అనేటువంటి యొక్క

0: అనున్నది, బ్రహ్మ అనున్నది, ఇవన్నీ కూడా కేవలం పర్యాయ పదములే.
1: దిస్ ఐ, ఆత్మ అండ్ బ్రహ్మ ఆర్ సినోనిమ్స్.
0: మనోరహితమైనటువంటి యొక్క నేనే, స్వస్వరూపమైనటువంటి యొక్క ఆత్మ.
1: ది ఐ విచ్ ఇస్ నాట్ అసోసియేటెడ్ విత్ ద మైండ్ ఈజ్ ద రియల్ ఫార్మ్ ఆఫ్ ఆత్మ.
0: మనోసహితమైనటువంటి యొక్క నేనే మిథ్యాత్మ.
1: మైండ్ అసోసియేటెడ్ విత్ ఐ ఈజ్ మిథ్యాత్మ.
0: ఉన్నది ఒక్కే ఆత్మ.
1: బట్ దెర్ ఇస్ ఓన్లీ వన్ ఆత్మ.
0: అదే ఒక్క నేను.
1: దట్ ఈస్ ద సింగిల్ ఐ.
0: కానీ ఇటు ఏకాత్మతో కూడినటువంటి యొక్క దివ్యత్వాన్ని అనుభవించే నిమిత్తమై మానవుడు అనేక సాధనలు చేస్తున్నాడు.
1: మ్యాన్ ఈజ్ మేకింగ్ ఎ నంబర్ ఆఫ్ సాధనాస్ ఇన్ ఆర్డర్ టు ఎక్స్పీరియన్స్ దిస్ సింగిల్ ఐ.
0: నిజముగా ఆత్మాన్వేషణ నిమిత్తమై సలిపేటి సాధనలన్నీ కూడాను అజ్ఞాన దశ యందు ఆచరించేటువంటి కర్మలే.
1: ఆల్ ది సాధనాస్ పర్ఫార్మ్డ్ ఇన్ క్వెస్ట్ ఆఫ్ ఆత్మ ఆర్ డన్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
0: ఈ సాధనలన్నీ కూడాను కేవలము జ్ఞాని ఎందు కానరావు.
1: దీస్ సాధనాస్ కెనాట్ బి ఒబ్టైన్డ్ ఇన్
0: జ్ఞానికి సాధనా సాధ్యము అనేటువంటి యొక్క వ్యత్యాసమే ఉండదు.
1: ఫర్ ఎ జ్ఞాని ది ఆల్ నోయింగ్ దెర్ ఇస్ నథింగ్ లైక్ సాధన అండ్ సాధ్యం.
0: ఉన్నది ఒక్కటే, ఏకం సత్.
1: దెర్ ఇస్ ఓన్లీ వన్ అండ్ దట్ ఈస్ ట్రూత్.
0: ఇట్టి ఏకత్వాన్ని పొందే నిమిత్తమై మానవుడు సాధనలు చేస్తున్నాడంటే ఇది కేవలము మానసిక తృప్తి నిమిత్తమై చేసేటువంటి యొక్క ప్రక్రియలే.
1: ఆల్ ది ఎఫర్ట్స్ మేడ్ బై మ్యాన్ ఇన్ ఆర్డర్ టు ఎక్స్పీరియన్స్ దట్ సింగిల్ ఐ ఆర్ ఓన్లీ టు ఎఫర్ట్స్ మేడ్ టు రిమూవ్ మైండ్.
0: మనసునే నిర్మూలం గావించుకునవన్నీ వేదాంతం బోధించుచుండగా మనసును సంతృప్తిపరిచే నిమిత్తమై చేసేటువంటి సాధనలు మనసును కేవలం బలపరిచినట్టు అవుతుంది.
1: వెన్ ఫిలాసఫీ ఈజ్ టీచింగ్ ఎఫర్ట్స్ మస్ట్ బి మేడ్ టు ఎలిమినేట్ అండ్ అన్హిలేట్ ఐ, ఇఫ్ యు ఆర్ మేకింగ్ ఎఫర్ట్స్ టు ప్లీజ్ దిస్ ఐ, ఇట్ ఈస్ ఎ వేస్ట్ అండ్ ఇట్ ఈస్ రాదర్
0: అన్వైజ్. ఏమైనా సాధనలు చేయాలని సంకల్పించుకుంటే,
1: ఇఫ్ యూ వాంట్ టు డూ ఎనీ సాధనాస్,
0: అనాత్మ భావాన్ని దూరం గావించుకో.
1: యూ హ్యావ్ టు రిమూవ్ ఫ్రమ్ యువర్ సెల్ఫ్ ది అనాత్మిక్ భావనాస్, భావనాస్ నాట్ అసోసియేటెడ్ విత్ ఆత్మ.
0: నీవేమైనా ఆత్మానందాన్ని అందుకోగోరినప్పుడు నీ దృష్టిని ఆత్మవైపున మరల్చు.
1: ఇఫ్ యూ వాంట్ టు రియలీ ఎంజాయ్ ఆత్మిక్ బ్లిస్, డైవర్ట్ యువర్ విజన్ టువర్డ్స్ ఆత్మ.
0: ఇంతే కాని మోక్షప్రాప్తి నిమిత్తమై కాని, ఆత్మానుగ్రహ నిమిత్తమై కాని, ఆత్మజ్ఞాన నిమిత్తమై కాని, ఆత్మానంద నిమిత్తమై కాని సాధనలు చేయటము కేవలము ఒక విధమైనటువంటి భ్రాంతియే.
1: ఆన్ ది అదర్ హ్యాండ్ ఆల్ ది ఎఫర్ట్స్ మేడ్ ఇన్ ఆర్డర్ టు గెట్ లిబరేషన్ ఆర్ బ్లిస్ ఆఫ్ ఆత్మ అండ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఆత్మ ఆర్ ఫుల్ ఆఫ్ డెల్యూషన్.
0: కేవలము మనోభ్రాంతి యొక్క చర్యలు.
1: దిస్ ఆర్ ఆల్ డెల్యూషన్స్ ఆఫ్ ద మైండ్.
0: ముక్తి కోరినడు ముక్కోటి దేవతల, ముక్తి కోరినరుడు

0: When the Vedas, Shastras, Bible, Quran and all scriptures are teaching that there is only one God, what is the idea of 3 crores of gods?
1: కనుక ఇవన్నీ కూడాను మనోభ్రాంతుల యొక్క వికారములే.
0: దిస్ ఆర్ ఆల్ ది పర్వర్షన్స్ ఆఫ్ ది డెల్యూజన్స్ ఆఫ్ ద మైండ్.
1: మనస్సు ఉండినంత వరకు కోరికలు తప్పవు.
0: యాజ్ లాంగ్ యాజ్ మైండ్ లాస్ హీ విల్ హ్యావ్ డిజైర్స్.
1: కోరికలు ఉండినంత వరకు కూడాను అభిమాన మమకారములు వదలవు.
0: యాజ్ లాంగ్ యాజ్ వన్ హ్యాస్ డిజైర్స్ లైక్స్ అండ్ డిస్లైక్స్ కెనాట్ బి
1: అభిమాన మమకారములు ఉండినంత వరకు అహంకారము పోదు.
0: యాజ్ లాంగ్ యాజ్ వన్ హ్యాస్ లైక్స్ అండ్ డిస్లైక్స్ వన్ కెనాట్ గెట్ రిడ్ ఆఫ్ హిస్ ఈగో.
1: అహంకారం పోయేంత వరకు కూడాను ఆత్మజ్ఞానం కలగదు.
0: యాజ్ లాంగ్ యాజ్ వన్ రిమూవ్స్ ఈగో వన్ విల్ నాట్ బి ఏబుల్ టు గెట్ ది నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ.
1: కనుక ఆత్మజ్ఞానం కాని ఆత్మానందం కాని ఆత్మదర్శనం కాని మనోనాశనం చేతనే సంభవిస్తుంది, కాని అన్య మార్గంలో మనకు లభ్యం కాదు.
0: ది నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ, ది బ్లిస్ ఆఫ్ ఆత్మ, ది దర్శన్ ఆఫ్ ది విజన్ ఆఫ్ ఆత్మ కెన్ బి ఒబ్టైన్డ్ ఓన్లీ బై ఎలిమినేషన్ ఆఫ్ ఈగో అండ్ బై నో ద
1: మనసు, బుద్ధి, చిత్తం మరి అహంకారం ఎందు పుట్టి పెరిగ ఎందడంగే.
0: ఫ్రమ్ వేర్ డిడ్ దిస్ మైండ్, ఇంటెలిజెన్స్, చిత్త అండ్ ఈగో టేక్ దర్ బర్త్?
1: ఎందు పుట్టి పెరిగి ఎందడంగే.
0: వేర్ డిడ్ దే టేక్ దర్ బర్త్? వేర్ డిడ్ దే గ్రో అండ్ వేర్ డిడ్ దే మర్జ్ బ్యాక్ అగైన్?
1: అదే బ్రహ్మ, అదే ఆత్మ.
0: దట్ ఈస్ బ్రహ్మ అండ్ దట్ ఈస్ ఆత్మ.
1: కనుక నీ యొక్క పుట్టుక స్థానమును నీవు గుర్తించే నిమిత్తమై, నీ స్వస్వరూపాన్ని నీవు గుర్తించే నిమిత్తమై అన్య మార్గమునందు నీవు అన్వేషణ సల్పినా ఇది ఏ రీతిగా నీవు పొందగలవు నీ యొక్క స్వస్వరూపాన్ని?
0: దేర్ ఫార్ హౌ కెన్ యూ గెట్ యువర్ ఓన్ రియల్ ఫారం, ఇట్స్ ఎక్స్పీరియన్స్ అండ్ ఇట్స్ రియలైజేషన్ బై ఎనీ అదర్ మీన్స్?
1: ఇది ఎట్లా ఉన్నదంటే, దొంగ తాను పోలీసు వేషం వేసుకుని తన్ను పట్టడానికే ప్రయత్నించినట్టుగా ఉంటుంటాడు.
0: దిస్ ఈజ్ కంపేరబుల్ టు ఎ థీఫ్ పుట్టింగ్ ఆన్ ది డ్రెస్ ఆఫ్ ఎ పోలీస్ మ్యాన్ ఈజ్ ట్రైంగ్ టు ఫైండ్ అవుట్ హూ దట్ థీఫ్ ఈజ్. హీఈస్ హిమ్సెల్ఫ్ ది థీఫ్.
1: నిన్ను గుర్తించుకోవడానికి అన్య సాధనలు ఈయనెందుకు?
0: టు రికగ్నైజ్ యువర్ సెల్ఫ్, వై షుడ్ యు రిసార్ట్ టు అదర్ సాధనాస్ అట్ ఆల్?
1: దీనికి ఒక చిన్న కథ ఉంటుండేది.
0: హియర్ ఇస్ ఎ స్టోరీ టు ఇల్లస్ట్రేట్ దిస్.
1: 10 మంది మూర్ఖులు చేరి నదిని దాటుతూ పోయారు.
0: 10 stupid people undertook a pilgrimage.
1: తిరిగి నదిని దాటిన తరువాత 10 మంది ఇక్కడికి వచ్చి చేరినామా లేదా అనేటువంటి వాళ్ళకి సందేహం.
0: దే వాంటెడ్ టు క్రాస్ ద రివర్ అండ్ ఆఫ్టర్ క్రాసింగ్ దే గాట్ ఎ డౌట్ వెదర్ ఆల్ ది 10 people
1: have ప్రారంభించాడు. 1, 2, 3, 4, 5, 6, 7, 8 అయ్యో ఇంకొకటి లేడే, నదిలో కొట్టుకుని పోయాడు అని ఒకరికొకరు చాలా భ్రాంతి చేత విచారం చెందుతూ వచ్చారు.
0: These stupid ones, each one of them started counting 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, leaving himself and began wondering.
1: నీవు చెప్పింది సరికాదు, నేను చూస్తానని వాడు కూడా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 అయ్యో నిజమే నీవు చెప్పింది ఇంకొకటి లేడే అని వాడు కూడా ఏడుస్తూ కూర్చున్నాడు.
0: ద సెకండ్ పర్సన్ సెడ్ దట్ ఐ డోంట్ బిలీవ్ యూ. హీ స్టార్టెడ్ కౌంటింగ్, కేమ్ అప్ టు 9 అండ్ హీ సెడ్ యెస్, వాట్ యు సెడ్ ఈస్ ట్రూ, ద 10th వన్ ఈస్ లాస్ట్.
1: అదే మార్గం నందు ప్రయాణం చేస్తున్నాడు ఒక బాటసారుడు, అతను వివేకవంతుడు. వీరి యొక్క బాధను చూచి నాయన మీరు దుఃఖించడానికి కారణం ఏమిటని ప్రశ్నించాడు.
0: ఎ క్లవర్ ట్రావెలర్ ఆన్ ద రోడ్ అబ్జర్వ్డ్ దిస్ అండ్ హీ ఆస్క్డ్ దెమ్, వెల్ వాట్ ఈస్ ది రీజన్ ఫర్ యువర్ గ్రీఫ్?
1: కానీ 9 మంది ఉన్నాం, ఇంకొకటి ఈ నదిలో కొట్టుకుని పోయాడు అని ఏడ్చారు.
0: 10 of us came, one is washed away in the river, therefore we are grief stricken. They replied,
1: అజ్ఞానమును గుర్తించి ఆ యొక్క బాటసారి ఒక్కొక్కరిని 1, 2, 3, 4, 5, 6 అని ఈ విధంగా 10 వరకు ఎంచి, నాయన మీరుంటున్నారు 10 మంది కూడా, కానీ ఎవరు ఎంచుతున్నారో వారు తనను తాను మర్చిపోయి ఎంచుతున్నాడు. కనుకనే ఒకరు పోయినట్టుగా నీవు విచారిస్తున్నారు. తనను తాను మరిచినటువంటి వ్యక్తి సరి అయిన సత్యాన్ని గుర్తించలేడు.
0: దట్ ట్రావెలర్ కౌంటెడ్ 1 after another అండ్ సెంట్ ఆల్ ఆఫ్ దెమ్ 10 ఆన్ వన్ సైడ్ అండ్ సెట్, వెల్ ది మిస్టేక్ ఈస్ ది పర్సన్ హూ ఈస్ కౌంటింగ్ ఈస్ ఫర్గెటింగ్ హిమ్సెల్ఫ్. That person who forgets himself can never realize anything. That is the meaning of this story.
1: నీవే ఆత్మయై ఉండి నీవు ఆత్మ నిమిత్తమై మరొక దానిని నీవు ప్రార్థన గాని సాధనలు గాని చేస్తే నీ యొక్క తత్వం నీది ఏ రీతిగా గుర్తించగలవు?
0: When you are yourself Atma, if you are trying to find out Atma and pray to some Atma, what type of prayer and what type of sadhana all this is?
1: ఏకోహం బహుశ్యాం, ఒక్కటే అనేకంగా మారిపోవటం చేత నీవి భిన్నత్వంలో నీవు అభిరుచిని అభివృద్ధిపరచుకుని ఏకత్వాన్ని విస్మరిస్తూ వస్తున్నావు.
0: There was one and it multiplied itself into many. On account of this, you are getting immersed in the diversity and forgetting the unity which underlies this diversity.
1: ఇవన్నీ కూడా నువ్వు అద్దంలో కనిపించే ప్రతిబింబముల వలె నీ యొక్క ప్రతిబింబములే.
0: All that you see outside is like a reflection in the mirror or reflections of your own self.
1: బింబాన్ని వదలి ప్రతిబింబాన్ని నీవు విశ్వసిస్తున్నావు.
0: You are forgetting the object and placing confidence in
1: కనుక నీవు భ్రమతో నువ్వు కట్టబడుతుంటున్నావు.
0: That is why you are bound by delusion.
1: భ్రమతో కట్టిపడినటువంటి వానికి బ్రహ్మ చిక్కడు.
0: Man bound by delusion can never find Brahma.
1: కనుక ఆత్మభావం అనేటువంటి దానిని మనం అనుభవించాలనుకుంటే మనం చేసేటువంటి సాధనలన్నీ కూడాను కేవలం నిరుపయోగమైనటువంటివి.
0: If you really want to enjoy the feeling of Atma, all the efforts which you are doing in order to find Atma are really useless.
1: ఈ సాధనలన్నీ కూడాను మనసును చల్లబరుస్తాయి.
0: But all these sadhanas are capable of pacifying
1: మనసును చల్లబరిచే ప్రయోజనం ఏమిటి?
0: These are all capable of pacifying the
1: మనసే mind. లేకుండా చేసుకోవాలి కానీ మనసును చల్లబరితే తిరిగి దానికి వేడి ఎక్కవచ్చు.
0: What you have to do is you have to eliminate the mind, not pacify it.
1: కనుక మనోనాశన నిమిత్తమై ఆచరించేటువంటి యొక్క సాధనలే ఆత్మాన్వేషణకు సరి అయినటువంటి సాధన.
0: Such sadhanas which can eliminate and annihilate mind alone are proper sadhanas for realizing Atma.
1: ఇక్కడ మనుషులందు ఈ దేహాత్మభావం చేరిపోవటం చేతనే అహం అనేటువంటిది అతన్ని ఇన్ని రకములైనటువంటి యొక్క మార్గము తిప్పుతుండాలి.
0: యాజ్ మ్యాన్ హెస్ ఐడెంటిఫైడ్ హిజ్ ఫిజికల్ బాడీ విత్ హిమ్సెల్ఫ్, హీఈస్ ఫాలోయింగ్ ఇన్ టు ది డెల్యూజన్ అండ్ గెటింగ్ కన్ఫ్యూజ్డ్.
1: నేను చేస్తున్నాను, నేను అనుభవిస్తున్నాను, నేను దీన్ని జయించినాను అనేటువంటి యొక్క కృత్యభావము మానవీయందు దినదినాభివృద్ధి చెందుతుండాలి.
0: The natural feeling that I am doing, I am enjoying, I am achieving victory is getting strengthened in man day after day gradually.
1: Vidyarthulara, jayapajayamulu nee karmala vallana kaani nee sadhanala valla kaani nee prayatnam valla kaani kaligeetundi kaadu.
0: Success and failure are not the ones which are the result of your own actions, your own sadhana.
1: కేవలం నీవు భ్రాంతిలో మునిగి నీ ప్రయత్నం చేత ఈ కార్యమును నీవు సాధించినట్టుగా నీవు అహంకారమును మరింత పెంచుకుంటున్నావు.
0: Being deluded, you are feeling that you have been able to achieve so many things by your own
1: ఎన్ని ప్రయత్నములు చేసినప్పటికీ విజయాన్ని సాధించలేని కార్యములు ఎన్ని జగత్తులో మనకు కనిపించటం లేదు.
0: In spite of extraordinary efforts made by people, how many failures can you come across?
1: ఏమి చేయకపోయినప్పటికీ విజయాన్ని పొందేటువంటి కార్యము ఎన్ని మనకు కనిపించటం లేదు.
0: How many more are we seeing that without doing any effort, some people are achieving success?
1: నీవు ప్రయత్నం చేసి తద్వారా నీవు కేవలము అపజయాన్ని పొంది విచారములకు గురి అయ్యేదానికంటే దైవమును విశ్వసించి దైవ కార్యముగా నీవు నీ తత్వాన్ని నీవు గుర్తించినప్పుడే సర్వము విజయాన్ని సాధిస్తుంది.
0: ఇన్స్టెడ్ ఆఫ్ కంప్లీట్లీ రిలయింగ్ ఆన్ యువర్ ఓన్ ఎఫర్ట్స్ అండ్ వెన్ యూ ఫేస్ ఫెయిల్యూర్స్ ఇన్స్టెడ్ ఆఫ్ గెటింగ్ రిజెక్టెడ్, హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ గాడ్, ఆఫర్ ఎవ్రీథింగ్ టు గాడ్ అండ్ దెన్ యూ విల్ అచీవ్.
1: మన ప్రయత్నముతో జరిగేటువంటిది ఏమీ లేదు అనేటువంటి యొక్క దీన్ని చక్కగా గుర్తించాలి.
0: యూ హ్యావ్ టు రియలైజ్ క్లియర్లీ దాట్ దెర్ ఈస్ నథింగ్ విచ్ యూ ఆర్ గోయింగ్ టు అచీవ్ మీ ఎఫర్ట్స్.
1: ఈ విధమైన యొక్క సాక్ష్యము మనకు సాక్షాత్కరిస్తూ ఉండాలి.
0: యూ కెన్ గెట్ ఎనీ నంబర్ ఆఫ్ ప్రూఫ్స్ ఫ్రమ్ యువర్ ఓన్ బాడీ.
1: నీ దేహంలో ఉండేటువంటి గుండె కొట్టుకోవడానికి నీవు ఏ ప్రయత్నం చేస్తున్నావు?
0: వాట్ ఎఫర్ట్స్ ఆర్ యు మేకింగ్ ఫార్ ది హార్ట్ బీటింగ్ అండ్ ఫంక్షనింగ్ ఇన్ యువర్ ఓన్ బాడీ?
1: నీవు క్షణ క్షణం కూడా విశ్వాస నిశ్వాసములు తీసుకుంటూ వదులుతున్నావు, దీనికి నీవు ఏం ప్రయత్నం చేస్తున్నావు?
0: వాట్ ఎఫర్ట్స్ ఆర్ యు మేకింగ్ ఫార్ ది కాన్స్టెంట్ ఇన్హేలింగ్ అండ్ ఎక్స్హేలింగ్?
1: నీవు భుజించినటువంటి ఆహారమును జీర్ణింపజేస్తుంటున్నది, దానికి నీవు ఏమి ప్రయత్నం చేస్తున్నావు?
0: వాట్ ఇస్ ది ఎఫర్ట్ దట్ యు ఆర్ పుట్టింగ్ ఇన్ ఆర్డర్ టు డైజెస్ట్ ది ఫుడ్ విచ్ యు హావ్ పార్టేకన్?
1: ఇవన్నీ ప్రయత్నంతో లభ్యమవుతుందాయా?
0: ఆర్ దీస్ థింగ్స్ అచీవ్డ్ బై ఎఫర్?
1: కాదు కాదు కాదు,
0: సర్టన్లీ నాట్.
1: నేను బ్రతకాలి బ్రతకాలి అనుకుంటే నువ్వు బ్రతకగలుగుతున్నావా?
0: If you want to say that I want to live and live and live,
1: can you chavali chavali anukunte nivu chestunnava?
0: Even if you want to die, can you die just like that?
1: Nee puttukku nive kaarakula?
0: Are you responsible for your part?
1: Kaadu kaadu kaadu,
0: not at all.
1: Kanuka ee vishayanni chakkaga vicharana chesthe kevalamu nee kartrutva bhaktutvamule ee ahankara mamkaramunu marinta abhiruddhi gaavinchutunnayi.
0: If you carefully examine, it is the doership and it is the enjoyership in you which is creating
1: ina jagatlo manam aacharinchesunte samasta karyamulu kodanu manodrupti nimittamai chesetunte yokka karmale.
0: All the action performed in the world is meant to satisfy your own mind.
1: Kanukane ee manastrupti manastrupti aneetundi enta kaalam chesinappudikini ee manasuku trupti aneetundi undadu.
0: For any length of time you go on trying to satisfy your own mind, you are not going to completely satisfy your mind.
1: Ee manas ante emiti?
0: What do you mean by mind?
1: Manase maya.
0: Mind is illusion.
1: Manase korika.
0: Mind is desire.
1: Manase avidya.
0: Mind is ignorance.
1: Manase prakruti.
0: Mind is nature.
1: Ee manase bhranti.
0: Mind is delusion.
1: Kanuka ee bhrantilo neevu munigi భ్రాంతిని పోగొట్టుకొనక బ్రహ్మను పొందాలనుకుంటే ఇది సాధ్యమవుతుందా?
0: గెటింగ్ డ్రౌన్డ్ ఇన్ దిస్ డెల్యూజన్, ఇఫ్ యు వాంట్ టు అటైన్ బ్రహ్మ, హౌ కెన్ యూ అచీవ్ ఇట్?
1: కేవలం నీ నీడను చూచి నీవే భయపడుతున్నావు.
0: లుకింగ్ అట్ యువర్ ఓన్ షాడో యు ఆర్ గెటింగ్ ఫ్రైటన్డ్.
1: నీ భావమును చూచి నీవే భయపడుతున్నావు.
0: యు ఆర్ ఫ్రైటన్డ్ అట్ యువర్ ఓన్ ఫీలింగ్స్.
1: కానీ ఉన్నది ఒక్కటే.
0: బట్ ట్రూలీ స్పీకింగ్ దేర్ ఇస్ ఓన్లీ వన్ థింగ్ విచ్ ఇస్ ఎగ్జిస్టింగ్.
1: ఇది ఏకం సత్, అది ఆత్మ.
0: దట్ ఈస్ ట్రూత్ అండ్ దట్ ఈస్ ఆత్మ.
1: భగవంతుడు సత్ చిత్ ఆనంద స్వరూపుడని అనేక మంది పండితులు వర్ణిస్తారు.
0: ఏ నంబర్ ఆఫ్ స్కాలర్స్ డిస్క్రైబ్ గాడ్ యాజ్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ సత్ చిత్ అండ్ ఆనంద.
1: ఇది సరి అయినటువంటి యొక్క జవాబు కాదు.
0: దిస్ ఇస్ నాట్ ఎ ప్రాపర్ డిస్క్రిప్షన్ అట్ ఆల్.
1: సత్తు తానే, చిత్తు తానే, ఆనందము తానే. భగవంతుడికి ఈ మూడు గుణములుగా ఉంటున్నాయని కాని అతను ఆనంద స్వరూపుడని కాని చెప్పడానికి, అటు ఆనందమే తాను, సత్తే తాను, చిత్తే తాను.
0: హీఈస్ ట్రూత్, హీఈస్ అవేర్నెస్, హీఈస్ బ్లిస్.
1: భగవంతుని కంటే వేరైనటువంటివి కాదు.
0: దీస్ ఆర్ నాట్ క్వాలిటీస్ విచ్ హీ హ్యాస్, దే ఆర్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ హిమ్.
1: ఏదో నాకు తెలియనటువంటి యొక్క మహత్తరమైన శక్తి నాకంటే ఒకటి వేరుగా ఉన్నది అని కొంతమంది విశ్వసించి ధ్యానం చేస్తారు.
0: Some people think that there is some power other than themselves which will have to be meditated upon, and they undertake meditation.
1: Gopyamuga rahasyanga edo okati divyamainatundi shakti naaku veruga unnadi danani nenu pondali aneetundi yokka vishayamto aneka rakamainatundi yokka deekshalu punutaru.
0: Some people take great resolution in order to find out that there is some secret mysterious power other than themselves which they want to realize.
1: Idi kevalamu ajnanam yokka cheriya.
0: This is an act of ignorance.
1: Neekante vere nittudi okati unnadi anukunnanta varaku kudanu neevu poorthi ajnanamlo munigina vaade.
0: As long as you think that there is some power other than you, you are under ignorance.
1: Neekante minchinatvanti marakati lokamlo lene ledu.
0: There is nothing greater than you in this world.
1: Aithe unnadi ani neevu nirupinchatamu idi nee manobhranti.
0: But to say that you want to prove that there is something is the delusion of the mind.
1: Unnadanaga swapnamulo manam aneka drushyamulu aneka anubhavulu manam anubhavistam.
0: We get a number of sights and experiences in state of dream.
1: Enta varaku nijam?
0: How long are they true?
1: స్వప్నములో ఉండినంత వరకే.
0: As long as you are in the dream.
1: స్వప్నము తీరినా ఇది నిజము కాదు.
0: once you are out of dream, these are not true.
1: నీవు మనోభ్రాంతిలో ఉండినంత వరకు కూడాను ఈ కష్టము, నష్టము, దుఃఖము, విచారము ఇవన్నీ సత్యమే.
0: As long as you are in the delusion of the mind, all these things like joy,
1: మనోభ్రాంతి వీడితివా, ఇదంతా అసత్యమే.
0: Come out of the delusion of the mind, these are all untrue.
1: కనుకనే ఇవన్నీ కూడాను మనోభ్రాంతితే కట్టబడినటువంటి యొక్క మిథ్యాలే.
0: All these are bound by the delusion of the mind, and
1: ee mithya nenu aadharam cheskoni satya nenu visarjistunnam.
0: We are giving up truth having faith in this mithya.
1: Dehame nenu aneetundi yokka ee taadhatma bhavam lopala ee yokka ahankaram ni penchukuntunnam.
0: Thinking that I am the body, you are developing ego in me.
1: ఒక చిన్న విషయం లోపల మనం అర్థం చేసుకుంటే ఎంతైనా విశాలమైన భావాన్ని మనం పొందవచ్చు.
0: If we can understand this with reference to one small thing, we can understand all other things.
1: తనకంటే వేరైనటువంటిది ఒకటి జగత్తునందు లేదు.
0: There is nothing other than oneself in this world.
1: ఉన్నదంతా ఉన్నదాని యొక్క ప్రతిబింబాలే.
0: ఆల్ దట్ ఎగ్జిస్ట్ ఈజ్ ఓన్లీ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ వాట్ రియల్లీ
1: లోక సంబంధమైనటువంటి విషయాలకు కర్త, కర్మ, క్రియ ఈ మూడు కొన్ని ఉంటుంటాయి.
0: ఆల్ ది వరల్డ్లీ ఆబ్జెక్ట్స్ హ్యావ్ ఎ సబ్జెక్ట్, ఎన్ ఆబ్జెక్ట్ అండ్ ఎ ప్రిడికేట్.
1: కానీ ఆత్మ సంబంధమైన విషయముకు, ఆధ్యాత్మిక సంబంధమైన విషయమునందు కర్త తప్ప క్రియ ఇది ఏమాత్రం ఉంటుండదు, కర్మ.
0: బట్ విత్ రెఫరెన్స్ టు ఆత్మ ఆర్ ద స్పిరిచువల్ వరల్డ్ దెర్ ఇస్ నథింగ్, దెర్ ఇస్ ఓన్లీ వన్ డూయర్, కర్త.
1: చేసేవాడు తానే.
0: హీఈస్ ద డూయర్.
1: చేయించేవాడు తానే.
0: హీఈస్ గెటింగ్ ఇట్ డన్.
1: చేయింపబడినది తానే.
0: హీఈస్ ది యాక్ట్ విచ్ ఇస్ బీయింగ్ డన్.
1: ఈ మూడింటి యొక్క ఏకత్వంతో కూడినటువంటి యొక్క ఆత్మతత్వమే సర్వత్రా నిండినటువంటి చైతన్యం.
0: ఇట్ ఈస్ దిస్ యూనిటీ ఆఫ్ ఆల్ దీస్ త్రీ థింగ్స్ విచ్ ఈస్ ఎగ్జిస్టింగ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ కాన్షియస్నెస్ ఆల్ అరౌండ్.
1: ఈ చైతన్య తత్వము ఒక్క దగ్గర ఉండి మరొక దగ్గర లేకుండా ఉండడానికి వీల్లేదు.
0: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు హ్యావ్ ఎ స్టేట్ వెన్ కాన్షియస్నెస్ ఎగ్జిస్ట్ ఇన్ వన్ ప్లేస్ అండ్ డజంట్.
1: ఈ చైతన్యముని మూడు భాగములుగా విభజించి సామాన్యమైన లోకానికి సామాన్యమైన మార్గమునందు సంతృప్తి పడే నిమిత్తమై సత్ చిత్ ఆనందము అనేటువంటి పేరు పెడుతూ వచ్చారు.
0: దిస్ కాన్షియస్నెస్ ఇస్ డివైడెడ్ ఇన్ టు త్రీ సచ్ అ సత్ చిత్ అండ్ ఆనంద ఫర్ గివింగ్ సాటిస్ఫాక్షన్ టు ది వరల్డ్లీ పీపుల్.
1: దాని ఇది దీని యొక్క ప్రతిబింబం అది అని ఈ రకంగా చూపుతూ వచ్చారు వేదాంతులు.
0: దిస్ ఫిలాసఫర్స్ బిగాన్ దే షోయింగ్ వన్ యాజ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది అదర్.
1: దీనినే వేదాంతమునందు ఆస్తి, భాతి, ప్రియము అన్నారు.
0: In Vedantic parlance, this has been described as asti, bhati, priyam.
1: ఈ మూడు కూడాను ఒక్కటే.
0: All the three are one and the same.
1: ఇది ఇక్కడ టంబ్లర్ ఉన్నది, ఇది అస్థి, ఇది సత్.
0: Here is the tumbler. This is asti, this is truth.
1: అయితే చిత్ అంటే ఏమిటి? దానిని గోచరి అది మనం చూస్తున్నాము.
0: What do you mean by chit?
1: Chudame kaakunda idi tumbler ani manam telusukunnamu.
0: I am seeing this and I am aware of this fact that this is tumbler.
1: Inka aanandam ante emti? Deenini manam anubhavistunnamu.
0: What do you mean by aananda? I am enjoying it.
1: Ee sattu chittu aananda moodainda idi lede okkate.
0: There is only one. Is it really
1: ee sattu unnadi okkate prakashinchedi okkate aanandampacheyinadi okkate.
0: There is only one and it is shining as and that also is one and it is experience that is also the same thing.
1: Kanuka oke dani yendu manam anekamainatundi yokka bhrantulu cheta anekatvanga dani anubhavinchi aneka roopanamamulu kalpistunnam.
0: There is only one. By delusion we are experiencing that one as many and feeling that we are experiencing many.
1: Kanuka ఆత్మతత్వం అనగా ఏకత్వంతో కూడినటువంటి యొక్క దివ్యత్వం అనేటువంటి యొక్క సత్యాన్ని గుర్తించాలి.
0: Therefore it is necessary to realize when we say that ఆత్మతత్వ, this is the principle of unity which is underlying everything.
1: ఈ ఆత్మ అనగా రూపము లేనటువంటిది,
0: దిస్ ఆత్మ డస్ నాట్ హ్యావ్ ఫామ్.
1: ఇది కేవలము అనేక రూపాన్ని కూడా ధరించేటువంటిది.
0: ఇట్ ఈస్ కేపబుల్ ఆఫ్ టేకింగ్ మెనీ ఫార్మ్స్.
1: గాలి ఉంది.
0: హియర్ ఈస్
1: ఎయిర్. దీనికి ఏమి రూపం?
0: వాట్ ఫార్మ్ డస్ ఎయిర్ హ్యావ్?
1: రూపము లేనంత మాత్రమే గాలి లేదని ఎవరైనా చెప్పడానికి వీలుందా?
0: జస్ట్ బికాస్ ఎయిర్ డస్ నాట్ హ్యావ్ ఎ ఫారమ్ కెన్ యూ సే దట్ దేర్ ఇస్ నో ఎయిర్ అట్ ఆల్?
1: అయితే ఈ గాలి ఏ ఆకారాన్ని ఆశ్రయిస్తుందో ఆ ఆకారం యొక్క స్వరూపాన్ని పొందుతుంది.
0: బట్ విచ్ ఎవర్ కంటైనర్ దిస్ ఎయిర్ ఎంటర్స్ ఇన్ దట్ ఫారమ్ ఇట్
1: గెట్స్. బెలూన్ లో చేరిపోతే అది బెలూన్ రూపంగా ధరిస్తుంది.
0: వెన్ ఎయిర్ ఎంటర్స్ ఇన్ టు బెలూన్ ఇట్ టేక్స్ ది ఫార్మ్.
1: ఫుట్బాల్ లో చేరితే ఫుట్బాల్ రూపంగా పోతుంది.
0: వెన్ ఇట్ ఎంటర్స్ ఇన్ టు ఫుట్బాల్ ఇట్స్ ఫారమ్ ఇస్
1: దట్. తల కింద పెట్టుకునేటువంటి ఒక పిల్లో రూపంలో పోయి చేరితే పిల్లోగా కనిపిస్తుంది.
0: వెన్ ఎయిర్ ఎంటర్స్ ఇన్ టు పిల్లో ద ఇట్స్ ఫారమ్ ఇస్ దట్ ఆఫ్ ఎ పిల్లో.
1: కానీ దీనికి ఒక రూపం లేదు.
0: బట్ ఎయిర్ డజంట్ హ్యావ్ ఎ ఫామ్.
1: అయితే గుణము మాత్రం ఉంటుంది.
0: బట్ ఇట్ హాస్ ఎ క్వాలిటీ.
1: అదే చైతన్య గుణం.
0: దాట్ ఈస్ ది క్వాలిటీ ఆఫ్ కాన్షియస్నెస్.
1: ఈ చైతన్య తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలంటే ఇది చాలా కష్టం.
0: ఇఫ్ యూ రియలీ వాంట్ టు అండర్స్టాండ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ చైతన్య కాన్షియస్.
1: ఈ చైతన్యం అనేటువంటిదే కాన్షియస్నెస్ అన్నారు.
0: దిస్ చైతన్య హాస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ కాన్షియస్నెస్.
1: ఈ కాన్షియస్నెస్ ను మనము గుర్తించాలనుకున్నా అర్థం చేసుకోవాలనుకున్నా దాని నుంచి ఒక చిన్న భాగమైనటువంటి దాన్ని తీసుకుని కాన్షియస్ అనేటువంటి రూపకంగా తయారు చేసుకుంటూ వచ్చాం.
0: ఇఫ్ యూ వాంట్ టు రికగ్నైజ్ అండ్ అండర్స్టాండ్ దిస్ కాన్షియస్నెస్ ఇట్ హ్యాస్ టు బి రిడ్యూస్ టు కాన్షియస్
1: అనగా విట్నెస్.
0: దట్ మీన్స్ ఇట్ ఇస్ ఎ విట్నెస్.
1: దీనిని అవేర్నెస్ అని.
0: దిస్ ఇస్ ఆల్సో కాల్డ్ అవేర్నెస్.
1: సాక్ష్యము అని.
0: దిస్ ఆల్సో కాల్డ్ అగైన్ విట్నెస్.
1: అయితే దీనికి ఒక సాక్ష్యం ఉంది. ఈ సాక్ష్యానికి మరి ఏదైనా ఒకటి ఆధారం కావాలి కదా.
0: ఈవెన్ ఫర్ దిస్ విట్నెస్ దేర్ మస్ట్ బి సమ్ బేసిస్.
1: దాని వల్లనే ఈ కాన్షియన్స్ నుంచి కూడా కాన్షియస్ వచ్చేసింది.
0: ఫ్రమ్ దిస్ కాన్షియన్స్ కాన్షియస్ హెస్ కమ్.
1: కాన్షియస్నెస్ కాన్షియన్స్ కాన్షియస్. ఈ మూడింటి యొక్క తత్వము మూడు గుణములుగా మారిపోతూ వచ్చాయి.
0: Consciousness, conscience and conscious are the three entities which have got
1: conscious
0: three qualities.
1: Consciousness and the senses to coordinate.
0: Conscious is associated with senses.
1: Conscience and the manas to coordinate.
0: Conscience is associated with mind.
1: Consciousness and the atma to coordinate.
0: Consciousness is associated with atma.
1: ఈ మూడింటియొక్క తత్వములనే లోకానిమిత్తమై లోకాచరణ నిమిత్తమై లోకజ్ఞాన నిమిత్తమై దీనిని ఈ రకంగా మనం విభజించుకుంటూ వచ్చాం.
0: దీస్ త్రీ ది డివిజన్ ఆఫ్ దీస్ త్రీ ఈజ్ మెంట్ ఫర్ సేక్
1: ఆఫ్
0: స్మాల్ ఎగ్జాంపుల్.
1: లోకంలో డాక్టర్స్ కాన్ఫరెన్స్ జరుగుతుంది.
0: దేర్ వాజ్ ఎ డాక్టర్స్ కాన్ఫరెన్స్ గోయింగ్ ఆన్.
1: హాల్ అంతా డాక్టర్స్ ఏముంటుంటారు.
0: దేర్ ఆర్ డాక్టర్స్ ఇన్ ది హాల్.
1: కానీ డాక్టర్స్ ఒక్కటే పేరు.
0: బట్ ది వర్డ్ టు డిస్క్రైబ్ దెమ్ ఇస్ డాక్టర్స్.
1: కానీ ఒక్కొక్క డాక్టర్ ఈఎన్టీ డాక్టర్ ఒకటి కావచ్చును, బోన్స్ డాక్టర్ ఒకరు కావచ్చును, బ్లడ్ డాక్టర్ ఒకరు కావచ్చును, ఇంకా అనేక రకములైనటువంటిది విడివిడిగా దాన్ని దేహాన్ని భాగములు చేసి విచారణ చేసినటువంటి వ్యక్తులుగా రూపొందవచ్చు.
0: దేర్ మే బి డిఫరెంట్ డాక్టర్స్ హూ హావ్ స్పెషలైజ్డ్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ అండ్ లింబ్స్ ఆఫ్ ద బాడీ.
1: ఒకడు బోన్స్ స్పెషల్ చేసి ఉంటాడు.
0: దెర్ ఇస్ వన్ బోన్ స్పెషలిస్ట్.
1: ఇంకోటి కిడ్నీ స్పెషల్ చేసి ఉంటాడు.
0: దెర్ ఇస్
1: హార్ట్ స్పెషల్ చేసి ఉంటాడు.
0: There is another who has specialized with reference to kidney.
1: ఇవన్నీ కూడాను ఒక్క దేహములో ఉండినటువంటి దాని విభాగములు చేసి జీవనోపాధి నిమిత్తమై ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి దానిని పరిశోధన చేసి ఆ డాక్టర్ ని పేరు పొందారు.
0: Each one has specialized in one part of the body, although there is only one body. This is done for the sake of a worldly benefit.
1: కాబట్టి అందరూ డాక్టర్సే.
0: But basically all of them are doctors.
1: అదే విధంగానే అందరూ ఆత్మస్వరూపులే.
0: ఇన్ ద సేమ్ వే ఆల్ ఆఫ్ అస్ ఆర్
1: జీవనోపాధి నిమిత్తమై ఒకటి ఉద్యోగం చేయవచ్చును.
0: ఫర్ ది సేక్ ఆఫ్ ఈకింగ్ ఎ లైవ్లీహుడ్ వన్ మే
1: ఇంకోటి కూలి పని చేయవచ్చును.
0: వన్ మే బి వర్కింగ్ ఇన్ అన్ ఆఫీస్. వన్ మే బి
1: ఇంకోటి వ్యాపారం చేయవచ్చును.
0: వన్ మే క్యారీ ఆన్ బిజినెస్.
1: ఇంకోటి వ్యవసాయం చేయవచ్చును.
0: వన్ మే అండర్టేక్ కల్టివేషన్.
1: ఈ యొక్క జీవనోపాధి నిమిత్తమై నిర్మించుకున్నటువంటి యొక్క వృత్తుల వల్ల ఈ పేర్లు మనం అభివృద్ధి గావించుకుంటూ వచ్చాం. ఈ పేర్లు కేవలం వృత్తులతో వచ్చినటువంటివే కానీ శాశ్వతంగా వచ్చినటువంటివి కాదు.
0: All the names which one has got is based upon the functions which he performs, but it is not a permanent name given to each individual.
1: అదే విధంగానే ఆత్మ అనేటువంటిది సర్వుల యందు ఒక్కటే ఉండినప్పటికీ ఆయా శరీరం యొక్క అభిమానమును పురస్కరించుకుని ఆ సుఖ దుఃఖములను అందుకుంటున్నారు.
0: దేర్ ఇస్ ఓన్లీ వన్ ఆత్మ ఇన్ ఆల్ ది బాడీస్ బట్ డిపెండింగ్ అపాన్ దట్ పర్టికులర్ బాడీ అండ్ ది యాక్షన్ ఇట్ పర్ఫార్మ్స్
1: ఒక చిన్న ఉదాహరణ,
0: వన్ స్మాల్ ఎగ్జాంపుల్,
1: ఒక ప్లేన్ ఎక్కడో యాక్సిడెంట్ అయిపోయింది.
0: There was an accident in a particular place.
1: ఆ ప్లేన్ లోని నిజంగా మనవారు ఉన్నారంటే ఇంక చెప్పనక్కరలేదు. అనేక రకమైనటువంటి విచారణలకు ప్రయత్నిస్తాం.
0: If one comes to know that his own people are in that plane when the accident has taken place, all
1: ఆ ప్లేన్ లోని మనవారు ఎవరైనా లేకుండా పోయినప్పుడు ఎట్లా జరిగిందట, ఏమి జరిగిందంట, ఎంత మంది పోయినారట, ఈ ఇన్ఫర్మేషన్ లో మనం ప్రయత్నిస్తాం.
0: If your people are not there in the plane, then you go on putting a number of questions. How did that accident take place? How many people were there? Only for getting information.
1: Kanukane, idi naadi aneetvanti yokka bhavam lekapovatam chetane manamanta information lopala pothunnam.
0: As we do not have the feeling that these are mine, you go in for information.
1: Andar yendu unnatvanti yokka tattam okkate anukunnappudu neevu information lo digavu, transformation lo vastavu.
0: If you know that there is only one Atma which is existing in everyone, you don't get yourself interested in information. You want transformation then.
1: కనుక ఆత్మ భావము అనేటువంటిది ఏకంగా మనం భావించాలి.
0: Therefore, we should have that unity.
1: ఉన్నది ఒక్కటే, ఒక్కటే, అన్యము లేదు.
0: There is only one thing and one thing alone.
1: అయితే
0: the second thing doesn't
1: exist. మనస్సు, దేహము ఇవన్నీ ఉండినంత వరకు కూడాను ఈ ఏకత్వాన్ని పొందటము ఇది చాలా కష్టం.
0: బట్ యాజ్ లాంగ్ యాజ్ యూ హావ్ ఎ మైండ్ అండ్ ఎ బాడీ అండ్ అదర్ థింగ్స్ ఇట్ ఇస్
1: కష్టం. కష్టం అని చెప్పండి, నిరంతరము మనము దీనిని అనుభవించటము ఇది కూడా సహజ కర్తం కాదు.
0: జస్ట్ బికాస్ ఇట్స్ డిఫికల్ట్ టు ఎక్స్పీరియన్స్ ఆత్మ,
1: కష్టమైనప్పటికీ మన సత్యాన్ని మనం గుర్తించడానికి తగిన కృషి చేయాలి.
0: ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ డిఫికల్ట్ వీ షుడ్ మేక్ ఎఫర్ట్స్ అప్రోప్రియేట్ టు రియలైజ్ రియల్ నేచర్.
1: మనము రథము అనేటువంటి దేహాన్ని గురించి గుర్తించాం.
0: వీ హావ్ రికగ్నైజ్డ్ దట్ దిస్ బాడీ ఈజ్ లైక్ ఎ చారియట్.
1: గుర్రములు అనేటువంటి యొక్క ఇంద్రియాల గురించి గుర్తించాం.
0: వీ హావ్ ఆల్సో రికగ్నైజ్డ్ దట్ సెన్సెస్ ఆర్ లైక్ హార్సెస్.
1: పగ్గములు అనేటువంటి యొక్క మనసును కూడాను అర్థం చేసుకున్నాం.
0: వీ హావ్ ఆల్సో రికగ్నైజ్డ్ ది మైండ్ ఈజ్ లైక్ ది రెయిన్.
1: సారథి అనేటువంటి బుద్ధిని కూడాను మనము కొంతవరకు విచారణ చేశాము.
0: వీ హావ్ ఆల్సో రికగ్నైజ్డ్ దట్ this charioteer is intelligence.
1: Aithe ee rathamu, ee gurramulu, ee paggamulu, ee sarathi deni nimittam ayyerpadnai.
0: For whose sake have all these things come into existence like chariot?
1: Yajamani.
0: There is a owner for this.
1: Aa yajamani anetundi vaadu indulo aatma swaroopudai untunnadu.
0: That master is aatma residing in this heart.
1: Kanukane eko vasi సర్వభూతాంతరాత్మ, ఏకోవసి ఒక్కడే ఈ యొక్క దీని యందు సర్వభూతములు యందు కూడాను నివసిస్తున్నాడు.
0: దేర్ ఇస్ ఓన్లీ వన్, హీ ఇస్ రిసైడింగ్ ఇన్ సో మెనీ లివింగ్ బీయింగ్స్.
1: అయితే ఇది భూతము అనుకున్నప్పుడు ప్రాణంతో కూడినటువంటిదా అని మనం విచారణ చేయొచ్చు.
0: వెన్ యూ సే ఇట్ ఈస్ ఎ లివింగ్ బీయింగ్, డస్ ఇట్ హ్యావ్ లైఫ్?
1: భూతం అనగా ఏమిటి? శబ్ద స్పర్శ రూప రసగంధాదులు ఈ యొక్క దీనితో కూడినటువంటి ఈ శబ్దములు అనగా ఇంద్రియముల యొక్క చేరిక.
0: When you say this bhutam, the word is used, it is a conglomeration of
1: bhutam,
0: this jadamule. These are all qualities only.
1: Ee jadamule yokka dinine bhutam ani peru pettu vacharu.
0: These are all inert and they are called as bhutam.
1: Ee bhutam ante inkoka artham kuda untundi, adi pichachamu ani.
0: Another meaning of this word bhutam is
1: idi peru bhutanga untundadi annaru anaga emti viduvaleinatvanti oka dayyanga untundadi ani.
0: That means it is a great devil.
1: ఈ భూతములన్నీ కూడాను మనకు ఒక పిచాచములే.
0: All these elements or senses,
1: ఇవి మానవుని అనేక రకములుగా పీడిస్తున్నాయి.
0: It is these things which are really giving us a lot of trouble and problem.
1: కనుక వీటి యొక్క సత్య స్వరూపాన్ని గుర్తింపజేసేటువంటి వ్యక్తులు మనకు అత్యవసరము.
0: Therefore, it is necessary to come across people who can make us realize the real nature.
1: కాన మనము దేహభావమును, దేహతత్వాన్ని, దేహ కర్తవ్యాన్ని చక్కగా గుర్తించి లక్ష్యమును ఆత్మయందించుకోవాలి.
0: ఫీలింగ్ ఇట్స్ ప్రిన్సిపల్ అండ్ కండక్ట్ అవర్ సెల్ఫ్ ప్రాపర్లీ.
1: కనుక నేను చేస్తున్నాను అనేటువంటి యొక్క కర్తగా నీవు మారవద్దు.
0: డోంట్ థింక్ డోంట్ కన్సిడర్ దట్ యు ఆర్ డూయింగ్ ఇట్ డోంట్ యాక్సెప్ట్ దిస్ డూ యర్
1: దీని ఫలితం నాకే అందాలి అనేటువంటి భక్తత్వంలో నువ్వు తిరగద్దు.
0: డు నాట్ ఆల్సో ఇండల్జ్ దాట్ యూ షుడ్ గెట్
1: ఈ కర్తృత్వ భక్తత్వాన్ని మనం దూరంగా ఉంచి కర్తవ్యాన్ని ఆచరించాలి.
0: గివ్ అప్ డూయర్షిప్ గివ్ అప్ ఎంజాయర్షిప్ అండ్ అండర్టేక్ దాట్ యాజ్ ఎ డ్యూటీ.
1: ఈ కర్తవ్యం యోగం ఉచ్యతే ఇదే నా యొక్క యోగం.
0: దిస్ డ్యూటీ ఈజ్ ద రియల్ యోగా.
1: ఈ యోగాన్ని నీవు అనుభవించటమంటే దివ్యమైనటువంటి యొక్క ఆత్మభోగములో నీవు అనుభవించవచ్చు.
0: ఇఫ్ యూ కెన్ ప్రాక్టీస్ దిస్ యోగా ఆఫ్ పర్ఫార్మింగ్ ఇట్ యాజ్ ఎ డ్యూటీ యూ కెన్ ఎంజాయ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ ఆల్సో.
1: కానీ ఈ యోగము లేకపోవటం చేతనే మనం రోగులుగా మారుతున్నాం.
0: యాజ్ వీఆర్ నాట్ ప్రాక్టీసింగ్ దిస్ యోగా వీఆర్ బికమింగ్ డిసీజ్డ్ సోల్స్.
1: మానసిక సంబంధమైనటువంటి వృత్తులను చక్కగా జాగ్రత్తగా మనం విచారించాలి.
0: We have to carefully analyze and understand the mental activity.
1: ఇది ఎక్కడి నుంచి పుడుతుండాలి?
0: From where does this mind come?
1: ఇది చేసే పని ఏమిటి?
0: What does it do?
1: దీనిని మనం ఎందుకు అనుసరించాలి?
0: Why should we follow?
1: దీని వల్ల కలిగేటువంటి ఫలితం ఏమిటి?
0: What is the result of all this?
1: ఇది మనకు బంధనకు తీసుకుని పోతుండాదా లేక విశాలమైనటువంటి యొక్క మోక్షమునకు కొనిపోతుండాదా?
0: Does it bind us or does it liberate us?
1: అని విచారణ చేస్తే ఇది క్రమక్రమేణా బంధనకే తీసుకుని పోతుండాలి.
0: ఇఫ్ యు గ్రాడ్యువల్లీ ఎన్క్వైర్ ఆన్ దీస్ లైన్స్ ఇట్ ఈస్ టేకింగ్ యూ టువర్డ్ ది బాండేజ్.
1: కనుక ఆత్మతత్వం అనేటువంటిది కేవలము అన్య విధములుగా కూడా విచారణ చేయడానికి వీలు కాదు.
0: దెర్ఫోర్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ ఇన్ ఎనీ అదర్ వే.
1: ఈనాటి లోకములో భిన్న భావములు భిన్న చర్యలు ద్వేషములు అసూయలు అహంకారములు అశాంతులు అభివృద్ధి కావడానికి కారణము ఈ ఏకత్వమును కోల్పోవటమే.
0: యాజ్ వీ హావ్ లాస్ట్ దిస్ సెన్స్ ఆఫ్ యూనిటీ దిస్ హెస్ మేనిఫెస్టెడ్ ఇట్ సెల్ఫ్ ఇన్ ద ఫారమ్ ఆఫ్ ఆల్ ద డిఫరెన్సెస్ జెలసీస్ క్వారల్స్ కాన్ఫ్లిక్ట్స్ స్ట్రైవ్ గ్రీఫ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లం ఇన్ ద వరల్డ్.
1: కనుక మనము సమత్వమైనటువంటి యొక్క ప్రేమతత్వాన్ని మనం పెంచుకోవాలి.
0: దేర్ఫోర్ వీ హావ్ టు డెవలప్ ది లవ్ విచ్ బ్రింగ్స్ అబౌట్ ఈక్వాలిటీ ఇన్ అస్.
1: ఈనాడు మనం చదివేటువంటి చదువుల యొక్క జ్ఞానం ఏమిటి?
0: వాట్ ఈస్ ది నాలెడ్జ్ విచ్ యూఆర్ గోయింగ్ టు గెయిన్ బై ది టైప్ ఆఫ్ స్టడీస్ విచ్ యూ హావ్ అండర్ టేకన్?
1: ఇది నిజమైనటువంటి జ్ఞానమా?
0: ఈజ్ ఇట్ ఎ రియల్ నాలెడ్జ్?
1: కాదు కాదు,
0: సర్టన్లీ నాట్.
1: ఇది అజ్ఞానంలోని అజ్ఞాన జ్ఞానం.
0: దిస్ ఈజ్ ఇగ్నోరెన్స్ ఇన్ ఇగ్నోరెన్స్.
1: మనము అజ్ఞానంలో చదువుతున్నటువంటి అజ్ఞానాన్ని మనం అభివృద్ధి పరచుకుంటున్నాం.
0: వీఆర్ డెవలపింగ్ ఇగ్నోరెన్స్ ఇన్ ఇగ్నోరెన్స్.
1: ఇక్కడ ఆత్మ ఎక్కడ ఉన్నది అనుకుంటే చైతన్యమునకు మరొక చైతన్యమునకు మధ్యనున్నటువంటి యొక్క అచైతన్యమైనటువంటి ఆత్మస్వరూపంగా ఉంటుండాలి.
0: యు సే ఇన్ దిస్ స్టేట్ వేర్ ఇస్ ఆత్మ? ఇట్ ఈస్ బిట్వీన్ వన్ కాన్షియస్నెస్ అనదర్.
1: ఇది ఎట్లా ఎప్పుడు మనకు అర్థమవుతుందంటే ఇది అందరికీ అర్థం కాదు.
0: ఇట్ ఈస్ డిఫికల్ట్ ఫర్ ఆల్ పీపుల్ టు అండర్స్టాండ్.
1: జాగ్రత్తకు నిద్రకు మధ్యలో ఉన్నటువంటి స్థితి వలె ఉంటుంటాడు.
0: ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఎ స్టేట్ ఇన్ బిట్వీన్ ఎ స్టేట్ ఆఫ్ అవేకనింగ్ అండ్ డీప్ స్లీప్.
1: అయితే జాగ్రత్త నిద్రకు మధ్యలో ఉన్నటువంటి స్థితి ఎట్లా ఉంటుందంటే ఎవరికి తెలియదు.
0: వాట్ ఈస్ ది స్టేట్ బిట్వీన్ వేకింగ్ స్టేట్ అండ్ డీప్ స్లీప్ స్టేట్? నో వన్ రియల్లీ.
1: జాగ్రత్తగా ఉండినట్టే ఉంటుంటాము, తిరిగి కన్నుమూత పడిపోదు.
0: యు ఆర్ థింకింగ్ దట్ యు ఆర్ రియలీ అవేక్ బట్ యు స్టార్ట్ స్లీపింగ్.
1: కానీ యోగులు మాత్రమే దీనిని చక్కగా గుర్తిస్తూ వచ్చారు.
0: బట్ యోగీస్ హావ్ రికగ్నైజ్డ్ దట్ రియల్ స్టేట్.
1: ఈ జాగ్రత్తకు ఈ నిద్రకు ఉండినటువంటి యొక్క తత్వము అది నిజమైనటువంటి ఆత్మతత్వం అన్నారు.
0: దట్ పర్టికులర్ స్టేట్ విచ్ కమ్స్ బిట్వీన్ వేకింగ్.
1: జాగ్రత్త రజోగుణము నిద్ర తమో గుణము రెండింటికి మధ్య ఉన్నటువంటిది సాత్వికము, అదే ఆత్మస్వరూపం.
0: స్టేట్ ఆఫ్ వేకింగ్ ఈజ్ రజోగుణ, స్లీప్ ఈజ్ అసోసియేటెడ్ విత్ తమో గుణ. ఇన్ బిట్వీన్ దీస్ టూ కమ్స్ సత్వగుణ అండ్ దాట్ హ్యాస్ టు బి ఎక్స్పీరియన్స్డ్.
1: కనుక ఈ ఆత్మతత్వాన్ని మనము చక్కగా గుర్తించాలనుకుంటుంటే ఆత్మ జ్ఞానాన్ని మొట్టమొదటి విచారణ చేయాలి.
0: ఇఫ్ యూ వాంట్ టు రియలైజ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ యు షుడ్ హ్యావ్ నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ.
2: యు వర్ లిస్నింగ్ టు ఎ డివైన్ డిస్కోర్స్ delivered by Bhagwan Shri Satya Sai Baba on the 29th of May 2019. 1990 during the summer course at Brindavan.

0: Seeking liberation, man prays to 3 crores of gods and he resorts to them. But this is not useful.
1: Kani mukkoti devatalanu aaradhana chestuntadu mukti kori manavudu.
0: Aspiring to get liberation, man is worshipping 3 crores.
1: Unnadi okkate ani vedam kani shastram kani bible kani quran kani ye grandhamulainappudikini nindayanni parichi సత్యాన్ని బోధించుచుండగా ముక్కోటి అనేటువంటి సంఖ్యకు విలువెక్కడ ఉంటుండాలి.

0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: పవిత్రమైన మానవ జీవితమునకు, దివ్యమైన ఆదర్శమునకు, అపూర్వమైనటువంటి ధర్మమునకు మానవత్వము అత్యంత అవసరమైనటువంటిది.
1: టు సెట్ ఎన్ ఎగ్జాంపుల్, ఎ డివైన్ ఐడియల్, టు లీడ్ ఎ సీక్రెట్ లైఫ్, ద హ్యూమన్ లైఫ్, ద హ్యూమన్ బర్త్ ఈజ్ ఎసెన్షియల్.
0: ఇట్టి మానవుని అహంకారము, క్రోధము, కామము, లోభము ఈ నాలుగు కూడాను ఆవరించటం చేతనే మానవత్వాన్ని మరచి, దివ్యత్వాన్ని విస్మరించి కేవలము పశుత్వంగా అనుభవిస్తున్నాడు ఈనాటి మానవుడు.
1: మ్యాన్ టుడే హ్యాస్ ఫర్గాటన్ ది ఇన్నేట్ ఇమ్మనెంట్ డివినిటీ విదిన్, హ్యాస్ లాస్ట్ ది హ్యూమన్ వాల్యూ అండ్ లీడింగ్ ద లైఫ్ ఆఫ్ అన్ అనిమల్ because he has got in him the qualities like the anger, lust, the greed and avarice.
0: Mukhyamuga manava jeevitamu chaala viluvainatundi.
1: Human life is highly valuable.
0: Ee manavuni yokka divyattamu marinta viluvainatundi.
1: The divinity latent is much more valuable.
0: Itti pavitramaina divyamaina భవ్యమైన మానవ జన్మములకు తగినటువంటి గుణములు లేకపోవటం చేతనే అనేక విధములుగా అవస్థలకు గురి అవుతున్నది.
1: హ్యుమానిటీ ఇస్ పాసింగ్ త్రూ డిఫికల్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్ టుడే బికాస్ ద శాంక్టిటీ ఆఫ్ ద డివినిటీ లేటెంట్ ఇన్ మ్యాన్ ఈస్ నాట్ రియలైజ్డ్.
0: మనం జన్మించినది పవిత్రమైన భారతదేశమునందు.
1: వీఆర్ బోర్న్ హియర్ ఇన్ ది సీక్రెట్ ల్యాండ్ ఆఫ్ భారత్.
0: ఈ పవిత్రమైనటువంటి భారతదేశమునకు తగినటువంటి యొక్క ఆదర్శవంతమైనటువంటి మానవులుగా రూపొందాలి.
1: We have to lead an ideal life befitting the stature of this country.
0: పరమ పావనమైన భారతావనియందు సహనమన్నదే మనకు చక్కదనము.
1: In the sacred land of Bharat, what is the beauty? The forbearance is the true beauty.
0: Vratamulannitiyandu vannegaanchina yetti tana satyaseelame kathina tapamu.
1: Of all the religious rituals, adherence to truth is greatest penance.

0: The nectarine feeling in this country is the feeling towards mother. What else is greater than this?
1: Pranambu kantenu mohanambe ghanamanu manadese neetini mantagalpi.
0: That character is much more valuable than the life. That principle is forgotten, burned to ashes.
1: Neti kichiri paradesa neetularasi.
0: We have got the conduct and the behavior aping the Western civilization.
1: Premaswarupulara.
0: Embodiments of love.
1: Bharat Deshamlo goppa vidyavantulu lekapoledu.
0: There is no dearth of intellectuals in this country.
1: Bharat Deshamlo srimantulu lekapoledu.
0: There is no shortage of rich and affluent society.
1: Bharat Deshamlo veerulu soorulu gambheerulu lekapoledu.
0: This is a country of valor, courage and bravery.
1: భారతదేశం త్యాగపురుషులు లేకపోలేదు.
0: దేర్ ఆర్ మెన్ ఆఫ్ సాక్రిఫైస్ ఇన్ దిస్ హోలీ ల్యాండ్.
1: అందరూ ఉండి కూడాను ప్రయోజనం లేనటువంటి పరిస్థితిలో ఉన్నాము.
0: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ ది పీపుల్ ప్రెసెంట్ హియర్
1: ప్రాణములు ఒట్టి భారతదేశంలో స్వతంత్రాన్ని కూడాను సంపాదించారు.
0: వీ కుడ్ అక్వైర్ అచీవ్ ఇండిపెండెన్స్.
1: కానీ స్వతంత్రము సంపాదించని కానీ ఐక్యతను సంపాదించలేకపోతున్నారు.
0: వీ అచీవ్డ్ ఇండిపెండెన్స్ బట్ వీ కుడ్ నాట్ అచీవ్ యూనిటీ.
1: ఈ ఐక్యత లేకపోవడం చేతనే భారతదేశము ఇన్ని అవస్థలకు గురి అవుతున్నది.
0: బికాస్ దేర్ ఇస్ నో యూనిటీ వీఆర్ పాసింగ్ త్రూ డిఫికల్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్.
1: ఏ మేధావులు ఏ రాజకీయ జీవకులు వీరందరి కూడాను ఐక్యమత్యం లేకపోవడం చేతనే దేశము అనేక రకములైనటువంటి యొక్క కష్టములకు గురి అవుతున్నది.
0: కంట్రీ ఇస్ పాసింగ్ త్రూ ద ట్రబుల్ అండ్ టర్మాయిల్ బికాస్ దేర్ ఇస్ నో యూనిటీ అమంగ్ ఇంటెలెక్చువల్స్ అండ్ పాలిటీషియన్స్.
1: ఆ యొక్క ఐకమత్యమును సంపాదించడమే మానవుని ప్రధానమైనటువంటి యొక్క కర్తవ్యము.
0: ద మెయిన్ రెస్పాన్సిబిలిటీ అండ్ డ్యూటీ ఆఫ్ ఎవ్రీ సిటిజన్ ఈస్ టు అకాంప్లిష్ దిస్ యూనిటీ.
1: కుటుంబం బాగుపడవాలని నన్ను.
0: దట్ ద ఫ్యామిలీ షుడ్ ప్రాస్పర్.
1: సంఘం అనేటువంటిది అన్యోన్యతతో జీవితాన్ని అనుభవించవాలని నన్ను.
0: దట్ ద సొసైటీ షుడ్ గ్రో ఇన్ ఎమిటీ అండ్ ఫ్రెండ్షిప్.
1: దేశం యొక్క ఔన్నత్యం పెరగవాలని నన్ను.
0: దట్ ద కంట్రీ షుడ్ అచీవ్
1: ఐకమత్యము సంఘీభావము ఈ రెండింటి యొక్క సంబంధమే ఈ ఐకమత్యమునకు మూల కారణము.
0: ఇంటిగ్రేషన్ అండ్ యూనిటీ ఆర్ ద ట్విన్ ప్రిన్సిపల్స్ ఎసెన్షియల్ టు అచీవ్ ఆల్ దీస్ థింగ్స్.
1: ప్రేమస్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: భారతదేశమునందు
0: ఇన్ భారత్
1: ఎన్ని విధములైనటువంటి యొక్క సంస్థలు అభివృద్ధి అవుతూ వచ్చాయి.
0: దేర్ ఆర్ మెనీ మెనీ ఇన్స్టిట్యూషన్స్ గ్రోయింగ్ ఫాస్ట్.
1: కానీ ఎంతమందో విద్యావంతులు ఉంటున్నారు.
0: దేర్ ఆర్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ ఎడ్యుకేటెడ్ పీపుల్.
1: ఎంతమంది శ్రీమంతులు ఉంటున్నారు.
0: దేర్ ఆర్ మెనీ రిచ్ పీపుల్.
1: కానీ ఉండి కూడా ఈ ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఫార్ ఆల్ దిస్?
1: ఒకరినొకరు సరైనటువంటి ఐకమత్యంగా ప్రేమతో పలుకరించుకోవటం లేదు.
0: దే డోంట్ కన్వర్స్, దే డోంట్ టాక్ టు ఈచ్ అదర్ విత్ లవ్.
1: ప్రేమ ఒక్కటి ఉంటే అన్నింటి యొక్క ఐకమత్యం కూడా చేరుతుంది.
0: వేర్ దేర్ ఇస్ లవ్ దేర్ విల్ బి యూనిటీ.
1: మన ఒక స్పీకర్ చెప్పాడు.
0: A speaker said this evening,
1: lokam lopala health, education and water. Head ku education, heart ku health, dehaniki water. Ee moodu kudanu chaala samandhamainatundi.
0: The head and heart require the education and also the heart and health care.
1: ఇది ఏ మానవత్వానికి సరైనటువంటి ఒక గుర్తు.
0: దిస్ ఇస్ ద సైన్ ఆఫ్ హ్యూమానిటీ.
1: ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మెన్ కైండ్ ఈజ్ మ్యాన్ అన్నారు. అనగా తల, హార్ట్, చెయ్యి ఈ మూడింటి యొక్క ఏకత్వం కావాలి.
0: ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఈజ్ మ్యాన్ విచ్ రిక్వైర్స్ ద యూనిటీ ఇన్ దిస్ ట్రినిటీ, ది హెడ్, హార్ట్ అండ్ హ్యాండ్.
1: తలంచినటువంటి యొక్క భావమును మాటలతో చెప్పాలి.
0: What all that is thought over must be declared.
1: మాటలతో చెప్పినటువంటిది క్రియతో ఆచరించాలి.
0: వాట్ ఎవర్ దట్ ఈస్ సెడ్ మస్ట్ బి ప్రాక్టీస్డ్.
1: ఈ మూడింటి యొక్క ఏకత్వము ఈనాడు మానవులు ఎందుకు కోల్పోయినారు?
0: ది హార్మనీ ఇన్ దీస్ త్రీ ఇస్ మిస్సింగ్ టుడే.
1: కనుకనే ఎన్ని విద్యల నుండి కూడాను ఏమి ప్రయోజనం లేనటువంటి రీతిగా ఉంటుందని.
0: ఇన్ స్పైట్ ఆఫ్ హై ఎడ్యుకేషన్ ఇట్ హెస్ బికమ్ యూస్లెస్ ఆల్మోస్ట్.
1: మన భారతదేశంలో ఎంతమంది విద్యావంతులు లేరు.
0: దర్ మెనీ మెనీ ఎడ్యుకేటెడ్.
1: వీరందరికీ సంస్థ చేసేటువంటి ఒక శుభకారం ఏమిటి?
0: వాట్ కైండ్ ఆఫ్ హెల్ప్ దే ఆర్ రెండరింగ్ టు సొసైటీ.
1: సంస్థ చూస్తే ఎప్పటికీ బీదగానే ఉంటుండాలి.
0: ది ఇన్స్టిట్యూషన్ కంటిన్యూస్ టు బి పోర్.
1: చదువుకోవటం ఎవరి స్వార్థము సప్రయోజనం కోసమని ఈ చదువును ఉపయోగపెడుతున్నారు.
0: పీపుల్ మేక్ యూజ్ ఆఫ్ దేర్ లెర్నింగ్ ఫర్ దేర్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
1: కనుకనే స్వార్థ సప్రయోజనాన్ని త్యజించి
0: One has to sacrifice self.
1: త్యాగభావం చేత సమాజమునకు ప్రేమ తత్వాన్ని ప్రచరింపజేయాలి.
0: With the spirit of sacrifice they should propagate the principle of love.
1: కనుకనే ఈనాడు మొట్టమొదట న కర్మణ న ప్రజయ ధనేన త్యాగేనేకి అమృతత్వ మానసు అన్నారు.
0: We have to understand today, no association, no authority, no property would ever help you to achieve immortality other than sacrifice.
1: కనుకని త్యాగ పురుషులు ఈనాడు లోకమునకు అవసరం.
0: We need men of sacrifice today.
1: స్వార్థాన్ని త్యజించాలి.
0: One has to sacrifice
1: వరించాలి.
0: And we should develop sacrifice. దివ్యత్వాన్ని
1: ప్రేమించాలి.
0: And we should love divinity.
1: భారతదేశం యొక్క పవిత్రత ఇట్టిది అట్టిదని ఎవరు కూడా వర్ణించలేరు.
0: The sanctity and sacredness of this country is beyond all narration.
1: భారతదేశం యొక్క గాలిలో సత్యం ప్రసరిస్తూ ఉంటుంది.
0: In fact, that is the truth that goes around the air in this country.
1: భారతదేశం యొక్క డస్ట్ లోపల ధర్మమంతా చేరి ఉంటుంది.
0: The dust of Bharat is full of dharma.
1: భారతదేశం యొక్క జలం లోపల ప్రేమ ఆవరిస్తూ ఉంటుంది.
0: The waters of Bharat carry love all through.
1: ప్రతి భారతీయుని యందు కూడాను పవిత్రమైనటువంటి త్యాగం ఉంటుంది.
0: There is spirit of sacrifice in the hearts of every
1: కాని ఆ సమతత్వాన్ని ఈనాడు వర్ణించుకోలేకుండా పోతున్నాం.
0: That we are not able to recognize and realize today.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: భారతీయుని యందు ఉన్నటువంటి శక్తి ఏ దేశమునందు కూడాను లేదు.
0: The capacities and latent talents in Bharat.
1: కాని ఐకమత్యం లోపించడం చేతనే అన్ని శక్తులు నిరుపయోగమైపోతున్నాయి.
0: Because of the absence of unity, all these capacities and qualities have gone in vain.
1: కనుకనే యూనిటీని ఈనాడు మనము అభివృద్ధి పరచుకోవాలి.
0: So we have to develop unity today.
1: ఆ యొక్క ఐకమత్యమే లేకపోయినప్పుడు ఎన్ని ఉండి కూడా ప్రయోజనం లేకుండా ఉంటుండాలి.
0: When there's no unity, all the remaining qualities are useless.
1: గంగా జమున ఇలాంటి ప్రవహించేటువంటి నదులు కావలసినన్ని ఉంటున్నాయి.
0: There are lots and lots of rivers in this holy land.
1: కానీ ఆ జలం ఉపయోగించుకునేటువంటి పరిస్థితి ఈ యొక్క ప్రజల లోపల లేకపోతుండాలి.
0: But people are not able to utilize water properly.
1: ప్రభుత్వం కూడా దీని యొక్క సత్యాన్ని గుర్తించుకోలేకపోతుండాలి.
0: Government has not recognized this fact.
1: ఈ జలమంతా కూడా వేస్ట్ చేస్తున్నారు.
0: The water is wasted.
1: ఎందుకు సద్వినియోగం చేయకూడదు?
0: Why don't they properly use it?
1: ప్రజలకు అందించడానికి ప్రయత్నించకూడదు?
0: Why don't they supply drinking water to society?
1: అంతవరకు మనం పోనక్కర్లేదు.
0: We don't need to go that far.
1: బొంబాయి పట్టణము,
0: this city of Bombay,
1: మన ఇండియాకంతా కూడా స్టమక్ వంటిది ఇది.
0: The city of Bombay is the stomach of India.
1: కాని ఈ స్టమక్ కు తగినంత తగినట్టు ఆరోగ్యం లేకుండా పోతుండాలి.
0: వీ షుడ్ సీ దట్ ది స్టమక్ ఈస్ ప్రాపర్ హెల్దీ.
1: ఎంతమంది హట్స్ లోపల ఎంత బాధలు పడుతున్నారు.
0: దేర్ ఆర్ మెనీ లివింగ్ ఇన్ స్లమ్స్.
1: ఏ చదువులు సంధ్యలు లేకుండా జీవితాన్ని వ్యర్థం చేసుకునేటువంటి పిల్లలు ఎంతమంది బజార్లో తిరుగుతున్నారు.
0: దేర్ మెనీ చిల్డ్రన్ హు ఆర్ నాట్ ఫార్చునేట్ ఎనఫ్ టు రిసీవ్ ఎనీ ఫార్మల్ లెర్నింగ్. ఆరోగ్యాన్ని
1: కోల్పోయి ఆనందానికి దూరమైపోయి జీవితాన్ని వ్యర్థం చేసుకునేటువంటి జీవులు ఎంతమంది ఉంటున్నారు.
0: దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ పీపుల్ హు హావ్ బికమ్ సిక్.
1: అలాంటి పరిస్థితి లోపల మన బొంబాయి లోపల కావలసినంత మంది కోటీశ్వరులంతా ఉంటున్నారు.
0: హియర్ ఇన్ బాంబే దర్ ఆర్ మెనీ పీపుల్ హూ ఆర్ క్రోర్ హూ హావ్ క్రోర్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ మనీ.
1: ఈ సంపాదించినటువంటి ధనం ఏం చేస్తున్నారు?
0: వాట్ ఈస్ దే ఆర్ డూయింగ్ విత్ దిస్ మనీ?
1: ఏమి సద్వినియోగం చేస్తున్నారు?
0: ఇన్ వాట్ వే దే ఆర్ యూజింగ్?
1: ఏ విధమైనటువంటి ప్రజలకు ఉపకారమైనటువంటి చేస్తున్నారు?
0: ఇన్ వాట్ వే ఆర్ దే సర్వింగ్?
1: ఒక చదువుకో లేక హెల్త్కో ఏదైనా ఉపయోగం పడేటువంటి ఒక చదువులు ఏ మాత్రమైనా చేస్తున్నారా?
0: ఆర్ దే డూయింగ్ ఎనీ సర్వీస్ యాక్టివిటీ?
1: లేదు లేదు.
0: నో వాట్స్ నథింగ్ వాట్స్ ఎవర్.
1: మాటలు గొప్పగా చెప్తారు, పనుల లోపల జీరోగా ఉంటున్నారు.
0: దే మేక్ ఎక్సలెంట్ స్పీచెస్ బట్ దే ఆర్ జీరోస్ ఇన్ ప్రాక్టీస్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడ్మెంట్.
1: ప్రజలకు తగినటువంటి యొక్క సౌకర్యాన్ని మనం ఆర్జించాలి.
0: వీ షుడ్ ప్రొవైడ్ కన్వీనియన్సెస్ కంఫర్ట్స్ టు సొసైటీ.
1: కన్నులతో చూస్తున్నాం వారి అవస్థలు.
0: వీ సీ దేర్ ప్లై.
1: చెవులతో వింటున్నాము.
0: వీ లిసన్ దేర్ సఫరింగ్.
1: మనస్సుతో అనుభవిస్తున్నాము.
0: వీ ఆల్సో థింక్ ఆఫ్ ఇట్.
1: చేతితో దీనికి తగినటువంటి సహాయం చేయలేకపోతున్నాము.
0: బట్ వీ ఆర్ నాట్ ఏబుల్ టు రెండర్ ఎనీ సార్ట్ ఆఫ్ హెల్ప్.
1: భారతీయ సంస్కృతి యొక్క ప్రభావము help ever, hurt never.
0: Therefore the culture of Bharat lays emphasis on this dictum.
1: ప్రాచీన కాలం నుండి భారతీయ సంస్కృతి అనేక దేశములకంతా కూడాను ఆధ్యాత్మిక తత్వ ప్రచారమును అభివృద్ధి పరచుకుంటూ వచ్చింది.
0: Since ancient times the culture of Bharat has set an ideal to the rest of the world.
1: Enna Bharate tanna Bharatari. భారతదేశం నందు ఉన్నటువంటి పవిత్రత మరి ఏ దేశం నందు కూడా లేదు.
0: The sacredness present here in this country is not noticed anywhere in the world.
1: కనుకనే మొట్టమొదట భారతదేశం యొక్క సంబంధాన్ని, నేను భారతీయుడు అనేటువంటి విశ్వాసాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: We have to develop strong faith and conviction that I am a citizen of this country, Bharat.
1: సమాజం నుంచి ధర్మను ఆకర్షిస్తున్నారు.
0: In fact, we draw money out of society.
1: జనము నుంచి ధర్మను పోగు చేసుకుంటున్నారు.
0: We earn money in society.
1: కానీ ప్రజలకు తిరిగి దాన్ని సద్వినియోగం చేయలేకుండా పోతున్నారు.
0: But we don't use it to render service to society.
1: ఈ ధనమంతా ఏం చేస్తారు?
0: What are we doing with the money?
1: ప్రజలకే వినియోగపరచాలి.
0: Appeal to the rest of the world.
1: ఎన్న భారతే తన్న భారతాలి. భారతదేశం నందు ఉన్నటువంటి పవిత్రత మరి ఏ దేశం నందు కూడా లేదు.
0: The sacredness present here in this country is not noticed anywhere in the world.

0: Don't use it to render service to society.
1: ఈ ధనమంతా ఏం చేస్తారు?
0: What were we doing with the money?
1: ప్రజలకే వినియోగపరచాలి.
0: We have to use it for society.
1: కనుక మొట్టమొదట మన గ్రామాన్ని మనం అభివృద్ధి పరచుకుందాం.
0: First we should develop our own village.
1: తదుపరి మన కులాన్ని అభివృద్ధి పరచుకుందాం.
0: That should go to community.
1: కనుక ప్రతి మానవుని యందు కూడాను దివ్యత్వమైనటువంటి ఒక తత్వం ఒక్కటే.
0: The same divinity is present in
1: everyone. There is only one caste. Caste of humanity.
0: There is only one caste, the caste of humanity.
1: The religion of love.
0: One religion of
1: language
0: love.
1: Of the heart.
0: The language of the heart.
1: ఆ మూడింటి యొక్క తత్వమును మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: We have to develop this true spirit of all these three points.
1: కనుకనే ప్రతి మానవుడు కూడాను శ్రీమంతుడైనటువంటి వాడు తాను ఉండే లోపల్ని సద్వినియోగపరచుకోవడానికి తగిన కృషి చేయాలి.
0: ఎవ్రీ రిచ్ మ్యాన్ షుడ్ మేక్ ఎవ్రీ పాసిబుల్ ఎఫర్ట్ టు సర్వ్ ద కమ్యూనిటీ. దే షుడ్ బిల్డ్ హాస్పిటల్స్.
1: పిల్లలకు బీద బాలకంతా స్కూల్స్ కట్టించాలి.
0: దే షుడ్ కన్స్ట్రక్ట్ స్కూల్స్ ఫర్ పూర్ చిల్డ్రన్.
1: కానీ కట్టిస్తున్నారు హాస్పిటల్స్ స్కూల్స్.
0: Yes, they do build hospitals and schools.
1: ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ ది యూజ్?
1: ఒక 10 crores తో ఒక హాస్పిటల్ కట్టామంటే 100 crores కంటే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు.
0: దే బిల్డ్ హాస్పిటల్స్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ 10 crores. To get the benefit of 100 crores.
1: ఇది మనం చేయాల్సిన పూజ.
0: Is that the business we are supposed
1: ఫ్రీగా మనం అందించాలి ప్రజలకు.
0: Let us do freely.
1: అప్పుడే నీవు సంపాదించినట్టుకు తగినట్టు సార్థకం అవుతుంది.
0: దెన్ ఓన్లీ ఆల్ ద ఎర్నింగ్స్ వుడ్ బికమ్
1: ప్రేమ స్వరూపులారా. దైవం అందరి యందు ఉంటున్నాడు.
0: గాడ్ ఈజ్ ఇన్ ఆల్.
1: దైవం ఎక్కడ లేనటువంటి స్థానం లేదు.
0: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో గాడ్.
1: సర్వభూత నమస్కారం కేశవం ప్రతికచ్చితి. అందరికీ మనం గౌరవించాలి.
0: హూమ్ సో ఎవర్ యూ రెస్పెక్ట్ ఇట్ అమౌంట్స్ టు రెస్పెక్టింగ్ గాడ్.
1: కనుకనే దైవం ప్రత్యేకంగా ఉన్నాడని మనం ప్రత్యేకంగా భావించకూడదు.
0: నెవర్ కన్సిడర్ దట్ గాడ్ ఈజ్ సెపరేట్.
1: గాడ్ ఈజ్ ఇన్ యూ, విత్ యూ, అబౌవ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ.
0: గాడ్ ఈజ్ విత్ యూ, ఇన్ యూ, అబౌవ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ.
1: యూ ఆర్ ఆల్సో గాడ్.
0: యూ ఆర్ ఆల్సో గాడ్.
1: కనుక మనం ఏమాత్రం కూడా నేను మానవుడని అనుకోకూడదు.
0: నెవర్ కన్సిడర్ దట్ యూఆర్.
1: మనం అందరూ దైవ స్వరూపులమే.
0: యూఆర్ ది ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్.
1: ఆ దైవ ప్రేమను మనం సర్వులకు పంచిపెట్టడానికి ప్రయత్నం చేయాలి.
0: వీ షుడ్ షేర్ దిస్ లవ్ ఆఫ్ గాడ్ విత్ ఎవ్రీబడి.
1: కనుకనే లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్.
0: Love is God. Live in love.
1: Start the day with love.
0: Start the day with love.
1: Spend the day with love.
0: Spend the day with love.
1: Fill the day with love.
0: Fill the day with love.
1: End the day with love.
0: End the day with love.
1: This is the way to God.
0: This is the way to God.
1: ఈ ప్రేమ తత్వాన్ని మన హృదయం నందు ఉండి కూడాను మనం ఏమి ప్రయోజనం లేనటువంటి వారిగా ఉన్నాం.
0: With all the love present humanity in our heart, unfortunately we are
1: ప్రేమ సమాజంలో ఎంతమందికి పంచుతున్నాం మనము?
0: How many of us are sharing this love in society?
1: ప్రేమను పంచినప్పుడే మనం ఒక ప్రాణులుగా జీవిస్తాం.
0: When once we share love with everybody, we are fit to be called
1: ప్రేమ అధికంగా తీసుకోవాలి.
0: In fact, we should go by this
1: ఇది
0: love.
1: ఇది కేవలం one way traffic కాదు.
0: Love is not one way
1: give
0: traffic.
1: And take, give and take, give and take.
0: Love is two channel, give and take, by way traffic.
1: ఈ తత్వాన్ని మనం ఈనాడు భారతీయులు అభివృద్ధి పరచుకోవాలి.
0: Citizens of this country should develop this.
1: క్రోధము, ద్వేషము, అసూయను మప్పు పారదోయాలి.
0: We should kill the anger, the lust, the greed and avarice.
1: ఏంటి anger, anger, anger?
0: What is this anger?
1: ఇదంతా animal quality.
0: Anger is an animal quality.
1: అంటే anger వచ్చినప్పుడు, కోపం వచ్చినప్పుడు, I am not dog, I am man. I am not dog, I am man. I am not dog, I am man. అని 10 times అనండి, ఆ కోపం పోతుంది.
0: In moments of anger, repeat the same thing, I am not dog, I am man, I am not dog, I am man, then anger will get out.
1: ఈ చంచలత్వమంతా వస్తుంటాది మానవునికి.
0: We have animal qualities.
1: అనేక విధములైనటువంటి యొక్క చలనమంతా జరుగుతుంటాది.
0: So many things happen.
1: అలాంటి సమయంలో I am not monkey, I am man, I am not monkey, I am man అని ఆ రీతిగా మనసును స్థిరం చేసుకోవాలి.
0: When you have wavering mind, think that I am not monkey, I am man, I am not monkey, I am man.
1: కనుకనే క్రోధము, తాపము, ఈర్ష, అసూయ, డమ్మం ఇవన్నీ కూడా అనిమల్ క్వాలిటీస్.
0: Therefore anger, lust, hatred, jealousy are animal qualities.
1: ప్రేమ, సత్యము, త్యాగము, సహనము, సానుభూతి ఇవన్నీ కూడా మానవుని యొక్క జీవితము.
0: Love, truth, sacrifice for parents are human qualities.
1: అటువంటి మానవత్వం అనేటువంటి మానవ జన్మ ఎత్తి కూడాను మనం అనిమల్ జీవితాన్ని గడుపుతున్నాం ఈనాడు.
0: Having taken birth of a human being, we are leading an animal life.
1: కనుకనే మనలో ఉన్నటువంటి యొక్క ఈ యొక్క దుర్గుణాన్ని దూరం చేయాలి.
0: So we should give up the bad qualities.
1: ప్రేమ, ప్రేమ, ప్రేమ, ప్రేమను పెంచుకోవాలి.
0: We should develop love more and more.
1: ప్రేమనే నిజమైనటువంటి దైవము.
0: Love is God.
1: ఈ దివ్యత్వమైనటువంటి ప్రేమ తత్వాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: We should develop this divine love day by day.
1: కనుకనే దైవం ప్రత్యేకంగా మీకంటే వేరు లేదు.
0: God is not separate from you.
1: మీ యందే ఉంటున్నాడు దైవము.
0: God is in you.
1: మీరే దైవంగా ఉంటున్నారు.
0: You are God.
1: అలాంటి దైవత్వాన్ని మీరు ఎందుకు వ్యర్థం చేస్తున్నారు?
0: Why do you waste the divinity present in you?
1: ప్రేమ స్వరూపులారా,
0: ఈనాడు
1: ఏదో మందిరాలు కట్టుకోవటము, పూజలు చేసుకోవటము, ప్రతిమలు చేసుకోవటము, భజన చేసుకోవటం ఇది కాదు ముఖ్యమైన భక్తి.
0: కన్స్ట్రక్టింగ్ టెంపుల్స్, offering worship are not the signs of spirituality.
1: Work is worship.
0: Work is worship.
1: Duty is God.
0: Duty is God.
1: Ee duty ni sakramanga chey.
0: Do you do your duty
1: well? Kartavyam yogamuchyate annadi.

0: Bhagavad Gita says, discharging one's own duty is yoga.
1: నా ప్రజయ ధనేన అనేటువంటి తత్వం లోపల మనం త్యాగానికి అమృతత్వ మానసు దీని త్యాగంలో మనం ప్రవేశించచ్చు.
0: ఇట్ ఈ సాక్రిఫైస్ దట్ కన్ఫర్స్ ఇమ్మోర్టాలిటీ అట్ ది ఎండ్. వీ షుడ్ డెవలప్ దట్ స్పిరిట్.
1: కనుకనే ప్రేమ చేతనే మన జీవితాన్ని అంత్యం చేయాలి.
0: వీ షుడ్ ఎండ్ అవర్ లైవ్స్ ఇన్ లా.
1: మనం మానవ జన్మ మెత్తినాము.
0: We have taken human life.
1: జంతునాం నరజన్మ దుర్లభం.
0: Human life is extremely rare.
1: ఇలాంటి దుర్లభమైన మానవ జన్మ వ్యక్తి కూడా వ్యక్తం చేసుకోవటం సార్థకం కాదు.
0: Having been born a human being, which is rather rarest of all, we should not waste our life.
1: మానవత్వాన్ని సార్థకం గావించుకోవాలంటే పరోపకారం చేయాలి.
0: In order to redeem our lives, we should serve society.
1: 10 మంది జీవితానికి సుఖంగా అందించాలి.
0: We should provide comforts to fellow men.
1: కనుక అలాంటి పవిత్రమైన మార్గంలో ఈనాడు మనం ప్రవేశించాలి.
0: వీ షుడ్ లీడ్ ఎ సీక్రెట్ లైఫ్ ఫ్రమ్ టుడే.
1: ముంబై లోపల చూస్తే భవనాలు చూస్తే పెరిగిపోతున్నాయి.
0: వీ ఫైండ్ మల్టీ స్టోరీ బిల్డింగ్
1: దాని ప్రక్కనే కొన్ని హట్స్ అంతా కూడా గలీజ్ గా ఉంటుంటాయి.
0: బై ది సైడ్ ఆఫ్ దిస్ మ్యాన్షన్స్ మల్టీ స్టోరీ దీని
1: వల్లే అనేక రోగాలంతా వస్తున్నాయి.
0: దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ డిసీజ్.
1: అనేక మంది ప్రాణములంతా పోతున్నాయి.
0: మెనీ డై.
1: ఇలాంటివి మనం చూస్తూ చేస్తూ ఎందుకున్నాము?
0: వీ సీ అండ్ కీప్ క్వైట్. వై?
1: ఇవంతా కూడా కొంచెం పవిత్రం గావించుకోవడానికి పరిశుద్ధం చాలా అవసరము.
0: అండ్ వీ షుడ్ ప్యూరిఫై క్లెన్స్ ద ప్రిమిసెస్.
1: ప్రతి ఒక్కటి కూడా మానవుని యొక్క మనస్సు యొక్క తత్వమే ఇవన్నీ కూడా.
0: ఎవ్రీథింగ్ ఇస్ నథింగ్ బట్ ద మైండ్.
1: కనుక ఈనాటి మానవుడు డిప్రెషన్ డిప్రెషన్ డిప్రెషన్ డిప్రెషన్ చే లైఫ్ గా ఉంటుండాలి.
0: మ్యాన్ ఇస్ సఫరింగ్ ఫ్రమ్ డిప్రెషన్.
1: కారణమేమిటి?
0: వై?
1: టూ మచ్ డిజైర్స్ డిజైర్స్ డిజైర్స్.
0: The cause for depression is too many desires.
1: Less luggage, more comfort, make travel a pleasure.
0: Less luggage, more comfort, make travel a pleasure.
1: మన మానవ జీవితం దీర్ఘ ప్రయాణమైనటువంటిది.
0: Human life is a long journey.
1: దీంతో ఈ desires, desires అనేటువంటి luggages ఊరికి వేసుకుని పోతున్నాం.
0: Desires constitute luggage.
1: కనుక ఈ డిజైర్స్ కొంతవరకు కట్టుకోవాలి.
0: We should cut short our desires.
1: సీలింగ్ చేయాలి.
0: We should put a ceiling on desires.
1: ఉండాలి. కానీ అమితమైన ఆశ ఉండకూడదు.
0: వీ షుడ్ నాట్ హ్యావ్ లిమిట్లెస్ డిజైర్స్.
1: కనుకనే అప్పుడే మన భారతదేశము యావత్ ప్రపంచంలో కూడా నాయకత్వాన్ని వహిస్తుంది.
0: దెన్ భారత్ విల్ బీ ఎ లీడర్ టు ది ఎంటైర్ వరల్డ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్
1: భారతదేశానికి ఎట్టి ఇబ్బంది కూడా లేదు.
0: ఇన్ఫాక్ట్ దేర్ ఆర్ నో ప్రాబ్లమ్స్ ఫండమెంటల్లీ.
1: యుద్ధములు రావు.
0: Nothing whatsoever happens.
1: ఎట్టి కష్టములు ఉండవు.
0: యు విల్ నాట్ హ్యావ్ సఫరింగ్.
1: త్వరలోపలి ఆనందమైన జీవితాన్ని భారతీయులు గడుపుతారు.
0: You are going to lead a life of bliss in future.
1: కనుకనే కడుపు వంటి మన భారతదేశం యొక్క బొంబాయిని మనం పరిశుద్ధపరచుకోవాలి.
0: Therefore we should keep the stomach of Bharat, the Bombay in perfect health.
1: అప్పుడే అన్ని దేశములకు కూడాను అన్ని అంగములకు కూడాను ఆరోగ్యాన్ని చేకూరుతుంది.
0: Then the rest of the limbs of this human body, the countries would be all right.
1: పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం అన్నారు. పరోపకారం అనేటువంటి యొక్క పుణ్యం మనం చేయాలి.
0: And we should do meritorious deeds by rendering service to others.
1: కనుకనే మనం తినడానికి ఉంది.
0: Yes, we have to
1: ఉండి ప్రయోజనం ఏంటి? నీవు తినేది ఇంకొక 10 మందికి పెట్టు.
0: You also serve others. What will
1: ఈ విధమైనటువంటి విశాలమైన భావం రావాలి.
0: You should develop broad-mindedness.
1: ఇది ఎక్స్పాన్షన్ లవ్.
0: This is expansion love.
1: కానీ ఈ ఎక్స్పాన్షన్ లవ్ మనం డెవలప్ చేసుకోవటం లేదు.
0: We are not developing this expansion love.
1: కంట్రాక్షన్ లవ్ డెవలప్ చేస్తున్నాము.
0: We notice contraction love.
1: చాలా సంకుచితమైనటువంటి యొక్క దృష్టి.
0: It is narrow outlook.
1: ప్రపంచమైన యొక్క విశాలమైనటువంటి హృదయాన్ని పెంచుకోవాలి.
0: World is so vast, we should be broad-minded.
1: భారతదేశంలో అనేక మంది మహనీయులు పుట్టారు.
0: The noble souls have taken birth here.
1: అనేక మంది త్యాగులు పుట్టారు.
0: The men of sacrifice.
1: అనేక మంది యోగులు పుట్టారు.
0: They are aspirants.
1: కానీ పుట్టి ప్రయోజనం ఏమిటి?
0: Then what is the benefit?
1: చేయవలసినటువంటి ఒక సత్కార్యములు చేయలేకపోతున్నారు.
0: We are not able to do any good work today.
1: ఉండవలసినటువంటి ఒక సద్బుద్ధిలో ఉండలేకపోతున్నారు.
0: We don't have good mind.
1: కనుకని good mind, good heart, good hand.
0: So we should have good mind, good heart and good hand to work.
1: అప్పుడే మనకు నిజమైనటువంటి త్యాగము.
0: That is real sacrifice.
1: చేయి ఉంటుండాలి. ఏంటి ఈ కంకణాలంతా ధరించుకోవటం?
0: వై యు హావ్ బ్యాంగిల్స్?
1: హస్తస్య భూషణం దానం.
0: ద జ్యూవెల్ టు ద హ్యాండ్ ఈజ్ చారిటీ.
1: కంఠస్య భూషణం స్తోత్రం.
0: అండ్ దెన్ ది డెకరేషన్ టు ద నెక్.
1: సత్యం కంఠస్య భూషణం.
0: అండ్ ఈజ్ ద ట్రూత్.
1: అదే మన గొంతుకు అలంకారము.
0: అండ్ ట్రూత్ ఈజ్ ద ప్రాపర్ డెకరేషన్.
1: ఇలాంటి అలంకారం ఈనాడు మాని
0: we have given up those jewels.
1: అనేక రకమైన అలంకారాలను మనం చేసుకోవటం వల్ల వచ్చిన ఫలితం ఏమిటి?
0: బట్ వీ హ్యావ్ ఓన్లీ అదర్ ఆర్నమెంట్స్.
1: మొట్టమొదట మనం త్యాగం అనేటువంటి యొక్క భూషణం హస్తానికి అందించాలి.
0: వీ షుడ్ హ్యావ్ దిస్ ప్రెషస్ జ్యూవెల్ ఆఫ్ చారిటీ ఇన్ అవర్ హ్యాండ్.
1: కనుకని మన కంఠం నుంచి వచ్చేటువంటి సత్యము సత్యం సత్యం వద ధర్మం చెర.
0: వీ షుడ్ ఆల్వేస్ స్పీక్ ట్రూత్ అండ్ ఫాలో ద పాత్ ఆఫ్ రైట్.
1: మన భారతీయ సంస్కృతి యందు అనేక కాలం నుంచి అనేక యుగముల నుంచి కూడా ఈ సత్య ధర్మాన్ని ప్రబోధిస్తూ వస్తుంది.
0: భారత్ ఫాలోడ్ సిన్స్ ఏజెస్ the twin principles of truth and righteousness.
1: ఇట్టి పవిత్రమైన భారతదేశం నుండి పుట్టి
0: నేను
1: భారతీయుడిని ఆదర్శవంతమైనటువంటి భారతీయుడిగా తయారు కావాలి.
0: వీ షుడ్ షేప్ అవర్ సెల్వ్స్ ఎస్ ఐడియల్ సిటిజన్స్ ఆఫ్ భారత్.
1: కనుక ఏ జాతి వారైనా కూడా మన యొక్క జాతి యొక్క తత్వాన్ని మనం మర్చిపోకుండా ఉండాలి.
0: వీ షుడ్ నాట్ ఫర్గెట్ అవర్ ఓన్ కల్చర్.
1: ప్రతి మతమునందు కూడా ఈ దివ్యమైనటువంటి త్యాగములు బోధిస్తూనే వచ్చినాయి.
0: ఎవ్రీ రిలీజియన్ ప్రాపగేట్స్ ద ప్రిన్సిపల్ ఆఫ్ సాంక్టిఫై. కానీ
1: ముస్లింస్ కానీ పర్షియన్స్ కానీ సిక్కులు కానీ హిందువులు కానీ అందరి ఎందు కూడా పవిత్రమైన భావములు ఉంటున్నాయి.
0: నో మ్యాటర్ క్రిస్టియన్స్ ఆర్ పర్షియన్స్ ముస్లింస్ ఆర్ హిందూస్,
1: ఏ మతములు చెడ్డది కాదు, ఏ మతములు చెడ్డది కాదు.
0: నో రిలీజియన్ ఇస్ బ్యాడ్.
1: మతులు మంచివైన మతమేది చెడ్డది?
0: ఇఫ్ మతి ద మైండ్ ఈస్ గుడ్ వాట్ మత రిలీజియన్ ఇస్ బ్యాడ్.
1: కనుకనే మనం మతిని ముందు చక్క చేసుకోవాలి.
0: సో వీ షుడ్ కరెక్ట్ అవర్ మైండ్.
1: అప్పుడే మతం అంతా కూడా చక్కబడుతుంది.
0: అండ్ ద రిలీజన్ వుడ్ బి కరెక్ట్.
1: మత భేదములు ఎవరు కూడా పెట్టుకోకూడదు.
0: వీ షుడ్ నాట్ అబ్జర్వ్ డిఫరెన్సెస్.
1: అందరూ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ గా మనం జీవించాలి.
0: వీ షుడ్ లివ్ ఇన్ ఫ్రెటర్నిటీ బ్రదర్హుడ్.
1: దీనినే జీసస్ కూడా చెప్పాడు.
0: ద సేమ్ థింగ్ ఇస్ సెడ్ బై జీసస్.
1: ఆల్ ఆర్ వన్ మై డియర్ సన్, బి అలైక్ టు ఎవరీవన్ అన్నాడు.
0: జీసస్ సెడ్ ఆల్ ఆర్ వన్ మై డియర్ సన్, బి అలైక్ టు ఎవరీవన్.
1: అది ఏ భారతీయ సంస్కృతి ఎందు కూడాను.
0: The same in
1: ఈశ్వర సర్వభూతానాం ఈశావాస్యం ఇదం జగత్ అనేది.
0: Culture of Bharat says that God is present in all of the beings. God is present everywhere.
1: కనుకే ఏ మతం కూడాను చెడ్డది బోధించటం లేదు.
0: No religion teaches anything
1: bad. అన్ని మతములు కూడాను ఆదర్శవంతమైనటువంటివి.
0: All religions are ideal.
1: ఆ మతములకు తగినటువంటి ఆదర్శాన్ని నీవు నిరూపించు.
0: And you prove, demonstrate in your practical life.
1: అంతే కానీ కేవలం బోధిస్తూ పోవటం వల్ల ప్రయోజనం లేదు.
0: It should not be any precept.
1: దాన్ని ఆచరణ ఎందు పెట్టాలి.
0: It should reflected in practice.
1: ప్లేట్ లో పొటాటో చపాతి ఉంటే,
0: when potato chapati are served in a plate,
1: పొటాటో చపాతి, పొటాటో చపాతి, పొటాటో చపాతి అని 100 పర్యాయం అంటే పొట్ట నిండుతుందా?
0: ఈవెన్ ఇఫ్ యూ రిపీట్ వెర్బల్లీ 100 టైమ్స్ పొటాటో చపాతి, యువర్ హంగర్ కెనాట్ బి ఫీల్డ్.
1: కాదు, ఒక్కతూరి దాన్ని తీసుకుని తిను.
0: యూ కలెక్ట్ ఇట్ అండ్ ఈట్ ఇట్ వన్స్.
1: కనుక నీవు 10 మందికి బోధించే బదులు ఒక్కటైనా నీవు ఆచరించి ప్రయించు.
0: ఇన్స్టెడ్ టీచింగ్ మెనీ పీపుల్, అట్లీస్ట్ ప్రాక్టీస్ వన్ ఇన్ యువర్ లైఫ్.
1: కనుక నీ ప్రాక్టికల్ దీంట్లో ప్రయత్నం చేయాలి.
0: మేక్ ఎవరీ అటెంప్ట్ టు ప్రాక్టీస్ ది ప్రిన్సిపల్.
1: ఈ ప్రాక్టికల్ ప్రిన్సిపల్ అంతా మనం అభివృద్ధి పరచుకున్నప్పుడే దేశం బాగుపడుతుంది.
0: వెన్ వీ ప్రాక్టీస్ దీస్ ప్రిన్సిపల్స్ ద
1: కేవలం బుకిష్ నాలెడ్జ్, సూపర్ఫిషియల్ నాలెడ్జ్ ఇలాంటివంతా పెట్టుకుని ప్రయోజనం లేదు.
0: After all, the bookish knowledge, superficial knowledge,
1: ee naadu mana knowledge ni penchukuntunnam anukuntunnamu.
0: We think that we are growing
1: our knowledge. Kaadu kaadu kaadu.
0: Mana
1: unna knowledge ni anta paadu chestunnamu.
0: We are spoiling the existing knowledge.
1: Motta motta knowledge.
0: First knowledge.
1: Second skill.
0: Next skill.
1: Third balance.
0: Third comes balance.
1: Fourth inside it. Fourth inside.
0: The fourth inside.
1: First balance. Oka జ్ఞానం ఉంటుండాలి.
0: సో దేర్ ఇస్ నాలెడ్జ్ ఎట్ ద ఫస్ట్ స్టేజ్.
1: ఆ నాలెడ్జ్ ని స్కిల్ చేసినప్పుడు బ్యాలెన్స్ చక్కగా ఉంటుంది.
0: దెన్ వన్స్ వీ స్కిల్ ద నాలెడ్జ్ దేర్ బి పర్ఫెక్ట్ బ్యాలెన్స్.
1: కానీ ఈనాడు బ్యాలెన్స్ లేకపోవటానికి ఈ యొక్క నాలెడ్జ్ ని కిల్ చేస్తున్నారు.
0: దేర్ ఇస్ నో బ్యాలెన్స్ టుడే బికాస్ వీ డోంట్ స్కిల్ ద నాలెడ్జ్ బట్ వీ కిల్ ద నాలెడ్జ్.
1: మానవుని యొక్క బ్యాలెన్స్ తప్పిపోతుండాలి.
0: సో ద బ్యాలెన్స్ ఈస్ లాస్ట్ ఇన్ లైఫ్.
1: మానవునికి బ్యాలెన్స్ చాలా ప్రధానమైనటువంటిది.
0: బ్యాలెన్స్ ఈస్ వెరీ ఇంపార్టెంట్.
1: అప్పుడే మానవుని యొక్క దృష్టి అంతర్ముఖంగా ఆవిస్తుంది.
0: దెన్ వీల్ హ్యావ్ ది ఇన్వర్డ్ లుక్.
1: మానవుడు చాలా తెలివితేటలుగా పెంచుకుంటున్నాడు.
0: మ్యాన్ ఈస్ వెరీ ఇంటెలిజెంట్.
1: చెలిమి, కలిమి, బలిమిని మూడింటిని మాత్రం చూస్తున్నాడు, కానీ గుణమును చూడటం లేదు.
0: మ్యాన్ గోస్ బై ది ఫ్రెండ్షిప్, ద వెల్త్ అండ్ ఫిజికల్ స్ట్రెంగ్త్, బట్ హీ డజంట్ థింక్ ఆఫ్ వర్చ్యూస్.
1: కలిమి, బలిమి, చెలిమి ఉండినంత మాత్రం ప్రయోజనం లేదు.
0: ఆఫ్టర్ ఆల్ ద ఫ్రెండ్షిప్, ద వెల్త్,
1: గుణం ఉండాలి. గుణం, గుణం, గుణం.
0: ద గుడ్ క్వాలిటీస్, వర్చ్యూస్ ఆర్ ఇంపార్టెంట్.
1: కనుకనే మానవునికి మంచి గుణం ఉండినప్పుడే మానవత్వం అనేది ప్రకాశిస్తుంది.
0: వెన్ దర్ హ్యూమన్ వాల్యూస్, ద హ్యూమన్ లైఫ్ విల్ షైన్ బ్రిలియంట్లీ.
1: కనుకనే నీవు మానవుడిగా నీవు బ్రతకడానికి ప్రయత్నించాలి.
0: మేక్ ఎవ్రీ అటెంప్ట్ టు లీడ్ ద లైఫ్ ఆఫ్ ఎ
1: మానవుడిగా ఆదర్శాన్ని అందించడానికి ప్రయత్నించాలి.
0: బి ఎన్ ఐడియల్ మ్యాన్.
1: మానవునిగా సమాజం లోపల ఐకమత్యం పెంచుకోవాలి.
0: లెట్ అస్ ఫాస్టర్ యూనిటీ యాస్ మెన్.
1: అది ఏ నిజమైనటువంటి యొక్క దివ్యత్వము.
0: దట్ ఈస్ ద ట్రూ డివినిటీ.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
1: డివినిటీ, డివినిటీ అంటున్నాం. ఏమిటి ఈ డివినిటీ?
0: వీ సే డివినిటీ, వాట్ ఇస్ ఇట్?
1: అందరి ఎందు ఉన్నటువంటి ప్రేమ తత్వమే పెద్ద డివినిటీ.
0: ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ ఇన్ ఆల్ ఇస్ డివినిటీ.
1: కానీ ఎన్ని మతములు ఉండినప్పటికీ,
0: ఇన్ స్పైట్ ఆఫ్ మెనీ రిలీజియన్స్,
1: అన్నింటి ఎందు ఉన్నటువంటి ప్రేమ ఒక్కటే.
0: లవ్ ఇస్ అండర్ కరెంట్ ఇన్ ఆల్.
1: మైసూర్ పాక్, గులాబ్ జామ్, బర్ఫీ, పాల్కో, మిఠాయి, జిలేబీ, ఖీర్ అన్ని చేస్తున్నావు, అన్నింటి ఎందు కామన్ మ్యాటర్ షుగర్.
0: We have so many sweets like Mysore Pak, Gulab Jam, Laddu, but the same sugar is present in all.
1: ఈ షుగర్ లేకపోతే నో మైసూర్ పాక్, నో గులాబ్ జామ్.
0: Without the sugar there is no Mysore Pak, there is no Gulab Jam.
1: అన్ని మతములు ఎందుకును ప్రేమ అనేటువంటి షుగర్ లేకపోతే ఈ మతముల యొక్క ప్రభావం పూర్తి నిరుపయోగం అవుతుంది.
0: Therefore there is this nectarine, the sugar, love in every religion.
1: కనుకనే మనము ప్రేమతత్వాన్ని పెంచుకోవాలి.
0: వీ షుడ్ డెవలప్ లవ్.
1: ప్రేమకు మించినటువంటిది లోకంలో మరొకటి లేదు.
0: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ నథింగ్ మోర్ దాన్ లవ్.
1: ప్రేమ చేతనే మన జీవితాన్ని అర్థం చేయాలి.
0: వీ షుడ్ ఎండ్ అవర్ లైవ్స్ ఇన్ లవ్.
1: ప్రేమ చేతనే మన ఆదర్శాన్ని నిరూపించాలి.
0: వీ కెన్ బి ఐడియల్స్ ఓన్లీ ఇఫ్ వీ హావ్ లవ్.
1: ప్రేమతత్వాన్ని పెంచుకోవాలన్న ఆశ.
0: భగవాన్ వాంట్స్ అస్ టు డెవలప్ లవ్.
1: నేను ఎక్కడ పోయినా ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ ఒక్కటి ఉంటుంటే అదే మన ప్రాణము.
0: ద గాస్పుల్ ఆఫ్ సాయి ఇస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
1: ఆ ప్రేమ ఉండినప్పుడే మన జీవితం అంతా ప్రకాశిస్తుంది.
0: విత్ దిస్ లవ్ అవర్ లైఫ్ విల్ షైన్.
1: ఎలాంటి పరిస్థితి ఎందుకు కూడా ప్రేమను మాత్రం తగ్గించుకోకూడదు.
0: అండర్ ఎనీ సర్కమ్స్టెన్సెస్ దేర్ షుడ్ నాట్ బి షార్ట్.
1: ప్రేమను సముద్రం వలె విశాలం గావించాలి.
0: లెట్ ద లవ్ షుడ్ బి సో వాస్ట్ యాస్ మై డివోషన్.
1: హృదయము ప్లస్ దయా హృదయం మన కంపాషన్ తో కూడినటువంటి మన హృదయం.
0: ది హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ కంపాషన్.
1: ఆ కంపాషన్ నిజమైన ప్రేమతత్వము.
0: దట్ కంపాషన్ ఇస్ ట్రూ లవ్.
1: ఆ ప్రేమనే లేకపోతే హార్ట్ లేనటువంటి మానవుడు కాదు పొందుతాడు.
0: వెన్ దేర్ ఇస్ నో లవ్ యు ఆర్ హార్ట్లెస్.
1: కనుక మానవుడి యొక్క తత్వము ప్రేమ స్వరూపం.
0: ద నేచర్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ ఇస్ దట్ ఆఫ్ లవ్.
1: కనుక ఇట్టి ప్రేమతత్వాన్ని మనం పెంచుకుని ప్రజల యొక్క ఆనందాన్ని మనం పంచుకోవడానికి ప్రయత్నం చేయాలి.
0: విత్ దిస్ లవ్ విత్ ఇన్ వీ షుడ్ షేర్ ద జాయ్ విత్ అవర్ ఫెలో మ్యాన్.
1: దినములకు 5 మందినైనా మనం ప్రేమించడానికి ప్రయత్నించాలి.
0: ఎవ్రీ డే అట్లీస్ట్ వీ ట్రై టు లవ్ 5 పీపుల్ అట్లీస్ట్.
1: హస్తం చేత 10 మందికి దానం చేయాలి.
0: విత్ దిస్ హ్యాండ్ వీ షుడ్ టేక్ యాక్ట్స్ ఆఫ్ చారిటీ.
1: హృదయంతో మన ప్రవృత్తి ప్రేమను పెంచుకోవాలి.
0: వీ షుడ్ షేర్ లవ్ విత్ ఎవ్రీబాడీ.
1: దివ్యాత్మ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్
1: డివైన్ ఆత్మ. మంది ఇక్కడ ఉన్నారంటే ఎంత ప్రేమతత్వం ఉంటుందో చెప్పండి.
0: ఇన్ దిస్ వాస్ట్ గ్యాదరింగ్ there is infinite love.
1: Government functions kada lorrylo techi ichuntaru.
0: For any government function people are transported in lorry.
1: Idi prema heart to heart, love to love.
0: But Bhagavan's connection is heart to heart, love to love.
1: Mana sambandham heart to heart, ade mana sambandham.
0: Bhagavan's connection with everyone here is heart to heart, love to love.
1: Na prema meedi mee prema nadi.
0: Your love is Bhagavan.
1: I and you are one anetvanti tattvani pechukovali.
0: Bhagavan says Bhagavan and you are one.
1: మీరు కూడా భగవత్ స్వరూపులే.
0: యు ఆర్ గాడ్.
1: మీరు మానవులు కాదు.
0: యు ఆర్ నాట్ సింప్లీ
1: శారీరకంగా నీవు మానవులుగా భావిస్తున్నావు.
0: ఫిజికలీ
1: యు ఆర్ నాట్ వన్ పర్సన్.
0: యు ఆర్ నాట్ వన్.
1: యు ఆర్ త్రీ.
0: యు ఆర్ నాట్ వన్
1: ది వన్ యు థింక్ యు ఆర్ ఫిజికల్ బాడీ.
0: ద వన్ యు థింక్ యు ఆర్ ఇస్ ద ఫిజికల్ బాడీ.
1: అదర్స్ థింక్ యు ఆర్ మెంటల్ బాడీ.
0: ద వన్ అదర్స్ థింక్ యు ఆర్ ద మైండ్.
1: యు రియలీ ఆర్ దట్ ఈస్ ఆత్మ స్వరూపం.
0: ద వన్ యు రియలీ ఆర్ ఇస్ ఆత్మ.
1: ఆ తత్వాన్ని మనం పెంచుకోవాలి.
0: వి షుడ్ డెవలప్ దిస్ పాయింట్.
1: కనుక ఆత్మతత్వాన్ని మనం పెంచుకున్నప్పుడే మనం ఏకత్వంగా నిలుస్తాము.
0: వెన్ వీ గ్రో ఇన్ స్పిరిట్ దేర్ బి యూనిటీ.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఇన్ని విధమైన తత్వం లోపల మనం ప్రేమ లేకపోతే మన జీవితమే వ్యర్థము.
0: అవర్ లైఫ్ ఈస్ జస్ట్ ఎ వేస్ట్.
1: మన తల్లిని ఏ విధంగా ప్రేమిస్తున్నాము, మన దేశం అనేటువంటి తల్లిని ఆ విధంగా మనం ప్రేమించాలి.
0: జస్ట్ యాజ్ యూ లవ్ యువర్ ఫిజికల్ మదర్, యూ షుడ్ లవ్ యువర్ మదర్ ల్యాండ్.
1: దీనిని రాముడు చెప్పాడు.
0: సేమ్ థింగ్ ఇస్ స్టేటెడ్
1: బై రామ. జననీ జన్మభూమశ్చ స్వర్గాదిపు గరేసి. నా తల్లి అయినటువంటి యొక్క కౌసల్యాదేవి, నా పుట్టిన స్థానమైనటువంటి భారతదేశము నాకు స్వర్గంతో సమానం అన్నాడు.
0: రామా సెడ్ హిస్ ఫిజికల్ బాడీ మదర్ కౌసల్య, హిస్ మదర్ ల్యాండ్ భారత్ ఆర్ మోర్ దాన్ ది వెరీ హెవెన్.
1: కాబట్టి మీరందరూ కూడా రామస్వరూపులే.
0: సో యూఆర్ ఆల్ ది ఎంబాడిమెంట్స్ ఆఫ్ రామ.
1: దైవాంశో జీవలోకే జీవభూత సనాతన. మీరందరూ కూడా దైవాంశ స్వరూపులే.
0: వేర్ ఆల్ ది స్పార్క్స్ ఆఫ్ ద డివైన్ ఎటర్నల్.
1: మీరందరూ కూడా ఈ విధమైనటువంటి భావాన్ని పెంచుకోవాలి.
0: వీ షుడ్ డెవలప్ సచ్ సార్ట్ ఆఫ్ సెంటిమెంట్.
1: నా పవిత్రమైన దేశం నా తల్లితో సమానం అనేటువంటి విశ్వాసాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: వీ షుడ్ హావ్ కన్విక్షన్ అండ్ ఫుల్ ఫెయిత్ దట్ దిస్ మదర్
1: భారతీయ
0: యువకులు.
1: ఈనాటి భారతీయ యువకులు చదువులు చదువుతున్నారు.
0: మెనీ యంగ్స్టర్స్ స్టడీ.
1: కానీ తల్లి సమానమైనటువంటి దేశంలో వదిలిపెట్టి విదేశాల్లో పోయి చేరిపోతున్నారు.
0: దే లీవ్ దేర్ హోమ్ కంట్రీ మదర్ ల్యాండ్ గో అబ్రాడ్.
1: ఎక్కడైనా ఉండు.
0: యూ గో ఎనీవేర్.
1: కానీ నీ మాతృభూమిని మర్చకూడదు.
0: నెవర్ ఫర్గెట్ యువర్ మదర్ ల్యాండ్.
1: ఇది నాది మాతృదేశము.
0: దిస్ మై మదర్ ల్యాండ్.
1: ఇది నా ప్రియ మాతృభాష.
0: దిస్ మై మదర్ టంగ్.
1: ఇది నా మతమంచు.
0: దిస్ మై రిలీజియన్.
1: ఎడగొట్టి నుడువనేరిని బ్రతికిన పీనుగొక్కండు వస్తుంది.
0: ఇఫ్ వన్ డస్ నాట్ డిక్లేర్ సో హీస్ ఎ డెడ్ పర్సన్ కాప్.
1: కనుకనే మనం ఎక్కడైనా పోని మాతృదేశాన్ని మర్చకూడదు.
0: వేర్ ఎవర్ యూ గో యు ఆర్ యు ఆర్
1: మాతృదేశాన్ని సహాయం మనం చేయాలి.
0: యూ షుడ్ సర్వ్ యువర్ మదర్ ల్యాండ్.
1: మాతృదేశం యొక్క సేవను మనం సల్పాలి.
0: యూ షుడ్ ఆఫర్ సర్వీస్ టు యువర్ కంట్రీ.
1: భగవంతుని చేరడానికి మూల కారణం ఏమిటి?
0: వాట్ ఈస్ ద వే టు గాడ్?
1: లవ్ ఆల్ సర్వ్ ఆల్.
0: ఓన్లీ దిస్ లవ్ ఆల్
1: ది బెస్ట్ వే టు గాడ్.
0: దట్ ద బెస్ట్ వే టు గాడ్.
1: ఈ సర్వ్ ఆల్ లవ్ ఆల్.
0: లవ్ ఆల్ అండ్ సర్వ్ ఆల్.
1: ఈ రెండింటి యొక్క తత్వంలోనే మన జీవితం ఎంతైనా అభివృద్ధి పరచుకోవచ్చు.
0: వీ షుడ్ లీడ్ అవర్ లైఫ్ in between the two principles.
1: Kanuka manamu prema swaroopamuga mari
0: we should become embodiment
1: manamu
0: of love.
1: Kaadu manamu dehaniki manavatvam ane peru vachindi.
0: Physically we are human
1: kaani manam manavulu kaadu.
0: We are not simply human. We are embodiments of love.
1: Love is God, live in love.
0: Love is God, live in love.
1: Manam jeevitani vyaktam chesukovali.
0: In fact, we should end our lives in love.
1: Divyatma swaroopulara.
0: Embodiments of divine atma.
1: Atma swaroopule kaani, deha swaroopulu kaadu.
0: You are divine, not simple physical body.
1: Dehaabhimanam pakkagaretti atmaabhimanam penchukondi.
0: Brush aside the physical body, develop in spirit.
1: Neevu saakshat bhagavantudave.
0: You are God.
1: Ikkada unnaadu devudu, akkada unnaadu ani neevu vetakanakkarledu.
0: You don't need to search for
1: Search
0: God
1: of God anetvanti chaala tappu.
0: And you should not consider God Search separate from
1: love, love, love, love.
0: Love is God, love.
1: Karugane aa love ni manam prayatninchi purakanga sadhinchali.
0: So we should achieve this love, universal.
1: Ee prema lekapothe manam prati prayojanam undedu.
0: Without this love, life is useless.
1: Prema swaroopulara. భారతీయులు చేసేటువంటిది ప్రేమతో ఎట్టి కార్యకారమైనా చేయొచ్చు.
0: The citizens of Bharat can achieve any mighty things with love.
1: కనుక సాధించలేనిటువంటిది ఒక్కటి లేదు మానవునికి.
0: There is nothing that you can accomplish.
1: సాధించవచ్చును.
0: You can achieve.
1: ఒక్క ప్రేమ ఉంటుంటే చాలు.
0: Love is enough to achieve anything.
1: భారతదేశంలో ధనము తక్కువ లేదు. ధనము తక్కువ లేదు.
0: There is no shortage of money.
1: గుణములకు తక్కువ లేదు.
0: Nothing whatsoever.
1: బలములకు తక్కువ లేదు.
0: No. Shortage of strength.
1: శక్తి యొక్క బలం కూడా ఉన్నది.
0: We are physically strong.
1: కనుకనే ప్రతి మానవుడు కూడాను మన యొక్క సిరిని సంపదను కూడాను సద్వినియోగం చేయాలి.
0: Therefore everyone should make proper use of their money.
1: కనుకనే భారీ తత్వాన్ని మనం సద్వినియోగపరచుకోవడానికి తగినటువంటి కృషి చేయాలి.
0: We should make every effort to make the best possible use of all those things given by God.
1: మతి, స్థితి, గతి, సంపత్తి ఈ నాలుగింటిని కూడాను ఒక జీవితానికి ఒక స్తంభములు వలె భావించాలి.
0: We should consider the four pillars of life. The mati, the mind, the sthiti, the position, gati, the destination, the sampati, the wealth of life.
1: అదియే మన యొక్క జీవితానికి నాలుగు స్తంభములు.
0: దీస్ ఆర్ ది ఫోర్ పిల్లర్స్ ఆఫ్
1: లైఫ్. ఇందులో ఏ పిల్లర్ లేకపోయినా జీవితం పాడైపోతుంది.
0: వితౌట్ ఎనీ పిల్లర్ ద లైఫ్ కెనాట్
1: స్టాండ్. మతి ఉండాలి,
0: మైండ్
1: గతి ఉండాలి, స్థితి ఉండాలి, సంపత్తి ఉండాలి.
0: దేర్ షుడ్ బి ద మైండ్, ద పొజిషన్, ద వెల్త్ అండ్ డెస్టినేషన్.
1: అన్నింటి యొక్క ఏకత్వంలోనే మన జీవితం గడపాలి.
0: అండ్ వీ షుడ్ హార్మనైజ్ ఆల్ దీస్ అండ్ లీడ్ అవర్ లైఫ్.
1: అప్పుడే మన యొక్క జీవితము చాలా శాంతి ఏర్పడుతుంది.
0: దెన్ వీ విల్ బి పీస్ఫుల్.
1: ప్రపంచమంతా సైంటిస్ట్ చెప్తున్నారు.
0: The scientists say
1: ఎక్కడ చూసినా ఆటమే ఉంటుందని.
0: That there's atom everywhere.
1: కానీ వేదాంతం కూడా చెప్తుంది ఎక్కడ చూసినా దైవత్వమే ఉంటుందని.
0: The Vedanta also declares that there's divinity
1: సర్వం
0: everywhere.
1: కలివిదం బ్రహ్మ, సర్వం కలివిదం బ్రహ్మ, సర్వం కలివిదం బ్రహ్మ.
0: Vedanta says that there is God everywhere, divinity everywhere.
1: కానీ పేర్లు వేరు వేరుగా ఉండాలి.
0: Names are different.
1: ఆటమ్ అంటున్నారు, వీళ్ళు బ్రహ్మ అంటున్నారు.
0: Scientists call it as an atom, spiritualists call it as divinity. Atom is head above.
1: బ్రహ్మకుడును సర్వాంతర్యామి.
0: And God is everywhere.
1: కనుకనే పేర్లను పట్టుకుని మనం ప్రాకులాడకూడదు.
0: It's only difference in nomenclature.
1: పట్టుకుని మనం జీవిస్తాము.
0: And we have to live properly.
1: ప్రేమతో జీవించినటువంటి వాడు పరమాత్మని యొక్క సన్నిధిని, పెన్నిధిని అనుభవిస్తాడు.
0: The life of love will take you close to God.
1: కనుక మనం ఈనాడు ప్రేమను పెంచుకుని
0: we have to develop love today.
1: మన దేశంలో కూడా తగినటువంటి యొక్క గౌరవాన్ని పెంచుకుని
0: and we should increase the pristine glory of
1: manava jatiki satkitini sampadinchali
0: and we should bring glory to humanity.
1: Desam yokka saubhagyame na bhagyanga bhavinchali.
0: We should consider welfare of the society is the welfare of the
1: individual. Desam yokka manchitanam na manchitananga ni visvasinchali.
0: Advancement of the country is your personal advancement.
1: Desame saubhagyam lekapothe neeku ekkada nunchi vastundi saubhagyam.
0: If the country doesn't prosper, how do you expect to grow?
1: Kanukane nee mottamodi desa saubhagyaniki paakladu.
0: First aspire for the advancement of this
1: country. Desam yokka saujanyanni nee abhivruddhi parchuko.
0: Work for the welfare of this country.
1: Samata, mamata, ee rendinti yokka ekatvanni manam pratinchukovali.
0: We should unify these two principles, samata, the equality, and unity.
1: Kaani ee mamatane mana yokka mamata.
0: And this kind of attachment to the country is the true one.
1: Kanukane samatvamunu, matavattamunu, divyatvanni, saubhratvanni manam abhivruddhi parchukovali.
0: So we should develop the principles of the integrity, the honesty, equality and fraternity.
1: Andaru kudunu brothers and sisters, brothers and sisters.
0: All are brothers and sisters.
1: Mothers veri veri kavachunu.
0: Mothers may be different.
1: Kaani mana yokka dehamulu anta okkate.
0: But the body is basically same.
1: Prema cheta manam andaru kudunu ekamainappudu prapanchamantha manam sadinchavachunu.
0: When we all join together in a spirit of love, we can achieve everything in this
1: world.
0: We should lead the life with self-confidence. Without self-confidence, it is useless life.
1: కనుకనే నీవు ఆత్మవిశ్వాసంతో జీవించు.
0: లెట్ అస్ లీడ్ అవర్ లైఫ్ విత్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: నీ ఆత్మవిశ్వాసం ఉండినప్పుడే అదే నీ యొక్క కాన్ఫిడెన్స్.
0: ద సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ ద ట్రూ కాన్ఫిడెన్స్.
1: ఆ కాన్ఫిడెన్స్ మనం బలపరచుకోవాలి.
0: అండ్ యూ హావ్ టు స్ట్రెంగ్థెన్ ఇట్.
1: ఈ యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేనప్పుడు
0: వితౌట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్
1: భవనం కడుతున్నాము, దీనికి పునాదులు చాలా అవసరము.
0: ఇట్ అమౌంట్స్ టు కన్స్ట్రక్టింగ్ ద బిల్డింగ్.
1: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పునాది.
0: Self confidence foundation.
1: Self satisfaction wall.
0: Self satisfaction the
1: wall. Self sacrifice roof.
0: Self sacrifice the
1: roof. Self realization life.
0: Self realization is life.
1: కాబట్టి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పైనే సెల్ఫ్ రియలైజేషన్ అనేటువంటి బతికి ఉంటుండాలి.
0: Therefore the life of self realization depends on the foundation of self confidence.
1: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడే నిజమైన దైవం యొక్క విశ్వాసం ఉంటుంది.
0: Self confidence will help you to develop faith in God.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: మీరు ఎంతో గొప్ప అదృష్టవంతుడు.
0: You are really very lucky.
1: మానవ జన్మ వ్యక్తి,
0: you have taken human life.
1: పవిత్రమైన జీవితాన్ని గడుపుకుంటూ,
0: you lead a sacred life.
1: ఈ జీవితాన్ని సార్థకంగా ఆవించుకునే మార్గంలో మీరు ప్రవేశించాలి.
0: In fact you are trying making every effort to redeem your life.
1: ఇన్ని వేల మంది లోపల ప్రేమ తత్వమే ఒకటి పరిగించింది.
0: In fact there is love present in
1: దేశం ఎంత బాగుపడుతుంది.
0: The country will
1: మన బొంబాయి కూడా ఎంత అభివృద్ధికి వస్తుంది.
0: Everything will advance.
1: కనుకనే దేశంలో అన్నింటికంటే కూడా కడుపుతో సమానమైనటువంటి ఈ బొంబాయి యొక్క కీర్తిని మనం రక్షించాలి.
0: Therefore the stomach of Bharat Bombay has got to be maintained well.
1: ఇది యావత్ ప్రపంచమునకే మనం ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని అందించాలి.
0: We should be ideal to the rest of the world.
1: బొంబాయి దీనికి చాలా అవసరమైనటువంటిది.
0: It is very important
1: for దీన్ని పరిశుద్ధపరచాలి.
0: We should purify.
1: పేదలకంతా కూడా విద్యాభివృద్ధి చేయాలి.
0: We should provide educational facility to the poor and needy.
1: పేదలకంతా కూడా ఆరోగ్యాన్ని అందించాలి.
0: We should provide medical care to the poor.
1: సంపాదించినటువంటి ధనమంతా కూడా సమాజానికి వినియోగించాలి.
0: ఆల్ ద మనీ వీ ఎర్న్ షుడ్ బి స్పెండ్ టు సర్వ్ అదర్స్.
1: కేవలం కూడబెట్టి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ యూజ్ ఆఫ్ అమాస్
1: వెల్త్? కడకు దొంగల కవును దొరల కవును.
0: వెన్ వన్స్ యు అమాస్ వెల్త్ టు హూమ్ డస్ ఇట్ గో?
1: కాదు కాదు, మనం సద్వినియోగపరచాలి.
0: వీ షుడ్ మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్
1: గాలి. మనం తీసుకుంటున్నాము,
0: వీ బ్రీదింగ్ ఎయిర్.
1: తీసుకున్న గాలిని తిరిగి మరొక వైపు వదలకపోతే లంగ్స్ పాడైపోతుంది.
0: వీ ఇన్హేల్ అండ్ ఎక్సేల్ అదర్వైజ్ లంగ్స్ గెట్ స్పాయిల్డ్.
1: మనం భుజిస్తున్నాము,
0: వీ ఈట్.
1: భుజించిన అన్నాన్ని మరొక వైపు వసించకపోతే మన కడుపు చెడిపోతుంది.
0: వీ ఈట్ అండ్ ఎక్స్క్రీట్ అదర్వైజ్ స్టమక్ వుడ్ బి అప్సెట్.
1: అదే విధంగా మనం సంపాదించిన ధనాన్ని సద్వినియోగపరచాలి.
0: లైక్ వైజ్ ద మనీ ఎర్న్
1: అప్పుడే హెల్తీ లైఫ్ హ్యాపీ లైఫ్ అయిపోతుంది.
0: దట్ గ్యారంటీ is healthy happy life.
1: నీవు కూడబెట్టుకుంటూ కూర్చుంటుంటే విచారము, డిప్రెషన్, కన్ఫ్యూజన్ బయలుదేరుతుంది.
0: If you go on amassing wealth, it leads to depression and confusion.
1: ముక్కాల భాగము 190 మంది డిప్రెషన్ లైఫ్ ని అనుభవిస్తున్నారు.
0: 90% of the people they have depression.
1: కాదు, డిప్రెషన్ కు మనం అవసరం ఇవ్వకూడదు.
0: We should not use cope.
1: ఈ రోగాలకంతా మూల కారణము కేవలం ఒక మన యొక్క భావములే.
0: Our thoughts are responsible for this depression.
1: మన యొక్క భావములను పరిశుద్ధం చేసుకోవాలంటే,
0: if you want to purify your feelings,
1: disappointment yok reaction lekunda chusukovali.
0: We should see that disappointment would not come out in the form of reaction.
1: Kanukane manamu ee naadu lokamulo aarogyavantulu gaanu aanandavantulu gaanu aadarshavantulu gaanu jeevinchali.
0: So we should be healthy,
1: live long life, healthy life, happy life and ideal life.
0: We should lead a long life, healthy life, ideal life.
1: ఈ ఐడియల్ లైఫ్ కావాలి మనకి.
0: వీ నీడ్ ఐడియల్ లైఫ్.
1: ఏ పది మందినైనా మనం మంచి మార్గంలో ప్రవేశపెట్టాలి.
0: అట్లీస్ట్ వీ షుడ్ హెల్ప్ అదర్స్ టు ట్రెడ్ అలాంగ్ ద రైట్ పాత్.
1: కనుకనే మనము ఆదర్శమైనటువంటి మానవులుగా తయారు కావాలి.
0: వీ షుడ్ బి ఐడియల్ సిటిజన్స్.
1: ఈ ఆదర్శం లోపల బొంబాయి చాలా మస్ట్ ఫస్ట్ క్లాస్ తీసుకోవాలి.
0: బాంబే షుడ్ స్టాండ్ ఫస్ట్ ఇన్ బ్రింగింగ్ అప్ ఐడియల్ సిటిజన్స్.
1: ఏ విధంగా దానము ధర్మము చేస్తూ రావాలి.
0: బై అండర్ టేకింగ్ యాక్ట్స్ ఆఫ్ చారిటీ.
1: అప్పుడే మనం ఐడియల్ లైఫ్ గా వస్తుంది.
0: దెన్ ఇట్ వుడ్ బి అన్ ఐడియల్ లైఫ్.
1: బొంబాయి కూడా పవిత్రంగా మారిపోతుంది.
0: హోల్ బాంబే విల్ బి సెక్రెడ్.
1: మనకు దేశం పైన ఏమాత్రం కూడా విశ్వాసం ఉంటే ఈ విధమైనటువంటి తలపులు మనం రావాలి.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ గాట్ ఫెయిత్ ఇన్ గాడ్ యూ హ్యావ్ దిస్ నోబుల్ ఐడియాస్.
1: కనుకని జీవితాన్ని సార్థకం చేసుకోండి.
0: అవర్ లైఫ్ షుడ్ బి ప్రాపర్ అండ్ సెక్రెడ్.
1: ప్రేమ తత్వాన్ని పెంచుకోండి.
0: డెవలప్ ద స్పిరిట్ ఆఫ్ లవ్.
1: ప్రేమనే ప్రధానమైనటువంటిది.
0: లవ్ ఈజ్ ఇంపార్టెంట్.

0: ప్రేమ స్వరూపులారా, మీరందరూ శాంతిబద్ధతో జీవితాన్ని, సంతోషమైన జీవితాన్ని గడపాలని ఆశీర్వదిస్తూ ఆనందిస్తూ నా యొక్క ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: Live long life, healthy life, happy life and peaceful life.
2: Bhagavan blesses you all to lead a long, healthy, happy life. So saying, he brings his divine discourse to a close.

0: Man today is striving hard to manage his time, energy and resources in the hope of achieving his dreams. But what is truly effective use of time? What is the true goal of human life? Get the answers to these questions in this eye-opening discourse of Bhagawan Baba, delivered on 21st April 1998 at Kodaikanal.
1: మంచివారి పొందు మంచివారి చెలిమి మహిలోన దొరుకదు. దుష్టులెందరైనా దొరుకుచుంద్రు. మంచివారి చెలిమి మహిలోన దొరుకదు. దుష్టులెందరైనా దొరుకుచుంద్రు.
2: On earth, in this world, it's not that easy to have friendship with good people. You have lots and lots of wicked people all around.
1: కనికిరాళ్ళు చూడ కలవు ఎందైనను. కనికిరాళ్ళు చూడ కలవు ఎందైనను. విలువబోలు వజ్రమొకటి కలదా.
2: The number of pebbles and stones everywhere. Do you find and get a most precious, valuable diamond?
3: ప్రేమస్వరూపులారా,
2: embodiments of love.
3: అనంత జగత్తులో, అఖిల ప్రాణికోటిలో మానవుడు అత్యంత ఉన్నత స్థితిని పొందినవాడు.
2: ఇన్ దిస్ వాస్ట్ యూనివర్స్ ఆఫ్ ఇన్ఫినిట్ నంబర్ ఆఫ్ లివింగ్ క్రీచర్స్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ నోబ్లెస్ట్ అండ్ హైయెస్ట్.
3: మానవుడు ధనమును కోల్పోయినా దానిని తిరిగి ఇన్ని అవస్థలైన పడి దానిని సంపాదించగలడు.
2: మ్యాన్ ఇఫ్ హీ లూజెస్ మనీ హీ కెన్

0: We gain by struggling hard.
1: ఒక మిత్రుని కోల్పోయినా తిరిగి మరొక మిత్రునైనా కూడాను తాను సంపాదించుకోగలడు.
0: If he loses a friend, he can have another friend in his place.
1: ఒక భార్యను కోల్పోయినా రెండవ వివాహం ఆడి మరొక భార్యనైనా కూడాను పొందగలడు.
0: If he loses his wife, he can get remarried and again have another wife.
1: ఒక భూమిని కోల్పోయినా తిరిగి అనేక అవస్థలతో ఆ భూమిని తిరిగి సాధించుకోగలడు మానవుడు.
0: ఇఫ్ మ్యాన్ లూజెస్ హిజ్ షేర్ ఆఫ్ ద ల్యాండ్ హీ కెన్ వర్క్ ఫర్ ఇట్ అండ్ రీగెయిన్ ఇట్.
1: కానీ మానవుని యొక్క దేహంను తిరిగి సంపాదించుకోలేడు.
0: మ్యాన్ కెన్ నాట్ రికవర్ గెట్ బ్యాక్ ద బాడీ వెన్ వన్స్ ఇట్ ఈస్ లాస్ట్.
1: మానవుని దేహము అత్యున్నతమైనటువంటిది.
0: హ్యూమన్ బాడీ ఈజ్ వెరీ ప్రెషస్.
1: జంతువునాం నరజన్మ దుర్లభం.
0: Of all the living creatures, the human life is rarest of all.
1: ఇట్టి పవిత్రమైనటువంటి మానవత్వాన్ని ఈనాడు మానవుడు అర్థం చేసుకునలేక దానిని దురుపయోగం చేసుకుంటూ ఉన్నాడు.
0: Man is not able to realize how sacred his human life is and is misusing it.
1: మానవుని యందున్నటువంటి దివ్యత్వాన్ని మానవుని యందున్నటువంటి పవిత్రతను ఏమాత్రం కూడాను మానవుడు అర్థం చేసుకునేటకు ప్రయత్నించడం లేదు.
0: మ్యాన్ ఇస్ నాట్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు అండర్స్టాండ్ ద లేటెంట్ డివినిటీ అండ్ ద శాంక్టిటీ బిహైండ్ హిజ్ లైఫ్.
1: గడచిపోయిన రాత్రి ఎన్ని విధములు గడిబడి చేసినప్పటికీ అది మనకు తిరిగి రాదు.
0: ద బైగాన్ నైట్ కెన్ నెవర్ బి రికవర్డ్, ఇట్ వుడ్ నెవర్ కమ్ బ్యాక్.
1: అనంత సాగరంలో లీనమైనటువంటి యమునా నది మనం ఎన్ని విధమైన ప్రయత్నం చేసినప్పటికీ తిరిగి మనకు లభించదు.
0: ద రివర్ యమున, వెన్ వన్స్ ఇట్ మర్జెస్ ఇన్ దట్ వాస్ట్ మైటీ ఓషన్, ఇట్ కెన్ నాట్ బి రీగెయిన్డ్.
1: మానవుడు చక్కగా నమిలి మృంగినటువంటి ఫలమును ఎన్ని ప్రయత్నములు చేసినప్పటికీ తిరిగి తాను ఆ ఫలముగా తాను పొందలేడు.
0: మ్యాన్ ద ఫ్రూట్ దట్ హీ ఈట్స్ మాస్టిగేటింగ్ వెల్, హీ కెనాట్ రికవర్ ఇట్ ఇన్ ట్రూ ఫామ్.
1: అట్టి పరిస్థితి యందు మానవత్వమును ఏ రీతిగా తాను అర్థం చేసుకోగలడు?
0: అండర్ దీస్ సర్కమ్స్టాన్సెస్ హౌ డు ఎక్స్పెక్ట్ హిమ్ టు నో ద హ్యూమన్ వాల్యూ?
1: మానవుడు అనేక విధమైనటువంటి శక్తులు కలిగినటువంటి వాడు.
0: మ్యాన్ హ్యాస్ సో మెనీ కెపాసిటీస్.
1: భగవంతుడు అనుగ్రహించినటువంటి యొక్క శక్తిలో మొట్టమొదటిది మతి.
0: ద ఫస్ట్ గిఫ్ట్ ఆఫ్ గాడ్ టు మ్యాన్ కైండ్ ఈజ్ మతి, ద మైండ్.
1: రెండవది స్థితి.
0: ద సెకండ్ ఈజ్ స్థితి, ద పొజిషన్.
1: మూడవది పరిస్థితి.
0: థర్డ్ వన్ ఈ సర్కమ్స్టాన్సెస్, పరిస్థితి.
1: నాలుగవది గతి.
0: ద ఫోర్త్ వన్ ఇస్ డెస్టినీ.
1: మతి, గతి, స్థితి, పరిస్థితి, గతి, సంపత్తి.
0: దీస్ ఆర్ ద ఫోర్ లెవెల్స్ గిఫ్ట్స్ ఆఫ్ గాడ్ టు మ్యాన్ కైండ్, ద మైండ్, పొజిషన్, సర్కమ్స్టాన్సెస్ అండ్ ద డెస్టినీ.
1: కానీ మానవుని యొక్క గతిని పురస్కరించుకుని తన యొక్క స్థితి ఏర్పడుతుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ things happen, they come to us depending on the destiny.
1: మానవుని యొక్క ప్రవర్తనను పురస్కరించుకునే మతి ఏర్పడుతుంది.
0: The mind is formed basing on our own conduct and
1: మతి
0: behavior.
1: వలనే గతి, గతి వలనే స్థితి.
0: So is our mind that shapes our destiny.
1: కనుకనే మానవునకు మొట్టమొదటిది మతి అతి పవిత్రమైనటువంటిదిగా ఉండాలి.
0: దేర్ఫోర్ ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్ మ్యాన్ షుడ్ పొజెస్ ఎ సీక్రెట్ మైండ్.
1: మతిని పురస్కరించుకుని తన యొక్క స్థితి సంపత్తి ఏర్పడుతూ ఉంటాయి.
0: బేసింగ్ ఆన్ హిస్ మైండ్ అండ్ టెంపర్మెంట్ హిస్ పొజిషన్ అండ్ ద వెల్త్ డిపెండ్.
1: ఇలాంటి సత్యాన్ని మానవుడు మొట్టమొదట గుర్తించుకున్నప్పుడే తన యొక్క స్థితిని కాని సంపత్తిని కాని తాను పొందగలడు.
0: వెన్ వన్స్ హీ అండర్స్టాండ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్, హీ క్యాన్ బి ష్యూర్ ఆఫ్ హిస్ డెస్టినీ అండ్ ది వెల్త్.
1: కాన ప్రతి మానవుడు కూడాను ఒక విధమైనటువంటి మతిని యొక్క సంపత్తిని చక్కగా కాపాడుకోవాలి.
0: దేర్ఫోర్ వన్ హ్యాస్ టు మెయింటైన్ ద మెంటల్ యాటిట్యూడ్ టెంపర్మెంట్ ఇన్ పర్ఫెక్ట్ ఆర్డర్.
1: ఈ ప్రపంచమునందు ప్రతి పదార్థమును కూడాను పవిత్రమైన మార్గంలో ఉపయోగించాలి.
0: మ్యాన్ మస్ట్ మేక్ యూజ్ ఆఫ్ ఎవ్రీ మెటీరియల్ ఇన్ ఎ సీక్రెట్ వే పాసిబుల్.
1: సక్రమమైన మార్గాన్ని పొందాలి.
0: హీ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్ ఇన్ ఎ ప్రాపర్ వే.
1: చేతిలో ఒక కత్తి ఉంది.
0: యూ హ్యావ్ ఎ నైఫ్ ఆన్ హ్యాండ్.
1: కానీ ఈ కత్తి ద్వారా కూరగాయలు తరుపుకొని చక్కగా వంట వండుకొని భుజించవచ్చు.
0: విత్ దిస్ నైఫ్ యూ కెన్ కట్ వెజిటబుల్స్, కుక్ వెల్ అండ్ పార్టేక్ ఫుడ్.
1: లేక ఫలములు కోసుకొని తాను ఆరగించి ఆకలిని తీర్చుకోవచ్చు.
0: యూ కెన్ కట్ ఈవెన్ ద ఫ్రూట్స్ అండ్ అపీజ్ యువర్ హంగర్.
1: కానీ కత్తి చేతిలో ఉన్నది కదా అని ఎదుటివానికి తలను గొంతును కోసినప్పుడు ఇతను కేవలం రాక్షసత్వాన్ని పొందిన వాడవుతాడు.
0: ఫర్ ద సింపుల్ రీజన్ దట్ యు హావ్ గాట్ నైఫ్ ఆన్ హ్యాండ్ యు కెనాట్ కట్ ద నెక్ ఆఫ్ ద మ్యాన్ అండ్ బికమ్ ఎ డెమన్.
1: కనుక ఎలాంటి పదార్థమును ఏ విధమైనటువంటి మార్గంలో మనం ఉపయోగించాలి అనేటువంటి ఒక స్థితిని కూడా మనం తెలుసుకోవాలి.
0: వీ షుడ్ నో ఇన్ వాట్ వే వీ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ దిస్ మెటీరియల్ ఇన్ దిస్ వరల్డ్.
1: మానవత్వంలో ఎన్నో విధమైనటువంటి శక్తులు ఉన్నవి.
0: Human life is gifted with many potentialities.
1: ఈ శక్తుల యొక్క పవిత్రతను కూడా మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: We should also know the sanctity of these capacities.
1: ఈ యొక్క శక్తిని అనుగ్రహం చేతనే పొందడానికి వీలవుతుంది.
0: These are all the gifts of God, grace.
1: మానవుని యొక్క జీవితము ఒక పెద్ద గడియారం వంటిది.
0: Human life is a very big clock.
1: ఇందులో సంవత్సరములు, నెలలు, దినములు అనేటువంటి మూడు పిన్నులు ఉంటున్నాయి.
0: దిస్ బిగ్ క్లాక్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ హ్యాస్ గాట్ త్రీ పిన్స్ రిప్రజెంటింగ్ ఇయర్, మంత్ అండ్ ద డే.
1: ఈ మూడు ముండ్లు సక్రమంగా తిరగటంతో చాలా బాగా తిరుగుతూనే ఉంటున్నాయి.
0: ది త్రీ పిన్స్ ఆర్ రివాల్వింగ్ ఇన్ పర్ఫెక్ట్ ప్రిసిషన్.
1: దీనిని పురస్కరించుకుని మానవుని యొక్క ఆయుష్ ప్రమాణం కూడా తిరుగుతూనే ఉంటుండాలి.
0: ద వే హౌ ది పిన్స్ మూవ్ డిసైడ్ అవర్ లైఫ్ స్పాన్.
1: కానీ మానవుడు తన ఆయు ప్రమాణాన్ని గుర్తించక పురమే గంటలు కొడుతున్నాడు, ఘన్ ఘన్ ఘన్ అని.
0: బట్ మ్యాన్ బిఫోర్ హీ కమెన్స్డ్ హిస్ లైఫ్ ఆన్ ఎర్త్ ద సోజర్న్, ఇన్ ఫ్యాక్ట్ దేర్ హాస్ బీన్ ఎ బెల్ గోయింగ్ ఆన్.
1: ఈ గడియారం నుండి మూడు పిన్నులను సక్రమమైన మార్గంలో నడుస్తూ ఉన్నప్పటికీ తన యొక్క జీవితాన్ని మాత్రము సక్రమంగా గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
0: దో దీస్ త్రీ పిన్స్ ఆర్ వర్కింగ్ అండ్ రివాల్వింగ్ ఇన్ పర్ఫెక్ట్ ప్రిసిషన్ అండ్ ఆర్డర్, మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు లీడ్ ఏ ప్రాపర్ లైఫ్.
1: దినములు,
0: డే
1: 30 దినములు జరిగినప్పుడే ఒక నెల అవుతుంది.
0: త్రీ డేస్ కాన్స్టిట్యూట్ ఎ మంత్.
1: 12 నెలలు జరిగినప్పుడే ఒక సంవత్సరం అవుతుంది.
0: 12 months మేక్ ఎన్ ఇయర్.
1: కనుక సంవత్సరం అనేటువంటివి నెలలతో కూడినటువంటివి.
0: ఇయర్ it comprises months.
1: నెలలు దినముతో కూడినటువంటివి.
0: A month comprises days.
1: కనుక ప్రధానమైనటువంటిది దినమే.
0: For most important is the day.
1: కనుక మనకు నిత్య దినములు ఏ విధమైనటువంటి మార్గంలో మనం అనుభవించాలి అనేటువంటి ఒక సత్యాన్ని గుర్తించాలి.
0: So we have to know the fundamental truth as to how to pass through every day.
1: కానీ ఈనాటి మానవుడు తన యొక్క నిత్య జీవితం యొక్క సత్యాన్ని గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: Man is not able to understand the truth behind the day he is supposed to spend.
1: దినములు గడుపుతున్నాడే కాని ఏ విధంగా గడపాలి, ఏ విధంగా అనుభవించాలి, ఏ విధంగా ఈ దినమును అర్థం చేసుకోవాలి అనేటువంటి సత్యాన్ని గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: Though the days pass off, man is not able to understand how to spend every day, how best he can make use of it, the proper method.
1: కానీ ప్రతి ఒక్కటి కూడాను భగవంతుని యొక్క సంకల్పం చేతనే జరుగుతూ ఉంటున్నాయి.
0: Everything in this world happens as per the will of God.
1: ఈ సత్యాన్ని కూడాను మానవుడు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: Even this truth is not understood by man.
1: కేవలం తన స్వార్థము, స్వప్రయోజనమే గుర్తించి వర్తిస్తూ ఉన్నాడు.
0: He conducts himself basing on selfishness and self-interest.
1: ఈ వ్యక్తి యొక్క సంకల్పాన్ని గురించుకొని భగవంతుడు తన యొక్క శక్తిని ఉపయోగించాడు.
0: Basing on your own thoughts, God will never act.
1: ప్రపంచమునకు, సమాజమునకు, కుటుంబమునకు ఏది అవసరమో దానిని గుర్తిస్తూ వస్తుంటాడు భగవంతుడు.
0: గాడ్ రికగ్నైజెస్ వాట్ ఈస్ నీడెడ్ టు యువర్ ఫ్యామిలీ, టు ద సొసైటీ, టు ద కంట్రీ అండ్ ది ఎంటైర్ వరల్డ్.
1: ఒక ఇంటిలో కళ్యాణం జరుగుతుండాలి.
0: దేర్ టేక్స్ ప్లేస్ ఎ వెడ్డింగ్ ఎట్ ఎ రెసిడెన్స్.
1: కుంభవర్షం కూర్చడానికి ప్రయత్నమైంది.
0: దేర్ స్టార్టెడ్ ద డౌన్ పవర్ ఆఫ్ రెయిన్.
1: ఓ భగవంతుడా, నా ఇంట్లో కళ్యాణం పూర్తి అయ్యేంత వరకు కూడాను నీవు ఈ వర్షంను కురిపించకూడదు అని ప్రార్థిస్తాడు.
0: And the residents of a happy home where the wedding is to take place, they pray to God, Oh God, please stop this rain because I have got the auspicious occasion.
1: ఆ వ్యక్తి యొక్క ప్రక్కింటి వాని యొక్క పొలము వర్షం లేక ఎండిపోతుండాలి.
0: Whereas there is a neighbor whose land is so dry because of the absence of rain.
1: ఓ భగవంతుడా, ఎండల చేత నా పంటలంతా పండుకోకుండా ఎండిపోతుండాలి, కుంభవర్షాన్ని కురిపించు అని తాను కోరుతున్నాడు.
0: ద నైబర్ ప్రేస్ టు గాడ్, ఓ గాడ్, మై ల్యాండ్ ఇస్ డ్రై, దర్ నో రెయిన్స్, ప్లీజ్ See that we have any rain.
1: వ్యక్తిగతమైనటువంటి అభిష్టములకు ఏమాత్రము లొంగడు.
0: God will never succumb to individual desire.
1: అయితే వారి వారి భక్తి ప్రపత్తులను ఆధారం చేసుకుని ఆ వ్యక్తులు కూడా ఆనందాన్ని అందిస్తుంటాడు.
0: However, he confers bliss basing on our devotion and our sincerity.
1: అయితే ఒక్క విషయాన్ని మనం చక్కగా గుర్తించాలి.
0: But we have to realize one point.
1: ఈ ప్రపంచములో
0: in this world
1: ఏ ఔషధములకు నయం కానటువంటి రోగము ప్రతి మానవుని యందు ఉంటున్నది.
0: There is a disease with which every one of us suffer from, which is incurable by any medicine.
1: ఒకని యందు అధికమైనటువంటి జబ్బుగా ఉండవచ్చు.
0: It may be more in one person.
1: ఒకని యందు అవి తక్కువగా ఉండవచ్చును.
0: Rather, it may be little in another one.
1: కానీ క్వాంటిటీ డిఫరెన్స్ గా ఉన్నప్పటికీ ఈ రోగం యొక్క క్వాలిటీ ఒకటిగానే ఉంటుంది.
0: But the disease is in everyone. The difference lies in the quantity.
1: ఇది ప్రాథమికంగా ఔషధముల చేత నివారణ అయ్యేటువంటిది కాదు.
0: This disease, common disease, cannot be relieved by physical medicine of the world.
1: ప్రజ్ఞుడైనటువంటి డాక్టర్ వల్ల నయమయ్యేటువంటిది కాదు.
0: Nor can it be cured by an experienced doctor.
1: ఏమిటి ఈ రోగము?
0: What is this disease?
1: అది అహంకారం అనే రోగము.
0: That is the disease of అహంకారా, ego.
1: ఈ అహంకారం అనేటువంటి దాన్ని అర్థం చేసుకోలేక వాడు అనుభవిస్తున్నాడు.
0: He is not able to understand the cause behind this disease and suffers from
1: it. ఈ అహంకారమునకు ఎక్కడ అవకాశం ఉంటున్నది?
0: Where is the scope to have ego?
1: అవకాశం లేనిటువంటి అహంకారాన్ని అనుభవిస్తున్నాడంటే ఇది తన యొక్క ప్రీతియే.
0: Where is the need to be egoistic in this world?
1: ఈ రోగమును తాను ప్రీతితో తీసుకున్నటువంటి వాడవుతాడు.
0: He accepts it with all his happiness. He welcomes the disease.
1: ఈ విశాలమైనటువంటి ప్రపంచాన్ని ఒకతూరి గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: Make every attempt to know the secrets of this
1: నా
0: vast
1: ఈ అహంకారమునకు కారణం ఏమిటి?
0: What are the cause for the ego?
1: ఇంత విశాలమైన ప్రపంచములో,
0: in this vast world,
1: ఈ ప్రపంచం యొక్క మ్యాప్లో,
0: in this world map,
1: మన భారతదేశము చాలా చిన్నదిగా కనిపిస్తుంది.
0: Our Bharat is so small in the world map.
1: ఈ భారతదేశంలో,
0: in this Bharat,
1: మెడ్రాస్ స్టేట్ చాలా చిన్నదిగా ఉంటుంది.
0: మెడ్రాస్ స్టేట్ స్టిల్ స్మాలర్.
1: ఈ మెడ్రాస్ స్టేట్ లోపల,
0: in this Madras state,
1: Kodaikanal chaala chinnadiga untundadi.
0: Kodaikanal is very tiny.
1: Inta pedda Kodaikanal lopala vyakti netunte vaadu chaala chinna vaadiga unnadu.
0: And in this Kodaikanal, individually smallest creature.
1: Inta chinnati vaadu inta vishalamaina prapanchaanni chuchi ahankara pattaaniki emi kaaranam?
0: Such a tiny man as he is, what's the cause behind his ego?
1: Ee ahankaramunaku ajnaname moola kaaranam.
0: The ego is due to ignorance.
1: Leka ఈ ప్రపంచంలో ఉన్నటువంటి యొక్క దివ్యత్వమును నేను ఒక్కటే అనేటువంటి సత్యాన్ని గుర్తించినటువంటి వ్యక్తికి ఈ అహంకారమునకు అవకాశమే ఉండదు.
0: బట్ ఇఫ్ పర్సన్ ఐడెంటిఫైస్ ద ఇమ్మనెంట్ డివినిటీ ఇన్ హిమ్ అండ్ ద డివినిటీ స్ప్రెడ్ ఎవ్రీవేర్, హీ విల్ నెవర్ బి ఎగోయిస్టిక్.
1: విచారం చేయాలి.
0: వన్ హ్యాస్ టు ఇన్వెస్టిగేట్.
1: ఇంత విశాలమైనటువంటి ప్రపంచంలో నేనెంతటి వాడను అనేటువంటిది విచారణ చేస్తే అహంకారములకు అవకాశం ఉండదు.
0: దేర్ కెనాట్ బి స్కోప్ ఫర్ ఎనీ ఈగో ఇఫ్ యూ థింక్ వేర్ యూ స్టాండ్ ఇన్ దిస్ వాస్ట్ వరల్డ్.
1: సర్వం విష్ణుమయం జగత్తు అంతా భగవంతుని యొక్క స్వరూపమే, నేను భగవంతుని స్వరూపమే అనేటువంటి విశాలమైన భావాన్ని అర్థం చేసుకుంటే అక్కడ కూడా నువ్వు అహంకారంకు అవకాశం లేదు.
0: వెన్ యూ హ్యావ్ బ్రాడ్ ఫీలింగ్స్ దట్ మేక్ యూ అండర్స్టాండ్ దట్ యు ఆర్ డివైన్ ఇన్ దిస్ వరల్డ్ దట్ ఇస్ ఈక్వలీ డివైన్.
1: దీనికి కారణం ఏమిటని విచారణ చేస్తే,
0: if you want to find out the reason,
1: sarvam vishnumayam jagattu aneetundi tattvamu athani endu ledu.
0: He has no idea that the entire universe is divine.
1: Inta vishalamaitundi prapanchamlo nen entati vaadanu aneetundi okka bhavamu thana endu ledu.
0: He has no trace of a feeling as to know where he stands.
1: Ee bhavamulu aneetundi vyaktiye ajnani. Ee ajnanam chetane ee ahankaram aavirbhavistundadi.
0: Bereft of these two ideas, two feelings, man is ignorant and therefore is egoistic.
1: కనుక ఈ అహంకారం చేతనే మానవుడు అనేక విధమైనటువంటి యొక్క ఇక్కట్టు గురి అవుతున్నాడు.
0: మ్యాన్ ఫేసెస్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ బికాస్ ఆఫ్ ఈగో.
1: ఇది తన యొక్క సంకల్ప బలం చేతనే అభివృద్ధి పరుచుకుంటున్నాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ హిస్ థాట్స్ స్ట్రెంగ్థెన్ దిస్ ఈగో.
1: సంకల్పముల చేతనే కర్మలు జరుగుతున్నాయి.
0: మ్యాన్ యాక్ట్స్ బేసింగ్ ఆన్ హిస్ థాట్స్.
1: కర్మల చేతనే భావములు కలుగుతున్నాయి.
0: యాక్షన్స్ ఆర్ డ్యూ టు ది ఐడియాస్.
1: భావముల చేతనే శీలము కుదురుతూ ఉండాలి.
0: And it is the feeling that determines the character.
1: శీలం చేతనే నిజమైనటువంటి ప్రాప్తి లభిస్తుండాలి.
0: It is your character that makes you earn the deservedness.
1: కనుక ఈ దివ్యమైనటువంటి యొక్క ప్రాప్తి మనకు లభించాలంటే శీలం అభివృద్ధికి వచ్చుకోవాలి.
0: In order to deserve this divinity, we have to develop our character.
1: శీలమును అభివృద్ధి పెంచుకోవాలంటే మనలో పవిత్రమైన భావం అభివృద్ధి కావాలి.
0: To develop character, sacred thoughts should be entertained.
1: ఈ భావం అభివృద్ధి కావాలంటే సత్కర్మల్లో మనం ప్రవేశించాలి.
0: Sacred feelings can be entertained by undertaking good deeds.
1: సత్కర్మలు చేయాలంటే మొట్టమొట మనలో ఉన్నటువంటి సంకల్పాలు పవిత్రమైనవిగా ఉండాలి.
0: In order to do good deeds, we should have good thoughts.
1: కనుకనే సంకల్పములే అన్నింటికీ మూల కారణము.
0: It's the thought that's the main cause for all.
1: ప్రతి మనస్సు యొక్క స్వరూపమునకు సంకల్పమే మూల కారణము.
0: మైండ్ టేక్స్ ద ఫార్మ్ బేసింగ్ ఆన్ ద థాట్.
1: సంకల్ప వికల్పాత్మకం మనః అన్నారు.
0: మైండ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ థాట్స్ అండ్ కౌంటర్ థాట్స్.
1: ఇది బట్ట ఏ రీతిగా తయారైంది?
0: హౌ ఇస్ దిస్ క్లాత్ మేడ్?
1: పటుకు పేక రెండింటి యొక్క ఏకత్వం చేతనే బట్ట తయారైంది.
0: దిస్ క్లాత్ ఇస్ మేడ్ బికాస్ ది యార్న్ ఇంటర్వోవెన్.
1: ఇటువైపున పోవాలి అటువైపున రావాలి.
0: The thoughts, the threads are interwoven.
1: పడుగు పేక అంట.
0: Lengthwise and transverse.
1: కనుక మానవత్వము సంకల్ప వికల్పం చేతనే కూడి ఉంటుండాలి.
0: So human life is the combination of thoughts and counter-thoughts.
1: కానీ సంకల్పం ప్రథమమైనటువంటిది.
0: But the thought is main one.
1: వికల్పము దాని యొక్క వికారమైనటువంటిది.
0: Counter thought is its aberration.
1: ఈ వికారాన్ని మనం అనుసరించకూడదు. సంకల్పాన్ని మనం అనుసరించాలి.
0: We should never follow the perverted thought.
1: సంకల్పము.
0: సంకల్పము
1: అనగా హృదయ సంబంధమైనటువంటి కల్పన రావాలి.
0: సంకల్ప, ద థాట్ షుడ్ అరైజ్ ఫ్రమ్ ద హార్ట్.
1: సమ్ అనగా సర్వేశ్వర యొక్క తత్వము.
0: సమ్ రిప్రజెంట్ సర్వేశ్వర డివినిటీ.
1: సారూప్యము, సామీప్యము, సాయుధ్యము అన్ని కూడా సర్వేశ్వరత్వానికి సంబంధించినటువంటివి.
0: సమ్ స్టాండ్స్ ఫర్ డివినిటీ విచ్ ఇస్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్ లైక్ నియర్నెస్, లైక్ ద ఐడెంటిటీ, ద ఫార్మ్ అండ్ మర్జర్. దట్ ఈస్ సత్.
1: సత్ అనగా ఏమి? శాశ్వతమైనటువంటిది.
0: సత్ మీన్స్ దాట్ విచ్ ఇస్ పర్మనెంట్,
1: ఎప్పటికీ మార్పు చెందినటువంటిది.
0: దాట్ విచ్ ఇస్ చేంజ్ లెస్,
1: అలాంటి మార్పు చెందినటువంటి దాని సంకల్పం మన నుంచి రావాలి.
0: ద థాట్ విచ్ ఇస్ చేంజ్ లెస్ షుడ్ అరైజ్.
1: మానవునికి అది ఏ ప్రధానమైనటువంటి సంకల్పం.
0: దాట్ ఈస్ ద మెయిన్ థాట్ దట్ మ్యాన్ షుడ్.
1: సంకల్పము సక్రమమైనట్టుగా ఉన్నప్పుడు మన యొక్క స్థితిని సరైన రీతిగా ఉంటుంటుంది.
0: When thoughts are proper, our position also would be equally proper.
1: మన స్థితి గతి కూడాను సరిగా ఉంటుంటుంది.
0: Our position, our destiny would be equally good.
1: ఇది సంపత్తి ఏమిటది?
0: What is this sampatti, wealth?
1: ఈ సంపత్తి అనగా లౌకికమైన, భౌతికమైన, ప్రాకృతమైనటువంటి యొక్క సిరి సంపదలు కాదు.
0: సంపత్తి, ద వెల్త్, డస్ నాట్ మీన్ వరల్డ్లీ ప్లెజర్, వరల్డ్లీ కన్వీనియన్సెస్, వరల్డ్లీ కంఫర్ట్స్ అండ్ ఫిజికల్ నేచర్.
1: సంపత్తి,
0: సంపత్తి
1: అనగా సద్విచారము, సత్సంకల్పము, సద్భావము, సన్నడతలు, ఇలాంటివన్నీ కూడా సత్సంపత్తిగా ఉంటుంటాయి.
0: సంపత్తి, ద వెల్త్ కమ్ మీన్స్ గుడ్ ఎంక్వైరీ, గుడ్ థాట్, గుడ్ ఫీలింగ్.
1: శాశ్వతమైనటువంటి సంకల్పాలు మనలో అభివృద్ధి కావాలి.
0: వీ షుడ్ డెవలప్ థాట్స్ దట్ డిజర్వ్ టు బి పర్మనెంట్.
1: అయితే ఇలాంటి శాశ్వతమైన సంకల్పాలు రావాలంటే
0: టు ఎంటర్టైన్ సచ్
1: జన్మ జన్మాల యొక్క పుణ్యం యొక్క ఫలితం చేతనే మానవుని యందు భగవత్ అనుగ్రహం ప్రాప్తిస్తుంది.
0: మ్యాన్ బికమ్స్ ద రెసిపియంట్ ఆఫ్ గాడ్స్ గ్రేస్ బికాస్ ఆఫ్ గుడ్నెస్, ద మెరిట్ అక్రూడ్
1: పుణ్య ఫలం భోగు చేసుకునే మానవుడు అవతారం ఎత్తుతున్నాడు.
0: మ్యాన్ థింక్స్ దట్ హిల్ బి హ్యాపీ బై హ్యావింగ్ ది వెల్త్.
1: మానవుడు పుట్టడానికి మూల కారణము పుణ్య ఫలమే.
0: Human birth is because of the merit accrued in the
1: past. కానీ పుణ్య ఫలంతో పుట్టినటువంటి మానవుడు పాపములు ఎందుకు చేయాలి?
0: Having taken the human life because of the merit, why should commit sinful deeds?
1: ఈ కర్మ ఫలములకు పాపములు చేయడానికి మూల కారణం ఏమిటి?
0: What is it that makes us commit sins?
1: దీనికి తన యొక్క వాంఛలే.
0: Desires lead us to sinful acts.
1: ప్రకృతిని చూస్తున్నాడు కన్నులతో.
0: Man watches the world with his eyes.
1: కానీ ప్రకృతిని చూడు.
0: See the world.
1: ఏ విధంగా చూడాలి?
0: How should you see?
1: సమ్యక్ దృష్టి, పవిత్రమైన దృష్టితో చూడాలి.
0: సీ ద వరల్డ్ విత్ సీక్రెట్ లుక్స్.
1: కానీ ఈ పవిత్ర దృష్టి తనలో లేకపోవటం చేతన ప్రకృతిని వికారంగా చూస్తున్నాడు.
0: బట్ మ్యాన్ హ్యాస్ నో సచ్ సీక్రెట్ లుక్స్, బట్ హీ లుక్స్ అట్ ఇట్.
1: ప్రకృతిని ప్రకృతిగా చూస్తున్నాడు.
0: హీ వాచెస్ ద వరల్డ్ యాజ్ సచ్.
1: ఇదే తనలో ఉన్నటువంటి దోషము.
0: దట్ ఈస్ హిజ్ మిస్టేక్.
1: సర్వం విష్ణుమయం జగత్.
0: ద హోల్ వరల్డ్ ఈస్ డివైన్.
1: విశ్వం విష్ణుమయం జగత్తు.
0: ది యూనివర్స్ ఇస్ ద మానిఫెస్టేషన్ ఆఫ్ గాడ్.
1: కార్యము.
0: And the universe is the effect.
1: కార్యము, కారణము.
0: God is the cause.
1: కారణ కారణ స్వరూపమే ఈ యొక్క జగత్తు.
0: The world is the combination of cause and effect.
1: కనుక మనము ఈ జగత్తును విశ్వస్వరూపునిగా మనం చూడాలి.
0: So we have to consider this universe as the manifestation of the divine.
1: పశ్యన్నపి చ నపశ్యతి మూఢో మూఢో మూఢో.
0: A foolish man sees it, but yet he says that he sees not.
1: బయట దృష్టిని మాత్రమే చూస్తున్నాడు.
0: He has got external looks.
1: బయట దృష్టిని చూచేటువంటిది పశువు.
0: It is animal that has got the external looks.
1: విశ్వ రూపంతో చూచేటువంటిది పశువు.
0: It is the animal that has worldly looks.
1: విశ్వ రూపంతో చూచేటువంటిది మానవుడు.
0: Human beings should watch with the divine prompting behind.
1: కనుకొని పవిత్రమైనటువంటి దృష్టిని మనం సమ్యక్ దృష్టి పవిత్రమైనటువంటి భావంతో మనం చూడాలి.
0: సో వీ షుడ్ వాచ్ ఇన్ ఎ సేక్రెడ్ వే ఇన్ ఎ డివైన్ వే.
1: ఆ దృష్టితో మనం చూచినప్పుడు సర్వము మనకు బ్రహ్మమయంగానే ఉంటాయి.
0: When once we have this divine vision, you will experience
1: ఎన్ని విధమైనటువంటి ఆటంకములు మనకు సంభవించినప్పటికీ ఈ ఆటంకములకు ఏమాత్రము అడ్డు తగలదు.
0: నో ఆబ్స్టకల్స్ వుడ్ స్టాండ్ ఇన్ యువర్ వే.
1: ఇప్పుడు ఒక అనిల్ కుమార్ ఉన్నాడు.
0: హియర్ ఇస్ అనిల్ హాస్ గాట్ ది ఎక్స్టర్నల్ లుక్స్.
1: విశ్వ రూపంతో చూచేటువంటిది పశువు.
0: ఇట్ ఈస్ ది అనిమల్ దట్ హాస్ వరల్డ్లీ లుక్స్.
1: విశ్వ రూపంతో చూచేటువంటిది మానవుడు.
0: హ్యూమన్ బీయింగ్ షుడ్ వాచ్ విత్ ద డివైన్.

0: ఇన్ యువర్ వే.
1: ఇప్పుడు ఒక అనిల్ కుమార్ ఉన్నాడు.
0: హియర్ ఇస్ అనిల్ కుమార్.
1: ఆయన కన్నులకు అడ్డంగా కొన్ని అద్దాలు పెట్టుకున్నాడు.
0: హీ హాస్ గ్లాసెస్ హియర్ దట్ స్టాండ్ ఇస్ అన్ అబ్స్టకల్ హియర్.
1: కానీ కన్నులకు అడ్డంగా గ్లాసులు ఉన్నాయి, కానీ దృష్టికి హెల్ప్ గా ఉంటున్నాయి.
0: దో హీ హాస్ గాట్ గ్లాసెస్ యాజ్ అన్ అబ్స్టకల్ యట్ హీ సీస్ త్రూ దెమ్.
1: అదే విధంగానే మన దృష్టికి ప్రేమ అనే అద్దాలు ధరించినప్పుడు,
0: వెన్ వన్స్ వీ వేర్ ద గ్లాసెస్ ఆఫ్ లవ్,
1: ప్రేమ అనేటువంటి అద్దములు మన దృష్టికి అడ్డంగా ఉంటుండాలి, కానీ బ్రహ్మము అనేటువంటి దృష్టికి అడ్డము లేదు.
0: దో ద గ్లాసెస్ ఆఫ్ లవ్ స్టాండ్ యాజ్ అన్ అబ్స్టకల్ యట్ యు సీ ద డివైన్.
1: కనుక నీ ప్రేమ దృష్టికి మనం ఏ విధమైనటువంటి అడ్డు తగలడానికి వీలు కాదు.
0: సో ఫర్ దిస్ విజన్ ఆఫ్ లవ్ నథింగ్ కెన్ కమ్ ఇన్ ద వే.
1: మానవునికి ప్రధానమైన ప్రాణం ప్రేమనే.
0: అండ్ ద మెయిన్ లైఫ్ ప్రిన్సిపల్ ఇస్
1: ప్రేమనే లేకుండా బిడ్డనైనా తల్లి ప్రేమించదు.
0: అండ్ ఇఫ్ దేర్ ఇస్ నో లవ్ ద చైల్డ్ అండ్ మదర్,
1: భార్యనైనా భర్త ప్రేమించడు.
0: ద హస్బెండ్ విల్ నాట్ లవ్,
1: మిత్రుడైనా మరొక మిత్రుడిని ప్రేమించడు.
0: దేర్ విల్ బి నో ఫ్రెండ్షిప్ బిట్వీన్ ద టూ ఇండివిజువల్స్.
1: జీవుడైనా దేవుణ్ణి ప్రేమించడు.
0: ఇండివిజువల్ కెన్ నెవర్ బి నియర్ గాడ్.
1: కనుకనే ప్రేమని జీవుణ్ణి దేవునిగా మారుస్తుండాలి.
0: ఇట్ ఈస్ లవ్ దట్ మేక్స్ ది ఇండివిజువల్ డివైన్.
1: కనుక మానవత్వాన్ని దైవత్వంగా మార్చడానికి ప్రేమ ఒక్కటే ప్రాణము.
0: హ్యూమన్నెస్ హ్యుమానిటీ షుడ్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు డివినిటీ త్రూ లవ్.
1: మానవుని హృదయం లోపల ప్రేమ సంకుచితమైనటువంటి ప్రేమగా నిలిచిపోయింది.
0: మ్యాన్ టుడే హ్యాస్ గాట్ ఇన్ హిస్ హార్ట్ ద లవ్ విచ్ ఇస్ నారో అండ్ లిమిటెడ్
1: కనుక కొన్ని సమయం లోపల ద్వేషము అనేటువంటిది నింపుకుంటుండాలి ఈ హృదయము.
0: ఎట్ టైమ్స్ హేట్రెడ్ ఫైండ్స్ ఇట్స్ ప్లేస్ ఇన్ హ్యూమన్ హార్ట్.
1: సింగిల్ సోఫా.
0: హ్యూమన్ హార్ట్ ఇస్ సింగిల్ సోఫా.
1: అక్కడ ప్రేమను కూర్చుంటే మరొకరు కూర్చోవడానికి అవకాశం లేదు.
0: వెన్ లవ్ ఇస్ సీటెడ్ నో వన్ ఎల్స్
1: ద్వేషం అక్కడ ప్రవేశించడానికి వీలే లేదు.
0: హేట్రెడ్ హాస్ నో ప్లేస్ దేర్.
1: అసూయ ప్రవేశించడానికి అసలే వీలు లేదు.
0: జెలసీ హాస్ నో ప్లేస్ దేర్.
1: దిస్ ఈజ్ నాట్ ఎ మ్యూజికల్ చైర్.
0: హ్యూమన్ హార్ట్ ఈస్ నాట్ ఎ మ్యూజికల్ చైర్. ఇట్ ఇస్ సింగిల్ సోఫా.
1: దీంట్లో భగవంతుడు ఒక్కడే మాత్రం కూర్చోవాలి.
0: గాడ్ అలోన్ కెన్ సిట్ దేర్.
1: అది కూర్చున్నప్పుడే ఇది పవిత్రమైనటువంటి ఒక విశాలమైనటువంటి హృదయంగా మారుతుంది.
0: వెన్ వన్స్ గాడ్ సిట్స్ ఇన్ అవర్ హార్ట్ విల్ హ్యావ్ ఎక్స్పాన్షన్ లవ్.
1: కనుక ఈనాటి మానవులకు ఈ విధమైనటువంటి యొక్క ప్రేమతత్వం అనేటువంటిది అర్థం చేసుకోలేకపోవడం చేత, హృదయంలో ప్రవేశం ఇవ్వలేకపోవడం చేత తన యొక్క హృదయం అంతా అనేక విధమైనటువంటి అశాంతి గురి అవుతుండాలి.
0: మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ లవ్. He doesn't give any scope, any place for love in his heart. Therefore, he is restless.
1: ఏ విధంగా ప్రార్థిస్తూ వచ్చారు?
0: What was the prayer of Gopikas in those days?
1: ప్రేమ తత్వాన్ని వారు ప్రార్థిస్తూ వచ్చారు.
0: They prayed to this principle of love.
1: ప్రేమ రహిత మరుభూములలో,
0: in this barren land bereft of love,
1: ప్రేమాంకురమును పెంపొంద,
0: for the seeds of love to sprout up,
1: ప్రేమావేశముతో,
0: with all the emotion of love,
1: ప్రేమ

0: As there's downpour rain of love, as the rivers of love flow, O Krishna, play on your flute and make us listen to your melodious music.
1: నీ యొక్క మురళీ గానం చేతనే ఈ ప్రేమ వర్షం కూర్చాలి.
0: Let your melody be the cause
1: ఈ
0: for
1: ప్రేమ
0: the heavy
1: వర్షం
0: rain.
1: చేతనే ప్రేమ మొక్కలు పండాలి.
0: Let this rain of love lead to the germination.
1: ప్రేమ మొక్కలు పండినప్పుడే విశ్వకు శాంతిని అందించగలం.
0: When we find the samps saplings of love sprouting
1: up,
0: we will know the principle of
1: love.
0: Then where is the scope for hatred?
1: Madalasa. తనకు జన్మించినటువంటి పుత్రులందరినీ కూడాను,
0: all the sons she begot,
1: పుత్ర భావం అనేటువంటిది లేకుండా,
0: విత్ నో సెన్స్ ఆఫ్ అటాచ్మెంట్,
1: కేవలం జ్ఞానభావం చేత వారిని అన్ని విధాలా పోషించుకుంటూ వచ్చింది.
0: విత్ ఆల్ ద స్పిరిట్ ఆఫ్ విజ్డమ్ ఇన్ ద బ్యాక్ గ్రౌండ్ షీ హాస్ టేకెన్ కేర్ ఆఫ్ హర్ సన్స్.
1: నాయన, నీవు శరీరధారివి కాదు.
0: ఓ సన్, యు ఆర్ నాట్ మియర్లీ ద బాడీ.
1: నీ యొక్క నిజమైన రూపం ఆత్మనే.
0: యువర్ ట్రూ ఫార్మ్ ఈజ్ ఆత్మ.
1: చిన్న బిడ్డను తొట్టులో పండబెట్టి,
0: యాజ్ ద చైల్డ్ వాజ్ కెప్ట్ ఇన్ ఎ స్వింగ్,
1: అనేక విధమైనటువంటి యొక్క జ్ఞానభావం చేత వారిని జోకొట్టుతూ వచ్చేటువంటిది.
0: షీ యూజ్డ్ టు సింగ్ ద లలబీ ఆఫ్ విజ్డమ్ యాజ్ ద చైల్డ్ టేక్స్ టు స్లీప్.
1: ఆ విధంగా వచ్చి ఒక్కొక్క కుమారుణ్ణి 8వ సంవత్సరం వచ్చేటప్పటికే అరణ్యానికి పంపుతూ వచ్చి,
0: అండ్ యాజ్ ద చైల్డ్ గ్రోస్ అప్ he is sent to the forest.
1: ఈ విధంగా ముగ్గురు కుమారులను పంపించింది.
0: లైక్ దిస్ ఆల్ ద 3 సన్స్ ఆర్ సెంట్ టు ఫారెస్ట్.
1: నాలుగో కుమారుని కూడా అదే రకమైనటువంటి దీంట్లో ప్రారంభమైంది.
0: ద సేమ్ ప్రొసీజర్ వెన్ 4th సన్ ఆల్సో వాస్ బోర్న్.
1: భర్త వచ్చాడు.

0: హస్బెండ్ ఆఫ్ మదాలసా కేమ్ దేర్
1: మదాలసా నా తర్వాత ఈ రాజ్యం ఏలేటువంటి వారెవరు
0: మదాలసా హూ విల్ రూల్ దిస్ కింగ్డమ్ ఆఫ్టర్ మీ
1: రాజులేని రాజ్యం అనేటువంటిది గుడ్డి రాజ్యంగా ఉంటుంటుంది
0: ఇట్ ఈస్ ఎ బ్లైండ్ కింగ్డమ్ విదౌట్ ఎ కింగ్
1: కనుక వీళ్ళని నీ దగ్గర పెట్టుకోవడానికి వీలు కాదు
0: యు కెనాట్ కీప్ హిమ్ విత్ యూ ఎనీ లాంగర్
1: కనుక వీళ్ళని ఏమాత్రం నీ దగ్గర పెట్టను అని ఆమెతో చాలా పోట్లాడి ఆ బిడ్డను తాను తీసుకున్నాడు
0: హస్బెండ్ ఫాట్ ఆర్గ్యూడ్ విత్ హిస్ వైఫ్ టెలింగ్ దట్ హీ కెనాట్ కీప్ ద చైల్డ్ విత్ మదర్
1: రాజా
0: She also said, "O king,
1: నేను పిల్లలకు ఉపకారమే చేస్తున్నాను కానీ అపకారం కాదు
0: The wife said, "I am helping children. I am not harming them. ఏ
1: విధమైన బోధలు చేస్తున్నాను
0: What kind of teaching I am giving to them?
1: నేను ఏ ప్రపంచకు సంబంధమైనటువంటి బోధనలు చేయటం లేదు
0: I am not giving them worldly teaching.
1: ఓంకారమని ఏటి ఒక తొట్లలోను
0: ఇన్ దిస్ స్వింగ్ ఆఫ్ ఓంకార ద ప్రైమోడియల్ సౌండ్
1: తత్వమసి అని ఏటి పరుపుత పరచి
0: ఐ హావ్ లేడ్ డౌన్ ద బెడ్ ఆఫ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ దట్ దౌ ఆర్ట్ తత్వమసి
1: వారుణ్యే మరక ఉనచి
0: ఐ జస్ట్ మేక్ హిమ్ అవేర్ ఆఫ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ అవేర్నెస్
1: ఏడు జగముల వారు ఏకమై ఊచా జో
0: People, all the seven worlds join together in singing lullaby to God. It is related to the atmic wisdom.
1: కానీ నేను బోధించేది మా అమ్మ నీ తోడ పుట్టినది కాదు తగవకే పోదాము ధర్మ చావిటికి జో ఈ విధమైనటువంటి యొక్క భౌతికమైన రాగాలతో వారిని నిద్రింపలేదు
0: ఇట్ ఈస్ నాట్ ద లల్లబీ ఆఫ్ ది వరల్డ్లీ సాట్ ది వరల్డ్లీ నేచర్
1: ఈ విధంగా వరల్డ్లీ నేచర్ అనేటువంటిది కేవలము ఒక నెగిటివ్
0: ఆల్ దీస్ లల్లబీస్ ఆఫ్ వరల్డ్లీ సాట్ ఆర్ నెగటివ్
1: దివ్యమైన భావంతో కూడినటువంటిది అదే పాజిటివ్
0: ద లల్లబీ ఆఫ్ ది డివైన్ థాట్ ఈస్ పాజిటివ్
1: పిల్లల్ని పోషించవలసింది పిల్లల్ని ప్రేమించవలసింది
0: వన్ హ్యాస్ టు లవ్ చిల్డ్రన్
1: వారి ఆరోగ్యానికి తగినటువంటి అనుకూలాలు అందించవలసింది
0: ప్రొవైడ్ ఆల్ కన్వీనియన్స్
1: కానీ వారి యొక్క లక్ష్యాన్ని మాత్రము మార్చకూడదు
0: దే షుడ్ నెవర్ చేంజ్ దేర్ ఎయిమ్
1: అది ఏ లక్ష్యము దైవ లక్ష్యం
0: దట్ ఎయిమ్ హ్యాపెన్స్ టు బి గాడ్ హియర్
1: ఇది ఏ మానవత్వ దివ్యత్వం
0: దిస్ ఇస్ డివినిటీ ఇన్ ఏ హ్యూమన్ బీయింగ్
1: మానవుడిగా పుట్టి
0: Having been born a human, in spite of lakhs of years by gone, man has not learned to lead the life of a
1: man.
0: Human being who cannot understand himself, how do you expect him to know God? So we have to recognize the human quality. Then the divinity would manifest.
1: కనుక మనము మానవత్వాన్ని మొట్టమొదట గుర్తించడానికి మానవ యొక్క భావములను మనం అభివృద్ధి పరచుకోవాలి
0: టు అండర్స్టాండ్ ద హ్యూమన్ క్వాలిటీ వీ షుడ్ డెవలప్ ద హ్యూమన్
1: గుణములు ఏమిటి
0: వాట్ ఆర్ హ్యూమన్ వాల్యూస్
1: సత్యం
0: ట్రూత్
1: దీనిని వేదం చెప్పి సత్యం వదా
0: వేదా
1: సత్యమనే పలుకు
0: వేదా సే స్పీక్ ట్రూత్
1: కానీ దురదృష్టవశాత్ ఈనాడేమే సత్యం వదా
0: వాట్ హ్యాపెన్స్ టుడే
1: చంపుతున్నారు
0: Unfortunately, satyam vadha, truth is killed.
1: సత్యాన్ని పలకడానికి ప్రయత్నం చేయటం లేదు
0: నో పర్సన్ ఈ స్పీకింగ్ ట్రూత్ టుడే
1: ఇంకా ధర్మం చెరా
0: దెన్
1: ధర్మాన్ని ఆచరించు అని చెప్పాడు
0: ఇట్ ఈస్ సెట్ ప్రాక్టీస్ ధర్మ
1: కానీ ఈనాటి ధర్మాన్ని చెరసాల్లో వేసి పెట్టారు
0: బట్ ధర్మ టుడే ఈస్ కెప్ట్ ఇన్ చెరా ద జైల్
1: ప్రేమ
0: లవ్
1: ప్రేమ సంకుచితమైనటువంటిదిగా ఉంటుండాలి
0: అండ్ దిస్ లవ్ ఇస్ కంట్రాక్షన్
1: శాంతి శాంతి అనేటువంటిది కూడా సంకుచితమైనటువంటిదిగా ఉంటుండాలి
0: పీస్ ఇస్ ఆల్సో నారో
1: సత్య ధర్మ శాంతి ప్రేమలు అన్ని కూడా ఏకత్వంతో కూడినప్పుడే మనకు ప్రకాశం అనేటువంటిది లభిస్తుంది
0: ఇన్ ఫ్యాక్ట్ యూ గెట్ ది బ్రిలియన్స్ ఆర్ ది ఎఫల్జెన్స్ వెన్ ఆల్ ది హ్యూమన్ వాల్యూస్ ఆర్ బ్రాట్ టుగెదర్ ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్
1: ఇక్కడ ప్రకాశం ఉంటుండాలి
0: యు ఫైండ్ ఇల్యూమినేషన్
1: ఈ ప్రకాశానికి మూల కారణం ఏమిటి
0: వాట్ ఆర్ ది కాజ్ బిహైండ్ ది లైట్
1: బల్బు
0: ది బల్బ్
1: ఈ బల్బు కు మూల కారణం ఏమిటి
0: What is the principle behind?
1: Wire.
0: The wire.
1: Wire ki moola kaaranam enti?
0: What is the cause?
1: Current.
0: Is the current that flows?
1: Ee current anetundi wire dwara vachi bulb lo cherinappudu prakasham manaku vastundadi.
0: The current flows through the wire and gets into the bulb and so is in the light.
1: Satyame current.
0: Truth is the current.
1: Dharmame wire.
0: Dharma is the wire.
1: Shantiye bulb.
0: Peace is the bulb.
1: Premane light.
0: Love is the light.
1: Kanuka ee prema anetundi prakashanni manam pondalanukunnappudu
0: In order to enjoy
1: Shanti
0: this love of light,
1: చక్రమైనటువంటిదిగా ఉంచుకోవాలి
0: వీ షుడ్ హ్యావ్ ద బల్బ్ ఆఫ్ పీస్ ఇన్ ప్రాపర్ కండిషన్
1: ఈ బల్బ్ చక్కగా ఉండినప్పటికీ వైర్ చక్కగా లేకపోతే అందులో కరెంటు ప్రసరించదు
0: దో ద పీస్ ఆఫ్ బల్బ్ ఇస్ వెల్ బట్ ద వైర్ ఆల్సో షుడ్ బి ప్రాపర్
1: ప్రాచీన కాలమునందు
0: ఇన్ ఏన్షియంట్ డేస్
1: అన్నం బ్రహ్మ ప్రాచీనులు భోజనం చేసే పురము అన్నం బ్రహ్మ
0: In ancient days, before partaking food, they say, food is God.
1: Raso vai Vishnu.
0: Raso vai Vishnu. Water is God.
1: Chusara. Annam Brahma. Raso Vishnu.
0: Food is God. Water is God.
1: Inka padarthame. దీని యొక్క సంపూర్ణమైనటువంటి యొక్క తత్వం శక్తి ఈశ్వరుడు.
0: ఈశ్వర సింబలైజెస్ ద పవర్ ఆఫ్ ది మెటీరియల్.
1: వారు భుజించేటువంటి వారు.
0: దే ఆఫర్ ప్రేయర్స్ లైక్ దట్ అండ్ స్టార్ట్ ఈటింగ్.
1: దీని యొక్క అంతరార్థం ఏమిటి?
0: వాట్ ఇస్ ద సిగ్నిఫికెన్స్ బిహైండ్ దిస్?
1: ఓ భగవంతుడా,
0: ఓ గాడ్,
1: ఈ అన్నం అనేటువంటి స్థూలమైనటువంటి స్వరూపంతో నా దేహాన్ని కాపాడుతుండాలి.
0: ద గ్రాస్ పార్ట్ ఆఫ్ ద ఫుడ్ సస్టైన్స్ మై బాడీ.
1: ఈ దేహం యొక్క సిరి సంపదలంతా కూడా అనేక రకమైనటువంటి శక్తితో దీన్ని కాపాడుతుండాలి.
0: ద బాడీ సస్టైన్ టేకింగ్ కేర్ ఆఫ్ బై కన్వీనియన్స్ అండ్ కంఫర్ట్.
1: రసమైనటువంటిది నాకు మంచి మనసుగా రూపొందుతుండాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఈస్ ద మైండ్ దట్ సేఫ్ గార్డ్స్ దిస్ బాడీ.
1: స్థూలమైన ఆహారము దేహంగా తయారవుతుండాలి.
0: ద గ్రాస్ పార్ట్ ఆఫ్ ది ఫుడ్ బికమ్స్ ద బాడీ.
1: సూక్ష్మమైనటువంటి ఆహారము మనసుగా మారుతుండాలి.
0: ద సటిల్ పార్ట్ ఆఫ్ ద ఫుడ్ బికమ్స్ ద మైండ్.
1: సూక్ష్మమైనటువంటి యొక్క రసము
0: సటిలెస్ట్ పార్ట్
1: వాక్కుగా వస్తుండాలి.
0: Comes out by way of speech faculty.
1: కనుక దేహము, మనస్సు, వాక్కు ఈ మూడింటి యొక్క ఏకత్వమే మానవుడు.
0: సో హ్యూమన్ లైఫ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ బాడీ, మైండ్ అండ్ ఎక్స్ప్రెషన్.
1: స్టడీ ఆఫ్ మెన్ కైండ్ ఈజ్ మ్యాన్ అన్నారు.
0: దిస్ ఈ ఎసెన్స్ ఇన్ వాట్ ఈస్ సెడ్, ప్రాపర్ స్టడీ ఆఫ్ మెన్ కైండ్ ఈజ్ మ్యాన్.
1: సంకల్పము,
0: ద థాట్,
1: వాక్కు,
0: ద వర్డ్,
1: కర్మ
0: అండ్ ది డీడ్,
1: మూడింటి యొక్క ఏకత్వమే. దీనినే త్రిపుటి అని వేదాంతం చెప్తూ,
0: వేదాంత కాల్స్ దిస్ త్రీ యాజ్ త్రిపుటి ఆర్ ట్రినిటీ.
1: అనగా హృదయము,
0: ద హార్ట్,
1: అనగా సంకల్పము,
0: ద థాట్,
1: వాక్కు,
0: ద వర్డ్,
1: క్రియ
0: అండ్ ది యాక్షన్.
1: ఈ మూడింటి యొక్క ఏకత్వమే మానవత్వం.
0: షుడ్ వర్క్ టుగెదర్.
1: కానీ ఈనాటి మానవత్వంలో ఈ మూడు ఏకం కావటం లేదు.
0: ఇన్ ది హ్యూమన్ లైఫ్ దే ఆర్ నాట్ యునైటెడ్ ఎనీ లాంగర్.
1: అన్యత్ వచస్, అన్యత్ కర్మ, అన్యత్ ఎవరు వాడు, దురాత్మనం.
0: ఇట్స్ ఓన్లీ ది వికెడ్ మ్యాన్ హూస్ థాట్, హూస్ వర్డ్ అండ్ హూస్ యాక్షన్ వేరీ డిఫర్.
1: మనస్ ఏకం, వచస్ ఏకం, కర్మణ్యేకం, మహాత్మనం.
0: ఇట్స్ ఓన్లీ నోబుల్ సోల్ హూ ఫైండ్స్ దిస్ యూనిటీ ఇన్ థాట్, వర్డ్ అండ్ డీడ్.
1: కనుక మూడింటి యొక్క ఏకత్వమే మహత్తరం అనేటువంటి శక్తి.
0: ది యూనిట్ ఆఫ్ థాట్, వర్డ్ అండ్ డీడ్ ఇస్ మైటీ పవర్.
1: భిన్నత్వమే కేవలం దురాత్మతత్వము.
0: When these three at variance, that is wickedness.
1: Atma okkate ainappatikini,
0: though atma is
1: mahatma,
0: one,
1: duratma anetunte rendu perunu vahistu untaru.
0: Though atma is one and same, we have mahatma the noble, duratma the wicked.
1: ఈ దురాత్మ తత్వానికి ఏమాత్రం కూడా ఏనాటికి శాంతి లభించదు.
0: దిస్ దురాత్మ వికెడ్ మ్యాన్ విల్ నెవర్ ఎంజాయ్ పీస్.
1: కారణం ఏమనగా సత్యమనే కరెంట్ అక్కడ లేదు.
0: బికాస్ దేర్ ఇస్ నో
1: కరెంట్
0: ఆఫ్ ట్రూత్. కరెంట్ ఫెయిల్ టోటలీ.
1: ఎన్ని జనరేటర్లు పెట్టుకునే కానీ ఈ కరెంట్ రావటం లేదు.
0: ఇన్ స్పైట్ ఆఫ్ మెనీ జనరేటర్స్ వీఆర్ నాట్ ఏబుల్ టు జనరేట్ కరెంట్.
1: జనరేషన్ ఒక జనరేషన్ కావాలి.
0: దిస్ జనరేటర్ షుడ్ బికమ్ జనరేషన్ నౌ.
1: అప్పుడే మానవత్వం అనేటువంటి చక్కగా ప్రకాశిస్తుంది.
0: దెన్ ది హ్యూమన్ లైఫ్ షైన్స్ ఫోర్త్ వెల్.
1: మానవత్వం జనరేషన్.
0: సో హ్యూమన్ లైఫ్ రిప్రజెంట్స్ ఎ జనరేషన్.
1: సర్వులు కూడా ఏకత్వంగా భావించేటువంటి జనరేషన్.
0: దిస్ జనరేషన్ మీ యాక్చువల్లీ మీన్స్ ద ఫీలింగ్ ఆఫ్ వన్నెస్ అమంగ్
1: ఆల్. ఏకమైనప్పుడు అదే ఒక జనరేటర్ గా అవుతుంది.
0: వెన్ ఆల్ ఆఫ్ us స్టాండ్ యునైటెడ్ వి బికమ్ ఎ జనరేటర్.
1: ఎక్కడ కరెంట్ ఫెయిల్ కాదు.
0: కరెంట్ నెవర్ ఫెయిల్స్.
1: అనగా ఏమి, అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వము ప్రకాశిస్తూ ఉంటాయి.
0: ఇట్ ఇస్ ది యూనిట్ ఇన్ డైవర్సిటీ దట్ ఇల్యూమిన్స్, దట్ షైన్స్.
1: ఒక్కొక్క వ్యక్తిలో ఉండేటువంటి ఒక్కొక్క బల్బులో ఉండేటువంటిది కరెంట్ ఉండినప్పటికీ బల్బు ఫెయిల్ అయిపోవచ్చు.
0: దేర్ ఈస్ కరెంట్ ఇన్ ఎవ్రీ బల్బ్. సమ్టైమ్స్ బల్బ్ మే ఫెయిల్.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: అన్నింటికి మెయిన్ ఒకటే.
0: మెయిన్ ఈజ్ వన్ ఫర్ ఆల్.
1: మన రూమ్ లోపల ఒక్కొక్క లైట్ ప్రత్యేకంగా పెట్టుకుంటున్నాము.
0: వీ హావ్ సెపరేట్ లైట్స్ ఇన్ ఎవ్రీ రూమ్.
1: కానీ మెయిన్ స్విచ్ ఆఫ్ చేస్తే అన్ని రూములు చీకటి అయిపోతాయి.
0: ఇఫ్ యూ స్విచ్ ఆఫ్ ద మెయిన్ ఆల్ రిమైన్ డార్క్.
1: కానీ మెయిన్ రేటు స్విచ్ ఆన్ చేస్తే అన్ని రూములలో లైట్ వస్తుంది.
0: ఇఫ్ యూ స్విచ్ ఆన్ ద మెయిన్ యూల్ హ్యావ్ లైట్ ఇన్ ఆల్ రూమ్స్.
1: కనుక ఈ మెయిన్ అనేటువంటి స్విచ్ ఏమిటది?
0: వాట్ ఈస్ దిస్ మెయిన్ స్విచ్?
1: అది ఏ హృదయము, అది ఏ హృదయము.
0: దాట్ ఈస్ ద హార్ట్.
1: హృదయంలో మనం ప్రేమను అభివృద్ధి పరచుకుంటే అన్ని హృదయాల్లో కూడా ప్రేమ అభివృద్ధి అవుతుంది.
0: వెన్ వన్స్ వీ డెవలప్ లవ్ ఇన్ అవర్ హార్ట్,
1: అన్ని హృదయాలు
0: ఆల్ హార్ట్ షైన్.
1: కనుక ఈనాడు మనం చేయవలసినటువంటి సాధన ఏమిటి?
0: వాట్ ఇస్ ద స్పిరిచువల్ ప్రాక్టీస్ వీ షుడ్?
1: కేవలం తన నిమిత్తమై, తన కుటుంబ నిమిత్తమై కాదు, సమాజ నిమిత్తమై మనం ప్రార్థన చేయాలి.
0: వీ షుడ్ ప్రే నాట్ ఫర్ అవర్ ఓన్ సెల్ఫ్ అండ్ ద ఫ్యామిలీ.
1: అనగా మన ప్రేమను మన ప్రేమ నిండుకు నింపుకోవాలి.
0: వీ షుడ్ ఫిల్ అవర్ హార్ట్స్ విత్ లవ్.
1: ఈ నింపుకున్న ప్రేమను ప్రతి మానవునికి పంచాలి.
0: Having filled it so, we should share with everybody.
1: ఏ విధంగా నింపుకోవాలి?
0: How do you fill it?
1: సత్య ధర్మము చేతనే నింపుకోవాలి.
0: We have to fill it up with truth and righteousness dharma.
1: ఈ ట్యాంక్ అనేటువంటి దాంట్లో సత్య ధర్మం ఉంటే ట్యాప్స్ లో అంతా సత్య ధర్మంలో వస్తాయి.
0: When the tank is full of truth and righteousness, you draw the same out of taps. What are these taps?
1: మన దృష్టి ఒక ట్యాప్.
0: Our looks are
1: మన ఇయర్ ఒక ట్యాప్.
0: Audition tap.
1: మన వాక్ ఒక ట్యాప్.
0: Speech.
1: మన హ్యాండ్ ఒక ట్యాప్.
0: Hand.
1: అన్ని మన ట్యాప్.
0: All these senses, limbs are taps.
1: ప్రేమమైనటువంటి దాంట్లో ప్రేమమయమైనటువంటి ఒక జలము నింపుకున్నప్పుడు ఈ అన్ని కూడాను పంచభూతములు ఎందుకు కూడాను ప్రేమనే ఆవిర్భవిస్తుంది.
0: When the heart is full of water of love, the same flows out through the taps.
1: మనం ఏమి చేసినా కూడా సమాజం అంగీకరిస్తుంది.
0: Whatever you say, it is acceptable to society.
1: కనుకనే సమాజ క్షేమాన్ని మనం దృష్టి అందించుకోవాలి.
0: We should keep the progress of the society.
1: కేవలం నా స్వార్థమే నాకు ప్రధానమని అంచుకోకూడదు.
0: You should never consider your selfishness that important.
1: Self is lovelessness.
0: Self is lovelessness.
1: Love is selflessness.
0: Love is selflessness.
1: Self live by giving and forgiving.
0: Love lives by giving and forgiving.
1: Self lives by getting and forgetting.
0: Self lives by getting and forgetting.
1: ఈ సత్యాన్ని మనం మొట్టమొదట గుర్తించుకోవాలి.
0: This truth we should know in the first instance.
1: ప్రేమతో ఉండినప్పుడు, ప్రేమను సాధించడానికి ప్రయత్నం చేసినప్పుడు, ప్రేమనే లక్ష్యంలో ఉంచుకున్నప్పుడు ఎక్కడ మనకు దుఃఖము కష్టము విచారం అనేటువంటిది మనకు అనిపించదు.
0: When once there is love in you, when once you start working through love, keeping love as the main thing, there's no hatred at all then.
1: ప్రేమ స్వరూపులారా.
0: Embodiments of love.
1: ఈనాడు మీరు అనేక రకమైనటువంటి సాధనలు చేస్తున్నారు.
0: టుడే యు ఫాలో సెవెరల్ స్పిరిచువల్
1: మీరు సాధనలు చేసినా చేయకపోయినా
0: వెదర్ యు డూ ఇట్ ఆర్ నాట్
1: అన్నిటికీ మూలాధారమైనటువంటిది ప్రేమతత్వము.
0: ది ప్రైమల్ బేసిస్ ఇస్
1: ప్రేమ. లేకుండా ఏ సాధన చేసినప్పటికీ అది కృత్రిమైనటువంటిది.
0: వితౌట్ లవ్ వాట్ ఎవర్ యు మే డూ ఇట్ టర్న్స్ ఆర్టిఫిషియల్.
1: ఆర్టే ఆర్టే ఆర్టే.
0: ఇట్ ఆల్ ల్యాండ్స్ డౌన్
1: ప్రేమతో కూడినటువంటిదే హార్ట్.
0: దట్ విత్ లవ్ ఇస్ హార్ట్.
1: హార్ట్ ఈజ్ ఇన్సైడ్, ఆర్ట్ ఈజ్ అవుట్ సైడ్.
0: హార్ట్ ఈజ్ ఇన్సైడ్, ఆర్ట్ ఈజ్ అవుట్ సైడ్.
1: కాబట్టి ఈ ఆర్ట్ అంతా హార్ట్ నుంచి వచ్చినటువంటిది.
0: ఆల్ ది ఆర్ట్ అవుట్ సైడ్
1: మెయిన్ స్విచ్ మీరు అభివృద్ధి పరచుకోండి.
0: సో కాన్సన్ట్రేట్ ఆన్ ది మెయిన్ స్విచ్.
1: సరైనటువంటి స్థితిలో ఉంచుకోండి.
0: కీప్ ది మెయిన్ స్విచ్ ఇన్ పర్ఫెక్ట్ ఆర్డర్.
1: ప్రేమలో మనం ఉంటుంటే ఏ సాధనలు చేయనక్కర్లేదు.
0: వెన్ వన్స్ యు ఆర్ ఇన్ లవ్ యు డోంట్ నీడ్ టు డూ ఎనీథింగ్.
1: ఈనాడు లోకం లోపల
0: ఇన్ దిస్ వరల్డ్ మెనీ టీచ్
1: కానీ వారి వారి బోధనలు వారికే తృప్తి కానీ
0: but their teaching satisfy them only.
1: ఆధ్యాత్మికములో ప్రేమ తత్వం ఒకటి తప్ప మరి ఏ బోధనలు కూడాను ప్రయోజనం లేదు.
0: ఇన్ స్పిరిచువల్ పాత్ లవ్ ఇస్ ద మెయిన్ ద ఓన్లీ థింగ్, నన్ ఎల్స్.
1: భజన చేయి,
0: డూ భజన,
1: జపములు చేయి,
0: ధ్యానం
1: చేయి,
0: మెడిటేషన్,
1: ఇవన్నీ చెప్తుంటారు.
0: యోగిక
1: ఎక్సర్సైజెస్ వారికే తెలియదు.
0: దే డోంట్ నో వాట్ ఇస్ దేర్ ఇన్.
1: ధ్యానం అంటే ఏమిటో వారికే తెలియదు.
0: దే హావ్ నో ఐడియా ఆఫ్ మెడిటేషన్.
1: నా ఉద్దేశం అంత జీవితమే ఒక ధ్యానం.
0: భగవాన్ సేస్ లైఫ్ ఈజ్ ఎ మెడిటేషన్.
1: ఎందుకంటే ఇది వే ఆఫ్ లైఫ్.
0: బికాస్ మెడిటేషన్ ఇస్ ఎ వే ఆఫ్ లైఫ్.
1: ఏదైనా ఒక పుస్తకం చదవాలంటే అక్కడ మెడిటేషన్ చేయకుండా కాన్సన్ట్రేట్ చేయకుండా పుస్తకం చదవలేము.
0: ఇఫ్ యూ వాంట్ టు రీడ్ ఎ బుక్ అన్లెస్ యూ మెడిటేట్ అండ్ కాన్సన్ట్రేట్.
1: ఏదైనా ఒక లెటర్ రాయాలనుకుంటే దానికి రాయడానికి కాన్సన్ట్రేషన్ చేయకపోతే లెటర్ కూడా రాయలేము.
0: ఇఫ్ యూ వాంట్ టు రైట్ ఎ లెటర్ యూ హావ్ టు కాన్సన్ట్రేట్. Writing and reading.
1: Walking and talking.
0: Walking and talking.
1: Eating and sleeping.
0: Eating and sleeping.
1: Everything is meditation.
0: Everything is meditation.
1: మీరు ఇక్కడ నుంచి బయటికి పోవాలంటే
0: if you want to go,
1: ఏది దారి అనేటువంటి లక్ష్యం లేకపోతే మీరు ఎక్కడ పోతారు?
0: If you don't know the route and correct path, where do you go?
1: కాబట్టి దారి ఎక్కడ ఉంది అని తెలుసుకుని దారి ద్వారా పోవటమే మెడిటేషన్.
0: To know the actual route that takes you home is meditation.
1: అనగా మనకు అభ్యంతరమైన కలిగినటువంటి యొక్క మార్గమును అవలంబించడమే ధ్యానము.
0: Meditation is that without any obstacles in your way.
1: ఇంకా కొంతమంది సుఖ ధ్యానము అంటారు.
0: సమ్ సే మెడిటేషన్ ఇన్ ఎ కంఫర్టబుల్ పాశ్చర్.
1: కంఫర్టబుల్?
0: కంఫర్టబుల్
1: ఏమిటి కంఫర్ట్?
0: వాట్ ఇస్ దిస్ కంఫర్ట్?
1: ఫిజికల్ కంఫర్ట్?
0: ఫిజికల్?
1: మెంటల్ కంఫర్ట్?
0: ఆర్ మెంటల్?
1: ఇంద్రియం కంఫర్ట్?
0: ఆర్ సెన్సువల్?
1: బుద్ధి కంఫర్ట్?
0: ఆర్ ఇంటెలెక్చువల్
1: కంఫర్ట్?
0: వాట్?
1: కాదు కాదు,
0: నథింగ్ వాట్స్ ఎవర్.
1: హృదయం కంఫర్ట్ గానే ఉంటుండాలి.
0: అండ్ our heart should be comfortable.
1: ఈ దేహమునకు కంఫర్ట్ అనేటువంటిదే లేదు.
0: ఫర్ దిస్ బాడీ దేర్ ఇస్ నో కంఫర్ట్.
1: స్టడీగా కూర్చున్నప్పటికీ ఏదో ఒక విధమైనటువంటి ఒక చలనం జరుగుతూనే ఉంటుంటుంది.
0: ఇన్ స్పైట్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ వీ వాంట్ టు సిట్ స్టడీ, దేర్ బి సమ్ మూవ్మెంట్ ఆర్ అదర్.
1: స్లో అండ్ స్టడీ విన్ ది రేస్.
0: స్లో అండ్ స్టడీ విన్స్ ద
1: రేస్.
0: లైఫ్ ఈజ్ ఎ రేస్.
1: ఏది స్లో?
0: వాట్ ఈస్ స్లో?
1: తొందర పాట పడవద్దు.
0: నెవర్ బీ ఇన్ ఎ హరీ.
1: హేస్ట్ వేస్ట్ వేస్ట్
0: హేస్ట్
1: మేక్స్ వరీ, సో డూ నాట్ బీ ఇన్ ఎ హరీ.
0: Haste makes waste. Waste makes worry. So do not be in a hurry.
1: Tondara paatu nu padavaddu.
0: Never be in haste.
1: Edo chikkinavanni nu asadhanla cheyagaddu.
0: Don't follow everything that's available on hand.
1: Edi chesina nenu daiva sadhane.
0: Whatever I do, that is divine.
1: Anta daiva swaroopame.
0: Everything is divine form.
1: ఎవరితో నేను మాట్లాడినా దైవంతో మాట్లాడినట్టే.
0: I may talk to anybody, I am talking to God.
1: కాబట్టి ఎక్కడి నేను వెళ్ళినప్పటికి నీ దైవ ప్రదర్శనే.
0: I may go around anywhere, it's a combination.
1: ఏ మాట చెప్పినా దైవ మంత్రమే.
0: Any word that I utter is Lord's name.
1: జగత్ అనేటువంటి సర్వంగా పెట్టుకున్నప్పుడు ఏ విధమైనటువంటి సాధనలు అక్కర్లేదు.
0: When once you have this idea that the universe is the divine manifestation, you don't need to follow any.
1: అభివృద్ధి అయ్యేంత వరకు కొన్ని సాధనలు మనం పెట్టుకోవాలి.
0: Until sacred thoughts arise within us, we shall have to necessarily follow the spiritual endeavors.
1: శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానా ధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మ ఫలత్యాగ త్యాగశ్చాంతి అనంతరం. శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ సాధనమైన అభ్యాసంలో పెట్టుకోవాలి.
0: వీ హావ్ టు ప్రాక్టీస్ రైట్ ఫ్రమ్ నౌ ఆన్.
1: ఈ సాధన ద్వారా ధ్యానం అభివృద్ధి పరచుకోవాలి.
0: ప్రాక్టీస్ మెడిటేషన్.
1: ఎంతవరకు ఈ ధ్యానము?
0: హౌ లాంగ్?
1: ధ్యానం అనేటువంటిది జ్ఞానం కలిగేంత వరకు ధ్యానం చేయాలి.
0: యూ మెడిటేట్ అంటిల్ యూ గెయిన్ విజ్డమ్.
1: విజ్డమ్, ఆ విజ్డమ్ వచ్చిన తర్వాత ధ్యానం అక్కర్లేదు.
0: ద మూమెంట్ యూ గెట్ విజ్డమ్, యూ డోంట్ నీడ్ టు మెడిటేట్.
1: ఈ జ్ఞానమే ఒక శాంతికి మూల కారణము.
0: విజ్డమ్ కన్ఫర్స్ పీస్.
1: కనుక మనము ఈ సరైన స్థితిని మనం పొందాలనుకున్నప్పుడు అన్నిటికీ ప్రేమనే మూల కారణం.
0: టు అటైన్ యాక్చువల్ హైట్స్ లవ్ ఇస్ ఎసెన్షియల్.
1: ఈనాటి మానవుడు
0: మ్యాన్ టుడే
1: క్షణమైన ఒక స్థిరమైనటువంటి మనసుతో లేడు.
0: హీ హాస్ నో స్టడీ మైండ్ ఈవెన్ ఫర్ ఎ మోమెంట్.
1: యోగం అంటే ఏమిటి?
0: వాట్ ఈస్ యోగ?
1: చిత్తవృత్తి నిరోధక.
0: వాట్ ఈస్
1: పతంజలి యోగము?
0: వాట్ ఈస్ యోగ అకార్డింగ్ టు పతంజలి? కంట్రోల్ ఆఫ్ సెన్సెస్. We control our senses.
1: ఇది వీలు కాదు.
0: It's not possible.
1: ఎందుకంటే చిత్తమునకు అది సహజము.
0: Because it's quite a natural thing.
1: కొండపైన నీరు పోసినా కానీ క్రిందికి దిగుతాయి.
0: Even there is water on the mountain top, it falls down.
1: గుంటలో నిప్పు పెట్టినా పైకే వస్తుంది.
0: And even if you keep fire in a pit, it comes up.
1: కాబట్టి నిప్పు యొక్క లక్షణము పైకి ఉన్నత స్థాయికి పోవటమే.
0: ద ఫైర్ విల్ కమ్ అప్, ఇట్ గ్రో అప్వర్డ్.
1: నీటి యొక్క లక్షణము కింద భాగంలోకి దిగటమే.
0: ద క్వాలిటీ ఆఫ్ వాటర్ ఇస్ టు ఫ్లో డౌన్.
1: కాబట్టి మన వరల్డ్లీ డిజైర్స్ అంతా కూడా వాటర్ వంటిది.
0: వరల్డ్లీ డిజైర్స్ ఆర్ లైక్ వాటర్.
1: అది కిందికే దిగుతూ ఉంటుంటుంది.
0: వేర్ ఎవర్ ద వాటర్ ఈజ్, ఇట్ ఫ్లోస్ డౌన్ వర్డ్.
1: కానీ అది నెగటివ్.
0: ఆల్ ద డిజైర్
1: పాజిటివ్ అనేటువంటిది జ్ఞానము. అది గుంతలో పెట్టినా కానీ దాని వెలుతురు పైకి వస్తుంటాయి.
0: పాజిటివ్ ఇస్ ద విజ్డమ్ లైక్ ద ఫైర్ ఇన్ ద పిట్ దట్ ఇస్ అప్వర్డ్.
1: కనుకనే జ్ఞానాధ్యానం విశిష్యతి జానాత్ కర్మ ఫలత్యాగ త్యాగశాంతి అనంతరం. ఈ విధమైన యొక్క తత్వాన్ని మనం చక్కగా అర్థం చేసుకుంటే ఈ యొక్క పిచ్చి మార్గంలో పోయి కాలమును వ్యర్థం చేసుకో.
0: వెన్ వన్స్ వీ అండర్స్టాండ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఆల్ దిస్ వీల్ నెవర్ వేస్ట్ అవర్ టైం.
1: అయితే ఏది పోయినా మనం సంపాదించుకోవచ్చునని చెప్పాను.
0: భగవాన్ సెడ్ యూ
1: ధనం పోతే సంపాదించుకోవచ్చును.
0: యూ కెన్ గెట్ మనీ ఈవెన్ ఇఫ్ యూ లూజ్.
1: భూమి పోతే సంపాదించుకోవచ్చును.
0: ద ల్యాండ్ కెన్ బి రీగెయిన్.
1: మిత్రులు పోతే సంపాదించుకోవచ్చును. భార్య పోతే సంపాదించుకోవచ్చును. కానీ దేహం పోతే తిరిగి మనం సంపాదించుకోవాలి.
0: ఈవెన్ ఇఫ్ ఫ్రెండ్ ఇస్ లాస్ట్ యూ కెన్ హ్యావ్ హిమ్. ఆల్సో ద వైఫ్ ఈవెన్ షీ లాస్ట్.
1: దేనికోసమని?
0: వై ద బాడీ ఇస్ గివెన్?
1: దైవము చేరే నిమిత్తమై ఈ దేహం కావాలి.
0: బాడీ ఇస్ గిఫ్టెడ్ టు రీచ్ గాడ్.
1: కనుక దానిని రీచ్ చేసేంత వరకు దీన్ని చక్కగా కాపాడుకోవాలి.
0: అంటిల్ వీ రీచ్ గాడ్ నిద్రాహారములు మాని బాడీ
1: నిద్రాహారములు మాని
0: we cannot sacrifice
1: sleep. ఏదో కొన్ని సాధనలు సాధనం చేసుకుంటే దేహం క్షీణించిపోతుంది.
0: ఇన్ ది నేమ్ ఆఫ్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ వీ షుడ్ నాట్ వీకెన్ అవర్ బాడీ.
1: విచ్ఛాన్నం దేహరక్షార్థం వస్త్రం శీత నివారణం.
0: ఫుడ్ ఈజ్ ఫర్ ది సస్టెనెన్స్ ఆఫ్ ద బాడీ అండ్ ద క్లాత్ ఫర్ ది ప్రొటెక్షన్.
1: కాలములకు తగినట్టుగా ఫుడ్ కూడా వేయాలి.
0: వీ హావ్ టు టేక్ ఫుడ్ అప్రోప్రియేట్ ఫర్ ద టైం.
1: తగినట్టుగా డ్రెస్ కూడా వేయాలి.
0: యాజ్ పర్ ద క్లైమేట్ వీ షుడ్ పుట్ ఆన్ ద డ్రెస్.
1: దేనికోసం? దేహాన్ని సంరక్షించుకునే.
0: వాట్ ఫర్ దిస్ టు? టు ప్రొటెక్ట్ అవర్ బాడీ. వై దిస్ బాడీ?
1: దైవత్వాన్ని అనుభవించే కోసం.
0: టు ఎక్స్పీరియన్స్ ద డివినిటీ బాడీ ఇస్ గివెన్.
1: కనుక దైవత్వాన్ని అనుభవించే నిమిత్తమై దేహాన్ని మొట్టమొదట మనం కాపాడుకోవాలి.
0: టు ఎక్స్పీరియన్స్ ద డివినిటీ వీ హావ్ టు ప్రొటెక్ట్ అవర్ బాడీ.
1: శరీర మాధ్యం కలుధర్మ సాధకం.
0: బాడీ ఈస్ గివెన్ టు అండర్టేక్ ఆల్ సర్వీస్ యాక్టివిటీస్.
1: ఈ సర్వీస్ అనేటువంటిది ఏమిటి?
0: వాట్ ఈస్ దిస్ సర్వీస్?
1: దైవాన్ని పొందడానికి చేసేటువంటి సర్వీస్.
0: సర్వీస్ ఇస్ ద పాత్ టు రీచ్ గాడ్.
1: అదే భజన.
0: దట్ ఈస్ భజన.
1: అదే ధ్యానము.
0: మెడిటేషన్.
1: అదే యోగము.
0: దట్ ఇస్ యోగ.
1: అదే కర్మలు. అదే తపస్సు.
0: గుడ్ డీడ్స్.
1: తపస్సు.
0: పెనెన్స్.
1: తపస్సు.
0: పెనెన్స్.
1: తపస్సు.
0: వాట్ ఈస్ పెనెన్స్?
1: అనగా
0: మీనింగ్
1: ప్రేమతో సర్వ కర్మలు ఆచరించడము. మనోవాక్కాయ కర్మలు మూడింటి యొక్క ఏకత్వమే తపస్సు.
0: ఇఫ్ యూ డూ ఆల్ డీడ్స్ విత్ లవ్ అండ్ ఇఫ్ యూ వర్క్ టు విత్ ఇఫ్ యూ వర్క్ అండ్ స్పీక్ విత్ అ ఫీలింగ్ ఇన్ అదర్ యూనిటీ దట్స్ పెనెన్స్.
1: మనస్సు ఒకవైపున,
0: మైండ్ ఆన్ వన్ సైడ్,
1: వాక్ ఒకవైపున,
0: వర్డ్ డిఫరెంట్,
1: కర్మ ఒకవైపున పోయినప్పుడు తమస్సు అవుతుంది.
0: యాక్షన్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్ ఇస్ తమస్ డార్క్నెస్.
1: తపస్సుకు తమస్సుకు ఉండినటువంటి భేదాన్ని మొట్టమొదట గుర్తించాలి.
0: వీ షుడ్ నో ది డిఫరెన్స్ బిట్వీన్ తపస్ పెనెన్స్ తమస్ డార్క్నెస్.
1: హృదయాన్ని నింపుకొని ఏ పనైనా చేయి అది సాధన కిందనే పోతుంది.
0: వాట్ ఎవర్ యూ డూ విత్ లవ్ ఇన్ యువర్ హార్ట్ ఇట్ ఈస్ తపస్ పెనెన్స్.
1: వేదము సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం అని చెప్పింది.
0: సో వేద వాంట్స్ యూ టు ఆఫర్ ఆల్ డీడ్స్ టు గాడ్.
1: ఏ పని ఇదంతా భగవత్ ప్రీత్యార్థం చేస్తున్నానుకు అంతకంటే గొప్ప ధ్యానం ఎక్కడుంది?
0: వాట్ ఎవర్ యూ మే డూ టేక్ ఇట్ యాజ్ అన్ ఆఫరింగ్ టు గాడ్.
1: భజన ఎక్కడుంది?
0: దేర్ ఇస్ నో అదర్ హైయర్ భజన్.
1: అంతకంటే గొప్ప పూజ ఎక్కడ ఉంటుంది?
0: దేర్ ఇస్ నో అదర్ గ్రేటర్ వర్షిప్ దెన్ దట్.
1: ఎక్కడ లేదు.
0: నో వేర్.
1: ఒక పూజ రూముకు పోయి
0: యూ గో టు పూజా
1: రూమ్ పెట్టి ఒక విగ్రహాన్ని పెట్టి దాన్ని పూజ చేసినంత మాత్రం దైవానికి అందదు.
0: యూ హ్యావ్ గాట్ అన్ ఆల్టార్ దేర్ కీప్ ఎన్ ఐడల్ అండ్ పిక్చర్ అండ్ వర్షిప్ ఇస్ నాట్ సో.
1: దైవము విశ్వస్వరూపుడు.
0: గాడ్ ఈజ్ మేనిఫెస్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ యూనివర్స్.
1: విశ్వస్వరూపుడైన పరమాత్మనికి నీ పూజ ఎంత మాత్రం.
0: గాడ్ హూ ఇస్ యూనివర్సల్ యూ కెనాట్ నారో హిమ్ డౌన్.
1: భగవంతుని కూడా నువ్వు సంకుచితపరిచినటువంటి వాడు అవుతావు.
0: నెవర్ లిమిట్ గాడ్.
1: కాబట్టి అనంత స్వరూపుడైనటువంటి భగవంతుడికి అనంతమైన ప్రేమనే మనం పెంచుకోవాలి.
0: గాడ్ ఈజ్ సో ఇన్ఫినిట్ అండ్ వాస్ట్ సో యువర్ లవ్ ఆల్సో షుడ్ బి లైక్ దాట్.
1: అనంతమైన ప్రేమను పెంచుకోవడం చాలా సులభం.
0: ఇట్స్ వెరీ ఈజీ టు డెవలప్ ఇన్ఫినిట్ లవ్.
1: ఎందుకంటే దేహాభిమానం ఉన్నంత వరకు సంకుచితమైన ప్రేమ ఉంటుంది.
0: సో లాంగ్ యూ హ్యావ్ బాడీ అటాచ్మెంట్ లవ్ ఇస్ నారో.
1: అన్ని దేహములు దైవ స్వరూపములే.
0: ఆల్ బాడీస్ ఆర్ డివైన్.
1: సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్.
0: గాడ్ హెస్ 1000 హెడ్స్ 1000 ఫీట్ 1000 హ్యాండ్స్.
1: అందరినీ ప్లస్ ప్లస్ ప్లస్ ప్లస్ ప్లస్ చేసుకుంటూ పో.
0: ఇట్ ఈస్ ఆల్ ఎడిషన్ ప్లస్ ప్లస్ ప్లస్.
1: ఐ ప్లస్ యూ ఐ ప్లస్ యూ ఐ ప్లస్ యూ ఐ ప్లస్ యూ ఐ ప్లస్ యూ ఈ విధంగా చేసుకుంటూ పో. అందరూ మనం ఒక్కటే.
0: గో ఆన్ యాడింగ్ ఐ ప్లస్ యూ ఐ ప్లస్ యూ దెన్ యూ నో దట్ ఆల్ ఆర్ వన్.
1: నేను నా కుటుంబాన్ని పెట్టి ఐ ప్లస్ యూ.
0: దెన్ ఇఫ్ యూ జస్ట్ లిమిట్ టు ద ఫ్యామిలీ ఐ ప్లస్ యూ
1: వీ అవుతుందంటే
0: ఐ ప్లస్ యూ కమ్ టు వీ.
1: వీ ప్లస్ యూ
0: వీ ప్లస్ యూ వీ
1: నాట్ వీ
0: ప్లస్ యూ.
1: We plus we.
0: We plus we. We.
1: Anta okate aipothadu.
0: All are one.
1: కాబట్టి మనం అందరూ ఒక్కటే.
0: సో ఆల్ ఆర్ వన్.
1: అందరూ దైవ బిడ్డలే.
0: ఆల్ ఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్.
1: ఫాదర్హుడ్ ఆఫ్ మ్యాన్. బ్రదర్హుడ్ ఆఫ్ గాడ్. బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్.
0: సో ఇట్ బాయిల్స్ డౌన్ టు దిస్ ప్రిన్సిపల్ బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్ అండ్ ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్.
1: అందరూ ఒక్క అంశమే.
0: ఆల్ ఆర్ ద స్పార్క్స్ ఆఫ్ ది డివైన్.
1: భగవద్గీత మమై వాంసో జీవలోకే జీవభూత సనాతన. మీరందరూ సనాతనులే.
0: దిస్ వాట్ గీత సేస్ దట్ యు ఆర్ ఏన్షియంట్.
1: నూతనులు కాదు.
0: యు ఆర్ నాట్ న్యూ.
1: ప్రాచీనులు కాదు.
0: యు ఆర్ నాట్ ఏన్షియంట్.
1: సనాతనులే.
0: యు ఆర్ ఏన్షియంట్.
1: ఈ సనాతనులు ఏంటంటే మీరు దైవాంశ స్వరూపులే.
0: యూ బీయింగ్ ది ఏన్షియంట్ ఆర్ ద స్పార్క్స్ ఆఫ్ ద డివైన్.
1: అందరూ దైవ స్వరూపమే.
0: ఆల్ ఆర్ మేనిఫెస్టేషన్స్.
1: ఆకారములు వేరువేరుగా ఉన్నాయి కానీ ఆత్మ ఒక్కటిగానే ఉంటుంది.
0: ఫార్మ్స్ డిఫర్ బట్ ఆత్మ ఈజ్ సేమ్.
1: ఇక్కడ ఒక బల్బ్ ఉంది, అక్కడ ఒక బల్బ్ ఉంది, అక్కడ ఒక బల్బ్ ఉంది, అక్కడ ఇంత బల్బ్స్ ఉంటా ఉన్నాయి.
0: హియర్ యూ ఫైండ్ వన్ బల్బ్, వన్ బల్బ్ దేర్.
1: కనిపిస్తున్నాయి.
0: బల్బ్స్ ఆర్ డిఫరెంట్.
1: కానీ కరెంట్ ఒక్కటే అన్నిట్లోనా?
0: బట్ కరెంట్ ఈజ్ వన్ అండ్ ద సేమ్.
1: ఆ సత్యాన్ని మనం చక్కగా గుర్తించాలి.
0: వీ హావ్ టు అండర్స్టాండ్ దిస్ ట్రూత్ క్లియర్లీ.
1: ఎట్టి భేదములు మనకు ఆవిర్భవించదు.
0: దెన్ దేర్ విల్ బి నో డిఫరెన్సెస్ విదిన్ అస్.
1: కనుక ఏకత్వాన్ని పొందడానికి తగినటువంటి ప్రేమతత్వాన్ని పెంచుకోవాలని నేను ఆశిస్తున్నాను.
0: టు అటైన్ ద డివినిటీ భగవాన్ ఎక్స్పెక్ట్స్ అండ్ వాంట్స్ అస్ టు డెవలప్ లవ్.
1: భగవంతుడు ప్రేమస్వరూపుడు.
0: గాడ్ ఈజ్ ది ఎంబాడిమెంట్ ఆఫ్
1: ప్రేమ. తప్ప మరొకటి లేనే లేదు.
0: గాడ్ ఈజ్ లవ్, నథింగ్ ఎల్స్ బియాండ్.
1: ఇంక ఏదైనా వేరు వేరే ఒక్కటిగా ఉంటే అంత గుణములుగా ఏర్పడతాయి.
0: ద రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ హ్యావ్ అట్రిబ్యూట్స్ ఆర్ ట్రేడ్స్.
1: భగవంతుడు గుణరహితుడు.
0: గాడ్ ఈజ్ అట్రిబ్యూట్ లెస్.
1: నిత్యానందం,
0: ఎటర్నల్ బ్లెస్,
1: సుఖదం,
0: సుప్రీం హ్యాపీనెస్,
1: కేవలం జ్ఞానమూర్తిం,
0: విజ్డమ్,
1: ద్వంద్వాతీతం,
0: నాన్ డ్యూయలిజం,
1: సదృశ్యం,
0: ఎథీరియల్,
1: సమత్యాదిరక్ష్యం, ఏకం, నిత్యం, విమలం, అచలం, సర్వదీ సాక్షిభూతం, భావాతీతం, త్రిగుణరహితం. గుణములే లేనటువంటి వానికి ఇంక వేరే ఎందుకు మనం అవి ఇవి అని పెట్టుకోవాలి?
0: వెన్ గాడ్ హ్యాస్ నో అట్రిబ్యూట్స్ వై షుడ్ అట్రిబ్యూట్ అట్రిబ్యూట్స్?
1: ప్రేమ గుణము కాదు.
0: లవ్ ఈజ్ నాట్ అన్ అట్రిబ్యూట్.
1: స్వభావము.
0: ఇట్ ఈస్ ద నేచర్.
1: స్వభావము.
0: స్వభావం.
1: ఆత్మ యొక్క భావమే ప్రేమ.
0: స్వ ఆత్మ, దాట్ ఈస్ ఆత్మిక్ ఫీలింగ్ లవ్.
1: కనుక ఇవంత గుణముల కింద తీసుకుని సత్యవంతుడు, ధర్మవంతుడు, శాంతివంతుడు ఇవంత గుణాలు.
0: వీ షుడ్ నాట్ టేక్ దెమ్ యాజ్ అట్రిబ్యూట్స్ ఆర్ క్వాలిటీస్.
1: అన్నింటికీ ప్రేమనే ప్రధానము.
0: లవ్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్.
1: ప్రేమతో నీవు మాట్లాడు.
0: స్పీక్ విత్ లవ్.
1: అదే సత్యం అవుతుంది.
0: దాట్ ఈస్ ట్రూత్.
1: ప్రేమతో నీవు పనులు చేయి.
0: యాక్ట్ విత్ లవ్.
1: అదే ధర్మం అవుతుంది.
0: దట్ ఈస్ ధర్మ.
1: ప్రేమ చే నీవు హృదయాన్ని చింతించు.
0: థింక్ ఆఫ్ లవ్.
1: అదే శాంతి అవుతుంది.
0: యుల్ బీ ఇన్ పీస్.
1: ప్రేమ చేత ప్రేమనే ప్రకాశించుకో.
0: అండ్ లవ్ షైన్స్ త్రూ లవ్ బై లవ్.
1: ప్రేమనే అయిపోతుంది.
0: అండ్ ఎవ్రీథింగ్ గెట్స్ యూనిఫైడ్ ఇన్ లవ్.
1: ఎందు ఉండినటువంటిది కరెంట్ వలె ప్రేమనే.
0: లైక్ ది ఇన్నర్ కరెంట్ దేర్ ఇస్ లవ్.
1: కనుక ఇట్టి ప్రేమను ప్రతి మానవుడు కూడాను దినదిన అభివృద్ధి వంచుకున్నప్పుడు జగత్తులు ద్వేషములు ఏ విధమైన క్రోధములు అలజడులు ఏమాత్రం ఉండడానికి వీల్లేదు.
0: వెన్ వన్స్ మ్యాన్ డెవలప్స్ లవ్ డే బై డే మోర్ అండ్ మోర్, there'll be no anger, there'll be no differences, there'll be no hatred, there'll be no agitation or disturbances.

0: మరణించి ఏతెంచెనోనాడు ప్రహ్లాద పాలింప పరమపురుషు ఏ గుణంబు గణించి ఏతెంచెనోనాడు ప్రహ్లాద పాలింప పరమపురుష ఏ గుణంబు గణించి ఏతెంచెనోనాడు పేద కుచేలుని ప్రోవ వేదచరితుడు ఏ గుణంబు గణించి ఏతెంచెనోనాడు కరినిగా చెడితరి కమలనయను ఏ గుణంబు గణించి ఏతెంచెనో నాడు ఏ గుణంబు గణించి ఏతెంచెనో నాడు పేద కుచేలుని ప్రోవ వీధ చరితుడు ఆ గుణంబె గణించి ఆర్యవంధుడు అవతరించిన భూమిపై అవనియందు
1: Lord, who has taken birth that day with those attributes, who could save Prahlada, God with all the attributes, who could come to the rescue of the poverty-stricken Kuchela, God with all his attributes, who saved Gajendra from being caught from the crocodile, has incarnated himself on earth today.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: భగవంతుడు ఎక్కడ ఎట్లు అవతరించను ఎక్కడ అవతరించను అనేటువంటి ప్రశ్నలు కాలహరణంగా కలిగేటువంటివి.
1: వేర్ ఈజ్ గాడ్? హౌ హ్యాస్ హీ మేనిఫెస్టేటెడ్? హౌ హ్యాస్ హీ ఇన్కార్నేటెడ్? దీస్ ఆర్ ద క్వశ్చన్స్ దట్ అరైజ్ ఇన్ అవర్ మైండ్స్.
0: లోకములో ఏది పుట్టవలనన్నను దానికి కొన్ని కారణ కార్యాలు కలగాలి.
1: ఫర్ ఎనీథింగ్ టు మేనిఫెస్ట్ అండ్ మెటీరియలైజ్ దేర్ మస్ట్ బి ఎ కాజ్ అండ్ ఎన్ ఎఫెక్ట్.
0: భగవంతుడు సర్వత్రా ఉంటున్నాడు, సర్వులు భగవత్ స్వరూపమే.
1: గాడ్ ఈజ్ ఎవ్రీవేర్. All are the embodiments of the divine.
0: ee naadu ramana puttina dinamu krishna puttina dinamu jesus puttina dinamu ani perlu veri veri roopamga varlinchi aa naamamunku birthday chesukuntunnaru.
1: We celebrate birthday of Rama, Krishna and Jesus, and taking God in various names, we celebrate with all festivity the birthday.
0: Nijanga ee vidhamga cheppukoni aaradhinchadam cheta adi oka birthday avutaya kaavu.
1: Observance of the celebration of this kind and declaring it as a birthday, would that amount to worship? No.
0: Bhagavantudu samvatsaram okatvari janminchadu.
1: You don't find God taking birth once every year.
0: Prati manavuni uchchasa nishwasamule bhagavat swaroopalu.
1: God is the very breath, the inhalation and exhalation.
0: Adi om tat sat.
1: That's what it is. Om tat sat.
0: Tat adi.
1: Tat that.
0: చిత్ ఇది,
1: చిత్ దిస్,
0: అది ఇది అనే రెండు పదములు మాత్రమే ఉన్నావు కానీ అతను ఇతను అనేటువంటి భేదములు లేవు.
1: Though these two words, that and this, are there, but only one that exists without the second.
0: భగవంతునకు ఎట్టి జన్మములు లేవు.
1: God is beyond birth.
0: ఎట్టి గమ్యములు లేవు.
1: No goal whatsoever.
0: కాని పాపములైనటువంటి మానవులు కొంచెం విశ్వాసమును పెంచుకునే నిమిత్తమై ఈ విధమైనటువంటి జనన మరణాలని నిరూపిస్తూ వచ్చారు.
1: However, the beginners, the innocent, take this way to know God and to be near Him.
0: భగవంతుడు పుట్టుకునే ఉంటుంటే దీనికి రెండవది గిట్టడం కూడా ఉంటుంటది కదా.
1: When once you say that God has a beginning, you should also be able to explain the end of God.
0: దీనికి పుట్టుక చావులు రెండు కూడా లేవు.
1: God has neither a beginning nor an end.
0: అంతా కూడాను మానవుని యొక్క భ్రమనే.
1: That is all human imagination.
0: దేహమును పురస్కరించుకొని దానిని ఆరాధన చేసుకుంటూ ఇది ఏ పుట్టుక అయినటువంటిది అని భావిస్తున్నారు.
1: Basing on the body, we go by the birthday for celebration.
0: ఇది కేవలము భక్తుని యొక్క భ్రమనే కాని సత్యములు కావు.
1: That is all the feeling of a devotee and not the truth at all.
0: లోకములో ఎందరో జన్మిస్తున్నారు.
1: Many people are born.
0: ఎందరో మరణిస్తున్నారు.
1: People leave this world.
0: మరణం అంటే ఏమిటి? జన్మం అంటే ఏమిటి?
1: What is birth? What is death?
0: దేహము కనిపించడమే జననము.
1: The appearance of the body is birth.
0: దేహము కనిపించకుండా పోవటమే ఇది అంత్యము.
1: The disappearance of the body is the end of life or death.
0: కనుక మానవుడు తన భ్రాంతులు మాత్రమే తను సృష్టించుకొని భ్రమిస్తున్నాడే కాని భగవంతుడు పుట్టుటగా చావుటం అనేటువంటిది లేదు.
1: Therefore, man is carried away by his illusion and imagination. In fact, God is beyond birth and death.
0: సర్వత పాణిపాదం తస్ సర్వతోచి శిరోముఖం సర్వత స్తుతిమల్లోకి సర్వమావృతిష్టతి. మానవుడు జన్మించినాడని మరణించినాడని జీవించినాడని తెలుపుకోవటము ఇది కేవలం ఒక అజ్ఞానం యొక్క ప్రతిబింబం.
1: టు కన్సిడర్ దట్ వన్ ఇస్ బోర్న్ అండ్ వన్ హ్యాస్ లెఫ్ట్ దిస్ వరల్డ్ ఆర్ స్పెండింగ్ హిస్ లైఫ్ సోజర్న్ ఆన్ ఎర్త్ ఇస్ అ సైన్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
0: పుట్టుక చావులు రెండు కూడాను భగవంతుని యొక్క సంకల్పం లే.
1: ద బర్త్ అండ్ డెత్ హ్యాపన్ అకార్డింగ్ టు ద విల్ ఆఫ్ గాడ్.
0: మనం ఉచ్ఛ్వాసం తీసుకోవటం ఆ విశ్వాసాన్ని వదలటము ఈ తీసుకోవటమే బర్త్ వదలటమే డెత్.
1: We breathe in and breathe out. Breathing in process is birth. Breathing out is death.
0: ఈ రెండింటి యొక్క సంబంధమైనటువంటి కారణాన్ని గుర్తించుకొని కేవలం కాలమును స్వల్పంగా వాడు వినియోగించుకుంటున్నాడు.
1: Basing on the breathing process, man makes use of his lifetime.
0: ప్రేమమూర్తి అయినటువంటి పరమంతుడు ప్రేమస్వరూపుడే.
1: God is the personification of love. He is the very form of love.
0: ఈ ప్రేమ సర్వనియందు కూడాను ఉచ్ఛ్వాస నిశ్వాసముగా కనిపిస్తూనే ఉన్నది.
1: This love is present in every individual in inhalation and exhalation process.
0: లోకములో ఇట్టి మార్పులను గుర్తించుకోవడానికి అనేక పర్యాయములు అనేక రకములైనటువంటి యొక్క యోచనలు చేస్తున్నారు.
1: To know the various changes, people have been attempting repeatedly to know the mystery behind these changes.
0: ఈ చావు పుట్టుకలను గుర్తించుకునే నిమిత్తమై అనేక శాస్త్రములు అనేక వ్రతములు అనేక సన్నిధులు ఎంతో పరిశోధన చేస్తూ వచ్చారు.
1: In fact, people have investigated a lot to get into the significance of the inner secrets, mystery behind the birth and death.
0: అంతవరకు మనం పోనక్కర్లేదు. మనం ధరించినటువంటి ఒక దేహమే మనకు రెండింటినీ చాలా క్షణమైనందు కూడాను చూపుతున్నది.
1: In fact, we don't need to go that far. The body, the vesture that we have put on, will indicate the secret behind birth and death.
0: ఈ శ్వాసను తీసుకోవటమే బర్త్.
1: The respiratory process, breathing in, is birth.
0: శ్వాసం వదలటమే డెత్.
1: Breathing out is death.
0: ఈ రెండింటి యొక్క జనన మరణాల లోపల నువ్వు దేనిని ప్రేమిస్తున్నావు?
1: In between these two, birth and death, what is that you love?
0: కానీ దేనిని కూడా నువ్వు ప్రేమించటం లేదు.
1: In fact, you are not loving any.
0: కానీ ప్రేమ నీ యందు లేదా ఉన్నది.
1: That doesn't mean that there is no love in you. There is.
0: మనం ఇచ్చేటువంటి విలువలంతా కూడాను ప్రేమకే కానీ ప్రాణికి కాదు.
1: In fact, we attach value to the principle of love and not merely to the individual.
0: ఒక చిన్న ఉదాహరణ తీసుకోండి.
1: A small example.
0: సో పోయింది ప్రాణం లోపల.
1: Then say, so the life has gone into the body.
0: Hum, vachindi pranam.
1: When once you say hum, naturally it goes out.
0: Ee sohamulu rendu kudanu eppudu manaku jarugutunnayi.
1: So hum, when do they happen?
0: Prati chanamunu kudanu ee rendu kudanu manaku bodhisthune unnayi.
1: This happens in every moment of our life.
0: Ee swasam undinanta varaku kudanu mohanamuni jeevudu annaru.
1: We can claim ourselves alive so long we breathe.
0: ఈ జీవితం ఉన్నంత వరకు ఇది జన్మము అన్నారు.
1: This is life so long there is respiration.
0: ఈ సోహం అనేటువంటిది నిలిచిపోయినా ఇది మరణం అంటున్నారు.
1: When once this soham process, respiration comes to a halt, it means it is death.
0: కనుక జన్మ మరణాలు రెండు కూడాను మన యొక్క ప్రాణం నుంచి జరిగినటువంటివి.
1: Therefore birth and death are related to life.
0: ఈ రెండింటి ఎందుకు కూడా ఇంత ఇంత మార్పులు జరుగుతుండగా భగవంతుడు లేడని ఉన్నాడని ఎవరు సాధించగలరు?
1: When these two things are happening in such a mysterious way, who can deny the existence of God?
0: ఉన్నాడని కొంతమంది, లేడని మరి కొంతమంది ఈ విధంగా వాదోపవాదములతో కాలంలో వ్యక్తం చేస్తున్నారే కానీ ఇవి రెండు కూడా సత్యములు కావు.
1: పీపుల్ వేస్ట్ దేర్ టైమ్ ఆర్గ్యూయింగ్ దట్ గాడ్ ఎగ్జిస్ట్. సమ్ సే, వెల్, సమ్ డినై ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్.
0: కానీ అది ఉన్నది, ఎప్పటికీ ఉన్నది.
1: గాడ్ ఇస్ ఎగ్జిస్టెన్స్.
0: ఇది పోవటము రావటం అనేటువంటిది కాదు.
1: ఇట్ నైదర్ కమ్స్ నార్ ఎవర్ వానిషెస్.
0: కనుక దేహమైనటువంటి దాన్ని ఆధారం చేసుకుని ఈ రెండింటి యొక్క తత్వములను మనం ప్రబోధిస్తూ ఉన్నాం.
1: ఆల్ దీస్ కన్క్లూజన్స్ వీ హమ్ టు బేసింగ్ ఆన్ ద నేచర్ ఆఫ్ ద బాడీ.
0: ఏ హృదయం మనసుకి నాకు మగిడి దానినే అర్పించి మహితమూర్తి పలక వేరేమి నెత్తు నీ పాదార్చనకును అంతలెక్కటితో అందుకోవయ్యా నీవు.
1: ఓ లార్డ్, యూ హ్యావ్ గివెన్ మీ దిస్ సీక్రెట్ హార్ట్, ఐ విల్ గివ్ ఇట్ బ్యాక్ టు యూ యాజ్ మై ఆఫరింగ్. వాట్ ఎల్స్ కెన్ ఐ గివ్ యూ ఆఫర్ ఓ లార్డ్?
0: కనుక ఈ రెండు కూడాను మానవుని యొక్క భ్రాంతులే కాని నిజమైనటువంటి సత్యములు కావు.
1: దీస్ టు ఆర్ ది ఇమాజినేషన్స్ ఆఫ్ మ్యాన్, బట్ దే ఆర్ నాట్ బేసికలీ ట్రూ.
0: లోకములో ఎంతనో జీవులు కలుగుతున్నాయి.
1: We find many beings in this world.
0: Enniyo jeevulu maranistunnayi.
1: Many beings die with the passage of time.
0: Ee janma maranamulu rendu kudanu kaalamulaku sambandhinchinave kaani kaayamulaku sambandhinchinavi kaadu.
1: The birth and time are related to the factor of time.
0: Birth and death
1: are related to the factor of time.
0: Kanuka manavudu tana yokka sattamne taanu pochukuntunnadu.
1: Therefore man goes by his own experience of his own nature.
0: దీన్ని పరిష్కరించుకుని అట్టి దేహంతో కూడినటువంటి యొక్క బ్రహ్మందాన్ని నా సంబంధ బాంధవ్యములని భావిస్తున్నారు.
1: And so he establishes interrelationships and intimacy basing on the body.
0: ఇది కూడా చాలా పొరపాటే.
1: This is also a mistake.
0: దేహం ఉండినంత వరకును నా సంబంధము.
1: So long the body lasts, it is related to you.
0: కానీ ఇది పోతానే నాకు సంబంధం లేదు.
1: The moment body disappears, you have no more of relationship.
0: Sambandham kalagatamu povatamu rendu kudanu dehamulato kaligetuvantivu kaadu.
1: In fact, the relationship is beyond the body that appears and leaves.
0: Evariki evari sambandham?
1: Who is related to whom?
0: Aina nee puttakamurpu unnada?
1: Did that person exist prior to your birth?
0: Velin tarvada nee kanipistada?
1: Would you be able to see him after you leave this world?
0: Ledu.
1: No.
0: ఈ రెండింటి యొక్క తత్వములు కూడాను అసత్యములే.
1: బోత్ ఆర్ ఫాల్స్.
0: ఇది భ్రమలతో కూడి బ్రహ్మతత్వాన్ని గుర్తించడానికి అనేక విధములుగా పాటుపడుతున్నారు.
1: దిస్ ఇస్ ఆల్ అవర్ ఇల్యూషన్ అండ్ అవుట్ ఆఫ్ దిస్ ఇల్యూషన్ వీ వాంట్ టు నో ద రియాలిటీ.
0: కనుక ఈ బాహ్యమైనటువంటి యొక్క ప్రాకృతమైనటువంటి యొక్క పరతత్వమునకు మనం సరి అయినటువంటి అర్థం తెలుసుకోవటం లేదు.
1: Therefore, we are not understanding the true nature the importance of the reality because we think from the worldly physical point of view.
0: అసలు తాను ఎవరో అనేటువంటి దాన్ని గుర్తించుకోవటమే నిజమైనటువంటి యొక్క సాధన.
1: The true spiritual practice consists in investigating one's own true nature.
0: Who am I? కనుక నేనెవరు అనేటువంటి సత్యాన్ని గుర్తించుకోవటం కోసమని ఇన్ని విధమైనటువంటి సాధనలు జరుపుతున్నారు.
1: We undertake so many spiritual practices to find an answer and experience to this question, who am I?
0: నీ యందు ఉన్నటువంటి నేనే సర్వుల యందు ఉంటుండాయి.
1: The I in me is uniformly present in everyone.
0: కనుక ఇట్టి దానిని నీవు నేను అనేటువంటిది భేదభావం చేత కలహం పొంది ఇది అశాంతికి గురి చేస్తున్నాయి.
1: We are restless. Lost of peace because of distinction, differences on grounds of you and me here.
0: Prema Sarupulara.
1: Embodiments of love.
0: Janana maranamulu dehamulake kaani jeevunaku levu.
1: Birth and death relate to the body and not to the being.
0: Idi unnadi ledu anetundi ninninchidu kudanu manasu yokka kalpane.
1: It is only the mind that refers to birth and death. It's imagination.
0: Anni manavuni yokka kalpana chedane jarugutunnayi.
1: Everything happens because of man's own creativity.
0: Kanaka jeevitame oka vidhamainatundi kala.
1: The whole life is a dream.
0: Itti dream lopala satyam ekkada nee gurinchinchagalavu.
1: In this dream, how do you expect to know the truth?
0: Kanaka ivanni kudunu bhrantuli.
1: So all these are illusions.
0: Ee bhranti undinanta varaku kudunu బ్రహ్మం నీకు కనిపించడు.
1: సో లాంగ్ దిస్ భ్రాంతి ఇల్యూషన్ యూ కెనాట్ నో బ్రహ్మ. ఏనాడు
0: ఈ భ్రాంతి మనం వదులుకుంటామో ఆనాడే మనం జన్మకు తగిన గుర్తు.
1: ద డే యూ గివ్ అప్ దిస్ కైండ్ ఆఫ్ ఇల్యూషన్ ఆర్ డిల్యూషన్ యూ విల్ బి ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ ద రియాలిటీ.
0: మొట్టమొదట శంకరుడు కూడా ఇదే విధంగా సందేహించాడు.
1: దిస్ హెస్ బిన్ ది టీచింగ్ ఆఫ్ శంకర టు బిగిన్ విత్.
0: నేనెవరు నేనెవరు నేనెవరు అని ప్రశ్నించుకుంటూ వచ్చాడు.
1: He has put this question to himself, who am I?
0: Kaani oka naati ratri nayana neevu neeve neevu maloka padarthamulu kaavu.
1: One night he got this answer, you are you, none else.
0: Kanuka nenu evaru aneetundi daniki gurtinchalantante swasamtone manam gurtinchavachu.
1: So in order to find an answer to this question, who am I, the breathing process will provide the answer.
0: ఇలాంటి సులభమైనటువంటి మార్గమును వదిలి అసలు కష్టమైనటువంటి దానిలో ప్రవేశించి కంగారుకు జీవితాన్ని విసుగు చెందుతున్నాడు.
1: వీ హ్యావ్ గివెన్ అప్ సచ్ అన్ ఈజీ సింపుల్ పాత్ బట్ వీఆర్ ఆఫ్టర్ వెరీ టఫ్ అండ్ రఫ్ పాత్స్ అండ్ వేస్ట్ అవర్ టైం.
0: కనుక ఈ టఫ్ రఫ్ ను కూడా మనం పూర్తి వదిలిపెట్టవాలి.
1: దేర్ఫోర్ వీ హ్యావ్ టు గివ్ అప్ దిస్ రఫ్ అండ్ టఫ్ పాత్స్ విచ్ యూ హ్యావ్ బీన్ అడాప్టింగ్ సో ఫార్.
0: కాలంలో ముళ్ళు ఉండినంత వరకు కూడా మనకు బాధ కలుగుతూ ఉంటుంది.
1: సో లాంగ్ దేర్ ఇస్ థార్న్ ఇన్ యువర్ లెగ్ ఇట్ గోస్ ఆన్ పించింగ్ యూ హర్టింగ్ యూ.
0: ఆ ముళ్ళును తీసి పారవేస్తున్నా మనకి ఎట్టి బాధ ఉండవు.
1: ద మోమెంట్ యూ రిమూవ్ ద థార్న్ యూ విల్ నాట్ సఫర్ ఎనీ లాంగర్.
0: ఈ దేహం నేను నేను అనేటువంటి ఒక భ్రాంతి చేత దాంతో బాధపడుతున్నాం.
1: ద సఫరింగ్ ఇస్ డ్యూ టు body identification.
0: ఈ యొక్క భావం పూర్తి తీసివేస్తేమా నీవెవరో నీకే తెలుస్తుంది.
1: ద మూమెంట్ ది బాడీ ఐడెంటిఫికేషన్ ఇస్ టోటల్లీ గివెన్ అప్ గాట్ రీడ్ ఆఫ్ యూ విల్ నో యువర్ ట్రూ నేచర్.
0: కనుక ఇవన్నీ కూడా నీ భ్రాంతులతోనే జరుగుతున్నాయి.
1: దీస్ ఆర్ ఆల్ యువర్ ఓన్ ఇమాజినేషన్స్.
0: పునరపి జననం పునరపి మరణం.
1: యు ఆర్ బోర్న్ అగైన్ అండ్ అగైన్ యు ఆర్ బోర్న్ అండ్ యూ డై
0: అగైన్.
1: Time and again, you are there in the womb of your mother. This ocean of life is so difficult to swim across.
0: Oh
1: merciful Lord, help me to cross this ocean of life.
0: తన లోపల ఉన్నటువంటి ఒక శ్వాసని తెలుసుకోమని పోషిస్తుండాలి.
1: It is an indirect teaching to know the inherent breathing principle.
0: నీవు తెలుసుకునేటకు ఏ సాధనలు చేయనక్కర్లేదు.
1: You don't need any spiritual practice to know this.
0: Bhaja Govindam.
1: Sing the glory of Govindam.
0: Govindam bhaja mudamate.
1: O foolish man, sing his glory, chant his name.
0: ఇహ సంస్కారే బహుదుస్తారే కృపయా పారే పాహి మురారే.
1: This ocean of family, the life of this is so difficult to cross. Oh God, please be merciful unto me.
0: ఈ విధంగా మానవుడు తన యందు ఉన్నటువంటి దానిని తాను తీసుకోలేకపోతున్నాడు.
1: Like this man is not able to know that which is latent and immanent in him.
0: తనకు ఒకనాడు స్వప్నం వచ్చింది.
1: He dreams on one day.
0: ఆ స్వప్నంలో తాను మరణించినట్టుగా తాను పొందుతున్నాడు.
1: There in the dream he has experienced death.
0: కానీ అక్కడ నేను మరణించానని బాధపడుతున్నాడు.
1: He feels so sad because of death in the dream.
0: లేచి చూసేటప్పటికే తాను దేహంతో ఉన్నాడు.
1: As he woke up, he could notice his body.
0: అప్పుడు పోయినాడని చెప్పి భావించింది ఏది?
1: What is it that was under the feeling of the death?
0: ఇది కూడాను మనోకల్పనే.
1: It is also the creation of the mind.
0: కనుక ప్రతి ఒక్కటి కూడాను మానవుని యొక్క భ్రాంతులే కాని నిజమైన సత్యములు కావు.
1: Therefore, all are the creations, imaginations of the mind only.
0: నా బిడ్డ, నా కొడుకు, నా తల్లి, నా తండ్రి, ఇవన్నీ కూడా భ్రాంతులు కాక మరి నిజమైనటువంటి తల్లిదండ్రులా?
1: The intimate associations and relationships of the claim, like so and so is my daughter, my son, they are all of our own making at the realm of the mind.
0: ఈ విధమైనటువంటి భ్రాంతులు పుట్టించుకొని ఈ భ్రాంతుల చేతనే పెంచుకొని తదుపరి తాను అనేక విధమైనటువంటి కష్టమును గురి అవుతున్నాడు.
1: బికాస్ ఆఫ్ దిస్ అస్యూమ్డ్ ఇమాజినేషన్స్ అండ్ ప్రిజంప్షన్స్ మ్యాన్ ఈజ్ సఫరింగ్.
0: ఇవన్నీ ప్రేమ యొక్క ప్రభావములే.
1: ఇన్ ఫ్యాక్ట్ దే ఆర్ ఆల్ ది ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ లవ్.
0: నిత్య సత్యమైనటువంటి ప్రేమ తత్వమే తన యందు ఉన్నప్పుడు ఈ రెండు భావములు కూడా నాకు కనిపించవు.
1: In fact, when there is true eternal principle of truth within you, you are not carried away any longer by imagination. Love is one and the same. It cannot be diversified. The physical love is false.
0: దీనిలో ఆత్మతత్వంగా భావించుకున్నప్పుడు అది సత్యమైనటువంటిది.
1: బట్ లవ్ ఇన్ రియాలిటీ ఇస్ ట్రూత్.
0: కనుక సత్యమును మనం గుర్తించాలంటే కొంత శోధన చేయాలి.
1: In order to know the truth, you must investigate.
0: కనుక ఒక చిన్న ఉదాహరణము.
1: A small example.
0: గోదావరి నదికి లేక గంగా నదికి ప్రయాణం అయిపోతున్నప్పుడు,
1: సపోజింగ్ యు గో ఆన్ పిల్గ్రిమేజ్ టువర్డ్స్ గోదావరి ఆర్ గంగా,
0: చెట్టు కింద ఒక వ్యక్తి కూర్చొని రుక్కుంకరణి రుక్కుంకరణి రుక్కుంకరణి అని చెప్తున్నాడు.
1: దేర్ వాజ్ ఎ పర్సన్ హూ సాట్ ఆన్ రిట్రీట్ repeating the rules of the grammar, dukrum karane, dukrum karane.
0: Idi paanini grammar.
1: This is paanini grammar.
0: Appudu Shankara varu oka shishyunni atani daggara pampichadu.
1: Shankara sent one of his disciples to that person who was repeating rules of grammar.
0: Telusukoni rammannadu.
1: He wanted his disciple to know what that person was doing.
0: Appudu tana yokka aatmatattvanni tana bodhisukuntunnadu ani cheppadu.
1: And the answer was that he is just reminding of his true identity.
0: ఆ విధంగా చెప్పడం చేత నీకేమైనా బాధ తగ్గిందా?
1: By repeating the rules of grammar, are you free from suffering?
0: అప్పుడు నేరుగా శంకర్ల వారే వచ్చి,
1: Shankara himself personally came.
0: పిచ్చివాడు, దుఃఖం కరణే, దుఃఖం కరణే, దుఃఖం కరణే. ఏది దుఃఖం కరణే?
1: He said, oh madcap, what is this dukrum karane, the rules of the grammar?
0: భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నీతే కాలే నహి నహి రక్షతి టుక్రం కరణే.
1: ఓ మేడ్ క్యాప్ సింగ్ హిస్ గ్లోరీ చాంట్ హిస్ నేమ్. When the end is nearing, none of these factors would come to your refuge or rescue.
0: Kanuka ee rendunu niyende puttinevu gaani niyende adiginevu gaani bayata nunchi vachinevu gaani lopala nunchi poyinevu gaani kaadu.
1: Therefore both are present within you, not that the special is solicited or asked for.
0: ఇది మానవుని యందు భ్రమ అనేటువంటి ఇది చేరిపోవడం చేతనే బ్రహ్మ తనకు దూరంగా ఉండినట్టుగా కనిపిస్తుండాలి.
1: సో వెన్ వన్స్ వీఆర్ క్యారీడ్ అవే బై దిస్ ఇల్యూషన్ ఆర్ థాట్, వీఆర్ నాట్ ఏబుల్ టు నో ద రియాలిటీ.
0: కనుకనే బ్రహ్మనే తానని సత్యాన్ని గుర్తించినప్పుడు బ్రహ్మ తన యందు ఉండనే ఉండదు.
1: వెన్ వన్స్ యూ నో దట్ యూఆర్ డివైన్, యూ విల్ నాట్ బి డెల్యూటెడ్ ఎనీ లాంగర్.
0: కానీ నిజంగా నా దగ్గర లేదు భ్రమ అనేటువంటిది తీసుకుంటడం చాలా సులభం.
1: It's quite simple to know that you are not carried away by any imagination. That's after all your thought.
0: ఇది ఒక పుష్పము.
1: This is a flower.
0: ఈ పుష్పం నా చేతిలో ఉండినంత వరకును ఇది నా పుష్పము అంటున్నావు.
1: As I hold this, solicited or asked for.
0: ఇది మానవుని యందు భ్రమ అనేటువంటి ఇది చేరిపోవటం చేతనే బ్రహ్మ తనకు దూరంగా ఉండినట్టుగా కనిపిస్తుండాలి.
1: So when once we

0: ఇది నా పుష్పము అంటున్నావు.
1: యాజ్ ఐ హోల్డ్ దిస్ ఫ్లవర్ ఐ కాల్ దట్స్ మైన్,
0: కానీ దాని కింద పడి వేస్తే నా పుష్పం లేదు.
1: ద మూమెంట్ ఐ డ్రాప్ దిస్ ఫ్లవర్ ఇస్ నో లాంగర్ మైన్.
0: అదే విధంగానే
1: సిమిలర్లీ
0: దేహమే నేను అని భ్రాంతి పొందినంత వరకును ఆ దేహాభిమానం చేత మానవుడు అనేక విధమైనటువంటి దుఃఖములకు గురి అవుతున్నాడు.
1: బికాస్ ఆఫ్ బాడీ ఐడెంటిఫికేషన్ అటాచ్మెంట్ విత్ ద బాడీ మ్యాన్ ఈజ్ సఫరింగ్.
0: ఈ బాడీ పోయిన తర్వాత తనకు ఏ చింతను లేదు.
1: ద మూమెంట్ బాడీ ఈజ్ గాన్
0: అప్పుడే నిత్యానందం పరమ సుఖదం తాను అప్పుడు నిత్యానందంగా ఉంటుంటాడు.
1: దెన్ హీ విల్ రీచ్ దట్ స్టేట్ ఆఫ్ ఎటర్నల్ బ్లెస్.
0: ఇవి రెండు కూడా తెలుసుకుని తానే బాధపడుతున్నాడు.
1: Because he knows he is carried away by illusion, he suffers.
0: Prema swarupulara,
1: embodiments of law.
0: Mana sukha dukkhamulu rendu kudanu manam kalpinchukunnave kani bhagavantudu prasadinchinavi kaadu.
1: Pain and pleasure are of our own making, nothing to do with the divine.
0: Idi rendintini maname kalpinchukoni rendinti dwara maname baadhapadutunnamu.
1: The pain and pleasure are of our own making and we experience both.
0: ఎవరు మనకు బాధను అందించేటువంటి వారు ఈ జగత్తులో కనగారు.
1: In this world there are none to give you any pain.
0: ఈ బాధను కల్పించేటువంటి వారు కూడా ఎక్కడ కనగారు.
1: There are none who are put to such kind of suffering.
0: ఇవి రెండు కూడా నీవే కల్పించుకుంటున్నావు.
1: Both of them are of your own making.
0: ఇవి రెండు కూడా నీకు బ్రహ్మనే.
1: That's your imagination.
0: ఆ బ్రహ్మ తనయందు ఉండినంత వరకును సత్యమైనటువంటి బ్రహ్మ మనకు తెలియదు.
1: So long this illusion is there, you cannot know the truth.
0: కనుక ఈ భ్రమను మనం వదులుకోవాలి.
1: సో వీ మస్ట్ షెడ్ దిస్ ఇమాజినేషన్.
0: సుఖ దుఃఖములు రెండు కూడా భ్రమలే కాని మరొకటి కావు.
1: ద పెయిన్ అండ్ ప్లెజర్ ఆర్ ఈక్వలీ ఫ్లీటింగ్, ఇమాజినరీ.
0: బిడ్డ తల్లి అనేటువంటిది కూడాను ఒక భ్రమలే కాని నిజంగా బిడ్డ తల్లి కాదు.
1: ద చైల్డ్ అండ్ మదర్ ఆర్ ఆల్సో ఇమాజినేషన్స్ బట్ నాట్ ట్రూ.
0: ప్రతి ఒక్కటి కూడాను భగవత్ విషయంలో ప్రవేశించినప్పుడు అన్ని కూడాను భ్రాంతులే.
1: In respect of the divinity, when it's a matter of God, all our thoughts, right from the time we get up from bed until we retire, we are full of these thoughts and imaginations.
0: జన్మించినటువంటి మానవుడు ఎంత వరకు తాను సత్యంగా ఉండగలరు?
1: Man was taken, but how long? క్రమక్రమేణా
0: పెరుగుతూ పెరుగుతూ పెరుగుతూ పోతుంది, తర్వాత కృంగుతూ కృంగుతూ వస్తుంది.
1: ఆల్ హీ గ్రోస్ మోర్ అండ్ మోర్ బట్ నేచురలీ వండర్ ద బాడీ షూట్ టు
0: పుట్టటము పెరగటము ఇవన్నీ కూడాను అసత్యములే.
1: ద బర్త్ అండ్ గ్రోత్ ఆర్ ఆల్సో అన్ట్రూ.
0: కానీ ఇది మనం సత్యంగా భావించుకుని దీంతో మనం అనేక బాధలు పడుతున్నాం.
1: వీ కన్సిడర్ దెమ్ యాస్ రియాలిటీ అండ్ హెన్స్ వీ సఫర్.
0: కనుక మనం ఏది చేసినప్పటికీ ఈ ఒక్కటి కూడా సత్యములు కాదు.
1: దెర్ఫోర్ వాట్ ఎవర్ యు మే డూ, never consider any as truth.
0: నీ కన్ను తెరిచి చూసినప్పటికి ఇన్ని శిరస్సులు కనిపిస్తున్నాయి.
1: When you open your eyes, you see so many heads here.
0: కానీ కన్నును మూసుకుంటేవా ఒక్క శిరస్సు అయినా కనిపించదు.
1: The moment you close your eyes, you don't see even one head.
0: ఆ చిత్రములంతా ఎక్కడ పోయినాయి?
1: What happened to all the heads?
0: ఆ చిత్రం ఎక్కడ నుంచి వచ్చాయి?
1: Where from have they come?
0: కాబట్టి ఎక్కడ నుంచి వచ్చాయో అక్కడికే పోయినాయి.
1: They return to the place of their origin.
0: ఎక్కడ నుంచి వచ్చిందో నీకు తెలియదు.
1: యూ డోంట్ నో వేర్ ఫ్రమ్,
0: ఎక్కడ పోయిందో నీకు తెలియదు.
1: యూ ఆల్సో డు నాట్ నో వేర్ దే లెఫ్ట్.
0: కనుక తెలియనటువంటి దాన్ని పట్టుకుని మనం బాధపడుతున్నాము.
1: వీ సఫర్ ఇన్ ఆర్డర్ టు నో విచ్ ఇస్ అన్నోన్.
0: ఈ తెలియని దానికోసం బాధపడటం ఇది ఎంత పిచ్చితనము.
1: ఇట్స్ టోటల్ మ్యాడ్నెస్ టు వరీ ఫర్ దాట్ విచ్ ఇస్ నాట్ నో.
0: ఇది ఏది నేను కాదు, నావి కాదు అనేటువంటి సత్యాన్ని గుర్తించుకున్నప్పుడు నీకు ఎట్టి బాధ కూడా ఉండదు.
1: ఇఫ్ యూ నో ద రియాలిటీ దట్ నన్ బిలాంగ్ టు యూ, that you are none of these, then you will never suffer.
0: Karuka anni kuda mana bhramalato kalpinchukunnaame kaani satyamainatundi okkati kuda ledu.
1: Therefore everything is illusion of our own making, nothing is total truth.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Ee prema aneetundi okkate maatramu mana venta janta inta untundadi.
1: It is only the love that is with you, in you, above you, below you, around you.
0: Ee prema aneetundi lekapothe manavude ledu.
1: Without love, man cannot live.
0: కనుకనే ప్రేమ అనేటువంటిది మనకు నిజమైన ప్రాణం.
1: Therefore, love is life.
0: ఆ ప్రేమనే మనకు లైట్.
1: This love is light.
0: Love is light.
1: Love is light.
0: ఆ లైట్ను మనం పెట్టుకుంటే ఈ అజ్ఞానమైన చీకటే మనకు గోచరం కాదు.
1: When we have this light of love, the darkness, ignorance would be dispelled.
0: దీనిని పురస్కరించుకుని పునరపి జననం, పునరపి మరణం.
1: Basing on this, it's only said.

0: రిపీటెడ్ లైఫ్ సైకిల్.
1: ఏది కనిపించలేదో కనిపించకుండా పోతుండాలి.
0: సో వాట్ దట్ యూ సీ యూ డూ నాట్ సీ లేటర్.
1: కనిపించకుండా ఏది పోయేదో అదే తిరిగి వచ్చి కనిపిస్తూనే ఉండాలి.
0: ద నాన్ అపారెంట్ బికమ్స్ అపారెంట్ ఆర్ కాన్స్పిక్యూస్.
1: రెండు కూడాను ఆ వస్తువు యొక్క పరిణామం కాదు.
0: Nothing to do with the changes in the material.
1: వస్తువు యొక్క దీనిపైన ఉన్నటువంటి మానవుని యొక్క ప్రభావమే.
0: It is only human relations with the material objects that would make him feel so.
1: మానవుడు ఇట్టి ప్రభావానికి గురి అయిపోయి ప్రమాదం కనిపించుకుంటున్నాడు.
0: Man is subjected to effects of such imaginations relating to the objective world and so he suffers.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: ప్రేమ ఎప్పటికీ చావనటువంటిది.
0: Love is immortal, deathless.
1: అది ఎప్పటికీ చావనటువంటి ప్రేమనే మనకు నిజమైనటువంటి ప్రేమ.
0: That immortal love is true love.
1: వచ్చి పోయేటువంటి ప్రేమ ప్రేమనే కాదు.
0: దట్ విచ్ కమ్స్ అండ్ గోస్ ఇస్ నాట్ ట్రూ లవ్.
1: ఈ దేహం పెరుగుతూ ఉండాలి, ఈ దేహం తరుగుతూ ఉండాలి.
0: ద బాడీ గ్రోస్ అండ్ ఆల్సో డికేస్.
1: ఈ పెరిగి తరిగేటువంటి యొక్క దేహం యొక్క తత్వం నువ్వు సత్యమని భావిస్తున్నావు.
0: హౌ డు యూ కన్సిడర్ దిస్ ట్రూ వేర్ దిస్ బర్త్ గ్రోత్ అండ్ డెత్?
1: కాదు, ఈ సర్వభ్రాంతులకు ఈ దేహమే మూల కారణం.
0: ఫర్ ఆల్ దిస్ ఇమాజినేషన్స్ ద బాడీ ఇస్ ద మెయిన్ కాజ్.
1: కనుక ఈ బాడీ అభిమానమును క్రమక్రమేణా తగ్గించుకోండి.
0: దేర్ఫోర్ యు హావ్ టు రిడ్యూస్ దిస్ బాడీ అటాచ్మెంట్ డే బై డే.
1: ఈ తగ్గించుకోవటమే చాలా ప్రధానమైనటువంటి యొక్క తత్వం.
0: దిస్ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్.
1: ఇది నీ యొక్క తెలియని సాధనం.
0: దిస్ ఇస్ ది ట్రూ స్పిరిచువల్ ప్రాక్టీస్.
1: సాధనగా జపము, తపము, యోగము, ధ్యానము ఇవి చేసి కాదు వచ్చేది.
0: ద స్పిరిచువల్ ప్రాక్టీస్ డస్ నాట్ మీన్ వర్షిప్, మెడిటేషన్, పెనెన్స్ అండ్ సో ఆన్.
1: నేను దేనిని భావిస్తున్నానో, ఏది సత్యం అనుకుంటున్నానో ఆ సత్యాన్ని నువ్వు వదలాలి.
0: దట్ వాట్ యు కన్సిడర్ ట్రూ ఇట్ మస్ట్ బి గివెన్ అప్.
1: అది వదలటం చాలా సులభమైనటువంటిది.
0: ఇట్స్ క్వైట్ ఈజీ టు గివ్ అప్ దిస్ ఫాల్స్
1: ఐడెంటిటీ. కానీ ఎందుకు బాధపడుతున్నారో నాకు అర్థం కావటం లేదు.
0: But you do not know why you are suffering.
1: Undinanta varaku manam aanandanni anupistunnam.
0: We experience bliss so long we are in this body.
1: Kaani aa em nunchi swasam pothe meye maatramu yochinchukokunda baadha padutunnam.
0: The moment it is gone we suffer, we grieve.
1: కనుకనే ఈ జనన మరణములకు మన భ్రాంతులే మూల కారణం.
0: సో ఫర్ బర్త్ అండ్ డెత్ ఇట్స్ ఓన్లీ అవర్ థాట్.
1: ఈ భ్రాంతిని మనం వదులుకోవడానికి ప్రయత్నించాలి.
0: వీ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు గివ్ అప్ సచ్ థాట్స్.
1: దేహాభిమానములను కొంచెం వరకు తగ్గించుకోవాలి.
0: వీ హావ్ టు కట్ షార్ట్ అవర్ బాడీ ఐడెంటిఫికేషన్.
1: తగ్గించుకుంటూ తగ్గించుకుంటూ రావడం చేతనే ఈ అభిమానం పూర్తి నశించుతుంది.
0: యాజ్ యూ మేక్ ఎవ్రీ అటెంప్ట్ టు రిడ్యూస్ ఇట్ డే బై డే ఇట్స్ క్వైట్ పాసిబుల్.
1: అది ఏ నిజమైన సాధన.
0: దట్ ఈస్ ది ట్రూ స్పిరిచువల్ ప్రాక్టీస్.
1: ఈ సాధన అంటే ఏమిటి?
0: What is spiritual practice?
1: ఉన్నదాన్ని పోగొట్టుకోవటం సాధన అనుకుంటున్నారా?
0: Do you mean to say that spiritual practice is the one to lose what
1: we have? కాదు కాదు కాదు.
0: No.
1: పోయేదాన్ని నాది అనుకుంటున్నావా? అది కాదు.
0: Do you have a claim on that which is lost? No.
1: ఉన్నది కానీ పోయేది కానీ రెండు కూడా నీది కాదు.
0: That which exists, that which is non-existent, do not belong to you either.
1: కలలో కనిపించినటువంటి స్వప్నములు అదే.
0: They are like dreams.
1: ఆ భ్రాంతులు నిన్ను తబ్బిపు చేస్తుండాలి.
0: అండ్ ఇట్స్ ఓన్లీ డ్రీమ్ ఎక్స్పీరియన్సెస్ దట్ వుడ్ కన్ఫ్యూజ్.
1: అన్నింటికి మూల కారణం ఒక్కటే.
0: ఫర్ ఆల్ దిస్ దేర్ ఇస్ ఓన్లీ వన్ మెయిన్ కాజ్.
1: చూడండి, ఇప్పుడే వచ్చినాయి ఎన్ని బల్బులు కనిపిస్తున్నాయి.
0: యూ ఫైండ్ సో మెనీ బల్బ్స్ ఇల్యూమినింగ్.
1: ఇవి ఎంచుకోవడానికి పోతే చాలా ఉన్నాయి.
0: యూ కెన్ కౌంట్, దే ఆర్ మెనీ.
1: ఇన్ని నంబర్స్ అయినటువంటి బల్బులు అన్నిటి ఎందుకు ఒక్కటే ఉన్నది ప్రధానం.
0: There is only one current that flows in all these bulbs.
1: Aa current okate maatrame satyamainatundi.
0: That current is the principle of truth.
1: Ee raavatamo povatam anta kudanu mana bhrantri yokka bhramane.
0: Therefore the power supply and absence is only your thought.
1: Kanuka prema swarupulara,
0: embodiment
1: ee premanu maatram aviruddhi chesukondi.
0: Develop love more and more.
1: Evaru chusina preminchandi.
0: Love everyone.
1: Neeku edurunnatundi vaadu neeku dveshi kaadu.
0: There's no person who hates you.
1: నీకెవరు కూడా విరోధం కాదు.
0: నన్ ఆర్ ఎనిమీస్ ఇన్ దిస్
1: అందరూ ప్రేమించుకోవచ్చు వాడే.
0: దేర్ఫోర్ ఆల్ డిజర్వ్ యువర్ లవ్.
1: కనుక నువ్వు ద్వేషించినటువంటి వాడు నావాడు కాదు అనుకుంటున్నావు.
0: యు కన్సిడర్ ఎ పర్సన్ హూ హేట్స్ యూ యాజ్ యువర్ ఎనిమీ.
1: ప్రేమించిన వాడే నావాడు అనుకుంటున్నావు.
0: యూ థింక్ దట్ ద పర్సన్ హూ లవ్స్ యూ యాజ్ యువర్ ఓన్.
1: రెండు కూడా నీది కానే కాదు.
0: ఇన్ ఫ్యాక్ట్ బోత్ ఆఫ్ దెమ్ డోంట్ బిలాంగ్.
1: వచ్చిపోయినటువంటి భ్రాంతులే నీ యొక్క భ్రమలు.
0: ఇట్ ఈస్ ఓన్లీ ద థాట్స్ and the mind that brought the distinction.
1: ee naadu bhagavantuni yokka tattvanni gurtinchukovalante enniyo sadhanalu chestunnaru.
0: Today to know the divinity people follow many spiritual disciplines.
1: Emti ee sadhanalu?
0: What are they?
1: Ee sadhanalo bhagavantudu vastunnada?
0: Is it possible to experience him?
1: Ee sadhanato bhagavantudu pothunnada?
0: Do you mean to say that he would leave if you don't pursue?
1: భ్రాంతులే పోతున్నాయి, భ్రాంతులే వస్తున్నాయి.
0: ఇట్ ఈస్ ఓన్లీ ద థాట్స్ ఇమాజినేషన్స్ దట్ అపియర్ అండ్ వానిష్.
1: కనుక ఈ భ్రాంతులు పోగొట్టుకోవడానికి తగిన ప్రయత్నం చేయి.
0: వి షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు బి ఫ్రీ ఫ్రమ్ ద థాట్ ప్రాసెస్.
1: నేను నేను అనేటువంటి భ్రాంతిని నీవు వదులుకో.
0: గివ్ అప్ దిస్ బాడీ ఐడెంటిఫికేషన్ మైండ్.
1: అప్పుడే నీకు ఈ భ్రాంతి పోతుంది.
0: Then you will be free from the delusion.
1: అప్పుడే నీకు ఎట్టి భ్రాంతి కూడా ఉండదు, నీకు భయభ్రాంతులు కూడా ఉండవు.
0: Then you will never be affected by any sense of fear or delusion.
1: కనుక మనం ఈనాడు మన సాధన చేయవలసింది ఏమిటి?
0: What is that we should do?
1: ధ్యానంలో కూర్చోవటము, జపములు చేయటము, సాధనలు జరపటము, ఇవి అనుకుంటున్నాం మనం. ఈ సాధనలు జపములు తపములు మన భ్రాంతి కోసమే చేస్తున్నాం, కానీ నిజమైన బ్రహ్మం కోసం కాదు.
0: You think in the name of the spiritual discipline you sit to meditate, you worship, you want to do penance, but that's all your own thought, your own mind.
1: Ivanni kodanu vadalapettu.
0: Give up all these.
1: Nene daivamu.
0: Strengthen the thought that I am God
1: and tatchuko nive God aipothavu.
0: Think repeatedly, I am God.
1: This body only the vastram.
0: This body is only the vesture, the dress.
1: నేను ధరించినటువంటి ఒక వస్త్రమే కానీ ఇది పుట్టినటువంటి వస్త్రం కాదు.
0: Body is the dress you have put on. The dress has not taken any birth.
1: ఈ దేహభ్రాంతిని పెంచుకొని దుఃఖం మరింత పెరిగిపోతుంది.
0: The suffering is more and more because of this body identification.
1: తేజ దుర్జన సంసర్గం.
0: Run away from the bad company.
1: భజ సాధు సమాగమం.
0: Be in good company.
1: గురు పుణ్య మహోరాత్రం.
0: డూ గుడ్ డీడ్స్ డే అండ్ నైట్.
1: ఇది కావాల్సింది, నీకు నిలిచేది ఒక్కటే.
0: దాట్స్ వాట్ ఈస్ రిక్వైర్డ్.
1: ఎక్కడ చూసినా లోకం లోపల
0: ఇన్ దిస్ వరల్డ్ వేర్ ఎవర్ యు సీ
1: అనేక మంది కనిపిస్తూనే ఉన్నారు.
0: యు సీ మెనీ పీపుల్.
1: కానీ కనిపించే వారంతా అనేక మంది.
0: డూ యూ మీన్ సే దట్ యు మీట్ మెనీ పీపుల్?
1: కానే కాదు.
0: నో,
1: అన్ని ఒక్కటే.
0: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ఆర్ వన్.
1: తల్లి తానే, తండ్రి తానే, బిడ్డ తానే, తల్లి చెల్లెలు తానే, అక్క తానే.
0: ఇట్ ఈస్ ఓన్లీ దిస్ వన్నెస్ that has expressed in the form of multiplicity.
1: పేరు మనం పెట్టుకుంటున్నామే కానీ ఇది ఏది కాదు.
0: ఇట్ ఇస్ ఆల్ బేస్డ్ ఆన్ నామెన్క్లేచర్. ద నేమ్, ద ట్రూత్ ఇస్ వన్.
1: కనుక ఫ్రూట్ ఈజ్ వన్,
0: ట్రూత్ ఇస్ వన్.
1: ఈ ట్రూత్ అనేటువంటిది ఒకదాన్నే పెట్టుకోవాలి.
0: ద ట్రూత్ ఇస్ వన్ విచ్ షుడ్ బి కెప్ట్ ఇన్ వ్యూ.
1: అందులోనే ప్రేమ ప్రవాహం అవుతుంది.
0: అండ్ దట్ లీడ్స్ టు ఇన్సెసెంట్ ఫ్లో ఆఫ్ లవ్.
1: ప్రేమ ప్రవాహం లోపల మనం నిలిచిపోవాలి.
0: ఇన్ దిస్ రివర్ ఆఫ్ లవ్ యూ స్టాండ్ స్టిల్.
1: మునిగిపోవాలి.
0: Get yourself drowned in the river of love.
1: ఎట్టి పరిస్థితి ఏందైనా కూడా ప్రేమను మాత్రం మార్చుకోకండి.
0: Under any circumstances, never lose love.
1: ఎవరైనా వచ్చి నీకు ద్వేషలేనిటువంటి వాడు బుజారులో కనిపించినప్పుడు వీడు నా వాడే, నా తమ్ముడే, నా తమ్ముడే, నా తమ్ముడే అని.
0: Any person who hates your enemy, you may meet him on the street, but consider him as your brother.
1: వీడు నా ద్వేషాన్ని అంచుకుంటే తప్పక నీకు వచ్చేసింది.
0: బట్ ఇఫ్ యూ గాట్ ద ఫీలింగ్ ఆఫ్ హేట్రెడ్ టువర్డ్స్ హిమ్, వెల్ యూ మిస్ ద బాస్.
1: అంత ఒక త్యాగంలోనే ఉంటుండాలి.
0: ఎవ్రీథింగ్ లైస్ ఇన్ దిస్ ఫ్యాక్టర్ ఆఫ్
1: త్యాగమే నిజమైనటువంటి యోగము.
0: సాక్రిఫైస్ ఇస్ యోగా.
1: ఈ త్యాగం అనే యోగాన్ని మనం పెంచుకోకుండా రోగం అనేటువంటి దేహాన్ని పెంచుకుంటున్నాము.
0: వితౌట్ దిస్ యోగా, ద స్పిరిచువల్ డిసిప్లిన్ ఆఫ్ త్యాగా సాక్రిఫైస్, వీ సఫర్ రోగ ఎఫ్లిక్షన్స్.
1: కనుక ఈ త్యాగం అనే దాన్ని మనం పెంచుకోవాలి.
0: సో వీ హావ్ టు డెవలప్ ద స్పిరిట్ ఆఫ్ సాక్రిఫైస్.
1: ఈ సాక్రిఫైస్ చేసుకున్నప్పుడే నిజమైనటువంటి బాధ మనకి ఏమాత్రం కలగదు.
0: వెన్ వన్స్ యూ ఆర్ ప్రిపేర్డ్ టు సాక్రిఫైస్ యూ విల్ నెవర్ సఫర్.
1: కనుక మనం చేయవలసినవి భ్రాంతులు పెంచుకునే సాధన కాదు, భ్రాంతులను వదులుకునే సాధన చేయాలి.
0: దేర్ఫోర్ ద స్పిరిచువల్ డిసిప్లిన్ ఈజ్ ఇంటెండెడ్, ఈజ్ ఎయిమ్డ్ అట్ గివింగ్ అప్ ది ఇమాజినేషన్.
1: దేహాల పెరుగుకొనది కూడా మన భ్రాంతులు పెరుగుతూనే ఉంటున్నాయి కానీ తరగటం లేదు.
0: డే బై డే యాజ్ వీ గ్రో అండ్ ఏజ్ వీఆర్ క్యారీడ్ అవే బై ఇమాజినేషన్ అండ్ ఇల్యూషన్.
1: మనం తెలుసుకోవాల్సింది ఒక్కటి,
0: ఓన్లీ వన్ థింగ్ వీ హావ్ టు నో.
1: ఇది నాది కాదు.
0: దిస్ ఇస్ నాట్ మైన్.
1: నాదనేది ఏమిటి? నా యందు ఉన్నటువంటి నేనే నేను.
0: హూ యామ్ ఐ? ద రియల్ సెల్ఫ్ ఇన్ మీ.
1: కనుకనే మనం ఐఆమ్ ఐ, ఐఆమ్ ఐ, ఐఆమ్ ఐ అనుకో, నిన్ను ఎవరు బాధించలేరు.
0: Therefore, when you go on repeating, I am I, no one can hurt
1: you. I am Jiva, you are Deva. అనుకుంటేనే బాధలు కలుగుతాయి.
0: If you observe differences, I and you are bound to suffer.
1: I and you, ఎక్కడ అవుతుంది?
0: How can you say I and you?
1: నేను నీవు అనేటువంటి ఎక్కడ వచ్చి పుట్టాయి?
0: Where from they?
1: మనం కల్పించుకున్నవే.
0: That's all your own creation.
1: మనం నేను నువ్వు అనుకోవటం చేత మనము అనేటువంటి చేరిపోయింది.
0: బికాస్ ఆఫ్ యూ అండ్ ఐ దేర్ దిస్ వర్డ్ వీ.
1: ఈ ఊ అంటే,
0: అండ్ ఇఫ్ యు సే వీ అండ్ హీ,
1: తర్వాత హీనే అవుతుంది.
0: అండ్ అల్టిమేట్లీ యూ విల్ ఎండ్ అప్ ఇన్ హీ గాడ్. నో ఐ నో యు ఇన్ దట్ హీ ద డివైన్ దేర్ ఇస్ నైదర్ ఐ ఆర్ యు
1: నో వీ
0: దేర్ ఇస్ నో వీ ఐదర్
1: ఒక్కటే అవుతుంది.
0: ఓన్లీ హీ గాడ్ దట్ లాస్ట్
1: కనుకనే ప్రేమ స్వరూపులారా
0: సో ఎంబాడిమెంట్
1: సాధనలు అనేక మంది చేస్తూనే ఉన్నారు.
0: వీ ఫాలో మెనీ స్పిరిచువల్ డిసిప్లిన్స్
1: ఏదో జపం చేస్తున్నాము ధ్యానం చేస్తున్నాము
0: సమ్ మెడిటేట్ అండ్ సమ్ డూ పెనెన్స్
1: కానీ ఇవన్నీ కూడా అంత వ్యర్థమైనటువంటివి
0: దర్ జస్ట్ వేస్ట్
1: అయితే కొంతకాలం నాకు ఇవే మార్పులు కలుగుతాయి.
0: హౌఎవర్ దేర్ ఇస్ సమ్ చేంజ్ ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైం
1: కానీ ఈ తాత్కాలికమైనటువంటి సాధనలు ప్రత్యమైనటువంటి కాదు.
0: దే మే కన్ఫర్ సమ్ టెంపరీ రిజల్ట్స్ బట్ దే వుడ్ నాట్ గివ్ పర్మనెంట్
1: సత్యమైనవి కాదు.
0: దే ఆర్ నాట్ ట్రూ
1: ఎంత అనిత్యం అనిత్యం అనిత్యం
0: దే ఆర్ ఆల్ జస్ట్ టెంపరీ.
1: ఈ టెంపరీ అనేటువంటి దానికి మనం ఏమాత్రం విచారించక
0: therefore let's not get worried of the temporary results or temporary
1: gain. ee vari ne manaku ekkuva vari chestundadi.
0: So this only
1: nadi nadi anukotame vari.
0: The claim of mine is the source of worry.
1: ee vari anetundi enta varaku vastundi.
0: How long the worry lasts?
1: Hari anetundi dan telchukune enta varaku vari manunu bentaadutundadi.
0: Until you know Hari, the worry will be after you.
1: Kaluka neevu vari padtamu deni valla?
0: Why do you worry?
1: నేను నేను అనే భ్రాంతి వల్లనే పడుతున్నాను.
0: బికాస్ ఆఫ్ దిస్ బాడీ ఐడెంటిఫికేషన్ మైన్ ఐ
1: నేను కాదు ఇది హరి హరియే వరి
0: అండ్ దేర్ ఫోర్ హరి ద సెల్ఫ్ ఐ దెన్ యూ విల్ నాట్ హ్యావ్ ఎనీ వరి.
1: కనుక మనం ఎప్పుడు కూడాను మనకు సత్యమైనటువంటి దానిని గుర్తించడానికి తగిన ప్రయత్నం చేయాలి.
0: వీ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు నో ద ట్రూత్ ద రియాలిటీ.
1: ఎట్టి పరిస్థితిలో ఏదైనా కూడా మనం కంటిదారులు కాచకూడదు.
0: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ we should never shed a tear.
1: దేని కోసం మనం బాధపడుతున్నాం?
0: Why do you suffer?
1: ఇది నాది అనుకున్నంత వరకే అది నాది కాకుండా పోయినప్పటికీ ఏ బాధన ఉండదు.
0: Because of the claim of ownership belonging you cry.
1: కనుక నీవు బాధపడకుండా నిరంతరము శాంతిగా ఉండాలనుకుంటే నేను నేనే అనే సత్యాన్ని గుర్తించాలి.
0: Never feel sad. In order to be happy, know that this principle, I am I.
1: ఇట్టి దాన్ని మీరు బాధించుకుంటే మిమ్మల్ని ఏ విధమైనటువంటి బాధలు బాధించవు.
0: ఇఫ్ యూ హావ్ దిస్ స్ట్రెంగ్త్ అండ్ మోర్ యూ విల్ నెవర్ సఫర్.
1: కానీ ముఖ్యంగా మీరు గుర్తించవలసినటువంటిది దేహాభిమానము దేహములకు సంబంధించినటువంటి వస్తువు అభిమానాలు మీరు ఏమాత్రం పెంచుకోకండి.
0: వాట్ వీఆర్ సపోజ్ టు నో టుడే ఇస్ దిస్ వీ షుడ్ నాట్ డెవలప్ బాడీ అటాచ్మెంట్ అండ్ అటాచ్మెంట్ టు మెటీరియల్ ఆబ్జెక్ట్స్.
1: ఈ విధమైనటువంటి దీంతో నేను త్యాగం చేసుకుంటే అన్ని విధాల ధన్యుడు అవుతావు.
0: విత్ ద స్పిరిట్ ఆఫ్ సాక్రిఫైస్ యూ కెన్ వర్క్ ఫర్ యువర్ ఓన్ లిబరేషన్.
1: మీరు సాధించవలసినటువంటి త్యాగమే కానీ భోగం కాదు.
0: వాట్ యూ షుడ్ సీక్ ఈజ్ సాక్రిఫైస్ నాట్ అఫ్లూయన్స్ భోగం.
1: నాకు కావాలి కావాలనుకున్నటువంటిది భోగము.
0: ఇన్ ఫ్యాక్ట్ ద డిజైర్ ఈజ్ భోగ అఫ్లూయన్స్.
1: నాది కాదు అనుకోవటమే యోగము.
0: ద డినయల్ ఈజ్ యోగ.
1: కనుక ఆ యోగమే నిజమైన మనకు తగిన బలము.
0: This yoga, this spiritual practice is bala, the strength.
1: Prema sarupulara.
0: Embodiments of love.
1: Itti balamunu gurtinchukune nimittamai Jesus anni sadhana chestu vachadu.
0: To know the spiritual strength behind every person, Jesus has undertaken many spiritual disciplines.
1: Kani kontha kalamunaku tanaku ee bala kaligi ekku ayipothu vachindi.
0: At one time, he had to face this unbearable suffering.
1: Okaturi జెరూసలేం లోపల ఒక తిరునాలు జరుగుతూ వచ్చింది.
0: ఇన్ దేర్ ఇన్ జెరూసలేం దేర్ వాజ్ ఎ ఫేర్ ఇన్ దట్ విలేజ్ జెరూసలేం.
1: ఆ తిరునాలు లోపల తల్లిదండ్రులు పిల్లవాడిని తీసుకుని పోయారు.
0: అండ్ జీసస్ వాజ్ టేకెన్ దేర్ బై హిస్ పేరెంట్స్ టు దట్ విలేజ్ జెరూసలేం.
1: ఈ జనం ఒత్తిడి వల్ల ఆ పిల్లవాడు కనిపించకుండా పోయాడు.
0: ఇన్ ద క్రౌడ్ ద బాయ్ ఇస్ లాస్ట్.
1: కానీ ఆ పిల్లవాడు ఎక్కడున్నాడు?
0: వేర్ ఇస్ ద బాయ్?
1: లోపల ప్రవేశించి
0: he has gone in.
1: A priest cheptunnatundi vishayalanta chakkaga vintunnadu.
0: And the boy has been listening to the teachings of the temple priest.
1: Kalligalu ekkadu vetukutunnaru devalayanku dudu chuttu vetukutunnaru.
0: The parents are in search of the boy in the premises of the temple around.
1: Enta varaku vetukinappudiki suryodayam modalukoni suryastham varaku kuda vetikayaru.
0: The parents were in search of the boy who was found missing right from dawn to dusk.
1: Vaani kanipinchaledu.
0: They could not find him.
1: He Mary జోసెఫ్ ఇద్దరు కూడా బాధపడుతున్నారు.
0: మేరీ అండ్ జోసెఫ్ ఫెల్ట్ వెరీ సాడ్.
1: తర్వాత ఈ పూజ అంతా అయిపోయిన తర్వాత మరి ఒక తూరి ఆ పిల్లవాడు కనిపించాడు.
0: ఆఫ్టర్ ద ఎర్లీ వర్షిప్ దే కుడ్ ఫైండ్ ద బాయ్.
1: నాయన ఎక్కడ పోయింటివిరా? తెల్లవారి మొదలుకొని నేటి వరకు మిమ్మల్ని అవస్థపడుతూ చాలా వెతుకుతూ వచ్చాము.
0: దెన్ దే ఆస్క్డ్ హిమ్, బాయ్ వాట్ హ్యాపెన్డ్ టు యు, వేర్ హావ్ యు గాన్, we have been in search of you.
1: Amma nen ekkadiki poledu.
0: The boy replied, I have not gone
1: anywhere.
0: I have not gone anywhere.
1: Nen lopalle unnanu.
0: And there inside.
1: Em chestunnavu?
0: What are you doing?
1: Priest cheppetuvanti vishayantha nen tappaga jalpinchukovadani prayatnam chestunna.
0: The boy said, I am listening to the teachings of the priest.
1: అప్పుడే తన ఎందున్నటువంటి ఒక తత్వాన్ని మానవుడు కనుక్కోవాలంటే బయట వెతుకుతున్నాడే కానీ తన లోపల వెతకటం లేదు.
0: టు నో ద లేటెంట్ డివినిటీ విదిన్ మ్యాన్ ఈజ్ సర్చింగ్ అవుట్ వర్డ్స్ ఎక్స్టర్నలీ.
1: ఈనాడు ప్రతి మానవుడు కూడాను భగవంతుని వెతకటము బయటనే వెతుకుతున్నాడు కానీ తన ఎందున్నటువంటి భగవంతుని ఏమాత్రం తన కనిపించడం లేదు.
0: మ్యాన్ ఈజ్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్ ఇన్ ద ఔటర్ వరల్డ్, హీఈస్ నాట్ మేకింగ్ ఎనీ సర్చ్ విదిన్.
1: తన ఎందే ఉంటున్నాడు భగవంతుడు.
0: God is in you.
1: తానే భగవంతుడిగా ఉన్నాడు.
0: You are God.
1: కానీ తన్ను బయట తట్టు వెతుకుతూ ఉన్నాడు.
0: But yet man is in search of him outside.
1: ఒక చిన్న ఉదాహరణ మీరే చూసుకోండి.
0: A small example.
1: నీవు ఇక్కడే ఉన్నావు.
0: You are here.
1: నీవు బయట తట్టు పోయి నిన్ను నీవు చూడాలనుకుంటే వీలవుతుందా?
0: Is it possible for you to find yourself outside?
1: నిన్ను నీవు ఏ విధంగా చూడగలవు?
0: How can you find yourself?
1: చూడటమే వీలు కాదు.
0: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్.
1: అంత మాత్రం చేత నేను లేననుకుంటావా?
0: దట్ డజంట్ మీన్ దట్ యు కెన్ డినై యువర్ సెల్ఫ్.
1: అంత వెతుకుతూ వెతుకుతూ వెతుకుతూ ఫలాన అబ్బాయి ఎక్కడైనా ఉన్నాడా అని అడిగితే నీవేనయ్యా ఫలాన అబ్బాయివి అని అడుగు చెప్తా.
0: ఇఫ్ యూ గో ఆన్ ఇన్ సర్చ్ ఆఫ్ యువర్ ఓన్ సెల్ఫ్, సమ్ స్ట్రేంజర్ విల్ టెల్ యూఆర్ ది పర్సన్ హూమ్ ఆఫ్టర్ యూఆర్ సర్చింగ్ ఫార్.
1: అప్పుడు తన ఉన్నటువంటి సత్యాన్ని గుర్తించుకోగలడు.
0: దెన్ యూ విల్ అండర్స్టాండ్ ద ట్రూత్ విద్ ఇన్.
1: ఈ ఏకత్వాన్ని గురించి చర్చుకోవటం చాలా సులభమే గాని కానీ దాన్ని నమ్మాలి బాగా.
0: ఇట్ ఈస్ క్వైట్ సింపుల్ అండ్ ఈజీ టు నో దిస్ వన్నెస్, బట్ వన్ మస్ట్ హ్యావ్ అబ్సల్యూట్ ఫెయిత్.
1: నేను అనేటువంటిది నాకంటే బయట లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఐ ఈజ్ విత్ ఇన్ నాట్ అవుట్ సైడ్.
1: నేను నా యందే ఉంటున్నది కానీ నాకంటే బయట లేదు.
0: ది ఐ ఈజ్ విత్ ఇన్ మీ నాట్ అవుట్ సైడ్.
1: నాకంటే బయట ఉన్నటువంటిది నేను కాదు.
0: దాట్ విచ్ ఈజ్ ఇన్ ది ఎక్స్టీరియర్ ఈజ్ నాట్ మైండ్.
1: కనుకనే తపస్తత్వ శక్తి చేత తన బయట లోపల రెండు దగ్గర కూడా కనిపిస్తూనే ఉంటాడు.
0: దేర్ఫోర్ అవుట్ ఆఫ్ ఇంక్వైరీ వన్ వుడ్ నో ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ ద రియాలిటీ.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ముఖ్యంగా మీరు వెతకవలసింది నీ ఎందున్నటువంటి నిన్నే వెతకాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ హావ్ టు సర్చ్ యువర్ సెల్ఫ్ విద్ ఇన్.
1: నిన్ను నీవు వెతుక్కోవటమే ఇదే నిజమే సాక్షాత్కారం.
0: ద సెల్ఫ్ ఎంక్వైరీ ఈస్ ద ట్రూ మేనిఫెస్టేషన్.
1: అది తెలుసుకుంటే ఇంకే బాధలు ఉండవు నీకు.
0: ద మూమెంట్ యూ నో యూ విల్ నాట్ సఫర్ ఎనీ లాంగర్.
1: కనుక మీరు ఏమాత్రం కూడా బాధపడుకోకుండా దైవ సాక్షాత్కారం కాలేదని మీరు వచించకండి.
0: నెవర్ ఫీల్ సాడ్, నెవర్ సే దట్ యూ హ్యావ్ నాట్ ఎక్స్పీరియన్స్డ్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ గాడ్.
1: కనుక తను తానేందే ఉన్నాడు.
0: గాడ్ ఈజ్ ఇన్ యూ.
1: ఒకడు పుస్తకం చదువుతున్నాడు.
0: One was found on
1: ఆ చదువుతూ చదువుతూ ఉన్నప్పుడు 10 రూపాయల నోట్ ఆ పుస్తకంలో పెట్టాడు.
0: అండ్ హీ కెప్ట్ ఎ 10 రూపీ కరెన్సీ నోట్ ఇన్ ద బుక్.
1: కానీ మర్చిపోయినాడు.
0: హీ హస్ ఫర్గాటన్.
1: మరి ఒకనాడు అందరినీ నువ్వు 10 రూపీస్ ఇస్తావా అని అడిగాడు.
0: హావింగ్ ఫర్గాటన్ ద లాస్ట్ నోట్ అండ్ హీ హస్ బీన్
1: ఇస్తాను మై ఫ్రెండ్
0: 10 రూపీ నోట్ ఫ్రమ్ సంబడి.
1: ఇస్తాను కూర్చోమని చెప్పాడు.
0: సమ్ పర్సన్ సెడ్ yes I'll give you
1: this seat. దాన్ని తీసుకుని చదువుతూ వచ్చాడు.
0: అండ్ హీ వాస్ గోయింగ్ త్రూ ద బుక్ placed in front of him.
1: ఆ బుక్ లోపలే 10 రూపీస్ నోట్ కనిపించింది.
0: దేర్ హీ కుడ్ నోటీస్ ద 10 రూపీ నోట్.
1: అప్పుడు అయ్యా నా బుక్ లో నేనే ఎప్పుడూ పెట్టాను కానీ మర్చిపోయాను, నిన్ను నేను 10 రూపీస్ అడిగాను.
0: దెన్ ద మ్యాన్ రిప్లైడ్ ఐ కెప్ట్ 10 రూపీ నోట్ ఇన్ దిస్ బుక్ లాంగ్ బ్యాక్, ఐ హావ్ ఫర్గాటన్ అండ్ దేర్ఫోర్ ఐ వాంటెడ్ 10 రూపీ నోట్ ఫ్రమ్ యు.
1: 10 రూపీస్ నాకు అక్కర్లేదు.
0: Well, I don't need your 10 rupees.
1: నేను పెట్టిన 10 రూపీస్ నాకు చిక్కింది.
0: I have got this 10 rupee note with me now, which I kept it in the book.
1: అప్పుడు నీకు ఏ విధమైనటువంటి రుణము ఉండదు.
0: Then I am not indebted to you in any way.
1: నీవు దానిని మరచి విత్తనం దగ్గర 10 రూపాయల నోటు తీసుకుంటే నీవు ఎప్పటికైనా వాడికి రుణపడి ఉంటావు.
0: If you forget the 10 rupee of your own and seek from someone else, you are indebted to him.
1: కనుక ప్రతి తత్వమును కూడా తనయందే వెతకాలి గాని బయట ఏ మాత్రం వెతకనక్కర్లేదు.
0: Therefore every principle must be sought after in the interior, not outside.
1: కనుక ఇలాంటి సత్యమైనటువంటి దీన్ని ఒక చిన్న మార్గంలోనే మనం గుర్తించవచ్చు.
0: This truth can be known in a very simple way.
1: ప్రేమ స్వరూపులైన విద్యార్థులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్ స్టూడెంట్స్,
1: ఈ విద్యార్థులు కూడా ఎన్నో రకమైనటువంటి భ్రాంతులతో చాలా ప్రయత్నాలు చేస్తున్నారు.
0: స్టూడెంట్స్ ఆల్సో మేక్ సో మెనీ ఎఫర్ట్స్ బికాస్ ఆఫ్ దర్ ఇమాజినేషన్.
1: మీరు ఏ వస్తువులు మీరు తెలుస్తున్నా బయట మాత్రం వెతకండి.
0: నెవర్ సర్చ్ ఫర్ ఎనీథింగ్ అవుట్ సైడ్.
1: మీ అందే ఉంటున్నది.
0: ద రియాలిటీ ఈజ్ విత్ ఇన్ యూ.
1: మీ సర్వస్వము మీ అందే ఉంటున్నది.
0: ఎవ్రీథింగ్ ఈజ్ విత్ ఇన్ యూ.
1: బయట వెతికేదంతా కూడా కల్పన లే.
0: ఆల్ దట్ యూ ఆర్ ఇన్ సర్చ్ outside is imaginary.
1: I imagine it with that tattukondi.
0: Face that imagination, resist that.
1: అప్పుడు మీకు శాంతి కలుగుతుంది.
0: Then you will be peaceful.
1: అప్పుడు నీకు సర్వేంద్రుడి జమ్ నేను నేనే.
0: Then you will know the truth behind this dictum, I am I.
1: కనుకనే మీరు ఈ చిన్న విషయాన్ని తెలుసుకోవడానికి చాలా గ్రంథాలు చాలా ఫలితాలు జరుపుతూ ఉంటున్నారు.
0: To know these simple truths, you go through so many sacred texts.
1: కనుక ఈ టెస్ట్ అంతా కూడా పారవేయండి.
0: Brush aside all these texts.
1: నీ టేస్ట్ ని మాత్రం నీవు చక్కగా పట్టుకో.
0: Go by the taste of your life, not the
1: నీ టేస్ట్ నిన్ను చూడాలని నీవే.
0: The taste is the taste of the self.
1: కనుక నిన్ను నీవు చూసుకుంటే నీకు ఏ విధమైన టేస్ట్ ఉండదు.
0: If you have got the taste of the reality yourself, you will not have taste after anything.
1: కనుక ప్రేమ స్వరూపులారా.
0: Embodiments of love.
1: భజ గోవిందం భజ గోవిందం. భజ గోవిందం భజ గోవిందం
2: భజ గోవిందం భజ గోవిందం
1: గోవిందం భజ మూఢమతే
2: గోవిందం భజ మూఢమతే
1: ఇహ సంస్కారే బహు దుస్తారే

Bhaja Govinda, Bhaja Govinda, Bhaja Govinda.

0: సూక్ష్మమైన అణువున సూక్ష్మమగుచు సూక్ష్మమైన అణువున సూక్ష్మమగుచు మేటి వస్తువునందున మేటియగుచు అంతటను సర్వసాక్షి అయి అలరునట్టి ఆత్మయే బ్రహ్మ బ్రహ్మయే అణువులగును ఆత్మయే బ్రహ్మ బ్రహ్మయే అణువులగును.
1: స్మాలర్ దాన్ ఎన్ ఆటమ్, స్మాలెస్ట్ ఆఫ్ ది స్మాల్ అండ్ ది బిగ్గెస్ట్ ఆఫ్ ది బిగ్, that is the eternal witness, what we call Brahman. This Brahman is the spirit or the soul, Atma, and the very Brahman represents the atom too.
0: Anu raniyan mato mahiya ee jagat nandu panchabhutamulu pratyekanga manam chuchu anubhavistu undinappatikani పంచభూతముల యొక్క స్వరూపమే మానవుని యొక్క దేహము.
1: ఇన్ దిస్ వరల్డ్ వి నోటీస్ ఫైవ్ ఆఫ్ ది ఎలిమెంట్స్ వి వాచ్ అండ్ ఎక్స్పీరియన్స్, బట్ ద మ్యాన్ ఇస్ ద వెరీ పర్సోనిఫికేషన్, ది ఎంబాడిమెంట్ కాంబినేషన్ ఆఫ్ ది ఫైవ్ ఎలిమెంట్స్.
0: పంచభూతములందు పృథ్వీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశం, వీటినే శబ్ద స్పర్శ రూప రస గంధములని పిలుతారు.
1: ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ద ఎర్త్, ద వాటర్, ఫైర్, ఎయిర్ అండ్ ఈథర్ రిప్రజెంట్ ద ఫైవ్ ఆఫ్ ద సెన్సెస్, ద సెన్స్ ఆఫ్ పర్సెప్షన్, ద సెన్స్ ఆఫ్ కాగ్నిషన్, ద సెన్స్ ఆఫ్ టచ్, ద హియరింగ్.
0: పృథ్వీపుత్రుడైనటువంటి వాడు కనుకనే అర్జునికి పార్థ అని పిలిచాడు కృష్ణుడు.
1: Krishna addressed Arjuna as Partha because the very son of Mother Earth.
0: Anaga prati manava shariram kudanu Partha swarupame.
1: It meant everyone represents Partha.
0: Prati manavudu kudanu Parthude.
1: Every human being is Partha.
0: Prithvi putrudu avutu cheta itaniki Partha ani peru vachindi.
1: As is the sun, the representative of the Mother Earth, he is called Partha.
0: ఈ పృథ్వీ అంటే శబ్ద స్పర్శ రూప రస గంధాదులు లీనమై ఉన్నవి.
1: Here in this earth we find the sound, the sense of touch, the fragrance and the taste.
0: చూచుటకు ఏకాత్మ మమాత్మ అని చెప్తూ వస్తుంది.
1: Externally it is said the entire unity is the divinity.
0: ఈ పంచభూత స్వరూపమైనటువంటి యొక్క ఈ ప్రకృతి చాలా శక్తివంతమైనటువంటిది.
1: ద నేచర్ దట్ హ్యాస్ గాట్ ది ఫైవ్ ఎలిమెంట్స్ ఈజ్ హైలీ పవర్ఫుల్.
0: దీనికి కదిలేటువంటి శక్తి ఉన్నది.
1: ఇట్ హ్యాస్ గాట్ ద మొటిలిటీ, ది పవర్.
0: తిరిగేటువంటి శక్తి ఉన్నది.
1: ఇట్ కెన్ ఆల్సో రివాల్వ్.
0: కానీ ఒక స్థానం నుంచి మరొక స్థానానికి మాత్రం పోయేటువంటి శక్తి లేదు.
1: It has no capacity to move from one place to another.
0: Unna sthanam nunde taanu chakkaga prayanam selipi tirugutundi.
1: It rotates in the its existing place.
0: Deenilone sarva gunamulu kudanu imidi untunnavi.
1: There lies all faculties.
0: Ee prithvi endu parvatamulanta unnavi.
1: Mother Earth carries the mountains.
0: Adavulu unnavi.
1: Forests.
0: Pattanamulu unnavi.
1: Cities.
0: Pallalu unnavi.
1: Villages.
0: Samudram unnavi.
1: Sea.
0: Nadulu unnavi.
1: Rivers.
0: Sarvamulu kudanu ee yokka prithvine moyuchunnadi.
1: And this Mother Earth that carries the weight of all.
0: Kani vijnana shastram telinatundi manavudu ee prithvi paina inni parvatamulu inni nadulu ఇన్ని అడవులు ఉండినప్పుడు ఈ పృథ్వి తిరుగుతున్నది కనుకనే ఇవి కూడా నువ్వు తిరుగుతుంటాయా అని ఒక సందేహం కలుగుతుంది.
1: ద వన్ హూ డస్ నాట్ నో ద సైన్స్ బిగిన్స్ టు డౌట్ హౌ ఇస్ ఇట్ పాసిబుల్ వైల్డ్ ఎర్త్ రివాల్వ్స్ Well, do forests and mountains, do they also move?
0: ఈ పృథ్వి ఇంత వేగంగా తిరుగుతున్నప్పుడు ఈ పృథ్వీపై నిలిచినటువంటి ఒక పదార్థం యొక్క గతి ఏమిటి?
1: When earth revolves at a very fast rate, what would happen of those that are located on that?
0: ఈ పృథ్వి కేవలము స్వతంత్రమైనటువంటిది కాదు.
1: Earth is not independent.
0: పరాధీనమైనటువంటిది ఈ పృథ్వి.
1: This earth is dependent.
0: దీని యందు భగవత్ శక్తి అనేటువంటిది అంతర్భూతంగా ఇమిడి ఉంటుంది.
1: The earth carries with it the latent divine power.
0: ఆ శక్తియే ఇన్నింటిని కూడాను బ్యాలెన్స్ గా మోస్తూ ఉన్నది.
1: It is the divine power that maintains balance.
0: కనుక ఈ పదార్థములు కూడాను భూమి వలె తిరుగుటకు వీలు కాకుండా ఈ భగవంతుడే చూసుకుంటున్నాడు.
1: It is the divine power that takes care of all those that are located on Mother Earth safe and secure, though the earth revolves.
0: Line paina parigettetundi teinu teinu parigettinattuga line kudunu parigettite prayanikulu yokka gati emti?
1: As the train runs fast, the wheels also don't move. If they start moving, what will happen?
0: Prithvi tirugutunnadi kani prithvi paina unnatundi yokka ee panchabhootamulu kuda tirugatam ledu.
1: Though the earth rotates, those located over that, they do not move.
0: దీనికి ఆకర్షణ శక్తి అధికంగా ఉండటం చేతనే పైనున్న పర్వతములు కాని వృక్షములు కాని నదులు కాని సముద్రం కాని ఏమాత్రము కదలకుండా ఉంటున్నవి.
1: As earth carries with it the gravitational force, the mountains, the trees, they do not move at all.
0: కనుకనే పృథ్వీ యొక్క తత్వము చాలా విచిత్రమైనటువంటిది.
1: The nature of earth is very peculiar.
0: ఇది భగవంతుని యొక్క అంగము.
1: It is the limb of God.
0: మన దేహంలో చేతులు కాళ్ళు ముక్కు చెవులు నోరు అన్ని ఉన్నవి.
1: The human body has got the legs, the hands, the ears, the nose, and the eye.
0: ఈ ఇంద్రియములంతా దేనికి అంగము?
1: Limbs, what do they stand for?
0: సర్వ ఇంద్రియములు కూడాను దేహానికి అంగములు.
1: And in fact, they are the limbs of the body.
0: దేహము దేనికి అంగము?
1: The body is the limb of
0: సమాజమునకు అంగము.
1: Of society.
0: సమాజమునకు ఏది అంగము?
1: Society is the limb of
0: మానవత్వం అంగము.
1: Of humanity.
0: మానవత్వమునకు ఏది అంగము?
1: What is the limb of the humanity?
0: పృథ్వి అంగము.
1: The earth.
0: పృథ్వికి ఏది అంగము?
1: What is the limb of
0: పృథ్వికి? పృథ్వికి పరమాత్ముడే అంగము.
1: God is the limb of this earth.
0: కనుక పృథ్వి అంతా కూడాను పరమాత్ముని యొక్క అంగమే.
1: Therefore, the entire earth is the limb of God himself.
0: సర్వాంగములు కూడాను పృథ్వితో కూడినటువంటివి.
1: And the earth has got so many limbs.
0: కనుకనే భగవంతుని కూడాను అత్యంత సూక్ష్మ స్వరూపుడు అన్నాడు.
1: Therefore, God is subtlest of all.
0: ఎప్పుడు సూక్ష్మ స్వరూపుడు అవుతాడు?
1: When do you expect him to be?
0: సర్వత్రా వ్యాపించినటువంటి యొక్క ఈ భూమికి సర్వత్రా వ్యాపించినటువంటి భగవంతుడు కూడాను అత్యంత సూక్ష్ముడుగా ఉంటాడు.
1: As earth is present everywhere, we also notice God everywhere.
0: Anaga gunamulu undinanta varaku kudanu thanu svatantrudiga undadu.
1: It only means so long there are attributes, no one is independent.
0: Kramakramena ee gunamulu taggina tarvata thanu sarvavyapiga maarutuntadu.
1: As attributes come down, diminish, he gets this faculty of all pervasiveness.
0: Shabda sparsha roopa rasa gandhadru ee aidu gunamulu kudanu bhoomi endu untunnavi.
1: All these five senses of cognition are present in earth.
0: Kanukane bhoomini ittu teesi attu pettadaniki attu teesi ittu pettadaniki veelu kaadu.
1: So it's not possible to shift earth from one place to another.
0: Kramakramena daniki rendavo angamainatundi rendavo bhootamainatundi jalamu.
1: The second one is the fire, is water.
0: Ee jalamu leni sthanam ledu.
1: There's no place where there's no water.
0: నీకు కనిపించినా కనిపించకపోయినప్పటికి సర్వత్రా భూమి యందు ఉంటున్నది.
1: యు మే సీ ఇట్ ఆర్ నాట్, వాటర్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: కనుక జలము సర్వమయము.
1: సో వాటర్ ఇస్ ఆల్ ప్రొవైజ్డ్ అగైన్.
0: ఆ జలమును ఒక గుణము తగ్గిపోయింది.
1: వాటర్ హ్యాస్ లాస్ట్ వన్ అట్రిబ్యూట్.
0: ఏ గుణం తగ్గిపోయింది?
1: వాట్ ఈస్ దట్?
0: శబ్ద స్పర్శ రూప రసము ఈ నాలుగు ఉంటున్నాయి కానీ గంధము లేదు దాంట్లో.
1: వాటర్ హ్యాస్ గాట్ ఫోర్ ఆఫ్ ది aspects, but it has no smell or fragrance.
0: Kanukane ee water kontha varaku kadaladaniki prarambhistu vachindi.
1: That makes the water possible to move to
0: light
1: some extent.
0: Light aipoyindi.
1: So it becomes light.
0: ఇంకా మూడవది అగ్ని.
1: ద థర్డ్ వన్ ఇస్ ఫైర్.
0: ఈ అగ్ని అనేటువంటిది మహాశక్తివంతమైనటువంటిది.
1: ఫైర్ ఇస్ హైలీ పవర్.
0: దీని రెండు గుణములు తగ్గిపోతూ వచ్చాయి.
1: ఇట్ లూజెస్ టూ ఆఫ్ ది అట్రిబ్యూట్స్.
0: శబ్ద స్పర్శ రూపం మాత్రమే ఉంది.
1: ఇట్ హెస్ గాట్ ఓన్
0: రసగంధాదులు లేవు దాంట్లో.
1: ఇట్ హెస్ నో రస, ద టేస్ట్ గంధ, ద ఫ్రాగ్రెన్స్.
0: కనుకనే ఈ అగ్ని సర్వత్రా వ్యాపిస్తూ వచ్చింది.
1: So fire is able to expand everywhere.
0: ఈ అగ్ని ప్రతి మానవుని యందు కూడా ఉంటుండాలి.
1: Fire is present in every man.
0: జఠరాగ్ని అదే అగ్ని.
1: Fire in man is called జఠరాగ్ని.
0: జలమునందు కూడా బడబాగ్ని అది జలమునందు కూడా ఉంటుండాలి.
1: The fire is present in water called బడబాగ్ని.
0: వృక్షమునందు కూడాను అగ్ని ఉంటుండాలి.
1: There is fire in a tree.
0: ఒక చెట్టుకు రాసుకున్నప్పుడు అగ్ని అందులో ప్రారంభమవుతుంది.
1: When two trees are brought, when dash against
0: jadamaina
1: the fire emanates.
0: Rai untundadi raatilo kudunu agni untundadi.
1: Fire is latent in a stone.
0: Oka raatiki kottinappudu agni prarambham avutundi.
1: When you strike two of the stones against each other, the fire starts.
0: Kanukane ee moodava bhootamainatundi agni yandu kudunu sarvamu imidi untunnadi.
1: So the third element, fire, has all.
0: Kaani gunamulu rendu taggipothunu vachantaru. ఇది క్రమక్రమేణ పైకి కూడా లేస్తూ వచ్చింది.
1: As it has lost two of the attributes, it is able to rise up.
0: ఇంకా మూడవది.
1: Then the third one.
0: మూడవది వాయువు.
1: Then that is the air.
0: ఈ వాయువు ఏ విధంగా ఉంటుండాలి?
1: How is it?
0: వాయువు లేని స్థానమే లేదు.
1: There is no place where there is no air.
0: క్రొత్త కుండగా ఉంటే కుండలో కూడా గాలి ఉంటుండాలి.
1: The earthen pot, brand new, also has got space.
0: ఎక్కడ చూసినా ప్రదార్థమునందు గాలి ఉంటుండాలి.
1: యు ఫైండ్ ఎయిర్ ఎవ్రీవేర్.
0: గాలి లేని స్థానమే కనిపించదు.
1: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ యు డు నాట్ నోటిస్.
0: ఈ గాలియే సర్వ విధములైనటువంటి శక్తులకు మూల కారణము.
1: అండ్ ఎయిర్ ఇస్ ద మెయిన్ కాజ్ ఫర్ ఆల్ కెపాసిటీ.
0: మానవుని యొక్క ప్రాణములకు మూల కారణం అగ్ని, ఈ వాయువే.
1: అండ్ ఎయిర్ ఇస్ ద లైఫ్ ప్రిన్సిపల్.
0: ఈ వాయువు లోపల మరి మూడు గుణములు తగ్గిపోయినాయి.
1: And this air loses three of
0: them. Shabda sparsha rendu maatrame unnav kaani roopa rasa gandhaadulu levu.
1: And this air has got only the sound and touch. It has no three attributes.
0: Kanaalugodainatidi aakasham.
1: The final one is the space.
0: Aakasham anetvantidi sarvatra vyapinchinattiga kanipistundi.
1: The space, you will notice, is
0: kaani manam chusedanta kudunu clouds kaadu, adi kaadu aakasham.
1: Is not the ground that you find.
0: Aakasham yokka gunam emiti?
1: What is the attribute of ether?
0: Shabdame aakasham yokka gunamu.
1: Sound is the attribute of
0: chaala mandi amayakulu aakasham ekkada undante paiku chuptaru.
1: Many of the innocent people point out the sky.
0: Aakasham.
1: No, it's not there.
0: Ikkada kuda undi aakasham.
1: You find it.
0: ఇక్కడ కూడా ఉంది ఆకాశం.
1: జస్ట్ ఫ్రమ్ ద డెప్త్,
0: ఎక్కడ శబ్దమో అక్కడంతా ఆకాశం ఉంటుంది.
1: వేర్ దర్ ఇస్ సౌండ్ యూ ఫైండ్ ద స్పేస్.
0: ఆకాశం యొక్క గుణము శబ్దమే.
1: ది అట్రిబ్యూట్ ఆఫ్ ద స్పేస్ ఇస్ ది సౌండ్.
0: ఆకాశం గగనం శూన్యం అన్నారు. అది కనిపించినటువంటిది.
1: ఇట్స్ ఎంప్టీ, యూ డు నాట్ నోటీస్ ఇట్.
0: కనుక ఈ ఆకాశమునందు శబ్దం ఒక్కటి మాత్రమే ఉంటుండాలి.
1: సో ఈథర్ హెస్ గాట్ వన్ క్వాలిటీ ఆఫ్ సౌండ్.
0: రూపరసగంధాదులు ఏమాత్రమూ లేదు.
1: ఇట్ హెస్ లాస్ట్ త్రీ అదర్ అట్రిబ్యూట్స్.
0: శబ్ద స్పర్శ రూపరసగంధాదులు నాలుగు లేదు.
1: ఇట్ హెస్ నో ఫోర్ ఆఫ్ ది క్వాలిటీ.
0: నాలుగు లేకపోవడం చేత ఆకాశం సర్వత్రా ఉండినట్టుగా కనిపిస్తుంది.
1: సిన్స్ ఫోర్ ఆర్ మిస్సింగ్, యు ఫైండ్ ది ఈథర్ స్ప్రెడింగ్ ఎవ్రీవేర్.
0: అయినటువంటిదే పరమాత్మ.
1: అండ్ దట్ గాడ్ హెస్ నన్ ఆఫ్ దీస్ అట్రిబ్యూట్స్.
0: ఆ పరమాత్మ యందు ఆ శబ్దం కూడా లేదు.
1: The sound is also noticed in the divinity.
0: కనుకనే పరమాత్ముడు సర్వత్రా వ్యాపించి ఉంటున్నాడు.
1: Therefore the divine spreads all over everywhere.
0: చాలా లైట్ అయిపోతున్నాడు.
1: Because it becomes so light.
0: సర్వత పాణిపాదం త సర్వతో శిరోముఖమన్నట్టు సర్వ మూలముని యందుకును శిరస్సు గాను పాదములు గాను కనిపిస్తూ ఉంటాడు.
1: In fact in every form you find God symbolized by way of the head and the feet and hands.
0: ఆకాశమున కంటే అతి సూక్ష్మమైనటువంటి వాడు పరమాత్ముడు.
1: God is subtler than the space.
0: అటువంటి పరమాత్ముడు పంచభూతముల యందుకును ఏక స్వరూపుడుగా ఉంటున్నాడు.
1: God is present in one form in all the five elements.
0: కాన ప్రతి దానికును ఒక అంశం ఉంటుండాలి. మమ ఇవ అంశం జీవలోకే జీవభూత సనాతన. భూమి ఒక భగవంతుని యొక్క అంశమే.
1: Therefore all of them are the spark.
0: జలము భగవంతుని యొక్క అంశమే.
1: Water is the spark.
0: వాయువు భగవంతుని యొక్క అంశమే.
1: So also air.
0: గాలి భగవంతుని యొక్క అంశమే.
1: And the air is the spark of the divinity.
0: ఆకాశం భగవంతుని యొక్క అంశమే.
1: So also the space.
0: సర్వము భగవంతుని యొక్క అంశమే.
1: All of them are sparks of the divinity.
0: కనుకనే వీటినన్నింటినీ దైవ స్వరూపంగా ఆరాధిస్తూ వచ్చారు ప్రాచీనులు.
1: And hence ancients worshipped all these elements.
0: భూదేవి,
1: మదర్ ఎర్త్,
0: గంగాదేవి
1: అండ్ గాడెస్
0: వాయుదేవుడు
1: అండ్ విండ్
0: అగ్నిదేవుడు
1: ఫైర్ గాడ్
0: ఆకాశ దేవుడు
1: అండ్ ఆల్సో
0: అందరినీ దేవుడుగా భావించి పూజిస్తూ వచ్చారు.
1: ఆల్ ది ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ కన్సిడర్డ్ డివైన్ ఇన్
0: మొట్టమొదటి భారతీయులు పృథ్వీని పూజిస్తూ వచ్చారు.
1: ఇన్ ఎర్లియెస్ట్ టైమ్స్ భారతీయస్ వర్షిప్ ఎర్త్
0: ఆ పృథ్వీయే ప్రతి ప్రాణికి కూడాను ఆహార సదుపాయం అందిస్తూ వచ్చింది.
1: అండ్ ఇస్ ఎర్త్ దట్ సప్లైస్ ఫుడ్ టు ఆల్ ఆఫ్ ది లివింగ్ క్రియేచర్స్.
0: ఓ భూదేవి నీ పంటనే మేము పూజిస్తున్నాము.
1: ఓ మదర్ ఎర్త్ ఐ ఓన్లీ పార్ట్ ఆఫ్ ది ఫుడ్
0: నీ వంటనే మేము పుష్టిగా అనుభవిస్తున్నాము.
1: ఇన్ ఫ్యాక్ట్ వి ఆర్ సో హ్యాపీ ఆఫ్ ఆల్ ది క్రియేచర్స్.
0: లేకపోతే పంటలే లేదు.
1: Without earth you cannot have any grain.
0: కాబట్టి సర్వమును రక్షించేటువంటి భూమాతకు అనుకుని భూమాతను మొట్టమొట ఆరాధన సల్పుతూ వచ్చారు ప్రాచీనులు.
1: In fact all are held and protected by mother earth and so it was worshiped in earlier days.
0: కానీ విజ్ఞానవేత్తలు దీన్ని హాస్యాస్పదంగా భావిస్తూ వచ్చారు.
1: But scientists started making fun of this practice.
0: ఏమిటి భూదేవిని భూమిని దేవుడిగా భావిస్తున్నారే?
1: How is that you consider
0: ఎంత మూర్ఖులు ఈ భారతీయులు.
1: Bharatiyas are fools.
0: వీరు మూర్ఖులు కాదు.
1: They are not fools.
0: ఈ భూమిని పూజిస్తున్నారని చెప్పి చెప్పేటువంటి వాడు వాడు మూర్ఖులు.
1: The one who says that you are fools for worshiping the earth are
0: వాడికి అంతరార్థం ఏమీ తెలియదు.
1: They have no understanding.
0: కేవలం పదార్థ శాస్త్రాన్ని మాత్రమే ప్రమాణంగా తీసుకుంటున్నాడు.
1: They go by the material knowledge, the physical knowledge.
0: కానీ దీంతో తిరిగి ఈ రియాక్షన్ కూడా ఉంటుందని సత్యం వాడికి తెలియకుండా పోతుంది.
1: They are not aware of the reaction, the principle contained.
0: నేను టేబుల్ను గట్టిగా కొట్టాను అని చెప్తున్నాను.
1: And you have thumped the desk.
0: కానీ నీవే కాదు టేబుల్ కూడా నిన్ను కొట్టింది.
1: ద టేబుల్ ఆల్సో హస్ గివెన్ ఇట్ బ్యాక్.
0: ఈ పదార్థం యొక్క రియాక్షన్ ఉంటుంది అది.
1: దేర్ లైస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ రియాక్షన్.
0: కనుక నీవు కొట్టిన తర్వాత చేయి మంటగా ఉందని నువ్వు అదులుకుంటున్నావు.
1: అండ్ దేర్ఫోర్ యు ఫైండ్ ఇట్ దట్ ఇట్ హర్ట్ ఓవర్ దేర్.
0: ఏ పదార్థాన్ని నీవు గట్టిగా కొట్టావో ఆ పదార్థం కూడా నిన్ను అంత గట్టిగా కొట్టింది.
1: ఇఫ్ యు స్టార్ట్ హిట్టింగ్ వన్ యు విల్ ఫీల్ ద పెయిన్.
0: ప్రతి దాని ఎందుకు నువ్వు రియాక్షన్ రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్.
1: In everyone, you find these three principles, reaction, reflection, and
0: resound.
1: Man born in this nature has got these three, reaction, reflection, and
0: resound.
1: You go near a mountain and start repeating,
0: oh.
1: There you find the resound. As is the sound, so is the resound.
0: కనుకొని ప్రతి దాని ఎందుకు పరమాత్మ తత్వము అంతర్భూతంగా ఉంటుండాలి.
1: సో ద డివైన్ ప్రిన్సిపల్ ఇస్ లేటెంట్ ఇన్ ఎవ్రీవన్.
0: లోకములో
1: ఇన్ దిస్ వరల్డ్
0: దైవత్వాన్ని గుర్తించడం చాలా కష్టం.
1: ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు రికగ్నైజ్ ది డివైన్.
0: ఏది దైవత్వము ఏది కాదు అనేటువంటిది నిర్ణయం చేయటం ఎవరికి సాధ్యం కాదు.
1: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీవన్ టు డిసైడ్ వాట్ ఈస్ డివైన్ అండ్ వాట్ ఈస్ నాట్.
0: సూర్యుడు ఉండినప్పుడే కిరణాలు వస్తుంటాయి.
1: And because of the sun, you find sun rays.
0: భగవంతుడు ఉన్నప్పుడే ప్రకృతి మనకు ఆవిర్భవిస్తుంటుంది.
1: Because of creator, you have creation.
0: ఒక్క క్రియేషన్ చేసినటువంటి పంచభూతములు ఏంటి ఇంత శక్తి ఉండినప్పుడు క్రియేటర్ లో ఇంకెంత శక్తి ఉండాలి.
1: When creation with all the five elements are is so powerful, how about the creator?
0: భగవంతుడు సృష్టించిన అగ్నిలో ఎంతో శక్తి ఉంటుంది.
1: The fire is so powerful created by God.
0: భగవంతుడు సృష్టించేటువంటి గాలిలో ఎంతో శక్తి ఉంటుండాలి.
1: The air is very powerful created by God.
0: ఎంత శక్తి ఉంటున్నప్పుడు సృష్టికర్త ఇంకెంత శక్తి ఉంటుంది.
1: When the creation is so powerful, the creator must have been more powerful.
0: ఈ సత్యాన్ని ప్రతి మానవుడు కూడా గుర్తించుకోలేడు.
1: Every man is not given to this understanding.
0: బాంబు చేసినటువంటి వాడు ఎక్కడ ఉన్నాడో వాడి పేరు చెప్పినా కూడా ఎవరు వినరు.
1: We do not know who discovered, invented.
0: ఎవరు భయపడరు.
1: No one is afraid of.
0: కానీ వాడు చేసినటువంటి బాంబు పేరు చెప్తే భయం వస్తుంది.
1: But the very mention of the name bomb will make you frightened.
0: చేసిన పదార్థమును చూస్తే భయం వేస్తుంది కానీ చేసిన వాడిని చూస్తే భయం కాదు.
1: In fact, you are not afraid of the inventor of the bomb.
0: పంచభూతములు సృష్టించినటువంటి పరమాత్మను చూస్తే భయం లేదు.
1: You are not afraid of the creator who created
0: it. పంచభూతములు సృష్టింపబడినటువంటి పంచభూతములు చూసినప్పటికీ చాలా భయం వేస్తుంది.
1: But you are afraid of the five elements, the creation.
0: ఇది చిత్రంబులు.
1: This is peculiar.
0: త్రైలోక్య పవిత్రంబులు.
1: Sacred in all worlds.
0: వందనాల వత్తంబులు. సన్మిత్రంబులు.
1: That's so close.
0: మునిజనవన పౌత్రములు.
1: వర్షిప్ బై ఆల్ సెయింట్స్.
0: విష్ణుదేవు చారిత్రములు.
1: దాట్ ఈస్ ద గ్లోరీ అండ్ ద స్టోరీ ఆఫ్ విష్ణు గాడ్.
0: భగవత్ యొక్క తత్వాన్ని ఏ విధంగా వర్ణించడం అనేటువంటిది ఎవరికి చేత కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్.
0: ఎంత వర్ణించినా కానీ అది చాలా తక్కువే.
1: ఆల్ యువర్ నరేషన్ ఈస్ జస్ట్ ద లీస్ట్.
0: కానీ అతి తక్కువైనటువంటి ఒక వర్ణను నువ్వు వర్ణించి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఈస్ ద ఫన్ ఆఫ్ డిస్క్రైబింగ్ స్టిల్.
0: మొట్టమొదట భూమి యొక్క తత్వాన్ని చక్కగా మనం తెలుసుకోవాలి.
1: లెట్స్ అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ ఎర్త్ ఫస్ట్.
0: ఎంత భారాన్ని మోస్తుందో అది భూమి.
1: వాట్ హెవీ బర్డెన్ ఇట్ క్యారీస్.
0: స్వామి నేను బ్రతికి నీకు చాలా భారంగా ఉంటున్నాను నన్ను చంపేసేయండి అంటారు చాలా మంది.
1: సమ్ సే ద స్వామి వి ఆర్ బర్డెన్ ప్లీజ్ అలౌ కిల్ us.
0: చంపితే మాత్రం భారం తగ్గుతుందా?
1: even if it is killed, well,
0: the
1: burden cannot be lessened.
0: ఎప్పుడూ భారం భారంగానే ఉంటుంది.
1: ద బర్డన్ రిమైన్స్ యాజ్ ఇట్ ఇస్.
0: నీలోని భారాన్ని నీవు తగ్గించుకున్నప్పుడు భూమికి కూడా భారం తగ్గుతుంది.
1: అండ్ వెన్ వన్స్ యు లెసన్ యువర్ ఓన్ బర్డన్, సో
0: నీలోని భారం ఏంటి?
1: బర్డన్ వాట్ ఇస్ ద హెవీ?
0: కోరికలే నీ భారాలు.
1: ది హెవీనెస్ బర్డన్ సమ్ ఇన్ యు.
0: ఈ కోరికలు నీవు తగ్గించుకుంటే నీవు భగవంతునికి చాలా లైట్ గా కనిపిస్తావు.
1: ఇఫ్ దేర్ ఇస్ ఫీలింగ్ ఆన్ డిజైర్, నేచురల్లీ యు విల్ బి లైట్.
0: కనుకనే లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ఎ ప్లెజర్ అని
1: భగవాన్ సేస్. లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ఎ ప్లెజర్.
0: కనుక మన భారాన్ని మనం తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి.
1: Therefore, we have to reduce our burden, luggage.
0: అప్పుడే భగవంతుని కూడాను భారంగా ఉండదు.
1: And then it doesn't add to the burden.
0: మన భారాలు అధికమయ్యే కొలది కూడాను భగవంతుని కూడా భారమే.
1: As you have extra luggage, it adds to the heaviness.
0: అయితే ఆ భారాన్ని భగవంతుడు మోయటం లేదు.
1: In fact, he is not carrying the burden.
0: తాను చాలా సూక్ష్మ స్వరూపుడు.
1: God is subtlest.
0: అన్నింటికంటే కూడా గుప్తమైనటువంటిది తన భారాన్ని తనపైనే వేస్తుంటాడు.
1: And in fact, he will...
0: ఎవరి భారాన్ని వారి తరపైనే వేస్తుంటాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ యూ విల్ మేక్ ఎవ్రీవన్ టు క్యారీ వన్స్ ఓన్ బర్డన్.
0: తాను మోసినట్టుగా కూడా నటన చేస్తాడు.
1: హి ప్రిటెండ్స్ యాక్ట్స్ యాజ్ ఇఫ్ హిస్ క్యారీయింగ్ ద బర్డన్.
0: కాబట్టి పంచభూతములు ఎందుకు కూడాను తాను ఉండినప్పటికీ పంచభూతములు తన స్వాధీనంలో ఉండినట్టుగా కనిపిస్తుంది.
1: దో ది ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ఇన్ హిమ్, ఇట్ అపియర్స్ దే ఆర్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ గాడ్.
0: అదే ఒకానొక సమయంలో గోపికలు కూడా చెప్పారు.
1: ద సేమ్ థింగ్ ఇస్ స్టేటెడ్ బై గోపికాస్ ఎట్ వన్ టైమ్.
0: నిను గను గొన్న గలమా.
1: Can we know you?
0: Krishna, ninu ganu gonna gallamma.
1: Krishna, can we know you?
0: Anuvu kante ati sutma roopudavu.
1: You are subtler than atom.
0: Ganamu kante ati gananeyudavu.
1: You are the biggest of the big.
0: Enivudinalu laksha jeevamula anayambunannu nabayikunduvata.
1: You are always in the company of the 84 lakhs of species. Anureenu
0: sulakashtamu modalu akandaru pudavai velajirvata.
1: You are the magnificent
0: galama.
1: You are a magnificent form right from the atom to the largest.
0: Kodaniki feel avutundi.
1: How is it possible to know?
0: Yavariki sadhyam kadu.
1: It is impossible for anyone.
0: ఈ పంచభూతముల యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించమన్నాడు.
1: అరవింద్ ఆల్సో సెడ్ దట్ వి షుడ్ నో ద నేచర్ ఆఫ్ ది ఫైవ్ ఎలిమెంట్స్.
0: ఈ పంచభూతములు లేనటువంటి స్థానం లేదు, కనిపించదు.
1: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ యు డు నాట్.
0: సర్వత్రా పంచభూతములే ఉంటున్నాయి.
1: దే ఆర్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: ఈ పంచభూతముల యొక్క అంగమే ఈ దేహం, కనుకనే దీనికి కూడా పంచభూతముల యొక్క స్వరూపమే.
1: దేర్ఫోర్ ద బాడీ, హ్యూమన్ బాడీ హస్ గాట్ ద ఫైవ్ ఎలిమెంట్స్.
0: పంచభౌతిక స్వరూపము అన్నారు.
1: సో ఇట్ ఇస్ సెడ్ దట్ ఇట్ హస్ గాట్ ద ఫైవ్ ఆఫ్ ది ఎలిమెంట్స్.
0: ఒక పంచాంగాన్ని చదువుతూ ఉన్నప్పుడు
1: హావ్ యు గో త్రూ ఎలిమెంట్స్,
0: అందులో కూడా శబ్ద స్పర్శ రూప రసగంధాలు ఉంటున్నాయి.
1: దేర్ యు ఫైండ్ అవుట్ ద ఫైవ్ ఎలిమెంట్స్.
0: ఆ పంచభూతముల యొక్క అంగమే కనుకనే దానికి పంచాంగము అని పేరు పెట్టారు.
1: పంచాంగ, ద ఎలిమెంట్ హాస్ గాట్ ఫైవ్ అంగాస్. పంచ అంగ
0: ఎక్కడ చూసినప్పటికీ నీ పంచాంగములు ఉంటున్నాయి.
1: ఎవ్రీవేర్ యు ఫైండ్ దిస్ పంచాంగ ఫైవ్.
0: కనుక ఈ అంగముల యొక్క స్వరూపాన్ని మనం చక్కగా గుర్తించుకుని వర్తించాలి.
1: సో వీ హావ్ టు నో ఇన్ డీటెయిల్ ద నేచర్ ఆఫ్ ది ఎలిమెంట్.
0: శబ్దము మొట్టమొదటి ఆకాశములకు.
1: The first sound.
0: ఆ శబ్దము మనకి ఎట్లా కనిపిస్తుందాది, ఎట్లా వినిపిస్తుందాది?
1: Then where do you hear the sound?
0: కేవలం చెవులతో వింటున్నాం.
1: It is the ear that hears.
0: ఆ శబ్దం ఏ రీతిగా వస్తుందాది?
1: How does it come?
0: వేరే పిచ్చి పిచ్చి శబ్దాలతో రావటం లేదు.
1: Not any silly sounds.
0: అనే శబ్దంగా వస్తుంది.
1: The primal sound, ఓంకార.
0: కాబట్టి నీ వినవలసింది ఓంకార స్వరూపమే.
1: సో వాట్ యు ఆర్ సపోజ్ టు హియర్ ఇస్ ఓంకార.
0: అది కూడా నువ్వు స్పెల్లింగ్ తో చేరి వస్తుంటుండాలి.
1: అండ్ ఆల్సో యూ హావ్ టు డు
0: అకారం ఉకారం అకారముల యొక్క స్వరూపమే ఓంకారము.
1: ఓంకార ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ త్రీ, అకార ఉకార మకార ఆ ఉ.
0: కనుకనే అకారం ఎక్కడ ప్రారంభమవుతుంది, ఎక్కడో ప్రారంభమవుతుంది.
1: ఆ స్టార్ట్స్ ఫ్రమ్ సమ్వేర్.
0: ప్లేన్ ఎక్కడో ప్రారంభమైంది.
1: ప్లేన్ స్టార్ట్స్
0: కానీ క్రమక్రమేణా మన దగ్గరకు వచ్చినప్పటికి శబ్దం ఎక్కువ కనిపిస్తుంది.
1: యాజ్ ఇట్ కమ్స్ నియర్ యు ఫైండ్ listening to the sound.
0: కనుకనే ఆ ఊం ఈ మూడింటి యొక్క శబ్దము తరంగమే మానవుని యొక్క స్వరూపము.
1: ఓంకార విత్ ఆల్ దీస్ త్రీ ఆ ఊం ఇస్ ది వెరీ పర్సానిఫికేషన్ ప్రెసెంట్ ఇన్ ది హ్యూమన్ బాడీ.
0: కనుకనే ఈ మనం వినవలసింది ఓంకార నాదమే.
1: వాట్ వీఆర్ సపోజ్ టు లిసన్ ఇస్ ఓంకార.
0: అది ఏ ఆకాశ స్వరూపము.
1: దట్ ఈస్ ద ఫార్మ్ ఆఫ్ ది ఈథర్.
0: ఇంకా వాయువు.
1: Then the air.
0: ఈ వాయువు యొక్క స్వరూపం ఏమిటి?
1: వాట్ ఈస్ ది నేచర్?
0: కేవలము ఒక విధమైనటువంటి ప్రాణమును తెచ్చి ఇచ్చటమే.
1: అండ్ ఇట్ సస్టైన్స్ ద లైఫ్ ప్రిన్సిపల్.
0: వాయువు లేని స్థానమే లేదు.
1: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ ఎయిర్.
0: వాయువే లేకపోతే మనమే జీవించలేము.
1: యూ కెనాట్ లివ్, కంటిన్యూ టు లివ్ విదౌట్ ఎయిర్.
0: కనుక మనం తీసుకోవాల్సింది ఏమిటి?
1: వాట్ ఇస్ దట్ యూ షుడ్ టేక్?
0: సో తీసుకోవలసింది సో, వదలవలసింది హమ్.
1: సో వాట్ ఈస్ టు బి టేకెన్ ఇన్ ఇన్హలేషన్ ఇస్ సో, వాట్ ఈస్ టు బి బ్రీద్డ్ అవుట్ హమ్.
0: ఈ సో అనేటువంటి ఆక్సిజన్,
1: దిస్ సో స్టాండ్స్ ఫర్ ఆక్సిజన్.
0: హమ్ అనేటువంటి కార్బన్ డైఆక్సైడ్,
1: హమ్ రిప్రజెంట్స్
0: కార్బన్ డైఆక్సైడ్ ని వదిలిపెట్టాలి.
1: సో యూ షుడ్ ఎక్సేల్ కార్బన్ డైఆక్సైడ్,
0: కానీ ఆక్సిజన్ తీసుకోవాలి.
1: అండ్ యూ షుడ్ ఇన్హేల్ ఆక్సిజన్,
0: చెడ్డను వదిలిపెట్టాలి.
1: గివ్ అప్ ద బ్యాడ్,
0: మంచిని స్వీకరించాలి.
1: అండ్ రిసీవ్ ద గుడ్,
0: ఇది ఏ గాలి బోధించేటువంటి ఉపదేశం.
1: దిస్ ఈస్ ద లెసన్ ఆఫ్ ఎయిర్.
0: చెడ్డదాన్ని నీవు స్వీకరించవద్దు.
1: నెవర్ యాక్సెప్ట్ బ్యాడ్,
0: చెడ్డదాన్ని విసర్జించు.
1: యూ షుడ్ గివ్ ఇట్ అప్,
0: మంచిని స్వీకరించు.
1: యాక్సెప్ట్ గుడ్,
0: నీవు ఫలమును స్వీకరించు, మనమును విసర్జించు.
1: అండ్ యాక్సెప్ట్ కన్సూమ్ ద ఫ్రూట్ అండ్ లీవ్ అవుట్ ది ఎక్స్క్రీటా.
0: కనుకనే ఈ అంగములంతా ఎందుకోసం ఇచ్చాడంటే మంచిని పొందడానికి ఇచ్చాడు.
1: Why these limbs are gifted? Only to
0: see. అంతరాత్మను ఎవరు కూడాను గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
1: No one is making an effort to know the inner significance.
0: గుర్తించినా కూడాను కేర్ చేయటం లేదు.
1: And though it is said, you are negligent.
0: కనుక మనం వదలపెట్టవలసింది ఏమిటి? చెడ్డ పదార్థాన్ని వదలాలి.
1: What is to be given up is bad.
0: వృక్షాలు చూడండి,
1: trees.
0: ప్రాణం ఉండినట్టుగా మనకు కనిపించదు.
1: You don't feel that they have life.
0: కానీ ఆ వృక్షాలంతా కూడాను ఆక్సిజన్ అందరికి అందిస్తుంది.
1: But trees supply oxygen to all.
0: అందరూ వలసిని వదిలినటువంటి యొక్క కార్బన్ డైఆక్సైడ్ తాను స్వీకరిస్తుంది.
1: And the trees receive carbon dioxide that we
0: తాను మంచిని ఇచ్చి చెడ్డను తాను స్వీకరిస్తుండాలి.
1: And trees give you good and accept bad.
0: ఈ వృక్షాలకు ఉన్నటువంటి తెలివితేటలు మనుషులకు ఏమైనా ఉందా?
1: And do you think the man is that much intelligent?
0: మానవుడై పుట్టి,
1: and we're born a human.
0: కానీ ఆ మంచిదాన్ని మాత్రం తీసుకోలేకుండా పోతున్నాడు.
1: We are not able to accept good.
0: కనుక ప్రాణంతో కూడినటువంటి మానవుడు,
1: man with life,
0: అన్ని విద్యలు నేర్చినటువంటి మానవుడు,
1: man with all
0: అన్ని శక్తులకు ఆధారభూతమైన మానవుడు,
1: man highly powerful,
0: తాను చెడ్డని విసర్జించాలి, మంచిని స్వీకరించాలి.
1: To give up all that is bad and accept good.
0: ఇది వాయువు అందించేటువంటి ఒక బోధ.
1: This is the teaching of air.
0: ఇంకా అగ్ని,
1: then fire.
0: ఈ అగ్ని కూడా అంతే, అన్నింటినీ భస్మం చేస్తుంది.
1: ఫైర్ బర్న్స్ ఆల్.
0: సుఖ దుఃఖే సమేకృత్వ లాభో లాభ సుఖ దుఃఖం రెండింటిని కూడా భస్మం చేస్తుంది.
1: ఇట్ బర్న్స్. అండ్ ఈస్ డూ థింగ్ ద మ్యాన్ ఈస్ దట్ మచ్ ఇంటెలిజెంట్.
0: మానవుడై పుట్టి,
1: అండ్ వి బోర్న్ ఎ హ్యూమన్.
0: కానీ ఆ మంచిదాన్ని మాత్రం తీసుకోలేకుండా పోతున్నాడు.
1: వి ఆర్ నాట్ ఏబుల్ టు యాక్సెప్ట్ గుడ్.

0: It burns both pleasure and pain.
1: మంచి చెడ్డను కూడాను భస్మం చేస్తుంది.
0: It burns good and bad equally.
1: దాని దగ్గర ఏ మాత్రం కూడాను భేదం లేదు.
0: It has no discretion.
1: భేదరహితమైన అగ్ని.
0: That is beyond these differences.
1: కనుక దుర్వాసన కూడాను దూరం చేస్తుంది.
0: And it also throws away the wicked quality.
1: ఇలాంటి పవిత్రమైన అగ్ని తత్వాన్ని మనం నానాగ్నిగా తీసుకోవాలి.
0: We should take fire that represents wisdom.
1: మన యందు ఉన్నది బడబాగ్ని.
0: And that which is present.
1: చెడ్డాగ్ని ఉంటుండాది.
0: We find the fire within.
1: కానీ ఈ ప్రాణాగ్ని అనేటువంటి దాన్ని మనం బోధించడం లేదు.
0: And we are not knowing any lesson.
1: మానవుని యందు సర్వ సద్గుణములు ఉండవచ్చును.
0: Man has got all forms of knowledge.
1: కానీ అన్ని గుణములు ఉంటున్నాయి.
0: All qualities are there.
1: కానీ ఆత్మగుణం లేదు.
0: But he has no awareness.
1: ఆత్మతత్వమే నిజమైన బోధ.
0: The self knowledge is true teaching.
1: ఆత్మజ్ఞానం అత్యవసరము.
0: సెల్ఫ్ నాలెడ్జ్ ఇస్ వెరీ ఎసెన్షియల్.
1: లౌకిక జ్ఞానము, భౌతిక జ్ఞానము, ఆధ్యాత్మిక జ్ఞానము అన్ని ఉంటున్నాయి.
0: యు హావ్ గాట్ ద సెక్యులర్ నాలెడ్జ్, ద వరల్డ్లీ నాలెడ్జ్, ద మెటీరియల్ నాలెడ్జ్.
1: కానీ ఆత్మజ్ఞానం లేదు.
0: బట్ యు డు నాట్ హావ్ సెల్ఫ్ నాలెడ్జ్.
1: ఆత్మజ్ఞానాన్ని ప్రబోధించేటువంటిది అగ్ని.
0: The knowledge of the self is taught by fire.
1: Sarvatra prakashimpa chesetundi agni.
0: It shines forth everywhere.
1: Tamasoma jyotirgamaya. Jyoti ekkada untado akkada tamas undadu.
0: Lead us from darkness to light like the lamp.
1: Kanukune agni manaku tamasam dooram chestundadi.
0: So fire teaches the lesson to dispel.
1: Chettanu bhasmam chestundadi.
0: And it burns.
1: ఇందులోనే రామనామం కూడాను చక్కగా ఇమిడి ఉంటుండాలి.
0: అండ్ లార్డ్ రామాస్ నేమ్ ఆల్సో రిప్రజెంట్
1: రామా. ఈ మూడు అక్షరాలతో చేరింది రామ.
0: రామా నేమ్ హ్యాస్ దీస్ త్రీ లెటర్స్
1: అగ్ని.
0: రా స్టాండ్స్ ఫర్ ఫైర్.
1: ఆ చంద్రుడు.
0: ఆ రిప్రజెంట్స్ మూన్.
1: మా సూర్యుడు.
0: మా రిప్రజెంట్ సన్.
1: రా ఆ మా.
0: రా ఆ మా.
1: సూర్యుడు ఏం చేస్తున్నాడు?
0: What is that
1: sun? ప్రకాశాన్ని అందిస్తున్నాడు.
0: సన్ షెడ్స్ లైట్.
1: చీకటిని దూరం చేస్తున్నాడు.
0: డిస్పెల్స్ డార్క్నెస్.
1: అన్ని విధాలా ప్రాణ సమగానాన్ని అందిస్తున్నాడు.
0: సస్టైన్స్ ది లైఫ్.
1: ప్రాణాన్ని కూడాను అందిస్తున్నాడు.
0: అండ్ గివ్స్ యు లైఫ్ టు.
1: కరుకున మా
0: మా.
1: ఇంకా చంద్రుడు
0: మూన్.
1: తాపాన్ని చల్లారుస్తున్నాడు.
0: పాసిఫైస్ ఎమోషన్.
1: మన బాధలను చల్లారుస్తున్నాడు.
0: పాసిఫైస్ డిఫికల్టీ.
1: హృదయాన్ని చల్లబరుస్తున్నాడు.
0: అండ్ కూల్స్ యువర్ హార్ట్.
1: కరుకునే ఇది రా ఆ.
0: So ra
1: అనేటువంటిది
0: ra
1: అగ్ని
0: is fire principle.
1: ఈ అగ్నిగా ఉండేటువంటిది
0: that fire
1: పాపాన్ని భస్మం చేస్తుండాలి.
0: Burns the sin.
1: దుఃఖాన్ని భస్మం చేస్తుండాలి.
0: Burns misery.
1: ఆనందాన్ని అందిస్తుండాలి.
0: Gives you
1: పుణ్యాన్ని చేకూరుస్తుండాలి.
0: And make
1: కాబట్టి ra ఆ మా అనగా ఏమిటి? పాపమును నశింపజేయటము, చీకటిని పోగొట్టటము.
0: So burning all the sin, dispelling the darkness,
1: prakashanni andinchatam,
0: shedding the light.
1: Kaduka ra amana,
0: three letters ra ama,
1: taapani challarustundi akaramu.
0: And here it pacifies all the emotions.
1: Ee prakashanni andinchi cheekatini pogortundi surya tattvamu.
0: And the nature of the sun dispels
1: ra agni anetundi paapani bhasmam chestundi.
0: Fire burns.
1: Kaduka paapani bhasmam cheyatamu, తాపాన్ని చల్లార్చడము, చీకటిని పోగొట్టడం, ఈ మూడు గుణములు ఈ రామనామంలో ఉంటున్నాయి.
0: డిస్పెలింగ్ ద డార్క్నెస్. దీస్ త్రీ ప్రిన్సిపల్స్ ఆర్ దేర్ ఇన్ ద వెరీ నేమ్ ఆఫ్ రామ.
1: కనుకనే గాడ్గుడు రామాని పేరు పెట్టడంలో ఉన్నటువంటి అంతరార్థం ఇదే.
0: దట్ ఇస్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఇన్ నేమింగ్ రామ దిస్ వే.
1: కనుక మూడవది అగ్నిగా ఉన్నప్పుడు ఈ విధమైనటువంటి ఉపకారం చేస్తుండాలి.
0: అండ్ దిస్ ఇస్ ద నేచర్ ఆఫ్ ఫైర్.
1: నాలుగవది
0: నెక్స్ట్ ఫోర్త్ వన్
1: జలము.
0: The water.
1: ఈ జలం అనేటువంటిది చాలా పవిత్రమైన ప్రాణాన్ని చేకూరుస్తుంది.
0: వాటర్ ఇస్ సో సేక్రెడ్.
1: ఎవరైనా మూర్చబడిపోతే వాళ్ళపై నీళ్లు చల్లుతారు.
0: ఇఫ్ ఎనీవన్ సూమ్స్ ఆర్ ఫెయింట్స్
1: నీళ్లలో ప్రాణశక్తి ఉంటుండాలి.
0: దేర్ ఇస్ లైఫ్ దేర్ ఇన్ వాటర్.
1: అందుకోసమని అహం వైశ్వానరో భూత్వ ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్నన్నం చతుర్విధం. నీవు భుజించిన తర్వాత
0: ఫుడ్
1: ఎవరున్నారు ఇక్కడ లోపల?
0: Who is there?
1: ఏదో ప్రార్థన చేస్తున్నారే అహం వైశ్వానరో భూత్వ ఎవరున్నారని అంటే లోపల నుంచి పోతుండాలి.
0: హూ ఇస్ దేర్ ఇన్సైడ్ యూ?
1: అహం వైశ్వానరో భూత్వ. ఓ భూతుల నేను అహంకారంగా ఉన్నాను.
0: నో అండర్స్టాండ్ దట్ ఐఎమ్ దేర్ యాజ్ వైశ్వానర ఇన్ యూ.
1: వైశ్వానర రూపంలో ఉంటున్నాను నీలో.
0: Understand that I am in the form of Vaishnava.
1: ఆహారం అంతా కూడా నేను భస్మం చేస్తున్నాను.
0: In fact, I am the cause for the digestion.
1: నీకు శక్తిని పుష్టిని అందిస్తున్నాను.
0: I give you the strength.
1: కాబట్టి నాలో ఉన్నటువంటి తత్వము జలతత్వమే.
0: Understand the nature, the power of water in me.
1: ఈ జలం ఇంత ఉపకారం చేస్తుండాలి.
0: Water helps you so much.
1: ఇంకా పృథ్వీ

0: సర్వబీజములు కూడా చేకూరుస్తుండాలి.
1: ఇట్ హెల్ప్స్ యూ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే.
0: మిత్తులు కట్టిస్తుండాలి,
1: ఇటుకలు
0: కట్టిస్తుండాలి,
1: ఇటుకలు
0: పోస్తుంటుండాలి, ఇటుకలు.
1: Oh, you also the bricks there.
0: Chettanu penchutundadi.
1: Also trees.
0: Aharanni andistundadi.
1: Supplies food.
0: Vattanu pandistundadi. Sarva vidhamulaitundi oka shaktini manaku bodhistundadi.
1: And earth gives you all comforts and convenience.
0: Bhoomi ivvanatundi phalam okkati ledu. Sarva phalamulu kuda bhoomi andistundadi.
1: And earth gives you all good things.
0: Kaani ee naadu
1: today
0: manavu andichavasinatundi gunamulu andichukoyakapotam chetane.
1: In fact, man is not having his value.
0: ఒకనొక సమయంలో అన్ని యుగముల కంటే కూడాను కలియుగం తరించుటకు చాలా సులభమైన మార్గం అన్నారు.
1: ఆఫ్ ఆల్ ది ఏజెస్ ది కలి ఏజ్ ఈస్ ది సేఫెస్ట్ అండ్ ది ఈజియెస్ట్ వే టు లిబరేషన్.
0: తెలివితేటలా కావలసినంత ఉంటుంది అది మనిషికి.
1: ఇన్ దిస్ ఏజ్ ఆఫ్ కలి మ్యాన్ ఈస్ హైలీ ఇంటెలిజెంట్.
0: పోనీ విద్య గడపటం అంటే కావలసిన స్కూల్స్ అంతా ఉంటున్నాయి. బజార్ బజార్ లోనో ఒక్కొక్క స్కూల్ పెట్టారు, నువ్వు ఎక్కడైనా పోయి విద్య గడపవచ్చు.
1: ఎడ్యుకేషన్ అవైలబుల్ ఎవ్రీవేర్, నంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఆన్ వే సైడ్.
0: ఇంకా ధన సంపాదనకా ఓ కోటి మార్గాలున్నాయి.
1: అర్నింగ్ మెనీ
0: ఏ మార్గంలో పోయినా ధనాన్ని సంపాదించవచ్చు.
1: ఎనీ పాత్ విల్ హెల్ప్ యూ టు ఎర్న్ మనీ.
0: సులభంగా కూడా సంపాదించవచ్చు.
1: ఈజీ మెథడ్స్ ఆఫ్ ఎర్నింగ్.
0: ఒకనొక పిచ్చివాడు ఒక పెద్ద పేపర్ లో పెద్ద అడ్వర్టైజ్ వేశాడు.
1: A madcap has given a big advertisement in newspaper.
0: ఏమిటి దీనికి జవాబుకు సుంకము?
1: వాట్ ఈస్ ఇట్?
0: ఏమి లేదు, ఒక రూపాయి చాలు.
1: 1 rupee is enough.
0: దీనికి మీకు ఉపాయం అనేటువంటిది మీ ఇంటి లోపల దోమలు లేకుండా చేస్తాను.
1: This madcap gave an advertisement. He said, I will see that there will be no mosquitoes in our house.
0: మైన మార్గం ఇదంతా.
1: What an easy way it is.
0: ఒక్క రూపాయి చాలు.
1: 1 rupee is enough.
0: మీ ఇంట్లో దోమలు లేకుండా చేస్తాను అన్నాడు.
1: With 1 rupee I will see there will be no mosquitoes.
0: అందరూ మునియాడు చేశారు, రూపాయి రూపాయి రూపాయి రూపాయి.
1: Everybody started sending rupees.
0: వాడికి కొన్ని లక్షలు వచ్చి చేరిపోయింది.
1: This fellow could have lakhs of money.
0: తర్వాత పేపర్లు ఇస్తున్నాడు జవాబు.
1: Then he started giving reply. What is it?
0: ఒక పెంకు తీసుకుని పోయి ఎక్కడ దోమ ఉంటుందో దాన్ని అదుము, చచ్చిపోతుంది అన్నాడు.
1: Wherever you find the mosquito, press it there, it will die.
0: ఇంత సులభం ఆ మార్గము?
1: ఇస్ దట్ సింపుల్?
0: ఈ విధంగా ధనం సంపాదించడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయి.
1: దేర్ సో మెనీ ఈజీ టెక్నిక్స్ టు
0: ఎర్న్ మనీ. మార్గాలు ఉండి కూడాను
1: విత్ ఆల్ ద టెక్నిక్
0: మానవుడు సుఖానికి నోచుకోలేదు.
1: మ్యాన్ ఇస్ నాట్ యెట్ హ్యాపీ.
0: దుఃఖాన్ని నివారణ గావించుకోలేకపోతున్నాడు. దీనికి కారణం ఏమిటి?
1: వై?
0: ప్రవర్తన సరిలేకుండా పోవటమే.
1: హిస్ కండక్ట్ ఇస్ నాట్ ప్రాపర్.
0: ఈ ప్రవర్తనకు గుణమే మూలాధారము.
1: అండ్ ఫర్ గుడ్ కండక్ట్ వర్చ్యూస్ ఆర్ నెసెసరీ.
0: గుణము ఉండినప్పుడు దేనైనా మనం సాధించవచ్చును.
1: బీయింగ్ వర్చ్యువస్ యు కెన్ అకంప్లిష్.
0: గుణము లేని స్తుతుడు, గురి లేని విద్యయు ఏమి ప్రయోజనం?
1: ద సన్ వితౌట్ వర్చ్యూస్ అండ్ ద నాలెడ్జ్ విచ్ ఇస్ నాట్ గోల్ ఓరియంటెడ్.
0: గుణము లేని ఇది ఏం ప్రయోజనం లైఫ్?
1: వాట్ ఇస్ ద ఫన్ ఆఫ్ లైఫ్ వితౌట్ వర్చ్యూస్?
0: కాబట్టి సుతుడు అంటే గుణంతో కూడినటువంటి వాడిగా ఉండాలి.
1: సన్ షుడ్ బి వర్చ్యూ.
0: మన ప్రవర్తన లోపల సరైన గుణం ఉంటుండాలి.
1: వీ షుడ్ హ్యావ్ గుడ్ కాండక్ట్.
0: సహితమైనటువంటి యొక్క ప్రవర్తనే మానవునికి జీవితము.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ గుడ్ కాండక్ట్ ఈస్ ద ట్రూ లైఫ్.
0: గుణరహితమైనటువంటి ప్రవర్తనలో ఉంటున్నాడు ఈనాడు మానవుడు.
1: మ్యాన్ హ్యాస్ నో గుడ్ కాండక్ట్.
0: కనుకనే వాడికి శాంతి సుఖములు ఏమాత్రం వాడికి దగ్గర రావటం లేదు.
1: సో హీ హ్యాస్ నైదర్ పీస్ నార్ బ్లెస్.
0: ఎంతో దూరంగా ఉంటున్నాయి.
1: And he's distanced from them.
0: గాలి కూడాను వాడి వైపు సోకటం లేదు.
1: And in fact he's not enjoying.
0: ఎలా వస్తుంది?
1: How do you expect it?
0: ప్రపంచంలో అన్ని పదార్థములు కూడాను పొల్యూషన్ అయిపోయింది.
1: And in fact every element is polluted.
0: దీనికంత మూల కారణము మానవుని యొక్క ప్రవర్తన యొక్క దోషమే.
1: For the pollution man's conduct behavior is responsible.
0: దీని తిండి లోపల పొల్యూషన్.
1: ఫుడ్ ఇస్ పొల్యూటెడ్.
0: త్రాగే నీటిలో పొల్యూషన్.
1: వాటర్ పొల్యూషన్.
0: ఇచ్చే గాలిలో పొల్యూషన్.
1: ఎయిర్ పొల్యూషన్.
0: ఏ ఒక్క అంశం చూచినా కానీ పంచభూతములంతా కూడా పొల్యూషన్.
1: ఆల్ ద 5 elements ఆర్ పొల్యూటెడ్.
0: కారణం ఏమిటి?
1: వై?
0: మానవుని యొక్క ప్రవర్తనలో ఉన్నటువంటి దోషమే.
1: హ్యూమన్ బిహేవియర్ ఇస్ నాట్ ప్రాపర్.
0: మానవుని బిహేవియర్ సరైనటువంటి పద్ధతిలో ఉంటే ఈ పొల్యూషన్ ఉండడానికి వీలేదే.
1: వెన్ హ్యూమన్ బిహేవియర్ ఇస్ ప్రాపర్ దేర్ కెనాట్ బి పొల్యూషన్ అట్ ఆల్.
0: అన్ని చెడ్డ చెడ్డ భావాలే.
1: మ్యాన్ హ్యాస్
0: అన్ని చెడ్డ చెడ్డ నడతలే.
1: బ్యాడ్ బిహేవియర్
0: అన్ని చెడ్డ చెడ్డ చేస్తలే.
1: అండ్ ఆల్ బ్యాడ్ యాక్షన్
0: ఇలాంటివంతా ఉంటున్నాయి.
1: యూ ఫైండ్ దెమ్ హియర్.
0: మానవుని యందు దయా ప్రేమలు అరిగిపోవటం చేతనే.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ the kindness, compassion are
0: భూమిలో ఉన్నటువంటి నీరు అడుగున పడిపోతుండాలి.
1: అండ్ దేర్ఫోర్ వర్చ్యూస్ హావ్ డిక్లైన్డ్.
0: అవి కూడా భయపడుతుండాలి ఈ దుర్మార్గం దగ్గర.
1: అండ్ దే ఆర్ అఫ్రైడ్ ఆఫ్ దిస్ వికెడ్ మ్యాన్.
0: వీని దగ్గర నేను పోవటమా, నేను పోకూడదని.
1: దట్ వర్చ్యూస్ ఆర్ నాట్ రెడీ టు అప్రోచ్ యు.
0: పంచభూతములు కూడాను మానవుని యొక్క ప్రవర్తన చూసి భయపడిపోతుంది.
1: ది ఎలిమెంట్స్ ఆర్ అఫ్రైడ్ ఆఫ్ మ్యాన్ టుడే.
0: కనుక ఈ పొల్యూషన్ కంత మూల కారణం మన ప్రవర్తనే.
1: అవర్ కాండక్ట్ బిహేవియర్ ఇస్ ద మెయిన్ కాజ్ ఫర్
0: ఈ పంచభూతములు ఉన్నటువంటి ఒక తత్వములు అన్ని పరిశుద్ధమైనటువంటివి.
1: అండ్ 5 elements ఆర్ ఇన్ ఫ్యాక్ట్ ఆర్ ప్యూర్.
0: మన యొక్క ప్రవర్తన చేతనే అది పొల్యూషన్ గా మారిపోతుంది.
1: బికాస్ ఆఫ్ కాండక్ట్ అవర్ కాండక్ట్. దే ఆర్ పొల్యూటెడ్.
0: ఒక చిన్న చూడండి, చదువు కాని డబ్బు కాని ఇవంతా కూడా చెడ్డవి మంచివి అని వర్ణిస్తుంటారు కొందరు.
1: ఎడ్యుకేషన్ ఆర్ మనీ, వీ కన్సిడర్ దెమ్ గుడ్ ఆర్ బ్యాడ్.
0: చెడ్డవి దాంట్లో ఏమీ లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ నథింగ్ బ్యాడ్ దేర్.
0: తన చెడ్డనే దాన్ని చెడ్డగా మారుస్తుంటుండాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్స్ ఓన్లీ యువర్ బ్యాడ్నెస్.
0: జలం ఉంటుండాలి.
1: హియర్ వాట్,
0: గంగా జలం పరిశుద్ధమైన జలం తెచ్చావు నీవు.
1: గ్యాంజెస్ వాటర్ ఇస్ ప్యూర్.
0: రెడ్ బాటిల్ లో వేస్తే రెడ్ గా కనిపిస్తుంది.
1: గ్యాంజెస్ వాటర్ ఇస్ దేర్ ఇన్ రెడ్ బాటిల్.
0: బ్లాక్ బాటిల్ లో వేస్తే బ్లాక్ గా కనిపిస్తుంది.
1: అండ్ వెన్ ఇట్ ఇస్ దేర్ ఇన్
0: యెల్లో బాటిల్ లో వేస్తే యెల్లోగా కనిపిస్తుంది.
1: ఇన్ యెల్లో బాటిల్
0: ఆ జలం
1: యెల్లో ఇన్ కలర్.
0: ఆ జలం శుద్ధమా? ఆ జలం రెడ్ కాదు.
1: ద గ్యాంజెస్ వాటర్ ఇస్ నైదర్ రెడ్ నార్ యెల్లో ఆర్ బ్లాక్.
0: అన్ని పరిశుద్ధమైనటువంటివే.
1: గ్యాంజెస్ వాటర్ ఇస్ ప్యూర్.
0: బాటిల్ రంగులు ఉంటున్నాయి.
1: ఇట్ ఈస్ ద కలర్ ఆఫ్ ద బాటిల్ దట్ మేక్స్ ది వాటర్ లుక్ లైక్ దాట్.
0: కనుకనే మానవుని యొక్క దేహం అనేటువంటి ఒక బాటిల్.
1: హ్యూమన్ బాడీ ఇస్ ఎ బాటిల్.
0: దీంట్లో దుర్గుణమైనటువంటి వాటర్ వేసేటప్పటికి అవి కూడా దుర్గుణంగా కనిపిస్తుంది.
1: బికాస్ ద బ్యాడ్ క్వాలిటీ ఇస్ దేర్ ఇన్ దిస్ బాటిల్ ఆఫ్ ద బాడీ.
0: బాడీ దోషం కాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్స్ నాట్ ద బాడీ.
0: వేసిన దోషం.
1: And the material there.
0: దుర్భావములు దాన్ని పోస్తున్నాము.
1: Bad feelings.
0: దురభ్యాసములు పోస్తున్నాము.
1: Bad habits.
0: దుష్టంగాన్ని చేరుతున్నాము.
1: Bad company.
0: దుశ్చర్యలు నడుస్తున్నాము.
1: Bad action.
0: కనుక ఈ చర్యల వల్లనే మనం ఇంత పాడైపోతున్నామని సత్యాన్ని గుర్తించాలి.
1: We are spoiled because of bad actions. We should know this fundamental truth.
0: కలియుగం చాలా సులభమైనటువంటిదే.
1: It is so simple.
0: కలియుగం చాలా సూక్ష్మమైనటువంటిదే.
1: It is very subtle.
0: కానీ ఈ కలియుగం లోపల కలహయుగంగా మారిపోతుంది.
1: Because of the effects of Kali, it has ended in conflict.
0: మానవుడు పరిశుద్ధమైన భావాలు పెంచుకోవాలి.
1: Man should have pure thoughts.
0: ఈనాటి విద్యార్థులందరూ కూడాను
1: మోడర్న్ స్టూడెంట్
0: పవిత్రమైన గుణాన్ని పెంచుకోవాలి.
1: షుడ్ హ్యావ్ సీక్రెట్ క్వాలిటీ.
0: భగవంతుడు ఇచ్చినటువంటి పంచభూతములు కూడాను సాక్షాత్కారం చేసుకుని దానికి సార్థకం చేసుకోవాలి.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ యూ షుడ్ మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్.
0: ప్రతి గుణములు కూడాను సద్వినియోగపరచుకోవాలి.
1: యూ షుడ్ మేక్ గుడ్ యూజ్ ఆఫ్ ఆల్.
0: ఇప్పుడు భజన ఎందుకు కోసం చేస్తున్నాం?
1: వై డూ యూ డూ భజన?
0: చక్కగా విచారణ చేయండి.
1: ఎంక్వైర్ క్లియర్లీ.
0: ఎందుకనగా భగవత్ నామాన్ని చక్కగా స్మరిస్తున్నాం.
1: యూ రిపీట్ గాడ్స్ నేమ్. నైస్.
0: ఈ నామము తరంగాల్లో గాలి తరంగాల్లో చేరిపోతుంది.
1: గాడ్స్ నేమ్ విల్ గెట్ మిక్స్డ్ అప్ విత్ ది సౌండ్.
0: ఈ తరంగాల్లో చేరిపోయి అందులో ఉన్నటువంటి దుర్మార్గము దుష్టభావాలంతా భస్మం చేస్తుంది.
1: ద సౌండ్ వేవ్స్ విత్ ద నేమ్ ఆఫ్ గాడ్ విల్ రిమూవ్ ఆల్ ద పొల్యూషన్ దేర్.
0: కనుకనే ఆ యొక్క చెడ్డనంతా మంచి చేయడానికి కోసమని భగవత్ భజన.
1: ఇన్ ఆర్డర్ టు మేక్ బ్యాడ్ టర్న్ ఇన్ టు గుడ్ వీ హ్యావ్ టు డూ భజన్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మనం ఎట్టి మంట వేస్తున్నామో
1: యాజ్ ఇస్ ద ఫ్లేమ్
0: అట్టి పొగ వస్తుంది.
1: సో ఇస్ ద స్మోక్.
0: ఎట్టి పొగ వస్తుందో
1: యాజ్ ఇస్ ద స్మోక్
0: అట్టి మేఘం కలుగుతుంది.
1: So is the cloud.
0: Etti megamo
1: as is the cloud.
0: Atti varshamo.
1: So is the rain.
0: Etti varshamo
1: as is the rain.
0: Atti panta.
1: So is the crop.
0: Etti pantano atti vanta.
1: As is the crop. The panta kavata man preparation.
0: Manta manchi mantaga vesam.
1: And it is a good flame.
0: చెడ్డ పదార్థాలంతా తెచ్చి దాంట్లో వేసి ఆ మంటను వేసేటప్పటికి అది చెడ్డ స్మోకింగ్ గా పోతుంది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యు యాడ్ ఆల్ బ్యాడ్ మెటీరియల్
0: అది చెడ్డ క్లౌడ్ గా మారిపోతుంది.
1: ఇట్ ట్రాన్స్ఫార్మ్స్ టు బ్యాడ్.
0: చెడ్డ క్లౌడ్ గా మారిపోయినప్పుడు చెడ్డ వర్షమే వస్తుంది.
1: అండ్ యు హావ్ బ్యాడ్ రెయిన్.
0: చెడ్డ వర్షం వచ్చినప్పుడు చెడ్డ పంటలే పండుతాయి.
1: అండ్ యు హావ్ బ్యాడ్ క్రాప్స్.
0: చెడ్డ పంటలు పండినప్పుడు చెడ్డ వంటనే మనం తింటాము.
1: నేచురల్లీ యు హావ్ టు ఈట్ బ్యాడ్.
0: చెడ్డ వంటలు తింటప్పుడు చెడ్డ రోగాలే వస్తుంటాయి.
1: బికాజ్ వీ ఈట్ ఆల్ బ్యాడ్ స్టఫ్ వీ ఫాల్ సిక్.
0: కనుకనే మన వంటలో ఉంటున్నది సర్వము దోషము.
1: సో ఆల్ మిస్టేక్ లైస్ ఇన్ అవర్ కుకింగ్ ప్రిపరేషన్.
0: సముద్రం నుంచి ఆవిరిగా మారుస్తున్నాడు సూర్యుడు.
1: ఇట్స్ సన్ హూ మేక్స్ ద వాటర్ ఆఫ్ ద సీ టు వేపర్.
0: సముద్రం జలాన్ని ఆవిరిగా మార్చినప్పుడు
1: వెన్ సన్ కన్వర్ట్స్
0: ఈ సముద్రం జలం ఏ రుచి ఉప్పగా ఉంటుంది.
1: ది టేస్ట్ ఆఫ్ సెలైన్ వాటర్.
0: కానీ ఆవిరిగా మార్చుకునేటప్పుడు తాను తీయగా మారిపోతుంది.
1: యాజ్ ఇట్స్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ వేపర్ ద టేస్ట్ ఇస్
0: కానీ ఆ తీయ జలాన్ని మేఘంగా రూపొందింపజేస్తున్నాడు.
1: అండ్ ఇట్ సెటిల్స్ యాజ్ ఎ క్లౌడ్.
0: ఆ మేఘములో తీయని జలాలుగానే రూపొందుతున్నాడు.
1: అండ్ ద క్లౌడ్ హ్యాస్ గాట్ స్వీట్ వాటర్.
0: తిరిగి వర్షంగా కురిపిస్తున్నాడు.
1: ఇట్ కమ్స్ డౌన్ యాజ్ రెయిన్.
0: మంచి వర్షంగా ప్రేమ వర్షంగా కురుస్తుంది.
1: అండ్ ఇట్స్ ద రెయిన్ ఆఫ్
0: ఈ ప్రేమ వర్షమే
1: ద రెయిన్ ఆఫ్ లవ్
0: గంగా జలంగా మారుతుండాలి.
1: ఈస్ ద గ్యాంజెస్.
0: కనుక మన దుర్భావములు అనేటువంటి దానిని మన బుద్ధి అనేటువంటి సూర్యుడు పోయి చక్కగా దాన్ని ఆవిరిగా మార్చుకోవాలి.
1: దేర్ఫోర్ ది ఇంటలెక్ట్ ద సన్ షుడ్ కన్వర్ట్ ద బ్యాడ్ క్వాలిటీ.
0: అప్పుడే సద్గుణములు అనేటువంటి ఆవిరి మనలో ప్రారంభమవుతుంది.
1: అండ్ ద వేపర్ ఆఫ్ గుడ్ క్వాలిటీస్ విల్
0: ఈ సద్గుణములు ఆవరు చాలా అభివృద్ధి అయినప్పుడు అక్కడ ప్రేమ జలమే కురుస్తుంది.
1: విత్ ఆల్ ది వేపర్ ద క్లౌడ్ ఆఫ్ గుడ్ క్వాలిటీ
0: కురిసే వర్షము.
1: దేర్ఫోర్ వాట్ యూ షుడ్ హ్యావ్ ద లవ్.
0: ఆవిరిగా మారినటువంటి ట్రూత్ క్లౌడ్.
1: అండ్ ది క్లౌడ్ ఇస్ ద ట్రూత్.
0: ట్రూత్ క్లౌడ్ నుంచి ప్రేమ జలం వచ్చేస్తుంది.
1: అండ్ ఇట్ రెయిన్స్ డౌన్.
0: ఈ లవ్ డ్రాప్స్ అంతా చేరిపోయి అనుగ్రహ సాగరంలో చేరిపోతుంది.
1: అండ్ ఆల్ ద లవ్ డ్రాప్స్ ద రెయిన్ డ్రాప్స్
0: కనుక మనం
1: చేసే ఇంటర్ రివర్ ఆఫ్ బ్లెస్.
0: ప్రయత్నములంతా కూడాను పవిత్రమైన ప్రయత్నం కావాలి.
1: ఆల్ ఎఫర్ట్ షుడ్ బి సేక్రెడ్.
0: నిరంతరం కూడా దైవనామే చింతిస్తుంటే
1: వెన్ యూ థింక్ ఆఫ్ గాడ్ కంటిన్యూస్
0: గాలి అంతా కూడా పరిశుద్ధమైపోతుంది.
1: దేర్ విల్ బి నో ఎయిర్ పొల్యూషన్ అట్ ఆల్.
0: ఈ శబ్ద తరంగములతోనే ఈ గాలంతా ఏకమై ఉంటుండాలి.
1: అండ్ యూ ఫైండ్ ద సౌండ్ ఇస్ స్ప్రెడింగ్ ఆల్ ఓవర్.
0: ఇదంతా ప్రపంచమంతా సంచరిస్తూ ఉంటుండాలి.
1: దే మూవ్ అబౌట్ ఆల్ ఓవర్ ది వరల్డ్.
0: ఢిల్లీ లోపల ఏదైనా ఒక రేడియో లోపల పాడుతున్నారంటే ఒక్క నిమిషంలో ఇక్కడ కూడా వినిపిస్తుంది.
1: వెన్ దేర్ ఇస్ మ్యూజిక్ దేర్ ఇన్ ఢిల్లీ యూ కెన్ హియర్ మన దగ్గర రేడియో హియర్.
0: ఈ శబ్ద తరంగములతో కూడి వస్తుండాలి.
1: ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ద సౌండ్.
0: అట్టనే చెడ్డది కూడా కూడిపోతుండాలి.
1: దేర్ఫోర్ ఇట్ గెట్స్ మిక్స్డ్ అప్ విత్ ద బ్యాడ్.
0: మంచి తరంగములు మంచి శబ్దాలను అభివృద్ధి పరచు.
1: I develop good sound waves.
0: దాంతో మంచి గాలి వస్తుంది.
1: There you get good air.
0: మంచి గాలిలో నుంచి మంచి ఆహ్వానే మనం అనుభవిస్తాం.
1: And then the good air.
0: ఆ గాలిని మనం పీల్చుకుంటున్నాం.
1: And you are inhaling this.
0: ఆ తరంగం లోపల పోయి లోపల ఉన్నటువంటి చెడ్డ భావాన్ని కూడా పరిశుద్ధపరుస్తుంది.
1: And as you inhale good air, it just entertains good ideas in you.
0: మీరంతా ప్రేమ జీవితంగా మీరు గడపాలి.
1: Lead the life of love.
0: ఈ ప్రేమ జీవితాన్ని మనం గడిపినప్పుడే ప్రేమమయంగా మారుతుంది జగత్ అంతా.
1: When you lead the life of love, the whole world gets it transformed into love.
0: దానికి నేనే మీకు సాక్షి.
1: భగవాన్
0: మనం ఎప్పుడు ప్రేమనే ఉంటుంటాయి.
1: భగవాన్ స్టాండ్స్ ఫర్ లవ్.
0: ఇంక ఏ ఇంకొకటి పదార్థం చేరడానికి
1: నథింగ్ వాట్ సో ఎవర్.
0: అయితే అప్పుడప్పుడు కొంచెం బుస్ అంటాను.
1: At times it's cool.
0: కానీ అది కూడా ప్రేమనే.
1: It's also love.
0: వర్షం కురుస్తుండాలి.
1: ఇట్ రైన్.
0: వర్షం కురిచేటప్పుడు వడగండ్లు కూడా పడతాయి. వడగండ్లు దెబ్బలు కూడా తగులుతాయి. అది కూడా నీరే.
1: దట్స్ ఆల్సో వాటర్.
0: కాబట్టి నేను బుస్ అనేది కూడా ఒక వడగండ్ల వర్షం వంటిదే.
1: భగవాన్ స్కోల్డింగ్స్ ఆల్సో లైక్ హెయిల్.
0: అది కూడా ఒక జలం వంటిదే.
1: దట్స్ ఆల్సో వాటర్.
0: కాబట్టి ఏది కూడా మీ మంచి కోసమే కానీ నా కోసం కాదు.
1: ఇట్ ఇస్ ఫర్ యువర్ గుడ్.
0: నా అదంతా నెకసెక పర్యంతము ప్రేమమయమే.
1: భగవాన్ ఇస్ ఫుల్ ఆఫ్ లవ్ ఫ్రమ్ టాప్ టు టో.
0: ఆ ప్రేమ తత్వాన్ని మీరు అనుసరించండి.
1: ఫాలో ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
0: పంచభూతములు కూడా ప్రేమమయం గావించండి.
1: యు బి ఆఫ్ లవ్.
0: తప్ప నీ సత్కర్మలు నీవు ఆచరించు.
1: అండ్ అండర్టేక్ గుడ్ యాక్షన్.
0: నీ కర్తవ్యం నీవు ఉద్ధరించు.
1: డూ యువర్ డ్యూటీ.
0: ఉద్ధరే ఆత్మానం. నీ దాన్ని ఆత్మని నీవు ఉద్ధరించుకో.
1: వన్ హ్యాస్ టు వర్క్ ఫర్ వన్స్ ఓన్ ఎమాన్సిపేషన్.
0: ఈ విధమైన యొక్క వేదాంత సారాన్ని మీరు తప్పక అనుగ్రహించుకోవాలి.
1: అండ్ అండర్స్టాండ్ దిస్ ఫిలాసఫీ.
0: విత్ అనేటువంటి దీని నుంచి పుట్టినటువంటి వేదం.
1: అండ్ వేద స్పీక్స్ ఆఫ్ విత్ ది ఒరిజినల్ డెరివేటివ్.
0: అదే విద్య కూడా.
1: అండ్ దట్ ఈస్ విద్య.
0: కనుకనే ప్రతి విద్య కూడాను ఆ విత్ అనేటువంటి ధాతు నుంచి వచ్చినటువంటిది.
1: విద్య ఇస్ డిరైవ్డ్ అవుట్ ఆఫ్ దట్ ఒరిజినల్ విత్.
0: అది అనేక మంది మహర్షుల యొక్క
1: ఇట్ ఈస్ సెయింట్స్
0: ప్రబోధన యొక్క చేష్టల చేతను.
1: ఇట్స్ బికాస్ ఆఫ్ ద టీచింగ్స్.
0: ప్రచారం యొక్క చర్యల చేతను.
1: అండ్ బికాస్ ఆఫ్ ప్రొపగేషన్
0: ప్రవర్తన యొక్క మార్గము చేతను.
1: ఆఫ్ దేర్ కాండక్ట్
0: అంత వేద రూపకంగా రూపొందింది.
1: అండ్ ఇట్ హాస్ అల్టిమేట్లీ రిజల్టెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వేద.
0: ఇలాంటి వేదము ముల్లోకాలకు కూడా సుఖశాంతులను అందిస్తూ వచ్చింది.
1: వేద కన్ఫర్మ్.
0: వేదం ఏ మార్గం నందు కూడా చెడ్డను బోధించలేదు.
1: వేద నెవర్ టీచర్స్ ఎనీథింగ్ బ్యాడ్.
0: అన్ని కూడా మంచిదే బోధిస్తూ వచ్చింది.
1: ఇట్ టీచర్స్ ఎవ్రీథింగ్ గుడ్.
0: కనుక వేద తత్వాన్ని చక్కగా మనం గుర్తించుకోవడానికి ప్రయత్నం చేస్తే అంతా మంచిదే ఉంటుంది.
1: దెన్ వన్స్ యూ అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ వేద యూ విల్ అండర్స్టాండ్ ఎక్స్పీరియన్స్.
0: పరమాత్ముడు ఏ విధంగా ఉంటున్నాడు వీచే గాలి లోపల.
1: అండ్ హౌ ఇస్ గాడ్ ఇన్ దిస్ ఎయిర్.
0: పాలకంలో చక్కెర వలె చేరి ఉంటున్నాడు.
1: అండ్ హీఈస్ ప్రెసెంట్ లైక్ షుగర్ ఇన్ ద సిరప్.
0: కనుక ఆ సిరప్ లోపల ఉన్నటువంటిది చక్కెరే.
1: అండ్ దేర్ యూ ఫైండ్ షుగర్ ఇన్ ద సిరప్.
0: కానీ చక్కెరగా కనిపించదు మనకు.
1: యూ డోంట్ ఫైండ్ ద షుగర్ యాజ్ ఇట్
0: కనిపిస్తుంది.
1: ఇట్ గెట్స్ మిక్స్డ్ దేర్ డిజాల్వ్.
0: అదే విధంగా గాలిలో పరమాత్ముడు తీయగా ఉంటున్నాడు.
1: అండ్ యూ ఫైండ్ గాడ్
0: శబ్దంలో పరమాత్ముడు తీయంగా ఉంటున్నాడు.
1: అండ్ యూ ఫైండ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్వీట్నెస్.
0: మన దృష్టికి తీయంగా కనిపిస్తున్నాడు.
1: అండ్ హీ లుక్ సో స్వీట్.
0: సర్వేంద్రియములు కూడా తీయదనమే మనకు గోచరం.
1: ఎవ్రీథింగ్ ఇస్ నెక్టరైన్.
0: ఇలాంటి తీపిదనాన్ని మనము హృదయంలో పెట్టుకుంటే అంతా తీపుగానే వస్తుంది.
1: వెన్ వన్స్ వీ ఎంజాయ్ ది స్వీట్నెస్ వీ కెన్ షేర్ ది సేమ్ స్వీట్నెస్ విత్ అదర్స్.
0: తీపులో మనం కల్పన అక్కర్లేదు.
1: ఇన్ఫాక్ట్ యూ డోంట్ నీడ్ టు డూ.
0: తల్లిపాలు త్రాగుతున్నారు బిడ్డ.
1: In fact,
0: తల్లి పాల పైన బిడ్డకు హక్కు ఉంటుండాలి.
1: The child has got every authority.
0: కానీ తల్లి పాలలో తల్లి ఏమైనా షుగర్ కలుపుతుందా?
1: Mother is not mixing up any sugar.
0: శుద్ధి యొక్క నైజం.
1: It is quality of the nature.
0: తల్లి పాలను బిడ్డ తాగినట్టుగా.
1: The mother's milk is
0: పూలో ఉన్నటువంటి మకరందాన్ని తుమ్మెద తీసుకున్నట్టుగా.
1: Just as the honey bee sucks the nectar.
0: మనుషుల్లో ఉన్నటువంటి ప్రేమ తత్వాన్ని మనుషులే దీన్ని స్వీకరించాలి.
1: And man should be able to receive the love within man.
0: పూలో ఉన్నటువంటి మకరందాన్ని ఏ యొక్క దీన్ని పిలుస్తుండదా? పిలిచబడటం లేదు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద ఫ్లవర్ ఇస్ నాట్ టాల్.
0: తుమ్మెదనే పోయి అందులో ఉన్నటువంటి మకరందాన్ని కోల్తుంది.
1: ది హనీ బీ గోస్ ఆన్ ఇట్స్ ఓన్ అండ్ సక్స్ ద నెక్టార్.
0: మంచి వారి దగ్గరికి పోయి సత్సంగంలో చేరి వారందరూ ఉన్నటువంటి మంచితనం అంతా మనం స్వీకరించాలి.
1: జాయిన్ ద గుడ్ కంపెనీ రిసీవ్ ఆల్ ద గుడ్ దట్ ఇస్ పాసిబుల్.
0: కనుకనే సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి.
1: Therefore, it is a good company that gives you a sort of detachment and that ultimately gives you liberation.
0: సత్సంగాన్ని మనం చేరాలి.
1: Join the good company.
0: తేజ దుర్జన సంసర్గం.
1: Give up, run away from the bad company.
0: తేజ దుర్జన సంసర్గం.
1: Run away from the bad company.
0: భజ సాధు సమాగమం.
1: Join the good company.
0: కురు పుణ్య మహారాత్రం.
1: Day and day out, do good action.
0: ఎప్పుడు చూసినా నీవు మంచి చేర్చు కావాలి.
1: Do good always.
0: ఈ విధమైనటువంటి మానవ జీవితమును ఎంత సార్థకంగా గావించుకోవాలి.
1: The human life is so sacred.
0: ఇలాంటి సద్ అవకాశాలు ఉండి కూడాను మనం వ్యర్థం చేసుకుంటున్నాం.
1: With all the scope in its entirety.
0: ఎప్పుడు చెడ్డ తలంపులే, చెడ్డ తలంపులే, చెడ్డ తలంపులే.
1: We are entertaining bad thoughts.
0: ఈ చెడ్డ తలంపులు ఎందుకు మీరు కొనుక్కొని తెస్తారు?
1: Why do you entertain bad thoughts? Why?
0: మంచిని తీసుకోండి.
1: Take good.
0: సులభంగా ఫ్రీగా ఇచ్చేటువంటి మంచిని మీరు ఎందుకు తీసుకోవటం లేదు?
1: Why don't you receive that which is given?
0: డబ్బు పెట్టి కూడా చెడ్డని మీరు కొనుక్కుంటున్నారు.
1: And you want to purchase things.
0: ఇది చాలా పొరపాటు.
1: You are mistaken.
0: మంచి చెడ్డలు తెలియనటువంటి మూర్ఖుడుగా ఉన్నప్పుడు వాడే ఇలాంటి చెడ్డని కొంటున్నారు.
1: In fact, he is a fool who does not know what is good, what is bad.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: మీ నిండుకు ప్రేమనే ఉండాలి.
1: And you should be of love.
0: ప్రేమకు ఒక రూపం లేదు.
1: Love has no form.
0: ప్రేమ ఒకదాని కోరదు.
1: It doesn't desire.
0: దానికి వడ్డీకి ఇవ్వదు.
1: And it doesn't give anything.
0: అప్పు ఇవ్వదు, అప్పు పుచ్చుకోదు.
1: And it doesn't give you loan or make any debt.
0: ప్రేమ ప్రేమనే.
1: Love is love.
0: ఆ ప్రేమను ప్రేమతోనే మనం తీసుకోవాలి.
1: And you should accept love only by love.
0: కనుక ప్రేమ స్వరూపులైనటువంటి మీరు అందరినీ ప్రేమ స్వరూపులుగా చూసుకోవాలి.
1: Being embodiments of love, consider everyone as the embodiment.
0: పంచభూతములు కూడాను ప్రతి మానవుని యందు ఉంటున్నవి.
1: The five elements are present in every man.
0: ఈ పంచభూతములు కూడాను పవిత్రమైనటువంటి ఫలితాన్ని అందిస్తున్నాయి.
1: And the five elements are sacred.
0: చెడ్డను ఎక్కడే గాని అందించదు.
1: Nothing bad whatsoever.
0: కానీ మీరు దాన్ని చెడ్డగా మారుస్తున్నారు.
1: But you are converting into bad.
0: ఒకానొక సమయంలో మీరు వేరుగా భావించొద్దండి. చెడ్డ విషయాలు కూడా చెప్పవలసి వస్తుంది మీకు.
1: Don't mistake that way. Even certain things have got to be said.
0: నారదుడు విష్ణు సందర్శన కోసం వెళ్ళాడు.
1: నారద వెంట లార్డ్ విష్ణు.
0: అప్పుడు విష్ణు నవ్వుతూ, నారద ఎక్కడి నుంచి వస్తున్నారన్నాడు.
1: స్మైలింగ్లీ విష్ణు క్వశ్చన్, నారద వేర్ డు యూ కమ్ ఫ్రమ్?
0: స్వామి నాకేం ఇల్లా వాకలా భార్యా బిడ్డలా, ఎక్కడ చూసినా తిరుగుతూ ఉంటాను.
1: నారద సెడ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఫ్యామిలీ,
0: ప్రపంచమంతా సంచరిస్తుంటాను.
1: ఐ గో అరౌండ్ ది ఎంటైర్ యూనివర్స్.
0: సంచరిస్తున్నావా, మంచిదే.
1: ఓ యు నో అబౌట్ ఫైన్.
0: రహస్యాన్ని ఏమైనా గుర్తించావా?
1: హ్యావ్ యూ అండర్స్టాండ్ ద మిస్టరీ ఆఫ్ మై క్రియేషన్?
0: స్వామి మీ చరిత్ర నేను గుర్తించుకోలేనా? తప్ప గుర్తించానన్నాడు.
1: ఐ హావ్ అండర్స్టూడ్ ద మిస్టరీ ఆఫ్ యువర్ క్రియేషన్.
0: ప్రతి ఒక్కటి కూడా నేను మంచికే సృష్టిస్తున్నాను అన్నాడు.
1: And Vishnu said, I have created.
0: నా సృష్టిలో ఏమైనా చెడ్డ నీవు చూచొచ్చావా?
1: హ్యావ్ యూ నోటీస్ ఎనీథింగ్ బ్యాడ్ ఇన్ మై క్రియేషన్?
0: నారదు యోచించాడు.
1: నారద థాట్ ఓవర్.
0: స్వామి
1: స్వామి
0: క్షమించండి, ఒక్కదాన్ని చూచాను అన్నాడు.
1: పార్డన్ మీ, ఐ హావ్ నోటీస్ సంథింగ్ బ్యాడ్ ఇన్ మై క్రియేషన్.
0: నేను సృష్టించినటువంటిది చెడ్డదుందా?
1: ఇన్ మై క్రియేషన్ ఎనీథింగ్ బ్యాడ్? నో, నథింగ్ వాట్స్ ఎవర్.
0: ఉంది స్వామి ఒక్కటి అన్నాడు.
1: నారద సెడ్ yes, there is one that is bad. What is it?
0: మలము అన్నాడు.
1: He said fecal matter. నారద సెడ్ fecal matter.
0: స్వామి దగ్గర కూడా పోవడానికి వీలు కాదు.
1: It's not possible to go anywhere near excreta. అది తెలియనటువంటి
0: పొట్టలోనే పెట్టుకొని పోషిస్తుంటాం మేము.
1: And it is there within the stomach, no doubt.
0: కానీ చూస్తే సహించలేము.
1: The moment you watch, well, you cannot bear the sight of it.
0: చెడ్డది ఎందుకు మీరు సృష్టించారన్నాడు.
1: Why have you created this bad excreta?
0: అది చెడ్డదే కాదు.
1: It's not bad anyway.
0: ఒక తూరు పై దాన్ని అడుక్కొని రామని చెప్పాడు.
1: He said, you go and ask tomorrow.
0: తిరిగి ఏందన్నాడు. దగ్గర పోను స్వామి అన్నాడు.
1: నారద సెడ్ ఐఎమ్ నాట్ ప్రిపేర్.
0: ఓ, నా ఆజ్ఞ ప్రకారం నేను నడుచుకోమన్నాడు.
1: ఇట్స్ మై కమాండ్, కండక్ట్ అకార్డింగ్లీ, గో.
0: సరే, ఇంక ఇష్ట ఆజ్ఞ ఏం చేసేది, వెళ్ళాడు.
1: ఇట్స్ లార్డ్స్ కమాండ్, హీ వెంట్.
0: దగ్గర పోతూ పోతూ ఉండకనే ఆ బలం చెప్పింది, చీ నారద నీవు దూరం ఉండి ఉండింది.
1: వెన్ యూ వాజ్ అప్రోచింగ్, ఫీస్ స్టార్టెడ్ ఆస్కింగ్ గెట్ అవుట్, డోంట్ బి ఎనీవేర్ నియర్.
0: నువ్వు నా దగ్గర రావద్దు, నీవు దూరం ఉండి,
1: యూ డోంట్ బి ఎనీవేర్ నియర్, గో.
0: ఏం చెప్తుండది?
1: And what is it?
0: ఎందుకు నేను దగ్గర రాకూడదు?
1: Why not?
0: నేను ఎంతో పవిత్రమైన దాన్ని.
1: I'm so sacred.
0: నిన్నటి దినము,
1: yesterday,
0: మంచి వంటగా ఉన్నాను.
1: I was
0: మంచి పాలగా ఉన్నాను.
1: I was a very good
0: మంచి పాయసంగా ఉన్నాను.
1: I was a
0: మంచి పాలగా ఉన్నాను. మంచి పెరుగుగా ఉండినాను.
1: I was a form of
0: curd. పవిత్రంగా ఉండినాను. భగవంతునికి అర్పితం కావించేటువంటి వస్తువులుగా ఉండినాను.
1: Yesterday I was the curd, I was the milk, the rice pudding, what not, offering to God.
0: ఒక్కతూరి ఈ మానవ సంఘం చేర్చినా నా గతి ఈ గతి.
1: The moment I join your company, this is my plight.
0: రెండవ తూరు తిరిగి నిన్ను చేర్చి ఇంకే గతి పడుతుందో, మీ దగ్గర రావద్దండి.
1: If I am were to be in your company for the second time, what is it that is awaiting for me?
0: కనుక మానవ యొక్క సంఘదోషంతో చెడ్డగా మారిపోతుండదు కానీ లేకపోతే ఏది చెడ్డది లోకంలో.
1: The mistake lies in the company. There's nothing bad as such.
0: కానీ దాన్ని సరిగా గుర్తించుకోవటం లేదు ప్రజలు.
1: We are not understanding the secret.
0: ఒకానొక సమయం లోపల ఏకైక కుమారుడు ఉంటున్నాడు ఒక తండ్రికి.
1: And a father has got only son.
0: ఆ కొడుకుకి ఎక్కడో తేలు కుట్టింది పాపం.
1: And he was bitten by a
0: scorpion. నాన్న తేలు కుట్టింది అని ఏడ్చుకుంటూ వచ్చాడు.
1: The son started crying because the scorpion bite.
0: తండ్రి పరిగెత్తాడు డాక్టర్ దగ్గరికి.
1: And the father ran to the doctor.
0: ఏకైక పుత్రుడు అమితమైన ప్రేమ.
1: Oh, he has got intense love.
0: కొడుకు యొక్క కంటిదారాలు చూడకూడదు.
1: Well, he cannot bear the pain.
0: డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు.
1: He went to the doctor.
0: నా కొడుకు ఏడుస్తున్నాడు ఈ తేలుకు ఏమైనా మందు ఇచ్చేసేయమని.
1: And he reported to the doctor that the son is crying because the scorpion bite.
0: చెప్పాడు నాయన ఈ ఆయింట్మెంట్ తీసుకుని పోయి కుట్టిన దగ్గర పోయి బాగా తిక్కుమన్నాడు.
1: అండ్ ద డాక్టర్ గేవ్ హిమ్ ఆయింట్మెంట్ అండ్ ఆస్క్డ్ ద ఫాదర్ టు అప్లై ది ఆయింట్మెంట్ వేర్ ది స్కార్పియన్ హస్ బిటన్.
0: తెచ్చాడు పాపం.
1: ఫాదర్ బ్రాట్ ది
0: ఎక్కడ నిన్ను తేలు కుట్టింది.
1: యాస్ వేర్
0: ఆ మూల అన్నాడు. మూల పోయి తిక్కాడు.
1: And they said in that corner I was bitten with scorpion. There he applied.
0: అర్థం చేసుకోలేనిటువంటి వ్యర్థం.
1: This is the way how
0: దేహం పైన ఎక్కడ కుట్టిందో అక్కడ తిక్కమని చెప్తే తేలు ఎక్కడ కుట్టింది మూల కుట్టింది ఆ మూల పోయి తిక్కాడు కానీ నొప్పి పోలే.
1: ఇన్ ఫ్యాక్ట్ హి అప్లైడ్ దిస్ ఆయింట్మెంట్ దేర్ ఇన్ ద కార్నర్ ద గ్రౌండ్.
0: ఈనాటి సాధకులు కూడా అట్టే చేస్తున్నారు.
1: దట్ ఇస్ స్పిరిచువల్ ప్రాక్టీస్ టుడే.
0: ఎక్కడ ఈ దుర్గుణాలు ప్రారంభమైనాయో
1: ద ప్లేస్ వేర్ బ్యాడ్ క్వాలిటీ స్టార్టెడ్
0: అక్కడ నీవు చక్కగా జాగ్రత్తగా ఉండమని చెప్పి.
1: దేర్ యూ హావ్ టు రెక్టిఫై అండ్ బి ఎక్స్ట్రా కేర్ఫుల్.
0: వీళ్ళ సంఘంతో వచ్చింది వాళ్ళ సంఘంతో వచ్చింది ఇతరులకు నెప్పం పెడుతున్నారు.
1: యూ బ్లేమ్ అదర్స్.
0: ఇతరులను ఎవరిని కూడా మనం దూషించకూడదు.
1: నెవర్ బ్లేమ్ ఎనీబడీ.
0: ఇతరులు ఎట్టి దోషమో లేదు.
1: దేర్ ఇస్ నో మిస్టేక్.
0: నీలో ఉన్న దోషమే నీకు బాధ పెడుతుంది.
1: ఇట్స్ ఓన్లీ యువర్ మిస్టేక్ దట్ పెయిన్స్ యూ.
0: కనుక నీ బాధ నీవు పరిహారం చేసుకో.
1: యూ వర్క్ ఫర్ యువర్ ఓన్ రిలీఫ్.
0: నీకు బాధ నీవు పరిహారం చేసుకోవడానికి నీ యొక్క భావంలో నీకు సరైనటువంటి మార్గము.
1: యు సాల్వ్ యువర్ ఓన్ ప్రాబ్లమ్. యువర్ ఫీలింగ్స్ ఆర్ ఇంపార్టెంట్ హియర్.
0: ఈ పంచభూతముల యందు ఉండేటువంటి యొక్క పరతత్వాన్ని చక్కగా అర్థం చేసుకో.
1: అండర్స్టాండ్ ది స్పిరిచువల్ ప్రిన్సిపల్ బిహైండ్ ద ఫైవ్ ఎలిమెంట్స్.
0: పంచ ప్రాణముల యొక్క తత్వాన్ని కూడా చక్కగా అర్థం చేసుకో.
1: ఆల్సో అండర్స్టాండ్ ది ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్స్.
0: అవి నీకు సర్వ దుఃఖములకు పరిహారం చేస్తాయి.
1: అండ్ దట్ సాల్వ్స్ ఆల్ ప్రాబ్లమ్.
0: సర్వ దుఃఖ పరిహారిణి పంచభూతములే.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఆల్ మిజరీ కెన్ బి టేకెన్ అవుట్ బై ది ఫైవ్.
0: దట్ పరిస రూప రసగంధాదులు
1: ద ఫైవ్ ఎలిమెంట్స్.
0: ఈ రూపరసగంధాదులు ఎంత గొప్పవి.
1: అండ్ దీస్ ఆర్ సో సీక్రెట్ గ్రేట్.
0: కనుక వాటిని మనం చక్కగా అనుభవించాలి.
1: అండ్ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద రైట్ వే.
0: సరైన భావంతో మనం అనుభవించాలి.
1: అండ్ యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ ద రైట్
0: వే. మనకు దుఃఖములు పరిహారం అవుతాయి.
1: అండ్ దెన్ యూ విల్ నెవర్ బి మిజరీ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ప్రతి ఒక్కటి మన ఎందున్నటువంటి భావదోషములే తప్ప.
1: Everything lies in you. The mistake is in you.
0: Padartha dosha evi levu.
1: Nothing wrong with the material.
0: Anni manchive.
1: All are good for
0: manlo unnatundi chedda bhavale manaku cheddanu bodhisthundaru.
1: Because of bad feelings within you, you consider everything bad.
0: Kanuka manalo manchi bhavani abhivruddhi parchukondi.
1: Develop good feelings.
0: దైవ భావాన్ని మీరు చింతించండి.
1: ఎంటర్టైన్ డివైన్ థాట్.
0: దైవనామాన్ని స్మరించండి.
1: థింక్ ఆఫ్ గాడ్, చాంట్ హిస్ నేమ్.
0: అది నీకు దుర్గుణాలు దురభ్రస్తులను దూరం చేస్తుంది.
1: దట్ సాల్వ్స్ ఆల్ ద ప్రాబ్లమ్స్.
0: కనుక మీరు చెడ్డవి పలకకూడదు.
1: నెవర్ అండర్ టేక్ ఎనీ బ్యాడ్ యాక్షన్.
0: ఎవరిని దూషించేటువంటి పలుకులు గట్టిగా పలకకూడదు.
1: డోంట్ బ్లేమ్.
0: అవుకుడును గాల్లో చేరిపోతున్నాయి.
1: అండ్ యు స్టార్ట్ అక్యూజింగ్ ఎనీబడీ.
0: గాల్లో చేరిపోయి ఎవరో ఒక గాల్లో వాళ్ళ లోపల ప్రవేశిస్తున్నాయి.
1: గెట్ మిక్స్డ్ అప్ ఇన్ ది ఎయిర్. ఇట్ విల్ గెట్ ఇన్ టు సమ్ వన్ ఎల్స్.
0: వాళ్ళకూడును ఆవేశం వస్తుంది.
1: దే టు విల్ హావ్ సిమిలర్ థాట్.
0: కాబట్టి ఎక్కడే గాని దుర్మార్గం అనేటువంటిది, దుర్భావం అనేటువంటిది, దుశ్చింత అనేటువంటిది ఉన్న చోట మీరు చేరకండి.
1: Never be in the company of anybody who are bad, who have got bad thoughts, bad feelings.
0: Manam kudu chedda chedda padavulu upayoga pettakoddu.
1: And we too should not act in a bad way.
0: Chedda chedda choopulanta manam choodakoddu.
1: We should not have bad looks.
0: Chedda choopulu choochi em prayojanam.
1: Why bad looks?
0: Keechakudu chedda choopu choochadu.
1: Keechaka had bad looks.
0: Bhimunto talabagalu kottukunnadu.
1: And ultimately died at the hands of Bhima.
0: Chedda matalanta vinindi.
1: And all bad was heard.
0: దశరథ మహారాజు ప్రేమయ్య భార్య
1: విత్ వైఫ్ సో డియర్ టు దశరథ
0: కైక.
1: కైక
0: మందరి చెప్పినటువంటి దుర్బోధన అంతా వినింది.
1: అండ్ హీ పేడ్ హీట్ టు ఆల్ ది వర్డ్స్ ఆఫ్ మందర.
0: వినేటప్పటికి ఆమెకు చెడ్డ పేరు వచ్చేసి.
1: అండ్ షీ గాట్ ఎ బ్యాడ్ నేమ్.
0: ఈనాడు సమాజంలో ఎవరైనా గానీ కైక అమ్మ అని పేరు పెట్టుకుంటున్నారు.
1: ఇస్ దేర్ ఎనీవన్ విత్ ద నేమ్ కైక హియర్?
0: కైక పేరే ఎవరు వచ్చింది?
1: నో వన్ థింక్స్ ఆఫ్ కైకాస్ నేమ్ టుడే.
0: కారణం ఏమిటి? చెడ్డ పలుకులు విన్నటువంటిది కాదు.
1: బికాజ్ షీ సింబలైజెస్ బ్యాడ్ లిసనింగ్.
0: కనుకనే కైక మంచిది కాదు.
1: సో కైక ఇస్ నాట్ గుడ్.
0: చెడ్డ చూపులు చూసినటువంటి కీచకుడు మంచి వాడు.
1: కీచక విత్ బ్యాడ్ లుక్స్.
0: చెడ్డ శ్రవణం
1: అండ్ బ్యాడ్ లిసనింగ్.
0: మంచి శ్రవణం చెయ్యాలి.
1: ఆల్వేస్
0: చెడ్డ శ్రవణం చేస్తే ఎప్పుడు చూసినా కానీ దుర్యోధన దుశ్శాసనాదులు పాండవులు చెడ్డ చెడ్డ మాటలు మాట్లాడటం.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దుర్యోధన దుశ్శాసన
0: ధర్మమూర్తులైనటువంటి పాండవులు
1: ఆల్ బ్యాడ్ వర్డ్స్
0: చేయటం.
1: And in fact, they have heard Pandavas.
0: Their embodiments of righteousness. కట్టగడపడి దుర్యోధన దుశ్శాసనాదులు కట్టగడపి వంశమే నాశనం చేస్తారు.
1: అల్టిమేట్లీ వాట్ హ్యాపెండ్ దుర్యోధన దుశ్శాసన క్లాన్.
0: చెడ్డ మాటలు వినకూడదు.
1: నెవర్ లిసన్ టు బ్యాడ్.
0: ఒక చిన్న ఉద్దేశం మీకు పిల్లలకు చెప్తున్నాను.
1: ఇంపార్టెంట్ పాయింట్ స్వామి వాంట్స్ టెల్ యు.
0: ఎవరైనా వచ్చి ఇట్టు చెప్పారు అట్టు చెప్పారని కొంచెం చెడ్డ మాటలు చెప్తారు.
1: Somebody may come and start telling
0: you. అది మీ మనసు చాలా కష్టమేస్తుంది.
1: You feel so hurt.
0: నీ మనసుకి కష్టం చేసేటువంటి మాటలు నీ ఇంకోరు చెప్పి వాడి మనసు కూడా నీవు కష్టపెట్టాలి.
1: By listening to bad words you are hurt. Why do you then again repeat?
0: ఒకవేళ మీ అమ్మా నాన్న ఎవరో తిట్టారనుకుంటారు.
1: If somebody accuse your parents.
0: అది కూడా పోయి నీకు తల్లిదండ్రులకు చెప్తావు.
1: And you report the matter to your parents.
0: వాళ్ళు కూడా చాలా బాధపడతారు.
1: They too feel sad.
0: కాబట్టి నీవు తల్లిదండ్రులకు కూడా బాధపెట్టిన వాడు అవుతావు.
1: And your response
0: so చెడ్డ మాటలు వింటే దాన్ని ఇంకోరు చెప్పకూడదు.
1: And if you heard anything bad ఎవరికి
0: అలాంటి మొట్టమొదటి మీరు భద్రం చేస్తారు.
1: ఫస్ట్ థింగ్ దట్ యూ షుడ్ నో దాట్
0: ఏదో కొన్ని యాక్సిడెంట్ గా వింటారు.
1: యాక్సిడెంటల్ యూ మే
0: లిసన్ నాకున్నాను వాటిని ఏమాత్రం మనసులో చేర్చుకోకూడదు.
1: బట్ నెవర్ టేక్ ఇట్ ఇన్
0: వాటిని స్నేహితులు చెప్పి వాడి మనసు కూడా కష్టపెట్టద్దు.
1: అండ్ డోంట్ రిపోర్ట్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్.
0: కనుక చెడ్డ మాటలు వినకుండా మనం పవిత్రమైన భావాలు.
1: డోంట్ హ్యావ్ బ్యాడ్ లుక్స్, డోంట్ యూస్ బ్యాడ్ వర్డ్స్, డోంట్ హ్యావ్ బ్యాడ్ థాట్స్.
0: స్వామిని చూడని కనులేలరా.
1: What for? Cannot see God.
0: కన్నులను ఇచ్చిన ఎందుకు తెలుసా?
1: You know why eyes are gifted?
0: సందులు గొందులు చూచుటక.
1: Is it only to see the
0: basic వాసుని కన్నులారా కాంచేందుకురా?
1: Eyes are gifted to see the beauty of God.
0: ఎందుకు మనం వారిని విని చూడటానికి?
1: No, not staring. దానికోసం
0: ఇవ్వలేదు మన కన్నులు.
1: No, not for that purpose.
0: కనుక పవిత్రమైనటువంటి కన్నులు పవిత్రమైన పనుల్లో పెట్టాలి.
1: ఐజ్ ఆర్ సో సీక్రెట్, విజన్ ఇస్ సీక్రెట్.
0: ఈ విధంగా పంచభూతములు కూడాను
1: ఫైవ్ ఎలిమెంట్స్
0: ఇందులో ప్రపంచము ప్రకృతి అనేటువంటి చాలా ఉత్తమమైనటువంటిది.
1: ది క్రియేషన్ యాజ్ ఎ హోల్ ఇస్ సో నోబుల్.
0: ఈ ప్రకృతిలో మనం పుట్టాము.
1: వి ఆర్ బోర్న్ ఇన్
0: దిస్ ప్రకృతి. పరమాత్మ యొక్క అంగము.
1: అండ్ దిస్ నేచర్ ఇస్ ది లింబ్ ఆఫ్ గాడ్.
0: కాబట్టి ప్రకృతిలో పుట్టిన మనం అందరూ కూడాను భగవంతుని యొక్క అంశంలో చేరిపోవాలి.
1: హావ్ బీన్ బోర్న్ ఇన్ దిస్ నేచర్ విచ్ ఇస్ ది లింబ్ ఆఫ్ క్రియేటర్. వి షుడ్ మర్జ్ ఇన్ గాడ్.
0: ఆ విధంగా ఉండినప్పుడే మీరు దైవత్వాన్ని తప్పక పొందుతారు.
1: సర్టెన్లీ యు ఆర్ ఎటింగ్ డివినిటీ.
0: ప్రపంచంలో ఏది చెడ్డది లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ బ్యాడ్ ఇన్ దిస్ వరల్డ్.
0: భావాలే చెడ్డది.
1: అవర్ ఫీలింగ్స్ ఆర్ బ్యాడ్.
0: సృష్టి ఎక్కడ ఉంది చెడ్డది?
1: దేర్ ఇస్ నథింగ్ బ్యాడ్ ఇన్ క్రియేషన్.
0: నారదుడు కూడా చూచింది చెడ్డది చూచాడు, కానీ నారదు చూచింది కూడా తప్పు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ది నారదస్ అబ్జర్వేషన్ టు
0: విష్ణు చెప్పింది చెడ్డ అనేటువంటి లోకంలో లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ బ్యాడ్ ఇన్ దిస్ వరల్డ్.
0: ఆ చెడ్డనే బయటికి పోకపోతే నీ యొక్క ఆరోగ్యం పాడైపోతుంది.
1: ఇఫ్ ది బ్యాడ్ మ్యాటర్ ఇస్ నాట్ ఎక్స్క్రీటెడ్ యువర్ హెల్త్ విల్ గెట్ స్పాయిల్డ్.
0: భగవంతుడు మంచి కోసమే చేస్తున్నాడు.
1: సో ఈవెన్ దట్ ఇస్ డన్ ఫర్ యువర్ ఓన్ గుడ్.
0: ఎందులో కూడా చెడ్డనే లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ వాట్స్ ఎవర్ బ్యాడ్.
0: కాబట్టి అన్నిటినీ మంచిగా తీసుకోండి.
1: కన్సిడర్ ఎవ్రీథింగ్.
0: నీకు ఏదైనా బాధ కలిగింది, దిస్ ఇస్ గుడ్ ఫర్ మీ, గుడ్ ఫర్ మీ, గుడ్ ఫర్ మీ అనుకో.
1: ఈవెన్ ఇఫ్ యూ సఫర్, కన్సిడర్ దట్ ఇస్ గుడ్ ఫర్ యూ.
0: దూషణ భూషణ తిరస్కార పురస్కారం అన్ని కూడా మంచిగానే భావించుకో.
1: ప్రైజ్ అండ్ బ్లేమ్ కన్సిడర్ దెమ్ విత్ ఈక్వల్ మైండెడ్నెస్.
0: అన్ని ఆనందంగా నీవు తీసుకో.
1: టేక్ దెమ్ బ్లిస్.
0: నీకు మించినటువంటి యోగి మరొకటి లేడు.
1: అండ్ దేర్ ఇస్ నో వన్ కెన్.
0: నీకు మించిన త్యాగి మరొకటి లేడు.
1: అండ్ దేర్ ఇస్ నో వన్ దట్ యు కెన్ హూ కెన్ ఎక్సెల్.
0: మరొకటి లేడు.
1: అండ్ యువర్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్.
0: కనుక అలాంటి యోగాన్ని నీవు పొందాలి.
1: అండ్ దట్ స్టేట్ యూ షుడ్ అటైన్.
0: అలాంటి త్యాగాన్ని నీవు పొందాలి.
1: యూ షుడ్ ద వన్ ఆఫ్ సాక్రిఫైస్.
0: అలాంటి పరిశుద్ధమైన హృదయాన్ని నీవు నింపుకోవాలి.
1: అండ్ యూ షుడ్ హ్యావ్ సీక్రెట్ హార్ట్.
0: ఈ విధంగా పంచభూతం యొక్క తత్వాన్ని చక్కగా విచారించి
1: you should investigate the five elements.
0: పంచభూతములు నా యందు కూడా ఉంటున్నాయి.
1: They are within me.
0: ఆ పంచభూతములు పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టాలి.
1: And I should make proper use
0: of them. నా విశ్వాసాలు కూడాను భగవత్ నామములో ప్రవేశపెట్టాలి.
1: While as I breathe I should sing his glory.
0: అని భగవత్ నామాన్ని చింతించు.
1: So one should sing the glory of God.
0: భజన బినా సుఖ

0: సత్యం నాస్తి పరం సుఖం. దివ్యాత్మ స్వరూపులైన బాలబాలికలారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ ది డివైన్ యంగ్ మెన్ అండ్ విమెన్.
0: సత్యమే భగవత్ స్వరూపము.
1: ట్రూత్ ఈజ్ గాడ్.
0: సిరి సంపదలు, భోగభాగ్యములు సత్యముని ఆశ్రయిస్తూ ఉంటాయి.
1: The material prosperity, the comforts and conveniences, they all depend on truth.
0: యావత్ ప్రపంచమును కూడాను సత్యమే మోయుచున్నది, భరించుచున్నది.
1: It is the truth that bears the weight of the entire world.
0: సత్యం నాస్తి పరో ధర్మః. సత్యమనే పునాదులపైని ధర్మం అనేటువంటి భవనము ఆధారపడి ఉంటున్నది.
1: The mansion of dharma has got its foundation of truth.
0: కనుక ప్రతి మానవుడు అనేక విధములైన ఆరాధనలు సల్పుతున్నప్పటికీ సత్యమే ప్రత్యక్ష దైవము.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ది ఫ్యాక్ట్ దట్ వీ ఫాలో సో మెనీ స్పిరిచువల్ ప్రిసూట్స్, ఇట్ ఇస్ ద ట్రూత్ విచ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: ట్రూత్ ఇస్ గాడ్.
1: ట్రూత్ ఇస్ గాడ్.
0: ఏ దేశమందైనా, ఏ కాలమందైనా, ఏ వ్యక్తులు ఎందైనా సత్యము అత్యవసరం.
1: At any point of time, anywhere, in any part of the world, in any individual, it is the truth which
0: satyame
1: is most essential.
0: Jeevitame ledu.
1: Bereft of truth, there is no life.
0: Itti satyanni manavudu ee naadu vismarinchatam chetane prapanchamulo aneka vidhamulaitvanti allakallolamulu ashantulu vidrimminchipothunnavi.
1: Because of the absence of truth, because the truth is forgotten, the whole world is full of anxieties, agitations and restlessness.
0: సత్యమే సర్వులకు మాతృమూర్తి.
1: Truth is the mother.
0: అట్టి సత్యము నుండి ఏ ప్రతి మానవుడు కూడాను ఆవిర్భవించాడు.
1: Man is born to this truth.
0: సత్యం

0: It's only from this point of truth the whole creation has originated. The entire universe merges back into this truth. There's no place where there is no truth. This is the pure, unsullied truth of truths.
1: Satya dharmamulne vijayamu varistu unnadi.
0: The one who follows the truth and dharma, that bound to be victorious.
1: Bujabalamulu kani, leka buddhibalamulu kani, ayudhibalamulu kani, leka shastrabalamulu kani, ematram kudanu aa vijayamu lekka cheyadu.
0: You will not be successful by merely having the physical strength, intelligence, weaponry, and so on. They are all worldly and physical. They are worldly equipment. They are temporary.
1: నిత్య సత్యమైనటువంటి సత్య ధర్మములను మానవుడు ఈ జగత్తునందు అభివృద్ధి గావించడమే మానవుని యొక్క ప్రధానము యొక్క సూత్రము.
0: ద మెయిన్ ప్రిన్సిపల్ ఇన్ దిస్ లైఫ్ షుడ్ బి టు ఫాస్టర్ ట్రూత్ అండ్ ధర్మ.
1: కనుకనే ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మెన్ కైండ్ ఇస్ మ్యాన్.
0: సో ఇట్ ఈస్ సెడ్ ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మెన్ కైండ్ ఇస్ మ్యాన్.
1: హృదయములో ఆవిర్భవించినటువంటి తలంపులను వాక్కులో ఉచ్చరించి వాక్కులో చెప్పినటువంటి యొక్క విషయమును చేతులతో ఆచరించడమే ఇది నిజమైన మానవత్వం.
0: The true human quality lies in maintaining harmony, what is thought of and what is said and what is practiced later.
1: Thoughts, words and actions.
0: Thoughts, words and actions must be united in harmony.
1: Ityadi ekatvamainatundi oka tattvanni manavudu gurtinchukolekapothunnadu.
0: Man is not able to recognize the value of this harmony.
1: Satyam ante chuchinadi chuchinattu cheptamu talchinadi talchinattu cheptamu అనుభవించినది అనుభవించినట్టు చెప్పటము ఇది ఏ సత్యమని భావిస్తున్నారు.
0: వి కన్సిడర్ ట్రూత్ మీన్స్ డిక్లేరింగ్ వాట్ వీ హ్యావ్ సీన్, టెలింగ్ వాట్ వీ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్, డిక్లేరింగ్ వాట్ వీ థింక్.
1: ఇది వ్యావహారికమైనటువంటి సత్యమే కానీ నిజమైన సత్యం కాదు.
0: దిస్ ఇస్ జస్ట్ ద వరల్డ్లీ ట్రూత్ బట్ నాట్ ద ట్రూత్ ఇన్ ట్రూ సెన్స్.
1: చూచినది మరొక నిమిషం ఇది మారవచ్చును.
0: వాట్ యూ హ్యావ్ సీన్ మైట్ చేంజ్ లేటర్.
1: ఇప్పుడు చెప్పినటువంటిది మరొక నిమిషంలో మరొకటి మారవచ్చును.
0: వాట్ యు సే నౌ యు మే నాట్ హోల్డ్ ఆన్ లేటర్.
1: ఒక వ్యక్తి డ్రామాలో రాజు వేషం వేశాడు.
0: ద పర్సన్ ప్లేడ్ ద రోల్ ఆఫ్ ఎ కింగ్ ఇన్ ఎ డ్రామా.
1: ఆ స్టేజ్ పైన చూచినప్పుడు తాను కిరీటధారి అయి ఉంటున్నాడు.
0: ఆన్ ద స్టేజ్ హి వేర్స్ ద క్రౌన్.
1: కానీ తెల్లవారేటప్పటికీ తాను సామాన్య మానవుడి వలె గోచరిస్తున్నాడు.
0: నెక్స్ట్ మార్నింగ్ హి ఇస్ ఎన్ ఆర్డినరీ పర్సన్.
1: ఇది సత్యమా అది సత్యమా?
0: Is this the truth or that?
1: అప్పుడు స్టేజ్ పైన చూచినటువంటిది అది సత్యము.
0: That what you have seen on the stage.
1: రాత్రి చూచినది అది సత్యము.
0: What you experienced that night is true.
1: పగలు చూచినది ఇది సత్యము.
0: What you have experienced in the daytime is true.
1: ఈ సత్యము అసత్యమునకు అన్వయించదు. ఆ సత్యము ఈ సత్యమునకు అన్వయించదు.
0: This truth is not applied to that and vice versa.
1: కనుకనే ఇవి తాత్కాలికమైనటువంటి సత్యములు, దీనిని నిజము అని చెప్పారు.
0: These are temporary truths.

0: You can call them facts.
1: సత్యం అనగా త్రికాల భాగ్యం సత్యం.
0: Truth
1: మూడు కాలములు ఎందు కూడాను మారనటువంటిదే సత్యం.
0: Truth is changeless in all three periods of time.
1: ఇట్టి సత్యతత్వము ప్రతి వ్యక్తి కూడాను గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: Every individual should make every attempt to know the nature of truth.
1: సత్యం అనగా దీని అంతరార్థం ఏమిటి?
0: What is the inner significance of truth?
1: దీందులో సత్యము అనేటువంటి పదములో మూడు అక్షరములు ఉంటుంది.
0: ఇన్ దిస్ వర్డ్ సత్యం దేర్ ఆర్ త్రీ లెటర్స్.
1: సత్ ఈ ఎం, ఇది సత్యం.
0: సత్ ఈ ఎం సత్యం.
1: సత్ అనగా ఇందులో ప్రాణము అని అర్థం.
0: సత్ హియర్ మీన్స్ లైఫ్.
1: ఈ అనగా అన్నము అని.
0: ఈ స్టాండ్స్ ఫర్ ఫుడ్.
1: ఎం అనగా సూర్యుడు అని.
0: ఎం ఇస్ సన్.
1: ప్రతి మానవునికి ఆహారం అత్యవసరం.
0: ఎవ్రీ ఇండివిజువల్ నీడ్స్ ఫుడ్.
1: ప్రాణము కలిగినటువంటి ప్రతి వ్యక్తికి అత్యవసరము అన్నము.
0: ఎవ్రీ లివింగ్ క్రీచర్ నీడ్స్ ఫుడ్.
1: కనుకని అన్నమును ప్రసాదించేటువంటి వాడు సూర్యుడు.
0: ఇస్ ద సన్ హూ గివ్స్ అస్ అవర్ ఫుడ్.
1: సూర్యుని వల్ల అన్నమును దించుకుని అన్నం ద్వారా జీవుణ్ణి బ్రతికించుకోవటమే ఇది మానవత్వం యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం.
0: విత్ ది హెల్ప్ ఆఫ్ ద సన్ వీ హ్యావ్ అవర్ ఫుడ్ అండ్ సస్టైన్ అవర్ లైఫ్. దిస్ అవర్ రెస్పాన్సిబిలిటీ.
1: ప్రాణము సూర్యుడు మారనటువంటి వారు.
0: సన్ అండ్ ద లైఫ్ దే డోంట్ చేంజ్.
1: ఇవి సత్యస్వరూపమును ధరించినటువంటివి.
0: దట్ వెరీ ఎంబాడీమెంట్స్ ఆఫ్ ట్రూత్.
1: దీనిని ఇంకొక పర్యాయం మరొక పదముతో విచారించి చూసినప్పుడు సత్య.
0: యూ కెన్ ఆల్సో ఇంటర్ప్రిట్ ఇన్ అనదర్ వే. సత్య
1: సత్య అనేటువంటి రెండు అక్షరములు ఎందుకు మూడు అక్షరములు ఏమిటి ఉంటున్నాయి?
0: దో ఇట్ ఈస్ టూ లెటర్డ్ వన్ యూ హ్యావ్ త్రీ లెటర్స్.
1: స త య ఇది సత్య.
0: స త య త్రీ లెటర్డ్ సత్య.
1: ఈ స త య అనే మూడు అక్షరములను త్రిప్పి మనం పలికినప్పుడు యా త స అని పలుకుతుంది.
0: ఇఫ్ యూ జస్ట్ పుట్ ఇట్ ఇన్ ద రివర్స్ ఆర్డర్ ఇట్ ఈస్ యా త స.
1: యా త స అవుతుంది.
0: ఇట్ ఈస్ యా త స ఇన్ ద రివర్స్.
1: యా అనగా యమనియమాదులతో.
0: యా స్టాండ్స్ ఫర్ ద డిసిప్లిన్ ఔటర్ అండ్ ఇన్.
1: తపస్సును ఆచరించినప్పుడు.
0: కండక్టింగ్ పెనెన్స్.
1: స అనేటువంటి సత్యస్వరూపుడైన దైవత్వాన్ని పొందవచ్చును అని దీని అర్థం.
0: వన్ వుడ్ ఎక్వైర్ అండ్ ఎక్స్పీరియన్స్ ద డివినిటీ.
1: కనుకనే యమనియమాదులు అంటే ఏమిటి?
0: What are these disciplines, inner and outer?
1: Anaga indriya nigraham gavinchukovali.
0: It only means one should have sense control.
1: Tapas ante emiti?
0: What is penance?
1: Talakrinda vetti payina kaalu petti yojinchadam kaadu tapas.
0: It is not putting our head down with the legs up.
1: Tapas anaga trikarana shuddhiye tapas.
0: Penance means the purity of action, thought and word and deed.
1: Idiye tapas.
0: This is penance.
1: Kanuka manavattamulo undinatundi enni vidhamaina shaktulano మనం గుర్తించుకోలేకపోతున్నాం.
0: వి ఆర్ నాట్ ఏబుల్ టు నో ది కెపాసిటీస్ ది పొటెన్షియాలిటీస్ దట్ వి హావ్.
1: ప్రతి అణువు నుండి ఘనం వరకు కూడాను దివ్యత్వం అనేటువంటిది వ్యాపించి ఉంటుండాలి.
0: ది డివినిటీ స్ప్రెడ్స్ రైట్ ఫ్రమ్ ఎ మైక్రోకాజమ్ ఆటమ్ టు ఎ మాక్రోకాజమ్.
1: ప్రతి పదార్థమునందు ఘనమునందు కూడాను అణువుల యొక్క చేరికనే ఉంటుండాలి.
0: ఎవ్రీ మెటీరియల్ ఫర్ దట్ మ్యాటర్ ఇస్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఆటమ్స్.
1: ఇటువంటి దివ్యత్వాన్ని మనము ఇంత తెలివితేటలు కలిగి ఇన్ని విద్యాబుద్ధులు కలిగి మనం జ్ఞానత్వంతో ఉండి కూడాను గుర్తించుకోలేకపోతున్నాం.
0: విత్ ఆల్ అవర్ ఇంటెలిజెన్స్ ఎడ్యుకేషన్ అండ్ నాలెడ్జ్ వీ ఆర్ నాట్ ఏబుల్ టు నో ద డివినిటీ.
1: ఈనాడు లోకములో విద్యలన్నీ కూడాను బాహ్యమైనటువంటి ప్రాప్తమైనటువంటి వాటినే మనం విచారిస్తున్నాం.
0: ద మోడర్న్ ఎడ్యుకేషన్ టుడే సెంటర్స్ రౌండ్ ద వరల్డ్లీ ఫిజికల్ మ్యాటర్.
1: మానవత్వం యొక్క గమ్యం ఏమిటి?
0: వాట్ ఇస్ ది పర్పస్ ద గోల్ ఆఫ్ లైఫ్.
1: వీడు ఈ ఆనందమును ఎక్కడ నుంచి అనుభవిస్తున్నాడు?
0: Where does he get this bliss?
1: ఇది దైవం నుంచినే ఆవిర్భవిస్తుందాలి.
0: You can be blissful only from God.
1: కనుకనే మనం హ్యాపీ హ్యాపీ అంటుంటున్నాం. Where is that happy? Happiness is union with God.
0: We say happiness, happiness, where does it lie? Happiness lies in the union with God.
1: ఈ యూనియన్ అనేటువంటిది ఎక్కడ? God అనేటువంటిది ఎక్కడ?
0: Where do you find this union? Where is God?
1: సర్వత్రా ఉండినటువంటి దివ్యత్వాన్ని మనం అన్వేషణ చేయటం ఎక్కడ?
0: When God is all pervasive, where do you search for him?
1: Neeve daivam.
0: You are God.
1: Neevu kevalam dehaabhimanam kalagatam chetane neevu manavudiga bhavistunnavu.
0: Because of the identification of the body, you consider yourself a human being.
1: Deham okati water bubble.
0: Body is a water bubble.
1: Mind anetundi mad monkey.
0: Mind is a mad monkey.
1: Neevu rendu kudanu negative say.
0: Both of these are negatives.
1: Kaani manamu denini anusarinchali?
0: What is that we should follow?
1: కాన్షియన్స్ అనుసరించాలి.
0: వి షుడ్ ఫాలో అవర్ కాన్షియన్స్.
1: ఇదియే నిజమైనటువంటి ఒక తత్వం.
0: This is the true reality.
1: ఈ కాన్షియన్స్ అనేటువంటిది సత్యమునే మనకు బోధిస్తుంది.
0: This conscience advocates the principle of truth.
1: ఇట్టి సత్యాన్ని మనము తెలుసుకోవటానికి తగినటువంటి కృషి చేయాలి.
0: We should make an attempt to know this truth.
1: రాగద్వేషాలతో దూషితం కానటువంటి హృదయాన్ని.
0: We should have the heart which is not polluted by attachment and hatred.
1: అసత్యాదులతో దూషితం కానటువంటి వాక్కును.
0: Our talk should not be polluted by falsehood.
1: హింసాదులతో దూషితం కానటువంటి కాయమును.
0: The body should not be polluted by violence.
1: మనము అనుభవించినప్పుడే దివ్యత్వం మనకు సాక్షాత్కరిస్తుంది.
0: And once we experience this, you will have the direct manifestation of the divinity.
1: కాని ఈనాడు శాంతి లేదు, శాంతి లేదు. ఎందుకు లేదు శాంతి?
0: Today we say there is no peace. What's the reason?
1: దుష్ట సంకల్పముల చేత దుష్టుడగును సత్య సంకల్పముల చేత సాధువగును సకల సంకల్పరహితుడే శాంతి పొందు. సకల సంకల్ప రహితుడే శాంతి నొందు.
0: బికాస్ ఆఫ్ వికెడ్ థాట్స్ వన్ బికమ్స్ బ్యాడ్ అండ్ వికెడ్. బికాస్ ఆఫ్ గుడ్ థాట్స్ వన్ బికమ్స్ పాయస్ అండ్ నోబుల్. ద వన్ హూ ట్రాన్సెండ్స్ ద మైండ్ అండ్ థాట్ విల్ లివ్ ఇన్ పీస్.
1: సకల సంకల్పములు కూడా లేకుండా పోవాలి.
0: వన్ షుడ్ గో బియాండ్ ద రెల్మ్ ఆఫ్ థాట్.
1: అప్పటి సంకల్పములు అప్పటికి మాత్రమే అనుభవించాలి.
0: యు షుడ్ హ్యావ్ ఎంటర్టైన్ ద థాట్ ఫర్ దట్ మోమెంట్.
1: ఈ సంకల్పముల యొక్క చేరికనే మనసు యొక్క స్వరూపం.
0: మైండ్ ఇస్ జస్ట్ ద కాంబినేషన్ ఆఫ్ థాట్స్.
1: కనుకనే మనం సంకల్పం అనేటువంటి దాన్ని అరికట్టుకున్నప్పుడు మనసు సులభంగా అరికట్టుకోవచ్చు.
0: వెన్ వన్స్ వీ హావ్ కంట్రోల్ ఆన్ అవర్ థాట్ వీ కెన్ కంట్రోల్ అవర్ మైండ్.
1: దీనిని లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ఎ ప్లెజర్ అని.
0: దిస్ వాట్ ఈస్ సెడ్, లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ఎ ప్లెజర్.
1: ఈనాటి మానవులకు మితిమీరినటువంటి కోరికలు అభివృద్ధి అవుతున్నాయి.
0: మ్యాన్ టుడే హ్యాస్ ఎవర్ రైజింగ్ డిజైర్.
1: కనుక ఈ డిజైర్స్ ను మనం క్రమక్రమేణా తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి.
0: సో వీ హావ్ టు కంట్రోల్ అండ్ రిడ్యూస్ అవర్ డిజైర్స్ గ్రాడ్యువలీ.
1: ఈ డిజైర్స్ వల్లనే మానవుడు అనేక విధమైన అశాంతికి గురి అవుతున్నాడు.
0: మ్యాన్ ఈజ్ రెస్ట్లెస్ బికాస్ ఆఫ్ దీస్ డిజైర్స్.
1: కనుకనే అవసరమైనటువంటి డిజైర్స్ ను మాత్రమే మనం పరిమితం చేసుకోవాలి.
0: హౌఎవర్ వీ కెన్ హ్యావ్ ద డిజైర్స్ అండర్ సర్టన్ లిమిట్స్ నీడెడ్.
1: ఈ సమాజంలో మనం జీవించే సమయంలో నైతికంగా ధార్మికంగా ఆధ్యాత్మికంగా జీవించాలి.
0: ఇన్ దిస్ వరల్డ్ ఇన్ సొసైటీ వీ షుడ్ లీడ్ ఎ లైఫ్ ఆఫ్ మొరాలిటీ రైచియస్నెస్ అండ్ స్పిరిచువాలిటీ.
1: దీనిని పవిత్రమైన వేదములు అనేక రూపంలో ప్రబోధిస్తూ వచ్చింది.
0: దిస్ ఇస్ టాట్ బై ది సీక్రెట్ వేద ఇన్ సెవరల్ వేస్.
1: సత్యం రుజాత్. ఇది నైతికమైన గౌరవాన్ని అందిస్తుంది.
0: వెన్ యూ స్పీక్ ట్రూత్ న్యాచురలీ యూ విల్ ఎర్న్ ఆల్ రెస్పెక్ట్ మోరలీ.
1: నైతిక గౌరవము మానవుడు ఈనాడు కోల్పోయినాడు.
0: మ్యాన్ హాస్ లాస్ట్ దిస్ మోరల్ రెస్పెక్ట్.
1: కారణం ఏమిటి?
0: వాట్స్ ద రీజన్?
1: సత్యం రూయాత్. సత్యాన్ని మరవద్దు, మర్చిపోవటం చేతనే ఈ విధమైనటువంటి యొక్క నైతిక విలువలు తరిగిపోతున్నాయి.
0: నెవర్ ఫర్గెట్ ట్రూత్. దిస్ ఇస్ ద కాజ్ ఫర్ ద డిక్లైన్ ఇన్ అవర్ మోరల్ స్టాండర్డ్స్.
1: రెండవది ధార్మికమైనటువంటి యొక్క సత్యము.
0: సెకండ్ ద రైచియస్ ట్రూత్.
1: ప్రియం రూయాత్. ఈ సత్యమును కూడాను ప్రియమైనటువంటి మాటలతో చెప్పాలి.
0: యూ షుడ్ స్పీక్ ట్రూత్ ఇన్ ఎ ప్యాలెటబుల్ వే, ఇన్ ఎన్ అగ్రియబుల్ వే.
1: కఠినమైనటువంటి పదములతో సత్యం చెప్పకూడదు.
0: యూ షుడ్ నెవర్ స్పీక్ ట్రూత్ ఇన్ ఎ హార్ష్ వే.
1: కనుకనే సత్యం రూయాత్ అనేటువంటిది నైతిక విలువ.
0: స్పీకింగ్ ట్రూత్ ఇస్ ఎ మారల్ వాల్యూ.
1: ప్రియం రూయాత్ అనేటువంటిది ధార్మిక విలువ.
0: టు స్పీక్ ట్రూత్ ఇన్ ఎన్ అక్సెప్టబుల్ వే.
1: రూయాత్ సత్యం అప్రియం. ఇది ఆధ్యాత్మిక విలువ.
0: ద థర్డ్ వన్ ఇస్ నాట్ టు స్పీక్ truth which is not acceptable, not agreeable, is that spiritual truth.
1: ప్రీతి కలిగింది కదా అని అసత్యమును చెప్పకూడదు.
0: ఫర్ ద సింపుల్ రీజన్ దట్ టు సాటిస్ఫై యు షుడ్ నెవర్ అటర్ ఎ లై.
1: కనుక ఈ మూడు యొక్క గుణములను ఈనాడు మానవుడు మర్చిపోయాడు.
0: దీస్ త్రీ క్వాలిటీస్ ఆర్ ఫర్గాటెన్ బై మ్యాన్ టుడే.
1: సమాజంలో ఎక్కడ చూచినను సత్యం అనేటువంటి కరువు అయిపోయినది.
0: దేర్ ఇస్ నో ట్రూత్ ఇన్ సొసైటీ, నాట్ ఈవెన్
1: ప్రియమైనటువంటిదే సత్యం అనేటువంటిది అని గుర్తించుకోలేకపోతున్నారు.
0: They are not able to understand that which is to be accepted is truth.
1: Edru board lo kanipistundadi, truth is God, love is God. Ee rendu levi naadu.
0: Right in front of you find two boards there, truth is God, love is God, which are missing.
1: Kaani baita board lo maatrame kanipistundayi, kaani hrudaya board lo kanipinchalavi.
0: We find the letter scribbled over there on the board, not on the board of the human heart.
1: మంచి కానీ చెడ్డ కానీ రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
0: good or bad is nothing but the reflection of the inner being.
1: కనుక మనం హృదయము లోపల దీన్ని ప్రతిష్ఠ చేసుకోవాలి.
0: Therefore we should install it in our heart.
1: అప్పుడే బాహ్యమైనటువంటి జగత్తునందు మనం సగౌరవాన్ని పొందగలము.
0: Then only you will earn respect in the outer society.
1: సామాజిక జీవితాన్ని అభివృద్ధి పరచడానికి ఒక విధమైనటువంటి ఒక ప్రియం ఉండాలి.
0: You can also work for the progress of the standards of the society, social values.
1: మానసిక శక్తిని అభివృద్ధి పరచుకోవడానికి ట్రూత్ ఉండాలి.
0: To develop mentally, you need truth.
1: కనుకనే ట్రూత్ అండ్ సత్యం అనేటువంటిది మహాశాశ్వతమైనటువంటి.
0: ట్రూత్ ఇస్ పర్మనెంట్.
1: ఇది దాచితే దాగేటువంటిది కాదు.
0: యూ కెనాట్ హైడ్ ఇట్.
1: మార్చితే మారేటువంటిది కాదు.
0: యూ కెనాట్ చేంజ్ ఇట్.
1: ఎప్పటికీ మారక లోపల దీనిని ప్రతిష్ట చేసుకోవాలి.
0: Therefore we should install it in our heart.
1: అప్పుడే బాహ్యమైనటువంటి జగత్తునందు మనం సగౌరవాన్ని పొందగలము.
0: Then only you will earn respect in the outer

0: నువ్వు దాచితే దాగేటువంటిది కాదు.
1: యూ కెనాట్ హైడ్ ఇట్.
0: మార్చితే మారేటువంటిది కాదు.
1: యూ కెనాట్ చేంజ్ ఇట్.
0: ఎప్పటికీ మారక, కూరక, కాలక, శాశ్వతంగా ఉండేటువంటిదే సత్యం.
1: ద ట్రూత్ ఈజ్ చేంజ్లెస్. ఇట్ కాన్ బి బర్న్డ్. ఇట్ కెనాట్ బి చేంజ్డ్ వాట్స్ ఎవర్. దట్ ఈస్ ది ట్రూత్.
0: ఈనాటి మానవుని యందు ఈ సత్యము ఎక్కడ కనిపించడం లేదు.
1: దిస్ సార్ట్ ఆఫ్ ట్రూత్ ఈజ్ నాట్ ఫౌండ్ నాట్ ఇన్ ఎ ట్రేస్ ఇన్ మోడర్న్ మ్యాన్.
0: ఇంకా దైవత్వాన్ని ఏ రీతిగా తాను అనుభవించగలడు?
1: How do you expect him to experience the divinity?
0: Kanuka satsangamulo manam praveshinchali.
1: Therefore we should join good company.
0: Ee satsangamulo manam praveshinchinappudu appudappudu ee pavitramaina bhavalu manaku gnaptiki vachi aacharanamlo pettukodaniki veelavutundi.
1: In a good company you will enter in sacred thoughts that could be translated into action subsequently.
0: Ee annintiki nee kaalamu chaala pramaanamu pradhanamu.
1: For everything is the time that's the basis and important.
0: Yuvati yuvakulara,
1: young men and women,
0: ఈనాడు కాలస్వరూపుడైన భగవంతుణ్ణి మనం వ్యర్థం చేస్తున్నాం.
1: We are wasting time because the time is God.
0: కాలాయ నమః, కాల కాలాయ నమః, కాలదర్పణాయ నమః, కాలాతీతాయ నమః, కాలస్వరూపాయ నమః, కాల నియమితాయ నమః. సర్వము కాలములో ఇమిడి ఉంటున్నది.
1: Everything is contained within the framework of time.
0: మీరు ఇక్కడికి వచ్చి అప్పుడే 4 దినములు అయిపోయింది.
1: You have spent 4 days here.
0: ఇదంతా కాలంతో ఏర్పడినటువంటిదే కదా.
1: దిస్ ఇస్ ఆల్ నథింగ్ బట్ ద ఫ్యాక్టర్ ఆఫ్ టైమ్.
0: కానీ వ్యక్తిత్వం ఒకటిగానే ఉంటుంటుంది.
1: బట్ ది ఇండివిజువల్ ఇస్ వన్ హియర్.
0: కాల మార్పు చేత అనేక విధమైనటువంటి రూపమును మారుతుంటుంది.
1: ఇట్ ఇస్ ఓన్లీ ద చేంజ్ దట్ ఇస్ ది మెయిన్ కాజ్ ఫర్ వేరియస్ చేంజెస్ ఇన్ ఫార్మ్.
0: పుట్టిన తక్షణమే చైల్డ్ అని పిలుస్తారు.
1: At the time of birth, one is a child.
0: Kani 10 years boy antaru.
1: At the age of 10, he is a boy.
0: 30 years man antaru.
1: At the age of 30, he is a man.
0: Kani 75 years grandfather antaru.
1: At the age of 75, he is grandfather.
0: Child, boy, man and grandfather, anta okkade.
1: It is one and the same individual who was the child at one time, boy then, man later, finally grandfather.
0: Ee annintiki kaalame chaala pradhanamu.
1: It is the time that is the cause for varied forms.
0: Kanuka kaalamnu vyartham cheyaradu.
1: We should never waste time.
0: Time waste is life waste.
1: Time waste is
0: time
1: life waste.
0: Time is God. Don't waste time.
1: Time is God. Don't waste time.
0: ఈ విధమైనటువంటి ఒక తత్వాన్ని ఈనాటి విద్యార్థుల్లో చాలా అపురూపంగా కనిపిస్తుంది.
1: These trends are extremely rare among modern youth.
0: ఈనాడు కాలమును పవిత్రం చేసేదానికంటే అపవిత్రం చేయటమే అధికంగా కనిపిస్తుండాలి.
1: We are not making the time sacred, but we make it unsacred.
0: అధిక భాషల చేత కూడాను మనం కాలమును వ్యర్థం చేస్తున్నాం.
1: By talking too much, we are wasting time.
0: అధిక భాషల చేత మన ఎనర్జీ అనేకంగా నిర్మూలమవుతుండాలి.
1: By talking too much, energy is dissipated.
0: ఒక చిన్న ఉదాహరణ.
1: A small example.
0: ఒక రేడియో పెట్టుకున్నాం.
1: Here you have a radio.
0: రేడియో పెట్టుకుని దాన్ని స్టేషన్ లో మనం ఆన్ చేశాం.
1: యూ హ్యావ్ ట్యూన్డ్ ఇట్ అండ్ యూ హ్యావ్ పుట్ ఇట్ ఆన్ ఇన్ ఎ పర్టికులర్ స్టేషన్.
0: ఇది అర్ధ గంట సేపు దీని యొక్క న్యూస్ పాటలో వింటలో ఏదో విన్నాం.
1: యూ హ్యావ్ లిసన్ టు ది మ్యూజిక్ ఆర్ న్యూస్ ఫర్ హాఫ్ అన్ అవర్.
0: అయితే ఈ హాఫ్ అన్ అవర్ ఈ యొక్క రేడియోను యూజ్ చేయడం చేత ఎన్ని యూనిట్లు కరెంట్ ఖర్చు అయిపోయింది?
1: బై లిసనింగ్ టు ది రేడియో ఫర్ హాఫ్ అన్ అవర్ మెనీ యూనిట్స్ ఆఫ్ కరెంట్ మస్ట్ హావ్ బీన్ కన్స్యూమ్డ్.
0: అదే విధంగానే మన దేహమే ఒక రేడియో.
1: అవర్ బాడీ ఇస్ ఎ రేడియో.
0: మన మాటలు ఒక ట్యూన్స్.
1: అవర్ వర్డ్స్ టాక్.
0: మన పాటలు ఒక ట్యూన్స్.
1: The song.
0: దీనివల్ల మన ఎనర్జీ ఎంతనో ఖర్చు అయిపోతుండాలి.
1: బికాస్ ఆఫ్ దిస్ ది ఎనర్జీ ఇస్ యూస్డ్.
0: కనుకనే ఈ ఎనర్జీ లోపల కూడా మంచి వీటికి ఎనర్జీని యూజ్ చేస్తే పర్వాలేదు.
1: ఇట్స్ గుడ్ ఇఫ్ యూ మేక్ యూజ్ ఆఫ్ ది ఎనర్జీ ఫర్ గుడ్ థింగ్స్.
0: కానీ దుష్టభావం చేత, దుష్ట పలుకుల చేత, దుష్ట చేష్టల చేత మన యొక్క ఎనర్జీని వేస్ట్ చేస్తున్నాం.
1: బట్ వీఆర్ వేస్టింగ్ అవర్ ఎనర్జీ by indulging in wicked activities, entertaining all wicked thoughts.
0: తద్వార మన యొక్క జీవితంలో అనేక విధముల ప్రమాదములు తగ్గిపోతున్నాయి.
1: Therefore we face so many dangers in our life.
0: మనలో ఉండినన్ని మంచి బుద్ధులు ఎక్కడ కూడా లేవు.
1: There are no good thoughts at all any longer.
0: ఇలాంటి మంచి బుద్ధులు మంచి గుణములు ఉండినప్పటికీ మనం దాన్ని సద్వినియోగపరచుకోలేకపోతున్నాం.
1: Though there are good thoughts and good mind latent and immanent, we are not making use of them.
0: కానీ దీనికి మూల కారణము సత్య ప్రేమలు మనలో కొంతవరకు సన్నగిల్లిపోయినాయి.
1: ద మెయిన్ రీజన్ ఫర్ ది అబ్సెన్స్ ఆఫ్ దీస్ థింగ్స్ ఆర్ ద లాస్ ఆఫ్ ట్రూత్ అండ్ లవ్.
0: కనుకనే సత్యాన్ని ధర్మాన్ని మనము ఆచరణలో పెట్టాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ స్పీక్ ట్రూత్ అండ్ ఫాలో ధర్మ.
0: అనేక మంది సత్య ధర్మంలో ప్రచార నిమిత్తమై కొన్ని రకములైన ప్రయత్నం చేస్తున్నారు.
1: మెనీ మేక్ ఎఫర్ట్స్ టు స్ప్రెడ్ దీస్ టూ ప్రిన్సిపల్స్.
0: లేని వస్తువులను అయితే ప్రచారం చేయాలి. సర్వత్రా ఉండినటువంటి సత్య ధర్మమును ప్రచారం ఎందుకు?
1: You need to propagate that which is absent, that which is already existing. You don't need to publicize.
0: Pracharam kante acharanamu chala athyavasaram.

0: More than propagation, practice is essential.
1: కనుక మనము ప్రాక్టీస్ లో దీన్ని ఉంచాలి.
0: సో వీ షుడ్ ప్రాక్టీస్ దెమ్.
1: ప్రచారం చేసి కాలంని వ్యక్తం చేయడం కూడా నాకు ఇష్టం లేదు.
0: భగవాన్ డజంట్ వాంట్ us to propagate and publicize.
1: మనం ఒక్క రకమైనటువంటి ఒక్క దానిని మనం ఆచరిస్తే చాలు.
0: ఇట్స్ ఎనఫ్ ఇఫ్ యూ ప్రాక్టీస్ వన్.
1: ఈ ప్రచారం అనేటువంటిది కేవలము క్వాంటిటీలు.
0: దిస్ కైండ్ ఆఫ్ ప్రాపగేషన్ అమౌంట్స్ టు క్వాంటిటీ.
1: కానీ ఆచరణ క్వాలిటీ.
0: బట్ ప్రాక్టీస్ ఇస్ క్వాలిటీ.
1: క్వాలిటీ చాలా ఇంపార్టెంట్ కానీ క్వాంటిటీ ముఖ్యం కాదు.
0: ఇట్స్ క్వాలిటీ దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ నాట్ ద క్వాంటిటీ.
1: ఎందుకు బ్యారల్స్ ఆఫ్ డాంకీ మిల్క్?
0: వాట్ ఫార్ బ్యారల్స్ ఆఫ్ డాంకీ మిల్క్?
1: వన్ టీ స్పూన్ ఆఫ్ కౌ మిల్క్ దస్.
0: వన్ టీ స్పూన్ ఆఫ్ కౌ మిల్క్ ఇస్ ఎనఫ్.
1: కనుక ఆచరణలో కొద్ది భాగమునైనా మనం పెట్టినప్పుడు అది మనకు ఆదర్శంగా నిలుస్తుంది.
0: వీ షుడ్ అట్లీస్ట్ పుట్ టు ప్రాక్టీస్ ఎ ఫ్రాక్షన్.
1: కనుక ఈనాటి మానవుని యొక్క మనస్సు మహావికార స్వరూపాన్ని ధరిస్తూ ఉండాలి.
0: The modern mind is completely diverted, perverted.
1: ఈ వికారమైనటువంటి మనస్సు విచారములనే అందిస్తుండాలి.
0: This perverted mind gives you all anxieties, worries.
1: మానవత్వాన్ని వినాశం చేస్తుండాలి.
0: The human value is lost.
1: దివ్యమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని విచారణ చేయాలి.
0: You should investigate, explore.
1: విచారణ చేసినటువంటి దాన్ని ఆచరణలో పెట్టాలి.
0: That which is investigated must be practiced.
1: యువకులారా,
0: young men and women,
1: మీరు చదివి అనేక విధమైనటువంటి ఉద్యోగంలో ప్రవేశించి ధనం సంపాదిస్తున్నారు.
0: యూ స్టడీ, టేక్ ఎ జాబ్ అండ్ ఎర్న్ మనీ.
1: అయితే ఈ సంపాదించినటువంటి ధనమును ఏ విధంగా మీరు వినియోగిస్తున్నారు?
0: హౌ ఆర్ యూ మేకింగ్ యూజ్ ఆఫ్ దిస్ మనీ దట్ యూ ఎర్న్?
1: ఎవరికి వారు ప్రశ్నించుకోవాలి.
0: ఎవ్రీవన్ షుడ్ పుట్ దిస్ క్వశ్చన్ టు వన్స్ ఓన్ సెల్ఫ్.
1: సద్వినియోగం చేస్తున్నానా, దుర్వినియోగం చేస్తున్నానా?
0: ఆమ్ ఐ యూజింగ్ ఇట్ ఆర్ మిస్ యూజింగ్ ఇట్?
1: దీంట్లో సీలింగ్ ఆన్ డిజైర్స్ లో నాలుగు భాగములు ఉంటున్నాయి.
0: In this respect of sealing on desires, there are four.
1: Don't waste food.
0: Don't waste food.
1: Don't waste time.
0: Don't waste time.
1: Don't waste energy.
0: Don't waste energy.
1: Don't waste jeevitamu.
0: Don't waste your life.
1: Kanukane mana jeevitamu lopala food nu money ni mana waste cheyakoddu.
0: Therefore in our life we should never waste food and money.
1: Misuse of money is evil annaru.
0: Misuse of money is evil.
1: Food is God.
0: Food is God.
1: Don't waste food.
0: Food is God. Don't waste food.
1: ఇంకా టైము చెప్పాను. ఈ టైము ఎనర్జీ అనేటువంటి చాలా విలువైనటువంటివి.
0: Time and energy are highly valuable.
1: See no evil. See what is good.
0: See no evil. See what is good.
1: Talk no evil. Talk what is good.
0: Talk no evil. Talk what is good.
1: Hear no evil. Hear what is good.
0: Hear no evil. Hear what is good.
1: Think no evil. Think what is good.
0: Think no evil. Think what is good.
1: Do no evil. Do what is good.
0: Do no evil. Do what is good.
1: ఇది నిజముగా ఈ వయసు లోపల యువకులు చేయవలసినటువంటి ఒక పవిత్రమైన కర్మలు.
0: These are the sacred activities that should be taken up by youngsters.
1: పెద్ద మనము శ్రమ పడనక్కర్లేదు.
0: You don't need to exert too much.
1: మీ రిపోర్ట్ లో కూడా చెప్పారు, ధ్యానం చేయండి, భజన చేయండి, పల్లెలకు వెళ్ళండి, సేవలు చేయండి అని.
0: In your reports you mentioned that one should do some penance.
1: ఇవన్నీ కొన్ని
0: శ్రమలతో
1: కూడినటువంటివే.
0: You need to strain a lot.
1: ఏ శ్రమలు లేకుండా,
0: without any strain,
1: ఏ పని చేసినా,
0: whatever you may do,
1: ఏ మాట చెప్పినా,
0: whatever you may say,
1: ఏ స్థానమునకు వెళ్ళినా,
0: you may go anywhere,
1: సర్వం భగవత్ ప్రీత్యార్థం అనేటువంటి ఒక భావాన్ని మీరు హృదయంలో ప్రతిష్ఠ చేసుకోవాలి.
0: You should have a feeling that all actions should be offered as to be pleasing unto God.
1: ఆ విధమైనటువంటి ఒక భావంతో మీరు చేసినప్పుడు ఏ సాధనలు కూడా అవసరం లేదు.
0: When you have such a sacred feeling, no other spiritual practice is needed.
1: అట్టి పవిత్ర భావం అనేటువంటిది అంత సులభంగా మనకు చెందదు.
0: It's not so easy to have that sacred feeling.
1: కనుకనే కొన్ని రకములైనటువంటి ధ్యానము, జపము, భజన ఇత్యాది సత్కర్మలు ఆచరించాలి.
0: Therefore, special practices are prescribed to entertain sacred thoughts like the penance, the meditation and bhajans.
1: ఇది మెడిటేషన్ అంటే ఏమిటి?
0: వాట్ ఈజ్ మెడిటేషన్?
1: ఈనాడు మెడిటేషన్, మెడిటేషన్ అనేటువంటి పదం లోపల అనేక రకములైనటువంటి మార్పులు కలుగుతున్నాయి.
0: పీపుల్ స్పీక్ ఆఫ్ మెడిటేషన్ ఇన్ సెవెరల్ వేస్ టుడే.
1: మన జీవితమే ఒక మెడిటేషన్.
0: అవర్ లైఫ్ ఇస్ ఎ మెడిటేషన్.
1: నడిచే సమయంలో దూరం చూసుకోకుండా నడిస్తే మనం యాక్సిడెంట్ గురి అయిపోతాం.
0: యాజ్ యూ వాక్, ఇఫ్ యూ ఆర్ నాట్ కేర్ఫుల్, యూ విల్ నేచురల్లీ పుట్ యు ఇన్ యాక్సిడెంట్.
1: అదే కాన్సన్ట్రేషన్.
0: దట్ ఈస్ కాన్సన్ట్రేషన్.
1: ఈ కాన్సన్ట్రేషన్ అనేటువంటిది వాకింగ్, టాకింగ్, రీడింగ్, రైటింగ్, ఈటింగ్, వెయిటింగ్ అంతా కూడా కాన్సన్ట్రేషన్.
0: ఎవ్రీథింగ్ ఈస్ కాన్సన్ట్రేషన్ లైక్ వాకింగ్, టాకింగ్, రీడింగ్.
1: మెడిటేషన్ అనేటువంటిది వే ఆఫ్ లైఫ్.
0: మెడిటేషన్ ఇస్ ద వే ఆఫ్ లైఫ్.
1: ఇది ఏదో మనం కొత్తగా మనం ఆచరించేటువంటిది కాదు.
0: is not the one that you are going to newly practice.
1: సంపాదించేటువంటిది కాదు.
0: Is not to be newly acquired.
1: మన జీవితంలో అది పెద్ద ప్రధానమైనటువంటి ఒక విలువగా ఉంటుండాలి.
0: It is the main life principle for that matter.
1: కనుక నీవు వస్తువులపైన మెడిటేట్ చేస్తున్నావు.
0: యు మెడిటేట్ ఆన్ వరల్డ్లీ ఆబ్జెక్ట్స్.
1: రోడ్డు పైన మెడిటేషన్ చేస్తున్నావు.
0: యు మెడిటేట్ ఆన్ రోడ్.
1: విషయాలపైన మెడిటేషన్ చేస్తున్నావు.
0: ఆన్ వరల్డ్లీ ఇష్యూస్.
1: దీనిని గాడ్ వైపున టర్న్ చేస్తే ఈ మార్పు కలుగుతుంది.
0: యు కెన్ జస్ట్ డైవర్ట్ డైరెక్ట్ టువర్డ్స్ గాడ్. దట్ ఈస్ ఎనఫ్.
1: వర్క్ విల్ బి ట్రాన్స్ఫార్మ్ ఇంటూ వర్షిప్.
0: దెన్ వర్క్ విల్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ వర్షిప్.
1: అది ఏ మెడిటేషన్?
0: దట్ ఈస్ మెడిటేషన్.
1: నీ యొక్క దృష్టిని, నీ యొక్క భావమును ప్రకృతి నుంచి పరమాత్మ వైపు మరల్చు.
0: టర్న్ యువర్ విజన్ ఇన్ లుక్స్ టువర్డ్స్ గాడ్. Turn your feelings towards God.
1: Work veru, worship veru kaadu.
0: Work and worship are not separate.
1: Prakruti veru, paramatma veru kaadu.
0: World and nature are not different.
1: Jeevudu veru, devudu veru kaadu.
0: Individual and God are not different.
1: Rendu okkate.
0: Both are one.
1: Reaction, resound and reflection.
0: That all amounts to reaction, reflection and resound.
1: కనుకనే మానవత్వం లోపల దైవత్వం అనేటువంటిది ఇమిడి ఉంటున్నది.
0: ఇన్ హ్యూమన్ లైఫ్ దేర్ ఇస్ డివినిటీ దట్ ఇస్ లేటెంట్.
1: కనుక డివినిటీ కోసమని మనం ఎక్కడో వెతకనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్ ద డివైన్ ఎనీవేర్.
1: అలయందే అట్టి దివ్యమైనటువంటి భావ్య దైవత్వం ఉన్నదనేటువంటి విశ్వాసాన్ని అభివృద్ధి పరచుకున్నప్పుడు నీవు తప్పులు చేయడానికి ఏమాత్రం పూనుకోవు.
0: వెన్ వన్స్ యు హావ్ స్ట్రాంగ్ ఫెయిత్ దట్ దేర్ ఇస్ డివినిటీ విత్ ఇన్ యూ, యూ విల్ నెవర్ కమిట్ ఎ మిస్టేక్.
1: కనుక ఆ విశ్వాసాన్ని ఈనాడు పెంచుకోవాలి.
0: వీ షుడ్ డెవలప్ సచ్ ఎ సార్ట్ ఆఫ్ ఫెయిత్.
1: ఆ విశ్వాసమే మన శ్వాసగా ఉండాలి.
0: విశ్వాస ద ఫెయిత్ ఇస్ అవర్ శ్వాస ద బ్రెత్.
1: కనుక శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నారు. ఈ శ్రద్ధ మనం అభివృద్ధి పరచుకున్నప్పుడే జ్ఞానం మనలో ఆవిర్భవిస్తుంది.
0: ఇట్ ఈస్ ది స్టెడ్ఫాస్ట్నెస్ సిన్సిరిటీ దట్ హెల్ప్స్ యూ టు అక్వైర్ విజ్డమ్.
1: కనుక దైవత్వము మన ఎందే ఉన్నదనేటువంటి సత్యాన్ని మొట్టమొదట విశ్వసించండి.
0: సో వీ షుడ్ హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ దిస్ ట్రూత్ దట్ డివినిటీ ఇస్ విత్ ఇన్ యూ.
1: ఈ యొక్క కాన్ఫిడెన్స్ లేకపోతే మనం ఏ పని ఎందుకు సక్సెస్ చేయలేము.
0: వితౌట్ దిస్ కాన్ఫిడెన్స్ యూ కెన్ నాట్ బి సక్సెస్ఫుల్ ఇన్ ఎనీ రెస్పెక్ట్.
1: ఇప్పుడు ఈ భవనం కనిపిస్తుండాలి.
0: హియర్ యు ఫైండ్ దిస్ బిల్డింగ్.
1: ఈ భవనానికి ఏది ఆధారం?
0: వాట్ ఈస్ ద బేసిస్ ఫర్ దిస్?
1: పునాది ఆధారం.
0: ఇట్ హ్యాస్ ఇట్స్ ఫౌండేషన్.
1: అయితే ఈ భవనానికి అనేక అలంకారం చేస్తున్నామే కానీ పునాదికి మనం చేయటం లేదు.
0: యూ డెకరేట్ ది ఎంటైర్ బిల్డింగ్ బట్ నాట్ ద ఫౌండేషన్.
1: కనుక నీ అవుట్లుక్ మనం ఎక్కువగా అట్రాక్షన్ చేస్తున్నాం.
0: ఇట్స్ ఓన్లీ ది ఎక్స్టర్నల్ దట్ డ్రాస్ యూ దట్ అట్రాక్షన్.
1: దానిని అనేక రకములైనటువంటి యొక్క మార్పులుగా కుల్పులుగా చేస్తున్నాము.
0: ఇట్స్ ఓన్లీ ది ఎక్స్టర్నల్ ఔటర్ ఎక్స్టీరియర్.
1: కనిపించినటువంటి పునాదులకు మనకు ఏమాత్రం కూడా అలంకారం చేయటం లేదు.
0: ద హిడెన్ ఫౌండేషన్ ఇస్ నాట్ డెకొరేటెడ్.
1: ఈ పునాది యొక్క బలం పైనే ఈ భవనం నిలిచి ఉంటుండాలి.
0: ఇట్స్ ఓన్లీ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ది ఫౌండేషన్ ద బిల్డింగ్ రెస్ట్.
1: ఈ భవనం అంటే ఎట్లా గోడలు కట్టుకుంటూ వచ్చాము.
0: దిస్ బిల్డింగ్ హ్యాస్ గాట్ సో మెనీ వాల్స్.
1: గోడలే లేకపోతే రూపులే వేయలేము మనం.
0: వితౌట్ రేజింగ్ వాల్స్ యూ కెనాట్ హ్యావ్.
1: రూపులే లేకపోతే మనం ఇక్కడ జీవించలేము.
0: వితౌట్ రూఫ్ యూ కెనాట్ లివ్ హియర్.
1: కనుక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఫస్ట్ ఫౌండేషన్.
0: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ ది ఫౌండేషన్.
1: సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వాల్స్.
0: సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఆర్ ద వాల్స్.
1: సెల్ఫ్ సాక్రిఫైస్ రూఫ్.
0: సెల్ఫ్ సాక్రిఫైస్ ఇస్ ద రూఫ్.
1: సెల్ఫ్ రియలైజేషన్ లైఫ్.
0: సెల్ఫ్ రియలైజేషన్ ఇస్ ద లైఫ్.
1: కనుక ఒకదానికి ఒకటి సత్యం అనేటువంటి దీని లోపల సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లోపలే ఇమిడి ఉంటుంది.
0: దేర్ఫోర్ దిస్ ఆల్ కంటైన్ విద్ ఇన్ దట్ సింగిల్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్ ద సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: దాని కూడా ఐ అంటున్నాం.
0: ఫర్ ఎవ్రీథింగ్ వీ సే ఐ
1: అంటే ఎవరు?
0: హూ ఇస్ దిస్ ఐ?
1: ఎవరు నీ ఐ అంటున్నావు?
0: వాట్ డూ యూ మీన్ వెన్ యూ
1: దిస్ ఇస్ మై బాడీ?
0: దిస్ మై బాడీ.
1: దిస్ ఇస్ మై హెడ్
0: ఇస్ మై హెడ్.
1: దిస్ ఇస్ మై హ్యాండ్
0: మై హ్యాండ్.
1: దిస్ ఇస్ మై లెగ్
0: మై లెగ్.
1: బట్ హూ ఎమ్ ఐ?
0: దెన్ హూ ఎమ్ ఐ?
1: అంతా మై హెడ్ మై హ్యాండ్ మై టాక్ మై హార్ట్. హూ ఎమ్ ఐ?
0: You always say the my hand, my leg, my heart, then who am I?
1: నీ ఎవరో దీనన్నింటికి ప్రత్యేకంగా ఉన్నావు.
0: You are separate from all.
1: This is my body అంటే I'm not the body.
0: When you say this is my body, then it means imperative.
1: Body is separate from me.
0: Body is separate from me.
1: This is my kerchief.
0: This is my kerchief.
1: Kerchief is separate from me.
0: Kerchief is separate from
1: me. That is my body means body is separate from me.
0: When you say my body, it means body is separate
1: from
0: me.
1: You are not the body.
0: And you are not the body.
1: కనుక నీ ఇక్కడ క్వశ్చన్ వేసుకోవాలి. నేను దేహం ఎట్టవుతాను? ఇది నా దేహమే. నా దేహం అనుకున్నప్పుడు నా దేహము రెండుగా ఉంటుంది.
0: When you say this is my body, it means you are separate from your
1: కనుకని body. A man with dual mind is half blind.
0: Therefore, a man with dual mind is half blind.
1: మనము నా దేహం అంటున్నావు, నేను నేనే దేహం అనుకుంటున్నావు తిరిగి.
0: And you say this is my body, yet identify with it.
1: ఇక్కడ వేదాంతంలో రెండు రకములైనటువంటి ఐని మనం విచారం చేయాలి.
0: In Vedantic parlance, there are two aspects of this
1: I. I, I.
0: I, I.
1: ఏమిటి ఈ ఐ?
0: What is this?
1: ఒకటి ఏకాక్షర ఐ ఒకటి ఉండాలి.
0: One is one lettered I.
1: E-Y-E-I. త్రీ లెటర్స్ ఐ ఒకటి ఉండాలి.
2: దేర్ ఇస్ అనదర్ ఐ, త్రీ లెటర్డ్ ఈ వై,
1: త్రీ లెటర్స్ ఐ ఏ బాడీ, వన్ లెటర్ ఐ ఏ ఆత్మ.
2: త్రీ లెటర్డ్ ఐ ఇస్ ద బాడీ, వన్ లెటర్డ్ ఐ ఇస్ డివైన్ ఆత్మ.
1: కనుక నీవు ఐ అనేటువంటి పలికేటువంటిది దేహానికి ఉపయోగపెట్టద్దు, ఐ అనేటువంటి ఆత్మతత్వమే.
2: సో దిస్ ఐ డస్ నాట్ సిగ్నిఫై ద బాడీ.
1: యు ఆర్ ద మాస్టర్ బాడీ, మైండ్, సెన్సెస్, ఇన్స్ట్రుమెంట్స్.
2: బాడీ, మైండ్, సెన్సెస్ ఆర్ ది ఇన్స్ట్రుమెంట్.
1: కాబట్టి ఈ ఇన్స్ట్రుమెంట్స్ ను నీవు ఉపయోగించుకోవడం కోసమని నీవు ఇస్తున్నావు.
2: యూ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ దీస్ ఇన్స్ట్రుమెంట్స్, దట్స్ ఆల్.
1: ఈ ఇన్స్ట్రుమెంట్స్ ను సద్వినియోగం చేసుకో.
2: యూ షుడ్ మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్
1: దేహం. ఒక ఇన్స్ట్రుమెంట్.
2: వాట్ ఈస్ అన్ ఇన్స్ట్రుమెంట్?
1: దీనికి తగినటువంటి గౌరవాన్ని పంపించేటువంటి యొక్క క్రియలు నువ్వు ఆచరించు.
2: యూ షుడ్ ట్రై టు మెయింటైన్ అండ్ సస్టైన్ ఇట్ ప్రాపర్లీ.
1: మైండ్ ఒక ఇన్స్ట్రుమెంట్.
2: మైండ్ ఇస్ అన్ ఇన్స్ట్రుమెంట్.
1: కాబట్టి ఆ మైండ్ ని కూడా సరి అయినటువంటి యొక్క సద్బుద్ధిని అందించేటువంటి యొక్క దీనిలో ప్రవేశపెట్టు.
2: యూ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ దిస్ మైండ్ ప్రాపర్లీ సచ్ దట్ ఇట్ విల్ బి గుడ్.
1: కనుక నీ మైండ్ నుంచినే అన్ని ప్రవేశిస్తూ ఉంటున్నాయి.
2: ఇట్స్ బికాస్ ఆఫ్ ద మైండ్ మెనీ థింగ్స్ కమ్.
1: ఈ మైండ్ కు థాట్స్ నుంచినే ఈ మైండ్ రూపం పొందుతుంది.
2: మైండ్ ఈస్ దస్ ద ఫార్మ్ ఆఫ్ ద కాంబినేషన్ ఆఫ్ థాట్స్.
1: ఇప్పుడు చూడండి, ఇది ఒక వస్త్రం.
2: వాట్ ఈస్ దిస్? దిస్ క్లాత్.
1: ఇది క్లాత్.
2: దిస్ ఇస్ క్లాత్.
1: కానీ వేదాంతిక పరిభాష లోపల దిస్ ఇస్ నాట్ క్లాత్, దిస్ ఇస్ బండిల్ ఆఫ్ థ్రెడ్స్.
2: బట్ ఇన్ స్పిరిచువల్ పార్లెన్స్ ఇస్ నాట్ క్లాత్, ఇట్స్ జస్ట్ బండిల్ ఆఫ్ థ్రెడ్స్.
1: నాట్ థ్రెడ్స్, దిస్ ఇస్ కాటన్.
2: నాట్ ఈవెన్ థ్రెడ్స్ బట్ కాటన్.
1: ఫస్ట్ కాటన్, సెకండ్ థ్రెడ్, థర్డ్ క్లాత్.
2: సో ఫస్ట్ ఫార్మ్ ఇస్ కాటన్, నెక్స్ట్ ఫార్మ్ థ్రెడ్స్, ఇంటర్వోవెన్ మేక్ ఏ క్లాత్.
1: అదే విధంగా యు ఆర్ నాట్ వన్ పర్సన్ బట్ త్రీ.
2: లైక్ వైజ్ యు ఆర్ నాట్ వన్ పర్సన్ బట్ త్రీ.
1: ది వన్ యూ థింక్ యు ఆర్ ఫిజికల్ బాడీ.
2: ది వన్ యూ థింక్ యు ఆర్ స్టాండ్స్ ఫర్ ది ఫిజికల్ బాడీ.
1: ది వన్ అదర్స్ థింక్ యు ఆర్ ఇస్ మెంటల్ బాడీ.
2: ది వన్ అదర్స్ థింక్ యు ఆర్ ఇస్ ద మెంటల్ బాడీ.
1: ది వన్ యూ రియలీ ఆర్ దట్ ఈస్ ఆత్మ.
2: ది వన్ యూ రియలీ ఆర్ దట్ ఈస్ ద ఆత్మ.
1: ఆ రియల్ అయినటువంటి దాన్ని మర్చిపోతున్నాం మనం.
2: దట్ రియాలిటీ ఇస్ ఫర్గాటెన్ టుడే.
1: ఈనాడు ఆర్టిఫిషియల్ ను అట్రాక్షన్ చేస్తున్నాము.
2: వీఆర్ డ్రాన్ బై ఆర్టిఫిషియల్ థింగ్.
1: అందువల్లనే మన హృదయంలో అంతా నెగిటివ్ థాట్స్ ఏ వస్తున్నాయి.
2: దేర్ ఫోర్ అవర్ హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ నెగిటివ్ థాట్స్.
1: ఈ నెగిటివ్ థాట్స్ ను దూరం చేయాలి.
2: వీ షుడ్ గివ్ అప్ దీస్ నెగిటివ్ థాట్స్.
1: పాజిటివ్ ని పెంచుకోవాలి.
2: వీ షుడ్ డెవలప్ పాజిటివ్ థాట్.
1: అప్పుడే దిస్ ఇస్ మానవత్వం అనేటువంటి దానికి సార్థకం అవుతుంది.
2: దెన్ ఓన్లీ హ్యూమన్ క్వాలిటీ, హ్యూమన్ వాల్యూ ఆర్.
1: దీన్ని మనం ఎట్ట తీసుకోనేది?
2: How to get them?
1: English లోపల man అనేటువంటి దానికి man man అంటారు.
2: In English there's a word man man.
1: M అనగా మైండ్.
2: M signifies mind.
1: మైండ్ ని కంట్రోల్ చేసుకో.
2: Control your mind.
1: A అనగా ఆత్మతత్వాన్ని.
2: A ది ఆత్మ.
1: N దానిని ఒక విధమైనటువంటి మర్జ్ చేసుకోవాలి.
2: N stands for merger.
1: అనగా ఏమిటి?
2: వాట్ డస్ ఇట్ మీన్?
1: మానవత్వం అనేటువంటిది కొంచెం విచారణ చేసి మాయను వశపరచుకున్నప్పుడు,
2: వెన్ యూ అండర్స్టాండ్ ది హ్యూమన్ క్వాలిటీ అండ్ దెన్ నో ది డెల్యూషన్ అండ్ ఇల్యూషన్.
1: ఆత్మతత్వాన్ని అర్థం చేసుకున్నప్పుడు,
2: వెన్ యూ అండర్స్టాండ్ ది డివినిటీ,
1: నిర్వాణం అనేటువంటి యొక్క ఎన్ లో మనం సార్థకమైపోతుంది.
2: దెన్ యూ విల్ అటైన్ దట్ నిర్వాణ ఆర్ లిబరేషన్ విచ్ ఇస్ ఎన్ హియర్.
1: కనుక ఎం అనేటువంటిది మాయను వశం చేసుకోవాలి.
2: సో ఎం స్టాండ్స్ ఫర్ ది కంట్రోల్ ఓవర్ ద మైండ్.
1: ఏ ఆత్మతత్వాన్ని గుర్తించాలి.
2: ఏ స్టాండ్స్ ఫర్ రికగ్నిషన్ ఆఫ్ ఆత్మ.
1: ఎన్ అనేటువంటిది నిర్వాణము, అదే మోక్షము.
2: ఎన్ ఇస్ నిర్వాణ, మోక్ష, లిబరేషన్.
1: ఈ నిర్వాణం కోసమని బుద్ధుడు అనేక రకమైన సాధన చేస్తూ వచ్చాడు.
2: బుద్ధ హెస్ అండర్టేకెన్ సో మెనీ స్పిరిచువల్ పర్సూట్స్ ఫర్ నిర్వాణ.
1: ఏమనుకున్నాడు, అంతా తనలోనే ఉంటుండి కూడాను నేను ఇంతకాలం వ్యర్థం చేసుకున్నానని విచారం చేశాడు.
2: ఫైనలీ హీ అండర్స్టూడ్ దట్ ఎవ్రీథింగ్ ఈస్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్. And therefore he wasted all the time.
1: Sarvam kudanu manavuni ende untunnadi.
2: Everything is within you.
1: Daivattam kudanu manavattam nande untundadi.
2: Divinity is within the human.
1: Danavattamu manavattam nande untundadi.
2: Demonic nature is in
1: man. Pashuttam kudanu manavattam nande untundadi.
2: Animality is in man.
1: Kani ee naati manavudu tana tattvanni taanu marchipoyadu.
2: But today man has forgotten his innate nature.
1: Lokamulo ee deshamulo poyinappudiki prati padarthamunu kudanu vela perigipothunnadi.
2: In this world, any country for that matter, there are soaring prices.
1: ఒక్కొక్క చిన్న చిన్న ఒక పదార్థం కూడా ఎంతో విలువగా మారిపోయింది.
2: ద ప్రైజెస్ ఆఫ్ ఆల్ థింగ్స్ హావ్ గాన్ అప్.
1: ఈనాడు విలువ పోయినది ఏ పదార్థంలో?
2: వాట్ ఈస్ దట్ హెస్ లాస్ట్ ఇట్స్ వాల్యూ?
1: మ్యాన్ లో విలువ పోయింది.
2: మ్యాన్ హెస్ లాస్ట్ హిస్ వాల్యూ.
1: కనుకనే మానవుడు తన విలువను పోగొట్టుకోవటం చేతనే తన విలువ ఏమాత్రమో జగత్తులో కనిపించడం లేదు.
2: మ్యాన్ హెస్ లాస్ట్ హిస్ వాల్యూ, దేర్ ఫార్ హీస్ వాల్యూలెస్ ఇన్ దిస్ వరల్డ్.
1: మానవునికి పంచ ప్రాణములు ఉంటున్నాయి.
2: మ్యాన్ హెస్ ఫైవ్ ప్రిన్సిపల్స్.
1: ఈ పంచ ప్రాణములు అంటే ఏమిటి?
2: వాట్ ఆర్ దే?
1: ప్రాణ, అపాన వ్యాన ఉదాన సమాన ఈ పంచప్రాణములు అనుకుంటున్నారు.
2: He has got all the five life breaths, the five life principles.
1: కానీ అవి కాదు మన ప్రాణములు.
2: They are not the life breaths.
1: సత్యము ధర్మము శాంతి ప్రేమ అహింస ఇవే మన పంచప్రాణములు.
2: These are not the five principles of life. The truth and non-violence, dharma and love and peace. These are the five life principles.
1: కనుకనే ఐదు ప్రాణములు ఇవి కాని మనకు ఈ విధమైన భౌతికమైనటువంటి యొక్క అపాన వ్యాన ఉదాన సమానములు కావు.
2: దీస్ ఆర్ ది లైఫ్ బ్రెత్స్ ఆర్ లైఫ్ ప్రిన్సిపల్స్ నాట్ దోస్ ఫైవ్.
1: కనుక ప్రతి వ్యక్తి కూడాను సత్య ధర్మ శాంతి ప్రేమ అహింస ఇవి ఐదు కూడాను మన పంచ ప్రాణములుగా భావించాలి.
2: దేర్ ఫోర్ వీ షుడ్ కన్సిడర్ దీస్ ఫైవ్ కార్డినల్ ప్రిన్సిపల్స్ యాజ్ అవర్ లైఫ్.
1: సత్యం మనలో లేకపోయినప్పుడు ఒక ప్రాణం పోయిందనే మనం భావించాలి.
2: వెన్ దేర్ ఇస్ నో ట్రూత్ understand that you have lost one life breath.
1: Right action emallo lekapothe adu rendo pranam poyind anukovali.
2: When there is no right action, you have lost one life.
1: Ee vidhanga okadani koti pranalu pothu unte you meeledi emiti.
2: When you go on losing one after one, what is that is lost finally. You
1: become a dead body ga tayar avutavu.
2: Just become a dead body.
1: Kanuka prapanchamlo prati okkati kuda nu okadani kante okati chaala veltiga mari povali.
2: Therefore in this world we should know the value of one and everything else.
1: అప్పుడే సర్వవ్యాపకత్వం అనేటువంటి దాన్ని పొందడానికి వీలవుతుంది.
2: Then it is possible to understand the all pervasive divinity.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణ.
2: For this a small example.
1: ఇప్పుడు ప్రపంచంలో భూమి ఉంటుండాలి.
2: Here you have got earth.
1: ఈ భూమిలో శబ్ద స్పర్శ రూప రస గంధములు ఈ ఫైవ్ ఎలిమెంట్స్ అంతా ఉన్నాయి.
2: The earth has got all the five principles of the form, of the sound and the touch, all the five.
1: Smell
2: and the smell, the five.
1: ఈ పంచప్రాణములు ఉండటం చేత భూమి చాలా బరువు అయిపోయి ఒక దగ్గర పడిపోయింది.
2: బికాస్ ఆఫ్ దీస్ ఫైవ్ ప్రిన్సిపల్స్ ది ఎర్త్ ఈస్ వెరీ హెవీ అండ్ ఈస్ నౌ ప్రెజెంట్ ఎట్ వన్ ప్లేస్.
1: ఇందులో ఒక ప్రాణం కొంచెం ప్రక్కకు పోయింది.
2: నౌ ఇట్ లూజెస్ వన్ ఆస్పెక్ట్.
1: ఏమిటది?
2: వాట్ ఈస్ దాట్?
1: అదే జలము.
2: దట్ ఈస్ వాటర్.
1: భూమి నుండి జలం ఆవిర్భవించింది.
2: అండ్ ద వాటర్ ఒరిజినేట్ అవుట్ ఆఫ్ ఎర్త్.
1: ఎప్పుడు జలం అనేటువంటిది లిక్విడ్ గా మారిపోయిందో కదలిక ఏర్పడిపోయింది.
2: Because here you find the water, the liquid medium, it is brushed aside.
1: Andulo ee yokka baru aneetundi tagipoyindi.
2: And therefore its burden, its weight has lessened.
1: Ee gandham aneetundi tagipoyindi.
2: Then there is no smell here.
1: Tarupai ee water nunchi kudanu yeriga bayal derindi.
2: Out of this water you have got the fire.
1: Ee agni daggariki vachalke ee rendu gunamulu tagipoyinayi.
2: Fire has two attributes.
1: ఇందులో శబ్ద స్పర్శ రూప రసగంధములుగా ఉంటున్నప్పుడు గంధము రసము రెండు పోయినాయి.
2: ఇట్ హాస్ లాస్ట్ టూ. వన్ ఈస్ ద స్మెల్ అండ్ ద టేస్ట్.
1: తదుపరి మూడవది జలంగా మారిపోయింది.
2: అండ్ థర్డ్ వన్ హాస్ బికమ్ ద వాటర్.
1: అది అనగా గాలిగా మారిపోయింది.
2: దట్ ఈస్ ది ఎయిర్.
1: ఈ గాలిగా మారిపోయేటప్పటికి భూమి నుంచి పైకి వచ్చేసింది.
2: బికాస్ ఎయిర్ బీయింగ్ లైట్ ఇట్ జస్ట్ స్ప్రెడ్స్ ఎవ్రీవేర్.
1: ఇక్కడ మూడు గుణములు పోయినాయి.
2: ఇట్ హాస్ లాస్ట్ త్రీ వాల్యూస్.
1: తదుపరి ఆకాశము.
2: అండ్ దెన్ యూ ఫైండ్ ద స్పేస్.
1: ఈ ఆకాశం ఒక శబ్దంతోనే మాత్రమే నిలిచి ఉంది.
2: స్పేస్ హాస్ నాట్ ఓన్లీ ద సౌండ్.
1: ఆ తర్వాత ఆ శబ్దం కూడా మారిపోయింది.
2: ఫైనలీ ఈవెన్ దట్ సౌండ్ ఇస్ గాన్.
1: ఈ గుణములు ఉండినంత వరకును ఈ భూమి చాలా విశాలమైనటువంటిగా బరువుగా కనిపించింది.
2: సో లాంగ్ దీస్ అట్రిబ్యూట్స్ ఆర్ దేర్ ద ఎర్త్ ఈస్ వెరీ హెవీ.
1: ఈ గుణములు శూన్యమయ్యేటప్పటికి సర్వత్రా వ్యాపించిపోయింది దైవత్వము.
2: వెన్ వన్స్ ది అట్రిబ్యూట్స్ ఆర్ గాన్ ది డివినిటీ ఇస్
1: కనుకనే దైవత్వం అంటే ఏమిటంటే గుణాతీతమైనటువంటి దైవత్వము.
2: దేర్ఫోర్ గాడ్ ఈజ్ అట్రిబ్యూట్లెస్ బియాండ్ అట్రిబ్యూట్స్.
1: కనుక ఇట్టి గుణాతీతమైన దైవత్వాన్ని మనం గుర్తించాలంటే సర్వత్రా వ్యాపించి ఉన్నాడు.
2: God is beyond attributes, who is all pervasive.
1: ఒక చిన్న ఉదాహరణ.
2: A small example.
1: ఈనాటి మోడర్న్ బాయ్స్ అంతా కూడా క్వశ్చన్ వేస్తుంటారు, ఎక్కడ ఉన్నాడు దేవుడు? కంటికి కనిపించాలి, చేతికి చిక్కాలి.
2: Modern boys put a question, where is God? I should be able to see him. I should catch him.
1: ఒక చిన్న ఎగ్జాంపుల్.
2: A small example.
1: మీ చుట్టూ గాలి ఉంటుండాలి.
2: There is air around you.
1: కానీ ఉన్నదని నీ విశ్వసిస్తావా?
2: Do you believe in it?
1: విశ్వసించక తప్పదు.
2: Yes, you are bound to believe.
1: గాలి లేకపోతే నీ వెట్ట ఉన్నావు.
2: Without air, how do you live?
1: కానీ ఆ గాలిని నీవు చూడగలుగుతున్నావా?
2: Are you able to see that?
1: చూడటం లేదు.
2: No.
1: కానీ ఆ గాలిని నువ్వు పట్టగలుగుతున్నావా?
2: ఆర్ యూ ఏబుల్ టు క్యాచ్ ఇట్?
1: వీలు కావటం లేదు.
2: ఇట్స్ నాట్ పాసిబుల్.
1: కానీ గాలి ఉన్నదని విశ్వసిస్తున్నావు.
2: బట్ యువర్ ఫుల్ ఫెయిత్ దట్
1: అదే రీతిగాని నీ సర్వత్రా ఉంటున్నాడు దైవము.
2: సో గాడ్ ఈస్ ప్రెజెంట్ ఆల్ ఓవర్.
1: కంటికి కనిపించడు, చేతికి చిక్కడు.
2: యూ డోంట్ సీ హిమ్ అండ్ యూ కాంట్ క్యాచ్ హిమ్.
1: అయితే అది లేని నీవు లేవు.
2: వితౌట్ దట్ యూ కాంట్ ఎగ్జిస్ట్.
1: దైవమే లేకపోతే నీవే లేవు.
2: వితౌట్ గాడ్ యూ కెనాట్ లివ్.
1: ఆ దైవత్వం అనేటువంటి ఒక శక్తిత్వంతో కూడినటువంటి
2: డివినిటీ ఈస్ పవర్ స్ట్రెంగ్త్.
1: అదే కాన్షియస్నెస్ అంటారు.
2: దట్ ఈస్ కాన్షియస్నెస్.
1: ఇది సర్వత్రా ఉంటుండాలి.
2: ఇట్ ఈస్ ఆల్ పర్వేస్.
1: ఒక చిన్న ఉదాహరణ మీరు చూడండి.
2: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఏ విధమైనటువంటి యొక్క సంఘం చేత, ఏ విధమైనటువంటి పరికరముల చేత, ఏ విధమైన ప్రభుత్వం చేత పవిత్రమైనటువంటి జీవితత్వాన్ని అర్థం చేసుకుంటామో దానిని మొట్టమొదటి తెలుసుకోవాలి.
2: వీ షుడ్ నో దాట్ విత్ ది హెల్ప్ ఆఫ్ ది ఎక్విప్మెంట్ విత్ ది హెల్ప్ ఆఫ్ ఆల్ దట్ ఈస్ గిఫ్టెడ్ టు యు ఇన్ దిస్ హ్యూమన్ లైఫ్.
1: ఒక చిన్న ఉపమానం.
2: హియర్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఆక్సిజన్ ఉంటుండాలి, హైడ్రోజన్ ఉంటుండాలి.
2: యూ హ్యావ్ ఆక్సిజన్ అండ్ హైడ్రోజన్.
1: ఇది హైడ్రోజన్ ఆక్సిజన్ రెండు కూడాను నిప్పులతో సమానమైనటువంటిది.
2: హైడ్రోజన్ ఆక్సిజన్ ఆర్ ఈక్వల్ టు ఫైర్.
1: గీసి ఒక విధమైనటువంటి అగ్నిని గీసి దానికి ముట్టిస్తే రెండు కూడాను మండిపోతాయి.
2: యూ కెన్ జస్ట్ యూ కెన్ లైటన్ ఆర్ యూ కెన్ బర్న్ బోత్.
1: కానీ ఆ మండిపోయేటువంటి శక్తి ఆ రెండింటి యందు ఉంటుండాలి.
2: అండ్ దేర్ ఇస్ దిస్ ఫైర్.
1: ఎంతవరకు ఇవి రెండు వేరువేరుగా ఉండినంత వరకు మండిపోయే శక్తి ఉంటుండాలి.
2: సో లాంగ్ దే ఆర్ సెపరేట్ దే హావ్ గాట్ దిస్ కెపాసిటీ టు బర్న్.
1: అదే ఆక్సిజన్ అండ్ హైడ్రోజన్ రెండు మిక్స్ చేస్తే వాటర్ గా తయారవుతుంది.
2: దెన్ వన్స్ యూ మిక్స్ హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ ఇట్ బికమ్స్ వాటర్.
1: ఆ వాటర్ చేత ఈ నిప్పుడు కూడా ఆర్పివేయచ్చు.
2: విత్ దిస్ వాటర్ యూ కెన్ ఎక్స్టింగ్విష్ ఫైర్.
1: నిప్పుడు పుట్టించేది అదే, నిప్పును ఆపేసేది అదే, రెండు కూడా ఒకే దాంట్లో నిమిడి ఉంటున్నాయి.
2: ఇట్స్ ద వన్ కాజ్ ఫర్ ద ఫైర్ అండ్ ఇట్ కెన్ ఎక్స్టింగ్విష్ టూ.
1: అదే విధంగానే కాన్షియస్నెస్ అనేటువంటిది సర్వత్రా ఉంటుండాలి.
2: లైక్ వైజ్ కాన్షియస్నెస్ ఈజ్ ఎవ్రీవేర్.
1: క్రిమికీట గాదుల్లో ఉంటుండాలి.
2: ఇట్ ఇస్ ప్రెసెంట్ ఆల్ ఇన్
1: పశుపక్షి మృగాదుల్లో ఉంటుండాలి.
2: బర్డ్స్ మానవుని
1: ఎందు ఉంటుండాలి.
2: అండ్ ఇన్ హ్యూమన్
1: సర్వ జీవుల రాశుల ఎందు కూడా ఈ కాన్షియస్నెస్ ఉంటుండాలి. చైతన్యం
2: ఇన్ ఆల్ బీయింగ్స్ దేర్ ఇస్ దిస్ కాన్షియస్నెస్.
1: అయితే
2: హౌఎవర్
1: ఈ క్రిమికీట గాదులకు పశుపక్షి మృగాదులకు తన ఎందు ఈ కాన్షియస్ ఉన్నది అనేటువంటి తెలియదు.
2: హౌఎవర్ ది ఇన్సెక్ట్స్ అండ్ వర్మ్స్ బర్డ్స్ అండ్ బీస్ ఆర్ నాట్ అవేర్ ఆఫ్ దిస్ కాన్షియస్.
1: ఒక్క మానవునికి మాత్రమే నేను గ్రహాలో కాన్షియస్ ఉంటుండాలి, కాన్షియస్నెస్ ఉండాలి అనేటువంటి సత్యాన్ని గుర్తించగలుగుతున్నాడు.
2: ఇట్స్ ఓన్లీ హ్యూమన్ బీయింగ్ హూ కెన్ రికగ్నైజ్ ద ట్రూత్ ఆఫ్ కాన్షియస్నెస్ విత్ ఇన్ హిమ్.
1: అనగా ఇట్టి గుర్తించేటువంటి శక్తి కలిగినటువంటి వాడే దివ్యత్వాన్ని పొందినటువంటి వాడు.
2: ఓన్లీ హూ రికగ్నైజ్ దిస్ కెన్ ఓన్లీ అటైన్ డివినిటీ.
1: కనుక ఈ కాన్షియస్నెస్ అనేటువంటిది దైవత్వము.
2: దిస్ కాన్షియస్నెస్ ఇస్ డివినిటీ.
1: ఈ కాన్షియస్నెస్ అనేటువంటిది సర్వత్రా ఉంటుండాలి. కాన్షియన్స్ అనేటువంటిది ఒక దేహంలో మాత్రమే ఉంటుండాలి.
2: కాన్షియన్స్ ఇస్ లిమిటెడ్ టు ద బాడీ.
1: ఈ కాన్షియస్ నుంచి కూడాను కాన్షియస్ వచ్చింది.
2: అవుట్ ఆఫ్ దిస్ కాన్షియన్స్ కేమ్ ది కాన్షియస్.
1: ఈ కాన్షియస్ ఇంద్రియముల ద్వారా ఉంటుండాలి.
2: కాన్షియస్ ఇస్ రిలేటెడ్ టు సెన్సెస్.
1: కాన్షియన్స్ అనేటువంటిది నఖశిఖ పర్యంతము దేహంలో ఉంటుండాలి.
2: కాన్షియన్స్ స్ప్రెడ్స్ ఫ్రమ్ టాప్ టు టో.
1: కాన్షియస్నెస్ అనేటువంటిది సర్వత్రా ఉంటుండాలి.
2: కాన్షియస్నెస్ స్ప్రెడ్స్ ఎవ్రీవేర్.
1: కనుకని ఈ కాన్షియస్నెస్ కాన్షియన్స్ కాన్షియస్ ఈ మూడు కూడా ఏకాత్మతత్వం లే మూడు.
2: దేర్ఫోర్ కాన్షియస్నెస్ కాన్షియన్స్ అండ్ కాన్షియస్ వన్ ఇన్ ది సేమ్ ప్రిన్సిపల్.
1: ఈ విధమైనటువంటి మూడు అవతారములతో కూడినటువంటిది మానవత్వము.
2: ది హ్యూమన్ లైఫ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ఆల్ దీస్ త్రీ ఫార్మ్.
1: దేహాత్మభావాన్ని మొట్టమొదటి అర్థం చేసుకోవాలి.
2: యు హావ్ టు నో ద నేచర్ ఆఫ్ ద బాడీ ఫస్ట్.
1: క్రమక్రమేణ కూడా నువ్వు దేహాత్మభావాన్ని విసర్జించాలి.
2: లేటర్ ఆన్ యూ షుడ్ గివ్ అప్ దిస్ బాడీ ఫీలింగ్.
1: మానసిక తత్వాన్ని చక్కగా పరిశీలన చేయాలి.
2: యూ షుడ్ ఇన్వెస్టిగేట్ ద నేచర్ ఆఫ్ ద మైండ్.
1: మానసిక తత్వాన్ని పరిశీలన గావించిన తర్వాత ఆత్మతత్వంలో ప్రవేశించాలి.
2: ఆఫ్టర్ ఇన్వెస్టిగేటింగ్ ద మైండ్ యూ షుడ్ మర్జ్ ఇన్ ఆత్మ.
1: మనసు అనేటువంటి అంత సులభమైన చిక్కదేటువంటి కాదు.
2: ఇట్స్ నాట్ సో ఈజీ టు కాంప్రిహెండ్ మైండ్.
1: చెప్పాను ఈ వస్త్రములకు దారముల యొక్క చేరిక ఉందాదని.
2: భగవాన్ సెడ్ దిస్ క్లాత్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ థ్రెడ్స్.
1: ఇదే మైండ్ యొక్క స్వరూపము.
2: దిస్ ద ఫార్మ్ ఆఫ్ ద మైండ్.
1: మొట్టమొదటి థాట్స్ గా రూపొందుతుంది.
2: ఫస్ట్ ఇట్స్ ద ఫార్మ్ ఆఫ్ థాట్స్.
1: ఈ థాట్స్ నుంచి డిజైర్స్ గా వస్తుంది.
2: ఆఫ్టర్ థాట్స్ ఇట్ కమ్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డిజైర్.
1: ఈ చేరికనే మైండ్ గా మారిపోతుంది.
2: ఓన్లీ కాంబినేషన్ ఆఫ్ డిజైర్స్ ట్రాన్స్ఫార్మ్ ఇంటు ద మైండ్.
1: కాబట్టి మనసును నిర్మూలం గావించాలంటే మనం ఏం చేయాలి?
2: టు ఎన్హిలేట్ ద మైండ్ వాట్ షుడ్ వి డూ?
1: డిజైర్స్ ను మనం తగ్గించుకోవాలి.
2: వి షుడ్ రిడ్యూస్ అవర్ డిజైర్స్.
1: ఈ క్లాత్ లేకుండా మనం చేయాలంటే థ్రెడ్స్ అంతా తీసివేయాలి.
2: In order to see that the cloth does not exist, what you should do is remove thread.
1: This is the cloth e ledu.
2: When you remove the thread, there is no cloth.
1: This is the mind e ledu.
2: When there are no desires, there is no mind.
1: Kabatti ee desires ku konni recommendment yokka talampulu raavali.
2: So for these desires, certain thoughts are necessary.
1: Kabatti thoughts ku bad thoughts ku manam choti ivvakunda
2: chudali. You never give scope for bad thoughts.
1: Ha bad thoughts ee yokka dinni pondutundo ade swaroopanni manam pondipothamu.
2: If there are bad thoughts, naturally you will assume bad form.
1: Red threads aithe red cloth ga untadi.
2: Red threads constitute a red
1: black
2: cloth.
1: Black threads aithe black cloth ga untadi.
2: Black threads make a black cloth.
1: Kanukane manlo malinyamainatunte oka mind kaligindattante mana thoughts malinyanga untundayi.
2: Bad mind speaks of bad thoughts behind.
1: Kanukane bad thoughts manam em mathrame avakasam ivvakoddu.
2: So we should never give scope for bad thoughts.
1: Alanti samayamlo neevu kontha varaku nu self realization cheyi.
2: At that time you have to realize the self.
1: Anaga is it good or bad?
2: You have to discriminate whether
1: right
2: it's good or
1: wrong.
2: Right or wrong.
1: కనుకనే ఈ డిస్క్రిమినేషన్ అనేటువంటిది మనం ప్రయత్నపూర్వకంగా సాధించాలి.
2: యూ షుడ్ ఎక్సర్సైజ్ దిస్ డిస్క్రిమినేషన్ విత్ ఆల్ ది
1: ఎఫర్ట్. నీ కాన్షియస్ నీకు సత్యాన్ని చెప్తుండాలి.
2: యువర్ కాన్షియన్స్ స్పీక్స్ ఆఫ్ ట్రూత్.
1: నీవు చేసేది తప్పు అని నీకు మనసుకే తోస్తుండాలి.
2: నేచురల్లీ యూ విల్ నో వాట్ యు ఆర్ డూయింగ్ ఇస్ రాంగ్.
1: ఇది తప్పు అని తెలిసినప్పుడు ఎందుకు నీవు దానిలో ప్రవేశించాలి?
2: వెన్ వన్స్ యూ నో దట్ ఇస్ రాంగ్, వై షుడ్ యూ డూ ఇట్?
1: కనుకనే నీకు మనసుకు నచ్చనటువంటి పనిలో నీవు ఏమాత్రం ప్రవేశించద్దు.
2: దట్ విచ్ డస్ నాట్ అగ్రీ అండ్ అక్సెప్ట్ విత్ యువర్ మైండ్ డోంట్ కమిట్ డోంట్ డూ ఇట్.
1: నీవు సత్య మార్గంలో ప్రవేశించు.
2: ఫాలో ద పాత్ ఆఫ్ ట్రూత్.
1: నీవు సత్యాన్ని పొందుతావు.
2: నేచురల్ యూ
1: లెట్ ట్రూత్ భావం తద్భవతి.
2: యాజ్ ఇస్ ద థాట్ అండ్ యాక్షన్ సో ఇస్ ద ఫామ్.
1: కనుక నీ మన యాక్షన్ బట్టే మన యొక్క జీవితం ఆధారపడి ఉంటుండాలి.
2: బేసింగ్ ఆన్ అవర్ యాక్షన్స్ అవర్ లైఫ్ డిపెండ్.
1: కనుక ప్రతి ఒక్కటి సాకారము నిరాకారము రెండింటి యొక్క ఏకత్వమే మానవాకారము.
2: One is formful, other is formless. These two are present in human life.
1: ఇప్పుడు సాకారం అంటే ఏమిటి?
2: What is this formful aspect?
1: ఇప్పుడు ఒక ఐస్ గడ్డ ఉంటుండాలి.
2: Here you have got ice.
1: ఇది ఐస్ గడ్డ అని సాకారంగా కనిపిస్తుండాలి.
2: You see the ice in full form.
1: కానీ
2: but
1: ఈ సాకారం ఐస్ గడ్డ లోపల కూడాను నిరాకారం అనే వాటర్ చేరి ఉంటుండాలి.
2: Though ice has a form, water within has no form.
1: ఈ నిరాకారం అనే వాటర్ లేకపోతే ఈ సాకారం అనే ఐస్ గడ్డ కాలేదు.
2: Without this formless water, you cannot have the ice that has a form.
1: కాబట్టి సాకారం నిరాకారం రెండింటి యొక్క ఏకత్వము ఒక్కటే.
2: Therefore, the formful and formless.
1: కనుక సగుణ నిర్గుణము యొక్క తత్వము మానవత్వం.
2: These two are present in the human life.
1: సగుణత్వాన్ని మనం పెంచుకోవాలి.
2: We should develop this.
1: తద్వారా మనం నిగురత్వాన్ని పొందుతాము.
2: అండ్ దెన్ ఓన్లీ యూ కెన్ అటైన్ లిబరేషన్.
1: విద్యార్థులారా,
2: స్టూడెంట్స్,
1: యువకులారా, యువతులారా,
2: యంగ్స్టర్స్, మెన్ అండ్ విమెన్,
1: ఈనాడు దేశమును పవిత్రమైన రీతిగా మీరు తీర్చిదిద్దాలంటే మీకే దీని యొక్క సార్థకం ఉంటుంది.
2: ఇన్ ఆర్డర్ టు మోల్డ్ దిస్ కంట్రీ, షేప్ దిస్, మేక్ ఇట్ సీక్రెట్, ఎవ్రీథింగ్ యూ షుడ్ డూ దాట్.
1: ఈనాడు ప్రపంచంలో వ్యాపించినటువంటి యొక్క అశాంతిని అంతా కూడా నిర్మూలు గావించేటువంటి యొక్క శక్తి సామర్థ్యం మీ అందే కలిగి ఉంటుంది.
2: యు గాట్ ఆల్ ది కెపాసిటీ టు రిమూవ్ అండ్ టు కిల్ రెస్ట్లెస్నెస్ దట్ ఇస్.
1: ఈనాడు దేశాన్ని కాదు మనం కాపాడవలసింది.
2: ఇట్స్ నాట్ ది కంట్రీ దట్ ఈస్ టు బి ప్రొటెక్టెడ్.
1: మనం కాపాడవలసింది సత్య ధర్మాన్ని కాపాడాలి.
2: వాట్ ఆర్ టు బి ప్రొటెక్టెడ్ ఆర్ హియర్ ద ట్విన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ సత్య అండ్ ధర్మ.
1: సత్య ధర్మాన్ని మనం కాపాడితే సత్య ధర్మంలే దేశాన్ని కాపాడతాయి.
2: అండ్ వన్స్ యూ ప్రొటెక్ట్ అప్ హోల్డ్ సత్య ధర్మ, దే ఇన్ టర్న్ విల్ ప్రొటెక్ట్ దిస్ కంట్రీ.
1: కనుక సత్య ధర్మంను కాపాడేటువంటి శక్తామర్థ్యములు ఈ యువతి యువకులు ఎందే ఉంటుండాలి.
2: యంగ్స్టర్స్, మెన్ అండ్ విమెన్ హావ్ గాట్ ఆల్ ది కెపాసిటీస్ టు అప్ హోల్డ్ ద ట్విన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ సత్య అండ్ ధర్మ.
1: ఈ సత్యాన్ని మీరు చక్కరైనటువంటి ఆచరణలో పెట్టి
2: you practice all that is said,
1: ee aachana dwara yenpadinatundi aanandanni andariki panchi
2: and share the bliss, the joy out of practice.
1: Tadwara aadhyatmika tattvanni abhivruddhi jeevinchali.
2: Through this you can grow spiritually. Ee
1: naadu deshamulo aadhyatmika tattvam ante haasyaspadanga kanipistundadi.
2: Today the spirituality has become a matter of fun.
1: Kaaranam emti?
2: Why?
1: Ee naadu sankethika vigyan shastram virichillipoyindi.
2: Because the technology has increased.
1: Idi anta kudanu టెక్నాలజీ అని మీరు భావిస్తున్నారు, కానీ ఈ టెక్నాలజీ కానీ కాదు, ట్రిక్నాలజీ.
2: యు సే ఇట్ ఇస్ టెక్నాలజీ, నో ఇట్ ఇస్ ట్రిక్నాలజీ.
1: దీనివల్లే మన యొక్క జీవితం అనేటువంటిది అంతా పోతుండాలి.
2: బికాస్ ఆఫ్ దిస్ ది వాల్యూ ఆఫ్ ద లైఫ్ ఇస్ గాన్.
1: అప్పటికప్పటికి ఆనందాన్ని అందించేటువంటి రీతిగా మనం భావిస్తున్నామే, కానీ దీని ద్వారా ఎంతో ప్రమాదాలు సంభవిస్తున్నాయి.
2: ఇట్ గివ్స్ యూ టెంపరీ గెయిన్స్ బట్ ఇట్ విల్ పుట్ యూ టు డేంజర్.
1: మన పూర్వీకులు ఏ విధంగా బ్రతికారు?
2: హౌ డిడ్ అవర్ ఏన్షియన్స్ లివ్?
1: మన పూర్వీకులు ఏ విధమైనటువంటి శాంతి సంతోషం అనుభవించారు?
2: వాట్ ఇస్ ద రీజన్ behind their happiness and peace?
1: Aanadu variki ashantatti emo teliyadu.
2: They had no idea of restlessness.
1: Bhayam ante emo teliyadu.
2: They had no fear.
1: Kaaranam emti?
2: Why?
1: Satya dharmanni aashrayistu pothunnaru.
2: Because they have dedicated for these two the truth and righteousness.
1: Ee rendu nimmanu aashrayinchinappudu bhayam anedi manaku praveshinchadaniki veeleledu.
2: Then once you surrender to these two you'll be fearless.
1: Ee naadu enta vedhavi aina, enta buddhi telividu kalavaraina, enta vidyavantudaina, chana chanamunaku nu bhayamu bhayamu bhayamu.
2: You may be highly intelligent, highly educated and intellectual, but you are fear stricken.
1: Ee science and vigyanam enta varaku vachindi?
2: Science and technology, how far has it gone?
1: Chaala perigipoyindi.
2: It has grown a lot.
1: Science enta perigi paiki poyindo,
2: science has gone up so much.
1: Senses anta kindiki digi padipoyinayi.
2: Senses have come down. Senses have come down, decline.
1: సైన్స్ పెరిగినటువంటిది మీరు చూస్తున్నారు, కానీ సెన్సెస్ ఎంత లో క్లాస్ కు దిగిపోయిందో మీరు యోచన చేయటం లేదు.
2: యూ హ్యావ్ సీన్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ది సైన్స్ బట్ యూ హ్యావ్ నాట్ నోటీస్ ద డిగ్రేడేషన్ ఆఫ్ సెన్సెస్.
1: ఈ సైన్స్ కు ఈ యొక్క ఆధ్యాత్మికానికి ఉండినటువంటి వ్యత్యాసాన్ని మీరు గుర్తించాలి.
2: నో ద డిఫరెన్స్ బిట్వీన్ సైన్స్ అండ్ స్పిరిచువాలిటీ.
1: వేదాంతం అనేటువంటిది పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే. పూర్ణము ఫుల్ సర్కిలే ఒక ఆధ్యాత్మికము.
2: స్పిరిచువాలిటీ ఈజ్ ఎ ఫుల్ సర్కిల్.
1: ఎక్కడ బయలుదేరిందో తిరిగి అక్కడికే పోయి నిలిచిపోతుండాలి.
2: ఇట్ స్టాప్స్ అట్ ద ప్లేస్ ఆఫ్ ఇట్స్ ఆరిజిన్.
1: అది పూర్ణంగా ఉంటుండాలి.
2: ఇట్ ఈస్ ఫుల్.
1: ఇందులో హాఫ్ మనం తుడిచివేసినప్పుడు సెమీ సర్కిల్ గా బయలుదేరుతుంది.
2: ఇఫ్ యూ వైప్ హాఫ్ ఆఫ్ ఇట్ ఇట్ బికమ్స్ ఎ సెమీ సర్కిల్.
1: ఆ సెమీ సర్కిల్ సి ఆకారాన్ని పొందిపోతుంది.
2: ద సెమీ సర్కిల్ ఇస్ సి షేప్.
1: ఆ సెమీ సర్కిల్ సైన్స్ అన్నారు.
2: దిస్ సెమీ సర్కిల్ ఈజ్ సైన్స్.
1: ఒక దగ్గర బయలుదేరింది, ఒక దగ్గర కూర్చొని నిలిచిపోతుంది, అది ఇది మరీ చేరటం లేదు.
2: ఇట్ స్టార్ట్స్ ఎట్ వన్ పాయింట్ ఎండ్స్ ఎట్ ఎ డిఫరెంట్ ప్లేస్ దే డోంట్ మీట్.
1: ఈ మధ్యలో అగాధమైనటువంటి యొక్క అశాంతి ఇమిడిపోయి ఉంటుండాలి.
2: దేర్ ఇస్ ఎ హాలో వైట్ స్పేస్ ఇన్ బిట్వీన్ ఆఫ్ రెస్ట్లెస్నెస్.
1: ఈ అశాంతికి మూల కారణం ఈ సైన్సే.
2: ఇట్ ఇస్ ద సైన్స్ దట్ ద మెయిన్ కాజ్ ఫర్ రెస్ట్లెస్నెస్.
1: సైన్స్ అంటే చాలా మంది వర్ణిస్తూ పొగుడుతూ, అనేక మంది మినిస్టర్స్ కూడా దీన్ని అనేక విధులుగా కూడా కొనియాడుతుంటారు.
2: మెనీ మినిస్టర్స్, మెనీ అథారిటీ ఎక్స్టోల్ ప్రైజ్ ది.
1: దేనికైనా ఒక పరిమితం ఉంటుండాలి.
2: ఎవ్రీథింగ్ షుడ్ బి అండర్ సర్టెన్ లిమిట్.
1: సైన్స్ పెరగడం చాలా మంచిది.
2: ఇట్స్ గుడ్ దట్ సైన్స్ షుడ్ గ్రో.
1: ప్రజలకు అనుకూలపరిచేటువంటి ఒక విద్యా విధానంలో పెట్టడం మంచిది.
2: ఇట్ షుడ్ ప్రొవైడ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ కన్వీనియన్స్.
1: టెక్నాలజీ అనేటువంటి కూడా చాలా అవసరమే.
2: అడ్వాన్స్మెంట్ ఇస్
1: నీడెడ్. కానీ మితిమీరిపోతుండాలి.
2: బట్ ఇట్స్ టూ మచ్
1: ఈ సైన్స్ వల్ల ఏమి ఏర్పడిపోయింది?
2: వాట్ ఈస్ ది రిజల్ట్?
1: ఆటం బాంబులు, హైడ్రోజన్ బాంబులు ఇలాంటివంతా అభివృద్ధి వస్తున్నారు.
2: సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్ లెడ్ టు ది డిస్కవరీ ఆఫ్ ఆటం బాంబ్, హైడ్రోజన్ బాంబ్, నైట్రోజన్.
1: ఇవంతా చంపడానికి చేసేటువంటి ప్రయత్నాలే.
2: దే ఆర్ ఆల్ మెంట్ ఫర్ ఎనిహిలేషన్.
1: భయాన్ని అభివృద్ధి పరిచేటువంటి ప్రయత్నాలే.
2: యూ విల్ బి ఫియర్ స్ట్రికెన్.
1: చంపడం కీటకమైన చంపుతుంది.
2: ఆఫ్టర్ ఆల్ ఈవెన్ ఇన్సెక్ట్ కెన్ కిల్ ఫర్ దట్ మ్యాటర్.
1: ఈ చంపడానికి ఇంత పెద్ద బాంబులు చేయాలన్నా,
2: వై షుడ్ యూ ఇన్వెంట్ బాంబ్స్ టు కిల్?
1: కోట్లు ఖర్చు చేయాలన్నా,
2: వై షుడ్ యూ స్పెండ్ క్రోర్?
1: దీని ఖర్చు పెట్టేటువంటి ధనాన్ని ప్రజలకు సద్వినియోగం చేస్తే ఎంత బాగుంటుంది?
2: ఆల్ దిస్ మనీ కుడ్ బి మేడ్ యూజ్ ఆఫ్ ఫర్ ది ప్రోగ్రెస్.
1: వాళ్ళు ఆ కంట్రీ వాళ్ళు చేశారని ఇంకొక కంట్రీ వాడు ఇంకొక బాంబు చేసేది, ఈ కంట్రీ వాళ్ళు చేశారని ఇంకొక కంట్రీ వాడు ఇంకోటి చేసేది. ఈ విధంగా సర్వము బాంబులతో నిలిచిపోతే ప్రపంచమే భస్మం అయిపోతుంది.
2: కంట్రీస్ కంపీట్ విత్ ఈచ్ అదర్ in inventing these bombs. When you have bombs, the whole world will be annihilated.
1: Chakkani oka upamanam,
2: but this is a very good example.
1: Mahabharatam lopala,
2: in Mahabharat,
1: pancha pandavulu,
2: there are pandavas.
1: Indulo pedda vaadu dharmajudu.
2: The eldest is dharmajudu.
1: Ee dharmajun tarvata bhimudu.
2: Next one is bhima.
1: Bhimudu tarvata arjunudu.
2: Then arjuna.
1: Arjun tarvata nakula sahadevulu.
2: Then nakula and sahadeva.
1: Ee 5 mandi lopala kudanu,
2: among the 5,
1: ఈ మిగిలిన నలుగురు కూడాను ధర్మజుని మాత్రం అనుసరించేటువంటి వారు.
2: ఫోర్ ఫాలో ధర్మజ ది ఎల్డెస్ట్.
1: ఈనాడు ఈ ప్రపంచముల యొక్క పోలికలంతా మనం తీసుకుంటే,
2: వెన్ యూ జస్ట్ టేక్ ది వరల్డ్ ఇన్ టు కన్సిడరేషన్,
1: అనేక ట్యాంకులు ఒక బాంబుస్ ఎక్కువ అభివృద్ధి పరిచినటువంటి వాళ్ళు రష్యా వాళ్ళు ఉన్నారు, అమెరికా వాళ్ళు ఉంటున్నారు.
2: యూ హావ్ గాట్ ది అమెరికన్స్ అండ్ రష్యన్స్ హూ ఇన్వెంటెడ్ సో మెనీ బాంబ్స్.
1: ఈ అమెరికన్స్ అనేటువంటి వాడు అర్జున్ వంటి వాళ్ళు.
2: అమెరికన్స్ దే సింబలైజ్ అర్జున.
1: ఎట్లా?
2: హౌ?
1: అర్జున పాల్గొన పార్థివ కిరీటి శతవాహన భీమశ్చర్య జయకృష్ణ సవిశాచి ధనుంజయ అనేక అస్త్రశస్త్రములంతా కూడా ధరించి ఒక్కతూరి భస్మం గావించేటువంటి శక్తి అర్జున్లో ఉంటుండాలి.
2: అర్జున హ్యాస్ సో మెనీ టైటిల్స్ అండ్ హాస్ గాట్ సో మెనీ బాంబ్స్ ఆన్ హ్యాండ్ అండ్ హీ కెన్ డిస్ట్రాయ్ ది హోల్ వరల్డ్.
1: భీముడు చూస్తామా మంచి బలవంతుడు.
2: భీమా ఇస్ సో ఫిజికల్.
1: భుజబలము, బుద్ది బలము, గద బలము.
2: హి హాస్ గాట్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ది మైండ్, ది స్ట్రెంగ్త్ ఆఫ్ ది ఫిజికల్ బాడీ అండ్ ఆల్సో విత్ మేస్ of his thanks.
1: దీన్నంతా కూడాను రష్యన్స్ గా మనం భావించుకున్నాం.
2: అండ్ భీమా స్టాండ్స్ ఫర్ రష్యా.
1: భారతదేశం ఏమీ చేయలేదు అనుకుంటారు.
2: యూ థింక్ దట్ భారత్ ఈస్ నాట్ డూయింగ్ ఎనీథింగ్?
1: కాదు.
2: నో,
1: భారతదేశము ధర్మజుడు వంటి వాడు.
2: భారత్ స్టాండ్స్ ఇన్ ది ప్లేస్ ఆఫ్ ధర్మ.
1: ఈనాడు మనం చేయవలసినటువంటి బాంబు ఏమిటి? ధర్మాభివృద్ధి చేయాలి.
2: వాట్ ద బాంబ్ దట్ వీ షుడ్ మ్యానుఫ్యాక్చర్ ఈస్ టు స్ప్రెడ్ ధర్మ.
1: ధర్మాన్ని మనం అభివృద్ధి చేస్తే ఈ యొక్క భుజబలము, బుద్ధి బలము ఉండినటువంటి వారంతా కూడా ధర్మజుడికి శరణాగతులైపోతారు.
2: దెన్ వన్స్ యూ డెవలప్ అండ్ గ్రో మోర్ ఇన్ ధర్మ, ద ఫిజికల్ స్ట్రెంగ్త్ అండ్ మెంటల్ స్ట్రెంగ్త్ విల్ ఫాల్.
1: మనం ఎవరిని ఏ విధంగా హింసించకూడదు.
2: యూ డోంట్ నీడ్ టు హార్మ్ ఎనీవన్.
1: అహింస పరమో ధర్మ.
2: యూ షుడ్ ఫాలో ద ప్రిన్సిపల్, సుప్రీం ప్రిన్సిపల్.
1: ఎవరిని మనం బాధించకూడదు.
2: యూ షుడ్ నాట్ హార్మ్ ఎనీ.
1: ఆ విధమైన ధర్మాన్ని మనం అనుసరించి మనకు ఏ బాంబులు అక్కర్లేదు, ఏ విధమైన అస్త్రశస్త్రములు అక్కర్లేదు.
2: వెన్ వన్స్ యూ ఫాలో దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ వయలెన్స్, యూ డోంట్ నీడ్ ఎనీ.
1: ధర్మమే భారతీయుల యొక్క ప్రధానమైన అస్త్రము.
2: వాట్ ఈస్ ది మెయిన్ వెపన్ ఆఫ్ భారతీయ?
1: సత్యమే ప్రధానమైన భారతీయుల యొక్క కిరీటము.
2: అండ్ దిస్ ట్రూత్ ఈస్ ద క్రౌన్ ఆఫ్.
1: ఏ దేశం వారికైనా కానీ సత్యము ధర్మము చాలా ప్రమాణము.
2: You may belong to any country, it is the truth that is your main line.
1: అన్ని దేశముల వాళ్ళకును సత్యం ఒక్కటే.
2: For everyone truth is one.
1: సత్యం అనేటువంటి ట్రూత్.
2: ట్రూత్
1: ఇక్కడ అమెరికన్ ట్రూత్, రష్యన్ ట్రూత్, పాకిస్తాన్ ట్రూత్, ఇండియా ట్రూత్ అని భేదం ఉందా? లేదు. ట్రూత్ ఈజ్ వన్.
2: ట్రూత్ ఈజ్ వన్. దేర్ కెనాట్ బి అమెరికన్ ట్రూత్, రష్యన్ ట్రూత్ అండ్ పాకిస్తాన్ ట్రూత్, సో అండ్ సో ఫోర్త్.
1: ఏ భేదము లేదు.
2: దేర్ నో డిఫరెన్స్.
1: కాబట్టి అన్ని దేశముల వారు కూడాను సత్యాన్ని ధర్మాన్ని అనుసరించాలి.
2: ఆల్ కంట్రీస్ should follow the principles of satya and dharma.
1: ee rendittini anusarinchiste ee yokka ye vidhamaitundi kalatalu kallolamlo untundavu.
2: When once you follow these two principles, there will be no conflict, there will be no fight.
1: Anni desamulu kuda nu shantiga untundali.
2: All countries should live in peace.
1: ee pillalu meeru అనేక పర్యాయం చెప్తున్నారు కానీ అర్థం తెలియకుండా పోవచ్చును.
2: యు మే సే రిపీటెడ్లీ బట్ యు మే నాట్.
1: భజన అయిన తర్వాత శాంతి శాంతి శాంతి మూడు పర్యాయం చెప్తున్నారు.
2: ఆఫ్టర్ భజన్స్ యు సే దిస్ వర్డ్ శాంతి థ్రైస్.
1: అయితే నాలుగు పర్యాయం ఎందుకు చెప్పకూడదు?
2: వై నాట్ ఫోర్ టైమ్స్?
1: లేకపోతే రెండు పర్యాయం ఎందుకు చెప్పకూడదు?
2: వై నాట్ ఓన్లీ ట్వైస్?
1: కానీ మూడు పర్యాయం చెప్పడంలో ఉన్నటువంటి అంతరార్థాన్ని గుర్తించాలి.
2: బట్ వీ సే థ్రైస్ విత్ ఎ మీనింగ్ పర్పస్ బిహైండ్.
1: మొదటి శాంతి శారీరక శాంతి.
2: First, you should have peace at the body level.
1: రెండవ శాంతి మానసిక శాంతి.
2: You should have peace mentally.
1: మూడవ శాంతి ఆత్మ శాంతి.
2: You should have peace from the point of ఆత్మా.
1: కనుకనే మనకు శారీరక మానసికంగా శాంతి ఉండి ఆత్మ శాంతి లేకపోతే ప్రయోజనం లేదు.
2: If you have got peace at the level of the body and the mind, if there is no peace in
1: ఆత్మ మానసిక శాంతి ఉంటే శారీరకంగా శాంతి లేకపోతే ప్రయోజనం లేదు.
2: If there is peace in ఆత్మ and the mind, if there is no peace in the body, it's useless.
1: ఆత్మ దేహము మంచిగా ఉంటుంటే మానసిక శాంతి లేకపోతే ప్రయోజనం లేదు.
2: If the body and ఆత్మ are fine, if there is no mental
1: peace, మూడు శాంతిగా ఉండాలి.
2: All the three should be in peace.
1: కనుకనే మనము మానసిక శాంతి దేహ శాంతి ఆత్మ శాంతి మూడింటి నిమిత్తమే శాంతి శాంతి శాంతి అంటున్నాం.
2: ఫర్ ఫిజికల్ పీస్ మెంటల్ పీస్ అండ్ ది పీస్ ఆఫ్ ది స్పిరిట్
1: రాజీవుడైనటువంటి వారు దేశం యొక్క ఉద్ధార నిమిత్తమై ధర్మస్థాపన నిమిత్తమై మిత భాషను వారు ఉపయోగపెడుతూ వచ్చారు.
2: ది ఏన్షియన్స్ దే టాక్డ్ లెస్ ఫర్ ద గ్రోత్ అండ్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ది కమ్యూనిటీ.
1: ఎందుకోసం ఈ మిత భాషను ప్రవేశపెట్టారు?
2: వై డిడ్ దే టాక్ లెస్? వై?
1: ఈ మిత భాష వల్ల ధర్మమును పోషించిన వారం అవుతాము, సత్యాన్ని కాపాడిన వారం అవుతాము అనుకున్నారు.
2: దే థాట్ బై టాకింగ్ ఇన్ ఎ లిమిటెడ్ వే దే కెన్ ఫాలో ప్రిన్సిపల్స్ ఆఫ్ సత్య అండ్ ధర్మ.
1: అనగా అధికంగా పోతే ఈ మాటల్లో కొంత అసత్యం ప్రవేశించవచ్చు.
2: బై టాకింగ్ టూ మచ్ దేర్ ఇస్ ఎవ్రీ స్కోప్ ఫర్ లై.
1: కనుకని తక్కువ మాట్లాడినప్పుడు అసత్యానికి అవకాశం ఉండదు.
2: వెన్ యూ టాక్ లెస్ దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ లై.
1: కనుకని ఆనాటి ఋషులందరూ కూడా ఈ పవిత్రమైనటువంటి మార్గాలను ఇంత సున్నితమైనటువంటి దీంతో మనకు ప్రవేశపెట్టి ఇచ్చారు.
2: ఏన్షియన్స్ సేజెస్ ఫాలోడ్ దిస్ సాఫ్ట్ సటిల్ పాత్.
1: కనుకని లెస్ టాక్ మోర్ వర్క్.
2: సో దేర్ షుడ్ బి లెస్ టాక్ మోర్ వర్క్.
1: ఈనాడు మాటల చేతనే మనకు అనేక విధమైన అసత్యాలు ప్రవేశిస్తున్నాయి.
2: బై టాకింగ్ టూ మచ్ వీ స్పీక్ లైస్.
1: ఈ అన్నింటి ఎందుకు ఏది ప్రధానమైనటువంటిది?
2: వాట్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ ఆల్?
1: లవ్ లవ్ లవ్.
2: లవ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ ఆల్.
1: ఈ లవ్ తో నీవు చేత్తో పని చేసినప్పుడు అది ధర్మం అయిపోతుంది.
2: వెన్ యూ వర్క్ విత్ లవ్ ఇట్ ఇస్ బౌండ్ టు బి ధార్మిక్.
1: ఈ ప్రేమతో నీ హృదయాన్ని విచారణ చేసినప్పుడు అది శాంతి ఏర్పడుతుంది.
2: ఇఫ్ యూ ఎంక్వైర్ విత్ లవ్ యూ విల్ అటైన్ పీస్.
1: ఈ ప్రేమ చేత నీవు పలుకులు పలికినప్పుడు అవే సత్యమైపోతాయి.
2: వెన్ యూ స్పీక్ విత్ లవ్ దట్ ఇస్ బౌండ్ టు బి ట్రూత్.
1: కనుకని అన్ని ప్రేమతో లీనమై ఉంటుండాలి.
2: ఎవ్రీథింగ్ ఇస్ కంటైన్ విత్ ఇన్ దిస్ లవ్.
1: ఈ ప్రేమ తత్వాన్ని మనం చక్కగా గుర్తించాలి.
2: వీ షుడ్ రికగ్నైజ్ క్లియర్లీ ద నేచర్ ఆఫ్ లవ్.
1: ఆ ప్రేమనే ప్రాణము.
2: దట్ లవ్ ఇస్ లైఫ్.
1: ఆ ప్రేమనే పరమాత్మ.
2: అండ్ దిస్ లవ్ ఇస్ గాడ్.
1: లవ్ ఇస్ గాడ్. లివ్ ఇన్ లవ్.
2: లవ్ ఇస్ గాడ్.
1: ఈ విధమైన పవిత్రమైనటువంటి గుణములను మనం అర్థం చేసుకోలేకపోతున్నాం.
2: వి ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ దిస్ సీక్రెట్.
1: మన లవ్ అంతా కూడా అనేక రకమైనటువంటి ఒక మార్గంలో ప్రవేశపెట్టి అంత ఒక విధమైనటువంటి ఒక పొల్యూషన్ చేసుకుంటున్నాం.
2: వి హావ్ పొల్యూటెడ్ దిస్ లవ్ బికాజ్ ఇట్ ఇస్ డైవర్టెడ్, మిస్ డైరెక్టెడ్.
1: ఎవరిని ఏ విధంగా ప్రేమించాలి?
2: హౌ టు లవ్? వాట్
1: ఇస్ ది వే? ఇది సత్యాన్వేషణ.
2: దిస్ ఇస్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ట్రూత్.
1: సత్యం ఒకటే కదా, దీన్ని ఇన్వెస్టిగేషన్ ఎందుకు చేయాలి?
2: అండ్ ట్రూత్ ఈస్ వన్, వై షుడ్ యూ ఎంక్వైర్?
1: అయితే కన్నులు చూచినాయి.
2: ఐస్ హావ్ సీన్.
1: ఎవరిని చూచినాయి? తల్లిని చూచినది కన్ను.
2: ఐస్ హావ్ సీన్ ద మదర్.
1: సేమ్ ఐస్ భార్యను చూచింది.
2: సేమ్ ఐ వాచ్.
1: సేమ్ ఐస్ డాటర్ ను చూచింది.
2: సేమ్ ఐ వాచ్.
1: సేమ్ ఐస్ డాటర్ ఇన్లా చూచింది.
2: సేమ్ ఐస్ వాచ్ డాటర్.
1: అయితే చూచినది ఒకే కన్ను అయినప్పటికీ ఇవరు తల్లి, ఈమె కోడలు, ఈమె భార్య అనేటువంటి విచక్షణ జ్ఞానం వల్ల వాడి ప్రవర్తన మారిపోతుంటారు.
2: It is the same eye that has seen the wife, the daughter and daughter-in-law. But depending upon the feeling, well, his behavior depends.
1: చూసినప్పుడు ఆమె పరస్త్రీ లేక నాస్త్రీ అనేటువంటి విచారణ అక్కడ జరుగుతుంది.
2: When once he sees, he understands whether she belongs to him or not.
1: మన సిస్టర్స్ ను పరాయి మగపిల్లలు చూచినప్పుడు, వారి విద్యను హాస్యం చేసినప్పుడు మనకి ఎంత కష్టం వేస్తుంది.
2: You will feel very sad if other boys make fun of your sisters.
1: అదే విధంగానే నీవు పరాయి పిల్లల్ని చూసినప్పుడు వారి బ్రదర్స్ కి ఎంత కష్టం వేస్తుంది.
2: సిమిలర్లీ ఇఫ్ యూ మాక్ ఎట్ ద సిస్టర్స్ ఆఫ్ అదర్స్, దే ఆల్సో ఫీల్ సో సాడ్.
1: ఈ విధమైనటువంటి గుణాన్ని మనం చక్కగా విచారణ చేస్తూ రావాలి.
2: వీ షుడ్ అండర్స్టాండ్ దీస్ క్వాలిటీస్ స్లోలీ.
1: ఏ కష్టం మనకు జరిగినప్పుడు మనం ఎంత బాధపడతామో ఆ కష్టం మరొకరికి జరగకూడదు అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
2: ఏ డిఫికల్టీ మేక్స్ యూ ఫీల్ సాడ్, ఇట్ ఇస్ ద సేమ్ విత్ ఎవ్రీబడీ. యూ షుడ్ నో దిస్ ప్రిన్సిపల్.
1: కనుకనే ఏకాత్మ భావాన్ని మనం పెంచుకోవడానికి ప్రేమను సరైన రీతిలో ఉంచుకోవాలి.
2: టు డెవలప్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ అండ్ వన్నెస్, యూ షుడ్ డెవలప్ గ్రో.
1: అయితే పిల్లలు చాలా మంచివారే.
2: Students, children are no doubt
1: good.
2: But they change because the environment
1: around.
2: Because they don't understand the truth, they are perverted. Einstein invented so many arms and
1: weapons.
2: He discovered a lot and earned money.
1: కట్టకడపటికి సత్యాన్ని గుర్తించాడు.
2: ఫైనలీ అండర్స్టూడ్ ది ట్రూత్.
1: ఈ మందు సామాన్ ఎన్ని ప్రాణములు తీస్తుందో ఏమిటో.
2: వాట్ ఫర్ ఆల్ దిస్ అమ్యునిషన్ ఇస్
1: తెలుసుకున్నటువంటి విద్య.
2: ఇస్ ఇట్ వాట్ ఐ హావ్ లెర్న్డ్.
1: నేను సత్సంగంలో ప్రవేశించలేకపోయాను.
2: ఐ కుడ్ నాట్ జాయిన్ గుడ్ కంపెనీ.
1: కేవలం ఈ సైంటిస్ట్ లో నేను ప్రవేశించి అనేక విధమైనటువంటి దుర్మార్గం గురి అయిపోయాను.
2: ఐ హావ్ బికమ్ ఎ సైంటిస్ట్ అండ్ కాజ్ ఫర్ ఆల్ డిస్ట్రక్షన్.
1: కట్టకడపటికి అప్పుడు భగవద్గీత చూసి చెప్పాడు.
2: దెన్ హి హస్ గాన్ త్రూ భగవద్గీత.
1: టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షల్ టెల్ యూ వాట్ యు ఆర్.
2: దెన్ హి సెడ్ టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షల్ టెల్ యూ వాట్ యు ఆర్.
1: నీవు ఎలాంటి గుంపులు చేరుతావో అలాంటి బుద్ధులు నీలో వస్తుంటాయి.
2: యాజ్ ఇస్ ద కంపెనీ సో యూ బికమ్.
1: అలాంటి వాడు నీవు అని భావించవచ్చు.
2: యూ షుడ్ మే కన్సిడర్ సో.
1: దుష్టంగానే మనం ఏమాత్రము చేరకూడదు.
2: యూ షుడ్ రన్ అవే ఫ్రమ్ బ్యాడ్ కంపెనీ.
1: కనుకనే మనము చెడ్డ కంపెనీ నుంచి దూరం అయిపోయి మంచి కంపెనీతో మనం చేరాలి.
2: యూ షుడ్ రన్ అవే ఫ్రమ్ బ్యాడ్ కంపెనీ అండ్ జాయిన్ గుడ్ కంపెనీ.
1: ఆ గుడ్ కంపెనీ అంటే ఏమిటి?
2: వాట్ ఈస్ దిస్ గుడ్ కంపెనీ?
1: ఎవరు గుడ్ ఎవరు బ్యాడ్?
2: హూ ఇస్ గుడ్ అండ్ హూ ఇస్ బ్యాడ్?
1: నిర్ణయించడం ఎవరి చేత కాదు.
2: ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ ఎనీవన్ టు
1: వేదాంతమునందు సత్సంగము అన్నారు.
2: దిస్ ఇన్ వేదాంత ఇట్స్ కాల్ సత్సంగ.
1: సత్సంగం అంటే ఏమిటి?
2: వాట్ ఈస్ దిస్ సత్సంగ?
1: సత్ అది.
2: సత్ మీన్స్ దట్.
1: అదే దైవము.
2: దట్ ఈస్ గాడ్.
1: కాబట్టి దైవంతో మనం సంఘం చేసుకోవాలి.
2: సో వీ షుడ్ హావ్ కంపెనీ ఆఫ్ గాడ్.
1: అది సత్సంగం అంటే కానీ భక్తులు, భజన చేసేవారు, ఈ యొక్క సేవ చేసే వీళ్ళందరితోనూ చేరటం కాదు.
2: సత్సంగ డస్ నాట్ మీన్ ద కంపెనీ ఆఫ్ ద భజన్ సింగర్స్ ఆర్ ద వర్కర్స్.
1: కానీ సింగర్స్ లో కూడా సిన్నర్స్ ఉంటారు.
2: అమాంగ్ సింగర్స్ దేర్ ఆర్ సిన్నర్స్ ఆల్సో.
1: కనుక ఎవరు మంచో ఎవరు చెడ్డో చెప్పలేము.
2: యు కెనాట్ డిసైడ్ హూ ఇస్ గుడ్ అండ్ బ్యాడ్.
1: నీ యొక్క హృదయంలో దైవత్వంతో నీవు సంఘం చేయించుకో.
2: యు బీ ఇన్ ద కంపెనీ ఆఫ్ గాడ్.
1: అప్పుడే నీకు సరైన భావాలు వస్తుంటాయి.
2: దెన్ యూ విల్ హావ్ ప్రాపర్ ఫీలింగ్.
1: దైవం నాలోనే ఉంటున్నాడు, నేనే దైవము అనేటువంటి తత్వాన్ని బోధించుకుంటే నీకు అన్ని సత్సంగమే రూపొందుతుంది.
2: వెన్ వన్స్ యూ ఆర్ అవేర్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ గాడ్ ఈస్ విత్ ఇన్ యూ, యూ
1: ఆర్ సమయం లోపల.
2: ఎట్ వన్ టైం
1: పుత్లీబాయ్ గాంధీ తల్లి,
2: ద మదర్ ఆఫ్ గాంధీ పుత్లీబాయ్,
1: గాంధీ విదేశాలకు వెళ్లి చదవాలని చెప్పి సంకల్పించుకున్నాడు.
2: గాంధీ హాస్ గాన్ అబ్రాడ్ టు స్టడీ.
1: కానీ తల్లికి చాలా కష్టమేసింది.
2: మదర్ ఫెల్ సాడ్.
1: నీ విదేశాలకు వెళ్ళడానికి వీలు కాదని.
2: షి సెడ్ యు కెనాట్ గో అబ్రాడ్.
1: కానీ ఎంతనో ఫోర్స్ చేశాడు గాంధీ.
2: బట్ గాంధీ ఫోర్స్
1: నీ హై ఎడ్యుకేషన్ పోవాలా, ఎక్కువ విద్య నేర్చుకోవాలి అన్నాడు.
2: హీ వాంటెడ్ టు కంటిన్యూ హిస్ స్టడీస్ అబ్రాడ్.
1: కనుక నేను పోయే తీరాలి అన్నాడు.
2: హీ డిసైడెడ్ టు గో.
1: కానీ తల్లి పోకూడదు అని గట్టిగా ఉందనిచ్చింది.
2: మదర్ డిడ్ నాట్ గివ్ హిమ్ పర్మిషన్.
1: ఎందుకు పోకూడదు అన్నాడు.
2: హీ సెడ్ వై నాట్.
1: అయితే నాకు మొట్టమొదటి ప్రామిస్ చేసి నీ వెళ్ళమని చెప్పింది తల్లి.
2: మదర్ వాంటెడ్ హిమ్ టు మేక్ ఎ ప్రామిస్ ఫస్ట్.
1: అప్పుడు ఆమె ప్రామిస్ చేసింది ఏమని చేయించింది?
2: వాట్ వాజ్ ద ప్రామిస్?
1: మూడు రకమైనటువంటి యొక్క మకారములను ప్రామిస్ చేయించుకుంది.
2: షీ వాంటెడ్ హిమ్ టు మేక్ ప్రామిసెస్ దట్ స్టార్ట్ విత్ ది లెటర్ మా.
1: మద్యపానము
2: ఫస్ట్. మద్యపాన డ్రింకింగ్.
1: ఇది ఏమాత్రము అభ్యాసం చేయకూడదు.
2: నెవర్ డ్రింక్.
1: ధూమపానము ఇది ఏమాత్రం కూడా నువ్వు తీసుకోకూడదు.
2: ధూమపాన స్మోకింగ్ యూ షుడ్ నెవర్ స్మోక్.
1: మగువ సమ్మత్తము ఇది ఏమాత్రము జరపకూడదు.
2: మగువ సమ్మత్ ఉమనైజేషన్ యూ షుడ్ నాట్ హ్యావ్.
1: ఈ మూడింటి యొక్క తత్వంలోనూ నీవు సరైన రీతిగా ఉంటే నీవు వెళ్ళు బయట.
2: ఇఫ్ యు ఆర్ కాషస్ ఇన్ దీస్ త్రీ ఆస్పెక్ట్స్ ఎస్ యూ కెన్ గో అబ్రాడ్.
1: ఈ మూడింటి ఎందుకు కూడా నాకు ప్రామిస్ చేయమని చెప్పింది.
2: She insisted that he should make
1: అనగా ఏమిటి? బయటికి వెళ్తే వీరు ఏ విధమైనటువంటి గుణములతో ఈ సంగత్వంతో చేరి ఏ విధంగా చెడిపోతారు అనేటువంటి భయము ఆనాటి తల్లులకు.
2: మదర్స్ ఇన్ దోస్ డేస్ వర్ దే ఫియర్ స్ట్రికెన్ బికాస్ వాట్ వుడ్ హ్యాపెన్ టు దేర్ చిల్డ్రన్ ఇఫ్ దే హ్యావ్ దీస్ త్రీ వీక్నెసెస్ వెన్ వన్స్ దే గో అవుట్.
1: ఈనాటి తల్లులు కూడా ఆ విధంగా లేరు.
2: టుడే మదర్స్ ఆర్ నాట్ ఆఫ్ దట్ సార్ట్.
1: అరే నాయనా నువ్వు పాస్ అయినావా, ఫారిన్ పోవడానికి టికెట్ బుక్ చేయి అంటారు.
2: మదర్ విల్ సే ఓ యువర్ పాస్ కమ్ ఆన్ బుక్ ఏ టికెట్ టు గో అబ్రాడ్.
1: ఇంకా ఆ పాస్పోర్ట్ కు వీసాలకు తిరిగి తిరిగి పోతారు.
2: దెన్ దే గో రౌండ్ టు హ్యావ్ పాస్పోర్ట్ అండ్ వీసా.
1: నీ దేశంలో నీవు ఉండి నీ దేశాన్ని నీవు రక్షించుకో.
2: స్టే ఇన్ యువర్ ఓన్ కంట్రీ, ప్రొటెక్ట్ యువర్ ఓన్.
1: నీ దేశాన్ని నీవు సేవ చేయి.
2: సర్వ్ యువర్ ఓన్ పీపుల్.
1: సర్వ్ అనేటువంటిది ఎక్కడ చూసినా సర్వీస్.
2: యు కెన్ సర్వ్ ఎనీవే.
1: ఈ దేశం ఆ దేశం అనే భేదం లేదు.
2: దేర్ ఇస్ నో డిస్టింక్షన్ బిట్వీన్ దిస్
1: ప్రపంచం అంతా ఒక గృహమే.
2: ద హోల్ వరల్డ్ ఇస్ ఎ హౌస్, బిగ్ హౌస్.
1: మానవులందరూ ఒక కులమే.
2: హ్యూమన్ బీయింగ్స్ బిలాంగ్ టు వన్ కాస్ట్.
1: ఈ కాస్ట్ ఉంటే మరి చాలా వ్యత్యాసం వస్తుంది.
2: కాస్ట్ క్యారీస్ ఎ డిఫరెంట్ మీనింగ్.
1: కనుక మనం కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ,
2: ది కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ.
1: ఈ హ్యూమానిటీ అనేటువంటిది ఒక్కటే.
2: హ్యూమానిటీ ఇస్ వన్ క్యాస్ట్.
1: ఏ దేశీయులైనా కానీ అందరూ అన్న తమ్ముడే.
2: యు మే బిలాంగ్ టు ఎనీ కంట్రీ, యు ఆర్ జస్ట్ బ్రదర్స్.
1: ఈ సత్యాన్ని మనం చక్కగా గుర్తించుకోవాలి.
2: యు షుడ్ నో దిస్ ట్రూత్ క్లియర్.
1: దేశం యొక్క విభిన్నాన్ని ఏమాత్రమూ మనం పెట్టుకోకూడదు. కనుకనే అందరూ కూడా ఒక ఇంటి వాళ్లే.
2: సో ఆల్ బిలాంగ్ టు ద సేమ్ ఫ్యామిలీ.
1: వివిధమైనటువంటి భేదములైనటువంటి రూముల్లో ఉంటున్నారు. ప్రపంచం అనేటువంటి పెద్ద భవనం లోపల,
2: ఇన్ దిస్ బిగ్ మ్యాన్షన్,
1: అమెరికా ఒక రూము,
2: అమెరికా ఇస్ వన్,
1: జపాన్ ఒక రూము,
2: జపాన్ వన్,
1: జర్మనీ ఒక రూము,
2: జర్మనీ వన్,
1: ఇటలీ ఒక రూము, ఫ్రాన్స్ ఒక రూము,
2: ఫ్రాన్స్ వన్,
1: ఇండియా ఒక రూము,
2: ఇండియా,
1: పాకిస్తాన్ ఒక రూము,
2: పాకిస్తాన్.
1: అన్ని రూములు వ్యత్యాసంగా ఉంటున్నాయి.
2: దేర్ నో డిఫరెన్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ రూమ్.
1: హౌస్ ఇస్ వన్,
2: బట్ ది హౌస్ ఇస్ వన్.
1: ఆ విధమైనటువంటి ఏకత్వాన్ని మనం భావిస్తూ రావాలి.
2: దిస్ సార్ట్ ఆఫ్ యూనిటీ వీ షుడ్ హ్యావ్.
1: అందువల్లే ఆల్ ఆర్ వన్ మై డియర్ సన్, బీ అలైక్ టు ఎవరీ వన్.
2: ఆల్ ఆర్ వన్ మై డియర్ సన్, బీ అలైక్ టు ఎవరీ వన్.
1: ఎట్టి భేదములకు కూడా మనం అవకాశం లేకుండా చూసుకోవాలి.
2: డోంట్ గివ్ స్కోప్ ఫర్ ఎనీ హేట్రెడ్ ఆర్ డిఫరెన్సెస్.
1: ఆ విధమైనటువంటి సమత్వాన్ని మీరు ప్రచారం చేసి, సమత్వాన్ని మీరు అనుసరించి ఆచరించి ఇతరులకు అందించడానికి పూనుకోవాలి.
2: యూ షుడ్ ప్రాపగేట్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ఈక్వాలిటీ. యూ షుడ్ ప్రాక్టీస్ అండ్ షేర్ దిస్ విత్ ఎవ్రీబాడీ.
1: ఆధ్యాత్మికమైనటువంటిది కేవలం ఒక విధమైనటువంటి రిలిజన్ కాదు.
2: స్పిరిచువాలిటీ ఇస్ నాట్ రిలిజియన్.
1: చాలా మంది ఇప్పుడు రిపోర్ట్ లో కూడా రిలిజన్ రిలిజన్ అన్నారు.
2: ఇన్ రిపోర్ట్స్ దే మెన్షన్ ద నేమ్ ఆఫ్ రిలిజన్.
1: ఈ రిలిజన్ అనేది నాకు ఇష్టం కాదు.
2: భగవాన్ డజంట్ థింక్ ఆఫ్ ఎనీ పర్టికులర్ స్పిరిచువాలిటీ. స్పిరిచువాలిటీ
1: అన్ని దేశంలో కూడా ఈ యొక్క ఆధ్యాత్మిక అత్యవసరమే.
2: అండ్ ఎవ్రీ కంట్రీ షుడ్ ఫాలో స్పిరిచువల్
1: రిలిజన్. అంటే ఒక దీనికి రెండు అర్థములు ఉంటున్నాయి.
2: రిలిజన్ హెస్ టూ మీనింగ్స్.
1: రిలిజన్ అనగా రియలైజ్ ఈజ్ రిలిజన్ అని.
2: రిలిజన్ మీన్స్ టు రియలైజ్ ఈజ్ రిలిజన్.
1: ఏమిటి రియలైజ్ చేసుకోవటం?
2: వాట్ ఈస్ టు బి రియలైజ్?
1: తనను తాను రియలైజ్ చేసుకోవటమే.
2: టు రియలైజ్
1: హూ ఆమ్ ఐ
2: టు రియలైజ్ వన్ సోన్ సెల్ఫ్, ఎంక్వైరీ ఆఫ్ ద సెల్ఫ్.
1: కానీ ఆ అర్థాన్ని ఈనాడు ప్రపంచం తీసుకోవటం లేదు.
2: బట్ ది వరల్డ్ డజంట్ టేక్ దట్
1: రిలిజన్ అంటే ఒక కులమునకు ఒక మతమునకు సంబంధించిందిగా భావిస్తుంది.
2: దే థింక్ ద రిలిజన్ మీన్స్ ఎ పర్టికులర్
1: హిందూస్, వీరు ముస్లింస్, వీరు క్రిస్టియన్స్, ఈ విధంగా రిలిజన్ పెడుతున్నారు.
2: దే థింక్ రిలిజన్ మీన్స్ క్రిస్టియానిటీ.
1: నాకు ఆ భేదములు లేనే లేదు. అందరూ ఒక్కటే.
2: భగవాన్ హ్యాస్ నో డిఫరెన్సెస్, ఆల్ ఆర్ వన్.
1: ఇట్టి ఏకాత్మ భావాన్ని మనం పెంచుకోవాలా? ప్రేమతత్వాన్ని తీసుకుంటే ఏకాత్మభావం సులభంగా చేరిపోతుంది.
2: వీ షుడ్ హ్యావ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ. ఇఫ్ యూ హ్యావ్ లవ్, ఇట్ ఈస్ ఈజీ టు ఫాలో.
1: ప్రేమ చేత ఈ భేదములే ఉండవు.
2: వెన్ వన్స్ యూ హ్యావ్ లవ్ దేర్ విల్ బి నో డిఫరెన్స్.
1: ప్రేమ చేత ద్వేషములే రావు.
2: వేర్ దేర్ ఇస్ లవ్ దేర్ ఇస్ నో హేట్.
1: ప్రేమ చేత అసూయలే ఉండవు.
2: వేర్ దేర్ ఇస్ లవ్ దేర్ ఇస్ నో జెలసీ.
1: కనుక ఈనాడు అసూయ ద్వేషముల చేతనే మానవత్వం ఇంత కుంగిపోతుండాలి.
2: ఇట్ ఈస్ జెలసీ అండ్ హేట్రెడ్ దట్ పుట్స్ యూ టు రూయిన్.
1: కనుక మానవత్వాన్ని మనం పోషించుకోవాలంటే సత్య ధర్మ శాంతి ప్రేమ అహింసలు పాటించాలి.
2: So in order to uphold the human value, we should follow these five cardinal principles of truth, righteousness, peace and love, non-violence.
1: ఈ విధమైనటువంటి గుణములు మానవతా గుణములుగా మనం భావించాలి.
2: These are the human values.
1: మానవులైనటువంటి వారు మానవతా గుణమే లేకపోతే మనం మానవులు ఎట్లవుతాం?
2: If a human being has no human value, how can he be a human being?
1: కనుకనే మొట్టమొదట మన human value అనుకున్నప్పుడు ఆ వాల్యూని మనం పాటించాలి.
2: So we should uphold the human values.
1: ఈ వాల్యూ ఉండినప్పుడే మనం మానవులం అయిపోతాం.
2: అండ్ వన్స్ వి హావ్ వాల్యూ, వి ఆర్ ట్రూ హ్యూమన్ బీయింగ్స్.
1: అది లేకపోతే మానవ శరీరమే కానీ మనం నిజమైన మానవులు కాదు.
2: అదర్వైజ్ యు ఆర్ జస్ట్ ఎ హ్యూమన్ ఇన్ ఫామ్.
1: ఈ విధంగా ఈ మూడు దినములు మీరు ఇక్కడ ప్రవేశించి ఎంతో ధనం వ్యయం చేసుకుని ఎంతో కాలం కూడా తీసుకుని మీరు ఎన్నో నేర్చుకుని పోవలసినటువంటి అవకాశం ఉంటుండాలి.
2: పాస్ట్ త్రీ డేస్ యు హావ్ స్పెండ్ సో మచ్ ఆఫ్ టైమ్ అండ్ మనీ అండ్ కుడ్ లెర్న్ సెవెరల్ థింగ్స్.
1: యువకులారా,
2: యంగ్స్టర్స్,
1: యూతులారా,
2: మెన్ అండ్
1: ఇక్కడ వచ్చినందుకు మీరు రెండు మాత్రము గట్టిగా చేయవలసింది.
2: హ్యావింగ్ కమ్ హియర్ యూ షుడ్ నెసెసరీ డూ
1: మీ దుర్గుణములు, దురాధ్యాత్మలు, దుష్ప్రవర్తనలు ఇక్కడ వదిలిపోండి.
2: గివ్ అప్ ఆల్ యువర్ బ్యాడ్ థింకింగ్, బ్యాడ్ థాట్స్, బ్యాడ్ బిహేవియర్ హియర్.
1: బ్యాడ్ యాక్షన్
2: హియర్ ఇట్ సెల్ఫ్.
1: మంచి గుణములు, మంచి భావములు, మంచి కీర్తులు మీరు తీసుకుని పోండి.
2: టేక్ బ్యాక్ విత్ యూ గుడ్ ఫీలింగ్స్, గుడ్ థాట్స్, గుడ్ యాక్షన్ అలాంగ్ విత్ యూ.
1: నేను మిమ్మల్ని ఏమీ కోరటం లేదు. చెడ్డవి ఇక్కడ వదిలిపెట్టండి, మంచివి తీసుకుని పోండి.
2: భగవాన్ డజంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ యూ. గివ్ అప్ ద బ్యాడ్ హియర్, టేక్ గుడ్ విత్ యూ.
1: ఈ డెలిగేట్స్ అనేటువంటి దేహాలకంతా ప్రశాంతినేమో ఒక పెద్ద వర్క్ షాప్.
2: ఫర్ ఆల్ ద డెలిగేట్స్ బాడీస్ హియర్, ప్రశాంతి నిలయం ఇస్ ఎ బిగ్ వర్క్ షాప్.
1: ఈ కార్లన్నీ కూడా చాలా చెడిపోయి వచ్చినాయి.
2: ఆల్ ద కార్స్ ఆర్ టోటలీ స్పాయిల్డ్.
1: బోల్ట్స్, నట్స్, స్క్రూస్, పిన్స్ అన్ని కూడా లూజ్ అయిపోయినాయి.
2: కార్స్ ఆర్ డామేజ్. బోల్ట్స్, నట్స్ అండ్ స్క్రూస్ ఆర్ లూజ్.
1: దీనికంత కలర్స్ కూడా పోయినాయి.
2: ద కలర్ ఈస్ ఆల్సో గాన్.
1: కనుక ఈ వర్క్ షాప్ లో వచ్చినందుకు న్యూ బోర్డ్స్, న్యూ పిన్స్, న్యూ స్క్రూస్, న్యూ టైర్స్, న్యూ పెయింట్ వేసుకుని కొత్త కార్ గా తీసుకుని పోవాలి.
2: ద డామేజ్ The damaged and spoiled cars are here now. They should go back as brand new car with a new paint, new bolts, new pins, new screws.
1: ఈ యొక్క రిపేర్ కోసమని వర్క్ షాప్ కు వచ్చి తిరిగి ఏ రిపేరు లేకుండా నీవు ఆ కారు తీసుకుని పోతే దీని వల్ల ప్రయోజనం ఏమిటి?
2: Having brought to this workshop, if you go back unrepaired, what is the use?
1: కాదు, ఇప్పుడు మీరు పోయే సమయంలోకి మీ యొక్క తేజస్సు, మీ యొక్క ప్రవర్తన, మీ యొక్క భావాలు మార్పుగా ఇతరులకు చూపించాలి.
2: As you go back, others should find out the new light, a new hope, a new behavior.
1: ఇప్పుడు మా బాయ్ అంతా కూడా చాలా న్యూ గా ఉంటున్నాడు, మోడర్న్ గా లేదు, చాలా పవిత్రమైనటువంటి భావంతో కూడి ఉన్నాడు అనేటువంటి మీ తల్లిదండ్రులు కూడా చూసి ఆనందిస్తారు.
2: యువర్ పేరెంట్స్ షుడ్ ఫీల్ హ్యాపీ సీయింగ్ యూ. హీస్ నాట్ జస్ట్ మోడర్న్, హీస్ వెరీ గుడ్ విత్ గుడ్ బిహేవియర్ విత్ గుడ్ థాట్స్.
1: కనుక మీరు పోయేటప్పటికి మీ ప్రవర్తన చాలా మార్పుగా కనిపించాలి.
2: యాజ్ యూ గో బ్యాక్ యువర్ బిహేవియర్ షుడ్
1: కేవలం అప్పటికప్పటికి మాత్రమే మార్పు కనిపించే ప్రయోజనం లేదు.
2: యూ షుడ్ నాట్ బి మియర్లీ మొమెంటరీ.
1: దాన్ని అట్టనే పోషించుకుంటూ పోవాలి.
2: యూ షుడ్ సస్టైన్ అండ్ మెయింటైన్.
1: ఈ విధంగా మీరు పోషించుకుంటూ పోతే దేశాన్ని మీరు ఉద్ధరించిన వారవుతారు.
2: బై దిస్ వే కెన్ వర్క్ అప్ ఫర్ ది ప్రోగ్రెస్ ఆఫ్ దిస్ కంట్రీ.
1: ఈ విశాలమైన ప్రపంచమునకు మీరే నాయకులు.
2: ఫర్ దిస్ వాస్ట్ వరల్డ్ యు ఆర్ ద లీడర్స్.
1: మీరే ప్లీడర్స్, లీడర్స్.
2: యు ఆర్ ది ప్లీడర్స్ అండ్ ద లీడర్స్.
1: కనుక మీరు సరైనటువంటి దీని కింద ధనమును వ్యయం చేయకుండా, కాలం వ్యర్థం గావించుకోకుండా మీరు సద్వినియోగం పరచుకునేటువంటి ప్రవర్తనలో దీన్ని సాధించాలి.
2: దేర్ఫోర్ డోంట్ వేస్ట్ మనీ, డోంట్ వేస్ట్ టైం, మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ దీస్ థింగ్స్.
1: ఎవరిని కఠినమైన మాటలతో బాధించకూడదు.
2: నెవర్ హర్ట్ ఎనీబడి బై యూజింగ్ హార్ష్ వర్డ్స్.
1: యు కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్, బట్ యు కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్.
2: యు కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్, యు కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్.
1: దీని మొట్టమొదట మీరు నేర్చుకోవాలి.
2: ఇస్ ద ఫస్ట్ డిసిప్లిన్ యూ షుడ్ హ్యావ్.
1: మదర్ వచ్చేసేసి నాయన ఎక్కడ పోయింది నో నో నో అని ఇట్ట కఠినంగా చెప్పకూడదు.
2: వెన్ మదర్ కమ్స్ అండ్ ఆస్క్ యూ వేర్ హ్యావ్ యూ గాన్, యూ షుడ్ నాట్ సే నో నో నో, యూ షుడ్ నాట్ బి సో హార్ష్.
1: అమ్మా నేను ఫలాని చోటు పోయాను అని మధురంగా మాట్లాడచ్చు, తల్లికి ఎంత ఆనందం అవుతుంది.
2: యూ షుడ్ ఆల్వేస్ స్పీక్ సాఫ్ట్లీ అండ్ స్వీట్లీ, మదర్ ఐ హావ్ గాన్ టు సచ్ అండ్ సచ్ ఎ ప్లేస్.
1: ఏం చేసి వచ్చావని మదర్ ప్రశ్నించలికి నీకేం సంబంధం లేదు అని వారితో కఠినంగా చెప్పకూడదు.
2: వెన్ మదర్ ఆస్క్స్ యూ వాట్ హావ్ యూ డన్, యూ కెనాట్ సే యూ హావ్ నో బిజినెస్ టు సే దాట్.
1: ఈ విధమైన కఠిన మాటలతో తల్లిదండ్రుల మనసును కూడా బాధ పెట్టుంటాం, అది పెట్టకూడదు.
2: బై యూజింగ్ దీస్ హార్ష్ వర్డ్స్ యూ విల్ బి కాజింగ్
1: తల్లి చాలా ప్రధానమైనటువంటిది. మాతృదేవో భవ, పితృదేవో భవ చాలా ఇంపార్టెంట్.
2: పేరెంట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. మదర్ ఇస్ గాడ్, ఫాదర్ ఇస్ గాడ్.
1: మదర్ కు మొట్టమొదట మనం గ్రాట్యూట్యూడ్ చెప్పాలి.
2: ఫస్ట్ వీ షుడ్ ఎక్స్ప్రెస్ గ్రాట్యూట్యూడ్ టు మదర్.
1: మదర్ కు మంచిగా మనం ఆనందాన్ని అందించాలి.
2: వీ షుడ్ మేక్ మదర్ హ్యాపీ.
1: దేనికోసము?
2: వై?
1: నీ బ్లడ్, నీ ఫుడ్, నీ హెడ్ నీ దుడ్డు అంతా మదర్ యొక్క గిఫ్టే.
2: బికాస్ యువర్ బ్లడ్, యువర్ హెడ్ యువర్ ఫుడ్ ఎవ్రీథింగ్ ఈజ్ ద పేరెంట్స్ గిఫ్ట్.
1: కనుకనే ఆ తల్లిదండ్రుల యొక్క గిఫ్ట్ ని మనం అందుకొని వాళ్ళకు గ్రాట్యూట్యూడ్ చేయకపోతే ఇంకెవరికి నీవు గ్రాట్యూట్యూడ్ చేస్తావు?
2: హావింగ్ ఇన్ ద రెసిపియంట్స్ ఆఫ్ పేరెంట్స్ గిఫ్ట్, if you are not prepared to express gratitude,
1: mother select cheskunnatundi kaadu,
2: you cannot select a mother.
1: Nee kante mundugane puttinatundi mother.
2: Mother was born prior to you.
1: Kaabatti aaku neevu gauravanni andinchali.
2: So you should respect her.
1: Neevu select cheskunnatundi wife maatrame.
2: The one you select is your wife.
1: అది నీ తర్వాత పుట్టినటువంటి ఆమె ఈ వైఫ్.
2: బికాజ్ వైఫ్ ఇస్ బోర్న్ ఆఫ్టర్ యూ.
1: నీకంటే ముందు పుట్టినటువంటి తల్లి.
2: మదర్ ఇస్ బోర్న్ ప్రయర్ టు యూ.
1: కాబట్టి నీకంటే ముందు పుట్టినటువంటి తల్లికి నీవు గ్రాట్యూట్యూడ్స్ ఇవ్వాలి.
2: దేర్ఫోర్ యు షుడ్ ఎక్స్ప్రెస్ గ్రాట్యూట్యూడ్ టు యువర్ మదర్.
1: అదే దైవత్వంగా భావించాలి.
2: టేక్ ఇట్ యాస్
1: ఆమె నుండి నీవు ఆవిర్భవించావు.
2: యు ఆర్ బోర్న్ టు హర్.
1: కనుకనే నీవు సెలెక్ట్ చేసుకున్నటువంటి వైఫ్ కు నీకంటే ముందు నిన్ను రక్షించినటువంటి తల్లికి ఈక్వల్ గా నీవు చూసుకోకూడదు.
2: దేర్ఫోర్ యు కెనాట్ కన్సిడర్ యువర్ వైఫ్ అండ్ మదర్ ఈక్వల్.
1: అయితే నీ పర్సనల్ విషయం లోపల నీ యొక్క సంబంధం నువ్వు చూసుకోవచ్చు.
2: హౌఎవర్ ఎట్ ది పర్సనల్ లెవెల్ యూ కెన్ హ్యావ్ యువర్
1: ఓన్. కానీ వరల్డ్లీ విషయం లోపల, కుటుంబ సంబంధం లోపల తల్లికి మొట్టమొదటి గౌరవం.
2: ఫ్రమ్ ది వరల్డ్లీ పాయింట్ ఆఫ్ వ్యూ, ఫ్యామిలీ రెస్పెక్ట్స్, మదర్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
1: ఆ తల్లి అనేటువంటిది నీకు అన్ని విధంగా శ్రమకు వచ్చి నిన్ను ఇంతటి పెద్దవాణిగా చేసింది.
2: ఓన్లీ మదర్ హూ ఎగ్జర్టెడ్ అండ్ స్ట్రెయిన్ టు బ్రింగ్ యూ అప్.
1: కనుకనే వేదాంతం నందు కూడాను మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అన్నారు.
2: Therefore, in Vedanta it is said, mother is God, father is God, teacher is God, guest is God.
1: అందరికంటే మొట్టమొదటి తల్లిని పెట్టాడు.
2: Of all, mother is kept in the first place.
1: ఆ తల్లే లేకపోతే నీవే లేవు.
2: When there is no mother, you don't exist at all.
1: కనుక
2: సో
1: నీవు మదర్ కు తగినటువంటి రీతిగా మృదు మధురంగా మాట్లాడటానికి ప్రయత్నించాలి.
2: సో యూ టాక్ స్వీట్లీ అండ్ సాఫ్ట్లీ విత్ యువర్ మదర్.
1: నీవు ఇక్కడ నుంచి వెళ్లిన తర్వాత తల్లికి ఇక్కడ సమాచారం అంతా కూడా మంచి మధురమైన మాటల చొప్పున వినయంగా విధేయతగా నీవు పలు చెప్పితే ఆ తల్లి ఎంతో ఆనందిస్తుంది.
2: ఇన్ ఆల్ హ్యూమిలిటీ, విత్ ఆల్ రెవరెన్స్ అండ్ రెస్పెక్ట్, ఇఫ్ యూ షేర్ విత్ యువర్ మదర్ వాట్ ఆల్ ద ట్రాన్సాక్టెడ్ హియర్, షీల్ బి సో హ్యాపీ.
1: కనుక వీరు తల్లిదండ్రులతోనే మాత్రమే కాకుండా మీ మిత్రులతోను మీ బంధువుల చేతను వీళ్ళందరి చేత కూడాను సరి అయిన మార్పులు నీవు తెప్పించాలి.
2: యు షుడ్ బ్రింగ్ ఇట్ చేంజ్ ట్రాన్స్ఫర్మేషన్ నాట్ ఓన్లీ అమంగ్ పేరెంట్స్ బట్ అమంగ్ రిలేషన్స్.
1: ఇదే నీవు చేయవలసినటువంటి సేవ.
2: దిస్ ద సర్వీస్ యూ షుడ్ రెండర్.
1: సర్వీస్ అంటే ఏమిటి?
2: వాట్ ఈస్ సర్వీస్?
1: అంటే మంచిని పది మందికి బోధించడమే సర్వీస్.
2: ఇట్స్ జస్ట్ షేరింగ్ గుడ్ విత్ అదర్.
1: మంచిని పది మందికి చేయటమే సర్వీస్.
2: టు డూ గుడ్ ఈజ్ సర్వీస్.
1: ఇది స్వామి యొక్క ఆశయం.
2: ఇస్ ది ఐడియల్ ఆఫ్ స్వామి.
1: నాకు ఇంకేమీ అక్కర్లేదు.
2: స్వామి డజన్ వాంట్ ఎనీథింగ్ ఎల్స్.
1: కానీ ఇక్కడ ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలి.
2: అనదర్ థింగ్ షుడ్ బి సెడ్.
1: భారతదేశం నుంచి
2: ఫ్రమ్ భారత్
1: అనేక స్వాములంతా కూడాను
2: మెనీ స్వామి
1: విదేశాలకు వస్తున్నారు.
2: దే గో అబ్రాడ్.
1: స్వామి మా దేశానికి రండి అని నన్ను కూడా చాలా ఇన్వైట్ చేస్తున్నారు.
2: మెనీ పీపుల్ ఇన్వైట్ భగవాన్ టు గో ఓవర్ దేర్.
1: కానీ నాకు అది ఇష్టం లేదు.
2: భగవాన్ డజన్ లైక్ ఇట్.
1: మొట్టమొదట తన ఇంటిని తాను శుభ్రం చేసుకుని తన ఇంటిని తాను చక్కగా చేసుకుని ప్రాయింటికి పోయి చెప్తే కూడా వాడు వినడానికి వీలవుతుంది.
2: ఫస్ట్ యూ షుడ్ రెక్టిఫై కరెక్ట్ సెట్ రైట్ యువర్ హోమ్ ఫస్ట్ బిఫోర్ యూ థింక్ ఆఫ్ ద రెస్ట్.
1: ఈ ఇండియాలో ఉంటుండి ఇండియాను సరి చేసుకోవడానికి తగినటువంటి శక్తి సామర్థ్యం వాళ్ళకి అందించి తదుపరి మరొక దేశానికి వెళ్ళాలి.
2: యాజ్ యు ఆర్ హియర్ ఇన్ ఇండియా ఫస్ట్ సర్వ్ దెమ్ మేక్ దెమ్ హ్యాపీ కంప్లీట్లీ దెన్ యూ గో అబ్రాడ్.
1: ఇప్పుడు చాలా మంది ఈ స్వాములకంతా ఇలాంటి భావం లేదు.
2: మెనీ స్వామీస్ డోంట్ హ్యావ్ దీస్ ఫీలింగ్స్.
1: ధనం కావాలంటే విదేశానికి పాస్పోర్ట్ తీసుకుంటారు ముందు.
2: వెన్ వన్స్ దే వాంట్ మనీ దే విల్ హ్యావ్ పాస్పోర్ట్ టు గో ఓవర్ సీ.
1: వీళ్ళంతా బిగ్గర్స్ ఓ బెగ్గర్స్ ఓ మీరు యోచన చేసుకోండి.
2: నౌ యూ కెన్ అండర్స్టాండ్ వెదర్ దే ఆర్ బెగ్గర్స్ ఆర్ బిగ్గర్స్.
1: అమ్మలు స్వాములు అందరు కూడా వెళ్లిపోతున్నారు విదేశాలకు.
2: మెనీ మదర్స్ మాతాజీస్ అండ్ స్వామీస్ గో అబ్రాడ్.
1: స్వామి
2: సెట్ రైట్ యువర్ హోమ్ ఫస్ట్ బిఫోర్ యూ థింక్ ఆఫ్ ద రెస్ట్.
1: ఈ ఇండియాలో ఉంటుండి ఇండియాను సరి చేసుకోవడానికి తగినటువంటి శక్తి సామర్థ్యం వాళ్ళకి అందించి తదుపరి మరొక దేశానికి వెళ్లాలి.

0: అందరు కూడా వెళ్లిపోతున్నారు విదేశాలకు.
1: మెనీ మదర్స్ మాతాజీస్ అండ్ స్వామీస్ గో అబ్రాడ్.
0: స్వామి పేరు కూడా చెప్పుకుని అనేక రకములుగా భిక్షం ఎత్తుతున్నారు.
1: దే ఆల్సో బెగ్ ఇన్ ది నేమ్ ఆఫ్ భగవాన్.
0: ఇది చాలా శుద్ధమైనటువంటి తప్పు.
1: ఇట్ ఇస్ ఎ బిగ్ మిస్టేక్.
0: ఇలాంటి దాన్ని మీరు ఎవరు కూడా విశ్వసించకండి.
1: నెవర్ బిలీవ్ దోస్ థింగ్స్.
0: స్వామికి ఎప్పుడు కూడా అలాంటి ఆశ లేదు.
1: స్వామి డజంట్ థింక్ ఆఫ్ మనీ.
0: కోరేది ఒక్కటే,
1: భగవాన్ వాంట్స్ వన్.
0: మీరు మంచి అభివృద్ధికి రావాలి, దేశం బాగుపడాలి.
1: యూ షుడ్ బి గుడ్ అండ్ ద హోల్ కంట్రీ షుడ్ ప్రాస్పర్.
0: కనుక ఈ విషయాన్ని కూడా మీరు ఆ దేశంలో చాటాలి.
1: యూ షుడ్ ప్రాపగేట్ పబ్లిసైజ్ దిస్ థింగ్స్.
0: నిజంగా గొప్పవారైనప్పుడు నీ ఇంట్లో నువ్వు చక్క చేసుకో, నీ యొక్క దేశంలో నువ్వు అనేక మందిని బాగుపరచుకో.
1: ఇఫ్ యూఆర్ రియలీ గ్రేట్ సర్వ్ యువర్ ఓన్ కంట్రీ, మేక్ పీపుల్ గుడ్.
0: ఈనాడు భారతదేశంలో ఒక చిన్న విచిత్రం ఉంటుంది.
1: దేర్ సంథింగ్ వండర్ హ్యాపెనింగ్ ఇన్
0: భారత్. ఎవరికైనా ఆ ఇంటి యజమానికి వడలో పాయసం తినాలని ఆశ పుట్టినప్పుడు,
1: మాస్టర్ ఆఫ్ ద హౌస్ వాంట్స్ సమ్ వడాస్ ద హాట్ అండ్ పాయసం రైస్ పుడింగ్,
0: ఇంట్లో పోయి చూస్తాడు, భార్యతో చెప్తాడు, ఈ పొద్దు మా పెదనాన్న యొక్క తద్దినము, నువ్వు వడ పాయసం చెయ్యి అంటాడు.
1: He will say that today is the death anniversary of my grandfather, therefore make rice pudding and special
0: అదే విధంగా ఈనాడు స్వాములంతా కూడా డబ్బు ఎప్పుడు కావాలంటే అప్పుడు అమెరికాకు, జపానికి, జర్మనీకి, ఇటలీకి ఇట్లా బయలుదేరిపోతుంటారు.
1: లైక్ వైజ్ మెనీ స్వామీస్ వెన్ దే వాంట్ మనీ దే గో అబ్రాడ్.
0: ఇది చాలా తప్పు.
1: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
0: స్వాములు చేయవలసినటువంటి పని కాదు ఇవి.
1: ఇట్స్ నాట్ ప్రాపర్ ఆన్ ద పార్ట్ ఆఫ్ స్వామి.
0: స్వాములు చేయవలసినటువంటి పని
1: ఇట్స్ నాట్ స్వామి, ఇట్ ఇస్ పాము ద స్నేక్ దట్ షుడ్ డూ దాట్.
0: ఈ పాముకు రెండు నాలుకలు ఉంటాయి.
1: స్నేక్ హ్యాస్ టూ టంగ్.
0: దానినే పాయిజన్ స్నేక్ అంటారు.
1: దేర్ఫోర్ ఇట్స్ పాయిజన్ స్నేక్.
0: నాకు ఒకే నాలుకే.
1: స్వామి హ్యాస్ వన్ టంగ్, ఓన్లీ వన్ టంగ్.
0: కనుక ఇలాంటి అసభ్యంగా అసహ్యంగా ప్రవర్తించేటువంటి వారిని ఏమాత్రం కూడా నాకు అవకాశం ఇవ్వకండి.
1: దేర్ఫోర్ డోంట్ ఎంటర్టైన్ పీపుల్ హు ఆర్ సో మీన్, హు ఆర్ సో లవ్, హు ఆర్ సో చీప్.
0: నిజంగా వారు పవిత్రమైనటువంటి భావాలుంటే వారు పోనక్కర్లేదు, ఇతరులను ఇక్కడికి రప్పించుకోవచ్చు.
1: ట్రూలీ స్పీకింగ్, ఇఫ్ దే హావ్ సేక్రెడ్ ఐడియాస్ దే విల్ డ్రా అట్రాక్ట్ పీపుల్ ఫ్రమ్ ఆల్ ఓవర్.
0: అందరూ కూడా ఎంతో ప్రేమతో ఇక్కడ వచ్చి చేరారు.
1: సో మెనీ ఆఫ్ యు ఆర్ హియర్ బికాజ్
0: ఆఫ్ ఎవరు ఇన్విటేషన్ ఇచ్చారు,
1: హు ఇన్వైటెడ్ యు,
0: ఎవరు పిలిచారు,
1: హు కాల్డ్ యు,
0: మీ ప్రేమల కొద్దీ ఇక్కడికి వచ్చారు.
1: బికాజ్ యు ఆర్ హియర్ అవుట్ ఆఫ్ లవ్.
0: బెల్లం దగ్గర చీమలు చేరినట్టుగా మీరు వచ్చి చేరినారు.
1: జస్ట్ యాస్ యాంట్స్ కమ్ నియర్ ద షుగర్ యు ఆర్ ఆల్ హియర్.
0: అదే విధంగానే ఆ తీపు ఎరిగినటువంటి మీరుకు ఆ యొక్క ప్రయాణంలో ఏ విధమైన శ్రమ ఉండదు.
1: బికాజ్ యూ టేస్టెడ్ ది స్వీట్నెస్ యూ డోంట్ ఫీల్ ద స్ట్రెయిన్.
0: చీమలంతా బెల్లం దగ్గర రావాలి కానీ బెల్లం చీమల దగ్గరికి పోకూడదు.
1: యాంట్స్ గో టు ద షుగర్, షుగర్ విల్ నాట్ గో టు ద యాంట్.
0: కాబట్టి ఈ బెల్లం చీమల దగ్గరికి పోతుందంటే ఇది నిజమైన బెల్లం కాదు, ఇది ఆర్టిఫిషియల్ బెల్లమే.
1: As this jaggery is acting otherwise, it is artificial. It's not natural.
0: ఇప్పుడు అంతా artificial అయిపోయింది.
1: Everything is artificial today.
0: ఒక grapes చూస్తామంటే plastic grapes.
1: We have plastic artificial grapes.
0: ఈ plastic grapes అంతా కూడాను grapes మాదిరినే ఉంటాయి సాక్షాత్.
1: The plastic grapes look exactly natural.
0: కానీ అందులో తీయని రసం ఎక్కడ చూసినా కనిపించదు.
1: But they have no sweet juice inside.
0: ఇంకో కమలాలు చూస్తామంటే plastic lotus అంతా ఉంటాయి.
1: You have the plastic lotus flowers.
0: కానీ దానిలో ఏమాత్రం ఒక దోమ ఒక ఈగలు వచ్చి వాలుతున్నాయా?
1: నో హనీ బీ, నో ఫ్లై వుడ్ ఎవర్ గో దేర్.
0: వాలటం లేదు.
1: నో,
0: అందులో హనీ ఉండినప్పుడే ఆ యొక్క దోమలు వచ్చి చేరిపోతుంది.
1: వెన్ వన్స్ దేర్ ఇస్ హనీ, ది హనీ బీస్ వుడ్ బి డ్రాన్.
0: కనుక మనలో తీపిగా ఉంటుంటే మనం పిలవనక్కర్లేదు, అవే వచ్చి వాలుతుంటాయి.
1: వెన్ వన్స్ దేర్ ఇస్ నెక్టర్ విత్ ఇన్, దే దెం సెల్స్ విల్ కమ్.
0: పుష్పములు పురుగులను ఏమాత్రం ఆహ్వానం చేయటం లేదు.
1: ఫ్లవర్స్ విల్ నెవర్ ఇన్వైట్ హనీ బీస్.
0: ఆ హనీ బీస్ వచ్చి చేరిపోతుంది.
1: హనీ బీస్ కమ్ దెమ్సెల్వ్స్.
0: అది నిజమైనటువంటి ప్రేమతత్వము.
1: దట్ ఈస్ ట్రూ లవ్.
0: మీరు కూడా ఈ ప్రేమను కోరినటువంటి వారు, మీరు కూడా ఈ ప్రేమతత్వంగా మారిపోవాలి.
1: హావింగ్ డిసైడ్ దిస్ లవ్ యూ బికమ్ లవ్.
0: కనుకనే మీరు ప్రేమ స్వరూపులుగా మారి ప్రేమ చేత ఈ జగత్తు లోపల అశాంతిని దూరం చేయండి.
1: యూ బికమ్ ది వెరీ ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్. Through love, remove restlessness in the world.
0: ఈ భయభ్రాంతులను దూరం చేయండి.
1: Remove fear.
0: ఏ దేశంలో చూసినా కూడా లా అండ్ ఆర్డర్స్ అనేటువంటి లేని.
1: In every country there is no law and order.
0: మీ దేశం లోపల మీరు ప్రవేశించి ఈ పవిత్రమైన భావాన్ని ప్రచార ప్రబోధన జరిపి మీరు కూడా ఆనందాన్ని పొందండి.
1: Spread and propagate, publicize these teachings in your own country.
0: నా పేరు కావాలని నాకు లేదు.
1: భగవాన్ డజన్ వాంట్ హిజ్ నేమ్.
0: మంచిని మీరు చేయండి.
1: డూ గుడ్.
0: అప్పుడే మీరు మంచిని పొందుతారు.
1: Then you will be good.
0: కనుకనే పవిత్రమైన కర్మల్లో ప్రవేశించి పవిత్రమైన మానవత్వాన్ని సార్థకం చేసుకోండి.
1: త్రూ సేక్రెడ్ యాక్షన్స్ మేక్ యువర్ లైఫ్ సేక్రెడ్.
0: కనుక సత్యధర్మములను మీరు అభివృద్ధి పరచుకుని సాధ్యమైనంత వరకు ఆచరణలో పెట్టండి.
1: దేర్ ఫోర్ గ్రో ఇన్ దీస్ టూ ప్రిన్సిపల్స్ ఆఫ్ సత్య అండ్ ధర్మ అండ్ ప్రాక్టీస్ దెమ్.

0: బ్రహ్మాండమంతయు నిడియున్నవాని ఆలయంబనొచ్చ అలవియగునే సర్వజీవులయందు సంచరించడి తనకు సరి అయిన పేరిడ సాధ్యమగున సర్వజలములయందు సంచరించడి తనకు స్నానంబు చేయింప సాధ్యమగున పొట్ట నిండా కూడు పెట్టదగినంత ఉండిన తనకెవరు భోజనం పెట్టగలరు? తెలియచున్నది మానవులకు తెలివిదప్పి తెలియకున్నది మానవులకు తెలివిదప్పి తాను ఈశ్వరుడని భ్రమించుచున్నారయ్యా. తాను ఈశ్వరుడు కాదు, సర్వ జగత్తునకే ఈశ్వరుడు.
1: When the whole universe is within him, is it possible to build a temple? When he is present in all of the beings, what name can you give him? When he is present in all waters, is it possible to give him a bath? When he has not plentiful of food, can anyone feed him? The man is not able to know the reality. He is not merely Ishvara, but he is the Ishvara of the whole of the cosmos and the universe.
0: ఈ కల్పించినటువంటి దృశ్యమును ఏమనిపించుతున్నాం మనం?
1: How is it we call all the scenario, the scene that we see around?
0: దీనిని ప్రపంచము అని పిలుస్తారు.
1: We call this ప్రపంచం, world.
0: అనగా పంచభూతముల సమ్మిళితమే ఈ ప్రపంచం.
1: This world, ప్రపంచం, is the combination of the five elements.
0: ప్రాణగా వికసించటం.
1: Pra means that which blossoms, that which manifests.
0: Pra anaga prakatinchadam.
1: Pra means that which expresses.
0: Panchabhutamulo prakatinchetuvantide ee prapancham.
1: Is the world that expresses the five of the elements.
0: Panchabhutamulone kaaku panchapranamulu kudanu prakatinchetuvantide.
1: Not merely five elements, but also five life breaths.
0: పంచభూతములు అనగా శబ్ద స్పర్శ రూప రసగంధాలు.
1: The five elements are the sense of touch, the sense of sight, the sense of audition.
0: పంచభూతములు అనగా జలము, వాయువు, వేడి, ఈ యొక్క పరిస్థితి లోపల పంచభూతములు చాలా ప్రకాశిస్తూ ఉంటాయి.
1: We find the five elements shining in the form of the water, the earth, the fire, the ether.
0: Pranamu, apanamu, vyanamu, udanamu, samanamu.
1: The five are prana, apana, udana, samana, vyana.
0: Itti panchatattvamulu ప్రకటింపజేసి ప్రకాశింపజేసి ఈ జగత్తు తాను ఆధారమై ఉంటున్నది.
1: ఈజ్ ద బేసిస్ అండ్ ద ఫౌండేషన్ ఫర్ ఆల్ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది ఫైవ్ ఎలిమెంట్స్, ఫైవ్ లైఫ్ బ్రెత్స్ అండ్ ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్స్.
0: ఇందులో ఏదైనా శాశ్వతమైనది ఉన్నదా?
1: ఈజ్ ఎనీవన్ ఎనీథింగ్ అమంగ్ దీస్ ది ఎవర్ లాస్టింగ్ ఆర్ పర్మనెంట్?
0: అన్నింటికీ శాశ్వతమై సమానమైనటువంటిది ఈ యొక్క బ్రహ్మతత్వమే.
1: That which is uniform, that which is everlasting, immortal, is the nature of Brahman, Brahmatattva.
0: Brahma. Anaga, dini artham emti?
1: Brahma. What is the meaning of this?
0: Panchabhuta, panchapranam, panchakosha, to jivinchunatvantati.
1: Brahma represents the life of the five elements, the five life breaths, the five essential sheets, and the five life principles.
0: Pancha pranamalu.
1: The five life principles.
0: Pana, apana, vana, udana, samana.
1: And they are expressed in the form of prana, apana, samana, udana.
0: Itti, prapanchamanu, kevalamu, oka manavudu, oka akaramga bhavinchi, praktistunnadu.
1: Man considers the whole world in a particular specific form and goes on worshipping it.
0: Ee rupanamamru shashvatamaina kadu.
1: The name and form are not permanent.
0: Sarvamanakunu aadharamainatundi yokka purna brahma tattvame.
1: That which is the foundation is the totality of Brahman.
0: Iti brahma tattvam marchi edo domaru vale deenni bhavinchi chinna chinna bhavamto manam pratisthunnamu.
1: Forgetting that cosmic principle which is Brahman, we consider it as a tiny little creature and go on worshipping, adoring it.
0: Karuka manamu brahmandamane manamu pujinchali.
1: Therefore we have to worship the cosmic form of the divine.
0: Brahmandame bhava swarupamu.
1: This universe is the very form of God.
0: Kani indulo kudanu andapinda brahmandamulu kudanu koodi unnavi.
1: Here also we find the three essential components underpinned Brahmanda.
0: Andamanaga kevalamu padatramato pranato kudinatvanti yokka tattvam.
1: Anda means the combination of the material and the life.
0: Pindamanaga garbhamulandu janminchi ta janmamunu sarthakam gavinchukune nimittam.
1: Pinda represents having been born. One should find its fulfillment at the end.
0: Ivanni kudanu brahmandamulo ekamayetuntivi.
1: These two get unified in Brahmanda, the universe.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: Ee brahmandamulaku premaye aadharamu.
1: For all this universe, it is the love which is the foundation.
0: Ee premaye lekundina asalu prakrutiye ledu.
1: Without this love, there is no prakriti or nature.
0: Prapanchame ledu.
1: There is no world at all.
0: ఈ పంచభూతములు యందు ఉన్నటువంటి యొక్క సమత్వమైనటువంటి ప్రేమనే ఈ ప్రపంచమును చేకూర్చుతున్నది.
1: దిస్ వరల్డ్ ఈజ్ సస్టైన్డ్ బికాస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ విచ్ ఈజ్ యూనిఫార్మ్లీ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్.
0: కనుక ఈ ప్రేమతత్వమును మనము మరచి ఎన్నింటిని మనం పూజించినప్పటికీ ఉపయోగం ఉండదు.
1: ఫర్గెటింగ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ యూ మే ఫాలో ఎనీ మోడ్ ఆఫ్ వర్షిప్ ఇట్ వుడ్ బి ఆల్ ఇన్ వెయిన్.
0: కనుక ప్రపంచమనగా కేవలము భూతములతో వస్తువులతో వాహనములతో కూడినటువంటిది కాదు.
1: Therefore, world does not mean the comforts and the conveniences and the material alone.
0: ఈ పంచభూతములే మానవుని యొక్క తత్వమును ప్రపంచం యొక్క శక్తిని కాపాడుతూ వస్తుంది.
1: The five elements express their power in the human life and the world by and large.
0: ఇందులో ఏ ఒక్కటి లేకపోయినప్పుడు సర్వం కూడాను మనకు శూన్యమే.
1: ఈవెన్ వన్ అమంగ్ దెమ్ ఈజ్ మిస్సింగ్ ఎవ్రీథింగ్ వుడ్ బి ఎంప్టీ.
0: శబ్దము
1: ద సౌండ్
0: చెవులతో వింటున్నాము.
1: యు హియర్ విత్ యువర్ ఇయర్స్
0: చెవులతో వినకుండా అది ఏమాత్రం మనకు అర్థం కాదు.
1: ఇఫ్ యు డోంట్ హియర్ యు కెనాట్ అండర్స్టాండ్.
0: కన్నులతో చూస్తున్నాము.
1: You watch with your eyes.
0: కన్నుడు చూడకుండా పలాని వ్యక్తి పలాని వస్తువు అని ఎవరు కూడా నువ్వు చెప్పలేరు.
1: If you don't see, you cannot decide any particular person or any particular object.
0: కనుక ఈ పంచభూతములు కూడాను ప్రపంచమును నిరూపిస్తూ ఉన్నది.
1: Therefore, the five elements demonstrate, identify the whole of the world.
0: కానీ మానవులు కేవలము ఈ గొప్ప తత్వమును మరిచి అల్పతత్వములను చేర్చుకుని ఆనందానికి పాటుపడుతున్నారు.
1: బట్ మ్యాన్ హ్యాస్ ఫర్గాటన్ దిస్ జైజాంటిక్ మగ్నిఫిసెంట్ ప్రిన్సిపల్ go by the lower feeling and lower levels of comprehension.
0: Pranatattvamu.
1: The life principle.
0: Ee pranamu deni kosam ichadu.
1: What for is the life gifted?
0: Kevalamu pranam manushya roopam.
1: This life is in a human form.
0: Manushya roopam nalajanma durlabham.
1: And this human life is rarest of all.
0: ఈ మనుష్య రూపమే దైవతత్వము.
1: అండ్ ది హ్యూమన్ రిప్రజెంట్స్ ది డివినిటీ.
0: ఇందులో ఐదు తత్వములు కలిగినవి.
1: హియర్ వి ఫైండ్ ఆల్ ఆఫ్ ది ఫైవ్ ఎసెన్షియల్ ఎలిమెంట్.
0: కాయి ఈనాటి మానవుడు కామము అనేటువంటి ఒక మొట్టమొదటి దాన్ని పట్టుకుని వాడు వేలాడుతున్నాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ మ్యాన్ ఇస్ రన్నింగ్ ఆఫ్టర్ ద ఫస్ట్ వన్ ద డిజైర్ ద కామ.
0: కాదు కాదు.
1: ఇట్ షుడ్ బి సో.
0: భగవంతుడు అందరినీ సృష్టించాడు.
1: God has created everybody.
0: Bharya, pillalu, bandhulu, shatruvulu, andarini srushtinchadu.
1: God has created the entire universe.
0: Bharyanu bharyaga, putrulnu putruluga, bandhulnu bandhuluga, varini visheshinchi, varini gauravinchadame, varini kudanu poojinchadame, manavuni yokka pradhanamaina kartavyam.
1: It is the main responsibility of every human being to respect the wife, the children and the relations.
0: భార్యను భార్యగానే అనుభవించాలి.
1: వన్ హ్యాస్ టు ట్రీట్ ద వైఫ్ యాజ్ వైఫ్ ఓన్లీ.
0: ఆమె కూడాను దైవంగానే విశ్వసించాలి.
1: షీఈస్ ఆల్సో ద డివైన్.
0: పిల్లలు కూడాను తన ఇంటి నుండి పుట్టినటువంటి యొక్క బ్రహ్మతత్వములే అని భావించాలి.
1: ద చిల్డ్రన్ బోర్న్ టు యూ ఆల్సో రిప్రజెంట్ ద డివినిటీ.
0: వారు కూడాను బ్రహ్మస్వరూపులే.
1: దే ఆర్ ఆల్సో ద వెరీ ఫార్మ్ ఆఫ్ బ్రహ్మన్.
0: శత్రువులు కూడాను బ్రహ్మస్వరూపులే.
1: ఈవెన్ ఎనిమీ ఈజ్ ఆల్సో బ్రహ్మన్.
0: ఈ ఎనిమీస్ అనేటువంటి వాళ్ళు అనేక రకములుగా భగవంతునితో కూడా పోరాడినారు.
1: ఎనిమీస్ దే ఫాట్ విత్ గాడ్ ఆల్సో ఇన్ ఎ డిఫరెంట్ వే.
0: పోరాడినప్పటికీ వారిని తనలో చేర్చుకున్నాడు తిరిగి.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ద కాన్ఫ్లిక్ట్ ఇన్ ద వార్ దే మర్జ్డ్ ఇన్ హిమ్.
0: మిత్రులు
1: ఫ్రెండ్స్
0: ఈ మిత్రులు కూడాను తన వారిగానే భావించుకుని వారిని కూడాను తన అండ చేర్చుకున్నాడు.
1: హీ కన్సిడర్స్ హిస్ ఫ్రెండ్స్ అస్ నియర్ అండ్ డియర్ and they merged in him.
0: ee prapanchamlo bhagavantudu ledinatundi oka sthanam ekkada kodanu ledu.
1: In this world there is no place where there is no God.
0: Ekkada chusina kodanu deni endu chusinanu bhagavantudu unnadu.
1: God is present everywhere in every object.
0: Sarvata palipadam tasarvato shishiromukam sarvata stutimadoki taruma uttishtat.
1: All feet are his, all ears are his, all eyes are his, he is present all over.
0: ఎవరు చూడకపోయినను తాను చూస్తూనే ఉన్నాడు.
1: అదర్స్ మే నాట్ వాచ్ బట్ గాడ్ ఈజ్ ద విట్నెస్.
0: ఎవరు వినకపోయినను తాను వింటూనే ఉన్నాడు.
1: అదర్స్ మే నాట్ హియర్ బట్ గాడ్ లిసన్స్.
0: కానీ ఈ సత్యాన్ని గుర్తించుకోలేదు.
1: బట్ దిస్ ట్రూత్ ఈజ్ నాట్ రికగ్నైజ్డ్.
0: దేవుడు కనిపించడం లేదు. అసలు చెవులు ఎక్కడున్నాయి వినటానికి అని అనేక మంది వాదిస్తున్నారు.
1: పీపుల్ గో ఆన్ ఆర్గ్యూయింగ్ లైక్ వీ డోంట్ సీ గాడ్. How is it possible for him to hear without ears that we don't see?
0: Shabdame tane yokka swarupam.
1: God is the very form of the sound.
0: Shabdame ledinatundi sthanam ekkada nu kanipinchadu.
1: There is no place where there is no sound.
0: Aa shabdame tana vinnikidi.
1: In fact, that very sound is his audition.
0: Kaanti ledinatundi pravancham ekkada nu kanipinchadu.
1: There is no place where there is no light.
0: Aa kaantiye prakasham.
1: That very light is the effulgence of the
0: prakashame bhagavanti yokka drishti.
1: And the radiance itself is the vision of God.
0: Kanuka bhagavantudiki emi teliyadani meeru anukokoddu.
1: So never think that God does not know anything.
0: Kantiki kanipinchukunda poyinanta matramna meeku bhagavantudu ledani bhavistunnaru.
1: You may not see with the physical naked eye. You think that God non exists.
0: Nee hrudayam nundi sankalpinchukuneetundi oka bhavamaru ekkada nunchi vachunnadu.
1: All the thoughts that you entertain within yourself in your heart,
0: adi,
1: what is its origin?
0: Aa bhagavantuni yokka sankalpame.
1: It is all God's will.
0: Suti tappina, suti echina, suti tagina, kanaka paramatmani yokka tattvamu e maatram kuda nu hechadu taggadu.
1: There may be rise or there may not be, but the principle of divinity is always uniform.
0: Lokambulu lokeshulu అంత ఒకటి.
1: లోక ద వరల్డ్ లోకేష గాడ్ ఆర్ వన్.
0: ఈ భగవంతుడు భగవంతుడి యొక్క రూపము రెండు ఒక్కటే.
1: క్రియేటర్ అండ్ ద క్రియేషన్ ద ఫార్మర్ వన్
0: ఈ రెండు కూడా అవినాభావ సంబంధములు
1: దర్ ఇంటిమేట్లీ రిలేటెడ్
0: దీనిని ఆత్మ అని చెప్తూ వచ్చారు
1: దిస్ ఈస్ కాల్డ్ ఆత్మ
0: ఆత్మ అనగా
1: ఆత్మ మీన్స్
0: దీనికి ఒక రూపం లేదు
1: ఇట్ హ్యాస్ నో స్పెసిఫిక్ ఫార్మ్
0: కేవలము సంకల్ప వికల్పముల యొక్క తత్వమే ఆత్మ
1: ఆత్మ రిప్రజెంట్స్ ద థాట్స్ అండ్ ద కౌంటర్ థాట్స్
0: ఇట్టి భగవంతు స్వరూపాన్ని మనం ఏకంగా భావించుకుని పూజించుకుని ఆరాధించటము ఇది చాలా పొరపాటు
1: టు కన్సిడర్ గాడ్ యాజ్ ఓన్లీ వన్ ఇన్ ద వే దట్ యు ఫీల్ ఈజ్ అ బిగ్ మిస్టేక్
0: మనం భగవంతుని యొక్క పూర్ణత్వం గుర్తించుకోలేకనే ఈ విధమైనటువంటి పాటు పడుతున్నాం
1: యాజ్ వీ డు నాట్ అండర్స్టాండ్ ద యూనివర్సల్ ప్రిన్సిపల్ ఆఫ్ యాక్సెప్టెన్స్ వీఆర్ డెల్యూడెడ్
0: కనుక భగవంతుని స్వరూపము సర్వము భగవత్ స్వరూపమే
1: ఇన్ ఫ్యాక్ట్ ది టోటాలిటీ రిప్రజెంట్స్ ద కాస్మిక్ ఫార్మ్ ఆఫ్
0: సర్వం కల్విదం బ్రహ్మ
1: ఎవ్రీథింగ్ ఈజ్ డివైన్
0: సర్వము భగవంతుని యొక్క ఆకారమే
1: ఎవ్రీథింగ్ రిప్రజెంట్స్ ద ఫార్మ్ ఆఫ్ గాడ్
0: అట్టి పరిపూర్ణ ఆకారమును గుర్తించుకోలేక ఈ అల్పమైన స్వల్పమైన ఆకారమును గుర్తించి రాముడు కృష్ణుడు విష్ణువు అని పేరు పెట్టుకుని పూజిస్తున్నాము
1: As we are not able to have the holistic comprehensive view of God, we go by specific name and form and go on worshipping as Rama and Krishna.
0: Kummari, Bankamatti teesukoni, kontha okati Ramudu, kodu Krishnudu, kodu Vishnuvu ani aaradhistuntadu.
1: A potter would make so many forms as Rama and Krishna and he goes on worshipping them.
0: Kani annintini cherchi kattagalapadiki samskruti అనేటువంటి దీంతో కాలుస్తుంటాడు
1: అండ్ ద హోల్ థింగ్ ఈజ్ ప్రాసెస్డ్ సంస్కృతి సో దట్ ఇట్ వుడ్ టేక్ ఎ స్పెసిఫిక్ ఫార్మ్
0: అన్ని కలిసి తిరిగి మట్టియే
1: ఫైనల్ అల్టిమేట్లీ ఇట్స్ ఆల్ క్లే ఓన్లీ
0: కనుక ఈ మట్టి యొక్క తత్వము ఇన్ని రూపములు ధరిస్తున్నది
1: ఇట్ ఈస్ ది సేమ్ క్లే విచ్ ఈస్ మోల్డెడ్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్
0: శృంగారములు వేరు బంగారం ఒక్కటే
1: జ్యువెల్స్ ఆర్ మెనీ బట్ గోల్డ్ ఈజ్ వన్
0: పశువుల వన్నెలు వేరు పాలు ఒకటే
1: ది కలర్ ఆఫ్ ది కౌస్ మే వేరీ బట్ ది మిల్క్ ఈజ్ వన్
0: జీవ జంతువులు వేరు జీవుండు ఒక్కటే
1: అండ్ దేర్ ఆర్ సెవరల్ బీయింగ్స్ అండ్ అనిమల్స్ బట్ ద బీయింగ్ ఈజ్ వన్
0: కనుక మనం ఏకత్వాన్ని గుర్తించుకోలేక అనేకత్వంలో పడి మనకు అజ్ఞానంలో మునిగిపోతున్నాం
1: వీ హావ్ ఫర్గాటెన్ ది ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్ అండ్ యూనిటీ వీ గో బై ప్లూరాలిటీ అండ్ మల్టిప్లిసిటీ అండ్ దేర్ ఫోర్ వీఆర్ డెల్యూటెడ్
0: పెద్దలారా భగవంతుని యొక్క స్వరూపము ఇట్టిది అట్టిది అని వర్ణించలేదు
1: నోబడీ కెన్ ఎక్స్టోల్ నారేట్ ఇన్ ఫుల్ ది ఫార్మ్ ఆఫ్ గాడ్
0: సర్వత పాదం
1: ఈజ్ ప్రెసెంట్ ఎవ్రీవేర్
0: సర్వత స్థుతిమల్లోకే
1: అండ్ హీస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్
0: సర్వత స్థుతిమల్లోకే సర్వత పాదం
1: అండ్ యాజ్ హిస్ ఇయర్స్ అండ్ ఐస్ ఆర్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ హీస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ దిస్ యూనివర్స్
0: కనుక భగవంతుని యొక్క స్వరూపము ఇట్టిది అని ఇట్టిది అని ఎవరు కూడా నువ్వు నిరూపించలేదు
1: సో నో వన్ కెన్ ఎస్టిమేట్ అండ్ డిక్లేర్ in a particular way the divine form
0: roopam lekunda bhagavantu ledu
1: in fact you cannot visualize god with a form
0: naamam lekunda roopam ledu
1: without name there cannot be a form
0: naama roopam cheyinade bhagavatvam
1: therefore god represents the name and form
0: ee prapancham anetundi kevalamu oka peru
1: prapancha world is merely a name
0: ee prapanchamlo unnatundi oka parikaramalu anni kudanu premasa roopamai
1: All the instruments that we find here in this world are the embodiments of love.
0: కనుక ఈ ప్రపంచమును మనం ప్రపంచముగా భావించకూడదు.
1: So do not consider this world as mundane or physical.
0: ఇది భగవంతుని యొక్క స్వరూపంగా అయిన ప్రేమ స్వరూపమే భావించాలి.
1: Consider it as divine, the very personification of love.
0: ఇట్టి భగవత్ స్వరూపాన్ని మనము అల్పంగా తీసుకోవడం చేస్తే యద్భావం తద్భవతి.
1: As you estimate the divinity in a low way, you will also experience in a cheap manner.
0: Manamu bhagavantuni inta cheap ga chusukotavalle bhagavantunu manam anta cheap ga chustunnadu.
1: If you have a cheap understanding of God, naturally he would look at you in the same way.
0: Purna tattvanto nee koodi bhagavantuni prajichu.
1: Think of God as totality, holistic.
0: Bhagavantunu purna aanandamunu andistuntadu.
1: God also confers the total love.
0: కనుక భగవంతుడు మధ్యాహ్న మరణములకు చిక్కులటువంటి వాడు కాదు
1: యు కెనాట్ థింక్ ఆఫ్ గాడ్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ హిమ్ లిమిటెడ్ టు బర్త్ అండ్ డెత్
0: దుఃఖ ఆనందములకు భరించేటువంటి వాడు కాదు
1: యు కెనాట్ విజువలైజ్ హిమ్ ఇన్ ద డ్యూయాలిటీ ఆఫ్
0: భగవంతుడు ఏదీ లేదు
1: There is nothing in the God's nature.
0: దుఃఖము లేదు, ఆనందము లేదు.
1: There is neither pleasure nor pain.
0: దుఃఖమే వచ్చినా అది దుఃఖముగా భావించడు.
1: Even if there is pain, it is not so to him.
0: ఇది ఒక విధమైనటువంటి ఒక అంటే.
1: It is also a kind of an attribute or a quality.
0: ఇది ఆనందంగా వచ్చినా ఇది ఒక విధమైనటువంటి అంటే.
1: Even the bliss that comes to you is also an attribute or a quality.
0: ఈ రెండింటిని కూడా తాను భుజించను.
1: And he is beyond both, beyond these two.
0: కనుక దేనిని కూడా విసర్జించడు.
1: He doesn't go a particular attribute.
0: నీవు పాపమే అని భరిస్తున్నావు.
1: And you think that you are a sinner.
0: ఈ పాపం కూడా భగవంతుని యొక్క స్వరూపమే.
1: And even this sin is God's creation.
0: పుణ్యం కూడా భగవంతుని యొక్క స్వరూపమే.
1: The merit also represents divinity.
0: పుణ్య పాపములు రెండు కూడాను దాటినటువంటి వాడే భగవంతుడు.
1: God transcends sin and merit.
0: దుఃఖము
1: grief.
0: నీ యొక్క కల్పన.
1: It's only your imagination.
0: ఆనందము
1: happiness.
0: నీ యొక్క కల్పనే.
1: Is also your imagination.
0: దుఃఖానందములు రెండు కూడాను మానవుని యొక్క కల్పితములే.
1: The pleasure and pain are your assumptions, imagination.
0: ఈ pleasure is an interval between two pains.
1: The pleasure is an interval between two pains.
0: రెండు బాధల మధ్యలోని ఒక ఆనందం లభిస్తుంది.
1: And you find the pleasure in between two pains.
0: కనుక భగవంతుడు ప్రత్యేకించినటువంటి వాడు కాదు.
1: Therefore we should not consider God separate.
0: కానీ భగవంతుని తత్వాన్ని గుర్తించుకోలేక అనేక మంది అనేక విధములైనటువంటి భావముల చేత పాల్పడుతున్నారు.
1: People attribute different ideologies to God and therefore they suffer.
0: భగవంతుడా నీవు ఒక్కడే.
1: God, you are one.
0: ఏకం సత్తి ప్రభవదావదంతి.
1: You are one while scholars praise you in different styles.
0: కానీ అనేక విధములుగా డ్రామాలు వచ్చినట్టుగా వేషాలు వచ్చినట్టుగా ఈ యొక్క అవతారం అంతా వస్తుంటాయి.
1: As in a drama you find many roles on display, so also we come across incarnations.
0: Draupadi badapadi taru yelustu untadi.
1: Draupadi went on crying because of humiliation.
0: Kani Duryodhana Dushyasanadulu chatruluga bhavinchi Draupadini badha pettuntaru.
1: Duryodhana Dushyasana they considered as enemies and therefore they went on causing grief to Draupadi.
0: Kani ప్రకృతి భావం కలిగినటువంటి ఒక భీముడు.
1: భీమ హూ హాస్ గాట్ ది ఫీలింగ్స్ ఆఫ్ ప్రకృతి నేచర్
0: సోదరుడితో చెప్తున్నాడు.
1: వెంట్ ఆన్ టెలింగ్ టు హిస్ బ్రదర్
0: వీటిని భరించే.
1: ఐ కెనాట్ బేర్ ఎనీ లాంగర్.
0: ఒక్క ముష్టితో వారిని భస్మం చేస్తున్నాడు.
1: జస్ట్ విత్ వన్ షాట్ ఐ కెన్ కిల్ దెమ్ ఆల్.
0: కనుక మీరందరూ కూడా ఈ విధమైనటువంటి బలహీనతతో ద్వైతంతో మీరు కాలం గడుపుతున్నారు.
1: యూ హ్యావ్ సక్కమ్ టు డ్యుయాలిటీ బికాస్ ఆఫ్ దిస్ వీక్నెస్.
0: దీన్ని చంపలేదా?
1: యూ కుడ్ నాట్ కిల్ దెమ్.
0: ఇటువంటి రీతిలో ఉన్నటువంటి వాడిని చంపేవారు.
1: ద వన్ హూ మిస్ బిహేవ్స్ లైక్ దట్ మస్ట్ బి కిల్.
0: కానీ భగవంతుడు చంపినాడా? చంపలేదు.
1: బట్ గాడ్ హ్యాస్ నాట్ కిల్.
0: ఇటువంటి పరిస్థితి లోపల అన్నింటినీ భగవంతుడేగా చూసుకుని భావించటం, భరించటం, ఊహించటం చాలా అవసరం.
1: ఇట్ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్ టు థింక్ ఆఫ్ గాడ్ దిస్ వే దట్ ఎవ్రీథింగ్ ఈజ్ హిస్. That everything is his will. That everything is his manifestation. All things happen for our own good. They are all for my ultimate good only. We should consider all of them for our own
0: good.
1: We should not observe differences that some are good, some are bad. It is difficult to bear.
0: ఆ కష్టమును భరించుకునే నిమిత్తమై మన పూజలు వ్రతములు వ్రతములు చేస్తున్నాం.
1: వీ అండర్టేక్ వేరియస్ స్పిరిచువల్ పాత్స్ లైక్ వర్షిప్ అండ్ అదర్ ఫార్మ్స్ ఓన్లీ టు బేర్ ద డిఫికల్టీస్.
0: ఈనాడు దుఃఖంగా ఉంటుంది, రేపటి దినము ఈ దుఃఖం మారిపోతుంది.
1: యూ మే బి మిజరబుల్ టుడే బట్ టుమారో యూ విల్ బి డిఫరెంట్.
0: కాబట్టి దుఃఖం ఎప్పటికీ దుఃఖంగా ఉండదు.
1: ది గ్రీఫ్ విల్ నాట్ రిమైన్ లైక్ దట్ ఆల్
0: త్రూ. కష్టం ఏనాటికి కష్టంగా ఉండదు.
1: ద డిఫికల్టీస్ విల్ నాట్ బి సో ఆల్ త్రూ.
0: సుఖం కూడా కలుగుతుంది.
1: Happiness is bound to come.
0: ఈ హ్యాపీ అనేటువంటిది మానవుని యొక్క ప్రధానమైనటువంటి వస్తువు.
1: Therefore the happiness is the primal thing that we need.
0: Happiness is union with God.
1: True happiness lies in union with God.
0: భగవంతుడితో కూడినటువంటిది హ్యాపీ.
1: The happiness when once you are in union with God.
0: కాబట్టి ఆ హ్యాపీ వచ్చినప్పుడు భగవంతుడు ఉన్నాడు.
1: When once you enjoy that happiness, you experience God.
0: భగవంతుడికి ఏమాత్రం కూడా దుఃఖము విచారము కష్టము జాలి దయ అనేటువంటిది లేదు.
1: God is beyond all dualities like compassion or kindness or anger or whatever you say.
0: నువ్వు ఏది చేసినప్పుడు తదాస్తు తదాస్తు తదాస్తు అన్ని మంచి కోసమే అని ఆశీర్వదిస్తుంటాడు.
1: వాట్ ఎవర్ యూ డూ గాడ్ గోస్ ఆన్ బ్లెస్సింగ్ ఎవ్రీ వన్ ఆఫ్ యువర్ ఎఫర్ట్.
0: కనుక ఇలాంటి భగవతత్వాన్ని చక్కగా గుర్తిస్తే మనకు దుఃఖమే ఉండదు.
1: దెన్ వన్స్ యూ అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ గాడ్ యూ నెవర్ బి గ్రీఫ్ స్ట్రికెన్.
0: ఏదో ఒక మనిషిని అందించుకునే నిమిత్తమై భగవంతుడు మనకు ఈ కష్టమును అనుభవిస్తున్నాడు.
1: You are suffering today because God has an intention to make you happy later.
0: కనుక హ్యాపీ లేకుండా దుఃఖము, దుఃఖము లేకుండా హ్యాపీ నాకు జరగదు.
1: You cannot get happiness without facing difficulties and are bound to happen in our life.
0: కనుక ప్రజలారా, భగవంతుణ్ణి మనము ఏకత్వంగా భావించుకోకూడదు.
1: We should not consider in a narrow way of your choice.
0: ఏ వ్యక్తిని చూసినను ఆ వ్యక్తి భగవత్ స్వరూపమే అనే భావాన్ని మనలో శాస్త్రం చేసుకోవాలి.
1: యూ మే సీ ఎనీ ఫర్మ్ ఎనీ ఫార్మ్ ఎనీ పర్సన్ కన్సిడర్ హిమ్ యాజ్ డివైన్.
0: నీ ద్వేషం నుండి చూసినప్పటికీ వీడు నావాడే నావాడే నావాడే అనుకోవాలి.
1: కన్సిడర్ యువర్ ఎనిమీస్ యాజ్ యువర్ ఓన్ పీపుల్ సో నియర్ టు యూ.
0: కనుక ప్రతి మానవుడు కూడాను దుఃఖమునకు కష్టమునకు బాధలకు భరించుకోవాలి.
1: Therefore, every man must be able to withstand, must be able to bear all losses, all difficulties, all worries and anxieties.
0: ఇవన్నీ కూడాను నా మంచి కోసమే.
1: All these things will do ultimately good to me.
0: భగవంతుడు ఏది సృష్టించినప్పుడు అది అన్ని మంచివే.
1: What all that God has created, they are bound to be good.
0: తన సృష్టి ఎంత కూడాను మంచిదని అనుకుంటున్నారా లేక చెడ్డది అనుకుంటున్నారా?
1: All his creation, do you think it's good or bad?
0: భగవంతుడి సృష్టి అంతా కూడా పవిత్రమైనటువంటిది.
1: ద హోల్ ఆఫ్ గాడ్స్ క్రియేషన్ ఈజ్ హైలీ సీక్రెట్.
0: దీంట్లో దుఃఖము కష్టము ఒక బాధ అనేటువంటిది కలిగారు.
1: దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ మిజరీ ఆర్ గ్రీఫ్ ఆర్ డిఫికల్టీ ఆర్ ట్రబుల్.
0: మానవాకారం ధరించినటువంటి యొక్క మానవత్వంలో భ్రమనే.
1: ది ఫీలింగ్ దట్ హీఈస్ ఇన్ ఎ హ్యూమన్ ఫార్మ్ ఈజ్ ఆల్సో డెల్యూషన్.
0: ఈ మానవుని యొక్క తత్వము మాయను చేరటం చేతనే.
1: And this human delusion is because of identification of that what
0: manava ananana.
1: The three letters manava.
0: Na anaga.
1: Na means
0: kadu.
1: Denial, no.
0: Ma anaga maya.
1: Ma means maya, delusion.
0: Manava. Manava anaga mayanu kadu ani tatchukovali.
1: Manava means that you are not maya, you are not delusion.
0: నీవు మాయనే అయితే నీవు ఇక్కడ మర్మమే తెలియదు.
1: ఇఫ్ యు ఆర్ రియలీ డెల్యూషన్ యూ డు నాట్ ఎక్స్పీరియన్స్ ద రియాలిటీ.
0: కనుక ప్రతి ఒక్కటి కూడాను మాయను లేనటువంటిది.
1: సో ఎవ్రీథింగ్ ఇస్ బియాండ్
0: మానవుడు మానవుని యొక్క కల్పనే.
1: అండ్ దిస్ డెల్యూషన్ ఈజ్ ఓన్లీ ఆఫ్ యువర్ ఓన్ మేకింగ్.
0: తన మానవుని యొక్క కల్పన చేతనే భ్రమణ పొందుతున్నాడు.
1: ఇట్ ఇస్ ఓన్లీ ది హ్యూమన్ యాక్టివిటీ దట్ డెల్యూట్స్ యూ.
0: సినిమాలో యాక్ట్ చేస్తుంటాడు ఒక వ్యక్తి.
1: You find a person acting in a cinema.
0: Akkada raudram chuptuntadu.
1: There you find his ferocious nature.
0: Preman chuptuntadu.
1: And you find all his heroic.
0: Anandam chuptuntadu.
1: And you also you find him happy.
0: Ahladam chuptuntadu.
1: You find his laughter.
0: Katta kadapidiki vaadu manavudi.
1: Whatever it is, ultimately is only a human being.
0: Ivanni bhraminchukunnatvanti bhramare.
1: All the rest is merely illusion.
0: Uhinchukunnatvanti uhare.
1: All your imaginations.
0: Kaluka ee vidhamainatvanti deeniki భగవంతుని మనం గుర్తించుకోవడం వీలు కాదు.
1: సో నథింగ్ విల్ హెల్ప్ యూ టు నో గాడ్ ఇన్ టోటాలిటీ.
0: భగవంతుని కుంతీదేవి ఏమని ప్రార్థించినది?
1: హౌ డిడ్ కుంతి ప్రే టు గాడ్?
0: భగవంతుడా,
1: ఓ గాడ్,
0: నీవు భగవంతుడు అని కాని మా గుర్తుకు భగవంతుడు అని కాకుండా కేవలం మానవుడు ఏమో కనిపిస్తున్నావు.
1: ఓ గాడ్, వీ డోంట్ సీ యూ యాజ్ గాడ్. We think that you are in a human form amidst us.
0: Tyagaraju kudanu adhe vidhamga bhavistu vacharu.
1: Tyagaraju also had similar feeling.
0: Nee mahimanu pogadane avareki taramu vasudaina divyasudaina punindudaina evvaru kudanu deenni gurtinchaleru.
1: He went on questioning this way. Let him be the Vyasa, the highest composer, or Munindra, a sage or a saint, cannot extol you.
0: Nee maya cheta పాండవుల చేత రక్షించుకోబడ్డావు.
1: బికాస్ ఆఫ్ యువర్ ఓన్ విల్ ద పాండవాస్ కుడ్ బి
0: కురుపి అయిన కుబ్జావజ్య వక్రములను పోగొట్టినావు.
1: The body that is bent of that of Kubja is set right.
0: Draupadi vachi, O Krishna, annavatante tan rachinchavu.
1: And Draupadi shouted, cried, Krishna responded.
0: అటువంటి దివ్యత్వమైన భావములు మనమే కాని చెడ్డవి కాని మనమే కాని వేరు కాదు.
1: Therefore the good and bad belong to you only, your own thoughts.
0: కనుక నీ భావములను నీవు సరిచేసుకో.
1: Therefore correct your thoughts.
0: నీలో మానవత్వం అనేటువంటిది ఉండేటప్పుడు నీవు చెడుగుణములు దూరం చేయి.
1: When one there is human quality in you, get rid of all bad qualities.
0: నీవు ఎవరిపైన ద్వేషం చేసినప్పుడు ఆ ద్వేషం చెయ్యి. ఇది నా యొక్క మానవత్వానికి అవమానమైనటువంటిది.
1: ఇఫ్ దేర్ ఇస్ ఎనీ ఎలిమెంట్ ఆఫ్ హేట్రెడ్, కన్సిడర్ దట్ ఇస్ ఎ మ్యాటర్ ఆఫ్ షేమ్ టు హ్యావ్ బీన్ ఏ హ్యూమన్ బీయింగ్.
0: ఎవరినైనా చూసినప్పుడు నీవు మోహించినప్పుడు కాదు కాదు, ఇది నా మోహం యొక్క ప్రభావం.
1: ఇఫ్ యు ఆర్ అట్రాక్టెడ్ బై ఎనీబడి, అండర్స్టాండ్
0: మోహించేటువంటి భగవంతుడే.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద వన్ దట్ అట్రాక్ట్స్ ఎవ్రీవన్ ఇస్ గాడ్ హింసెల్ఫ్.
0: పుత్రుని చూసినప్పుడు నువ్వు ప్రేమించవచ్చు.
1: యు కెన్ లవ్ ఆల్.
0: ఆ పుత్రుడు కూడా నా యొక్క స్వరూపమే.
1: And the very sun is your own form.
0: ఈ విధంగా అన్ని రూపములు కూడా నావే.
1: In fact, all forms are his.
0: నన్ను మోహించేవాడు, దూషించేవాడు, పరిహసించేవాడు, ప్రేమించేవాడు అందరూ ఒక్కరే.
1: The one that loves, the one that criticizes, the one that accuses, the one that praises, they are all one.
0: అది తాత్కాలికమైనటువంటి గుణములు.
1: They are all temporary qualities.
0: ఒకతూరి కోపించవచ్చు, రెండవ తూరి ప్రేమించవచ్చు.
1: At one time you may be angry, later you may love.
0: కనుక ఇవి శాశ్వతమైనవి కాదు.
1: They are not permanent.
0: ఇటు అశాశ్వతమైనటువంటి భ్రమలను మనం పెంచుకొని మనము ఈ యొక్క మాయలో మునిగిపోతున్నాం.
1: We are drowned in delusion because we have all temporary feelings and thoughts.
0: నీకెవరు ద్వేషులు లేరు.
1: In fact there are none against you.
0: నీ మనసే నీకు ద్వేషము.
1: In fact your own feelings turn against you.
0: నీకెవరు ప్రేమ లేరు.
1: In fact, there are none that love you.
0: నీ ప్రేమనే నీకు ప్రేమ.
1: It's only your love which is responsible to be loved.
0: కనుక ప్రతి ఒక్కరి కూడా మన నుంచి ఆవిర్భవించినటువంటి కానీ భగవంతుడు అందించినటువంటి కాదు.
1: సో యు ఆర్ ది ఆరిజిన్ ఫర్ ఎవ్రీథింగ్ అండ్ గాడ్ హ్యాస్ నాట్ గివెన్ యూ ఎనీథింగ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరందరూ ప్రేమ స్వరూపులే.
1: యు ఆర్ ఆల్ ది ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఎవరు ఇందులో వేరు కాదు.
1: నన్ నాట్ సెపరేట్ ఫ్రమ్ దిస్.
0: ఎవరు ఇందులో డిజిల్ లేరు.
1: In fact, there are none beyond this. There is no second other person. Wherever you go, wherever you find only five elements, but not the sixth one. The so-called sixth element is only your imagination, but in reality, elements are five.
0: ప్రేమ స్వరూపులారు,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీ అందరి ప్రేమను,
1: ద లవ్ ఆఫ్ ఆల్ ఆఫ్ యు,
0: ఈశ్వరు యొక్క స్వరూపము,
1: రిప్రజెంట్స్ ద డివైన్ ఫామ్.
0: ఇది బ్రహ్మ యొక్క ఆకారము.
1: దిస్ ఈస్ ది ఫార్మ్ ఆఫ్ బ్రహ్మ.
0: బ్రహ్మ అనగా ఎక్కడో లేదు, ఇది మన భ్రమనే.
1: బ్రహ్మ ఈజ్ నాట్ అవే ఫ్రమ్ యూ. టు థింక్ దట్ ఈజ్ అవే ఫ్రమ్ యూ ఈజ్ యువర్ భ్రమ ఆర్ డెల్యూషన్.
0: ఇది మనం మనుషులు అనుకోవటం ఒక భ్రమ.
1: Just to consider him as a human being is your Brahma or delusion.
0: Kanu sarvamu brahmamayame.
1: Everything is Brahman or divine.
0: Daiva swarupame.
1: It is the manifestation of God.
0: Atma swarupame.
1: It is the form of Atma.
0: Ananda swarupame.
1: It is one of bliss.
0: Kanukane nityanandam param
1: eternal bliss.
0: Prema swarupam.
1: Supreme bliss. An embodiment of love.
0: Ivanni kudunu bhagavanti yokka aakaramle.
1: These are all forms of God.
0: Titti పవిత్రమైనటువంటి భావములను మనము అపవిత్రంగా మార్చుకోవటం ఇది కేవలము మన యొక్క కర్మనే.
1: ఇట్ ఈస్ ఓన్లీ అవర్ రాంగ్ యాక్షన్స్ టు కన్సిడర్ దీస్ సీక్రెట్ థాట్స్ అండ్ డైవర్ట్ ఇట్ ఆర్ పర్వర్ట్ దెమ్.
0: ఈ కర్మ కూడా బ్రహ్మస్వరూపమే.
1: ద వెరీ యాక్షన్ ఈజ్ ఆల్సో డివైన్.
0: దాన్ని కూడా బ్రహ్మస్వరూపంగా భావించండి, అది మీకు మంచి చేస్తుంది.
1: కన్సిడర్ ఎవ్రీథింగ్ ఇస్ బ్రహ్మ, అల్టిమేట్లీ ఇట్ విల్ డూ గుడ్ టు యూ.
0: నీవు బ్రహ్మను ఏమాత్రం కూడా దూషించవద్దు.
1: నెవర్ అక్యూజ్ గాడ్ బ్రహ్మ.
0: దేవుణ్ణి ఏమాత్రం కూడా తిరస్కరించవద్దు.
1: నెవర్ డినై గాడ్.
0: అంతా బ్రహ్మనే, అంతా దేవుడే.
1: ఎవరింగ్ ఇస్ లవ్.
0: కనుక మీరందరూ కూడా ఈ శివరాత్రి దినము ఇది తెలుసుకోవలసినటువంటిది, సర్వము శివుడే, సర్వము బ్రహ్మనే, సర్వము విష్ణువే, సర్వము శ్రీశ్వరుడే అనేటువంటి భావన మీరు గుర్తించాలి.
1: భగవాన్ వాంట్స్ అస్ టు నో ఇన్ శివరాత్రి మెసేజ్. that everything is Shivam, everything is Vishnu, everything is Ishvara, everything is divine.

0: ప్రేమస్వరూపులార,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: మహాభూతముల పంచీకృతం వల్లనే కర్మ జరగటం చేత స్థూల శరీరం ఏర్పడుచున్నది.
1: బికాస్ ఆఫ్ ది యాక్టివిటీ ఆఫ్ ది ఫైవ్ ఎలిమెంట్స్ ద గ్రాస్ బాడీ ఈజ్ మేడ్.
0: సుఖ దుఃఖములకు ఈ శరీరమే మూల కారణంగా ఉంటున్నది.
1: ఫార్ ది ప్లెజర్ అండ్ పెయిన్ ది బాడీ ఇస్ రెస్పాన్సిబుల్.

0: That if it is known, everything else will be known. That if it is not known, the other things will not be known. It is only the human being who knows this spirituality.
1: మానవ జీవితములు ప్రతి మానవుడు కూడా నువ్వు గుర్తించవలసినటువంటి విషయము స్థూల సూక్ష్మ కారణ మహాకారణతత్వాన్ని అర్థం చేసుకోవాలి.
0: ద మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఇన్ దిస్ హ్యూమన్ లైఫ్ లైస్ ఇన్ అండర్స్టాండింగ్ ద మీనింగ్ ఆఫ్ ద గ్రాస్ సటిల్ కాజల్ అండ్ సూపర్ కాజల్ బాడీ.
1: అప్పుడే ఈ ప్రపంచం యొక్క వ్యవహారం అంతే కూడాను మానవులకు అర్థం కాగలదు.
0: దెన్ ఓన్లీ మ్యాన్ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ద మిస్టరీ ఆఫ్ లైఫ్.
1: మానవుడనగా ఏమి, ప్రపంచమనగా ఏమి, జీవతత్వము దైవత్వములకు ఉండేటువంటి సంబంధ బాంధవ్యం అనేటువంటిది ఏమి అనేటువంటి విషయాన్ని చక్కగా బోధపడుతుంది.
0: దెన్ ఓన్లీ ఇట్ విల్ బి క్లియర్లీ అండర్స్టూడ్ the answers for questions like this: who is man, who is God, what is world, what is the relationship between the individual and the divine.
1: భౌతిక శరీరము జడము.
0: The physical body is inert.
1: ఇది కేవలము పదార్థముల యొక్క చేరిక చేత ఏర్పడేటువంటిది.
0: This is formed because of the combination of matter.
1: ఇనుము, సబ్బు, సున్నము, నీరు, సీసము, ఈ పదార్థముల యొక్క చేరిక చేతనే ఈ దేహం ఏర్పడుతున్నది.
0: ద బాడీ హ్యాస్ గాట్ ద మెటీరియల్ సచ్ యాజ్ ఐరన్, ద సోప్, లైమ్, వాటర్ అండ్ సిలికన్.
1: కనుక దీనికి స్థూల శరీరము జడము అని పేరు వచ్చినది.
0: ఫర్ దట్ రీజన్ ద ఫిజికల్ బాడీ ఈజ్ ఇనర్ట్.
1: ఇంకా సూక్ష్మ శరీరము ఇది మాయాస్వరూపము.
0: దెన్ ద సటిల్ బాడీ హ్యాస్ ఆఫ్ మ్యాటర్.
1: ఇనుము, సబ్బు, సున్నము, నీరు, సీసము.

0: inert.
1: Inga sukshma shariramu idi maya swarupamu.
0: Then the subtle body has the form of illusion.
1: Swapnavastha yandu manasu tanam taanu srishtinchukotame kaaka aneka sukhamalanu dukkhamalanu vicharamalanu aanandamalanu bhayamanu kudanu taane srishtinchukuntundi.
0: While in dream, the mind creates its own self. It creates the pain, pleasure, all the happiness and the misery.
1: Kanuka sukshma shariramainatvanti yokka ee swapnavastha yandu idi ante kudunu mayaga sankalpam cheta sarva srishti kudanu jaruguchundadi.
0: And therefore, in the state of dream, the entire is one of illusion and imaginary, and so it is illusive.
1: Ivi appatiki matrame satyamuga gocharistayi.
0: It appears to be all truth at that particular moment of time.
1: Maya yanaga unnadanini lenattu ledanini unnattu kalpinchetuvanti yokka tattvamunake maya ani peru.
0: Illusion meaning that which represents the existent as non-existent and vice versa.
1: ఈ స్వప్నావస్థ యందు మనము అనుభవించినటువంటి సర్వానుభూతులు జాగ్రత్త వ్యవస్థ యందు ఇది కేవలము ఒక అసత్యంగా రూపొందుతూ వచ్చాయి.
0: ఆల్ ది ఎక్స్పీరియన్సెస్ ఇన్ ద డ్రీమింగ్ స్టేట్ విల్ అపియర్ టు బి ఆల్ ఫాల్స్ ఇన్ ద వేకింగ్ స్టేట్.
1: కలలో చూచిన మేడలు మిద్దెలు కన్నులు తెరిచిన లేవు కదా.
0: ద మ్యాన్షన్స్ అండ్ ద క్యాసల్స్ వాచ్డ్ ఇన్ డ్రీమ్ ఆర్ నాట్ ప్రెసెంట్ ఇన్ ద వేకింగ్ స్టేట్.
1: ఇది కేవలము సత్యమనగా జాగ్రత్త స్వప్న సుషుప్తులు ఎందుకు కూడాను మారినటువంటిదే ఉంటుండాలి.
0: ఇఫ్ దే ఆర్ రియల్లీ ట్రూ దే షుడ్ బి చేంజ్లెస్ ఇన్ ఆల్ త్రీ స్టేట్స్ ద వేకింగ్ డ్రీమింగ్ అండ్ ద డీప్ స్లీప్.
1: త్రికాల భాగ్యం సత్యం కానీ ఇది త్రికాలం ఎందు లేదు.
0: ద ట్రూత్ ఇస్ చేంజ్లెస్ ఇన్ ఆల్ ద త్రీ టైమ్స్ బట్ సచ్ ఇస్ నాట్ ప్రెసెంట్ హియర్.
1: కనుకనే సూక్ష్మ శరీరం అనేటువంటిది మాయతో పోల్చబడినటువంటిది.
0: అండ్ హెన్స్ the subtle body is compared to illusion.
1: Inka karana dehamu idi kevalamu pratibimbame.
0: Next comes the causal body, which is just the reflection.
1: Deni pratibimbamu,
0: so what is it that is reflection?
1: Mahakaranam yokka pratibimbame.
0: It is the reflection of super causal body.
1: Karuka sthulamu jadamu sukshmamu maya karanamu pratibimbamu mahakaraname paratattvamu.
0: And therefore, the gross body is inert, the dreaming is just illusive, while the causal body is reflection, while super causal body is the object.
1: Kanuka paratattvamu chetane pratibimbabadi sukshma shariramunandu kevalamu bhautikamaina prakruti yandu idi kanipinchutu vastunnadi.
0: Being super causal, it just appears imaginary in the dreaming state.
1: కనుక మానవత్వంలో సర్వత్వము కూడా ఇమిడి ఉన్నదనేటువంటి సత్యాన్ని ఈ యొక్క సూచనలు మనకు చక్కగా బోధింపబడుతూ వస్తున్నాయి.
0: దీస్ ఆర్ ది ఇండికేషన్స్ విచ్ విల్ మేక్ us అండర్స్టాండ్ దట్ ఇన్ ది హ్యూమన్ లైఫ్ ఆల్ ది త్రీ స్టేట్స్ ఆర్ ప్రెసెంట్.
1: మనసు, మైండ్, సూపర్ మైండ్, హయ్యర్ మైండ్, ఇల్యూజేషన్ మైండ్ ఇవన్నీ కూడాను ఇందులోనే ఇమిడుకున్నవి.
0: Within the human life, all states of mind are present, the mind, super mind, higher mind, illuminated mind as well.
1: ఈ మైండ్ అనేటువంటిది జాగ్రత్త అవస్థ యందు వినటము చూడటము అనుభవించటము ఆనందించటము సర్వం కూడాను జరుగుతూ వస్తూ ఉంటుంది.
0: This mind in the waking state watches, listens, experiences and delights.
1: దేశకాల పరిస్థితుల ప్రభావంకు ఇది కట్టుబడి ఉంటుంది.
0: దిస్ మైండ్ ఈస్ బౌండ్ బై ద లిమిటేషన్స్ ఆఫ్ స్పేస్ అండ్ టైమ్.
1: ఇంకా నిద్రావస్థ ఎందు ఉండేటువంటిది కేవలము ఒక ప్రతిబింబంగా ఒక విధమైనటువంటి యొక్క మాయగా రూపొందుతూ వస్తుంది.
0: ఇన్ డీప్ స్లీప్ స్టేట్ ఇట్ రిమైన్స్ జస్ట్ ఎ రిఫ్లెక్షన్.
1: అక్కడ మనసే సర్వమును సృష్టించుకుంటుంది కనుకనే ఇది కేవలము సూపర్ మైండ్ అన్నారు.
0: As it is entirely the creation of the mind, it is called super mind.
1: Adi kalamunaku maatrame sambandhinchi untuntadi.
0: It is related to the time alone.
1: Karana kartavyamulu ye maatram kodanu andulo

0: గోచరించవు.
1: No factor such as time and responsibility to repair.
0: ఒక చిన్న ఉదాహరణము.
1: A small example.
0: నీవు ఈనాటి రాత్రి బెంగళూరు స్టేషన్ లో రైలు ఎక్కి ఎల్లుండి నీవు బొంబాయి చేరిపోతున్నావు.
1: A small example. Tonight you boarded the train there in Bangalore and reached Bombay the day after tomorrow.
0: ఇక్కడ కాలము, కర్మ, కారణ, కర్తవ్యములు నాలుగింటితో చేరినటువంటిది ఈ మైండ్ యొక్క ప్రభావము.
1: హియర్ యు హ్యావ్ ది ఎఫెక్ట్స్ ఆల్ ద ఫోర్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ద మైండ్ ద టైమ్ ద కాజ్ ఎఫెక్ట్ అండ్ ద రిజల్ట్.
0: ఎట్లా పోయావు? రైలులో పోయావు.
1: హౌ డిడ్ యు గో? యు బోర్డెడ్ ద ట్రైన్.
0: ఎంత కాలం పట్టింది? 12 గంటల సేపు పట్టింది.
1: హౌ లాంగ్ డిడ్ యు టుక్? 12 అవర్స్ ఆఫ్ టైమ్.
0: ఏ విధంగా నీవు చేరావు?
1: హౌ డిడ్ యు రీచ్ దేర్?
0: తిరిగి ఎక్కడ చేరావు?
1: Where did you go?
0: Bombay cheravu.
1: You reached Bombay.
0: Ee cheradaniki kaaranam emiti?
1: What is the reason for reaching?
0: Akkada edo oka office lo pani jarigindi.
1: You have got some work in the office.
0: Kaalamu,
1: time,
0: karma,
1: action,
0: kartavyamu,
1: responsibility,
0: kaaranamu
1: and cause.
0: Ee naalugu cherinatundide manasu.
1: The combination of all the four is the mind.
0: Ratri neeku swapnam vachindi.
1: You dream in the night.
0: Aa swapnam lo neevu Bombay cheravu.
1: In the dream you reached Bombay.
0: Anni drishyamunu chuchavu.
1: You have seen that.
0: Aanandinchavu.
1: You delighted.
0: Kaani indulo kaalamu, karma, kaaranamu, kartavyamu naalugu ledu.
1: Here in the dream there's no cause, there's no time, there's no result.
0: Ee swapnamulo etta neevu vellinavu?
1: In dream how did you go travel?
0: Ye kaalamulo vellinavu?
1: What time you went?
0: Ye kaaranamto vellavu?
1: What is the reason?
0: Em ekkada jarigindi?
1: How did it happen?
0: ఏమీ లేదు.
1: నథింగ్ వాట్స్ ఎవర్.
0: అన్ని ఒక 5 నిమిషం లోపల జరిగిపోయింది.
1: ఎవ్రీథింగ్ హ్యాపెన్ విద్ ఇన్ 5 మినిట్స్ ఆఫ్ టైం.
0: ఇది మనసు యొక్క సంకల్ప ప్రభావం చేత జరిగేటువంటి ఒక చిత్రము, విచిత్రము.
1: దిస్ ఇస్ మిస్టరీ అండ్ ద పెక్యులారిటీ ఆఫ్ ది నేచర్ ఆఫ్ ద మైండ్ దట్ షేప్స్.
0: దీనిని సూపర్ మైండ్ అన్నారు.
1: దిస్ ఇస్ కాల్డ్ సూపర్ మైండ్.
0: ఈ సూపర్ మైండ్ కు కాలకర్మ కారణ కర్తవ్యాలు ఏమాత్రం కూడా ఉండవు.
1: The supermind has no such factors like the time, the space, the cause.
0: Chitrambulu.
1: Peculiar.
0: Trailokya pavitrambulu.
1: They are sacred for all the world.
0: Vrajalala vittrambulu. Sanmitrambulu. Muni jana pautrambulu. Vishnudevu charitrambulu. Ivi chala vichitramaina yuktivi ee supermind yokka prabhavamulu.
1: The effects of the supermind are really mysterious.
0: Kanuka swapnavastha yokka sthitini కల్పించి అనుభవింపజేసి ఆనందింపజేసేటువంటిది అన్ని కూడా క్షణంలో జరిగిపోతుంటాయి.
1: Therefore in the dreaming state that which creates, that which experiences, that which delights all happens in a moment.
0: 40 సంవత్సరము జరిగినటువంటి యొక్క అనుభూతులు స్వప్నావస్థ లోపల 2 నిమిషములో జరిగిపోతుంటాయి.
1: All our experiences spread over 40 years of time in the waking state will just pass on in a fraction of time in dream.
0: దీనికి చిన్న ఉదాహరణము.
1: For this a small example.
0: జాగ్రత్త అవస్థలో నీవు పుట్టావు.
1: You are born in a waking state.
0: నీకు 25 సంవత్సరాలంతా కూడాను విద్యాభ్యాసము సలిపావు.
1: You studied for 20 years.
0: తరువాత 25వ సంవత్సరం లోపల వివాహము జరిగింది.
1: At the age of 25 you married.
0: 30వ సంవత్సరం లోపల పుత్రుడు పుట్టాడు.
1: At the age of 30 you have son.
0: తిరిగి ఆ పుత్రుణ్ణి నీవు చదివించి
1: యు ఎడ్యుకేట్ యువర్ సన్.
0: అతన్ని విదేశాలకు పంపుతున్నావు.
1: అండ్ యు ఆర్ సెండింగ్ హిమ్ అబ్రాడ్.
0: ఈ విదేశాలకు పంపేటువంటి కాలం ఎంత వరకు అయింది?
1: హౌ లాంగ్?
0: నీవు పుట్టి చదివి వివాహమాడి కుమారుడు పుట్టి కుమారుని విదేశాలకు పంపేటువంటి కాలమంతా 40 సంవత్సరములు అయిపోయింది.
1: ఆల్ దీస్ హ్యాపెనింగ్స్ టేక్ 40 ఇయర్స్ ఆఫ్ టైమ్ రైట్ ఫ్రమ్ ద మూమెంట్ ఆఫ్ యువర్ బర్త్. The study and then got married and you begot son and planned to send him abroad.
0: Kani ratri nidrinchavu.
1: But you slept in the night.
0: 3 gantalaku neevu lechavu.
1: You got up at 3 o'clock.
0: Kalakrutyamulu teerchukunnavu.
1: You attended to Nick
0: Kalakrutyamulu. 3-5 nimishamullo tirigi vachi pandukunnavu.
1: Later you returned and slept in the room.
0: 3-10 nimishamulku oka swapnam vachindi.
1: At 3:10 you had a dream.
0: Emiti aa swapnamu?
1: What is the dream?
0: Neevu puttinattu,
1: as if you are born,
0: nee vidyabhyasamu chesinattu,
1: as if you
0: vivaham jarigattu,
1: as if you got married,
0: kumarudu puttinattu,
1: as if you ee
0: kumarunni videshalaku pampatamu jaragatam vachindi,
1: as if you are sending your son abroad. All the happenings
0: appear. పెరిగి చదివి వివాహమాడి నీకు కుమారుడు పుట్టి తదుపరి ఆ కుమారుడిని విదేశాలకు పంపేటువంటి వయసు 40 సంవత్సరంలో జరిగింది.
1: All these things happened in a span of 40 years, right from the moment of your birth, your education.
0: స్వప్నావస్థలో ఒక 2 నిమిషాల్లో వచ్చింది ఈ స్వప్నమంతా.
1: But in a dream, all these things happened just in 2 minutes of time.
0: జాగ్రత్త కాలము 40 సంవత్సరములు అయినప్పుడు స్వప్నావస్థ కాలము 2 నిమిషములుగా ఉంటుంది.
1: In the waking state, all the happenings happen in a range of 40 years, while in a dream, just 2 minutes.
0: స్వప్నావస్థలో 2 నిమిషములు జరిగినటువంటిది,
1: that which happens in 2 minutes in dream,
0: జ్ఞానావస్థలో క్షణంగా మారిపోతుంది.
1: It just becomes a moment in the causal state.
0: కనుక స్వప్నావస్థను ఇది సూపర్ మైండ్ అన్నారు.
1: So the dreaming state is called supermind.
0: కాల కర్మ కారణ కర్తవ్యాలతో కలిసినటువంటి ఒక అనుభూతులను అందిస్తుంది ఈ స్వప్నావస్థ.
1: It is only the dream that gives you all the experiences relating to the time, space, cause and effect.
0: కనుక సహజ మనసు కంటే ఈ సూపర్ మైండ్, ఈ యొక్క ఉన్నతమైనటువంటి యొక్క మైండ్స్ మహాశక్తివంతమైనటువంటిది.
1: And therefore, the natural mind, the super mind, is highly powerful.
0: ఇంకా మూడవది హయ్యర్ మైండ్.
1: The third one is higher mind.
0: ఇది నిద్రావస్థ, సుషుప్తి టైం.
1: This is the state of deep sleep.
0: ఇందులో ఏమాత్రం కూడా నువ్వు విచారం అనేటువంటిది ఉండదు, మనసే లేదు.
1: Here there is no worry as such, since there is no mind.
0: ఇంద్రియములు లేవు,
1: no senses.
0: ఎట్టి అనుభూతులు లేవు,
1: no experiences.
0: కానీ
1: బట్
0: ఆ యొక్క నిద్ర నుండి లేచిన తర్వాత మహా ఆనందాన్ని అనుభవిస్తాడు.
1: But the moment you get up from the deep sleep, you'll be all blissful.
0: ఈ నిద్రలోప గాఢ నిద్రపోయి నేను చాలా హాయిగా ఉన్నానంటాడు.
1: In the deep sleep, after you wake up and you say that, I had a sound sleep.
0: ఇది హాయిని అందించేటువంటిది.
1: It gives all the comfort.
0: ఎట్టి అనుభూతులను అందించక,
1: without giving an experience,
0: కేవలం సుఖానంతమును చేకూరుస్తుంది.
1: It confers all the happiness of sound sleep.
0: కేవలం సుఖము ఆనందము ఇంద్రియాతీతమైనటువంటిది, మనస్సుకు అతీతమైనటువంటిది.
1: Happiness and bliss, truly speaking, is beyond the mind and sense.
0: ఈ గాఢ నిద్ర యందు జరిగినటువంటిది కేవలము ప్రాణమున్నది.
1: In deep sleep state there is life.
0: గాఢ నిద్రలో మనసు లేదు.
1: In deep sleep there is no mind.
0: మనసు లేనప్పుడు సుఖ దుఃఖములు లేవు.
1: When there is no mind, there is neither pleasure nor pain.
0: లేనప్పుడు ప్రపంచమే లేదు.
1: When there is no pleasure and pain, there is no world.
0: కేవలం ఒక్క ఆనందము మాత్రమే ఉంటుంది.
1: Only bliss remains.
0: నీకు తెలుసును.
1: You know that.
0: ఎప్పుడు గాఢ నిద్ర లోపల మీకు సుఖమేమిటో దుఃఖమేమిటో రెండు తెలియదు.
1: In a state of deep sleep, you do not know what is pleasure.
0: కారణం ఏమిటి? అక్కడ ప్రపంచమే లేదు.
1: What is the reason? There is no world there.
0: ఎప్పుడు మనకు ప్రపంచం గోచరిస్తుంది?
1: When do you find the world?
0: ఎప్పుడు మనకు సుఖదుఖములు అనుభవానికి వస్తాయి?
1: When do you experience pleasure and pain?
0: మనసు ఉండినప్పుడే ఈ ప్రపంచము సుఖదుఖములు మన వెంట ఉంటుంటాయి.
1: When you have the mind, the pleasure, pain, world will follow you.
0: కనుక గాఢ నిద్ర యందు మనసే లేదు.
1: So in deep sleep there is no mind.
0: కనుక ఈ మనసుకు అతీతమైనటువంటి కనుకనే దీనికి హయ్యర్ మైండ్ అన్నారు.
1: As it is beyond the mind, it is called higher mind.
0: ఈ హయ్యర్ మైండ్ అనేటువంటిది కేవలము కారణ దేహంతో కూడినటువంటిది.
1: This higher mind relates to the causal body.
0: ఇది కారణము.
1: This is the cause.
0: కానీ
1: బట్
0: కర్త ఒకడున్నాడు.
1: But there is one doer.
0: కార్యము అనేటువంటిది ఒకటి ఉంటుండాలి.
1: దేర్ ఇస్ కాజ్.
0: కారణము అనేటువంటిది ఒకటి ఉంటుండాలి.
1: దేర్ ఇస్ రీజన్.
0: కార్యకారణ సంబంధమే ఈ జగత్తు.
1: ది ఎంటైర్ వరల్డ్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద కాజ్ అండ్ ది ఎఫెక్ట్.
0: కారణము దైవము, కార్యము జగత్తు.
1: కాజ్ ఇస్ డివినిటీ, ది ఎఫెక్ట్ ఇస్ ది యూనివర్స్.
0: ఈ కారణము ఎవరు?
1: కాజ్.
0: అదే మహాకారణమైనటువంటి యొక్క దివ్యత్వము.
1: దట్ ఈస్ ద డివినిటీ.
0: ఇది దివ్యత్వం అనేటువంటి యొక్క కారణతత్వము ఈ కార్యాన్నన్నింటినీ జరుపుతూ వస్తూ ఉండాలి.
1: దిస్ మెయిన్ కాజ్ ద డివినిటీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ది యాక్టివిటీ.
0: దీనిని ఇల్యూమినేటెడ్ మైండ్ అన్నారు.
1: దిస్ ఈస్ కాల్డ్ ఇల్యూమినేటెడ్ మైండ్.
0: అనగా ఆ యొక్క కర్తవ్యాన్ని, తన యొక్క పవిత్రతను జగత్తంతా కూడా వ్యాపింపజేసేటువంటి యొక్క దివ్య శక్తియే.
1: ఇట్ ఈస్ ద డివైన్ పవర్ దట్ ఇల్యూమిన్స్, దట్ స్ప్రెడ్స్ ఇట్స్ ఎఫెక్ట్ ఆల్ ఓవర్ ద వరల్డ్.
0: ఈ యొక్క తత్వాన్ని మనం అనుభవించడానికి ఒక విధమైనటువంటి దివ్య స్వరూపాన్ని కూడా మనం ధరించాలి.
1: టు ఎక్స్పీరియన్స్ దట్ వీ నీడ్ డివైన్ ఫామ్ టు.
0: అది సూపర్ డివైన్ సెల్ఫ్ అని.
1: దట్ ఈస్ సూపర్ డివైన్ సెల్ఫ్.
0: అది పురుషత్వము.
1: దట్ ఈస్ కాల్డ్ పురుషత్వ.
0: పురుషత్వం అనగా దైవత్వములకు ఒక ప్రధాన అర్థము.
1: పురుషత్వ స్టాండ్స్ ఫర్ డివినిటీ.
0: కనుక మైండ్, సూపర్ మైండ్, హయ్యర్ మైండ్, ఇల్యూమినేటెడ్ మైండ్, ఈ యొక్క పవిత్రమైనటువంటి యొక్క దివ్య తత్వము ఓవర్ మైండ్.
1: దేర్ఫోర్ ద మైండ్, సూపర్ మైండ్, హయ్యర్ మైండ్, ఇల్యూమినేటెడ్ మైండ్, ఓవర్ మైండ్ ఆర్ ఆల్ సేక్రెడ్.
0: ఈ పురుషత్వమే ఓవర్ మైండ్.
1: This divinity is over mind.
0: అది దైవత్వము.
1: That is divinity.
0: ఆ దైవత్వం అనేటువంటి దానికి పురుషత్వము అని పేరు.
1: The divinity is called పురుషత్వ.
0: ఈ పురుషత్వమునందే నేను, నేను, నేను అనే ఉనికి మనకు గోచరమవుతుంటది.
1: It is only in this పురుషత్వ all of us claim I.
0: ఈ నేను అనేటువంటిది ఎక్కడ ఉంటుంది?
1: Where is present this I?
0: సర్వ జీవుని యందు ఉంటుంది.
1: This I is present in all beings.
0: కేవలం కోటి పేద మొదలు కోటీశ్వరుల వరకు ఉంటుంది.
1: Right from a pauper to a millionaire, I is present.
0: ఒక బిగ్గర్ మొదలు బిగ్గర్ వరకు కూడా ఉంటుంది.
1: From a beggar to a bigger, I is present.
0: ప్రతి మానవుడు కూడాను నేను, నేను, నేను.
1: Every man says I.
0: నేను వచ్చాను, నేను చూచాను, నేను చేశాను, నేను అనుభవించాను.
1: I have come, I have watched, I have done, I have experienced.
0: కనుక ప్రతి ఒక్కరి ఎందు కూడాను ఈ నేను అనేటువంటి ఒక ఉనికి ప్రతిబింబిస్తూ వస్తుండాలి.
1: Therefore in everyone this sense of I reflects.
0: ఇదే మహాపురుష తత్వము.
1: This is the nature of మహాపురుష.
0: పురుష అనగా ఏమిటి?
1: What do you mean by పురుష?
0: కేవలం ప్యాంటు షర్టు వేసుకున్నటువంటి వాడు కాదు పురుషుడు.
1: పురుష ద మేల్ ఇస్ నాట్ ద వన్ దట్ పుట్స్ ఆన్ ద షర్ట్ అండ్ ప్యాంట్.
0: ఇచ్చా రామో భవతి, తప్తో భవతి, మత్తో భవతి, ఆత్మా రామో భవతి. పుం పుమ్మనగా దేహమనేటువంటి పురమునందు నఖ శిక పర్యంతము సంచరించేటువంటి యొక్క దివ్య శక్తికే పురుషుడు అని పేరు.
1: పుం మీనింగ్ ద బాడీ విచ్ ఇస్ ద సిటీ, దట్ విచ్ ట్రావెల్స్ ఫ్రమ్ టాప్ టు టో ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ.
0: పుం అనగా పురుషత్వము.
1: పుం స్టాండ్స్ ఫార్ మ్యాన్.
0: ఎందుకు దీనికి పురుషుడు అని పేరు వచ్చింది?
1: వై ఇస్ ఇట్ కాల్డ్ మ్యాన్?
0: దేహమునకు పురము అని పేరు.
1: బికాస్ ద బాడీ ఈస్ కాల్డ్ పుర.
0: పురమునందు నివసించేటువంటి వాడు కనుకనే ఇతనికి పురుషుడు అని పేరు.
1: సిన్స్ ఈస్ ఇన్ డ్వెల్ ఇన్ పుర హీస్ కాల్డ్ పురుష.
0: స్త్రీ దేహము కావచ్చు, పురుష దేహము కావచ్చు, ఉపాధి భేదములే కాని ఇవి దేహములంతా ఒక్కటే.
1: There is difference in the body, there are man and woman, but the vesture is same.
0: Avastha trayamulu anni kudanu okkate.
1: All the three states are same.
0: Gunamulu yokka prabhavamulu kudanu okkate.
1: The effects of attributes are same.
0: Dukkam vaste purushudu edustadu, stree ni edustundi.
1: At the time of pain, man and woman
0: aakali avute purushudu tintadu, stree ni tintundi.
1: When hungry, man and woman eat.
0: Kopam vaste purushudu kopistadu, స్త్రీని కోపడుతుంది.
1: ఇన్ యాంగర్ మ్యాన్ షౌట్స్ ఈక్వల్లీ.
0: కనుక కామ క్రోధ లోభ మోహ మత్సర్యములు అన్ని కూడాను ఇరువురికి సమానమే.
1: అండ్ దేర్ఫోర్ ద యాంగర్ ద గ్రీడ్ ఇన్ ద లాస్ట్ ఆర్ ఈక్వల్ టు మ్యాన్ అండ్ వుమన్.
0: ఒకరు అనుభవించవచ్చు, మరొక రొట్టుగా అనుభవించవచ్చు.
1: బట్ వన్ మే ఎక్స్పీరియన్స్ ఇన్ సీక్రసీ, వన్ మే ఎక్స్పీరియన్స్ ఇన్ పబ్లిక్.
0: ఒకరు దుఃఖం వస్తే గుల్లును ఏడ్చవచ్చు, ఒకరు లోపల లోపల కంట్రోల్ చేయవచ్చును, కానీ దుఃఖమేమో దుఃఖమే.
1: అట్ ద టైమ్ ఆఫ్ మిజరీ వన్ మే క్రై లౌడ్లీ, వన్ మే క్రై విదిన్.
0: కనుక ఉపాధి భేదములను మాత్రం ఏమాత్రము మనం చూడకూడదు.
1: సో వీ షుడ్ నాట్ కన్సిడర్ ద డిఫరెన్స్ ఇన్ రిలేషన్ టు బాడీ.
0: దేహములే,
1: ఎవ్రీథింగ్ ఇస్ బాడీ.
0: కనుక ప్రతి దేహమునందు కూడాను
1: ఇన్ ఎవ్రీ బాడీ
0: మహాపురుషుడు అనేటువంటి యొక్క దివ్యత్వము నివసిస్తూ ఉంటుండాలి.
1: ఇన్ ఎవ్రీ బాడీ దిస్ సూపర్ డివినిటీ ఇస్ ప్రెసెంట్.
0: ఈ ప్రపంచమంతా కూడాను
1: దిస్ ఎంటైర్ వరల్డ్
0: కేవలము స్థూల సూక్ష్మ కారణ స్వరూపముల యొక్క ప్రతిబింబములే.
1: ది ఎంటైర్ వరల్డ్ is merely the reflection of the gross, subtle and causal body.
0: Karuka karakudu paramatmude.
1: The main cause is God himself.
0: Karyame ee prapanchamu.
1: This entire cause is this
0: ee karana karya swarupame ee yokka vishwamu.
1: The effect, the relationship between cause and effect is universal.
0: Samasta vishwamanandu kudanu ee yokka stoola sukshma karanamulu cheri untunnayi.
1: Therefore in the universe you find the gross, subtle and causal aspects.
0: Idi prati manavuniki nitya anubhutilo taanu aanandinchetuvantivi.
1: These are present in the daily experience of every man.
0: Pancha bhutamulu,
1: the five elements.
0: Pancha koshamulu,
1: five sheets.
0: Panchendriyamulu,
1: the five senses.
0: Pancha pranamulu,
1: the five life.
0: Manasu, buddhi, chittamu, ahankaramu,
1: the mind, the intellect.
0: Ivanni 24 tattvulu avutayi.
1: All this comes to 24.
0: ఈ 24 తత్వముల తోపల సంచరించేటువంటి మహాపురుషుడు 25వ వాడు అవుతాడు.
1: In all the 24 aspects, the one that dwells is the all divinity.
0: కనుకనే 25 తత్వములతో కూడినటువంటిది ఈ యొక్క మానవ దేహము.
1: So human body has got all these 24 aspects of divinity.
0: ఈ దేహమును 25 తత్వములు ఏ రీతిగా నివసిస్తున్నామో ప్రపంచమునందు కూడాను అవే 25 తత్వములు ఉంటున్నాయి. దేహము దేశము రెండు బింబ ప్రతిబింబములే.
1: Just as the 25 aspects are present in the body, deha, all these 25 are present in desha, the country.
0: ఈ బింబ ప్రతిబింబంలో ఎట్టి భేదములు లేవు.
1: There is no difference between the object and the reflection.
0: కానీ
1: బట్
0: మానవ దృష్టి యందు ప్రాకృతమైనటువంటి యొక్క దృష్టితో దీనిని చూచినప్పుడు అనేక భేదములు మనకు గోచరిస్తుంటాయి.
1: బట్ మ్యాన్ విజువలైజెస్ ఫ్రమ్ ది వరల్డ్లీ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ హెన్స్ హి ఫైండ్స్ వేరియేషన్.
0: ఇదంతా కూడాను మాయా యొక్క స్వభావమే.
1: ఇట్స్ ఆల్ ది ఇల్యూషన్.
0: కనుకని ఈ మాయతత్వాన్ని మనము కేవలము మర్మమును గుర్తించుకోలేక ఇది ఏ సత్యమని భావించి దీనితో మనం అనేక విధమైన అవస్థలకు గురి అవుతున్నాము.
1: We do not understand the secrets of this delusion and hence we suffer.
0: దీనిని రామదాస్ చెప్పాడు.
1: This what Ramdas said.
0: పాటు అయినది చెట్టురా,
1: it is the tree that's decayed.
0: పట్టు అయినది కొమ్మరా,
1: it's the branch that you hold on.
0: పాటు తప్పి పట్టు విడిచితే పరబ్రహ్మమే చేరురా.
1: If you just leave that hole, you will certainly reach Brahman.
0: సారమైనది చమురురా,
1: the essence is oil.
0: సత్యమైనది ఒత్తిరా,
1: the truth is the wick.
0: వెలుగు తీరిపోయేటప్పుడు వెంట ఎవరు రారురా.
1: When the light is put off, nobody will follow you.
0: కోట ఏడు చుట్టురా,
1: there is fort all around.
0: కోట లోపల తోటరా,
1: there is a thief within.
0: తోటలోనికి పోదామంటే దారి తెలియదు ఎట్టరా.
1: How to reach that? How do you know that path?
0: మాయ 25 మర్మములతో కూడి మాయ మాయ మాయ మరిబయ్యలేను. 25 తత్వములతో కూడినటువంటిది ఈ ప్రకృతి అనేటువంటి మాయ.
1: This entire nature is but an illusion with all the 25 aspects. Everything is illusion.
0: ఈ జాగ్రత్త అవస్థ యందు మనమంతా కూడాను వింటున్నాము, చూస్తున్నాము, అనుభవిస్తున్నాము.
1: In the waking state, we see, we listen, we experience.
0: నీవు నిద్రించిన తర్వాత ఒక స్వప్నంలో నీవు మునిగిపోయావు.
1: In sleeping state, in the dream, you dream there.
0: ఈ స్వప్నావస్థ యందు ఈ జాగ్రత్త ఎక్కడ ఉంటుండాలి?
1: In that state of dream, where is the waking state?
0: జాగ్రత్తను పూర్తి మర్చిపోతున్నావు.
1: You have forgotten the waking state completely.
0: స్వప్నావస్థనే సత్యముగా విశ్వసిస్తున్నావు.
1: You consider that the dream as reality.
0: ఆ స్వప్నం ఎంతవరకు?
1: How long the dream lasts?
0: ఈ జాగ్రత్త అవస్థ వచ్చిన తక్షణమే ఈ స్వప్నము అలక్ష్యం చేస్తున్నావు.
1: The moment you wake up, you neglect the dream.
0: అది సత్యమా, ఇది సత్యమా?
1: Is that the truth or is this the
0: ఇది
1: truth?
0: ఇది పగటి నిద్ర, పగటి కల, అది రాత్రి కల.
1: This is a day dream, that is a night dream.
0: కనుక రెండు కూడాను రెండు స్వప్నముల దృశ్యములే.
1: సో బోత్ ఆర్ ది సీన్స్ ఆఫ్ ది డ్రీమ్.
0: ఒకానొక సమయంలో
1: ఎట్ వన్ టైమ్
0: జనక చక్రవర్తి మహాజ్ఞాని కర్మయోగి,
1: ఎంపరర్ జనక ఇస్ ఎ యోగి ఫ్రెండ్,
0: దేహభ్రాంతి లేనటువంటి వాడు,
1: ఇస్ ద వన్ హూ హాస్ నో బాడీ ఫీలింగ్,
0: రాత్రి భుజించి
1: after taking food in the night
0: ఏదో మంత్రులతో సంప్రదిస్తూ ఉంటున్నాడు.
1: హీ వాస్ కన్సల్టింగ్ హిస్ మినిస్టర్స్.
0: తక్షణమే గాఢ నిద్ర ప్రవేశించింది.
1: ఇమీడియట్లీ హీ గాట్ స్లీప్.
0: అక్కడికే బెడ్ తెప్పించి మహారాజుకు అభ్యంతరము కాని ఆటంకములు కాని కలగకుండా ఉండాలని అక్కడే పవడింపచేశారు.
1: నాట్ టు గివ్ ఎనీ కైండ్ ఆఫ్ ఇన్కన్వీనియన్స్, ఆల్ బ్రాట్ బెడ్ ఫర్ ది ఎంపరర్ టు లై డౌన్.
0: కొంతసేపటికి అయ్యేటప్పటికి
1: ఆఫ్టర్ సమ్ టైమ్
0: లేచాడు.
1: హీ గాట్ అప్.
0: అది నిజమా, ఇది నిజమా, అది నిజమా, ఇది నిజమా అని కలవరిస్తూ ఉంటున్నాడు.
1: హీ స్టార్టెడ్ రిపీటింగ్, ఇస్ దట్ ట్రూత్, ఇస్ దిస్ ట్రూత్,
0: ఇస్ ఇట్ ట్రూ ఆర్ దట్,
1: ఇస్ ఇట్ ట్రూ ఆర్ ఇస్ దట్ ట్రూ.
0: ఈ విధమైనటువంటి యొక్క ప్రశ్నల చేత ఎవ్వరు కూడా ఏమి ప్రశ్నించినప్పటికీ జవాబు లేదు. అది నిజమా, ఇది నిజమా, అది నిజమా, ఇది నిజమా.
1: When everyone started questioning, he has no reply because he went on repeating, is that true, is this true.
0: ఈ యొక్క స్తంభించిపోయినటువంటి యొక్క చక్రవర్తిని చూచి మంత్రులు వినిపించారు.
1: వాచింగ్ ది ఎంపరర్ ఇన్ దట్ స్టేట్ అదర్ పీపుల్ వర్ సమ్.
0: ఎవ్వరేమి ప్రశ్నించినప్పటికీ నో రిప్లై. అది నిజమా, ఇది నిజమా, అది నిజమా, ఇది నిజమా.
1: ఫర్ ఎవ్రీ వన్స్ క్వశ్చన్స్ హియర్ నో రిప్లై. ఇస్ దట్ ట్రూ, ఇస్ దిస్ ట్రూ, దాట్స్ ద థింగ్ హీ రిపీటెడ్.
0: క్వీన్ ను పిలిపిస్తే ఏమైనా చెప్పగలడు ఏమో, మహారాణి గారిని కూడా పిలిపించాడు.
1: విత్ ద థాట్ దట్ హీ మైట్ రిప్లై, ద క్వీన్ వాజ్ ఆస్క్డ్ టు అపియర్ దేర్.
0: చక్రవర్తి, ఏమిటి మీ విచిత్రము, ఎందుకు ఈ విధంగా అంటున్నారు, ఏది అని మీరు చూచారు అని అనేక ప్రశ్నలు వేసింది పాపం రాణి గారు.
1: The queen started questioning, Emperor, what is that you dreamt? What is that you have seen?
0: Rani kaadu, right kaadu. Evvaru ochina ye jawabu ledu. Adi nijama, idi nijama.
1: No matter queen or farmer, no reply. Is that true? Is this true?
0: తిరిగి వశిష్ఠ మహర్షిని పిలిపించారు.
1: Then Saint Vasishtha was to come there.
0: అతను యోగ దృష్టితో చూచాడు.
1: He just visualized.
0: అతను జవాబు చెప్పాడు, మహారాజా.
1: Then he gave reply.
0: అది నిజము కాదు, ఇది నిజము కాదు, నీవు నిజము అన్నాడు.
1: He said, "Oh king, that is not true. This is not true, but you are true."
0: స్వప్నంలో నీవు అనుభవించావు కొన్ని.
1: You experience in the dream.
0: జాగ్రత్తలో కొన్ని అనుభవించావు.
1: In waking state you dream.
0: జాగ్రత్తలో స్వప్నం లేదు.
1: In that waking state there is no dream.
0: స్వప్నంలో జాగ్రత్త లేదు.
1: In dream there is no waking
0: state. జాగ్రత్తలో నీవు ఉన్నావు, స్వప్నంలోనా నీవు ఉన్నావు. You are truth.
1: In the waking state you are there. In the dreaming state you are there. You are true.
0: కనుకని జాగ్రత్తలో స్వప్నం లేదు, స్వప్నంలో జాగ్రత్త లేదు.
1: Therefore there is no dream in the waking state.
0: జాగ్రత్త స్వప్నం ఎందు రెండింటి ఎందు కూడా అనుభవించిన వాడు నీవే.
1: The experience are in both the states.
0: కనుక you are omnipresent.
1: So you are omnipresent.
0: అనగా మానవత్వం అనేటువంటిది ఆమ్నిప్రెజెంట్, దివ్యమైనటువంటి ఒక జీవితము.
1: సో హ్యూమన్ లైఫ్ ఇస్ డివైన్ లైఫ్, ఆమ్నిప్రెజెంట్.
0: ఇది కేవలము తాత్కాలికమైనటువంటి వర్తమాన కాలం మనం అనుసరించకూడదు.
1: వి షుడ్ నాట్ టేక్ ఇట్ యాస్ ప్రెసెంట్ ఎఫెమరల్ టెంపరరీ.
0: ఈ వర్తమానంలో మనం ఉన్నామని భ్రమించకూడదు.
1: వి షుడ్ నాట్ బి డెల్యూటెడ్ బై ది ప్రెసెంట్.
0: భవిష్యత్తులోనా ఉన్నాము.
1: యు ఆర్ దేర్ ఇన్ ఫ్యూచర్.
0: పాస్ట్ దీనిలో గడిచిపోయినటువంటి కాలం నందు ఉంటున్నాము.
1: యు ఆర్ ఆల్సో ప్రెసెంట్ ఇన్ ద పాస్ట్.
0: కనుకనే మానవత్వం అనేటువంటిది దివ్యత్వంతో కూడినటువంటిదే కాని సామాన్యమైనటువంటిది కాదు.
1: సో హ్యూమన్ లైఫ్ ఇస్ డివైన్ బట్ నాట్ ఆర్డినరీ.
0: ఏ ఉపనిషత్తునందు వేదములు ఎందు కూడాను పవిత్రమైనటువంటి పదములను మనం ఉచ్చరిస్తున్నామో అవన్నీ కూడాను మానవులకు సంబంధించినటువంటివి.
1: ఆల్ ది మంత్రస్ దట్ వి చాంట్ ఇన్ వేద అండ్ ఉపనిషత్స్ దే ఆల్ డిస్క్రైబ్
0: భగవంతుడు అష్టైశ్వర్య స్వరూపుడు అనుకుంటున్నాము.
1: వి కాల్ దట్ గాడ్ హ్యాస్ గాట్ ఆల్ ఎయిట్ ఫార్మ్స్ ఆఫ్ వెల్త్.
0: కాదు, మానవుడే అష్టైశ్వర్య స్వరూపుడు.
1: నో మ్యాన్ హ్యాస్ గాట్ ఆల్ ఎయిట్ ఫార్మ్స్ ఆఫ్ వెల్త్.
0: నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం.
1: ఇస్ పర్మనెంట్ అన్సలీడ్ ఎటర్నల్ అండ్ ఇమ్మోర్టల్.
0: ఇవన్నీ కూడా కావలం కేవలం మానవుడు ఒక బలహీన చేత నేను సామాన్య మానవుడు, భగవంతుడు అతీతమైనటువంటి యొక్క దివ్యశక్తి కలవాడు అని మనం భ్రమిస్తున్నాము. ఈ భావాన్ని మనం పూర్తి నిర్మూలనం చేయాలి.
1: మ్యాన్ కన్సిడర్ హిమ్సెల్ఫ్ బికాస్ ఆఫ్ వీక్నెస్ లో, బట్ హీస్ డివైన్. వీ షుడ్ గెట్ అవే ఫ్రమ్ దట్ ఫీలింగ్.
0: ఒక వ్యక్తి అనేక విధమైన శక్తులను సాధించి అనేక విద్యను అభ్యసిస్తాడు.
1: An individual may accomplish many powers and may learn many forms.
0: ఈ విద్యంతా ఎక్కడి నుంచి వచ్చాయి?
1: Where from the different forms of education?
0: తాను ప్రయత్నపూర్వకంగానే సాధిస్తూ వచ్చాడు.
1: Because he could accomplish wholeheartedly.
0: పుట్టినప్పుడు ఏ మాత్రం కూడా ABCDలు కూడా రావు.
1: At the time of birth he would not have an accomplishment.
0: కానీ ఆ శ్రద్ధలు లభతే జ్ఞానమని, ఈ శ్రద్ధ చేత ఎంతైనా కూడా మనం సాధించవచ్చు.
1: Out of the steadfastness he can achieve anything.
0: కానీ మనయందు మన యొక్క జీవితం ఎంతవరకు ప్రయాణం చేస్తుండాలి?
1: But how far our life travels?
0: Nenu na kutumbamu iti varike manu prayanam chestunnam.
1: Our life travels only between the two positions, I and my family. Kanuka
0: swarthamu saprayojanam tho koodi untunnayi.
1: It's full of selfishness and self interest.
0: Nenu na kutumbamu tarvata marokati samajam okati untundadi.
1: Beyond I and my family there is society.
0: Aa samajame lekapothe nee kutumbam ekkada, neev ekkada?
1: When there is no society, where are you and your family?
0: Society varaku manam prayanam cheyatam ledhu.
1: We are not travelling up to the position of society.
0: Kanukane manilo undinatundi divyattanni manam artham chesukolekapothunnam.
1: So we are not able to understand the divinity within us.
0: Neevu prapanchanni premistunnavu.
1: You love the world.
0: ఈ ప్రపంచాన్ని ఆశిస్తున్నావు.
1: ఎస్పైర్ వర్డ్.
0: ఈ ప్రపంచం యొక్క క్షేమాన్ని కోరుతున్నావు.
1: ఎస్పైర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద వరల్డ్.
0: దేనికోసం కోరుతున్నావు?
1: వాట్ ఫార్?
0: ప్రపంచం కోసం నీ ప్రపంచ క్షేమాన్ని కోరటం లేదు.
1: యు ఆర్ నాట్ డిజైరింగ్ ద వెల్ఫేర్ ఆఫ్ ద వరల్డ్ ఫర్ ద సేక్ ఆఫ్ ద వరల్డ్.
0: సుఖం కోసం నీ ప్రపంచాన్ని ఆశించటం లేదు.
1: యు ఆర్ నాట్ ఎస్పైరింగ్ ద వరల్డ్ ఫర్ ఇట్స్ ఓన్ సేక్.
0: నీ సుఖ నిమిత్తమై నీ ప్రపంచాన్ని ఆశిస్తున్నావు.
1: ఫర్ యువర్ ఓన్ ప్లెజర్ యు వాంట్ ది వెల్ఫేర్.
0: నీ క్షేమ నిమిత్తమై నీ ప్రపంచం యొక్క క్షేమాన్ని కూడా కోరుతున్నావు.
1: ఫర్ యువర్ ఓన్ సెక్యూరిటీ అండ్ సేఫ్టీ.
0: నీ క్షేమం ఉన్నప్పుడు నువ్వు ప్రపంచం క్షేమంలోనే ఇమిడి ఉంటుండాలి.
1: దేర్ఫోర్ యువర్ సెక్యూరిటీ లైస్ ఇన్ ద సెక్యూరిటీ ఆఫ్ ద వరల్డ్.
0: ఆ ప్రపంచమే మన యొక్క సొసైటీ, సమాజము.
1: దట్ వరల్డ్ వెరీలీ ఇస్ అవర్ సొసైటీ.
0: కనుక అంతవరకు మనం ప్రయాణం చేయాలి.
1: సో వీ హావ్ టు ట్రావెల్ టు దట్ ఎక్స్టెంట్.
0: నేను అనేటువంటి దాని నుంచి కుటుంబము, కుటుంబం నుంచి మనం సమాజం వరకు ప్రవేశించాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ ట్రావెల్ ఫ్రమ్ ఐ టు ద ఫ్యామిలీ అండ్ టు ద సొసైటీ.
0: ఇన్ని సమస్యలకు మూల కారణము ఇదే పెద్ద కారణం.
1: ద మెయిన్ థింగ్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ద కన్ఫ్యూజన్.
0: ప్రతి మానవుడు కూడాను తాను తన కుటుంబం, తాను తన కుటుంబము. ఇంతవరకే తాను విశాలమైనదిగా పోతున్నాడే కానీ ఇంకా సొసైటీ, సమాజం అనేటువంటిది ఒకటి ఉండదని విశాలమైనటువంటి భావాన్ని తాను ఏమాత్రము అభివృద్ధి చేసుకోవటం లేదు.
1: Every man today has got this narrow feeling, I and my family. He does not recognize the society.
0: ప్రతి వ్యక్తి కూడాను ఈ యొక్క సమాజం యొక్క క్షేమాన్ని దృష్టి ఎందుకుని అంతవరకు మనం ప్రయాణం చేస్తే ఈ ప్రపంచంలో సమస్యలే ఉండవు.
1: Therefore, if man proceeds towards the society aspiring to the secure society,
0: samasta vicharamulaku, samasta kashtamulaku, ivanni kudanu ee yokka vishala bhavam lekapotame karanamu.
1: For all the losses, for all the troubles and problems, anxieties, that the responsible thing is the absence of
0: broad-mindedness. లోకస్సమస్తా సుఖినో భవంతు అనేటువంటి విశాలమైనటువంటి ప్రార్థన ప్రారంభిస్తూ వచ్చారు.
1: In ancient times they offered prayer with large heartedness, saying that entire universe be happy.
0: వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ అనింది వేదం. అనగా వేదాహమేతం పురుషం మహాంతం, నేను మహాపురుషుణ్ణి చూచాను.
1: I have seen God.
0: ఎక్కడ చూచావు?
1: Where have you seen?
0: స్వప్నంలో చూచావా?
1: Have you seen in the dream?
0: ఎక్కడ సినిమాలో చూచావా?
1: Or have you seen him in
0: టీవీలో చూచావా?
1: Or you have seen in
0: TV? కాదు కాదు. తమసః పరస్తాత్, అజ్ఞానమైనటువంటి చీకటిని తర్వాత ఆ పరమాత్మని నేను చూచాను.
1: నో నో, ఐ హావ్ సీన్ గాడ్ బియాండ్ దట్ డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
0: ఈ ఇగ్నోరెన్స్, అజ్ఞానం అనేటువంటిది ఎక్కడ ఉంటుంది?
1: వేర్ డస్ దిస్ ఇగ్నోరెన్స్ లై?
0: నేను నా కుటుంబం అనుకోవటమే అజ్ఞానము.
1: ది ఇగ్నోరెన్స్ ఇస్ అబ్సల్యూట్ ఇగ్నోరెన్స్.
0: ఈ అజ్ఞానం దాటిన తర్వాత సమాజము అనేటువంటి విశాల భావంలో ప్రవేశించినప్పుడే దీనికి తమో గుణం దూరమైపోతుంది.
1: ఇఫ్ యూ క్రాస్ దిస్ narrow ignorance and reach the point of society, then you will have that.
0: ప్రతి చిన్న విషయం నందు కూడా మనం చక్కగా విచారణ చేస్తే ఈ సత్యాన్ని మనం అర్థం చేసుకోవడానికి ఎంతైనా అవకాశం ఉంటుంటుంది.
1: There is wide scope if you understand these small factors.
0: నీవు నీ కుటుంబమే గనిపోతే ఒక అడవిలో ఇల్లు కట్టుకొని ఉండొచ్చును కదా.
1: You and your family, if they are important, you can as well live in a forest.
0: ఎందుకు ఈ విశాలమైనటువంటి ఒక పెద్ద పట్టణంలో నీవు ఇల్లు కట్టుకొని జీవిస్తున్నావు?
1: Why do you construct house in this big city?
0: ఈ సమాజంలో మనం జీవించడం చేత
1: because you live in society,
0: అనేక అనుభూతులు,
1: many experiences,
0: అనేక విధమైనటువంటి అనుకూలములు,
1: many conveniences,
0: అనేక విధమైనటువంటి విశాలతలు,
1: many other comforts
0: ఆవిర్భవిస్తాయి.
1: They come.
0: కనుకని ఈ సమాజంలో మనం చేరి ఉంటున్నాం.
1: Therefore we live in society.
0: దీని వల్లనే మానవత్వం అనేటువంటిది విశాలత్వాన్ని పొందిపోతుంది.
1: And therefore human life expands.
0: ఒక్క వ్యక్తిగా ఉంటున్నాడు.
1: One individual remains.
0: కానీ అతను ఒక్క వ్యక్తిగానే జీవితం అంతా గడపడానికి వీలు కాదు.
1: It's not possible to lead the life all alone.
0: Vivaham aadtadu,
1: he gets married,
0: iddaru avutaru,
1: they become two.
0: Tirigi kumarudu puttadu, mugguru avutadu,
1: they have a son, they
0: tirigi kumarte puttundi, naluguru avutaru,
1: then another son four.
0: Tirigi tana kumartaku vivaham chestadu,
1: when he gets married his daughter,
0: vivaham ayyapudu tirigi allulu vastadu, alluni tandri vastadi, alluni tandri vastadu, bhavamardulu vastaru, inga aneka mandi cheri potuntaru, oka dari koti cheri potuntundadi idantha.
1: When the daughter got married, the son in law and then their family
0: dharmam yokka pradhanamaitundi vishalata.
1: This expansion is important.
0: దీనిని పురస్కరించుకుని ఏ వేదము సహనా భవతు సహనా భునత్తు సహ వీర్యం కరవావహి. సహనా భవ, ఎంత అనుకూలంగా చెప్పింది వేదం.
1: ద వేద సెడ్ విత్ ఇన్ కన్వీనియంట్ వే,
0: ఇంత విశాలమైనటువంటి దారిని వేదం బోధిస్తూ వచ్చింది.
1: వేద థాట్ ఇన్ ఎ బ్రాడ్ సెన్స్,
0: కానీ సంకుచితమైనటువంటి కొంతరు ప్రవేశించి తమ స్వార్థ స్వప్రయోజన నిమిత్తమై ఈ విశాలత్వాన్ని కేవలము నేరోగా అభివృద్ధి పరుస్తూ వచ్చారు.
1: The narrow minded people, because of selfishness, self interest, portrayed in that way.
0: సత్యమైనటువంటి వేదం యొక్క స్వభావము విశాలత్వమే.
1: True nature of Veda is vastness.
0: ఏమని చెప్పింది ప్రప్రథమంలోనే మంత్రము?
1: What did Veda teach in the first instance?
0: Kalasi melasi perugudam.
1: Let's grow together.
0: Kalasi melasi tirugudam.
1: Let's move together.
0: Kalasi melasi telisukunna telivini poshinchudam.
1: Let us develop all the intelligence that we acquired by living
0: together. Kalasi melasi kalata leka telivito jeevinchudam.
1: Let us live together without any conflict or misunderstanding and grow in friendship.
0: Idi anekattamlo unnatundi ekattamu.
1: This is unity in diversity.
0: Idi upanishad yokka saramu.
1: This is the essence of Upanishad.
0: కనుక సర్వ వేదాంత సారమంతా కూడా ఒక్క వాక్యంలోనే ఉంటుండాలి.
1: Therefore the essence of Veda can be said in one
0: sentence. ఏకాత్మ భావమే ఈ యొక్క దివ్యత్వము.
1: The feeling of oneness is divinity.
0: ఇది ఏ సరైన అద్వైతము.
1: This is non-duality.
0: కేవలం ఈనాడు లోకంలో అనుభవించేటువంటిది తత్వం అసి, ఇది అద్వైతం.
1: What we experience in the world, తత్వమసి, that thou art, is non-duality.
0: అహం బ్రహ్మాస్మి,
1: I am the Brahma.
0: ఇది అద్వైతము అంటున్నాము.
1: We say it is non duality.
0: ఇది చాలా మూర్ఖత్వము, అద్వైతం కాదు.
1: It is foolishness.
0: ఇది ద్వైతమే.
1: It is dualism.
0: కారణమేమిటి?
1: What is the reason?
0: అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మ ఒక్కటే. అంటే నేను పెద్ద పక్కన ఒక్కటి బ్రహ్మ ఉన్నాడే.
1: We say I am the Brahman, you say I, but there is Brahman on the other hand.
0: I am Brahma, నేనే బ్రహ్మను.
1: You say I am Brahma,
0: నేను బ్రహ్మ రెండు ఉన్నాయి కదా, ఒకటే లేదే ఇక్కడ.
1: నౌ హియర్ దేర్ ఆర్ టూ, ఐ అండ్ బ్రహ్మ, నాట్ వన్.
0: ఇది ద్వైతమే అవుతుంది కానీ అద్వైతం ఎట్లా అవుతుంది?
1: ఇట్ ఈస్ డ్యువలిజం, హౌ కెన్ దాట్ బి నాన్ డ్యువలిజం?
0: ఏకాత్మ భావమే అద్వైతం.
1: దట్ ఫీలింగ్ ఆఫ్ వన్నెస్ ఇస్ నాట్ డ్యువలిజం.
0: ఒకే ఆత్మ సర్వులు యందు ఉంటుంది అది.
1: వన్ సెల్ఫ్ ఇస్ ప్రెసెంట్.
0: దేహంలో నిమిటి బల్బులు అనేకంగా ఉంటున్నాయి.
1: ద బాడీస్ బల్బ్స్ ఆర్ మెనీ.
0: దేహంలో నిమిటి బల్బులు అనేక రంగులు ఉంటున్నాయి.
1: ద బల్బ్స్ ద బాడీస్ ఆర్ డిఫరెంట్.
0: దేహమనే బల్బుల లోపల అనేకమైనటువంటి వోల్టేజెస్ ఉంటా ఉంటుంది అది.
1: ద బాడీస్ బల్బ్స్ ఆర్ వేరియింగ్ వోల్టేజ్.
0: కానీ కరెంట్ ఒక్కటే.
1: బట్ కరెంట్ ఇస్ వన్.
0: ఈ సత్యాన్ని గుర్తించడమే నిజమైన అద్వైతం.
1: టు అండర్స్టాండ్ దిస్ ట్రూత్ ఇస్ నాన్ డ్యువలిజం.
0: ఇది ఏ విశ్వస్వరూపము.
1: This is the very form of universe.
0: ఇది మానవత్వం యొక్క విశిష్టత.
1: This is the significance of human life.
0: ఇది దివ్యత్వం యొక్క అనుభూతి.
1: This is experience of divinity.
0: ఇది అద్వైతం యొక్క సారము.
1: This is the essence of non-dualism.
0: ఇలాంటి దివ్యత్వాన్ని ఈనాడు బోధించే వారు కానీ వినేటువంటి వారు కానీ లేకపోవడం చేతనే భిన్నత్వం పెరిగిపోతుంటుంది.
1: Today there are none to teach non-dualism. There are none to listen to the
0: people. భిన్నత్వం పెరిగిపోవడం చేతనే ద్వేషములు కూడా అధికమైపోతున్నాయి.
1: Because of differences, the hatred is
0: among us. మతము నా మతము ఈ మతముల యొక్క దీంట్లో మతం చెల్చుకుంటున్నారు.
1: We say this is my religion mata and therefore they turn mad mati.
0: Mana daivattamu matamullo ledu matullo untundadi.
1: The divinity is not in mata religion, it is in mati.
0: Matamulanni cheri manchine bodhinche.
1: All religions together thought good.
0: Telisi meligovalanu telivi thoda.
1: You should move about intelligently.
0: Matulu manchivaina matamedi cheddadi.
1: If minds are good, which religion is bad?
0: Mana matulu chedipovatam chetane matamulu paina kuda nu chedda bhavani pracharam chestunnam.
1: Because our minds are perverse mad.
0: Evaru matamulu dini paina dvesha bhavamunu pracharam chestaro vaadu mati chedinatunti vaade.
1: The one who propagates hatred is mad one.
0: Kanuka vishalamainatunti bharatiya samskruti,
1: the Indian culture, which is so broad,
0: anantamainatunti yokka bharatiya pavitrata,
1: the infinite sanctity,
0: agadhamainatunti bharatiya yokka ekatvamu,
1: the unity of fathomless depth,
0: enta divyatvanni prabodhistu vachindi,
1: teaches divinity,
0: enta ekatvanni anusaristu vachindi,
1: it follows oneness.
0: ఈనాడు ఏకత్వం భిన్నత్వం కావటం చేతనే
1: టుడే యూనిటీ ఇస్ లాస్ట్.
0: మన మానవత్వము మసిగల్చిపోయింది.
1: అండ్ దేర్ఫోర్ హ్యూమానిటీ ఇస్ బ్రాట్ డౌన్ టు యాషెస్.
0: మానవత్వమే లేకుండా పోతుంటుండాలి.
1: దేర్ ఇస్ నో హ్యూమన్ క్వాలిటీ.
0: నీతి నిజాయితీనే కోల్పోతున్నాం.
1: దేర్ ఇస్ నో ఆనెస్టీ అండ్ మొరాలిటీ.
0: ఇది మానవతామని ఒక పరిణామము.
1: దిస్ ఇస్ ది ప్రోగ్రెస్ నౌ.
0: ఇది కాదు మన పరిణామము.
1: దిస్ ఇస్ నాట్
0: ఆధ్యాత్మిక పరిణామము.
1: ద స్పిరిచువల్ ప్రోగ్రెస్.
0: ధార్మిక పరిణామము.
1: ద ప్రోగ్రెస్.
0: నైతిక పరిణామము. ఇది దీన్ని మనం కోరాలి.
1: This we should aspire.
0: ఈనాడు మనము
1: టుడే
0: ప్రపంచాన్ని రక్షించుకోవాలి.
1: టుడే వీ హావ్ టు ప్రొటెక్ట్ ద వరల్డ్.
0: దేశాన్ని రక్షించాలి.
1: వీ హావ్ టు ప్రొటెక్ట్ ద కంట్రీ.
0: అనేక విధములుగా చాటుతూ ఉంటున్నాము.
1: వీ గో ఆన్ టీచింగ్ ది సేమ్ థింగ్.
0: ఇది ఒక పెద్ద అజ్ఞానమే.
1: దిస్ ఇస్ ఎ బిగ్ ఇగ్నోరెన్స్.
0: మీరు దేశాన్ని రక్షించక్కర్లేదు.
1: యూ నీడ్ నాట్ ప్రొటెక్ట్ ద కంట్రీ.
0: విశ్వాన్ని కాపాడనక్కర్లేదు.
1: యూ నీడ్ నాట్ ప్రొటెక్ట్ ది
0: రెండింటికి ఆధారం ఏంటంటే సత్య ధర్మాన్ని నీవు రక్షించుకో, విశ్వమే రక్షింపబడుతుంది.
1: యూ ప్రొటెక్ట్ ట్రూత్ అండ్ రైచువస్నెస్, ది ఎంటైర్ యూనివర్స్ విల్
0: ప్రపంచమంతే కూడా భారతీయ సంస్కృతి సత్యం వద ధర్మం చర ఈ రెండింటి ఎందే ఆధారపడి ఉంటుండాలి.
1: దేర్ఫోర్ ఇండియన్ కల్చర్ రెస్ట్ ఆన్ దీస్ టూ, స్పీక్ ట్రూత్ అండ్ డూ రైచువస్.
0: నీవు కాపాడవలసినటువంటి సత్య ధర్మములే కానీ జగత్తును కాదు.
1: So you have to protect the truth and righteous conduct, not the world.
0: ఈనాడు బల్బు వెలుగుతుండాలి, లైట్ మనకు కనిపిస్తుంటుండాలి.
1: And today the bulb illuminates, we see the light.
0: కానీ వెలిగేది బల్బు అని మనం అజ్ఞానంగా మనం ఉచ్చరిస్తున్నాము.
1: But out of ignorance we say that it is the bulb that illuminates.
0: కాదు,
1: it's not the bulb that illuminates.
0: కరెంటే.
1: It is the current.
0: అదే విధంగానే దానికి ఆధారమైనటువంటి దాన్ని మనం వెతకటం లేదు.
1: సో వీఆర్ నాట్ ఇన్ సర్చ్ ఆఫ్ ద
0: బేసిక్. ఆధేయాన్ని తీసుకుని మనం అనేక ఆపోహలకు గురి అవుతున్నాము.
1: వీ ఫాలో ద అదర్ వన్ అండ్ వీ ఫర్గెట్ ది బేసిక్.
0: ఆధారం చాలా ప్రధానము.
1: ద బేసిక్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: ఈ టేబుల్ ఆధారం లేకపోతే ఈ మైక్ ఏ రీతిగా నిలిచి ఉంది?
1: ఇఫ్ ద టేబుల్ ఇస్ నాట్ ద బేసిక్స్, హౌ డు యూ ఎక్స్పెక్ట్ ద మైక్?
0: ఈ టంబ్లర్ ఆధారం లేకపోతే దీంట్లో నీళ్లు ఏ విధంగా నిలిచినాయి?
1: ఇఫ్ ద టంబ్లర్ ఇస్ నాట్ ద బేసిక్స్, హౌ డు యూ ఎక్స్పెక్ట్ ద
0: వాటర్? టంబ్లర్ ఆధారము, నీరు ఆధేయం.
1: టంబ్లర్ ఇస్ the basis, water is adheya.
0: Kanuka daivame aadharamu jagatte adheyamu.
1: So God is adhara, the jagat is adheya.
0: Kanuka bhagavantudu jagattantakudunu karya karana swarupule.
1: So God in and the world has got the relationship of cause and effect.
0: Vishnu swarupame.
1: The entire universe is the form of
0: ilanti jeeva brahma aikyanu sandhananni manam chakkaga manam artham cheskovali.
1: We have to understand the principle of unison between the individual
0: and the divinity. Aneka janmala nundi kudanu manamu ee deha prantini manamu poshinchukuntu vastunnamu.
1: Over many long births previously we have been developing
0: ఈ మన ఆచారమని మనం విశ్వసిస్తున్నాము.
1: This we take it as a practice.
0: ఈ ఆచారములు కానే కాదు.
1: There are no practices.
0: ఇవన్నీ అనాచారములే.
1: There are not practices, bad practices.
0: ప్రాణమున్న జీవుని హింసిస్తున్నాము. రాతిలోన ఉన్నాడు, రత్నంలోన ఉన్నాడు, రాణిలోన ఉన్నాడు, రాజులోన ఉన్నాడు.
1: So God is present in a stone, in an emperor, in an individual,
0: anni bhagavaswarupame,
1: everything is the form of God.
0: ee vishalamaina bhavanni manamu abhiruddhi parchukovali.
1: We should develop the broad feeling.
0: Manchi chedda anetundi jagatlo leni leevu.
1: There is no good and bad in the world at all.
0: Bhagavad srishtilo chedda anetundi okatu untundada?
1: In God's creation can there be anything bad?
0: Nee drishtilo dosham undi kaani srishtilo dosham ledu.
1: The defect lies in your vision but not in creation.
0: Kala maarpu chethi ivi bhinnanga kanipistu untunnayi.
1: They appear to be different because of passage of
0: Kali,
1: time.
0: Kaani satya swaroopam okkate.
1: But the truth is one.
0: Phalamunu tinnamu.
1: You have eaten fruit.
0: Phalamu manchi antunnamu.
1: You call the fruit.
0: Ee phalame repadi dinam oka malam maaripoyindi.
1: The very fruit that you have eaten.
0: Manamu chedda antunnamu.
1: Becomes feces tomorrow.
0: Ajnanamu.
1: You call it bad, it's ignorance.
0: Oh pichivada. ఆ ఫలం అనేటువంటి మంచిది మలంగా మారిపోకుండా ఉంటే నీకు శరీరానికి శక్తి ఏ రీతిగా లభిస్తుంటుండాలి.
1: Then you know, oh madman, the fruit which you call good, which you have eaten, it has become feces which you call bad. Only for that you can add.
0: మంచి చెడ్డగా మారిందంటే మంచిని అందించే పిప్పి చెడ్డగా మారిపోయింది.
1: The good has turned into bad, giving you all the good.
0: చెరకు పిప్పి.
1: The sugar cane is just a pill.
0: అది చెడ్డది అనుకుంటున్నాము.
1: You call it bad.
0: కానీ నీకు రసం అందించింది.
1: But it has given the juice.
0: ఆ రసంతో కూడినటువంటిది ఆ చెరకు.
1: And the sugar cane has got the juice.
0: రసమును తీసిన తర్వాత పిప్పి వేరే అయిపోయింది.
1: The moment you squeeze,
0: కాబట్టి
1: ఈ రసమునకు
0: ఆ పిప్పియే ఆధారము.
1: Therefore, for the juice, pulp is the base.
0: నీరు దాటి తప్ప నిప్పులో పడవేయు. ఈనాడు మనం రసమును అందుకున్న తర్వాత పిప్పిని బయట పారవేస్తున్నాము.
1: Therefore, you take the juice and throw away the pulp.
0: నీరు దాటిన తర్వాత ఆ తెప్పను నిప్పులో వేస్తున్నాం. ఇది ఏనా మన కృతజ్ఞత?
1: ద మూమెంట్ యూ క్రాస్ ద బోట్ యూ పుట్ ఆన్ ద యూ పుట్
0: నది దాటించినటువంటి పడవ ఇదియే.
1: దిస్ ఈస్ ద బోట్.
0: నన్ను ఏ విధంగా దాటించిందో పరలోకుడును ఆ విధంగా దాటిస్తుందని ఈ తెప్పను మనం కాపాడుకోవాలి. దీనికి తగిన కృతజ్ఞత అందించాలి.
1: యూ హావ్ టు షో గ్రాటిట్యూడ్ దిస్ బోట్ దట్ హస్ హెల్ప్డ్ us టు క్రాస్ దిస్ రివర్.
0: కానీ ఈనాడు ఆ కృతజ్ఞతనే కూలిపోయింది.
1: Today there is no gratitude.
0: ఆ కృతజ్ఞతనే కారిపోయింది.
1: The gratitude is
0: gone. ఈ కృతజ్ఞతనే రాలిపోయింది.
1: The gratitude fell.
0: ఈ కృతజ్ఞతనే మాడిపోయింది.
1: The gratitude is
0: మానవత్వం ఎక్కడ ఉంటుండాలి?
1: Then where is human quality?
0: ఇక మానవత్వం అనేటువంటిది ఈ మహత్తరమైనటువంటి ఒక దివ్య భావంతో కూడినటువంటిది మానవత్వము.
1: So the human quality lies in the divine power.
0: ఏదో కొన్ని విద్యలు నేర్చినంత మాత్రమే మానవుడు అధికుడు కాదు.
1: Because you acquired some forms of education. ఏ
0: విద్యలు నేర్చినటువంటి వాడు అల్పుడు కాదు.
1: He is not a low man anyway.
0: కానీ విశాల భావం ఉండినప్పుడే ఆ సత్య మార్గం అనుసరించినటువంటి వాడు సర్వులు కూడా గొప్పవారే.
1: ఇఫ్ యూ హావ్ బ్రాడ్ ఫీలింగ్స్ అండ్ ట్రేడ్ అలాంగ్ ద పాత్ ఆఫ్ ట్రూత్ యు ఆర్ గుడ్.
0: రామకృష్ణ పరమహంస కాలంలో అనేక మంది పండితులు ఉంటున్నారు.
1: ద టైమ్ ఆఫ్ రామకృష్ణ పరమహంస.
0: కానీ రామకృష్ణ పరమహంస శారదాదేవికి ఒక్క అక్షరమైనా రాదు.
1: బట్ పరమహంస శారదాదేవి ఆర్ ఇల్లిటరేట్.
0: అనేక పర్యాయములు వివేకానంద చెప్పాడు, స్వామి పెన్షన్ పెన్షన్ అనండి అంటే నాకు అవన్నీ తెలీదు, నాకు పెన్సలు పెన్సలు పెన్సల్ అనేది. ఆ పెన్షన్ అనేటువంటి పదం కూడా రాదు రామకృష్ణకు.
1: మెనీ టైమ్స్ వివేకానంద సెట్ స్వామి ఇట్ ఈస్ పెన్షన్ పెన్షన్ బట్ రామకృష్ణ పరమహంస సెట్ పెన్సిల్ పెన్సిల్ పెన్సిల్.
0: అంత విద్యాహీనుడైనటువంటి రామకృష్ణ పరమహంస యొక్క పేరు ప్రఖ్యాతులు జగత్ వ్యాప్తి కావడానికి కారణమేమిటి?
1: సచ్ అన్ ఇల్లిటరేట్ రామకృష్ణ పరమహంస ఎర్న్ రెప్యూట్ ఆల్ ఓవర్ ద వరల్డ్.
0: సత్య మార్గాన్ని అన్వేషించాడు.
1: హీ సచ్
0: సత్యాన్ని దర్శించాడు.
1: హీ విజువలైజ్ ట్రూత్.
0: సత్యంతోనే జీవిస్తూ ఉంటున్నాడు.
1: అండ్ దేర్ఫోర్ స్పెండ్ ద లైఫ్.
0: నేను చేరవలసినటువంటిది నా మాతనే.
1: దట్ వి హావ్ టు రీచ్ దేర్.
0: నేను నా దైవాన్ని నేను చేరాలి.
1: ఐ రీచ్ మై డివైన్.
0: నేను నుండి వచ్చారో దానికి పోయి చేరిపోవాలి.
1: ఐ హావ్ గాట్ ఐ గాట్ బై గో బ్యాక్ టు ప్లేస్ ఆఫ్ ఆరిజిన్.
0: భాగవతం కూడా బోధిస్తూ వచ్చింది.
1: దట్స్ ఆల్సో టాట్.
0: ఎచ్చట నుండి పుచ్చితివి నీవు అచ్చటికే గవలను. ఎచ్చట నుండి వచ్చితివో అచ్చటికే నీవు పోవాలి.
1: యూ షుడ్ గో బ్యాక్ టు ది ప్లేస్ ఆఫ్ యువర్ ఆరిజిన్.
0: అదియే నీ యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము.
1: దట్ ఈస్ యువర్ చీఫ్ ఎయిమ్.
0: కానీ ఆ రామకృష్ణ పరమహంసకు ఏ విద్యలు లేకపోయినప్పటికీ సత్యాన్ని అనుసరించాడు.
1: రామకృష్ణ పరమహంస though he didn't have any formal education,
0: manavulu chanakshanamu asatya swarupunni aaradhana chestuntaru.
1: But the modern man worships
0: asatya narayana ka poojane chestuntaru.
1: They go on worshiping.
0: Varshaliki okka thuni satya narayana pooja chestaru.
1: Just they offer worship once in a year.
0: Chanakshanamu kuda nu satya narayana vratame.
1: But every moment is an act of worship.
0: Yeviti ee satya narayana vratamu?
1: What is this satya narayana vrata?
0: Manasekam వచసేకం కర్మణ్యేకం సత్యస్వరూపం.
1: ట్రూత్ ఈస్ ద హార్మనీ బిట్వీన్ థాట్ వర్డ్ అండ్ డీడ్.
0: మనస్ అన్యత్ వచస్ అన్యత్ కర్మణ్యత్ అసత్య రూపం.
1: ఇట్ ఈస్ వెరీ ఫార్మ్ ఆఫ్ ఫాల్స్హుడ్ వెన్ దేర్ ఇస్ డిఫరెన్స్ బిట్వీన్ థాట్ వర్డ్ అండ్ డీడ్.
0: ఈనాడు మానవుడు ఈ మూడింటిని ఏకత్వం చేయటం లేదు.
1: Today man is not unifying.
0: దీని ఆంగ్లంలో కూడాను ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మెన్ కైండ్ ఈజ్ మ్యాన్ అన్నాడు.
1: This in English it is said, the proper study of mankind.
0: ఆకారం మ్యాన్ మాత్రమే కనిపిస్తున్నాడు కానీ ఆచరణ మ్యాన్ లేనే లేడు.
1: He is just a man in form, but not in practice.
0: కనుకనే ఆచరణ మ్యాన్ గా మనం తయారు కావాలి.
1: So we should be a human being in practice.
0: ఇది కేవలం మనము సుప్రీం స్టేజ్ కి పోవాలి.
1: We should reach that supreme stage.
0: ఆ సుప్రీం స్టేజ్ కి పోవటం చాలా సులభం.
1: It's very easy to reach.
0: నమ్ముతారో నమ్మరో కానీ స్వామి సులభంగా చెప్పొచ్చును కానీ సామాన్యమైన మా మానవులకు ఇది అంత సులభమా అని. మీకే చాలా సులభం.
1: Believe it or not, Swami make it very easy, but yet you can experience.
0: కానీ ఈజీ మార్గం అంటే సుప్రీం స్టేజ్ కి మీరు పోవడానికి ప్రయత్నించడం లేదు కానీ అనేక కష్టములతో నష్టములతో దుఃఖములతో విచారంతో కూడినటువంటి సుప్రీం కోర్టుకు పోతున్నారు. ఎంత అధ్యాయం చెప్పండి.
1: But you are not following that easy path that will take you to the supreme stage, but with all the suffering and the losses you go to the supreme court.
0: ఎన్ని కేసులు supreme court కు పోవాలి?
1: For what for should you go to
0: supreme court? ఎన్ని పాపములు చేయటం వల్ల supreme court కు పోవాలి?
1: What profit will it give you?
0: కానీ మనం సుప్రీం కోర్టు కాదు సుప్రీం స్టేజ్ కి పోవాలి, సుప్రీం స్థానాన్ని పొందాలి.
1: So we should reach the supreme stage but not supreme court.
0: అది ది డివైన్ సెల్ఫ్, సుప్రీం డివైన్ సెల్ఫ్.
1: That is supreme divine self.
0: అది మానవత్వ రూపాన్ని మనం అనుభవించాలి.
1: We have to experience the real human form.
0: పవిత్రమైనటువంటి ఒక దివ్య జీవితాన్ని మనం అనుభవించాలి.
1: We should experience the divine life.
0: కనుక ప్రతి మానవుని ఎందు కూడాను,
1: in every human being,
0: ఈ సహజ మైండ్స్,
1: it's natural,
0: సూపర్ మైండ్,
1: సూపర్ మైండ్,
0: ఓవర్ మైండ్,
1: ఓవర్ మైండ్,
0: హైయర్ మైండ్,
1: హైయర్ మైండ్,
0: ఇల్యూమినేటెడ్ మైండ్,
1: ఇల్యూమినేటెడ్
0: మైండ్, అన్ని మానవుని ఎందే ఉంటున్నాయి.
1: ఆల్ ఆర్ ప్రెసెంట్ ఇన్ మ్యాన్.
0: కాబట్టి మానవుడు విశ్వస్వరూపుడు.
1: Man is the very form of the universe.
0: సర్వము మానవుని ఎందే ఉంటుండాలి.
1: Everything is within
0: man. ఒక చిన్న ఉదాహరణ మీరు తీసుకోండి.
1: Small example.
0: మానవుడు 5 అడుగులు ఎత్తుంటున్నప్పుడు ఇంత విశ్వం తనలో ఎట్లా ఉంటుండాలి?
1: When you are just 5 feet high, how do you expect universe in you?
0: నీవు అమెరికా చూచి వచ్చావు.
1: You have seen American return.
0: నీవు జపాన్ చూచి వచ్చావు.
1: You have seen Japan.
0: నీవు జర్మనీ చూచి వచ్చావు.
1: Seen Germany.
0: కానీ నీవు కూర్చొని కన్నులు మూసుకొని ఆ చూచి వచ్చినటువంటి దృశ్యాన్నంతా నీవు తలంచుకో, అవన్నీ నీలో చేరిపోయినాయి.
1: You sit and close your eyes, you'll experience all the scenes.
0: నీవు ఉన్నది ఇంత చిన్నవాడైతే ఈ జపాన్, జర్మనీ ఇవన్నీ కూడా నీలో ఎట్లా ఇమిడి ఉంటున్నాయి?
1: You are so small, but yet how do you expect the Germany, Japan in you?
0: విశాలమైనటువంటి వాడు.
1: You are really vast.
0: నీ హృదయం చాలా విశాలమైనటువంటిది.
1: You are broad hearted.
0: దేహము చిన్నదే.
1: The body is small.
0: అనంతమైన ఆకాశంలో చుక్కలు మెరుస్తుంటున్నాయి.
1: Stars that shine in the infinite sky.
0: చిన్న అద్దము తీసుకుని దాంట్లో చూడు, ఆ ఎంతో ఎత్తులో ఉన్నటువంటి చుక్క ఈ అద్దంలో కనిపిస్తుంది.
1: Take a small mirror. That sky is reflected in that mirror.
0: కనుకనే విశ్వం దర్పణ దృశ్యమాన నగరే అన్నది పురుషోత్తముడైనటువంటి యొక్క దక్షిణామూర్తి.
1: దక్షిణామూర్తి said that the entire universe is a mirror.
0: విశ్వం దర్పణ దృశ్యమాన నగరే, విశ్వం, విశ్వమంతా ఒక అద్దములో చూడవచ్చు మనం.
1: The whole universe can be watched in a mirror.
0: అదే విధంగా మన హృదయమే అద్దము.
1: So heart is a mirror.
0: ఇందు విశ్వమంతా కూడా దీంట్లో మనము చూడవచ్చును.
1: We can see the universe there.
0: కనుక మన హృదయం కంటే మించినటువంటిది మరొకటి ఈ జగత్తులో లేదు.
1: సో ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ నథింగ్ మోర్ దాన్
0: మనకంటే మించినటువంటి దైవత్వం మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ డివినిటీ బియాండ్ యు.
0: ఈ విశ్వాసాన్ని ఈనాటి నుంచి మీరు అభివృద్ధి పరచుకోవాలి.
1: యు షుడ్ డెవలప్ దట్ ఫెయిత్ ఫ్రమ్ టుడే.
0: అప్పుడే మనం విశ్వస్వరూపముగా మారవచ్చును.
1: దెన్ యు కెన్ ట్రాన్స్ఫార్మ్.
0: ఎంతకాలమైనా నేను అల్పుణ్ణి, నేను మానవుణ్ణి, నేను మానవుడు అనుకుంటే నీవు అల్పుడే అయిపోతావు, మానవుడే అయిపోతావు.
1: ఇఫ్ యు కన్సిడర్ మీ హ్యూమన్ బీయింగ్, ఐఎమ్ లో అండ్ వీక్, యు బికమ్ లో.
0: బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి యత్ భావం తద్ భవతి. నీవు ఆ విధంగా భావించకూడదు. నేను బ్రహ్మ, నేను బ్రహ్మ, నేను బ్రహ్మ అనుకో. నీకు ఆ ఎంకరేజ్మెంట్, ఆ యొక్క దివ్యమైనటువంటి భావములు అభివృద్ధి అవుతూ వస్తాయి.
1: యూ షుడ్ ఫీల్ ఐఎమ్ బ్రహ్మ, ఐఎమ్ గాడ్, దెన్ యూ విల్ హ్యావ్ దట్ బ్రాడ్ ఫీలింగ్.
0: కనుక ఈ సత్యమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని, జ్ఞానమైనటువంటి దివ్యత్వాన్ని, అనంతమైనటువంటి దివ్యత్వాన్ని మీరు నిరంతరము చింతిస్తూ రావాలి.
1: సో యూ షుడ్ థింక్ ఆఫ్ దిస్ ఫర్వెంట్లీ, ఇన్సెసెంట్లీ, దిస్ డివినిటీ విచ్ ఇస్ ఆల్ ట్రూత్, విచ్ ఇస్

0: Sairam, dear listeners, it is the experience of several good-natured people that whenever they wish to undertake any project with the sole intention of selfless service, the required resources begin pouring in, even without them making any effort towards this. In today's discourse, Baba highlights this point by giving the example of how the resources needed to set up the corpus funds for his hospitals and educational institutions were donated by a single person as a result of Baba's selfless love and single-minded purpose for service. Let us now listen to a divine discourse delivered by Bhagwan Baba on the 11th of August 2001 in Prashanthi Nilayam during the Krishna Janmashtami festival.
1: Nasti krodham samoripuhi Nasti daridryamat dukkham Nasti prapti Nasti Prapti Najam Kuram Nasti Lobham Samovyadhi Lobhatvam Anakante Vyadhi Marakati Ledu.
2: There is no other disease more than miserliness.
1: వ్యాధి అన్నటువంటిది శరీరమునకు మాత్రమే కాదు.
2: డిసీజ్ ఈజ్ నాట్ లిమిటెడ్ టు ద బాడీ అలోన్.
1: మానసిక సంబంధమైన ఇంద్రియములకు కూడాను వ్యాధి సంభవిస్తుంది.
2: డిసీజ్ ఆల్సో యు ఫైండ్ ఇట్ ఎఫెక్టింగ్ ద మైండ్ అండ్ ఆల్
1: లోభత్వం చేత దుర్యోధన దుశ్శాసనాదుడు ఎంతటి పరాభవం పొందిరో మీకందరికీ చరిత్ర ప్రబోధిస్తుంది.
2: The history might have told you that how Dushyasana and Duryodhana were humiliated and ruined themselves because of this greed.
1: Kanuka lobhatvame manavunaku oka deerghamainatundi vyadhi.
2: And hence greed is a long disease.
1: Nayandu lobhatvam ledu naaku etti rogamu raadu.
2: Since I don't have any miserliness in me, well, I will not suffer anyway.
1: నేను ఎప్పుడు కూడాను ఆరోగ్యంగానే ఉంటాను.
2: ఐఎమ్ ఆల్వేస్ హెల్దీ.
1: నాస్తి క్రోధం సమోరిపుహి ఈ క్రోధము కంటే ద్వేషి మరొకటి జగత్తులో కానరాదు.
2: యాంగర్ ఇస్ ది వర్స్ట్ ఆఫ్ ది ఎనిమీ. యు డోంట్ ఫైండ్ మచ్ మోర్ దాన్ దట్ ఆఫ్ యాంగర్.
1: నాకెవరిపైన ద్వేషము లేదు.
2: I don't hate anybody.
1: ఎవరు నాపైన ద్వేషం లేదు.
2: In fact, no one has any hatred towards me.
1: నేను అందరినీ ప్రేమిస్తాను.
2: I love all.
1: అందరూ నన్ను ప్రేమిస్తారు.
2: All love me too.
1: అందరి జీవులు యొక్క ప్రాణము ఒక్కటే.
2: In fact, the life principle is uniform in all.
1: ప్రపంచమనే గృహము ఒక్కటే.
2: In fact, the whole world is one mansion.
1: ఇది విశ్వ కుటుంబంగా ఉండేటువంటి యొక్క సంబంధము.
2: It is a relationship that exists among the members of this family of the universe.
1: Kanuka krodhame sarva bhedamulaku moola karanam.
2: Anger is responsible for all differences.
1: Kanuka na endetti krodhamu etti dveshamu na endu e maatramu ledu.
2: Therefore there is no trace of anger, there is no hatred in me.
1: Kanuka andaru na vari andaru nannu premistaru.
2: All belong to me. I love them, they love me.
1: నాస్తి దారిద్ర్యవచాత్ దుఃఖం. దుఃఖం అనేటువంటిది దరిద్రం చేత దుఃఖం ప్రాప్తిస్తుంది.
2: మిజరీ ఇస్ కాస్డ్ బికాస్ ఆఫ్ పావర్టీ.
1: నేను దరిద్రుడు కాదు.
2: ఐఎమ్ నాట్ పూర్.
1: నా ప్రేమనే నా ధనము.
2: లవ్ ఇస్ మై ప్రాపర్టీ.
1: నా త్యాగమే నా సంపద.
2: The sacrifice is all affluence.
1: ఇట్టి సిరి సంపదలతో ఉన్నటువంటి వారిని నేనెట్ట లోభి అవుతాను.
2: How can I be miserly when I am so rich enough because of love?
1: కనుక నాకు దరిద్రం అనేటువంటిదే లేదు.
2: సో దేర్ నో పావర్టీ ఇన్ మీ.
1: ఈ మూడు గుణములు ప్రతి వ్యక్తికి అత్యవసరము.
2: దీస్ త్రీ క్వాలిటీస్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ ఎవ్రీ మ్యాన్.
1: కనుక నేను ఎల్లప్పుడు కూడా ఆనందంగా ఉంటుంటాను.
2: అండ్ హెన్స్ ఐ ఆల్వేస్ ఇన్ బ్లిస్.
1: వ్యాధి లేదు.
2: దేర్ ఇస్ నో సిక్నెస్.
1: ద్వేషుల కలరారు.
2: నో ట్రేస్ ఆఫ్ హేట్రెడ్.
1: దరిద్రమా అసలే లేదు.
2: దేర్ ఇస్ నో పావర్టీ ఎనీవేర్.
1: ఇంకా నాకెందుకు ఈ భేదము?
2: దెన్ వాట్ ఫర్?
1: నాకెందుకు ఈ విచారము?
2: వై యాంగ్జైటీ?
1: నాకు విచారం అన్నదే ఎప్పుడు రాదు లేదు.
2: ఐ నెవర్ వరీడ్ నథింగ్ వాట్స్ ఎవర్.
1: ప్రేమ స్వరూపులారా, కనుక నాకు దరిద్రం అనేటువంటిదే లేదు.
2: సో దేర్ నో పావర్టీ ఇన్ మీ.
1: ఈ మూడు గుణములు ప్రతి వ్యక్తికి అత్యవసరము.

0: చెప్పులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లా.
0: గర్గ మహర్షి,
1: సేజ్ గర్గ్య,
0: కౌరవులకు పాండవులకు అందరికి కూడాను గురువుగానే ఉండేటువంటి వాడు.
1: వాజ్ ద ప్రిసెప్టర్ ఆఫ్ కౌరవస్ అండ్ పాండవస్.
0: యాదవుల యొక్క కులగురువు.
1: ఇన్ ఫ్యాక్ట్ హి వాజ్ ది హెడ్ ఆఫ్ ది యాదవ క్లాన్.
0: మహాపండితుడు,
1: వాజ్ ఎ గ్రేట్ స్కాలర్,
0: మహాజ్ఞాని,
1: వన్ ఆఫ్ విజ్డమ్.
0: అతను శాస్త్రజ్ఞుడు కూడాను.
1: హీ ఈజ్ ఆల్ నాలెడ్జబుల్ పర్సన్.
0: యశోదానందుడి ఇంటికి పిల్లల నామకరణం నిమిత్తమై వచ్చాడు.
1: He visited the residence of Yashoda and Nanda to name the child.
0: నా చరిత్ర యందు విన్నటువంటి విషయములు నేను ఇక్కడ చూడటం లేదు.
1: I am not showing all that I have heard here.
0: శుక్ల
1: అరుణ
0: పీత అని మూడు రంగులతో అవతారములు వస్తుంటాయి.
1: Incarnations appear in these three colors.
0: కాని ఈ పిల్లవాడు కృష్ణ కలర్ కలిగి వచ్చాడు.
1: This newborn child has the color Krishna color.
0: ఈ రంగుకు తగినటువంటి పేరు కృష్ణ అనే పేరే సార్థకం అన్నాడు.
1: And so the name Krishna is most appropriate to the child.
0: ఈ నామకరణం చేసిన తర్వాత,
1: after christening him,
0: అనేక రకములైనటువంటి యొక్క కృష్ణుని యొక్క లీలలను ప్రబోధించి భవిష్యత్తు యొక్క తరంగములను తాను చక్కగా ఆలోచించి,
1: he taught many of the mysteries and miracles and shared with them, and he himself experienced.
0: తాను వెళ్లిపోయాడు.
1: And he returned.
0: కొంతకాలమైన తర్వాత,
1: after some time,
0: తిరిగి
1: again,
0: ఈ గర్గుడు యశోదానందరి ఇంటికి వచ్చి,
1: Gargya came to the residence of Yashoda and Nanda.
0: Gopala Balaramunu chuttaniki taanu prayatninchadu.
1: He wanted to meet Balarama.
0: Krishnudu chaala allari pannulu chestu vachadu.
1: Krishna was very mischievous.
0: Illanta tirugutu vastunadu.
1: He went round the whole of the house.
0: Kaani aa pillavaanni oka room lo petti Yashoda ee garguniki swayam paakam chesukovatam vaaduka.
1: Gargya was in the habit of partaking the food prepared by him.
0: Yavaru vondinatvanti bhojanam kodanu thanu bhon cheyadu.
1: The sage does not eat food prepared by anyone.
0: Prati okati swayam paakame.
1: He cooks for himself.
0: Appudu ame padarthamulu ichindi.
1: Then she gave him all the provisions required.
0: Kalamu charadu.
1: Time is not enough.
0: Nakinta bellamu inta ravva inta paalu ivandi nenu payasam cheskuntan annadu.
1: He wanted the jaggery and the flour and the milk in order to make the
0: chakkaram that manaku ledu.
1: Sugar was not there at that time.
0: Bellam tone anni panlu chusukuneetunte vaadu.
1: All preparations are made out of jaggery.
0: Taanu payasam cheskunnadu.
1: He made a pudding.
0: Oka paathralo posukunnadu.
1: Kept it in a vessel.
0: Adani Vishnu bhaktudu.
1: And he is a devotee of Vishnu.
0: Vishnu namasmaranam chesukuntu kurchunnadu.
1: He was chanting the name of Vishnu.
0: రూమ్ లో పెట్టినటువంటి ఈ బాలుడు పరిగెత్తి వచ్చాడు. ఆ గిన్నెలో పాయసం అంతా తాగేశాడు.
1: బాయ్ కృష్ణ వాజ్ కెప్ట్ ఇన్ ఎ రూమ్ ర్యాన్ ఆల్ ద వే అండ్ స్టార్టెడ్ ఈటింగ్ ఆల్ దిస్ పుడ్డింగ్ కెప్ట్ ఇన్ ఎ వెజల్.
0: ఏదో శబ్దం అవుతుందని గర్గుడు కన్నులు తెరిచి చూచాడు.
1: నోటీసింగ్ ద సౌండ్ అరౌండ్ గర్గ్యా ఓపెన్ హిస్ ఐస్ అండ్ నోటీస్డ్.
0: గోపాలుడు తింటున్నాడు.
1: హీసా గోపాల
0: యశోదని పిలిచి, అమ్మా చూస్తివా నీ కుమారుడు, నాకు ఆకలి అవుతున్నది, నేను త్వరగా తిందామని విష్ణార్పణ చేశాను కానీ కృష్ణుడు వచ్చి భుజించాడు.
1: And he told Yashoda, see, I'm very hungry. I'm about to eat. But most surprisingly, Krishna came over here and started eating.
0: Yashoda చేయి పట్టుకుని లాగి, నాయన అతను పరమ గురువు, మన యాదవులకంతా కూడాను పరమ పవిత్రమైనటువంటి ఒక శాస్త్రజ్ఞుడు, అట్టివాడు భుజించకుండా నీవు భుజించడం న్యాయమా?
1: Yashoda caught hold of the hand of Krishna and said, look here, Gargya is noblest and highly esteemed.
0: అతిథి అభ్యాగతులను ఆదరించడం మన యొక్క సహజ ధర్మం.
1: ఇట్ ఈస్ అవర్ డ్యూటీ అండ్ రెస్పాన్సిబిలిటీ టు ఆనర్ ద గెస్ట్ ఫస్ట్.
0: అప్పుడు కృష్ణుడు చెప్పాడు, అమ్మా అతను పిలవటం వల్లనే నేను వెళ్ళాను కానీ నేను వెళ్ళలేదు అన్నాడు.
1: కృష్ణ సెడ్, ఐ రెస్పాండెడ్ టు హిస్ ప్రేయర్ అండ్ కాల్, ఐ హావ్ నాట్ గోన్ ఆన్ మై ఓన్.
0: అప్పుడు యశోద గర్గుని ప్రార్థించింది, స్వామి మీరు ఎందుకు పిలిచారు మా పిల్లవాడిని?
1: Then Yashoda prayed to Gargya, Swami, why have you called my son?
0: Amma, nenu pilavaledu anna.
1: She said, I have not called him.

0: మాత్రమే కృష్ణుడు వచ్చి గర్గ అబద్ధం ఆడవద్దు.
1: కృష్ణ కేమ్ ఇమిడియట్లీ, డోంట్ స్పీక్ లైస్ గర్గ.
0: నీవు ప్రార్థించింది ఎవరిని?
1: హూమ్ హ్యావ్ యూ ప్రేడ్ టు?
0: నన్ని.
1: యూ ప్రేడ్ టు మీ.
0: నీవు ప్రార్థించి భుజించమని చెప్పి ఈనాడు భుజిస్తున్నానని నన్ను వెనక్కు నెట్టడం ఇది న్యాయం కాదు.
1: యూ ప్రేడ్ దట్ ఐ షుడ్ పార్టేక్ ది ఆఫరింగ్ అండ్ నౌ యూ స్టార్ట్ కంప్లైనింగ్.
0: అప్పుడు గర్గుడు చింతించాడు.
1: Then Garga thought over.
0: విష్ణు కృష్ణుడు రెండు కూడా నువ్వు ఒక్కటే అనే సత్యాన్ని గుర్తించాడు.
1: He could understand the true Krishna in the form.
0: విష్ణువుని నేను స్మరించాను, కృష్ణుడు వచ్చి భుజించాడు.
1: I repeated the name of Vishnu and Krishna has partaken in the offering.
0: అప్పుడు ఆ భుజించినటువంటి శేషమును ఆ తాను భుజించి తృప్తి పడ్డాడు గర్గుడు.
1: Gargudu was happy by partaking the remaining food left over.
0: ఇలాంటి పరిస్థితుల యందు కృష్ణుడు ఎప్పుడు పుట్టాడు?
1: When was he born, Krishna?
0: కృష్ణుడు క్రీస్తుకు పూర్వము,
1: before Christ,
0: 3228వ సంవత్సరము,
1: 3228 year,
0: సుగణ అనేటువంటి ఒక నెలలో,
1: in that month సుగణ,
0: జూలై 20వ తేదీన,
1: on 20th of July,
0: అర్ధరాత్రి 3 గంటలకు తాను జన్మించాడు.
1: లేట్ ఇన్ ద మిడ్నైట్ అట్ 3 o'clock హీ వాస్ బోర్న్.
0: ఇప్పుడు 2001,
1: నౌ దిస్ ఇయర్ ఇస్ 2001,
0: దానికి పూర్వము 3228 సంవత్సరాలకు,
1: బిఫోర్ క్రైస్ట్ ఇట్ వాస్ 3228.
0: ఈనాటికి కృష్ణుడి వయస్సు 5229 సంవత్సరములు.
1: The age of Krishna calculated to this day is 5229.
0: Kanuka atti pavitramainatundi yokka dinamunandu Shravana Bahuda Ashtami rojun janminchadu.
1: He was born in the month of Shravana on Ashtami day.
0: Rohini nakshatram.
1: The star was that of Rohini.
0: అష్టమి రోహిణి నక్షత్రమునందు కృష్ణుడు జన్మించడం చేత అనేక రకమైనటువంటి అద్భుతములు ఈ జగత్తునకు ప్రాప్తిస్తూ వచ్చాయి.
1: As his birth happened to be Ashtami and the star Rohini, many of the miracles, mysteries happened.
0: ఇలాంటి పరిస్థితి యందు కంసుని ఆస్థానము లోపల బాలహంతకి అనేటువంటి ఒక రాక్షసి ఉంది.
1: There in the court of Kamsa, there was a demon.
0: ఆమె పేరు ఎవ్వరికి చెప్పేది కాదు.
1: And her name is not known to anyone.
0: కాని పూతనా అని పిలుస్తూ వచ్చారు.
1: But people call her as
0: పూతనా. ఆ పూతన పని ఏమిటి? ప్రతి గ్రామము తిరగటము, ప్రతి పల్లె చూడటము, ప్రతి ఇల్లు చూడటము, ఎక్కడ చంటి బిడ్డ ఏడుస్తుందా అక్కడ చూచి ఆమెకు విషపాలు ఇచ్చేసి మరణం చేకూర్చేటువంటిది.
1: What Putana did in those days was she visited every village, every residence, wherever there was a child and poisons the child.
0: కానీ ఈ విధంగా తిరిగి తిరిగి ఈ రేపల్లెకు వచ్చింది.
1: Ultimately she reached రేపల్లె.
0: యశోద ఇంటి ముందు నిలిచింది.
1: She stood in front of the house.
0: అందమైన స్త్రీగా తయారైంది.
1: She looked very beautiful.
0: ఆమె ఇంటిలో ప్రవేశించింది.
1: She stepped into the house.
0: ఊళ్ళో ఉన్నటువంటి కృష్ణుని తీసి తన పాలు ఇస్తూ వచ్చింది.
1: And in fact she has picked up Krishna out of the swing and started feeding the babe.
0: కృష్ణుడు కూడా ఏ మాత్రం అల్లరి చేయలేదు.
1: Krishna was not agitated or disturbed.
0: కానీ పాలతో పాటు ఆమె విషమును కూడా కలిపింది.
1: And in fact she mixed poison in the milk.
0: పీల్చి పీల్చి పీల్చి ఆమె దేహం నందు ఉన్నటువంటి రక్తం అంతా పీల్చి కింద పడదొక్కాడు.
1: కృష్ణ ఇన్ ఫ్యాక్ట్ హస్ సక్డ్ ఆల్ దట్ అవుట్ ఆఫ్ హర్ బాడీ అండ్ షీ మేడ్ హర్ హీ మేడ్ హర్
0: ఆమె పడేటప్పటికి యశోదక శబ్దం వచ్చి పరిగెత్తిపోయింది.
1: ద మూమెంట్ పూతన ఫెల్ ఆన్ ద గ్రౌండ్ లిజనింగ్ టు ద సౌండ్ యశోద కేమ్.
0: రాక్షసి
1: పూతన ఇస్ ద డెమన్.
0: ఈ రాక్షసిని చూచి
1: వాచింగ్ దిస్ డెమన్
0: చాలా భయపడి కృష్ణ దాని జోలికి నీవెందుకు వెళ్ళావు?
1: He said, Krishna, why did you go to her?
0: Amma, nenu dani jodiki velaledu, ade naa jodiki vachindi.
1: He said, Mother, I did not go to her. In fact, she came to me.
0: Nannu champadanikai vachinatundi.
1: She came to kill me.
0: Ee putanu hatamarchatam naa yokka kartavyam anna.
1: It is my duty to kill such a putana.
0: ఈ విధంగా చేసి
1: హావింగ్ డన్ సో
0: పెరుగుతూ పెరుగుతూ వచ్చేటప్పటికి
1: యాజ్ వాస్ గ్రోయింగ్ అప్ డే బై డే
0: రేపల్లెలోని బాలులతో కృష్ణుడు ఆటలాడుతూ వచ్చాడు.
1: హి వాస్ ప్లేయింగ్ విత్ అదర్ బాయ్స్ ఇన్ దట్ రేపల్లె.
0: ఈ రేపల్లెలో బాలులతో చేరి గోవులు తీసుకుని అరణ్యానికి వెళ్లేటువంటి వాడు.
1: అండ్ హి యూజ్డ్ టు రైడ్ ద కౌస్ యాజ్ ఎ కౌహర్డ్ బాయ్.
0: ఆ అరణ్యములో పశువులను తోలి పచ్చని గడ్డిని అవి భుజిస్తూ ఉండగా కృష్ణ గోపాలు ఆనందాన్ని అనుభవిస్తూ ఆటలాడుతూ వచ్చారు.
1: As Krishna took all the cows to the nearby forest, as the cows started grazing the grass, and both of them were enjoying the time. In fact, they have forgotten the time and even the cows there. And cows moved to some other forest thereafter. And there was bonfire at that moment in the forest.
0: ఈ అరణ్యంలో ప్రవేశమైనటువంటి అగ్నిని చూచి అందరూ పిల్లలు భయపడిపోయారు.
1: వాచింగ్ ద ఫైర్ ఇన్ ద ఫారెస్ట్ ద చిల్డ్రన్ దేర్ వర్ వెరీ మచ్
0: కృష్ణ మా గతి ఏమిటి
1: కృష్ణ వాట్ వుడ్ హ్యాపెన్
0: ఈ గోవులు ఏమైపోయినాయో
1: వాట్ వుడ్ హ్యాపెన్
0: వీటిని రక్షించలేవా నీవు
1: కాంట్ యూ ప్రొటెక్ట్ కౌస్ కృష్ణ
0: అని ఈ విధంగా ప్రార్థిస్తూ వచ్చారు.
1: దే వర్ ప్రేయింగ్ లైక్ దట్
0: బాలురారా
1: బాయ్స్
0: మీరేమి కంగారు పడకండి
1: డోంట్ బి వరీడ్ ఎనీవే
0: మీరు కొంతసేపు కన్నులు మూసుకోండి.
1: You close your eyes for some time. Everything would be cooled down.
0: కృష్ణ ఆజ్ఞ ఏమాత్రం కూడా జబదాటేటువంటి వారు కాదు గోపాలు.
1: The other boys never disobeyed the command of Krishna.
0: చెప్పినట్టుగా నడుచుకునేటువంటి వాడు గోపాలు.
1: Other boys followed strictly the command of Krishna.
0: అందరూ కన్నులు మూసుకున్నారు.
1: All of them closed their eyes.
0: కొంతసేపటికి అగ్ని అంతా చల్లారిపోయింది.
1: After some time the fire was extinguished.
0: వచ్చేసాయి.
1: The cows started returning.
0: చూచారు పిల్లలు.
1: All boys watch
0: ఈ చిత్ర విచిత్రమైనటువంటి యొక్క గోపాలుని యొక్క లీలలు కనిపెట్టి గ్రామములకు వెళ్లి గ్రామములో ప్రతి ఇంట కూడాను ఈ గోపాలుని మహత్తరమును ప్రబోధిస్తూ వచ్చారు.
1: Watching this miracle happening, the other boys went on visiting all the residences and sharing this miracle.
0: ఎంత గొప్ప మంట.
1: What a fire!
0: ఈ గొప్ప మంటను ఎవరు కూడాను చల్లార్చలేరు. ఒక కృష్ణుడు మాత్రమే చేయగలిగాడు.
1: No one can extinguish that fire havoc.
0: కృష్ణుడు సామాన్యుడు కాదు.
1: He is not ordinary one.
0: ఇది కేవలము దైవ స్వరూపుడే.
1: He is very God himself.
0: అని గ్రామమునంతా చాటారు.
1: And then he publicized. They published.
0: రెండవ రోజు తిరిగి బాలులతో పాటు ఈ గోవులను తీసుకుని వెళ్లారు.
1: Following day they went along with the cows.
0: ముఖ్యంగా ఆధ్యాత్మిక మార్గం లోపల దివ్యత్వాన్ని గుర్తించేటువంటి వారు స్త్రీలే.
1: ఇన్ స్పిరిచువల్ పార్ట్ దోస్ దట్ రికగ్నైజ్ గాడ్ ఆర్ విమెన్ ఇన్ పర్టికులర్.
0: స్త్రీలే దైవత్వాన్ని మొట్టమొదట గుర్తింపజేసేటువంటి వారు.
1: విమెన్ రికగ్నైజ్ ద డివినిటీ ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్.
0: కొంతసేపు ఆడుకున్న తర్వాత కృష్ణుడు నాకు ఆకలి వేస్తుండాది అన్నాడు.
1: ఆఫ్టర్ ప్లేయింగ్ సమ్ టైమ్ కృష్ణ సెడ్ ఐఎమ్ హంగ్రీ.
0: గోపాలుడు వచ్చి స్వామి ఏం చేసేది నేను ఊర్లోకి వెళ్లి తీసుకుని వస్తాను అంట అన్నాడు. పోనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు గో.
0: అది సమీపంలోనే బ్రాహ్మణులు ఒక యజ్ఞం చేస్తున్నారు.
1: దేర్ ఇస్ జస్ట్ యజ్ఞ సీక్రెట్ రిచువల్ గోయింగ్ ఆన్.
0: కాబట్టి మిత్రులు పోయి మా గోపాలుడికి ఆకలిగా ఉంది అన్నం పెట్టమని అడగండి.
1: The boy, and he said, better boys go over there and ask for the offering to be given to Krishna.
0: అక్కడ పోయి అడిగేటప్పటికి వారు ఇది సాధ్యం కాదు.
1: Those people said, no, it's not possible.
0: ఎవడు గోపాలుడు వల్ల పిల్లవాడా మాకు అక్కర్లేదు. మేమన్నీ కూడా భుజించిన తర్వాత పూజలు పూర్తి అయిన తర్వాత యజ్ఞం పూర్ణావృతి జరిగిన తర్వాత ఈ ప్రసాదం మేము పెడతామన్నారు.
1: They said, we are not going to give food any longer. Who is the cowherd boy Gopala? It's only after the priest partake their food, then the remaining food would be distributed.
0: తిరిగి నిరాశ చేత వచ్చి కృష్ణుడికి చెప్పారు.
1: The boys returned totally disappointed.
0: కృష్ణుడు చెప్పారు.
1: Krishna said,
0: పిల్లల యొక్క బాధలు అమ్మలకు తెలుసును కానీ అయ్యలకేం తెలుసునరా.
1: The suffering of the children is known to mother, never to a father.
0: కనుక మీరు వెళ్లి అమ్మను ఉంటుంటారు, అమ్మను పోయి అడగక్కండి.
1: So better boys, you go and approach mother.
0: వీరందరూ పోయేటప్పటికి అమ్మలు అనేక రకమైన వంటలు చేస్తూ ఉన్నారు.
1: By the time the boys went there, they saw many mothers, ladies.
0: అమ్మ కృష్ణుడు పంపితే మేము వచ్చాము.
1: We have come here in
0: Krishna chaala aakalito unnadu.
1: Krishna is very hungry.
0: Athani aakalu teechada kosamani mimmanna bhojanam adevanni chepparu.
1: In fact, you have come here to take the food from
0: you. Nayana sarvulakunu bhojanam pettetundi bhagavantudu mammanni bichchinaga adugutunnada, inta adrushtam maaku chikkinda ani vaari anni packle chesukoni mootalu kattukoni vaalle bhartulaku cheppakunda aa mootalu teesukoni vacharu.
1: All those felt very happy because Krishna feeds everybody in the whole of the world. When he asked for food, they were prepared and packed the food themselves and sent to Krishna.
0: Krishnudiki chakkaga anni vantalu pettaru.
1: They sent all preparations.
0: Krishnudu gopalaru bhujinchina tarvata
1: and of Krishna and Gopala
0: spoke. Krishnudu cheppadu, amma mee padulu akkada kaachukoni untaru.
1: Your husbands will be waiting for you there.
0: Meeru vellandi annadu.
1: He wanted them to go back.
0: Kartavyam yogamuchyate.
1: Discharging the duty is yoga.
0: Mee duty meeru cheyandi.
1: Do your duty.
0: ఆలస్యం చేయకండి.
1: నెవర్ డిలే,
0: వెళ్ళండి అన్నాడు.
1: బెటర్ యు రిటర్న్.
0: వాడుకు వెళ్ళడానికి మనసు రాలేదు.
1: దే వర్ నాట్ ప్రిపేర్ టు గో.
0: కృష్ణుని యొక్క సన్నిధే మా పెన్నిధిని భావించుకుని ఆనందాన్ని అనుభవిస్తున్నారు.
1: దే కన్సిడర్ ద ప్రాక్సిమిటీ ఆఫ్ కృష్ణ ఇస్ ప్రాపర్టీ, దేర్ ప్రాపర్టీ.
0: కానీ వీరు పోయి ఆ పతులకు చెప్పేటప్పటికి,
1: బై టైమ్ దే వెంట్ అండ్ రిపోర్టెడ్ టు దేర్ హస్బెండ్స్,
0: కృష్ణుని యొక్క లీలా మానుష విగ్రహమే కనుక అతని యొక్క మాయాభయంతం చేత వారి మనసులు మారిపోయినాయి.
1: బికాస్ ఆఫ్ ది ఎఫల్జెన్స్ అండ్ ద బ్రిలియన్స్ ద మిస్టర్ ఆఫ్ కృష్ణ ద మైండ్స్ ఆఫ్ హస్బెండ్స్ చేంజ్ ట్రాన్స్ఫార్మ్.
0: వారు చాలా ఆనందించి,
1: వెరీ హ్యాపీ,
0: కృష్ణ ప్రసాదం మీరు ఏమైనా తెచ్చారా మాకు అని ఆ పతులను అడిగారు.
1: ద హస్బెండ్స్ ఇన్ ఫ్యాక్ట్ ఆస్క్డ్ హావ్ యు కమ్ విత్ ద ప్రసాద ఆఫరింగ్.
0: వాళ్ళు ఆ ప్రసాదం అందరికీ విప్రులకంతా పంచారు.
1: ద ప్రసాద వాస్ డిస్ట్రిబ్యూటెడ్ టు ఆల్ ఫ్రెండ్స్ దేర్.
0: ఇంకా సాయంకాలం అయిపోయింది.
1: ఇట్ వాస్ ద ఈవినింగ్ టైం.
0: తాను ఇంటికి వస్తున్నారు.
1: దే వర్ రిటర్నింగ్.
0: దారి లోపల అగాధుడు అనే రాక్షసుడు ఒక పెద్దగా సర్పంగా పండుకున్నాడు.
1: ఆన్ ది వే దే ఫౌండ్ ఎ డెమన్ లయింగ్ డౌన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ బిగ్ సర్పెంట్.
0: అతను కూడాను కంసుడు పంపించినటువంటి యొక్క రాక్షసే.
1: ఆల్సో ద డెమన్ సెంట్ బై కంస.
0: వాని పేరు అగాధుడు.
1: హిస్ నేమ్ ఇస్ అగాధుడు.
0: అగాధుని ఒక్క నోరు తెరిస్తే కార్లు కూడాను ఆ నోట్లో వెళ్లిపోతాయి.
1: దిస్ మైటీ సర్పెంట్ అగాధ ఓపెన్ ద మౌత్, ఈవెన్ కార్స్ కెన్ గెట్ ఇన్.
0: అంత పెద్ద నోరు,
1: సచ్ ఎ బిగ్ మౌత్ ద అగాధ.
0: గోవులన్నీ మింగేసేశాడు.
1: అండ్ హి స్వాలోడ్ ఆల్ ద కౌస్.
0: గోపాలను మింగడానికి వస్తున్నారు.
1: అండ్ హి వాస్ రెడీ ఈవెన్ టు స్వాలో గోపాలస్.
0: గోపాలుడు, కృష్ణ కృష్ణ కృష్ణ నీవే మాకు గతి.
1: అదర్ బాయ్ స్టార్టెడ్ ప్రేయింగ్ టు కృష్ణ.
0: గోవులన్నీ పోయినాయి, మేము ఇంటి దగ్గర ఏమి చెప్పాలి?
1: When people ask us at home, what happened to the cows, how are we going to pacify
0: them? Ani Krishnuni prarthincharu.
1: They prayed to Krishna.
0: Meeru tondara padakandi, tondara padakandi.
1: He said, don't be in a hurry.
0: ఏ మాత్రం కూడా మీరు బాధపడకనక్కర్లేదు, నేను దాన్ని నివారణ చేస్తానన్నాడు.
1: యూ డోంట్ నీడ్ టు సఫర్, ఐల్ ఫైండ్ ఎ సొల్యూషన్.
0: ఆ నోటులో కృష్ణుడు ప్రవేశించాడు.
1: కృష్ణ హాస్ గాన్ ఇన్ టు ద మౌత్ ఆఫ్ ది సర్పెంట్.
0: ప్రవేశించి తాను పెద్ద ఎన్లార్జ్ అవుతూ వచ్చాడు.
1: హీ స్టార్టెడ్ ఎన్లార్జింగ్ హిస్ బాడీ.
0: ఆ సర్పం చీలిపోయింది.
1: అండ్ ద హోల్ సర్పెంట్ గాట్
0: మరణించింది.
1: పీసెస్
0: మరణించింది.
1: డైడ్ దేర్.
0: అప్పుడు ఈ పిల్లలు చూచి కృష్ణ మహాత్మను ఇంకా దినదినానికి అభివృద్ధి గావించుకుంటూ వచ్చారు.
1: అదర్ బాయ్స్ వెంట్ ఆన్ ప్రొపగేటింగ్ పబ్లిసైజింగ్ దిస్ మిరకల్ విత్ ద రెస్ట్.
0: ఈ వార్తను కూడాను గోకుల్ లోపల అందరికి చెప్తూ వచ్చారు.
1: దిస్ న్యూస్ వాస్ స్ప్రెడ్ లైక్ వైల్డ్ ఫైర్ ఎవ్రీవేర్.
0: ఈ విధమైనటువంటి ఇదేళ్లు ఆనాటి గోపాలు క్షణం కూడా అనుభవిస్తూ వచ్చారు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ దోస్ బాయ్స్ ఇన్ దోస్ డేస్ ఎక్స్పీరియన్స్ ద మిరకల్.
0: ఈ విధంగా జరుగుతూ ఉండగా,
1: వెన్ డేస్ వర్ పాసింగ్ బై,
0: ఇంకా ఇది సాధ్యం కాదు ఈ పిల్లవాడిని చంపటమని కంసుడు నిర్ణయించుకున్నాడు.
1: కంసా కుడ్ కమ్ టు ద కన్క్లూషన్ దట్ ఇట్ వాస్ ఇంపాసిబుల్ ఫర్ హిమ్ టు కిల్ కృష్ణ.
0: కంసుడు దగ్గర ఉన్నటువంటి ఒక మంత్రి ఈ యొక్క సంబంధమును తెలుసుకుని అతన్ని పంపడం మంచిదనుకున్నారు.
1: అండ్ హి హస్ ఫైనల్లీ డిసైడెడ్ టు సెండ్ హిస్ మినిస్టర్ హావింగ్ నోన్ ది రిలేషన్.
0: అక్రూరుని పిలిచారు.
1: దే సమన్డ్ అక్రూర.
0: అక్రూర,
1: అక్రూర,
0: మన యాగమునకు కృష్ణ బలరాములను తీసుకుని రామని చెప్పాడు.
1: బెటర్ యూ బ్రింగ్ కృష్ణ అండ్ బలరామ టు అటెండ్ ది సేక్రెడ్ రిచువల్ యాగ.
0: ఆయన కృష్ణ బలరాములను తీసుకుని పోవటం ఇష్టం లేదు.
1: అండ్ దే వర్ నాట్ ప్రిపేర్డ్ టు టేక్ దెమ్.
0: ఇతను రాక్షసుడు, ఆ పిల్లలు ఏమి చేయగలడు ఏమో అని భయపడుతూ వచ్చాడు.
1: దే వర్ వెరీ మచ్ అఫ్రైడ్ ఆఫ్ ది సిచ్యుయేషన్ బికాస్ ఇస్ ద డెమన్ హూ ఇస్ ఆస్కింగ్.
0: కానీ రాజాజ్ఞను మీరడానికి వీలు లేదు.
1: బట్ దే కెనాట్ డిసోబే ద కమాండ్ ఆఫ్ ద కింగ్.
0: శిరసా వహించాడు, రథము తీసుకుని వచ్చాడు వేపల్లెకు.
1: ఇన్ స్ట్రిక్ట్ ఒబీడియన్స్ దే బ్రాట్ ద చారియట్.
0: దాంట్లో బలరామకృష్ణుడు కూర్చున్నారు.
1: బలరామకృష్ణ సాట్ దేర్.
0: వాళ్ళని తీసుకుని పోతున్నారు.
1: అండ్ హి వాస్ టేకింగ్ దెమ్.
0: కానీ గోపికలు అందరూ కూడాను గోపాలు అడ్డం పడ్డారు.
1: ఆల్ అదర్ బాయ్స్ దే నెవర్ వాంటెడ్ కృష్ణ టు మూవ్ అవుట్.
0: కృష్ణ మమ్మల్ని వదిలిపోకూడదు.
1: కృష్ణ డోంట్ లీవ్ అస్.
0: మాకు గతి ఎవరు?
1: హూ విల్ ప్రొటెక్ట్?
0: వాడు మహారాక్షసుడు.
1: అండ్ హిస్ అ డెమన్.
0: ఇక్కడ ఉండగానే ఎన్నో రకములైనటువంటి వేషములు వేశాడు.
1: అండ్ యు నో ఆల్ ద ట్రిక్స్ మేడ్ బై హిమ్.
0: కాబట్టి మీరు వెళ్ళకూడదని రథమునకు పండుకున్నారు అడ్డం.
1: ఇన్ ఫ్యాక్ట్ దే వర్ అబ్స్ట్రక్టింగ్ ద వే ఆఫ్ ద చారియట్ బికాజ్ దే వర్ నాట్ ప్రిపేర్డ్ కృష్ణ.
0: కానీ కృష్ణుడు సమయానికి తగు మాటలన్నట్టుగా అతి మధురంగా అతి విధమైనటువంటి వినయంతో వాళ్ళకు చక్కగా బోధించి వారిని ప్రక్కకు నెట్టాడు.
1: బట్ కృష్ణ టాట్ దెమ్ ఇన్ ఏ స్వీట్ వే క్వైట్ అప్రోప్రియేట్ టు ద మోమెంట్ ఆఫ్ టైం.
0: వాడింకా ఆ మధురాపురం లోపల చేరారు.
1: దే రీచ్ మధుర.
0: కుబ్జా వంకరిగా ఉండేటువంటి పొట్టి మనిషి.
1: కుబ్జా ఏ షార్ట్ విత్ ఏ హంచ్.
0: ఆమె అనేక రకమైనటువంటి ఒక సుగంధ ద్రవ్యాలంతా కూడాను కంసునికి తీసుకుని పోతుండాలి.
1: కుబ్జా వాస్ క్యారీయింగ్ ద అరోమాటిక్ ఫ్రాగ్రెన్స్ సెన్స్.
0: ప్రతి నిత్యము ఆ కుబ్జా యొక్క పని ఇదియే.
1: దాట్ ఈస్ ద జాబ్ ఆఫ్ దిస్ కుబ్జా.
0: అప్పుడు కృష్ణుడు వెళ్ళాడు.
1: కృష్ణ వెంట్ దేర్.
0: ఏమిటమ్మా పొట్టమ్మా ఈ చిన్నవన్నీ తీసుకుని పోతున్నావు ఎవరి కోసం అన్నాడు.
1: హి సెడ్ ఓ డ్వార్ఫ్ లేడీ వాట్ ఆర్ దిస్ దట్ యు ఆర్ క్యారింగ్ సెన్స్ వేర్.
0: అయ్యా బాలక నీకు ఈ సంగతి తెలియదు.
1: She said, "Oh boy, you don't know what I'm doing."
0: Ma, Kamsudu Chakravarti.
1: My Kamsa is an emperor.
0: Athaniki na sugandha dravyam ante chaala ishtamu.
1: He really likes all these scents.
0: Athani pusukune nimittame nenu teesukellutunnanu.
1: And carrying all these scents to him.
0: Appudu Krishnudu navvadu, Balaramudu kuda navvadu.
1: Then Krishna and Balarama smiled.
0: Mettaga daggariki velladu.
1: They went there softly.
0: ఆమె రెండు పాదములను తన యొక్క కాలితో తొక్కుతాడు.
1: And he had, in fact, he has just trampled on her feet.
0: చెక్కుల కింద చేతి పెట్టాడు.
1: And kept his hand on her cheeks.
0: పైకి ఈడ్చాడు.
1: And lifted up.
0: ఆ పొట్టిగా ఉన్నటువంటిది వంకరిగా ఉన్నటువంటి యొక్క ఆ కుబ్జ చక్కని రూపాన్ని ధరించింది.
1: కుబ్జ who is short with a bent body, her body became straight then and there.
0: ఈ ఆనందాన్ని భరించుకోలేక పరిగెత్తిపోయింది కృష్ణుడి దగ్గర కంసుడి దగ్గరికి.
1: కుబ్జ could not control her happiness. She ran all the distance to Kamsa.
0: చెప్పాడు త్యాగరాజు.
1: This is explained, narrated by Chagra.
0: ఈ భగవంతుడి లీలలు తెలియదు తరమా?
1: Is it possible to estimate miracles of God?
0: వాచమ గోచరుండని నీ చరితములను పొగడ బ్రహ్మాదులకునైన తరమా కాచుకున్నాను నీది కృపకై నామురాలకించి ప్రభుమయ్య వాచమ గోచరుండని.
1: Is it possible to estimate the mystery and the glory of God who have been waiting for your grace, who have been praying because you cannot be described nor comprehended?
0: Kaaludugoni poyina guru pitrini techichinaavu.
1: In fact, you have brought back to life.
0: Kaalini madamalachinaavu.
1: And you killed the serpent.
0: Vasudeva devaki charanu vidipinchinaavu.
1: And you made Vasudeva
0: melugandi aina aa Draupadi aa Krishna ayani maralida prochinaavu.
1: And you protected the Draupadi at the time of humiliation.
0: Kucheluni aarti deechinaavu.
1: And you also made Kuchela quite happy.
0: Kurupiyaina Kubja vakramulanu pogottinaavu.
1: And Kubja could be
0: melu melu pandavulanu gaachinaavu.
1: And you protected everybody.
0: 16,000 Rama మణులను బ్రోచినావు.
1: ఇన్ ఫ్యాక్ట్ యు ప్రొటెక్టెడ్ 16,000
0: గోచరుండని
1: యు ఆర్ బియాండ్ ఆల్ డిస్క్రిప్షన్.
0: నీ చరితములను పొగడ బ్రహ్మాదులకునైన తరమా హే కృష్ణ.
1: కృష్ణ, ఇస్ ఇట్ పాసిబుల్ ఈవెన్ ఫర్ బ్రహ్మా టు ఎస్టిమేట్ అండ్
0: కాచుకున్నాను నీది కృపకై నామురాలకించి బ్రోమయ్య వాచమ గోచరుండని.
1: ఐ హావ్ బీన్ వెయిటింగ్ అండ్ ప్రేయింగ్ ఫర్ యువర్ మెర్సీ అండ్ గ్రేస్. ఐ హావ్ బీన్ వెయిటింగ్ ఫర్ ద టైమ్ అండ్ ఐ హావ్ బీన్ ప్రేయింగ్.
0: ఈ మహత్తరమైన చరిత్రములు గ్రామమంతా ప్రాకిపోయింది.
1: ద హోల్ స్టోరీ హస్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ద విలేజ్.
0: అప్పటి నుంచి కంసుడికి మరింత ద్వేషం వచ్చింది.
1: అండ్ దెన్ కంస డెవలప్ మచ్ మోర్ హేట్రెడ్ టువర్డ్స్ హిమ్.
0: అక్కడ మరీ యుద్ధం పెట్టాడు.
1: అండ్ దెన్ దేర్ హి మేడ్ అనదర్ నైట్.
0: సిపాయిలతో యుద్ధం చేయిస్తూ వచ్చాడు.
1: అండ్ హి మేడ్ ఆల్ సోల్జర్స్ టు ఫైట్.
0: దాన్ని చూడటానికని అగ్రుణ్ణి పంపించి ఆ పిల్లల్ని ఇద్దరిని తీసుకుని రామని చెప్పాడు.
1: టు వాచ్ ద హోల్ హి వాంటెడ్ బోత్ ది బాయ్స్ టు కమ్ దేర్.
0: బలరామకృష్ణుడు కూడాను ఇద్దరు కూడా ఆ రోడ్డులో నడుస్తూ ఉంటే
1: as Balaram and Krishna was passing by the street
0: లోపల దాచుకున్నటువంటి స్త్రీలు కూడాను బయటికి వచ్చి వీరికి ఆ నమస్కారాలు చేస్తూ వచ్చారు.
1: లేడీస్ హూ ఆర్ దేర్ అట్ దేర్ రెసిడెన్సెస్ కేమ్ అవుట్ టు గ్రీట్ దెం అండ్ వెల్కమ్.
0: ఎవరి పిల్లలు?
1: What are these boys?
0: తేజోవంతులుగా ప్రకాశిస్తున్నారు.
1: They are brilliant and effulgent.
0: మహా చక్రవర్తుల కుమారులుగా ఉంటున్నారు.
1: They are prince, princess.
0: అని మాట్లాడుకుంటూ ఉన్నారు.
1: They were talking like that.
0: వీరు ప్యాలెస్ లో ప్రవేశించారు.
1: And they entered into the palace.
0: అక్కడ మళ్ళా యుద్ధం అనే ఇద్దరికి జరుగుతూ ఉంటుండాలి.
1: And there went on the fight there.
0: ఆ యుద్ధం లోపల ఎవరు గెలవలేదు, ఎవరు ఓడిపోలేదు.
1: No one lost and no one won there.
0: అప్పుడు ఈ పిల్లలు ప్రవేశించారు.
1: The boys got in.
0: ఎక్కడ?
1: వేర్?
0: పైన కూర్చొని ఈ దృశ్యాన్ని చూస్తూ ఉన్నటువంటి ఒక కంసుణ్ణి మెడబెట్టి లాగేశారు.
1: ఇన్ ఫ్యాక్ట్ దే హావ్ పుల్డ్ ఆన్ ది కంసా హూ వాస్ దేర్ ఆన్ ద టాప్ వాచింగ్ వాట్ ఆల్
0: దిస్ హ్యాపెనింగ్. పైన క్రింద పడ్డాడు కంసుడు.
1: అండ్ కంసా ఫెల్ డౌన్ ఆన్ ద గ్రౌండ్.
0: పొట్ట పైన కాలు పెట్టి కృష్ణుడు చీల్చి వేశాడు.
1: అండ్ కృష్ణ టోర్ హిమ్ టు పీసెస్.
0: కంసుడు మరణించాడు.
1: కంసా డైడ్.
0: కంసుని మరణించిన తక్షణమే
1: ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ కంస
0: ఆస్తి ప్రశాస్తి అనేటువంటి ఇద్దరు భార్యలు ఆయనకు.
1: అండ్ టూ వైఫ్స్ ఆస్తి ప్రశాస్తి.
0: అతని ఆ బిడ్డలు ఇంకా గ్రామంలో ఉండటకు వీల్లేక
1: as it was not possible for them to stay any longer
0: tandri intiki bail deri poyaru.
1: They were returning to house of their parents.
0: Kani tandiki ee vaartha chepparu.
1: And this news was conveyed to their father.
0: Vakasudu aa tandri.
1: And father also said them powerful.
0: Ee vaartha vinna tachaname
1: The moment he got the news,
0: Marinta Kopam Pedjarilli,
1: he was more furious.
0: Balarama Krishna Champadanakan Paildera.
1: He was prepared to kill Balarama Krishna.
0: Yividinga Anek Pariyam Dochi.
1: They came repeatedly.
0: Balarama Krishna to Poradi.
1: They fought with Balarama Krishna.
0: Yematramu Vijayan Sadin Skunaleka.
1: And they could not win any time.
0: Aumaram Totanu Velipoyad.
1: They returned in shame and humiliation.
0: Yividinga Krishna Yokalila Nikudanu. కేవలము దుర్మార్గులను హతమార్చి సన్మార్గులను పోషించి తాను సత్ప్రవర్తన ప్రకటించే నిమిత్తము.
1: The miracles of Krishna have got twofold purposes, one to kill the wicked and to protect the pious people. Dada,
0: కాని ఆ ద్వాపర యుగమునకు అది ధర్మం కాని.
1: That is the dharma code of Dwapara
0: Yuga. Mita dharma yoga yugamulaku ivi dharmamulu kaadu.
1: But that has not been the same case with the rest of the yuga.
0: Manchi matala cheta,
1: is good talk,
0: ఆదర్శవంతమైనటువంటి మార్గముల చేత మానవులను కొంతవరకు సరిదిద్దాలి.
1: అండ్ మ్యాన్ హ్యాస్ టు బి కరెక్టెడ్.
0: ఈ విధంగా కృష్ణుడు ఆనాడు అనేక రకములైనటువంటి లీలలను చూపుతూ వచ్చాడు.
1: కృష్ణ హ్యాస్ షోన్ సో మెనీ మిరకిల్స్ ఇన్ దోస్ టైమ్స్.
0: ఈ విధంగా చూపుతూ వస్తుండగా
1: బై షోయింగ్ ది మిరకిల్స్
0: ఒకనాడు
1: వన్ డే
0: ఒక పండ్లు అమ్మేటువంటి ఆమె బుట్టలో పండ్లు తీసుకుని ఇంటి ముందుకు వచ్చింది.
1: A lady, a vendor of fruits, just came with a basket.
0: ఆనాడు పండ్లకు ధనం ఇచ్చి కొనేటువంటి వారు కాదు.
1: In those days they never paid money.
0: ఇంత ధాన్యాన్ని ఇచ్చి ఆ పళములు కొనేటువంటి వారు.
1: It was barter system, exchange, where they give the grain.
0: ఆ పండ్లు అమ్మేటువంటి స్త్రీ ఈ బలరామకృష్ణుని చూచేటప్పటికి ఎంత ఆనందంగానో మైమరిచిపోయారు.
1: And the fruit vendor was very much surprised and happy watching Balaram Krishna.
0: పిలిచింది, మంచి పళములు ఏరింది ఆ పిల్లలకు నోట్లో పెట్టింది.
1: She picked up very good fresh fruits and gave the two boys.
0: కృష్ణుడు చెప్పాడు,
1: కృష్ణ సే
0: అమ్మా నీ ఫలమును నేను భుజించాను.
1: I have taken your fruits.
0: నీకు ప్రతిఫలంగా నేను ఏదైనా అందించాలి కానీ నేను నీ ఫలమును భుజించి వృధాగా నేను కాలమును చేయను.
1: I must give you something in return for all the fruits I have partaken. I don't take it.
0: ఇంటిలో వెళ్ళి చిన్న బుచ్చి చేతులతో ఇంత బియ్యం తీసుకుని వచ్చాడు.
1: Small little beautiful palms, he collected grain.
0: దారంతా కూడా బియ్యం కారుతూ వచ్చాయి.
1: And the grain went on falling on the
0: bar. కొంచెం మిగిలినాయి.
1: And only few.
0: ఆ మిగిలింది ఆమె బుట్టలో వేశాడు.
1: And he gave it to her and kept in the basket.
0: ఆమె ఏమిటి ఏమి అని విచారం ఏమాత్రమో చేయలేదు.
1: That lady was never bothered what it is.
0: నేను కష్టపడి పండ్లు అమ్ముకొని భుజించి జీవించుతుండేటువంటి దాన్ని.
1: In fact, I have been carrying on my life by selling the fruits every day.
0: ఇంటికి పోయింది, బుట్ట దింపింది.
1: She went home and
0: బుట్టలో అంతా మడులు మెరుస్తూ వచ్చాయి.
1: కృష్ణుడు
0: పెట్టినటువంటి బియ్యం అంతా కూడా మడులుగా మారిపోయినాయి.
1: ఆల్ ద రైస్ గ్రెయిన్ గివెన్ బై కృష్ణ గాట్ చేంజ్డ్ ఇంటు డైమండ్స్.
0: ఆ యొక్క కృష్ణుడి యొక్క లీలలు,
1: ద మిరకిల్స్ ఆఫ్ కృష్ణ,
0: అగమ్యమైనటువంటివి, అగోచరమైనటువంటివి, అప్రమాణమైనటువంటివి.
1: దే ఆర్ బియాండ్ ఆల్ ది ఎస్టిమేట్, నో కంపారిజన్,
0: ఇర్రెసిస్టిబుల్. ఏదో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ, మనసుకు కాని వాకు కాని వీలు కానటువంటి ఒక లీలలు.
1: ద వర్డ్ కెనాట్ డిస్క్రైబ్, ద మైండ్ కెనాట్ కాంప్రిహెండ్, బోత్ ఆఫ్ దెమ్ రిటర్న్ ఇన్ వెయిన్.
0: కనుక అట్టి కృష్ణుని యొక్క లీలలను గోపాలు చాలా వరకు అనుభవించి
1: the divinity of Krishna has been experienced by
0: వారి జీవితములు సార్థకం గావించుకున్నారు.
1: అండ్ దే రిడీమ్ గాడ్ దేర్ లైఫ్స్ లిబరల్.
0: ఆనాటి జీవితం అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటిది.
1: ద లైఫ్ ఇన్ దోస్ డేస్ వాస్ హైలీ సేక్రెడ్.
0: పరోపకారం తప్ప పరాపకారం అనేటువంటిది ఏనాడు ఎరుగనటువంటి వారు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఇస్ ఓన్లీ హెల్ప్ రెండర్డ్, నో
0: ఎప్పుడు హెల్ప్ హెల్ప్ హెల్ప్.
1: దే హెల్ప్ ఆల్ ద టైమ్.
0: అలాంటి పరిస్థితుల లోపల భగవంతుణ్ణి పూర్తి గుర్తించుకుంటూ వచ్చారు.
1: దే కుడ్ నో గాడ్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్.
0: మనం చేయవలసింది పరోపకారం.
1: We have to serve others.
0: ఎవరిని బాధించకూడదు.
1: We should not hurt anybody.
0: ఎవరిని హింసించకూడదు.
1: We should not harm anybody.
0: సాధ్యమైనంత వరకు హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
1: To the extent possible, help ever, hurt never.
0: ఈ విధంగా చేస్తూ రావటం చేత
1: since they were doing so,
0: అనేక మందికి అంతా కూడా ఈ యొక్క మహత్తరమైన శక్తులు గుర్తిస్తూ వచ్చారు.
1: Many people started noticing, observing.
0: ఈనాడు కూడా అంతే.
1: The same is true today.
0: నా ఆచారమే ప్రధానము.
1: In fact, what he is doing is important.
0: ఎవ్వరు కూడా నాపైన ద్వేషం లేదు.
1: In fact, no one hates Bhagavan.
0: ఎవ్వరికి నాపైన అయిష్టం లేదు.
1: No one dislikes him.
0: కారణం ఏమిటి? నేను ప్రేమిస్తున్నాను, వారు ప్రేమిస్తున్నారు.
1: Bhagavan loves you all and you love him in turn.
0: విశ్వమంతా ఒక కుటుంబము.
1: The whole world is a family.
0: ఈ కుటుంబం లోపల కలహములు ఎక్కడవి?
1: In this family,
0: ద్వేషములు ఎక్కడవి? అసూయలు ఎక్కడవి?
1: No jealousy.
0: ఇవన్నీ కల్పించుకున్నటువంటివి.
1: These are all artificial.
0: కానీ ఎవరేమి కల్పించుకు నా సత్యం నా
1: సత్యమే.
0: సత్యం బ్రూజాత్ ప్రియం బ్రూజాత్ నబ్రూజాత్ సత్యం అప్రియం.
1: స్పీక్ ట్రూత్ సాఫ్ట్లీ అండ్ స్వీట్లీ ఇన్ ద మోస్ట్ పాలటబుల్.
0: ఈ ప్రపంచం లోపల సత్యం కంటే మించిన భగవంతుడు మరొక పర్లేదు.
1: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ నో అదర్ గాడ్ బియాండ్ ట్రూత్.
0: Truth is God.
1: Truth is God.
0: Love is God.
1: Love is God.
0: Live in love.
1: Live in love.
0: ఈ రెండింటినే మనం సక్రిగా తీసుకోవాలి.
1: These two should be cardinal principles.
0: నాలో ఉన్నటువంటి సంపద మీకు చెప్పాను.
1: భగవాన్ said his property.
0: ప్రేమనే నా యొక్క సంపద.
1: Love is Bhagwan's property.
0: త్యాగమే నా యొక్క భోగము.
1: Sacrifice is
0: property. ఇంతకంటే నాకు ఆనందం ఏమిటుంది?
1: Yes, that you simply.
0: ఈ ఆనందం చూస్తుంది చేతనే నేను ఇంతకాలము కార్యాలు జరుపుతూ వచ్చాను.
1: Because of his bliss, he is able to accomplish.
0: ఎవ్వరూ ఏ విధమైనటువంటి విచారము చేయనక్కర్లేదు.
1: Nobody need to worry.
0: నా కార్యములన్నీ విజయమే.
1: భగవాన్ ప్రాజెక్ట్స్ ఆర్ బౌండ్ టు బి.
0: మనం చేసేటువంటి మంచి కార్యం కనుక మంచి కార్యానికి ఏమాత్రం విచారించనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు వరీ ఫర్ ఎనీ గుడ్ టాస్క్ టు బి అండర్టేకెన్.
0: ఇలాంటి ఒక త్యాగానికి ఎక్కడి నుంచినైనా వస్తుంది మనకు.
1: Sacrifice will get help from all.
0: త్యాగం పని చేసేటువంటి వారు లేరు కానీ.
1: In fact, there are no people.
0: త్యాగానికే మనం పూనుకుంటే ఎన్ని కోట్లైనా మనకు వస్తుంది.
1: If you are ready to sacrifice, will you have.
0: భారతదేశం పవిత్రమైన దేశము.
1: Bharat is a sacred
0: land. త్యాగ భూమి.
1: It's a land of.
0: ఇది యోగ భూమి.
1: It's one of spiritual discipline.
0: Not భోగ భూమి, కర్మ భూమి.
1: It's one of action, not of affluence.
0: నా కర్మణ నా ప్రజా ధనేన త్యాగేనైకే అమృతత్వ మానస.
1: No position, no authority, nothing whatsoever.
0: త్యాగ భావం చేతనే సమకూరుతూ ఉన్నాయి.
1: ఇట్ ఇస్ ద సాక్రిఫైస్ దట్ మేక్స్ అదర్స్ టు ఫాలో.
0: నేను ఇంకా ఎన్నెన్నో చేయాలని అనుకుంటున్నాను.
1: మెనీ మెనీ థింగ్స్ దట్ భగవాన్.
0: ఏ విధమైనటువంటి పనులు?
1: మెనీ.
0: నాకు అక్కడ ఎన్నటువంటి పనులు ఏది లేవు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హి డస్ నో వాంట్ ఎనీథింగ్ పర్సనల్.
0: తెల్లవారు లేచిన తక్షణమే పేపర్ ఎత్తేటప్పటికి
1: the morning the moment newspaper
0: ee paper lopala bharatiya sanskruti viruddhamainatundi veshalu kanipistuntayi.
1: All those news items are against the culture of bharat.
0: Mana bharatiya stree dharmamulu enta pavitramainatundi vivi.
1: And in fact the code of bharat
0: prachina kaalam nunchi kodanu mana streela yokka gauravamu anta goppadiga kanipistundi.
1: The ancient culture of bharat speaks depicts of
0: aa streela nunchi ne sarva shaktulu avirbhavistu vachayi.
1: And we find in a different way today.
0: అలాంటి స్త్రీల యొక్క వేషములు చాలా విపరీతంగా మారుతూ ఉన్నాయి.
1: And we find their behavior also.
0: ఈ సినిమాల వల్ల ఈ పేపర్ల వల్ల మన భారతీయ సంస్కృతిని నాశనం చేస్తున్నారు.
1: The culture of Bharat is ruined by cinemas and papers.
0: ఈ భారతీయ సంస్కృతిని నిలబెట్టాలి.
1: We have to uphold the culture of Bharat.
0: స్త్రీల యొక్క ధర్మాన్ని మనం కాపాడాలి.
1: We have to protect, safeguard the
0: పవిత్రమైనటువంటి యొక్క కర్మను మనం పోషించాలి.
1: We have to undertake sacred activity.
0: దీనికి తగినటువంటి ఒక ఆధారం ఏమైనా చూడాలి.
1: And we should certainly go by an ideal.
0: నేను ఒకటి తలుచుకున్నాను.
1: భగవాన్ విల్డ్
0: స్త్రీలను గౌరవంగా మర్యాదగా వారిని తగినటువంటి రీతిగా వారిని ప్రచారం చేసేటువంటి వాడికి కొన్ని లక్షలు ఇవ్వాలని అనుకున్నాను.
1: భగవాన్ విల్డ్ టు గివ్ లక్స్ అండ్ లక్స్ to those people who want to protect, safeguard the culture of lady.
0: Aa vidhanga papers gaani cinemalu gaani istupothe mana bharatiya sanskrutini poshimpa padutundi.
1: And in fact the culture can be upheld and maintained by
0: ee jagatlo prati okati paisa paisa paisa paisa.
1: In this world everything is related to money.
0: Kargune dhanamtone ee dharmanni manam kaapadali.
1: And therefore dharma has got to be protected.
0: Vipreetamainatundi veshalu ye maatramo paper lo kanipinchakoodadu.
1: And we should not
0: asabhyamainatundi veshalu ye maatramo manam choodakoodadu.
1: You should not say that.
0: Ee naati pillalu aa veshalu chustunte entano మారిపోయిపోతున్నాయి.
1: యూ షుడ్ నాట్ ఫైండ్ ఎనీ అబ్సినిటీ ఆర్ వల్గర్ థింగ్.
0: భవిష్యత్ బాలురంతా కూడా నాశనం అవుతున్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ ది ఫ్యూచర్ ఇస్ గోయింగ్ టు బి స్పాయిల్డ్.
0: ఇలాంటివంతా లేకుండా మన భారతీయ సంస్కృతిని పోషించాలి.
1: వి హావ్ టు ప్రొటెక్ట్ ఆఫ్ ది కల్చర్ ఆఫ్ భారత్.
0: కనుక దీన్ని పోషించే నిమిత్తమై నేను ఎంతైనా కొన్ని పాటుపడాలి.
1: భగవాన్ ఇస్ రెడీ టు డూ ఎనీథింగ్ టు
0: నేను సిద్ధంగా ఉన్నాను.
1: Bhagwan is ready.
0: Inka munmundu ee bharatiya sanskrutini poshinchali.
1: In future the culture of bharat has to be
0: satyam cheppali.
1: Truth has to be
0: dharmam cheyali.
1: Dharma has to be done.
0: Anyaya akramana arikattali.
1: One has to control injustice.
0: Ee vipreetamainatundi veshalanu dooram cheyali.
1: All perversions should be
0: gaurava maryadalato mana streelanu kaapaadukovali.
1: The respect and the esteem of the ladies should be maintained.
0: Streela gauravame mana bharat desham yokka gauravamu.
1: The respect of the women stand for
0: aa streela yokka bhagyame mana bharat desham yokka bhagyamu.
1: And in fact their wealth is wealth.
0: అలాంటి భాగ్యలక్ష్ములంతా మనము ఈనాడు వెస్ట్ లక్ష్ములుగా
1: మార్చుకుంటున్నాం.
0: అదే విధంగానే అనేక మంది తల్లులంతా కూడా ఇలాంటి ప్రబోధన చేస్తూ రాగానే మన భారతదేశం లోపల పెద్దలంతా కూడా ఎంతో అభివృద్ధి వచ్చారు. మదర్స్ మంచిగా ఉంటుంటేనే చిల్డ్రన్ మంచిగా
1: ఉంటుంటారు.
0: కనుక తల్లులు మంచివారు గాను పిల్లలు మంచివారుగా ఉంటే కొత్త నేను ఇప్పుడు ఇంకో హాస్పిటల్ కట్టి మదర్ అండ్ చైల్డ్
1: భగవాన్ టు టేక్ కేర్ ఆఫ్ ద మదర్ అండ్ ద చైల్డ్ ఫర్ మదర్ చైల్డ్ కేర్ సెంటర్.
0: తల్లిని సరైన రీతిలో కాపాడుకుంటూ ఉంటే పిల్లలను సరైన రీతిలో పోషిస్తుంది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హౌ ఇస్ ఇట్ ద మదర్ కుడ్ టేక్ కేర్ ఆఫ్ ద చైల్డ్.
0: ఈనాటి మోడర్న్ ఏజ్ లోపల దీనికి పూర్తి విరుద్ధంగా ఉంటుంది.
1: ఇన్ దిస్ మోడర్న్ ఏజ్ వి ఫైండ్ కాంట్రడిక్టరీ బిహేవియర్.
0: చిన్న పిల్లలు పండుకొని ఉంటారు,
1: చిల్డ్రన్ రెస్ట్ ఎట్ హోమ్.
0: వాళ్ళు వినేటట్టుగా అమ్మ నాన్నలు పోట్లాడుతూ ఉంటారు.
1: ఫాదర్ అండ్ మదర్ ఫైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది చిల్డ్రన్.
0: వాళ్ళు తిట్టుకుంటూ లేస్తుంటారు.
1: అండ్ దే గో ఆన్ getting up from the bed.
0: అవి వినేటప్పటికి పిల్లలు వీళ్ళు కొట్టుకుంటూ లేచిపోతారు.
1: The children also get up fighting with each other.
0: కనుక అలాంటివి జరగకూడదు.
1: Such things should not happen.
0: తల్లిదండ్రుల యొక్క మాటను శిరసావహించాలి.
1: One has to obey the command of the father and
0: mother. మాతృదేవో భవ పితృదేవో భవ.
1: Mother is God, father is God.
0: ముఖ్యంగా మనం తల్లిదండ్రులను సంతోషపెట్టాలి.
1: We have to make our parents happy.
0: ఆ తల్లిదండ్రులు పిల్లల కోసమని తన ప్రాణాలే అర్పితం చేస్తుంటారు.
1: They are ready to sacrifice their lives for children.
0: ఈ విధమైనటువంటి యొక్క ప్రవర్తనలు మన భారతదేశంలో పెంచాలి.
1: దిస్ కైండ్ ఆఫ్ బిహేవియర్ కాండక్ట్ హ్యాస్ గాట్ టు బి ఎంకరేజ్డ్.
0: కానీ దురదృష్టవశాత్తు
1: అన్ఫార్చునేట్లీ
0: తల్లి లేనటువంటి పిల్లలు తండ్రి లేనటువంటి పిల్లలు ఈనాడు ఉండి చాలా అవస్థలకు గురి అవుతున్నారు.
1: వి హావ్ మెనీ ఆర్ఫన్స్ హూ ఆర్ రియల్లీ సఫరింగ్.
0: అట్లాంటి పిల్లలు తెప్పించి వాళ్ళకు కొన్ని గృహములు నింపించి వాళ్ళకి చదువు సంధ్యలతో పాటు నేర్పించి వాళ్ళని ఉత్తమ ఆదర్శ పురుషులుగా మార్చాలని నా యొక్క సంకల్పం.
1: భగవాన్ విల్ దట్ ఆర్ఫన్స్ షుడ్ బి మేడ్ ఇంటు ఐడియల్ సిటిజన్స్ ఆఫ్ దిస్ కంట్రీ.
0: దానిని గురించి
1: అబౌట్ దట్
0: మన కలెక్టర్ కూడా ఎన్ని పర్యాయంలో నేను చెప్పాను.
1: భగవాన్ టోల్డ్ టు ది డిస్ట్రిక్ట్ కలెక్టర్ మెనీ టైమ్స్.
0: తప్పక మేము చేస్తామని చెప్పారు. వాళ్ళు భూమి కూడా ఇచ్చారు మాకు.
1: దే అలాటెడ్ ల్యాండ్ ఆల్సో.
0: దానికి ఇప్పుడు ఫౌండేషన్ వేసి ఇంటి కట్టించాలి. నా ఉద్దేశం ఒక్కటి, నేను ఎప్పుడు దాచుకునేటువంటి స్వభావం కాదు.
1: భగవాన్ డస్ నాట్ మెయింటైన్ ఎనీ సీక్రెట్స్.
0: నేను దోచుకునే స్వభావం కాదు.
1: హి ఇస్ నాట్ రెడీ టు గ్రాబ్.
0: నాదంతా బట్టబయలే.
1: ఎవ్రీథింగ్ ఇస్ ఓపెన్ బుక్స్ ఆఫ్ స్వామి.
0: కనుకనే పిల్లలు ఎవరైనా తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలు చిక్కితే తీసుకుని రండి.
1: ఇఫ్ దేర్ ఆర్ ఎనీ ఆర్ఫన్స్ బ్రింగ్ దెమ్ హియర్.
0: వాళ్లకు చదువులు చెప్పించి
1: విల్ ఎడ్యుకేట్ దెమ్.
0: ఒకవేళ తండ్రి లేకుండా తల్లిగా ఉంటే
1: ఇఫ్ మదర్ ఇస్ దేర్
0: ఆమె పేరుతో 100,000 రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ పెట్టి
1: విల్ డిపాజిట్ 1 lakh ఇన్ హర్ నేమ్.
0: ఆ వచ్చే వడ్డీతోపల తల్లి జీవితాన్ని జరుపుకుంటూ
1: అవుట్ ఆఫ్ ది ఇంట్రెస్ట్ ద మదర్ కెన్ క్యారీ ఆన్ హర్ లైఫ్.
0: పిల్లవాడిని పోషించుకుంటూ రావచ్చు.
1: అండ్ కెన్ ఆల్సో టేక్ కేర్ ఆఫ్ ద చైల్డ్.
0: ఈ విధమైన ప్లాన్ వేసి
1: దిస్ ఇస్ ద డివైన్ ప్లాన్.
0: నేను ఏది చేసినా కానీ గొప్ప ఆదర్శవంతమైనటువంటిగా చేస్తుంటాను.
1: వాట్ ఎవర్ భగవాన్ డస్ ఈజ్ ఎ వెరీ హై ఐడియల్ ఫర్ ది హ్యూమానిటీ.
0: ఈనాడు విద్యావంతులు ఎంతమందో ఉన్నారు కానీ అవివేకులుగా ఉంటున్నారు.
1: దేర్ ఆర్ మెనీ ఎడ్యుకేటెడ్ పీపుల్ బట్ దే ఆర్ డన్సెస్.
0: కానీ విద్యలో వివేకం కావాలి.
1: డిస్క్రిమినేషన్ ఇస్ నెసెసరీ.
0: అట్టి వివేకాన్ని పెంచే నిమిత్తమై
1: దట్ డిస్క్రిషన్ ఇస్ నెసెసరీ.
0: నేను ఇంకా కంకణం కట్టుకున్నాను.
1: భగవాన్ డిటర్మిన్డ్.
0: ఎవరేమైనా అనుకోని,
1: లెట్ ఎనీబడీ సే,
0: ఎవరు నన్ను ఏ విధమైన యొక్క దీనిగా భావించరాదు.
1: నోబడీ కెన్ కన్సిడర్ ఇన్ ఎనీ వే.
0: నేను చేసేది మంచి పని.
1: భగవాన్ డస్ గుడ్.
0: ఎవరిపైన ద్వేషం లేదు. అందరినీ ప్రేమిస్తున్నాను. మీరు కూడా అందరినీ ప్రేమించాలి.
1: యూ ఆల్సో లవ్ ఎవ్రీబడీ.
0: కనుక మనల్ని అందరూ ప్రేమిస్తారు.
1: ఆల్ విల్ లవ్.
0: ప్రేమకు మధ్యలో ఎక్కడ ద్వేషం ఉంది? ప్రేమకు ప్రేమ, హృదయానికి హృదయం.
1: ఇట్ ఇస్ ఓన్లీ కనెక్షన్ లవ్ టు లవ్ అండ్ హార్ట్ టు హార్ట్.
0: ఎన్ని ప్రచారములు వచ్చినా కానీ మీరు ఎవరు లెక్క చేయకండి.
1: లెట్ దేర్ బి ఎనీ పబ్లిసిటీ, డోంట్ బి మైండ్ఫుల్ ఆఫ్ ఇట్.
0: కనుకనే మనం పట్టినటువంటి దీక్షను సాధిస్తూ రావాలి.
1: అండ్ హావ్ ఎ స్ట్రాంగ్ డిటర్మినేషన్.
0: పట్టిన పట్టేదో పట్టనే పట్టి తిరిగి పట్టు నెగ్గడి దాకా అట్టే ఉండు.
1: హావ్ ఇన్ డిటర్మిన్ కంటిన్యూ కంటిన్యూ ఎఫర్ట్ అంటిల్ యు అచీవ్ ఇట్.
0: కోరినదేదియో కోరనే కోరితిరి.
1: హావ్ ఇన్ డిజైర్.
0: కోరిన కోరికయో కూడనే కోరితిరి. కోరికనే విడిదాకా విడవకుండు.
1: అంటిల్ ద డిజైర్ ఇస్ ఫుల్ఫిల్ నెవర్ గో బ్యాక్.
0: తలచినదేదియో తలచునే తలచితిరి.
1: హావింగ్ థాట్ ఓవర్.
0: తలపు తీరుడు దాకా పోవకుండా.
1: అండ్ థాట్ ఇస్ రియలైజ్డ్. డోంట్
0: అడిగినదేదియో అడగనే అడిగి తెలియ.
1: హావింగ్ ఆస్క్ ఫర్ ఇట్.
0: అడిగినది దాకా విడవకుండు.
1: నెవర్ గో అంటిల్ ఇట్ ఇస్ గివెన్.
0: కోరు పడలేక మీరైన ప్రోబు వలయు.
1: అంటిల్ యు షుడ్ డ్రాప్ డౌన్ అవుట్.
0: వడలు తెలియక మీరైన అడగవలయు.
1: ఆర్ యు హావ్ టు ఆస్క్.
0: ఇది మన ఇద్దరికి సంబంధము.
1: దిస్ ఇస్ ద రిలేషన్షిప్.
0: వడలు తెలియక మీరైనా అడగాలి.
1: యు హావ్ టు ఆస్క్ అవుట్ ఆఫ్ డిస్కస్.
0: కోరు పడలేక నేనైనా ప్రోవాలి.
1: అండ్ భగవాన్ హస్ టు
0: బ్లెస్ యు. ఇద్దరి సంబంధం ఈ రకమైన పింటియొక్క ఉండాలి.
1: దిస్ ఇస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ యు అండ్ భగవాన్.
0: సత్కార్యాలకు మీరు ప్రయత్నం చేయండి.
1: స్టార్ట్ డూయింగ్ ఆల్ గుడ్ డీడ్స్.
0: సదాచార ప్రవర్తనను మరగండి.
1: ఫాలో ద గుడ్ ప్రాక్టీసెస్ ఇన్ లైఫ్.
0: మన స్త్రీలను కాపాడుతూ రండి.
1: దట్ ఇస్ ఆల్సో ప్రొటెక్ట్ ది ఇంట్రెస్ట్.
0: వారి యొక్క సౌభాగ్యమే మన దేశం యొక్క సౌభాగ్యం.
1: అండ్ ది రిచ్నెస్ ఆఫ్ దిస్ కంట్రీ డిపెండ్స్ అపాన్.
0: దేశం యొక్క సౌభాగ్యం ధనంతో కాదు వచ్చేది.
1: ఇట్స్ నాట్ ద మనీ దట్ మ్యాటర్.
0: భవనాలతో కాదు వచ్చేది.
1: ఇట్స్ నాట్ అవుట్ ఆఫ్ ఎనీథింగ్.
0: శీలముతో వచ్చేది. మన పవిత్రమైన భారతదేశం లోపల ఎంతమంది స్త్రీలో పవిత్రమైనటువంటి యొక్క గుణములు కలిగి గృహాన్ని నిలుపుకుంటూ
1: వచ్చారు.
0: నిరత సత్యప్రౌడి ధరణి నేలిన హరిశ్చంద్రుడి దరబాస్ ఎల్లలోకములు నలరాజు తన వెంట భూమిని
1: కొలుచుతున్నారు.
0: స్త్రీలంతా భారతదేశంలో పుట్టారు.
1: మెనీ పీపుల్ హావ్ టేకెన్ బర్త్ ఇన్ దిస్ ల్యాండ్.
0: మరణించినటువంటి భర్తను కూడా తెచ్చుకున్నారు తిరిగి సావిత్రి వంటి స్త్రీలు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద వన్ ఆఫ్ లైక్ సావిత్రి కుడ్ బ్రింగ్ హర్ బ్యాక్ టు లైఫ్. ద
0: సుమతి అంటే ఆమె సూర్యోదయమే కాకుండా చేసింది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ సుమతి ఆల్సో కుడ్ సీ దట్
0: అట్టి పవిత్రమైన శక్తి కలిగినటువంటి స్త్రీలు మన భారతదేశంలో ఉన్నారు.
1: దిస్ ఇస్ ద ల్యాండ్ ఆఫ్ మెనీ ఆఫ్ ది లేడీస్ ఆఫ్ క్యారెక్టర్.
0: కదా అట్టి స్త్రీ గౌరవాన్ని మనం కాపాడుతూ రావాలి. స్త్రీలంటే మనం లెక్క లేకుండా చూస్తున్నాము. ఆడవారంటే పనికిరాని వారిగా భావిస్తున్నాము. చాలా తప్పు తప్పు తప్పు.
1: బిగ్ మిస్టేక్ టు ఫీల్
0: దేశం యొక్క సౌభాగ్యం అంతా వారిపై ఆధారపడి
1: గ్రేట్నెస్ ఆఫ్ ద కంట్రీ డిపెండ్స్ ఆన్ విమెన్.
0: కనుక ఆ స్త్రీల యొక్క గౌరవాన్ని మనం కాపాడుతూ రావాలి.
1: సో వి హావ్ టు మెయింటైన్ అండ్ సేఫ్ గార్డ్.
0: ఇది మీ యొక్క గొప్ప విద్య.
1: And this is true.
0: ఇలాంటి విద్యను మీరు నేర్చుకోండి.
1: దిస్ ఎడ్యుకేషన్ యు హావ్ అక్వైర్డ్.
0: ఏదో ఒక పెద్ద డిగ్రీ తీసుకుంటానే ఫారెన్ పోయేసి అక్కడ ఇంత ధనము సంపాదించుకోవటం కాదు గొప్పతనం.
1: ఎడ్యుకేషన్ డజంట్ మీన్ అక్వైరింగ్ ఎ డిగ్రీ అండ్ గోయింగ్ అబ్రాడ్.
0: కనుక అది కాదు, మన భారతదేశం యొక్క గౌరవాన్ని మనం కాపాడాలి.
1: అండ్ యూ హావ్ టు సీ ద కల్చర్.
0: భారతీయ సంస్కృతిని మనం నిలబెట్టాలి.
1: ద కల్చర్ ద కంట్రీ షుడ్ ఫ్లై హై.
0: కనుక మనం మంచి పనుల్లో ప్రవేశించాలి.
1: వీ షుడ్ డు గుడ్ యాక్టివిటీ.
0: ఎవరైనా మనల్ని దూషించినా కానీ వారిని మనం దూషించుకోకుండా ప్రేమతో వారిని ప్రేమించాలి.
1: ఇఫ్ ఎనీవన్ క్రిటిసైజెస్ యు, యెట్ యు లవ్ హిమ్.
0: దీనికి నేనే సాటి.
1: భగవాన్ ఇస్ ద విట్నెస్ అండ్ ఎగ్జాంపుల్.
0: నేనే దీనికి విట్నెస్.
1: భగవాన్ ఇస్ ద విట్నెస్.
0: మై లైఫ్ ఈజ్ మై మెసేజ్.
1: భగవాన్ లైఫ్ ఈజ్ హిస్ మెసేజ్.
0: కనుకనే మీరు కూడా ఈ విధంగా ఉండి
1: బెటర్ యూ ఫాలో హిమ్.
0: మంచికి ఎన్నో వస్తుంటాయి చెడ్డలు.
1: ఫర్ ఆల్ గుడ్ థింగ్స్ దేర్ విల్ బి
0: ఆబ్స్టకల్స్. కాసిన చెట్టుకి రాళ్ళు దెబ్బలు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద ట్రీ ద బేర్ ద ఫ్రూట్స్ విల్ రిసీవ్ ఆల్ ద స్టోన్స్.
0: ఫలమే లేకపోతే రాళ్ళు ఎవరు విసురుతారు?
1: దేర్ ఆర్ నో ఫ్రూట్స్ నో ఎవరు విసురు.
0: మంచి చేసే వాళ్ళకి ఇలాంటివంతా వస్తుంటాయి.
1: ఓన్లీ దోస్ దట్ గుడ్ డు గుడ్ ఫేస్ ఆబ్స్టకల్స్.
0: కనుక మనం ఏమాత్రము భయపడకూడదు.
1: డోంట్ బి అఫ్రైడ్ ఆఫ్ ఎనీథింగ్.
0: చిక్కినటువంటి రాయిని మనం అనేక రకంగా కోసినప్పుడే అది గొప్ప విలువైన వజ్రంగా తయారవుతుంది.
1: స్టోన్ దట్ ఇస్ కట్ ఇన్ సెవెరల్ డైరెక్షన్స్ వుడ్ షేప్ ఇంటూ ఎ డైమండ్.
0: ఆ కోతలేగిని కొయ్యకపోతే వజ్రానికి విలువే లేదే.
1: వితౌట్ కటింగ్ ద డైమండ్ హ్యాస్ నో వాల్యూ.
0: కాబట్టి దూషణ లేకపోతే మన భూషణ పైకి రాదే.
1: వితౌట్ క్రిటిసిజం యు కెనాట్ కమ్ అప్ ఇన్ లైఫ్.
0: కాబట్టి దూషణ వచ్చినా కూడా మనం లెక్క చేయకుండా మన యొక్క భూషణ మనం కాపాడుకోవాలి.
1: డోంట్ బి మైండ్ఫుల్, డోంట్ కేర్ ఎనీ క్రిటిసిజం.
0: మనం చేయవలసిన మంచిని మనం పట్టుకోవాలి.
1: వి షుడ్ డు ద గుడ్ వి వాట్ సపోజ్.
0: ఈ విధంగా మన కాలేజీ పిల్లలంతా కూడాను ఆదర్శప్రాయులుగా నిలచాలని నేను ఆశిస్తున్నాను.
1: భగవాన్ ఎక్స్పెక్ట్స్ దట్ ఆల్ అవర్ కాలేజ్ స్టూడెంట్స్ షుడ్ బి ఐడియల్స్.
0: ఆనాడి కృష్ణుడి జత లోపల, బలరామ జత లోపల గోపాలు ఉండి ఎన్ని విధమైనటువంటి ఆదర్శాన్ని నిరూపించారు.
1: ఆల్ బాయ్స్ హావ్ లెర్న్డ్ ఫ్రమ్ కృష్ణ అండ్ బలరామ.
0: ఈనాడు మీరు విద్యార్థులుగా ఉంటుంది.
1: Today you are students.
0: మీరు ఈ ఆదర్శాన్ని దేశానికి అందించాలి.
1: యూ షుడ్ షేర్ దిస్ ఐడియలిజం విత్
0: తల్లిదండ్రులను గమనించాలి.
1: And you should show an example.
0: తల్లిదండ్రులను ప్రేమించాలి.
1: You should love your parents.
0: తల్లిదండ్రులకు తగినటువంటి ఒక సేవలు మనం చేయాలి.
1: You should serve your parents.
0: వారి ఆజ్ఞను శిరసావహించాలి.
1: You should obey their command.
0: అది మన ప్రధానమైన భారతీయ సంస్కృతి.
1: That is the culture of Bharat.
0: భారతీయ సంస్కృతిలో లోక సమస్త సుఖినో భవంతు, అది మన ప్రధాన లక్ష్యం.
1: The culture of Bharat wants you to pray for the entire world.
0: అందరూ సుఖంగానే ఉండాలి. నేనొకడు మాత్రమని అనుకోకూడదు. ఈ స్వార్థాన్ని త్యజించాలి.
1: Sacrifice selfishness.
0: పరార్థాన్ని పెంచుకోవాలి.
1: Love more spirituality.
0: పరమార్థాన్ని తెంచుకోవాలి.
1: And then you should grow more in spirituality.
0: ఇది నిజమైనటువంటి యొక్క విద్య.
1: This is true education.
0: ఆ విద్యను మీరు పోషించుకోండి.
1: That see that you are educated in this way.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: మనము
1: we
0: చదివిన చదువులంతా కూడాను కేవలం ధనార్జన కోసం కాదు.
1: Not meant for money.
0: గుణార్జన కోసము.
1: It's only to cultivate virtue.
0: ధనము బలము చెరివి మూడింటిని పెంచుకుంటున్నారు.
1: We are just growing more and more money, strength and association.
0: కాని గుణమును పెంచుకోవాలి.
1: We are not developing.
0: కలిమి చలిమి బలము ప్రధానం కాదు.
1: It is not the friendship, it is not.
0: గుణము చాలా ప్రధానమైనటువంటిది.
1: And it's not that important.
0: గుణము లేకపోతే ఎంత చలిమి ఉండి ప్రయోజనం ఏమిటి?
1: Without guna
0: ఎంత ధనము ఉండి ప్రయోజనం ఏమిటి?
1: Useless.
0: ఎంత ఇది ఉండి ప్రయోజనం? కాబట్టి మనం గుణాన్ని పెంచుకోవాలి.
1: So we have to cultivate virtues.
0: కనుక గుణవంతులు కావాలి మీరందరూ.
1: So you should be virtuous one.
0: గుణవంతులై భారతదేశం యొక్క చరిత్రను ప్రపంచమంతా చాటాలి. అందరూ త్వరలోపలనే మన భారతదేశంతో ఐక్యత అవుతారు.
1: Very soon there will be unity in this country.
0: ఈనాడు కృష్ణాష్టమి.
1: Today is Krishnashtami.
0: భగవంతుని పుట్టిన దినము.
1: a birthday of God.
0: ఈనాడు మీకు ఒక ప్రామిస్ చేస్తున్నాను.
1: భగవాన్ ఇస్ గివింగ్ ఎ ప్రామిస్ టుడే.
0: అన్ని దేశముల వారు కూడాను,
1: పీపుల్ ఆఫ్ ఆల్ కంట్రీస్,
0: పాకిస్తాన్, చైనా, జర్మనీ, రష్యా, అంతా కలిసి ఒక్క ద్వితిగా పరుస్తాయి.
1: ఆల్ విల్ బి వన్ స్టాండ్ యునైటెడ్ నౌ.
0: ఆ విధంగా మనం సాధించాలి. కారణము మన భారతీయుల యొక్క మంచి స్వభావమే.
1: బికాస్ ఇట్ ద గుడ్ నేచర్ ఆఫ్ భారత్.
0: ఆ మంచితనమే ఈ యొక్క ఐక్యమత్యతకు మూల కారణం.
1: యువర్ గుడ్నెస్ విల్ లీడ్ టు యూనిటీ.
0: కనుక ఈ యూనిటీ కావాలి.
1: యూనిటీ ఇస్ ఎసెన్షియల్.
0: యూనిటీ లోపలనే ప్యూరిటీ ఉంటుంది.
1: దేర్ ఇన్ యూనిటీ లైస్ ద ప్యూరిటీ.
0: ఈ ప్యూరిటీ లోపలనే ఎంతైనా మనం దైవత్వం, డివినిటీ వస్తుంది.
1: ప్యూరిటీ విల్ టేక్ యు ద డివినిటీ.
0: అదే డివినిటీ.
1: దట్ ఇస్ ద డివినిటీ.
0: ఆ డివినిటీ కావాలంటే మనం యూనిటీ కావాలి.
1: ఫర్ ద డివినిటీ యూనిటీ.
0: యూనిటీ కావాలంటే ప్యూరిటీ ఉండాలి.
1: ఫర్ యూనిటీ ప్యూరిటీ ఇస్
0: రిక్వైర్డ్. కాబట్టి ప్యూరిటీ నుంచి యూనిటీ, యూనిటీ నుంచి డివినిటీ.
1: దేర్ఫోర్ యు హావ్ ద యూనిటీ టు గెట్ ద డివినిటీ.
0: అలాంటి డివినిటీని మనం సంపాదించుకోవాలి.
1: దట్ డివినిటీ వి షుడ్ అచీవ్.
0: भजन बिना सुख शांति नहीं. हरि भजन बिना

कोई अपना नहीं। भगवान बिना कोई

0: वंशि नदीर्थाना ఎందరో మహనీయులు తపస్సు చేసి దాన ధర్మములు చేసి శరీరమును త్యాగం చేసి ఎన్నియో విధములుగా దైవాన్ని ప్రార్థించారు. కాని మరికొందరు గొప్ప శాస్త్రములను బోధించుతూ ప్రచారం సరుపుతూ జగత్తులో నలుమూలన తిరిగి తమ జీవితమును అంతిము గావించుకున్నారు. కాని దైవం యొక్క కృప ప్రేమ లభ్యము కాలేదు. కారణం సజ్జనం సేవనం వినా సత్పురుషుల యొక్క మహనీయుల యొక్క సేవలు సరిపినప్పుడే ఈ తపశక్తి ఫలిస్తుంది. కానీ సేవలు లేక ఎన్ని విధముల ధ్యానం చేసినప్పటికీ ఈ తపస్సు సిద్ధించలేదు.
1: There are many noble souls who did penance, acts of charity, sacrifice and prayed to God for liberation. Well, there are many who have gone through sacred texts, propagated the divine message and sacrifice their lives, but they could not receive God's grace and love. The reason is, one has to serve the noble souls, the saints and seers, which is much more than the power or the penance or any austerity.
0: ఈనాడు మన విద్యార్థుల యొక్క పుణ్యము చాలా గొప్పది.
1: This day is the result of several of the vast meritorious deeds of our students.
0: అనేక మంది మహనీయులను స్మరించి స్పర్శించి సంభాషణలు సలిపి వారి అనుగ్రహమును పొందుతూ వచ్చారు.
1: They have had number of opportunities to listen to and to touch and to associate themselves with the noble people.
0: Darshana sparshana sambhashanalu chetane bharatiyulu ento mandi krutarthulainaru.
1: There are many bharatiyas who could redeem their lives by the touch, the glimpse and conversation with the divine.
0: Neti kaliyuga prabhavam cheta bhakti saddalu nasinchi nastikatvam perigi అనేక విధములుగా దారి తప్పి పోతున్నటువంటి విద్యార్థులకు ఇలాంటి బోధనలు చాలా అవసరం.
1: As a result of the effects of Kali age, devotion and sincerity are fast disappearing and people are turning atheistic in their tendencies and are totally perverted. Under these conditions, teachings are absolutely needed.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: కేవలము ఒక వ్యక్తిని దర్శించినంత మాత్రమున మన మనోభిష్టం నెరవేరదు. మరొక వ్యక్తిని స్పర్శించడం వలన మన అభిష్టం నెరవేరదు. వారితో సంభాషణ జరిపినప్పటికీ మన యొక్క శాంతి ఫలం కాదు. కానీ దర్శన స్పర్శన సంభాషణ చేతనే మానవుని యొక్క హృదయము పాలించి శాంతి చెందును.
1: By mere enjoying the glimpse or conversation would not fructify our long felt need. All these three together, the glimpse of the vision of such people, conversation and their touch.
0: ఒక వ్యక్తిని దర్శించినంత మాత్రమున మన మనోభిష్టం నెరవేరదు. మరొక వ్యక్తిని స్పర్శించడం వలన మన అభి

0: these three together, the glimpses, the vision of such people, conversation and their touch certainly would pacify our heart, giving openness.
1: మానవుడు తరించుటకు నవవిధ మార్గములు అత్యవసరము.
0: There are 9 paths of devotion prescribed for human liberation.
1: శ్రవణం,
0: listening,
1: కీర్తనం,
0: singing,
1: విష్ణు స్మరణం,
0: chanting,
1: పాద సేవనం,
0: service,
1: వందనం,
0: salutation,
1: అర్చనం,
0: worship,
1: దాస్యం,
0: servitude,
1: స్నేహం,
0: friendship,
1: ఆత్మనివేదనం,
0: self surrender.
1: శ్రవణ మనన ధ్యాసన చేత మానవుని యొక్క జన్మం సార్థకం గావించుకోగలడు.
0: Man can work for his liberation by shraddha, sincerity, the shravana, listening and constant practice.
1: పిల్లలు, ఈనాటి పిల్లలు మహా తెలివితేటలు కలిగినటువంటి వారు.
0: The modern generation of students are highly intelligent.
1: కానీ ఆ తెలివితేటలన్నీ కూడాను సద్వినియోగపరుచుకున్న వారెంతో జన్మ సార్థకం చేసుకున్నవారు.
0: They have to make proper use of their intelligence and get redeem their lives.
1: కాని ఇప్పుడు ఈ జన్మముకు తగినటువంటి మార్గము ఆధ్యాత్మికమే.
0: For this human life, it is only the spiritual path which is most appropriate.
1: కాని ఈనాటి విద్యార్థులు తెలివితేటలన్నీ కూడాను పెడమార్గం పట్టించి వాదోపవాదముల చేత కాలంని వ్యర్థం గావించుకుంటున్నారు.
0: The modern generation of students, because of their very high intelligence, they indulge in argumentation and waste their time.
1: ముఖ్యముగా దైవము యొక్క అనుగ్రహము ఒక ప్రేమకు మాత్రమే లభ్యమవును.
0: Most importantly, one can be the recipients of God's grace through love only.
1: ఈ ప్రేమ దైవానుగ్రహం చేయాలి తప్ప మరొక మార్గంలో మనకు లభ్యం కాదు.
0: ఇట్ ఈస్ ఓన్లీ ద లవ్ దట్ యు గెట్ ఇట్ అవుట్ ఆఫ్ గాడ్స్ ఇన్ఫినిట్ మర్సీ.
1: ఈ ప్రేమ ఒక్కటి మాత్రమే భగవంతుని అనుగ్రహించినటువంటి చక్కని రాజమార్గము.
0: దిస్ లవ్ ఈస్ గాడ్స్ గిఫ్ట్ విచ్ ఈస్ ద రాయల్ పాత్.
1: ఆ రాజమార్గమును మనం అనుసరించటం చేత మనము కూడాను ధన్యులమవుతామనేటువంటి విశ్వాసం విద్యార్థుల్లో అభివృద్ధి కావాలి.
0: The students should have strong faith that they should tread along the royal path of love and get liberated.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: విద్య అనగా కేవలము గ్రంథ పరిచయం మాత్రమే కాదు.
0: స్టూడెంట్ షుడ్ నాట్ లిమిట్ హింసెల్ఫ్ విత్ గెటింగ్ హింసెల్ఫ్ ఫెమిరలైజ్డ్ విత్ టెక్స్చువల్
1: గ్రంథ పరిచయం చేత కేవలం మనకు లభ్యమయ్యేటువంటిది విషయం మాత్రమే లభ్యమవుతుంది.
0: ద టెక్స్చువల్ నాలెడ్జ్ విల్ గివ్ యూ ఓన్లీ ఇన్ఫర్మేషన్.
1: దైవానుగ్రహం కలగాలంటే ఆ యొక్క గ్రంథ పరిచయం చేత దాన్ని ప్రాక్టికల్ గా ఉంచి తద్వారా దైవానుగ్రహమునికై ప్రార్థించాలి.
0: ఇన్ అడిషన్ టు దిస్ టెక్స్చువల్ నాలెడ్జ్ వీ హ్యావ్ టు ప్రాక్టీస్ వాట్ ఈస్ కంటెయిన్ దేర్ ఇన్ అండ్ హ్యావ్ టు ఫెర్వెంట్లీ ప్రే ఫర్ గాడ్స్ గ్రేస్.
1: ప్రేమ ప్రధానమైనటువంటిది.
0: లవ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్.
1: మానవుడు ప్రేమ చేతనే ఎన్నో విధములైనటువంటి శక్తులను సాధిస్తూ వచ్చాడు.
0: మ్యాన్ హ్యాస్ బీన్ అచీవింగ్ వేరియస్ ఫ్యాకల్టీస్ త్రూ లవ్.
1: మనస్సు యొక్క స్వాధీనము, సాధన యొక్క స్వాధీనము, ప్రకృతి యొక్క స్వాధీనము ఒక ప్రేమ చేతనే లభ్యమవుతుంది.
0: హీ కుడ్ విన్ ఓవర్ హిజ్ మైండ్, he could fulfill his spiritual practice and also win over the ways of nature only by love.
1: Durgunamulu duralochanalu dustakamulu cheta manasu swadhinam eppatiki kaadu.
0: The mind can never be controlled by joining the bad company, resorting to bad practices and entertaining wicked ways.
1: Bhavyamaina prema chetane manavuniki kontha varaku sarthakata kalugutundi.
0: It is only the divine, ever fresh, unpolluted love that will liberate us ultimately.
1: ప్రతి మానవుని ఎందుకు కూడాను

0: తగనేటి శక్తి ఒక ప్రేమ.
1: ఇట్ ఈజ్ ఓన్లీ ది ఇన్ఫినిట్ లవ్ విచ్ ఇస్ ఇన్హెరెంట్ ఇన్ మ్యాన్.
0: ఎన్ని విధములు సాధన సరిపోయినప్పటికీ ప్రేమ తరిగేటువంటిది కాదు, పెరుగుతూనే వస్తుంది.
1: ఇన్ స్పైట్ ఆఫ్ కంటిన్యూడ్ స్పిరిచువల్ ప్రాక్టీస్ వాట్స్ ఎవర్ ద లవ్ గోస్ ఆన్ ఇంక్రీజింగ్, ఇట్ నెవర్ డిమినిషెస్.
0: ప్రాకృతమైనటువంటి ప్రేమ కాదు, పరాకృతమైనటువంటి ప్రేమ.
1: ఇట్స్ నాట్ వరల్డ్లీ లవ్, ఇట్ ఇస్ స్పిరిచువల్ లవ్.
0: దైవాన్ని మనం నిరంతరం కూడాను తల్లిదండ్రుల వలె ప్రేమిస్తూ రావాలి.
1: యూ షుడ్ లవ్ గాడ్ యాజ్ మచ్ యాజ్ యూ లవ్ యువర్ ఫాదర్ అండ్ మదర్.
0: ఆ ప్రేమకు మించినటువంటి మరొక ప్రేమ ఈ జగత్తులో కలరాదు.
1: దేర్ ఇస్ నథింగ్ ప్యారలల్ టు ద డివైన్ లవ్.
0: దీనిని డివైన్ లవ్ డివైన్ లవ్ అని చెప్తారే కాని అది డివైన్ కాదు.
1: Though we declare it as divine love, it is not so.
0: దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి ప్రేమ.
1: It is bhavya, the ever new, and is divine spiritual.
0: కనుక ప్రతి యువకుడును తెల్లవారు లేచినది మొదలుకొని సాయంకాలం పరుడునంత వరకు కూడాను ఈ ప్రేమ చేతనే తాను ధన్యుడు కావాలి.
1: దేర్ఫోర్ వన్ కెన్ హ్యావ్ ఫుల్ఫిల్మెంట్ ఇన్ లైఫ్ by practicing developing love from dawn to dusk.
0: Toti manavulanu snehituluga bhavinchukoni varandanni preminchali.
1: We have to consider everyone as our friends and
0: love. Toti manavulu varini kudanu preminchali.
1: We have to love the fellow men.
0: Ee prema chetane jagatanta ikudanu okkadiga marchavachu.
1: The whole world becomes one only by love.
0: Prapanchamantainu okkadiga maravalanna ఒక ప్రేమ మాత్రం తప్ప అన్య మార్గంలో ఇది స్వాధీనం కాదు.
1: ద వరల్డ్ క్యాన్ బి యునైటెడ్ ఓన్లీ బై లవ్ అండ్ బై నో అదర్ వే.
0: కాన విద్యార్థులారా, మీరు విద్య నిమిత్తమై అనేక రకమైనటువంటి పాటు పడుతున్నారు.
1: స్టూడెంట్స్ యు ఆర్ స్ట్రైవింగ్ హార్డ్ టు అక్వైర్ నాలెడ్జ్ ఎడ్యుకేషన్.
0: ఈ విద్య చేత కొన్ని గ్రంథములను మీరు పాస్ చేయవచ్చు.
1: You may successfully go through certain texts.
0: కాని అవన్నీ కూడాను నెగటివ్ పదం.
1: They are all negative, totally.
0: కాని పాజిటివిటీ కావాలి మనకు.
1: But what we need is positivity.
0: దివ్యమైనటువంటి ప్రేమ, శాంతము, దయ, సహనము, సానుభూతి ఇత్యాది గుణములు మనలో ఎన్నియో ఉన్నాయి.
1: There are qualities like love, peace, compassion, forbearance, sympathy, immanent in us.
0: ఇట్టి తరగనటువంటి యొక్క గుణములు మానవుని యందు ఎన్నో ఉన్నవి. వాటిని మనము సరైనటువంటి అభ్యాసం చేత స్వాధీనం చేసుకోవాలి.
1: By constant practice, we can foster them, we can grow these noble qualities.
0: ఎందరో పెద్దలందరూ కూడా భారతదేశం నందు ఇలాంటి మార్గం చేతనే తరిస్తూ వచ్చారు.
1: Many elders in the past were liberated in this sacred land of Bharat by this way.
0: Manavuni manasunu marchavalante prema chetane marchali.
1: It is only the love that alone can transform the mind.
0: Ee prema lekunda denikini adi maradu.
1: Mind can never be changed without love.
0: Manasu manasu manasu ee manasu anetuvantidi elantido meeku telusunu.
1: You know what mind is.
0: Manasu chaala kathinamainatundi.
1: Mind is so strong.
0: Chaala shakti galinatundi.
1: It is powerful.
0: Manasu anetundi deeniki labhyam kaadu.
1: It cannot be controlled by any other way.
0: Oka prema chethe maatrame manasu manaku labhyam avutundi.
1: It can be brought under control mind only by love.
0: Kanuka vidyarthulara,
1: students,
0: మీ ప్రేమలన్నింటి కూడాను కేవలం దైవం నిమిత్తమై దీనికి దారబోయండి.
1: ద లవ్ హ్యాస్ టు బి సరెండర్డ్, హ్యాస్ టు బి సెంటర్డ్ ఫర్ ద డివైన్.
0: ఈ ప్రేమను చదువుల నిమిత్తమై ఎంత దారబోసినటువంటి వారు లోకంలో ఎంతో మంది ఉన్నారు, కానీ వారందరూ ఆ దైవాన్ని పొందగలిగినారా?
1: దర్ ఆర్ మెనీ పీపుల్ దట్ లవ్ ఇన్ఫర్మేషన్ అండ్ నాలెడ్జ్. డూ దే లవ్ గాడ్? నో.
0: కాదు కాదు కాదు.
1: సర్టన్లీ నాట్.
0: ఏకాంత వాసం చేసి ఆ ఏకాగ్రతమైనటువంటి యొక్క మనసు లోపల ఈ పవిత్రమైనటువంటి దైవచింతన చేసినప్పుడే అది మనకు ప్రాప్తిస్తుంది అనేటువంటి సత్యాన్ని వాడు గుర్తించి వర్తించాలి.
1: ఇట్ ఈస్ అబ్సల్యూట్ నెసెసిటీ టు నో ద బేసిక్ ఫ్యాక్ట్ అండ్ కండక్ట్ అవర్ సెల్ఫ్ దిస్ వే, దట్ వీ హ్యావ్ టు బి ఇన్ సాలిట్యూడ్, టర్న్ అవర్ మైండ్ ఇన్ వర్డ్ అండ్ థింక్ ఆఫ్ గాడ్.
0: కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు ఎన్ని చదివినప్పటికీ,
1: ఇన్ స్పైట్ ఆఫ్ యువర్ లెర్నింగ్,
0: ఎన్ని శాస్త్రములు మీరు బోధించినప్పటికీ,
1: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ సీక్రెట్,
0: ప్రేమ శాస్త్రం చేత తప్ప అన్ని శాస్త్రములకి ఇది లభ్యం కాదు.
1: ఇట్ ఈస్ ఓన్లీ త్రూ ద టెక్స్ట్ శాస్త్ర ఆఫ్ లవ్ యూ కెన్ ఎక్వైర్ అచీవ్ బట్ బై నో అదర్ వే.
0: ప్రేమకు వశమైనటువంటి యొక్క దైవము మరి దేనికి నీ వశం కాదు.
1: గాడ్ సబ్మిట్స్ టు లవ్ అలోన్ బట్ నో అదర్ థింగ్.
0: ప్రేమకు భగవంతుడు చాలా సులభంగా వశమవుతాడు.
1: ఇట్స్ క్వైట్ ఈజీ టు హ్యావ్ గాడ్ ఓన్లీ బై ద పాత్ ఆఫ్ లవ్.
0: కనుక ప్రేమ చేతనే మీరు దైవాన్ని పొందండి.
1: దేర్ఫోర్ అచీవ్ డివినిటీ బై లవ్.
0: దైవము ఇచ్చినటువంటి ఒక శక్తి ఈ లేఖంలో మరొకటి కనిపించదు.
1: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ నో గ్రేటర్ హైయర్ పవర్ దాన్ లవ్.
0: కనుక ప్రపంచంలో అన్నీను చింతనే.
1: వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ యాంగ్జైటీస్.
0: పుట్టుట ఒక చింత.
1: బర్త్ ఇస్ వరీ.
0: భూమి నుండి చింత.
1: లైఫ్ ఆన్ ఎర్త్.
0: సంసారం ఒక చింత.
1: ద ఫ్యామిలీ లైఫ్.
0: చావు చింత.
1: డెత్.
0: బాల్యమంతయు చింత.
1: చైల్డ్హుడ్.
0: వార్ధక్యం ఒక చింత.
1: ఓల్డ్ ఏజ్.
0: జీవించుట ఒక చింత.
1: లైఫ్.
0: చెడుపు చింత.
1: ఫెయిల్యూర్.
0: కర్మలన్నీ చింత.
1: యాక్షన్స్.
0: కష్టములు ఒక చింత.
1: డిఫికల్టీ.
0: సంతసం ఒక చింత.
1: హ్యాపీనెస్.
0: వింత చింత.
1: ద మిస్టరీ.
0: సర్వచింతల బాబడి సర్వేశ్వ ప్రేమ. ఒక్కదానిని మీరు సాధించాలంటే సర్వచింతలు కూడాను దానికి వశమైపోతాయి.
1: ఆల్ దీస్ వరీస్ క్యాన్ బి సాల్వ్డ్ బై థింకింగ్ ఆఫ్ గాడ్ ఓన్లీ, హూ ఈజ్ ఓన్లీ అవర్ రిఫ్యూజ్.
0: ఇట్టి పవిత్రమైన ప్రేమను మీరు ఈనాడు వ్యర్థం చేసుకుంటున్నారు.
1: వీఆర్ నాట్ మేకింగ్ ప్రాపర్ యూజ్ ఆఫ్ ది సీక్రెట్ లవ్ విద్ ఇన్ అస్.
0: భౌతికమైన విద్యను నేర్చండి, తప్పులేదు.
1: ఎక్వైర్ సెక్యులర్ నాలెడ్జ్, నథింగ్ రాంగ్ అబౌట్.
0: కానీ శాశ్వతమైన సత్యమైన నిత్యమైనటువంటి యొక్క దైవ ప్రేమను పొందుటకై దీన్ని దారబోయాలి.
1: బట్ ద ట్రూ ఎడ్యుకేషన్ లైజ్ ఇన్ ఎక్వైరింగ్ దట్ విచ్ ఇస్ ఎటర్నల్ ట్రూత్, దట్ విచ్ ఇస్ ఇమ్మోర్టల్ డివినిటీ.
0: ఎందరో మంది పెద్దలు,
1: మెనీ ఎల్డర్స్,
0: ఇలాంటి ఘనులు,
1: సచ్ మైటీ గ్రేట్ పీపుల్,
0: ప్రపంచమంతా సంచరించి,
1: హావ్ గాన్ రౌండ్ ద వరల్డ్,
0: వారి ప్రబోధన చేత,
1: త్రూ దేర్ టీచింగ్స్,
0: జగత్తును ఎంతైనా ఉద్ధరిస్తూ వచ్చారు.
1: దే కుడ్ వర్క్ ఫర్ అడ్వాన్స్మెంట్ ప్రోగ్రెస్ ఆఫ్ హ్యుమానిటీ.
0: ప్రాచీన విద్యులంతా లేకపోతే మన భారతదేశం ఇంకే గతి పట్టి ఉండేది.
1: వాట్ వుడ్ హావ్ హ్యాపెన్ టు భారత్ హ్యాడ్ దేర్ నాట్ బీన్ పీపుల్ ఆఫ్ దిస్ సార్ట్.
0: కనుక ప్రతి మానవుడు కూడాను పెద్దలను అనుసరించాలి.
1: ఎవ్రీవన్ హ్యాస్ టు ఫాలో ఎల్డర్స్.
0: వారు ఏమి చెప్పినా కూడాను అది ఒక శాస్త్రమంత ప్రమాణంగా తీసుకుని దాన్ని సాధించాలి.
1: వాట్ ఎవర్ దే సే యూ హ్యావ్ టు టేక్ ఇట్ యాజ్ ఎ స్టాండర్డ్ టెక్స్చువల్ టెక్స్ట్ శాస్త్ర అండ్ ఫాలో.
0: కనుక మీరు ఇంగ్లీష్ పదాలు గొప్పగా ఉపయోగించి దానివల్ల ఏదో అన్ని తెలిసినని మీరు గర్విస్తూ ఉండవచ్చును, కానీ ఆ గర్వము దీనికి ఏమాత్రము పనికిరాదు.
1: యూ మే ఫీల్ ప్రౌడ్ ఆఫ్ యువర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, దట్ ప్రైడ్ ఈజ్ యూస్లెస్ ఇన్ ఎనీ వే.
0: ఈ గర్వం అనేటువంటిది మానవుణ్ణి కేవలము ఒక అధుణ్ణి చేస్తున్నది.
1: ప్రైడ్ రూయిన్స్ మ్యాన్.
0: ఈ గర్వం చేతనే మానవుడు అతపతనమైపోతున్నాడు.
1: మ్యాన్ ఈజ్ టోటల్లీ స్పాయిల్డ్, పుట్ టు టోటల్ రూయిన్ బై ప్రైడ్.
0: ప్రేమ చేతనే మానవుడు ఎంతగానో అధికుడవుతున్నాడు.
1: బికాస్ ఆఫ్ లవ్ హీ కెన్ గ్రో టు హైట్స్.
0: కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ప్రేమను అభివృద్ధి పరచుకొని,
1: డెవలప్ లవ్
0: వినయ భయ విశ్వాసముల చేత,
1: విత్ ఆల్ ది ఒబీడియన్స్,
0: దైవాన్ని స్వాధీనం చేసుకుని,
1: అచీవ్ గాడ్,
0: తద్వారా మీరు తరించడానికి ప్రయత్నించండి.
1: And make every effort to liberate yourselves.
0: మానవుడు తరించటకు ప్రేమ ఒక్కటి తప్ప అన్య మార్గం ఏది గతి లేదు.
1: బట్ ఫర్ లవ్ దేర్ ఇస్ నో అదర్ పాత్ లీడింగ్ టు లిబరేషన్.
0: ఈ ప్రేమ ఎంత ధన్యుణ్ణో చేస్తుంది.
1: లవ్ విల్ సర్టన్లీ రిడీమ్ యూ.
0: పెద్దలందరూ ఈ ప్రేమ ద్వారానే గమ్యం చేరారు.
1: ఆల్ ఎల్డర్స్ రీచ్ గోల్ త్రూ లవ్.
0: కనుక మీరందరూ కూడాను ప్రేమను మాత్రం పోగొట్టుకొనక ప్రేమను మాత్రమే ప్రధానమైన లక్ష్యంగా తీసుకుని తద్వారా మీరు తరించండి.
1: నెవర్ లూజ్ లవ్. కీప్ లవ్ యాజ్ ద మెయిన్ గోల్ అండ్ గెట్ యువర్ సెల్ఫ్ లిబరేటెడ్.
0: ప్రేమ సులభంగా మీకు కనిపిస్తుండొచ్చును, కానీ దానికి మించినటువంటిది మరొక శక్తి ఈ జగత్తులో కానరాదు.
1: లవ్ మే లుక్ అపియర్ సో సింపుల్ బట్ దేర్ ఇస్ నో గ్రేటర్ పవర్ దాన్ దాట్.
0: ప్రేమకు మించినటువంటి శక్తి మరొకటి కానరాదు.
1: There is no other greater power than love.
0: Devame prema, premane devam.
1: God is love, love is God.
0: Live in love.
1: Live in love.
0: ఇదియే మీరు నేర్చుకోవాల్సినటువంటిది.
1: గాడ్ ఈజ్ లవ్, లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్ ఇస్ ద మెసేజ్ ఆఫ్ భగవాన్.
0: ప్రేమ ముదిత మనసే కపో రామ రామ.

పాలక మింట నిలిచియుండే. ఏ ప్రేమ శక్తిచే పుడమి పైబడకుండ కడలి రాయడు కాళ్ళు ముడుచుకొనియే. ఏ ప్రేమ శక్తిచే ఇరేడు లోకాలు గాలిదేవుడు సురటీలు విసురే. ఆ మహా ప్రేమ శక్తియే గొప్ప శక్తి. అనంతము అద్భుతము అద్వితీయమైన శక్తి నిండియున్నది బ్రహ్మాండ భాండమెల్ల.

0: That power of love that makes the entire world revolve like a wheel without the pivot. That power of love that makes the stars stand across the sky without falling on the ground. That power of love that holds the ocean restricted to itself without crossing its limitations. That power of love that makes the wind blow incessantly. That power of love that is infinite, which is mysterious and understandable, which is non-dual, that fills the entire universe. That is mighty one. This universe is full of love.
1: Prema Swarupulara.
0: Embodiments of love.
1: Bhagavan today prema.
0: God is love.
1: Prema ye Bhagavantuni Swarupam.
0: Love is the form of God.
1: Mama Ivamsu. Jiva Loke. Jiva Bhuta Sanatanahani. Gita Bodhinchet.
0: The lesson of Gita is that we are all the sparks of the divine.
1: Atti prema veda netvanti yokka bhagavantuni yokka premanu tanu ye vidhamga jagattantayinu prakatimpa chestunnado ade vidhamgane prati manavudu kudanu tama premanu jagattunuku prakatimpa cheyali.
0: God, the very embodiment of love, spreads his principle of love all over the universe. It is the bounden duty of every human being to share this love.
1: Anirvachaniyam prema.
0: Love is beyond all definition.
1: Itti prema tattvamunu manavudu gurtinchukolaleka tana premanu prakrutamainatunti bhautikamainatunti yokka vastu vahanala nimittamai dinni upayoginchukuntunnadu.
0: Man could not understand the greatness of love. On the other hand, he makes use of this love for worldly, physical, fleeting purposes.
1: Bhagavantudu gunatitudu.
0: God is beyond attributes.
1: Prema kudanu gunatitamainatundi.
0: Love transcends attributes.
1: Atti gunatitamainatundi premanu gunamulato cherchi manavattvamu tayaka janmamunu vyarthamu gavinchukuntunnadi.
0: Such love which transcends attributes has taken upon itself the attributes in human life and thus ruins itself.
1: Ee prakrutamaina jagattunandu talli biddala prema.
0: In this world we find a love between the mother and the child.
1: Ee prakrutamaina jagattunandu bharya bhartala prema.
0: In this world we find love between the husband and wife.
1: Anna tammula prema.
0: Love among brothers.
1: Bandhu mitrula prema.
0: Relations.
1: Ivannintri kudunu prema aneetundi padamutu upayoga petti ee jeevitani gaduptunnadu manavudu.
0: Man spends his life using this sacred word love for these worldly purposes and relationships.
1: Ee puttaka puramu ee bidda evaru ee talli evaru.
0: Before your birth, who is a mother, who is a child?
1: Appudu ee talli ki aa bidda paina prema unnada?
0: Do you expect mother to shower love on the child then?
1: Led.
0: No.
1: Bidda janminchina tarvatane ee talliki prema yerpadutundi.
0: It's only after the birth of the child the mother starts loving the child.
1: Pendiki puramu bharya bhartanu bharta bharyanu preminchukuntaru. Ivi kevalam eppati nunchi jarigindi. Pendi tarvatane jarigindi.
0: The love between husband and wife starts only after wedding, not before that.
1: ఇదే విధంగానే బంధుమిత్రుల ప్రేమ, అక్క చెల్లెండ్రి ప్రేమ, అన్నతమ్ముల ప్రేమ అన్నీ కూడా శారీరధారమైనటువంటి యొక్క నెగటివ్.
0: దిస్ ఫార్మ్ ఆఫ్ లవ్ అమంగ్ రిలేషన్స్, అమంగ్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఈజ్ జస్ట్ బాడీ రిలేషన్షిప్, ఫిజికల్ రిలేషన్షిప్.
1: ఈ దేహ సంబంధమైనటువంటి యొక్క సంబంధము ప్రేమ అని అనిపించుకోదు.
0: యూ కెనాట్ కాల్ దిస్ లవ్ బేస్డ్ ఆన్ ద బాడీ. Cannot call it love in the true sense.
1: Idi kevalam prakrutamaina sambandha bandhavyamainatundi danniga pochukovachu.
0: We can call it only physical worldly attachment, relationship.
1: Nijamaina premaku ichi puchukuneetundi sambandham kaani inka ye vidhamaina sambandham kaani ledu.
0: Actually speaking, the true love has neither giving nor receiving. It is beyond the two.
1: Bhagavantuni premistaru bhaktulu.
0: devotees love God.
1: Bhagavantuda, నాకు ఈ కార్యం జరిమేరినప్పుడు నీకు ఈ విధమైనటువంటి ముడుపుని చెల్లిస్తానంటాడు.
0: The devotee vows, pledges that he would do something if his desire is fulfilled.
1: నీకు ఇన్ని కొబ్బరికాయలు కొడతానంటాడు.
0: He will say that he will break the coconuts as an offering.
1: తుచ్చమైన బొచ్చునిచ్చి ఉచ్చమైన కోరికలు కోరుతాడు.
0: He offers mean hair to have mighty desire fulfilled in bargain.
1: కానీ ఇది భక్తియా?
0: You call it devotion?
1: కాదు కాదు.
0: No, not at all.
1: ఇచ్చి పుచ్చుకునేటువంటిది వ్యాపార సంబంధమైనటువంటిదే కానీ భక్తి సంబంధం కాదు.
0: That which gives and expects something in return is a matter of business, not devotion.
1: నిజమైన భక్తుడు కేవలము ఇచ్చుకోవటమే కానీ పుచ్చుకోవటం అనేటువంటిది ఉండదు.
0: A true devotee only gives and gives, never accepts.
1: కనుక అర్పితమే ఈ భక్తి యొక్క ప్రధానమైన కర్తవ్యం.
0: And that is the main duty of a devotee.
1: మానవ జీవితము ఐహిక ఆముష్మికముల మిళితము.
0: Human life is a combination here and hereafter.
1: కాని ఈనాటి మానవుడు ఆముష్మికమును విస్మరించి ఐహికమునే విశ్వసించి బుద్ధితో దీనిని అనుభవిస్తూ వస్తున్నాడు.
0: Man is experiencing his life on earthly sojourn, making use of intellect only, forgetting the life thereafter.
1: బుద్ధితత్వంతో అనుసరించినంత వరకు కూడాను ఇది కేవలము తనకు కాని సంఘమునకు కాని దేశమునకు కాని శాంతి భద్రత చేకూరవు.
0: So long he lives like this, neither he enjoys security nor the nation by and large.
1: కనుక ఈ విధమైనటువంటి సంబంధ బాంధవ్యమును మనం దూరం గావించుకుని హృదయ సంబంధమైనటువంటి ప్రేమతత్వాన్ని మనం పెంచుకున్నప్పుడే లోకములో శాంతి భద్రత చేకూరుతాయి.
0: యూ ఎక్స్పెక్ట్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఇన్ దిస్ వరల్డ్ వెన్ వన్స్ వీ గివ్ అప్ దిస్ బాడీ అటాచ్మెంట్ అండ్ డెవలప్ లవ్ హోల్ హార్టెడ్లీ.
1: సృష్టి తంత్రము ధర్మాధర్మములు సత్యాసత్యములు పాప పుణ్యములు శీతోష్ణములు అనేటువంటి యొక్క ద్వంద్వ సమన్వయమై ఉంటున్నది.
0: ద హోల్ యూనివర్స్ ఇస్ డ్యూయాలిటీ. You find righteousness, unrighteousness, the truth and untruth, the sin and the merit, the heat and cold.
1: కాని ఈ జగత్తు నందు కేవలం ధర్మం మాత్రమే ఉండుటకు వీలు కాదు.
0: It's not possible to expect only dharma in this world.
1: లేక అధర్మం మాత్రమే ఉండుటకు సాధ్యం కాదు.
0: It's not possible to expect unrighteousness either.
1: అధర్మం నిర్మూలం చేసి ధర్మం స్థాపించాలని ఆశిస్తుంటారు.
0: We expect the establishment of dharma in the place of adharma or unrighteousness.
1: ఇది అసాధ్యం.
0: It is impossible.
1: ధర్మా ధర్మముల యొక్క మిశ్రమమే ఈ జగత్తు.
0: This world is a combination of righteousness and unrighteousness as well.
1: ఇవి రెండు ఉండినప్పుడే మానవత్వమునకు ఒక విధమైనటువంటి ఉత్సాహం ఏర్పడుతుంది.
0: There lies the entire secret of happiness in human life.
1: ఈ జగత్తునందు ధర్మా ధర్మములు లేకుండా సత్యాసత్యములు లేకుండా ఏనాడు కూడా ఈ జగత్తు నిలువజాలదు.
0: This world cannot sustain without the twins dharma and adharma, that satya and asatya, the truth and falsehood.
1: కనుక రెండింటి యందు కూడాను ధర్మమును మాత్రమే మనం అంగీకరించి అధర్మమును మాత్రం విస్మరించి దానిని పరీక్షించుతూ పరీక్షిస్తూ జీవితాన్ని గడుపుతూ రావాలి.
0: We have to spend our life discriminating, accepting only dharma and righteousness, giving up adharma and unrighteousness.
1: కాని ఈనాటి మానవుడు ఎవరిది మానవ ధర్మము ఎట్టిది పశుధర్మము అనేటువంటి సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు.
0: Man is not able to understand his human temperament, human dharma, as against the pashudharma, the bestial quality.
1: Ahimsa, satyamu, sanubhuti, ee moodu kudanu sarva jeevula yokka samanamaina dharmamu.
0: There are three qualities which are uniform for all beings. One, ahimsa, non-violence. Satya, the truth. The sanubhuti, forbearance or sympathy.
1: Manavattvamu vismarinchi, కేవలం పశుత్వమును స్వీకరించి గుణమునందు బుద్ధి యందు పశుత్వమునే అభివృద్ధి పరచుకున్నంత వరకు కూడాను మానవుని యొక్క హృదయంలో శాంతి భద్రతలు ఏమాత్రం కూడాను నిలువజాలవు.
0: యూ కెనాట్ ఎక్స్పెక్ట్ పీస్ అండ్ సెక్యూరిటీ ల్యాండింగ్ ఇన్ ది హ్యూమన్ హార్ట్ మేకింగ్ యూజ్ ఆఫ్ ఇంటెలెక్ట్ సో లాంగ్ హీస్ బీస్టియల్ ఇన్ హిస్ బిహేవియర్.
1: ఆహార నిద్ర భయమైదనాదులు మానవునకు పశువునకు సమానమైనవి.
0: ద The qualities like food, raiment and shelter, the fear and sleep and procreation are common to the animal world and human population.
1: Manava dharmam yemiti, pashu dharmam yemiti.
0: So we have to know the manava dharma, the qualities of mankind, as against the qualities of an animal.
1: Nenu manavudanu ani anukovatamu visvasinchatamu ardha satyame.
0: To say that I am a human being is only half truth.
1: Rendava ardha satyamu నేను పశువుని కాదు అని నిర్ణయించుకోవాలి.
0: The decision that lies in the other half truth is to say that I am not an animal.
1: ఏకత్వమే నిత్య సత్యము.
0: That the eternal truth is the combination of these two.
1: నేను మానవుడను పశువుని కాదు, నేను మానవుడను పశువుని కాదు, నేను మానవుడను పశువుని కాదు అనేటువంటి సమన్వయాన్ని మానవుడు అభివృద్ధి పరచుకోవాలి.
0: He should establish the synchronicity between the two, that I am a human being, I am not an animal.
1: ఇంతతో మాత్రము ధర్మము నెరవేరదు.
0: Well, that doesn't fructify the principle of
1: నేను మానవుడనే.
0: I am a human being.
1: అయితే నేను స్త్రీనా పురుషుడనా?
0: Then am I a man or a woman?
1: నేను గృహస్థుడనా బ్రహ్మచర్యనా?
0: Am I a householder or a
1: servant? వానప్రస్థినా సన్యాసినా?
0: Am I a recluse or a renunciate?
1: అన్నింటి యొక్క విచారణ కూడా చేయాలి.
0: We have to inquire discreet clearly.
1: ఆయా స్థానములకు సంబంధించినటువంటి ధర్మమును మాత్రమే మానవుడు అనుసరించాలి.
0: Man should follow appropriate to his situation at that moment of time.
1: మానవుడు బ్రహ్మచారిగా ఉండి గృహస్థ ధర్మాన్ని అనుభవించకూడదు.
0: Man being a celibate cannot have experience of a householder.
1: అప్పుడే ఈ జగత్తు నందు ధర్మ సంకరణ ఏర్పడుతుంది.
0: There lies the mixing of confusion in
1: సంఘములో కల్లోలం ఏర్పడుతుంది.
0: There lies the agitation in mankind.
1: కనుకనే ధర్మం అనేటువంటిది ఏమిటి అనేటువంటి విషయాన్ని మానవుడు అర్థం చేసుకునలేక ప్రవర్తిస్తున్నాడు.
0: Man is behaving without understanding in the least what is meant by dharma or righteousness.
1: కనుక ప్రతి మానవుడు కూడాను తన ధర్మాన్ని తాను అనుసరించే సమయం లోపల నేను ఎట్టి స్థితిలో ఉన్నాను? నేను బ్రహ్మచారి స్థితిలో ఉన్నానా, లేక గృహస్థ స్థితిలో ఉన్నానా, లేక వానప్రస్థ స్థితిలో ఉన్నానా అని విచారించి దానికి సంబంధించినటువంటి ధర్మం ఆచరిస్తూ రావాలి.
0: ఎవ్రీ మ్యాన్ మస్ట్ ఇన్వెస్టిగేట్ ఫర్ హిమ్సెల్ఫ్ ద క్వాలిటీస్ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ హిమ్ యాజ్ ఎ బ్యాచులర్, యాజ్ ఎ రిక్లూజ్, యాజ్ ఎ హౌస్ హోల్డర్ అండ్ యాజ్ ఎ టోటల్ రెనన్షియేట్.
1: ఒకరు అనుసరించవలసినటువంటి ధర్మంను మరొకరు అనుసరించకూడదు.
0: The one who is expected to follow a particular code of conduct should not adopt a different
1: మానవులకు అందరికీ ఒకే ధర్మం అని భావించకూడదు.
0: We should never consider that dharma is uniform for the entire mankind.
1: అది అధర్మానికి మూల కారణం అవుతుంది.
0: This is the cause for unrighteousness today.
1: మానవుడే జన్మించినటువంటి ప్రతి వ్యక్తి కూడాను తన వయ ప్రమాణమును గురించి విచారించి దానికి సంబంధించినటువంటి ధర్మంనే ఆచరించాలి.
0: Every man must find out his age and conduct himself accordingly.
1: ఆ నియమాన్ని తప్పి ప్రవర్తించడం చేతనే ధర్మహీనం జరుగుతుండాలి.
0: Because he doesn't follow the discipline expected of him at that age, we find confusion in dharma.
1: ఈ జగత్తులో ధర్మాధర్మములు లేకుండా ఉండడానికి వీలు లేదు.
0: It is not possible to expect the world without the twins dharma.
1: ఈ రెండింటి యొక్క సమన్వయం చేతనే మానవత్వమును దివ్యత్వంగా మార్చుకోవాలి.
0: The combination, the entire coordination between the two will help you to attain the divinity from humanity.
1: కనుక పశుత్వం అంటే ఏమిటి?
0: What is bestial temperament?
1: ఈ పశుత్వమునందు కూడాను తన యొక్క నియమమును పురస్కరించుకొని
0: in animality there is discipline.
1: ఆహార నిద్ర భయనాదుల నుండి మాత్రమే తన జీవితాన్ని అంకితం గావించుకోవాలి.
0: One has to spend his life restricting to the food, fear, sleep and procreation.
1: ఈ పశువుని ఎందుకు కూడాను కొన్ని నియమములు ఉంటున్నాయి.
0: Animal has a discipline.
1: అదే విధంగానే మానవుని ఎందుకు కూడాను కొన్ని నియమములు ఉంటున్నాయి.
0: So also man has a discipline.
1: ఇరువురు ఒక సమానంగా భావించుకోవటం ఇది అసాధ్యము.
0: It is impossible to expect same discipline for animal and a man.
1: అనేక మంది భారతీయులు ఆశించే ఆశలను, పూజించే పూజలను, ఆరాధించే అర్చనలు కూడాను విరుద్ధంగా భావిస్తున్నారు.
0: Many people consider the form of worship, the form of spiritual path adopted by Bharatiyas, something against,
1: భారతదేశంలో ఇన్ని విధములైనటువంటి ఇక్కట్టు రావడానికి, ఇన్ని విధములైనటువంటి హింసలు జరగడానికి, ఇన్ని విధములైనటువంటి యొక్క కల్లోలములు ఏర్పడడానికి కుల మతములే మూల కారణమని భావిస్తున్నారు.
0: We consider the caste and religion differences are responsible for all the obstacles, problems and violence all over the country.
1: అనేక మతములతో కూడినటువంటి భారతీయ జగతి.
0: And this Bharat is a combination of many religions.
1: కానీ మతములు లేకుండా ఉండడానికి వీలు కాదు.
0: ఇస్ నాట్ పాసిబుల్ టు ఎగ్జిస్ట్ వితౌట్ ఎ రిలీజియన్.
1: అయితే ఈ మతముల వల్ల ఏర్పడినటువంటి కాదు ఈ కల్లోలములు.
0: ది ఎజిటేషన్స్ ఆర్ నాట్ డ్యూ టు రిలీజియస్ డిఫరెన్సెస్.
1: మతములు మానవుడు నిర్మించినటువంటివి కాదు.
0: రిలీజియన్ ఇస్ నాట్ ఆఫ్ మ్యాన్స్ మేకింగ్.
1: అది సహజమైన ధర్మములు.
0: ఇట్ ఈస్ ఎ నేచురల్ కోడ్ ఆఫ్ లైఫ్.
1: కనుక మానవులు కేవలం తన ధర్మములను, తన యొక్క ఆరాధనలు, తన యొక్క అర్చనలు వివిధమైన మార్గంలో ప్రవేశపెట్టడం చేతనే ఈ కల్లోలము జరుగుతున్నవని భావిస్తున్నారు.
0: వీ కన్సిడర్ దట్ అవర్ పాత్ ఆఫ్ లైఫ్, అవర్ మోడ్ ఆఫ్ వర్షిప్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ద ఎడ్యుకేషన్ అండ్ కన్ఫ్యూజన్ అరౌండ్.
1: కులములు మతములు అనేటువంటివి కల్లోలములకు ఏమాత్రము కారణాలు కాదు.
0: ఇన్ ఫ్యాక్ట్ the caste and religion are in no way responsible for confusion.
1: మానవుని యొక్క అంతఃకరణమైనటువంటి యొక్క భావములే దీనికి మూల కారణం.
0: The inner feelings of man are responsible for all the agitation.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: a small example.
1: జర్మనీ దేశం లోపల,
0: in Germany,
1: కులమతములు ఏ మాత్రము లేవు.
0: There are no religions in community.
1: కానీ రెండవ మహాభారత యుద్ధం జరిగిన తర్వాత,
0: of the second war in Mahabharat, second world war,
1: ఈ జర్మన్ దేశంను నాలుగు భాగములుగా విభజించి,
0: జర్మన్ ఇస్ డివైడ్ జర్మనీ ఇస్ డివైడ్ ఫోర్ పార్ట్స్,
1: నాలుగు ముక్కలుగా చేసి పరిపాలన చేస్తూ వచ్చారు.
0: దేర్ లైస్ ద అడ్మినిస్ట్రేషన్ హావింగ్ బీన్ డివైడ్ టు ఫోర్ పార్ట్స్ ఇన్ జర్మనీ.
1: కులమతముల యొక్క భేదమా కారణము?
0: వెల్ డు యు థింక్ దట్ ది కాస్ట్ అండ్ రిలీజియన్ ఆర్ రెస్పాన్సిబుల్?
1: జపాన్ దేశమును కూడా అనేక రకములుగా విభజించి,
0: జపాన్ ఇస్ ఆల్సో డివైడెడ్,
1: కొన్ని దినముల అందులో కూడా కల్లోలములు ఏర్పడుతూ వచ్చినాయి.
0: You find a lot of agitation over there.
1: దీనన్నిటికీ కులమతములు ఆరాధనలు మూల కారణములు కాదు.
0: For all this, the mode of worship, the caste and religion are not responsible.
1: మానవుని యొక్క మహాప్రమాణములే దీనికి మూల కారణములు.
0: It's only man's feeling that is responsible.
1: కనుక కులమతములు అనేటువంటి దానికి మూల కారణంగా తీసుకోవటం చాలా తప్పు.
0: It's a big mistake if you think that religion and caste are responsible for agitation in this.
1: భారతీయులు ఇన్ని మతములు ఉండినప్పటికీ,
0: though there are many religions in
1: భారత, ఐకమత్యంగా అన్యోన్యతగా సోదర భావాలను పెంచుకుని జీవితాన్ని గడుపుతూ వచ్చారు అనేక వేల సంవత్సరములు.
0: ఫర్ మెనీ లాంగ్ ఇయర్స్ ఇన్ భారత్ పీపుల్ స్పెండ్ దేర్ లైఫ్ ఇన్ యూనిటీ అండ్ ఫ్రెటర్నిటీ ఇన్ స్పైట్ ఆఫ్ రిలిజియన్స్ అండ్ కమ్యూనిటీస్ కాస్ట్.
1: మతములన్నీ వేరు, మార్గము ఒక్కటే.
0: రిలిజియన్స్ ఆర్ మెనీ బట్ ద పాత్ ఇస్ వన్.
1: వస్త్ర భేదము వేరు, వస్తు ఒక్కటే.
0: ద క్లాత్ ఇస్ వేరీడ్ బట్ యాన్ ఇస్ వన్.
1: శృంగారములు వేరు, బంగారం ఒక్కటే.
0: జ్యువెల్స్ ఆర్ మెనీ బట్ గోల్డ్ ఇస్ వన్.
1: పశువుల వన్నెలు వేరు, పాలు ఒక్కటే.
0: కలర్స్ ఆఫ్ ద కౌస్ ఆర్ డిఫరెంట్ బట్ మిల్క్.
1: జీవ జంతువులు వేరు, జీవుండు ఒక్కటే.
0: అండ్ దెన్ దర్ మెనీ కైండ్స్ ఆఫ్ స్పీషీస్ అండ్ బీయింగ్స్ బట్
1: పూల జాతులు వేరు, పూజలు ఒక్కటే.
0: ఫ్లవర్స్ ఆర్ మెనీ బట్ వర్షిప్ ఇస్ వన్.
1: బ్రతుకు కోసం బహుబాధబద్ధులైది.
0: ఇన్ ఫ్యాక్ట్ వీఆర్ బౌండ్ టు క్యారీ అవుట్ అవర్ లివింగ్.
1: బ్రతుకు కోసం ఏర్పడినటువంటిదే కానీ కేవలం ఒకరికొకరు కల్లోలము అభివృద్ధి పరచుకోవటం కాదు.
0: All this is due to a kind of feeling to carry out how our living, nothing to do with other aspects.
1: మతములో ఏమాత్రము ద్వేషము లేదు.
0: In fact, there is no hatred in the field of religion.
1: మతుల్లో ఉన్నది ద్వేషము.
0: Everything lies with mati the mind.
1: మతులు మంచివైన మతమేది చెడ్డది?
0: If mati the mind is good, what is wrong with matamu the religion?
1: కనుక మతం పైన దీని కారణాన్ని పొందటం చాలా పొరపాటు.
0: It is a mistake to consider that mata the religion is responsible.
1: భారతదేశమునందు,
0: in Bharat,
1: అనేక మతములు పేరుతో పెట్టుకుని,
0: దేర్ ఆర్ మెనీ రిలీజియన్స్,
1: ఈ జాతులు అనేటువంటిది కొంచెం మూల కారణంగా తీసుకున్నారు.
0: అండ్ వీ హావ్ గాన్ బై ది కమ్యూనిటీ కాస్ట్.
1: జాతి కూడాను మానవ నిర్మితం కాదు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇట్స్ నాట్ ఆఫ్ అవర్ ఓన్ మేకింగ్.
1: జాతి అనగా ఏమిటో అర్థాన్ని గుర్తించాలి.
0: లెట్ అస్ అండర్స్టాండ్ వాట్ దిస్ కాస్ట్.
1: జాతి, జాతి, జాతి.
0: దిస్ జాతి ఆర్ నేషన్.
1: జాతి అనగా ఒక స్వరూపానికి లక్షణమే జాతి.
0: దిస్ జాతి ఆర్ నేషనాలిటీ యాజ్ ఎ ఫామ్.
1: ఇది పూల జాతి.
0: దిస్ బిలాంగ్స్ టు ది కమ్యూనిటీ ఆఫ్ ఫ్లవర్స్.
1: ఆకారమే దీనికి మూల జాతిగా ఉండే.
0: ఇట్స్ వెరీ ఫార్మ్.

0: testifies it.
1: ఇది బట్ట జాతి.
0: This belongs to the cloth of
1: word. Cotton is దీనికి మూల కారణము.
0: And the cotton is the cause.
1: కనుకనే ఒక్క వ్యక్తి వల్ల జాతి ఏర్పడటం లేదు.
0: And the nationality is not the combination of the single.
1: ఒక వ్యక్తిని మనం నాశనం చేయవచ్చును.
0: You may kill a single person.
1: కానీ మానవ జాతిని మాత్రం నిర్మూలన చేయడానికి వీలు కాదు.
0: It is impossible to annihilate the entire humanity.
1: అనేక వృక్షములు ఉంటున్నాయి.
0: You have many trees.
1: మామిడి వృక్షములు ఉంటున్నాయి.
0: ఏప
1: వృక్షములు ఉంటున్నాయి.
0: You have got mango trees and
1: many trees. ఇవంతా కూడా వృక్ష జాతియే.
0: They belong to the world of trees.
1: వృక్ష జాతి అయినంత మాత్రమున.
0: Because of that.
1: మామిడి విత్తనం నాటి వేప పండు కోరితే వస్తుందా?
0: Having sown the seed of neem, you cannot expect the mango tree.
1: Neem veepa vittanam naati maamidi phalam aashiste labhistunda?
0: And so also true when sowing the mango tree, you cannot expect the neem.
1: Idantha vruksha jaati jaati okkate.
0: But they all belong to the world of trees.
1: Kaani phalamulu anekanga untunnai.
0: But fruits are many.
1: Ee vruksha jaati yandu phalamulu yokka ruchulu 450 rakala untunnai.
0: And the fruits have different tastes, many many tastes.
1: 450
0: 400 types of taste.
1: కనుక ఇన్ని రుచులతో కూడినటువంటి ఈ వృక్షములు ఏకత్వాన్ని ఏ రీతిగా నీవు భావించగలవు?
0: హౌ డు యూ ఎక్స్పెక్ట్ దిస్ యూనిటీ అమాంగ్ ది ట్రీస్ విత్ 450 టైప్స్?
1: కనుక నీ మానవ జాతి ఎందుకును? మానవ జాతి ఒక్కటే.
0: ద హ్యూమన్ రేస్ ఇస్ వన్.
1: కానీ మానవులు వేరు వేరు.
0: బట్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్
1: వారి మనోభావములు వేరు వేరు.
0: దేర్ థాట్స్ ఆర్ డిఫరెంట్.
1: సంకల్ప వికల్పములు వేరు వేరు.
0: దేర్ థాట్స్ అండ్ కవర్ థాట్స్ ఆర్ డిఫరెంట్.
1: ప్రవర్తన వేరు వేరు.
0: అండ్ ది బిహేవియర్ ఇస్ డిఫరెంట్.
1: ఇవన్నీ కూడాను అంతఃకరణ యొక్క ప్రమాణములే.
0: దే ఆల్ గో బై ది ఇన్నర్ ఫీలింగ్.
1: కాబట్టి జాతిని నిర్మూలనం చేయటం అనేటువంటిది వెర్రితనము.
0: ఇట్ ఈస్ ఫూలిష్నెస్ టు ఎక్స్పెక్ట్ టు కిల్ ది ఎంటైర్ రేస్.
1: జాతిని ఎవరు కూడా నిర్మూలన గావించుకోలేరు.
0: నన్ కెన్ రిమూవ్ ది హ్యూమన్ రేస్ ఇన్ టోటల్.
1: వ్యక్తిని నిర్మూలన గావించవచ్చును, కానీ జాతి ఎప్పటికీ సత్యమైనటువంటిది, నిత్యమైనటువంటిది.
0: యూ కెన్ కిల్ ఎ సింగిల్ హ్యూమన్ బీయింగ్ బట్ నాట్ ఎనిహిలేట్ కిల్ ది ఎంటైర్ సొసైటీ.
1: మానవ జాతి,
0: దట్ ఈస్ హ్యూమన్ రేస్.
1: ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క జాతిని కేవలం కొన్ని కల్లోలములకు మూల కారణమని చెప్పుకోవటము కేవలం అజ్ఞానమే.
0: It is utter state of ignorance to consider that the castes are responsible for the entire confusion.
1: ఈ నాడు జగత్తులో ఇన్ని విధమైనటువంటి కల్లోలములకు మూల కారణము మానసిక ప్రభావములే.
0: For all the disturbances in the world, it is our mental makeup that is responsible.
1: వ్యక్తి యొక్క ప్రవర్తనలే దీనికి మూల కారణము.
0: It is the individual behavior that is the
1: జాతి మత కుల భేదములు ఏ మాత్రము దీనికి కారణాలు కావు.
0: And then, the reason such as based on caste, community and religion.
1: ఈ మూలాధార సత్యమును గుర్తించుకోలేని వ్యక్తులు మాత్రమే జాతి మత కులములే ఈ యొక్క కలహములకు మూల కారణమని భావిస్తున్నారు.
0: దోస్ హూ కుడ్ నాట్ అండర్స్టాండ్ ద మెయిన్ సీక్రెట్ రీజన్ బిహైండ్ ఇట్ కన్సిడర్ ద కాస్ట్ అండ్ ద రిలిజియన్.
1: ఇది చాలా పొరపాటు.
0: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
1: జగత్తులో ఈ కలహములకు కల్లోలములకు జాతి మతములు కారణమే కాదు.
0: ఫర్ ఆల్ ది ఎడ్యుకేషన్ డిస్టర్బెన్సెస్ అండ్ కాన్ఫ్లిక్ట్స్ ఇన్ ద వరల్డ్ ద కాస్ట్ అండ్ రిలిజియన్ ఆర్
1: వ్యక్తి యొక్క ప్రమాణములు వ్యక్తి యొక్క సంస్కృతి దీనికి మూల కారణం.
0: ఇట్ ఇస్ ఓన్లీ ఇండివిజువల్ కల్చర్ అండ్ ఇండివిజువల్ బిహేవియర్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్.
1: కనుక మన యొక్క సంస్కృతిని మనం పవిత్రంగా చేసుకోవాలి.
0: సో వీ షుడ్ మేక్ అవర్ కల్చర్
1: ప్రాచీన భారతీయ సంస్కృతి ఎందు
0: ఇన్ ది ఏన్షియంట్ కల్చర్ ఆఫ్ భారత్
1: నిజమైనటువంటి తత్వం ఏకత్వమే.
0: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ వన్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ.
1: ఆ ఏకత్వమును మాత్రమే మనం దృష్టి ఎందు ఉంచుకోవాలి.
0: వీ హావ్ టు కీప్ దిస్ వన్నెస్ స్పిరిట్ ఆఫ్ వన్నెస్ యాజ్ ద మెయిన్ వ్యూ.
1: కానీ నక్షత్రములు వేరువేరుగా ఉన్నాయి.
0: ద మెనీ స్టార్స్
1: బట్ స్కై ఈజ్ వన్.
0: బట్ ది స్కై ఈజ్ వన్.
1: బీయింగ్స్ ఆర్ మెనీ.
0: బీయింగ్స్ ఆర్ మెనీ.
1: బ్రెత్ ఈజ్ వన్.
0: బ్రెత్ ఈజ్ వన్.
1: Nations are many.
0: Nations are many.
1: Earth is one.
0: Earth is one.
1: Chusara. Ee satyanni manam gurtinchukuntu povali.
0: We have to recognize this truth.
1: Kaga vyaktitvamlo undinatundi oka divyatvanni manam pravartanga bhavinchukovali.
0: We have to consider the divinity in the personality as sacred.
1: Annintikini moolakaranam premane.
0: Love is the main cause for all.
1: Ee prema okari valla yerpadinatundi kaani okari valla andukunnatundi kaani kaadu.
0: The love is neither given, handed over or passed on.
1: ఇది సహజసిద్ధంగా ఏర్పడేటువంటిదే.
0: ఇట్ ఈస్ క్వైట్ న్యాచురల్.
1: ఈ ప్రేమకు ఒకరు మూల కారణం కాదు.
0: నో వన్ ఈస్ ద మెయిన్ కాజ్ ఫర్ లవ్.
1: దైవమే ప్రేమ. ప్రేమనే దైవము.
0: గాడ్ ఈజ్ లవ్. లవ్ ఈజ్ గాడ్.
1: కనుకనే ఈ దైవత్వంతో వచ్చినటువంటి ప్రేమతత్వాన్ని ఏ రీతిగా మనం భిన్నత్వంగా భావించుకోవచ్చు?
0: How do you consider this love as a divinity? Go by the word multiplicity or diversity.
1: ప్రేమతత్వాన్ని మొట్టమొదట మనం విచారించాలి.
0: Investigate the nature of love.
1: Prema rupamu brahmamu premamayamu.
0: God is love, is the very embodiment
1: prema,
0: of love.
1: Prema tu sandhimpa neema magunu.
0: There can be a discipline by
1: kaana premanu gattiga karigi unna.
0: If you have the strong love,
1: advitiyam nandanga arhudagunu.
0: You attain the state of non-duality.
1: Mana advitiyam anta kudanu kevalam prema yende imidi untunnadi.
0: That non-dual state is born out of love.
1: కేవలం శరీర అభిమానమును పురస్కరించుకుని
0: బేసింగ్ ఆన్ ద బాడీ అటాచ్మెంట్
1: దేహ బంధమును వేరువేరుగా భావించుకోవటం చేతనే
0: బికాస్ వీ గో బై మల్టిప్లిసిటీ
1: ఈ ప్రేమ భిన్న భిన్నంగా రూపొందుతుండాలి.
0: లవ్ ఇస్ ఫ్రాగ్మెంటెడ్ ఆర్ సెగ్మెంటెడ్
1: ఈ భిన్న భిన్నంగా ఏర్పడేటువంటి ప్రేమ నిజమైన ప్రేమ కాదు.
0: ద డివైడెడ్ లవ్ ఇస్ నాట్ లవ్ అట్ ఆల్
1: ఈ సంబంధ బాంధవ్యంతో వచ్చినటువంటి ప్రేమ
0: ఇట్ గోస్ బై ద అసోసియేషన్ అండ్ రిలేషన్షిప్
1: ప్రేమ ఒక్కటే.
0: లవ్ ఇస్ వన్
1: ఏ వ్యక్తి అయినా కానీ ఏ దేశమైనా కానీ
0: ఎనీ కంట్రీ
1: ఏ ప్రాంతమైనా కానీ
0: ఎనీ రీజియన్
1: కానీ ప్రేమతత్వం ఒక్కటే.
0: బట్ లవ్ ఇస్ వన్
1: స్వామి ప్రేమ ప్రేమ ప్రేమ అంటున్నారు ఏమిటి ఈ ప్రేమకు రూపము అని అనేక మంది భావిస్తుంటుంటారు.
0: భగవాన్ స్పీక్స్ ఆఫ్ లవ్ కంటిన్యూస్లీ ఎవ్రీ టైమ్. వాట్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ లవ్ ఇస్ ద డౌట్.
1: ప్రేమనే దైవము.
0: లవ్ ఇస్ గాడ్.
1: ప్రేమ ఈశ్వర హై ఈశ్వర ప్రేమ హై.
0: లవ్ ఇస్ గాడ్. గాడ్ ఇస్ లవ్.
1: ఈ ప్రేమ అనేటువంటిది భగవంతుడే.
0: And this very love is God himself.
1: ఈ ప్రేమ అనేటువంటి హృదయమే.
0: And this heart is the center of
1: love.
0: And this existence.
1: ఈ ప్రేమ అనేటువంటి ఆత్మనే.
0: And this love is ఆత్మ.
1: ఈ ప్రేమ అనేటువంటి బ్రహ్మనే.
0: And this love is Brahma.
1: కాబట్టి ఏదిగానే భావించుకో నీవు అన్నిటికీ ప్రేమ ఒక్కటే.
0: Give any name, but love is one and the same.
1: బ్రహ్మ ప్రేమనే.
0: That Brahma is God.
1: మన మూలాధారమైన తత్వం ప్రేమనే.
0: The main primordial principle is love.
1: ఆత్మ ప్రేమనే.
0: Spirit, Atma is love.
1: హృదయము ప్రేమనే.
0: The heart is love.
1: సర్వము ప్రేమమయమే.
0: Everything is full of love.
1: ఇలాంటి ప్రేమకు ఏ రూపం అని చెప్పగలరు?
0: What form can you definitely
1: say? కనుకనే నీయందున్నది నాయందున్నది ఒకే ఆత్మనే.
0: So that in you and in me is same Atma.
1: నీయందున్నది నాయందున్నది ఒకే హార్టే హృదయమే.
0: The same హృదయా, the heart is present in you and me.
1: కాబట్టి హృదయాన్ని హృదయం ప్రేమిస్తుందాది.
0: So it's only connection heart to heart.
1: ఈ ఏకత్వాన్ని మీరు చక్కగా గుర్తించుకుంటే ద్వేషం అనేటువంటి ఉండదు.
0: When once we understand this principle of unity, there's no scope for hatred.
1: ఈనాడు ఈ ఏకత్వం అనేటువంటి దాన్ని భిన్నత్వంగా భావించుకోవటం చేతనే అనేక రకమైనటువంటి కలహములు కల్లోలములు విజృంభించిపోతున్నాయి.
0: Because unity is viewed as diversity, leading to all conflict and disturbances and agitations.
1: కనుక మన అందరి యందు ఉన్నటువంటి ఆత్మతత్వం ఒక్కటే.
0: It is only the atmic principle, consciousness.
1: దేహమును వేరు వేరుగా ఉండవచ్చును.
0: What is may be different?
1: ఇవన్నీ వేరు వేరుగా భావించుకున్నంత మాత్రమే ఆత్మ తత్వం వేరు కాలేదు.
0: Because you think of variety, diversity, you cannot consider consciousness fragmented.
1: సర్వభూతాంతరాత్మ.
0: It is only one consciousness present in all beings.
1: అద్వైతం బ్రహ్మ అన్నారు.
0: The non-dualism is cosmos.
1: బ్రహ్మనే అద్వైతము.
0: The Brahma is non-dual.
1: బ్రహ్మ అనగా ప్రోత్తరమైనటువంటి స్వరూపము.
0: బ్రహ్మ మీన్స్ వాస్ట్నెస్.
1: సర్వత్రా నిండినటువంటిది ఆత్మతత్వము.
0: దట్ వాస్ట్నెస్ స్పిరిట్ ఆఫ్ బ్రహ్మ
1: సర్వత్రా ప్రవేశించేటువంటిది భిన్నత్వమే కాకుండా బ్రహ్మతత్వము.
0: దేర్ఫోర్ ఇట్ కెనాట్ బి ప్లూరాలిటీ ఆర్ మల్టిప్లిసిటీ, ఇట్స్ ఓన్లీ యూనిటీ.
1: కనుక ఈ ఏకత్వాన్ని మనం దృఢంగా విశ్వసించాలి.
0: వీ హావ్ టు స్ట్రెంగ్థెన్ ద ఫెయిత్ ఇన్ దిస్ యూనిటీ.
1: దేహాన్ని అభిమానం చేసుకుని
0: because the body attachment
1: ee dehabhimanam chethane aneka vidhamainatundi bedhamulu yerpadutunnayi.
0: It is only the body attachment that is responsible for multiplicity.
1: Kopamu tapamu eesha asuya dambamu ilanti vanta raavadaniki ee okka dehabhimaname.
0: It is only body attachment that is responsible for pomp and show.
1: Aneka mandi devalayalaku velutuntaru.
0: Many people
1: venkateshwara devalayalaku velutaru.
0: They go to venkateshwara temple.
1: Swami, నీవు నా కోరికలు నెరవేర్చుతుంటే నీకు ఒక బ్రహ్మోత్సవం చేపిస్తాను ఉంటాడు.
0: దే గో టు వెంకటేశ్వర టెంపుల్ అండ్ సే స్వామి, ఇఫ్ యూ ఫుల్ఫిల్ మై డిజైర్ ఐ విల్ ఆఫర్.
1: స్వామి, నా బిడ్డకు వివాహమైందంటే నీకు ఒక కళ్యాణం జరిపిస్తాను ఉంటాడు.
0: ఇఫ్ మై డాటర్ ఈస్ మ్యారీడ్ స్వామి, ఐ విల్ పర్ఫార్మ్ యువర్ మ్యారేజ్.
1: భగవంతుని మ్యారేజ్ వీడా చేసేటువంటి వాడు.
0: ఆర్ యూ ద పర్సన్ టు పర్ఫార్మ్ ద మ్యారేజ్ ఆఫ్ గాడ్?
1: తన మ్యారేజ్ కోసమని భగవంతుడు వీని కోరిక నెరవేరుస్తాడా?
0: యు మీన్ సే గాడ్ ఈస్ వెయిటింగ్ ఫర్ యువర్ మ్యారేజ్ సో హస్ టు బి మ్యారీడ్ హింసెల్ఫ్?
1: నీవు ఈ విధంగా ఒక ఆశని చూపించి భగవంతుని మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నావు.
0: యూ వాంట్ టు టెంప్ట్ గాడ్ బై దిస్ అండ్ చీట్ హిమ్.
1: ప్రతి ఫలాపేక్షతో పల భగవంతుని ప్రార్థించేటువంటిది ఇది ప్రేమనే కాదు.
0: దట్ ప్రేయర్ బోర్న్ అవుట్ ఆఫ్ సెల్ఫిష్నెస్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఇన్ రిటర్న్.
1: ప్రతి ఫలాపేక్ష లేకుండా
0: విదౌట్ ఎన్ ఎక్స్పెక్టేషన్.
1: ఒకే ఆత్మనే.
0: ఓన్లీ వన్ కాస్మిక్ ప్రిన్సిపల్.
1: నా ఆత్మను నేను చూసుకుంటున్నాను.
0: ఐ సీ మై ఓన్.
1: నా ఆత్మతో నేను మాట్లాడుతున్నాను.
0: ఇట్ మై కాన్షియస్నెస్ దట్ స్పీక్స్.
1: నా భగవంతునితో నేను కూడి ఉంటున్నాను.
0: ఐఎమ్ ద కంపెనీ ఆఫ్ గాడ్.
1: ఈ ఏకత్వంలో మనం అభివృద్ధి కావాలి.
0: వీ హావ్ టు డెవలప్ ఫాస్టర్ దిస్ వన్నెస్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: అనేక పర్యాయములు మిమ్మల్ని ప్రేమ స్వరూపులారా అని పిలుస్తుంటాను.
0: భగవాన్ అడ్రెస్సెస్ రిపీటెడ్లీ.
1: మీ రూపం ఈ దేహాభిమానంతో కూడినటువంటివి కాదు.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ డోంట్ హ్యావ్ this body attachment.
1: Prema swarupame mee satyajeevam.
0: In fact, your true nature is love.
1: Adi nirgunamainatundi.
0: That is attributeless.
1: Andukosam nirgunam, niranjanam, sanatanam, niketanam, nityashuddha buddha mukta nirmala swarupam.
0: It is eternal, it is unsullied, it is immortal, it is unpolluted.
1: కనుక ఆకారంతో కూడినటువంటి దాన్ని ప్రేమ అని చెప్పడానికి వీలు కాదు.
0: అండ్ దట్ గోస్ బై ఫార్మ్, యూ కెనాట్ సే
1: ఈమె నా తల్లి అని ఆకారాన్ని నీవు తల్లిగా భావిస్తున్నావు.
0: అండ్ యూ కెనాట్ సే యువర్ మదర్ గోయింగ్ బై హర్ ఫార్మ్.
1: ఎప్పటి నుంచి నీ ఆకారాన్ని తల్లిగా భావిస్తున్నావు?
0: సిన్స్ వెన్ యూ హ్యావ్ దిస్ మదర్లీ ఫీలింగ్.
1: ఆమెకు పుట్టిన తర్వాత, నీ పెద్దవాడు అయిన తర్వాత, నేను కొడుకు ఆమె తల్లి అని అభిమానం ఏర్పడిన తర్వాత ఆమె నీవు ప్రేమిస్తున్నావు.
0: ఆఫ్టర్ బర్త్ యాజ్ యు గ్రో, when once you understand your mother, you call her mother.
1: Even na talli aneetundi vishwasame lekapothe nee aamanu preminchalevu.
0: If you have no faith that so and so is your mother, you can't love her.
1: Kabatte ee vishwasame premaku moola kaaranamu.
0: Where
1: there is confidence, there is love.
0: Where there is confidence, there is love.
1: Where there is love, there is peace.
0: Where there is love, there is peace.
1: Where there is peace, there is truth too.
0: Where there is peace,
1: there is truth, there is bliss.
0: Where there is truth, there is
1: where
0: bliss.
1: Where there is bliss, there is God.
0: Where there is bliss, there is God.
1: కనుకనే ఆకారాన్ని నీవు తల్లిగా భావించుకున్నావు.
0: యు కన్సిడర్ ద ఫార్మ్ యాజ్ యువర్ మదర్.
1: అంతటితోనే మన యొక్క ప్రయత్నం మానకూడదు.
0: డోంట్ గివ్ అప్ ఎట్ దట్ స్టేజ్.
1: దాని నుంచి సత్యాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
0: ఇన్వెస్టిగేట్ ద ట్రూత్ అండ్ డెవలప్ దేర్ ఆఫ్టర్.
1: దాని నుంచి నీవు శాంతిని పెంపొందింపు చేసుకోవాలి.
0: దెన్ యూ కెన్ అక్వైర్ పీస్ అవుట్ ఆఫ్ ఇట్.
1: ఆ శాంతి నుంచి నీవు సత్యంలో ప్రవేశించాలి.
0: అండ్ ఫ్రమ్ పీస్ ట్రావెల్ టువర్డ్స్ ట్రూత్.
1: ఈ సత్య శాంతిని ప్రవేశించిన తర్వాత నీ జీవితం ధన్యమైపోతుంది.
0: వెన్ వన్స్ దేర్ ఇస్ ట్రూత్ అండ్ పీస్, యు ఆర్ రీడింగ్.
1: ఇది ఎక్కడో బయట లేవు.
0: ఇట్స్ నాట్ అవుట్ వర్ల్డ్.
1: నీ యందే ఉంటున్నది.
0: ఇట్ ఇస్ విదిన్ యూ.
1: ట్రూత్ ఇస్ ఇన్ యూ.
0: Truth is in you.
1: Bliss is in you.
0: Bliss is in
1: peace
0: you.
1: Is in you. You are the embodiment of peace.
0: You are the embodiment of
1: you
0: peace.
1: Are the embodiment of truth.
0: You are the embodiment of truth.
1: Ekkada nivu vetukutavu?
0: Why do you investigate such?
1: Ah, bayata vetakadame nee yokka parapaatu.
0: You are in search of this outer world. That's your mistake.
1: Edi kudanu neekante bayata okkati ledu.
0: Nothing is present in the outer world.
1: Everything is
0: in
1: reflection of the inner being.
0: Everything is out of the inner being.
1: Nee nunchi vachinatuntive.
0: It is a reflection of the inner being.
1: కనుకనే మనము భగవంతుని ఏ విధంగా ప్రార్థించాలి?
0: హౌ షుడ్ యు ప్రే గాడ్?
1: ప్రతిఫలాపేక్షతో మనం ప్రార్థించకూడదు.
0: యూ షుడ్ నాట్ ప్రే టు గాడ్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ ఇన్ రిటర్న్.
1: అద్దంలో చూచిన ప్రతిబింబాన్ని నేను ప్రేమించినట్టుగా నీవు నీ దేహంలో ప్రేమించు.
0: జస్ట్ యాజ్ యూ లవ్ యువర్ ఓన్ రిఫ్లెక్షన్ లవ్
1: ఏ దేహాన్ని చూసినప్పటికీ అందులో నా బింబం ఉంది అని యాసించు.
0: Consider every body as a mirror where you find your reflection.
1: ఈ నిత్య సత్యమును ప్రబోధించుకొని భగవద్గీత యందు మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన.
0: Basing on this eternal truth, Bhagavad Gita declares that the entire individual
1: you
0: is ancient and eternal.
1: Nenu nee veru kaadu.
0: I and you are not separate.
1: Kabatti naa prema nee prema veru kaadu.
0: Your love and my love are not different.
1: Nee premalu okkate.
0: Both are one.
1: Dehabhimanamto konni maarpulu kalagavachu kaani.
0: There may be changes due to body.
1: Prema yokka tattvam okkate.
0: Prema
1: premane.
0: Love is love. Its nature is one.
1: Love is love.
0: Live in love.
1: ఆ యొక్క తత్వాన్ని మీరు చక్కగా గుర్తించాలి.
0: Understand the spirit very well.
1: కనుక ప్రతి మానవుడు కూడాను
0: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్
1: ప్రేమ స్వరూపుడే.
0: ఇది ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
1: ఈ ప్రేమను వదలి ఎన్ని సాధనలు చేసినప్పటికీ ఇవి నిష్ప్రయోజనమే.
0: Without love you may proceed in any spiritual path. It would be all in vain.
1: ఏదో ఒక ఆశతో నీవు పూజలు చేస్తున్నావు.
0: You do something in expectation.
1: ఏదో ఒక ఆశతో నీవు జపం చేస్తున్నావు.
0: You do japa.
1: ఏదో ఒక ఆశతో ధ్యానం చేస్తున్నావు.
0: You meditate.
1: ఇవన్నీ ఆశల యొక్క ప్రతిబింబములే.
0: They are all reflections of expectations.
1: కనుక ఈ ప్రతిబింబాలకు ఏమాత్రము నీవు అవకాశం ఇవ్వకూడదు.
0: Don't give any scope for such expectations.
1: ఇవన్నీ ప్రతిబింబములే.
0: In fact, they are reflections.
1: కానీ బింబస్వరూపుడు కాదు.
0: But you should go by this object.
1: ప్రతిబింబాలు బింబస్వరూపం అవుతుందా?
0: Can you call a reflection as an object?
1: నీవు ఒక అద్దం ముందు పోయి నిల్చుకో.
0: You stand in front of the mirror.
1: ఇది నా కుడి కన్ను అని చెప్తావు.
0: You say this my right eye.
1: Kani nee kudi kannu addamlo edam kannuga kanipistundi.
0: But in the mirror the right eye is seen as the left one.
1: Adi nee pratibimbam.
0: That's your reflection.
1: Kani addame lekapothe nee bimbam bimbame.
0: Without the mirror you are just an object.
1: Kabatti prapanchame yoka addamu.
0: The whole world is a mirror.
1: ఈ అద్దమును నువ్వు ఆధారం చేసుకుని నువ్వు బ్రతుకుతున్నావు.
0: యూ క్యారీ ఆన్ దిస్ వరల్డ్.
1: ఈ అద్దములో చూసే అన్ని కూడా నెగిటివ్ నెగిటివ్ నెగిటివ్.
0: ఆల్ దట్ యు వ్యూ ఇన్ ది మిర్రర్ ఇస్ నెగిటివ్.
1: అన్ని ఆపోజిట్స్ అవుతుండే.
0: దట్ జస్ట్ ఆపోజిట్.
1: నీ కుడి కన్ను ఎడమ కన్నుగా కనిపిస్తుంది.
0: రైట్ వన్ ఇస్ సీన్ యాజ్
1: నీ కుడి చేయి ఎడమ చేయిగా కనిపిస్తుంది.
0: రైట్ హ్యాండ్ ఇస్ ది లెఫ్ట్.
1: ఎట్లా నీవు సత్యం అనుకుంటావు?
0: హౌ డు యు కన్సిడర్ ట్రూత్?
1: కాదు కాదు.
0: నో.
1: అందుకోసమనే సాక్షాత్ ఆకారం సాక్షాత్కారం అన్నారు.
0: దేర్ఫోర్ సాక్షాత్ ఆకారం, ది వెరీ మేనిఫెస్టేషన్ ఇస్ అవతారం ఇన్కార్నేషన్.
1: నేను ధ్యానంలో సాక్షాత్కారం పొందానంటాడు.
0: వెల్ ఐ హావ్ సీన్ ద మేనిఫెస్టేషన్ వైల్ ఇన్ మెడిటేషన్.
1: సాక్షాత్ ఆకారం కాదు, ప్రతిబింబమే.
0: ఇట్ ఈస్ నాట్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ ద మేనిఫెస్టేషన్.
1: ఆ నీ యొక్క భ్రమ యొక్క చిత్రమే.
0: ఇట్ ఈస్ ఓన్లీ ది పిక్చరైజేషన్ ఆఫ్ యువర్ ఇల్యూజన్.
1: అదంతా సాక్షాత్కారం కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ద ట్రూ మేనిఫెస్టేషన్.
1: ఏది సాక్షాత్కారము?
0: వాట్ ఇస్ మేనిఫెస్ట్?
1: నీ రూపమే నీకు సాక్షాత్కారం.
0: యువర్ వెరీ ఫామ్ ఇస్ ద ట్రూ మేనిఫెస్టేషన్.
1: కనుక నీ ప్రతి మానవుడు కూడాను,
0: ఎవ్రీ మ్యాన్,
1: తన ఆకారము తాను సొంతంగా భావించుకుని,
0: కన్సిడర్ యువర్ ఫామ్,
1: నీ ఆకారమే దైవస్వరూపంగా విశ్వసించుకుని,
0: కన్సిడర్ యువర్ సెల్ఫ్ యాజ్ డివైన్.
1: నీ ప్రేమతత్వాన్ని నీవే అనుభవించాలి.
0: ఎక్స్పీరియన్స్ యువర్ ఓన్ ట్రూ నేచర్ ఆఫ్ లవ్.
1: ఈ లౌకిక సంబంధమైన సంబంధ బాంధవ్యములు,
0: worldly relationships,
1: తాత్కాలికమైనటువంటివి,
0: ఆర్ టెంపరీ,
1: ఇవన్నీ పాసింగ్ క్లౌడ్స్. పాసింగ్ క్లౌడ్స్
0: దే ఆర్ లైక్ పాసింగ్ క్లౌడ్స్.
1: ఈ పాసింగ్ క్లౌడ్స్ ఎంతసేపు ఉంటాయి?
0: హౌ డూ దే?
1: కొంతకాలం మాత్రమే నిలిచి ఉంటాయి, తరువాత మారిపోతుంటాయి.
0: దే ఎగ్జిస్ట్ ఫర్ సర్టన్ పీరియడ్ ఆఫ్ టైమ్, లేటర్ వానిష్.
1: కానీ నిజమైన ఆకారం మారేటువంటిది కాదు.
0: ద ట్రూ ఫామ్ విల్ ఎవర్ చేంజ్.
1: ఎప్పటికీ మారదు.
0: ఎనీ టైమ్,
1: ఏనాటికి మారదు.
0: ఎనీ డే,
1: ఎక్కడా మారదు.
0: ఇట్ ఇస్ ద ట్రూ మేనిఫెస్టేషన్.
1: కనుక నీ ప్రతి మానవుడు కూడాను,
0: ఎవ్రీ మ్యాన్,
1: తన ఆకారం తాను సొంతంగా భావించుకుని,
0: యు షుడ్ కన్సిడర్ యువర్ ఫామ్,
1: నీ ఆకారమే దైవస్వరూపంగా విశ్వసించుకుని,
0: కన్సిడర్ యువర్ సెల్ఫ్ యాజ్ డివైన్.

0: form will ever change.
1: ఎప్పటికీ మారదు.
0: Anytime.
1: ఏనాటికి మారదు.
0: ఎనీ డే.
1: ఎక్కడా మారదు.
0: ఎనీవే.
1: అట్టి మారనటువంటి తత్వాన్ని నీవు గుర్తించాలి.
0: యూ షుడ్ అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ ద చేంజ్లెస్ ప్రిన్సిపల్.
1: అది ఏ ప్రేమ తత్వము.
0: That is love.
1: ప్రేమ ఏనాటికి కూడా మారదు.
0: Love is changeless. Anytime.
1: కానీ ప్రాకృతమైన ప్రేమ ఈనాడు ప్రేమగా ఉంటుంది, రేపు ద్వేషంగా వస్తుంది.
0: Worldly love may be here today, tomorrow it becomes hatred.
1: ఈనాడు ఇష్టంగా ఉంటుంది, రేపు అయిష్టంగా మారుతుంది.
0: Today it may be likes, tomorrow dislikes.
1: అయిష్టములు ఏమాత్రం కూడా సంబంధం లేదు దీనికి.
0: It has love has nothing to do with likes and dislikes.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి ప్రేమతత్వం దైవం ఒక్కడే.
0: Sacred love is the very embodiment of God.
1: దానికోసమనే భజనలు కూడా పాడుతుంటారు. ప్రేమ ఈశ్వర హై, ఈశ్వర ప్రేమ హై.
0: In bhajans you sing the glory of God, that God is love, love is God.
1: దీనికంటే మించినటువంటి దైవం ఎక్కడుంది?
0: There's no other God beyond.
1: జీసస్ అనండి, జీసస్ అనండి, అల్లా అనండి, ఇంకే బుద్ధ అనండి, గురునానక్ అనండి, ఏ విధంగా అనుకున్నప్పటికీ దానికి పెట్టిన పేర్లే ఇవి.
0: You may give God any name, Allah, Buddha, Nanak, Jesus, any name, but they are all the names given by you.
1: ఈ దేహానికి పేరు ఎవరు పెట్టారు?
0: Who has given this name to this
1: ఎవరు
0: body?
1: ఎవరు పెట్టిన పేరు ఇది?
0: It is a name given to you.
1: కానీ పుట్టిన పేరు కాదు.
0: It's not the one that you are born with.
1: కానీ ప్రేమ అనేటువంటిది పుట్టిన ప్రేమ.
0: But the love is the name given
1: ఈ దేహానికి
0: అంతా
1: పెట్టిన ప్రేమలు.
0: The others are christened.
1: కాబట్టి పెట్టిన ప్రేమలు ఏమైనా మార్చుకోవచ్చు.
0: Well, the names given to you, you can change
1: them. అవి మారేటువంటివే.
0: Because you can change them.
1: కానీ ఇది మారనటువంటిది ప్రేమతత్వం.
0: లవ్ ఇస్ చేంజ్లెస్.
1: దైవ ప్రేమ అనేటువంటిది ఏనాటికి మారదు.
0: డివైన్ లవ్ విల్ నెవర్ చేంజ్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం.
1: అట్టి మారనటువంటి తత్వము,
0: దట్ చేంజ్లెస్ నేచర్,
1: ఏ విధమైన యొక్క చలనము రానటువంటి తత్వము,
0: దట్ విచ్ హాస్ నో మోటిలిటీ,
1: అట్టి ప్రేమను మనము ప్రేమించాలి.
0: దట్ లవ్ వి షుడ్ రన్ ఆఫ్టర్.
1: అది ఏ నిజమైనటువంటి భక్తి.
0: దట్ ఈస్ ట్రూ డివోషన్.
1: భక్తి అనగా ప్రేమకు పర్యాయ పదమే భక్తి.
0: డివోషన్ ఇస్ ద సినోనిమ్ ఆఫ్ లవ్.
1: ఈ భక్తి వల్ల
0: అవుట్ ఆఫ్ డివోషన్
1: అనేక శక్తులు కూడా వస్తాయి.
0: యూ విల్ హ్యావ్ సో మచ్ ఆఫ్
1: ఈ భక్తి వల్ల అనేక యుక్తులు కూడా బయలుదేరుతాయి.
0: అవుట్ ఆఫ్ దిస్ భక్తి డివోషన్ యూ హ్యావ్ యుక్తి.
1: ఈ భక్తి వల్ల అనేక రక్తి కూడా కలుగుతుంది.
0: దిస్ భక్తి డివోషన్ లీడ్స్ టు రక్తి, ది ఫుల్ఫిల్మెంట్.
1: ఈ భక్తి వల్ల అనేక విరక్తులు కూడా కలుగుతాయి.
0: దిస్ భక్తి డివోషన్ లీడ్స్ టు రక్తి, రినన్సియేషన్.
1: భక్తి, రక్తి ఇవన్నీ కూడా ఒక భక్తిలోనే వచ్చేటువంటివి.
0: అండ్ దేర్ఫోర్ విరక్తి, రినన్సియేషన్, ముక్తి, ది లిబరేషన్, ద రక్తి, ది ఫుల్ఫిల్మెంట్
1: ఒకటే.
0: బట్ ఇన్ ఆల్ ది సినోనిమ్స్ ద టి ఈజ్ కామన్.
1: ఇప్పుడు దైవత్వానికి ఒక చిన్న ఉదాహరణ.
0: ఫర్ డివినిటీ ఏ స్మాల్ ఇల్లస్ట్రేషన్.
1: కృష్ణ,
0: కృష్ణ.
1: ఈ కృష్ణ అంటే అనేక మందికి చాలా ఆశ, అనేక ప్రేమ.
0: మెనీ లవ్ కృష్ణ.
1: ఈ కృష్ణ అనేటువంటి పదంలో ఎన్ని అక్షరాలు ఉన్నాయి?
0: హౌ మెనీ వర్డ్స్ లెటర్స్ ఆర్ హియర్ ఇన్ కృష్ణ?
1: సామాన్యంగా ప్రపంచంలో మనం ప్రశ్నించినప్పుడు కృష్ణ అనే దానికి రెండు అక్షరములు ఉంటున్నాయన్నారు.
0: ఇఫ్ యూ ఆస్క్ ఎనీబడీ ఇన్ దిస్ వరల్డ్ దే సే కృష్ణ వర్డ్ హస్ టు లెటర్స్.
1: అక్షరములు ఉంటున్నాయి కృష్ణ లోపల.
0: బట్ దేర్ ఫైవ్ లెటర్స్ ఇన్ కృష్ణ.
1: కకారము,
0: క.
1: రుకారము,
0: రు.
1: హకారము,
0: ఆ.
1: చకారము,
0: ష.
1: అకారము, ఐదు ఉంటుంది.
0: ఆల్ ఫైవ్ లెటర్స్ ఆర్ దేర్.
1: కృష్ణ,
0: కకారము,
1: కకార, రుకారము,
0: రుకార.
1: చూసారా, కకారం అనేటువంటిది ఎవరికి పేరు?
0: క స్టాండ్స్ ఫర్ వాట్?
1: ఈ కకారం అనేటువంటిది రమాదేవికి పేరు.
0: క ఇస్ ద వెరీ నేమ్ ఆఫ్ రమాదేవి, గాడెస్ ఆఫ్ వెల్త్.
1: కకారం అనగా రమాదేవి.
0: క మీన్స్ రమాదేవి.
1: రుకారం అనగా సీతాపతి.
0: రుకార ఐ సీతాపతి.
1: సీత,
0: సీత.
1: కనుకనే ఈ యొక్క ఒక్కొక్క పాదములకు ఒక్కొక్క అర్థములు ఉంటున్నాయి.
0: ఈచ్ లెటర్ హ్యాస్ ఎ మీనింగ్.
1: షకారము,
0: ష.
1: ఈ షకారం అనేటువంటిది శాంతికి.
0: ష స్టాండ్స్ ఫర్ పీస్.
1: ఇంకా అకారము,
0: ఆ.
1: ఈ అకారం అనేటువంటిది ఆదిశక్తికి.
0: ఆ ఇస్ ప్రైమల్ పవర్.
1: ఈ విధంగా తీసుకుంటే పంచభూతములు కూడాను పంచేంద్రియ తత్వంతో ప్రకృతి తత్వమును కృష్ణ అని పేరు పెట్టింది.
0: దేర్ఫోర్ ద ఫైవ్ సెన్సెస్, ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ దేర్ ఇన్ ద వెరీ వర్డ్ కృష్ణ.
1: ఈ కృష్ణ అనే పదములకు కర్షతీతి కృష్ణ అన్నారు.
0: వీ డిఫైన్ కృష్ణ ఇస్ కర్షతీతి కృష్ణ.
1: కర్షమనగా దున్నటము.
0: కర్ష మీన్స్ ప్లవింగ్ ద ల్యాండ్.
1: అనగా మన హృదయ భూమిని దున్నేటువంటి వాడు భగవంతుడే.
0: హ్యూమన్ హార్ట్ విచ్ ఇస్ ప్లౌడ్ బై గాడ్.
1: అది మెత్తపరిచిన తర్వాత ప్రేమ బీజం నాటేది భగవంతుడే.
0: అండ్ ఇట్స్ వెరీ గాడ్ హూ సోస్ ద సీడ్స్ ఆఫ్ లవ్.
1: కనుకనే కర్షతీతి కృష్ణ.
0: సో వీ సే కర్ష.
1: కృషితీతి కృష్ణ.
0: దెన్ ఇట్ ఇస్ సెట్.
1: ప్రయత్నం చేసేవాడు కూడా కృష్ణుడే.
0: అండ్ ఈస్ ద వన్ హూ మేక్స్ ఆల్ అటెంప్ట్ ఇన్ ఎఫర్ట్.
1: ఆకర్షతీతి కృష్ణ.
0: ఆకర్షితీతి కృష్ణ.
1: అంత ఆకర్షించేటువంటి వాడు కృష్ణుడే.
0: ద వన్ హూ అట్రాక్ట్స్ ఇస్ కృష్ణ.
1: కనుక భగవతత్వాన్ని అన్నింటి ఎందుకు దీన్ని పోల్చుకోవచ్చును.
0: డివినిటీ కెన్ బి వ్యూడ్ ఎవ్రీవేర్.
1: ఈ దివ్యత్వానికి మించినటువంటి మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నథింగ్ అబౌవ్ దిస్.

0: ఈ దివ్యత్వానికి మించినటువంటి పదార్థం మరొకటి లేదు.
1: దేర్ నో అదర్ మెటీరియల్ ఆబ్జెక్ట్ బియాండ్
0: అంతా దివ్యత్వమే.
1: ఎవ్రీథింగ్ ఇస్
0: ఈ బట్ట దివ్యత్వమే, ఈ పుష్పం దివ్యత్వమే, ఈ పవన్ దివ్యత్వం, అంతా దివ్యత్వమే.
1: ఎవ్రీథింగ్ ఇస్ డివినిటీ.
0: ఏది దివ్యత్వం కాదు.
1: వాట్ ఈస్ దట్ నాట్
0: డివైన్? ఇది దివ్యత్వం లేకపోతే దీన్ని మనం ఎందుకు ఆశిస్తున్నాము?
1: హౌ ఐ డు ఎక్స్పెక్ట్ డివినిటీ హియర్?
0: ఈ బట్ట దివ్యత్వం కాకపోతే దీన్ని ఎందుకు మనం ప్రేమిస్తున్నాము?
1: వై డు యు లవ్ దిస్ క్లాత్?
0: ఎందుకు ఎందుకు ప్రేమతత్వం ఉంది?
1: ఎవ్రీథింగ్ ఇస్ డివైన్, దిస్ లవ్ దేర్.
0: కనుక ఈ ప్రేమతత్వాన్ని మనం అర్థం చేసుకోవడానికి తగినటువంటి కృషి చేయాలి.
1: వీ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు నో ద నేచర్ ఆఫ్ లవ్.
0: అందరి ఎందు ఉండినటువంటి హృదయమే ప్రేమ స్వరూపము.
1: That form of love is the hridaya, the heart Chala present in everyone.
0: I love you antaru, I pettaru, it's about GCC, you and pettaru.
1: We say, I love you, the I first and you later.
0: Idi itta gisi pettinatundi emani neeniki artham?
1: What do you mean by the two lines in the
0: I, a marku, you and pettaru.
1: I and then the another mark, you.
0: Idi hridayamu.
1: This is heart.
0: I love you. Anaga, love anetundi hridayame.
1: Love means heart.
0: ప్రేమ అనేటువంటి హృదయమే.
1: లవ్ ఇస్ హార్ట్.
0: ఈ హృదయమే దైవంతుని యొక్క ప్రేమ.
1: అండ్ దిస్ హార్ట్ ఇస్ ద సీట్ ఆఫ్ లవ్
0: ప్లస్ దయ. హృదయ
1: హృత్ ప్లస్ దయ, ద వన్ సీట్ ఆఫ్ కంపాషన్.
0: కారుణ్యముతో కూడినటువంటి హృదయము.
1: హృదయ ఇస్
0: ప్రేమతో కూడినటువంటి హృదయము
1: అండ్ లవ్.
0: కనుకనే ప్రేమనే హృదయము, హృదయమే ప్రేమ.
1: సో లవ్ ఇస్ హృదయ, ద హార్ట్ అండ్
0: హృదయమే దైవ స్వరూపము.
1: అండ్ ద హార్ట్ ఇస్ ది ప్లేస్ ఆఫ్ గాడ్.
0: కనుకనే దైవమే హృదయ స్వరూపము.
1: And God resides in human heart. God dwells in all beings. This God is located in the heart of everyone.
0: సర్వమంతా కూడా ఈశ్వరే ఉన్నాడు.
1: The whole cosmos is fully divine. God is present in all beings.
0: సర్వం కలివిదం బ్రహ్మ.
1: Everything is divine.
0: ఎక్కడ చూసినా కానీ బ్రహ్మతత్వమే.
1: You find cosmic divine divinity everywhere.
0: అది ఏ ప్రేమ?
1: దట్ ఈస్ లవ్.
0: కనుక మీ ప్రేమనంతా కూడాను
1: ఆల్ యువర్ లవ్
0: మీ యందే ఉంచుకొనక.
1: డోంట్ కీప్
0: భగవంతుడు ఇచ్చినటువంటి ఈ పవిత్రమైనటువంటి పదార్థాన్ని మనం
1: దిస్ డివైన్ లవ్
0: కేవలం మానవులకు మాత్రమే పంచుకోవటం కాదు.
1: డూ నాట్ లిమిట్ టు మ్యాన్ కైండ్.
0: పశుపక్షి మృగాదులు కూడా పంచాలి.
1: షేర్ ఇట్ విత్ బర్డ్స్ అండ్ బీస్.
0: ప్రతి జీవికి కూడాను ఈ ప్రేమతత్వాన్ని పంచాలి.
1: యూ హ్యావ్ టు షేర్ ఇట్ విత్ ఎవ్రీ లివింగ్ బీయింగ్.
0: అందరికీ ఐకమత్యం కావాలి.
1: వీ షుడ్ స్టాండ్ యునైటెడ్.
0: ఇది విశ్వ కుటుంబంగా రూపొందాలి.
1: ఇట్ షుడ్ బి ఎ ఫ్యామిలీ ఆఫ్ కాస్మో.
0: కనుక మనకు ఏమితమైనటువంటి ద్వేషాలు, కోపాలు, ఈ తగాదాలు ఉండవు.
1: వీ షుడ్ నాట్ గివ్ స్కోప్ ఫర్ కైండ్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ ఆర్ డిఫరెన్స్ ఆర్ ఎనిమిటీ.
0: ఈనాడు లోకంలో ఎక్కడ చూసినా కల్లోలములు, కలహములు. దీనికి కారణం ఏమిటి?
1: టుడే ఇన్ ద వరల్డ్ వేర్ ఎవర్ యూ గో, వేర్ వాట్ ఎవర్ యూ సీ, యూ ఫైండ్
0: మానవుని యొక్క విశాలత్వం లేకపోవటమే దీనికి మూల కారణం.
1: బికాస్ మ్యాన్ ఇస్ నాట్ బ్రాడ్ మైండెడ్ టుడే. He has contraction love.
0: Not expansion love.
1: He is not expansion love.
0: విశాలమైన హృదయం లేదు.
1: He is not broad minded.
0: సంకుచితమైన హృదయాలు పెట్టుకున్నారు.
1: He is narrow minded.
0: కనుక ఆ సంకుచితమైన హృదయాలు మానవుడు సృష్టించుకున్నటువంటి.
1: The narrow mindedness is your making.
0: భగవంతుడు సృష్టించినటువంటి విశాలమైన హృదయము.
1: God's creation is broad mindedness.
0: దానికి ఇంత అంత అనే పరిమితం లేదు.
1: It is not bound by any limitation.
0: పరిమితం లేనటువంటిది అపరిమితమైనటువంటిది.
1: That which is infinite is limitless.
0: అట్టి అపరిమితమైనటువంటి ఒక ఆత్మతత్వాన్ని మనం పరిమితంగా పెట్టుకోవడం చేతనే మనం అనేక కష్టములకు గురి అవుతున్నాం.
1: You have put limits to this limitless spirit or conscience. Therefore you are in conflict.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: Ee naadu guru purnima annaru.
1: Today is guru purnima.
0: Guru ante emti ni?
1: Who is guru?
0: Ukaro gunatitaha.
1: Guru stands for attribute.
0: Ukaro roopavarjitaha.
1: Ru stands for formless.
0: Gunatitamainatundi roopam lenatundi.
1: That which is attributeless and formless.
0: Ukaro kevalam andhakaramu.
1: Guru stands for darkness.
0: Ukaro tannivarana.
1: Ru means that dispels
0: darkness. Andhakaram nivarana gavinchetundi prakashame.
1: That light that dispels darkness.
0: కనుకనే భగవంతుడు అంటే బా బా అనేటువంటి ప్రకాశమే.
1: బా మీన్స్ ఎఫల్జెన్స్.
0: ఎక్కడ చూసినా ప్రకాశించేటువంటి వాడు భగవంతుడే.
1: గాడ్ షైన్స్ బ్రిలియంట్లీ ఎవ్రీవేర్.
0: నీవు లైట్ వేసిన దగ్గర మాత్రమే ప్రకాశం ఉంటుంది.
1: యు ఫైండ్ ద లైట్ ఇల్యూమినేషన్ బీనింగ్ ది లైట్.
0: భగవంతుడే.
1: గాడ్ ఈజ్ ఎవ్రీవేర్.
0: కనుక ఎవరిని ఎవరు కూడా ప్రేమించకూడదు, ఒక ద్వేషించకూడదు.
1: సో యు షుడ్ నాట్ హేట్ ఎనీబడి.
0: ఈనాడు లోకంలో
1: టుడే
0: అనేక సంకుచితమైన భావాలను ఉంచుకొని
1: నారో థాట్స్
0: ద్వేషము ద్వేషము ద్వేషము.
1: We find hatred.
0: ఒక ప్రాణాన్ని మరొక ప్రాణం తీవటము.
1: And we give importance to caste.
0: ఎంత పాపము, ఎంత పాపము.
1: What a mistake.
0: దైవాన్నే నీవు కొట్టినట్టే అవుతుంది.
1: And it seems you are betraying God himself.
0: కనుక అది చాలా పొరపాటు.
1: యువర్ మిస్టేక్.
0: ఎవరిని ఎవరు కూడా ద్వేషించకూడదు.
1: నో వన్ షుడ్ హేట్ ఎనీబడీ.
0: తన ద్వేషం తన్నే ద్వేషిస్తుంది.
1: And it means you are hating your own self.
0: కనుక మనం ఎవరినో ద్వేషిస్తున్నాము, ఎవరినో హింసిస్తున్నాము అని నీవు ఆనందిస్తూ వచ్చు.
1: You are happy that you are hating somebody, that you are accusing
0: somebody.
1: It is not true happiness at all.
0: అది కేవలం రాక్షస ఆనందము.
1: It is only demonic pleasure.
0: ఎవరిని సంతోషపెట్టు అదే నీకు ఆనందము.
1: Make others happy, you will be blissful.
0: ఆ ఆనందమే నిజమైన స్వరూపం నీది.
1: That very happiness is your true form.
0: ఎవరిని బాధ పెట్టకూడదు.
1: Don't hurt anybody.
0: ఈ నాడేమో నీవు హింసిస్తావు ఇతరును.
1: You may harm somebody.
0: అది నా నేచర్ అనుకుంటున్నావు.
1: You think it's your nature.
0: కానీ రేపటి దిన నిన్ను హింసించే వారు ఇంకోరు వస్తారు.
1: Tomorrow you will find somebody who will harm you.
0: ఆనాడు నీ గతి ఏమిటి?
1: దెన్ వాట్ విల్ హ్యాపెన్ టు యూ?
0: కనుకనే ఎవరిని కూడా మనం తెలియకోకుండా హింసించకూడదు.
1: అండ్ డోంట్ హర్ట్ ఆర్ హార్మ్ ఎనీబడీ.
0: అది ఒక పెద్ద ఫ్యాషన్ గా మారిపోయింది.
1: ఇట్ హస్ బికమ్ ఎ మోడర్న్ ఫ్యాషన్.
0: అందరినీ హింసించుకోవటం ఫ్యాషన్.
1: వి గో ఆన్ హార్మింగ్,
0: అందరినీ బాధ పెట్టడం ఫ్యాషన్.
1: అండ్ వి హర్ట్ ఎవ్రీబడీ.
0: అందరినీ చంపటం ఫ్యాషన్.
1: అండ్ టు కిల్ సంబడీ ఇస్ ఎ ఫ్యాషన్. అల్ట్రా మోడర్న్.
0: కీటకమైన గానీ చంపుతుంది.
1: Well, even insect also can kill. Why, man?
0: చంపడం గొప్పతనం కాదు.
1: Nothing great in killing anybody.
0: అతన్ని బ్రతికించడం గొప్పతనం.
1: And in fact, you have to protect him, there lies greatness.
0: కనుకనే మనం చంపి చంపి చంపి చంపి కట్టగలిగినప్పుడు మన జీవితం ఏమైపోతుంది?
1: If you go on killing everybody, what will happen?
0: కూడా ఒకనాడు చస్తుంది.
1: Ultimately, you will die.
0: ఎట్ట చస్తుంది?
1: How does it die?
0: ఏ విధమైన కర్మలు ఆచరించావో ఆ కర్మల యొక్క తత్ఫలితమే నీకు మూల కారణంగా వస్తుంది.
1: As is the action, so is the reaction that will put you to suffering.
0: కనుకనే ప్రేమ స్వరూపులారా, రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్, ఇది ఎప్పుడు కూడా తప్పింది కాదు.
1: Embodiments of love. Never forget these three: reaction, reflection.
0: ఈనాడు నేను తప్పించుకున్నానని నువ్వు ఆనందించవచ్చును, కానీ రేపు కాక ఎల్లుండి కూడా నీకు ఫలితం లభిస్తుంది.
1: Today you may be happy by harming somebody. Tomorrow you have to face the consequences.
0: ఈనాటికి తప్పింది కాదు.
1: You cannot escape.
0: మంచి చేయి, నీకు మంచి కలుగుతుంది.
1: Do good, then you will experience goodness.
0: సత్యమే నీకు మంచి కలగలేదని నిరాశకు కావద్దు.
1: Never be disappointed for the other thing.
0: కొంచెం కాచుకో.
1: Wait for some time.
0: అప్పుడే నీకు ఆ ఫలితం లభిస్తుంది.
1: Then you will have positive result.
0: ఏ మానవుడికి కూడా తత్ఫలితం తప్పింది కాదు.
1: No one can escape from the results.
0: దుష్ఫలితమైనటువంటి దానికి ప్రార్థన అనేటువంటిది కొంత సహాయం చేస్తుంది.
1: However, while you suffer bad results, your prayer can help to some extent.
0: అదే కృతజ్ఞత.
1: You can express gratitude by prayer.
0: కృతజ్ఞతను మనం చెప్పుకోవాలి.
1: You should be grateful.
0: కృతజ్ఞతను మనం చూపుకోవాలి.
1: You should be grateful.
0: కృతజ్ఞతను మనం ఆచరించాలి.
1: And you should
0: కృతజ్ఞతాయ నమః అన్నారు.
1: And we say that.
0: కనుకనే వెంకటరామన్ కూడా చెప్పాడు, క్షమ చాలా ప్రధానమైనటువంటిది.
1: For parents, క్షమ is important.
0: క్షమ సత్యము.
1: For parents is true.
0: క్షమ ధర్మము.
1: Forgiveness is dharma.
0: క్షమ వేదము.
1: Forgiveness is
0: క్షమ అహింస.
1: Patience is non-violence.
0: క్షమ సర్వంబౌ.
1: For parents is everything.
0: క్షమ సంతోషము.
1: It is happiness.
0: క్షమ స్వర్గము.
1: It is heaven.
0: క్షమ సర్వస్వంబు.
1: It is everything in this
0: world. సర్వజీవులయందు.
1: It is present in all of the beings.
0: ప్రతి మానవుడియందు కూడాను క్షమ చాలా గొప్పది.
1: In every man this forgiveness is great.
0: వాడెవడో నాకు అపకారం చేశావంటే నువ్వు క్షమించు.
1: If anyone harmed you, forgive him.
0: This is good for me, good for me, good for me అనుకో.
1: Have the feeling that is good for me.
0: వాడెవడో నిన్ను తిట్టాడు అనుకుంటే అది that is good for me, good for me.
1: If anyone accuse you, take it that is good for me.
0: ఆ తిట్టినటువంటి తిట్టు నీకు కాదు వచ్చిండేది.
1: That accusation charging is not to you.
0: ఈ దేహాన్ని ఆధారం పెట్టుకుని వాడు తిట్టాడు.
1: In fact, what is it? He has criticized.
0: దేహానికి వచ్చింది, దేహానికే పోతుంది.
1: It is only the body to body accusation.
0: కనుకనే దేహాన్ని తిట్టాడా ఆత్మని తిట్టాడా, ఇదే శంకరాచార్యులు విచారం చేసింది.
1: దిస్ వాట్ శంకర సెడ్. ఇస్ ఇట్ ద బాడీ దట్ ఇస్ అక్యూజ్డ్, క్రిటిసైజ్డ్, ఆర్ ఆయన
0: అద్వైతం అంతా కూడా విచారణ విచారణ విచారణ ద్వారానే ఏర్పడింది.
1: ఆల్ నాన్ డ్యూయలిజం ఇస్ బేస్డ్ ఆన్ ఎంక్వైరీ.
0: ఈ దేహాన్ని తిట్టాడా వాడు?
1: హాస్ హి క్రిటిసైజ్డ్ ద బాడీ?
0: ఈ దేహం నేనే నేను తిట్టుకుంటున్నాను.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఐ ఓన్లీ అక్యూజ్ మై బాడీ.
0: ఏమిటి ఈ పాడు దేహం?
1: What this body?
0: ఏమిటి అనిత్యమైన దేహము?
1: What this temporary body?
0: ఇంత మలమూత్ర దుర్గంధ మాంస రక్తమే.
1: It's foul, full of urine and the fecal matter.
0: పురుగు జవ్వాజీలు పుట్టబోవు.
1: It has got nothing to do with the central form of
0: fragment. నేను తిట్టుకుంటున్నాను, వాడు ఈ దేహాన్ని తిట్టడం నాకు ఉపకారమే అనుకో.
1: I only blame my body. The other man accusing it is a help to me.
0: ఆత్మను తిట్టాడా?
1: Has accused the Atma spirit.
0: వాని ఎందు దీని ఎందు ఉన్నది ఒకే ఆత్మనే.
1: The very same spirit exists.
0: కాబట్టి తను తాను తిట్టుకున్నాడు అనుకో.
1: It amounts to accusing for
0: oneself.
1: So what kind
0: ఈ క్షమానే భావం ఎంత విశాలమైనది.
1: Forgiveness is broad mindedness.
0: ఈ విధమైన విశాలతను మనం పెంచుకుంటూ పోవాలి.
1: This kind of broad mindedness we should have.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ఈనాడు గురు పూర్ణిమనిగా.
1: Today గురు పూర్ణిమ.
0: గురువు అనిగా కేవలం అజ్ఞానం దూరం గావించుకోవాలి.
1: గురు మీన్స్ హి స్టాండ్స్ ఫర్
0: ఇగ్నోరెన్స్. ఇది నా దేహము నా దేహం అనుకున్నటువంటి దాన్ని దూరం చేసుకోవాలి.
1: వాట్ కైండ్ ఆఫ్ ఇగ్నోరెన్స్? ద బాడీ అటాచ్మెంట్.
0: దేహం నా యొక్క ఇన్స్ట్రుమెంట్.
1: బాడీ ఈజ్ అన్ ఇన్స్ట్రుమెంట్.
0: ఈ దేహం అనేటువంటి కేవలం పనిముట్టు.
1: బాడీ ఈజ్ మియర్లీ అన్ ఇన్స్ట్రుమెంట్.
0: ఇది కర్మకలాపమైనటువంటి ఒక కాయము.
1: ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ యాక్షన్, యాక్టివిటీ.
0: దీన్ని నేను సత్యమని భావించుకోను.
1: ఐ కెనాట్ కన్సిడర్ ఎస్ ఎటర్నల్.
0: ఈ జగత్తు లోపల ఈ కర్మను ఆచరించే నిమిత్తమై కాయము నాకు ధరింపజేశాడు భగవంతుడు.
1: body is gifted to undertake action or activity. His body is God's gift.
0: Deho devalaya prakto jivo deva sanatana.
1: Body is the temple of God. The indweller is eternal.
0: Jivude devudu.
1: And the individual is divine.
0: Kabatti body temple jivude devudu. Nivu inkevarni aashistavu?
1: So body is the temple and the indweller is divine.
0: Kabatti ye dehanni chusina gaani idi bhagavantuni temple anukoni daniki namaskaram cheyi.
1: Consider every body as the temple of God and offer your salutation.
0: విరోధైనా పర్వాలేదు.
1: He may be worst of your enemies.
0: నమస్కారం చేయి.
1: But salute him.
0: సర్వజీవ నమస్కారం కేశవం ప్రతిగచ్చితే అతనికి చెందుతుంది.
1: All our salutations to anyone amounts to offering respect to God.
0: సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతిగచ్చితే అది కూడా అతనికి చెందుతుంది.
1: If you deny anybody it amounts to denial of God.
0: కనుకనే మనం ఏకాత్మ భావాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
1: We should have this feeling of oneness.
0: మిమ్మల్ని అందరినీ నేను అప్పుడప్పుడు బంగారు బంగారు అంటుంటాను.
1: భగవాన్ కాల్స్ అస్ అస్ బంగారు.
0: బంగారంగా ఏమిటి?
1: వాట్ డు మీన్ బై బంగారు?
0: హిరణ్య గర్భంతో కూడినటువంటి వారు మీరు.
1: యు ఆర్ వన్ ఆఫ్ హిరణ్య గర్భ, ది డివైన్ ప్రిన్సిపల్.
0: హిరణ్య గర్భాయ నమః.
1: ద గోల్డెన్ ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ.
0: మీ యొక్క హృదయమంతా కూడా హిరణ్యమే, బంగారు యొక్క తోనే.
1: యువర్ హోల్ హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ ది గోల్డెన్ డివినిటీ.
0: కాదు,
1: ఇట్స్ నాట్ ఎనీథింగ్ అదర్.
0: బంగారు ఏ విధమైన నగగా మార్చుకోవచ్చును?
1: యూ కెన్ మేక్ ఇట్ గోల్డ్, కెన్ బి మేడ్ ఇన్ టు ఎనీ ఆర్నమెంట్.
0: ఏ నగ లేకపోతే ఒక కాయలుగా పెట్టుకోవచ్చును.
1: అట్ లీస్ట్ యూ కెన్ కీప్ ఇట్ యాజ్ ఇట్ ఈస్.
0: కాబట్టి రూపాలు మారేది బంగారే.
1: అండ్ ద జ్యువెల్స్ ఫార్మ్స్ ఆర్
0: రూపరహితమైనటువంటి బంగారే.
1: ద ఫార్మ్లెస్ వితౌట్ ఎనీ జ్యువెల్.
0: కాబట్టి మీ రూపము బంగారే, రూపరహితము బంగారే.
1: ద వన్ విత్ ద ఫార్మ్, ద వన్ వితౌట్ ఫార్మ్లెస్ ఇస్ గాడ్.
0: కనుక ఈ బంగారుకు కొంత మీరు విచారణ చేయాలి.
1: ఎంక్వైర్ దిస్ నేచర్ ఆఫ్ గోల్డ్ టు సమ్ ఎక్స్టెంట్.
0: ఫస్ట్ బంగారును తీసుకుంటే,
1: అండ్ యూ టేక్ గోల్డ్ టు సమ్ ఎక్స్టెంట్,
0: దీనికి ఒక 500 రూపాయలు అనుకుంటావు.
1: యూ హావ్ టు పే 500 రూపీస్.
0: కానీ దాంట్లోపల కొంచెం కాపర్ కలిపితే 300కి దిగుతుంది.
1: ఇఫ్ యూ మిక్స్ కాపర్ ఇన్ గోల్డ్ ఇట్ ద ప్రైస్ కమ్స్ డౌన్.
0: దాంట్లో ఇంకో బ్రాస్ కొంచెం చేర్తే ఇంకా 200కే దిగుతుంది.
1: ఇఫ్ యూ యాడ్ బ్రాస్ ద ప్రైస్.
0: దీని విలువ దిగడానికి ఏది కారణము? ఈ కల్తీలు కారణము.
1: బికాస్ యూ పొల్యూట్ ఇట్, అడల్టరేట్ ఇట్, మిక్స్ ఇట్ విత్ అదర్.
0: బంగారు లోపల ఈ కాపరు, ఈ పిత్తళి ఇవన్నీ ఎందుకు చేర్చుకోవటం?
1: ద కాపర్ అండ్ బ్రాస్, వై హ్యావ్ యూ
0: చేర్చుకునే కొలది దీని విలువ తగ్గిపోతుంది.
1: బికాస్ ఆఫ్ మిక్సింగ్ విత్ అదర్ మెటల్.
0: కాబట్టి మానవుడు అనేటువంటి వాడు పుట్టినప్పుడు పరిశుద్ధంగా ఉంటున్నాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఎట్ ద టైమ్ ఆఫ్ బర్త్ వర్ ప్యూర్ అండ్ సీక్రెట్.
0: చాలా విలువగా ఉంటుంటారు,
1: హైలీ వాల్యూ.
0: వాడు పెరిగే కొలది పెరిగే కొలది ఆశలు అనేటువంటి కాపర్ చేరిపోతూ ఉంటుండాలి.
1: యాజ్ వీ గ్రో మోర్ అండ్ మోర్ ద కాపర్
0: పిస్తాడంతా చేరిపోతుండాలి.
1: అండ్ ఆల్ ద బ్రాస్ ఆల్సో జాయిన్.
0: అప్పుడు వీని విలువ తగ్గిపోతుంటుంది.
1: అండ్ ద హ్యూమన్ వాల్యూ గోస్ డౌన్.
0: విలువ తగ్గిపోవడానికి కారణం ఏమిటి?
1: వాట్ ఆర్ ద కాజ్?
0: విలువలేని పదార్థములు విలువైన దాంతో చేర్చుకోవటమే దీనికి మూల కారణం.
1: బికాస్ వాల్యూలెస్ చీప్ డిజైర్స్ ఆర్ మిక్స్డ్ విత్ హైలీ వాల్యుబుల్ ప్రైస్లెస్ గోల్డ్.
0: మనం ఆ చీప్ దీన్ని మనం చేరకూడదు.
1: సో వీ షుడ్ నాట్ అలౌ చీప్ థింగ్స్ టు గెట్ ఇన్.
0: తేజ దుర్జన సంసర్గం,
1: రన్ అవే ఫ్రమ్ బ్యాడ్ కంపెనీ.
0: బజ సాధు సమాగమం,
1: జాయిన్ ఇన్ గుడ్ కంపెనీ.
0: గురు పుణ్య మహోరాత్రం,
1: డూ గుడ్ యాక్టివిటీ డే నైట్.
0: భజ నిత్యం అనిత్యత,
1: మేక్ ఎ కైండ్ ఆఫ్ డిస్క్రిమినేషన్ బిట్వీన్ ఎ ఫెమినల్ అండ్ దట్ ఇస్ పర్మనెంట్.
0: విచారణ చేయాలి.
1: ఎంక్వైర్ క్లియర్లీ దట్ విచ్ ఇస్ ఎటర్నల్, దట్ ఇస్ మొమెంటల్, దట్ ఈస్ అవర్ ధర్మ.
0: ఈ సత్యాన్ని మనం గుర్తించాలి.
1: వీ హావ్ టు నో దిస్ ట్రూత్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్
0: లవ్. మానవ జన్మ మెత్తి,
1: అండ్ వి మోనే
0: జంతునాం నరజన్మ దుర్లభం.
1: వీ షుడ్ నో దట్ హ్యూమన్ లైఫ్ ఈస్ ద రేరెస్ట్ ఆఫ్ ఆల్.
0: ఈ నరజన్మ మెత్తినందుకు నోరిచ్చాడు భగవంతుడు.
1: గాడ్ హాస్ గివెన్ దిస్ మౌత్ టంగ్.
0: ఆ నోటితో ఇష్టమొచ్చిన మాటలంతా పలకకూడదు.
1: వీ షుడ్ నాట్ స్పీక్ యాజ్ వీ లైక్.
0: ఎవరి హృదయాన్ని బాధింప చేయకూడదు.
1: వీ షుడ్ నాట్ హర్ట్ ద ఫీలింగ్ ఆఫ్ ఎనీబడీ.
0: బాధిస్తే నేడు కాకపోయినా రేపటికి నీకు అదే బాధ.
1: If you hurt the feeling of anybody, you will have your turn tomorrow.
0: చెడ్డ చూపు చూడకూడదు.
1: Don't have bad looks.
0: చెడ్డ చూపు చూచాడు.
1: You have bad looks.
0: కీచకుడు.
1: కీచక had bad looks.
0: ద్రౌపదిని చెడ్డ చూపుగా చూచాడు.
1: And he had bad looks towards
0: ద్రౌపది. కడపటికి.
1: What happened to him?
0: భీముడు పోయాడు, బ్రద్దలు కొట్టి వాడు తలను కూడా ముక్కలు చేశాడు.
1: Bhima had hit his head, broke into two parts and killed him.
0: చూసారా ఆ చెడ్డ దృష్టి ఎంత చెడ్డ అయిపోయింది.
1: That is the result of bad looks.
0: కనుకనే మనము చెడ్డ దృష్టిని కూడా మనం చూడకూడదు.
1: సో డోంట్ థింక్ ద సేమ్ బ్యాడ్ లుక్.
0: దీన్ని బుద్ధుడు చక్కగా ప్రబోధిస్తూ వచ్చాడు.
1: దిస్ ఈస్ ద టీచింగ్ ఆఫ్ బుద్ధ.
0: మొట్టమొదట దృష్టి,
1: ఫస్ట్ విజన్.
0: దృష్టిని మార్చుకున్నాడు.
1: కరెక్ట్ యువర్ విజన్.
0: అది మార్చుకున్న తర్వాతనే తనకు బుద్ధుడిగా మారిపోయాడు.
1: చేంజ్ యువర్ సైడ్, దెన్ బుద్ధ బికేమ్ ద ట్రూ బుద్ధ.
0: కనుక మన దృష్టిని కూడా మనం మార్చుకోవాలి.
1: సో కరెక్ట్ యువర్ లుక్స్.
0: కన్నులు ఉన్నాయి కదా, అని అన్నిటినీ చూడకూడదు.
1: యాజ్ యూ హ్యావ్ ఐస్, డోంట్ లుక్ ఎట్ ఎవ్రీవన్.
0: ఏది చూచినా కానీ ఇది దైవ స్వరూపంగా భావించు.
1: వాట్ ఎవర్ యూ మే లుక్ ఎట్ కన్సిడర్ ఇట్ డివైన్.
0: ఏది విన్నా కూడా ఇది దైవ చింతనగా విను.
1: వాట్ ఎవర్ యూ మే హియర్, లిసన్ యాజ్ ఇఫ్ ఇట్ ఇస్ సంథింగ్ దట్ ఇస్ డివైన్.
0: దైవ విషయంగా చెప్పు.
1: స్పీక్ అబౌట్ గాడ్లీ థింగ్స్
0: అది నీ దైవత్వంగా మారుతుంది.
1: That becomes essentially divine.
0: See what is good.
1: See what is good.
0: అది నీకు ముఖ్యం కావాల్సింది.
1: That is important.
0: Hear what is good.
1: Hear what is good.
0: Talk what is good.
1: Talk what is good.
0: ఈ మూడు ఉంటే మనం ఎంతైనా మనం సాధించవచ్చు.
1: With these three you can achieve anything in this world.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ఈ కాలం నుంచి కూడాను నేను ఎంత ఆనందంగానే ఉంటున్నాను.
1: భగవాన్ ఇస్ హైలీ బ్లిస్ఫుల్.
0: ఇంకా 75 వస్తూ ఉంటుంది.
1: 75th birthday is approaching.
0: 75 ఇయర్స్ కూడా నేను ఆనందంగానే ఉంటున్నాను.
1: భగవాన్ హస్ బీన్ జాయ్ఫుల్ బ్లిస్ఫుల్.
0: కారణం ఏమిటి?
1: వై?
0: అంతా ఒక్కటే అనే సత్యాన్ని గుర్తించుకోవటమే.
1: బికాస్ ద స్పిరిట్ ఆఫ్ వన్నెస్ యూనిటీ ఇస్ రికగ్నైజ్డ్.
0: కనుకనే మీరు కూడా ఈ విధంగా అన్నింటినీ భావించుకోండి, తప్పక మీరు కూడా నిరంతరం ఆనందాన్ని అనుభవిస్తారు.
1: యూ కెన్ ఆల్సో బి బ్లిస్ఫుల్ ఇఫ్ యు నో.
0: నాకెవ్వరూ ద్వేషులు లేరు.
1: భగవాన్ డజంట్ హేట్ ఎనీబడి.
0: నేనెవరికి ద్వేషిని కాదు.
1: నో వన్ హేట్స్ భగవాన్.
0: కాబట్టి నాకు ఎట్టి భయము లేదు.
1: సో నో ఫియర్ హియర్.
0: ఎట్టి భయమైన ఉండినప్పుడే ఒక విధమైనటువంటి యొక్క సందేహం ఏర్పడుతుంది.
1: వేర్ దేర్ ఇస్ ఫియర్ దేర్ ఇస్ డౌట్.
0: కనుక నాకే భయము లేదు.
1: భగవాన్ హ్యాస్ నో ఫియర్ అట్ ఆల్.
0: కారణం ఏమిటి?
1: వై?
0: అంతా నాయక స్వరూపమే.
1: ఎవ్రీథింగ్ ఇస్ ద ఫామ్ ఆఫ్ భగవాన్.
0: ఒకే భక్తే, ఒకే ఆత్మతత్వమే.
1: ఇన్ ఫ్యాక్ట్ ద సేమ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్పిరిట్ ఇన్ ఎవ్రీవన్.
0: నాకు ఎవరు ద్వేషులు లేరు.
1: భగవాన్ డజంట్ హేట్.
0: ద్వేషులు లేనప్పుడు ఎవరు నన్ను ద్వేషిస్తారు?
1: దెన్ హూ ఇస్ దేర్ టు హేట్ భగవాన్?
0: ఎవరు నన్ను ద్వేషించలేరు.
1: నో వన్ కెన్ హేట్ హిమ్.
0: ఎవరన్నా తల్లి ఒక చిన్న బిడ్డను ఎత్తుకుని పోతుంటాది.
1: మదర్ ఇస్ క్యారింగ్ ఆన్ హిస్ షోల్డర్స్.
0: ఆ బిడ్డ నిన్ను చూసి నవ్వుతుంది.
1: ద చైల్డ్ లాఫ్స్ ఎట్ యు స్మైల్.
0: అమాయక బిడ్డ.
1: ద ఇన్నోసెంట్ చైల్డ్.
0: అలాంటి బిడ్డ నిన్ను చూసి నవ్వినప్పుడు నీవు కోపడతావా? లేదు, నీకు నవ్వు వస్తుంది.
1: అండ్ ద చైల్డ్ స్మైల్స్ యూ ఆల్సో స్మైల్.
0: కనుక నేను ఆనందంగా నవ్వుతుంటే నన్ను చూసి వాళ్ళు కూడా ఆనందిస్తారు.
1: భగవాన్ స్మైల్స్ బ్లిస్ఫుల్లీ యూ ఆల్సో స్మైల్.
0: కనుకనే మనం మంచి భావాన్ని పెట్టుకుందాం.
1: హ్యావ్ సీక్రెట్ ఫీలింగ్.
0: పరిశుద్ధమైన భావాన్ని పెట్టుకుందాము.
1: హ్యావ్ ప్యూర్
0: పవిత్రమైనటువంటి హృదయాన్ని పెట్టుకుందాము.
1: హ్యావ్ ఎ సీక్రెట్ హార్ట్.
0: అప్పుడే మనకు అంత పవిత్రమే జరుగుతుంది.
1: అండ్ ఎవ్రీథింగ్ విల్ బి శాంక్టిఫైడ్.
0: ఇంతవరకు నాకు ఏ ఒక్కటి కూడా చెడ్డ జరగలేదు.
1: నథింగ్ బ్యాడ్ అంటూవర్డ్ హ్యాస్ హ్యాపెన్.
0: మంచి మంచి మంచి.
1: ఆల్ గుడ్ హ్యాస్ హ్యాపెన్ టిల్ నౌ.
0: కనుకని మనం గుడ్ గా ఉంటే అది కూడా గుడ్ అయిపోతుంది.
1: అండ్ ఇఫ్ యు ఆర్ గుడ్ ది అదర్ వన్ విల్ బి గుడ్.
0: కనుక మనము ఎలాంటి భావమో అలాంటి భావం రావాలి.
1: యాజ్ ఇస్ ది ఫీలింగ్ సో ఇస్ ద ఫీలింగ్ ఇన్ అదర్ పర్సన్.
0: మనం పవిత్రమైన భావాన్ని పెంచుకోవాలి.
1: ఎంటర్టైన్ సీక్రెట్ థాట్స్.
0: ఎక్కడ చూసినా దైవత్వాన్ని మనం విశ్వసించాలి.
1: హ్యావ్ ఫెయిత్ దట్ గాడ్ ఇస్ ఎవ్రీవేర్.
0: ఏటి కష్టములు కలిగినప్పటికీ,
1: వాట్ ఎవర్ మే బి ద సఫరింగ్,
0: ఏటి నింద నిష్ఠూరములు సంభవించినప్పటికీ,
1: యు మే బి బ్లేమ్డ్ అక్యూజ్డ్,
0: కానీ భగవంతుని విశ్వాసం మాత్రం మరవకూడదు.
1: నెవర్ లూజ్ ఫెయిత్.
0: భగవంతునిపై విశ్వాసం ఎప్పుడు ఉంటుండాలి.
1: యూ షుడ్ హ్యావ్ స్ట్రాంగ్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: ఆ విశ్వాసం ఒక్కటి ఉంటుంటే నీకు ఎంతైనా జరుగుతుంది.
1: విత్ దట్ ఫెయిత్ యూ కెన్ బి సక్సెస్ఫుల్.
0: ఆ విశ్వాసమే మన శ్వాసగా భావించాలి.
1: దట్ విశ్వాస ఫెయిత్ ఈజ్ అవర్ శ్వాస ద బ్రెత్.
0: కనుక ప్రతి మానవుడు కూడాను
1: ఎవ్రీ మ్యాన్
0: ప్రేమస్వరూపుడే.
1: ఇస్ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
0: ఏదో అప్పుడప్పుడు ఆహార విహారాలతో కొన్ని కోపము తాపము ఈసూయ అసూయ డంబము ఇలాంటివంతా వస్తుంటాయి.
1: బికాస్ ఆఫ్ అవర్ ఫుడ్ అండ్ హ్యాబిట్స్ వీ హ్యావ్ గాట్ దిస్ ఫీలింగ్స్ ఆఫ్ యాంగర్ జెలసీ పామ్ షో ఎగ్రాన్మెంట్
0: ఫుడ్.
1: As is the foot,
0: at the head,
1: so is the head.
0: Yetti head,
1: as is the head,
0: at the God,
1: so is God.
0: Kabatti foot head God moodu kunnu oka sambandham ayyindi.
1: So foot head God have got inter relationship.
0: Kabatti mana motta motta manchi food ni teeskovali.
1: So we have to part a good food at the
0: manchi
1: beginning.
0: Manchi food ante viluvainatundi food kaadu.
1: Good food not costly.
0: Sattvikamainatundi food.
1: It should be sattvic food.
0: Adi mana nijamainatundi oka divyamaina aaharamu.
1: That is the divine food that we can partake.
0: ఆ దివ్యమైన ఆహారం తెచ్చినప్పుడు దివ్యమైన భావాలే వస్తుంటాయి.
1: Then you will have divine thoughts.
0: ఏ పలుకు పలికినా కానీ పవిత్రమైన పలుకుగానే ఉంటుంటాయి.
1: And you start speaking sacred words.
0: నేను ఎలాంటి కోపంగా ఉండినప్పుడు కూడా కోపం నటిస్తాను, కానీ కోపం లేదు నాకు.
1: భగవాన్ ప్రిటెండ్స్ టు బి యాంగ్రీ. హీఈస్ నెవర్ యాంగ్రీ ఎనీ టైమ్.
0: వాళ్లను అప్పుడప్పుడు కోపం వచ్చినప్పుడు తిడతాను.
1: హీ జస్ట్ బ్యాంగ్స్ యూ.
0: ఏ తిట్టు తిడతాను?
1: వాట్?
0: దున్నపోత.
1: He calls you dunnapota, he buffalo.
0: Ante.
1: That's all.
0: Adhe na tittu.
1: That's only worst of the accusation.
0: Dunnapota ante he buffalo.
1: He buffalo.
0: Nivu buffalo ne.
1: You are only buffalo.
0: Endukante nivu manchi palin cheyagaru ledu kabatti nivu buffalo ne.
1: You have not done anything good. You fellow is a buffalo now.
0: Nijanga nivu manchi pani cheyi.
1: Do good things.
0: You good fellow aitavu.
1: Then you become a good fellow.
0: Kanuka na tittanta ittantivi.
1: That's how Swami banks you.
0: Dunnapota.
1: దున్నపోత హీ బఫెలో.
0: ఇది ఎంత మంచి పని.
1: వాట్ ఎ గుడ్.
0: అందరూ దున్నపోతులుగానే ఉంటున్నారు.
1: ఆల్ ఆఫ్ అస్ ఆర్ హీ బఫెలోస్.
0: కారణం ఏమిటి? మంచి పని చేయటం లేదు.
1: వి ఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ గుడ్.
0: దున్నపోతుకు ఏ విధమైనటువంటి వర్షం కురిచే కానీ కేర్ చేయదు.
1: ఈ బకులు ఇస్ అన్మైండ్ఫుల్ ఆఫ్ దర్ హెవీ రెయిన్.
0: ఏ యొక్క ఆవో దూడైనా పరిగెత్తాయి కానీ వర్షం వస్తే దున్నపోతు పరిగెత్తదు.
1: ద కౌ అండ్ ద కాఫ్ రన్స్ అవే వెన్ దేర్ ఇస్ హెవీ రెయిన్ బట్ నాట్ ది బఫెలో.
0: కుంటూ కూర్చుంటుంటది.
1: ఈ బఫెలో రిమైన్ స్టాండ్ స్టిల్.
0: అంటే ఎన్ని నిందలు ఎన్ని నిష్ఠూరములు ఎన్ని కష్టములు కలిగినా ఎప్పుడు ఒకటిగానే ఉంటుంటాయి.
1: దేర్ఫోర్ హీ బఫెలో రిమైన్ స్టాండ్ స్టిల్ ఇన్ స్పైట్ ఆఫ్ బ్లేమ్ ప్రైజ్.
0: మానవుని అంటే పరివర్తన రావాలి.
1: దేర్ షుడ్ బి ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ మ్యాన్.
0: అప్పుడు పరివర్తన వచ్చినప్పుడే వాడు మానవుడు అవుతాడు.
1: In this transformation you can be a true human.
0: మానవుడు అనేటువంటి ఎంత పవిత్రమైనటువంటి పదము.
1: మానవ ఇస్ ఎ సీక్రెట్ వర్డ్ హ్యూమన్.
0: అలాంటి మానవత్వాన్ని ఈనాడు మనం భ్రష్టు పట్టించుకుంటున్నాం.
1: That human value is lost today.
0: ఎవరిని మనసు నొప్పించేటువంటి పాటలు చెప్పకూడదు.
1: And we should not use harsh words.
0: నేను అందరినీ ప్రేమిస్తాను.
1: భగవాన్ లవ్స్ ఆల్.
0: ద్వేషించిన వాడిని కూడా నేను ప్రేమిస్తాను.
1: And the one who hates him still భగవాన్ లవ్స్
0: ఆల్. ప్రేమే ఒక స్వరూపము.
1: Love is his form.
0: అదే నిజమైనటువంటి శక్తి.
1: దాట్ ఈస్ ద ట్రూ పవర్.
0: అదే నిజమైన పవర్.
1: దాట్ ఈస్ ద ట్రూ పవర్.
0: అదే నిజమైనటువంటి యొక్క దివ్య స్వరూపము.
1: దాట్ ఈస్ ద డివైన్ ఫామ్.
0: ఆ ప్రేమను మీరు పంచండి, ప్రతి ఒక్కరికి పంచండి.
1: షేర్ దిస్ లవ్ విత్ ఎవ్రీవన్.
0: నేను నా ప్రేమను ఏ రీతిగా అందరికీ పంచుతున్నానో
1: జస్ట్ యాజ్ భగవాన్ షేర్స్ హిస్ లవ్ విత్
0: ఎవ్రీబడీ. అదే అంశమే కనుక మీరు కూడా ఆ ప్రేమను అందరికీ పంచండి.
1: సిన్స్ యు ఆర్ ఆల్సో స్పార్క్ ఆఫ్ భగవాన్ షేర్ యువర్ లవ్ విత్ ఎవ్రీబడీ.
0: అప్పుడు నేను చేసిన పని మీరు చేసిన వారు అవుతారు.
1: దెన్ యూ హ్యావ్ టు యాక్సెప్ట్.
0: మీరు కూడా భగవత్ స్వరూపులే.
1: యు ఆర్ ఆల్సో డివైన్.
0: ఈ విధమైనటువంటి యొక్క పవిత్రమైన భావాన్ని మీరు అనుసరిస్తూ పోతే జగత్తంతా నిత్య కళ్యాణం పచ్చంతోడడం.
1: When you follow these sacred thoughts, the whole world will prosper, progress and advance.
0: దీని ఏ మాత్రము సందేహం లేదు.
1: Never doubt this.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: so embodiments of love.
0: ఈనాడు అజ్ఞానం అనేటువంటి దాన్ని నిర్మూలం గావించుకుని,
1: dispel this ignorance of darkness.
0: ప్రకాశాన్ని వెలిగించుకుని,
1: and let us light the effulgence of wisdom.
0: ఏకం కావాలి.
1: And see that love also merges in that effulgence of wisdom. అది
0: ప్రధానమైనటువంటి స్వామి యొక్క సందేశము.
1: దట్ ఈస్ ద మెయిన్ మెసేజ్ ఆఫ్ భగవాన్ టుడే.
0: ప్రేమ ప్రేమ ప్రేమ.
1: లవ్ అండ్ లవ్ అలోన్.
0: ప్రేమకు మించినటువంటి పదార్థం జగత్తులో మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ థింగ్ బియాండ్ లవ్.
0: ప్రేమనే లేకపోతే బంగారం కూడా మనం ఆశించము.
1: When you don't have love, you don't like even gold. So you don't expect anything.
0: కాబట్టి ఆశించేది ప్రేమనే.
1: That which expects is love.
0: డైమండ్ ప్రేమనే.
1: God is love.
0: ఆ డైమండ్ కళాతురికి డై మైండ్ అవుతుంది.
1: And what happens to diamond? It becomes die-mind ultimately. And annihilation, withdrawal of the mind.
0: అన్నిటికీ ప్రేమనే ప్రధానము.
1: లవ్ ఇస్ మెయిన్ థింగ్ ఫర్ ఎవరీ.
0: ప్రేమ చేతని ఎన్ని రోగంలో నివారణ చేసుకోవచ్చును.
1: ఇన్ ఫ్యాక్ట్ లవ్ క్యూర్స్ మెనీ ఎయిల్.
0: ప్రేమ చేతని ఎన్ని రోగంలో తెప్పించుకోవచ్చును.
1: అండ్ యూ కెన్ ఆల్సో సఫర్ ఇఫ్ యూ డోంట్ హావ్ లవ్.
0: అంతా ప్రేమనే మూల కారణము.
1: ఎవ్రీథింగ్ లవ్ ఇస్ ద మెయిన్.
0: కానీ దైవ ప్రేమ అనేటువంటి నివారణ గావించే ప్రేమ.
1: ద డివైన్ లవ్ క్యూర్స్ యూ.
0: దుర్గుణాన్ని నిర్మూలం గావించే ప్రేమ.
1: అండ్ ఇట్ రిమూవ్స్ బ్యాడ్ క్వాలిటీస్.
0: అట్టి ప్రేమ తత్వాన్ని మీరు పెంచుకోండి.
1: డెవలప్ దట్ డివైన్ లవ్.
0: ఎవరిని మీరు ద్వేషించకండి.
1: నెవర్ హేట్ ఎనీబడీ.
0: అందరినీ ఆశించండి.
1: లవ్ ఆల్.
0: ఈ యొక్క దినము ముఖ్యమైనటువంటిది ప్రేమ తత్వాన్నే మీరు బోధించుకోవాలి.
1: ద మెయిన్ టీచింగ్ ఆఫ్ భగవాన్ టుడే ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
0: మీరు ప్రేమ ప్రేమ అని అందరినీ ప్రేమిస్తూ, ప్రేమ అనేటువంటిది మనుషులను ప్రేమించడం కాదు, హృదయాన్ని ప్రేమించాలి.
1: Love not merely the body. Love meant here loving your heart.
0: దేహం కూడా దాని దగ్గరకు వస్తుంది.
1: And with that the body also comes closer to you.
0: కనుకనే మనం హృదయం నుండి ఉన్నటువంటి ఒక దివ్యత్వాన్ని మనం ప్రేమించాలి.
1: So you have to love the divine principle in your heart.
0: అంత ఒక మ్యాటర్.
1: It's all matter.
0: మనసు, బుద్ధి, చిత్తము, ఇంద్రియము అంతకన్నా ఇవన్నీ కొన్ని మ్యాటర్స్.
1: The mind, the inner senses, the intellect.
0: అన్నిటికీ నీవే హెడ్.
1: You are the master of all this.
0: కాబట్టి మాస్టర్ ది మైండ్, బి ఎ మాస్టర్ మైండ్.
1: మాస్టర్ ద మైండ్, బి ఎ మాస్టర్ మైండ్.
0: అది మీరు సాధించాలి ఈనాడు.
1: దాట్ యూ షుడ్ అకంప్లిష్.
0: మాస్టర్ ది మైండ్.
1: మాస్టర్ ద మైండ్.
0: మీరు మైండ్ కి బానిసలు కాకూడదు.
1: యూ షుడ్ నాట్ బి ఎ స్లేవ్ టు యువర్ మైండ్.
0: మాస్టర్ కావాలి మైండ్ కు.
1: యూ షుడ్ బి ఎ మాస్టర్ ఆఫ్ యువర్ మైండ్.
0: ఈ విధమైనటువంటి దివ్యత్వాన్ని,
1: దిస్ డివినిటీ,
0: ప్రతి నిత్యం కూడా విచారణ చేసి,
1: ఎంక్వైర్ దిస్ ఎవ్రీడే.
0: ఆ భావాన్ని మీరు పరివర్తన గావించుకోవాలి.
1: అండ్ విత్ దిస్ ఫీలింగ్ ట్రాన్స్ఫార్మ్ యువర్ లైఫ్.
0: ఏ నామం చెప్పినప్పటికీ,
1: యూ మే స్పీక్ ఎనీ నేమ్.
0: ఏ రూపాన్ని మీరు స్మరించినప్పటికీ,
1: ఎనీ ఫార్మ్ యూ మే మెడిటేట్.
0: దైవం ఒక్కడే.
1: గాడ్ ఈజ్ వన్.
0: ఒక్కడే ఒక్కడే. ప్రేమ ముదిత మనసే.

0: Sai Ram, dear listeners, if one wears green tinted glasses, the entire world appears green. Hence, it is clear that everything lies in the way we perceive things in the world around us. In today's discourse, Bhagwan Baba emphasizes the need to control our vision and use it only for good purposes. He asks everyone, especially the youth, not to misuse the eyes. Let us now listen to the pearls of wisdom from Bhagwan Baba from a discourse delivered on the 13th of August 2006 during the Ati Rudra Mahayagnam in Prashanti Nilayam.
1: Embodiments of love.
2: భక్తులందరూ చేరి ప్రేమతో భగవత్ యొక్క స్మరణ చేసిన దినమే నిజమైన దినము.
1: ఇట్ ఈస్ ద డే దట్ ఈస్ వెల్ స్పెంట్ వెన్ ఆల్ డివోటీస్ గ్యాదర్ గ్యాదర్ అండ్ సింగ్ ఇన్ ప్రైజ్ ఆఫ్ గాడ్ ఇన్ లవ్.
2: బీదల వేదలని ప్రీతితో నెరవేర్చి అన్నదమ్ముల వాకినున్న దినము.
1: Verily is the day when we help the poor and the needy, poor Lord, and come to the rescue.
2: Chelvi Bhagavad Kathalu Cheppu Dinamu.
1: It is the day when we share with everybody the mysteries and the glory of God.
2: Atti dinamu dinamu kani takkina dinamulanni kudanu tad dinamude.
1: It is only the day well spent. The rest of the days are merely habitual.
2: Prema Swaruplara.
1: Embodiments of love.
2: All India President Srinivasan cheppadu.
1: All India President Srinivasan explained.
2: Vinaya chala telivigala vadani, chaduvugala vadani, chakkaga erpatlanta chestunnadu ani cheppadu.
1: The All India President mentioned that Vinay Kumar is highly educated and works with all his intelligence.
2: Alan cheppinanu cheppakapoyanu prapanchamantai kudanu ee naadu unnatvanti yokka ashantiki moola kaaranamu yuvakule.
1: Whether he said it or not, the fact is, for all the restlessness and agitation going on in the world today, the youth is responsible.
2: చదువులన్నీ చదివి చాలా వివేకి అయి మగిలి తన్నెలుగుడు మంద మతుడు.
1: విత్ ఆల్ ఎడ్యుకేషన్ అండ్ ద లెర్నింగ్ ఇట్ ఈస్ ఓన్లీ ఎ ఫూల్ హూ డస్ నాట్ నో హిస్ ట్రూ నేచర్.
2: ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నను హీనుని గుణము మానలేడు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్ ఎ మీన్ మ్యాన్ వుడ్ నెవర్ గివ్ అప్ హిస్ మీన్ మెంటాలిటీ.
2: ఎంఏలు బిఏలు పాస్ అయ్యి వచ్చి పేరుగాంచిన పెద్దవారులైనా
1: ఏబీబీ మెన్ ఆఫ్ ఎమినెన్స్ విత్ డిగ్రీస్ గ్రాడ్యుయేట్ బిఏ ఎంఏ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ
2: చదువులలోనున్న మర్మం వెళ్ళ చదవక
1: వితౌట్ లర్నింగ్ వితౌట్ ఎక్వైరింగ్ ద సీక్రెట్ ఆఫ్ నాలెడ్జ్
2: చదివితే మేము గొప్ప డిగ్రీలు పొందాము అని గర్వించుతున్నారు.
1: They pride themselves because they could acquire very high degree.
2: ఈ గర్వం వల్ల తన యొక్క సమతమ యొక్క సంప్రదాయమును మర్చిపోతున్నారు.
1: Because of this growing ego, they are forgetting the tradition and the culture.
2: సమతమ.
1: Their own religion.
2: ఆంగ్ల భాష అవతరించక గాని సమత భేదంబు సన్నగిల్లి.
1: Because of the influence of the English language, the attachment runs on religion and tradition have gone.
2: Sumatama bedambu sannagillagane samskarambu samasipoyi.
1: With the loss of religion and tradition, they have forgotten their own innate nature and culture.
2: Samskarambu samasipoyagane.
1: The movement that is gone from Sara.
2: Samskara.
1: Samskara the culture.
2: భారతదేశం భాగ్యమే అణిగిపోయి
1: ద వెల్త్ ఆఫ్ దిస్ కంట్రీ భాగ్య ఈజ్ లాస్ట్.
2: ఎక్కడ చూచినను అల్లకల్లోలములే.
1: Everywhere you find disturbances and agitations.
2: Naitika, Bhautika, Dharmika, Adhyatmika, Laukikamunandu kudanu, ee vidhamainatuvanti oka gauravamu sannagillipoyindi.
1: In all fields, fields related righteousness, spiritual field, in all fields, there's no morality, there's no standard.
2: మానవత్వం అనేగా కేవలం మర్యాద లేకుండా ఉన్నది.
1: ఇన్ ఫ్యాక్ట్ ద మ్యాన్ ఇస్ నాట్ రెస్పెక్టెడ్, ఇస్ నాట్ ఆనర్డ్ టుడే.
2: అందరు కూడాను మిచ్చగాండుగా తయారయ్యన్నారు.
1: ఈవెన్ ద మిలియనర్స్, ద టాప్ పీపుల్ ఆఫ్ ఫ్లూయెంట్ పీపుల్, దే ఆల్ హ్యావ్ బికమ్ బెగర్స్.
2: కూటి పేద పిచ్చిమెత్తుతున్నాడు.
1: అండ్ వి ఫైండ్ ఎ పాపులర్ బెగింగ్.
2: కోటీశ్వరుడు పిచ్చిమెత్తుతున్నాడు.
1: ఈవెన్ మిలియనర్ ఆల్సో బెగ్స్.
2: కానీ ఎవరిందులో పెద్ద, ఎవరిందులో చిన్న?
1: హూ ఇస్ ఎ గ్రేటర్ హయ్యర్ బెగర్ దాన్ ది అదర్?
2: నిజంగా చూస్తే కూటి లేక అల్లాడుతున్నటువంటి కూటి పేదనే పెద్ద.
1: ఇన్ ఫ్యాక్ట్ ద వన్ హూ హాస్ నో ఫుడ్ టు ఈట్, ద పాపర్, ఈస్ గ్రేటర్ దాన్ ద మిలియనేర్.
2: కోటీశ్వరునకు కోటకు ఉండి కూడాను ఒక నయా పైస ఇవ్వడు.
1: ఎ రిచ్ మ్యాన్, ఎ మిలియనేర్ హాస్ ఎ లాట్ ఆఫ్ మనీ విత్ హిమ్. Full of money, but he doesn't give.
2: పవిత్రమైన కర్మలకు, ప్రసిద్ధమైనటువంటి కర్మలకు, పరోపకారమైనటువంటి కర్మలకు ఏమాత్రము వారు సహాయపడరు.
1: They don't extend their support to any sacred service, to any good project.
2: కానీ పేరు ప్రతిష్ఠలకైనా తనకు ఎంత గొప్ప వారైనప్పటికీ పెద్ద ఫోటోలు వేసి ఒక పేపర్లో వేస్తారు.
1: But these rich people struggle for name and fame. They want the big size photograph to be printed.
2: Kani tana yokka karmalu chuste naya paisa kuda nu ilavadu.
1: But actually in action you don't find him giving in charity even single naya paisa.
2: Ilanti paristhiti lopala ee naadu yuvakulu chaala utsahanga munduku jaragali.
1: Under these circumstances it is most essential that the youth should move forward enthusiastically.
2: దేశం బాగుపడవాలంటే ఈ యువకులే, యూతులే చాలా ముందుకు రావాలి.
1: ఫర్ ద కంట్రీ టు ప్రోగ్రెస్ ఇన్ అడ్వాన్స్, ది యంగ్స్టర్స్, యూత్ మెన్ అండ్ విమెన్ షుడ్ కమ్ ఫార్వర్డ్.
2: వారిలో ఉన్నటువంటి యొక్క చర్మశక్తి
1: అండ్ ద కైండ్ ఆఫ్ ఫిజికల్ స్ట్రెంగ్త్ దే హ్యావ్,
2: వారిలో ఉన్నటువంటి ఇంద్రియ శక్తి,
1: ద కైండ్ ఆఫ్ ద స్ట్రెంగ్త్ ద హెల్త్ దే హ్యావ్,
2: వారి ఎందున్నటువంటి బుద్ధి శక్తి
1: అండ్ ఇంటెలిజెన్స్ దే కమాండ్,
2: మరి ఎవరి ఎందుకు కూడా లేదు.
1: Is not noticed among anybody.
2: వారు తరచిన ఏమైనా చేయగలరు.
1: If young man decides, he will be able to do anything.
2: కనుక తన ఎందున్నటువంటి యొక్క శక్తి, ఆ ఇంద్రియ శక్తి, మనోశక్తి, బుద్ధి శక్తి, ఆత్మశక్తి సర్వమును కూడా అడిగి,
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఈస్ పుటింగ్ అండర్ చెక్ ఆల్ ద ఫిజికల్ పవర్, ద మెంటల్ పవర్ అండ్ ద పవర్ ఆఫ్ ద సెల్ఫ్, ఆత్మశక్తి
2: అంతా సమాజమునకు ఉపయోగపెట్టాలి.
1: And they have divert all these powers for the service of mankind.
2: Chinna chinna vishayalaku ee yuvakulu ento balahinulaipothunnaru.
1: Even small matters the youth have become so weak.
2: Kani 16 samvatsaralu pillavadu chusti bakkabadipoyi untadu.
1: But at the age of 16 we find a young man so thin and weak.
2: Karanam emiti?
1: Why?
2: Annam leka kadu.
1: Not that he has no food.
2: Tindi leka kadu.
1: Not that he has no food.
2: ఆ ఇంద్రియ శక్తిని బలహీనం చేసుకోవటము చాలా పెద్ద తప్పు.
1: బికాస్ ద మిస్టేక్ లైస్ హియర్, హిస్ సెన్సెస్ ఆర్ వీక్, హీ మేడ్ దెమ్ వీక్.
2: సెన్సెస్ వీక్ అయిపోయినప్పుడు మానవుడు పూర్తి బలహీనుడైపోతాడు.
1: వెన్ వన్స్ సెన్సెస్ ఆర్ వీక్, ద మ్యాన్ బికమ్స్ టోటలీ వీక్.
2: కనుక సెన్సెస్ మానవుని యొక్క ప్రాణము.
1: దేర్ఫోర్ సెన్సెస్ ఫ్రమ్ ద వెరీ లైఫ్ ఆఫ్ మ్యాన్.
2: ఇట్టి శక్తిని ఈనాడు దుర్వినియోగం చేస్తున్నారు యువకులు.
1: యంగ్స్టర్స్ ఆర్ మిస్యూజింగ్ ద స్ట్రెంగ్త్ అండ్ ద పవర్ ఆఫ్ ద సెన్సెస్ టుడే.
2: ఈ యువకులు సమాజంలో ప్రవేశించి
1: యంగ్స్టర్స్ టు గెట్ ఇన్ ద సొసైటీ,
2: ఈ యొక్క దివ్యమైనటువంటి శక్తిని కాపాడుకోవాలి.
1: దే నీడ్ టు సేవ్ గాడ్ దిస్ డివైన్ పవర్ విత్ ఇన్ దెమ్.
2: ఈ శక్తిని కాపాడుకుని మనం దేశాన్ని రక్షించాలి.
1: విత్ దిస్ డివైన్ పవర్ దే హావ్ టు ప్రొటెక్ట్ దిస్ కంట్రీ.
2: అప్పుడే మనం సరి అయిన మానవులు అవుతాం.
1: దెన్ ఓన్లీ వి కెన్ కాల్ అవర్ సెల్ఫ్ ట్రూ హ్యూమన్స్.
2: దీనికి తగినట్టుగా తల్లిదండ్రులు కూడా వాళ్లకు ఎక్కువ ధర్మం ప్రోత్సాహపడుతున్నారు.
1: అపార్ట్ ఫ్రమ్ దిస్ ద పేరెంట్స్ ఆల్సో ఎంకరేజ్ దెమ్ అండ్ గివ్ దెమ్ మనీ.
2: ఈ పేరెంట్స్ కూడా పెద్ద పాపమే.
1: ద Thus parents are committing a mistake, a sin.
2: వారి చేతనే పిల్లలంతా చెడిపోతున్నారు.
1: The children are spoiled today by very parents.
2: పిల్లలకు ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు ఇవ్వాలి స్వేచ్ఛ.
1: Parents should give them money to the extent necessary.
2: Too much స్వేచ్ఛ ఎట్లయిపోతుందంటే, too much money makes a wrong.
1: By giving too much of money, they commit many wrong things, mistakes.
2: కనుక మనము ధనమును చక్కగా వినియోగించుకోవాలి.
1: Therefore, we should make proper use of money.
2: Don't waste money.
1: Don't waste money.
2: Misuse of money is evil.
1: Bhagavan says, misuse of money is evil.
2: Don't waste food.
1: Don't waste food.
2: Food is God.
1: Food is God.
2: Time waste. Time is God.
1: And then, you should not waste the time.
2: Kalga manamu, waste chesedanta kuda dhanamu, food.
1: But all that we waste today is money and food.
2: దీని వల్లనే ఈనాటి యువకులంతా కూడాను పూర్తి పాడైపోతున్నారు.
1: దట్స్ రీజన్ వై వి ఫైండ్ యంగ్స్టర్స్ ఆర్ టోటల్లీ స్పాయిల్డ్.
2: ఇంకా పిల్లల యొక్క యువకుల యొక్క దృష్టి ఎట్లాంటిది?
1: వాట్ కైండ్ ఆఫ్ లుక్స్ దే షుడ్ హ్యావ్?
2: ఒక క్షణమైన కూడాను స్థిరంగా ఉంచదు.
1: దేర్ లుక్స్ ఆర్ నాట్ స్టడీ ఈవెన్ ఫర్ ఎ మోమెంట్.
2: ఇటు అటు ఇటు అటు ఇటు చూస్తుంటారు.
1: ఇట్ గోస్ ఆన్ వేవర్ లుకింగ్ దట్ సైడ్ అండ్ దిస్ సైడ్.
2: కాకి దృష్టి వలే ఉంటుండాలి.
1: ఇట్ ఈస్ ది లుక్ ఆఫ్ ఎ క్రో.
2: దేనిని చూసినా కానీ ఆశపట్టం.
1: అండ్ దే ఎస్పైర్ దే డిజైర్ వాట్ ఎవర్ దే సీ.
2: అంటే ఎలాంటి డిజైర్స్? తప్పుడు డిజైర్స్.
1: వాట్ కైండ్ ఆఫ్ డిజైర్స్? బ్యాడ్ డిజైర్స్.
2: కనుక కన్నులు మొట్టమొట్ట తమ దృష్టిలో పెట్టుకోవాలి.
1: దేర్ఫోర్ వన్ షుడ్ కంట్రోల్ వన్స్ ఓన్ లుక్స్.
2: ఈ నేత్రమే మనకు పెద్ద శాస్త్రము.
1: నేత్రా ది ఐ is the shastra, the sacred text.
2: Drushtini manam chakkaga pettukunnappude manaku drushti anta kudanu chakkaga untadi.
1: When we correct our drushti, the vision, the whole srushti creation would be divine.
2: Kanaka meeru chedda drushtini meeru chudakoddu.
1: So don't have bad looks.
2: Annintini aashinchakoddu.
1: Don't desire everything.
2: College ki pothuntaru pillalu.
1: Boys go to college.
2: Nenu unna satyanni cheptunnanu, meeru em anukokandi.
1: Bhagavan is telling the naked truth. You accept it.
2: ఎక్కడైనా ఎవరైనా స్త్రీడ పోతుంటే రోడ్ లో వీళ్ళు సైకిల్ కూడా వదులుతారు, వాళ్ళని పైన చూస్తుంటారు.
1: When women pass by along the road, the boy on the cycle would drop the cycle and start staring at them.
2: దీని వలన యాక్సిడెంట్ కూడా ఎక్కువ జరుగుతున్నాయి.
1: And that's the reason why they are met with accident.
2: ఈ మోటార్ సైకిల్స్ అంతా కూడా మరింత యాక్సిడెంట్ అవుతుండాలి.
1: And the number of accidents are more in the case of motorcycle.
2: కాని పోయేది మోటార్సైకిల్.
1: And in fact, just with the motorcycle with him.
2: కాని చూసేది బజార్.
1: But he goes on watching bazaar streets.
2: Girls college ముందుగా పోతే.
1: And if you go across the girls college.
2: కాని వీరి దృష్టి అంతా కూడాను కాలేజీ పైన ఉంటుంది.
1: They concentrate their looks on the college.
2: ఇందుకోసం ఆ కన్నులు ఇచ్చినది.
1: For that reason the eyes are given to you.
2: కన్నులు నిచ్చేది ఎందుకు తెలుసా? అన్ని చూసే చంద్రుక కాదు కాదు కాదు కాదు. కైలాసవాసుని కన్నులార కాంచేందుకు రా.
1: You know why eyes are gifted to you? Is it to look at everything hither and thither? It's only to watch the divine manifestation of God.
2: కనుక ఈనాడు కన్ను దృష్టి చాలా ఎక్కువ దోషమైపోయింది.
1: Much of the mistake lies with our looks.
2: మాటలు చూస్తామా అంటే,
1: and we watch the words,
2: manchi maatale raavatam ledu.
1: We are not uttering good words at all.
2: Amma chedda palukule.
1: And we use all bad words.
2: Veeru baagunnara, vaaru baagunnara, veerandama, vaarandama ani andanni gurinchi maatladataa tappa aanandanni gurinchi maatladataa ledu.
1: We go on speaking about anda, the beauty, and we forget to discuss ananda, the bliss.
2: Aanandamlo unnatundi andamu, andame aanandam, aanandame andamu.
1: In fact, the true beauty anda lies in ananda, the bliss, and that bliss itself.
2: Ilanti drushtini maa yuvakulu arigattali.
1: And the youngsters should control their bad looks.
2: Endukante poyetundi varcha manam ochinatundi manavatvam.
1: And we have taken upon ourselves the human life.
2: Manaki ichinatundi kannulu prapanchamlo unnatundi oka chitta vichitramanu chuttaganti.
1: Eyes are gifted to us to watch the mysteries and the glory of God around.
2: కానీ అందం చందం చూడటానికి కాదు.
1: Eyes are not gifted to watch the beauty.
2: ఇంకా వాళ్ళ ముగ్గురు పిల్లలు ఏమైనా కలిసినా వాళ్ళంతా ఇంకా పిచ్చి పిచ్చి మాటలే.
1: And if three boys gather, They indulge in vain talk, useless talk, gossip.
2: He uses talk valla, uses drishti valla, uses chevadam valla, manavudu, manishi kaakunda, rakshasudu ayipothunnadu.
1: Man has become a demon today because of useless talk, because of useless looks, because of bad audition or hearing.
2: Man tangu enta manchidi.
1: Our tongue is so good.
2: Dinni varninchinaru.
1: And it is narrated,
2: described.
1: And it tastes
2: kasagni.
1: And it has got all the
2: taste.
1: And it speaks sweetly.
2: Ilanti maduramainatvanti palukulu palagadaniki tangu ichindetundi.
1: The tongue is given so that our talk will be sweet.
2: Ante gani chedda parakulu palakakoddu.
1: The tongue is not given to you to speak bad words.
2: Kanuka manam tangunu chakka pavitramaga upayoginchukovali.
1: Therefore we should make use of our tongue in a sacred way.
2: Kanulanu ichindi enduku telusa cheppanu.
1: Bhagavan explained why
2: we should.
1: It's not to look everywhere all around.
2: సుందరమైనటువంటి భగవంతుని యొక్క అందమును చూచాలి.
1: The eyes are given so as to look at the beauty and the glory of God in front of you.
2: దారిలో ఎక్కడైనా దేవాలయం కనపడితే దేవాలయం కనపడదు వాడుకు.
1: If they pass by a temple, they don't notice it.
2: దేవాలయంలో పోయేటువంటి ఆడవాళ్ళు కనపడుతుంటారు.
1: But they watch only ladies that pass by the temple and they don't look at the temple at all.
2: ఇది ఆవేళకు దృష్టి.
1: Is this the kind of looks they have?
2: ఇలాంటి దృష్టి, ఇలాంటి శ్రవణము, ఇలాంటి నారుక ఉండటం చేతనే మగవారి నాడు మానవులుగా కాకుండా రాక్షసులుగా తయారవుతున్నారు.
1: బికాస్ ఆఫ్ దిస్ బ్యాడ్ లుక్స్ దృష్టి అండ్ బికాస్ ఆఫ్ బ్యాడ్ లిసనింగ్ బికాస్ ఆఫ్ బ్యాడ్ వర్డ్స్ దట్ వీ స్పీక్ ద మానవ హ్యూమన్ హాస్ బికమ్ రాక్షస దానవ.
2: కనుక ఈనాడు యువకులు అనేటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి.
1: Therefore, youngsters must be very careful today.
2: తన ఇంద్రియములు తను కంట్రోల్ చేసుకుని
1: he should have self control.
2: అప్పుడు అన్నిటిని చూడవచ్చు.
1: That self control you can look around.
2: అప్పుడు ఏ తప్పు కూడా నువ్వు కనిపించదు.
1: There will be no mistake at all.
2: ఏ దోషము ఉండదు.
1: There will be no defect whatsoever.
2: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
2: పిల్లలపై ఉన్నటువంటి ప్రేమ వల్లనే నేను ఇంతగా చెప్పగలుగుతున్నాను.
1: Bhagavan is explaining all these things because of his infinite love for the youth of this country.
2: మీలో మీరు దాచిపెట్టుకోవచ్చు.
1: You may hide these things within yourself.
2: కానీ నేను దాచుటకు వీలు కాదు.
1: But Bhagavan will not hide anything. It is not possible.
2: కనుక జరిగేటువంటి యొక్క సత్యాన్ని మనం గుర్తించాలి.
1: We have to recognize the truth what is happening.
2: ఈ దీన్ని గుర్తించి వర్తించినప్పుడే మానవుడు మానవుడిగా ఉండగలడు.
1: When we understand, cognize the truth and conduct ourselves, we are true humans.
2: కనుక మనం పెద్దవాళ్ళైనటువంటి యొక్క తల్లిదండ్రులు కూడా దీంతో అతి జాగ్రత్తగా ఊహించాలి.
1: The eldest parents in particular should be highly careful.
2: Koduku premaga undavachunu.
1: You may love your son.
2: Nee premanu nee koduku paina choopu.
1: You can certainly shower your love on your son.
2: Kaani tannu chedipoyetuvanti margam paina choopakoddu.
1: But you should never show him the wrong path.
2: Vaadu chedipothe evariki peru? Tandrike peru.
1: The boy is spoiled is the father who gets the bad name.
2: కనుకనే మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అన్న.
1: దేర్ఫోర్ ఇట్ ఈస్ సెడ్ మదర్ ఇస్ గాడ్, ఫాదర్ ఇస్ గాడ్, టీచర్ ఇస్ గాడ్, గెస్ట్ ఇస్ గాడ్.
2: ఈనాడు తల్లి కూడాను చెడ్డగా కనిపిస్తుండాలి.
1: అండ్ టుడే ఈవెన్ మదర్ డజంట్ అపియర్ టు బి గుడ్.
2: కానీ తండ్రి చూస్తే ఏమైతే కోప్పడతాడో ఏమనుకుని అతని పైన కోపము.
1: He is full of anger towards his father because he is afraid that he may shout at him.
2: Talli tandri ante mottamotta janmaku mulakaram talli tandrulle.
1: And in fact the parents are responsible for the life given to us.
2: Elanti paristhithilo endi ennu kodunu talli tandrulnu hrudayapurvakanga preminchali.
1: Under any circumstances we have to love our parents.
2: Na talli mottamotta devata.
1: My mother is the first god.
2: Tandri rendava devudu.
1: And father is next very god.
2: ఆ దేవుడే నన్ను కాపాడుతున్నాడు.
1: As the god who is protecting me.
2: ఈ తల్లియే నన్ను రక్షిస్తున్నది.
1: And it's the mother who is taking care of me.
2: కనుక ఈ తల్లి తండ్రులు రెండింటిని కూడా మర్చి మనం ఎన్ని పనులు చేస్తే ఏం ప్రయోజనము?
1: Forgetting mother and father, what is the fun of doing many of the activities?
2: కనుక ఇలాంటి యాక్షన్స్ అంతా కూడాను మన సేవాదారు వాళ్ళు యువకులు అనేటువంటి వాళ్ళు అరికట్టాలి.
1: the Sevadal people, youngsters, should control all the evil tendencies.
2: Ever yanta adu tagilinappatikini,
1: there may be obstacles, whatever may be.
2: Danni ullanginchi,
1: they should go beyond.
2: Mana pranamayanu ichi,
1: they should resist and sacrifice their life.
2: Mana sariyainatundi oka tattamnu darilo pettali.
1: And we should keep ourselves right in the right direction, set right.
2: Karuka yuvakulu anetundi varu,
1: youngsters,
2: ఎక్కువ ధనము వేస్ట్ చేయకూడదు.
1: దే షుడ్ నాట్ వేస్ట్ మనీ.
2: కానీ మాటలు కూడా నువ్వు వేస్ట్ చేయకూడదు.
1: అండ్ దే షుడ్ నాట్ మిస్ యూజ్ దేర్ వర్డ్స్.
2: మౌనమును వహించండి.
1: దే షుడ్ అబ్జర్వ్ సైలెన్స్.
2: మౌనం కలహం నాస్తి.
1: వెన్ వన్స్ దేర్ ఇస్ సైలెన్స్ దేర్ విల్ బి నో కాన్ఫ్లిక్ట్ వాట్స్ ఎవర్.
2: కానీ ఈనాడు ఓ శ్రీనివాసు చెప్పాడు.
1: శ్రీనివాసు సెడ్ నా,
2: టెక్నాలజీ బాగా చక్కగా నేర్చుకోండి అని.
1: శ్రీనివాసు సెడ్ బెటర్ యు లెర్న్ స్కిల్స్ ఆఫ్ టెక్నాలజీ.
2: కానీ ఇది టెక్నాలజీ కాదు, ట్రిక్నాలజీ.
1: ఇట్ ఈస్ నాట్ టెక్నాలజీ, ఇట్ ఈస్ ఎ ట్రిక్నాలజీ.
2: ఈ ట్రిక్ వల్లనే మానవుడు చాలా చెడిపోతున్నాడు.
1: బికాస్ ఆఫ్ దీస్ ట్రిక్స్ మ్యాన్ ఈస్ రూయినింగ్ హిమ్సెల్ఫ్.
2: ట్రిక్స్ నేర్చుకుంటున్నాడు కానీ చక్కగా ట్రిక్స్ నేర్చుకోలేదు.
1: హీస్ లెర్నింగ్ పికింగ్ అప్ ట్రిక్స్ బట్ నాట్ టెక్నాలజీ.
2: కానీ టెక్నాలజీ లోపల ఇలాంటివి లేనే లేవు.
1: ఇన్ఫాక్ట్
2: నాస్తి.
1: వెన్ వన్స్ దేర్ ఇస్ సైలెన్స్ దేర్ విల్ బి నో కాన్ఫ్లిక్ట్ వాట్స్ ఎవర్.
2: కానీ ఈనాడు శ్రీనివాసు చెప్పాడు.
1: శ్రీనివాసం సేనా,
2: టెక్నాలజీ బాగా చక్కగా

0: He is learning picking up tricks, but not technology.
1: కానీ టెక్నాలజీ లోపల ఇలాంటివి లేనే లేవు.
0: In fact, there are no tricks in technology at all.
1: ఈ టెక్నాలజీని కూడా నువ్వు ట్రిక్స్ గా మార్చున్నారు.
0: And they are converting technology into tricks.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: యువకులారా,
0: యంగ్స్టర్స్,
1: మీరందరూ కూడా అది జాగ్రత్త వహించాలి.
0: ఆల్ ఆఫ్ యూ షుడ్ బి హైలీ కేర్ఫుల్.
1: మన పేరును మనం నిలబెట్టుకోవాలి.
0: Uphold our own identity, good
1: మన కుటుంబం యొక్క పేరును మనం నిలబెట్టాలి.
0: We should keep up, maintain the
1: family యొక్క దీన్ని కాపాడాలి.
0: We should maintain the prestige of the family, good name of parents.
1: మొట్టమొదటి వ్యక్తి,
0: ఫస్ట్ ఇండివిజువల్,
1: రెండవది సమష్టి,
0: నెక్స్ట్ సొసైటీ,
1: మూడవది ప్రస్టి,
0: అండ్ థర్డ్ వన్, ఫస్ట్ వన్
1: సమాజము.
0: ఇండివిజువల్
1: సమాజం యొక్క దీన్ని కూడా మనం కాపాడాలి.
0: Therefore, the best is individual should maintain the prestige of samishti of society.
1: ప్రహ్లాదుని చదువుకు పంపించాడు హిరణ్యకశిపుడు.
0: హిరణ్యకశిపు ఫాదర్ సెంట్ హిస్ సన్ ప్రహ్లాద టు స్కూలింగ్.
1: కానీ టీచర్స్ చాలా నీతులంతా బోధించారు.
0: The teachers taught him all ethics, morals.
1: కానీ ఒకనాడు తండ్రి పిలిచి తొడపైన కూర్చొని పెట్టుకుని, నాయన ఏమి నేర్చినావు నీవు?
0: వన్ డే ఫాదర్ కాల్ హిమ్, మేడ్ హిమ్ సిట్ ఆన్ హిస్ ల్యాప్ అండ్ ఆస్క్డ్ హిమ్, సన్, వాట్ హావ్ యు లెర్న్?
1: తండ్రి, నేర్చితే అన్ని విద్యలు.
0: The boy said, I learned all forms of knowledge.
1: ఏది ఒక్కటి చెప్పు అన్నాడు.
0: Then the father asked, repeat one, tell me one you have learned.
1: చదివితి ధర్మార్థ కామ మోక్షంబులునే.
0: He said, the boy said, I have learned all the four essential objectives of life, dharma, artha, kama, moksha.
1: చదివితి ధర్మార్థ కామ మోక్షంబులునే. చదివితి గర్వ పెక్కురు.
0: I have learned many, many forms of knowledge.
1: చదువులలో మర్మం ఎల్ల చదివితే తండ్రి అన్నాడు.
0: ఫాదర్, ఐ హావ్ లెర్న్ ద వెరీ సీక్రెట్స్ అండ్ ద మిస్టరీ ఆఫ్ నాలెడ్జ్.
1: ఏది ఆ యొక్క చదివినటువంటిది గొప్పది ఒక్కటే చెప్పమన్నాడు.
0: అండ్ ద ఫాదర్ సెడ్, టెల్ మీ వన్ ద గ్రేటెస్ట్ దట్ యు హావ్ లెర్న్.
1: క్యారెక్టర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: క్యారెక్టర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
1: క్యారెక్టర్ లేనటువంటి వాడు పశువుతో సమానము.
0: ద వన్ వితౌట్ క్యారెక్టర్ ఇస్ ఈక్వల్ టు అనిమల్.
1: అనేటప్పటికి తండ్రి కోపం వచ్చింది.
0: ద ఫాదర్ వాజ్ యాంగ్రీ.
1: ఈ విధంగా చెప్పేటప్పటికీ అందరికి కూడా చాలా ఆశ్చర్యం వేసింది.
0: ఆల్ వర్ వెరీ మచ్ సర్ప్రైజ్ లిసనింగ్ టు ది ఆన్సర్.
1: ఒక ఆమెను పిలిచాడు.
0: అండ్ హి కాల్డ్ ఎ లేడీ.
1: ఈమె ఎవరు అన్నాడు.
0: హి సెడ్, హూ ఇస్ షీ?
1: షీ ఇస్ మై మదర్ అన్నాడు.
0: ప్రహ్లాద్ సెడ్,
1: కానీ మదర్ కాదు, సర్వెంట్.
0: హి ఇస్ జస్ట్ ఎ సర్వెంట్.
1: ఈమె నా మదర్ అన్నాడు.
0: అండ్ హి కాల్డ్ హర్ యాజ్ హిస్ మదర్.
1: ఆడవారిని అందరినీ పిలిచాడు.
0: All women were called to come.
1: వీరందరూ ఎవరు అన్నారు.
0: Yes, who are they?
1: చిన్న వారందరూ నా చెల్లెండు, పెద్ద వారందరూ నా అక్కలు.
0: He said, all younger to me are my sisters, younger sisters, elders or elder sisters.
1: ఈ విధంగా చెప్పేటప్పటికి తల్లికి బుర్ర తిరిగింది.
0: It had got an impact on the father.
1: వీరిపైన ఉన్నటువంటి కోపం చేత అధ్యాపకులను కూడా పిలిచాడు.
0: And out of anger, he summoned the spiritual gurus, teachers.
1: కానీ వారిని పిలిచి వాళ్ళని చక్కగా దండించాడు.
0: అండ్ దే వర్ కాల్డ్ అండ్ దే వర్ పనిష్డ్.
1: ఇవి నేర్పవలసింది.
0: దిస్ ఇస్ ద టీచింగ్ దట్ యు ఆర్ సపోజ్డ్ టు గివ్ హిమ్.
1: ఈ పిల్లలకి ఏమాత్రం నేర్పకూడదు.
0: యు షుడ్ నాట్ టీచ్ దస్ థింగ్స్ టు చిల్డ్రన్.
1: వారు సహజంగా వారు పెద్దవారైపోతారు.
0: దే నేచురల్లీ గ్రో.
1: వారు ఈ మార్గంలో ప్రవేశిస్తారు.
0: నేచురల్లీ దే గెట్ ఇంటు దిస్ పాత్.
1: తండ్రి చెప్పేటప్పటికి వారికి భయమేసింది.
0: అండ్ ఆల్ టీచర్స్ వర్ అఫ్రైడ్ ఆన్ లిసనింగ్ టు ద వర్డ్స్ ఆఫ్ ద ఫాదర్.
1: కానీ స్కూల్కు వెళ్లి ఆ పిల్లవాడిని అనేక విధములుగా కూడా కొట్టి తిట్టి దండించినారు.
0: ద బాయ్ వాస్ బీటెన్, హీ వాస్ పనిష్డ్ రిపీటెడ్లీ దేర్ ఇన్ ద స్కూల్.
1: అప్పుడు ఆ పిల్లవాడు చెప్పాడు.
0: దెన్ ద బాయ్ సెడ్,
1: గురూజీ, మీరందరూ కూడా నాకు బోధించేటువంటి బోధకులా.
0: టీచర్స్, డూ యూ రియల్లీ టీచ్ మీ?
1: తండ్రి హరిచేయరుమనేది తండ్రి తండ్రి.
0: హూ ఇస్ ద ఫాదర్? హీఈస్ ద ట్రూ ఫాదర్ ఇఫ్ హీ ఆస్క్స్ మీ టు గో క్లోజర్ టు గాడ్.
1: అట్టనే గురువులు కూడాను నాకు బోధించాలి.
0: లైక్వైజ్ ద టీచర్స్ టు టీచ్ మీ.
1: ఇది బోధించకుండా ప్రాపంచికమైనటువంటి విషయవాసనలో నన్ను ముంచిపెట్టున్నాను.
0: బట్ ఆన్ ద అదర్ హ్యాండ్ యు ఆర్ టీచింగ్ మీ ఆల్ వరల్డ్లీ మ్యాటర్స్.
1: ఇది నాకు అక్కర్లేదు.
0: దిస్ ఐ డోంట్ వాంట్.
1: అక్కడి నుంచి బయలుదేరాడు.
0: అండ్ హీ స్టార్టెడ్ రిటర్నింగ్.
1: హరి బోల్ హరి బోల్ హరి బోల్ హరి బోల్ హరి హరి బోల్ హరి హరి బోల్.
0: హీ స్టార్టెడ్ సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్, నేమ్ ఆఫ్ గాడ్, హరి బోల్ హరి బోల్.
1: హరి కంటే మించినటువంటి వారు లేరు.
0: దేర్ ఇస్ నో వన్ బియాండ్ హరి గాడ్.
1: ఈ పరమాత్ముడు ఈశ్వరుడి కంటే మించినటువంటి వారు లేరు.
0: అండ్ నో వన్ ఇస్ గ్రేటర్ దాన్ ఈశ్వర గాడ్ హింసెల్ఫ్.
1: ఈశ్వరుడే అందరికీ ముఖ్యము.
0: ఈశ్వర ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీబడి.
1: సర్వుడు ఎందుకు ఉన్నటువంటిది ఈశ్వరుడే.
0: ఇస్ ఓన్లీ ఈశ్వర హూ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్.
1: ఈశ్వర సర్వ

0: అవుతారాం.
1: ఈశ్వర్ ఐస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ బీయింగ్
0: కానీ అట్టి ఈశ్వరాన్ని బోధించాలి.
1: దట్ డివైన్ ప్రిన్సిపల్ షుడ్ బి టాట్.
0: ఆ విధంగా మీరు కూడాను బయలుదేరిపోయి మీరు ఒక ప్రహ్లాద రోజుగా భావన పెట్టుకుని మీరందరికీ దైవత్వాన్ని పూజించడానికి దైవత్వాన్ని తరించడానికి తగినటువంటి ఉత్సాహ ప్రోత్సాహాన్ని అందించాలని నా ఆశ.
1: భగవాన్ డిజైర్స్ దట్ ది యూత్ అండ్ యంగ్స్టర్స్ షుడ్ గో లైక్ దట్ ప్రహ్లాద షేరింగ్ సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ షేరింగ్ దిస్ డివినిటీ డివైన్ ప్రిన్సిపల్ విత్ ది మెంబర్స్ ఆఫ్ ది సొసైటీ.
0: ఈ సొసైటీని మనం మార్చడామంటే ఒక క్షణం లోపల మన సమాజం మారిపోతుంది.
1: Then once you get into the society and sing the glory of God, it should begin at home.
0: ఇంటిలో తల్లిదండ్రులకు బోధించి
1: ఫస్ట్ వీ షుడ్ టీచ్ అవర్ పేరెంట్స్.
0: తల్లిదండ్రులకు తండ్రి మీరు మాకు సరైన మార్గంలో బోధించాలి.
1: దే షుడ్ అడ్రస్ దర్ పేరెంట్స్ ఫస్ట్ టు టీచ్ దెమ్ ది కరెక్ట్ థింగ్.
0: మీరు దేహాన్ని మాత్రమే పోషించగలరు.
1: I can only take care of the body.
0: కానీ ఆత్మతత్వాన్ని ఎవరు పోషించగలరు?
1: But who can maintain the principle of the self?
0: కనుక దైవం ఒక్కడే మాత్రమే మాకు దిక్కు.
1: God is only the refuge of the forlorn.
0: కనుక దైవాన్ని గుర్తించేటువంటి ఒక దృష్టిని మాకు అందించండి.
1: So make us to look into the depths of the divinity.
0: ఆనాడు తల్లి చాలా ఆనందించి గొప్ప వంటనంతా చేసి తటలో వడ్డించింది.
1: That day the mother was very happy and made all delicious items and served them on the plate.
0: ఇవన్నీ కూడా కేవలం పాంచభౌతికము దుర్బలమైన కాయము.
1: ఇట్ ఈస్ ఆల్ ద బాడీ దట్ ఈస్ సో వీక్ విత్ సెన్సెస్.
0: ఈ పాంచభౌతికము దుర్బలమైన కాయము ఎప్పుడో విడిచేది ఎరుకలేదు.
1: దిస్ బాడీ బీయింగ్ వీక్ ఆఫ్ సెన్సెస్ ఇస్ బౌండ్ టు ఫాల్, ఇస్ బౌండ్ టు వానిష్ సమ్ డే ఆర్ అదర్.
0: దీని ఇన్ని భోంచేసి కూడాను ఇది ఏనాడు ఏ క్షణంలో వెళ్లిపోతుందో.
1: ఐ మే ఈట్ అండ్ ఈట్ దెన్ ఐ వుడ్ డ్రాప్ దిస్ బాడీ ఐ డు నాట్ నో.
0: ఇది కేవలము ఒక విధమైనటువంటి పశుపక్షిపురుగాదులనే భుజించి పెరగటమే మా యొక్క లక్షణమా?
1: ఇస్ ఇట్ ద నేచర్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్ టు స్పెండ్ ద టైమ్ బై మెర్లీ ఈటింగ్ అండ్ స్లీపింగ్?
0: కాదు కాదు కాదు. క్షణం కూడా నువ్వు భగవచ్చింతనే ఉండాలి.
1: ఎవ్రీ మూమెంట్ వన్ షుడ్ చాంట్ ద గ్లోరీ ఆఫ్ గాడ్.
0: అదే మాకు నేర్పవలసినటువంటిది.
1: దట్ ఈస్ ద టీచింగ్ వీ ఎక్స్పెక్ట్.
0: అదే మాకు వెంటాదంట కంటా ఉండేటువంటిది.
1: ఓన్లీ గాడ్ హూ ఇస్ విత్ అస్ అబౌవ్ అస్ బిలో అస్ అరౌండ్ అస్ ఇన్ అస్.
0: ఇట్టి పవిత్రమైన మార్గమును మాకు బోధించటము తల్లిదండ్రుల యొక్క ప్రధానమైన కర్తవ్యం.
1: ఇట్ ఈస్ ది ఇంపార్టెంట్ డ్యూటీ ఆఫ్ ఆల్ పేరెంట్స్ టు షో ది సీక్రెట్ పాత్ టు దేర్ చిల్డ్రన్.
0: గురువులు
1: దెన్ టీచర్స్.
0: గురువులు కూడాను ఇదే మార్గమును అనుసరించాలి.
1: దే షుడ్ ఆల్సో ఫాలో ద సేమ్ పాత్.
0: గురువులంతరు ఈనాడు ఏదో టెక్స్ట్ బుక్స్ అని పిచ్చి పిచ్చి కథలు అవన్నీ తీసుకుని వాళ్ళకి బోధిస్తుంటారు.
1: ద టీచర్స్ టుడే జస్ట్ టీచ్ బేసింగ్ ఆన్ దేర్ టెక్స్చువల్ నాలెడ్జ్ టెక్స్చువల్ ఇన్ఫర్మేషన్.
0: ఇవన్నీ కూడా కేవలము ఇది టెక్స్ట్ గా చూస్తుంటారు కానీ చాలా పిల్లలు కానీ ఇది టెక్స్ట్.
1: బాయ్స్ టేక్ ది టెక్స్ట్ విత్ టెస్ట్ బట్ ఇన్ రియాలిటీ ఇట్ ఈస్ ద టెస్ట్.
0: కానీ రియాలిటీని మనం చూడాలి.
1: సో వీ హ్యావ్ టు లుక్ ఎట్ బీ వాచ్ఫుల్ ఆఫ్ ద రియాలిటీ.
0: కనుక మీరందరూ వెళ్లి ఒక్కొక్క స్కూల్ ఎందుకు కానీ పిల్లలు ఎందుకు కానీ తెలియని బోధనలు చేయాలి.
1: దేర్ఫోర్ యూ హ్యావ్ టు విజిట్ ఎవ్రీ స్కూల్ ఇన్ ద నైబర్హుడ్ టీచ్ దెమ్ ప్రాపర్ థింగ్.
0: ఎక్కడైనా వెళ్లే సమయం లోపల పిచ్చి పిచ్చి మాటల మీద మాట్లాడుతుంటుంటే వాళ్ళకు రెండు చెంపలు వేయండి.
1: యాజ్ యూ గో అలాంగ్ ఆన్ ద వే if anyone indulges in gossip or vain talk, slap him.
0: వాడు తిరిగి కొట్టినా పర్వాలేదు మీరు దెబ్బలు తినండి.
1: Doesn't matter even if he returns, but yet you slap him.
0: కానీ మొట్టమొదట వాళ్ళని శిక్షించాలి.
1: First you have to punish.
0: మానవులై పుట్టి ఇలాంటి అపవిత్రమైనటువంటి యొక్క పరస్త్రీలను నిందించడం మంచిది కాదు.
1: Being born as a human being to stare at women, it is a big mistake.
0: పరస్త్రీలను నీవు నిందిస్తే మీ స్త్రీలను పనులు నిందించరా?
1: And if you stare at women naturally, your own people would be stared at by others.
0: నీ భార్య నీ పిల్లలు నీ తల్లి వీరందరినీ మాత్రం జగత్ వదిలి పెడుతుందా?
1: You mean to say that your children, your daughter, the wife and mother would be spared by the rest of the community?
0: కనుక పరులను ప్రేమించి పరులను గౌరవించి నీ గౌరవాన్ని పెంచుకోవాలి.
1: Therefore love others, respect others, so that you will be loved and respected.
0: స్త్రీలు గాని పురుషులు గాని,
1: they may be men or women,
0: women గాని లేక యువకులు గాని యువతులు గాని,
1: they may be men or women, youngsters, youth,
0: అందరు కూడా చక్కని మానవత్వాన్ని పెంచుకోవాలి.
1: All should develop the human quality.
0: కనుక ఈనాడు యూత్ను ప్రపంచంలో స్థాపించినది ఈ మంగళ కార్యం కోసమని.
1: భగవాన్ ఎస్టాబ్లిష్ ది యూత్ వింగ్ ఇన్ ఆర్డర్ టు సీ దట్ ది యూత్ వుడ్ బి పర్ఫెక్ట్ టు టేక్ అప్ దిస్ ఆస్పీషియస్ టాస్క్. భగవాన్ హస్ బీన్ గివింగ్ దిస్ మెసేజ్.
0: వాళ్ళు మార్గదర్శకులుగా ఉండాలి.
1: దట్ ది యూత్ షుడ్ బి ఐడియల్.
0: ఈనాడు యూత్ అనేటువంటి వాడు బజార్లో తిరిగి ఇష్టం వచ్చినట్టుగా పోతుంటుంటే వాడు యూతే కాదు.
1: The youth behave in a wayward way. They cannot call themselves youth or youngsters.
0: అది కేవలం యూత్ అనేటువంటి గాడిదలే.
1: They are not youth. They are donkeys only.
0: కనుక అవి కాదు మనం నేర్చవలసింది.
1: It's not the donkey way we should follow.
0: Donkey ఇష్టం వచ్చినట్టు అరుస్తూ పోతుంటాడు.
1: Donkey goes on moving about making sounds.
0: కానీ you are not donkey.
1: You are not donkey.
0: కానీ నీవు మంచి గాడ్.
1: You are not the donkey, but you are God verily.
0: ఈ పవిత్రమైనటువంటి యొక్క మానవత్వాన్ని మనం నిలుపుకోవాలి.
1: అండ్ వీ షుడ్ మెయింటైన్ ది సీక్రెట్ హ్యూమన్ క్వాలిటీ.
0: మన గౌరవాన్ని మనం నిలుపుకోవాలి.
1: వీ షుడ్ హోల్డ్ అవర్ డిగ్నిటీ అండ్ ప్రెస్టీజ్.
0: కానీ ఇదే యూత్లు చేయవలసినటువంటి ఒక ప్రధానమైనటువంటి కర్తవ్యం.
1: ఇస్ ది మెయిన్ రెస్పాన్సిబిలిటీ డ్యూటీ ఆఫ్ యూత్.
0: ఇంకా కొంతమంది చాలా గుట్టుగా పిచ్చి పిచ్చి బుక్కులు అంతా చదువుతుంటారు.
1: సమ్ యూత్ గో త్రూ ద బుక్స్ సీక్రెట్లీ సిల్లీ బుక్స్.
0: అది చాలా మరింత చెడుతున్నది.
1: And really it spoils you further and further.
0: Textbook baita pettukuntaru.
1: They keep the textbook outside.
0: Ee novels book lobal pettukuntaru.
1: And they hide the novels inside.
0: Chadivedanta novels.
1: But they read novel.
0: Kaani baita chuse vaadaku ko textbook chadutunnade.
1: But outers think that they are reading textbooks.
0: Kanuka teachers ni kuda mosam chestunnaru.
1: They are deceiving teachers also.
0: Kanuka meeru sariyinaatundi oka margam anusarinchi
1: to follow the correct path.
0: నేను మానవుడను అని నీవు చెప్పుకోవాలి.
1: And you can openly declare that you are a human being.
0: నేను మానవుడే కానీ నేను పశువు కాదు.
1: I am a human being, not animal.
0: కనుకని ఇట్టి నిజమైనటువంటి ఒక పేరును మీరు తెచ్చుకోవాలి.
1: To get the true title of a human being.
0: ఆ హ్యూమన్ బీయింగ్ మీరు నేర్చుకున్నప్పుడే.
1: Then once you have human values.
0: మీరు చదివినవి, మీరు విన్నవి, మీరు రాసినవి అని కూడా నువ్వు విలువ ఎక్కుతున్నాయి.
1: In fact, all that you hear, all that you acquire, all that you see will be valuable if only you live up to the nature of a human being.
0: Kaluka prema swarupulara.
1: Embodiments of love.
0: Ee paina prema entano unnadi naaku.
1: Bhagavan loves you very much.
0: Naa premaku ittidi attidi ani emi vyathyasam cheyakoddu.
1: In fact, no one can differentiate. No one can estimate. No one can guess the love of Bhagavan.
0: Kaani naa prema, naa premani.
1: Bhagavan's love is unequal.
0: ఎవరేం అనుకున్నా కూడా నువ్వు పర్వాలేదు, నాకేమి భయం లేదు.
1: Even if you have no love for him, but Bhagavan is not bothered about it.
0: ఎందుకంటే చాలా మంది నన్ను కూడా నువ్వు దూషిస్తుంటారు.
1: There are many people who criticize him.
0: ఇంతమంది పేపర్లో వేస్తుంటారు.
1: Many people put it in newspapers.
0: న్యూసెన్స్ అంతా వేస్తుంటారు.
1: న్యూస్ పేపర్స్ విత్ న్యూసెన్స్.
0: బయట విదేశం యొక్క న్యూస్ ను కూడా తీసుకుని వచ్చి వీళ్ళు వేస్తుంటారు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దే బ్రింగ్ ఓవర్ హియర్ ఆల్ ద న్యూస్ అవుట్ సైడ్ ఫారిన్ కంట్రీస్.
0: అవుట్ సైడ్ ని అనుసరించేటువంటి వాడు వీడు నిజమైనటువంటి న్యూస్ పేపర్ వాడా?
1: ద వన్ హూ ఎక్స్పెక్ట్స్ వాట్ ఆల్ దట్స్ హ్యాపెనింగ్ అవుట్ సైడ్ కెన్ హీ బి ఎ ట్రూ జర్నలిస్ట్?
0: ఇతను నిజమైనటువంటి జర్నలిస్టా?
1: ఈజ్ ఎ ట్రూ జర్నలిస్ట్.
0: ట్రూ జర్నలిస్ట్ ఆ విధంగా అనుసరించడు.
1: ఎ సిన్సియర్ జర్నలిస్ట్ విల్ నెవర్ ఫాలో దట్.
0: తాను అనుభవించినటువంటి తాను మాత్రం వేయగలడు. కానీ పరులు నిందించేటువంటిది, పరులు వేసినటువంటిది ఏ లండన్లోనూ ఏ అమెరికాలోనూ ఇక్కడో చేసినటువంటివన్నీ వీళ్ళు విని దీన్ని అనుసరించడం వీళ్ళు కేవలం కుక్కల వంటి వాళ్ళు.
1: ఏ ట్రూ జర్నలిస్ట్ విల్ రిపోర్ట్ వాట్ ఆల్ దట్ హీ నోస్, వాట్ ఆల్ దట్ హీ ఎక్స్పీరియన్స్, వాట్ ఆల్ దట్ హీ హాస్ విట్నెస్డ్. హీ విల్ నాట్ రిపోర్ట్ ఎనీథింగ్ దట్స్ హ్యాపెనింగ్ ఇన్ ఫార్ ఆఫ్ డిస్టెన్సెస్ లైక్ అమెరికా అండ్ అదర్ ప్లేసెస్. హీ ఈజ్ నాట్ ఎ జర్నలిస్ట్, హీ ఈజ్ టోటలీ ఏ డాగ్.
0: ఏదో ఒక డాగ్ అరుస్తుండాలంటే ఇంకొక బజార్లో ఉన్నటువంటి డాగ్ అరుస్తూ ఉంటాడు.
1: When a dog in a street starts barking, there will be another fellow dog barking in the neighboring street.
0: కనుక ఇంకొక దాన్ని అనుసరించేటువంటి డాగ్స్ ఏ కానీ నిజమైనటువంటి మానవులు కాదు.
1: It is only the nature of the dog to follow another dog, and it's not befitting for a human being.
0: ఎవరేం అనుకున్నప్పటికీ మన సత్యం మనది.
1: That people say a number of things, but you stand for truth.
0: Truth is inside.
1: Truth is inside.
0: Truth is you.
1: Truth is yourself only.
0: You are truth.
1: You are truth.
0: నీవు ట్రూత్ తో ఉన్నటువంటి వాడు దాన్ని ఎదుర్కోవాలి.
1: You are truth, you will be able to resist.
0: దాన్ని లెక్కనే చేయకూడదు.
1: Don't bother about it.
0: ఏమైనా అంటున్నారా అన్ని?
1: Anyone says anything, let them go on.
0: ఏదో కుక్కలు అరుస్తున్నాయి.
1: Let dogs bark.
0: కాబట్టి వాటితో మనకేం పని లేదు.
1: Well, you don't need to be mindful of that.
0: కనుక ఈ విధంగా విమర్శించేటువంటి వారిని మనం కుక్కల వారే చూడాలి కాని మనం ఏమాత్రం మనుషుల వారే చూడకూడదు.
1: Look at those who criticize you, the critics. Treat them as dogs. Never consider them as human beings.
0: ఇది అసూయ వలన.
1: They are born out of jealousy.
0: ఈ జెలసీ వల్ల మన పేరు పెద్దగా వస్తుండాలి అని చాలా అసూయ చేత స్వామి యొక్క పేరు తిరగొట్టాలని చూస్తుంటారు.
1: Out of jealousy because of glorious name that has been spreading far and wide. They just speak like that.
0: స్వామి దగ్గరికి ఇంత మంది వస్తున్నారు.
1: So many thousands, lakhs of people come to Bhagavan.
0: మీకు ఏ ఇన్విటేషన్ పంపించారు?
1: Who sent you invitation?
0: No, no.
1: No invitation whatsoever.
0: నీవు చేర్చుకోవచ్చు ఇంత మందిని.
1: Well, can you gather that group for yourself?
0: No.
1: Impossible.
0: 10 మంది కూడా నువ్వు నీ దగ్గర చేరరు.
1: Even 10 people will not gather around you.
0: కారణం ఏమిటి?
1: Why?
0: నీలో ఆ మంచితనం లేదు.
1: Because you don't have goodness within you.
0: Goodness ye annitni God ga lagutundi.
1: It is only the goodness that is divinity, God, that draws everybody near.
0: Kanuka manam prapancham lopala entano chustunnamu entano vintunnamu.
1: In this world we see a lot. We have been hearing many things.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Mee premanu meeru chelipukokandi.
1: Never spoil your love.
0: Mee premanu meeru e maatramu kodanu పరుగు చేసుకోకండి.
1: అండ్ నెవర్ హైడ్ నెవర్ గివ్ అప్ యువర్ లవ్.
0: మీ ప్రేమను మీరు పెంచుకుంటూ పోండి.
1: డెవలప్ ఫాస్టర్, గ్రో మోర్ ఆఫ్ లవ్.
0: ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్
1: ఫాస్టర్ ఫాస్టర్.
0: అప్పుడే మీ యొక్క మనసు, మీ యొక్క మానవత్వము తప్పక కుదురుతుంది.
1: దెన్ ఓన్లీ యూ విల్ బి ట్రూ హ్యూమన్ బీయింగ్. యూ కెన్ హ్యావ్ ట్రూ హ్యూమన్ క్వాలిటీ.
0: అప్పుడే మీరు మానవులు అవుతారు.
1: దెన్ ఓన్లీ యూ డిజర్వ్ టు బి కాల్డ్ హ్యూమన్స్.
0: లేకపోతే దానవుడు అయిపోతాడు.
1: ఆర్ ఎల్స్ యువర్ దానవ ఆర్ ద డెమన్స్.
0: కనుక ఎవరి మాటలు వినకండి.
1: సో డోంట్ పే హీడ్ టు వర్డ్స్ ఆఫ్ ఎనీబడీ.
0: మీరు విన్నటువంటి విషయాలు మనసులో దాచుకోండి.
1: వాట్ ఆల్ దట్ యు హర్డ్ హియర్ ట్రెజర్ దెమ్ ఇన్ యువర్ హార్ట్.
0: దైవత్వాన్ని నిరంతరము కూడా హృదయంలో నిలుపుకోండి.
1: ఇన్స్టాల్ ఇంప్రింట్ ది డివినిటీ ఇన్ యువర్ హార్ట్ కంటిన్యూస్.
0: అప్పుడే మీరు మానవులుగా బయలుదేరుతారు.
1: దెన్ ఓన్లీ యు విల్ బి ట్రూ హ్యూమన్ బీయింగ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: నేను ఇంత గట్టిగా చెప్తున్నానని మీరేమన్నా బాధపడుతున్నారేమో.
1: Are you feeling painful because Swami is putting things across plainly? You should feel happy that because Bhagavan has stated facts in front of us. Divinity is not apparent, is not conspicuous. God is not for advertisement. It is only the falsehood. The wrong that goes in a different way, perverted way.
0: ఈ పేపర్ చూడండి, ఒక్కొక్క పేపర్ లో ఒక్కొక్క అడ్వర్టైజ్మెంట్.
1: ఇన్ ఎవ్రీ పేపర్ యూ ఫైండ్ అడ్వర్టైజ్మెంట్.
0: అడ్వర్టైజ్ బొమ్మలు, అడ్వర్టైజ్ విషయాలు.
1: యూ ఫైండ్ ఆల్ ది కాలమ్స్ ఫుల్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్స్ విత్ ఫోటోగ్రాఫ్స్.
0: కానీ ఈ ఎడిటర్స్ కు ఎంత మాత్రం బుద్ధి లేదో ఏమిటో నేను చెప్పలేను.
1: బట్ దేర్ ఫూలిష్నెస్, అబ్సెన్స్ ఆఫ్ సెన్స్ ప్రివైలింగ్ దెమ్ ఇస్ మిస్సింగ్.
0: Foolishness, foolishness, foolishness.
1: Foolishness, foolishness, foolishness, multiple foolishness.
0: Nijanga vaadu manushulaga untunte ilanti tappudu anta vayyaru.
1: If they are true humans, they never act in a perverted way.
0: Tanakanta interest untunte tanu swayanga vachi tanu chusi aanandanga.
1: If you are really interested, come here and experience in true depth and spirit.
0: Edo vinnatvanni edu kosukovatam.
1: Not all that is heard is simply heard and accepted.
0: Idi kevalam chaala parapaatu.
1: The big mistake.
0: ఇలాంటివి కాకుండా మనము చదివేటువంటి వాళ్ళు కూడా సరైన సత్యాన్ని గుర్తించి వర్తించాలి.
1: ఎడ్యుకేటెడ్ పీపుల్ షుడ్ అట్లీస్ట్ నో ద ట్రూత్ అండ్ ప్రొసీడ్ అలాంగ్ ద పాత్ ఆఫ్ ట్రూత్.
0: ఈ విధమైనటువంటి సత్యాన్ని గుర్తించి మీరు మెరుగుతూరండి, తప్పక మిమ్మల్ని జయించేటువంటి వాడు జగత్తులో ఒక్కడు కూడా ఉండడు.
1: నో ద ట్రూత్, యాక్ట్ ఇన్ ఎ ట్రూత్ఫుల్ వే, ట్రెడ్ అలాంగ్ ద పాత్ ఆఫ్ ట్రూత్. నో వన్ కెన్ కాంకర్ యూ, నో వన్ కెన్ విన్ ఓవర్ యూ.
0: ఒక్కరు కూడా మిమ్మల్ని దండించేవాడు ఉండదు.
1: There will be no one who can dare enough to punish you.
0: నీవు సత్యాన్ని పాటించు.
1: Observe truth.
0: నీ సత్యమే నీకు సాక్షి.
1: And you, the very principle of truth is the witness.
0: కనుకనే మనసుకు మనం సాక్షి.
1: And in fact, we are the witness for the mind.
0: గుణముకు గుణం సాక్షి.
1: And it is the virtue that is the witness.
0: మూర్ఖుకు మూర్ఖం సాక్షి.
1: And foolishness is the witness to a fool.
0: కనుక ఈ ఫూల్ మనం కాకూడదు.
1: షుడ్ నెవర్ బి ఫూల్స్.
0: భగవంతుడికి అర్పించేటువంటి పూల్ కావాలి.
1: వి షుడ్ నాట్ బి ఫూల్స్, వి షుడ్ బి పూల్ ఆఫ్ ఫ్లవర్స్, ఎ ఫిట్టింగ్ ఆఫరింగ్ టు గాడ్.
0: అంతేకాని మనము పూలుగా ఉండవలసినటువంటి హృదయ పుష్పంగా ఉండవలసినటువంటి మనము పూలుగా తయారు కావటము అది మంచిది కాదు.
1: Instead of being a flower, the poolu, the fragrance, it is most inappropriate and misfortune to act like a fool.
0: Kanuka vidyarthulara,
1: students,
0: inka 3 dinamulu unnavi.
1: We have a couple of days to go, 3 days.
0: Inka mundu mundu entano cheppavalasinattu unnai.
1: There are lots of things to be stated to you.
0: Mimmalu sachese nimittame nenu inta paliku chestunnanu.
1: In order to correct us out of his infinite compassion, Bhagavan is mentioning these things.
0: Prema prema prema prema prema.
1: Love and love alone.
0: ప్రేమ ఒక్కటి నిలుపుకోండి మీరు చాలు.
1: Keep up, maintain that love that is in this.
0: ఆ ప్రేమ కూడాను అన్నింటిపైనే కాదు.
1: Not the love towards all world things.
0: భగవంతుని పైన ప్రేమ.
1: Concentrate, focus your love on Lord, on God.
0: అప్పుడే మీరు బాగుపడతారు.
1: Then only you will be correct and
0: perfect. ఇంత చదువులు చదివి ఏమి ప్రయోజనం?
1: With all this education knowledge, what is the use?
0: ఎడ్యుకేషన్ అంతా కూడాను ఎడ్యుకేషన్ తయారవుతుంది.
1: Today education led to agitation.
0: కనుక ఎడ్యుకేషన్ లో మనం చేరకూడదు.
1: సో వీ షుడ్ నెవర్ బి ఎడ్యుకేటెడ్.
0: ఎడ్యుకేషన్
1: ఇస్ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ అండ్ నాట్ ఎడ్యుకేషన్.
0: ఈ ఎడ్యుకేషన్ కాకుండా ఎడ్యుకేర్ కూడా కావాలి.
1: ఇన్ అడిషన్ టు ఎడ్యుకేషన్ ఎడ్యుకేర్ ఇస్ ఆల్సో నెసెసరీ.
0: ఎడ్యుకేషన్ గ్రంథముల నుంచి వస్తుంది.
1: ఎడ్యుకేషన్ ఈజ్ ఎ టెక్స్చువల్ బుక్ ఇస్ నాలెడ్జ్.
0: కానీ ఎడ్యుకేర్ హృదయం నుంచి వస్తుంది.
1: ఎడ్యుకేర్ కమ్స్ ఫ్రమ్ విదిన్ అవుట్ ఆఫ్ యువర్ హార్ట్.
0: కనుక ఈ ఎడ్యుకేర్ మనము చేపట్టాలి.
1: So we should determine to acquire educare.
0: Educare is the satyamu, dharmamu, shanti, prema.
1: Educare contains the quintessence of human values, the truth, righteousness, peace and love.
0: Adi mee hrudayamlo untundali.
1: That lies latent in your heart.
0: Ina lokam yokka education book lo chudavachu.
1: And the worldly knowledge education you can obtain by referring books.
0: Ee book kevalam oka mukku antide.
1: Book is a sort of mukku or nose.
0: Ravachu povachu, ravachu povachu.
1: Just as the mukku or the nose inhales and exhales, you read and forget.
0: Kani educare anetvantidi.
1: But educare.
0: Ee swasam vantidi.
1: It is equal to the breath.
0: Ee breath ni vadilthuve, ivu sarvam kulunu pranam vadinatte.
1: When once breath is gone, you are dead and gone.
0: Divyatma swaruplaina vidyarthulara.
1: The students.
0: పిల్లలంతా చాలా మంచివారు.
1: ఆల్ స్టూడెంట్ చిల్డ్రన్ ఆర్ వెరీ గుడ్.
0: మా పిల్లలు బంగారు వంటి పిల్లలు.
1: అవర్ చిల్డ్రన్ ఆర్ గోల్డెన్ గోల్డ్.
0: కానీ కొంతమంది ఇంట్లో కూడాను కొంతవరకు 14 క్యారెట్స్ బంగారు కూడా ఉండవచ్చు.
1: బట్ హౌఎవర్ ఈవెన్ దిస్ గోల్డ్ దేర్ ఇస్ 14 క్యారెట్ గోల్డ్ ఆఫ్ లెసర్ వాల్యూ.
0: కాదు కాదు కాదు, మీరు 26 క్యారెట్.
1: But you should be 26 క్యారెట్ గోల్డ్.
0: ఈ గోల్డ్ ను ఏమాత్రం కూడా తగ్గించుకోండి.
1: And the gold value should never be less, should never come down.
0: Kaluka avidhanga unte
1: you are like that.
0: Mee andariki kudanu nenu ento sahayam chestanu.
1: Bhagavan is prepared to help you, bless you.
0: Aarthikanga,
1: financially,
0: paramarthikanga,
1: spiritually,
0: anniti endu kudanu meeku sahayam chestanu.
1: Bhagavan will help you in every aspect of your life.
0: Kalimini vaa manchiga సరియైన బిడ్డలుగా తయారు కాదు.
1: Therefore Bhagavan wants you to be perfect, that you should be good.
0: మంచి పేరు తెచ్చుకోండి.
1: That you should get a good name.
0: మన భారతీయులే ఈ వేదాన్ని మర్చిపోతున్నారు.
1: Bharatiyas, natives of this land are forgetting Veda.
0: విదేశీయులు వచ్చి దీన్ని నేర్చుకుంటున్నారు.
1: Foreigners are learning.
0: ఈనాడు విదేశీయులు మన లాంగ్వేజ్ని పలుకుతున్నారు.
1: And the foreigners also, they are able to pronounce correctly the Sanskrit language.
0: Ding dong well pushes in the well.
1: But whereas Indians are satisfied with ding dong well pushes in the well.
0: Idi mana Bharatiyulu nerchukotam.
1: This is the knowledge that Bharatiyas are
0: acquired. Kaadu kaadu, Bharatiyulu pavitramaina Bharatiyasam yokka tattvanni gurtinchali.
1: Bharatiyas, inhabitants of this land, should know the sacredness, sanctity of this country.
0: భారతదేశమందు నిజమైనటువంటి యొక్క తత్వం ఏమిటి?
1: వాట్ ఈస్ ది డివైన్ నేచర్ ఆఫ్ భారత్?
0: తల్లి ఎవరు?
1: హూ ఇస్ మదర్?
0: భారతదేశమందు నీతియే తల్లి.
1: అండ్ ఇట్ ది మొరాలిటీ దట్ ఇస్ ది మదర్.
0: నీతియే తల్లి.
1: అండ్ ఎడ్హెరెన్స్ టు ఎథిక్స్ ఇస్ ది ఫాదర్.
0: నిజాతియే ఫాదర్.
1: ఇంటెగ్రిటీ ఇస్ ది ఫాదర్. ఆనెస్టీ.
0: శాంతమే చెల్లెలు.
1: అండ్ ది పీస్ ఇస్ సిస్టర్.
0: ధైర్యమే బ్రదర్.
1: అండ్ ది కరేజ్ ఇస్ బ్రదర్.
0: ఇలాంటి సంబంధాన్ని మనం పెట్టుకుని
1: వీ షుడ్ హావ్ దట్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్.
0: ఈ పిచ్చి పిచ్చి సంబంధాన్ని అంతా తీసుకుంటున్నాం మనం.
1: బట్ వీ ఫర్గెట్ ఇట్ అండ్ వీ గో బై అదర్ కైండ్స్ ఆఫ్ రిలేషన్షిప్స్ జస్ట్ మ్యాన్.
0: కనుక మనం ఈ పిచ్చి పిచ్చి సంబంధాన్ని పెట్టుకోకూడదు.
1: వీ షుడ్ నాట్ హ్యావ్ దిస్ అసోసియేషన్ ఆర్ రిలేషన్షిప్ విచ్ ఇస్ బ్యాడ్.
0: టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షాల్ టెల్ యూ వాట్ యు ఆర్.
1: టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షాల్ టెల్ యూ వాట్ యు ఆర్.
0: నీవు ఎలాంటి వారికి సహాయం చేస్తావు, ఎలాంటి వారితో స్నేహం ఉంటావు, అలాంటి వాడి నీవు అవుతావు.
1: యాజ్ ఇస్ ద కంపెనీ సో యూ బికమ్. యువర్ బిహేవియర్ డిపెండ్స్ అపాన్ ద పీపుల్ అమంగ్ హూమ్ యూ మూవ్ మింగిల్.
0: కనుక కావలసినంత టైం ఉంది కనుక ఇంకా ముందుకు మీకు అంత తెలపవలసినవన్నీ చాలా తెలుపుతాను.
1: There are lots of things to be told to you. Bhagavan in his infinite mercy agreed to reveal us, tell us many more things to come.
0: నాకు ఎవరితోనా భయం లేదు.
1: స్వామి హ్యాస్ నో ఫియర్ అట్ ఆల్.
0: నా సత్యం పైన నేను చూసుకుంటున్నాను.
1: భగవాన్ ఇస్ ట్రూత్ అండ్ ఇట్ డిపెండ్స్ రిలైస్ ఆన్ ద ట్రూత్.
0: ఎవరేమనుకున్నా కూడా పర్వాలేదు.
1: లెట్ ఎనీబడీ థింక్ వాట్స్ ఎవర్.
0: సత్యం పైన నమ్మకం ఉన్నటువంటి వాడు ఎవరికి భయపడతాడు?
1: బికాస్ భగవాన్ ఇస్ ట్రూత్, హీఈస్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ ఎనీబడీ.
0: కనుక మున్ముందు అన్ని కూడా బయట పెడతాను.
1: అండ్ ఇన్ ఫ్యూచర్ భగవాన్ ఈస్ గోయింగ్ టు రివీల్ మెనీ మెనీ మోర్ థింగ్స్.
2: You were listening to excerpts from a divine discourse delivered by Bhagwan Baba on the 13th of August 2006 in Prashanti Nilayam during the Ati Rudra Mahayagnam. Baba remarked that parents also play a great role in shaping the thoughts and behavior of youth. He explained that children should be given freedom, but only to the required extent. Thank you, and Sairam from the Radio Sai team.

0: On this earth, people have lost both the eyes of faith and therefore they are totally blind. For the simple reason that you don't see God, for the simple reason that you don't experience God, can you deny His existence? He may say no, but yet all of us believe and experience God. Embodiments of love.
1: అనాది కాలము నుండి ఉన్నాడని కొందరు లేడని మరికొందరు ఈ విధముగా దైవ విషయమై వాదోపవాదములు వేస్తూ విలువైనటువంటి కాలమును వ్యర్థముగా ఉంచుతున్నారు.
0: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ పీపుల్ హ్యావ్ బీన్ డెలిబరేటింగ్ ఆర్గ్యూయింగ్ ఆన్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్ సమ్ డినై హిస్ ఎగ్జిస్టెన్స్ and like that they are wasting their time.
1: Kannuru leni vaniki prakashinchetunti surudu kanaraadu.
0: The blind man cannot see the shining sun.
1: Leka kannulu musukunnatunti vaniki prapanchame kanipinchadu.
0: The one who closed his eyes cannot see the world.
1: Anta matram chetane variki surudu ledaniya leka prapancham ledaniya.
0: Can you say that there is no sun, that there is no world for that matter?
1: Kaadu kaadu.
0: No.
1: Suryudu unnadu.
0: Sun is there.
1: Kaani drushti ledu.
0: But there is no vision.
1: Prapancham unnadi.
0: There is world.
1: Kaani kannulu musinadu.
0: But he closed his eyes.
1: Idi tana yokka drushti dosham e kaani srushti dosham kaadane satyamu manaku spashtam avutundi.
0: The mistake lies in his vision and not in creation.
1: Kanukane నమ్మకం అనేటువంటిది మానవులకు ప్రధాన ప్రాణం.
0: Therefore, faith is life of every human.
1: నమ్మకమే లేకుండినా క్షణమైనను కూడాను కాలం గడపలేడు.
0: Without faith, we cannot spend even a moment of time.
1: నమ్మకం లేకుండినా పది అడుగులైనకుడును తాను ముందుకు పోలేడు.
0: Without faith, we cannot step forward even 10 steps.
1: నమ్మకమే లేకుండినా ఏ చిన్న కార్యమును కూడాను తాను ప్రయత్నించేయలేడు.
0: Without faith, he cannot undertake any task.
1: ప్రయత్నమే చేయలేని మానవులకు విజయాన్ని ఏ రీతిగా సాధించగలడు?
0: The one who doesn't put in any effort, how do you expect him to be successful?
1: కనుక ఈ విశాలమైన ప్రపంచమునందు ఏ చిన్న కార్యమును సాధించవలనన్నను నమ్మకం చాలా ప్రధానం.
0: Therefore, in this vast world, to achieve any simple task, faith is essential.
1: ఒక్క దైవ విషయమునందు మాత్రమే కాదు, అన్ని రంగముల యందు కూడాను నమ్మకము చాలా ప్రధానమైనటువంటిది.
0: నాట్ ఓన్లీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ గాడ్, ఎవ్రీ ఫీల్డ్ ఆఫ్ యాక్టివిటీ నీడ్స్ ఫెయిత్.
1: ప్రతి విషయం కూడాను తన విశ్వాసం పైన ఆధారపడి ఉన్నది, కానీ పరుల పైన కాదు.
0: ఎవ్రీ మ్యాటర్ డిపెండ్స్ ఆన్ యువర్ ఫెయిత్, నాట్ ఆన్ అదర్స్.
1: కాన మనం ఈ విశాలమైన ప్రపంచమునందు ఏ కార్యము సాధించవలనన్నను నైతికంగా, భౌతికంగా, ధార్మికంగా, ఆధ్యాత్మికంగా, లౌకికంగా, వైజ్ఞానికంగా కూడా నమ్మకం చేతనే మనం కార్యములు సాధింపగలుగుతున్నాం.
0: ఇన్ దిస్ వైడ్ వరల్డ్ వి అచీవ్ ఇన్ వేరియస్ ఫీల్డ్స్ ఆఫ్ అవర్ యాక్టివిటీ, మోరల్, ఫిజికల్, స్పిరిచువల్, సైంటిఫిక్ అండ్ టెక్నాలజికల్.
1: ఈ నమ్మకం చేతనే సర్వులను కూడాను మనం ప్రేమిస్తున్నాం.
0: Out of faith only we love all.
1: ఈమె నా తల్లి అనేటువంటి నమ్మకమే లేకపోతే తల్లిని కూడాను మానవుడు ప్రేమించలేడు.
0: Unless you have faith that so and so is your mother, you can't love her.
1: Eeme na bharya aneekunte namakame lekapothe aamenu bhartha preminchaledu.
0: Unless one is with full faith that so and so is
1: veedu na bidda aneekunte namakame lekapothe tana kanna biddanu kudanu taanu preminchaledu.
0: Without faith one would not be able to love one's own child.
1: Kanuka itti sarvatra sarvavyapakamainatunte yokka prema tattvanni namakam chetane anubhavistunnadu, kaani నమ్మకమే లేకుండినా దేనిని వీడు అనుభవించలేడు, ఆనందించలేడు.
0: హీఈస్ ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ దిస్ లవ్ విచ్ ఇస్ ఆల్ పర్వేసివ్ ఇస్ ఓన్లీ ఎంటైర్లీ బికాస్ ఆఫ్ ఫెయిత్.
1: కనుక అనేక మంది ఈ నమ్మకమును కోల్పోయి లేక నమ్మకం ఉండినట్టుగా ఉండినప్పటికీ వారు నమ్మకం లేనట్టుగా నటించేటువంటి వ్యక్తులు కూడాను ఈ జగత్తునందు అమితంగా ఉంటున్నారు.
0: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఆర్ టూ కేటగిరీస్ ఆఫ్ పీపుల్. Those that do not have faith, the second category, they pretend as if they have no faith.
1: కానీ దైవ విషయం వచ్చేటప్పటికీ అనేక మంది తమ హృదయాల్లో విశ్వాసం ఉండినప్పటికీ బయట సమాజంలో ఒక పేరు ప్రతిష్టల నిమిత్తమై లేక పార్టీల నిమిత్తమై భగవంతుడు లేడు అని ఒక పదమును ఉచ్చరిస్తున్నారు.
0: దో వన్ ఫైండ్స్ గాడ్ ఇన్ హిస్ హార్ట్ బట్ యట్ హీ డినైస్ ఫర్ పొలిటికల్ రీజన్స్.
1: భగవంతుడే లేకపోతే భగవంతుడే నిజంగా ఉంటే ఎందుకు కనిపించకూడదు?
0: ఇన్ కేస్ దేర్ ఇస్ గాడ్ వై డోంట్ వీ సీ హిమ్?
1: కనిపించినటువంటి దానిని అంతా కూడా నీవు విశ్వసిస్తున్నావా విశ్వసించలేకపోతున్నావా?
0: ఆర్ యూ ఏబుల్ టు బిలీవ్ దట్ వాట్ యు సీ ఆర్ డినై దట్ యూ డోంట్ సీ?
1: ప్రొద్దున ఎంబీఏ బాయ్స్ దగ్గర ఒక క్వశ్చన్ వచ్చింది.
0: ఏ క్వశ్చన్ వాజ్ రేజ్ దిస్ మార్నింగ్.
1: స్వామి చెప్తుంటాడు అందరినీ ప్రేమించమని. ఎందుకు ప్రేమించాలి?
0: స్వామి సేస్ లవ్ ఆల్. వై షుడ్ వీ లవ్ ఆల్?
1: నేను దానికి ప్రతి ప్రశ్న వేశాను. ఎందుకు ప్రేమించాలి అని నువ్వు అనుకుంటావు, ఎందుకు ద్వేషించాలి అని నేను అడుగుతున్నాను.
0: స్వామి హాస్ పుట్ ఎ కౌంటర్ క్వశ్చన్. యూ సే వై షుడ్ వీ లవ్ ఆల్. భగవాన్ సేస్ వై షుడ్ యూ హేట్ ఆల్?
1: ద్వేషించడానికి ఏ కారణమో ప్రేమించడానికి అదే కారణం.
0: ద రీజన్ ఫర్ హేట్రెడ్ ఈస్ ద వెరీ సేమ్.
1: ద్వేష ప్రేమలు రెండు కూడా బింబ ప్రతిబింబములే.
0: హేట్రెడ్ అండ్ లవ్ ఆర్ ద ఆబ్జెక్ట్ అండ్ రిఫ్లెక్షన్.
1: కనుక ఎప్పుడు ద్వేషం ఉందో అప్పుడు ప్రేమ కూడా ఉంది.
0: Where there is hatred, there is love too.
1: ఏడు ఎప్పుడు లేదనేటువంటి భావం ఉందో అక్కడ ఉన్నటువంటిది అనేటువంటి సత్యం కూడా ఉంటున్నది.
0: At the time when you say no, there is also yes over there.
1: ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ.
0: A small example.
1: ఇప్పుడు ఈ స్టేజ్ పైన సాయిబాబా ఉన్నాడా లేదా?
0: On that stage here, is there Sai Baba or not?
1: ఉన్నాడు.
0: Yes, he's there.
1: దేనిని బట్టి?
0: On what basis?
1: రూపాన్ని బట్టి మీరు చెప్తున్నారు.
0: We say on the basis of the form.
1: ఈ ఉపన్యాసం అయిన తర్వాత నేను లోపలికి వెళుతాను.
0: At the end of the discourse, Swami retires.
1: అప్పుడు సాయి బాబా ఈ స్టేజ్ పైన ఉన్నాడా లేదా?
0: Is there Sai Baba on the stage or not?
1: లేడు.
0: No.
1: అనగా ఏంటి? ఉన్నటువంటి యొక్క వస్తువునే లేడు అని చెప్పుకోగలుగుతున్నాడు.
0: You are able to say no that which is present.
1: సాయిబాబానే లేకపోతే ఉన్నాడు లేదనే ప్రశ్నే రాదు అక్కడ.
0: When there is no Sai Baba as such, there is no question of saying yes or no.
1: దేవుడు ఉండబట్టే లేడు ఉన్నాడు అనేటువంటి రెండు పదములు వస్తున్నాయి.
0: Likewise, because there is God, you say yes and you also say no.
1: దేవుడు ఉండినప్పుడే లేదనే పదం కూడా పుట్టుతున్నది, కానీ దేవుడే లేకపోతే లేదనే పదమే ఉండదు.
0: Because there is God, at times there is scope to say no, or else it doesn't arise.
1: There is God, antunnadu Anil Kumar.
0: Anil Kumar says there is God.
1: Anaga emi mottamodata satyam prarambham avutundadi.
0: Meaning the truth starts first.
1: There is anustundadi.
0: There is
1: first. Akkada unnadu.
0: There is.
1: Evaru?
0: God.
1: Who?
0: God.
1: అది రెండవ క్వశ్చన్. దేర్ ఈజ్ అది మొదటి క్వశ్చన్.
0: దేర్ ఈజ్ ఇస్ ది ఫస్ట్ పార్ట్.
1: ఉన్నాడు.
0: దేర్ ఈజ్
1: ఎవరు?
0: హూ?
1: గాడ్.
0: గాడ్.
1: అయితే
0: దెన్
1: దీని తర్వాతనే దేర్ ఈజ్ నో గాడ్ అంటాడు.
0: దెన్ కమ్స్ ది నెక్స్ట్, దేర్ ఈజ్ నో గాడ్.
1: దేర్ ఈజ్ ఫస్ట్ వస్తుంది, నో గాడ్ నెక్స్ట్ వస్తుంది.
0: దేర్ ఈజ్ కమ్స్ ఫస్ట్, నో గాడ్ నెక్స్ట్.
1: కాబట్టి సత్యమే మొట్టమొదటి ప్రారంభమవుతుంది.
0: సో ట్రూత్ కమ్స్ ఫస్ట్.
1: దీన్ని ఇంకొక పర్యాయములు ఈ యొక్క నాస్తికత్వం ఇంకా పెరుగుతూ పెరుగుతూ ముదిరిపోయినప్పుడు దీనికి మరొక పదం కూడా ప్రారంభమవుతుంది.
0: When atheistic tendencies grow more and more,
1: God is nowhere అని పదములు పెట్టుకుంటారు.
0: Here is a statement. God is nowhere.
1: God is nowhere. Four words ఉంటున్నాయి.
0: Here there are four words. God is nowhere.
1: God is.
0: God is.
1: Nowhere.
0: Nowhere.
1: N-O-W-H-E-R-E, where?
0: N-O, no. W-H-E-R-E, where?
1: ఈ ఎన్ ఓకు డబ్ల్యూని చేర్చేసేటప్పటికి గాడ్ ఈజ్ నౌ హియర్ అయిపోతుంది.
0: నౌ జాయిన్ దిస్ డబ్ల్యూ టు దిస్ ఎన్ఓ, నౌ ఇట్ బికమ్స్ గాడ్ ఈజ్ నౌ హియర్.
1: మనము ఏదో ఒక వర్డ్స్ బిల్డింగ్ ఆడుతున్నాం. మనం
0: వీఆర్ జస్ట్ ప్లేయింగ్ వర్డ్స్ బిల్డింగ్.
1: ఇక్కడ ఉన్న డబ్ల్యూని అక్కడ చేర్చినాం.
0: We have joined this W
1: here. N-O ku W chere sabdike now aipoyindi.
0: When you join W to N-O, it's
1: now. Now anetvanti nunchi W nu vere chese sabdike nowhere aipoyindi.
0: When you remove this W, it becomes nowhere.
1: Nowhere ku, now here ku, only W maatrame maarutundali.
0: For these two statements, nowhere now here, it's only shifting of this
1: letter W.
0: So when we have faith, we say now here. When there's no faith,
1: nowhere.
0: For both faith is the cause.
1: This
0: faith are our eyes. The faith is the sacred text. The vision of the sacred text is creation. This creation is our vision.
1: There's
0: no difference between vision and creation.
1: There's
0: no difference between eye
1: and text. That's
0: what you see with the eye, you describe in
1: text.
0: What all that described in the text you see with the eye. The first one.
1: Telskovali.
0: First jnatum know.
1: Telskunnatvanti danni drashtum chudali.
0: What you have known you must see.
1: Chudina danni praveshtum.
0: That's what you have seen, you must see it will go in.
1: Palani vastu market vachindi ani vinali shastram.
0: You must listen to a fact that something is available in the market.
1: Text.
0: The listening is text.
1: Palani vastu market vachindatani manam velli drashtum nanu chudali.
0: The moment you come to know such a thing is available there in the market, you should see.
1: పొట్టలో చేరదు.
0: The moment you see, it will not go in.
1: దానిని ప్రవేశం, ఆ చూచిన దాన్ని మనం లోపల ప్రవేశింప చేసుకోవాలి.
0: What you see, you must see, it will go into you.
1: దీనిని శ్రవణం మననం ఇది ధ్యాస. ఇదే వేదాంతం యొక్క మననం అనగా మొట్టమొదట శ్రవణం చేయాలి.
0: ఫస్ట్ యూ షుడ్ లిసన్.
1: శ్రవణం చేసినటువంటి దానిని మననం చేయాలి.
0: సెకండ్ యూ షుడ్ డూ
1: మననం చేసిన దాన్ని ప్రాక్టికల్ లో పెట్టాలి.
0: థర్డ్ వన్ నిధిధ్యాస ప్రాక్టికల్.
1: కనుకనే శ్రవణ మనం నిధిధ్యాస అని మూడు ప్రధానమైనటువంటి యొక్క సోపానములు.
0: సో దీస్ ఆర్ ది త్రీ స్టెప్స్, లిసనింగ్, రూమినేటింగ్ ఓవర్ అండ్ దెన్ ప్రాక్టీసింగ్.
1: కనుక ప్రతి విషయం నందు కూడా మొట్టమొదట శ్రవణం అత్యవసరం.
0: సో ఇన్ ఎవ్రీ మ్యాటర్ యూ షుడ్ లిసన్ ఫస్ట్.
1: కనుకనే నవవిద్య మార్గములు ఎందు కూడాను శ్రవణం మొట్టమొదట శ్రవణం వచ్చింది.
0: In nine parts of devotion, listening first, the singing.
1: Vinna tarvatane manam paadutunnam.
0: We join singing only after listening.
1: Vishnu smaranam.
0: Then we think, chant.
1: Pada sevanam.
0: Serve.
1: Vandanam.
0: Salutations.
1: Achanam.
0: Worship.
1: Sneham.
0: Friendship.
1: ఆత్మనివేదనం.
0: సరెండర్.
1: ఈ ఆత్మనివేదన శరణాగతి అనేటువంటిది ఎప్పుడు లభిస్తుంది? శ్రవణం విన్న తర్వాతనే ఆత్మనివేదన వరకు ప్రయాణం అవుతుంది.
0: యూ కెన్ ట్రావెల్ టు ది డెస్టినేషన్ ఆఫ్ సరెండర్ ప్రొవైడెడ్ యూ స్టార్ట్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ లిసనింగ్.
1: ప్రారంభం నుంచి ఎండ్ వరకు కూడాను మనం ప్రయాణం చేసినప్పుడే ఇది పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతి పూర్ణమైంది.
0: Right from the starting point until you reach the destination, then it becomes total travel.
1: Kaadu.
0: You cannot say it is
1: idu
0: total.
1: Semi-circle.
0: It is only semi-circle.
1: Full circle anaitvandi unnappudu ekkada prarambhamaindo akkadiki poi nilichipothundi.
0: When there is full circle, the starting point and end point agree.
1: Idi madhyalo teesivesesthe see ayipoyindi adhe semi-circle.
0: But you remove a part from it, it becomes
1: semi-circle.
0: Semi-circle C starts at one point, another at another point. In between it is hollow of doubt. And this is doubt. This doubt is so shallow, so hollow.
1: దీనిని ఏమాత్రం కూడాను దీన్ని ఎవరు నివారణ చేయలేరు.
0: నోబడి కెన్ రిలీవ్ యూ.
1: కనుకనే మొట్టమొదట ఈ పూర్ణంగా కావాలి.
0: సో యూ నీడ్ టోటాలిటీ.
1: అది ఏ మొదలుకొని జడ్ వరకు చెప్పినప్పుడే ఏబిసిడి పూర్తి అయిపోయింది.
0: అంటిల్ యూ సే రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఏ అండ్ స్టాప్ ఎట్ ద పాయింట్ ఆఫ్ జెడ్ యుల్ బి నోయింగ్ ఆల్ లెటర్స్.
1: ఏ ప్రారంభమైపోయి ఎస్ వరకు పోయి చేరుతుంటే ఇంక తర్వాత పూర్తి కాలేదు.
0: You start from A and say until yes. Thereafter you don't know other letters.
1: కనుకని పూర్తి మనం ఎక్కడ ప్రారంభమైందో తిరిగి దాని అంత్యం వరకు మనం ప్రయాణం చేయాలి.
0: సో we should start at the point and travel till the end.
1: కనుకనే నమ్మకము అనేటువంటి దాని నుంచి ప్రారంభమై ఆనందము అనే దాంతో అంతం కావాలి.
0: సో we begin with faith and end in bliss.
1: కనుక మొట్టమొదటి శ్రవణం,
0: first listening,
1: తరువాత ఆత్మ నివేదనం,
0: later surrender.
1: దేనినైనా మొట్టమొదట మనం వినాలి.
0: First we should listen to anything.
1: అనేక మంది ఇక్కడ వచ్చి స్వామిని చూస్తుంటారు.
0: Many come here to see
1: Swami. తిరిగి వారి వారి గ్రామంకు వెళ్లి దీనినంతా వారు చెప్తూ ఉంటారు.
0: They return and narrate their experience.
1: సత్య సాయిబాబాను ప్రశాంతలను చూస్తుంది ఇట్టిది అట్టిది అట్టిదని ఇవంతా శ్రవణం చేసినప్పుడే కదా రెండవ వారం వారు తిరిగి ప్రయాణమై ఇక్కడికి వస్తున్నారు.
0: You go and tell your experiences in Prashantalam with Swami and they hear, therefore they come over here.
1: శ్రవణమే చేయకపోతే టికెట్టే కొనరు వారు.
0: They don't listen to all this. They don't buy the ticket
1: either. కనుకని శ్రవణం చేతనే సర్వ కార్యములు కూడాను నెరవేరుతున్నాయి.
0: So you'll be achieving success by first listening.
1: కనుకనే ప్రతి మానవునికి కూడాను మొట్టమొదటి శ్రవణానికి విశ్వాసం అత్యవసరము.
0: For this listening, faith is essential.
1: విశ్వాసమే లేకపోతే మానవునికి జీవితమే ఉండదు.
0: He cannot live without faith.
1: కనుక ప్రతి మానవుడు కూడాను విశ్వాసంతో తన జీవితాన్ని ప్రారంభించాలి.
0: Therefore everyone should start their life with faith.
1: అయితే కొంతమంది మాకు లేడు ఉంటారు.
0: Some say that they deny
1: God. విశ్వసించరు కొంతమంది.
0: Some are faithless.
1: విశ్వసించినటువంటి వారి గతి వారిదే, నీకెందుకు దాని విచారం?
0: It is their faith. Why are you worried?
1: ఎవరికి తీట పట్టిందో వారు కోక్కుంటారు. అంతేగాని వారితో నీవేమాత్రం కూడా నువ్వు బాధించకూడదు.
0: Why should you bother about those faithless people?
1: కనుకనే ఎస్ అను వారికి ఎస్ అనురా, నో అను వారికి నో అనురా. నో ఎస్ లు మన నోటికే కాని సాయికి సర్వం ఎస్ ఎస్ ఎస్. ఈ నో ఎస్ లు నీ నోటికే కాని దైవానికి ఏం సంబంధించినవి కాదు.
0: నో అండ్ ఎస్ రిలేట్ టు యూ, నథింగ్ టు డూ విత్ గాడ్.
1: ఏ నాలుక నో అని చెప్పిందో అదే నాలుక ఎస్ అని చెప్తుంది.
0: దట్ టంగ్ దట్ సేస్ నో విల్ సే ఎస్ ఆల్సో.
1: కాబట్టి రెండు చెప్పేది ఒకే టంగే.
0: ద సేమ్ టంగ్ అటర్స్ బౌత్.
1: కాబట్టి దేని నీవు నమ్ముతావు?
0: వాట్ ఇస్ దట్ యు ఆర్ గోయింగ్ టు బిలీవ్?
1: నో నమ్ముతావా, ఎస్ నమ్ముతావా?
0: ఆర్ యు గోయింగ్ టు బిలీవ్ ఎస్ ఆర్ నో?
1: కాదు కాదు, నీది టంగ్ నమ్మాలి.
0: యూ షుడ్ హ్యావ్ ఫెయిత్ ఇన్
1: యువర్ టంగ్. చెప్తే అదంతా కూడా ఎస్.
0: వాట్ ఎవర్ ద టంగ్ సేస్ ఎవ్రీథింగ్ ఇస్ ఎస్.
1: అయితే కొంతకాలమునకు అదే నోగా మారుతుంది, అది ఎస్ గా మారుతుంది.
0: హౌవర్ ఆఫ్టర్ సమ్ టైమ్ ఇట్ టర్న్స్ ఇన్ టు నో అండ్ లేటర్ ఎస్.
1: కనుకనే వర్డ్స్ అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటివి, చాలా విలువైనటువంటివి.
0: దేర్ఫోర్ వర్డ్స్ ఆర్ హైలీ వాల్యుబుల్ అండ్ సేక్రెడ్.
1: రెండింటికి ఈ జిహ్వనే మూల కారణము.
0: ద టంగ్ ఇస్ ద మెయిన్ కాజ్.
1: కనుకనే
0: సో
1: జయచే దేవుడు చెప్పాడు.
0: జయదేవా సార్
1: తన నిరంతరం కూడాను టంగ్ను చాలా వర్ణించేటువంటి వాడు.
0: హీ డిస్క్రైబ్ ద టంగ్ ఇన్ వెరీడ్ వే.
1: జిహ్వే రసజ్ఞే

0: గోవింద దామోదర మాధవ ఈ నామస్మరణ చేయడానికి ఎవరు దీనికి మూల కారణము?
1: హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ చాంటింగ్ గాడ్స్ నేమ్? గోవింద దామోదర మాధవ.
0: కాబట్టి ఈ గోవింద దామోదర మాధవతి అనేటువంటి పదములంతకుడును ఎక్కడ ఆడుకుంటున్నాయి?
1: Where do we find these words dancing?
0: మన నాలుకపైనే నాట్యమాడుతున్నాయి.
1: They dance on our tongue.
0: నాలుక ఈ మాటలకు ఒక స్టేజ్.
1: Tongue is a stage for these words.
0: కనుక ఈ స్టేజ్ పైన మంచి బొమ్మలు వస్తుంటాయి, చెడ్డ బొమ్మలు వస్తుంటాయి.
1: On the stage, good and bad appear.
0: రాజు వస్తుంటాడు, రాణి వస్తుంటాది.
1: The king and the queen.
0: జవాను వస్తుంటాడు, పీవును వస్తుంటాడు.
1: The pawn and the master
0: అందరూ
1: appear.
0: అందరూ స్టేజ్ పైనే ఆడుతుంటారు.
1: All act on the
0: రామును
1: stage.
0: రాముడు వచ్చి నాట్యమాడాడు. రావణుడు వచ్చి నాట్యమాడాడు.
1: ఆన్ ద స్టేజ్ యూ ఫౌండ్ రామ అండ్ ఆల్సో రావణ.
0: కనుకనే మన మాటలన్నింటికి కూడాను మన యొక్క నాలుకనే ఒక విధమైనటువంటి వేదిక.
1: సో ఫర్ ఆల్ అవర్ వర్డ్స్ టంగ్ ఈజ్ ఎ స్టేజ్.
0: కనుక ఈ స్టేజ్ అనేటువంటి నాలుక దీనికి రెండింటికి ఏమాత్రము సాక్షి కాదు.
1: టంగ్ ఈజ్ నాట్ ఎ విట్నెస్ ఫర్ బోత్ ద రోల్స్.
0: కనుక కేవలము అది సాక్షిభూతమైనటువంటిది.
1: టంగ్ ఈజ్ ఓన్లీ ఎ విట్నెస్.
0: ఈ రెండింటికి తాను మూల కారణం కాదు.
1: ఈజ్ నాట్ ద మెయిన్ కాజ్.
0: అయితే
1: హౌఎవర్
0: ఈ టంగ్ లేకుండా ఉండేటువంటి మూగివాడు ఉండవచ్చును.
1: దేర్ ఆర్ విదౌట్ టంగ్
0: మూగివాడు అంటారు. ఎవరు?
1: ద వన్ హూ ఇస్ డంబ్.
0: తాను ఏమేమో తీయని పదార్థాలు తింటున్నాడు.
1: హీ ఈట్స్ ఆల్ డెలీషియస్ స్వీట్ ఐటమ్స్.
0: చెప్పలేడు కానీ ఆ తీపును తాను అనుభవిస్తున్నాడు.
1: దో హీ పార్టేక్స్ స్వీట్ ఐటమ్స్
0: పదములతో చెప్పలేడు.
1: హీ కెనాట్ స్పీక్ అవుట్.
0: కానీ ఆ యొక్క మాధుర్యం యొక్క తత్వాన్ని తాను స్వయంగా అనుభవిస్తున్నాడు.
1: బట్ హీ ఎక్స్పీరియన్సెస్ ద స్వీట్నెస్ ఆఫ్ దీస్ స్వీట్.
0: ఇదే మొట్టమొదటి ఎక్స్పీరియన్స్ కావాలి. అనుభవం మొదలుపెట్టి మన అనుభూతిని కావాలి.
1: దేర్ఫోర్ ఎక్స్పీరియన్స్ ఇస్ ఎసెన్షియల్.
0: ఏది ఎట్ట ఉన్నదంటే దీనికి మౌనమే మూల కారణం.
1: సైలెన్స్.
0: కనుక వాదోపు వాదముల చేత నీవు కాలమును కాని కర్మను కాని కాయతత్వములు కాని వ్యర్థము చేయకూడదు.
1: బై ఆర్గ్యూయింగ్ డోంట్ వేస్ట్ యువర్ టైమ్ అండ్ డోంట్ వేస్ట్ యువర్ బాడీ దట్ వే.
0: వాదే వాదే వద్యతే వైరం. ఈ వాదించడం చేత వైరం పెరుగుతుంది కానీ ప్రేమ పెరగదు.
1: By arguing continuously, enmity will step in and increase.
0: కనుక దైవమును మనం నమ్మే తీరాలి.
1: You must necessarily believe God.
0: దైవం అనేది లేదు అని మనం ఒక విధమైన వాదిస్తున్నాము.
1: You argue and you deny.
0: ఇది మూర్ఖత్వమే.
1: It is your foolishness.
0: దేని లేదంటున్నావు?
1: What is that you deny?
0: కనిపించలేదు కాబట్టి లేదంటున్నావు.
1: You don't see self, therefore you deny.
0: ఒక వ్యక్తి ఉన్నాడు ఇక్కడ.
1: Here is a person.
0: ఈ వ్యక్తి 6 అడుగులు పొడుగు ఉన్నాడు.
1: He is 6 feet in his height.
0: అతను 80 pounds లా ఉన్నాడు.
1: 80 pounds in weight.
0: లైట్ కలర్ గా ఉంటున్నాడు.
1: లైట్ ఇన్ కాంప్లెక్షన్.
0: కానీ పట్టతల ఉంటుండాది.
1: బట్ ఈస్ బాల్డ్.
0: ఇవన్నీ శరీరం యొక్క చిహ్నములంతా కూడా.
1: దీస్ ఆర్ ది సైన్స్ మార్క్స్.
0: ఆకారం యొక్క చిహ్నం చూసిందే సత్యము అని అనుకుంటావు నీవు.
1: యూ థింక్ ఇట్స్ ఆల్ ట్రూత్ వాట్ యూ హావ్ సీన్.
0: అయితే ఈ ఆకారాన్ని చూస్తున్నావు.
1: యూ హావ్ సీన్ ద ఫామ్.
0: ఇంతేనా మానవుని యొక్క విలువ?
1: ఇస్ దట్ ద వాల్యూ ఆఫ్ మ్యాన్?
0: నీకు తెలియనటువంటివి కనిపించినటువంటివి అతనిలో ఒక దయ ఉంది, అతనిలో ఒక ప్రేమ ఉంది, అతనిలో ఒక ద్వేషం ఉంది, అతనిలో ఒక సానుభూతి ఉంది, అతనిలో ఒక సహనం ఉంది, ఇవన్నీ నీకు కనిపించడం లేదు.
1: దేర్ ఆర్ సో మెనీ ఫీచర్స్ ఇన్ హిమ్ లేటెంట్ దట్ యూ డోంట్ సీ, లైక్ కంపాషన్, లవ్, సింపతి.
0: అయితే అవి లేవనే నీ అర్థం?
1: Can you deny them?
0: కనిపించకుండా ఉండినటువంటివన్నీ లేవని మూఢంగా పలుకుతున్నావు.
1: You talk like a fool because you don't see them.
0: ఏది కనిపించనిదో అదే ఈ మానవత్వాన్ని నిరూపిస్తూ ఉంటుండాలి.
1: All that you don't see proves your human quality.
0: కనుకనే కనిపించనిదే తినిపించును నీ కర్మల ఫలమును మన్మము జీవ తై తై తై తై తై బొమ్మ దీని తమాష చూడాలి తోలు బొమ్మ. కనిపించనిదే తినిపించును మన కర్మల ఫలమును మన్మము జీవ.
1: All that you don't see will make you experience the consequences of your
0: actions. ఒకటి నీకు కష్టసుఖములు అందించడం లేదు. కనిపించినటువంటి గుణములే మనకు కష్టసుఖాన్ని చేకూరుస్తుంది.
1: Those are the qualities which are not seen will put you to suffering.
0: కనుకనే కనిపించనిటువంటిది నమ్మకూడదంటము పెద్ద మూర్ఖత్వం.
1: It is a very big foolishness to deny all that you don't see.
0: మనం ఉంటున్నాము. మన చుట్టూ గాలి ఉంటుంది. గాలి మన కంటికి కనిపించడం లేదు.
1: యు డోంట్ సీ విత్ యువర్ ఐస్.
0: లేదని చెప్పగలవా?
1: బట్ కెన్ యు సే నో?
0: గాలియే లేకపోతే నీవేమైతే బతికగలిగా?
1: వితౌట్ ఎయిర్ హౌ డు యు లివ్?
0: కానీ ఉంది గాలి.
1: ఎస్ ఇట్ ఈస్.
0: కనిపించదు.
1: యు డోంట్ సీ.
0: ఇది ఏ నచికేతునకు ఉద్ధాలకుడు బోధించినటువంటి ఒక ప్రబోధ.
1: దిస్ ఈస్ ద టీచింగ్ ఆఫ్ ఉద్ధాలక టు నచికేత.
0: నాన్న దైవం ఎక్కడున్నాడు? సర్వత్రా ఉంటున్నాడని వేదములు కానీ శాస్త్రములు కానీ పఠిస్తున్నాయి.
1: Father, where is God? The sacred texts say that God is present everywhere.
0: Nayana, idi maatalato cheppetundi kaadu.
1: He said, son, you cannot say.
0: Neevu sadhanalu cheta
1: out of practice,
0: ఆ గురు కటాక్షము చేత,
1: with the grace of your
0: దైవానుగ్రహం చేత,
1: the God's grace,
0: మీరు సత్యాన్ని గుర్తించవలసి వస్తుంది.
1: You have to recognize.
0: అయితే దీనికి ఒక చిన్న ఉపమానం నీకు చూపిస్తానన్నాడు.
1: I'll show you an example here.
0: లోపలికి వెళ్లి కొంచెం చక్కెర తీసుకురా, ఒక పాత్రతో నీళ్లు తీసుకురా అన్నాడు.
1: Bring the tumbler full of water and sugar.
0: ఆ షుగర్ తీసుకురావన్నాడు, తీసుకొచ్చాడు.
1: హీ బ్రాట్ ద షుగర్.
0: ఈ నీరు ఉండినటువంటి పాత్రలో వేయమన్నాడు ఉద్దాలకుడు.
1: అండ్ హీ ఉద్దాలక వాంటెడ్ ద షుగర్ టు బి పుట్ ఇన్ ద టంబ్లర్ ఆఫ్ వాటర్
0: అని చెప్పాడు.
1: హీ వాంటెడ్ టు బి స్టర్డ్ అప్.
0: కలిపేటప్పటికి షుగర్ కనిపించడం లేదు.
1: షుగర్ ఈస్ నాట్ సీన్ ఎనీమోర్.
0: ఏ చేతితో తెచ్చాడో ఆ చేతితోనే తిరిగి వెతికితే చేతికే చిక్కటం లేదు.
1: హీ బ్రాట్ on hand the sugar and he mixed it. Now he doesn't see.
0: ye kannulato chuchado aa kannultone chusinappudu aa sugar kanipinchatam ledhu.
1: The eye that has seen the sugar then is not finding it.
0: Kanipinchadu chetiki ye matram chikkadu.
1: You don't see with the eye nor can you catch with the hand, but can you say no?
0: Sugar undi,
1: there is sugar.
0: Aithe ee jalamu lopala sarvatra karigipoyindi.
1: But however this sugar is dissolved, present all over the world.
0: Adi eritigane daivamu sakshatkaram unnadi.
1: There is God.
0: అయితే మానవుని యందు లీనమై ఉంటున్నది.
1: బట్ ఇట్స్ టోటలీ ఇన్ టోటల్ హ్యూమన్.
0: నేత్రము చర్మచచ్చువులు కనిపించదు.
1: యూ డోంట్ సీ విత్ ది నేకెడ్ ఐ.
0: కేవలము జ్ఞానచచ్చువుకే కనిపిస్తుంది.
1: యూ కెన్ సీ విత్ ది ఐ ఆఫ్ విజ్డమ్.
0: నీవు తేవటము చర్మచచ్చువులతో చూచావు.
1: యూ సీ ఓన్లీ విత్ ది నేకెడ్ ఐ.
0: అనుభూతి జ్ఞానచచ్చువులతో చూడాలి.
1: ది ఎక్స్పీరియన్స్ మస్ట్ బి దేర్ త్రూ దిస్ ఐ ఆఫ్ విజ్డమ్.
0: కనుక ప్రత్యక్ష ప్రమాణమే ప్రధానమని అనుకోవటము ఒక పెద్ద మూర్ఖత్వము.
1: ఇట్స్ ఫూలిష్నెస్ టు గో బై ద డైరెక్ట్ పర్సెప్షన్.
0: పరోక్షం కూడా ఉంటుండాలి.
1: ఇన్ డైరెక్ట్ ఎక్స్పీరియన్స్
0: అగ్ని కనిపించదు కానీ పొగ మాత్రం వస్తూ ఉంటుంది.
1: దో యూ డోంట్ సీ ద ఫైర్ యూ ఫైండ్ ద స్మోక్. యూ సీ
0: ఈ స్మోక్ అనేటువంటి దాన్ని చూసి అగ్ని ఉన్నది అనేటువంటి ఒక నిర్ణయానికి వస్తుంది.
1: సీయింగ్ ద స్మోక్ ఫ్రమ్ ఎ డిస్టెన్స్ యూ డిసైడ్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఫైర్.
0: అదే విధంగానే
1: లైక్ వైజ్
0: దైవత్వం అనేటువంటిది లేకపోతే ఈ జగత్తులో ఉండడానికి వీలు కాదు.
1: వితౌట్ గాడ్ ఇట్స్ నాట్ పాసిబుల్ టు లివ్ హియర్.
0: జగతి యందు పుణ్య పురుషులు లేకున్నా జగములట్లు వెలుగు పగులుగాను.
1: వితౌట్ నోబుల్ సోల్స్ హౌ డు ఎక్స్పెక్ట్ ద లైఫ్?
0: ఏ విధంగా ఈ జీవరాశులు ఉండడానికి వీలవుతుంది?
1: హౌ డు ఎక్స్పెక్ట్ ద లివింగ్ క్రియేచర్స్ టు సస్టైన్ దేర్ లైఫ్?
0: వీలు కాదు. సర్వము దైవం వల్లనే జరుగుతూ ఉంటుండాలి.
1: ఎవ్రీథింగ్ హ్యాపన్స్ బికాస్ ఆఫ్ గాడ్.
0: ఒక చిన్నది స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఒక కవ్వు కాఫ్ వేసింది, అనగా ఒక దూడ పుట్టింది.
1: ఎ కవ్ గేవ్ బర్త్ టు ఎ కాఫ్.
0: పుట్టిన తక్షణమే
1: ఇమిడియట్ ఆఫ్టర్
0: ఆ యొక్క దూడను తల్లి తన నాలుక చేత పరిశుద్ధం చేస్తుంది.
1: ద కవ్ విల్ ప్యూరిఫై ద బాడీ ఆఫ్ ద కాఫ్ విత్ ఇట్స్ టంగ్.
0: ఈ యొక్క పరిశుద్ధం చేసిన తక్షణమే ఆ దూడ లేస్తుంది.
1: As it cleans its body,
0: thereafter
1: till then the calf will not make an attempt to
0: stand. Only
1: after cleansing only the calf will
0: get up. తనకు ఆకలైనప్పుడు ఆకలిని తీర్చేటువంటి పాలు ఎక్కడ ఉందని ఎవరు నేర్పించారు దానికి?
1: Who taught to this calf where to draw milk, where milk is
0: direct ga nadchi podu daggariki poi paalu traagutundi.
1: The calf would go straight to the udder and drink the milk.
0: Idi evaru nerparu?
1: Who taught it?
0: Evaru choopincharu?
1: Who has directed it?
0: Idantha daiva ninnayale.
1: It's all God's will.
0: Kalukane prathi okkati kudanu artham chesukonaleka moorkhanga daivattam ledani vaadistuntame kaani manadanni manam chusukovalante next ye sankalpam vastundo neeke teliyadu.
1: We just argue foolishly without knowing the meaning. What you are going to think immediately next, you don't know.
0: మంచిది ఏమైనా చెప్తే దీనిని వినరు.
1: You don't listen to good things even if they are said.
0: వినకపోవడం చేతనే మరింత మూర్ఖత్వం పెరిగిపోతుంటారు.
1: You don't listen, therefore you are much worse.
0: మాట ఒకటి వినరే మంచి, మాట ఒకటి వినరే.
1: Order and drink the milk.
0: ఇది ఎవరు నేర్పారు?
1: Who taught it?
0: ఎవరు చూపించారు?
1: Who has directed it?
0: దైవ నిర్ణయాలి.
1: It's all God's will.
0: కనుకనే ప్రతి ఒక్కటి కూడాను అర్థం చేసుకోలేక మూర్ఖం.

0: சுனி வஜிம்பு மாட்டி வினரே.
1: మన వాసనలు పోవటం లేదు.
2: వీఆర్ నాట్ గివింగ్ అప్ అవర్ టెంపరమెంట్ టెండెన్సీస్.
1: ఏమిటి ఈ వాసనలు?
2: వాట్ ఆర్ ది ట్రెయిట్స్?
1: జన్మాంతర కర్మల యొక్క వాసనలు ఉంటున్నాయి.
2: దే ఆర్ ఆఫ్టర్ సో మెనీ ఆఫ్ ది ప్రీవియస్ లైఫ్.
1: కానీ పాస్ట్ లైఫ్ యొక్క ఇది ఎవరు కూడా మరి నమ్మరు.
2: నో వన్ బిలీవ్స్ వాట్ ఆల్ దట్ హ్యాపెండ్ ఇన్ ద పాస్ట్.
1: నీ నమ్మకతో నాకెందుకు? నా అనుభవమే నాకు.
2: My experience is a witness. Why?
1: కనుక నేను నమ్మిన నమ్మకపోయినా మాత్రం అవి మాత్రం పరింపజేస్తున్నాయి.
2: Believe it or not, there are traits that would give consequences.
1: కనుక ప్రతి దానికి పాస్ట్ ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్ మూడు కూడా ఉంటున్నాయి.
2: ఎవ్రీథింగ్ విల్ హ్యావ్ దీస్ త్రీ టైమ్స్, పాస్ట్ ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్.
1: ఈ పాస్ట్ అనేటువంటిది లేకపోతే ప్రెసెంట్ ఎట్లా వచ్చింది?
2: Without the past, how do you expect the present?
1: కనుక నేను పూర్వము పాస్ట్ అనేటువంటి వృక్షం ఉండగానే ఈ ప్రెసెంట్ అనేటువంటి సీడ్ ఇప్పుడు వచ్చింది.
2: Because in the past there was a tree, now in the present you find the
1: present anointment seed undatam chetane future anointment tree vastu untundadi.
2: The seed in the present will grow into a tree tomorrow in future.
1: Past tree, future tree, present is seed.
2: So past is the tree, future is the tree, present is the seed.
1: Kabatti inta pedda vruksham kudunu anta chinna vittamlone ibidi untundadi.
2: Such a gigantic tree is contained within the tiny seed.
1: Vedanta anuraniyan mahato mahiyan. అణువులో అణువుగా ఉన్నాడు, భణువులో ఘనముగా ఉన్నాడు.
2: గాడ్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ది స్మాలెస్ట్ టు ది స్మాల్ అండ్ ది బిగ్గెస్ట్ టు ది బిగ్.
1: మీకు కనిపించదు కానీ దాని యొక్క అనుభూతులు మనకు అర్థమవుతుంటాయి.
2: యు డోంట్ సీ బట్ యు ఎక్స్‌పీరియన్స్.
1: ఇది ఒక ఫ్లవర్.
2: దిస్ ఇస్ ఎ ఫ్లవర్.
1: ఈ ఫ్లవర్ కనిపిస్తుంటుంది.
2: యు సీ ద ఫ్లవర్.
1: ఇది ఏమిటంటే గులాబీ పుష్పం అంటున్నారు.
2: యు సే ఇట్స్ ఎ రోజ్ ఫ్లవర్.
1: కానీ
2: బట్
1: దీని స్మెల్, వాసన నీకు కనిపించదు.
2: బట్ యు డోంట్ సీ ది స్మెల్.
1: అనుభూతికి వస్తుంటుంది.
2: బట్ యు ఎక్స్‌పీరియన్స్ ది స్మెల్.
1: ఈ వాసనకు కనిపించదు.
2: బట్ యు డోంట్ సీ ది స్మెల్.
1: అనుభూతికి వస్తుంటుంది.
2: బట్ యు ఎక్స్‌పీరియన్స్ ది స్మెల్.
1: ఈ వాసనకు రూపం లేదు కానీ వాసన ఇచ్చే పుష్పానికి రూపం ఉంటుంది.
2: స్మెల్ హ్యాస్ నో ఫార్మ్, బట్ ద ఫ్లవర్ దట్ గివ్స్ ద స్మెల్ హ్యాస్ ఎ ఫార్మ్.
1: ప్రేమ, ప్రేమకు రూపం ఏమిటి?
2: వాట్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ లవ్?
1: ప్రేమకు రూపం లేదు.
2: లవ్ హ్యాస్ నో ఫార్మ్.
1: కానీ నిన్ను ప్రేమించేటువంటి తల్లికి రూపం ఉంటుండాలి.
2: బట్ ద మదర్ హూ లవ్స్ యూ హ్యాస్ ఎ ఫార్మ్.
1: కనుకనే ప్రతి దానికి కూడాను ఒక ప్రేమ కానీ, ఒక ఆనందం కానీ, ఒక సుగంధం కానీ, దీనన్నిటికీ రూపం లేదు కానీ అవి అందించేటువంటి దానికంత రూపం ఉంటుంది. రూపం ఉన్నటువంటిదే ఈ రూపం లేనిటువంటి దాన్ని అంతా అందించగలుగుతుంది.
2: ద వన్ విత్ ఫార్మ్ విల్ బి గివింగ్ దాట్ విదౌట్ ఫార్మ్. సో లైక్ దాట్ లవ్ ద బ్లిస్ అండ్ ఫ్రాగ్రెన్స్.
1: కనుక మానవుడు ఈ ప్రత్యక్ష ప్రమాణం, ప్రత్యక్ష ప్రమాణం అనేటువంటిది కేవలం ఒక మూర్ఖత్వము.
2: To go by the direct evidence,
1: ప్రత్యక్షమైన అనుభూతి అనేటువంటి అతీతమైనటువంటి ఎన్నో ఉంటున్నాయి.
2: There are many transcendental experiences.
1: ఒక్కటి చిన్నది,
2: a small thing.
1: నీ కన్నును నీవు చూడగలుగుతున్నావా?
2: Are able to see your own eye?
1: నీవు చూడలేనప్పుడు నీ కన్ను ఉందని నువ్వు ఎట్లా చెప్పగలవు?
2: When you cannot see your own eye, how do you say no?
1: కానీ నీ ముందర తెచ్చి ఒక అద్దం పెట్టుకున్నప్పుడు అప్పుడు నీ కన్ను నీకు కనిపిస్తుంది.
2: But if you stand in front of the mirror, you will see your eye.
1: కానీ నీ కన్నును కూడా నీవు చూడలేవు.
2: But you cannot see your own eye.
1: My mind అంటున్నా. మైండ్ కి ఏం ఫార్మ్?
2: You say my mind, what is the form of the mind?
1: ఈ మైండ్ కి ఏమైనా రూపం ఉందా?
2: మైండ్ హ్యాస్ ఇట్ ఎనీ?
1: కాబట్టి మైండ్ నువ్వు చూడగలుగుతున్నావా?
2: Are you able to see?
1: కానీ నువ్వు ఎట్లా నమ్ముతున్నావు?
2: But how do you believe in the existence of mind?
1: ఇది కేవలము ఒక విధమైనటువంటి మూర్ఖత్వంతో వచ్చేటువంటి మాటలు.
2: These are the words out of foolishness.
1: కనిపించనివి అన్నింటికీ మనకు మూలాధారము.
2: All that you don't see is the foundation.
1: ఈ వృక్షము మనకు కనిపించట్లేదు పూర్వం విత్తనంగా ఉండినప్పుడు.
2: You didn't see this tree when it was in the stage of a seed.
1: కనుకనే ఆ చిన్న మొక్కని ఇంత పెద్ద వృక్షమైంది.
2: A small seed has grown into a gigantic tree today.
1: కనుక దైవత్వం అనేటువంటిది సర్వత్రా ఉండి కూడాను కనిపించకుండా ఉంటాడు.
2: Divinity is everywhere, but yet you don't.
1: గాలి ఏ విధంగా సర్వత్రా ఉంటుంది కూడాను మనకు ఎట్లా కనిపించదో.
2: Just as the air which is present everywhere,
1: దైవం కూడాను ఆ విధంగా కూడాను వాయుస్వరూపుడు. వరుణాయ నమః.
2: God is in the form of air.
1: ఏర్, గాలి యొక్క తత్వం. పంచభూతములు కూడాను అట్టివి.
2: All five elements are like that.
1: శబ్ద బ్రహ్మమయీ,
2: ద సౌండ్
1: చరాచరమయీ,
2: దట్ విచ్ ఇస్
1: ముచ్.

0: అంతా కూడా స్వరూపంగానే కనిపిస్తున్నాయి.
1: ఎవ్రీథింగ్ యూ సీ ద ఫామ్
0: శబ్ద బ్రహ్మమయీ
1: ద సౌండ్
0: శబ్దం కనిపించడం లేదు కానీ వినిపిస్తూ ఉంటుండాలి.
1: యూ డోంట్ సీ ద సౌండ్ బట్ యూ హియర్
0: రూపము కనిపిస్తుండాలి కానీ వినిపించటం లేదు.
1: యూ సీ ద ఫామ్ బట్ యూ డోంట్ లిసన్
0: కానీ వినిపిస్తుండాలి కానీ పలకటం లేదు.
1: సమ్ యూ లిసన్ బట్ దే డోంట్
0: పలుకుతుండాలి కానీ చూడటం లేదు.
1: దో యూ సీ యూ డోంట్ హియర్
0: ఒక్కొక్క పంచభూతములకు ఒక్కొక్క విధమైనటువంటి శక్తి ఉంటుండాలి.
1: ఎవ్రీ ఎలిమెంట్ హాస్ గాట్ ఇట్స్ ఓన్
0: దేహములో ఉండన సర్వత్రా ఉన్నది ఒకే రక్తమే.
1: సేమ్ బ్లడ్ ఇస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ద బాడీ.
0: డాక్టర్ వచ్చి బ్లడ్ టెస్ట్ చేయాలనుకుంటే శరీరంలో ఉండేటువంటి రక్తం అంతా తీసి టెస్ట్ చేయటం లేదు.
1: టు డూ ద బ్లడ్ టెస్ట్ హీ డజంట్ డ్రా ద హోల్ బ్లడ్ అవుట్ ఆఫ్ యువర్ బాడీ.
0: ఎక్కడో కొంచెం బ్లడ్ తీస్తాడు, ఈ బ్లడ్ మంచి చెడ్డ అని నిర్ణయం చేస్తాడు.
1: యూ టేక్ కలెక్ట్ బ్లడ్ ఫ్రమ్ ద టిప్ ఆఫ్ యువర్
0: ఫింగర్. శరీరం అంతా ఉన్నది ఒకే బ్లడ్.
1: సేమ్ బ్లడ్ ఇస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ద బాడీ.
0: అయితే ఇక్కడ ఉన్నది బ్లడ్.
1: హియర్ దిస్ బ్లడ్.
0: ఇక్కడ ఉన్నది బ్లడ్.
1: ఓవర్ దేర్
0: నాలుగు పైన ఉన్నది బ్లడ్.
1: ఆన్ ద టాంగ్
0: పెదవుల పైన ఉన్నది బ్లడ్.
1: ఆన్ ద లిప్స్
0: దృష్టి పైన ఉన్నది బ్లడ్. అంత బ్లడ్ మయం దేహం.
1: బాడీస్ ఫుల్ ఆఫ్ బ్లడ్.
0: కానీ ఈ లడ్డును తీసుకుని వచ్చి చేతి పైన పెట్టి రుచి తెలుస్తా ఉందా?
1: బట్ ఇఫ్ యూ కీప్ లడ్డు ది స్వీట్ ఆన్ ది హ్యాండ్ డి యూ టేస్ట్ ఇట్?
0: తెలియటం కానీ టంగ్ పైన పెట్టి టేస్ట్ తెలుస్తా.
1: బట్ యూ మస్ట్ కీప్ ఇట్ ఆన్ ద టంగ్ టు టేస్ట్ ఇట్.
0: ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క విధమైనటువంటి శక్తి మాత్రమే ఉంటుండాలి.
1: ఈచ్ పార్ట్ ఆఫ్ ద బాడీ హ్యాస్ గాట్ ఎ పవర్.
0: ఆ సత్యాన్ని గుర్తించుకునేటువంటి మూర్ఖులు సర్వత్రా కనిపించాలి కదా.
1: A fool who doesn't know this truth, he will say, it must be experienced everywhere.
0: Sarvatra unnadi okay blood kada.
1: Same blood is everywhere.
0: Ee nammutava nammava.
1: Are you going to believe it or not?
0: Ee blood ainappudu ee blood tin enduku test chey chusukoledu.
1: When the same blood is present all over, why does it not taste?
0: Ikkada chudaledu. Ikkada chudaledu. Ikkada chudaledu. Ikkada chudaledu. Naaluku paina pettappude telustundi.
1: The taste is not known when you keep it on hand or on the head.
0: Taste anetunte gunamu aa naaluku maatrame endi.
1: It's only the tongue that is gifted the power of to taste.
0: Kanukane okkokka paristhiti endu okkokka prabhavanu puraskarinchukoni మానవుడు ఒక్కొక్క విధమైనటువంటి శక్తిని అనుభవిస్తూ వస్తున్నాడు.
1: బేసింగ్ ఆన్ సర్కమ్స్టాన్సెస్ అండ్ ది ఎఫెక్ట్స్ వి హావ్ అవర్ వేరీడ్ ఎక్స్‌పీరియన్సెస్.
0: కనుక దైవము ఉన్నది ఉన్నది ఉన్నది ఉన్నది.
1: గాడ్ ఇస్ ప్రెసెంట్. గాడ్ ఇస్
0: దైవమే లేకపోతే జగత్తే లేదు.
1: దేర్ ఇస్ నో గాడ్ దేర్ ఇస్ నో యూనివర్స్.
0: కాబట్టి ఏది లేదనుకుంటున్నావు నీవు?
1: వాట్ దట్ యు డినై
0: దైవం లేదంటే నీకు నువ్వు లేవు అన్నమాట.
1: వెన్ యు సే దేర్ ఇస్ నో గాడ్ ఇట్ మీన్స్ యు ఆర్ నాట్ ప్రెసెంట్. యు ఆర్ నాట్
0: ఆత్మనే నీకు దైవము.
1: యువర్ ఆత్మా ఇస్ గాడ్.
0: ఫెయిత్ ఇన్ యు ఫెయిత్ ఇన్ గాడ్.
1: Faith in you and faith in God.
0: God pai nik faith ledante nee pai nee faith ledani artham.
1: If you have no faith in God, you have no faith.
0: Tanane tanam nammanaatunte vaadi inga daivanni ee reethiga nammagalu.
1: When you have no faith in yourself, how do you develop faith in God?
0: Kanukane motta motta tanane tan nammali.
1: First have faith in you.
0: That is self confidence.
1: Faith in you is self confidence.
0: Self confidence lenatunte vaade God confidence raadu.
1: The one without self confidence will not have confidence in God.
0: Kanuka motta motta vishwasam chaala avasaramu.
1: So first faith is breath.
0: Manu vishwasame oka swasam.
1: The faith is the breath.
0: Ee swasame lenatunte maadu manavudu kevalam seva swaroopude.
1: The one without breath.
0: ఇప్పుడు శివుడు అంటే ఎవరు అని మీరు చూడండి.
1: యు జస్ట్ సీ హియర్ హూ ఇస్ శివ.
0: చక్కగా ఒక చిన్న ఉదాహరణ నిత్య జీవితంలో మనం సత్యంగా అనుభవించేటువంటివి.
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్ విచ్ ఇస్ ట్రూ ఆల్ టైమ్స్.
0: ఇప్పుడు ఉచ్ఛ్వాస నిశ్వాసములు ఉండినంత వరకు
1: సో లాంగ్ ది ఇన్హలేషన్ ఎక్సలేషన్
0: శివం.
1: దిస్ ఇస్ శివం
0: అనగా మంగళకరము.
1: ఇట్ ఇస్ ఆస్పిషియస్.
0: ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసములు పోతానే శవం.
1: ద మూమెంట్ దేర్ ఇస్ నో మోర్ ఆఫ్ బ్రెత్ ఇట్ ఇస్ శవం.
0: ఏది శివం ఏది శవం?
1: What is auspicious?
0: ప్రాణమే శివము. ప్రాణం లేకపోవటమే శవము.
1: అవర్ లైఫ్ ఇస్ శివం ఆస్పిషియస్.
0: కాబట్టి శివం అంటే ఎవరు?
1: సో హూ ఇస్ శివం?
0: ఏదో ఒక గంగను నత్తి పైన పెట్టుకుని ఒక విగ్రహంగా చేసుకుని శిల్పి పెట్టినటువంటి రూపాన్ని చూసి ఇది శివుడు అని అనుకుంటున్నావు. అది కాదు, మన ప్రాణమే శివుడు.
1: యు థింక్ శివ ఇస్ ఎ స్టాచ్యూ విత్ గ్యాంజెస్ ఆన్ ఇట్?
0: శివుని ఎందుకు ప్రాణం ఉంటుండాలి?
1: దేర్ ఇస్ లైఫ్ ఇన్ ఎవ్రీవన్.
0: కనుకనే ప్రాణమే శివుడు.
1: సో దిస్ లైఫ్ ఇస్
0: సర్వభూతానాం.
1: ఈశ్వర ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ బీయింగ్స్.
0: ఈశ్వరుడు శ్వాస స్వరూపుడై ఉంటున్నాడు.
1: దిస్ ఈశ్వర ఇస్ ప్రెసెంట్ ఇన్ ద ఫామ్ ఆఫ్ బ్రెత్.
0: స్వరూపుడై ఉంటున్నాడు.
1: ఇస్ ఇన్ ద ఫామ్ ఆఫ్ బ్రెత్.
0: కనుకనే అతనే దైవము.
1: ఈస్ గాడ్.
0: అతను లేనటువంటిది శవం.
1: ద వన్ వితౌట్ ద
0: శివమునకు శవమునకు ఉన్నటువంటి భేదమే ఈ జీవత్వమునకు దైవత్వమునకు ఉన్నటువంటి భేదం.
1: This is the same difference between the humanity and the divinity.
0: కనుకనే దైవం సర్వత్రా ఉన్నాడు.
1: God is present everywhere.
0: సర్వ విధములు ఎందు కూడాను మనం చూడడానికి వీలవుతుంది.
1: It's possible to see him.
0: ఒక అబ్బాయి ఉపన్యాసంలో చెప్పాడు.
1: A boy said in his talk.
0: సత్యం వద ధర్మం చెర.
1: Speak truth and follow ధర్మం.
0: సత్యమును పలకాలి.
1: స్పీక్ ట్రూత్.
0: ధర్మమును నడుచుకోవాలి.
1: ఫాలో ధర్మ.
0: ఇది చాలా ఈజీ కాదు, ఇది చాలా డిఫికల్టీ అన్నాడు.
1: హి సెడ్ ఇట్స్ నాట్ దట్ ఈజీ, ఇట్స్ వెరీ డిఫికల్ట్.
0: అది రాంగ్.
1: ఇట్ ఈస్ రాంగ్.
0: సత్యాన్ని పలకటము, ధర్మాన్ని నడుచుకోవటం దీనికంటే ఈజీ మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ ఈజియర్ థింగ్ అదర్ దాన్ దిస్. ఈజీ టు స్పీక్
0: సత్యం. నువ్వు చెప్పడానికి వచ్చో స్వామి, 4 గంటలకే వచ్చాడు ఈ పొద్దు, స్వామి ముందుగానే ఉపన్యాసం ప్రారంభించాడు అని మీరు చెప్పడం, ఇది సత్యం.
1: యూ కెన్ స్పీక్ ట్రూత్. ఇట్స్ క్వైట్ ఈజీ.
0: ఉన్నట్టు చెప్పడం ఎంత సులభమైపోతుంది.
1: భగవాన్ కేమ్ బిఫోర్ టైమ్, హీ అరైవ్డ్ హియర్ అట్ 4
0: o'clock. యోచన కూడా ఉంటుండదు.
1: యూ డోంట్ నీడ్ టు థింక్ ఓవర్.
0: విచారము ఉంటుండదు.
1: యూ డోంట్ నీడ్ టు వరీ.
0: కానీ దీన్ని అసత్యంగా చెప్పాలంటే చాలా విచారం చేయాలి.
1: బట్ టు అటర్ ఎ లై,
0: ఈ అసత్యాన్ని నమ్మకమైనటువంటి రీతిగా మార్చుకోవాలి.
1: యూ హావ్ టు పుట్ ఇన్ ఎ స్టైల్ యాస్ టు బి యాక్సెప్టెడ్.
0: దీనికి పన్నాలి.
1: యూ మస్ట్ ఆల్సో హావ్ డివైస్ నాక్.
0: ఇవన్నీ చేర్చిన తర్వాతనే ఈ నాక్ అనేటువంటి చేర్చి క్రాక్ అనేటువంటిగా మారిపోతుంది.
1: విత్ దిస్ నాక్ యూ టర్న్ ఇన్ టు ఎ క్రాక్.
0: కనుక ఇది అబద్ధమునికి ఎంత కష్టము.
1: సో డిఫికల్ట్ టు స్పీక్
0: సత్యం. ఈజీ
1: ట్రూత్ ఈజ్ ఈజీ.
0: సత్యం కష్టం అనుకుంటున్నాం చాలా పొరపాటు.
1: వి థింక్ ట్రూత్ టు టెల్ ట్రూత్.
0: మనం అసత్యానికి మనం చాలా అలవాటు పడిపోయాము.
1: వీఆర్ యూజ్ టు స్పీక్ లైస్.
0: ఈ అలవాటు పడిపోయినటువంటి అసత్యం వలనే మనకు సత్యాన్ని గుర్తించడానికి వీలు లేకపోతుండాలి.
1: బికాస్ వీఆర్ ఇన్ ద హ్యాబిట్ ఆఫ్ స్పీకింగ్ లైస్ వీ ఫైండ్ డిఫికల్ట్.
0: లోకం కూడా ఈ వీక్నెస్ కంటే కూడా అవకాశం ఇస్తూ వచ్చింది.
1: వీఆర్ గివింగ్ స్కోప్ ఫర్ సచ్ వీక్నెస్ ఇన్.
0: ఈ బలహీనత ప్రతి మానవుని ఎందుకు ఉంటుండాలి.
1: దిస్ వీక్నెస్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్.
0: ఒక చిన్న ఉదాహరణ చూడండి.
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఒక ఇంటిలో ఒక వ్యక్తి మరణించాడు.
1: ఎ పర్సన్ డైడ్ ఇన్ ఎ హోమ్.
0: సరే, అక్కడికి వెళ్లి ఏమిటండి, పుట్టడానికి ఏమి కారణము, గిట్టడానికి అదే కారణము, పుట్టాడు చచ్చాడు ఇంతే కదా, ప్రతిదానికి జననంతో పాటు మరణం కూడా ఉంటుంటుంది అని మనం పోయి మాట్లాడితే ఏమిరా వీణుడు ఇంత కఠినుడు, ఈ విధంగా మాట్లాడుతున్నాడు అని మన పైన కోపం వస్తుంది వారికి.
1: యు గో అండ్ విజిట్ అండ్ యూ సే ద పర్సన్ డైడ్, ఇట్స్ ఓకే, అలాంగ్ విత్ బర్త్ డెత్ ఈస్ ఆల్సో బోర్న్, దట్ హూ ఇస్ బోర్న్ ఇస్ బౌండ్.
0: కానీ అదే ఇంటికి పోయి అమ్మా ఎప్పుడు నుంచి జబ్బు చేసింది, ఏ డాక్టర్ చూచాడు, ఏ మందు ఇచ్చారు, ఎన్ని దినాలు హాస్పిటల్లో ఉన్నాడు, ఎందుకు ఇంత ప్రమాదం జరిగింది అని ఈ విధంగా విచారిస్తే అయ్యో ఆయన వచ్చి క్షేమ సమాచారం విచారించిపోయాడు అని ఎంతో గొప్పగా చెప్పుకుంటారు.
1: ఆన్ ద దెన్ ఇఫ్ యు గో అండ్ ఆస్క్ వెన్ డిడ్ హి ఫాల్ సిక్, వాట్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ వాస్ గివెన్, హూ వాస్ ద డాక్టర్,
0: ఇదంతా అల్పతృప్తి కదా.
1: ఇట్ గివ్స్ యు సాటిస్ఫాక్షన్.
0: ఇవన్నీ ఏమాత్రం మనం తృప్తి ఇచ్చేటువంటి కాదు.
1: ఇట్ డజంట్ గివ్ యు టోటల్
0: సాటిస్ఫాక్షన్. జననంతో పాటు మరణం కూడా పుట్టింది.
1: ద డెత్ ఇస్ బోర్న్ అలాంగ్ విత్ బర్త్.
0: ఏ యొక్క రైల్వే కంపార్ట్మెంట్స్ అంతా ఉంటుంటాయి చూడండి, అవన్నిటిపైన ఒక దగ్గర వేసింటారు, రిటర్న్ అని ఒక డేట్ వేసింటారు.
1: ఆన్ రైల్వే కంపార్ట్మెంట్ దేర్ బి బోర్డ్స్ రిటర్న్.
0: కాబట్టి ఏ కంపార్ట్మెంట్ ఎక్కడికి పోయినప్పటికీ ఆ డేట్ ని బట్టి రిటర్న్ వెనక్కి పంపించారు.
1: దేర్ఫర్ ఆల్ దీస్ కంపార్ట్మెంట్స్ మస్ట్ రిటర్న్ బ్యాక్ టు ద పెవిలియన్.
0: కాబట్టి ఈ బాడీ కూడా ఒక కంపార్ట్మెంట్.
1: ద బాడీ ఈజ్ ఆల్సో కంపార్ట్మెంట్.
0: అయితే దీనిపైన డేట్ మాత్రం రాయలేదు.
1: బట్ ది డేట్ ఈజ్ నాట్ మెన్షన్.
0: కానీ రిటైర్ మాత్రం షూర్.
1: బట్ ఇట్స్ బౌండ్ టు రిటైర్ అండ్ రిటర్న్ షూర్.
0: రిటర్న్ అనేటువంటిది మాత్రం ఉంటుండాలి.
1: ఇట్ మస్ట్ రిటర్న్.
0: కనుక దీనికి ఎందుకు విచారపడాలి?
1: వై డూ యూ వరీ అబౌట్?
0: దీనికి ఎందుకు థింక్ చేయాలి?
1: వై డూ యూ థింక్ అబౌట్?
0: ఎందుకు మనం ఇన్ని విధమైనటువంటి దుఃఖానికి గురి కావాలి?
1: వై షుడ్ యూ ఫీల్ సాడ్?
0: మనం ఈ విధమైనటువంటి దానికి మొదటి నుంచి మనం అలవాటు పడిపోయాం.
1: యూ గాట్ యూజ్ టు సచ్.
0: కనుక ఇవన్నీ మన అలవాటుతో వచ్చినటువంటి పొరపాట్లే, కానీ ఇది విశ్వాసంతో వచ్చినటువంటివి కాదు.
1: దీస్ ఆర్ ది మిస్టేక్స్ అవుట్ ఆఫ్ అవర్ హ్యాబిట్స్.
0: విశ్వాసము అనేటువంటి సత్యం.
1: ఫెయిత్ ఇస్ ట్రూత్.
0: కనుక సత్యమైనటువంటిది చల్ల విశ్వాసము.
1: ఫెయిత్ ఇస్ ట్రూత్.
0: ఆ విశ్వాసం చేతనే మనకు ఆనందము.
1: దట్ గివ్స్ యూ బ్లెస్.
0: ఈ ఆనందం చేతనే శాంతి.
1: అవుట్ ఆఫ్ బ్లెస్
0: శాంతి వల్లనే మనకు సౌఖ్యము.
1: అండ్ పీస్ సౌఖ్యం వల్లనే
0: సంతోషము. సంతోషమే మనకు స్వర్గం.
1: అండ్ దట్ వెరీ వెరీ హ్యాపీనెస్ ఈస్ ది వెరీ హెవెన్.
0: కనుకనే మన సంతోషమే స్వర్గము.
1: అవర్ హ్యాపీనెస్ ఇస్ ద హెవెన్.
0: మన దుఃఖమే నరకం అంటారు.
1: అవర్ మిజరీ ఇస్ హెల్.
0: కనుక మనం దుఃఖానికి ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు.
1: యూ నెవర్ గివ్ స్కోప్.
0: ప్రతి దానిపైన ఒక విశ్వాసంతో మనం దానితో పోరాడాలి.
1: ఇన్ ఫుల్ ఫెయిత్ యూ హ్యావ్ టు రెసిస్ట్ అండ్ ఫెయిల్.
0: ఆ ఫెయిత్ ఉండినప్పుడు మనం ఎంతైనా సాధించవచ్చు.
1: విత్ దట్ ఫుల్ ఫెయిత్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్.
0: ఈ ఫెయిత్ లేనటువంటి వాడు దేనిని కూడా సాధించలేడు.
1: ద వన్ వితౌట్ ఫెయిత్ కెనాట్ అచీవ్ ఎనీథింగ్.
0: కనుక మొట్టమొదటి నమ్మకం అనేటువంటిది మనం పెంచుకోవాలి.
1: సో వీ హ్యావ్ టు డెవలప్ దిస్ ఫెయిత్.
0: ఈ నమ్మకం అనేటువంటిది దైవ చింతన చేతనే మనకు నమ్మాలి.
1: You can develop faith by thinking of God.

0: ఆత్మతత్వమబ్బు హరి ఆత్మతత్వమబ్బు అతి శుద్ధ బుద్ధికే ఆత్మతత్వమబ్బు హరి అతి శుద్ధ బుద్ధికే వినుడు భారతీయ వీరసుతుడ వినుడు వినుడు భారతీయ వీరసుతుడ.
1: హౌ డు యూ ఎక్స్పెక్ట్ ఎ మ్యాన్ వితౌట్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్ ద హార్ట్ దట్ ఈస్ ఎంప్టీ హౌ డు యూ ఎక్స్పెక్ట్ హిమ్ టు నో రికగ్నైజ్ ద లేటెంట్ డివినిటీ ఆర్ నేచర్ ఆఫ్ ఆత్మన్. This nature of Atman can only be well understood to the one who is pious, the one who is pure. Listen to this valiant son of Bharat.
0: Vidyarthulara.
1: Students.
0: Manavattvam ante emito? Pashuttvam ante emito? Rakshasattvam ante emito? దైవత్వం అంటే ఏమిటో ఈనాటి మానవులకు ఏమాత్రము అర్థం కావటం లేదు.
1: మ్యాన్ టుడే డస్ నాట్ నో వాట్ హ్యుమానిటీ ఈజ్, వాట్ యానిమాలిటీ ఈజ్, వాట్ డిమానిక్ క్వాలిటీ ఈజ్, అండ్ హీ డజంట్ నో వాట్ డివినిటీ ఈజ్.
0: దైవత్వము మానవత్వము పశుత్వము రాక్షసత్వాన్ని గుర్తించడము చాలా సులభమైన మార్గం.
1: ద డివినిటీ ద హ్యుమానిటీ ద డిమోనిక్ క్వాలిటీ అండ్ ది హ్యుమన్ క్వాలిటీ కెన్ ఈజీలీ బి నోన్ అండర్స్టూడ్.
0: మానవుడు శరీర మనస్సు ఆత్మల యొక్క సమ్మిళితమైనటువంటి వాడు మానవుడు.
1: Man is the combination of the body, mind and the spirit, Atma.
0: Inka pashu ante emiti?
1: Then what is an animal?
0: Atmanu manasunu vismarinchi kevalamu sharira tattvam nunde jeevinchetuvante pashutvamu.
1: It is only the animality, the bestial nature which forgets the mind and the spirit and goes by the vagaries of the body alone.
0: Atmanu vismarinchi shariramu manase lakshyamunu dunchukoni ee rendinti yokka anubhutala nimittamai arulu chaachetuvanti varu rakshasulu ani.
1: Then again it's the demon that forgets the spirit atma and takes into consideration the temperament of the body and the mind alone.
0: Deha tattvani mano tattvani vismarinchi kevalamu aatmayande aanandanni anubhutiga teesukunetunte vaadu daivatvamu ani.
1: Therefore it is the divinity, the person is divine if he concentrates on the spirit atma alone which is beyond the body and the mind.
0: కానీ మనం పశుత్వం కాకుండా
1: వితౌట్ బీయింగ్ బీస్టియల్
0: రాక్షసత్వం కాకుండా
1: ఆర్ డెమోనిక్
0: శరీర మనో ఆత్మల యొక్క సమ్మిళితమైనటువంటి యొక్క స్వరూపాన్ని చక్రమైన మార్గములో అనుభవించేటువంటి మానవులుగానైనా మనము తయారు కావాలి.
1: వీ షుడ్ అట్లీస్ట్ ట్రై టు లివ్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ హూ హ్యాస్ ది కాంబినేషన్ ఆఫ్ ఆల్ ది త్రీ బాడీ మైండ్ అండ్ ది స్పిరిట్.
0: శరీరంతో చేసే సమస్త సాధనలు కూడాను కేవలము అస్థిరములైనటువంటివి.
1: ఆల్ ది ఎండివర్స్ అండ్ పర్సూట్స్ అండర్టేకెన్ విత్ దిస్ బాడీ ఆర్ టెంపరరీ.
0: శరీరమే అస్థిరం.
1: బాడీ ఇట్సెల్ఫ్ ఇస్ టెంపరరీ.
0: అస్థిరమైనటువంటి దేహం ద్వారా చేసేటువంటి సమస్త కర్మలు కూడాను అస్థిరములే.
1: అండ్ ఆల్ యాక్షన్స్ అండర్టేకెన్ బై దిస్ బాడీ ఆర్ ఈక్వల్లీ టెంపరరీ.
0: శరీరమును పనిముట్టుగా నిశ్వసించి
1: considering that the body is permanent,
0: manasikanga chesetunte samasta sadhanalu kudanu shashvitamainatuntivi,
1: all those done with the mind are permanent.
0: మనోమూలం విదం జగత్ విశ్వమంతా కూడా వ్యాపించినటువంటిది ఈ మనస్సు.
1: It's the mind that spreads all over the universe.
0: మనస్సుకు నాశము లేదు.
1: There's no death for the mind.
0: అట్టి శరీరమును ఆధారంగా తీసుకుని మానసిక తత్వాన్ని అనుభవింపజేసేటువంటి యొక్క స్థితికి ప్రతి వ్యక్తి కూడాను ప్రయత్నించాలి.
1: ఎవ్రీ పర్సన్ మస్ట్ మేక్ ఎన్ అటెంప్ట్ టు ట్రాన్సెండ్ ద బాడీ అండ్ లివ్ ఎట్ ద రెల్మ్ ఆఫ్ ద మైండ్.
0: మనసు లేని స్థానము లేదు.
1: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో మైండ్.
0: ఈ మనస్సు యొక్క స్వరూపమే బ్రహ్మస్వరూపకంగా మారుతుంది.
1: The very form of the mind can transform into Brahman.
0: ఇట్టి ఏకత్వాన్ని గుర్తించుకునేటువంటి యొక్క విద్యార్థులుగా ఈనాడు లోకములో వ్యాప్తి కావాలి.
1: We should have students of that kind who will know the unity between these two.
0: ఉద్దాలకుడు
1: ఉద్దాలక
0: తన ఏకైక కుమారుడైనటువంటి యొక్క నచికేతునకు ఎన్నో విధములైనటువంటి యొక్క ఆత్మవిద్యలు బోధించడానికి ప్రయత్నించాడు.
1: ఉద్దాలక మేడ్ వెరీడ్ అటెంప్ట్స్ టు టీచ్ ది స్పిరిచువల్ నాలెడ్జ్ టు హిస్ ఓన్లీ సన్ నచికేత.
0: ఉద్దాలకుడి కంటే మించినటువంటి పండితుడు మరొకటి లేడు.
1: దేర్ ఇస్ నో అదర్ స్కాలర్ హైయర్ దాన్ ఉద్దాలక.
0: అంత ఉత్తమ పండితుడైనప్పటికీ తన కుమారుని మరొక గురువు దగ్గరికి విద్యను అభ్యసించే నిమిత్తమై పంపాడు.
1: బీయింగ్ గ్రేటెస్ట్ స్కాలర్ ఆఫ్ దోస్ టైమ్స్ హీ హస్ సెంట్ హిస్ సన్ టు అనదర్ ప్రిసెప్టర్.
0: కారణమేమనగా
1: ద రీజన్ ఇస్
0: పుత్రుడు తండ్రిని గురువుగా విశ్వసించడు, తండ్రిగా విశ్వసిస్తాడు.
1: ద సన్ విల్ నెవర్ కన్సిడర్ ఫాదర్ యాజ్ ఎ ప్రిసెప్టర్ ఆర్ ఎ టీచర్.
0: తండ్రి భావము ఉండినంత వరకు కూడాను గురుత్వం అనేటువంటిది తనలో ప్రాప్తించదు.
1: So long there is a fatherly feeling, he cannot have the feeling towards a preceptor.
0: కనుకని తండ్రి భావమును విస్మరించి గురు భావమును అభివృద్ధి గావించుకునే నిమిత్తమై మరొక గురువు దగ్గరికి నచికేతుని పంపుతూ వచ్చాడు.
1: In order to develop the reverential feeling towards a teacher, he is asked to approach another preceptor.
0: ఈ విద్యార్థులలో ఉండినటువంటి కొన్ని బలహీనతలను ఆ యొక్క నచికేతుని యందు గుర్తించాడు ఉద్దారకుడు.
1: Uddalaka noticed certain weaknesses among students also in his own son.
0: Yedo brahma tattvam sarvavyapakatvam ayinatvanti okka tattvanni guru dwara vinnadu.
1: He came to know that this brahman principle is spread everywhere.
0: Intiki vachina tarvata nanna nenu brahma tattvanni gurtinchanu annadu.
1: After returning home he said, father, I have recognized the nature of brahma.
0: Emani gurtinchavu? బ్రహ్మ సర్వవ్యాపకుడు అన్నాడు.
1: బ్రహ్మ ఈజ్ స్ప్రెడ్ ఎవ్రీవేర్.
0: కరవాలము పట్టగానే సూరత్వము కలుగున
1: బై మియర్లీ హోల్డింగ్ ద సోర్డ్ కెన్ యూ బీ ద వన్ ఆఫ్ వేళ.
0: వీణ చేత పట్టినంత స్వరబద్ధుడు తానగున
1: బై హోల్డింగ్ వీణ కెన్ యూ ప్లే ఆన్ దాట్ ఇన్ గుడ్ ట్యూన్.
0: పిచ్చివాడ
1: మ్యాక్ క్యాప్.
0: భగవంతుడు ఒక్కడే సర్వవ్యాపకుడు అనేటువంటి యొక్క సత్యాన్ని మాటలతో నేర్చుకున్నంత మాత్రమే చాలదు.
1: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యు నో వెర్బలే దట్ గాడ్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: ఇది విద్యార్థుల యొక్క బలహీనత.
1: దిస్ ఇస్ ది వీక్నెస్ ఆఫ్ స్టూడెంట్స్.
0: నేర్చేది అణుమాత్రము.
1: దే నో ఎ ఫ్రాక్షన్.
0: చెప్పుకునేది అనంత మాత్రము.
1: బట్ ద డిక్లరేషన్ ఈజ్ ఇన్ఫినిట్.
0: ఇలాంటిది పనికిరాదని నచికేతునకు ఉద్దాలకుడు చక్కగా ఖండించాడు.
1: And Uddalaka taught the same thing to his son Nachiketa.
0: Babu, oka chinna paatrato neeru teeskunra annadu.
1: He asked son, bring a vessel of water.
0: Tandra daggara techi pettadu.
1: He brought it and kept it there.
0: Lopala velli amma nadigi kontha chakkara teeskunra annadu.
1: Go and ask your mother and bring some sugar.
0: Chakkara techi chupinchadu.
1: And sugar is brought there.
0: నీవు చూడు మొట్టమొదట అన్నాడు.
1: You see the sugar first yourself.
0: చక్కగా నచికేత ఆ షుగర్ నంతా చూచాడు.
1: నచికేత watched the sugar well.
0: ఆ చేతితోనే నీళ్ళలో వేశాడు.
1: And then he mixed it in water.
0: నచికేత దానిని చక్కగా కరిగేటట్టుగా చేయమని చెప్పాడు.
1: Then father said, నచికేత mix it well.
0: నచికేత చేయిపెట్టి ఆ చేతికి చిక్కినటువంటి చక్కెరను చక్కగా నీళ్ళలో తిప్పి తిప్పి తిప్పి కరిగేటట్టుగా చేశాడు.
1: నచికేత స్టర్డ్ ఇట్ వెల్ అండ్ మిక్స్ ద షుగర్ కంప్లీట్లీ ఇన్ వాటర్.
0: తరువాత ఉద్దాలకుడు నచికేత ఆ చక్కెర ఎక్కడ ఉందో చూడు.
1: దెన్ ఉద్దాలక ఆస్ నచికేత ఫైండ్ అవుట్ వేర్ ద షుగర్ ఈజ్.
0: బాగా కన్నులు తెరిచి చూచాడు, చక్కెర కనిపించలేదు.
1: నౌ హీ లుక్ డీప్ విత్ బ్రాడ్ ఓపెన్ ఐస్, హీ కుడ్ సీ.
0: చేయి పెట్టి తీసుకో అన్నాడు.
1: హీ సెడ్ కలెక్ట్ ఇట్ విత్ యువర్ హ్యాండ్.
0: చేయి పెట్టి చేతికి చిక్కలేదు.
1: హీ కుడ్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ ద షుగర్.
0: నాన్న చేతికి చిక్కలేదు.
1: ఫాదర్ ఐ కాంట్.
0: కంటికి కనిపించలేదు.
1: ఐ కుడ్ క్యాచ్ ఇట్ నార్ కుడ్ ఐ సీ దాట్.
0: అప్పుడు ఉద్దాలకుడు చెప్పాడు, నీవు చక్కెర తెచ్చిండేది నీవు చూచావు కదా.
1: దెన్ ఉద్దాలక సెడ్ యూ యువర్ సెల్ఫ్ బ్రాట్ ద షుగర్ అండ్ యూ సో
0: నీ చేతితోనే ఈ యొక్క జలం ముందు పోసింది కూడా నీవు అనుభవించావు కదా.
1: విత్ యువర్ ఓన్ హ్యాండ్ యూ మిక్స్డ్ అండ్ స్టర్డ్ ఇట్ వెల్.
0: అయితే ఇప్పుడు నీ చేతికి అది చిక్కటం లేదు, కంటికి కనిపించటం లేదు.
1: హౌఎవర్ యు ఆర్ నాట్ ఏబుల్ టు గెట్ ఇట్ నౌ నార్ సీ దాట్.
0: ఎక్కడ ఉన్నదో చూసుకో అన్నాడు.
1: ఫైండ్ అవుట్ వేర్ ఇట్ హాస్ గాన్.
0: నాకు తెలియదు అన్నాడు నచికేతుడు.
1: సన్ నచికేత రిప్లైడ్ ఐ డు నాట్ నో.
0: రెండు వేళ్లతో చుక్కలు తీసుకుని నాలుగు పైన వేసుకోమన్నాడు.
1: కీప్ టూ డ్రాప్స్ ఆన్ యువర్ టంగ్.
0: నాలుగు పైన వేసుకుని నాన్న ఈ జలంలో చక్కెర ఉన్నది అన్నాడు.
1: The son said, Father, here in this water, there is sugar. Chakkara
0: adugu bhagamlo unnada leka pai bhagamlo unnada chuttu unnada.
1: Now tell me whether the sugar is present at the bottom or in the middle or on the top.
0: Sarvatra untunnadi annadu.
1: See, it is present everywhere, all over.
0: Idi ekattam.
1: This is the principle of oneness.
0: Ee jagattane tundi pedda bandam lopala.
1: In this big vessel of the universe,
0: divyattam aneetundi okka madhuryanni cherchi
1: the sweetness of divinity
0: prati manavudu aacharinchetundi nitya karmala dwara dana chakkaga karigimpa chesi
1: man has to mix up through his daily actions
0: ive jagattaneetundi bhandamlo sarvatra vyapinchi untundeetundi daivatvanni etta meeru chudagalu.
1: How do you see the divinity which is spread all over this huge vessel of universe?
0: Chetiki chikkadu kantiki kanipinchadu.
1: You cannot catch hold of him nor can you see him with your physical eye.
0: Anubhutiki maatrame labhyamavutundi.
1: You can only experience him.
0: Ee paatralo undinatvanti okka deep madhuryamu aduguna unnadi chuttu unnadi paina unnadi naalugu prakala untundi.
1: The sweetness is present at the bottom, in the middle, on the top, all around.
0: Anaga paatra poorthiga ee madhuryame imidi untunnadi.
1: It means the vessel is full of this sweetness.
0: Vidyarthulara chakkaga gurtinchali.
1: Students, understand this clearly.
0: Ade vidhamugane
1: likewise
0: manavattamunandu
1: in human life
0: ee madhuryam aneetundi oka divyattamu
1: the sweetness of divinity
0: sarvatra vyapinchi unnadi.
1: Is spread everywhere.
0: Kanuka neevu chese prati pani endukonu madhuryanga undali.
1: Therefore every action must necessarily be sweet.
0: Neevu chuche prati choopu kodanu madhuramainatundiga undali.
1: And every look should be sweet.
0: నీవు పలికే ప్రతి పలుకు కూడాను మధురంగా ఉంటుండాలి.
1: ఎవ్రీ వర్డ్ దట్ యు అటర్ షుడ్ బి స్వీట్.
0: ఈ విధంగా ఏ ఇంద్రియముల ద్వారా వచ్చినప్పటికీ అది మధురంగానే ఉంటుండాలి.
1: ఆల్ దోస్ దట్ యు ఎక్స్ప్రెస్ త్రూ యువర్ సెన్సెస్
0: నయనం మధురం, వచనం మధురం,
1: స్టాక్
0: హస్తం మధురం,
1: హ్యాండ్స్
0: పాదం మధురం,
1: ఫీట్
0: సర్వం మధురం,
1: ఎవ్రీథింగ్
0: మధురాధిపతే మధురం మధురం మధురం,
1: ఎవ్రీథింగ్ ఈజ్ స్వీట్ అండ్ స్వీట్ అండ్ స్వీట్ ఓన్లీ.
0: ఇది ఏకత్వం యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము.
1: దిస్ ది మెయిన్ క్వాలిటీ ఆఫ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ ఆర్ వన్నెస్.
0: నిజముగా నీవు మాటతో మాట్లాడినప్పుడు చాలా కఠినంగా వస్తుంది.
1: యాజ్ యూ బిగిన్ టు టాక్ యూ యూజ్ హార్ష్ వర్డ్స్.
0: లోపల మాధుర్యం లేదు.
1: వెన్ యూ యూజ్ హార్ష్ వర్డ్స్ దేర్ ఇస్ నో స్వీట్నెస్ విత్ ఇన్.
0: ఒట్టి జలమే ఉంటున్నది.
1: ఓన్లీ వాటర్ ఈస్ దేర్.
0: కనుకనే భగవంతుడు ఉన్నాడు అక్కడ.
1: దేర్ ఈస్ గాడ్.
0: కానీ దాన్ని సరైన రీతిగా నీవు చూడటం లేదు.
1: బట్ యు ఆర్ నాట్ విజువలైజింగ్ ఇన్ ద ట్రూ సెన్స్.
0: కారణమేమిటి?
1: వై
0: ఈ అహంకార మమకారం అనేటువంటి యొక్క రోగం లోపల ఉండటం చేతనే.
1: బికాస్ ఆఫ్ ద డిసీజ్ ఆఫ్ ఈగో అండ్ అటాచ్మెంట్ ఇన్ సైడ్.
0: మలేరియా ఫీవర్ శరీరంలో చేరినప్పుడు
1: యు ఆర్ అఫ్లిక్టెడ్ బై మలేరియా.
0: తీపు నీవు తిన్నప్పటికీ అది చేదుగా ఉంటుంటుంది.
1: ఈవెన్ ఇఫ్ యు పార్టేక్ స్వీట్ ఇట్ వుడ్ టేస్ట్ బిటర్.
0: ఆ తీపులో లేదు దోషము.
1: నో మిస్టేక్ విత్ ద స్వీట్.
0: నాలుకలో ఉన్నది దోషం.
1: ద మిస్టేక్ లైస్ విత్ ద టంగ్.
0: అదే విధంగానే
1: సిమిలర్లీ
0: నీ యొక్క దేహమునందు దివ్యత్వం అనేటువంటిది సర్వత్రా వ్యాపించి ఉంటున్నది.
1: ఇన్ యువర్ బాడీ ది డివినిటీ స్ప్రెడ్ ఆల్ ఓవర్.
0: కానీ ఈ అభిమాన అహంకారం అనేటువంటి రోగము రావటం చేతనే నీ యొక్క మనసు అనేటువంటి మాధుర్యం మారిపోయింది.
1: బికాస్ ఆఫ్ ద డిసీజ్ ఆఫ్ అటాచ్మెంట్ అండ్ ఈగో ది స్వీట్నెస్ హెస్ గాన్ టోటలీ.
0: కనుక ఏ పని చేసినప్పటికీ మనం మనస్ఫూర్తిగా చేయాలి.
1: సో వాట్ ఎవర్ వర్క్ వీ మే డూ వీ షుడ్ డూ ఇట్ హోల్ హార్టెడ్లీ.
0: మనం కేవలం దేహంతో చేసే ప్రయోజనం లేదు.
1: నో యూజ్ విత్ డూయింగ్ విత్ ద బాడీ.
0: మనస్తో చేయాలి.
1: వీ హావ్ టు డూ విత్ అవర్ మైండ్ అండ్ స్పిరిట్.
0: నిత్యము స్వామి ఉపదేశించేటువంటి యొక్క ఉపదేశములన్నీ కూడాను మనుషులకు కాదు ఉపదేశించేది, మనసులకు ఉపదేశించేది.
1: టీచింగ్స్ ఆఫ్ భగవాన్ ఆర్ నాట్ మియర్లీ మెంట్ ఫార్ మ్యాన్, దే ఆర్ మెంట్ ఫార్ ద మైండ్.
0: మైండ్ కు ఉపదేశం చేసినప్పుడు శాశ్వతంగా నిలుస్తుంది.
1: వెన్ వన్స్ ది టీచింగ్ ఇస్ పాస్డ్ ఆన్ టు ద మైండ్,
0: కేవలం మనిషి విన్నంత మాత్రం ఏమైపోతుంది, నిన్న మొన్న చెప్పినట్టుగా చెవులతో వింటుంది, బయట పంపుతుంది.
1: As said, as Bhagwan said the other day, if it's only for the man, it will pass through the
0: chittasya shuddhaye karmaha. Ye karmalu chesinappudikini chitta shuddhiga cheyali.
1: Whatever act we may do, we should do it with the purity of our heart.
0: Pavitramainatundi karmallo manam jeevithanni pravesha pettali.
1: We should spend our life doing sacred activity.
0: పరోపకార సంబంధమైనటువంటి యొక్క దీంట్లో దీన్ని ప్రారంభించాలి.
1: వీ షుడ్ రెండర్ సర్వీస్ టు అదర్స్.
0: సమాజం యొక్క దీంట్లో మనం సర్వేశ్వరిగా భావించుకుని ప్రవేశించాలి.
1: వీ షుడ్ కన్సిడర్ ది ఎంటైర్ సొసైటీ యాజ్ ద డివైన్ ఫార్మ్ అండ్ సర్వ్ ద సొసైటీ.
0: ఏకం సత్ విప్రా బహుధా వదంతి.
1: Truth is one, but scholars
0: are too many. ఒక్కడే.
1: God is one.
0: అల్లాని పిలుచు, జీసస్ అని పిలుచు, జొరాస్ట్రియన్ పిలుచు, గురునానక్ అని పిలుచు, రామాని పిలుచు, కృష్ణాని పిలుచు, ఏ పేరైనా పిలుచుకో, కానీ దైవం ఒక్కడే.
1: గాడ్ ఈజ్ వన్. యు మే గివ్ హిమ్ ఎనీ నేమ్, జీసస్ అల్లా జొరాస్ట్ర,
0: అన్నీ కొన్ని కొన్ని అంగములు మాత్రమే.
1: ద ఓన్లీ డిఫరెంట్ లింబ్స్, దట్స్ ఆల్.
0: లోకంలో ఒక చిన్న ఉదాహరణ,
1: ఏ స్మాల్ ఎగ్జాంపుల్.
0: మన దేహంలో ప్రాణం ఉన్నది,
1: దేర్ ఇస్ లైఫ్ ఇన్ అవర్ బాడీ.
0: కానీ ఒకే ప్రాణశక్తియే,
1: ద సేమ్ లైఫ్ ఫోర్స్,
0: ఒకే రక్తమే,
1: ద సేమ్ బ్లడ్,
0: దేహంలో సర్వత్రా సరఫరాగుతుంది,
1: సర్క్యులేట్స్ ఆల్ ఓవర్ ద బాడీ.
0: ఉన్నది ఒకే రక్తమే,
1: సేమ్ బ్లడ్ ఈస్ ప్రెసెంట్,
0: ఒకే గుండెనే,
1: సేమ్ హార్ట్,
0: ఒకే ప్రాణమే,
1: సేమ్ లైఫ్.
0: కానీ
1: ఎట్
0: ఒక లడ్డును తెచ్చి చేతిలో పెట్టుకుంటే తీయని రుచి నీకు తెలుస్తా ఉందా?
1: By holding laddu on hand, you cannot know the taste.
0: Ledu.
1: No.
0: Nee naaluku paina pettukunnappudu teepu neeku gurtistavu.
1: You should keep it on the tongue to know the sweetness.
0: Oke raktame kada, cheti endu oke raktame, naaluku endu oke raktame, ikkada maatrame deeni maadhuryam telustundi, chetilo enduku teliyakudu.
1: Same blood circulates there in the hand on the tongue too, but you know the taste only through the tongue.
0: Hastamulu ichinadi enduku telusa?
1: You know why hands are given?
0: మూతికి ముద్దందించుటక, అన్నాన్ని పెట్టుకోవడానికి నీకు అందించిండేది ఈ చేయి.
1: ఇస్ ఇట్ ఓన్లీ టు క్యారీ ఎ మార్సల్ ఆఫ్ ఫుడ్ టు ద మౌత్?
0: పాదములిచ్చినది ఎందుకు తెలుసా?
1: యు నో వై ఫీట్ ఆర్ గివెన్?
0: సందుగొందులు తిరుగుటక.
1: ఇస్ టు గో రౌండ్ ద లేన్స్ అండ్ బై లేన్స్?
0: కాదు కాదు.
1: నో.
0: చెవులను ఇచ్చినది ఎందుకు తెలుసా?
1: యు నో వై ఇయర్స్?
0: ఊరి వారి శుద్ధులు అన్ని వినడానిక.
1: ఇస్ ఇట్ ఓన్లీ లిసన్ టు వెయిన్ గాసిప్?
0: కాదు కాదు.
1: నో.
0: అదే విధంగానే ఒక్కొక్క ఇంద్రియము కూడాను ఒక్కొక్క విధమైనటువంటి విషయాన్ని గుర్తించి అన్ని విషయములను క్రోడీకరించి ఏకత్వంగా మార్చుకునే నిమిత్తం చేశారు.
1: ఆల్ ద లింబ్స్ అండ్ ఆర్గన్స్ ఆఫ్ ద బాడీ ఆర్ గివెన్ ఇన్ ఆర్డర్ టు రిసీవ్.
0: ఇవన్నింటి అనుభవించాలి.
1: వీ షుడ్ ఎక్స్పీరియన్స్ దట్ స్పిరిట్ ఆఫ్ వన్నెస్. దివ్యత్వం
0: అనేటువంటి మరొక రుచి కలుగుతుంది.
1: దెన్ యూ విల్ హ్యావ్ ద డిఫరెంట్ టేస్ట్ ఆల్ టుగెదర్ బియాండ్.
0: చాలా మంది విద్యార్థులకు తెలిసి ఉంటారు, హాస్టల్లో కొంచెం అనుభవం ఉంటుంటుంది.
1: మెనీ స్టూడెంట్స్ నో త్రూ యువర్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద హాస్టల్.
0: ఇంటి పచ్చిమిరపకాయలు తీసుకుని వస్తారు.
1: అండ్ యూ హియర్ యూ బ్రింగ్ మిర్చి,
0: చిల్లీస్,
1: చిల్లీస్, ఎస్,
0: ఉప్పును తీసుకుని వస్తారు, ఉప్పు,
1: సాల్ట్,
0: చింతపండును తీసుకుని వస్తారు,
1: టామరిన్,
0: కొబ్బరిని తీసుకుని వస్తారు,
1: కోకోనట్,
0: మూడింటిని అట్టట్టు కలిపేసేస్తే ఏమి రుచి ఉంటుంది?
1: వెన్ యూ మిక్స్ దెమ్ వెల్, వాట్ టేస్ట్ యూ గెట్?
0: ఏమి టేస్ట్?
1: నో టేస్ట్.
0: అట్లు కాకుండా ఈ నాలుగింటిని చేర్చి చక్కగా రుబ్బి వేసినప్పుడు చట్నీ అనేటువంటి కొత్త రూపం ధరిస్తుంది.
1: ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ యూ గ్రైండ్ దెమ్ వెల్ యూ గెట్ ది చట్నీ.
0: అప్పుడే ఒక విధమైనటువంటి నూతనమైనటువంటి టేస్ట్ కూడా వస్తుంది.
1: దెన్ ఇట్ విల్ హ్యావ్ న్యూ టేస్ట్.
0: తాంబూలములో ఆకు పచ్చగా ఉంటుంది.
1: దేర్ యు నో ఇన్ ఎ పాన్ ది బీచ్ లీఫ్ ఇస్ గ్రీన్.
0: దాంతో ఒక్క గ్రీన్ గా ఉంటుంది.
1: ది బీటిల్ నట్ ఇస్ బ్రౌన్ ఇన్
0: బ్రౌన్ గా ఉంటుంది.
1: బ్రౌన్ ఇన్ కలర్.
0: చున్నం తెల్లగా ఉంటుంది.
1: అండ్ చున్నం లైమ్ ఇస్ వైట్.
0: ఈ మూడింటిని చేర్చి మనం నమిలినప్పుడు రెడ్ కలర్ వస్తుంది.
1: అండ్ ఆల్ ది త్రీ ఇన్ కాంబినేషన్ గివ్స్ ద రెడ్ కలర్.
0: అదేవిధంగానే మానవత్వంలో ఉండేటువంటి కొన్ని కొన్ని గుణములు చేరినప్పుడు కొన్ని కొన్ని అవతారములుగా రూపొందుతూ వస్తుంది.
1: వెన్ సర్టన్ అట్రిబ్యూట్స్ కంబైన్ ఇన్ హ్యూమన్ లైఫ్ దేర్ కమ్స్ ఇన్కార్నేషన్.
0: సద్గుణములు, సదాలోచనలు, సచ్చింతనలు ఈ మూడు చేరితబ్బికే సర్వేశ్వరుడు ఈశ్వరుడుగా రూపొందుతుంది.
1: వెన్ వన్స్ దేర్ ఆర్ గుడ్ ఫీలింగ్స్, గుడ్ ఎమోషన్స్, గుడ్ సెంటిమెంట్స్, యాక్షన్స్, దేర్ ఇస్ ఇన్కార్నేషన్.
0: సత్కర్మ,
1: గుడ్ యాక్షన్,
0: సచ్చింతన,
1: గుడ్ ఫీలింగ్,
0: సదాలోచన,
1: గుడ్ థాట్
0: కలిగినప్పుడు విష్ణుత్వము అనేటువంటి రూపం బయలుదేరుతుంది.
1: దేర్ కమ్స్ ది ఇన్కార్నేషన్ ఆఫ్ విష్ణు.
0: ఇదే విధంగానే దైవత్వం అనేటువంటిది ఒక్కొక్కటి ఒక్కొక్క రూపనామం ఉండినప్పటికీ అన్నింటి యందు ఒక్కటే.
1: దేర్ఫోర్ దౌ హావ్ మెనీ నేమ్స్,
0: చెవులు వినగలుగుతున్నాయి కానీ చెవులు చూడలేవు.
1: ఇయర్స్ కెన్ ఓన్లీ హియర్ బట్ కాంట్ సీ,
0: కన్నులు చూడగలుగుతున్నాయి కానీ వినలేవు.
1: ఐ కెన్ ఓన్లీ సీ నాట్ హియర్,
0: ముక్కు వాసన చూస్తుంది కానీ ఇంకే విధంగా కొంచెం పనిచేయలేదు.
1: నో స్మెల్స్, నథింగ్ బియాండ్.
0: ఈనాటి మానవుడు ఈ ఇంద్రియములను దుర్వినియోగం చేసుకుంటున్నాడు.
1: బట్ మ్యాన్ టుడే ఇస్ మిస్యూజింగ్ ది సెన్సెస్.
0: నాలుకనిచ్చాడు,
1: టంగ్ ఇస్ గివెన్.
0: భిక్షాన్నం దేహరక్షార్థం, నాయన ఈ దేహరక్షణ నిమిత్తమై నీవు పవిత్రమైనటువంటి పరిశుద్ధమైనటువంటి నీవు తినదగినటువంటి యొక్క ఆహారాన్ని నీవు తిను.
1: ఫర్ యువర్ బాడీ సేక్ ఈట్ దాట్ విచ్ ఇస్ సీక్రెట్ ప్యూర్ ఫుడ్.
0: అంతేకాని
1: ఓన్లీ దాట్.
0: పొట్ట ఉంది, నోరు ఉంది, పండ్లు ఉన్నాయి అని ఇష్టం వచ్చినవన్నీ తినేసి నమిలి పొట్టకు పంపించేస్తే ఇది చెడిపోతుంది.
1: ఫర్ ద సింపుల్ రీజన్ యూ హవ్ గాట్ ది స్టమక్ దెన్ ద టీత్ అండ్ ద టంగ్, యూ కెనాట్ ఫిల్ ఇట్ అప్ బికాస్ ఇట్ విల్ లీడ్ టు స్టమక్
0: ఆరోగ్యాన్ని చేకూర్చే నిమిత్తమే నీకు ఈ ఉదరాన్ని అందించాడు.
1: దేర్ఫోర్ ద స్టమక్ ఈస్ గివెన్ ఓన్లీ టు మెయింటైన్ ద బాడీ.
0: కనుకనే ఏది తింటే ఆరోగ్యమో దానిని మాత్రమే నీవు తినడానికి ప్రయత్నించాలి.
1: సో యూ షుడ్ ఈట్ దాట్ ఫుడ్ విచ్ కీప్స్ యూ హెల్దీ.
0: ముక్కునిచ్చాడు,
1: ద నోస్ ఇస్ గివెన్,
0: ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాసముల చేత నీ యొక్క లంగ్స్ ను పరిచయించి తర్వాత నీవు చక్కగా జీవించమని చెప్పించాడు.
1: విత్ దిస్ నోస్ యూ బ్రీద్ అండ్ మేక్ యువర్ లంగ్స్ వర్క్ అండ్ లివ్.
0: కానీ దాని సక్రమమైనటువంటి పని అది చేయటం లేదు.
1: బట్ ఇట్స్ నాట్ డూయింగ్ ఇట్స్ రెగ్యులర్ వే.
0: స్నఫ్ తీసుకొని పీలుస్తాడు.
1: బట్ హీ మేక్స్ యూజ్ ఆఫ్ ద స్నఫ్.
0: ముక్కుని ఇచ్చింది ఎందుకు?
1: వై నో
0: తాను చేసిన పని ఏది ఎందుకు?
1: జీ
0: పనుల వల్ల అనేక రకమైన రోగాలు కూడా ప్రారంభమవుతున్నాయి.
1: బికాస్ ఆఫ్ ది మిస్యూజ్ ఆఫ్ సెన్సెస్ ఈజ్ ఎఫ్లిక్టెడ్ బై డిసీజ్.
0: ఏ అంగమును ఏ మార్గంలో ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఏ సమయంలో ఏ విధంగా అనుభవించాలో ఆ విధంగా అనుభవించినప్పుడే మానవత్వం సార్థకమవుతుంది.
1: ఎవ్రీ పార్ట్ ఆఫ్ ది బాడీ, ఎవ్రీ లింబ్ ఆఫ్ ది బాడీ మస్ట్ బి యూజ్డ్ ఇన్ అప్రోప్రియేట్ ఎగ్జాక్ట్ మేనర్.
0: కనుకని ఈనాడు మానవుని యొక్క ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది పూర్తి నిర్మూలమైపోయింది.
1: టుడే సెన్స్ కంట్రోల్ ఇన్ మ్యాన్ కైండ్ ఇస్ కంప్లీట్లీ లాస్ట్.
0: దీనిని నిగ్రహం చేసినప్పుడే
1: వెన్ వన్స్ యూ ఎక్సైజ్ కంట్రోల్
0: అనుగ్రహం అనేటువంటిది మనకు ప్రాప్తిస్తుంటాడు.
1: వెన్ దేర్ ఈస్ దిస్ నిగ్రహ కంట్రోల్ యూ విల్ హ్యావ్ అనుగ్రహ గ్రేస్.
0: కనుక అనుగ్రహం మనకు కావాలనుకున్నప్పుడు నిగ్రహాన్ని మనం సాధించాలి.
1: ఇన్ ఆర్డర్ టు రిసీవ్ హిస్ గ్రేస్ యూ షుడ్ ఎక్సర్సైజ్ కంట్రోల్ ఓవర్
0: సాధించని ఓ మనసా సాధించని. ఏది సాధించాడు?
1: వాట్ ఈస్ దట్ యు హావ్ అచీవ్డ్?
0: మానవత్వంలో ఉండినటువంటి యొక్క దివ్యత్వాన్ని సాధించాడు.
1: He really accomplished the divinity latent in him.
0: త్యాగరాజు దీనిని చెప్తూ నేను చెప్పుకుంటున్నాను, సాధించలేని దేని సాధించాను నేను.
1: ఐ డిక్లేర్ దట్ ఐ హావ్ అచీవ్డ్. వాట్ ఇస్ ఇట్ దట్ ఐ అచీవ్డ్?
0: నేను దివ్యత్వాన్ని కాదు సాధించింది.
1: ఇట్స్ నాట్ ద డివినిటీ.
0: రామతత్వాన్ని సాధించాను అన్నాడు.
1: ఐ హావ్ రివీల్ అచీవ్డ్ ద రియల్ నేచర్ ఆఫ్ రామ.
0: రామ
1: రామ
0: నిన్ను చూచినటువంటి ఒక రూపము,
1: ద ఫామ్ ఐ హావ్ సీన్,
0: నీతో ఆడుకున్నటువంటి రూపము,
1: యువర్ ఫామ్ విత్ విచ్
0: నీతో కలిసిమెలిసి ఉన్నటువంటి ఒక దినము,
1: ద డే వెన్ ఐ స్పెండ్ ఇన్ యువర్ కంపెనీ,
0: అది ఏ యొక్క జీవితం,
1: దట్స్ ద ట్రూ లైఫ్.
0: శ్రీరామా.

0: ఓ మైండ్ థింక్ ఆఫ్ శ్రీరామ.
1: దశరథుడు శ్రీరామ రారాయణి పిలువమును.

0: What penance that Kausalya did that made her that beautiful chance as to kiss your beautiful cheeks.
1: ఈ విధంగా త్యాగరాజు పాడుకుంటూ నీ పాదమును పట్టి నెమ్మదిగా జీవించు ఈ త్యాగరాజు తపమేమి చేసెను.
0: With your feet, what penance I did, so as to lead a peaceful life, what penance this Chagaraju did.
1: ఇదే చాలు నాకు మాధుర్యము.
0: This sweetness of life is enough.
1: అని ఈ విధంగా కూడా భగవంతుని యొక్క సంబంధ బాంధవ్యాన్ని గురించి త్యాగరాజు అనేకంగా కూడా ప్రచార ప్రబోధం చేస్తూ వచ్చాడు.
0: త్యాగరాజు పబ్లిసైజ్డ్ హిస్ ఇంటిమేట్ ఎక్స్పీరియన్సెస్ విత్ ద లార్డ్.
1: దైవత్వం అనేటువంటిది సర్వ జీవుల యందు ఉంటున్నది.
0: డివినిటీ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ లివింగ్ క్రీచర్స్.
1: సర్వ మానవుల యందు ఉంటున్నది.
0: ఇన్ ఆల్ మ్యాన్కైండ్.
1: కానీ ఇంకెవరు కూడాను రామకృష్ణ విష్ణు ఈశ్వర అనేటువంటి భిన్న భేదములకు అవకాశం ఇవ్వకుండా మాట్లాడండి.
0: సో యూ షుడ్ స్పీక్ ఇన్ సచ్ ఎ వే దట్ యూ విల్ నాట్ బి ఎనీ స్కోప్.
1: బ్రహ్మ సృష్టించాడు, విష్ణు రక్షించాడు, శివుడు శిక్షించాడు అని ఈ భేదాలకు ఏమాత్రం అవకాశం ఇవ్వకండి.
0: నెవర్ అబ్జర్వ్ డిఫరెన్సెస్ యాజ్ ఎ బ్రహ్మ క్రియేటెడ్ అండ్ విష్ణు సస్టైన్డ్ అండ్ శివ డిస్ట్రాయిడ్.
1: అందరూ ఒక్కటే.
0: ఆల్ ఆర్ వన్.
1: ఇక్కడ అక్కడ ఎక్కడ చూచిన ఒక్కడే ఆత్మలో మక్కువై ఉన్నాడు.
0: హియర్ దేర్ ఎవ్రీవేర్ ఓన్లీ వన్ గాడ్ ఈస్ ప్రెసెంట్.
1: అన్నింటి ఎందు ఉన్నది ఒక్కడే.
0: In everyone there's only one God present.
1: ఇది చెవు, ఇది ముక్కు, ఇది నోరు, ఇది చేతులు, ఇది పొట్ట, ఇది కాళ్ళు, ఇవన్నీ చెప్పినంత మాత్రం ఇది వేరు వేరు అయినట్టు అవుతుందా?
0: By simply mentioning the various parts of the body doesn't mean that ఇవన్నీ
1: చేరినదే దేహము.
0: All these parts of the body
1: together కలిసినటువంటిదే దైవము.
0: So God has got all these forms and names.
1: మీకు అందరికీ తెలుసును చాలా వరకు, పిల్లలకంత.
0: Students know a lot about this.
1: 5 మంది గ్రుడ్డి వారు వచ్చారు.
0: 5 బ్లైండ్ పీపుల్ కేమ్.
1: వారి దగ్గర వచ్చినప్పటికీ ఒక ఏనుగు వచ్చింది.
0: An elephant came at that to that place.
1: ఆ గ్రుడ్డి యొక్క పిల్లల యొక్క టీచర్ చెప్పాడు, అరే పిల్లలారా ఈ ఏనుగు ఎట్ట ఉందో మీరు నిర్ణయించండి అన్నాడు.
0: ద టీచర్ ఆస్క్డ్ ఆల్ దీస్ 5 బ్లైండ్ బాయ్స్ టు డిస్క్రైబ్ దిస్ ఎలిఫెంట్.
1: ఆ కడుపునంతా చూచాడు, పెద్దదిగా ఉంటుండాలి.
0: వన్ టచ్ ది చూడలేదు,
1: చేతులతో దరిమాడు.
0: హి జస్ట్ టచ్ ది స్టమక్.
1: సార్ ఏనుగు అనేటువంటిది ఒక పెద్ద గోడ మాదిరి ఉంటున్నారు సార్ అన్నారు.
0: ఫస్ట్ బ్లైండ్ బాయ్ సెడ్ ఎలిఫెంట్ ఈజ్ ఎ బిగ్ వాల్.
1: ఇంకొకటి పోయాడు, దాని కాలంతా పట్టి చూచాడు.
0: సెకండ్ బాయ్ టచ్ ది లెగ్.
1: సార్ ఏనుగు అనేటువంటిది ఒక పెద్ద స్తంభం మాదిరి ఉంటున్నారు సార్, పిల్లర్ అన్నాడు.
0: ద సెకండ్ బాయ్ సెడ్ ఎలిఫెంట్ ఈజ్ లైక్ ఎ పిల్లర్.
1: ఇంకొకటి పోయి చూచాడు, చెవులు బట్టి చూచాడు.
0: థర్డ్ బాయ్ టచ్డ్ ది ఇయర్.
1: సార్ ఏనుగు ఒక విసనకర్ర మాదిరి ఉంటుందా సార్ అన్నాడు.
0: ఎలిఫెంట్ ఈజ్ లైక్ ఎ బిగ్ ఫ్యాన్ హీ సెడ్.
1: ఒకడు వెనక తట్టిపోయి తోకను చూచాడు.
0: ద ఫోర్త్ ఫెలో టచ్డ్ ది టెయిల్.
1: ఇది ఒక చాచాడు మాదిరి ఉంటుందా సార్ అన్నాడు.
0: ఇట్స్ లైక్ ఎ రోప్.
1: రోప్
0: ఇట్స్ లైక్ ఎ రోప్ హీ సెడ్.
1: ఈ విధంగా చెప్పారు. అయితే ఎవడు చూసింది అది రైటే.
0: బట్ ఈచ్ వన్ ఈజ్ రైట్ ఇన్ హిస్ ఓన్ వే.
1: వాడు ఏనుగు కడుపు ఒక గోడ మాదిరి ఉంటుందంటే చూచిన వస్తువు గోడ మాదిరి ఉండేది నిజమే.
0: హీ డిస్క్రైబ్ ది కంపేర్ ది స్టమక్ విత్ దట్ ఆఫ్ ఎ వాల్ ఇట్స్ ట్రూ.
1: ఇంకోడు కాలు పిల్లర్ మాదిరి ఉంటుంది అది నిజమే.
0: అదర్ పర్సన్ కంపేర్ ది లెగ్ విత్ ద పిల్లర్.
1: విసనకర్ర మాదిరి ఉంటుంది, అది ఫ్యాన్ మాదిరి ఉంటుంది అది నిజమే.
0: ఇయర్ ఈజ్ లైక్ ఎ ఫ్యాన్ ఇట్స్ ట్రూ.
1: అయితే
0: యట్
1: ఇది మాత్రమే ఏనుగు కాదు, ఇవన్నీ చేరినదే ఏనుగు.
0: నాట్ ఓన్లీ దిస్ అండ్ దాట్ ఆల్ టుగెదర్ కాన్స్టిట్యూట్ అన్ ఎలిఫెంట్.
1: అది మనం ఈనాడు గుర్తించాలి.
0: దాట్ యూ హ్యావ్ టు నో.
1: రాముడు, కృష్ణుడు, అల్లా, ఈశ్వరుడు, ఈశస్సు, జోరాస్ట్రియం అనేటువంటి అన్ని విడివిడిగా చెప్పు, అన్ని చేరినదే దైవము.
0: Instead of referring separately, Rama, Krishna, Jesus, Allah, we should know that all are one.
1: వ్యక్తి కూడా నువ్వు చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: Everyone should recognize the spirit of oneness.
1: ఎక్కడికి వెళ్ళినప్పటికీ మీరు ఈ భేదాలకు అవకాశమే ఇవ్వకండి.
0: You may go anywhere, but never give scope for this difference.
1: దైవం ఒక్కడే.
0: God is one.
1: God is one.
0: God is one.
1: అతనే గొప్పవాడు.
0: He is greatest.
1: వాళ్ళందరూ ఇంగ్లీష్ వారు చెప్పారు, God is great అన్నారు.
0: English people said, God is great.
1: Daivame goppavadu.
0: God is great.
1: Deenikatte minchindi marokati ledu.
0: Nothing.
1: Aa goppavadane devamu andari endu meppugane untunnadu.
0: That great God is present in full grandeur in everyone.
1: Andari endu untunnadu.
0: Present in everyone.
1: Kanuka prati okkaru kuda inka paina dehanni manavatvanga meeru anubhavinchukondi.
0: You can experience this body as
1: kani daivamu naluvane unnadu naluvane unnadu aneetunte oka chakkani vishwasam balaparchukovali.
0: But you should strengthen your strong feeling that God is within you.
1: Adi ye meerakulanu prabodhinchinatvantidi.
0: That is the teaching of Meera.
1: Krishna
0: amara
1: dil tumara mandir.
0: My heart is your temple.
1: Na hrudayame nee yokka nivasamu.
0: My heart is your living place.
1: దానిని వదలడానికి నీకే మాత్రము ఈ వీలు ఉండదు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ యూ టు గెట్ అవుట్ ఆఫ్ ఇట్.
1: కనుకనే నా హృదయంలో ఉన్నటువంటి భగవంతుడు ఒక్కడే.
0: దేర్ఫోర్ ఓన్లీ వన్ గాడ్ ఇస్.
1: నేను దైవము. ఐ ఆమ్ గాడ్ అనేటువంటి విశ్వాసాన్ని క్రమక్రమేణా మీరు పెంచుకోండి.
0: Develop gradually, strengthen the faith that you
1: దానిని
0: are God.
1: ఈ దైవ కార్యములో దీనికి మీరు ప్రవేశపెట్టండి.
0: And then see that you enter into the divine activities.
1: Endukante deho devalaya prakto jeevo deva sanatana. Dehamu oka mandiramu.
0: Body is a temple.
1: Ee hrudayamu oka lopala unnatundi oka
0: altar.
1: Kaadu gadbagudi. Gadbagudi
0: heart is the sanctum.
1: Not physical heart.
0: It's not the physical heart.
1: Physical heart only main switchboard.
0: Physical heart is only main switchboard.
1: హృదయం అనేటువంటిది కుడి ప్రక్కన ఉంటుండాలి.
0: ది హార్ట్ ఈస్ ప్రెసెంట్ హృదయం
1: అనేటువంటిది వెడం ప్రక్కన ఉంటుండాలి.
0: అందులోపల
1: దైవత్వం అనేటువంటిది నీ ఇల్ల తోయద మధ్యస్థ దిద్దు లేకే ఉపాస్వర నీ వార సుఖవర్తంతే అని పిల్లలు చెప్తుంటారు వేదంలో. నీ ఇల్ల తోయద మధ్యస్థ దిద్దు లేకే ఉపాస్వర చీకటిగా నల్లటి మేఘం లోపల తెల్లగా ఒకతూరి మించుమించినట్టుగా ఈ స్పైనల్ కాలంలో ఒక్కతూరి అట్ట మించుతుంది.
0: Just as you find beyond the pitch darkness there is lightning that flashes all of a sudden.
1: Vidyulleke.
0: It is some like vidyulleke lightning.
1: అది ఎప్పుడు అక్కడ స్పైనల్ కాలంలో బిట్వీన్ 9 to 12 మధ్యలోపల అట్ట ఉంటుంటుంటారు.
0: That lightning of flash is there between 9 to 12.
1: స్పైనల్ కాలంలో చేయటం వల్లే అన్ని అంగములు కూడాను పనిచేస్తున్నాయి.
0: It's because of that the whole body works.
1: కనుక దైవత్వం అనేటువంటిది అంతటా ఉంటుండాలి.
0: సో డివినిటీ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
1: ఈ సత్యాన్ని గుర్తించి
0: నోయింగ్ దిస్ ట్రూత్
1: భగవంతుడు ఎక్కడ ఉన్నో లేడు.
0: గాడ్ ఈజ్ నాట్.
1: అయితే దాని మనం అనుభూతి వచ్చేంత వరకును
0: అంటిల్ వన్ ఎక్స్పీరియన్స్
1: స్వామి బోధనలు చక్కగా విని
0: వన్ షుడ్ లిసన్ టు భగవాన్
1: దానిని దాన్ని ప్రాక్టికల్ లో పెట్టి
0: వన్ షుడ్ ప్రాక్టీస్ దెమ్.
1: ఆ ప్రాక్టికల్ ద్వారా కూడాను దానిని అనుభవించాలి.
0: అవుట్ ఆఫ్ ప్రాక్టీస్ ట్రై టు ఎక్స్పీరియన్స్.
1: తింటే కడుపు నిండుతుంది కానీ చూస్తే కడుపు నిండదే.
0: బై మియర్లీ వాచింగ్ ది డెలీషియస్ ఐటమ్
1: తట్టలో
0: పెట్టి
1: ఏం చేయాలి.
0: ద ఫుడ్ దట్ ఈస్ సర్వ్డ్ ఆన్ ద ప్లేట్ వాట్ షుడ్ యూ డూ టు ఈట్.
1: చేతికి నోటికి పని పెట్టాలి.
0: యూ షుడ్ పిక్ ఇట్ విత్ యువర్ హ్యాండ్ అండ్ ఈట్.
1: అప్పుడే తట్టలో పొట్టలో చేరుతుంది.
0: దెన్ ఓన్లీ ఫుడ్ సర్వ్డ్ ఆన్ ద ప్లేట్ విల్ రీచ్.
1: స్వామి మీకు అందిస్తున్నాడు ఈ ఆనందాన్ని.
0: స్వామి ఈస్ గివింగ్ యూ దిస్ ప్లేస్.
1: మీరు కేవలమైనటువంటి హృదయం అనేటువంటి తట్టలో పెట్టుకుంటున్నారు.
0: అండ్ యూఆర్ జస్ట్ కీపింగ్ ఇట్ ఆన్ ది ప్లేట్ ఆఫ్ యువర్ హార్ట్.
1: కానీ దాన్ని అనుభవించేటువంటి యొక్క బుద్ధి అనేటువంటి దాంతో స్పూన్ తో తినడానికి ప్రయత్నించాలి.
0: బట్ యూ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ యువర్ ఇంటెలెక్ట్ ది స్పూన్ అండ్ స్టార్ట్ ఈటింగ్.
1: అప్పుడే దీని యొక్క ఆనందము దీని యొక్క పటుత్వము దీని యొక్క శక్తి సామర్థ్యం కూడాను మీకు అర్థం చేసుకోవడానికి వీలవుతుంది.
0: దెన్ ఓన్లీ ఇట్స్ పాసిబుల్ ఫర్ యూ టు అండర్స్టాండ్ ది స్ట్రెంగ్త్ ద బ్లిస్ అండ్ ద బ్యూటీ ఆఫ్ ది టీచింగ్. స్టూడెంట్
1: ఇంద్రియములు కేవలము మన స్వాధీనంలో ఉండేటువంటివి.
0: సెన్సెస్ షుడ్ బి అండర్ అవర్ కంట్రోల్.
1: మనం మాస్టర్ గా ఉంటుండాలి.
0: వీ షుడ్ బి ఎ మాస్టర్ టు ది సెన్సెస్.
1: కానీ దురదృష్టవశాత్తు ఈనాడు సెన్సెస్ కు వీళ్ళు దాసులైపోతున్నారు.
0: బట్ అన్ఫార్చునేట్లీ వీ హావ్ బికమ్ స్లేవ్స్ టు అవర్ సెన్సెస్.
1: దశను దాసుడను కావలెనురా.
0: యూ షుడ్ బికమ్ సర్వెంట్ టు ది సర్వెంట్.
1: నేను నీ దాసులకు సేవనే చేయవలెరా.
0: ఐ షుడ్ సర్వ్ యువర్ సర్వెంట్స్.
1: ఈ ఇంద్రియములంతా కూడా దాసానుదాసులు కావాలి.
0: అండ్ ఆల్ ది సెన్సెస్ షుడ్ బి యువర్ స్లేవ్స్ అండ్ సర్వెంట్స్.
1: నీకు.
0: టు హూమ్? To you.
1: నీవు కేవలము స్లేవ్ కు ఒక ఇంద్రియాలకు దాసుడు కావటం చేత ఎంత ప్రమాదం కలుగుతుంది చూడండి.
0: యాజ్ యూ హ్యావ్ బికమ్ ఎ స్లేవ్ టు యువర్ సెన్సెస్ వాట్ ఎ డేంజర్ యు ఆర్ పుట్ టు.
1: ఈ స్లేవుల యొక్క మాటలు నీవు ఏమాత్రం కూడా నమ్మకూడదు.
0: యూ షుడ్ నెవర్ గో బై ద వర్డ్ ఆఫ్ యువర్
1: స్లేవ్. తద్వారా చాలా ప్రమాదం సంభవిస్తుంది.
0: బికాస్ ఆఫ్ దట్ యు విల్ బి ఇన్ డేంజర్.
1: కైకేయి చాలా ప్రియమైన రాణి దశరథ మహారాజుకు.
0: ఎ వెరీ క్లోజ్ కాన్సర్ట్ క్లోజ్ వైఫ్ ఇంటిమేట్.
1: ఆమె యొక్క గొప్పతనము గొప్ప ఇది మహారాణి.
0: షీజ్ ఎ క్వీన్.
1: కాశ్మీర్ రాజా గారి బిడ్డ.
0: ద డాటర్ ఆఫ్ కాశ్మీర్ కింగ్.
1: దశరథ మహారాజు యొక్క భార్య.
0: అండ్ ద వైఫ్ ఆఫ్ ఎంపరర్ దశరథ.
1: ఇంత ఉంటుండి కూడాను
0: ఆల్ దాట్
1: ఆమె చెలికత్తి మందర మాట నమ్మటం చేత ఈ కైక పేరు ఏమైపోయింది?
0: బికాస్ షీ హాడ్ ఫుల్ ఫెయిత్ అండ్ బిలీవ్డ్ వాట్ హ్యాపెన్ టు కైక.
1: ఎవరైనా ఈ ఆడవాళ్ళలో కైక అని పేరు పెట్టుకుంటున్నారా?
0: ఇస్ దేర్ ఎనీ లేడీ అమంగ్ విమెన్ విత్ నేమ్ కైక?
1: ఎవరైనా మందర అని పేరు ఉంటుందని మీరు చేయండి.
0: ఎనీ ఉమెన్ విత్ మందర ప్లీజ్ గెట్.
1: మందర అంటే చెడ్డని చెప్పేటువంటిది మందర.
0: మందర సింబలైజెస్ ద వన్ హూ స్పీక్స్.
1: చెడ్డది వినేటువంటిది కైక.
0: కైక ఇస్ ద వన్ హూ లిసన్స్ టు దట్.
1: ఈ చెడ్డ పేరు అనేటువంటిది ఎవరూ పెట్టుకోవటం లేదు.
0: సో నో వన్ విల్ హ్యావ్ దట్ నేమ్ ఆఫ్ కైక ఆర్ మందర.
1: అదే విధంగానే మన సెన్సెస్ అనేటువంటి మన స్లేవ్స్.
0: సో సెన్సెస్ ఆర్ అవర్ స్లేవ్స్.
1: దానిని మనం కూర్చోమని చెప్పాలి.
0: వీ షుడ్ మేక్ దెమ్
1: సిట్ డౌన్. కోరడానికి పైకిలేస్తలకి షట్ అప్ సిట్ డౌన్ అని చెప్పాలి.
0: ఇఫ్ దే వాంట్ టు కంట్రోల్ యు సే షట్ అప్ అండ్ సిట్ డౌన్ యు షుడ్ సే.
1: ఆ విధమైనటువంటి శిక్షణ ఇవ్వడానికి మనము తయారుగా ఉంటుండాలి.
0: యు షుడ్ బి రెడీ టు ట్రైన్ యువర్
1: సెల్ఫ్. వాడే ధీరుడు వీరుడు గంభీరుడు.
0: ఓన్లీ సచ్ పీపుల్ ఆర్ ధీరా ద వన్ ఆఫ్ వేళ వీరా ద వన్
1: తెర చెప్పేటువంటిది మందర.
0: మందర సింబలైజెస్ ద వన్ హూ స్పీక్స్.
1: చెడ్డది వినేటువంటిది కైక.
0: కైక ఇస్ ద వన్ హూ లిసన్స్ టు దట్. కనుకనే
1: ఈ చెడ్డ పేరు అనేటువంటిది ఎవరూ పెట్టుకోవటం లేదు.
0: సో నో వన్ విల్ హ్యావ్ దట్ నేమ్ ఆఫ్ కైక ఆర్ మందర.

0: ధీరుడు. ఓన్లీ సచ్ పీపుల్ ఆర్ ధీరా, ద వన్ ఆఫ్ వేలా, వీరా ద వన్ ఆఫ్ కరేజ్.
1: వాడిని నిజమైనటువంటి మాస్టర్.
0: హీస్ ఓన్లీ ద ట్రూ మాస్టర్.
1: అట్టి మాస్టర్ కావాలి కానీ నీవు
0: One should be master of that sort.
1: ఈ ఇంద్రియాలకు స్లేవ్ కాకు.
0: You should never be slaves to your senses.
1: ఎవరికి నీవు స్లేవ్? దైవం.
0: You should be a slave, servant
1: to God. దైవం తప్ప ఇంకెవ్వరికి నీవు తల ఉంచొద్దు.
0: You should never bend your head anywhere excepting before God.
1: నీవే దైవము.
0: You are God. You are God.
1: ఈ విశ్వాసాన్ని క్రమక్రమేణా పెంచుకోవడానికి ప్రయత్నించండి. కొంతకాలం లోపల యావత్ ప్రపంచమంతా కూడాను ఒకే భావంతో శాంతి భద్రతతో జగత్తంతా కూడాను తురతూగుతుంది.
0: Then once you strengthen and develop this feeling more and more day by day,
1: అప్పుడు మనం
0: లోకసమస్తం security in this world.
1: సుఖలోభవంతు అని చెప్పనక్కరలేదు.
0: At that time when there is safety and security and peace in the world, you did not say లోకసమస్తం సుఖలోభవంతు.
1: లోకం సుఖంగానే ఉంటుంది.
0: The world is already happy.
1: ఏ విధంగా
0: హౌ
1: మనం ఈ భావాన్ని పెంచుకుంటే లోకమంతా సుఖంగానే ఉంటుంది.
0: వెన్ వీ డెవలప్ దిస్ డివైన్ ఫీలింగ్ ద హోల్ వరల్డ్ విల్ బి హ్యాపీ.
1: మీరు మన భారతదేశమే సుఖంగా ఉండాలని కోరుకోకూడదు.
0: వి షుడ్ నాట్ డిజైర్ ఫర్ ది హ్యాపీనెస్ ఆఫ్ భారత్ ఇండియా ఓన్లీ.
1: కాదు, ఇది యావత్ ప్రపంచమే ఒక పెద్ద భవనము.
0: హోల్ వరల్డ్ ఈజ్ ఎ బిగ్ మ్యాన్షన్.
1: ఆ పెద్ద భవనం లోపల భారతదేశం ఒక రూము.
0: భారత్ ఇన్ దట్ మ్యాన్షన్.
1: అమెరికా దేశం ఒక రూము.
0: అమెరికా ఇస్ వన్ రూమ్.
1: చైనా దేశం ఒక రూము.
0: చైనా వన్ రూమ్.
1: పాకిస్తాన్ ఒక రూము.
0: పాకిస్తాన్ ఏ రూమ్.
1: ఈ విధంగా అన్ని దేశంలో ఒక్కొక్క రూములు రూములు రూములు రూములుగా ఉంటున్నాయి.
0: సో ఆల్ రూమ్ ఆల్ కంట్రీస్ ఆర్ రూమ్స్ ఇన్ దిస్
1: మ్యాన్షన్. పోయి చూడండి ఎన్నో రూములు ఉంటాయి.
0: సో మెనీ రూమ్స్ దేర్.
1: కాబట్టి ఈ విశ్వమునందు కూడా అన్ని రూములు ఉంటా ఉంటుంటాయి అన్ని దేశాలు.
0: సో ఇన్ దిస్ మ్యాన్షన్ ఆఫ్ యూనివర్స్
1: ఏది కారణము?
0: Why rooms are separate?
1: మధ్యలో గోడలే దీనికి కారణము.
0: ఓన్లీ ది వాల్స్ ఇన్ బిట్వీన్.
1: గోడలు కొట్టివేసేయండి, అంత ఒక పెద్ద హాల్ మాదిరి ఉంటుంటారు.
0: రిమూవ్ ద వాల్స్, దేర్ విల్ బి వెరీ బిగ్ హాల్.
1: ఆ వాలే అభిమానము.
0: దిస్ వాల్ దట్ కమ్స్ ఇన్ బిట్వీన్ ఇస్
1: అహంకారము.
0: దిస్ వాల్ ఇస్ ఈగో.
1: ఈ అభిమాన అహంకారం అనేటువంటి గోడలు కొట్టివేయండి.
0: Cut off this wall of attachment and ego.
1: Anta okate.
0: Everything becomes one.
1: Nenu nivayanu, nivu nenayanu, nivu nenu kude nijabodalaye, nivu nenu kude nijaboda telisite, mana abhimananu mariyu ledaye.
0: You become I and I become you when once we know each other. There will be no attachment or ego.
1: Charamutanavunu. చరముతానవును అక్షరముతానవును.
0: యూ బికమ్ ద పెరిషబుల్ అండ్ నాన్ పెరిషబుల్.
1: చరమక్షరము కూడి శాశ్వత మెరిగితే అమన స్కందం అవును అంత తానవును.
0: వెన్ వన్స్ యూ నో ది పెరిషబుల్ అండ్ ఇంపెరిషబుల్ అండ్ విత్ డ్రా యువర్ మైండ్ దట్ విల్ బి
1: మోర్టాలిటీ. మాయాకు తానవును.
0: అండ్ యూ సబ్మిట్, యూ విల్ నెవర్ సబ్మిట్ యువర్ సెల్ఫ్.
1: మాయా 25 మర్మములవును. మాయా 25 మర్మములవును.
0: 25 టైప్స్ ఆఫ్ మాయా.
1: మాయ 25 మంత్రము తెలిసితే మాయ మాయ మాయ మరి బయలవును.
0: వెన్ వన్స్ యూ నో ద మిస్టరీ బిహైండ్ ఆల్ దిస్, దిస్ మాయా ఇల్యూషన్ విల్ వానిష్.
1: సీతారామ అన్నాడు రామదాస్.
0: దాట్ ఈస్ ద ప్రేయర్ ఆఫ్ రామదాస్.
1: ఏ విధంగా చరము తానవును.
0: You are the perishable.
1: దేహము తానే.
0: You are the body.
1: అక్షరము తానవును.
0: Imperishable you.
1: అది ఆత్మను తానే.
0: The atma imperishable.
1: చరమక్షరము కూడి శాశ్వత మెరిగితే అమన స్కందం అవును అంత తానవును.
0: దెన్ వన్స్ యు నో ద పెరిషబుల్ అండ్ ఇంపెరిషబుల్
1: అయిపోతాడు.
0: యు విల్ బికమ్.
1: ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరు కూడా చిన్న చిన్న విషయాలతో మనం ఎంతనో గుర్తించడానికి వీలవుతుంది.
0: వీ కెన్ నో దిస్ through small things.
1: Oka chinna udaharanam chudandi.
0: Ee
1: vedhalu pettukovatam cheta desam yokka shakti enta varaku chinichipothundadi.
0: Just understand how the power of this country is on the decline.
1: ఈ దేహంలో ఇన్ని అంగములంతా ఉన్నాయి.
0: సో మెనీ లింబ్స్.
1: ఇందులో ఒక చెయ్యిని మనం తెగ్గొట్టేస్తే,
0: ఇఫ్ యూ ఆంపుటేట్ ఎ హ్యాండ్,
1: చెయ్యి పోయింది అనుకుంటాం. కానీ ఈ కామన్ ప్రాపర్టీ అనేటువంటి రక్తం ఎంత నష్టమైపోయింది.
0: వెన్ యూ ఆంపుటేట్ ఎ హ్యాండ్ యూ థింక్ ఇట్స్ జస్ట్ లాస్ట్. నో,
1: ది బాడీ ఎంత బలహీనమైపోయింది.
0: బాడీ బికమ్స్ వీక్.
1: అదే రీతిగా దేశాన్ని భిన్న భిన్నం చేయకూడదు.
0: Therefore, we should not divide the country.
1: Anta kalisi melisi undali.
0: Everybody should live together.
1: Appudu ento balam vachesestundi.
0: In harmony lies the strength.
1: Aidu vellu cheri oka pani chesthe enta twaraga pani cheyochunu.
0: Five fingers brought together can work a lot.
1: Okka velthu emaina pani cheyagalava?
0: Can you do anything with one finger?
1: Emi cheyalevu.
0: Impossible.
1: Kalukune aikamatyame maha balamu.
0: So unity is the mighty strength.
1: Adarane deeni yokka antarbhavamu.
0: And that is the inner feeling.
1: Ee aikamatyamu antarbhavani rendiki మీరు ఏకం చేసి జీవితాన్ని శాంతి భద్రతతో జగత్తును కంతా చాటడానికి విద్యార్థులు సంసిద్ధులు కావాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.

0: looking at the pious and the noble souls, people consider them rather low. But what is it that they lose in heart? Watching a mighty elephant, dogs start barking at it, but the elephant will not lose its majesty.
1: Divyatma Sarupulara.
0: Embodiments of Divine Atma.
1: Sahajanga Gocharamayetunti Prati Padarthamulaku Konni Rangulu Untuntayi.
0: The material that we find outside has got certain colors.
1: Kani aa rangulu aa padarthamulaku sahajamani bhavistunnam.
0: We consider the color of an object is a natural quality.
1: Kaadu kaadu.
0: No.
1: Adi mana yokka bhavamula yokka maarpule ee rangulaku moola kaaranam.
0: It's only difference in our feelings that bring a change in colors outside.
1: Aakashamnu chuste blue color ga untundadi, neela rangu ga untundadi.
0: The sky looks blue in color.
1: Samudramnu chuste neela ranguga untundadi.
0: Ocean is blue in color.
1: Kani sky is blue, ocean is blue antam, idi chaala tappu.
0: We say sky is blue, ocean is blue, but you are wrong.
1: ఈ సముద్రము నీల రంగుతో లేదు.
0: ఓషన్ ఇస్ నాట్ బ్లూ ఇన్ కలర్ ఇన్ ఫ్యాక్ట్.
1: ఆకాశము నీలవర్ణము కాదు.
0: ద స్కై ఈజ్ నాట్ బ్లూ ఎయిదర్.
1: అత్యంత దూరంగా ఉండటం చేత దానికి ఆ విధమైనటువంటి రంగు మన కంటికి కనిపిస్తున్నది.
0: యాజ్ ఇట్ ఈస్ ఎట్ ఫార్ ఆఫ్ డిస్టెన్స్ ఇట్ లుక్స్ బ్లూ ఇన్ కలర్.
1: సముద్రము కూడాను అగాధమైనటువంటి లోతుగా ఉండటం చేతనే అక్కడ నీల రంగుగా కనిపిస్తుంది.
0: As ocean is of fathomless depth, it also looks blue in color.
1: దగ్గరికి వెళ్ళి దాని చేతితో తీసుకున్నప్పుడు దీనికి ఏ రంగులు లేవు.
0: If you go close by and collect in your hand, you don't find it blue in color.
1: అది తెల్లని రంగుగానే ఉంటుంది.
0: It's white in color.
1: కల్పితమైనటువంటి వర్ణంలు అందులో ఏ మాత్రము కనిపించవు.
0: There's no the artificial color that we attribute to it.
1: అదే విధంగానే
0: likewise
1: మంచి చెడ్డలన్నీ కూడాను మన యొక్క విశ్వాసములపైన, మన యొక్క భావములపైన, మన సంకల్పములపైన ఆధారపడి ఉంటుంది.
0: Likewise, good and bad depend on our faith, our feeling and thoughts.
1: నిజమైనటువంటి రంగు మనకు గోచరమయ్యేటువంటిది కాదు.
0: The true color in the sense of the word
1: నిజమైన రూపము కనిపించేటువంటిది కాదు.
0: The true form either you don't see.
1: నీటి నుండి కరెంటు పుట్టుతూ ఉండాలి.
0: అవుట్ ఆఫ్ వాటర్ యూ గెట్ ఎలక్ట్రిసిటీ.
1: కానీ ఈ కరెంటు ద్వారా, విద్యుత్ శక్తి ద్వారా అనేక రకమైనటువంటి ఉపయోగాలు మనం అనుభవిస్తున్నాం.
0: యూ మేక్ యూజ్ ఆఫ్ ది ఎలక్ట్రిసిటీ డ్రాన్ ఫ్రమ్ వాటర్ ఫర్ వేరియడ్ పర్పసెస్.
1: కానీ కరెంటు మనకు కనిపించటం లేదు.
0: యట్ యూ డోంట్ సీ ద కరెంట్ డైరెక్ట్లీ.
1: ఈ నీటి నుండి ఆవిర్భవించినటువంటి కరెంటు ద్వారా అనేక ఉపయోగములు జరుగుతున్నవి కానీ కరెంటు మాత్రం కనిపించదు.
0: దో వీ యూటిలైజ్ ద కరెంట్ డ్రాయింగ్ అవుట్ ఆఫ్ వాటర్ వీ డోంట్ సీ దాట్.
1: అదే విధంగానే సమస్త జీవులు, సమస్త ప్రాణులు దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వం నుండి ఆవిర్భవిస్తున్నాయి.
0: లైక్ వైజ్ ఆల్ లివింగ్ క్రీచర్స్, ఆల్ లివింగ్ బీయింగ్స్ దే ఆర్ బోర్న్ అవుట్ ఆఫ్ ది డివినిటీ.
1: కానీ ఆత్మతత్వము కనిపించదు.
0: Yet they don't see the divine principle.
1: దాని నుండి ఆవిర్భవించినటువంటి ఒక జీవుల యొక్క ప్రవర్తనలు, జీవుల యొక్క మంచి చెడ్డలు మనకు కనిపిస్తున్నవి.
0: However, the good and bad of the living creatures, they are quite visible and seen.
1: శంకరుల వారి అద్వైతము కాశీ నగరములో నలుదిశల ప్రాకిన తర్వాత వేలాది మంది పండితులందరూ కూడాను గుమిగూడారు.
0: As Shankara's philosophy of non-dualism has spread far and wide, many of the scholars have congregated there.
1: చిత్త శుద్ధి కలిగినటువంటి యొక్క మానవుల యొక్క మనసు పరిశుద్ధమైన అద్దం వలె ఉంటుంటాడు.
0: The one with the purity of heart will be like a clean mirror.
1: ఒక్క తూరి కన్నులు మూసుకున్నాడు శంకరుడు.
0: Shankara closed his eyes at one instance.
1: ఆపత్తులో ఉండినటువంటి ఒక తల్లి యొక్క దృశ్యం కనిపించింది.
0: హీ కుడ్ సీ ద మదర్ ఇన్ ద లాస్ట్ మూమెంట్స్.
1: అప్పటికప్పుడు తాను ఈ సభలంతా కూడాను నిలిపి తాను కాలడి వచ్చాడు.
0: He concluded that assembly then and there itself and left for Kaladi.
1: తల్లి కన్నులు మూసేకు పూర్వమే శంకర్ల వారు అక్కడ ప్రత్యక్షమయ్యి ఆమెకు ఇచ్చినటువంటి వాగ్దానమును పూర్తి నెరవేర్చి ఆమెకు అంత్యము లోపల ఆమె నోటిలో తులసి నీరు పోసి ప్రాణమును తాను అనుభవించాడు.
0: శంకర కుడ్ రీచ్ ద ప్లేస్ కాలడి బిఫోర్ ద ఎండ్ అప్రోచ్.
1: కానీ అప్పటి పరిస్థితి ఎందు ఆ కాలడి ప్రజలు, కేరళ ప్రజలు దీనికి విరుద్ధంగా ఉండేటువంటి వారు.
0: బట్ ఇన్ దోస్ టైమ్స్ ఆల్ ద కేరళైట్స్ వర్ అపోజ్డ్ టు దిస్ థియరీ.
1: సన్యాసి అయినటువంటి వ్యక్తి కర్మకాండలో ప్రవేశించకూడదు.
0: A renunciant has no authority to perform the ritual.
1: సర్వకర్మల త్యాగం చేసి ఏ సన్యాసం స్వీకరించాడు?
0: One becomes an ascetic after sacrificing.
1: సన్యాసి అనగా ఏమిటి దీని అర్థము?
0: What is the meaning of sannyasa or renunciant?
1: సన్యాసి is sannyasi. సర్వ ఆశలు వదలటమే సన్యాసము.
0: Giving up all desires is the true meaning of sannyasa.
1: కనుక ప్రాకృతమైనటువంటి యొక్క నిత్య జీవిత సంస్కృతి అయినటువంటి యొక్క ఈ ప్రాకృత కర్మల్లో తిరిగి ప్రవేశించాడు సన్యాసము తీసుకున్నటువంటి శంకరుడు.
0: శంకర బీయింగ్ ఎన్ రెనన్షియన్ హింసెల్ఫ్ హీ స్టార్టెడ్ పెర్ఫార్మింగ్ ది రిచువల్.
1: తండ్రి అయినా సరియే కర్మకాండంలో ప్రవేశించకూడదు.
0: నో మ్యాటర్ మదర్ ఆర్ ఫాదర్ ఎన్ అసెటిక్ షుడ్ నాట్ పెర్ఫార్మ్.
1: విద్యార్థులకు అర్థమయ్యే నిమిత్తమై నేను కొంత లోతుగా పోవలసి వస్తుంది.
0: టు మేక్ స్టూడెంట్స్ అండర్స్టాండ్ భగవాన్ వాంట్స్ అస్ టు టేక్ ఇన్ ద
1: మొట్టమొదటి సన్యాసం తీసుకునేకు పూర్వముగా విరిజా హోమం చేస్తారు.
0: Before one becomes an ascetic, they perform a ritual called
1: Virja Homa. Virja Homa ఏమిటి? తాను మరణించినట్టు తన కర్మలు తానే చేసుకున్నట్టు దీనికంతా అర్పితం గావించి తాను నూతనమైనటువంటి ఒక వేషము, నూతనమైనటువంటి ఒక నామము ధరిస్తాడు.
0: Virja Homa is a ritual where the person considers himself dead and gone and performs the last rites all himself. There starts a new life.
1: పూర్వపు రూపం పోయింది.
0: The earlier form is gone.
1: పూర్వపు ఈ దేహమునకు పెట్టినటువంటి పేరు కూడా పోయింది.
0: ద ఫార్మర్ నేమ్ ఇస్ ఆల్సో గాన్.
1: దానికి మరొక నూతనమైనటువంటి ఒక సన్యాసం పేరు వస్తుంటుంది. నవదానందమో రూకానందమో ఇంకొక ఆనందమో ఆనందమో ఆనందమో అంత ఆనందములే. కానీ వారిలో కించిట్టైన ఆనందం ఉండదు.
0: దేర్ ఆఫ్టర్ దే గెట్ ఎ న్యూ నేమ్ ఎండింగ్ విత్ ఆనంద ఆనంద బ్లిస్ ఈ వితౌట్ ఎ ట్రేస్ ఆఫ్ ఇట్ ఇన్ సైడ్.
1: అది ఏ విరజా హోమము అని.
0: దట్ ఈస్ కాల్డ్ విరజా హోమ.
1: తన యొక్క తద్దినము తానే చేసుకున్నాడు.
0: He performs his own obligation.
1: అలాంటి సమయం లోపల తిరిగి తల్లి ఎక్కడ, తండ్రి ఎక్కడ, కర్మకారం ఎక్కడ?
0: At that moment, then where is father, where is mother then?
1: కనుక కర్మకాండలో ప్రవేశించకూడదు. ఎట్టి సంబంధము లేదు సన్యాసికి ఎవరితో.
0: Therefore, a renunciant has no relation with the father or mother, cannot do ritual.
1: ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తున్నాను.
0: A small example.
1: మేము 200 మంది చేరి బుర్గల రామకృష్ణరావు ఉత్తరప్రదేశ్ గవర్నర్ గా ఉంటున్నప్పుడు స్వామితోనే ఈ యొక్క పవిత్రమైనటువంటి యాత్ర చేయాలనే ఉద్దేశంతో ఆయన గొప్ప మహాభక్తుడు కూడాను, 12 భాషలు తెలిసినటువంటి ఒక వ్యక్తి, అతని మేధాశక్తి చాలా గొప్పది.
0: బుర్గల రామకృష్ణరావు ఫార్మర్ గవర్నర్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ ఈజ్ అన్ ఎక్స్పర్ట్ అండ్ ఎక్స్పోనెంట్ ఆఫ్ 18 లాంగ్వేజెస్, హైలీ ఇంటెలిజెంట్ అండ్ ఆర్డెంట్ డివోటీ ఆఫ్ భగవాన్.
1: సాక్షాత్ భగవంతుని చేతనే, భగవంతుని తోడనే బద్రీనాథ్, కేదార్నాథ్, అమర్నాథ్ కు వెళ్ళాలి, ఇది నా యొక్క కోరిక అని తాను నిర్ణయించుకున్నాడు.
0: రామకృష్ణరావు హ్యాడ్ ఎ డిజైర్ దట్ హీ షుడ్ విజిట్ పిల్గ్రిమ్ సెంటర్స్ బద్రీ అండ్ కేదార్నాథ్ ఇన్ ద కంపెనీ ఆఫ్ గాడ్ డైరెక్ట్ మేనిఫెస్టేషన్.
1: స్వామి వెళ్తున్నాడని తెలిసి చాలా మంది భక్తులు అనేక ప్రాంతముల నుంచి నాతో 200 వచ్చారు.
0: ఆన్ కమింగ్ టు నో దట్ భగవాన్ ఈజ్ విజిటింగ్ దోస్ సెంటర్స్ అరౌండ్ 200
1: పవిత్ర హృదయుడు హిమ్, పవిత్రమైన దంపతులు వారిద్దరూ, ఈ 200 మంది కూడాను మొదలు భోజనం పెట్టి తదుపరి వారు భుజించేటువంటి వారు, అంత త్యాగస్వరూపుడు.
0: ద కపుల్ డాక్టర్ రామకృష్ణ అండ్ హిస్ వైఫ్ దే సర్వ్ ఫుడ్ టు ఎవ్రీబడి అండ్ దెన్ దే హ్యావ్ దే ఫుడ్ అట్ ద ఎండ్. దే ఆర్ గ్రేట్ డివోటీస్.
1: అందరూ కూర్చుంటే రామకృష్ణ వచ్చి నీరు జగ్గుతో నీరు పోసేటువంటి వాడు అందరికీ త్రాగడానికి.
0: రామకృష్ణ యూజ్ టు సర్వ్ వాటర్ టు డ్రింక్ టు ఎవ్రీ వన్ దే.
1: వాళ్ళ ఏడీసీలు వాళ్ళందరూ వచ్చి సార్ మేం చేస్తాం మీరు కూర్చోండి, చీచీ చీచీ, నా డ్యూటీ నాది, నేను స్వామి దాసుడను, నేను గవర్నర్ కాదు.
0: ADC, other people around, they said, sir, we will do it on your behalf. But he said, no, here I am a devotee. He said one thing. He was the chief minister when he was there in Hyderabad.
1: అప్పుడు స్వామి అక్కడికి వెళ్ళినప్పుడు మలక్పేట అని వేలాది మంది అంతా కూడాను క్యూలో నిలుచుకున్నారు.
0: There in that locality by name Malakpeta, Hyderabad, thousands of devotees lined up.
1: ఒకరి తర్వాత ఒకరు దర్శనం చేసుకుని పోవాలి, అక్కడ ఒక క్షణం కూడా ఆలస్యం చేయకూడదు తిరుపతి మారి.
0: They should not delay. Therefore, everyone should
1: come. తరుముకుంటారు ఈ వాలంటీర్స్, వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి అని.
0: All the volunteers will drive them forth quickly to pass on.
1: అతని యొక్క హృదయం ఎలాంటిదని పిల్లలకు అర్థం కావాలి.
0: స్టూడెంట్స్ షుడ్ నో ద హార్ట్ ఆఫ్ గుర్గుల్ రామకృష్ణరావు.
1: ఆయన క్యూలో పోయి నిలుచుకున్నాడు.
0: హీ ఆల్సో స్టూడ్ ఇన్ ద లైన్ క్యూ.
1: ఐజీపీ వచ్చాడు, సార్ మీరు చీఫ్ మినిస్టర్, మీరు ప్రత్యేకంగా రావచ్చు, ఈ క్యూలో వద్దన్నాడు.
0: ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కేమ్ అండ్ సెడ్ సార్ యూఆర్ ద చీఫ్ మినిస్టర్, యూ డోంట్ హావ్ టు స్టాండ్ దేర్ విత్ యు.
1: నేను చీఫ్ మినిస్టర్, ఆధ్యాత్మికంగా నేను చీఫ్ డివోటీ.
0: And he said, politically I am the chief minister, but spiritually I am chief devotee.
1: Chief devotee.
0: Chief devotee.
1: నాకు ఇంకా అంత భక్తి రాలేదు.
0: Well, I am not that devoted.
1: అంతటి గొప్ప హృదయము ఆ యొక్క గురుగల రామకృష్ణరావు.
0: రామకృష్ణరావు is such a noble heart.
1: తిరిగి శంకర్ల వారు,
0: శంకర,
1: ఎవ్వరు ఆ గ్రామంలో సహాయం చేసేవారు లేకపోయారు.
0: There in that village colony, nobody were
1: there. ఆ దేహాన్ని తీసుకుని పోయి సంకర్మ సంస్కారం చేయాలి.
0: The body has to be taken to the funeral.
1: ఎవ్వరు అక్కడ రాలేదు.
0: Nobody came.
1: ఈ నంబూతిరి ప్రాంతంలో బ్రాహ్మణులు ఎందు దీన్ని ముట్టడానికి వీలు కాదన్నారు.
0: Nambudri Brahmin said one should not touch that body.
1: ఎందుకంటే ధర్మ విరుద్ధమైనటువంటి దీంట్లో ప్రవేశిస్తున్నాడు శంకరాచార్యులు.
0: Shankara is acting something against the norms of dharma.
1: విధి లేకుండా ఆ యొక్క దేహాన్ని తానే భుజం పైన వేసుకుని తన పెరటి లోపలే తన దొడ్డు లోపలే ఉంతటి అక్కడే బుక్ చేశాడు.
0: As there is no way,
1: ఎవరు ఇంక శ్మశానానికి తీసుకుని పోయేటువంటి సహాయం లేరు.
0: As there were none to help him to carry the body, he carried on his own shoulder and just cremated in the backyard.
1: ఆనాడు శంకరులు ప్రారంభించినటువంటి యొక్క ఈ సంస్కారము ఈనాటి కూడా అట్లనే జరుగుతుంది. ఎవరి ఇంటిలో పెద్దలు పోయినా వారి వెనక పెరటి లోపలనే పూడ్చడం, వారికి ప్రత్యేక ఒక విధమైనటువంటి యొక్క శ్మశానం లేదు.
0: The same practice is followed even down this day. The ritual means carrying the body and cremating in the backyard.
1: కొన్ని కేరళ స్టేట్ మీరు పోయి చూచినారంటే రోడ్డు పొడవునా ఇండ్లు ఉంటుంటాయి, వెనక ఏమి ఇండ్లు ఉండవు.
0: If you go to Kerala, you will find the houses straight behind none.
1: అంతా కూడా వెనక ఖాళీగా ఉంటుంటుంది.
0: There is no open space behind
1: it. ఆ ఇంటి వారు పోతే అక్కడ వారికి స్థానం కావాలి అక్కడ.
0: Because they need some position to lay a permanent
1: rest. తల్లికి ఇచ్చినటువంటి ఒక వాగ్దానమును నెరవేర్చుకుని తిరిగి కాశీకి వెళ్ళాడు.
0: శంకర ప్రామిస్డ్ అండ్ హీ ఫుల్ఫిల్డ్ ది ప్రామిస్ టు హిస్ మదర్ అండ్ లెఫ్ట్ ఫర్ కాశీ.
1: ఆ కేరళ ప్రజలు శంకర్లు వారి పైన చూపినటువంటి యొక్క ఈ యొక్క ద్వేషభావము అనేటువంటిది కానీ లేక శారీరక సంబంధమైనటువంటి యొక్క భావములు కానీ అతనికి మనసుకు ఒక విధమైనటువంటి జిగుప్స్ కలిగింది.
0: Shankara was totally frustrated, disgusted because of the hatred, feelings of hatred and the body feeling that the people entertained at that time.
1: Dari nadchukuntu pothunnadu.
0: He was just walking along.
1: Kashikanta nadchukoni povali.
0: In those days one has
1: day and night. Anaru torch light kudanu levu.
0: There were no torch lights in those
1: times. Pettukoni oka karrakanta nippu antinchukoni ఆ యొక్క గాయలు పోసి కిరిసిన ఆయన దాని ద్వారా తీరు ప్రయాణం చేసేటువంటి వారు.
0: లాంగ్ స్టిక్, దే విల్ టై అప్ సమ్ క్లాత్ అండ్ పుట్ సమ్ ఆయిల్ అండ్ లైట్ ఇట్ అప్ అండ్ ప్రొసీడ్.
1: ఈ యొక్క పగటి సమయం నందు యువకులు యువతులు అనేక రకంగా తిరుగుతూ ఉండేటువంటి వారు.
0: ది డే టైమ్ యంగ్ మెన్ అండ్ విమెన్ మూవ్ అబౌట్.
1: అప్పుడు అతని మనసుకు చెంతనున్నటువంటి శిష్యులను చూచి మీరు కూడా విద్యార్థులే, మీరు కూడా యువకులే.
0: Watching the disciples, he said, you are also young, you are also students.
1: ee naati yuvakulainatundi bala balikalu kaani malamutra durgandha maamsaraktam tho kodinatundi ee shariramunu aakarshistundadu kaani nijamainatundi aatmani evvaru kodanu vicharinchatam ledu.
0: You are young men and women, you are young citizen students. You are just carried away by the body, which is nothing but fecal
1: malamutra durgandha maamsaraktam tho kodinatundi ee dehanni వరిస్తున్నారు.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ లవ్ ద బాడీ విచ్ ఇస్ నాట్ దేహం
1: యొక్క సౌందర్యాలు చూస్తున్నారు.
0: యు ఆర్ క్యారీడ్ అవే బై ద బ్యూటీ.
1: సౌందర్యాన్ని చూసి ఆకర్షిస్తున్నారు.
0: యు ఆర్ అట్రాక్టెడ్ బై ద బ్యూటీ.
1: ఆకర్షిస్తున్నారు.
0: యు వాంట్ ఇట్.
1: చీ చీ, ఇది సరైనటువంటిది కాదు.
0: వాట్ ఎ షేమ్ ఇట్ ఇస్, ఇట్ ఇస్ నాట్ ప్రాపర్.
1: ఇది మానవుడిగా పుట్టి
0: హావ్ బీన్ బోర్న్ ఎ హ్యూమన్ బీయింగ్,
1: క్షణాల్లో మారిపోయేటువంటి ఈ దేహం పైన ఇంత భ్రాంతియ?
0: వై షుడ్ బి డెల్యూటెడ్ బై ద బాడీ దట్ చేంజెస్ ఎవ్రీ మూమెంట్?
1: ఇవి క్షణ క్షణమునకు నువ్వు మారిపోయేటువంటి ఒక శరీరం లేదు.
0: ద బాడీ చేంజెస్ ఎవ్రీ టైమ్, ఎవ్రీ మూమెంట్.
1: ఇవన్నీ కూడా నువ్వు రాలిపోయేటువంటి శరీరం లేదు.
0: దట్ షుడ్ టు ఫేడ్ అవే,
1: కట్టగడపటికి కాలిపోయే శరీరం లేదు.
0: అల్టిమేట్లీ దే మస్ట్ బి బర్న్.
1: యవ్వన మెత్తలో ఉంటుంటారు.
0: వాట్ హ్యాపెన్?
1: మధ్యలో వచ్చి మధ్యలో పోయేటువంటి ఒక పాసింగ్ క్లౌడ్ చే యవ్వనం.
0: దిస్ యూత్ ఈజ్ లైక్ ఎ పాసింగ్ క్లౌడ్ దట్ హెస్ కమ్ ఇన్ బిట్వీన్
1: అని అక్కడ ఒక విధమైనటువంటి ఒక శ్లోకం చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రజలకందరికీ దీనిని గురించి అనేక విధములుగా కూడాను కొంత హీనంగా కూడాను బోధిస్తూ వచ్చాడు.
0: There he composed a shloka and started explaining to the entire assembly over there.
1: Anaga yuvakulainatunti varu ati jagrataga melagali.
0: It only means youngsters should conduct themselves
1: in anetunti danni manam vismarinchali.
0: They should forget the body feeling whatsoever.
1: Idi anta kudunu kevalamu oka durgandham tho koodinatunti oka shariramlu.
0: The whole body is full of foul smell, bad.
1: Deeni anda sandamlanta kudunu ekkada untundadi?
0: Where does the real beauty lie?
1: ఇది కేవలం ఏమాత్రం కూడా నువ్వు భ్రమించేటువంటిది కానీ ఇది సహించేటువంటిది కాదు.
0: ఇట్ ఈస్ ఓన్లీ యువర్ డెల్యూషన్, యూ కెనాట్ బేర్ దట్ ఫౌల్ స్మెల్ ఎనీ లాంగర్.
1: ఈ విధంగా ఉన్నప్పుడు ఒక కథ ఉంటుండాలి.
0: హియర్ ఇస్ ఎ స్టోరీ.
1: ఒక రాజుకు కుమారుడు ఉన్నాడు, ఏకైక కుమారుడు, పుత్రుడు.
0: ఏ కింగ్ హ్యాస్ ఓన్లీ సన్.
1: ఆ అబ్బాయికి 20 సంవత్సరం వచ్చింది, 22 సంవత్సరం వచ్చింది.
0: అటైన్డ్ ఏజ్ ఆఫ్ 20 ఇయర్స్.
1: తండ్రి పిలిచాడు, నాయన నీవు ఇంక యువరాజు కావాలి.
0: Father called him and said, you should be a prince now.
1: నీకు 22 సంవత్సరం సరియైన వయసు.
0: 22 years is the right time.
1: నీకు వివాహం చేయాలని సంకల్పించుకున్నానన్నాడు.
0: I want to get you married.
1: కానీ ఆ యొక్క కుమారుడు చెప్పాడు, తండ్రి ఇచ్చినటువంటి చౌక చేతను, తండ్రి ఇచ్చినటువంటి యొక్క స్వేచ్ఛ చేతను జవాబు చెప్పుకుంటూ వచ్చాడు.
0: The son started giving reply to his father because of the lenience given to him.
1: దీనిని బట్టి ఆనాటి నుండి కూడాను తల్లిదండ్రులే పిల్లలకు అమితమైనటువంటి స్వేచ్ఛనిచ్చి పిల్లల యొక్క భావాన్ని పాడు చేస్తూ వచ్చారు.
0: It is understood that since then it's only parents that spoil their children, giving them too much of freedom.
1: ఆనాటి రాజకుమారుడైనటువంటి ఆ యువకుడు, నాన్న నేను వివాహమాడదలిచినటువంటి ఒక కన్యను నేనే సెలెక్ట్ చేయాలి, కానీ మీరు సెలెక్ట్ చేయనక్కర్లేదన్నారు.
0: The boy said, I should select my bride because I am going to marry her.
1: Appattu Rajuku chaala baadha kaligindi.
0: King felt very sad.
1: Kaani kumaruni baadha pettadam thaniki ishtam lekapoyindi.
0: But it's not his intention to make him feel sad.
1: Sare em maatladukunda lopaliki vellaadu.
0: Without talking anything he retired.
1: Ee tandrito ee vidhamga kuda maatladanani manasu koncha varaku nu baadha kaligindi.
0: The son also felt little bit sad.
1: Notto annadu maatrame kaani conscience tripti kaaledu.
0: Though he said what he liked, but his conscience was not satisfied.
1: Aa abbayi gurra nekkadu kontha manasika maarpu kosam ani aranyaniki povali anukunnadu.
0: That boy just
1: ee aranyamlo kontha nigarinchinappudu manasu maarpu raavachanu anukunnadu.
0: Well, he thought that his mind might change if he goes to the forest.
1: Potunnadu gurram paina.
0: He was proceeding on the horse.
1: Kinda nadi.
0: There's a river below.
1: నది ఒడ్డు పైన ఈ యొక్క రివర్ బెడ్ పైన గుర్రం పైన పోతున్నాడు.
0: He was just proceeding, riding on the horse along the river bed side.
1: ఒక కన్య 5-6 మంది చెలికత్తెలతో చేరి గంగా స్నానం గావించుకోవాలని పవిత్రమైన హృదయం తోపల ఆ గంగానదికి పోవడానికి ప్రయత్నిస్తున్నారు.
0: A young girl along with 5 to 6 servants, they were all going to that Ganga river to have a bath.
1: ఏ విధంగా పోతుంది అది అమ్మాయి?
0: హౌ ఇస్ షీ ప్రొసీడింగ్?
1: అదృష్టం ఆ విధంగా వచ్చింది. పుట్టినప్పటి నుంచి కూడా మగవారి ముఖం చూడకూడదు.
0: షీ హాస్ డిటర్మిన్డ్ నాట్ టు లుక్ ఎట్ ది ఫేస్ ఆఫ్ ఎ మ్యాన్.
1: నా జీవితం అంతా కూడా నువ్వు కన్యగానే జీవించాలి.
0: దట్ షీ షుడ్ లివ్ అన్మ్యారీడ్ త్రూ అవుట్ అవర్ లైఫ్.
1: నా జీవితం అంతా కూడా నువ్వు భగవత్ అర్పితంగా నేను అర్పితం గావించుకోవాలి అని సంకల్పించుకుంది.
0: షీ హాస్ డిటర్మిన్డ్ టు సరెండర్ హర్ లైఫ్ టు గాడ్ ఓన్లీ.
1: ఏ సేవలు చేసినా కానీ దైవమునికే చేయాలి, కానీ మరొకరికి సేవ చేయకూడదు.
0: She has decided to serve God and none else.
1: Ani ame chuttu oka parda kattukoni dani naluguru chelikettalu pattukoni aa madhyalo ime tirigi nadineki vedutunnaru.
0: As she was going along the way, she was just
1: there's
0: a curtain around.
1: Nadi oddu gattu paina untundadi.
0: And she was walking along the edge of the river.
1: Ee gattu paina gurram paina poyyetundi ee rajakumarudu aa amma yokka mukhanni choochadu.
0: The prince on the horse looked at the face of this girl.
1: Prarambhamaindi vyadhi.
0: There started the disease.
1: Aa yokka gurranni reverse chesadu intiki.
0: He He reversed the hearts back home.
1: వెంట వచ్చినటువంటి యొక్క దాసులతోపల ఈ బిడ్డ ఎవరో, ఈ కన్య ఎవరో ఎంక్వైరీ చేయాలని చెప్పని ప్రారంభించాడు.
0: He started making inquiries about this girl, where from she comes and who
1: తిరిగి తానే స్వయంగా తండ్రికి చెప్పడానికి భయపడ్డాడు. మంత్రితో చెప్పించాడు.
0: He was afraid to tell his father.
1: అందమైనటువంటి పిల్లను ఈనాటి చూచాను.
0: He said, I saw
1: అమ్మాయిని నేను వివాహం ఆడాలి.
0: I saw a beautiful girl today. I want to marry her.
1: అప్పుడు తండ్రి కూడా పోని ఇప్పటికైనా ఒప్పుకున్నాడు కదా అని అంత ఎంక్వైరీ చేశాడు.
0: Father was happy that boy at least agreed.
1: ఆమె అదే గ్రామం లోపల ఒక వణిక్ పుత్రి, ఒక వ్యాపారి కుమార్తె.
0: She is the daughter of a businessman.
1: ఆ వ్యాపారి కూడా ఆమెను ఏకైక పుత్రిక.
0: And she is the only daughter of this businessman.
1: అప్పుడు వెళ్లి ఆ తండ్రిని అడిగారు.
0: And then they went and asked that businessman.
1: ఆ తండ్రి కూడా చాలా సంతోషించాడు. రాజకుమారుడు నా అల్లుడిగా వస్తున్నాడు కదా, ఇంతకంటే నా అదృష్టం ఏమిటని నో లోపల చాలా ఆనందించాడు.
0: The businessman was so happy because he is going to have princess's son-in-law. What more is there?
1: కానీ బిడ్డకు చెప్పలేదు.
0: But he didn't tell his daughter.
1: ఈ బిడ్డ క్రమక్రమేణ తన కొంతవరకు తెలుసుకొని నేను వివాహం చేసుకోను అని ఒక నిర్ణయానికి వచ్చేసింది.
0: His daughter came to a final decision that she is not going to get married at all.
1: కానీ తండ్రికి చెప్పడానికి ఇష్టం లేదు. చెప్తే బాధపడుతుందో ఏమో అని, చెప్పకపోతే రాజేయమంటాడు అని కొంత లోపల బాధపడుతూ వచ్చాడు.
0: She was in a dilemma because she didn't pick up courage to tell her father because there is prince on the other hand pestering her.
1: ఒక దినము గంగ నుంచి స్నానం చేసి ఇంటికి వచ్చింది. నాన్న అరుగుపైన కూర్చున్నాడు. అక్కడ నాన్నతో మాట్లాడుతుంది. నాన్న, మీరేదో ఒక వారం నుంచి చాలా విచారంగా ఉంటున్నారు, దీనికి కారణం ఏమిటి అన్నారు.
0: The girl was returning from Ganges after having bath there.
1: ప్రతి దినము ప్రొద్దున సాయంకాలము రాజుగారు వార్తను పంపుతున్నారు. ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు.
0: This girl asked, Father, why are you so sad and sorry for the last 1 week? The king has been sending messages.
1: ఈ రాజకుమారుని కూడాను ఎప్పుడెప్పుడు జరుగుతుందని టైఫాయిడ్ ఫీవర్ మాదిరి పెరిగిపోతుంటుందని టెంపరేచర్.
0: The prince also had got his own emotions rising up like typhoid temperature fever.
1: ఒక దినము ఆమె చెప్పింది, నేను వివాహం ఆడను.
0: వన్ డే షీ సెడ్, ఐఎమ్ నాట్ గోయింగ్ టు మ్యారీ.
1: ఏ విధంగా చెప్పాలి అన్నారు.
0: హౌ టు కన్వే దిస్?
1: వివాహం చేసుకోవడానికి ఇష్టం లేదు మా బిడ్డకని చెప్పండి అని.
0: ప్లీజ్ ఇన్ఫార్మ్ దెమ్ దట్ మై డాటర్ డజన్ వాంట్ టు మ్యారీ.
1: ఈ వార్తను చెప్పేటప్పటికి రాజుగారు చెప్పారు, నేను రాజును, రాజు తలుచుకుంటే దెబ్బలు కొదువు అన్నట్టుగా నేను తలుచుకుంటే బలవంతంగా ఈ అమ్మాయిని తీసుకుని పోయి వివాహం చేస్తాను నా కుమారుడికి అని బెదిరించాడు.
0: The king said, I am the king. If I really want, I can take you to task. I can bring her by force and get her married.
1: ఈ వార్త తండ్రికి తెలిసి చాలా బాధపడుతున్నాడు.
0: Father on coming to know, sad.
1: ఏ సిపాయిలు పంపించి నా బిడ్డను ఎత్తుకుని పోతారో ఏమో అని బాధపడుతున్నాడు.
0: He was feeling so sad because the girl may be taken away from home any moment by any sipai.
1: సాయంకాలం తిరిగి గంగెస్ పోయింది, గంగకు పోయింది, స్నానం చేసింది, వచ్చి మెడిటేషన్ లో కూర్చుంది.
0: This girl went to Ganges, had her bath, and she sat in meditation.
1: Oh, Bhagavantuda.
0: Oh, God.
1: Na pratigna ketti bhangam kaakunda.
0: In order to hold, on to my vow.
1: Rajuku asantrupti kaakunda.
0: In order not to dissatisfy
1: my king. Na tandiki ye vidhamainatundi chintalu kaakunda.
0: To see that my father
1: is not sad. Yedena oka vision naaku ichese.
0: Please show me a way, give me some vision.
1: Oka vidhamainatundi divya sankalpalu naaku andinchamani cheppi.
0: Give me some vision, a divine thought to get away from this murderer, the problem.
1: ఆమె ప్రార్థన హృదయపూర్వకంగా జరిగింది కనుకనే భగవంతుడు తక్షణమే అంగీకరించాడు.
0: As she prayed wholeheartedly, God responded.
1: దీనికి సరైన ఉపాయం తెలియాలని ఆ ఉపాయం కూడా తనలోనే సంకల్పమైంది.
0: And then she could have a good knack within herself.
1: నాన్న, నేను రాజకుమారిని వివాహం ఆడతానని వార్తను పంపించమని చెప్పింది.
0: She told her father, Father, send a message that I am going to marry the prince.
1: అయితే నాకు 8 దినములు టైం ఇవ్వాలి అన్నది.
0: However, 8 days time should be given to me.
1: Sorry, inka 8 days ani rajakumar chala nirutsahamlo unnadu.
0: The prince was disappointed because 8 long days he had to wait.
1: Sorry, ee vaartha rajuku pampinchadu.
0: This message
1: rajuku chala santoshinchadu.
0: The king was happy.
1: Aa naati nundi,
0: since then,
1: ime oka vaidyudu daggariki velli strong purgative.
0: This lady went to a doctor and she took strong dose of purgative.
1: ప్రతి దినము కూడాను చాలా భేదమయ్యే రీతిగా మందులు తీసుకుంది.
0: She took that perfect strong dosage that she had dysentery. All the material is collected in very big vessels.
1: 8 days
0: time, all the vessels are full of this material. At the end of the eighth day, they should meet again. The prince should answer some of the questions. This was the decision agreement before. All days passed.
1: అష్టపంజరంగా ఉంటుందని కన్నులంతా లోపల దిగిపోయినా చాలా వికారంగా మారిపోయింది.
0: ఆల్ హర్ ఫేస్, ఆల్ హర్ పర్సనాలిటీ బికేమ్ అగ్లీ నౌ.
1: పిల్లలందరికీ తెలుసును, స్ట్రాంగ్ లూజ్ మోషన్స్ అయిందంటే చాలా బలహీనుడు అయిపోతారు.
0: ఆల్ ఆఫ్ యు నో, వెన్ యూ సఫర్ ఫ్రమ్ స్ట్రాంగ్ కంటిన్యూస్ డిసెంట్రీ, యూ బికమ్ వీక్ నేచురలీ.
1: సరే, తిరిగి ఆనాడు పల్లకీ పైన కూర్చుంది. ఆ యొక్క ఇరువురు చేరవలసినటువంటి చోటుకు పోయి ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ కావాలిగా.
0: She went there in a palanquin and about to put questions, expecting answers.
1: చూస్తున్నాడు చాతక పక్షుల వలె ఎప్పుడెప్పుడు వస్తుంది ఆమె అని.
0: This prince is waiting for her arrival like a chataka bird.
1: ఈ అమ్మాయి దిగింది.
0: The girl got down.
1: ఆమె ఇద్దరు చెరికత్తెలు పట్టుకుని నడచడానికి కూడా శక్తి లేదు.
0: లోపలి
1: చూచాడు ఈ రాజకుమారుడు.
0: She didn't have enough of strength to walk on her own. She was accompanied by 8
1: మంది చెరికత్తెలంతా 8 పాత్రలు కూడా తీసుకుని వస్తున్నారు.
0: Eight servants were bringing very big vessels along with them.
1: Eight vessels carrying. చూచాడు రాజకుమారుడు.
0: The prince saw.
1: నేను చూసినటువంటి అమ్మాయి చాలా అందమైనటువంటిది.
0: The girl I saw was very beautiful.
1: ఈ బిడ్డ ఎవరో కురుపి అయినటువంటి రోగి.
0: Who is this ugly lady?
1: ఏదో వ్యాధిగ్రస్తురాలుగా ఉంటుందని.
0: She is suffering from disease, I believe.
1: కాబట్టి ఈమె యొక్క దీన్ని నేను ఇప్పుడు కోరలేదన్నాడు.
0: So I never wanted such a lady.
1: ఆమె చేతులు జోడించి ఆ కన్య
0: with folded hands she said, oh prince,
1: మీరు నా అందాన్ని చూచి మీరు భ్రమించారు.
0: You are carried away by my beauty.
1: మొట్టమొదట మీరు నా అందాన్ని చూచి మీరు ఆశించారు.
0: In fact, you wanted being carried away by my beauty.
1: ఇదిగో నా అందం అంతా ఆ 8 vessels లో ఉంటుందని.
0: All my beauty is there right now in those 8 vessels.
1: ఈ అందాన్ని మొట్టమొదటి తీసుకో.
0: బట్ కలెక్ట్ దిస్ బ్యూటీ 8 వెసల్స్.
1: తర్వాత నన్ను వివాహం ఆడ.
0: లేటర్ యు మ్యారీ మీ.
1: ఆ పాడు పదార్థమంతా ఈ దేహంలో ఉండినంత వరకు నేను అందచందంగా కనిపించాను.
0: సో లాంగ్ ద డర్టీ ఫౌల్ మ్యాటర్ ఈజ్ విత్ ఇన్ మీ.
1: మలమూత్రంతో మాంస రక్తంతో ఉండినటువంటి ఈ దేహము అందం ఎక్కడ ఉంటుంది?
0: హౌ డు యు ఫైండ్ ద బ్యూటీ?
1: నా అందమంతా ఈ రూపాన్ని ధరించింది.
0: అండ్ మై బ్యూటీ ఇస్ ఇన్ దిస్ ఫార్మ్.
1: ఈ మలమూత్రంలే నా అందము.
0: అండ్ ఇట్ ఇస్ ద ఫీకల్ మ్యాటర్ ఇన్ మై బ్యూటీ.
1: దీని చూచా నా అందమని భావించావు కానీ ఈమె చాలా గట్టిగా వాదించింది.
0: ఎందుకంటే
1: భగవద్భావం ఆయనలో ఉంటుండాలి.
0: బికాస్ షీ హస్ డివైన్ థాట్.
1: శంకర్ల వారి బోధ ఇదే గాని చేస్తూ వచ్చాడు.
0: దిస్ ఈస్ ది టీచింగ్ ఆఫ్ శంకర.
1: ఆ మాదిరి చేసేటప్పటికి రాజకుమారి మనసు ఆ గుర్రం ఏ విధంగా రివర్స్ తిరిగిందో అప్పుడు మైండ్ కూడా రివర్స్ అయిపోయింది.
0: జస్ట్ యాజ్ ది హార్స్ రివర్స్ దెన్ హిజ్ మైండ్ ఆల్సో టర్న్ నౌ.
1: తాను కూడా అనుకున్నాడు చీ,
0: హీ టు ఫెల్ట్
1: నిజం.
0: Yes.
1: దేహం ఏమిటిది?
0: వాట్ ఇస్ దిస్ బాడీ ఆఫ్ ఫ్రాడ్?
1: పంచభౌతికమైన దుర్బలమైన కాయంబు.
0: ద బాడీ సో వీక్ ఆఫ్ ది సెన్సెస్.
1: శతవర్షములు దాకా మితము చెప్పిరి గాని నమ్మరాదా మాట నెమ్మనమున.
0: దో 100 ఇయర్స్ లైఫ్ టైమ్ స్పాన్ ఇస్
1: బాల్యమందు,
0: యు కెనాట్ బిలీవ్ ఇట్.
1: లేక ప్రాయమందు,
0: చైల్డ్ హుడ్,
1: లేక ముసలియందు, లేక ముదిమియందు, ఊరను అడవిను బుద్ధకోద్యమును ఎప్పుడో విడిచేది ఎరుకలేదు.
0: ఐదర్ ఇన్ ఎ సిటీ ఆర్ ఇన్ ఎ ఫారెస్ట్ ఆర్ ఇన్ ది డీప్ సీ, వెన్ యు ఆర్ గోయింగ్ టు డై నోబడీ కెన్ సే.
1: బాడీ ఇస్ లైక్ ఎ వాటర్ బబుల్.
0: బాడీ ఇస్ లైక్ ఎ వాటర్ బబుల్.
1: మైండ్ ఇస్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
0: మైండ్ ఇస్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
1: దీన్ని అనుసరిస్తూ పోతుండదు ఈ బాడీ.
0: దిస్ బాడీ ఫాలోస్ దిస్.
1: ఈ అమ్మాయి చెప్పింది చాలా గొప్ప వేదాంతం అన్నాడు. ఆ వేదాంతాన్ని తాను కూడా అనుసరించాడు. తాను కూడా వివాహం లేకుండా నిలిచిపోయాడు.
0: ద ప్రిన్స్ యాక్సెప్టెడ్ ద ఫిలాసఫీ సో బ్యూటిఫుల్లీ టాట్ టు హిమ్ బై.
1: దీనినే శంకర్ల వారు యువకులకు అందరికీ బోధిస్తూ వచ్చారు. అంటే అందరూ సన్యాసం తీసుకోమని చెప్పలేదు.
0: దిస్ ఈస్ ది టీచింగ్ ఆఫ్ శంకరా టు ఆల్ యూత్ యంగ్స్టర్స్.
1: ఎవరికి నీ సన్యాసం బోధించలేదు.
0: He didn't teach any.
1: నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించు.
0: Do your duty.
1: కానీ కాయాన్ని దైవ చింతనలో ఉపయోగించు.
0: But make use of this body thinking of God.
1: తాను చేశాడు, చేస్తున్నాడు, జగత్తుకు బోధిస్తున్నాడు.
0: He did it, he has been doing it and started propagating the same.
1: ఈ విధంగా ఈనాటి యువకులు యువతులు అంతా కూడాను కేవలము కదిలిపోయే మేఘం వంటి యొక్క దేహ సౌందర్యానికే లోనైపోయి కేవలం ఒక విధమైన దాసుల వలె, స్లేవ్స్ వలె, కుక్కల వలె, నక్కల వలె జీవించడానికి ప్రయత్నిస్తూ ఉంటున్నారు.
0: మోస్ట్ ఆఫ్ ది యంగ్ మెన్ అండ్ విమెన్ ఆర్ క్యారీడ్ అవే బై ది ఎక్స్టర్నల్ బ్యూటీ ఆఫ్ దిస్ బాడీ అండ్ బిహేవింగ్ లైక్ ఫాక్స్.
1: ఈ విధమైనటువంటి దీనిపైన యువకులకు చక్కని అద్వైతాన్ని బోధిస్తూ వచ్చారు.
0: అట్ ది స్టేజ్ ఆఫ్ యూత్ దట్ ప్రిన్సిపల్ ఆఫ్
1: అద్వైతం ఏమిటి?
0: What is your duty?
1: Balabalikalara.
0: Boys and girls.
1: Meeru nityamu cinemalaku potunnaru.
0: Daily you go to cinemas.
1: Meeru cinemalu chustunnaru.
0: You see cinemas.
1: Indulone untunnadi advaitam unnadu.
0: There is principle of non-dualism there.
1: Chakka vivaristadu.
0: Explain clearly.
1: Meeru poi kurchunnappudu మీ ముందు ఒక తెల్లని ఒక స్క్రీన్ మాత్రమే కనిపిస్తుంది అది స్క్రీన్.
0: When you go and sit in a theater, you find white screen in front of you.
1: కానీ ఆ స్క్రీన్ ని ఎంతసేపు మీరు చూసుకుంటూ కూర్చోలేరు.
0: But you can't bear to see that sight of the
1: screen.
0: కానీ
1: మీరు వెయిట్ చేస్తున్నారు.
0: But you have been waiting.
1: దేనికి వెయిట్ చేస్తున్నారు?
0: What for?
1: బొమ్మల కోసం వెయిట్ చేస్తున్నారు.
0: You are waiting for the picture to start.
1: బొమ్మలు వచ్చినా ఆనందంగా చూస్తున్నారు.
0: You are so happy to see the picture on the screen.
1: వచ్చిన బొమ్మలు ఏమైనా ఉంటున్నాయా? లేదు, తిరిగిపోతున్నాయి.
0: The pictures that appear on the screen don't stay there.
1: తిరిగి ఉంటున్నాయా? తిరిగి వస్తున్నాయి.
0: దే గో అండ్ కమ్ అగైన్.
1: కాబట్టి ఈ బొమ్మలంతా రావటం పోవటం రావటం పోవటం జరుగుతుండాలి.
0: సో పిక్చర్స్ కమ్ అండ్ గో.
1: కానీ
0: బట్
1: స్క్రీన్ మాత్రం రావటం లేదు పోవటం లేదు.
0: బట్ స్క్రీన్ ఎదర్ గోస్ నా కమ్స్.
1: అది ఏ బ్రహ్మ సత్యం జగత్ మిథ్య.
0: దేర్ఫర్ బ్రహ్మన్ డివినిటీ ఇస్ పర్మనెంట్ అండ్ ట్రూ.
1: మిథ్య అనగా జగత్.
0: జగత్ ఇస్
1: జా గత్. జా గత్ రావటం పోవటం రావటం పోవటం ఇదే జగత్.
0: Jagat means that which comes and goes. That is Jagat.
1: కాబట్టి బొమ్మలు వస్తున్నాయి పోతున్నాయి.
0: Pictures come and go.
1: అది జగత్.
0: That is Jagat.
1: బ్రహ్మ సత్యం స్క్రీన్ ఎప్పటికీ సత్యంగానే ఉంటుంది.
0: God is truth like a screen.
1: కానీ అది సత్యాన్ని ఎవరు చూడటానికి ఇష్టపడరు.
0: But no one wants to
1: see
0: the screen.
1: మాత్రం ఆ స్క్రీన్ చూస్తారు.
0: But they want to see the pictures on the screen.
1: మరు నిమిషం లోపల ఇంకొక వేదాన్ని చెప్పాడు.
0: Next moment he taught
1: సర్వం విష్ణుమయం జగత్ అన్నాడు.
0: Second declaration is the whole universe is of
1: Vishnu. అంతా విష్ణుమయమే.
0: Everything is of Vishnu.
1: అంతా దైవమయమే.
0: Everything is divine.
1: అందరూ ఆశ్చర్యపడ్డారు పండితులు.
0: Pandits were.
1: కొన్ని నిమిషం లోపల సర్వ జగత్ అన్నాడు. అనగా జగత్ మిథ్య అన్నాడు, బ్రహ్మ సత్యం అన్నాడు.
0: At one time he said God is truth and the world is illusion.
1: ఇప్పుడు సర్వము విష్ణుమయం జగత్ అంటున్నాడు.
0: Now he says
1: జగత్ అంతా విష్ణుమయమే అంటున్నాడు.
0: That he says the whole world is divine.
1: ఇది నిజమా?
0: Is that true or is this true now?
1: Adi nijam idi nijam annadu Shankara.
0: Shankara said that is truth, this is also true.
1: Bommalu ostunnayi pothunnayi.
0: Pictures come and go.
1: Punarapi jananam.

0: Man is born time and again, takes birth again and again.
1: ఇవంత కూడాను మిథ్యమే.
0: All this is illusion.
1: పుట్టడం చావటం, పుట్టడం చావటం, పుట్టడం చావటం, ఇది మిథ్యము.
0: The birth and death will follow like a cycle.
1: కానీ జగత్ పుట్టడం లేదు, చావటం లేదు, అది సత్యము.
0: But the world there is neither born nor dies, that is truth.
1: అదే కాకుండా సర్వం విష్ణుమయం జగత్.
0: ద హోల్ యూనివర్స్ ఇస్ డివైన్.
1: దీనికి రెండవ ఉదాహరణ చెప్తూ వచ్చాడు.
0: హి గేవ్ సెకండ్ ఎగ్జాంపుల్ ఇన్ సపోర్ట్ ఆఫ్ దిస్.
1: స్క్రీన్ ఉంటుంది, స్క్రీన్ పైన బొమ్మలు పడుతున్నాయి.
0: హియర్ ఇస్ ఎ స్క్రీన్ ఆన్ విచ్ పిక్చర్స్ ఆర్ ప్రొజెక్టెడ్.
1: అయితే ఈ బొమ్మలు మాత్రమే మీరు చూస్తున్నారు.
0: బట్ యు సీ ఓన్లీ ద పిక్చర్.
1: ఈ బొమ్మలు వచ్చినప్పుడు ఆ పర్మనెంట్ గా ఉండేటువంటి ఆ స్క్రీన్ ఎక్కడ ఉంది?
0: When pictures are projected on the screen, what happened to the screen then?
1: Screen aa bommal tone kalchi undi.
0: The screen got itself mixed screen with the
1: picture. Lekapothe bommale kanipinchavu.
0: Without the screen you cannot see the picture.
1: Kabatti background ga untundadi ee screen.
0: So screen is there in the background.
1: ఈ బ్యాక్గ్రౌండ్ గా స్క్రీన్ ఉండటం చేతనే బొమ్మలు మనకు కనిపిస్తూ ఉంటున్నాయి.
0: బికాజ్ స్క్రీన్ ఇస్ దేర్ ఎస్ ద బ్యాక్గ్రౌండ్ యూ సీ ద పిక్చర్ క్లియర్.
1: కాబట్టి బొమ్మల్లో కూడా ఈ స్క్రీన్ ఉంటుంది.
0: దేర్ఫోర్ ఈవెన్ ఇన్ ద పిక్చర్ దేర్ ఇస్ స్క్రీన్.
1: శాశ్వతమైన డిజైన్ ఈశ్వరత్వము,
0: ద పర్మనెంట్ డివినిటీ,
1: అనిత్యమైనటువంటి బొమ్మల్లో కూడా ఏకమై ఉంటుంది.
0: ఈ గెట్స్ యూనిఫై,
1: అది సర్వం విష్ణుమయం జగత్తు అన్నాడు.
0: దాట్స్ ద మీనింగ్ వెన్ ఇట్ ఇస్ సెయిన్ the whole thing is divine.
1: Screen lekapothe ee bommalu levu.
0: Without screen there are no pictures.
1: Kabatti screen kuda na bommallo untundadi.
0: Therefore screen is also there in the picture.
1: Kabatti bommalu bommala bommalu anukuntunnavu neevu.
0: So you think only a picture.
1: Ee bommallo kuda nu daivattam anetundi untundadi.
0: There in this picture
1: adi atma tattamu.
0: That is omniscience.
1: Isha vasyam idam jagat.
0: The whole universe is fully divine.
1: Anni bommalu enduku kuda undinatvantidi atma okkati.
0: In all the pictures, adi in all the forms,
1: adi ye screen.
0: In all the forms there is only one atma.
1: Screen valane anni kuda vastunnayi, potunnayi, kalustunnayi, velutunnayi.
0: Because of the atmic principle of screen,
1: screen lekapothe bommale kanipinchavu manaku.
0: Without the screen you cannot see the picture.
1: Kanuka adantha satyamainatundi.
0: Therefore that's all true.
1: Ee vidhamainatundi advaitanni jagatnuku chaatutu vachadu.
0: This theory of non-dualism was taught to the entire world.
1: ఇదంతా ఒక స్క్రీనే.
0: The whole world is a screen.
1: ఇందులో పుట్టేది, చచ్చేది, ఇక జీవులంతా కూడాను ఈ స్క్రీన్ పైనే కనిపిస్తున్నాయి మనకు.
0: All the creatures born and that die later appear on the screen.
1: కానీ ప్రతి బొమ్మ ఎందుకు కూడాను ఈ స్క్రీన్ కూడాను లీనమై ఉంటుంది.
0: But in every picture there is screen.
1: స్క్రీన్ లేకపోతే బొమ్మలే మనకు ఉండవు.
0: Without the screen you can't see the picture.
1: కనుక అద్వైతం అనగా ఏమిటి?
0: What do you mean by non-dualism?
1: మూలాధారమైనటువంటి తత్వాన్ని ఆధారం చేసుకుని మనము ప్రాకృతమైనటువంటి మిథ్యమైనటువంటి జగత్తును అనుభవించాలి.
0: Therefore non-dualism means one should think of the fundamental non-dual principle.
1: అది మూలాధారం స్క్రీన్.
0: That is the screen, real screen, which is the divinity.
1: జగత్తంతా కూడాను వచ్చిపోయేటువంటి ఒక మిథ్యము.
0: The whole world is something that goes and passes.
1: ఈ మిథ్యమైనటువంటి జగత్తంతా సత్యమైన స్క్రీన్ పైన ఆధారపడి ఉంటుంది.
0: And therefore this world which is illusion appears on the screen which is eternal.
1: కనుకనే ఏకం సత్తి విప్రా బహుదా వదంతి, ఉన్నది ఒక్కటే.
0: So truth is one, only one.
1: స్క్రీనే లేకపోతే ఏదీ లేదు జగత్తు.
0: Without the screen there is no world at all.
1: సృష్టి అనేటువంటిది దీనిపైన ఆధారపడి ఉంటుండాలి.
0: క్రియేషన్ డిపెండ్స్ ఆన్ దిస్.
1: కనుక నీ మూలాధారమైన వస్తువును మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: దేర్ఫోర్ యూ హ్యావ్ టు నో దిస్ ఫండమెంటల్.
1: అప్పుడే ఏకత్వం అనేటువంటి మనకు చక్కగా అర్థమవుతూ వస్తుంది.
0: దెన్ ఓన్లీ యూ కెన్ అండర్స్టాండ్ ది థియరీ ఆఫ్ యూనిటీ, వన్నెస్ దేర్ ఆఫ్టర్.
1: ఆ ఏకత్వం అనేది ఆత్మ.
0: దట్ వన్నెస్ ఈజ్ ఆత్మిక్.
1: ఆత్మ అనేటువంటిది సర్వులు ఎందు చైతన్య రూపంలో ఉంటుండాలి.
0: అండ్ దిస్ ఆత్మ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవన్. దానినే
1: బ్రహ్మ అన్నారు, దానినే రాములు అన్నాడు, దానినే కృష్ణుడు అన్నాడు, దానినే విష్ణువు అన్నారు, దాన్నే శివుడు అన్నారు, దాన్ని అల్లా అన్నారు, దానే ఉల్లా అన్నారు, అనేక రకముగా పెట్టి వచ్చారు.
0: ద సేమ్ ఆత్మ డివినిటీ ఇస్ కాల్డ్ బై డిఫరెంట్ నేమ్స్.
1: ఇవన్నీ పేర్లు పెట్టినవే, దేహాలు పుట్టినవే.
0: ఆల్ ద నేమ్స్ ఆర్ గివెన్ క్రిజెంట్ బాడీస్ ఆర్
1: పెట్టినవే. కానీ ఆ మూలాధారమైనది పుట్టింది కాదు, మెట్టింది కాదు, పుట్టేది కాదు.
0: దీస్ ఆర్ థింగ్స్ దట్ ఆర్ బోర్న్ అండ్ క్రిజెంట్, బట్ ది ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఈస్ నైదర్ బోర్న్ నార్ గివెన్ ఎ నేమ్.
1: పెట్టింది కూడా కాదు.
0: ఇస్ నాట్ ఎట్ ఆల్ గివెన్ ఎట్ ఆల్.
1: కలుకునే దైవత్వం అనేటువంటిది సర్వత్రా ఉంటుండాలి.
0: సో డివినిటీ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
1: ఇట్టి అద్వైతాన్ని గొప్ప గొప్ప పండితులకి అంతా కూడాను చక్కగా విపులంగా బోధిస్తూ వచ్చాడు.
0: సో దిస్ థియరీ ఆఫ్ నాన్ డ్యూలిజం వాజ్ ఎక్స్ప్లెయిన్డ్ వెరీ క్లియర్లీ టు ఆల్ స్కాలర్స్ ఇన్ ఎ మైటీ వే బై శంకర.
1: ఈ అద్వైతం అనేది అందరికీ సరిగా అర్థం కాదు.
0: దిస్ నాన్ డ్యూలిజం ఇస్ నాట్ ఈజీలీ అండర్స్టూడ్ బై ఎవ్రీబడి.
1: అందరూ ఉంటున్నారు,
0: సో మెనీ హియర్.
1: కానీ అందరూ విడివిడిగా కనిపిస్తున్నారు.
0: దే ఆర్ ఆల్ సెపరేట్ ఫ్రమ్ ఈచ్ అదర్.
1: అయితే అందరి ఎందు ఉండినటువంటి యొక్క మూలాధార శక్తి ఒక్కటియే.
0: బట్ ద డివైన్ పవర్, ప్రాణశక్తి,
1: అది ఏ ప్రాణశక్తి?
0: దట్ ఈస్ ద లైఫ్ ఫోర్స్.
1: ఆ ప్రాణశక్తికే అహం అని పేరు పెట్టారు.
0: దట్ లైఫ్ ఫోర్స్ ఈస్ కాల్డ్ అహం.
1: ఏమిటి ఆ ప్రాణశక్తి?
0: వాట్ ఈస్ దట్ లైఫ్ ఫోర్స్?
1: గాలి తీసుకుంటారు,

0: గాలి తీసుకున్నాడు.
1: యు బ్రీద్ ఇన్ వేర్ యు ఫైండ్ ది సోల్, యు బ్రీద్ అవుట్
0: గాలి విడిచాడు.
1: యు బ్రీద్ అవుట్ ఎగ్జే
0: ప్రాణశక్తి,
1: దట్ ఈస్ లైఫ్ ఫోర్స్.
0: ఈ సోహం ఇది ఉండగలిపినే దేహం కూడా నిలిచి ఉంటుండాలి.
1: సో లాంగ్ దిస్ సోహం ఇన్హలేషన్ ఎక్సలేషన్ యూ కంటిన్యూ టు లివ్.
0: దట్
1: సో మీన్స్ దట్
0: హం నేను,
1: హం ఐ
0: అదే నేను,
1: ఐఎమ్ దట్
0: అదే ఆత్మ,
1: దట్ ఈస్
0: సోహం అదే హంస గాయత్రి అన్నారు.
1: దిస్ ఈస్ కాల్డ్ హంస గాయత్రి.
0: హంస గాయత్రి అనగా అదే నేను అనేటువంటి చెప్పేది ఆత్మస్వరూపము.
1: హంస గాయత్రి మీన్స్ దట్ దౌ ఆర్ట్ ఐఎమ్ ద డివైన్.
0: దీనిని ఇంకొక మార్గంలో యోగులంతా కూడాను ఈడా పింగళ సుషుమ్నా అని చెప్తూ వచ్చారు.
1: దిస్ ఇస్ ఆల్సో ఇంటర్ప్రిటెడ్ ఇన్ డిఫరెంట్ వే యాజ్ ఇడా పింగళ అండ్ సుషుమ్నా.
0: కుడివైపున గాలి తీసుకున్నప్పుడు తీసుకోవటం, సో తీసుకుంటున్నాడు.
1: యు ఇన్హేల్ త్రూ వన్ నాస్ట్రిల్,
0: ఎడమ వైపున వదులుతున్నాడు. హమ్,
1: యు ఎక్సేల్ బ్రీద్ అవుట్ త్రూ అనదర్ నాస్ట్రిల్ ఆన్ ద లెఫ్ట్.
0: ఈ రెండు కూడా నువ్వు ఇడ్చి తీసుకునేటువంటి సమయంలో కొంతకాలము ఇక్కడ స్తంభించి ఉంటాది.
1: As inhalation exhalation take place, however,
0: ida
1: retained
0: ida pingala purakamu rechakamu,
1: one is inhalation, other is exhalation.
0: Madhyalo nilipinatundi kumbhakamu,
1: the retention of breath at the center is kumbhakamu.
0: Kalukune kumbhakamu rechakamu purakamani pranayamam kinda cheptunnaru.
1: This is called breathing exercise or pranayama.
0: Ee pranayama sambandhamainatundi sadanne atma sambandhamaina sadanlo unnaru.
1: All this breathing exercise pranayama
0: yama,
1: is not atmic cleansing.
0: Yama asana pranayamam pratyaharam dharana dhyanam samadhi. ఈ అష్టాంగ యోగములు యందు, ఈ యోగ విద్యలు యందు ఈ యొక్క కుంభకము రేచకము పూరకము చెప్తూ వచ్చారు.
1: ఇన్ దిస్ ఎయిత్ పార్ట్స్ ఆఫ్ యోగా దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ఇన్హలేషన్ ఎక్సలేషన్ అండ్ రిటెన్షన్ ఆఫ్ బ్రెత్.
0: పూరకము అంటే ఏమిటి? నింపుకోవటం, పూరించుకోవటము.
1: పూరక మీన్స్ ఫీలింగ్ ఇట్ అప్,
0: తీసుకోవటము.
1: యు ఇన్హేల్ బ్రీద్ ఇన్,
0: ఇంకా రేచకము వదలటము.
1: రేచకం ఎక్సలేషన్ బ్రీద్ అవుట్.
0: ఈ రెండింటికి నీ మధ్యలో కొంతకాలం దీన్ని నిలపటము.
1: ఇన్ బిట్వీన్ ది టూ యూ రిటైన్ హోల్డ్ ఆన్.
0: ఆ కుంభకమే భూమధ్య స్థానం అన్నారు.
1: దట్ ఈస్ ద సెంటర్ బిట్వీన్ ది టూ ఐ.
0: కనుక నీ దృష్టిని అక్కడ నిలుపుకొని ధ్యానం చేయమని చెప్పిన యోగులు చెప్తూ వచ్చారు.
1: యోగి సెడ్ దట్ యూ షుడ్ మెడిటేట్.
0: అనగా కేవలం ఈ స్థానం కాదు, ఆత్మస్థానము. అన్నిటికీ మూలాధారమైనటువంటి యొక్క ఆత్మ ఏదియో దానిపైన దృష్టి నిలుపుకోమని చెప్పారు. దీనికే ప్రయాగా అని పేరు పెట్టారు.
1: It is called prayaga.
0: Prayaga managa emi? Yamuna, Ganga, Saraswati. Saraswati. Moodu chernatundi sthanam undi.
1: Prayaga means where the three rivers, Ganga, Yamuna, Saraswati meet.
0: Ee moodu ekkada chertunnayi?
1: Where do they meet?
0: Bhumadhya sthanamlo. Anaga aatma daggara cheripothunnayi.
1: They merge there in atma.
0: Ganga.
1: Ganga.
0: Pavitramainatundi swartharahitamainatundi karmake Ganga ani peru pettadu Shankarulu varu.
1: The sacred selfless action is Ganga.
0: Yamuna.
1: Yamuna.
0: Idiye oka vidhamaina upasana kinda pettadu.
1: Yamuna is devotion, upasana.
0: Yamuna anaga Jamuna.
1: Yamuna, Jamuna.
0: Jamuna anaga bhakti marganiki moola karananga pettadu.
1: Jamuna stands for the path of devotion.
0: Jnanamu ade Saraswati.
1: Saraswati stands for knowledge, wisdom.
0: Adi kaadu antarvahini.
1: It is an inner current.
0: Kalukane ee bhakti jnanamunaku భక్తి కర్మలకు మధ్యలో జ్ఞానం అంతర్వాహినిగా పోతుంటుంది.
1: దేర్ఫోర్ ఫర్ ది పాత్ ఆఫ్ యాక్షన్ అండ్ డివోషన్ ద పాత్ ఆఫ్ విజ్డమ్ ఇస్ అండర్ కరెంట్ దట్ ఫ్లోస్ ఇన్ బిట్వీన్.
0: కనుక మనం ప్రయాగం చేరాలంటే టికెట్ తీసుకుని ఏదో ట్రైన్ లో ఏ కార్ లోనో ఏ దీంట్లో మనం ప్రయత్నం అవుతాము. అక్కడ ఆ విధంగా పోవడానికి వీలు కాదు.
1: యు గో ఆన్ పిల్గ్రిమేజ్ టు ప్రయాగ, వి మేక్ నెసెసరీ రిజర్వేషన్, వుడ్ లైక్ టు ట్రావెల్ బై ఫ్లైట్.
0: 200 సంవత్సరాల అప్పుడే మీరా కూడాను ఈ విధంగా తన భర్త ఇంటి నుంచి వెళ్లిపోమని చెప్పని రోసి వేసినప్పుడు ఆమె మనసుకు చెప్పింది, దేహానికి చెప్పలేదు ఆమె.
1: 200 ఇయర్స్ అగో వెన్ మీరా వాస్ నెక్డ్ అవుట్ ఆఫ్ ది ప్యాలెస్ బై హర్ హస్బెండ్, షీ అడ్రెస్డ్ యువర్ మైండ్ నాట్ టు ద

0: తీర్.
1: ఓ మైండ్ గో టు దట్ ప్లేస్ వేర్ గంగా అండ్ జమున మర్జ్ అండ్ మీట్.
0: అక్కడ ఆత్మ అనేటువంటి కృష్ణుడు అక్కడ ఉంటున్నాడు.
1: దేర్ వి ఫైండ్ కృష్ణ.
0: అక్కడ ఉన్నాడు.
1: వెర్ ఇస్ హి?
0: మోరమకుట పీతాంబర శుభి కుండల రజత శరీర్ చెలురేమన్ హే మన్ చెలురేమన్ వెళ్ళిపో గెట్ అవుట్ అని తక్షణమే టికెట్ కోసం ఏం ప్రయత్నం చేయలేదు గంగా యమున తీరానికి.
1: వెన్ హస్బెండ్ టోల్డ్ హర్ గెట్ అవుట్ హే మన్ మేక్ ఇన్ రిజర్వేషన్
0: గంగా యమున తీర్ చెలురేమన్
1: She commanded her mind to go to that place.
0: అది పవిత్ర హృదయం యొక్క పవిత్ర భావాలు అట్ట ఉంటుంటాయి.
1: దట్ ఈస్ ది సీక్రెట్ థాట్ అవుట్ ఆఫ్ ఎ సీక్రెట్ హార్ట్.
0: ఇలాంటి అద్వైత సిద్ధాంతాన్ని శంకరుల వారు బాల్యము నుండి యవ్వనం వరకు, యవ్వనం నుండి వృద్ధాప్యం వరకు సర్వులకును ఒకే అద్వైతాన్ని, ఏకాత్మ భావాన్ని బోధిస్తూ వచ్చాడు.
1: ద సేమ్ థియరీ ఆఫ్ నాన్ డ్యూయలిజం వాస్ టాక్ టు పీపుల్ ఆఫ్ ఆల్ ఏజ్ గ్రూప్స్, చిల్డ్రన్, యంగ్స్టర్స్ అండ్ అడల్ట్స్ అలైక్.
0: ఈ విధంగా దినదినానికి ఈ యొక్క అద్వైత సిద్ధాంతం అనేటువంటిది పెరిగిపోతూ వచ్చింది.
1: This non-dualism theory
0: అందరూ అంగీకరిస్తూ వచ్చారు.
1: Everybody started accepting this principle.
0: ఆ సమయం లోపల
1: at that time
0: గురు గోవింద అనగా గౌడపాద తిరిగి తాను కాశీకి వచ్చాడు. ఇలాంటి అద్వైత సిద్ధాంతాన్ని శంకరుల వారు బాల్యము నుండి యవ్వనం వరకు, యవ్వనం నుండి వృద్ధాప్యం వరకు సర్వులకును ఒకే అద్వైతాన్ని, ఏకాత్మ భావాన్ని బోధిస్తూ వచ్చాడు.
1: ద సేమ్ థియరీ

0: That time,
1: Guru Govindulu.
0: Guru Govinda.
1: Anaga Gaudapadulu.
0: Gaudapada.
1: Tirigi Tanu Kashiki Vachadu.
0: He also came to Kashi.
1: Tana Shishudainatuvanti Okka Shankaranu. పూర్వమంత శంకరా శంకరా అని పిలిచేటువంటి వారే శంకరాచార్యులు అనేటువంటి పేరు కడపట్లు వచ్చింది.
0: అర్లియర్ హీ వాజ్ అడ్రెస్డ్ హీ వాజ్ కాల్డ్ బై దిస్ నేమ్ శంకరా శంకరా.
1: అక్కడ కొంతవరకు శంకరుల వారిలో కొంత అపవిత్రం జరిగింది.
0: దేర్ వాజ్ అన్సీక్రెడ్ యాక్ట్ అట్ దట్ మోమెంట్.
1: ప్రతి పండితుని కూడా వాదించి వారిని అద్వైత సిద్ధాంతంలో ప్రవేశింప చేసుకుంటూ వచ్చాడు.
0: హీ ఆర్గ్యూడ్ విత్ ఎవ్రీ స్కాలర్ అండ్ కన్వర్టెడ్ హిమ్ టు అన్ అద్వైతిస్ట్.
1: మధ్య మార్గంలో
0: ఆన్ ది వే
1: ఒక పండితుడైనటువంటి వాడిని వాదించడానికి పోయినాడు.
0: హీ వాజ్ రెడీ టు ఆర్గ్యూ విత్ ఎ స్కాలర్ ఆన్ ద వే.
1: ఆ సమయం లోపల
0: ఎట్ ద టైమ్
1: తన భార్య పండితుని భార్య
0: ద వైఫ్ ఆఫ్ దట్ పండిట్ స్కాలర్
1: మీకు మొన్న చెప్పాను
0: భగవాన్ సెడ్
1: ఉభయ భారతి
0: ఉభయ భారతి
1: ఆమె గొప్ప వేదాంతురాలు.
0: హీఈస్ ఎ గ్రేట్ స్కాలర్ స్పిరిచువలిస్ట్.
1: కట్టగరిపోయి తన భర్త అనేటువంటి శంకరుడితో పోరాడినప్పుడు ఎవరు ఓడిపోతారో వారు సన్యాసం స్వీకరించాలి అని నేను చెప్పింది.
0: షీ డిసైడెడ్ హూమ్ సో ఎవర్ దట్ లూజెస్ ది ఆర్గ్యుమెంట్ షుడ్ బి ఎ రినన్షియంట్. దట్ వాజ్ హర్ డిసిషన్.
1: భర్తనే ఓడిపోయాడు.
0: హర్ హస్బెండ్ లాస్ట్ వాజ్ డిఫీటెడ్.
1: సన్యాసం తీసుకోవాలని చెప్పని శంకర్ వారు పట్టుబట్టాడు.
0: అండ్ శంకర వాంటెడ్ హిమ్ టు బి ఎ రినన్షియంట్.
1: ఆ ఉభయ భారత్ చెప్పింది.
0: ఉభయ భారతి సెడ్
1: శంకరా
0: శంకరా
1: నీకు సర్వధర్మంలో తెలుసును.
0: యు నో ఆల్ నార్మ్స్ ఆఫ్ ధర్మ.
1: నేను అర్ధాంగి.
0: ఐఎమ్ His
1: wife. బాడీలో హాఫ్ బాడీ నేను.
0: అండ్ హాఫ్ బాడీ ఆఫ్ మై హస్బెండ్.
1: నన్ను కూడా నీ ఓడించినప్పుడే ఆయన సన్యాసం తీసుకోవడానికి వీలవుతుంది. నన్ను ఓడించకుండా సన్యాసం తీసుకోవడానికి అర్హుడు కాదు అనింది.
0: మై హస్బెండ్ కెన్ నాట్ బి ఎన్ ఎసెటిక్ అంటిల్ అన్లెస్ యూ డిఫీట్ మీ బికాస్ ఐఎమ్ హిస్ హాఫ్ బాడీ.
1: సరే వాదించమన్నాడు శంకర్.
0: హి సెడ్ ఓకే ఆర్గ్యూ నౌ హి సెడ్.
1: ఆమె గృహస్థ ధర్మమైనటువంటి యొక్క కామశాస్త్రాన్ని ప్రశ్న వేసింది.
0: షీ క్వశ్చన్డ్ ఆన్ ది సర్టన్ థింగ్స్ ఆఫ్ హౌస్ హోల్డర్ స్టేట్.
1: శంకర్ల వారికి తెలియదు.
0: శంకర హ్యాస్ నో నాలెడ్జ్ ఆఫ్ ఎ హౌస్ హోల్డర్ లెవెల్.
1: అప్పుడు ఉభయ భారత్ దగ్గర ఒక నెల టైం తీసుకున్నాడు.
0: అండ్ హీ వాంటెడ్ వన్ మంత్ టైం.
1: ఈ క్వశ్చన్ కు ఆన్సర్ చెప్పడానికి నాకు ఒక నెల కావాలి అన్నాడు.
0: టు ఆన్సర్ క్వశ్చన్స్ హీ వాంటెడ్ వన్ మంత్ టైం.
1: ప్రయాణం అవుతూ పోతున్నాడు.
0: అండ్ హి వాస్ ప్రొసీడింగ్.
1: ఆ రాజ్యంలో కాశీ రాజు
0: దేర్ ద టైమ్ ది కింగ్
1: మరణించాడు.
0: హీ డైడ్.
1: మరణించేటప్పటికి కాశీరాజు డెడ్ బాడీని ఒక దగ్గర పెట్టారు.
0: ద డెడ్ బాడీ ఆఫ్ ది కింగ్ ఆఫ్ కాశీ వాస్ కెప్ట్ ఆన్ వన్ సైడ్.
1: ఇదే సమయం అనుకున్నాడు శంకర్ల వారు పరకాయ ప్రవేశము ఆ దేహంలో ప్రవేశించాడు.
0: యాజ్ ఇట్ వాజ్ ద రైట్ టైం శంకర హాస్
1: ఇక్కడ శంకర్ల వారి దేహంలో మరణించింది.
0: అండ్ ద బాడీ ఆఫ్ శంకర వాజ్ దేర్ ఆన్ ద అదర్ సైడ్.
1: రాజుగారి దేహంలో ప్రవేశించాడు.
0: హి హాస్ ఎంటర్డ్ ఇన్
1: రాజు బతికినాడని చెప్పని ఆ యొక్క ప్రజలందరూ చాలా ఆనందించి ఆ యొక్క శవాన్ని రాజభవన్లోకి తీసుకుని పోయారు.
0: ఎవ్రీబడి వర్ హ్యాపీ బికాస్ ఆఫ్ ద రిజరెక్షన్ ఆఫ్ ది కింగ్ హిస్ బ్రాట్ బ్యాక్ టు లైఫ్.
1: కానీ అక్కడ రాజు కాదు ఆ దేహంలో సంచరించేది శంకర్లే.
0: ఇన్ ఫ్యాక్ట్ ఈస్ నాట్ ద కింగ్ హూ ఇస్ మూవింగ్ అబౌట్.
1: రాజు ఉండినటువంటి గృహస్థాశ్రమంలో తాను కూడా ప్రవేశించాడు.
0: అండ్ హీ బికేమ్ ఎ హౌస్ హోల్డర్ సిన్స్ దెన్.
1: కనుకనే నీవు అపవిత్రుడైపోయినావు అని చెప్పని అతన్ని వెలుపలు పెట్టారు.
0: అండ్ దేర్ ఫోర్ ఇట్ వాస్ పాయింటెడ్ అవుట్ యూ హావ్ బికమ్ అన్సేక్రెడ్ బై బీంగ్ ఎ హౌస్ హోల్డర్ హావింగ్ ఎంటర్డ్ ద బాడీ ఆఫ్ ది కింగ్.
1: కూడా తాను అంగీకరించలేదు.
0: అండ్ హీ డిడ్ యాక్సెప్ట్ ఫర్ దట్ మ్యాటర్.
1: అప్పుడు తక్షణమే రాజు దేహాన్ని వదిలిపెట్టి ఈ యొక్క తిరిగి తన దేహంలో వచ్చి చేరిపోయి తిరిగి ఉభయ భారత్ దగ్గర పోయి సమాధానం చెప్పాడు.
0: ఇమ్మీడియట్లీ హస్ గివెన్ అప్ ద బాడీ ఆఫ్ ది కింగ్ అండ్ హస్ కమ్ బ్యాక్ టు హిస్ ఒరిజినల్ బాడీ అండ్ స్టార్టెడ్ రిప్లైయింగ్ ఉభయ భారత్.
1: ఈ విధంగా ఈమెకు సమాధానం చెప్పి కాశ్మీర్ కు ప్రయాణమయ్యాడు. కాశ్మీర్ పండితులు చాలా గొప్ప పండితుడు దిగ్గజాలం.
0: హీ ఆన్సర్డ్ అండ్ హీ వెంట్ టు కాశ్మీర్ వేర్ వీ ఫైండ్ గ్రేటెస్ట్ ఎక్స్పోనెంట్.
1: ఈ కాశ్మీర్ పండితులు చాలా గొప్ప వాళ్ళు.
0: ది కాశ్మీర్ స్కాలర్స్ ఆర్ వెరీ గ్రేట్.
1: ఆ కాలం లోపల అప్పుడు కేకేయ రాజు ఈ పండితులంతా పోషిస్తూ వచ్చాడు.
0: ఇట్ వాస్ కాశ్మీర్ కింగ్ హూ వాస్ టేకింగ్ కేర్ ఆఫ్ ఆల్ ది స్కాలర్స్.
1: కేకేయ రాజు అనగామి కైక తండ్రి.
0: ది కింగ్ ఆఫ్ కాశ్మీర్ ఇస్ ద ఫాదర్ ఆఫ్ కైకేయి.
1: కనుక ఆ పండితులను ఓడించాలని పోయాడు.
0: హీ వాంటెడ్ టు డిఫీట్ దెమ్ ఆల్.
1: ఎప్పుడు కాశ్మీర్ లో అతను ప్రవేశించాడో
0: ద మూమెంట్ హీ
1: కనుక దుర్గాదేవి కొండపై ఉన్నటువంటి ఒక దేవాలయంలో తలుపులు మూసుకున్నాయి.
0: The moment she and he stepped into the Kashmir, the doors of the temple of Kanaka Durga immediately closed.
1: ఎంత ప్రయత్నం చేసినప్పటికీ ఆ డోర్ తెరవలేదు.
0: విత్ ఆల్ ది ఎఫర్ట్ దే కుడ్ నాట్ ఓపెన్ ద డోర్.
1: పండితులందరూ పోయి అక్కడ అనేక విధములుగా కూడా స్తుతులు చేస్తున్నారు.
0: ఆల్ స్కాలర్స్ వెంట్ దేర్ టు ద టెంపుల్ అండ్ ప్రేయర్
1: ప్రార్థనలు సల్పుతున్నారు.
0: దే ప్రేడ్ అండ్ ప్రేయర్.
1: వేద శాస్త్ర ఇతిహాస పురాణ ప్రమాణం అంతా కూడా పఠిస్తున్నారు.
0: దే ఆల్సో రిసైటింగ్ ఆల్ ఇంపార్టెంట్ శ్లోకాస్.
1: కానీ ఏమి తెరవలేదు.
0: బట్ నథింగ్ హడ్ హ్యాపెన్.
1: కానీ వీరి భక్తి ప్రపత్తులకు ఆ శక్తి స్వరూపిణి అనేటువంటి కనకదుర్గ అశరీరవాణిగా ఒక వాక్కు చెప్పింది.
0: కనకదుర్గ ద గాడెస్ రిప్లైడ్.

0: by an ethereal voice.
1: శంకర్లు వారు చాలా గొప్పవారు.
0: శంకర ఇస్ గ్రేట్.
1: అతను ఇప్పుడు ఆచార్యుడు.
0: Now he is preceptor.
1: అనేక మంది శిష్యులైనారు కాబట్టి ఆచార్యుడు అయిపోయినాడు.
0: Since he has many disciples, now he is ఆచార్యుడు.
1: ఆచరించి తాను చేపించి వచ్చాడు.
0: Therefore that what he has been telling,
1: ఆచార్యుడే. కానీ అతనిలో ఒక మాలిన్యం చేరిపోయింది.
0: Now he is polluted to some.
1: ఆ మాలిన్యాన్ని తాను తరం కొట్టడానికి తగినట్టు ప్రయత్నం చేసినప్పుడే ఈ తలుపులు తెరుచుకుంటాయన్నాడు.
0: Then once he is free from that little pollution, unsacred act, then the door to the temple will open automatically.
1: అప్పుడు వరదేవత అస్తోస్తానని చెప్పేసేస్తూ వచ్చాడు.
0: అండ్ దెన్ హీ స్టార్టెడ్
1: ఈశ గిరీశ నరేశ పరేశ ప్రియశే భూషణభో సాంబ సదాశివ శంభో శంకర శరణం మేతవ చరణయుగం. ఈ విధంగా అనేక రకములుగా ప్రార్థిస్తూ వచ్చేసాడు.
0: దెన్ హీ స్టార్టెడ్ ఎక్స్టోలింగ్ ది డైటీ ది గాడెస్.
1: నేను పరకాయ ప్రవేశంలో పోయి రాజభవనం లోపల అనుభవించిన దోషమే.
0: It is my mistake to have entered into the body of the king.
1: దోష పరిహార నిమిత్తమై 11 దినములు ఈ యొక్క దీని లోపల నిద్రాహారం లేకుండా పానీయములు తీసుకోకుండా అక్కడ తపస్సు చేస్తూ కూర్చుని.
0: He has forsaken all the food and drink and undertook deep penance.
1: 12వ దినం తలుపు తెరుచుకుంది.
0: On 12th day the doors of the temple opened.
1: చూసారా శంకర్ల వారు అంత గొప్ప దీక్షను పూనిట్టుకున్నారు.
0: That was the strong determination of Shankara.
1: అందరూ స్వామిని ప్రేమించండి, ఈ ప్రేమ చేత సర్వము మీరు సార్థకమవుతుంది అన్నారు. ఎట్టి ప్రేమ? లౌకిక ప్రేమ కాదు. ఈ లౌకిక ప్రేమలో పోవటం చేతనే శంకర్ల వారు ఈ విధంగా ఇదైపోయింది దోషం.
0: They said that you love Swami. What type of love? It's not only love.
1: ఇష్టాపూర్వకంగా కాదు. ఈ యొక్క ఉభయ భారతికి జవాబు చెప్పాలి.
0: The teaching of Shankara is to answer ఉభయ భారతి.
1: అనగా ఆత్మభావంతో ప్రేమించటము ఏ విధమైనటువంటి దోషము ఉండదు.
0: When you start loving God with this feeling of the spirit of Atma,
1: దేహాభిమానంతో కాకుండా ఆత్మాభిమానంతో ప్రేమించటమే అదే నిజమైన ప్రేమ.
0: So you should not love with the body attachment, దేహాభిమాన, but you should love God in spirit, ఆత్మాభిమాన.
1: ఆత్మాభిమానము అది ఏ నిజమైనటువంటి ప్రేమ.
0: Actual love in spirit is
1: ప్రేమనే God.
0: That love is God.
1: Love is God. Live in love.
0: Love is God. Live in love.
1: అట్టి ప్రేమతో ఉన్నప్పుడు నీది శుద్ధి అవుతుంది. ఆ యొక్క ప్రేమ తత్వం కూడా నువ్వు చిత్తశుద్ధిగా మారిపోయింది.
0: When once you have that love, you will be pure, and that love also will be pure and unsullied.
1: వేద శాస్త్రంబులను నేర్పగలిగియున్న, పద్య గద్యంబులను పాడగలిగియున్న, చిత్తశుద్ధియు లేకున్న చెడును వాడు.
0: భగవాన్ సెడ్ యెస్టర్డే, వన్ మైట్ రిసైట్ వేద అండ్ వేదాంగాస్ రిపీటెడ్లీ.
1: ఈ వేదములు పురాణములు ఇవి కాదు ప్రధానములు.
0: నాట్ ది సేక్రెడ్ టెక్స్ట్ రిపీట్స్ అండ్ వేదాస్.
1: ఏమి చేసినా అది మంచిది.
0: విత్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్ వాట్ ఎవర్ యూ డూ దట్స్ గుడ్.
1: అది ఏ పవిత్రము,
0: దాట్ ఈస్ సేక్రెడ్.
1: అది ఏ దివ్యత్వము,
0: దాట్ ఈస్ డివైన్.
1: ఇది ఏ ఆత్మతత్వం,
0: దిస్ ఈస్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ.
1: కనుకనే ఏదో ఒక ఫలాపేక్షితంతో చేరటం కాదు.
0: నాట్ అప్రోచ్ విత్ సమ్ ఎక్స్పెక్టేషన్.
1: అది ఆత్మనే, ఇది ఆత్మనే అని ఆ విధమైన ఆత్మభావంతో ప్రేమించాలి.
0: వన్ షుడ్ హ్యావ్ ది ఫీలింగ్ ఆఫ్ ది స్పిరిట్ విచ్ ఇస్ వన్ ఇన్ ది సేమ్ ఇన్ ఎవ్రీబడి.
1: ఇది నిజమైనటువంటి యొక్క ప్రేమతత్వము.
0: దిస్ ఇస్ ట్రూ లవ్.
1: ఇట్టి ప్రేమతత్వాన్ని మనలో నింపుకొని శంకర్లు వారు యావత్ ప్రపంచానికి కూడాను ఈ అద్వైత సిద్ధాంతాన్ని ప్రబోధిస్తూ వచ్చారు.
0: సచ్ లవ్ ఫుల్ ఇన్ హిస్ హార్ట్ హీ స్టార్టెడ్ ప్రాపగేటింగ్ టీచింగ్ ద వేదాంత ఆఫ్ నాన్ డ్యూలిజం.
1: కట్టగలప్పటికి ఇంకా ఈ పిల్లలకంతా, యువకులైనటువంటి వారికంతా ఇంకా కఠినంగా చెప్తూ వచ్చాడు.
0: అండ్ he spoke rather harshly to youngsters also.
1: Neeru kevalamu deeni vishayam telisinanta maatrame cheppinanta maatrame virakti raadu naaku telusunu.
0: Bhagavan knows pretty well on listening to the discourse will not develop detachment so easily.
1: Oka pedda businessman,
0: there is a very big businessman,
1: prati dinamu kudanu
0: every day
1: పారాయణం కోసమని అంటే భగవత్ యొక్క సమావేశాల కోసం ప్రయత్నం దినం పోతూ ఉండేటువంటి వాడు.
0: యూస్ టు అటెండ్ టెంపుల్స్ అండ్ లిసన్ టు ది డిస్కోర్సెస్ ఎవ్రీ డే.
1: గొప్ప పండితుడైనటువంటి వాడు, గొప్ప శ్రవణానందంగా కూడాను ఆ యొక్క వేదాంతాన్ని బోధిస్తూ వచ్చాడు.
0: దట్ స్కాలర్ ఓవర్ దేర్ ఇన్ ద టెంపుల్ టీచెస్ ఇన్ ఎన్ ఎక్సలెంట్ వే.
1: అప్పుడు చెప్పాడు పబ్లిక్ లోపల.
0: దేర్ హీ సెడ్ ఇన్ పబ్లిక్,
1: ఈ సప్తాహం పూర్తి అయ్యేంత వరకు కూడాను అందరూ ఉండాలి, వినాలి. పూర్తి విన్న తర్వాతనే ఇది పూర్ణమదం, పూర్ణమిదం, పూర్ణాత్మునముదచ్చితే
0: దెన్ పండిట్
1: పూర్ణమవుతుంది అన్నాడు.
0: ద పండిట్ సెడ్ యూ షుడ్ లిసన్ టు ది టాక్స్ ఆల్ ది 7 డేస్ కంప్లీట్లీ వితౌట్ ఫెయిల్ సో హెస్ టు డిరైవ్ ఫుల్ బెనిఫిట్.
1: 5 దినాలు జరిగింది.
0: 5 డేస్ పాస్.
1: ఆరో దినము,
0: 6th day,
1: ఈ యొక్క బిజినెస్ మ్యాన్ ఎక్కడికో అర్జెంట్ గా పోవలసినటువంటి పని ఏర్పడింది.
0: బిజినెస్ మ్యాన్ హ్యాడ్ టు లీవ్ ది స్టేషన్ ఆన్ అన్ అర్జెంట్ వర్క్.
1: అప్పుడు తక్షణమే తన కుమారుని పిలిచాడు.
0: ఇమీడియట్లీ సమన్ హిస్ సన్.
1: బాబు అనుకో చూడు, 7 దినాలు అందరూ అటెండ్ కావాలని చెప్పాడు. అప్పుడే దీని ఫలితం మనకు చిక్కుతుందని చెప్పాడు.
0: హీ సెడ్ వీ మస్ట్ నెసెసరీ అటెండ్ ఆల్ ద 7 డేస్ టు డిరైవ్ ఫుల్ బెనిఫిట్.
1: కాబట్టి ఈనాడు నీవు వెళ్ళు ఆ పారాయణకు,
0: Today you attend the talk.
1: They are
0: tomorrow I will come. Only one day you attend.
1: చెప్పాడు.
0: He said.
1: కాని మరి తిరిగి బెడ్రూమ్ లో పోయాడు.
0: But he went into the bedroom.
1: మరి ఆ పండితులంతా కూడాను చాలా వేదాంతాన్ని అంతా విరక్తిగా చెప్తున్నాడు. దేహాన్ని చాలా చులకనగా చెప్తున్నాడు. మీరు ఈ విధమైన దీంట్లో ప్రయత్నం చేయకూడదు, సంసారంలో మునగకూడదు, ఇంత వైరాగ్యాన్ని బోధిస్తున్నాడు. ఇంకా నా కొడుకు వింటే వాడు వైరాగ్యం అవుతాడు ఏమో అనుకున్నాడు.
0: He was just thinking in his bedroom, what will happen if his son is to listen to the talks based on renunciation and detachment and considering the body as mean and low, what will happen to his son?
1: పండితుని దగ్గరికి వెళ్ళాడు.
0: Again he went to the scholar.
1: పండిత,
0: he said, oh scholar,
1: రేపటి దినం మా కుమారుడు పంపిస్తున్నాను.
0: Tomorrow I am sending my son.
1: తీవ్రమైన వైరాగ్యాన్ని బోధించకండి.
0: Don't teach detachment tomorrow.
1: ఈ ప్రాపంచికం పైన చేసినటువంటి రాగాలను అభివృద్ధి పరిచినటువంటి బోధన చేయండి అన్నాడు.
0: Teach that so that everything will draw you, attract you in this world.
1: మీ ఒక కొడుకు కోసం నేను ఈ వేదాంతాన్ని మానివేసుకోవటమా?
0: For your son, why should I change my talk? His scholar said.
1: అప్పుడు చెప్పారు శెట్టి గారు.
0: Then he said,
1: మీరు ఆరు దినాలు విన్నారు.
0: ఓ బిజినెస్మెన్,
1: మీకు ఎంత వేదాంతం వచ్చింది, ఎంత త్యాగం వచ్చింది మీలో?
0: To what extent you
1: ఒక్క దినంలో నీ కొడుకు విన్నంత మాత్రం త్యాగం వస్తుందా?
0: Just for one day.
1: రాదు రాదు రాదు.
0: Just for one day you'll not. జన్మ జన్మాంతర సంసారం
1: అనేటువంటిది నిండి ఉండినటువంటి ఈ పెద్ద పర్వతం వంటి ఈ యొక్క పాపములు ఎత్తు పోలికి తొలగిపోతాయి.
0: All the sins accrued from the past lives are still held on.
1: సులభంగా తెగేటువంటిది కాదు.
0: It's not that simple to develop.
1: కనుకనే దీనిని తోమి తోమి తోమి తోమి ఈ పిల్లలలో ఒక గొప్ప వైరాగ్యం తెప్పించాలని దీక్షిత పట్టాడు ఆ యొక్క శంకర్ల వారు.
0: శంకర్ డిటర్మైన్డ్ దట్ ఎవ్రీ పర్సన్ షుడ్ బి పాలిష్డ్ again and again so as to come out with
1: అప్పుడు నిత్యము దాన్ని ఉపయోగించుకోవడానికి వీలవుతుంది.
0: Then we can make use of that.
1: ఉపయోగించి నిత్యము ఉపయోగించుకునే పాత్ర ప్రతి దినము తోమల్సిందే.
0: A vessel that we make use of it every day must be cleaned every day.
1: ఎప్పుడు పెద్ద పెద్ద పాత్రలంతా పెండికి ఉపయోగిస్తారు చూడు, అది మాత్రం సంవత్సరానికి ఒకసారి తోమితే చాలు.
0: But big vessels which are used at wedding times are cleaned once in a year.
1: నిత్యము ఉపయోగించుకునేటువంటి టంబ్లర్స్ ఎప్పుడు కడుగుతూనే ఉండాలి.
0: Those of the daily use must be cleaned every
1: day. అదే రీతిగా ఈ యవ్వనం అనేటువంటి ఈ దేహమును నిత్యము తోముతూనే ఉండాలి.
0: This youth stage we should clean every day.
1: అది ఆ విధమైనటువంటి బోధనలు చేస్తూ శంకర్ల వారు యువకులకందరికీ ఒక విధమైనటువంటి వైరాగ్యాన్ని ప్రబోధిస్తూ వచ్చారు.
0: That was the teaching of Shankara, the principle of detachment.
1: ఈ వైరాగ్యం అంటే ఏమని అనుకున్నారు మీకు తెలుసునా?
0: You know what vairagya is?
1: పూర్వం చెప్పాను.
0: భగవాన్ సెడ్ అదర్ డే,
1: తిన్న అన్నం కక్కిన తరువాత,
0: ఆఫ్టర్ ది ఫుడ్ పార్ట్ టేకెన్ ఇస్ వామిటెడ్ అవుట్,
1: ఈ కక్కిన అన్నాన్ని ఎవడైనా తినడానికి ప్రయత్నిస్తాడా?
0: విల్ ఎనీ వన్ బి రెడీ టు ఈట్ దట్ వామిటెడ్
1: ఫుడ్? కక్కిన అన్నం పైన ఎంత తీవ్రమైనటువంటి ఒక ఇది వస్తుందో విరక్తి, ఆ విధంగా రావాలి విరక్తి.
0: Just as you'll be disgusted with the humans, that food which is vomited out,
1: I
0: should have that spirit of detachment.
1: Try anukunte dry aipothundi.
0: We should never say I shall try, because when you say try, it becomes dry.
1: Must do.
0: Bhagavan says, don't say I will try, you must do.
1: Meekosame.
0: For your own benefit.
1: Ee jagattunandu vacchetundi sukham emi ledu.
0: There's no happiness out of this world.
1: Ee jagattunandu kaligetundi aanandam emi ledu.
0: There's no bliss in this world.
1: Enta aanayamo aanandam kaliginappudiki okka naadiki tejinchi povasindi.
0: You may have lot of happiness, but you have to
1: keep up on your daivam maatrame gattiga pattukovasindi.
0: You should catch hold of God.
1: Atane nitya satyamainatti yokka aaradhakudu.
0: He is eternal truth.
1: Adi nitya satyamainatti aaharamu.
0: That is the true food.
1: Atti daivatvanni meeru pattali.
0: And we should be strong enough in respect of the divine.
1: Adiye our determination.
0: We should develop the
1: strong determination.
0: Strong determination.
1: Chala pattudalato pattali.
0: We should have strong determination.
1: Appude dani teginatvanti oka phaltam kudana manaku labhyam avutundi.
0: Then we'll get the appropriate result.
1: Kevalam vadaltam teeskotam vadaltam ee vidhanga untundakoddu.
0: It's not something like giving up and accepting later.
1: Kanu okka thuri vadalna valle pettindi ayipoyindi.
0: When once it is given up, that's all, end of the matter.
1: అతి తీవ్రమైనటువంటి భావాన్ని హృదయంలో పెట్టుకున్నప్పుడే దైవత్వం మనలో ఆవిర్భవిస్తాడు.
0: Then once we have the strong determination,
1: actually సత్యం సత్యం సత్యం,
0: you will certainly understand this is the truth and truth alone.
1: కనుక శంకరుల యొక్క వైరాగ్యము జగత్తునకు ఎంతనో ఉపకారం చేస్తూ వచ్చింది.
0: The principle of detachment taught by Shankara helped this world.
1: ఈనాటి అద్వైత సిద్ధాంతం అనేటువంటిది అందరూ పండితులు బోధిస్తున్నారే కానీ వారెవరు నడుచుకోవటం లేదు.
0: ద థియరీ ఆఫ్ నాన్ డ్యులిజం ఇస్ టాట్ బై స్కాలర్స్ బట్ దే డోంట్ నో ఇన్ రియాలిటీ.
1: నడుచుకోవాలి.
0: దే షుడ్ కండక్ట్ దెమ్సెల్వ్స్.
1: కేవలం వాక్ తో మనం బోధించినంత మాత్రమే చాలదు.
0: ఇట్స్ నాట్ ఎనఫ్, ఇట్స్ మియర్లీ
1: శరీరంతో దాన్ని ఆరాధన చేయాలి.
0: ద బాడీ షుడ్ నెసెసరీ
1: త్యజించాలి.
0: అండ్ వీ షుడ్ గివ్ అప్ ది మైండ్.
1: అది ఏ నిజమైనటువంటి వైరాగ్యం.
0: దాట్ ఈస్ ట్రూ డిటాచ్మెంట్.
1: అది కేవలం సత్య జ్ఞానం అనంతంతో వస్తుంది.
0: దట్ విల్ గెట్
1: దైవం సత్యం.
0: గాడ్ ఈస్
1: జ్ఞానం సత్యం.
0: విజ్డమ్ ఇస్
1: అంత అనిత్యం.
0: Everything is ephemeral.
1: Satyajnanam anantam brahmatattvam.
0: Therefore, God is infinite. God is wisdom. God is

0: బుర్రు మనుచు జీవుండను పిట్ట బొట్ట బొమ్మను విడిపోగా బర్రున నీడిగిన కర్ర బొమ్మ ఇది సర్రన బయటికి లాగెదరే అన్నట. ఈ యొక్క జీవత్వం అనేటువంటి యొక్క అంశతత్వం అనేటువంటి యొక్క ఈ పక్షి ఈ దేహము నుండి విడిపోయిన తక్షణమే దీనిని కాలు బట్టి బయటికి లాగివేస్తారు.
1: ఇఫ్ ది బర్డ్ ఆఫ్ లైఫ్ ది బర్డ్ ఆఫ్ జీవ రన్స్ అవే లీవ్స్ దిస్ బాడీ అండ్ గోస్ అవుట్ ఇమీడియట్లీ దిస్ బాడీ బికమ్స్ ఎ స్టిక్ అండ్ ఇస్ సింప్లీ పుల్డ్ అవుట్ అండ్ థ్రోన్ అవే.
0: తాను ఎంతో ప్రేమతో కట్టుకున్నటువంటి భవనం నందు కూడా తనను పండబెట్టారు. ముఖ్యమైనటువంటి దేహమును ఆధారం చేసుకుని కేవలం దేహమే నేననేటువంటి విర్రవీగేటువంటి యొక్క వెర్రితలకు ఎవ్వరు కూడా జవాబు చెప్పండి. మీరు దేహము కాదు, మీరు మనసు కాదు,
1: యూఆర్ నాట్ ది మైండ్,
0: మీరు బుద్ధి కాదు,
1: యూఆర్ నాట్
0: మీరు చిత్తము కాదు. ఆ దైవత్వం అనేటువంటిది మీలో అణగమణిగి ఉన్నటువంటి దాన్ని ఆవిర్భవింప చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి.
1: యూ షుడ్ మేక్ ఎన్ అటెంప్ట్ టు బ్లాసమ్ ది డివినిటీ దట్ ఇస్ ఇన్ యూ.
0: ప్రయత్నం ద్వారా ఎంతైనా మనం సాధించడానికి వీలవుతుంది.
1: బై ఎన్ ఎఫర్ట్ యూ కెన్ డూ ఎనీథింగ్.
0: కనుకనే సాధనమున పలు సమకూరు ధరలో ఉన్నారు.
1: దట్ ఇస్ వై ఇట్ హెస్ బిన్ సెడ్ by effort you can get and acquire anything that you want.
0: Egaradaniki prayatnam chesthe enta dooramaina kuda nu pothundi pachi.
1: The bird if it makes an attempt to fly it can go any distance.
0: Ishtam lekapothe inchaina munduku sagadu.
1: If it does not want to do it it cannot move even an inch.
0: Kanukani ee manavattam aneetundi danni konni prayatnamula dwara manam sadinchi పరమాత్మ తత్వాన్ని మనము గుర్తించుకోవటానికి తగిన కృషి జరపాలి.
1: సో త్రూ ఎఫర్ట్ అండ్ త్రూ సాధన బై మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు రికగ్నైజ్ డివినిటీ ఇన్ దిస్ హ్యూమన్ నేచర్
0: ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క మానవుని ఎందున్నటువంటి ఈ జగత్తునందున్నటువంటి ఈశ్వరత్వాన్ని కొంతవరకు తెలుసుకునే నిమిత్తమై ఇట్టి సమావేశములు ఇట్టి సనాతన ధర్మములు పవిత్రమైనటువంటి యొక్క మార్గములను మనం అవలంబించుకునే నిమిత్తమై ప్రాచీనులు అనేక విధమైనటువంటి మార్గములు నిరూపిస్తూ వచ్చారు.
1: In order to recognize this sacred aspect of Ishvara, our ancients have designed many methods like these congregations and like Sanatana Dharma. Several paths have been given to us by our ancients.
0: ee sanatana dharma anetundi kevalamu manavuni tho paatu netanu needaga jantapachiga taanu aavirbhavistu vachindi.
1: This sanatana dharma has always been coming with us from time immemorial as the shadow accompanies every object.
0: Sarvajana సమ్మతమైనటువంటిది సనాతన మతము.
1: ది సనాతన రిలిజియన్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ అక్సెప్టబుల్ టు ఆల్
0: మానవత్వాన్ని వికసింపజేసేటువంటిది సనాతన ధర్మము.
1: సనాతన ధర్మ ఇస్ వన్ విచ్ బ్లాసమ్స్ ది హ్యూమన్ క్వాలిటీస్.
0: మానవత్వంగా నిరూపించినటువంటిది సనాతన ధర్మం.
1: సనాతన ధర్మ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ ఎస్టాబ్లిష్డ్ ది హ్యూమన్ క్వాలిటీ.
0: కనుకనే ఈ సనాతన ధర్మమును సర్వులు కూడా ఆచరించి సర్వేశ్వరానికి ఆయనకి పాత్రలు కావాలనే ఉద్దేశంతోనే ఈ సమావేశాన్ని మనము చేరుకున్నాం.
1: విత్ ది ఇంటెన్షన్ దట్ ఆల్ పీపుల్ షుడ్ అక్సెప్ట్ దిస్ సనాతన ధర్మ అండ్ ఆల్ పీపుల్ షుడ్ బి ప్రమోటెడ్ ఇన్ దర్ డిజైర్ దిస్ కాంగ్రిగేషన్.
0: అయితే నేను మానవుడను అనేటువంటి భావం ఉండినంత వరకు కూడాను ఈ మానవత్వానికి సంబంధించినటువంటి యొక్క నిబంధనలు శాసనములు మనం కొంతవరకు ఆచరించక తప్ప నేను మానవుడను మానవుడను అనేటువంటి భ్రాంతి ఉండినంత వరకు కూడాను దైవాన్ని మానవ రూపమునందే చూడాలి.
1: So long as you have the illusion that you are a human being, you can see God only in human form.
0: Varaka roopamulo daivatvanni darshinchadaniki veelu kaane kaadu.
1: It is not possible at all for you to have a vision of the Lord.
0: Kaaranam emanaga neelo manavattvam anekuntide neelo aadirbhavistundali.
1: The reason for that is it is the human form and the human nature that
0: ye naadu nee hrudayamulandu nenu manavudanu kaadu anekunti bhavamu నిన్ను వదిలిపోవును ఆనాడే దైవత్వం అనేటువంటి సాక్షాత్కరిస్తుంది.
1: దట్ డే వెన్ యూ కెన్ గెట్ రీడ్ ఆఫ్ దిస్ ఇల్యూషన్ దట్ యు ఆర్ ఓన్లీ ఏ హ్యూమన్ బీయింగ్
0: అంతవరకు నీవెన్ని గ్రంథములు చదివినప్పటికీ కేవలం తెలివితేటలు పెంచుకునవచ్చునే కానీ దైవత్వం అనేటువంటిది నీలో ఏమాత్రం కూడాను ఆవిర్భవించదు.
1: టిల్ దెన్ హౌఎవర్ మెనీ టెక్స్ట్స్ యు మే రీడ్ యు కెన్ ఓన్లీ ప్రమోట్ యువర్ ఇంటెలిజెన్స్ అండ్ నాలెడ్జ్ బట్ యు కెనాట్
0: అనేక మంది గ్రంథములు చదువుతూ చదువుతూ చదువుతూ ఉంటుంటారు.
1: మెనీ పీపుల్ కీప్ ఆన్ రీడింగ్ టెక్స్ట్స్.
0: ఈ గ్రంథముల ద్వారా తెలివితేటలు ఎంతైనా కూడా పెంచుకోవచ్చు.
1: త్రూ దీస్ టెక్స్ట్ యూ కెన్ ప్రమోట్ యువర్ ఇంటెలిజెన్స్.
0: కానీ ఆధ్యాత్మికమైనటువంటిది వానిలో ఏమాత్రం అణుమాత్రమైన కూడా ఆ అభివృద్ధి కాదు.
1: బట్ ఇన్ దెమ్ స్పిరిచువాలిటీ విల్ నాట్ గ్రో ఈవెన్ టు ఎ స్మాల్ ఎక్స్టెంట్.
0: గ్రంథములను చదివిన తరువాత మనలో కొంత ఆచరణ కూడా అత్యవసరంగా మనము అభివృద్ధి పరచుకోవాలి.
1: After reading the texts, we should recognize that we have to practice what we have read in the text.
0: కంట శోషణ కలిగించేటువంటి ఉపన్యాసములే మనం ఆధారంగా తీసుకుని ఆశిస్తున్నామే కానీ అనుష్ఠానం అనేటువంటిది పక్కకు నెట్టుతున్నాం.
1: We are only giving attention to people who give lectures using their throat, but practice is being kept aside by us.
0: అనుష్ఠానం అత్యవసరం.
1: ప్రాక్టీస్ ఇస్ ఎసెన్షియల్.
0: నీవు దానికి తగినటువంటి యొక్క సాధనలు చేయక ఎన్ని గ్రంథములు చదివితే ఏమి, ఎన్ని విధమైనటువంటి యాత్రలు చేస్తే ఏమి, ఎంత గొప్పవారిని నీవు దర్శిస్తే కూడాను ఏ విధమైనటువంటి ఫలితము లభించదు.
1: Without putting into practice what you get from the texts, it is no use reading texts, it's no use making pilgrimages.
0: Manasika parinamam jaragali,
1: transformation of the mind should happen.
0: ఏనాడు మానసిక పరిణామం జరుగునో ఆ నాడే ఆధ్యాత్మిక పరిణామం కూడా లభిస్తుంది.
1: When the transformation of the mind takes place, that day your spiritual aspect will change.
0: కనుక మనము ఇలాంటి సత్యాన్ని కొంతవరకు గుర్తించుకొని ఈ సాధనలు కూడా నువ్వు సలుపుతూ సమావేశాల్లో నిర్ణయించే యొక్క విషయాలను చూచా నచ్చుకోవడానికి ప్రయత్నించాలి.
1: Performing such sadhana, recognizing, you must try, make an effort to forget the decisions that have been made in the congregations.
0: సత్య సాయి సంస్థలకు కొన్ని విధమైనటువంటి యొక్క నిబంధనలు అనగా శాసనములను ఈనాడు మనము నిర్ణయించుకున్నాము.
1: Today we have decided to accept certain regulations and controls for the Satya Sai organization.
0: ఈ యొక్క శాసనములు ఈ నిబంధనలు ఎందుకోసము, ఆధ్యాత్మిక మార్గానికి కూడా కొన్ని నిబంధనలు అవసరమా అని కొంతమంది ఊహిస్తూ ఉంటారు.
1: Some people ask a question, for the spiritual path also are regulations and controls necessary?
0: దీనికి చిన్న ఉదాహరణ,
2: కేవలం నీరు పోసి పోషించినంత మాత్రం మొక్క అభివృద్ధికి రాదు.
1: The plant would not grow just by watering it.
0: దానికి ఇతర మృగముల ద్వారా కొంత అవాంతరము జరగకుండా దానికి కొంత కంచె కట్టి కాపాడుకోవాలి.
1: We will also have to give it a fence so that it is not damaged by external sources.
0: ఆ మొక్క వృక్షమైన తర్వాత మనకు కంచె అక్కర్లేదు.
1: When that grows into a tree, we do not have to have a fence.
0: అదే విధముగానే మనలోనిటువంటి ఆధ్యాత్మిక మొక్క అనేటువంటి దాన్ని మనం నాటుకున్నాం.
1: In the same manner, we have planted the spiritual plant as a small plant.
0: దీనికి ఈ ప్రపంచమందు అనేక రకమైనటువంటి అవాంతరములు దీన్ని చేర్పడానికి ప్రయత్నం చేస్తుంటాయి.
1: In this world, there are so many things which are dangerous to the survival.
0: దీనిని కాపాడుకునే నిమిత్తమై కొన్ని నిబంధనలు అనేటువంటి కంచె మనం కట్టుకోవాలి.
1: In order to protect this plant of spirituality, we have to have some kind of regulations.
0: ఇది పూర్తి పెరిగి పెద్దయి ఫలించినటువంటి సమయంలో మనకి ఈ నిబంధనలు అక్కర్లేదు.
1: When this grows into adulthood and becomes big, then the fence.
0: అప్పటికి నీవు సర్వసంగ పరిత్యాగి కావచ్చును.
1: By that time you can give up everything.
0: కానీ సర్వసంగ పరిత్యాగి కాక పూర్వము ఈ విధమైనటువంటి యొక్క నిబంధనలు నీవు ఆచరించకుండా ఉండినా నీకు ఏమాత్రం కూడా దీని అభివృద్ధి చెందదు.
1: But if you have not grown to that stage, if you do not accept regulations as a fence, you will not have the fruit.
0: ఇక్కడ మనము బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని భావిస్తున్నాము.
1: Here we are expressing the feeling brothers and sisters.
0: మన సత్య సాయి సంస్థల యందు బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్ ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్ అని ప్రత్యేకమైనటువంటి ఒక నిబంధనలు ఒక విశ్వాసంతో మనం జరుపుతూ వస్తున్నాం.
1: వీఆర్ కండక్టింగ్ అవర్ సత్య సాయి ఆర్గనైజేషన్స్ విత్ డిస్టింక్టివ్ ఫీచర్ నేమ్లీ బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్ అండ్ ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్.
0: కనుక అమెరికాలో ఉండినా కానీ అతను నీ బ్రదరే, జర్మనీలో ఉండినా నీకు బ్రదరే, జపాన్ లో ఉండినా నీకు బ్రదరే, రష్యాలో ఉండినా నీకు బ్రదరే.
1: సో వెదర్ వన్ ఇస్ ఇన్ అమెరికా ఆర్ జర్మనీ ఆర్ జపాన్ ఆర్ రష్యా, హీ ఈజ్ యువర్ బ్రదర్.
0: కానీ ఈ బ్రదర్స్ బ్రదర్స్ అనేటువంటి దాంట్ లోపల అమెరికాకు ఒక రూల్స్, జపాన్ కు ఒక రూల్స్, రష్యాకు ఒక రూల్స్ అనేటువంటి దాన్ని మనం పెట్టుకోకూడదు.
1: సో in this aspect of being brotherhood of man, those who are in America, Germany or Russia, they should not have separate brothers.
0: Sai santati ainatundi ee brothers andaru kodunu oke marganni avalambinchali.
1: Thus this entire family, the children of Sai, who are all brothers, should adopt one path.
0: Kontha mandi paschatyulu memu aada maga rendu kalisi mem bhajan chestuntamu, ప్రత్యేకంగా ఆడవారు వేరు మగవారు వేరు ఉండడానికి వీలు కాదు, ఇది మా సాంప్రదాయము, మా మొదలు నుంచి వచ్చినటువంటి కల్చరు అని వాళ్ళు చెప్తూ ఉంటారు. ఆ కల్చర్ ను మార్చుకోవాలి. అది మార్చినప్పుడే నీవు భక్తులు అవుతారు. కానీ నా కల్చర్ నా కల్చరే అని నీవు పోతుంటుంటే నీవు ఏనాటికి నీవు భక్తుడు కావు.
1: సమ్ వెస్టర్నర్స్ ఆర్గ్యూ దట్ మెన్ అండ్ విమెన్ షుడ్ సిట్ టుగెదర్ అండ్ పెర్ఫార్మ్ ది భజన్ అండ్ దే సే దట్ ఈస్ అవర్ ట్రెడిషన్ దట్ ఈస్ అవర్ కల్చర్. But the fact is, so long as you talk of your culture and stick to it and do not change, you do not become a devotee.
0: ఇక్కడ కొన్ని మన పాత పద్ధతులు ఉన్నాయి. ఇప్పుడు నువ్వు భారతీయులు కాని విదేశీయులు కాని కొన్ని అనవసరమైనటువంటి పద్ధతులు మనం త్యజించాలి.
1: Here some of the old customs which are useless and which have no meaning, we have to give them up.
0: ఇది ఆధ్యాత్మిక మార్గం.
1: This is the spiritual path.
0: Chanchalam hi manakrishna pramadi balavadrudamani mahaveerudainatunte surudainatunte arjunude ee manasunu nenu arikattukolenu antunnadu.
1: The great hero Arjuna told Krishna, I am unable to control my mind.
0: Kanuka ee manasu oka pichikoti vantidi.
1: Your mind is like a mad monkey.
0: ఈ కోతిని మనం అరికట్టుకోవడానికి కొన్ని విధమైనటువంటి నిబంధనలు మనం కఠినమైనట్టుగా మనం సాధించాలి.
1: టు కంట్రోల్ దిస్ మ్యాడ్ మంకీ వి విల్ హావ్ టు యాక్సెప్ట్ సమ్
0: హార్డ్. ఇంతే కాకుండా సమితి కానీ స్టడీ సర్కిల్ కానీ సేవాదళములకు కానీ ఏమాత్రం ఒకదానికోటి సంబంధ బాంధవ్యం లేకుండా ఎవరికి వారు మేము జరుపుకుంటూ పోవాలని కొంతమంది ఆశిస్తుంటారు.
1: Not only this, some people want to have the samiti, the sevadal or the study circle as if they are independent of each other and no connection between them.
0: ఇది సరైనటువంటిది కాదు.
1: This is not the right thing.
0: అన్నింటికీ సంబంధం అనేటువంటిది ఆ లింక్ ఉంటుండాలి.
1: There must be a close link between all these components.
0: చిన్న ఉదాహరణ.
1: There is a small example.
0: ఇది సేవా సమితి.
1: This finger is the సేవా సమితి.
0: ఇది మహిళా విభాగం.
1: The next finger is the Mahila Vibhag.
0: ఇది సేవాదళము.
1: The middle finger is the సేవాదళము.
0: ఇది బాలవికాసం.
1: This finger is the బాలవికాసం.
0: ఇది భజన మండలి.
1: The last one is the భజన మండలి.
0: ఈ ఐదు ఒకదానికొకటి తెగొట్టేస్తే ఏముంటుంది ఇక్కడ?
1: If these five are chopped off and made independent, what remains?
0: ఈ ఐదు కలిసి పనిచేసినప్పుడే ఒక కార్యాన్ని మనం సాధించగలం.
1: ఇట్స్ ఓన్లీ వెన్ ఆల్ దీస్ ఫైవ్ వర్క్ టుగెదర్ కెన్ వి అచీవ్ ఎ టాస్క్.
0: కనుక ఇక్కడ అన్నింటికి కూడాను మన సమస్యలకంతా కూడా ఈ దేనికి అది ప్రత్యేకమైనటువంటిదిగా విభజించడానికి ఏమాత్రం కూడా వీలు కాదు.
1: హియర్ ఇన్ ఆల్ అవర్ ఆర్గనైజేషన్స్ టు థింక్ దట్ ఈచ్ కంపోనెంట్ క్యాన్ బి ఇండివిజువల్ అండ్ ఇండిపెండెంట్ ఇస్ నాట్ పాసిబుల్.
0: ఇవన్నీ కూడా ఒక సముద్రంలో చేరినటువంటి నదుల వంటివిగా ఉంటుండాలి.
1: దే షుడ్ బి లైక్ ది మెనీ రివర్స్ విచ్ గో అండ్ జాయిన్.
0: సముద్రంలో చేరక పూర్వము వేరు వేరు రూపనామములు ధరించి ఉంటుంటాది నదు.
1: The rivers have different forms and names before they merge into the ocean.
0: Tana ruchi kudanu pratyekanga untadi.
1: The taste of the river is also different.
0: Kani samudramlo kudina tachaname roopa nama ruchulanu kudanu kolpoyi samudram yokka roopa nama ruchine anubhavistuntadi.
1: But once they merge into the river, they lose the distinctive name and form and they get the taste of the ocean itself.
0: Kanuka sarva deshiyulu kudanu saayi yokka aasayam lopala ekamai povali.
1: So all citizens of different countries in the matter of the Divine Sai, they should become one.
0: ఇక్కడ మరికొన్ని సందేహాలంతా కూడా కొంతమందికి కలత పెడుతూ ఉంటారు.
1: Here, some people are being troubled by some doubts.
0: ఇంటర్నేషనల్ అనేటువంటి దీంట్లో లోపల మనము యావత్ ప్రపంచం యొక్క సత్యసాయి సంస్థల యొక్క కార్యకర్తల యొక్క భావాలను కొంతమంది చక్కగా అర్థం చేసుకోవటం లేదు.
1: Here, in the international aspect of the organizations, some of the office bearers are not understanding the essentials.
0: World Council anetunte vaari yokka sambandha bandhavyanni kodanu vaaru chakkaga gurtinchatam ledu.
1: They are also not recognizing the type of connection with the World Council they should have.
0: Konni konni deshamulaku pratyekinchinatunte okka pratinidhini manam niyaminchukovalani prayatnam chestunnam.
1: We are making an attempt to have some individual person who will be the leader.
0: Ee pratinidhini ye reetiga niyaminchali?
1: How do we determine and
0: evaru niyaminchali?
1: Who is to establish the leadership?
0: దీనికి మరికొంతమంది కూడా కొన్ని ఆపోహలు ఉంటున్నాయి.
1: Some others too have got
0: this. అక్కడ ఉన్నటువంటి భక్తుల లోపల వారి యొక్క ఆశయాలను ఆధారం చేసుకుని భక్తుల యొక్క ఇచ్ఛ ప్రకారమే అక్కడ సెలెక్షన్ కావాలి అంటారు.
1: Some people think that depending on the views and notions of each one of the devotees, they should form who the leader is.
0: ఈ విధమైనటువంటి యొక్క కల్తలు ప్రారంభమైతే ఇది క్రమక్రమేణా ఒక పాలిటిక్స్ అంటారు చూడండి. అక్కడ కొన్ని కొన్ని రకమైనటువంటి ఎలక్షన్ గా తయారవుతుంది.
1: If these methods are adopted, there it will become something like an election in politics.
0: ee election lopala premalu poorthi kudunu chachipothayi.
1: In such an election, all aspects of love completely disappear.
0: Mana premanu kudunu manamu durvinyogam chesukuntam.
1: We will be misusing our love.
0: Nijamuga manamu premanu penchukovalante election lo manam diggudadu, selection lo undali.
1: Truly, if we want to promote love between brothers of Sai family, we should not enter election.
0: Ah, selection central test dwara povali.
1: We should accept selection and not election.
0: Evarikevaru variki varu potadukoni variki vari kalahamulu penchukoni vibhagamulu cheta aneka rakamainatunte vishayanni tarkinchukotaniki prayatninchakoddu.
1: They should not make an attempt to divide and discuss things in their own way.
0: Prema swaroopulara nijamuga satya sai samasthalu yendu ఎట్టి పవిత్రమైన భావాలు ఉంటున్నాయనేటువంటిది లోకం కూడా నువ్వు గుర్తిస్తూనే ఉంటుండాలి.
1: ప్రేమ స్వరూపాస్ ది వరల్డ్ ఇస్ ఆల్సో రికగ్నైజింగ్ ది క్వాలిటీ ఆఫ్ ది ఐడియాస్ దట్ ఆర్ ప్రెసెంట్ ది సేక్రెడ్ ఐడియాస్ దట్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ది మైండ్.
0: కుట్టెడు బియ్యములో చిట్టెడు మెరికలు చిక్కకుండా ఉండవు.
1: If we have several bags of rice, it is quite possible always to find a few good
0: grains. సర్వసామాన్యమైనటువంటి సంసారములు కనుక కేవలం మానవు మాత్రులుగా ఉండటం చేత ఏదో కొంతమంది తప్పులు చేస్తూ ఉండవచ్చును.
1: సిన్స్ వీఆర్ ఆల్ ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్స్ సమ్ ఇన్ ది లార్జ్ నంబర్ విల్ బి మేకింగ్ సమ్
0: అంత మాత్రం చేత సంస్థలకు ఏమాత్రం కూడా దెబ్బ తగలదు.
1: బికాస్ ఆఫ్ దిస్ సిచ్యువేషన్ దిస్ ఆర్గనైజేషన్ సచ్ ఇస్ నాట్ గోయింగ్ టు
0: నిజంగా సత్యసాయి సంస్థలు చేస్తున్నటువంటి త్యాగము వర్ణనాతీతం.
1: Truly, the sacrifice being made by the Satya Sai organizations is beyond
0: ee annintiki kodunu mee premane moola karanam.
1: For all these things it is your love.
0: Oka chinna udaharanam,
1: there is one small example.
0: Sahana bhavatu sahano bhavantu ani aneka vidhamuluga kodunu vedam uchcharistu untundali kaani aa sahanam aneetundidi purvam nunchi kodunu పేర్లతో మాత్రమే తీరిపోతుందాది కానీ ఈ సహనాన్ని ఈనాడు సత్యసాయి సంస్థలు ప్రత్యక్షంగా నిరూపిస్తూ ఉన్నారు.
1: ఫ్రమ్ టైమ్ మెమోరియల్ ది వేదాస్ హావ్ బీన్ టాకింగ్ అబౌట్ పేషెంట్స్ అండ్ ఫర్ బేరెన్స్ దాట్ వాజ్ ఓన్లీ టాకింగ్ బట్ టుడే ది మెంబర్స్ ఆఫ్ ది సత్యసాయి ఆర్గనైజేషన్స్ ఆర్ షోయింగ్ వాట్ ట్రూ ఫర్ బేరెన్స్ అండ్ పేషెంట్స్ క్యాన్ బి.
0: ఈ సహనము ప్రేమ ద్వారానే లభిస్తుంది కానీ ఇంకా అన్య మార్గంలో లభించేది కంటిది కాదు.
1: This kind of forbearance and patience can come only through love, not through any other.
0: చిన్న ఉదాహరణమే చూడండి.
1: Look at a small example.
0: ఎంతమంది శ్రీమంతులు వచ్చి చేరారు.
1: There are so many wealthy people who have come.
0: ఎంతమంది సుఖపురుషులు సుఖస్త్రీలు వచ్చి చేరారు.
1: There are so many people who have enjoyed comfort.
0: ఒక్క క్షణమైనా నడుమొంచి పనిచేసేటువంటి వారు కాకుండా ఉండినటువంటి వారు కూడా వచ్చారు.
1: Many who have never done even an iota of work by bending have come here.
0: ఒక్కొక్కరికి ప్రత్యేకంగా 20x20 బెడ్రూమ్స్ ఉండినప్పటికీ వారికి అది ఇరుగ్గానే ఉంటుంటది.
1: Such of them, even though they had a bedroom of 20x20 solely for themselves, they would have.
0: అలాంటి సుఖపురుషులు అలాంటి శ్రీమంతులు అలాంటి ధనవంతులు అలాంటి ఐశ్వర్యవంతులు కూడాను ఈ ప్రశాంతినంలో ఎన్ని విధములైనటువంటి సహనంతో జీవిస్తున్నారో యోచన చేసుకోండి.
1: Just think, such wealthy persons, such people who are used to such comfort, how much patience and they're putting.
0: ఏ అనుకూలములు కూడాను ఆశించట్లేదు.
1: They are not wanting to have any kind of.
0: ఏ సుఖాన్ని కూడాను వారు వాంచించటం లేదు.
1: They are not wanting to have any.
0: ఎక్కడ చిక్కితే అక్కడ వారు ఇంత కష్టములైన కూడాను భరించుకుని స్వామి ప్రేమ నిమిత్తమై కాచుకుని ఉంటున్నారు.
1: They are willing to put up with any inconvenience for the sake of having Swami's love.